0: There would be what? The what type of milk they would apply?
1: దీనికోసమే నేను ఒకతూరి ఒక పాట రాసింది. ఫేస్ పౌడర్ అంతరించే మోసగించే పసుపు పోయే ఏమి కాలంబు వచ్చెను, పోజనులారా ఏమి కాలంబు వచ్చెను, కాసుల దండన్ని పోయే మోసగించే చైన్లు వచ్చే ఏమి కాలంబు వచ్చెను, పోజనులారా ఏమి కాలంబు వచ్చెను.
0: ఐ రిటర్న్ వన్ సాంగ్, వాట్ డేస్ హావ్ కమ్, those days when they would apply this turmeric powder to their faces, that that has gone.
1: ఆ యొక్క పసుపు పూసుకోవటం వల్ల ముఖమంతా కూడా ఒక సువర్ణమయంగా మారిపోయేటువంటి.
0: When they applied the turmeric powder mixed into water into their faces,
1: ఈ పసుపు వల్ల అక్కడ ఏమాత్రం కూడా వెంట్రుకలు ఉండేటువంటివి కాదు.
0: And also the hair would not grow on the face.
1: Ante kaakunda aa pasupu aa kunkuma yokka shakti samarthyam elantivante ee antiseptic nu em matram kunnu mukkulo kaani note lo kaani praveshinchakunda cheyadaniki ento kaapaduthu vachayi.
0: And also the kunkum and also the turmeric which they applied was ensuring them a life full of health. ప్రివెంటింగ్
1: కనుకనే ఈనాడు ఆ రెండు పరిస్థితులు మానివేయటం చేతనే ఇస్నోపియాలు, ఆస్తమాలు, ఉబ్బసములు ఇలాంటివన్నీ వస్తున్నాయి. ఆ సెప్టిక్ అంతా లోపల క్రిములంతా ప్రవేశిస్తున్నాయి.
0: As people do not apply such things today, they are exposed to various problems like ఇస్నోపియా.
1: ఆరోగ్యము, ఆనందము ఈ రెండే జీవితం యొక్క లక్ష్యం.
0: హెల్త్ అండ్ హ్యాపీనెస్ ఆర్ ద టూ ఇంపార్టెంట్ గోల్స్.
1: హెల్త్ గా ఉంటున్నప్పుడే హ్యాపీనెస్ కూడా మనకు ప్రాప్తి అవుతుంది.
0: ఓన్లీ వెన్ యూఆర్ హెల్తీ యూ ఎంజాయ్ హ్యాపీనెస్.
1: కనుక ఈ విధంగా చెప్పుతూ పోతుంటే ఎన్నో భారతీయ సంస్కృతి లోపల నిత్య జీవితంలో మనం చేసే ప్రతి కార్యములు ఏమిటి కూడాను ఒక ఉపకారమే కాని అపకారం కాదు.
0: వాట్ ఎవర్ యాక్టివిటీ ఈస్ ప్రిస్క్రైబ్డ్ బై ది ఏన్షియన్స్, ఇట్ వాస్ ఫుల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ మీనింగ్ విచ్ కన్ఫర్మ్ హెల్త్ అండ్ హ్యాపీనెస్ టు పీపుల్.
1: కనుకని ఆనాడు కృష్ణుని యొక్క నవద్వారముల యొక్క గురడని కూడాను ఎంతో విధమైనటువంటి యొక్క రోగములు కాని మానసిక సంబంధమైనటువంటి వ్యాధులు కాని నివారణ గావిస్తూ వచ్చి.
0: ది ఫ్లూట్ విత్ 9 హోల్స్ ఆఫ్ కృష్ణ కన్ఫర్డ్ ఆల్ హెల్త్ అండ్ హ్యాపీనెస్ టు పీపుల్ అరౌండ్.
1: దీని యొక్క అంతరార్థము మానవుని యొక్క దేహము నవరంధ్రములు.
0: వాట్ ఇస్ ది ఇన్నర్ మీనింగ్ ఆఫ్ ఇట్? ద హ్యూమన్ బాడీ హ్యాస్ 9 హోల్స్.
1: ఈ యొక్క మానవ జీవితమునకు భగవంతుని యొక్క నామమే శ్వాస.
0: ఫర్ హ్యూమన్ లైఫ్ ది వెరీ లైఫ్ బ్రెత్ ఈస్ గాడ్స్ నేమ్.
1: కనుక ఈ నవరంధ్రములో కలిగినటువంటి దేహం లోపల భగవంతుని నామము అనేటువంటి శ్వాస అందులో ఉచ్చరిస్తూ ఉండాలి అనేటువంటిది అంతరార్థం.
0: ద మీనింగ్ ఈస్ దట్ ఇన్ దిస్ బాడీ విచ్ హెస్ గాట్ 9 హోల్స్ వీ షుడ్ స్పెండ్ ది ఎంటైర్ టైమ్.
1: అంతేకాదు ఒక్కొక్క రంధ్రములు కూడాను భగవంతుని యొక్క హస్తము స్పర్శ కావాలి.
0: నాట్ మెయిన్లీ దాట్ వన్ షుడ్ ఫీల్ గాడ్స్ టచ్ ఇన్ ఆల్ ద లైఫ్.
1: ఆ స్పర్శ చేతనే స్పర్శనం పాపనాశనం.
0: త్రూ దట్ కైండ్ ఆఫ్ టచ్ ద సిన్ వుడ్ డిసపియర్.
1: దాని వల్లనే ఆనాటి గోపికలు చెప్తూ వచ్చారు.
0: దట్ ఈస్ వై గోపికాస్ ఆఫ్ దోస్ డేస్ సాంగ్ దస్.

0: O Krishna, sing the song in such a beautiful way.
1: Manasutiraga.
0: To our heart's satisfaction, go on talking to us, O Krishna.
1: Vedasaramantadisi.
0: Taking the entire essence of Veda.
1: Nada Brahma Mugamachi.
0: Transforming that into the sound Nada Brahma.
1: Veluvandu Tirugavosi.
0: Pouring it into the flute.
1: Nada Rupa Mugamachi.
0: And transforming that into beautiful music.
1: Pata padu ma Krishna, palukute nilulukunadula, mataladu ma Mukunda, manasu tiraga.
0: O Krishna, sing the song which can ooze out the nectarine sweetness of honey.
1: Krishna, ma dehamane oka flute ga teesko, muradi ga teesko.
0: Krishna, take our body as a flute.
1: నీ ఉచ్ఛ్వాస నిశ్వాసములు ఈ దేహము లోపల స్వేచ్ఛగా సంచరింపచేయి.
0: లెట్ యువర్ ఇన్హేలింగ్ అండ్ ఎక్సేలింగ్ గో త్రూ అవర్ బాడీ.
1: నీ యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసములే వేద సారము.
0: యువర్ బ్రీతింగ్ ఇట్ సెల్ఫ్ ఇస్ ది వెరీ ఎసెన్స్ ఆఫ్ వేద.
1: నీ వేద సారమును దేహములో మార్చడం చేత గానసారంగా రూపొందుతుంది.
0: వెన్ యూ పుట్ దిస్ ఎసెన్స్ ఆఫ్ వేద ఇన్ టు ద బాడీ, ఇట్ బికమ్స్ ద మ్యూజిక్.
1: గానాన్ని మాకు వినిపించు అన్నాడు.
0: ఓ కృష్ణ, గివ్ అస్ ది ఛాన్స్ టు లిసన్ టు సచ్ బ్యూటిఫుల్ మ్యూజిక్.
1: ఏ వసంత కోకిల గానమో, ఎంఎస్ సుబ్రహ్మణ్యం గానమో, పీలీలా గానమో కాదు, ఈ వేద గానమును వినిపించమన్నారు.
0: యు మేక్ అస్ హియర్ దిస్ మ్యూజిక్ ఆఫ్ వేద ఓ కృష్ణ, నాట్ ది మ్యూజిక్ ఆఫ్ ఎనీ అదర్.
1: కనుక మన దేహమంతా కూడా ఒక ఫ్లూట్ వంటిది.
0: అవర్ బాడీ మే బి కంపేర్డ్ టు ఎ ఫ్లూట్.
1: ఈ ఫ్లూట్ కు నవరంధ్రములు ఉండేట్టుగా దేహముకు నవరంధ్రములు ఉంటున్నాయి.
0: జస్ట్ యాజ్ కృష్ణాస్ ఫ్లూట్ హ్యాడ్ 9 హోల్స్,
1: ఇందులో భగవత్ నామం అనేటువంటి యొక్క సారము నకసిక పరియంత్రము కూడాను సంచరిస్తూ రావాలి.
0: వి షుడ్ మేక్ ది నేమ్ ఆఫ్ గాడ్ ట్రావెల్ ఫ్రమ్ ఫుట్ టు హెడ్.
1: భగవంతుని యొక్క స్పర్శ అన్నింటి ఎందుకును ఉంటుండాలి.
0: వి షుడ్ ఫీల్ ద టచ్ ఆఫ్ గాడ్ ఇన్ ఆల్ ద లింబ్స్ ఆఫ్ అవర్ బాడీ.
1: సర్వాంగములు కూడా భగవంతుని యొక్క సేవ ఎందే అరిక్తం కావాలి.
0: ఆల్ ది లింబ్స్ ఆఫ్ ది బాడీ మస్ట్ బి ఆఫర్ ఇన్ ద సర్వీస్ ఆఫ్ గాడ్.
1: ఇది సర్వకర్మ భగవత్ ప్రీత్యార్థం అన్నారు.
0: దట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ ఆఫరింగ్ ఎవ్రీ యాక్షన్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ ద లార్డ్.
1: చెప్పారు కంప్లీట్ సరెండర్ అని.
0: వైస్ ఛాన్సలర్ టోల్డ్ యూ కంప్లీట్ సరెండర్.
1: సరెండర్ అంటే అది కాదు,
0: సరెండర్
1: ఏకత్వాన్ని పాటించడమే సరెండర్.
0: Identifying yourself with one and becoming one.
1: Neevu veeru nenu veeru anetundi undakoddu.
0: You should not have the feeling that you are different, I am different.
1: Neevu lekapothe nenu ledu.
0: If you are not there, I am not there at all.
1: Adhe chepparu gopikalu.
0: That's what gopikas.
1: Niluvani deleni vrethuku nee korakani moyudana.
0: Krishna, I don't have where I can take even shelter. Such is my life. I am living only for your sake, Krishna.
1: Niluvadurana manasu neenagavulu dooramaina.
0: Being distant from your smiles and your cheerful face, I can never live my life and my mind can never be.

0: At least appear in my dream, Krishna, and give me joy. I can never live without you.
1: కనుపాపవు మాటకు నీవెక్కడున్నావంటే నా కనుపాపగానే ఉన్నావు.
0: When I ask where are you, you are in my very eye itself, you are my eyeball itself.
1: కాబట్టి నా కనుపాపగా ఉండి జగత్తునంతా చూస్తున్నావు.
0: You become my eye and let me look at the world through you only, Krishna.
1: ప్రేమకు చూస్తామా? పసిపాపవు ప్రేమకు.
0: When I take, I want to see through love, you are a small child.
1: కనుపాపవు మాటకు పసిపాపవు ప్రేమకు.
0: You are the eyeball, when I want to just look at through love.
1: నిన్ను విడచి అరనిమిషము.
0: I cannot live even for a moment without you.
1: నిలువగలేరా Krishna ka nagarara.
0: Why don't you show yourself to me, Krishna? I cannot live even for a half a
1: minute. Gopikalu korinatundi korikalu enta gunam enta pavitramaina antaratthalu untunna yochana chesukondi.
0: There are such sacred meanings, subtle meanings.
1: No ladies maatri manam bhavincharadu.
0: We should not think that they do not,
1: they are history ladies, not hysteria ladies.
0: They are more ladies of hysteria. They have made history. They are history ladies.
1: History. His stories is history.
0: What is history? His story is history.
1: Kabatti vaari jeevit charitramu. Evari jeevit charitramu? Bhagavantuni jeevit charitrame. His story.
0: When you think of the lives of Gopikas, it is the life of Krishna.
1: Gopikas anta nirantaram kodam. His story. His story. His story.
0: The Gopikas lives are filled with his story, the story of Krishna.
1: Meeku chaala mandi kotta pillalanta vachi untaru telusunu.
0: There are a number of new students who have joined us.
1: Anati prachina sampradayamunu puraskarinchukoni vrepalle yokka gudisela vallanta kudanu Yashoda intiki poyi deepam antinchukoni vacheyatunti vaaru.
0: It was the tradition of those days in Repalle. All the people belonging to that Repalle would go to the house of Yashoda to get this lamps.
1: Anaga peddinti vaari jyotini mana intiki techukunte manam kudanu peddinti vaaram avutamu, manam kudanu pavitrulu ayipothamu aneetundi vishwasam, anaati vishwasam.
0: The faith in getting the light lighted in the houses of Yashoda was, when we get the lights from the elderly, the
1: ippudu kudanu konni pallal lokala mundu oka chinna oka gudse manam oka idiga kitikiga pettukoni andulo oka deepanni veliginchukuntuntaru sayankalam.
0: There is a tradition even now in the villages, they keep a small place where they put a small light and from which people can come and light their lamps and go.
1: Aa vrepallaku kottaga vachindi oka kodalu paapam.
0: One daughter in law was a new daughter in law to that village Repalle.
1: Aanika vantu aanadu vachindi paapam. Yashoda intiki poi deepam antinchukovali.
0: It was her turn to go to the house of Yashoda and to get her lamp lighted there.
1: Manaslo chitrinchukuntu vastundadi paapam.
0: She was thinking of,
1: ayyo nenu enni dinamul nunchino Krishnanu chudalani aasha paddanu.
0: For what a long time I was thinking of Krishna.
1: Eppudu Krishnanu chudaledu.
0: I have never seen Krishna.
1: Ippudu Yashoda intiki pothunnanu deepam kosam.
0: Now I am going to the house of Yashoda.
1: Akkade ekkadane Krishnudu kanapadtadu emto.
0: I may be able to see Krishna somewhere there.
1: Ani nirantaram Krishna chinta chesukuntu chesukuntu vellindi paapam Yashoda intiki.
0: Thinking continuously about Krishna, she went to the house of Yashoda.
1: Krishna chinta lopala atu itu chuchukuntu aa deepanni oka deepam munde pettindi.
0: Expecting Krishna here and there,
1: taanu teesukoni poyina deepamu Yashoda deepam nunchi veligistu untundali.
0: She wanted to light the lamp which she had taken from the lamp of the Yashoda.
1: Aa yokka suguna yokka velu kuda kaalipothundadi kaani sugunaki emi kanipinchaledu. Aa baadha teliyaledu.
0: She was so much possessed by the thought of Krishna that her finger got burned, but she was not aware of it.
1: Deham kaalipothunnappudu kudanu Krishna Krishna Krishna ani chustu aanandanga untundadi.
0: Even when her finger was burned, she was so much full of Krishna consciousness.
1: Parigetti vachindi Yashoda.
0: Yashoda came running.
1: Emita maa nidrapothunnava shariram kaalutunnappudu emiti ee nidra ani aanu velukku teesukundi.
0: Amma, what is this? You are catching fire and still are you sleeping or what?
1: Amma, Krishnuni chustunnanu anindi aa suguna.
0: Suguna said, Amma, I am seeing Krishna there.
1: Ee chuttu unnatundi gopikalandaru inka kanipettaru.
0: ఆల్ ది గోపికాస్
1: యశోద ఇంటి ముందు డాన్స్ ఆడుతున్నారు.
0: దే బిగాన్ డాన్సింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యశోదాస్
1: కనిపించేనంట, సుగుణకు కనిపించేనంట, నందుని ఇంట గోపాలుడంట, దీపాన కనిపించేనంట.
0: ఇట్ అపియర్స్ సుగుణ హ్యాస్ బీన్ ఏబుల్ టు గెట్ ఎ విజన్ ఆఫ్ కృష్ణ గోపాల ఇన్ ద హౌస్ ఆఫ్ నంద ఇన్ ద ల్యాంప్ ఆఫ్ యశోద.
1: కానీ యశోద ఇంటి లోపల సుగుణకు దీపంలో కనిపించాడట కృష్ణుడు.
0: ఇట్ అపియర్స్ సుగుణ సా ఎ విజన్ ఆఫ్ కృష్ణ.
1: ఆనాటి వారి భావములు, ఆనాటి వారి దివ్యమైనటువంటి చిత్రులు ఇంత విచిత్రమైనట్టుగా రూపొందేటువంటివి.
0: సచ్ వాజ్ ది సేక్రెడ్ డివైన్ ఫీలింగ్స్ అండ్ దే యూజ్డ్ టు గెట్ సచ్ డివైన్ విజన్.
1: ఈనాటి భక్తి ప్రపత్తులు ఆర్టిఫిషియల్ గా ఉంటున్నాయి.
0: టుడేస్ డివోషన్ అండ్ సరెండర్ ఆర్ ఆల్ ఆర్టిఫిషియల్.
1: ఆనాడు హార్ట్ఫుల్ గా ఉండేటువంటి.
0: ఇన్ దోస్ డేస్ డివోషన్ వాస్
1: హార్ట్ ఈజ్ అవుట్ సైడ్, హార్ట్ ఈజ్ ఇన్ సైడ్. మన భావాలంతా ఈనాడు అవుట్ సైడ్ గా ఉండాలి, వాళ్ళ భావాలంతా కూడా అంతర్ముఖంగా ఉండేటువంటి.
0: ఆల్ దర్ ఫీలింగ్స్ వర్ టర్న్ ఇన్వర్డ్స్ బట్ ఆల్ అవర్ ఫీలింగ్స్ ఆర్ గోయింగ్ అవుట్వర్డ్స్.
1: కనుకనే ఈనాటి యొక్క ఈ బాహ్యమైన భావములు దూరం చేసి అంతర్భావములు అభివృద్ధి పరచుకుని దివ్యమైనటువంటి యొక్క దివ్యత్వాన్ని మీరు అనుభవించాలని ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా దీర్ఘ ప్రసంగాన్ని విరమిస్తాను.
0: గివ్ అప్ ఎక్స్టర్నల్ లుక్స్ అండ్ ఎక్స్టర్నల్ ఫీలింగ్స్ అండ్ డెవలప్ ది ఇన్వర్డ్ లుక్ ఇంట్రోవర్ట్ యువర్ మైండ్ అండ్ ఎంజాయ్ ది బ్లిస్ దేరిన్. దస్ ఐ ఆమ్ బ్రింగింగ్ my discourse to a close.
1: Govinda Krishna Jai Gopala Krishna Jai Gopala Bala Bala Radha Krishna Jai.

Anam Bhagavatari Krishna Jai. Krishna Krishna Krishna.

0: Sai Ram, dear listeners, we have often heard Baba emphasize that money comes and goes, but morality comes and grows. In today's discourse, Bhagwan explains how unwavering faith in God will always give us immense strength to pursue the moral path. Let us now listen to the divine words of wisdom from a discourse delivered by Bhagwan Baba during the Atirudra Mahayagnam in Prashanti Nilayam on the 16th of August 2006.
1: Prema Sarupulara.
2: Embodiments of love.
1: Namundu Yantano Chakkaniga Matalu Matadaru. వారి మాటలు విన్న తర్వాత నేను అసలు మాట్లాడాలని తచ్చుకోలేదు.
2: ప్రిసీడింగ్ స్పీకర్స్ హావ్ ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ ఎ వెరీ ఇంట్రెస్టింగ్ వే అండ్ భగవాన్ డిసైడెడ్ నాట్ టు స్పీక్ ఎనీవే.
1: అన్నదానము కన్నా అధిక దానం ఏది?
2: మోర్ దెన్ ఆఫరింగ్ ఫుడ్ టు 100 పర్సన్ కెన్ దేర్ బి greater act of charity?
1: తల్లిదండ్రులకన్న దైవమేది?
2: Do you find God other than one's own prayer?
1: జగదీతపం కన్న సత్యశీలం ఏది?
2: Of all the things that we follow, can there be any greater penance or any other path other than adherence to truth?
1: దయ కంటే ఎక్కువ ధర్మం ఏది?
2: And is there any other path other than that of compassion?
1: చూసిన సంగతి కన్నా చూడ లాభం ఏది?
2: వాట్ ఈస్ మోర్ ప్రాఫిటబుల్ ఇన్ దిస్ వరల్డ్ అదర్ దాన్ ది కంపెనీ ఆఫ్ నోబుల్ గుడ్ పీపుల్?
1: ప్రేమ స్వరూపులారు,
2: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: లోకంలో మనము అన్నగత ప్రాణులు.
2: దిస్ వరల్డ్ వి లివ్ పార్టేకింగ్ ఫుడ్ ఎవ్రీ డే.
1: అది లేక క్షణమైన కూడా నువ్వు జీవించలేరు.
2: విదౌట్ ఫుడ్ ఇట్స్ నాట్ పాసిబుల్ టు లివ్.
1: ఈ ఫుడ్ అంతా కూడాను ఎక్కడి నుంచి వస్తున్నది?
2: వేర్ ఫ్రమ్ యు గెట్ దిస్ ఫుడ్?
1: కేవలం అగాధమైన, అనంతమైన, అద్వితీయమైన శంకరు నుంచి ఆవిర్భవించుతున్నది.
2: వాట్స్ ది ఆరిజిన్ ఆఫ్ దిస్ ఫుడ్? ద ఆరిజిన్ ఆఫ్ ఫుడ్ ఈస్ ద ఇన్ఫినిట్ ప్రిన్సిపల్, ద నాన్ డ్యువల్ ప్రిన్సిపల్ ఆఫ్ శంకర హింసెల్ఫ్.
1: ప్రపంచంలో కనిపించినటువంటి సమస్త వస్తువులు కూడాను భగవంతుని యొక్క సృష్టి.
2: ఆల్ ది మెటీరియల్ వరల్డ్, ది ఆబ్జెక్ట్స్ దట్ యు ఫైండ్ ఇన్ దిస్ వరల్డ్ రిప్రజెంట్స్ ది క్రియేషన్ ఆఫ్ గాడ్.
1: భూత భవిష్యత్ వర్తమాన కాలములన్నీ కనిపించేటువంటివన్నీ కూడాను దైవ సృష్టి.
2: ఆల్ ది 3 పీరియడ్స్ ఆఫ్ టైమ్, ది పాస్ట్, ప్రెసెంట్ అండ్ ది ఫ్యూచర్, అండ్ ది ఆబ్జెక్ట్స్ దట్ యు సీ, they are all the gifts of God, creation of the creator.
1: ఆ సత్యాన్ని గుర్తించుకునేటువంటిది ఒక పార్వతి మాత్రమే.
2: This truth is cognized by only one Parvati.
1: అందరూ దేవతలు వచ్చి బాలవ గదివే గౌరమ్మ, సాంబశివుడు ముసలివాడమ్మ.
2: All deities assembled and asked, who is Shiva? How is it that your Bala so young? How is that Shiva, who is advanced in age, how do you comprehend him? How do you understand him?
1: Talaninda jalala vadamma, aanu kappinde pulicharamamma.
2: He has got the 4 locks all over and he has covered himself with the skin of the tiger.
1: Yeddu vahanam ekkutadu, ye praddu tirugutunna vadu.
2: He has got the bull as the charioteer, as the chariot, and he goes on moving up.
1: Buddhi teliyaka neevu etla varinchitivi?
2: How is that you married him?
1: Inta matram neevu gurtinchukolekapothava?
2: Could you not know this much of a thing?
1: Ippudu Parvati navutu cheppindi.
2: And Parvati replied smilingly.
1: Amma, bhautikamaina, laukikamaina, shastriyamaina kaakunda dehamunu, manasunu, buddhini, propertyni meeru prarthistunnaru, avie meeku kalpistunnayi.
2: You all think of the physical, mundane, material world. You restrict yourself, the body, mind and intellect, and think in that particular direction only.
1: Lonunnatvanti yokka chinna vastu అదియే దైవత్వము.
2: That which is within, the tiniest of all, is the divine.
1: కట్టి చిన్న స్వరూపాన్ని మీరు గుర్తించుకోలేకపోతున్నారే.
2: You are not able to comprehend the tiny form.
1: అతను దేహం కాదు.
2: He is not the body.
1: He is not the mind.
2: Not the mind either.
1: ఇవన్నీ కాకుండా ఒక లింగాకారుడై ఉంటున్నాడు స్వామి.
2: Swami is in the form of linga.
1: ఆ లింగము ఎవరికి కనిపించదు.
2: That linga is not conspicuous, is not apparent.
1: కంఠమందు మాత్రమే ఉంటుంది.
2: And it lies there in his throat, kantha.
1: అట్టి స్వరూపాన్ని గుర్తించిన దానం నేను.
2: I have realized that form.
1: కనుకనే నేను అతన్ని వరిస్తున్నాను.
2: That's why I'm after him, I love him.
1: ఈ రూపము మీకు కొంతవరకు మాత్రమే కనిపిస్తుంది.
2: And this external form you see is only part of it.
1: కాని భగవంతుడు ఇది కాదు. అణు రణీయాన్ మహతో బహియాన్.
2: But God is present in the smallest of the small and the biggest of the big.
1: అట్టి ఆకారంను మీరు గుర్తించినప్పుడు మీరు దీనిని ఏమాత్రం కూడా మీరు ఈ విధంగా యోచించరు. వృద్ధుడే వృద్ధుడే అని అనుకుంటున్నారు.
2: When once you understand the true nature and the form of the cosmic form, you never consider లోకము
1: అంతసంత ఆనందములో మాత్రమే ఆశిస్తుంది.
2: The world runs after the beauty and the bliss.
1: కానీ నిజమైనటువంటి ఒక సత్యస్వరూపుడు గుర్తించడానికి సత్య స్వభావమే అత్యవసరము.
2: To know the form of the divinity, the truth, one should have the temperament of truth.
1: కనుక అతని ఆకారము ఇట్టిది అట్టిది అని ఎవరు చెప్పలేరు.
2: None can estimate his form.
1: బ్రహ్మాండమంతటి ప్రవేశించేది తనకు ఆలయమున అలవియగున.
2: In his universal form, when his cosmic form, can you limit him within the four walls of the temple?
1: కోటి సూర్యుల కాంతి మేటికిరిగిన తనకు ప్రభంత ద్వీపమును ఎవరు పట్టగలరు?
2: When he has got all the brilliance and the radiance and the fulgence of that of equal to 1 crore of suns, would you hold a candle in front of him?
1: సర్వ జలములు యందు సంచరించేడు తనకు స్నానము చేయింప సాధ్యమగున.
2: When he is present in all of the waters all around, would you attempt to give him bath?
1: సర్వ జీవులు యందు సంచరించేడు తనకు సరియైన పేరిట సాధ్యమగున.
2: When he is a resident in all of the beings, how do you christen him? How do you name him?
1: భక్ష్యభోజ్యములు పెట్టదగిన తనకు మీ భక్ష్యభోజ్యములు ఎంతవరకు?
2: To what extent can you feed him? To what extent can you serve him food?
1: కనుక భగవంతునికి ఎవ్వరూ ఏమీ చేయలేదు.
2: None can do anything to God, serve him, understand him.
1: కనుక భగవంతుని యొక్క స్వరూపము అత్యంత అల్ప స్వరూపమే.
2: The divine form, smallest,
1: చాలా అణు స్వరూపమే.
2: And is in a micro form.
1: అది ఏ ఇది
2: భగవాన్ మెటీరియలైజ్ లింగ హియర్ ఎ స్మాల్ ఫామ్.
1: లోకులో కాకులు
2: ఆల్ ది హోల్ సొసైటీ గోస్ ఆన్ షౌటింగ్ లైక్ క్రో.
1: కేవలము బ్లైండ్ గా ఉంటారు.
2: వరల్డ్ ఇస్ బ్లైండ్.
1: బయట ఆకారంను మాత్రమే చూస్తుంటారు.
2: దే గో బై ది ఎక్స్టర్నల్ ఫామ్.
1: అది చూడు ఏ విధంగా ఉందో, ఇది చూడు అదే విధంగా ఉంది.
2: యు వాచ్ దట్ ది ఫామ్ దట్ యు వర్షిప్ ఎవ్రీ డే అండ్ ది ఫామ్ దట్ భగవాన్ హస్ ప్రెజెంటెడ్ టు యు నౌ.
1: కనుక దైవత్వమును ఎవరు కూడా గుర్తించుకోలేరు.
2: None can understand the divinity.
1: ఆ దైవత్వమును అర్పితం చేసేటువంటి యొక్క సామగ్రిని కూడా ఎవరు నిర్ణయించలేరు.
2: None can decide what material should be offered.
1: చాలా మంది ఈనాడు ఆంగ్ల భాషా ప్రవీణులు,
2: ఎక్స్పర్ట్స్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్,
1: మరి ఏమిటిది ఇంత ధాన్యములు మీరు అగ్నిలో వేస్తున్నారే?
2: What is that you're offering, grain and putting it into fire?
1: ఇంత నెయ్యిని ఎంత కూడా అగ్నిలో పడవేస్తున్నారే? ఎంత వ్యర్థము.
2: He is poured into the fire.
1: బీదలంతు అన్నం లేక అల్లాడిపోతున్నారే.
2: You are wasting it. There are many people who are hungry.
1: వారికి పెట్టవలసినటువంటి అన్నము దీనికి అగ్నిలో వేస్తున్నావు ఎందుకు?
2: The food, instead of being served to the poor, why do you offer it into the fire?
1: అట్టి సమయంలో ఒక వేదాంతుడు,
2: at that time a philosopher,
1: మన ప్రీస్ట్ యొక్క హెడ్ ప్రీస్ట్,
2: like our head priest,
1: హెడ్ ప్రీస్ట్ అటువంటి వాడు వారికి బుద్ధి చెప్తున్నాడు.
2: Wanted to teach them a lesson.
1: Amma, nee bhatta ee naadu 5 bagulu rice alaga paddy neellallo vestunnadu.
2: Look here, your husband is wasting. 5 bags of rice by putting into water.
1: దాన్ని తిరిగి పోసి దాన్ని ఆ తడబెట్టి తర్వాత దాన్ని మొక్కలు వచ్చిన తర్వాత దాన్ని కొండ పోయి మట్టిలో చల్లుతున్నాడు.
2: And later he will collect all the grain, would dry it and just spray it all around the field.
1: ఆ బురద లోపల చల్లిన తర్వాత ఏం ఫలితము?
2: And when once the grain are spread all over the field, what is the result finally?
1: ఇది రైతు చేసేటువంటిది మంచి పని అయినా?
2: Is it proper on the part of the farmer to do that?
1: కాదు కాదు.
2: No.
1: అది ఏ విధముగానే ఋతికులు చేసేటువంటి యొక్క పూజలన్నీ కూడాను.
2: In a similar way, all the offerings made by ఋతిక్స, priests,
1: అవి గొప్ప ఫలితములు కనిపించేటువంటివి కాని ఫలితం లేనటువంటివి కాదు.
2: Will certainly bear results, good results. Never consider them their waste.
1: ఈనాడు భగవంతుడికి అర్పితం చేసినటువంటి ఒక ధాన్యము,
2: grain that is offered to God,
1: ఇవాకు దైవానికి అర్పితం చేసినటువంటి ఘీ,
2: and the ghee that you offer to the fire,
1: అంతా కూడా భవిష్యత్తులో ఎంతో ఫలితాన్ని ఇస్తుంది.
2: Will always give you results in multiples in future.
1: ఈనాడు 5 మూటల దొడ్లు మట్టిలో చల్లి వేస్తే,
2: and once you just distribute spray all around the 5 bags of paddy,
1: కానీ ఇంకా 3 నెలలకు 50 మూటల వడ్లు వస్తున్నాయి.
2: In 3 months time you can collect 50 bags full of paddy.
1: కనుక ఈ విధంగా ఈనాడు అగ్నిహోత్రులకు ఆహుతి చేసినటువంటి సమస్త పదార్థములు కూడా మనకు ఎన్నో అధికపడుతున్నాయి.
2: So also all the material offered to the fire today will bring you back all the material in multiple.
1: కనుక మనము ఈనాడు అర్పితం చేయవలసినటువంటిది మనం ఒకటే ఒకటి.
2: What we are supposed to offer today? It's only one thing.
1: మన హృదయం లోపలనే ఇన్ని ఆశలు చేరి ఉన్నాయి.
2: Our heart is full of desires, aspirations.
1: ఈ డిజైర్స్ అంతా కూడా భగవంతుడికి అర్పితం చేస్తే,
2: and once we offer all desires to God,
1: సర్వసంగ పరిత్యాగం అనేటువంటి దీంట్లో,
2: and in the total spirit of renunciation,
1: ఇన్ని వేసినామో ఆ భావములన్నీ కూడా ఆకార స్వరూపమై మనకు ఎంతో ప్రత్యక్షమైపోయి భవిష్యత్తు రూపంలో చాలా ఫలితం అందిస్తుంది.
2: All that you have offered today will come back to you in a physical form, will help you, encourage you, support you in future.
1: కానీ ప్రకృతిలో ఈ సత్యాన్ని గుర్తించుకోలేక బాహ్యమైన లౌకికమైన విషయాలు మాత్రమే గుర్తిస్తూ వస్తున్నారు.
2: But in this world, people do not get into this inner depth and its content. They go by the external ritual.
1: దైవానికి ఇచ్చినటువంటి ప్రతి ఒక్కటి కూడాను దానికంత వెయ్యింతలు వస్తుంటుండాలి.
2: వాట్ ఎవర్ యూ ఆఫర్ టు గాడ్, ఇట్ విల్ కమ్ బ్యాక్ టు యూ 1000 ఫోల్డ్ లేటర్ ఇన్ ఫ్యూచర్.
1: కనుక ఇటు సత్యాన్ని గుర్తించుకున్నటువంటి అది ఆ గౌరీ.
2: దిస్ ట్రూత్ ఈస్ రియలైజ్డ్ బై గౌరీ.
1: కనుకనే బాలవ గదివే గౌరమ్మ, సాంబశివుడు ముసలివాడమ్మ.
2: యు ఆర్ బాల, యు ఆర్ సో యంగ్, బట్ సాంబశివ ఇస్ ఏజ్ ఓల్డ్.
1: తన నిండా జడిరావాడమ్మ, తాను కప్పింది పురుచర్మమ్మ.
2: హీ హాస్ గాట్ ఆల్ ద ఫోర్ లాక్స్ కవరింగ్ ది ఫేస్ అండ్ హీ హాస్ పుట్ ఆన్ హిమ్సెల్ఫ్.
1: పుట్టలోని పాములు చుట్టుకున్నాయమ్మా.
2: అండ్ హీ హాస్ కవర్డ్ హిమ్సెల్ఫ్ బై ద స్నేక్స్.
1: గుట్టు తెలియక నీవు ఎట్లా వరించితివి?
2: అవుట్ ఆఫ్ ఫూలిష్నెస్ హౌ పుట్ ఇట్ లవ్.
1: ఎద్దు వాహనం ఎక్కుతాడు.
2: He has got the bull as the
1: chariot. ఏ పొద్దు తిరుగుతున్నవాడు.
2: And he goes on moving day and night.
1: ఒక ఇల్లు లేదు, వాకిలి లేదు.
2: He has no residence nor shelter.
1: పొలుకుల్లో పండుకుంటాడు.
2: He rests there, the burial ground, smashana.
1: అట్లాంటి వాడిని వెంట పెళ్లి చేసుకుంటున్నావు.
2: How is that you got married to him?
1: అని చెప్తే ఆమె నవ్వుతుంది.
2: And she started smiling.
1: అయ్యో, బాహ్య స్వరూపాన్ని చూసి వీరు భ్రమిస్తున్నారు.
2: And she was very much surprised because all others have been putting questions under delusion.
1: Kani na bharta pichumettetundi vaadu kaadu.
2: My husband certainly not a beggar.
1: Sarvulukunu bichum pettetundi vaadu.
2: And in fact he will feed everybody. He doesn't beg anyone.
1: Kanuka appudu cheptadu Shivudu.
2: Shiva replies.
1: Parvati poi vee cheppinavanni kuda nu isthunu cheptundi.
2: And all these things are reported to Ishwara by Parvati.
1: Appudu ayya meeru taraninda jellala vaadu kappinde purucharmamu meeru ee vidhamaina 20 yokka bichchametti 20 vaaru inti pattana kootu kiruvaledu.
2: You got all the hair, the four locks on the head. and you have covered yourself with the skin of a tiger, and you beg, why? You can stay back. There is no dearth of food at home. And you have been for food, but yet still you beg. Ishwara replies this way.
1: Parvati.
2: But what will happen after all by merely building a house?
1: ఎలుకలు మనకన్నా ముందే చేరు.
2: The rats will go into the house, will get into the house.
1: ఎలుకలు ఏకుడు ఒక పిల్లి.
2: And then you have to take care and you have to prevent the rats getting in, so you need a cat.
1: ఆ పిల్లిని సాకుటకు పాలు కావాలను.
2: And in order to take care of the cat, you need milk.
1: పాలు కావాలంటే ఒక ఆవును కొనాలి.
2: And to have milk, you need to buy a cow.
1: ఆ ఆవును కొనడానికి డబ్బులు కావాలి కదా.
2: And you need money to buy a cow.
1: నా దగ్గర డబ్బు లేదు.
2: I don't have money.
1: నేను డబ్బును వేస్ట్ చేయను.
2: I don't waste money.
1: కనుక ఇవంతా కూడా సంసారం అంటే తక్కువదేని అనుకుంటున్నావు నీవు.
2: And you think that running the whole thing is a small affair.
1: కాదు కాదు.
2: No.
1: మీరు దీన్ని ఏమాత్రము ఆశించనక్కర్లేదు.
2: Therefore don't worry, don't you scope to any understanding.
1: If you like me, I am ready.
2: If you like, I am ready, said Shiva.
1: అంతేకాని ఈ మిగిలినటువంటివన్నీ కూడా నువ్వు కోరనక్కర్లేదు.
2: But you don't have to desire all the rest of the things.
1: అప్పుడే వీరరాజేంద్రుడు ప్రత్యక్షమయ్యాడు.
2: Then Ishwara manifested there.
1: ప్రత్యక్షమయ్యి గౌరి కంటే చాలా చిన్నవాడిగా కనపడ్డాడు.
2: He manifested in such a way that he looked younger than Gauri herself.
1: ఈడు జోడు సరిపోయింది.
2: First perfect fit to each other, made for each other.
1: అప్పుడు అందరూ జగత్తంతా కూడాను ఆశ్చర్యపడ్డారు.
2: The whole world was surprised and happy.
1: ఇట్లా లోకంలో భ్రమించేటువంటిది ఒకటి, జరిగేటువంటిది మరొకటి.
2: In fact, that which deludes us is one thing, the reality is another.
1: కనుక ఎవరు కూడాను సరైనటువంటి సత్యాన్ని గుర్తించుకోలేరు.
2: No one can understand in depth the inner reality.
1: కనుక అవుట్లుక్స్ మాత్రమే చూస్తుంటారు.
2: They go by the outlooks external.
1: ఈ అవుట్లుక్స్ అంతా కూడా కేవలం ఒక ప్యాకేజీ వంటిది.
2: The outlooks equal to a package.
1: ఈ ప్యాకేజీని తీస్తే గాని పదార్థం కలగదు.
2: Unless you open up, remove the package, you cannot get hold of the material.
1: కనుకనే దైవత్వం అనేటువంటిది మన ప్రకృతి అనేటువంటి దీంట్లో ఐదు భూతముల చేత చిక్కబడి ఉన్నది.
2: Likewise, the divinity is covered by the five elements of nature.
1: Kama, krodha, lobha, moha, madalachyam.
2: Besides this, we also find the things like the desire, this thing.
1: ఈ ప్యాకేజీని తీసేసి
2: we have to remove the whole package.
1: అక్కడ నీకు చక్కని ఆనందమైనటువంటి ఒక స్వరూపం కనిపిస్తుంది.
2: There you find the blissful form, the reality.
1: కనుక మనము ఈ ప్యాకేజీని పట్టుకుని మనం పోరాడకూడదు.
2: So we should not debate going by the external form.
1: ప్యాకేజ్ చూస్తే చాలా అందంగా ఉంటుంది.
2: Package is so beautiful to look at.
1: కానీ లోపల ఏముందో ఏమో తెలియదు.
2: What is inside, no one can say.
1: మన భారతీయులందరూ కూడాను బయట నుంచి వచ్చేటువంటి వస్తువులకు ప్యాకేజీని చూస్తారు.
2: All Bharatiyas are carried away by the external packing, package.
1: కానీ లోపల చూస్తే బొగ్గు వంటిదిగా ఉంటుంది.
2: But when once you open it, you find very dark, cool stuff.
1: కానీ దివ్యత్వం నందు అట్లు కాదు.
2: But it's not so in respect of divinity.
1: బయట చూస్తే కేవలం భౌతికమైనటువంటి దేహము, భౌతికమైనటువంటి బుద్ధి, భౌతికమైనటువంటి యొక్క ఇంద్రియములు కనిపిస్తూ ఉంటాయి.
2: From the outside, you just think of the physical frame and the psyche, the intellect and the senses.
1: దేహము పంచభౌతికము.
2: Body is senses.
1: దేహము కూడా తప్పనెప్పుడు
2: is bound to fall somewhere or other.
1: దేహి దయామయుండు.
2: But the indweller is immortal.
1: దేహికి సావు పుట్టుకలు మోహ నిబంధ బంధనలు ముద్రలు లేవు.
2: There is nothing special marks like the beginning or an end, the liberation or bondage.
1: ఆ దేహియే దేవదేవుడు.
2: And the indweller himself verily is God.
1: ఆ దేవదేవుని యొక్క తత్వము ఈ విధంగా ప్యాక్ చేసినది.
2: And this nature of God is explained in this way.
1: Kanuka manamu ee package ni maatrame chudchi tupti padakoodu.
2: Therefore we should not satisfy ourselves by looking at this package externally.
1: Daivatvamu manayindi maname daivatvamga unnamu.
2: Divinity is within us, In fact, you are God.
1: You are God.
2: You are God.
1: God is not everywhere.
2: Don't say that God is everywhere. You are God.
1: Everywhere is man.
2: Everywhere you find only the man in the external form.
1: Kani God anipadi yendu sarva jeevulu yendu kuda untundi.
2: God is within you. God is present within all of the being.
1: Divinity anipadi ekkada undi.
2: Where is divinity?
1: Iku motta motta nivu ee package ni tisesi.
2: First remove this package.
1: నీవు నిర్మలమైనటువంటి ఒక నిశ్చలమైనటువంటి
2: బై లుకింగ్ అట్ దిస్ ప్యాకేజ్
1: దైవత్వము మన ఏంది మనమే దైవత్వంగా ఉన్నాము
2: డివినిటీ ఇస్ విత్ ఇన్ అస్ ఇన్ ఫ్యాక్ట్ యు ఆర్ గాడ్
1: యు ఆర్ గాడ్
2: యు ఆర్ గాడ్

0: You be selfless. You be pure.
1: నీ యొక్క యూనిటీ అనేటువంటిది ప్యూరిటీ రూపంలో ఉంటుండాలి.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ యూనిటీ ఇస్ బోర్న్ అవుట్ ఆఫ్ ప్యూరిటీ.
1: ప్యూరిటీ రూపంలోనే దైవత్వం ఉంటుండాలి.
0: అవుట్ ఆఫ్ దిస్ ప్యూరిటీ యు అటైన్ డివినిటీ.
1: ఈ యూనిటీ అంతా కూడాను వ్యర్థమైనటువంటిది.
0: ఆల్ దిస్ యూనిటీ యు సీ అరౌండ్ ఇస్ ఇన్
1: వెయిన్. ఈ యూనిటీని దూరం చేసినప్పుడే ప్యూరిటీ నీలో బయలుదేరుతుంది.
0: అండ్ దేర్ ఇస్ అ స్కోప్ ఫర్ ప్యూరిటీ అవుట్ ఆఫ్ దిస్ రియల్ యూనిటీ.
1: నీ యొక్క ప్యూరిటీని జీవించి మారుతుంది.
0: అండ్ ది వెరీ ప్యూరిటీ విత్ ఇన్ యూ ట్రాన్స్ఫార్మ్స్ ఇంటూ డివినిటీ.
1: కజిన్ యు ఆర్ నాట్ వన్ పర్సన్.
0: యు ఆర్ నాట్ వన్ పర్సన్.
1: ది వన్ యూ థింక్ యు ఆర్.
0: ద వన్ యూ థింక్ యు ఆర్.
1: ది వన్ అదర్స్ థింక్ యు ఆర్.
0: ద వన్ అదర్స్ థింక్ యు ఆర్.
1: ది వన్ యూ రియలీ ఆర్.
0: ద వన్ యూ రియలీ ఆర్.
1: నీవే ఆత్మతత్వము.
0: యు ఆర్ ది ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్ ఆత్మ.
1: అట్టి ఆత్మతత్వమై నీవు ఉండి
0: బీయింగ్ దట్ ఆత్మ ద సుప్రీమ్.
1: నీవు దేహము మనసు బుద్ధి అనేటువంటి వీటిపైన ఆధారపడి
0: if you just identify yourself with the body, the mind, the senses and intellect,
1: ivanni kudunu kuripoyetuvanti ve ralipoyetuvanti ve,
0: they're bound to fade out, they're bound to vanish under
1: kavu. Deeni vishayamai repratiram purnapati chakkaga bodhisthanu.
0: Bhagavan will explain clearly all these aspects tomorrow.
1: Kanuka ippatike time ayipoyindi.
0: It's already time up.
1: Meeru manchiga దివ్యమైనటువంటి నామస్మరణ, ఈశ్వర స్మరణ చెయ్యండి.
0: భగవాన్ డైరెక్ట్ శివుడు నామస్మరణ సంకీర్తన. సింగ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ నౌ.
1: నమ శివాయ.
0: నమ శివాయ.
1: ఐదు అక్షరముల యొక్క పదము.
0: ఫైవ్ లెటర్డ్ వన్.
1: ఐదు అక్షరముల పదమే.
0: దట్ వెరీ వన్ ద ఫైవ్ లెటర్స్.
1: ఐదు లోకములు ఎందుకు కూడా చుట్టూ ఉన్నాయి.
0: ఇట్ గోస్ అరౌండ్ ఆల్ ది ఫైవ్ లెవెల్స్ ఆఫ్ వరల్డ్.
1: ఈ ఐదక్షరముల యొక్క పదము చాలా మహత్తరమైనటువంటిది.
0: అండ్ ది ఎఫెక్ట్ ఆఫ్ ది ఫైవ్ లెటర్స్ ఇస్ బియాండ్ ఆల్ ఎస్టిమేట్.
1: పరిశుద్ధమైనటువంటిది.
0: ఇట్ ఇస్ అబ్సల్యూట్లీ ప్యూర్.
1: నిర్గుణం, నిరంజనం, సనాతనం, నికేతనం, నిత్య శుద్ధ బుద్ధ ముక్తి నిర్మల.
0: ఇట్ ఇస్ ఎవర్ ఎఫల్జెంట్. ఇట్ ఇస్ ఎటర్నల్. ఇట్ ఇస్ ఇమ్మార్టల్. ఇట్ ఇస్ బ్లెమిష్లెస్. ఇట్ ఇస్ పర్మనెంట్.
1: ఇట్టి తత్వాన్ని నేను హృదయంలో పెట్టుకోవాలి.
0: దట్ నేచర్ and that spirit you have to contain it in your heart.
1: Brahma srishtikartani.
0: God is the creator.
1: Vishnu rachanakartani.
0: That Vishnu sustainer.
1: Shivudu antyamulani.
0: And we say that Shiva is the annihilator.
1: Kevalamu bahyamainatvanti yokka lokamulo ee vidhamainatvanti arthamu cheptu vastunnaru.
0: The meaning given from the worldly point of view.
1: Shivudu veru, Vishnu veru.
0: Never consider that Ishvara and Vishnu are separate.
1: ఈశ్వరుడు, విష్ణువు, బ్రహ్మ ముగ్గురు కూడాను వేరు వేరు కాదు.
0: బ్రహ్మ, విష్ణు, మహేశ్వర ఆర్ నాట్ సెపరేట్, ఆర్ నాట్ డిఫరెంట్.
1: మూడు చేరి ఒక్కటే.
0: ఆల్ ది త్రీ ఆర్ వన్ ఇన్ ద సేమ్ ద ట్రినిటీ.
1: మీరు తాంబూలం వేసుకోవాలనుకుంటే మొట్టమొదట ఒక్క వేసుకుంటాం. బీటిల్ నట్ వేసుకున్న తర్వాత బీటిల్ లీవ్స్ తీసుకుంటాం.
0: అండ్ దెన్ యూ ఆల్సో రిసీవ్ ద బీటిల్ లీవ్స్.
1: బీటిల్ లీవ్స్ తీసుకున్న తర్వాత చున్నం వేసుకుంటావు.
0: అండ్ యూ అప్లై సమ్ లైమ్ టు ద బీటిల్ లీఫ్.
1: ఈ మూడు చేరినప్పుడే రెడ్ కలర్ వస్తుండాలి.
0: ఆల్ ది త్రీ ఆఫ్ ద పాన్ గివ్స్ యూ ద రెడ్ కలర్.
1: ఈ రెడ్ కలర్ ఎక్కడి నుంచి వచ్చింది?
0: వేర్ ఫ్రమ్ యూ గాట్ ఇట్?
1: ఒక బీటిల్ నట్ నుంచి వచ్చిందా?
0: ఇస్ ఇట్ బికాజ్ ఆఫ్ బీటిల్ నట్?
1: లేక బీటిల్ లీవ్ నుంచి వచ్చిందా?
0: ఆర్ బీటిల్ లీఫ్?
1: లేక చున్నం నుంచి వచ్చిందా?
0: ఆర్ ద లైమ్?
1: కాదు, మూడు మూడు మూడు స్వరూపాలే.
0: ఆల్ ది త్రీ హావ్ త్రీ డిఫరెంట్ కలర్.
1: ఈ మూడింటి యొక్క ఏకత్వమే నిజమైనటువంటి దైవత్వం.
0: యూనిటీ, the harmony of all the three gave something new, the red color.
1: Kanuka Brahma, Vishnu, Maheshwaru muguru cheri okkate.
0: Therefore Brahma, Vishnu, Maheshwara are one and the same.
1: So ee vidhanga meeru devatvani veru veruga bhavinchi
0: you consider divinity pure.
1: Manasunu chedagottukondi.
0: And thus spoil your mind.
1: Ee moodinti oka ekatvanni tappaga meeru nirupistaru.
0: Bhagavan will certainly prove the unity of all these three and demonstrate.
1: ఈ ఉన్న ప్రపంచంలో ఉన్నటువంటి ఒక ధనధాన్య కనుక వస్తువు అన్ని కూడా వ్యర్థమయ్యేటువంటివి.
0: All the worldly treasures, all the worldly properties, possessions, acquisitions are useless.
1: దేశం నుంచి భారతదేశానికి వస్తున్నాడు అలెగ్జాండర్.
0: Alexander started approaching India.
1: వస్తు వస్తు గొప్ప సైన్యంతో వచ్చాడు.
0: And he was accompanied by a big battalion of army.
1: వచ్చి సింధు నది దగ్గరికి వచ్చాడు.
0: ఇట్ వాస్ వెరీ

0: ఆ సింధు నది ఎక్కడ ఉంది? కాశ్మీర్ పక్కలోనే ఉంది.
1: రివర్ సింధు ఈస్ వెరీ క్లోజ్ టు కాశ్మీర్.
0: దాన్ని దాటడానికి ప్రయత్నిస్తున్నాడు.
1: వాస్ ట్రైంగ్ టు క్రాస్ దట్ సింధు రివర్.
0: అప్పుడు తనకు హార్ట్ అటాక్ వచ్చింది.
1: దెన్ హీ హాడ్ హార్ట్ అటాక్.
0: అప్పుడు డాక్టర్స్ అంతా చూచారు.
1: ఆల్ డాక్టర్స్ ఎగ్జామిన్డ్ హిమ్.
0: ఇది హార్ట్ అటాక్, సీరియస్ హార్ట్ అటాక్ వచ్చింది.
1: అండ్ ది హార్ట్ అటాక్ ఇస్ సో సీరియస్ ఇన్ సివియర్.
0: ఇంకా బ్రతకడం వీలు కాదు అన్నారు.
1: దేర్ ఇస్ నో స్కోప్ ఆఫ్ సర్వైవల్.
0: సంతోషమే.
1: అండ్ హీ సెడ్ ఫైన్ అండ్ హ్యాపీ.
0: నేను ఆనందంగా ఉన్నాను.
1: ఐఎమ్ క్వైట్ హ్యాపీ హీ సెడ్.
0: అయితే నేను మరణించిన తర్వాత నా చేతులను పైకెత్తి రెండు తెల్ల బట్టలు చుట్టి నన్ను నా గ్రామంలో ప్రొసెషన్ లో తీసుకెళ్లాము.
1: అండ్ హీ సెడ్ హిస్ బాడీ ఆఫ్టర్ దట్ బీ కెప్ట్ ఇన్ ఎ కాఫిన్ విత్ బోత్ ఆఫ్ హిస్ హ్యాండ్స్ స్ట్రెచ్డ్ ఓపెన్ అవుట్ సైడ్.
0: అప్పుడు ప్రజలందరూ వచ్చి ఎందుకు తీసి పెట్టారు మహారాజును?
1: అండ్ ద పీపుల్ స్టార్టెడ్ క్వశ్చనింగ్ వై ది టూ హ్యాండ్స్ ఆర్ కెప్ట్ అవుట్ సైడ్ ద కాఫిన్.
0: అమ్మా, అలెగ్జాండర్ తాను గొప్పవాడు.
1: Alexander the Great, the Mighty Man.
0: వేలాది మంది సైన్యం ఉంటుండాలి.
1: And he has got large battalion of army.
0: కావలసినంత సిపాయిలు ఉంటున్నారు.
1: And he has many soldiers too.
0: కావలసినంత బంధువులు ఉంటున్నారు.
1: And he has got so many relations.
0: కానీ ఇంతమందిని వదిలి తాను పోయేసప్పుడు పొట్టి చేతితో పోయాడు.
1: All the property, with all the army, with all the friends and relatives, he was leaving all alone.
0: ఏం తీసుకుని పోయాడు?
1: What is that he is taking with him?
0: ఏమి తీసుకుపోయాడు?
1: నథింగ్.
0: నిరిత సత్యప్రౌడి తెరని నేరిన హరిశ్చంద్రుడి దరబాసి చనగలేదా?
1: హరిశ్చంద్ర హూ రూల్ దిస్ ఎంపైర్ అడ్హీరింగ్ టు ది ప్రిన్సిపల్ ఆఫ్ ట్రూత్ హాస్ హీ నాట్ లెఫ్ట్ దిస్
0: వరల్డ్? లోకములేలు ఎలకు సూర్య నల్లరాజు తన వెంట భూమిని కొనుక్కున్నా.
1: కింగ్ అలా హూ ఓన్ ద హోల్ ఆఫ్ ది వరల్డ్ కుడ్ హీ టేక్ ఎనీ ల్యాండ్ విత్ హిమ్ అట్ ది ఎండ్?
0: జరిది సేతువు కట్టే అల్లనాటి శ్రీరాముడు ఇప్పుడు ఉరిపోయి ఉన్నవాడా?
1: రామచంద్ర who constructed that bridge across the ocean, do you find him today?
0: Endarendra rajulu yeginaru.
1: Many kings left.
0: Okkarunu povani chanamunu konchamaina cheyi pattukoni.
1: Could anybody collect take with them even a fistful thing?
0: Oka naya paisa kuda tisukoni povadaniki.
1: They could not carry with them even single naya paisa.
0: Inta mattini kuda tisukoni povali.
1: Not even the dust.
0: Katcha garapadiki idiye bhagavantudu ichinatvanti oka సరి అయినటువంటి ఒక మీనింగ్.
1: అండ్ దిస్ ఇస్ ద ట్రూ మీనింగ్ వెన్ గాడ్ సెడ్ దిస్ వర్డ్.
0: మానవుడు నేను ఎంతో గొప్పవాడిని, నేను కోటీశ్వరుడిని, నేను గొప్పవాడిని అని చెప్పుకుంటారు.
1: పీపుల్ గో ఆన్ డిక్లేరింగ్ దట్ దే ఆర్ రియల్లీ గ్రేట్, దే ఆర్ అఫ్లూయెంట్, దే ఆర్ రిచ్.
0: మొన్న హైదరాబాద్ లోపల
1: ది అదర్ డే ఇన్ హైదరాబాద్
0: ఒక ఎకర భూమి,
1: వన్ ఎకర్ ఆఫ్ ల్యాండ్
0: 40 crore
1: వర్త్ అబౌట్ 40 crores
0: పార్టీ క్రోస్ ఇచ్చి ఒక ఎకర భూమిని కొన్నారు.
1: A person purchased that one acre of land at the cost of 40 crores.
0: ఆయన పోయాడు, రిజిస్ట్రేషన్ చేశాడు.
1: He went to the registration office, got it registered.
0: ఇంటికి వస్తూ ఉండగానే తిరిగి ప్రాణం పోయింది.
1: While returning home, he died.
0: ఏమి ఎంత కోటి తీసుకొని తిరిగి అని కూటి గుడను నోచుకోలేదు.
1: What happened to all the crores? He could not have even food to eat.
0: కనుక ధనం మనం ప్రధానం కాదు.
1: Not the money that is important.
0: కనుక మనకు గుణమే ప్రధానము.
1: ద క్యారెక్టర్ దట్ ఇస్ ఇంపార్టెంట్.
0: దైవం యొక్క బలమే ప్రధానము.
1: ఇట్ ఈస్ ద డివైన్ స్ట్రెంగ్త్ అండ్ డివైన్ సపోర్ట్ దట్ ఇస్ ఇంపార్టెంట్.
0: ఆ దైవ భావమును అర్థం చేసుకుంటే సర్వము మనకు లభిస్తుంది.
1: దెన్ వన్స్ వి అండర్స్టాండ్ ద గాడ్ అండ్ హిస్ లవ్ అండ్ కంపాషన్ ఎవ్రీథింగ్ కెన్ అచీవ్ ఎనీథింగ్.
0: కనుక మీరందరూ కూడాను ధనం కూడా కావాలి, అది తినడానికి ఉండాలి.
1: కోర్స్ ద మనీ ఇస్ నెసెసరీ ఇన్ దిస్ వరల్డ్ టు సర్టెన్ ఎక్స్టెంట్.
0: కానీ టూ మచ్ మనీ మనకు చాలా చెడ్డది.
1: టూ మచ్ మనీ ఈజ్ వెరీ బ్యాడ్.
0: అది ప్రాణం తీస్తుంది.
1: ఇట్ మే ఈవెన్ కిల్ యువర్ దేన్.
0: కనుక మనము ఎంత మనీ మన కుటుంబానికి ఫ్యామిలీకి తగినంత మనీ ఉండాలి.
1: యూ రిక్వైర్ మనీ టు ది ఎక్స్టెంట్ టు మెయింటైన్ అవర్ ఫ్యామిలీ.
0: సమాజంలో కూడా మనం కొంతవరకు సహాయం చేయాలి.
1: ఆల్సో ఎక్స్టెండ్ సపోర్ట్ అండ్ హెల్ప్ సొసైటీ.
0: ఈ సమాజం మనతో పాటు జీవిస్తూ ఉండాలి.
1: ఇన్ ఫ్యాక్ట్ సొసైటీ ఇస్ దేర్ బిసైడ్.
0: సమాజమే లేకపోతే మనం లేము.
1: Without society you do not exist.
0: కనుక సమాజానికి కూడా మనం సహాయం చేయాలి.
1: Therefore we should help serve the society.
0: నీవు సెల్ఫ్ పైన సమాజం హెల్ప్.
1: Therefore first self then help says Bhagwan.
0: కనుకనే సెల్ఫ్ హెల్ప్ రెండు ఉంటుంటేనే మానవత్వం జీవిస్తుంది.
1: The human life runs well with these two, self and hell.
0: Selfish ga undakudadu.
1: But you should never be selfish.
0: Fish is better than selfish.
1: Fish is better than selfish.
0: A fish kaakunda manamu help ga undali.
1: Don't be fish, but be in the self.
0: Ee vidhanga untundi jeevithanni aanandanga gadupthu povali.
1: Like this you can spend your life full of joy.
0: Nenu eppudu kudano aanandanga untanu.
1: Bhagavan is always continuously, constantly blissful.
0: Naaku dukham ante emto, kashtam ante emto, bada ante emto, naaku emi teliyadu.
1: Bhagavan does not know what worry is, what botheration is, what a trouble is. He has no idea of whatsoever, what misery.
0: Nannu president vachi, India president, మీరు ఏమి కోరుతుంటారు స్వామి అన్నాడు.
1: ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆస్క్ స్వామి క్వశ్చన్, స్వామి వాట్ ఇస్ దట్ యు వాంట్.
0: నేను కోరేది ఒక్కటేను అన్నాడు.
1: స్వామి సేస్ ఐ వాంట్ ఓన్లీ వన్ థింగ్,
0: నేను నేనుగా ఉండాలి.
1: ఐ షుడ్ బి ఐ, దట్స్ ఆల్ సెడ్ భగవాన్.
0: అందరినీ ఆనంద పెట్టాలి.
1: భగవాన్ సెడ్ ఐ షుడ్ మేక్ ఎవ్రీబడి హ్యాపీ.
0: అందరూ హ్యాపీగా ఉన్నప్పుడే నేను హ్యాపీ.
1: వెన్ ఆల్ ఆర్ హ్యాపీ, భగవాన్ ఇస్ హ్యాపీ.
0: ఇంతకంటే కావాల్సింది ఏం ఉండాలి?
1: వాట్ ఎల్స్, వాట్ మోర్ యు నీడ్?
0: పీస్ వద్దా మీకు అన్నారు.
1: యా స్వామి, డోంట్ యు వాంట్ పీస్?
0: పీస్ పీస్ ఎక్కడుంది? మన లోపల ఉంది కానీ బయట అంత పీసెస్.
1: భగవాన్ సెడ్ వేర్ ఇస్ పీస్? ద పీస్ ఇస్ విత్ ఇన్ యు, అవుట్ సైడ్ యు ఫైండ్ పీసెస్.
0: ఆ పీసెస్ నాకు అక్కర్లేదు.
1: ఐ డోంట్ వాంట్ సచ్ పీసెస్.
0: నా పీస్ నాకు.
1: ఐ పీస్ ఇస్ విత్ ఇన్ మీ.
0: కనుక మన పీస్ ని మనం కోరుకోవాలి.
1: దెర్ఫోర్ వి షుడ్ be in quest of the peace within.
0: ఈ విధంగా మనం జీవితాన్ని గడపడం చాలా ధన్యమవుతుంది.
1: And it is only working for one's own emancipation if we spend life.
0: ఎన్ని సాధనలు చేసినా, ఎన్ని గ్రంథములు చదివినా, ఎంత పిహెచ్డి తీసుకున్నా, అందరూ కట్టగడబడికి అన్ని వదిలిపెట్టిపోయేవారే.
1: You may get very high degrees. You may have scholarship and knowledge. You have to give them up when the end approaches.
0: కనుక ఎవరు కూడా ఏమి తీసుకుని పోలేదు.
1: నో వన్ హ్యాస్ టేకెన్ విత్ ఎనీ వన్ ఎనీథింగ్ ఫ్రమ్ దిస్.
0: అందరు పీస్ఫుల్ గా ఉండాలి.
1: యు ఆల్ రిమైన్ పీస్ఫుల్.
0: అప్పుడే మనకు శాంతి.
1: దెన్ ఓన్లీ యుల్ ఎంజాయ్ ది ట్రూ పీస్.
0: కనుక ఈ పీస్ మీరు కోరండి.
1: డిజైర్ ఫర్ పీస్,
0: ఇది నా యొక్క కోరిక.
1: దట్ యు షుడ్ ఆల్ డిజైర్ ప్రే ఫర్ పీస్, దట్ ఈస్ ద డిజైర్ ఆఫ్ భగవాన్.
0: ఇందులోనే కావలసినంత చేరి ఉన్నది.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇన్ పీస్ ఎవ్రీథింగ్ ఎల్స్ ఇస్ కంటెయిన్.
0: ధన ధాన్యములు కలిగినప్పటికీ ధర్మగుణము లేకపోతే ప్రయోజనం ఏమిటి?
1: యూ మే హ్యావ్ ఆల్ ద వెల్త్ గ్రెయిన్ ఇఫ్ యూ డోంట్ సాక్రిఫైస్ వాట్ ఫర్ ఆల్ ది పొజిషన్.
0: కనుక రేపటి దినము మనం తిరిగి మాట్లాడదాం.
1: భగవాన్ విల్ స్పీక్ టు అస్ అగైన్ టుమారో.
0: ఈ పిల్లవాడు నాడు ఇంతసేపు మాట్లాడినటువంటి వాడు వీడి కుటుంబం చాలా గొప్పది.
1: వెరీ గుడ్
0: మార్గబంధు.
1: మార్గబంధు
0: వీడి తాత,
1: గ్రాండ్ ఫాదర్,
0: ఫాదర్
1: ఫాదర్ ఇస్ ఎ బ్యాంక్ మేనేజర్.
0: అతను మా కాలేజీకి వచ్చాడు.
1: కేమ్ టు అవర్ కాలేజ్.
0: ఢిల్లీ కాలేజీ వదిలి
1: లెఫ్ట్ కాలేజ్ దేర్ ఇన్ ఢిల్లీ.
0: మా కాలేజీకి వచ్చి చేరి
1: అండ్ హిస్ గాట్ అడ్మిటెడ్ టు అ కాలేజ్.
0: 3 సంవత్సరాలు అయిపోయింది.
1: హి స్పెండ్ 3 ఇయర్స్ హియర్.
0: అప్పటి నుంచి కూడాను పిహెచ్డి పిహెచ్డి పిహెచ్డి స్వామి చెప్పిన బాటలంతా కూడా పిహెచ్డిగా చేస్తున్నాడు.
1: అండ్ హి హస్ బీన్ వర్కింగ్ ఫర్ హిస్ డాక్టోరల్ డిగ్రీ అలాంగ్ ది లైన్స్ ఆఫ్ సాయి టీచింగ్.
0: ఎవరితోనా చేరడు.
1: డజంట్ జాయిన్ ఎనీబడి.
0: ఒంటరిగా కూర్చుంటాడు.
1: ఆల్ అలోన్ బై హిమ్సెల్ఫ్.
0: స్వామి యొక్క ఆర్డర్స్ నిర్వహిస్తుంటాడు.
1: ఒబేస్ ది కమాండ్ ఆఫ్ స్వామి.
0: అప్పటి నుంచి కూడాను మంచి ఉపన్యాసాలు ఇస్తున్నాడు.
1: దెన్ హి స్టార్ట్స్ గివింగ్ వెరీ గుడ్ టాక్స్.
0: శంకర్ల వారి చరిత్రలన్నీ కూడా చదువుతున్నాడు.
1: హిస్ గోయింగ్ త్రూ ఆల్ ద టెక్స్ట్ కంపోజ్డ్ బై ఆదిశంకర.
0: ఆదిశంకర్ల విషయమంతా కూడా అరచేతిలో పెట్టుకున్నట్టుంటాడు.
1: అండ్ హి హస్ గాట్ ఆల్ ద కంపోజిషన్ ఆఫ్ ఆదిశంకర రైట్ నౌ విత్ హిమ్.
0: కనుక ఇట్టి బాయ్స్ మా దగ్గర ఎంతమందో ఉంటున్నారు.
1: There are lots and lots of boys of this type in our institutions.
0: ఈ పిల్లవాడు ఆ పిల్లవాడు వీళ్ళందరూ కూడా చాలా గొప్ప పిల్లలు.
1: All the boys around They are knowledgeable people.
0: ఈనాడు రెండవ తొలి మాట్లాడాడు ఒక పిల్లవాడు.
1: Another boy here.
0: వీడు కూడా మా స్టూడెంట్.
1: Was also our student.
0: అందరు కూడాను ఎంత గొప్పవారు. వేదనారాయణ ఉన్నాడు.
1: వేదనారాయణ.
0: వాడికి పేరే వేదనారాయణ.
1: His name is వేదనారాయణ.
0: ఆ వేదము లోపల చాలా ఆరితేరిన
1: He is an expert in Vedic literature.
0: Last year. President పిలిపించి.
1: President invited him.
0: అవార్డు ఇచ్చాడు.
1: Gave him award, national honor. Best teacher's award.
0: నీ అవార్డు తీసుకుని ఎక్కడ పోతావు అన్నాడు.
1: And President asked him, with this award, where do you go?
0: I'm going to Puttaparthi.
1: Then I'm going to Puttaparthi.
0: పుట్టపర్తిలోనే సెటిల్ అయిపోయినాను.
1: I have settled there in Puttaparthi.
0: నేను ఇంకెక్కడ పోను.
1: I don't go anywhere.
0: అప్పుడు ఆయన చెప్పాడు, చాలా మంచి పిల్లవాడు, నువ్వు అక్కడే ఉండు నాయన.
1: యు ఆర్ వెరీ గుడ్ బాయ్, సెటిల్ దేర్ ఓన్లీ, రిమైన్ దేర్.
0: ప్రెసిడెంట్ స్వామి అంటే చాలా భక్తి.
1: ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఈజ్ అన్ ఆర్డెంట్ డివోటీ ఆఫ్ అవర్ మోస్ట్ బెలవ్డ్ భగవాన్.
0: అతను మహమ్మడన్.
1: ఈజ్ ఎ మహమ్మడన్.
0: అయినప్పటికీ
1: బట్ స్టిల్
0: స్వామి అంటే చాలా సాష్టాంగ పడిపోయి నమస్కారం చేస్తాం.
1: అండ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా బీయింగ్ ఎ మహమ్మడన్ ప్రాస్ట్రేట్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ భగవాన్.
0: కనుక ఇలాంటి పెద్ద పెద్దలందరూ కూడా వచ్చి ఎన్నో విధములుగా కూడాను మా పిల్లలను వర్ణిస్తున్నారు. ప్రతి సంవత్సరం కూడాను 500 మంది పిల్లలు పుట్టుంటారు. అందరు కూడాను పేపర్లో వచ్చిందంటే ఎవరు చూడను. ప్రతి ఒక్కరు కూడాను జెలసీ, పిల్లలందరికీ ఫస్ట్ క్లాస్ ప్రతి ఫస్ట్ క్లాస్ కూడాను సత్యసాయి కాలేజీ.
1: In fact, though it is not publicized, though it is not notified, all students secure first classes only.
0: Monna medical intopala chaala first class vachesaru.
1: The recently held medical entrance test, many secured first classes.
0: Engineering college lo first class vachadu.
1: They stood first in engineering entrance.
0: Ekkada ma chinna palle.
1: And this is a small hamlet village.
0: Adike.
1: That Alike is a small village.
0: Alike lo chaliyachunte pillavaru.
1: Alike is a very small village.
0: Vallu iddaru iddey first class.
1: And in fact there are 2 toppers, first class students.
0: Vallu iddariki kudanu scholarship ichchanu.
1: Bhagavan gave them scholarships.
0: Vallu iddariki kudanu America ku pampala.
1: And they are to be sent to America.
0: ఆ బాధ్యత నేను తీసుకున్నాను.
1: భగవాన్ హస్ అక్సెప్టెడ్ ద రెస్పాన్సిబిలిటీ.
0: మీరు ఇక్కడే కాదు అమెరికాలో కూడా మీరు ఫస్ట్ క్లాస్ రావాలి.
1: భగవాన్ సెడ్ దట్ దే షుడ్ సెక్యూర్ ఫస్ట్ క్లాస్ ఈవెన్ ఇన్ అమెరికా.
0: చెప్పి అక్కడ పంపించాను.
1: భగవాన్ హస్ సెంట్ దెం.
0: కనుక ఈ విధంగా మా పిల్లలు బంగారు వంటి పిల్లలు.
1: హియర్ ఆర్ స్టూడెంట్స్, హియర్ ఆర్ ప్యూర్ గోల్డ్.
0: నాకు ఇనుము గోల్డ్.
1: ప్యూర్ గోల్డ్ అని చెప్పి
0: ప్యూర్ గోల్డ్. ఏది చెప్పినా కూడాను ఎటువంటి పని చెప్పినా దానికి సిద్ధమవుతుంటారు. వీళ్ళు ప్రతి సంవత్సరం కూడాను ఒక నెల పల్లెలంతా తిరుగుతారు.
1: ఈచ్ ఇయర్ దే గో రౌండ్ ది విలేజెస్ ఫర్ వన్ ఫుల్ మంత్.
0: 10 మూటల బియ్యం తీసుకుని పోయి వండి రసం వేసుకుని సాంబార్ వేసుకుని కలిపి వారందరికీ ఉసిరి వారందరికీ పెడుతుంటారు.
1: దే కుక్ ఫుడ్. They make sambar, curry and all other things and serve all villages and poor people.
0: Intilo enta mandi unte anta mandi kuda pettuntaru.
1: They serve food to all the residents everywhere, all over the village.
0: Adi chuchi pallala variki andari kudanu chaala ayyo maa swami pampicharamma mimmannu ani ento aanandistuntaru.
1: The villagers are very happy watching these boys serving them. Oh, swami sent you here, and they enjoy their presence.
0: మాకు ప్రసాదం వచ్చిందని ఆనాడు ఇల్లంతా ఊడ్చుకొని స్నానాలు చేసి ప్రసాదం అంతా మొక్కుకొని చాలా భుజిస్తారు.
1: దే డెకరేట్ యువర్ హోల్ హౌస్, దే ప్రే అండ్ దే బి వెయిటింగ్ టు రిసీవ్ ప్రసాదం.
0: ఇప్పుడు తిరిగి పోయి మన అంతా తిరిగి పల్లెలకు పంపిస్తారా.
1: అండ్ లేటర్ దిస్ ప్రాజెక్ట్ బాయ్స్ విజిటింగ్ ఆల్ ది విలేజెస్ టు డిస్ట్రిబ్యూట్ ద ప్రసాదం విల్ బి అండర్టేకెన్.
0: మా పిల్లలు కేవలం ఒక చదువునందు మాత్రమే కాదు.
1: Our students have not restricted to studies only.
0: Songs are in the
1: In music they are first.
0: Dance. Dance.
1: In every field they are number one toppers.
0: We
1: don't say just to inform you, let you know.
0: కనుక పిల్లలు చేయని పని ఒక్కటి లేదు.
1: There's nothing that our boys cannot do.
0: ఇన్ని పల్లెలు పట్టణాలు తిరుగుతూ ఉంటారు, కానీ క్యారెక్టర్ విషయంలో అతి జాగ్రత్తగా ఉంటారు.
1: They go to different places, but they are very careful in maintaining their character.
0: చాలా జాగ్రత్త.
1: They are highly careful.
0: క్యారెక్టర్ అనేటువంటిది అగ్ని వంటిది.
1: Character is like a fire.
0: దాన్ని చూసి చాలా దూరంగా ఉంటారు.
1: And you should be very careful, watchful.
0: ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ,
1: either boys or girls.
0: అనంతపురంలో ఆడపిల్లలు ఉన్నారు.
1: The girls, they are in Anantapur campus.
0: అక్కడ 700 మంది ఉన్నారు.
1: There are 800 students.
0: అక్కడ చాలా ఫస్ట్ క్లాస్ వస్తుంటారు.
1: All of them secure first class.
0: ఆ పిల్లలు ఆడపిల్లలు అయినప్పటికీ,
1: they are girls.
0: సేవ చేయడానికి పల్లెలు పోతే,
1: when they go to different villages,
0: పాత ఇండ్లన్నీ పెరికి వేసి కొత్త ఇండ్లు కట్టి చేసి వస్తారు.
1: They remove all the existing old spoiled houses. They construct new houses for them.
0: ఆడపిల్లలే.
1: Girls do that.
0: రాతి కట్టడాలు కట్టి,
1: and they build houses for those villagers.
0: చోని ఇండ్లు.
1: The houses are built of stone.
0: మంచి కప్పు వేసి,
1: a good roof is raised.
0: మీరు ఇప్పుడు పోయి అడిగినప్పటికీ, మీ ఇల్లు ఏమైనా కారుతున్నాయా అడిగితే, లేదు స్వామి, మా పిల్లలు ఎంత భద్రంగా చేశారు, ఇంజనీర్లు కూడా చేయలేనటువంటి పని మా పిల్లలు చేశారు.
1: Anyone goes to them and questions this way, how about the roof, is there any leakage? They say, no swami, the children have built it in excellent way, no leaks, nothing.
0: అట్లే మా మగ పిల్లలు కూడా అంతే.
1: Boys are also like that.
0: అనంతపురం,
1: బెంగళూరు,
0: పుట్టపర్తి, ఈ ముగ్గురు నుంచి కూడాను వెళ్తారు పల్లెలకు.
1: And students should belong to all the three campuses.
0: Three campuses ku poi akada bridge lo inkemaina padipoyunte vattanta kattatamu pettatamu aa gramasthulaku tagina sahayam chestuntaru.
1: If they find any bridges on the way in a collapsing condition, they seek the help of the local village and reconstruct them.
0: Kanuka pillalante kevalam chadukovadaniki matrame pothunnaru ani matram kaadu.
1: Therefore the students don't come here merely for learning.
0: లర్నింగ్ కోసం మాత్రం రావద్దండి.
1: డోంట్ కమ్ హియర్ మియర్లీ ఫర్ లర్నింగ్.
0: నీకు టైం చిక్కినప్పుడు లర్న్ చేసుకో.
1: When you have time, yes, you learn.
0: కానీ మీరు చేయవలసింది సేవ.
1: What you should do is service, serve others.
0: భగవంతుడు ఇచ్చినది మీకు ఎందుకోసం?
1: Why God has given you this?
0: అందరూ మమై వాంసో జీవలోకే జీవభూత సునాతన.
1: You are the spark of God. You are eternal.
0: మీరందరూ సర్వీస్ చేయాలి.
1: Serve everybody. Be in service.
0: Service is God.
1: Service is God.
0: Serve all.
1: Serve all.
0: ఈ విధంగా బోధించటం చేతనే వారందరూ చక్కని మా పేరును తెచ్చుకుంటున్నారు.
1: Because they lead life this way, they have a very good name in society.
0: ఎక్కడ పోయినప్పటికీ మా సత్యసాయి పిల్లలంటే తెల్ల వస్త్రం వేసుకున్న చూస్తే చాలా వీళ్ళు సత్యసాయి పిల్లలు.
1: Wherever our students go, watching their white dress, they will identify them as students of our institution.
0: Vaalu kevalam dress kudanu white, topalu kudanu white.
1: Not only the dress that is white, they are white and bright within also.
0: Hrudayam kudanu pavitramainatundi.
1: Their heart is sacred and pure.
0: Atuvanti dinni pothunta.
1: That is the position, the standard of our students.
0: Kanuka ee chustune unnaru dinnamu pedalu నన్ను ఏ విధంగా పట్టుకుని వస్తున్నారు, ఏ విధంగా తీసుకుని పోతున్నారు.
1: Must have been watching every day how students follow Bhagwan, standing in either way, helping him, supporting him.
0: ఈ అబ్బాయి MBA.
1: This boy on that side is an MBA graduate.
0: This boy also MBA.
1: The other boy is also an MBA student.
0: MBBS. నిన్న దినమే చేర్చినాము.
1: There's another boy who is doing his medicine MBBS.
0: ఇక్కడ ఉన్నారు ఆదికేశవుడు.
1: ఆదికేశ
0: వైదేహి అని మెడికల్ కాలేజ్ పెట్టాము.
1: ఈ స్టడింగ్ దేర్ వైదేహి మెడికల్ కాలేజ్ ఎస్టాబ్లిష్డ్ బై ఆదికేశవుడు.
0: ఆదికేశవుడు దీంట్లో అందరినీ చేరుస్తున్నారు.
1: ఆదికేశవుడు ఇస్ అడ్మిటింగ్ ఆల్ సచ్ స్టూడెంట్స్.
0: ఆయన కూడా అందరికీ సీట్ ఇస్తున్నారు.
1: అండ్ ఈస్ ప్రొవైడింగ్ సీట్స్ టు ఆల్ అవుట్
0: బయట మెడికల్ కాలేజ్ సీట్ కావాలంటే 50 లక్షలు ఇవ్వాలి.
1: అవుట్ సైడ్ ఇఫ్ యూ వాంట్ గెట్ ఎ మెడికల్ సీట్ యూ నీడ్ టు పే క్యాపిటేషన్ ఫీ విత్ 50 lakhs of rupees.
0: ఆ 50 lakhsే కాకుండా మంత్లీ 3,000.
1: Above all, you need to spend 3,000 every month.
0: కానీ మాకు దగ్గర 50 naya paisas కూడా తీసుకోలేదు.
1: But Adikeshwari has not collected even 50 naya paisa from our students.
0: మా పిల్లలందరూ చేర్చారు.
1: They were all given free admission.
0: తాను చాలా త్యాగి.
1: And is one of sacrifice.
0: అతను మన హాస్పిటల్ పక్కనే ఉంటుండాలి.
1: And he stays there, just close to our hospital there in
0: Bangalore. Sathya Sai Super Speciality Hospital.
1: He is very close to Sathya Sai Super Speciality Hospital.
0: He worked in Bangalore, Super Speciality Hospital, so moodu kattam.
1: There are 3 such Super Speciality Hospitals in Bangalore.
0: Okoka hospital, 5 crores, 6 crores.
1: Each hospital costs about 5 crores and 6 crores.
0: Kavas and materials antam unnai.
1: Lot of equipment, all the material they need.
0: Heart ku pote akkade anni vaare chusukuntaru.
1: You go to the cardiology wing, they will take care of you.
0: Heart ku poyinatundi variki ekkada poyina gaani variki inta dabbu kattali.
1: Have heart treatment, you need to pay heavily.
0: Andaru mana hospital ku vastuntaru.
1: All people come to our hospital.
0: Nenu moodu pramanalu chesanu.
1: Bhagavan has taken 3 vows.
0: Moodu empty idi kadupuku chegina annamu.
1: That food is essential first.
0: దేహంలోకి తగినటువంటి వస్త్రము.
1: And the clothing.
0: కానీ ప్రపంచానికి తగినటువంటి ఒక నీరు.
1: And the water that is required for the whole world.
0: కనుక అన్ని కొండలకు కూడా పైప్స్ ఎక్కించాను.
1: భగవాన్ మేడ్ అరేంజ్మెంట్స్ టు అస్ సీ దాట్ వాటర్ ఇస్ సప్లైడ్ బై లేయింగ్ పైప్ లైన్స్.
0: ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి అంతా కూడా కిందనే ఉంటున్నాయి నీరు. కావలసినంత పారుతున్నాయి.
1: In fact, there's plenty of water. In districts like East Godavari and West Godavari underneath.
0: కాని కింది దిగేకి వీలు లేదు.
1: But it's not possible to reach water.
0: ఇంత కాలమైనప్పటికీ వారు ఒక డ్రాప్ కూడా నీరు తాగలేదు.
1: So many years passed, but they could not have even a drop of water.
0: 80 crores.
1: Bhagavan spent 80 crores.
0: అంతటికి పైపులు వేపించారు.
1: All pipes are laid out.
0: మీరు ఇంకా ఇక్కడ ఉన్నారు కాబట్టి మీకు తెలీదు.
1: If you are here, you do not know what is happening.
0: నిన్న లేదు మొన్న దినము పేపర్ లో వేశారు.
1: అదర్ డే ది న్యూస్ పేపర్ బ్రాట్ అవుట్ దిస్ ఐటమ్.
0: మన పుండి నుంచి మేము మెడ్రాస్ కు నీరు వేస్తాం.
1: అండ్ వాటర్ ఇస్ సప్లైడ్ ఫ్రమ్ పుండి టు మెడ్రాస్.
0: మెడ్రాస్ పట్టణం అందరికీ కూడా ఇచ్చాం.
1: ఆల్ సిటిజన్స్ ఆఫ్ మెడ్రాస్ హావ్ డ్రింకింగ్ వాటర్ సప్లై టుడే.
0: బీదరే సాధారణ భేదం లేదు.
1: దేర్ నో డిస్టింక్షన్ పూర్ ఇన్ ద రిచ్ వాట్స్ ఎవర్.
0: అది మేము చెప్పుకోవటం కాదు.
1: నాట్ దట్ వి ఆర్ ఫేసింగ్ అవర్.
0: అంతా ఇచ్చిన తర్వాత ఒక 50 బస్సులు వచ్చినాయి మా పుట్టుబట్టికి.
1: When the project is completed, 50 buses reach in Prashant Nagar.
0: స్వామి మీకు ఎంత మేము కృతజ్ఞత చెప్పాలి.
1: All the devotees, all the inhabitants came over here. Swami, how are we to express our gratitude?
0: నా గ్రాట్యూడ్ వద్దు.
1: Bhagavan said, I don't want it.
0: నా వారికి నేను ఇచ్చుకున్నాను.
1: You are mine, after all I have done to my own people.
0: కనుక మీకు ఏం కావాలి కాదు.
1: They said, what do you want?
0: మాకు డ్రింకింగ్ వాటర్ లేదు అన్నారు.
1: They ask, Swami, we don't have drinking water.
0: Chuttu samudram undi.
1: You have got this sea around.
0: Tragadaniki neeru ledu.
1: But we don't have drinking water.
0: Ippudu Krishna nadi ni teesukoni poi vaadiki drinking water anta kuda ichesanu.
1: Now the Krishna water is taken all the way and drinking water supplied to Madras.
0: Ninnati dinname.
1: Only yesterday.
0: Manchi time ku.
1: At the exact time.
0: Madras chennai neeru.
1: The water reached in Madras.
0: Rebu manam punavruti dinamu.
1: On the Purnahuti day,
0: akkada poi minister open chestunnadu.
1: Minister is going to inaugurate the drinking water supply plant.
0: Mem tiyan neeru tagi meku jennyo janmam layindi.
1: Long time back we had pure drinking water.
0: Kani ee naadu mem pure water taagutunnam.
1: Today we are drinking pure water, they say.
0: Kaliga maaku chaala aanandam ee swami.
1: We are very happy, swami, they say.
0: Ee vidhanga anni deshamulaku అన్ని గ్రామములకు అన్ని పల్లెలకు మేము సేవ చేస్తున్నాం.
1: We are serving all villages, all towns, all cities, everywhere, all over.
0: సర్వాల్
1: serve all.
0: అందరికి మీరు సర్వ్ చేయాలి.
1: Serve all.
0: మా పిల్లలకి అందరికి చెప్పడం అదే నేను.
1: That is the teaching of Bhagavan to our students.
0: పిల్లలు ఎవరైనా సరే పక్కన బాధపడుతుంటే నీకు మిత్రుడైనా సరే అతనికి నువ్వు సహాయం చేయి.
1: If you find anybody, the poor and needy by your side, you come to their rescue. You come to their kindly help.
0: College ki pokapoyina paravaledu nee vaadiki sahayam cheyi.
1: Better you don't get in the college that day. Give importance to service.
0: Kalukani maa pillalu elanti vaarante nenu cheppukokoddu. కానీ నేను చెప్పిన దానికంటే ఇంకా ఎంతో ఎక్కువగా పిల్లలు పనిచేస్తున్నారు.
1: Though Swami is saying this way, he does not want to say openly, but in fact students in reality are much more than what Bhagavan said and described now.
0: ఎవరైనా పోతుంటే గుడ్డలు లేకపోతే తాను విప్పి ఆ వారికి ఇస్తాడు.
1: If they find anybody who are in need of clothes, they give their own clothes.
0: ఈ విధంగా పిల్లలు తయారు చేస్తున్నాము.
1: And such students are trained here.
0: కనుకనే దీనికి మేము బిల్డింగ్ కట్టించి పెట్టేస్తున్నాం.
1: Therefore, buildings are in construction continuously more and more.
0: ప్రైమరీ స్కూల్ లోపల
1: in primary school,
0: చాలా చిన్న చిన్న పిల్లలు
1: 1200
0: ఉన్నారు.
1: 1200 చిల్డ్రన్
0: వారిని తల్లిదండ్రులు ఇచ్చిపెట్టి ఉండలేరు, మమ్మల్ని ఇచ్చిపెట్టి ఉండలేరు. కళాతురికి 2 దినాల లోపల తల్లిదండ్రులు మర్చిపోతున్నారు.
1: చిల్డ్రన్ కెనాట్ బి అవే ఫ్రమ్ దేర్ పేరెంట్స్, దే కెనాట్ బి అవే ఫ్రమ్ అస్, బట్ విద్ ఇన్ 2 డేస్ దే ఫర్గెట్ దేర్ పేరెంట్స్ అండ్ బిగిన్ టు స్టే విత్ అస్.
0: అక్కడికి వచ్చి చూసి ఇవో మా పిల్లలు ఎంత మంచి వారైపోయినారు అని చాలా ఆనందిస్తుంటారు.
1: పేరెంట్స్ అయితే దే కమ్ అండ్ వాచ్ దేర్ ఓన్ చిల్డ్రన్ దే ఆర్ వెరీ మచ్ సర్ప్రైజ్ హౌ హ్యాపీ దే ఆర్ హియర్.
0: అంత తల్లిదండ్రుల కంటే అధికమైనటువంటి ప్రేమను చూపుతున్నాము.
1: ఇన్ ఫ్యాక్ట్ యూ హావ్ బీన్ షవరింగ్ లవ్ మచ్ మోర్ దాన్ దేర్ ఓన్ పేరెంట్స్.
0: కనుక మా పిల్లల యొక్క విషయంలో మీరు ఏమాత్రం సామాన్యుడిగా మీరు భావించకండి.
1: నెవర్ కన్సిడర్ అవర్ చిల్డ్రన్ స్టూడెంట్స్ ఆర్డినరీ.
0: వారు ఎంత గొప్పవారు,
1: దే ఆర్ రియల్లీ గ్రేట్.
0: దేశానికంతా కూడా నాయకుడుగా కావాలి.
1: దే ఆర్ గోయింగ్ టు బి ది లీడర్స్ ఆఫ్ దిస్ కంట్రీ.
0: మీరు ఐడియల్స్ బాయ్స్ కావాలి.
1: దే ఆర్ గోయింగ్ టు బి ఐడియల్స్ ఆఫ్ దిస్ కంట్రీ.
0: అప్పుడే మాకు చాలా సంతోషము.
1: దట్ ఓన్లీ మేక్స్ అస్ హ్యాపీ.
0: ఎంత ఐడియల్ బాయ్స్ అవుతారా?
1: ఆర్ యూ ప్రిపేర్ టు బి ఐడియల్ మాస్టర్స్?
2: You were listening to excerpts from A Divine Shower of Grace by Bhagwan Baba on the 16th of August 2006 in Prashanthi Nilayam during the Ati Rudra Mahayagnam. Baba highlighted that although money is certainly essential for life, excess wealth can sometimes even lead to loss of life. He therefore advises everyone to adopt simple living. Thank you and Sai Ram.

0: One might master all the types of education, participation in the arguments in the courts and win them. He may participate in wars and achieve success and victory. One might be born as an emperor and rule the kingdom. One might be able to give in charity cows and gold. One might be able to count all the living beings on earth. One might be able to reach the moon itself. One may be able to count all the stars. But one would not be able to control all the senses, introvert the mind, and establish himself continuously with an equality of mind and with samachitta.
1: Veda vijnanam anantam.
0: The knowledge of Vedas is infinite.
1: Jnaname anantam.
0: Wisdom itself is infinite.
1: Satyamanu chupunade jnanam.
0: It is that may be called as knowledge which can show truth.
1: Bhuta bhavishyat vartamanamulaku adhitamainadi satyamu.
0: Truth transcends all the three types of times, past, present and future.
1: Satya jnanamulu rendu kudanu anantamule.
0: Both truth and wisdom are infinite.
1: Ee anantamula uta cheta deeniki adiyu ledani kudanu cheppavachu.
0: As they are infinite, there is no beginning nor end.
1: Vedamu satya jnanamulato kudi undatam cheta vedam kudanu anantame.
0: As Veda is associated with truth and knowledge, Veda also is infinite.
1: Vedam jnanamayinappatikini nedu manamu danini vangmayanga manamu sevistu unnam.
0: Although Veda is knowledge, we have been able to experience it in terms of language and words.
1: Mana vakke rugvedam aniyu.
0: Our word may be described as Rugveda.
1: Manasu Yajurvedam aniyu.
0: Our mind may be described as Yajurveda.
1: Pranamu Samavedam aniyu.
0: Our prana, the vital airs, may be described as Samaveda.
1: Brihadaranyaka Upanishattu chakkaga bodhinchutunnadi.
0: Thus, Brihadaranyaka Upanishad describes
1: Vedamu, Vedangamulu, Vedavetta, moodunu nenenani Gitacharya yokka nuduvu.
0: Gitacharya has declared, I am all the three, Veda, Vedangas and Vedakarta.
1: Kani nitya satyamunu gurtinchukonaleka pavitramainatuvanti jnana tattvanni manam artham chesukonaleka laukikamaina jeevitamunandu alaukikamainatuvanti avanchana cheta manavatvanni manam vismaristunnamu.
0: But unfortunately, we have not been able to recognize the truth. And therefore, we are wasting our life and time with worldly things.
1: Aite pavitramainatuvanti vangmayamunu aneka vidhamuluga vedamulu vidividiyainatuvanti padamula cheta vipulukaramukichi tadwara deshamunaku shabda bindulanu andinchuchunnavi.
0: Vedas have been making available the extraordinary wisdom and knowledge in terms of words so that people will be able to understand clearly.
1: ఈ ప్రాకృతమైనటువంటి దేశమునందు ప్రకాంతమైనటువంటి యొక్క తత్వమే దైవమని భావించి ఈ దైవం యొక్క అనుగ్రహమునకు పాత్రులు కావాలనని ఉచ్చరించినటువంటి యొక్క వాక్కులే రుక్కులుగా మారినవి.
0: Rooks are those which are expressions in terms of words which explain the effulgence.
1: అయితే యజ్ఞయాగాది కృతువుల చేత పారమాత్మిక తత్వమును అర్థం చేసుకుని దివ్యత్వమును పొందవలనని వ్యక్తి ఆశీస్సించి తద్వారా యజ్ఞములకు ప్రారంభిస్తూ వచ్చాడు.
0: బట్ మ్యాన్ హ్యాస్ స్టార్టెడ్ performing sacrifices, thinking that by such performance of sacrifices, one would be able to reach the ultimate.
1: Itti karma kandane యజుర్వేదం అని కూడా చెప్పబడుతూ వచ్చింది.
0: దిస్ కర్మకాండ హ్యాస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ యజుర్వేద.
1: అయితే పవిత్రమైనటువంటి, శృతిబద్ధమైనటువంటి, మధురమైనటువంటి, సున్నితమైనటువంటి, సౌశీల్యమైనటువంటి యొక్క గానమును అనుగ్రహించగోరి తద్వారా ఆనంద గీతను అందించడం చేత దీనికి సామవేదము అని సార్థక నామం వచ్చింది.
0: సామవేద హ్యాస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ సచ్ బికాస్ దట్ హ్యాస్ బీన్ ఏబుల్ టు ఆఫర్ ద సేక్రెడ్ స్వీట్ మెలోడియస్ మ్యూజిక్ డిస్క్రైబింగ్ నాలెడ్జ్.
1: అయితే లౌకికమైన జగత్తును పండితులు విస్మరించినారు అనేటువంటి అపనిందలు లేకుండా ఉండే నిమిత్తమై శ్రేయో మార్గము, ప్రేయో మార్గము, మానవతా తత్వమును అభివృద్ధి గావించే నిమిత్తమై అధర్వణ వేదమును కూడాను ఆధారం తీసుకున్నారు.
0: ఇన్ ఆర్డర్ దాట్ పీపుల్ మే నాట్ కన్సిడర్ యాజ్ నాలెడ్జబుల్ హ్యావింగ్ ఇగ్నోర్డ్ థింగ్స్ రిలేటింగ్ టు ద వరల్డ్, దే హ్యావ్ ఎక్స్పౌండెడ్ థింగ్స్ రిలేటింగ్ టు ద వరల్డ్ యాజ్ శ్రేయో మార్గ థింగ్స్ విచ్ ఆర్ డిజైరబుల్ అండ్ థింగ్స్ విచ్ ఆర్ యాక్సెప్టబుల్ ప్రేయో మార్గ ఇన్ అధర్వణ వేద.
1: అయితే అధర్వణ వేద అపౌరుషేయమైనటువంటిది కాదని విశ్వసించి కేవలం ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము మాత్రమే ప్రధానంగా భావించి దీనిని త్రయీ వేదములు అని పిలుస్తూ వచ్చారు.
0: థింకింగ్ దట్ అధర్వణ వేద హ్యాస్ నాట్ కమ్ ఫ్రమ్ ద డివైన్ సోర్స్, ఓన్లీ ది ఋగ్వేద, యజుర్వేద అండ్ సామవేద ఆర్ ద రియల్ వేదాస్, దే హావ్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ త్రయీ వేదాస్.
1: కానీ సర్వధర్మములకు మూలమైనటువంటి, సర్వశాస్త్రములకు కీలకమైనటువంటి, సర్వసాధనలకు గమ్యమైనటువంటి నిజతత్వాన్ని గుర్తింపజేసుకునే నిమిత్తమై ఈ అధర్వణ వేదం అనేక విధములుగా కూడాను భౌతికమైనటువంటి యొక్క మార్గములకు ఆదర్శపరమైంది.
0: అధర్వణ వేద హ్యాస్ ఆల్సో బీన్ వెరీ యూస్ఫుల్ ఇన్ మేకింగ్ పీపుల్ టు అండర్స్టాండ్ ద ట్రూత్ విచ్ ఇస్ ది అల్టిమేట్ అండ్ టు రీచ్ ది గోల్.
1: ఒక్కొక్క వేదము ఒక్కొక్క పద్ధతిని మాత్రమే అనుసరించినప్పటికీ ఈ అధర్వణ వేదము అన్నింటినీ ఏకముగా అనుసరించడానికి పూనుకున్నది.
0: ఈచ్ వేద డిస్క్రైబ్స్ ఓన్లీ వన్ పాత్, వెరాస్ అధర్వణ వేద టేక్స్ ది ఆల్ ద పాత్స్ ఇన్ ఇట్స్ డిస్క్రిప్షన్.
1: ఋగ్వేదము వాక్కనియు, యజుర్వేదము మనసనియు, సామవేదము ప్రాణమనియు కూడాను బోధించినటువంటి మూడు వేదముల యొక్క సారము అధర్వణ వేదం నందు క్రోడీకరించి ఉపయంగా అందిస్తూ వచ్చింది.
0: ఋగ్వేద డిస్క్రైబ్స్ వాక్ వర్డ్, యజుర్వేద డిస్క్రైబ్స్ మైండ్, సామవేద డిస్క్రైబ్స్ ప్రాణ ఆర్ ద లైఫ్ ప్రిన్సిపల్, వెరాజ్ అధర్వణ వేద ట్రైస్ టు బ్రింగ్ ఆల్ దీస్ త్రీ టుగెదర్ అండ్ ఎక్స్పౌండ్.
1: వాక్ ఋగ్వేదము కావచ్చును కానీ ఎట్టి వాక్ ఋగ్వేదము అనేటువంటి విషయాన్ని చక్కగా విమర్శించి చెప్పింది.
0: ఇట్ హాస్ ఆల్సో డిస్క్రైబ్డ్ యాజ్ టు వాట్ టైప్ ఆఫ్ వర్డ్ కెన్ బి కాల్డ్ ఋగ్వేద.
1: మనసు యజుర్వేదమే కానీ ఎట్టి మనసు యజుర్వేదమునకు సమన్వయమవుతుంది?
0: మైండ్ ఈజ్ అసోసియేటెడ్ ఆర్ విత్ రెఫరెన్స్ టు యజుర్వేద, బట్ వాట్ టైప్ ఆఫ్ మైండ్ ఈజ్ డిస్క్రైబ్డ్ ఇన్ యజుర్వేద, దిస్ హెస్ బీన్ డిస్క్రైబ్డ్ ఇన్ అధర్వణ.
1: చక్కగా సామగానంలో ఉండినటువంటి ఒక సారాన్ని క్రోడీకరించి యజుర్వేదము ఒక గానముగా పాడుతుంది.
0: మ్యూజిక్ హెస్ బీన్ కోడిఫైడ్ ఇన్ ఏ బ్యూటిఫుల్ వే అండ్ దట్ ఈస్ ఎక్స్పౌండెడ్ ఇన్ సామవేద.
1: దుర్బుద్ధుల తలలున్న దూరులు విను చెవులున్న, పొంచి చూచు కనులున్న పంచల విను మనసున్న, వంచిత గుణ చిత్తమున్న వంచే గుణమున్న, ఈ వృక్తులు చూడగానే న్యాయము ఇక బ్రతుకదన్న, దుర్బుద్ధుల మనసున్న దూరులు విను చెవులున్న.
0: If one has wicked thoughts in his mind, if one has eyes which are unduly curious to see all unnecessary things and a mind which wants to understand everything which is not
1: wanted,
0: if one has a heart which is crooked and which is deceitful,
1: ఈ వికృతులు చూడగానే న్యాయము ఇక బ్రతుకదన్న.
0: ద మోమెంట్ సచ్ ఎ సైట్ ఇస్ సీన్ జస్టిస్ విల్ రన్ అవే.
1: జగత్తునందు ధర్మము న్యాయము సత్యము మూడింటి యొక్క చేరికతేనే ఈ త్రిలోకములు కూడాను వెలుగుతూ ఉన్నాయి.
0: ద త్రీ వరల్డ్స్ హ్యావ్ బీన్ ఎగ్జిస్టింగ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ధర్మ న్యాయం జస్టిస్ అండ్ సత్యం ట్రూత్.
1: ఇట్టి పవిత్రమైన యొక్క సత్యాన్ని ప్రబోధించినటువంటి వేదముల యొక్క తత్వాన్ని మనము చాలా అలక్ష్యపరుస్తున్నాము.
0: వీఆర్ బీయింగ్ వెరీ ఇండిఫరెంట్ టు వేదాస్ విచ్ ఆర్ బీయింగ్ డిస్క్రైబింగ్ సచ్ సేక్రెడ్ ట్రూత్స్.
1: ఈ వేదములు అనేక విధములైనటువంటి యొక్క అంగములను అభివృద్ధి పరుచుకుంటూ వచ్చింది.
0: దీస్ వేదాస్ ఆల్సో హ్యావ్ డెవలప్డ్ డిఫరెంట్ లింబ్స్ ఫర్ దెమ్సెల్వ్స్.
1: వీటిని శాఖలు అని చెప్తూ వచ్చారు.
0: దీస్ హ్యావ్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ బ్రాంచెస్.
1: మొదటిది మంత్రము, రెండవది బ్రాహ్మణము, మూడవది ఆరణ్యకము, నాలుగవది ఉపనిషత్తులని.
0: ది ఫస్ట్ వన్ ఈజ్ మంత్ర, ది సెకండ్ వన్ ఈజ్ బ్రాహ్మణక, ద థర్డ్ వన్ ఈజ్ ఆరణ్యక, ద ఫోర్త్ వన్ ఈజ్ ఉపనిషత్స్.
1: మరణ ప్రాణ సమ్మిళితమైనటువంటిది మంత్రము అనేటువంటి సత్యాన్ని సులభమైన మార్గంలో అందిస్తూ వచ్చింది.
0: ది ట్రూత్ హెస్ బీన్ ఎక్స్పౌండెడ్ ఇన్ దీస్ మంత్రకాస్ విచ్ సే దట్ బై రిపీటింగ్ దెమ్ యూ గెట్ ది ఎఫికసీ అండ్ ది రిజల్ట్స్.
1: దైవత్వాన్ని గురించినటువంటి సంభాషణ జరిగినప్పుడు కలిగినటువంటి పదములే అనగా మాటలే మంత్రములుగా మారినవని విశ్వసిస్తూ వచ్చింది.
0: దే హావ్ ఆల్సో బిలీవ్డ్ దట్ ది డైలాగ్ బిట్వీన్ గాడ్స్ హ్యావ్ ఫౌండ్ దెమ్సెల్వ్స్ ఇన్ ది ఫారమ్ ఆఫ్ మంత్రాస్.
1: ఇది బ్రహ్మచర్య స్థానములకు సంబంధించిందిగా బోధిస్తూ వచ్చారు.
0: దిస్ హెస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ సూటబుల్ ఫార్ బ్రహ్మచర్య ఆశ్రమ్.
1: మానవత్వములో ఇది ప్రధానమైనటువంటి యొక్క పునాది.
0: ఇన్ ది లైఫ్ ఆఫ్ మ్యాన్ దిస్ ఈజ్ ఎ వెరీ ఇంపార్టెంట్ ఫౌండేషన్.
1: గృహస్థ వానప్రస్థము సన్యాసం అనేటువంటి భవనములకు ఈ బ్రహ్మచర్యం అనేటువంటిది కిందకి పునాది వంటిది.
0: ఫర్ ద మ్యాన్షన్ విచ్ ఈజ్ హ్యావింగ్ గృహస్థ వానప్రస్థ అండ్ సన్యాస బ్రహ్మచర్య ఈజ్
1: ఈ పునాది గట్టిగా ఉండినప్పుడే పైన ఉన్నటువంటి మూడు యొక్క అంతస్తులు కూడాను భద్రంగా నిలచగలవు.
0: ఓన్లీ వెన్ ది ఫౌండేషన్ ఈజ్ స్ట్రాంగ్ ద త్రీ స్టోరీ బిల్డింగ్ బిల్ట్ ఆన్ దట్ కెన్ అఫోర్డ్ టు బి స్ట్రాంగ్.
1: గృహస్థ వానప్రస్థ సన్యాసములు మూడు కూడాను బ్రహ్మచర్యపైననే ఆధారపడి ఉంటున్నది.
0: గృహస్థ వానప్రస్థ అండ్ సన్యాస ఆర్ ఎంటైర్లీ డిపెండెంట్ అపాన్ బ్రహ్మచర్య.
1: కనుక జీవితములో బ్రహ్మచర్య సమయమునందు తన యొక్క జీవితము మంత్రమయంగా మార్చుకోవాలి.
0: డ్యూరింగ్ ది స్టేజ్ ఆఫ్ బ్రహ్మచర్య దేర్ ఫోర్ వన్ హ్యాస్ టు ఫాలో దిస్ మంత్రాస్. వన్ హ్యాస్ టు ఫాలో దిస్ పర్టికులర్ పార్ట్ ఆఫ్ మంత్రాస్.
1: మంత్రం అనగా ఒక పవిత్రమైన యొక్క పలుకులు.
0: మంత్ర రెఫర్స్ టు ఎ సేక్రెడ్ వర్డ్ అటరెన్స్.
1: జిహ్వే రసజ్ఞే మధుర ప్రియత్నం సత్యం హితం త్వాం పరమం వదామి ఆవర్ణయేత మధురాక్షరాణి గోవింద దామోదర మాధవేతి అని మానవత్వమునకు అందించినటువంటి యొక్క ఈ జిహ్వకు పవిత్రమైనటువంటి పలుకులు పలకమని ఆదేశిస్తూ వచ్చారు.
0: దే ఆర్డర్డ్ ది టంగ్ టు గో ఆన్ రిపీటింగ్ సేక్రెడ్ వర్డ్స్ బికాస్ దట్ అలోన్ విల్ బి స్వీట్ అండ్ దట్ అలోన్ విల్ బి సేక్రెడ్ అండ్ యూస్ఫుల్.
1: బ్రహ్మచారి అసత్యము చెప్పకూడదని,
0: బ్రహ్మచారి షుడ్ నాట్ అట్టర్ ఎ లైన్ అన్ట్రూత్.
1: అధికంగా మాట్లాడకూడదని,
0: యూ షుడ్ నాట్ స్పీక్ టూ మచ్.
1: ఒకరికి ఒకరికి సంబంధమైనటువంటి విషయంలో తంటాలు పెంచకూడదని,
0: వన్ షుడ్ నాట్ అన్నెసెసర్లీ ఇంటర్ఫియర్ ఇన్ ది మ్యాటర్స్ రిలేటింగ్ టు అదర్స్.
1: పరదూషణ చేయకూడదని,
0: వన్ షుడ్ నాట్ కామెంట్ అండ్ క్రిటిసైజ్ అదర్స్.
1: ఇది నాలుగు చేసే నాలుగు పాపములని.
0: దీస్ ఆర్ ద ఫోర్ టైప్స్ ఆఫ్ సిన్స్ విచ్
1: ఇట్టి నాలుగు పాపములకును గురి కాకుండా దీన్ని సంరక్షించుకోమని బోధిస్తూ వచ్చింది మంత్రము.
0: మంత్రం హెస్ ఆల్సో టాట్ దట్ వన్ షుడ్ సేవ్ హిమ్సెల్ఫ్ ఫ్రమ్ కమిటింగ్ దీస్ ఫోర్ టైప్స్ ఆఫ్ సిన్స్.
1: తన జీవితంలో ఈ విధమైనటువంటి యొక్క సుగుణములను అభివృద్ధి పరుచుకున్నప్పుడు ఇంకా భవిష్యత్ అంతా కూడాను పచ్చని బాటగా రాజబాటగా రూపొందుతుంది.
0: ఇఫ్ వన్ అబ్జర్వ్స్ దిస్ డిసిప్లిన్ ఇన్ ది బ్రహ్మచర్య స్టేజ్ ది ఫ్యూచర్ ఫర్ హిమ్ వుడ్ బి ఫుల్ ఆఫ్ హ్యాపీనెస్ అండ్ జాయ్.
1: రెండవది బ్రాహ్మణము,
0: ద సెకండ్ వన్ ఈజ్ బ్రాహ్మణక.
1: ఈ మంత్రములను ఏ విధంగా మనం ఉపయోగించాలి,
0: హౌ టు మేక్ యూజ్ ఆఫ్ దీస్ మంత్రాస్.
1: ఈ మంత్రముల యొక్క ప్రభావం ఏమిటి?
0: వాట్ ఈస్ ది ఇంపాక్ట్ ఆఫ్ దీస్ మంత్రాస్?
1: ఇది అందించేటువంటి ఫలితం ఏమిటి?
0: వాట్ రిజల్ట్స్ డూ దీస్ మంత్రాస్ గివ్
1: అనేటువంటి యొక్క సత్యాన్ని గుర్తింపజేసేటువంటిదే ఈ బ్రాహ్మణం.
0: బ్రాహ్మణకాస్ ఎక్స్ప్లెయిన్ ఆల్ దీస్ ఆస్పెక్ట్స్.
1: ఇట్టి మంత్రమును ఆత్మసహితంగా ఉచ్చరించడం చేత అట్టి పండితులకు బ్రాహ్మణులు అని పేరు వచ్చింది.
0: యాజ్ ఎ పర్సన్ అట్టర్డ్ దీస్ మంత్రాస్ ఇన్ ది అప్రోప్రియేట్ వే, హీ హాస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ బ్రాహ్మణ.
1: దీనిని గృహస్థ ధర్మముగా విశ్వసిస్తూ వచ్చారు.
0: దిస్ ఈజ్ అసోసియేటెడ్ విత్
1: ఏ విధంగా మనం ఉపయోగించాలి,
0: హౌ టు మేక్ యూజ్ ఆఫ్ దీస్ మంత్రాస్,
1: ఈ మంత్రముల యొక్క ప్రభావం ఏమిటి,
0: వాట్ ఈస్ ది ఇంపాక్ట్ ఆఫ్ దీస్ మంత్రాస్.

0: ఆవిడ యాజ్ బ్రాహ్మణ. దీనిని గృహస్థ ధర్మముగా విశ్వసిస్తూ వచ్చారు.
1: దిస్ ఈజ్ అసోసియేటెడ్ విత్ గృహస్థ ధర్మ.
0: అర్థసహితమైనటువంటి మంత్రములు ఉచ్చరించి
1: అట్టరింగ్ మంత్రాస్ విచ్ ఆర్ హ్యావింగ్ ఫుల్ ఆఫ్
0: లోక కళ్యాణమునకు
1: ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ద వరల్డ్
0: నిత్య జీవితం నందు అనుభవించేటువంటి యొక్క కొన్ని రకములైనటువంటి యొక్క అధిక వృత్తి అనావృష్టి ఇలాంటి దీనిని దూరము గావించే నిమిత్తము
1: ఫర్ ఫ్రీయింగ్ వన్ సెల్ఫ్ ఫ్రమ్ ద ఇంప్లికేషన్స్ ఆఫ్ ఎక్సెసివ్ రెయిన్ అండ్ ఆల్సో
0: స్వర్గ ప్రాప్తిని కలిగించే నిమిత్తమై
1: ఫర్ ది పర్పస్ ఆఫ్ ఒటైనింగ్ హెవెన్
0: గృహస్థుడు సమష్టి స్వరూపుడై
1: మెన్ షుడ్ పార్టిసిపేట్ ఇన్ ఏ కమ్యూనిటీ.
0: దీనిని ఆదర్శప్రాయంగా అనుభవించాలని బోధిస్తూ వచ్చారు.
1: దే హావ్ జస్ట్ ఎక్స్పౌండెడ్ దాట్ యూ విల్ హావ్ టు ఎంజాయ్ ఆల్ దీస్ థింగ్స్ ఇన్ అన్ ఐడియల్ వే.
0: కనుక గృహస్థ ధర్మము చాలా పవిత్రమైనటువంటి దీనిని కూడాను విశ్వసిస్తూ వచ్చారు.
1: దే హావ్ ఆల్సో బిలీవ్ దట్ గృహస్థ ధర్మ ఇస్ ఎ వెరీ ఇంపార్టెంట్ వన్ అండ్ ఎ వెరీ సేక్రెడ్ వన్.
0: ఈ గృహస్థ ధర్మం యొక్క కర్తవ్యాన్ని చక్కగా నిర్వర్తించి క్రమక్రమేణ వానప్రస్థంలో ప్రవేశిస్తాడు.
1: Man, after discharging his duties in grihasthashram properly, he will enter into the next stage of vanaprasthashram.
0: ఈ వానప్రస్థం యొక్క తత్వమునకే ఆరణ్యకములు అని చెప్తూ వచ్చింది.
1: For Veda associated with vanaprastha, it has been described as aranyaka.
0: అనగా గృహమునందు కాని పట్టణమునందు కాని నివసించక దీనికి సమీపంలో ఉండినటువంటి అడవుల ఎందో తోటల ఎందో తమ యొక్క జీవితమును ప్రశాంతముగా గడిపి దైవచిత్తన చేత తమ యొక్క శేష జీవితమును సార్థకం గావించుకోవటం.
1: దట్ మీన్ నాట్ లివింగ్ ఇన్ ఎయిదర్ ది హౌస్ ఆర్ ఇన్ ద సిటీస్, గోయింగ్ టు ఎ నియర్ బై గార్డెన్ ఆర్ ఫారెస్ట్, లివింగ్ దేర్ కాంటెంప్లేటింగ్ అపాన్ గాడ్ అండ్ మేకింగ్ యూజ్ ఆఫ్ ద రెస్ట్ ఆఫ్ ద లైఫ్ ఫర్ హిజ్ ఓన్ వెల్ఫేర్ అండ్
0: అరణ్యముల యందు కాలమును గడుపుతూ పవిత్రమైనటువంటి యొక్క పరమాత్మ చింతను సల్పినటువంటి వారు కనుక వీటికి ఆరణ్యకములు అని పేరు వచ్చింది.
1: యాజ్ these are associated with a life spent in forest thinking and contemplating upon God sacred thoughts, these have been described as aranyakas.
0: Inka nalugovadi upanishattulu.
1: The fourth one is upanishads.
0: Ivi chaala chitra vichitramulainatundi oka arthamulu koodi untunnavi.
1: There will be a number of meanings for the utterances in upanishads.
0: Pradhanamainatundi oka padamu sat.
1: The most important word in connection with Upanishads is
0: sat aneetvanti padamu sat aneetvanti dhatuvu nundi puttinatvantedi.
1: This has originated from the root word sat.
0: Ee sat anaga
1: the meaning of sat is
0: kurchunuta
1: sitting
0: kadaluta
1: movement
0: nirmoolam cheyuta
1: destroying
0: aashrayinchuta
1: approaching and taking
0: ani aneka vidhamainatvanti arthamulu unnavi.
1: All these meanings are available for this word sat.
0: కానీ ఈ సమయ సందర్భమును పురస్కరించుకొని ఆ పదమునకు మనం అర్థమును తీసుకోవాల్సి వస్తుంది.
1: But we'll have to take the meaning of that word in the context.
0: ఇక్కడ సత్ అనేటువంటి దానికి కూర్చుంట అనేటువంటి అర్థము అత్యవసరము.
1: In this context, the correct meaning of this word is sitting.
0: దీనికి ముందు ఉప నీ అనేటువంటి రెండు పదములు ఉంటున్నవి.
1: There are other two words before this word. One is upa, the other is ni.
0: Upa anaga samipamu.
1: Upa means nearby.
0: Ni anaga nishtato.
1: Ni means with faith and with interest.
0: Ee moodintini manam cherinappudu upanishat avutundi.
1: When you put all these three words together, it becomes upanishat.
0: Vedavettaku samipamunandu nishtato kurchunuta ani deeni artham.
1: That means sitting nearby with earnestness.
0: ee kurchuni emi cheyatam?
1: By sitting, what are you going to do?
0: ee vedavetta bodhinchinatvanti vidyalannikinu ekagra chittudai hrudayamunaku hattukonunnattuga aalakinchatam.
1: By sitting near the one who has mastered Veda, listen to him with concentration and with earnestness.
0: ee vidhamugainatvanti yokka shabdamunu vini grahinchi telusukoni తగినటువంటి యొక్క అర్థముగా తాను భావించుకోవటమే దీనిని ఎరుక అనేటువంటి పదంతో ఉపయోగపెడుతూ వచ్చారు.
1: దేర్ ఈజ్ అనదర్ వర్డ్ ఎరుక విచ్ మీన్స్ యు సిట్ నియర్ హిమ్ లిసన్ టు హిజ్ అటరెన్సెస్ కాన్సన్ట్రేట్ కాంటెంప్లేట్ అండ్ ట్రై టు అండర్స్టాండ్ క్లియర్లీ.
0: ఎరుక అనగా దీనికి చైతన్యము

0: ఒక అర్థం.
1: ఎరుక ఆర్ అవేర్నెస్ ఇట్ హ్యాస్ అనదర్ మీనింగ్ అండ్ దట్ ఈస్ కాన్షియస్నెస్.
0: దీనిని చేతనము అని కూడా పిలుచబడుతుంది.
1: అనదర్ వర్డ్ ఫర్ దిస్ ఈస్ చేతనము.
0: ఈ చేతనం అనేటువంటిది ఎక్కడ ఉన్నది?
1: వేర్ డు యు గెట్ చేతనము?
0: ఈ చేతనం అనేటువంటిది సర్వత్రా నిండినటువంటిది.
1: దిస్ ఈస్ ఆల్ పర్వేసివ్, అవైలబుల్ ఎవ్రీవేర్.
0: లోకంబులు, లోకస్థులు, లోకేశులు సర్వం కూడా నువ్వు చైతన్యం యొక్క స్వరూపములే.
1: ఆల్ ద వర్డ్స్, ఆల్ ద లివింగ్ బీయింగ్స్ అండ్ ఎవ్రీథింగ్ దట్ ఈస్ దేర్ ఈస్ ఫుల్ ఆఫ్ చైతన్యం.
0: జడము చైతన్యము రెండింటి యొక్క తత్వం కూడా నువ్వు ఏకత్వంతో కూడినటువంటిది.
1: ఇనర్ట్ థింగ్స్ యాజ్ వెల్ యాజ్ లివింగ్ థింగ్స్ బోత్ ఆర్ ఫుల్ ఆఫ్ చైతన్యం ఆర్ కాన్షియస్నెస్.
0: ఈ చైతన్యం అనేటువంటిది మానవుని యందు అధికంగా ఉంటుంటాయి.
1: But you find in man consciousness in a greater measure.
0: మిగిలినటువంటి యొక్క ప్రాణుల కంటే మానవుని యందు ఈ చైతన్యము అనేక విధములుగా కూడా ప్రకటిస్తూ ఉంటుంది.
1: Consciousness expresses itself in man in a different way and in more expressive way compared with other living beings.
0: సామాన్యంగా చూచున్నది కన్నులు, వినున్నది చెవులు, మాట్లాడున్నది నోరు అని మనం భావిస్తున్నాము.
1: Generally we think that it is the eyes which see, ears which hear and tongue which talks.
0: కాదు కాదు, కన్నులకు చూపును కలిగించినటువంటి చైతన్యమే.
1: No, this is not correct. It is consciousness which will make eyes see.
0: చెవులకు శబ్దమును వినిపించునది చైతన్యమే.
1: It is consciousness which make ears hear.
0: నోటితో మాట్లాడునది చైతన్యమే.
1: It is consciousness which makes mouth.
0: చైతన్యం అనేటువంటిది అంతర్భూతమై బహిరింద్రియములకు తగినటువంటి యొక్క ప్రకాశమును ప్రకటితమును గావించుతున్నవి.
1: కాన్షియస్నెస్ రిమైనింగ్ యాజ్ ద కాజ్ ఇన్సైడ్ విల్ మేక్ ఆల్ ది సెన్స్ ఆర్గన్స్ పర్ఫార్మ్ దర్ ఫంక్షన్స్.
0: సర్వత్రా కూడాను చైతన్యమే ఉంటున్నది.
1: కాన్షియస్నెస్ ఇస్ ఫౌండ్ ఎవ్రీవేర్ ఆల్ అరౌండ్.
0: అయితే మానవుడు తన దృష్టిని బహిర్ముఖము గావించడం చేత ఈ చైతన్యం అనేటువంటిది క్రమక్రమేణా కూడాను ఒక విధమైనటువంటి అంధకారంగా నిలిచిపోతున్నది.
1: బట్ యాజ్ మ్యాన్ is extroverting his vision, he is not able to see and he can see that only in the form of darkness.
0: Anaga prakatitam kaakunda untunnadi.
1: It is not manifesting itself for him.
0: Indriyamulu yokka tattvamunu kramakramina antarmukham gaavinchukunnappudu ee yokka prakashamu ee chaitanyamu viriviga perugutundi.
1: If one can control the senses and introvert them, he would be able to develop consciousness in a greater measure.
0: ఇది మానవుని కంటే కూడా మహనీయులు యందు మరింత అధికంగా ఉంటుంటారు.
1: దిస్ కాన్షియస్నెస్ ఇస్ ఫౌండ్ ఇన్
0: ఈ మహనీయుల కంటే దైవత్వం నుండి అసలు దైవత్వమే చైతన్యం.
1: దట్ ఈస్ ఫౌండ్ మోర్ సో ఇన్ డివినిటీ ఇట్సెల్ఫ్. ఇన్ ఫ్యాక్ట్ డివినిటీ
0: ఈ విధంగా తారతమ్యంగా మనం కనిపించడానికి కారణమేమిటి?
1: Why is it that we have been able to see this kind of difference between an ordinary man and an accomplished man?
0: ఒక చిన్న ఉదాహరణము.
1: One small example for this.
0: ఇక్కడ చిన్న చిన్న బల్బులు పెట్టారు.
1: There are small bulbs here.
0: ఆ స్తంభంపైన ఇంకా కొంచెం ప్రకాశవంతమైన బల్బులు పెట్టారు.
1: On the pillars there are more powerful bulbs.
0: ఈ మధ్య లోపల ఇంకా కొంచెం ప్రకాశవంతమైన బల్బులు పెట్టారు.
1: In the middle and the center there are the most powerful bulbs.
0: కానీ మనం ఎదురుగా కూడా చాలా వికాసవంతమైనటువంటి బల్బులు పెట్టారు.
1: There are here flood lights which give very powerful light.
0: కానీ అన్నింటి యందు ఉన్నటువంటిది కరెంట్ ఒక్కటే.
1: But the current and electricity is common in all these bulbs.
0: Voltages vyathyasamga kanipinchavachchu.
1: Because of the difference in voltage there is difference in light.
0: Kanuka sarvulu yendu sarvajeevulu yendu sarvatra kudanu unnatundi chaitanyam aneetundi tama yokka antartattamunu leka antarathamunu gurtinchukunnatundi vyaktulu yokka tattvam pai aadharapadi untuntadi.
1: Consciousness which is found all around expresses itself differently depending upon to what extent one is having awareness.
0: Aithe ee prakashamu kontha varaku nu marugu pettalu kuda nu konni karanamlu untunnavi.
1: This consciousness is covered by certain reasons.
0: Deeniki aaru vidhamulainte addulu tagultunnavi.
1: There are six types of covers and obstacles for this.
0: Deenine aaru dongalu ani kuda nu bodhisthu vachindi vedam.
1: Veda has described these as six types of thieves.
0: కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సరము.
1: దీస్ ఆర్ డిజైర్, యాంగర్, గ్రీడ్, ప్రైడ్ అండ్ ఆరోగెన్స్.
0: ఈ యొక్క అరిషడ్వర్గంలో మాత్రమే కాకుండా అష్ట మదములు కూడా నువ్వు దీన్ని అరికట్టుతూ ఉంటున్నది.
1: నాట్ మెర్లీ దీస్ సిక్స్ టైప్స్ ఆఫ్ ఎనిమీస్ బట్ దెర్ ఆర్ ఎయిట్ టైప్స్ ఆఫ్ ప్రైడ్ మద,
0: కుల మదము,
1: ది ప్రైడ్ అసోసియేటెడ్ విత్
0: బలమదము,
1: అసోసియేటెడ్ విత్ స్ట్రెంగ్త్,
0: యవ్వన మదము,
1: అసోసియేటెడ్ విత్ యూత్,
0: సౌందర్య మదము,
1: అసోసియేటెడ్ విత్ బ్యూటీ,
0: విద్యామదము,
1: అసోసియేటెడ్ విత్
0: ధనమదము,
1: అసోసియేటెడ్ విత్ వెల్త్,
0: రాజ్యమదము,
1: అసోసియేటెడ్ విత్ కింగ్డమ్ అండ్ పవర్,
0: తపస్ మదము,
1: అసోసియేటెడ్ విత్ తపస్ అండ్
0: పెన. ఈ తొమ్మిది విధములైనటువంటి మదమును కూడాను ఆవరించటం చేత ఈ ప్రకాశం అనేటువంటిది దానిని మనం అనుభవించలేకపోతున్నాము, అందుకోలేకపోతున్నాము.
1: వెన్ ఆల్ దీస్ టైప్స్ ఆఫ్ ప్రైడ్ కవర్స్, we have not been able to see the light properly, we have not been able to enjoy it.
0: Kanuka manam itti chaitanyamunu sarvatra ekatvanga manam anubhavinchalananna ee aatmatattvanni vishwasinchi ee bahirtattvamulainatundi ee yokka gunamulanu kramakramena kodanu manam arikattukovadaniki taina krushi cheyali.
1: If you want to enjoy consciousness as a unifying factor all around, you would control your own these prides and these six enemies.
0: కానీ ఈ యొక్క మదతత్వం అనేటువంటిది చాలా బలవత్తరమైనటువంటివి.
1: బట్ ఆల్ దీస్ ఎనిమీస్ ఆర్ వెరీ పవర్ఫుల్,
0: ఇది కేవలం మన భ్రాంతుల నుండి అభివృద్ధి అయినటువంటివి.
1: ఆల్ దీస్ గెట్ దర్ స్ట్రెంగ్త్, డిరైవ్ దర్ స్ట్రెంగ్త్ ఫ్రమ్
0: మన పోషణ నుండి ఇవి పెరుగుతూ వచ్చినటువంటివి.
1: ఆల్ దీస్ హావ్ గ్రోన్ ఫ్రమ్ అవర్ డిఫెక్ట్స్ అండ్ ఫ్లాస్.
0: కానీ మన వలననే పుట్టి, మన వలననే పెరిగి, మన వలననే అభివృద్ధి అయిపోయి మనమల్నే బాధిస్తూ ఉన్నవి.
1: They are born in us, they grow from us, and they derive strength from us, and they are giving us trouble.
0: ee naati yokka sankethika vigyan shastram nandu meeku telisinaatundi vishayame.
1: You know certain things which are explained in terms of technology these days.
0: Aneka mandi vaigyanikulu tama yokka buddhi kushal chetanu, telivi tetal chetanu, vidya sampatti chetanu aneka vidhamainatundi yokka కొన్ని బలవత్తరమైనటువంటి యొక్క ఆయుధములను, అస్త్రములను, కొన్ని యంత్రములను కూడా సృష్టిస్తూ వచ్చారు.
1: ఎ నంబర్ ఆఫ్ సైంటిస్ట్ బై మేకింగ్ యూజ్ ఆఫ్ ద స్కిల్స్, ద ఇంటెలిజెన్స్ అండ్ ఆల్ దేర్ కెపాసిటీస్ హ్యావ్ బీన్ ఏబుల్ టు ప్రొడ్యూస్ వెరీ డిస్ట్రక్టివ్ వెపన్స్.
0: ఒక చిన్న ఉదాహరణము ఆటం బాంబు ఉంటుండాలి.
1: వన్ స్మాల్ ఎగ్జాంపుల్, టేక్ ఫర్ ఎగ్జాంపుల్ ఆటం,
0: హైడ్రోజన్ బాంబు ఉంటుండాలి.
1: హైడ్రోజన్ బాంబు
0: ఇవి ఎవరు సృష్టించారు?
1: Who has created these?
0: Manavuni yokka shakti sampatti chetane.
1: All these are the creatures of.
0: Deeniki evaru roopanni kaliginchaaru?
1: Who has given a shape for this?
0: Manavude.
1: It is the man who has given it.
0: Evadu deeniki roopamunu kaliginchi shaktini prasadinchi ye vidhamainti yokka aakaramu sthanamulandu nilabettado aa manavunni aa yokka baambu bedristu untundadi, adiristu untundadi, bayapedutu untundadi.
1: It is the man who has given a shape, who has given the power, who has given the capacity to the atom bomb. But the same atom bomb is threatening him with destruction now.
0: ఈ వ్యక్తి దానిని తయారు చేయటము, దాన్ని అభివృద్ధి పరచటము నేర్చుకున్నాడే కానీ దానిని అదుపులో పెట్టుకోవటం అనేటువంటిది నేర్చుకోలేదు.
1: This individual has learned how to manufacture an atom bomb and how to give it so much of strength and power. But he does not have the power to control it.
0: అదే విధముగానే ఈనాడు మనము మన యందు ఆవరించినటువంటి ఈ అరిషట్ వర్గములను, ఈ అష్టమదములను మన ద్వారానే పెరిగి, మన ద్వారానే అభివృద్ధి అయిపోయి మనల్ని బాధిస్తానికి ప్రయత్నిస్తున్నవి.
1: జస్ట్ యాజ్ ఆటమ్ బాంబ్ టుడే ది ఆల్ దీస్ సిక్స్ ఎనిమీస్ అండ్ ఎయిట్ ప్రైడ్స్ హావ్ గ్రోన్ ఫ్రమ్ అస్ అండ్ హావ్ డిరైవ్డ్ ఆల్ దేర్ స్ట్రెంగ్త్.
0: ఇట్టి సత్యాన్ని విచారణ చేత మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: And they are giving us all sorts of trouble. And this truth we will have to just understand by inquiry and investigation.
0: Kula madam.
1: The pride arising out of caste.
0: Kula madam anti emiti?
1: What do you mean by caste pride?
0: Caste of humanity. Tatti manavuni yandu untinatvanti yokka divyatvame na yandu untunnadi. Sarva manavulu kudanu samanatvame. Jati mata bhedamulaku e matramu kudanu avakasam ledu.
1: All people belong to only one caste. And that is the caste of humanity. Why should there be this kind of differences based upon caste?
0: అందరు ఒక ప్రభు యొక్క పుత్రులమే, బిడ్డలమే.
1: All of us are the children of one master and one father.
0: నేను ఏ జాతిని భావించుతున్నానో నీవు కూడాను ఆ జాతికి సంబంధించినటువంటి వాడేవే. ఈ విధమైనటువంటి అర్థాలు గుర్తించుకుంటే అహంకారములకు ఇంకెక్కడ అవకాశం ఉన్నది.
1: ఇఫ్ వన్ రికగ్నైజెస్ ది ట్రూత్ దట్ యూ బిలాంగ్ టు ది సేమ్ క్యాస్ట్ యాజ్ ది అదర్ వన్ బిలాంగ్స్, వేర్ ఇస్ ది నీడ్ ఫార్ దట్ కైండ్ ఆఫ్ ప్రైడ్?
0: ఇంకా ధనబలము చూస్తామంటే కదిలిపోయే మేఘములు వస్తుంది పోతుంది.
1: ఇఫ్ యు టేక్ ప్రైడ్ అరైజింగ్ అవుట్ ఆఫ్ వెల్త్, దిస్ సంథింగ్ లైక్ ఎ పాసింగ్ క్లౌడ్, దే కమ్ అండ్ గో.
0: ధనము మానవునికి అవసరమే,
1: వెల్త్ ఈస్ నీడెడ్ ఫర్ మ్యాన్,
0: కానీ ఎంతవరకు అంత మాత్రమే దీన్ని హద్దులో ఉంచుకోవాలి.
1: బట్ యూ షుడ్ ఆల్వేస్ ఎక్సర్సైజ్ ఎ లిమిట్.
0: ప్రతి జీవితం అంతా ఇప్పుడు ఒక లిమిట్ లోనే ఉంటుంది, హద్దులోనే ఉంటుంది.
1: ది ఎంటైర్ లైఫ్ ఈజ్ సబ్జెక్ట్ టు వేరియస్ లిమిట్.
0: మన దేహం లోపల 98.4 టెంపరేచర్ ఉండినప్పుడే ఇది పర్ఫెక్ట్ నార్మల్.
1: ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ అవర్ ఫిజికల్ బాడీ ది టెంపరేచర్ మస్ట్ బి 98.4.
0: 99 పోయిందా, 99 పోయిందా, జ్వరం ప్రారంభమైంది, రోగమే.
1: ఇఫ్ ఇట్ ఇన్క్రీజెస్ ఈవెన్ స్లైట్లీ అండ్ గోస్ అప్ టు 99, దెన్ వీఆర్ హ్యావింగ్ ఫీవర్.
0: మన దేహం లోపల 120/80 ఇది బ్లడ్ ప్రెషర్, పర్ఫెక్ట్ నార్మల్.
1: ది బ్లడ్ ప్రెషర్ ఫార్ ది హ్యూమన్ సిస్టమ్ ఈస్ 126/80, దిస్ ఈస్ పర్ఫెక్ట్.
0: కానీ 90 ఏమన్నా బయలుదేరిందా, అయింది, రోగం ప్రారంభమైంది.
1: ఆన్ ది అదర్ హ్యాండ్ ఇఫ్ ఇట్ ఇస్ 90 and 130,
0: మన కన్నుల యొక్క వెలుతురు కూడాను ఏ కొంచిత్ మాత్రమే చూడగలదు, గాని మితిమీరినటువంటి వెలుతురును చూడలేదు.
1: సిమిలర్ ఇస్ ద కేస్ విత్ అవర్ ఐస్, దే కెన్ సీ లిమిటెడ్ లైట్.
0: మితిమీరినటువంటి యొక్క వెలుతురును చూసేటప్పటికి రెటీనా బర్న్ అయిపోతుంది, దాంట్లో కాలిపోతుంది.
1: ఇఫ్ ది ఐస్ వర్ టు సీ ఎక్సెసివ్ లైట్ రెటీనా గెట్స్ బర్న్.
0: ఇదే విధంగా ప్రతి అంగము యొక్క శక్తి సామర్థ్యంలో చక్కగా విచారించి చూసినప్పుడు మన లైఫ్ అంతా ఒక లిమిటెడ్ కంపెనీ.
1: ఇఫ్ ఇన్ ద సేమ్ వే వీ ట్రై టు అండర్స్టాండ్ ఆల్ అవర్ లిమ్స్, అవర్ సిస్టమ్ హావ్ డిస్క్రైబ్డ్ యాజ్ ఎ లిమిటెడ్ కంపెనీ.
0: హద్దులో ఉండినటువంటి యొక్క జీవితానికి అహంకారం పట్టడానికి ఏమి కారణం?
1: టు సచ్ ఎ సిస్టమ్ విచ్ హెస్ గాట్ సో మెనీ లిమిటేషన్స్, వై షుడ్ యూ బీ సో మచ్ ప్రౌడ్ ఆఫ్ యువర్ సెల్ఫ్?
0: కనుక ఇట్టి జీవితంలో మనకు అహంకారం ఏమాత్రం కూడా అవకాశం లేదు.
1: ఇన్ ఎ లైఫ్ విచ్ ఈస్ ఫుల్ ఆఫ్ లిమిటేషన్స్, వై షుడ్ వన్ బి ప్రౌడ్ ఆఫ్ హిమ్సెల్ఫ్?
0: ఎప్పుడు, ఏ నిమిషమో, ఎక్కడో ఏమవుతుందో,
1: అట్ విచ్ పర్టికులర్ టైమ్, వేర్ అండ్ వెన్ యు ఆర్ గోయింగ్ టు సఫర్?
0: 9 చిన్నుల తోలుతుట్టియే గాని కాంతి కలిగిన వచ్చిన ఘటము కాదు.
1: దిస్ పర్టికులర్ బాడీ ఈస్ హావింగ్ 9 హోల్స్.
0: నిమిష నిమిషములకు నీచిరూరిని కాని పురుగు జవ్వాజీలు పుట్టబోవు.
1: Moment after moment, this body may suffer from various types of bad smell.
0: Kadupulona malamu kadamelle emukalu.
1: This consists of bones and flesh.
0: Arasi chuda paina muriki tholu.
1: If only you examine, this is covered by dirty skin.
0: Eppudu ee vidhanga maranistundo?
1: When and in what form you are going to get death?
0: Andamu prayamu indriya shakti undani nikkakuroranna. ముందున్నదిరా తొందరలోని ముసలితనమ్మను ముసుళ్ల పండగ, తై తై తై తై తై బొమ్మ, దీని తమాష తోలు బొమ్మ అన్నారు.
1: డోంట్ బి సో ప్రౌడ్ ఆఫ్ యువర్ ఓన్ సెల్ఫ్ అబౌట్ యువర్ బ్యూటీ, అబౌట్ యువర్ వెల్త్ అండ్ సచ్ అదర్ థింగ్స్. At which particular hour you are going to give up your life, you are not sure and you are not certain.
0: ee vidhamainatundi yokka tattvamunu chakkaga gurtinchinappudu manaku ee ahankaramulku avakasame untundadu, idi ee maatram kudanu manalo praveshinchadu.
1: If only you understand this particular truth carefully, there will be no room for any sort of pride in you at all.
0: Appude mana endundinatundi yokka chaitanyamu dedipyamananga prakashistundi.
1: Then consciousness which is inherent in you will shine with all effulgence.
0: ee chaitanyam anetundi jagrat swapna sushupti adulendu kudanu untunnadi.
1: Consciousness is prevalent in all the three states of waking,
0: stula, sukshma, karana, mahakaranam endu kudanu ee chaitanyam untunnadi.
1: In stula, sukshma and karana and mahakarana states also you are having this consciousness.
0: Moodu kalamulu endu, moodu lokamulu endu, మూడు గుణములు ఎందుకూడను ఇది ముమూర్తంగా నిలిచి ఉంటున్నది.
1: ఇన్ ఆల్ ది త్రీ వరల్డ్స్, ఇన్ ఆల్ ది త్రీ టైమ్స్ అండ్ ఇన్ ఆల్ ది త్రీ క్వాలిటీస్
0: చోట ఉన్నదని కానీ మరొక చోట లేదని కానీ చెప్పుటకు వీలు లేదు.
1: ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు సే కాన్షియస్నెస్ ఎగ్జిస్ట్ ఇన్ వన్ పర్టికులర్ ప్లేస్ అండ్ నాట్ ఇన్ అనదర్.
0: అలాంటి దివ్యమైనటువంటి యొక్క చైతన్యమును మనం దర్శించవలనంటే ఎక్కడుంటే అక్కడనే మనం దర్శించవచ్చు.
1: If you want to experience and have a vision of such sacred divine consciousness,
0: దీనిని ఆవరించినటువంటి యొక్క వీటిని మనం కొంచెం తొలగించుకోవటానికి తగిన కృషి చేయాలి.
1: But you will have to make an effort to uncover the covers which are hiding this consciousness.
0: ప్రణతి నూనె వత్తిగలదు దీపపు వెలుగు కలుగున.
1: If you are having a container, oil and a wick, will you be able to get light automatically like that?
0: కాని ముట్టించువాడు ఒక ఉండాలి కదా.
1: There is need for one who can light the lamp.
0: పువ్వులు సూది దారముంది పుష్పమాల తానగున.
1: There are flowers, there is thread and there is needle.
0: Would it ఉర్చేటువంటి వాడు ఒక ఉండాలి కదా.
1: Would it automatically become a garland? There is need for one who can make a garland out of it.
0: స్వర్ణము రత్నాలు గలవు సొమ్ములు నిర్మాణమగున.
1: You have got gold and you have got gems. But can you, would there
0: be చేసేటువంటి కంసలి ఒకడు ఉండాలి కదా.
1: There must be a goldsmith who can make jewelry out of it.
0: విద్య గలదు బుద్ధి గలదు.
1: You have got education and you have got
0: గురువులేక లభ్యమగున.
1: But if you don't have a preceptor, will you be able to just understand?
0: పుస్తకంలో చూస్తుంటే A, B, C అక్షరాలు ఉంటున్నాయి కానీ ఫలానది A, ఫలానది B, ఫలానది C అని చెప్పేటువంటి గురువు ఒకడు ఉండాలి కదా. లేకపోతే దేనిని ఏ అంటాం దేనిని బి అంటాం. కనుకనే దీనిని సూచించేటువంటి వాడు ఒకడు ఉండాలి, అతనే మార్గదర్శకుడు.
1: ఇన్ ది బుక్ దెర్ మే బి ఆల్ఫాబెట్స్, బట్ దెర్ ఇస్ నీడ్ ఫర్ వన్ హూ కెన్ ఐడెంటిఫై విచ్ ఆల్ఫాబెట్ ఈస్ ఏ, విచ్ ఆల్ఫాబెట్ ఈస్ బి. వన్ హూ కెన్ ఇండికేట్ అండ్ కెన్ పాయింట్ అవుట్.
0: కనుకనే మార్గదర్శకత్వం లేకుండా మనం మార్గాన్ని నడవలేము.
1: ఇఫ్ దర్ ఇస్ నో వన్ హూ కెన్ షో ద పాత్, ఇట్ మే బి డిఫికల్ట్ ఫర్ అస్ టు ట్రెడ్ ద పాత్ అండ్ వాక్ ద వే.
0: అట్టి అనుభవజ్ఞుడైనటువంటి సర్వజ్ఞుడైనటువంటి ఒక మార్గదర్శకుని మనం వెతుక్కోవడానికి తగిన కృషి చేయాలి.
1: దర్ ఇస్ నీడ్ టు ఫైండ్ ఎ పర్సన్ హూ ఈస్ ఎక్స్పీరియన్స్డ్, హూ ఈస్ ఆమ్నిషియంట్, హూ కెన్ షో ద పాత్.
0: దివ్య వ్యక్తిని పొందేటువంటి మార్గములే వేద శాస్త్ర ఇతిహాస పురాణములు.
1: వేదస్ శాస్త్రాస్ అండ్ వేరియస్ స్క్రిప్చర్స్ ఆర్ సచ్ గురుస్ విచ్ షో ది పాత్.
0: కేవలము ఒక విధమైనటువంటి యొక్క లౌకిక గురువులను మనం ఆశ్రయించడం చేత మరింత పతనమైపోతున్నాము.
1: ఇఫ్ వి అప్రోచ్ ఓన్లీ గురుస్ హు ఆర్ వరల్డ్లీ, వీ విల్ నాట్ బి ఏబుల్ టు జస్ట్ రీ, వీ విల్ ఫర్దర్ బి రూయిన్.
0: అనుభవజ్ఞులైనటువంటి గురువులు అత్యవసరము.
1: There is need for experienced teachers.
0: Acharana roopamainatundi prachara prabodhalu chesetundi guruvu atyavasaramu.
1: There is need for a teacher who practices and then expounds.
0: Kevalamu grandhamunu maatrame aadharanga teeskoni manaku ee vidhamainatundi gandhanni andinchaledu.
1: If one bases all his teaching on the text, he would not be able to teach properly.
0: Andaru guruvulani manu bhavincharadu.
1: We should not consider everyone as a teacher.
0: గురుతత్వాన్ని చక్కగా గురు తిరిగినటువంటి వాడే కావాలి.
1: ది టీచర్ మస్ట్ బి వన్ హూ రియలీ నోస్ హిజ్ ఓన్ జాబ్.
0: గురుత అనగా ఏంటి? తెలుసుకోవటము.
1: వాట్ ఇస్ ది మీనింగ్ ఆఫ్ గురుతు? ఇట్ మీన్స్ నోయింగ్.
0: తెలపటమే చైతన్యం యొక్క స్వభావము.
1: ఇట్ ఈస్ ది క్యారెక్టరిస్టిక్ ఆఫ్ కాన్షియస్నెస్ టు ఎక్స్ప్లెయిన్.
0: ఏ విధంగా తెలుపుతుండాలి?
1: హౌ కెన్ దట్ బి ఎక్స్ప్లెయిన్?
0: ఇది మంచి ఇది చెడ్డ అని తెలుపుతుంది.
1: It explains what is good and what is bad.
0: Anninti endukunu prapradhamulo manamu samatvanni bhavincharadu.
1: In the beginning stages we should not consider everything
0: as ramakrameena deeni yokka antarbhootamainatundi atma tattvanni gurtinchina tarvata samatvanni manam vahinchavachchu.
1: After gradually we understand the inner meaning of atma tattva, then only we may consider everything.
0: Ye purugu ettidaneetundi manam gurtinchukokunda anni purugulu kudanu tene purugulani manam bhavinchatamu chaala veritanam.
1: Without understanding the different types of insects, we will not be able to just say which is a bee.
0: Aaku pachcha pachulanni chilukale vela palukuna.
1: All the birds which are green in color, can each one of them be described as a parrot?
0: పురుగులపై పారాడు పువ్వులపై పారాడు పురుగులు తుమ్మెదలగున.
1: ఆల్ ది ఇన్సెక్ట్స్ విచ్ మూవ్ ఆన్ ద ఫ్లవర్స్, కెన్ యూ డిస్క్రైబ్ దెమ్ యాజ్ బీస్?
0: పులి చర్మము కప్పినట్టి గాడిదత పులియగున.
1: జస్ట్ బికాస్ ఎ డాంకీ పుట్స్ ఆన్ A tiger skin, can you call it a tiger?
0: ఏనుగంత బలిసి ఉన్న పంది ఏనుగు ఉన్నట్టయ్యా?
1: However much fat a pig may be, can you describe the pig?
0: కనుక అందరిని కూడా మనం సమత్వంగా భావించుకోవటం చాలా అసాధ్యమైనటువంటి విషయం.
1: ఇట్ ఈస్ నాట్ ఎ ప్రాపర్ థింగ్ టు కన్సిడర్ ఆల్ పీపుల్ యాజ్ ఈక్వల్.
0: కానీ ఒక్కటి మాత్రం సమత్వంగా మనం అభివృద్ధి పరచుకోవాలి.
1: బట్ వన్ పర్టికులర్ ఆస్పెక్ట్ విల్ హావ్ టు కన్సిడర్ అండ్
0: డెవలప్. తన యందు తాను సమత్వాన్ని పెంచుకోవాలి.
2: ఇన్ హిమ్సెల్ఫ్ హి టు డెవలప్ దట్ ఈక్వాలిటీ. అందరిని సమంగా భావించడం సాధ్యం కాదు.
1: It is not possible to treat all people alike.
0: Mana kantiki ye color addalu vesukuntamo jagatanta aranguugane manam chudavachu.
1: The type of vision of the world that you get depends upon the type of spectacles that you wear.
0: Hrudayam premamayinappudu mana drushti brahmamayanga untadi.
1: If your heart becomes saturated with love, ప్రేమ లేకుండా
0: సర్వం బ్రహ్మమయం అంటే పదంలో ఉండొచ్చు కానీ మన యొక్క అనుభూతిలో రాదు.
1: ఇఫ్ యువర్ హార్ట్ డజంట్ హ్యావ్ లవ్, ఇఫ్ యు మియర్లీ సే దట్ ది ఎంటైర్ వరల్డ్ కన్సిస్ట్ ఆఫ్ బ్రహ్మ, ఇట్ ఈస్ ట్రూ ఓన్లీ ఇన్ వర్డ్స్.
0: అనుకునే చైతన్యమైన తత్వాన్ని మనం చక్కగా గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: దేర్ ఫోర్ వీ హావ్ టు మేక్ అన్ ఎఫర్ట్ టు అండర్స్టాండ్.
0: మీరందరూ కూడా చైతన్య స్వరూపులే.
1: యువర్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ కాన్షియస్నెస్.
0: కనుక మొట్టమొదట ఈ చైతన్యమునకు అడ్డు తగిలినటువంటి వాటిని, అడ్డు ఉండినటువంటి వాటిని కొంతవరకు మనం క్రమక్రమేణా దాన్ని తొలగించుకోవటానికి కృషి చేయాలి.
1: వీ హావ్ టు మేక్ అన్ ఎఫర్ట్ టు రిమూవ్ ది ఆబ్స్టికల్స్ అండ్ ది కవర్స్ విచ్ హైడ్ దిస్ కాన్షియస్నెస్.
0: దీనినే వేదాంతము నేతి నేతి నేతి నేతి, నాట్ దిస్ నాట్ దిస్ నాట్ దిస్. దేహము నేను కాదు, మనసు నేను కాదు, బుద్ధి నేను కాదు, చిత్తము నేను కాదు, అంతఃకరణం నేను కాదు, నేను నేనే. ఈ సత్యానికి మనం దిగాలి.
1: ద సేమ్ థింగ్ హెస్ బీన్ డిస్క్రైబ్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ నాట్ దిస్ బై వేదాంత. ఐఎమ్ నాట్ ద బాడీ, ఐఎమ్ నాట్ ద మైండ్, ఐఎమ్ నాట్ చిత్త, ఐఎమ్ నాట్ అహంకార, ఐఎమ్ ఐ.
0: కానీ మనం కోరేది ఒక్కటి, చేసేది మరొకటి.
1: వీ డిజైర్ సంథింగ్ బట్ అవర్ యాక్షన్స్ బిట్రే అవర్ డిజైర్.
0: కోరినటువంటి దానిని దక్కించుకునే నిమిత్తమే తగినటువంటి సాధనలు, తగినటువంటి ప్రక్రియలను మనం చేపట్టాలి.
1: వీ హ్యావ్ టు అండర్టేక్ సచ్ types of sadhana which will be in tune with our own desires and our own goals.
0: Vilachi aduga charaku pettuna bellambu.
1: If you ask the sugar cane to give jaggery, will it give automatically like that?
0: Pippi kotti rasamu peelchakunna.
1: You have to extract juice from the sugar cane.
0: Manamu aa yokka charakunu chakkaga pippi kottinappude adi rasanga vastundi gaani o charuka naaku rasam, ee charuka naaku rasam inte istunda? Eppatiki ivvadu. Danini baaga కసరత్తు చేయించాలి. ఆ విధంగానే మనం దేహం అనేటువంటిది ఒక చెరకు, దీనిలోనే ఉంటుంది చైతన్యం అనేటువంటి రసము. దీనిని అన్ని విధములు కూడా శ్రమింపజేసి కష్టములకు, నష్టములకు, దుఃఖములకు, విచారములకు, నిందలకు, నిశ్చూలములకు కూడా సహించి భరించేటువంటి ఒక శక్తి సామర్థ్యాన్ని మొట్టమొదట మనం సాధించాలి.
1: ఓన్లీ వెన్ యూ క్రష్ ది షుగర్ కేన్ యూ గెట్ ద జ్యూస్. బై మియర్లీ ఆస్కింగ్ ది షుగర్ కేన్ టు గివ్ జ్యూస్ విల్ నాట్ బి ఏబుల్ టు గెట్. This body is something like a sugar cane. Only when you develop the capacity to bear all the types of criticism, difficulties, problems, you will be able to get consciousness which is inherent in this body. Otherwise not.
0: Kani manam asthitilo ledu.
1: But we are not in that state.
0: Evaraina neevu chandrudu, indrudu, mahendrudu, surendrudu, parendrudu ani varniste manam 30 pounds ekki potam, anta manam uppi potam.
1: If anyone describes and praises as Indra, Chandra and various God.
0: నీవు దుష్టుడు, దుర్మార్గుడు, పాపివాడు, ఇలాంటి వాడు, అలాంటి వాడు, పిచ్చివాడా అని పిలిచినప్పుడు మనము కృంగిపోతాం.
1: యు ఇన్క్రీజ్ బై 30 pounds ఇఫ్ యు ఆర్ ప్రైజ్డ్, బట్ ఇఫ్ యు ఆర్ క్రిటిసైజ్డ్ బై ఎనీ ఛాన్స్ దెన్ యు
0: ఇట్టి కృంగి పొంగనటువంటి యొక్క సమతత్వాన్ని మనం అనుభవించడానికి తగినటువంటి ప్రయత్నం చేయాలి.
1: వీ హావ్ టు డెవలప్ దట్ సెన్స్ ఆఫ్ ఈక్వాలిటీ విచ్ ఇస్ ఫ్రీ ఫ్రమ్ దట్ కైండ్ ఆఫ్ రిలేషన్ అండ్ దట్ కైండ్ ఆఫ్ షింకింగ్ ఆన్ అకౌంట్ ఆఫ్ ప్రైజ్ అండ్ సెన్షర్.
0: ఒకడు నన్ను దూషించడం చేత నాకు ఒరిగినదేమి, కరిగినదేమి.
1: ఇఫ్ ఎనీ పర్సన్ క్రిటిసైజర్స్ అండ్ సెన్సర్స్ మీ, వాట్ ఇస్ ఇట్ దట్ ఇస్ గోయింగ్ టు హ్యాపెన్?
0: నాకు ఏమి ఒరగలేదు, తరగలేదు, కరగలేదు.
1: ఐ హావ్ నాట్ లాస్ట్ ఎనీథింగ్ అండ్ ఐఎమ్ నాట్ హర్ట్.
0: ఒకడు వర్ణించినా నేను పెరగను.
1: ఇఫ్ ఎనీ పర్సన్ ప్రైజెస్ మీ, ఐఎమ్ నాట్ గోయింగ్ టు బి డిఫరెంట్.
0: నాది నాది.
1: ఐఎమ్ మై సెల్ఫ్.
0: నా తత్వము నాదే.
1: మై ప్రిన్సిపల్
0: నా సత్యము నాదే.
1: మై ట్రూత్ ఈస్ మైన్.
0: ఎప్పుడు మనకు భయం ఆరంభమవుతుంది? మనలో సత్యము లేనప్పుడే, మనలో ఒక పాపం ఉండినప్పుడే, మనలో ఒక తప్పు ఉండినప్పుడే మనలో భయం ఏర్పడుతుంది.
1: When do we get fear? Only when there is some defect, only there is some fault, only there is something which is not worthy.
0: ఇలాంటి దోషము లేనటువంటి సమయం లోపల ఏమొచ్చినా మనం భయపడక్కర్లేదు.
1: So long as you do not have such kind of defects and flaws in you, whatever might happen, you should not be afraid.
0: ఆ విధమైనటువంటి దీశక్తిని మనం సంపాదించుకోవాలి.
1: You should develop that kind of power of buddhi.
0: ఆ విధమైనటువంటి ఆత్మశక్తిని మనం అభివృద్ధి పరచుకోవాలి.
1: You should develop that kind of ఆత్మిక్ పవర్.
0: నాయమాత్మ బలహీనేన లభ్యః అన్నారు. నీవు బలహీనుడైపోతే అన్ని కూడా నిన్ను బెదిరిస్తాయి.
1: If you are a weakling, anyone can threaten you and frighten you.
0: కర్ర చేతిలో లేకపోతే గొర్రెన బెదిరిస్తుందట.
1: If you do not have a stick in the hand, even a sheep can frighten you.
0: కనుకనే నీ ఆత్మ సంబంధమైనటువంటి విశ్వాసమనే నీ సర్వబలము.
1: Your real strength lies in the power of ఆత్మ.
0: అది లేనటువంటి వాడే అదరటం బెదరటం.
1: Only that person who doesn't have this atmic power gets frightened.
0: ఆ విధమైనటువంటి యొక్క దీశక్తిని మనం సంపాదించుకున్నప్పుడే చైతన్య శక్తి సర్వత్రా మనకు సాక్షాత్కరిస్తుంది.
1: If you can develop that kind of power of the intellect and intelligence, then consciousness power
0: you can enjoy everything.
1: Wherever you are,
0: adavula yendunna,
1: whether you are in the forest,
0: aakashamununna,
1: whether you are in the
0: pattanamununna,
1: whether you are in the city,
0: pallenunna,
1: whether you are in the village,
0: uttameedanunna,
1: whether you are
0: nattetabadiunna,
1: whether you are in the midst of
0: the nee chetyanni nee ventane jantane intane kantane undi ninna anni vidhamulu kuda samrakshistundi.
1: Wherever you are, consciousness is with you. It is the source of protection. It will always protect you and save you.
0: Kanukane chaitanyamuna kosamai manamu praakulaadanakkarledu.
1: Therefore there is no need for
0: ekkado manam vetukoponakkarledu.
1: There is no need for searching for consciousness somewhere.
0: Adi neelone untunnadi.
1: It is inside you.
0: Neeku deeni yokka chaitanyamunaku attu tagilinatundi dani pariharam gaavinchukoneetundi prayatnam cheyi.
1: All that you'll have to do is to remove the obstructions which cover this consciousness.
0: Jagatanta brahmane.
1: The entire world is full of brahman.
0: Samasta padarthamulu brahmane.
1: Every object is full of brahman.
0: Sarva swaroopam kudanu brahmane.
1: Every form is brahman.
0: Ilanti tattvame upanishattulu bodhinchinatvanti yokka satya tattvamulu.
1: These are the principles which have been expounded in upanishads.
0: Kanuka manamu నిజముగా మనలో దాగినటువంటి అగోచరంగా ఉండేటువంటి గుప్తమైనటువంటి ఈ చైతన్యమును మనం వ్యక్తము గావించుకోవాలి.
1: All that we have to do is we have to manifest the hidden and the subtle consciousness which is already there in us.
0: ఏ రీతిగా మనం వ్యక్తం గావించుకోవాలి?
1: How can we manifest this?
0: మనకు చలి సమయాల లోపల బనీన్ వేసుకుంటాం.
1: In winter you put on a banin inside.
0: Dani paina oka shirt veskuntam.
1: You wear a shirt on that.
0: Dani paina dattamaina kotunu kappukuntam.
1: On that you wear another coat.
0: Ee vidhamainatundi dressunu neevu dharinchi na chest na hrudayam na kanipinchaledi anukunte ee vidhigam kanipistundi.
1: When you cover yourself with so many types of dress, if you say I have not been able to see my own body and my own chest, how can you
0: mundu neevu paina gappinatundi dattamaina kotunu teesivei?
1: In the first instance, remove the coat which is so thick
0: and tanpari andulo unnatundi shirt nu kuda teesesey.
1: Second, you remove your shirt also.
0: Aa paina baniyan nu kuda teesesey.
1: And then you remove the baniyan.
0: Ninnu neevu chusko nee chest nee kanipistundi.
1: Then you try to take a look at your own chest, you will be able to get a view of it.
0: Adhe vidhamgani ee naadu tamo gunam anetundi dattamaina coat nu kappukundam manamu.
1: In the same way, we have covered ourselves with this tamo guna.
0: Rajoguna anetunte alankaraniki aakarshinchetunte shattulu veskundamu.
1: We have also covered ourselves with rajoguna, which is which will be completely
0: shattu maasipokunda unde kosamani satvikam anetunte thinniga undetunte oka banini veskundamu.
1: We are also covering ourselves with a thin
0: ee moodintito kappabadinappudu mana chest mana hrudayam manaki ee reethiga kanipistundi.
1: When your heart is covered by these three gunas, how can you get a vision?
0: Kaluka motta motta tamo gunam teesivey.
1: Therefore in the first place remove
0: the rajogunam teesivey.
1: Then you remove rajoguna.
0: Aapaina satvikam kuda teesivey.
1: Then you remove even sattva guna also.
0: Appude nee aatma tattvam neeku kanipistundi. Ivi nee vesukunnatvanti drasule.
1: Then only you will be able to get a vision of your atman. ఆల్ దీస్ ఆర్ వర్న్ బై యు.
0: వేసుకున్నవి తీసివి అంతే, ఇంకా ఉన్నదానిని నీవు చేయనక్కర్లేదు.
1: ఆల్ దట్ యు హావ్ టు డూ ఈజ్ వాట్ ఎవర్ యు హావ్ వర్న్ ఆన్ యువర్ ఆత్మ,
0: ఉన్నది ఉన్నట్టుగానే కనిపిస్తుంది.
1: Then you will be able to get atma as
0: దానిని చూడడానికి కొత్త ప్రయత్నం చేయనక్కర్లేదు.
1: For getting a vision of it, there is no need for making any extra effort.
0: కనుక నీ గుణముల యొక్క తత్వాన్ని నీవు పెంచుకున్నావు.
1: You have developed these three gunas.
0: పెంచుకున్న గుణములను చించివేయి.
1: All those gunas which you have developed, you remove them.
0: ఉంచుకున్న హృదయాన్ని చక్కగా నీవు దర్శించు.
1: Then you will be able to get a vision of your own.
0: దీనికి కూడాను ఒక విధమైనటువంటి దైవానుగ్రహం కావాలి.
1: Even for this, grace of God is essential.
0: ఈ దైవానుగ్రహమును పొందే నిమిత్తమే మనం సాధనలు చేయాలి.
1: For getting the grace of God, you have to undertake sadhanas.
0: అప్పుడే నెగిటివ్ పాజిటివ్ రెండూ చేరినప్పుడే కరెంట్ తో మనం అనేక విధమైనటువంటి ఉపయోగమును చేసుకోవచ్చు.
1: When the negative and positive join together, then only you will be able to enjoy.
0: అట్టు చేయక ఎన్ని క్షేత్రములు తిరిగినా ఎన్ని సాధనలు చేసినా ఎందరి మానవులు దర్శించినప్పటికీ నీ యొక్క ఇది ఏమాత్రం కూడా కించిత్ కూడా నువ్వు అనుభవించలేవు ఆనందాన్ని.
1: Without doing what is proper, the way that it is explained by bringing negative and positive together, whatever pilgrimages you undertake, whatever sadhanas you do, whatever darshan of mahaniyas you take, you would not be able to really get the vision.
0: అయ్యో నేను పుట్టబత్తికి 10 టూర్లు పోయి వచ్చానే నా కష్టాలు తీరలేదే, ఎట్ట తీరుతాయి? పుట్టబత్తికి పోయిస్తానే కష్టాలు తీరుతాయా?
1: I have visited Puttaparthi 10 times. But my difficulties and problems are not solved.
0: Ayyo Tirupatiki aneka mokkulu mokkukoni anni chellinchinane naa baadalu teeralede anukunte ela teerutayi?
1: How can this problem be solved by merely visiting? Similarly, you may say that I have offered all the vows that I have just taken to
0: ee naati bhakti prapathulanta kuda ee tuchyamainatvanti oka prarthanalato nindi untunnayi.
1: The devotion and surrender of today is full of this kind of low.
0: Neevu koravachindi okka daivanni koru.
1: All that you have to desire is desire God.
0: ఈ సర్వస్ము తానే అనుగ్రహిస్తాడు.
1: Everything else will be given to you.
0: ఇది కావాలి అది కావాలి అని ఊరికి పదార్థాలు కోరితే పరమాత్మ నీకు దక్కడు.
1: You go on asking one thing or the other, you would not be able to get God.
0: కావలసిన బంగారం మన చేతిలో పెట్టుకుంటే రకవారి నగలు మనం చేయించుకోవచ్చు.
1: If only you are having gold in your palm, whatever jewelry you want, you can make out of it.
0: కనుక దైవాన్ని మనం అనుగ్రహించడానికి తగినటువంటి కృషి చేయాలి.
1: Our efforts must be to win the grace of God.
0: దైవాన్ని మనం కోరవలసింది.
1: All that we should desire is only God.
0: కారణమే మనకి నీవు కూడాను దైవమే.
1: The reason is you are yourself God.
0: నిన్ను నీవు కోరుకోవటమే.
1: You will be seeking your own self actually.
0: దైవానికి ద్రోహం చేయటం నిన్ను నీవు ద్రోహం చేసుకోవటమే.
1: Trying to deceive God is deceiving your own self.
0: కనుక ఈ సత్యాన్ని నీవు గుర్తించినప్పుడే నీకు చైతన్యం నీకు ప్రాప్తిస్తుంది.
1: Only when you realize truth, you'll be able to get a view of consciousness.
0: కాన మన యొక్క అల్పభావనలను అల్పబాధలను లక్ష్యమునందు ఉంచుకొని అనంతమైనటువంటి పవిత్రమైనటువంటి దివ్యమైనటువంటి దైవత్వాన్ని మనం దూరం చేసుకోవడానికి ఏమాత్రం కూడా మనము ప్రయత్నించకూడదు.
1: వి షుడ్ నాట్ మేక్ ఎనీ ఎఫర్ట్స్ టు గివ్ ఇంపార్టెన్స్ టు దీస్ లో మీన్ స్మాల్ లిటిల్ థింగ్స్ ఆఫ్ ద వరల్డ్ and thus lose God who can add everything unto you.
0: Manamu chadiveetunte chadulu kaani neercheetunte vidyalu kaani kevalam aatma tattvanni guttimpa chesukune nimittamu.
1: All the types of education that you seek, whatever learning is important, ultimately it is all for the sake of
0: chadulendukanu sangati marachi udara poshanakai urukulettuchu eduti goppa sahimpalekanu yerchutundeyo sadamatabaliye sadavala bomma eduti goppa nuchi yedustunnamu.
1: Oh, your state is something like
0: చదువెందుకనేటువంటి సంగతిని మర్చిపోతున్నాము.
1: యూఆర్ ఫర్గెటింగ్ ది పర్పస్ ఆఫ్ ఎడ్యుకేషన్
0: ఉదర పోషణకై ఉరుకులెత్తుతున్నాము.
1: యూఆర్ ఓన్లీ సీకింగ్ టు ఎర్న్ ఎ లైవ్లీహుడ్.
0: ఇది ఆ చదువుల యొక్క సారము.
1: ఈజ్ ఇట్ ది ఎసెన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్
0: చదువులలోని సారము తెలియక చదువరి నేనంచు తిరుగకురా గొప్ప చదువరి నేనంచు తిరుగకురా చదువుకున్నందుకు సార్థకమే మన్న సద్గుణ నడకలే సారమురా సద్గుణ నడకలే సారమురా.
1: డోంట్ గో ఆన్ జస్ట్ మూవింగ్ అబౌట్ వితౌట్ అండర్స్టాండింగ్ ది పర్పస్ ఆఫ్ ఎడ్యుకేషన్. ది ఎంటైర్ పర్పస్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈజ్ వర్చ్యూస్ అండ్ గుడ్ కాండక్ట్.
0: ప్రేమ స్వరూపులారా, మిమ్మల్ని నేను అధికంగా బాధ పెడుతున్నాను, కాలం అధికంగా తీసుకుని మీకు శ్రమిస్తున్నానేమో, నా ప్రసంగాన్ని నేను విరమిస్తాను.
1: embodiments of divine love. I am giving you a lot of trouble and I am taking a lot of time for the discourse. I am bringing the discourse to a close. Thank you very much.
3: You were listening to a divine discourse delivered by Bhagwan Sri Satya Sai Baba on the 12th of October 1986 in the Purnachandra Auditorium in Prashanti Nilayam during the Dasara celebrations. In this discourse, Swami told us that with the help of an enlightened guru, we can surely overcome the six types of thieves, namely desire, anger, greed, attachment, pride and arrogance, and the eight types of pride, namely caste, strength, youth, beauty, education, wealth, power and penance. Swami explained that we need to engage in intense sadhana and earn the grace of God to overcome these challenges. Thank you, Sairam.

0: Sairam, dear listeners, Bhagwan has always emphasized that an ounce of practice is worth a ton of theory. That is why he urged us to practice his teachings in our daily lives instead of merely calling ourselves Sai devotees. At no point must we get carried away by our worldly knowledge. It is more important to be good and do good. Let us now listen to a divine discourse delivered by Bhagwan Baba on the 15th of February 1999 in Prashanti Nilayam during the Shivratri celebrations.
1: Marachi Ninna Gurchi Marachi Repati Gurchi Marachi Ninna Gurchi Marachi Repati Gurchi Ee Prapanchamandu ఈ క్షణాన చేసి చూపునెవడు చేయవలసినవన్నీ చేసి చూపునెవరు చేయవలసినవన్నీ అతని హృదయమే పండినట్టివాడు అతని హృదయమే పండినట్టివాడు అతని గుండె పండినట్టివాడు అతని గుండె పండినట్టివాడు మరచి నిన్న గూర్చి ఏ మానవుడు నిన్నటి దినమును గూర్చి మర్చిపోవును మరచి రేపటి గూర్చి రేపటి దినమును గూర్చి ఏమాత్రము విచారించకుండా మర్చిపోవును ఈ ప్రపంచమందు ఈ క్షణాన ఈ ప్రపంచములో ఈ క్షణములో చేయవలసినవన్నీ చేసి ఎవరు నిరూపించినో వాని హృదయమే పండినవాడు అట్టివాని గుండెనే పండించుకున్నవాడు
2: ది వన్ హూ ఫర్గెట్స్ ది యెస్టర్డే The one who has no concern about tomorrow and the one who does all that is supposed to be done in this world right at this moment is the one whose heart is sacred, whose heart and the mind is sanctified and fructified.
1: Prema Swarupulara.
2: Embodiments of love.
1: Gadichinadi gadichinadi.
2: Past is past.
1: Rabovunadi maladi kaadu.
2: Future is uncertain.
1: Ippudu jarugunade mana yokka panta.
2: Present is of our concern right now.
1: Ee panna pantanu bhujinchi aanandinchi ee aanandamunu 10 mandiki panchutame manavuni yokka hrudaya panta.
2: The present has got to be experienced and has got to be delighted and to be shared with others.
1: Nijamuga మానవుడు చాలా అదృష్టవంతుడు
2: ఇన్ ఫ్యాక్ట్ హ్యూమన్ బీయింగ్ ఇస్ వెరీ లక్కీ
1: మానవుడు ఈ ప్రపంచ భూమండలములపైన అత్యంత స్వల్పుడు
2: ఇన్ దిస్ ప్లానెట్ ఎర్త్ మ్యాన్ ఈజ్ సో సటిల్ సో స్మాల్
1: స్వల్పుడే కాదు అల్పుడు
2: నాట్ ఓన్లీ స్మాల్ బట్ లో టు
1: అల్పుడే కాదు అణుమాత్ర స్వరూపుడు
2: Not only low, but very minute.
1: ఈ అణుమాత్ర స్వరూపుడైన మానవుడు అనంతమైన జగత్తును గుర్తించడం అనేటువంటిది ఇది ఆశ్చర్యకరమైనటువంటి దృశ్యము.
2: ఇట్ ఈస్ రాదర్ సర్ప్రైజింగ్ సీయింగ్ టు ఫైండ్ అవుట్ ద మ్యాన్ హూ ఈస్ వెరీ మైన్యూట్ కాంప్రిహెండింగ్ ద ఇన్ఫినిట్ కాస్మాస్.
1: అణువునందే ఘనము, ఘనమునందే అణువు కూడను, ఏకమై అనంతమై అమృతమై ఆనందమైనటువంటి యొక్క అనుతత్వాన్ని పొందుతున్నాడు.
2: ఇన్ ఫ్యాక్ట్ హి అటైన్స్ దట్ స్టేట్ ఆఫ్ ఎటర్నిటీ ఇమ్మోర్టాలిటీ బీయింగ్ ఎ మైక్రోకాజం ఫర్ హిమ్సెల్ఫ్ అండర్స్టాండింగ్ ద డివినిటీ ఇన్ ద మైక్రోకాజం.
1: నిన్న చెప్పాను,
2: భగవాన్ సెడ్ యెస్టర్డే,
1: ఎవరి హృదయమనందు ప్రేమను పండించుకున్నో అట్టివాడే క్రైస్తవు.
2: Bhagavan said yesterday, he is a true Christian if he cultivates the crop of love in the field of his heart.
1: Yavane hrudayamunandu prema pantanu pandinchuno vaade sikku.
2: The one who grows the harvest of love in the field of heart is a true Sikh.
1: Yavane hrudayamunandu ee prema pantanu pandinchuno vaade Hindu.
2: The one who has got this field of love in his heart is a true Hindu.
1: Yavane hrudayamunandu ఈ ప్రేమను పండించును వాడే ముస్లిం.
2: ద వన్ హూ హస్ గాట్ దిస్ క్రాప్ ఆఫ్ లవ్ ఇస్ ఎ ముస్లిం.
1: వాడే మానవుండు వసుదయందు.
2: ఇస్ ఎ ట్రూ హ్యూమన్ బీయింగ్ ఆన్ ఎర్త్.
1: ఇట్టి హృదయమునందు పవిత్రమైన ప్రేమ పంటను పండించుకునేటువంటి వాడే మానవుడు.
2: ఇస్ ఎ ట్రూ హ్యూమన్ బీయింగ్ ఇఫ్ హి కల్టివేట్స్ ద సేక్రెడ్ లవ్ ఇన్ హిస్ హార్ట్.
1: ఈ ప్రేమ లేక మానవుడు లేడు.
2: నో హ్యూమన్ బీయింగ్ విదౌట్ లవ్.
1: ప్రేమ లేక జీవితం కాదు.
2: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఇట్స్ నాట్ లైఫ్ బెరెఫ్ట్ ఆఫ్ లవ్.
1: ఈ ప్రేమనే హిరణ్యగర్భుడు.
2: అండ్ దిస్ ప్రేమ లవ్ ఇస్ హిరణ్యగర్భ.
1: ఈ ప్రేమనే హిరణ్య స్వరూపుడు.
2: అండ్ ఇట్స్ వెరీ ఎంబాడీమెంట్ ఆఫ్ హిరణ్య.
1: ఈ హిరణ్యగర్భుడైనటువంటి యొక్క స్వరూపము మానవునకు కుడి భాగమునందు ఉంటుంది.
2: అండ్ దిస్ లవ్ విచ్ ఇస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ హిరణ్యగర్భ ఇస్ ప్రెసెంట్ ఆన్ ది రైట్ సైడ్ ఆఫ్ ద బాడీ.
1: ప్రపంచమునందు ఉపయోగించుకునేటువంటి యొక్క హృదయము అనేటువంటి యొక్క హార్ట్ ఎడం వైపు ఉంటుంటుంది.
2: బట్ ఫిజికల్ హార్ట్ ఇస్ టువర్డ్ ది లెఫ్ట్ సైడ్.
1: ఈ లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి యొక్క హార్ట్ లెఫ్ట్ లెఫ్ట్ లెఫ్ట్.
2: ద ఫిజికల్ హార్ట్ లొకేటెడ్ ఆన్ ద లెఫ్ట్ సైడ్ హాస్ గాట్ టు బి లెఫ్ట్ అండ్ లెఫ్ట్.
1: ఎప్పుడో ఎక్కడో ఎప్పుడో ఏ విధమైనటువంటి పరిస్థితి ఎందు ఇది వదులుతాడు.
2: The human physical heart has got to be left at one point of time or other, when, where and how.
1: Hiranyagarbhudainatunti yokka hrudayam kudi bhagamunandu untunnadi.
2: Whereas the Hiranyagarbha is located on the right side.
1: Idi eppudu kudanu right, right, right, no left.
2: Hiranyagarbha located on the right side is always right.
1: Adi eppatiki nee shastamu.
2: It is permanent.
1: Ide amrutattvamu.
2: It is immortal.
1: Ide amarattvamu.
2: It is eternal.
1: Ide prema tattvamu.
2: It is one of love.
1: Ide daivattvamu.
2: It is divine.
1: Ide sarvastvarupamu.
2: It is all encompassing.
1: Kanuka atti hiranyamu prati hrudayamunandu kuda untunnadi.
2: Such hiranya is present in the heart of everyone.
1: Manavuni endu maatrame kaadu.
2: Not merely human.
1: Pashupakshi mrugadulu endu kuda untunnadi.
2: It is present in birds and beasts too.
1: Kanukane vedamu ఈశావాస్యం ఇదం జగత్. ఈశ్వర సర్వభూతానాం సర్వభూతములు యందు ఉన్నటువంటి యొక్క హిరణ్య స్వరూపుడు అదియే.
2: దేర్ఫోర్ వేద డిక్లేర్స్ దట్ ఇట్ సేమ్ హిరణ్య స్వరూప విచ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ ఆఫ్ ది బీయింగ్స్.
1: ఈ హిరణ్యము నుండియే వచ్చేటువంటిది ప్రేమ స్వరూపము.
2: ఇట్ ఈస్ లవ్ దట్ ఒరిజినేట్స్ అవుట్ ఆఫ్ దిస్ హిరణ్య.
1: ప్రేమ హిరణ్యగర్భుని ప్రతిబింబమే.
2: దేర్ఫోర్ లవ్ ఇస్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ హిరణ్యగర్భ.
1: ఈ హిరణ్యగర్భుని ప్రతిరూపమే.
2: And it's the reflection of Hiranyagarbha.
1: ఈ హిరణ్యగర్భుని ప్రతి యాక్షన్.
2: And it's the reaction of Hiranyagarbha.
1: ఈ యాక్షన్, రీసౌండ్ అండ్ రిఫ్లెక్షన్, ఇవి రెండు కూడాను మానవుని యొక్క హిరణ్యము నుండి ప్రారంభమైనటువంటివి.
2: ఇట్ ఇస్ ద త్రీ ప్రిన్సిపల్డ్ వన్, రియాక్షన్, రిఫ్లెక్షన్, రిసౌండ్ దట్ కమ్స్ అవుట్ ఆఫ్ హిరణ్యగర్భ.
1: ఇట్ తన స్వస్వరూపాన్ని గుర్తించవలేక మానవుడు.
2: Man is not able to know his true nature.
1: అనిత్యమైన అశాశ్వతమైనటువంటి లోక సంబంధమైనటువంటి వాంఛనలు యందు మానవత్వాన్ని అంకితం గావించుకుంటున్నాడు.
2: హీ స్పెండింగ్ ఆల్ ద టైమ్ డెడికేటింగ్ హిజ్ లైఫ్ ఫర్ దీస్ ఎఫిమరల్ ట్రాన్షియన్ టెంపోరల్ ప్లెజర్స్.
1: బంగారు నందు అనేక విధమైనటువంటి లోహములు చేర్చినప్పుడు ఆ బంగారు విలువనే పోతుంది. బంగారు యొక్క కాంతినే పోతుంది.
2: ఇన్ ఫ్యాక్ట్ as భగవాన్ said yesterday, if so many metals are mixed up in the gold, it loses its brilliance and its value.
1: ఆ హృదయం అనేటువంటిది పవిత్రమైనటువంటి యొక్క సువర్ణ స్వరూపము.
2: In fact, heart is sacred gold.
1: ఆ సువర్ణ స్వరూపమైనటువంటి హృదయం నందు ఈ ప్రాకృతమైనటువంటి వాంఛలు చేర్చుకోవటం చేతనే ఇవంతా ఒక లోహములో సమానము.
2: Because this gold is mixed with so many impurities like other metals.
1: ఈ లోహములు చేరటం చేత తన యొక్క సస్వరూపాన్ని మర్చిపోతుండాది సువర్ణము.
2: Because of the other metals mixed up with the gold, it has lost its pristine form.
1: తన యొక్క విలువను కూడాను మర్చిపోతుండాది ఈ సువర్ణము.
2: In fact, the gold has forgotten its true value.
1: అనేక లోహములతో కూడినటువంటి యొక్క గోల్డ్ కు ఎవ్వరు కూడాను విలువ ఇవ్వరు.
2: No one would attach any value to gold which is mixed with other metals.
1: ఈ లోహ ప్రపంచము ఈ స్థితి ఎందే ఉంటున్నది.
2: This is the present plight of this
1: world. అనేక లోహములతో కూడినటువంటి యొక్క సువర్ణము ఏ విధంగా విలువ లేకుండా రూపకాంతులు లేకుండా శూన్యమైపోతున్నదో అదే విధంగానే మానవుని యొక్క దివ్యత్వం అనేటువంటి దాన్ని స్వస్వరూపాన్ని మర్చిపోవటం చేతనే తాను రాక్షసునిగా పశువుగా కేవలం దయ్యముగా రూపొందుతూ ప్రకాశిస్తున్నాడు.
2: జస్ట్ ఎస్ ది గోల్డ్ లూజెస్ ఇట్స్ వాల్యూ అండ్ ఇట్స్ షైనింగ్ బికాస్ ఆఫ్ ది మెటల్స్ మిక్స్డ్ ఓవర్ దేర్, the human being has lost the value of the divinity within and transforms himself into demon and evil spirit.
1: ఆరంభమయ్యేటువంటిది ఇందు నుండి ఆవిర్భవించేటువంటిది పవిత్రమైన ప్రేమనే.
2: That which emanates, originates out of this is sacred love.
1: ఇది సెల్ఫ్లెస్ లవ్.
2: This is selfless love.
1: ఈ లవ్ వే భగవంతుడు లివ్స్ బై గివింగ్ అండ్ ఫర్ గివింగ్. దానివల్ల మనకు ఫర్ గివింగ్ గివింగ్ జరుగుతూ ఉంటుండాలి.
2: This is the principle of love of God that gives and forgives continuously.
1: కానీ సెల్ఫిష్ లవ్ గెటింగ్ అండ్ ఫర్గెటింగ్.
2: But the selfish love goes round the two, getting and forgetting.
1: కనుకనే ఈనాడు మర్చిపోవటము ఈనాడు వదిలిపోవటము ఈ యొక్క స్వార్థమైనటువంటి ప్రేమ చేతనే.
2: The forgetting and getting is because of the selfish love.
1: భగవంతుని ప్రేమ వదిలేది కాదు, మర్చేది కాదు, విడిచేది కాదు, పరిగెత్తేది కాదు, పారిపోయేది కాదు, జారిపోయేటువంటిది కాదు.
2: God's love cannot be dropped down. It would not run away. It will never slip any moment.
1: అట్టి దివ్యమైనటువంటి యొక్క ప్రేమతత్వం మానవునికి అత్యవసరము.
2: Such divine love is very essential to mankind.
1: దీనికి ఒక చిన్న ఉదాహరణము.
2: For this a small example.
1: హనుమంతుడు రామాగ్ని శిరసావహించి లంకలో ప్రవేశించి సీతా యొక్క యోగక్షేమాన్ని తిరిగి తెచ్చి రామునికి అందించాడు.
2: Hanuman followed the command of Rama. He has gone into that Lanka and brought back to Rama the welfare and the condition of Sita.
1: తదుపరి వానరసైన్యంతో కూడి లంకలో ప్రవేశించి రావణ్ణి వధించి విజయాన్ని సాధించినటువంటి సమయంలో హనుమంతుడు సీత దగ్గరికి వెళ్లి, అమ్మ, రామ విజయం చేకూరింది, రావణ సంహారం జరిగినది, మీ యొక్క బంధన విమోచన అయినది అని చెప్పాడు.
2: Later, Hanuman, followed by the army of Vanaras, they killed Ravana, and then Hanuman told Sita that Ravana was killed and she is free from the captivity of Ravana.
1: Ananda vinnatamti Sita Devi nayana pariparilanka puramulo jochina puravara sevudu divayya anindi. Pariparilanka puramulo jochina puravara sevuriyundi nivayya.
2: In fact, you are the warrior, the one of bravery who has got into that Lanka.
1: ఇంతటి గౌరవాన్ని నీవు తీసుకున్నావు.
2: యు హావ్ గాట్ దట్ రెస్పెక్ట్ అండ్ ఎస్టీమ్.
1: పురవర సేవ్యుండు అని గొప్ప టైటిల్ ఇచ్చింది సీత.
2: సీత గేవ్ హిమ్ ఎ వెరీ బిగ్ టైటిల్ దట్ యు ఆర్ ది వారియర్ ఆఫ్ వారియర్స్.
1: కానీ ఈ టైటిల్ ఈ విషయం విన్నగానే హనుమంతుడు తల వంచుకున్నాడు.
2: ద మూమెంట్ హనుమాన్ హర్డ్ దిస్ టైటిల్ గివెన్ టు హిమ్ బై సీత, బెన్ డౌన్ హిస్ హెడ్.
1: రామ ముద్దికను కొనుకుని సముద్రము దాటిన భద్రపరాకుం దీవయ్యా అనేది రెండవది.
2: ఇన్ ఫ్యాక్ట్ షీ గేవ్ సెకండ్ టైటిల్.
1: రాముడు ఇచ్చినటువంటి ఉంగరము తీసుకుని పోయి ఆ యొక్క సముద్రాన్ని దాటి సీతకు అందించినటువంటి యొక్క భద్ర పరాక్రుండీవయ్యా అని వర్ణించింది.
2: అండ్ షీ ఆల్సో ప్రైజ్డ్ హిమ్ సేయింగ్ దట్ వేరింగ్ ద రింగ్ ప్రెజెంటెడ్ బై రామ యూ కుడ్ క్రాస్ దిస్ మైటీ ఓషన్.
1: ఇంతే కాదు,
2: నాట్ ఓన్లీ దిస్,
1: సీత యొక్క వార్తను చెప్పించి సీత యొక్క శిరోరత్నమును రాములకు అందించినటువంటి యొక్క గొప్ప ఘనుడయ్యా నీవు.
2: She also praised him, said she is such a great noble one because she brought the jewel of Sita and gave to Rama.
1: Raghupati karyam eedechina kapi rajasikhamani nivayya ani maroka title ichindi.
2: And she also gave another title. You are the king of kings who have done, who have fulfilled the command of Rama.
1: Ee varnanu vineṭappatiki Ramu Hanumantudu kramakramina krungipothu vachadu.
2: Listening to the praises, Hanuman was depressed and frustrated.
1: Ee satyanni gurtinchinatvanti Sita, అయ్యో ఈ వర్ణనంతా కూడా నువ్వు హనుమంతుడికి ఏమాత్రమో ఆనందాన్ని అందించలేదే.
2: Sita felt that obviously that Hanuman is not happy about these praises.
1: Hanumanta, nee vanti gunavantudu ee jagattulo kanaraade.
2: And Sita said, I have not come across such a virtuous one as you.
1: Nee boti balavantudu ee jagattulo kanaraade.
2: In this world there is none equal to you in respect to physical strength.
1: Nee boti hanumantudu ee jagattulo reere.
2: A person equal to you is not found anywhere.
1: Hanumanta ani oka title ichindi.
2: And she gave the title Hanumanta.
1: Hanumantudu kramakramina krungipothu vachadu.
2: Listening to the praises, Hanuman was depressed and frustrated.
1: Ee satyanni gurtinchinatvanti Sita, ayyo ee vannanantha kuda nu Hanuman.

0: A person equal to you is not found anywhere.
1: Hanumanta ani oka title ichindi.
0: And she gave the title Hanumanta.
1: Anaga gunavantudu balavantudu hanumantudu anevanti oka title nanthukundi.
0: She gave the titles. You are one of virtue, you are one of strength.
1: Kani daniki kudunu hanumantudu ye matramo aanandinchaledu.
0: Even those titles have not pleased Hanuman.
1: ఈ హనుమంతుడికి ఆనందం నందించేటువంటి వార్తలు ఏమిటి, ఈ పదములు ఏమిటి అని చాలా లోతుగా ఆలోచించింది.
0: ఇన్ ఫ్యాక్ట్ షీ హస్ గాన్ డీప్ ఇన్ థింకింగ్ వాట్ టైటిల్స్ వాట్ ప్రైజెస్ వుడ్ ప్లీజ్ హనుమాన్.
1: యోచన చేసింది.
0: షీ థాట్ ఓవర్.
1: హనుమంత,
0: హనుమాన్,
1: నీకు నా టైటిల్స్ ఏది కూడా నువ్వు విలువ లేకుండా పోయింది.
0: యు ఆర్ నాట్ అటాచింగ్ ఎనీ వాల్యూ టు దీస్ టైటిల్స్.
1: నిరంతరం కూడాను నీవు రాములకు ప్రేమ స్వరూపుడైపోయి రాముడు నీ హృదయం నివాసి అయిపోగాక అనింది.
0: అండ్ షీ బ్లెస్డ్ హిమ్ దట్ రామ షుడ్ డ్వెల్ ఇన్ ద హార్ట్ ఆఫ్ హనుమాన్ వన్స్ ఫర్ ఆల్. లవ్,
1: తన యొక్క ప్రేమను నీవు పొందుదుగాక అనింది.
0: దట్ యు బి ద రిసిపియంట్ ఆఫ్ రామాస్.
1: నిరంతరం కూడా నువ్వు సర్వకాల సర్వావస్థది ఎందు కూడాను సర్వదా సర్వకాలేషు హనుమంత రామ ప్రేమ స్వరూపుడు ప్రేమను నీవు పొందుదుగాక అనింది.
0: రామ ఇస్ వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్. Let that love be installed in your heart, everywhere, every time.
1: ఆ ప్రేమను పొందుదుగా కాలేటప్పటికి హనుమంతుడు ఎగిరి దుంకాడు.
0: Then once she said, let you receive the love, and Hanuman jumped in joy, ecstasy.
1: తల్లి, ఈ ప్రేమ కంటే మించింది ఈ జగత్తులో మరొకటి లేదు కదా.
0: Mother, there's nothing that is more than love.
1: ప్రేమకు నేను పాత్రుడు కావటం ఇంతకంటే నా బిరుదు నాకు ఒక్కటి లేదు.
0: If I am deserving love of Rama, I don't want anything else.
1: దీనికి మించినటువంటి ఫలితం నాకు ఒక్కటి అవసరం లేదు.
0: I don't want anything greater than this gift.
1: జగత్తంతా కూడా నా హస్తం నందు ఉంచినప్పటికీ నాకు ఆనందం కలగదు.
0: I will not be happy by catching hold of the whole world.
1: ఆ ప్రేమ కిరణమునకు నేను నోచుకున్నప్పుడు అది నా ధన్యం అయిపోతుంది నా జీవితము.
0: If I receive the rays of that love, it's enough for me.
1: చూశారా, పరమ భక్తుడైన హనుమంతుడు, బలవంతుడైన హనుమంతుడు, గుణవంతుడైన హనుమంతుడు దేనిని కూడా నువ్వు లెక్క చేయక ఒక్క భగవంతుని ప్రేమ కోసమే పాటుపడుతూ వచ్చాడు.
0: సచ్ ఎ స్ట్రాంగ్ మైటీ వన్ ఎన్ ఆర్డెన్ డివోటీ హనుమాన్ కేర్డ్ ఫర్ లవ్ ఓన్లీ.
1: ఈ విధంగా పరమ భక్తుడైనటువంటి వారు భగవంతుని ప్రేమకు మాత్రమే పాత్రులు కావాలి.
0: Therefore, a sincere devotee should yearn and pine for
1: ఆ ప్రేమనే సర్వస్వము.
0: In fact, love is life.
1: ఈ ప్రేమనే ఈ లోకము.
0: అండ్ దిస్ లవ్ ఇస్ దిస్ వరల్డ్.
1: ప్రేమమయమైనటువంటి ఈ జగత్తు.
0: ద హోల్ వరల్డ్ ఇస్ ఫుల్ ఆఫ్ లవ్.
1: ఈ జగత్తు నందు మనం ఉద్భవించి
0: హావింగ్ బీన్ బోర్న్ ఇన్ దిస్ వరల్డ్
1: ప్రేమను మనం తెలుసుకునలేకుండా
0: విదౌట్ అండర్స్టాండింగ్ లవ్
1: ప్రేమను కోల్పోయి
0: హావింగ్ లాస్ట్ లవ్
1: ద్వేషము అసూయ క్రోధము ఇలాంటి దుర్భావములను మనం నింపుకొని
0: ఫీలింగ్ అవర్ హార్ట్ విత్ హేట్రెడ్ జెలసీ అండ్ ద డిఫరెంట్
1: మనుషులము మనుషులము అని చెప్పుకుంటున్నాం మనం.
0: Yet declare ourselves as humans.
1: ఇది కాదు మనుష్యత్వము.
0: This is not human quality.
1: నీ మనుష్యత్వం అనేటువంటిది నీ హృదయ తత్వాన్ని నీవు స్టడీ చేయి.
0: The human quality requires you to study your nature.
1: The proper study of mankind is man. అన్నాడు.
0: That's what is meant by the proper study of mankind is man.
1: ఈ proper study.
0: What is the proper study?
1: అది ఏ హృదయం నందు ఉన్నటువంటి ప్రేమ తత్వాన్ని ఆవిర్భవింపజేసుకుని ప్రేమ పలుకులు పలికి ప్రేమ పనులు చేయటమే ఈ మనుష్యత్వము.
0: ద హ్యూమన్ క్వాలిటీ లైస్ ఇన్ కిండ్లింగ్ లవ్ విత్ ఇన్ స్పీకింగ్ విత్ లవ్ అండ్ యాక్టింగ్ విత్ లవ్.
1: దీనికంటే సాధించవలసింది ఏమిటింది?
0: దేర్ ఇస్ నథింగ్ మోర్ టు బి అచీవ్డ్.
1: బుద్ధుడు ప్రయాణమై వెళుతుండగా
0: వెన్ బుద్ధ వాజ్ పాసింగ్ బాయ్
1: ఒక పండితుడు బయలుదేరొచ్చాడు.
0: హీ సా ఎ స్కాలర్ పండిట్
1: కంకణములు ధరించాడు.
0: అండ్ హీస్ హ్యావింగ్ ద డెకరేషన్
1: రుద్రాక్షలు వర్ణించాడు.
0: హీ వాస్ హ్యావింగ్ రుద్రాక్ష.
1: బుద్ధ, ఈ ప్రసంగంలో చాలా గొప్పగా వింటున్నారు.
0: పీపుల్ హ్యావ్ బీన్ లిసనింగ్ టు యువర్ డిస్కోర్సెస్.
1: కానీ
0: బట్
1: ఈ పండితుని నీవు జయించి బట్టే నేను నా శిష్యులు అందరూ కూడాను మీ బుద్ధత్వాన్ని స్వీకరిస్తాము.
0: ఇఫ్ యూ విన్ ఓవర్ మీ ఐ అండ్ మై disciples will follow your buddhism.
1: 3000 mandi shishyulu untunnaru.
0: Well, I have 3000.
1: Ee 3000 mandi shishyulu kudanu naato paatu neeku saranagathilaipoyi nee sevanne mem chestamu.
0: I and my 3000 disciples will follow your buddhism and serve you.
1: నీవు నాతో నీ ఓడిపోతేవంటే నీవు నా పాదక్రాంతుడు కావాలి అన్నా.
0: If you are to lose, you should follow me.
1: అప్పుడు చెప్పాడు బుద్ధుడు చిరునవ్వు నవ్వుతూ.
0: Then Buddha smilingly said,
1: పండిత సమదర్శనః.
0: A pandit will have equanimity.
1: పండితులకు సుఖము దుఃఖము అనేటువంటిది రెండు తెలియదు.
0: Pandit does not know the praise or blame.
1: గొప్ప హీనము అనేటువంటిది తెలియదు.
0: Nothing like great or low.
1: ఈ వర్ణన ఏమాత్రము ఉండదు.
0: There's no description of this night.
1: పండిత అనగా

0: సమత్వాన్ని పూరినటువంటి వాడే పండితుడు.
1: ఈక్వల్ మైండెడ్నెస్ ఇస్ హాల్మార్క్ ఆఫ్ ఎ పండిట్.
0: కనుక నీవు పండితుడు అని ఏ రీతిగా చెప్పుకుంటున్నావు?
1: హౌ డు డిక్లేర్ యువర్ సెల్ఫ్ ఎ పండిట్?
0: ఈ అహంకారము,
1: ఇట్ ఇస్ ఈగో.
0: ఈ అహంకార భావము యొక్క స్వరూపమైన క్రోధము,
1: ఇట్ ఇస్ ఈగోయిస్టిక్ ఫీలింగ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ యాంగర్.
0: ఇవి రెండు నీ యందు చేరినప్పుడు నీవు పండితుడు ఎలా అవుతావు?
1: వెన్ యూ హావ్ ఈగో అండ్ యాంగర్, హౌ కెన్ యూ కాల్ యువర్ సెల్ఫ్ ఎ స్కాలర్?
0: పండా, పండా అనగా జన్మించినటువంటి వారికి తిరిగి మోక్షాన్ని అందించేటువంటి ఒక మంత్రములు ప్రబోధించేటువంటి వాడు పండా.
1: పండా ఈజ్ ఎ స్కాలర్ హూ గివ్స్ ద మంత్ర దట్ గివ్స్ లిబరేషన్.
0: మరణించినటువంటి వారికి మోక్షప్రాప్తిని చేకూర్చేటువంటి మంత్రమును బోధించేటువంటి వాడు పండా.
1: ఎ టీచర్ హూ టీచర్స్ మంత్ర దట్ వుడ్ గివ్ లిబరేషన్ టు ద డిపార్టెడ్ వన్.
0: హరిద్వారము, ఋషికేశము, బద్రి, అమర్నాథ్, కేదార్నాథ్ ఇలాంటి ప్రదేశములందు పండాలు అని కొంతమంది ఉంటారు. అనగా మరణించినటువంటి వారికి మోక్షాన్ని అందించేటువంటి యొక్క మంత్రం ఉపదేశిస్తుంటారు.
1: ఇన్ పిల్గ్రిమ్ సెంటర్స్ లైక్ హరిద్వార్, ఋషికేశ్, బద్రీనాథ్, కేదార్నాథ్, యు హావ్ గాట్ ది పండాస్ హూ విల్ గివ్ మంత్ర.
0: పండా అనేటువంటి పదమునకు అర్థం కూడా తెలుసుకోలేకపోతున్నారు.
1: పీపుల్ డు నాట్ నో ది మీనింగ్ ఆఫ్ దిస్ వర్డ్ పండా.
0: కనుక పండితుడు అనగా నీవు కాదు నాయన.
1: యు ఆర్ నాట్ పండిట్.
0: ఈ జగత్తునందు ఎన్ని గ్రంథములో చదివినటువంటి వారు ఉన్నారు.
1: ఇన్ దిస్ వరల్డ్ దేర్ మెనీ హూ హావ్ గాన్
0: ఎంతమందో పండితులు ఉన్నారు.
1: దేర్ మెనీ పండిట్.
0: కానీ ఆత్మజ్ఞానం అనేటువంటిది పాండిత్యంతో అందించేటువంటిది కాదు.
1: ద నాలెడ్జ్ ఆఫ్ ది సెల్ఫ్ కెన్ నాట్ బి అక్వైర్డ్ బై మియర్ స్కాలర్.
0: దివ్య జ్ఞానం అనేటువంటిది గ్రంథములతో చదివేటువంటిది కాదు.
1: యూ కెనాట్ గెట్ ఇట్ బై గోయింగ్ త్రూ ద బుక్స్.
0: పవిత్రమైన యొక్క జ్ఞానము గురువుల చేత అందించుకునేటువంటిది కాదు.
1: సీక్రెట్ నాలెడ్జ్ కెనాట్ బి రిసీవ్డ్ ఫ్రమ్ ఎనీ ప్రిసెప్టర్.
0: ఇది ప్రపంచమంతా ఎన్ని గ్రంథములు చదివినప్పటికీ మనకు ప్రాప్తించేటువంటిది కాదు.
1: యు మే రీడ్ ఎనీ నంబర్ ఆఫ్ బుక్స్ ఇన్ దిస్ వరల్డ్, యూ కెనాట్ గెట్ ఇట్.
0: కట్టెల కట్టెల పుస్తకములంతా చదివేటువంటి వారు ఉంటున్నారు.
1: మెనీ హూ వుడ్ గో త్రూ బండిల్స్ ఆఫ్ బుక్స్.
0: అందులో ఒక్కటైనా పవిత్రమైనటువంటి పదములు ఆచరణలో పెట్టేటువంటి వారు ఉన్నారా?
1: ఆర్ దేర్ ఎనీ వన్ హూ వుడ్ ఫాలో అట్లీస్ట్ వన్ వర్డ్ దే రీడ్?
0: ఆచరణలో లేనిటువంటి పాండిత్యము ఎంత చదివినప్పటికీ ఇది ప్రయోజనం లేదు.
1: వితౌట్ ప్రాక్టీసింగ్ ఇట్ ఆల్ యువర్ స్కాలర్షిప్ ఈజ్ ఇన్ వెయిన్.
0: జీవితమంతా చదువుతూనే పోతుంటే ఆచరణలో పెట్టేది ఎప్పుడు?
1: When we spend all our life in reading, when are you going to practice it?
0: కనుక ఆచరణలేనటువంటి పాండిత్యము ఇది పాండిత్యమే కాదు నాయన.
1: So it's not through scholarship, it doesn't take you to practice.
0: నీ పాండిత్యం ఉన్నటువంటి అంతరార్థం ఏమిటి?
1: What is the significance of scholarship?
0: అని ప్రశ్న ఇచ్చేటప్పటికీ జవాబు లేకుండా పోయింది.
1: When that question was put, there was no response.
0: పదమునకు అర్థమును గుర్తించి వర్తించటమే నిజమైనటువంటి మానవత్వం అన్నాడు.
1: The human quality requires to conduct one's own self as per the true meaning of the word.
0: ఇలాంటివంతా చదివి పదమునకు అర్థమును కూడా తెలుసుకుని దానిని ఆచరించకుండా పోయినప్పుడు అతని పాండిత్యం ప్రయోజనం లేనటువంటి.
1: హావింగ్ నోన్ ఆల్ ద వొకాబులరీ ఇన్ నామెన్క్లేచర్ ఇన్ టెర్మినాలజీ, ఈ వన్ డస్ నాట్ ప్రాక్టీస్ ఆఫ్ ద వర్డ్ దట్ యూ వుడ్ రీడ్, వాట్ ఇస్ ద ఫన్ ఆఫ్ ఇట్?
0: చెప్పాడు కవి, పురాణం, అనుశాస్త్రం, ప్రణోరణీయాంశమ స్వరేజ్ సర్వస్య దాతారం చింత రూప మాదిత్యవర్ణం తమస పరస్తాత్ అన్నాడు బుద్ధుడు. కవిం, పురాణం, అనుశాస్త్రం, ప్రణోరణీయాంశమ స్వరేజ్ సర్వస్య దాతారం చింత రూప మాదిత్యవర్ణం తమస పరస్తాత్ పరస్తాత్ అన్నాడు. నాయన, కవి అంటే ఎవరనుకున్నావు?
1: హూ ఇస్ పోయట్? కవి
0: కొన్ని పదములు చేర్చినటువంటి వారు కాదు. కవి
1: పోయిట్ ఇస్ నో వన్ నాట్ ద వన్ హూ జస్ట్ మైట్ యు వర్డ్. పదములను
0: వర్ణించినటువంటి వాడు కాదు కవి.
1: పోయిట్ ఇస్ నాట్ ద వన్ ఆఫ్ నరేషన్ ఆర్ డిస్క్రిప్షన్ అలోన్.
0: త్రికాల భాజ్యం కవిత్వం అన్నాడు.
1: ద పోయిట్ ఇస్ ద వన్ హూ
0: మూడు కాలములు కూడా చక్కగా గుర్తించినటువంటి వాడు కవి.
1: కవి ద పోయిట్ ఇస్ ద వన్ హూ వుడ్ రికగ్నైజ్ ద పాస్ట్, ప్రజెంట్ అండ్ ఫ్యూచర్.
0: కాబట్టి నీవు ఏ రెండు కాలములు కూడా అనుభవించలేదు.
1: యు హావ్ నాట్ ఎక్స్పీరియన్స్ దీస్ టూ అట్లీస్ట్.
0: అతను భగవంతుడు ఒక్కడే కవి.
1: గాడ్ ఈస్ ద ఓన్లీ పోయిట్.
0: కవి అనేటువంటి పదములకు భగవంతుడికి మాత్రమే పేరు.
1: ద టైటిల్ కవి పోయిట్ అప్లైస్ టు గాడ్ అలోన్.
0: పురాణం పురాణం అనగా ఏమిటి?
1: వాట్ యు మీన్ బై పురాణం?
0: కొన్ని చరిత్రలను పురాణ రీతిగా ఘటించి దాన్ని వర్ణించి లిఖించి ప్రబోధించేటువంటిది ఈ చరిత్ర యొక్క పురాణము.
1: పురాణ ది ఎపిక్ ఇస్ క్వైట్ ఏన్షియంట్. దట్ వుడ్ డిపిక్ట్ ది హిస్టరీస్ ఆఫ్ మెనీ.
0: తిరిగి బుద్ధుడు చెప్పాడు, పురాణం అనగా నాయన దేహమనేటువంటి పురము లోపల నకసిక పర్యంతం కూడా సంచరించేటువంటి యొక్క దివ్యత్వాన్ని గుర్తించడమే పురాణం యొక్క అంతరార్థము అన్నాడు.
1: బుద్ధ సెడ్ ది ఇన్నర్ మీనింగ్ ఇస్ దిస్, ద బాడీ ఇస్ పురా వేర్ ది డివినిటీ డ్వెల్స్ ఫ్రమ్ టాప్ టు టో.
0: పురము
1: బాడీ ఇస్ పురా.
0: ఈ పురములో నకసిక పర్యంతం కూడా సంచరించేటువంటి యొక్క ఏ దివ్యత్వం కలదో అతనే పురాణుడు అన్నాడు.
1: Purana is the one who recognized the divinity that moves about from top to toe in this deha. The body is the Purana.
0: అతను భగవంతుడు ఒక్కడే.
1: Only God himself Purana.
0: తర్వాత అనుశాసితం.
1: The third one అనుశాసితం.
0: లోకములో దోషములు చేసినటువంటి వారు లేక అపకారము చేసినటువంటి వానికి కొంతమంది శిక్షించి శాసిస్తుంటారు.
1: There are many who committed mistakes and who harmed others also. They are punished periodically.
0: పరమ యొక్క సత్తును అపహరించినటువంటి వ్యక్తులను పరిశోధించు చెరసాలలో పెట్టి బీగం వేస్తారు.
1: Thieves are caught and they are kept behind the bars.
0: కానీ దేహాన్ని చెరసాలలో పెట్టి తాళం వేశారు కానీ
1: the body is kept in prison and locked.
0: అతని మనస్సు ఎక్కడైనా సంచరించవచ్చు.
1: But the mind of the prisoner can go anywhere.
0: తన వారిని చూడవచ్చును, ప్రపంచమంతా సంచరించవచ్చును.
1: ద మైండ్ ఆఫ్ ద బాడీ కెన్ విజిట్ హిస్ నియర్ ఇండియా, కెన్ గో అబౌట్ ఎవ్రీవేర్.
0: శాసించేటువంటి వాడు జగత్తులో లేడు.
1: దేర్ నన్ హూ కెన్ కమాండ్ ద
0: దేహాన్ని శాసించేటువంటి యొక్క జడ్జెస్ కావలసినంత మంది ఉన్నారు.
1: దేర్ ఆర్ మెనీ జడ్జెస్ హూ వుడ్ పనిష్ ద బాడీ.
0: కానీ మనసును శాసించేటువంటి జడ్జి ఒక్క భగవంతుడు తప్ప మరొకడు కాదు.
1: గాడ్ ఈస్ ది ఓన్లీ జడ్జ్ హూ కెన్ కమాండ్ ద మైండ్ ఆఫ్
0: గాడ్. అనుశాసితుడుగా భగవంతుడు ఒక్కడే.
1: సో అనుశాసిత, ద వన్ హూ కమాండ్స్ ద మైండ్.
0: ఈ విధంగా కూడా తాను అర్థములు చెప్పి
1: టెలింగ్ ద మీనింగ్స్ లైక్ దాట్
0: ఆ పండితుడు నోరు మూయించాడు.
1: అండ్ హీ మేడ్ హిస్
0: డోంట్
1: బి ఆఫ్టర్ పాంప్ అండ్ ఎగ్జిబిషన్.
0: అపవిత్రమైన అహంకారానికి అవకాశం ఇవ్వద్దు.
1: డోంట్ గివ్ ఎనీ స్కోప్ ఫర్ దిస్ ప్రైడ్ అండ్ ఈగో.
0: ఈ అహంకారం అతపతనం చేస్తుంది.
1: ఈగో విల్ రూయిన్ యూ.
0: నాయన, ఈ పిచ్చి అహంకారం పాండిత్య అహంకారమే.
1: అండ్ దిస్ మ్యాడ్నెస్ ఇస్ నథింగ్ బట్ ఈగో.
0: కేవలం భౌతికమైన, లౌకికమైన, ప్రాకృతమైనటువంటి పాండిత్యము.
1: ఇట్ ఇస్ ఆల్ వరల్డ్లీ, ది ఫిజికల్ సెక్యులర్ నాలెడ్జ్.
0: దివ్యమైన, భవ్యమైన, నవ్యమైనటువంటి దివ్య పాండిత్యాన్ని నీవు తెలుసుకోవాలి.
1: ఎక్వైర్ ద డివైన్ నాలెడ్జ్ విచ్ ఇస్ నావెల్, విచ్ ఇస్ ఎవర్ గ్రీన్, విచ్ ఇస్ డివైన్.
0: అర్పితమే దివ్యమైనటువంటి యొక్క నాలెడ్జ్.
1: సరెండరింగ్ టు గాడ్ ఈస్ ద డివైన్ నాలెడ్జ్.
0: దానిని నీవు గుర్తించడానికి ప్రయత్నించు.
1: దట్ యు ట్రై టు ఇంప్లిమెంట్.
0: నేను ఇంతకాలం కూడా సాధన చేశాను.
1: ఐ ప్రాక్టీస్ సో లాంగ్.
0: ఆకలి దప్పులు వదలాను.
1: And I have
0: nidrahalamulu manaanu.
1: I sacrificed the food and drink and sleep.
0: Ee satyanni gutinchalani aneka savalu paddanu.
1: In fact, I strained a lot to know this.
0: Nee chadivina grantamulu kante adhik grantamde nenu chadivanu.
1: I have gone through more books than you.
0: Nee darshinchinatundi panditulu kante nenu adhik panditulne darshinchanu.
1: In fact, I met many of the scholars more than you.
0: Aneka mandi gurulunu sevinchanu.
1: I served many preceptors.
0: Kaani naaku tripti kaligaledu.
1: But I have no satisfaction.
0: Deni valla.
1: Why?
0: మొట్టమొదటి ఒక్కదాన్ని అందరూ గుర్తించాలి.
1: ఫస్ట్ థింగ్, వన్ పాయింట్,
0: భగవంతుడు వరప్రసాదంగా అందించినటువంటి మానవులకు ఐదు.
1: గాడ్ హ్యాస్ గివెన్ ఫైవ్ గిఫ్ట్స్ టు మ్యాన్ కైండ్.
0: తాను స్వయంగా మనకు అందించినటువంటి ఒక గిఫ్ట్స్.
1: దే ఆర్ గిఫ్ట్స్ గివెన్ పర్సనలీ బై గాడ్.
0: వాటిని నీవు సార్థకం చేసుకో, నీవు గొప్ప పండితులు అవుతావు.
1: మేక్ దెమ్ సీక్రెట్, ఫుల్ఫిల్ ద పర్పస్ ఆఫ్.
0: వాటిని నీవు పవిత్రంగా భావించుకున్నప్పుడే నీవు గొప్ప సాధకుడు అవుతావు.
1: If you observe the sacredness, naturally you can work for redemption.
0: నీవు సన్మార్గంలో పెట్టినప్పుడే నీవు కేవలము ఆధ్యాత్మిక తత్వాన్ని గుర్తించినటువంటి వాడు అవుతావు.
1: If you make proper use of them, it amounts to the knowledge of spiritual knowledge.
0: జ్ఞానము అన్నాడు.
1: And that is atmic knowledge.
0: ఏమిటి ఈ ఆత్మజ్ఞానం అనగా?
1: What is this atmic knowledge?
0: శబ్ద స్పర్శ రూప రస గంధము. ఈ పంచేంద్రియములను పవిత్రము గావించుకొని, పంచేంద్రియములను అరికట్టుకుని, పంచేంద్రియములను అదుపులో పెట్టుకోవటమే నిజమైన ఆనందానికి మూల కారణము అన్నాడు.
1: The main cause for bliss is to control the five senses and to experience them, the proper use of them.
0: ఈ భగవంతుడు అనుగ్రహించినటువంటి ఈ పంచేంద్రియములను పవిత్రం గావించుకోనక ఎన్ని గ్రంథములు చదివి ఏం ప్రయోజనం?
1: If we don't sanctify the five senses, what's the fun of going through many of the books?
0: నేను ఇప్పుడు ఈ ఐదు అనుసరించాను.
1: I followed them.
0: సన్మార్గంలో ప్రవేశపెట్టాను.
1: I made them in the proper way.
0: సద్విజయంలో నేను అర్థం చేసుకున్నాను.
1: I could understand the true meaning.
0: ఈ పంచేంద్రియములు నాకు అణిగిపోయినాయి.
1: In fact, I have controlled the five senses.
0: నేను ఆనంద స్వరూపుడిగా ఉన్నాను.
1: Now I have become the embodiment of bliss.
0: అని చెప్పి,
1: so saying,
0: తన పిన్నతల్లి కుమారుడైనటువంటి ఆనందుని పిలిచి,
1: and he called ananda.
0: ఆనంద,
1: he said ananda,
0: నీ పేరు ఆనందం.
1: Your name is ananda.
0: కానీ నీలో ఏమాత్రమో ఆనందం కనిపించడం లేదు.
1: But there's no trace of bliss ananda.
0: ఇదిగో నేను నిర్వాణాన్ని పొందుతున్నాను.
1: I am attaining liberation.
0: నిర్వాణం అనగా ఏమిటి?
1: What do you mean by nirvana?
0: ఈ ఆనందంలో లీనం కావటమే.
1: Merger in bliss is nirvana, liberation.
0: నీటి యందే పుట్టి,
1: I am been born in water.
0: నీటి యందే నిలిచి, నీటి యందే పెరిగి, నీటి యందే అణంగు నీటి బుడగ.
1: It is the water bubble that grows out of, that's born out of the water, sustained in water, merges in water.
0: బుదంబు
1: And man is water.
0: నారాయణుడు నీరు.
1: And this water is God himself.
0: ఈ బుడగలంతా కూడాను నీటి యందే పుట్టున్నాయి.
1: The bubbles are born in water.
0: నీటి యందే నిలుస్తున్నాయి.
1: They are sustained in water.
0: నీటి యందే సంచరిస్తున్నాయి.
1: They move in water.
0: నీటి యందే అణిగిపోతున్నాయి.
1: They submerge in water.
0: ఇదే మానవుని యొక్క జీవితము.
1: This is human life.
0: ఆనందం నుండే మనం పుట్టాము.
1: We are born in bliss.
0: ఆనందం నుండే నిలిచాము.
1: We grow in bliss.
0: ఆనందం నుండే సంచరిస్తున్నాము.
1: We move about in bliss.
0: ఆనందం నుండే నీరం కావాలి.
1: And we will go back to this bliss.
0: ఇంతకంటే మరొక మార్గం మరొకటి లేదు.
1: There's no other path.
0: ఇది ఏ పరమ జ్ఞానము.
1: This is supreme knowledge.
0: ఆనందం అనేటువంటిది ఈ పంచేంద్రియం యొక్క అదుపును మనం పెట్టుకున్నప్పుడే ఈ ఆనందం మనలో ఆవిర్భవిస్తుంది.
1: True bliss can be attained by controlling the five senses.
0: ఇది ఏ నిజమైన సాధన.
1: This is true spiritual practice.
0: రామ్ రామ్ రామ్ రామ్ అని జపం చేస్తే కాదు సాధన.
1: నాట్ మియర్లీ చాంటింగ్ ద నేమ్ రామ్.
0: కృష్ణాయని భజన చేస్తే కాదు సాధన.
1: నాట్ మియర్లీ భజన్.
0: గోవింద గోవింద అని మెట్లెక్కితే కాదు సాధన.
1: నాట్ బై రిపీటింగ్ గోవింద
0: గోపాలే కాదు సాధన.
1: నాట్ షౌటింగ్ గోపాలాస్ నేమ్.
0: కానీ మొట్టమొదట మన ఇంద్రియాలను అరికట్టుకోవాలి.
1: ఫస్ట్ వీ షుడ్ కంట్రోల్ అవర్ సెన్సెస్.
0: ఈ ఇంద్రియాన్ని సక్రమమైన మార్గంలో ప్రవేశపెట్టాలి.
1: వి షుడ్ సీ ద ప్రొసీడ్ అలాంగ్ ద రైట్ పాత్.
0: అప్పుడే మనం ఆత్మజ్ఞానం మనకు ప్రాప్తిస్తుంది.
1: దెన్ విల్ గెట్ ఆత్మిక్ నాలెడ్జ్
0: అని చెప్పి,
1: సో సేయింగ్,
0: ఆ ఆనందుణ్ణి పిలిచి,
1: ఈ కాల్ ఆనంద,
0: నేను నిర్వాణం చేస్తున్నాను.
1: ఐఎమ్ అబౌట్ టు రీచ్ లిబరేషన్.
0: నీవు ఏమాత్రం కూడా నువ్వు కట్టి నీరు కార్చకూడదు.
1: డోంట్ షెడ్ టియర్స్.
0: నీవు నా సోదరుడు, నేను నీ సోదరుడు.
1: I am your brother.
0: నీవు ఆనందుడు, నేను ఆనందుడే.
1: యు ఆర్ ద ఫార్మ్ ఆఫ్
0: నీవు బ్రహ్మస్వరూపుడు, నేను బ్రహ్మస్వరూపుడే.
1: యు ఆర్ ద ఎంబాడిమెంట్ ఆఫ్ బ్రహ్మ.
0: అందరూ బ్రహ్మస్వరూపుడే.
1: ఆల్ ఆర్ ద ఎంబాడిమెంట్స్ ఆఫ్ బ్రహ్మ.
0: కనుక నీవు ఏమాత్రము చింతించవద్దు.
1: డోంట్ వరీ ఎనీ లాంగ్.
0: అని చేయి పెట్టాడు, అతనికి కూడా మోక్షం వచ్చేసి.
1: కీపింగ్ హిస్ హ్యాండ్ జెంటిల్ ఆన్ హిస్ బాడీ.
0: ఈ సత్యాన్ని గుర్తించి వర్తించినటువంటి వ్యక్తులు ఎప్పటికైనా ఏ క్షణంలోనైనా ఏ ప్రదేశంలో కూడాను తమ యొక్క దివ్యత్వాన్ని పొందవచ్చు.
1: దోస్ దట్ హావ్ రికగ్నైజ్డ్ దిస్ ఫ్యాక్ట్ అండ్ ఎక్స్‌పీరియన్స్ కెన్ అటైన్ ది స్టేట్ ఆఫ్ బ్లిస్ ఆఫ్ డివినిటీ ఎనీ టైం.
0: మోక్ష ప్రాప్తికి ఎందుకు మనం ఇంత శ్రమలు పడుతున్నాం?
1: వెల్, లిబరేషన్ ఇస్ సో ఈజీ అండ్ సింపుల్, వై డు యు స్ట్రగుల్ హార్డ్?
0: అనగా మనలో సత్యం ఏమిటో గుర్తించుకోవడానికి ప్రయత్నించడం లేదు.
1: ఇట్ ఓన్లీ మీన్స్ వీ హావ్ నాట్ మేడ్ ఎనీ ఎఫర్ట్ టు నో ది ఇన్నర్ ట్రూత్.
0: మన పవిత్రమైనటువంటి సువర్ణవర్ణమైనటువంటి యొక్క మన హృదయం లోపల అనేక ప్రాపంచిక వాంఛలు అనేటువంటి యొక్క ఇనుము, విత్తాడి, పెంగులు ఇవంతా కూడా లోహాలు చేర్చుకుంటున్నాం.
1: ద గోల్డెన్ ఇన్నర్ ట్రూత్ ఇస్ మిక్స్ విత్ సో మెనీ అదర్ మెటల్స్ లైక్ బ్రాస్, ద ఐరన్ అండ్ కాపర్.
0: మన హృదయము మాలిన్యమైపోయింది.
1: దేర్ఫోర్ హార్ట్ ఇస్ పొల్యూటెడ్
0: దాని వల్లనే మన హృదయము ఆనందాన్ని మర్చిపోయింది.
1: దేర్ఫోర్ హార్ట్ హస్ ఫర్గాటెన్ బ్లిస్.
0: దాని వల్లనే మన హృదయము స్వస్వరూపాన్ని కూడా గుర్తించుకోలేకపోయింది.
1: ది హార్ట్ ఇస్ నాట్ ఏబుల్ టు నో ఇట్స్ ట్రూ నేచర్.
0: ఏ పెద్దలందరూ కూడా స్వస్వరూప సందర్శన భాగ్యమే ఆనందము అన్నారు.
1: దేర్ఫోర్ ది ఎల్డర్స్ హావ్ సెడ్ ద విజువలైజేషన్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ది ట్రూ నేచర్
0: స్వరూపం అది ఏ మన ఆత్మ.
1: సా స్వరూప వన్స్ ఓన్ ట్రూ ఐడెంటిటీ.
0: సాలోక్యము
1: ఇట్ ఈస్ సాలోక్య.
0: అది ఏ సాయుధ్యము.
1: సాయుధ్య అమర్జ.
0: ఆ సాయుధ్య సాలోక్యం యొక్క తత్వాన్ని మనం చక్కగా గుర్తించుకోవాలి.
1: ద నియర్నెస్ అండ్ అమర్జ వీ హావ్ టు అండర్స్టాండ్ క్లియర్లీ.
0: అప్పుడే మనకు నిజమైనటువంటి ఆత్మజ్ఞానం ప్రాప్తిస్తుంది.
1: దెన్ ఓన్లీ వీ డిజర్వ్ దిస్ ఆత్మిక్ నాలెడ్జ్.
0: ఆత్మజ్ఞానం అనగా ఏకత్వమే ఆత్మజ్ఞానం అనుకుంటున్నాము. కాదు కాదు.
1: ఆత్మిక్ నాలెడ్జ్ ఇస్ నాట్ మియర్లీ వన్నెస్.
0: ఇంద్రియములను పరిశుద్ధము గావించుకుని పవిత్రమైన మార్గంలో ప్రవేశపెట్టడమే ఆత్మజ్ఞానము.
1: మేకింగ్ యూజ్ ఆఫ్ సెన్సెస్ ఇన్ ద ప్రాపర్ పాత్, ఇన్ ద ప్రాపర్ వే.
0: కపిల మహర్షి యోగ చిత్తవృత్తి నిరోధక అన్నాడు.
1: సేజ్ కపిల సెట్ ది కంట్రోల్ ఆఫ్ సెన్సెస్ ఇస్ త్రూ యోగ.
0: దీనికంటే మించింది లేదు.
1: నథింగ్ మోర్ దెన్ దిస్.
0: ఎన్ని జపములు చేసినా, ఎన్ని తపములు చేసినా, ఎన్ని పవిత్రమైన కర్మలు ఆచరించినప్పటికీ ఇంద్రియములను నిగ్రహించుకోకుండా ఉండినా ఇవన్నీ కూడా నిరుపయోగం అవుతుంది.
1: You may take austerities, penance, and good deeds, but yet one has to control senses.
0: మేము సహజ మానవులుగా ఉంటున్నాము, ఇంద్రియాన్ని నిగ్రహించుకోవటం అసాధ్యం కదా అని మీరు ప్రశ్నించవచ్చు.
1: You may question, we are human beings, is it possible to control senses?
0: నిగ్రహం అంటే దాన్ని పూర్తి అరికట్టడం కాదు.
1: Control doesn't mean total arrest.
0: మీరు చేయవలసిన కర్మలు అన్ని కూడా చేయండి.
1: Do all that you are supposed to do.
0: నీవు ఫ్యామిలీ కుటుంబంలో ఉన్నప్పుడు నీ కుటుంబ ధర్మములంతా నీవు నిర్వర్తించుకో.
1: As a householder, do all the responsibility
0: duties. నీ కుటుంబ చక్కగా నేర్చుకో.
1: You study, you learn.
0: నీ వ్యాపారిగా ఉంటున్నప్పుడు వ్యాపారంకు సంబంధించినటువంటి కర్మలన్నీ కూడా నీవు ఆచరించుకో.
1: As a businessman, do all that you are supposed to.
0: ఎవరు ఏ వృత్తిలో ఉన్నారో వాళ్ళ వృత్తిని మీరు చక్కగా అనుసరించవచ్చు.
1: You may be of any profession, vocation, but you should do what you are supposed to.
0: చెప్పడం లేదు.
1: That's not happening.
0: సర్వకర్మ భగవత్ ప్రీత్యార్థం, అన్ని భగవంతుని యొక్క ప్రీత్యార్థంగా చేస్తున్నామని ఆ ఒక్క భావాన్ని నీవు సంపాదించుకుంటే అది ఏ ఇంద్రియ నిగ్రహం అవుతుంది.
1: యు హావ్ వన్ ట్రూ ఫీలింగ్ దట్ ఆల్ అవర్ యాక్షన్స్ ఆర్ ఆఫర్డ్ టు ద లోటస్ ఫీట్ ఆఫ్ గాడ్ టు ప్లీజ్ హిమ్, దట్ ఇస్ ఎనఫ్.
0: చెడ్డ మంచి అనేటువంటిది ఇక్కడ లేదు.
1: There is no discretion such as good and bad.
0: భగవంతుని సృష్టిలో చెడ్డ అనేటువంటిది ఎక్కడ వస్తుంది?
1: In God's creation there is nothing that's bad.
0: నీ సృష్టిలో ఉన్నది చెడ్డ.
1: In fact, it's only your vision.
0: కానీ భగవత్ సృష్టి లోపల సర్వము పవిత్రమైనటువంటిది.
1: In God's creation everything is sacred.
0: కనుక ఇట్టి పవిత్రమైనటువంటి దీంట్లో లోపల పరమాత్మ అర్పితమైనటువంటి ఎంత సులభంగా వస్తుంది.
1: In the sacred world the surrender is so easy.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: ఇది అర్పితమైనటువంటి చాలా కష్టంగా భావిస్తున్నారు మీరు.
1: You find dedication difficult.
0: ప్రపంచములు ఈ వస్త్రాన్ని నేయాలంటే ఎంతో కష్టం.
1: Just to weave this cloth is so difficult.
0: పత్తినంతా తీసుకోవాలి,
1: కాటన్
0: విత్తనములంతా తీసి పారవేయాలి, దీన్ని మెత్తపరచాలి, దీని తర్వాత దీన్ని ఒక దారంగా తీయాలి, దారంగా తీసినటువంటి దాన్ని మిషన్ లో వేసి వస్త్రంగా నేయాలి.
1: Cotton has to be collected, seeds have to be removed, and the yarn has to be interwoven so as to make the cloth. How difficult it is.
0: ప్రతి పండినటువంటి పండును పత్తిని వస్త్రంగా చేయాలంటే కూడా ఎంతో శ్రమ పడవలసి వస్తుంది.
1: టు మేక్ ది కాటన్ ఇన్ టు క్లాత్ ఇట్స్ సో డిఫికల్ట్.
0: పూచిన పువ్వునంతా కూడాను తిరిగి దాన్ని చక్కగా ఆనందంగా అలంకారం చేయాలంటే ఎంతో కష్టమవుతుంది.
1: అండ్ యూ ఫైండ్ ద ఫ్లవర్స్ సో హ్యాస్ టు మేక్
0: సర్వము కష్టమైనటువంటిదే.
1: ఇన్ ఫ్యాక్ట్ దిస్ వరల్డ్ ఎవ్రీథింగ్ ఇస్ హార్డ్.
0: కానీ నా ఉద్దేశము నా దృష్టి లోపల భగవత్ అర్పితమైనటువంటిది దానికంటే సులభమైనటువంటిది దానికంటే ఈజీ అయినటువంటిది మరొకటి లేదు.
1: But from Bhagavan's point of view, the surrender, dedicating to God, is so simple and easy.
0: You
1: just leave aside such a simple, easy one, but you struggle hard.
0: ప్రపంచంలో ఈ ఒక పుష్పం యొక్క రేఖను నలపాలంటే చాలా సులభమే.
1: And it's only very simple to collect the petals and rub
0: them. దీనికంటే సులభమైనటువంటి భగవంతుని యొక్క అర్పితము.
1: And the surrender, dedication is much simpler than this.
0: కారణం,
1: why?
0: ఎందుకు కష్టంగా ఉంటుండాలి?
1: వై డూ ఫైండ్ ఇట్ డిఫికల్ట్?
0: భగవంతుడు అనేటువంటి విశ్వాసం దృఢంగా లేకపోయినప్పుడే ఇది కష్టంగా తోస్తుండాలి.
1: సిన్స్ ద ఫెయిత్ ఈస్ నాట్ స్ట్రాంగ్ వీ ఫైండ్ ఇట్ డిఫికల్ట్.
0: భగవంతుడు ఉన్నాడు,
1: దేర్ ఇస్ గాడ్.
0: ఉన్నాడయ్యా, దేవుడు ఉన్నాడయ్యా.
1: గాడ్ ఈస్ దేర్.
0: దేవుడు లేనటువంటి స్థానమే లేదు.
1: దేర్ ఇస్ నో ప్లేస్ వేర్ దేర్ ఇస్ నో గాడ్.
0: దేవుడు కానటువంటి మనిషే లేడు.
1: దేర్ ఇస్ నో పర్సన్ వితౌట్.
0: దేవుడు కానటువంటి జీవుడే లేడు.
1: దేర్ ఇస్ నో బీయింగ్ వితౌట్.
0: దేవుడు లేనటువంటి పదార్థమే లేదు.
1: దేర్ ఇస్ నో మెటీరియల్ వేర్ దేర్ ఇస్ నో డివైన్.
0: సర్వత్ర భగవంతుని యొక్క స్వరూపమే.
1: ఎవ్రీథింగ్ ఇస్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ ది డివైన్. ఈ సత్యాన్ని
0: హృదయపూర్వకంగా నీవు విశ్వసించినప్పుడు నీకు ఈ కష్టమే కలగదు.
1: When you have strong faith in this inner truth, you will never find any difficulty.
0: విశ్వాసములో కొంతవరకు లోపం ఉండటం చేతనే అన్ని కష్టంగా నీకు కనిపిస్తున్నాయి.
1: When the faith is defective, you find it difficult to achieve anything.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: ప్రేమ చేత భగవంతుని విశ్వసించండి.
1: With all your love, love
0: ప్రేమనే భగవంతుని విశ్వసించండి.
1: With all love, have faith in God.
0: ఈ యొక్క ఆత్మవిశ్వాసం చేతనే సర్వం కూడాను మనకు సమకూరుతుండాలి, సర్వం కూడాను విజయాన్ని సాధిస్తుండాలి.
1: With the self-confidence, you are bound to be successful, accomplished.
0: దీనికి మించినటువంటి యొక్క ఫలితం మరొకటి లేదు.
1: There is nothing beyond this.
0: ఎంత కఠినమైనటువంటి కార్యమైనా కూడాను భగవత్ విశ్వాసంతో సులభంగా మనం చేయవచ్చు.
1: It may be very hard task, yet with God's grace you can win.
0: సంత సంబున వీధి వీధులు దంతశాలలు వాడమేదలు దంత చేసి దంతవర్ణులను కాంతికేయుడు గృహమున స్థితి శ్రీరామ నా మనవి వినుమా అన్నాడు హనుమంతుడు.
1: హనుమాన్ సెడ్ ఐ కుడ్ జస్ట్ జంప్ అండ్ క్రాస్ ఓవర్ క్లైమ్ అప్ ది డిఫరెంట్ స్టెప్స్ ఇన్ ద ఫ్లోర్స్ ఆఫ్ ది మ్యాన్షన్
0: సంత వీధి వీధులు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఐ వెంట్ ఆన్ ది స్ట్రీట్స్
0: దొంతిశాలలు వేడమేడలు.
1: అండ్ ఐ కుడ్ ఆల్సో సీ ద మ్యాన్షన్స్ దేర్.
0: ఆ లంకలో ఉన్నటువంటి మేడలంతా కూడా ఆకాశాన్ని అంటుతున్నట్టుగా కనిపించినాయట.
1: మల్టీ స్టోరీడ్ మ్యాన్షన్స్ దేర్
0: ఇన్ లంక.
1: అండ్ ఐ కుడ్ కిల్ ఆల్ ద డెమన్స్ దేర్.
0: కాంతకేడి గృహంబులర్సితి శ్రీరామ నా మనవి వినుమా.
1: రామ ఐ హావ్ సీన్ ది ప్యాలెసెస్ ఓవర్ దేర్ ప్లీజ్ లిసన్ టు మై ప్రేయర్.
0: ఆనందించాడు పాపం రాముడు.
1: రామ వాస్ సో హ్యాపీ.
0: హనుమంతుడు ఇంత బలవంతుడా, ఇంత గుణవంతుడా, ఇంత శక్తివంతుడా అన్నాడు.
1: ఈ సెట్ హనుమాన్ ఇస్ వన్ ఆఫ్ దట్ వ్యాలర్ అండ్ స్ట్రెంగ్.
0: కట్ట కడపటికి ఒక్క వాక్యం మాత్రం చెప్పాడు రాముడు, కోపం వచ్చేసింది, ఆ అంబును తీశాడు.
1: అండ్ ఔట్ ఆఫ్ యాంగర్ హీ టుక్ అవుట్ ద యారో అవుట్ ఆఫ్ ఇట్ సెడ్ వన్ స్టేట్మెంట్.
0: చెలగి పిల్లుల లోపులనున్న చిలుక రీతి వణకుచునున్న చిన్న పలువు రాక్షస మగవులెళ్లను బలిమితో ఖడ్గములు జరుపుచూ తలలు దృంచే మంచు వైచగా తల్లడిల్లెడి సీత జూచితి శ్రీరామ నా మనవి వినుమా. చెరగి విల్లుల లోపులనున్న కేసు అంటారు, పక్షులు పెట్టేటువంటి ఒక కేసు ఉంటారు.
1: కేజెస్ వేర్ ద బర్డ్స్ ఆర్ కెప్ట్ దేర్.
0: చిలకి చిలకి రీతి వణకుచునున్నది, చిలుక రీతి మాదిరి వణకుతూ ఉంటుంది పాప ఆ సీత.
1: And Sita is just shivering like the parrot
0: kept
1: in a cage.
0: పలువురు రాక్షస మగవులెళ్ళను బలిమితో ఖడ్గములు జరుపుచు తలలు దుంచే మంచు వైచగా తల్లడిల్లెడి చీత జూచితి శ్రీరామ నా మనవి వినుమా.
1: Rama, listen to my prayer. I saw Sita shivering like the parrot kept in a cage because the demons surrounded, holding swords to cut off her head any moment of time.
0: అనేటప్పటికి రాములు లక్ష్మణులు విల్లు తీశారు, ఇంకో క్షణం కూడా ఉండడానికి వీళ్ళు వెళ్ళు దంపట్టి.
1: And Rama Lakshmana took out the arrow, said, "Oh, no, wait for a moment. I can't bear the suffering of Sita any longer."
0: సీత భార్య అనేటువంటి భావంతో ప్రేమించి దానిపైన క్రోధం తెచ్చుకోవటం కాదు.
1: ఇట్స్ నాట్ ద యాంగర్ బికాస్ ఆఫ్ అటాచ్మెంట్ టువర్డ్స్ వైఫ్.
0: సీత ప్రకృతి.
1: సీత ఇస్ నేచర్ ప్రకృతి.
0: ఈ ప్రకృతి యొక్క బాధను భరించుకోలేడు భగవంతుడు.
1: గాడ్ కెనాట్ బేర్ ద సఫరింగ్ ఆఫ్ దిస్ నేచర్ ప్రకృతి సీత.
0: కనుకనే ఈ ప్రకృతి యొక్క బాధను నివారణ కావించే నిమిత్తమై తాను సర్వ విధములా సందిగ్ధమయ్యాడు.
1: టు అలివియేట్ ఆల్ ద సఫరింగ్ హి వాస్ ప్రిపేర్డ్.
0: ఇక్కడ ఒక చిన్న ఉదాహరణ మీరు తీసుకోవాలి.
1: హియర్ ఎ స్మాల్ ఎగ్జాంపుల్ యు హావ్ టేకెన్ టు అకౌంట్.
0: లోకము లోపల పురుషార్థములు నాలుగు చెప్పారు.
1: ఇన్ దిస్ వరల్డ్ దేర్ ఆర్ ఫోర్ ప్రైమరీ ఆబ్జెక్టివ్స్.
0: ధర్మ అర్థ కామ మోక్షములు అని
1: దేర్ ఫోర్ ప్రైమరీ ఆబ్జెక్టివ్స్ ఇన్ లైఫ్.
0: కానీ వీరంతకును ఆశ్రమ వాసములైనటువంటి వారంతా ఈ అర్థము తీసుకుంటారు.
1: దోస్ దట్ స్టే ఇన్ హెర్మిటేజ్ విల్ గో బై దిస్ మీనింగ్.
0: ఈ పురుషార్థములు నాలుగు కూడాను ఆశ్రమ ధర్మాలే కానీ నిజమైన ధర్మములు కాదు.
1: In fact, this is the code of conduct of hermitage in that they don't speak in a true way.
0: పరతత్వం యొక్క బోధనలు కాదు.
1: They are not spiritual in any way.
0: పురుషార్థము పురుషుడు చేయవలసినటువంటి నాలుగు అన్నారు.
1: పురుషార్థ ద హ్యూమన్ బీయింగ్ ఇస్ సపోజ్ టు ఫాలో ద ఫోర్.
0: కానీ ఈ పదం యొక్క అర్థాన్ని గుర్తించుకునేటువంటి వ్యక్తులు దీనికి అనేక రకములుగా అర్థములు కల్పించుకుని పురుష అనగా మగవాడు అని వారు అర్థం తీసుకున్నారు.
1: ఇండివిజువల్స్ హు డోంట్ నో ది కరెక్ట్ మీనింగ్ దే టేక్ పురుష ద వర్డ్ స్టాండింగ్ ఫర్ మ్యాన్.
0: మాకు స్త్రీలకు లేదా ఇదంతా అర్థము,
1: విల్ ఇట్ నాట్ అప్లై టు మెన్?
0: స్త్రీలకు లేవా అని వారు వాదం చేసుకుంటూ వచ్చారు.
1: విమెన్ ఆల్సో ఆర్గ్యూ డోంట్ దే అప్లై టు అస్.
0: పురుష అనగా
1: పురుష మీన్స్
0: ఆత్మ అని అర్థము.
1: పురుష మీన్స్ ఆత్మ.
0: చైతన్యము అని అర్థము.
1: అవేర్నెస్.
0: ప్రాణము అనే అర్థము.
1: లైఫ్.
0: జీవుడు అనే అర్థము.
1: ది ఇండివిజువల్.
0: ఈ ఆత్మకు చైతన్యమునకు ప్రాణమునకు ఈ యొక్క జీవతత్వానికి ఏమాత్రము లింగ భేదములు లేవు.
1: ఫర్ దిస్ ఆత్మ ద అవేర్నెస్ ద లైఫ్ అండ్ ఫర్ ది ఇండివిజువల్ నేచర్ ఇట్ హస్ నో జెండర్.
0: అనేటువంటి లింగ భేదములు లేవు.
1: దేర్ ఇస్ నో డిఫరెన్సెస్ ఇన్ జెండర్.
0: పురుషార్థం అనగా ఆత్మధర్మమే పురుషార్థము.
1: పురుషార్థ మీన్స్ ద కోడ్ ఆఫ్ ది ఆత్మ.
0: చేతనా ధర్మమే పురుషార్థము.
1: ధర్మ ఆఫ్ దిస్ అవేర్నెస్.
0: ప్రాణం యొక్క ధర్మమే పురుషార్థము.
1: ఇట్ ఇస్ పురుషార్థ ఆబ్జెక్టివ్ లైఫ్.
0: జీవి చైతన్యమే పురుషార్థము.
1: దిస్ అవేర్నెస్ ఇస్ పురుషార్థ.
0: ఇది ఒక వైబ్రేషన్.
1: ఇట్ వైబ్రేషన్.
0: ఇది ఒక రేడియేషన్.
1: దిస్ ఇస్ రేడియేషన్.
0: ఇది ఒక ప్రాణతత్వము.
1: దిస్ ఇస్ ద లైఫ్ ప్రిన్సిపల్.
0: దీనికి పురుషార్థము అన్నారు.
1: This is called the prime objective of life, purushartham.
0: Purushartham anetundi dani artham teliyakokunda purushulu cheyavalsinavi ee streelu cheyavalsinani kontha aashrama dharmalaga vibhajinchukunnaru.
1: Without understanding the meaning of purushartha, objectives of life, we classify, categorize into
0: things. Aatma dharmam emiti?
1: What is atmik dharma?
0: Adi sayujyamu.
1: That is merger sayujya.
0: Adi ye nijamainatundi purushartham.
1: That is the main purushartha.
0: Kama artha kama artham cheppadu. అర్థం అనగా ఏమిటి? అర్థం ధనము.
1: అర్థ మీన్స్ మనీ.
0: ధనం అనగా ఏమిటి?
1: వాట్ ఈస్ దిస్?
0: కనుక ధనకనక వస్తు వాహనాలు అంతా ధనంగా భావిస్తున్నాము.
1: నాట్ ది కన్వీనియన్స్ ది కంఫర్ట్.
0: ఇది కాదు పురుషుడు సాధించవలసినటువంటిది.
1: ఇట్ నాట్ ద వన్ యు ఆర్ సపోజ్ టు అచీవ్.
0: ఈ ధనము కాదు.
1: నాట్ దిస్ వెల్త్.
0: భగవంతుని యొక్క ధనము జ్ఞానధనమే. ఆ జ్ఞానధనాన్ని మనం సాధించాలి.
1: వీ షుడ్ అచీవ్ దట్ వెల్త్ ఆఫ్ జ్ఞాన, వెల్త్ ఆఫ్ విజ్డమ్.
0: అద్వైత దర్శనం జ్ఞానం. అదే మనం సాధించవలసిన
1: ద విజన్ అండ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ నాన్ డ్యువాలిటీ.
0: టు ఓన్లీ వన్, ఓన్లీ వన్, ఓన్లీ వన్.
1: ది ఎక్స్పీరియన్స్ ఆఫ్ ది ఓన్లీ వన్ నాట్ టు ఇస్ ద ట్రూ విజ్డమ్.
0: అట్టి జ్ఞానాన్ని సాధించినటువంటి వాడే నిజమైనటువంటి ధనాన్ని సాధించినటువంటి వాడు.
1: దేర్ ఫార్ ద వన్ హు హస్ గాట్ దిస్ వెల్త్ ఆఫ్ విజ్డమ్
0: ఈనాటి
1: విజ్డమ్ ఇన్ ట్రూ నేచర్
0: ఈనాటిది రేపు వెళ్లిపోతుంది.
1: అండ్ దాట్ ఆఫ్ టుడే మే వానిష్ టుమారో.
0: కానీ ధనం అనేటువంటి ఇది కాదు.
1: దిస్ నాట్ ట్రూ వెల్త్.
0: కామం.
1: Then kama.
0: ఈ లౌకికమైనటువంటి దేహం వల్ల అనుభవించేటువంటి యొక్క విషయ వాసనలు కాదు కామం.
1: కామా ది డిజైర్, నాట్ సెన్సువల్.
0: ఇవంతా కూడా ఎట్టి కామము? మోక్ష కామంలో మనం పోవాలి.
1: వాట్ సార్ట్ ఆఫ్ డిజైర్ షుడ్ వి హ్యావ్? వీ షుడ్ డిజైర్
0: దివ్యత్వాన్ని పొందటమే మన యొక్క డిజైర్.
1: వీ షుడ్ డిజైర్ ద డివినిటీ, నథింగ్
0: మన యొక్క సస్వరూపాన్ని తెలుసుకోవటమే డిజైర్.
1: వీ షుడ్ డిజైర్ టు హ్యావ్ ద through nature, understanding of the true nature. To recognize the Atma is the true desire that we should have. This is the meaning. Man who is born should recognize this is the true form.
0: Should
1: understand Atmic knowledge. Should entertain the desire for liberation. And then he can work for his liberation by Lord. These terms have so many meanings. People go by varied ways. That is just meant for the different stages in life. The spiritual dharma is the true one. That is Salokya Mukti, merger in the present. What is liberation?
0: Merger,
1: reaching God. One has to merge in divine. In his true nature, in his true form.
0: Ganga, Godavari, Saraswati, Pravahistunnai.
1: We find the rivers like Ganga, Godavari,
0: flowing.
1: We also find the form also.
0: Vankarlu, Tinkarlu kani,
1: not the bends
0: tana of different kani, tana ruchini kani, purti marchi, samudrumlo cherinappudu, tana rupanamamulu levu. రుచులు లేవు అంత సముద్రం యొక్క రుచి అంత సముద్రం యొక్క రూపమే అంత సముద్రం యొక్క దివ్యమే
1: రివర్స్ ఆఫ్ డిఫరెంట్ ఫార్మ్స్ డిఫరెంట్ టేస్ట్ వెన్ వన్స్ దే మర్జ్ ఇన్ ఓషన్ దే గెట్ ది నేమ్ ఇన్ ద ఫార్మ్ అండ్ ద టేస్ట్ ఆఫ్ ది ఓషన్ ఇట్ సెల్ఫ్
0: అయ్యో నేను గోదావరిని నేను కృష్ణని నేను గంగనే అని సముద్రంలో విభాగం ఏమైనా ఉందా లేదు
1: డూ యూ ఫైండ్ ఎనీ క్యాటగరైజేషన్ సచ్ అస్ గోదావరి
0: దైవత్వాన్ని పొందినప్పుడు ఏ విభాగము ఉంటుండదు
1: దెన్ వన్స్ యూ అటైన్ డివినిటీ దేర్ ఆర్ నో డిఫరెన్సెస్ వాట్స్
0: ఎవర్
1: దట్ ఈస్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ నాన్ డ్యూయలిజం
0: అట్టి దివ్యత్వాన్ని చెందటమే పురుషార్థము
1: టు అటైన్ ద డివినిటీ ఇస్ అబ్జెక్టివ్ ఆఫ్ లైఫ్
0: ఇట్టి పవిత్రమైన ఆధ్యాత్మిక అర్థాన్ని మనం గుర్తించడమే నిజమైన మానవత్వం
1: కాంప్రిహెండింగ్ దట్ సేక్రెడ్ ఐడియల్ ఈస్ ద ట్రూ మీనింగ్ ఆఫ్ హ్యూమన్ లైఫ్
0: ప్రేమ స్వరూపులారా
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్
0: ఈనాడు పవిత్రమైనటువంటి యొక్క సుదినమని
1: టుడే సేక్రెడ్ డే
0: శివరాత్రి యొక్క తత్వమని
1: ఇస్ నేచర్ శివరాత్రి
0: శివుడు ఈ జగత్తునంతా ఉద్ధారం చేసే సమయం లోపల
1: శివ యాజ్ హి వాస్ ఎమాన్సిపేటింగ్ దిస్ వరల్డ్
0: ఆలాహలమును మింగటం చేతనే
1: యాజ్ హి స్వాలోడ్ పాయిజన్
0: అక్కడ తన్మయత్వం అంతా కూడా నిర్మూలమైపోయిందని
1: దట్ హి హాస్ ఫర్గాటన్ హిస్ సెల్ఫ్
0: తాను పడిపోయినాడని
1: దట్ హీ ఫెల్ డౌన్
0: అట్టు పడిపోయినప్పుడు ఆ వేడంతకు ప్రపంచానికి ఎక్కిందని
1: ఆల్ దట్ హీట్ అవుట్ ఆఫ్ ఇట్ హాస్ గాన్ టు ది
0: ఆ వేడిని చల్లార్చే నిమిత్తమే హిమాచల పర్వతాన్ని సృష్టించాడని
1: టు కూల్ ఇట్ టు పాసిఫై ది హిమాచల్ వాస్
0: ఆ హిమాలయ పర్వతమునంతకు తన కడుపైన పెట్టుకున్నాడని
1: అండ్ దట్ హీ కెప్ట్ దట్ మౌంటైన్ హిమాచల్ ఆన్ హిస్ స్టమక్
0: హిమాచలం వల్ల కడుపంతా చల్లబడిందని
1: బికాజ్ ఆఫ్ దట్ ఐస్ దట్ హోల్ హీట్ కుడ్ బి పాసిఫైడ్
0: శివుడు లేచాడని
1: దెన్ శివ గాట్ అప్
0: దీనిని శివరాత్రి అని చరిత్రలో చెప్తూ వచ్చారు
1: అండ్ హిస్టరీ సేస్ దిస్ ఇస్ శివరాత్రి
0: కాదు కాదు ఇవన్నీ ప్రాకృతమైనటువంటి చరిత్రలు
1: దట్స్ ఓన్లీ వరల్డ్ ఇంటర్ప్రిటేషన్
0: ఇది లౌకికమైన చరిత్రలు
1: ఇట్స్ వరల్డ్లీ హిస్టరీ
0: ఇది కేవలము ఒక దుష్టకల్పితమైన చరిత్రలు
1: ఇస్ ద వన్ ఆఫ్ మ్యాన్స్ మేకింగ్ ఇమాజినేషన్
0: హిమాలయంలో తలయందే ఉంటుంది అది
1: హిమాలయస్ మౌంటైన్స్ ఆర్ విద్ ఇన్ యూ
0: తనకంటే మించినటువంటిది లేదు
1: దేర్ నథింగ్ బియాండ్ యూ
0: సర్వము ప్రపంచమంతా తలయందే ఉంటుంది
1: ద హోల్ వరల్డ్ ఇస్ విత్ ఇన్ యూ
0: అలాంటి పరమాత్మకు ఇంకొకటి సృష్టించడము మరణించడం అనేటువంటిది ఉండదు
1: ఫర్ సచ్ గాడ్ దేర్ ఇస్ నో బర్త్ నో డెత్
0: దేహములో మార్పులు చెందవచ్చును
1: దేర్ ఆర్ చేంజెస్ ఇన్ ద బాడీ
0: కానీ గుణములు మాత్రం ఎప్పుడు ఒక్కటే
1: బట్ ద క్వాలిటీ రిమైన్స్ ద సేమ్
0: ఎక్కడికి పోయినప్పటికీ ప్రేమ ప్రేమగానే ఉంటుంటుంది
1: వేర్ ఎవర్ హీ ఇస్ ఇట్స్ లవ్ చక్కెర
0: తీసుకుని పోయి నీవు నీళ్ళలో వేసి అది పానకంగా అవుతుంది
1: టేక్ షుగర్ అండ్ మిక్స్ ఇట్ ఇన్ వాటర్
0: ఆ చక్కెర తీసుకుని కాఫీలో వేసి అది తీయగానే ఉంటుంటుంది
1: షుగర్ మిక్స్ విత్ కాఫీ ఇస్
0: బాగుంటుంది ఆ చక్కెర తీసుకుని టీలో వేయి తీయగానే ఉంటుంది
1: ఈవెన్ మిక్స్ ఇన్ టీ ఇస్ బాగుంటుంది స్వీట్ ఆ చక్కెర తీసుకుని
0: పాయసంలో వేయి తీయగానే ఉంటుంటుంది
1: ఇన్ రైస్ పుడింగ్ ఇట్ కంటిన్యూస్
0: టు బి స్వీట్ చక్కెర లేనిటువంటి తీపి ఎక్కడా రాదు
1: సో దేర్ కెనాట్ బి స్వీట్నెస్ వితౌట్ షుగర్
0: అదే రీతిగా ఎక్కడికి పోయినప్పటికీ మారినటువంటిది ఆ సత్ సత్ సత్
1: So that which is changeless wherever you go is the Sat, the
0: Sat
1: truth.
0: Anaga ade being. Eppudu undetundi adi.
1: Sat, the ever existent.
0: Ekkadiki poyina tiyaga undetundi adi.
1: It is nectarine wherever you go.
0: Aa deep manaku akkada chikkadu.
1: And you don't get
0: anywhere. Manundi untundadi.
1: It is within us.
0: Manundi aavirbhavincheetundi oka premane aa deep.
1: It is the love that comes out of us is nectarine.
0: Aa premanu manamu vishesha sambandhamendi lekunda vishesha sambandhamendiga manam maarchukovali.
1: The nectar of love. Should be connected, should be related to God, not to the world.
0: Chakkara, chakkara, chakkara to samanamu.
1: Is equal to sugar.
0: Chitti.
1: Chit.
0: Chaitanya swarupam ayinatundi.
1: It's of awareness.
0: Adiye కొండ పైన పోసిన నీళ్లు కిందికే దిగుతాయి కానీ పైకి పోవు.
1: వాటర్ ఫ్రమ్ ద మౌంటైన్ టాప్ ఫ్లోస్ డౌన్ వర్డ్.
0: అది కిందికే వస్తాయి.
1: ఇట్ ఫ్లోస్ డౌన్ వర్డ్.
0: కాబట్టి అదే చైతన్యము.
1: దట్ ఈస్ చైతన్య అవేర్నెస్.
0: ఈ సత్ అనేటువంటి నిప్పు గుంతలో పెట్టినా కానీ వెలుగు పైకే వస్తుంది కానీ కిందికి పోదు.
1: సత్ ద ఫైర్ ఆల్వేస్ వుడ్ మూవ్ అప్వర్డ్ అప్వర్డ్.
0: కనుక సత్తు ఎప్పుడు ఉండేటువంటిది.
1: సో సత్ ఇస్ ఎవర్
0: ఎగ్జిస్టెంట్.
1: ఇట్స్ ఎవర్ ఎగ్జిస్టెంట్.
0: ఈ రెండింటి యొక్క ఏకత్వమే ఆనందము.
1: ది యూనిటీ ఆఫ్ ది టూ.
0: చక్కెర నీళ్ళలో కలిపినప్పుడు ఏమైపోతుంది? చక్కెర నీళ్ళలో కలిపినప్పుడు ఇది చక్కెర కాదు నీళ్లు కాదు.
1: వెన్ వన్స్ యూ మిక్స్ షుగర్ ఇన్ వాటర్ ఇట్స్ నైదర్ షుగర్ నార్ వాటర్.
0: ఈ రెండు కాకుండా సిరప్ మాదిరి అవుతుంది.
1: ఇట్ టేక్స్ ద థర్డ్ వన్ ద సిరప్.
0: సత్ ప్రత్యేకంగా ఉంది, చిత్ ప్రత్యేకంగా ఉంటుండాలి.
1: సో సత్ అండ్ చిత్ ఆర్
0: అపార్ట్. ఈ రెండింటి యొక్క చేరికనే ఆనందంగా ఉంటుండాలి.
1: మిక్సింగ్ ఆఫ్ దీస్ టూ వుడ్ రిజల్ట్ ఇన్ బ్లిస్ ఆనంద.
0: సత్ అదే ఆత్మతత్వము.
1: ద సత్ విత్ ఇన్ అస్ ఇస్ ఆత్మ.
0: చిత్తే ఈ దేహము.
1: చిత్ ఇస్ ద బాడీ.
0: ఈ దేహమునే స్త్రీ అన్నారు.
1: అండ్ దిస్ బాడీ ఈస్ ద ఉమెన్.
0: ఆ సత్తే పురుషుడు అన్నారు.
1: And the sat is masculine.
0: ఈ చిత్తునే ప్రకృతి అన్నారు.
1: The chit is nature.
0: ఆ యొక్క చైతన్యమునే పరమాత్మ అన్నారు.
1: The chaitanya is
0: ప్రకృతి
1: divinity.
0: పరమాత్మ యొక్క ఏకత్వమే మానవత్వము.
1: The unity of the divinity in the humanity is the human life in general.
0: ప్రకృతి ఈ దేహము.
1: And the bodies of nature.
0: పరమాత్మ ఆత్మ.
1: God is ఆత్మ.
0: అదే దివ్యత్వము.
1: That is divinity.
0: అదే కాన్షియన్స్.
1: That is conscience.
0: ఈ కాన్షియన్స్ దేహం యొక్క సమూర్తమైనటువంటి స్వరూపమే మానవత్వము.
1: The conscience in the body together results in the human life.
0: కనుక ఇది అర్ధనారీశ్వర తత్వము మానవత్వము.
1: Human life is androgynous.
0: మానవుని యందే స్త్రీ తత్వం ఉండాలి, మానవుని యందే పురుషత్వం ఉంటుంది.
1: In fact within every human being there is this masculine and the feminine nature.
0: ఈ రెండింటి ఏకత్వమే ఈ యొక్క మానవత్వము.
1: The combination of these two is a human being.
0: అర్ధనారీశ్వరుడనగా ప్రతి మానవుడు కూడా అర్ధనారీ.
1: Everyone is ardhanarishvara, androgynous.
0: Dehamu, stree.
1: Body is feminine.
0: Atma, purushudu.
1: Atma is masculine.
0: Atanu, chaitanya swarupudu.
1: Is one of awareness.
0: Atanu, divya swarupudu.
1: And is divine.
0: Rendintu yokka ekatvam okka manavuni ende untundadi.
1: The unit of these two you find in man.
0: Deenine Shivaratri annaru.
1: This is Shivaratri.
0: Ee rendintu yokka ekatvani gurinchi prabodhinchetundi tattvame శివతత్వము అన్నారు.
1: దట్ విచ్ స్పీక్స్ ఆఫ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ ఆఫ్ దీస్ టూ ఇస్ ద నేచర్ ఆఫ్ శివ.
0: ఈ పవిత్రమైన శివతత్వాన్ని ఈనాడు మరచి
1: దట్ సీక్రెట్నెస్ ఆఫ్ శివ
0: జడమైనటువంటి మలమూత్ర దుర్గంధ మాంస రక్తంతో కూడినటువంటిదిగా భావిస్తున్నారు.
1: ఇట్ గోస్ బై దిస్ ఇనర్ట్ డల్ బాడీ విచ్ ఇస్ ఫుల్ ఆఫ్ ఫీకల్ మ్యాటర్.
0: ఇది నిజమే, మలమూత్ర దుర్గంధ మాంస రక్తంతో కూడినటువంటిదే.
1: ఎస్ ద బాడీ ఇస్ ఫుల్ ఆఫ్ ఫీకల్ డర్టీ మ్యాటర్.
0: దీంతో ఉంటుండాలి.
1: But yet there lies divinity within.
0: Inta malinyamainatunte.
1: Yes, it's polluted.
0: Kani divyamaina navyamainatunte atmatattvam cheretappudiki idantha nirmoolamaipothundi.
1: When once there's divine, ever fresh, ever novel, the new divinity within it becomes atma.
0: Anasthani chupinchalante dehame manaku pradhanamu.
1: To set an ideal to this world, the body is important.
0: Deham cheta karmalu aacharinchi.
1: With this body we work.
0: Hrudayam cheta aanandinchi.
1: And we feel happy.
0: ఈ రెండింటి యొక్క ఏకత్వాన్ని మనం అనుభవించడమే నిజమైనటువంటి ఆత్మజ్ఞానము.
1: We should experience the unity of these two and experience the state of bliss.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: దేహమే పార్వతి.
1: The body is పార్వతి.
0: ఆత్మనే ఈశ్వరుడు.
1: ఆత్మ ఇది ఈశ్వర.
0: ఒక గురువు ఉండేటువంటి వాడు.
1: There was one teacher.
0: ఆ గురువుకు అనేక మంది శిష్యులకంత నామ బోధన చేస్తుండేటువంటి వాడు.
1: Yes, many disciples. And he used to teach them every day.
0: Oka bhaktuni kochadu nayana namah shivaya aneetundi panchakshara naamani smarinchu annadu.
1: And he wanted one disciple to chant namah shivaya one mantra.
0: Inkoka daggariki poyadu.
1: He went to another disciple.
0: Aham shiva soham aham shivoham shivoham shivoham annadu.
1: He wanted him to chant and repeat this shivoham shivoham.
0: Aa yokka snehitudu chusi అయ్యా శివోహం శివోహం అని కూర్చున్నా శివోహం శివోహం, లేచినా శివోహం శివోహం, జపం చేసినా శివోహం శివోహం, అన్నం తింటున్నా శివోహం శివోహం, ఈ విధంగా తింటున్నావే ఈ శివోహం అంటే అర్థం ఏమిటి అన్నాడు.
1: అనదర్ పర్సన్ క్వశ్చన్ లైక్ దిస్, యూ గో ఆన్ చాంటింగ్ రిపీటింగ్ శివోహం శివోహం వైల్ వాకింగ్ అండ్ సిట్టింగ్ ఈటింగ్ ఎవ్రీ టైమ్, వాట్ యూ మీన్ బై దాట్?
0: అయ్యా నా గురువు బోధించినటువంటి మంత్రం అన్నాడు.
1: హి సెడ్ దట్ ఇస్ ద టీచింగ్ ఆఫ్ మై
0: గురు. బోధించాడు నిజమే, కానీ దీని అర్థం ఏమిటి అన్నాడు.
1: ఎస్ ఇట్స్ ట్రూ దట్స్ గివెన్ బై యువర్ గురు. వాట్స్ మీనింగ్?
0: నేనే శివుడు నేనే శివుడు నేనే శివుడు.
1: The meaning of Sivoham is I am Shiva, I am Shiva.
0: దీని పైన ఎంతవరకు అతనికి నమ్మకం ఉంది అనేటువంటి పరీక్షించే కోసమని, అయ్యా నీవేమో శివుడు అంటున్నావు నిజమే, కానీ పార్వతి నీకేం కావాలి అన్నాడు.
1: Then he said, you are Shiva, no doubt. Then what is the relationship between you, Shiva, and Parvati?
0: అంటూ నీకు సంబంధ బంధవ్యం ఏమిటి అన్నాడు.
1: He said, what is the relationship between
0: you? అపరాధం అపరాధం అపరాధం అని చెప్పను.
1: Then he said, what is sin? It is no, no, nothing like that.
0: కానీ నిజంగా ఆ యొక్క మంత్రం పైన ఆ పవిత్రమైన అర్థం పైన విశ్వాసమే ఉంటుంది. పార్వతి నా యొక్క అంగమే అని ఎందుకు చెప్పకూడదు?
1: In fact, it has got true faith that he is Lord Shiva. Why can't he declare that Parvati is his concept?
0: Parvati అనేటువంటి ఒక స్వరూపము లింగభేదంగా తీసుకున్నాడు.
1: And he goes by the femininity for the word Parvati.
0: ఆత్మరీతిగా తీసుకున్నాడు.
1: And the one he has taken ఆత్మిక form.
0: ఇక్కడ రెండింటి యొక్క భేదముల వల్లనే మానవుడు దుఃఖాన్ని అనుభవిస్తున్నాడు.
1: And here we find the bifurcation duality.
0: ఆ నమ్మకమే పూర్తి ఉంటుంటే.
1: It has got strong faith.
0: నేను శివుడు, పార్వతి నా అంగమే.
1: Yes, I am Shiva and Parvati is part of
0: me.
1: Why can't he declare Parvati is just a spark out of him? Why not? Today man has lost that such strong
0: faith.
1: Every man is essentially Ishvara, divine. The body is
0: power.
1: Atma is
0: Ishvara.
1: The unit of these two is human
0: life.
1: The humanness is not
0: anything new.
1: It's not new at
0: all.
1: The meaning is there in the very
0: word.
1: Ma, no.
0: Nava, kottadi.
1: New.
0: Kottadi kaadu ee manavattamu ani deeni artham.
1: Manava, not new.
0: అలాంటి పవిత్రమైనటువంటి అనాది అయినటువంటి అగమ్యమైనటువంటి అనంతమైనటువంటి ఒక మానవత్వాన్ని మనం అర్థం చేసుకోలేకుండా పోతున్నాం.
1: ట్రూ హ్యూమన్ ఈజ్ ఇన్కాంప్రిహెన్సిబుల్, అన్కాంకరబుల్, ఇంపెరిషబుల్.
0: అంతేకాకుండా అక్షర రూపకంగా తీసుకున్నప్పుడు మా నా వా మూడు అక్షరాలుగా ఉంటున్నాయి.
1: ఇఫ్ యూ థింక్ ఆఫ్ దీస్ త్రీ లెటర్స్ దే ఆర్ ద త్రీ లెటర్స్ మా
0: అనగా మాయా,
1: మా మాయా ఇల్యూషన్,
0: నా అనగా కాదు,
1: నా నెగేషన్,
0: వా వర్తించటము, మాయ లేకుండా వర్తించేటువంటి వాడే మానవుడు అని తెలుసుకోవటం దీని అంతరార్థం.
1: కండక్టింగ్ వన్ సోన్ సెల్ఫ్ ఫ్రీ ఫ్రమ్ డెల్యూషన్ ఈస్ ద ట్రూ మీనింగ్ ఫర్ దిస్ వర్డ్ మానవ.
0: అన్ని విరుద్ధంగానే అనుభవిస్తున్నాం మనం.
1: టుడే వీ గో బై ద కాంట్రడిక్టరీ ఇంటర్ప్రిటేషన్. నో వన్ నోస్ ది ట్రూ మీనింగ్.
0: ఇంత డీటెయిల్స్ ఎవరికి బోధించేటువంటి వారు లేరు.
1: దేర్ నన్ టు టీచ్ ది డీటెయిల్స్.
0: అజ్ఞానం చేత తలుచుకున్నటువంటిది సత్యంగా భావిస్తున్నారు.
1: సో వీఆర్ డ్రౌండ్ ఇన్ ఇగ్నోరెన్స్ అండ్ గో బై దీస్ ఇంటర్ప్రిటేషన్.
0: ఈనాటి నుంచి అయినా మీరు సత్యాన్ని గుర్తించి
1: అట్లీస్ట్ ఫ్రమ్ టుడే నో ద
0: నా దేహం ఈ ప్రకృతి ఈ ప్రపంచమే.
1: Deha, the body, is this very word.
0: దేహక్షేమం ఎంత ప్రధానమో లోకక్షేమం కూడా అంత ఆధారము.
1: జస్ట్ యాజ్ బాడీ ఈజ్ సో ఇంపార్టెంట్ టు మీ, ద వరల్డ్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్.
0: కాగానే దేహము దేశము బింబ ప్రతిబింబములే.
1: దేర్ ఫోర్ దేహ ద బాడీ దేశ ద కంట్రీ ఆర్ ద ఆబ్జెక్ట్ అండ్ ద రిఫ్లెక్షన్.
0: రెండు కూడా రిఫ్లెక్షన్ రియాక్షన్ రీసౌండ్.
1: అండ్ బోత్ ఆఫ్ దెమ్ హావ్ ద రిలేషన్షిప్ ఆఫ్ రియాక్షన్ రీసౌండ్.
0: ఈ దేశాన్ని కూడా అంత ప్రీతిగా చూసుకో.
1: జస్ట్ యాజ్ యూ కీప్ యువర్ బాడీ సేఫ్ అండ్ సెక్యూర్, యూ షుడ్ ఆల్సో మెయింటైన్ ద కంట్రీ ఇన్ ద సిమిలర్ వే.
0: విధమైనటువంటి ఒక శివతత్వాన్ని, మంగళకరమైనటువంటి భావతత్వాన్ని మీరు అర్థం చేసుకోవాలని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా దీర్ఘ ప్రసంగాన్ని ముగిస్తున్నాను.
1: Bhagavan wants us to understand the sanctity and the auspiciousness and the true meaning and the inner significance of Shivaratri and brings us this course to a close. The Hiranyagarbha here,
0: ప్రతి ఒక్కరి హృదయమందు ఉంటున్నది.
1: దిస్ హిరణ్యగర్భ దట్ భగవాన్ ఈజ్ షోయింగ్ టు అస్ ఈజ్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీవన్.
0: ఇది ప్రతి ఒక్కరి కుడి భాగమునందు ఉంటున్నది.
1: ఇట్ ఈస్ ప్రెసెంట్ ఆన్ ద రైట్ సైడ్ ఆఫ్ ఎవ్రీబడీ.
0: కేవలం ఈ దేహం నుండి మాత్రమే వచ్చింది కాదు.
1: ఇట్స్ నాట్ ద వన్ దట్ హెస్ ఒరిజినేటెడ్ ఆన్ హిస్ బాడీ.
0: ఇది దేహమంతా వ్యాపించి ఉంటుండాలి.
1: బట్ ఇట్ హెస్ స్ప్రెడ్ ఆల్ ఓవర్.
0: అది అనుకున్నప్పుడు ఒక స్వరూపాన్ని చేరుతుంది.
1: బట్ యాజ్ భగవాన్ విల్స్ ఇట్ టేక్స్ ఎ ఫార్మ్.
0: ఇలాంటి యొక్క తత్వాన్ని మీరు వేరుగా భావించకండి.
1: డోంట్ కన్సిడర్ ఇన్ డిఫరెంట్ వే.
0: ఇది సర్వులు ఎందు ఉండేటువంటి దీనిని ఈ ఆవిర్భావమైనటువంటి సమయం లోపల ఎవరు చూచారో వారికి ఇంకా జన్మ లేదు.
1: దోస్ దట్ హావ్ సీన్ దిస్ హిరణ్యగర్భ కమింగ్ ఆరిజిన్ ఆఫ్ ఇట్ విల్ నాట్ హావ్ బర్త్ అగైన్.
0: వచ్చే సమయంలో దీని యొక్క ఆకారం చూడాలి.
1: You must have seen as it has come, the form.
0: Kanukane ilanti darshaname ilanti pavitramaina yokka bhavatam bhavanam ga vinche nimittame ilanti appudappudu pradarshinchavalsi vastundi.
1: These things have got to be done now and then to make you know the divinity.
0: Deeni valla oka vidhamaina manavathvamlo unnatundi divyatvam variki artham avutundi.
1: You can understand the latent immanent divinity within you.
0: Idi ekkada vesina gaani pagaleetundi kaadu.
1: It will not break. You may put
0: పగలదు, ఎక్కడ వేసినా పగలదు.
1: డ్రాప్ ఇట్ డౌన్ ఎనీవే.
0: అమృతత్వము చూడండి, ఎక్కడ వేసినా ఇది పగిలేటువంటిది కాదు.
1: ఇట్ విల్ నెవర్ బ్రేక్.
0: ఏ విధంగా కూడా మారేటువంటిది కాదు.
1: ఇట్ ఈస్ చేంజ్లెస్.
0: ఇలాంటి దివ్యత్వం అనేటువంటిది ఎక్కడ కూడా జగత్తులో కానరాదు.
1: దిస్ డివినిటీ డోంట్ ఫైండ్ ఎనీవేర్ ఇన్ ద వరల్డ్.
0: బంగారు దన్న వేస్తే ముక్క అవుతుంది.
1: అండ్ ఈవెన్ గోల్డ్ వుడ్ బ్రేక్. But this will not break.
0: ఇలాంటి దివ్యత్వమైనటువంటిది ఒక్క దైవత్వం దగ్గర మాత్రమే మనకు నిరూపణ అవుతుంది.
1: అన్బ్రేకబుల్ డివినిటీ యు ఫైండ్ ఇట్ హియర్.
0: కానీ శివ శివ శివ శివ ఎన్న రాధా.

0: The last 20 years, there is no situation as this Lingodbhava. It starts since 1970. The reason is Purnachandra Auditorium is so small. Lakhs and lakhs of devotees congregate to watch this Lingodbhava. At the time, their body condition and the desires are not aware of that time. Because of the stampede over there, they got their legs fractured, bones broken. In order to see that no one would be hurt, Lingodbhava was discontinued. Not only this. There are three types of linga. What is it?
1: Bhurbhuvasvaha.
0: Bhurbhuvasvaha.
1: Gayatri mantra nandunnatundi antaratthamu.
0: This is the meaning of Gayatri mantra.
1: Bhur.
0: Idi materialization. Bhur signifies materialization.
1: Bhuvaha. Idi vibration.
0: Bhuvaha, vibration.
1: Suvaha. Idi radiation.
0: Suvaha, radiation.
1: Ah, radiation is atmajnanamu.
0: That radiation is atmajnanamu.
1: Ah, vibration is pranajnanamu.
0: Vibration is life.
1: E materialization is dehajnanamu.
0: Materialization is the physical.
1: You are not one person but three.
0: So Bhagavan tells us quite often, you are not one but three.
1: The one you think you are is physical body.
0: The one you think you are is the physical
1: the
0: body.
1: The one others think you are mental body.
0: The one others think you are is mental.
1: The one you really are, that is Atmajnana.
0: The one you really are is Atma, the Spirit.
1: Jesus kuda cheppadu. I am the messenger of God.
0: The same thing is stated by Jesus. I am the messenger of God.
1: Messengers. Adi a materialization.
0: It is the body that is the messenger, materialization.
1: I am the son of God. Adi aham brahmasmi.
0: The second statement, I am the son of God.
1: Anaga, nenu Bhagavantuni yokka biddanu.
0: I am the son of God.
1: Anaga Bhagavantudu veru bidda veruga ayipoyindi.
0: It only means the
1: dvaitanga roopondindi.
0: Son and the father are different.
1: I and my father are one annadu.
0: The final state, I and my father are one.
1: Adi advaitanga maaripoyindi.
0: That is non-dualism.
1: Appude Holy Ghost annaru.
0: There comes Holy Ghost.
1: Ee vidhangane prati matamunandu kudanu.
0: In every religion,
1: prati vishayamunandu kudanu antaratmalu mooduga untuntayi.
0: In every religion, in every situation, there are three interpretations.
1: Prati Shivaratri yandu kudanu okka samayalo moodu kudanu aavirbhavinchetuvi.
0: Every Shivaratri, all these three would come out.
1: Ippudu kudanu prarambhamayindi kani,
0: even now it started.
1: Nenu adagadokkanu.
0: Bhagavan kept it under check.
1: Endukante inka deeni vishayam meeku baaga cheppali.
0: Because there are many things to be told to you, taught to you.
1: Kaaka mundu mundu deeni yokka swaroopane చక్కగా చూడగలరు.
0: ఇన్ ఫ్యూచర్ యు ఆర్ గోయింగ్ టు సీ మెనీ మోర్ థింగ్స్ టు హ్యాపన్.
1: ఒక్క దైవత్వం దగ్గర తప్ప ఎక్కడ కూడా ఈ విధమైనటువంటి యొక్క ఆనందం అనేటువంటి మనకు ప్రాప్తించదని తెలుసుకోవాలి మీరు.
0: ఓన్లీ ఇన్ ది ప్రెసెన్స్ ఆఫ్ భగవాన్ ద డివైన్ యు ఫైండ్ దట్ ఎక్స్టాటిక్ బ్లిస్ఫుల్ స్టేట్. Nowhere else in the world.
1: నేను మీ వలె నడుస్తున్నాను, మీ వలె మాట్లాడుతున్నాను, మీ వలె నవ్వుతున్నాను, మీ వలె తింటున్నాను, మీ వలె తిరుగుతున్నాను. ఇది ఇంత మాత్రమేనే. దేహాన్ని మాత్రమే ఆధారం తీసుకోకూడదు.
0: భగవాన్ మూవ్స్ అమిడ్స్ట్ అస్ టాకింగ్, సింగింగ్, ఈటింగ్, డైనింగ్,
1: ఏది చేసినా సెల్ఫ్లెస్, సెల్ఫ్లెస్, సెల్ఫ్లెస్.
0: భగవాన్ ఇస్ సెల్ఫ్లెస్ ఫ్రమ్ టాప్ టు టో.
1: నో కించిత్తైన ఒక వెంట్రుకు మందమైనా కూడా సెల్ఫిష్ లేదు.
0: నాట్ ఈవెన్ ఎ ట్రేస్ ఆఫ్ అయోట్ ఆఫ్ సెల్ఫిష్నెస్ దేర్.
1: అంతా పదార్థమే, పదార్థమే, పదార్థమే.
0: భగవాన్ ఇస్ బేసికలీ ఎసెన్షియలీ టోటలీ డివైన్.
1: దృఢంగా మీరు విశ్వసించాలి.
0: స్ట్రెంగ్థెన్ దిస్ ఫెయిత్ ఇన్ యూ.
1: తిరిగి మీరు అడగనక్కర్లేదు. ఎక్కడ ఉండినా కానీ మీ అభీష్టం నెరవేరుతూనే ఉంటాయి.
0: యూ డోంట్ నీడ్ టు ప్రే ఫార్ యువర్ డిజైర్ టు బి ఫుల్ఫిల్డ్.
1: విశ్వాసం లేనటువంటి వారికి ఈ కష్టములు, నష్టములు, దుఃఖములు అంతా వస్తూ ఉంటాయి.
0: ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ద టోటల్ ఫెయిత్ యూ సఫర్, యూ ఫేస్ డిఫికల్టీస్.
1: మొట్టమొదటి ఆత్మ విశ్వాసాన్ని పెంచుకోండి.
0: ఫస్ట్ డెవలప్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
1: అది ఏ మొట్టమొదటి మనం చేసుకోవాల్సిన సాధన.
0: దట్ ద ఫస్ట్ స్పిరిచువల్ ప్రాక్టీస్ వి హావ్ టు టేక్ టు. ఈనాడు
1: నిజంగా మీరెంతో అదృష్టవంతుడు.
0: యు ఆర్ వెరీ లక్కీ సోల్స్ టుడే.
1: ఈనాడు సోమవారము.
0: టుడే ఇస్ మండే.
1: ఈ సోమవారం అనేటువంటి సోమశేఖరుని యొక్క స్వరూపమే.
0: మండే ఇస్ ద వెరీ ఫార్మ్ ఆఫ్ సోమశేఖర.
1: ఈశ్వరునికి సోమవారం చాలా ముఖ్యము.
0: సోమవార మండే సో ఎండేరింగ్ టు ఈశ్వర.
1: దేహం కూడా పుట్టినటువంటి సోమవారమే.
0: భగవాన్ ఆల్సో వాస్ బోర్న్ ఆన్ మండే సోమవార.
1: కనుకనే సోమేశ్వర అన్నారు. సోమశేఖర అన్నాడు.
0: సోమశేఖర
1: ఇలాంటి తత్వాలంతా కూడా కొన్ని అర్థములు కూడా నువ్వు గుర్తింపజేసేటువంటివి.
0: అండ్ దీస్ ఆర్ థింగ్స్ దట్ కన్వే ది ట్రూ మీనింగ్.
1: ఎక్కడ శివ దేవాలయంలో కూడా సోమశేఖర సోమవారమే ఆరాధన జరుగుతుంది.
0: ఇన్ ఎవ్రీ టెంపుల్ ఆఫ్ శివ స్పెషల్ ప్రేయర్స్ ఆర్ ఆఫర్డ్ ఆన్ మండేస్ సోమవార.
1: కనుక ఇంకా మంగళవారం వస్తుంది.
0: దెన్ కమ్స్ మంగళవారం.
1: ఈ మంగళవారం మూల కారణం ఏమిటి?
0: వాట్ ఇస్ మెయిన్ కాజ్?
1: ఈనాడంతా మంగళవారము హనుమంతుని పూజిస్తుంటారు.
0: ఆన్ ట్యూస్డే మంగళవారం వి వర్షిప్ హనుమాన్.
1: అనగా రాముడు విజయాన్ని సాధించినాడని హనుమంతుడు పరిగెత్తిపోయాడు సీత దగ్గరికి.
0: యాజ్ రామ వాజ్ రిటర్నింగ్ సక్సెస్ఫుల్లీ ఆఫ్టర్ ద వార్,
1: తల్లి రాముడి యొక్క విజయాన్ని సాధించాడు.
0: ఓ మదర్, ఇన్ ఫ్యాక్ట్ వి ఆర్ రిటర్నింగ్ విక్టోరియస్లీ.
1: రాముడి మరణం అయిపోయింది.
0: అండ్ రావణ డైడ్.
1: ఈ వార్త విన్న తక్షణమే సీత,
0: ద మూమెంట్ ద న్యూస్ వాస్,
1: హనుమంత ఈనాడు ఏ దినమో ఏమో నాకు తెలియదు.
0: హనుమాన్, ఐ డోంట్ నో వాట్ డే ఇట్స్ డే.
1: నీవు మంచి వార్తను వినిపించావు కాబట్టి ఈనాడంతా మంగళవారము, ఈనాడు నీ పూజ జరుపుగాక అన్నాడు.
0: సిన్స్ యూ బ్రాట్ దిస్ గుడ్ న్యూస్, ద హ్యాపీ న్యూస్, విక్టోరియస్ న్యూస్,
1: మంగళకరమైన వార్త కనుకనే ఈనాడు మంగళవారము అన్నారు.
0: దేర్ఫోర్ లెట్ దిస్ డే బి కాల్డ్ మంగళవార ట్యూస్డే.
1: ఆనాడు త్రేతాయుగం లోపల సోమవారం, మంగళవారం, శనివారం, ఆదివారం ఇలాంటివంతా ఏమీ లేవు.
0: ఇన్ ద త్రేతా ఏజ్ దేర్ నథింగ్ లైక్ సోమవారం, మంగళవారం, మండే అండ్ ట్యూస్డే.
1: ఇవంతా కూడా ఇప్పుడిప్పుడు వచ్చినటువంటి ఈ వారాలు.
0: దీస్ ఆర్ ది డేస్ ఆఫ్ ద రీసెంట్ టైమ్.
1: ఇది కూడా నువ్వు లేవు.
0: దేర్ ఆర్ నథింగ్ వాట్స్ ఎవర్ ఇన్ దోస్ టైమ్స్.
1: కనుకనే మంగళవారం అనేటువంటి హనుమంతుని పూజకు చాలా పవిత్రమైనటువంటిది అనిపి.
0: మంగళవారం ట్యూస్డే ఇస్ వెరీ స్పెషల్ టు హనుమాన్.
1: ఈడ ఒక్కొక్కటి ఒక్కటి కూడా నువ్వు మన భారతీయ సంస్కృతిని పురస్కరించుకుని అన్ని కూడా నువ్వు అంతరాత్మను గురించినటువంటివి.
0: ద ట్రెడిషన్ అండ్ ద కల్చర్ ఆఫ్ భారత్ హెస్ గాట్ ఇన్నర్ సిగ్నిఫికెన్స్.
1: కానీ ఈనాటి భారతీయులు భారతీయుల కల్చర్ అనేటువంటిది తెలుసుకోవటం లేదు.
0: భారతీయ ఆర్ అన్మైండ్ఫుల్ ఆఫ్ ద కల్చర్ ఆఫ్ భారత్.
1: ఈ కల్చర్ తెలుసుకోనటువంటి వాళ్లే అనేక రకములుగా పెడత్తములు భావించుకుని అనర్థంలో మునిగిపోతున్నారు.
0: దోస్ దట్ డు నాట్ నో ది కల్చరల్ వాల్యూస్ అండ్ ద మీనింగ్ దే గో బై ది రాంగ్ పాత్.
1: మంది కాస్ట్ కాదు కల్చర్.
0: అవర్స్ ఇస్ నాట్ కాస్ట్, ఇట్ ఇస్ కల్చర్.
1: ఈ కల్చర్ ను మనం లక్ష్యంలో పెట్టుకోవాలి.
0: వీ హావ్ టు ప్రిజర్వ్ అప్హోల్డ్ కల్చర్.
1: కాస్ట్ మారినా కూడా పోయినా కూడా పర్వాలేదు.
0: డజంట్ మ్యాటర్ ఇఫ్ యూ చేంజ్ ది ప్లేసెస్.
1: కనుక దివ్యాత్మ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్
1: ఆత్మ. ప్రేమమయమైన ఆత్మ ఒక్కటే తప్ప అన్యము కాదు.
0: ఇట్ ఇస్ ఆత్మ దట్ ఇస్ ఎంబాడిమెంట్ పర్సానిఫికేషన్ ఆఫ్ లవ్.
1: కనుకనే ఆత్మనే ప్రేమ, ప్రేమనే ఆత్మ.
0: ఆత్మ ఇస్ లవ్, లవ్ ఇస్ ఆత్మ.
2: యు వర్ లిస్నింగ్ టు ఎక్సర్ప్ట్స్ ఫ్రమ్ అ డివైన్ డిస్కోర్స్ డెలివర్డ్ బై భగవాన్ బాబా ఆన్ ద 15th of February 1999 ఇన్ ప్రశాంతి నిలయం డ్యూరింగ్ ద శివరాత్రి సెలబ్రేషన్స్. Bhagwan emphatically declared that there is no place in this universe that is not pervaded by God. He added that if we develop unwavering faith in this timeless truth, we will never face difficulties. Thank you, and Sai Ram from the Radio Sai team.

0: Clay is one, but the shapes and forms given to this clay in terms of the diverse set of utensils or vessels that you make are many. Gold is one, but ornaments could be diverse and many. Milk is one, but the cows which yield the milk could be many. So also, the one and the only one, that is, Paramatma, manifests himself in this diverse set of forms, individuals and names. And all that you see around is a manifestation of that one and only entity.
1: పొగకు మూలము నిప్పుల పుంజముండ పొగకు మూలము నిప్పుల పుంజముండ రైలు పరువుకు నడిపించు డ్రైవరుండా ఆటోమేటిక్ లైటుకు అవధులుండా ఒకడు జగతిని సృష్టింపనుండవలదే ఒకడు జగతిని సృష్టింపనుండవలదే ఒకడు జగతిని సృష్టింపనుండవలదే
0: For you to have smoke, there has to be a cause, and that is fire. For you to have the rail or train moving smoothly along the rails, you ought to have the one who drives it along in the form of the driver. For a smooth regulation of the traffic, you need to have a cause, and those are the traffic lights which switch on and off automatically. So also, should you not have a cause for this diverse manifestation which you call is the universe or nature? Embodiments of love.
2: ఈనాడు లోకములో వైజ్ఞానికమున మానవ జాతి ఎంతయో ప్రగతిని సాధించినది.
0: In the world of today, we find that man has made rapid strides of progress through the medium of science and technology.
2: విజ్ఞాన సాంకేతిక శాస్త్రమున బ్రహ్మాండమైన విజయాన్ని కూడా సాధించినది.
0: He has also achieved tremendous success in the fields of science and technology.
2: ప్లాస్టిక్, ఎలక్ట్రానిక్, కంప్యూటర్స్ ద్వారా వైజ్ఞానిక శాస్త్రజ్ఞులు ఒక విపరీతమైనటువంటి యొక్క అభివృద్ధిని సాధించినది.
0: In terms of the field of research dealing with plastics or the electron or the computers, certainly the world has advanced a great degree.
2: అణు శాస్త్రమునందు కాని ఆకాశ మార్గమునందు కాని ఈ యొక్క శాస్త్రవేత్తలు ఒక భావాతీతమైనటువంటి యొక్క విజయాన్ని కూడా సాధిస్తూ వచ్చింది.
0: Either in the domain of the atom or in the domain of the macroscopic one, where he tends to soar skywards, the scientist has certainly achieved remarkable progress and understanding.
2: మరొక వైపున చూస్తే నైతికంగా క్షుద్ర విమర్శలు, సంకుచిత భావములు మితిమీరి పెరుగుతూ వస్తున్నవి.
0: As a contrast, if you see what man has been doing in the fields related to ethics and morals, he indulges in criticism and ridiculing and tends to develop a very narrow outlook.
2: రాజకీయంగా, ఆర్థికంగా కల్లోలములు పెరుగుతూ వచ్చినవి.
0: Either in the fields of politics or economics, there is chaos and confusion all around.
2: దేశీయ, మత, కుల,

0: భేదములు పెరుగుతూ వస్తున్నవి.
1: There are differences of opinion in terms of one's own possessions of land or religion or belief or faith.
0: ప్రాంతీయ దురభిమానములు మరింత పెరుగుతూ వస్తున్నవి.
1: Narrow regional outlook is on the ascendancy.
0: విద్యయందు ఆందోళనలు అభివృద్ధి అవుతూ వస్తున్నవి.
1: There's chaos in addition, agitation in the field of education.
0: ఈ విధమైన వికృత శక్తులు ప్రపంచమంతా ఇప్పుడు స్వేచ్ఛా విహారం తలుపుతున్నది.
1: Such detrimental forces are on the rampage the world around.
0: నైతికంగా వైజ్ఞానికంగా పరస్పర విరుద్ధమైనటువంటి అభివృద్ధులకు ఈ కారణం ఏమిటని మనం విచారించవలసిన అవసరం.
1: It's absolutely necessary at the moment to try and ponder over this question. What's the cause of these disturbances at the moment? We should also try and ask this question. What is the cause for this development of man in these two aspects? On the one hand, science and technology. And on the other hand, these divisive tendencies pertaining to his ethical and moral existence.
0: నైతికంగా మత ఆధ్యాత్మికంగా మానవుని యొక్క హృదయము ఇంత దిగజారిపోవటకు కారణమేమిటి?
1: When you talk of religion pertaining to one's moral code of conduct and one's own spiritual endeavors, certainly man has downgraded himself. What's the reason for this?
0: పూర్వము కంటే ఈనాడు మానవుడి యందు క్రూరత్వము దుర్మార్గము అధికమవుతూ వస్తున్నది.
1: Compared to what he was before, he is more cruel and certainly less concerned about what's around him.
0: ఒకవైపున విజ్ఞాన శాస్త్రం విరివిగా పెరుగుతూ రావటము, మరొక వైపున జీవితములకు సంబంధించినటువంటి సమస్యలు ఇవి కూడాను మరొక వైపున విరివిగా పెరుగుతూ రావటము, ఇది చాలా విచిత్రమైనటువంటి ఒక సంఘటనగా ఉంటున్నది.
1: It's a matter of great surprise that on the one hand you have tremendous progress in the fields of science and technology. On the other hand you have problems galore pertaining to one's own basic values of one's own existence.
0: దీనికి అన్నింటికీ మనం విచారణ చేసి చూసినా స్వార్థమే దీనికి ప్రధాన కారణంగా ఉంటుంది.
1: You think deeply about this and you'd find the reason it's selfishness and nothing beyond.
0: ఈ స్వార్థమునకు అన్యోన్యత లేకపోవటమే దీనికి ప్రధాన మూలము.
1: Added to this selfishness is a case of lack of unity of purpose.
0: ఐకమత్యమే మానవ జీవిత సూత్రం.
1: Unity is the guiding principle for man's existence.
0: సాంఘిక సేవనే అభివృద్ధికి మార్గం.
1: And service to society is a true measure of his progress.
0: ఒక్కతూరి మన భారతదేశం చరిత్రను వెనుకకు తిరిగి చూచినా దీని యొక్క విషయం మనకు అర్థమవుతుంది.
1: You have to turn the pages of history of this great country of Bharat and you would know what the whole thing is about.
0: భారతదేశమునకు 10,000 miles దూరంలో ఉన్నటువంటిది ఇంగ్లాండ్.
1: England is a country removed by a distance of 10,000 miles from Bharat.
0: ఆ ఇంగ్లాండ్ యొక్క భూభాగము కేవలము 92,000 square miles మాత్రమే విస్తీర్ణము.
1: If you look at the area of this country, England, it's about 92,000 square miles.
0: దాని యొక్క జనాభా చూస్తామా 5 crore మంది జనాభా ఆనాడు.
1: At that time, if you were to look at the population of England, it's a mere 5 crores.
0: భారతదేశం యొక్క విస్తీర్ణము చూస్తామంటే 16 lakh square miles భారతదేశం.
1: Now, if you contrast this with the figures for India in those days, now the area, 16 lakh square miles.
0: ఈ యొక్క జనాభా చూస్తామా భారతదేశంది 44 crore జనాభా.
1: If you look at the population of this Bharat, it was 44 crores.
0: భారతదేశమునందు వైజ్ఞానికులు కొరతకేమాత్రము లేదు.
1: And there's been no dearth of scientific talent in this country.
0: ఆనాడు భారతదేశం ముందు శ్రీమంతులైనటువంటి రాజులకు కూడా కొరత లేదు.
1: Nor was there any deficiency of people, kings and the mighty ones of those times.
0: ఆనాడు బలవంతులైనటువంటి సూరులు పౌరుషము కలిగినటువంటి వ్యక్తులు లేకపోలేదు.
1: And nor was there a deficiency in terms of people who were valiant and valorous and mighty.
0: కానీ 44 crore జనాభా ఉండినటువంటి భారతదేశాన్ని 16 lakh square miles కలిగినటువంటి ఈ భారతదేశాన్ని 92,000 square miles కలిగినటువంటి యొక్క ఇంగ్లాండ్ 5 crore జనాభా కలిగినటువంటి ఇంగ్లాండ్ హస్తవశం చేసుకున్నదంటే ఇందులో ఉన్నటువంటి మర్మం ఏమిటి?
1: But then what you find is this. This country of 44 crores people and 16 lakh square miles came under the rule of a country where you had the population touching a mere 5 crores and area a mere 92,000 square miles. What's the reason for this?
0: వీరిలో వీరికి ఐకమత్యం లేకపోవటము, సహనభావం అభివృద్ధి లేకపోవటము దీనికి మూల కారణం.
1: A lack of unity of purpose and a mutual understanding is the basic reason for this.
0: నాడే కాదు నేడు కూడాను కేవలము ఈ విధమైనటువంటి ఐకమత్యం లేకపోవటమే దేశం యొక్క దుస్థితికి మూల కారణం.
1: నాట్ ఓన్లీ దెన్ బట్ ఈవెన్ నౌ యు ఫైండ్ దిస్ టెండెన్సీ, ఎ లాక్ ఆఫ్ యూనిటీ ఆఫ్ పర్పస్ సర్టన్లీ లీడింగ్ ద కంట్రీ డౌన్వర్డ్.
0: మానవ పరిణామమే విశ్వ పరిణామం.
1: Now what you talk about transformation of man is closely linked with the surroundings around him.
0: Manavudu marinappude jagattu marutundi.
1: When man transforms, so would the world around him also.
0: Vyakti manchi vaadainappude samajam kuda manchidu avutundi.
1: If an individual were to be good, the society also would be good.
0: Kanukani ee naadu rajakeeyanga aarthikanga naitikanga vaigyanikanga enni vidhamulainti parinamamu chendinappudikini desham ye maatram kudanu shanti baddhatanu andukonaledu.
1: So against this background, if you find that even if you talk about progress in the fields of politics, economics and the sciences, you cannot really say that man is really progressing.
0: Yenaadu deshamunandu manasika parinamam abhruddhi nundunu aanade desham yokka vijayam kudanu aanandam kudanu chekurutundi.
1: The day when man transforms, turns a new leaf in terms of his own mental processes, can you possibly say that the country has progressed forward?
0: Manasika parinamam leka enni abhruddhi jariginappatikini ivanni kudunu kevalamu కృత్రిమమైనటువంటి అభివృద్ధులే కాని ఇది సరి అయినటువంటి అభివృద్ధులు కాదు.
1: మైనస్ ది ట్రాన్స్ఫర్మేషన్ పర్టైనింగ్ టు ద మైండ్, ఎనీ ఆఫ్ దీస్ డెవలప్మెంట్స్ అరౌండ్ యూ కుడ్ అట్ బెస్ట్ బి సూపర్ఫిషియల్ అండ్ ఆర్టిఫిషియల్ వితౌట్ ఎనీ డీప్ బేసిస్.
0: ప్రతి పదార్థమునకును ఒక పరార్థం ఉన్నది.
1: ఫర్ ఎవ్రీథింగ్ దేర్ ఇస్ అ బేసిస్. ఫర్ ఎవ్రీ మెటీరియల్ థింగ్ దేర్ ఇస్ అ బేసిస్ ఆల్ రైట్.
0: పరార్థము లేని పదార్థము ప్రయోజనము లేదు.
1: అండ్ దాట్ విచ్ హాస్ నో బేసిస్ అస్ సచ్, దిస్ మెటీరియల్ ఎంటిటీ హాస్ నో మీనింగ్.
0: పదార్థము వస్తువు.
1: Now when you talk of a padartha, it's a material entity.
0: Parathamu shakti.
1: When you talk of parartha, that is beyond, that is shakti or strength.
0: Okati prani.
1: One is this prani.
0: Rendavadi pranamu.
1: The second is called prana.
0: Okati moolamu.
1: One is the basis, moola.
0: Rendavadi stoolamu.
1: The second is the stoola or the gross.
0: Ivi rendu kudunu paraspara viruddhanga matramu laukikanga gochanamainappatikini sukshma drushtiki rendu kudunu avinabhava sambandhamule anyonya snehamule.
1: Now these two, to an external vision, might appear to be two different entities. But to one who tends to look deeper inside, looks at the subtler aspect of it, there is a deep hidden meaning.
0: Adhika vijnanamunandu ee rendittikunu parinamamunu puraskarinchukoni okati matter rendavadi energy ani cheptu vachar.
1: In terms of the knowledge gained by the ancient ones, you would distinguish between these two opposites as matter on the one hand and energy on the other.
0: ఈ ఎనర్జీ అనేటువంటిది లేనటువంటిది జగత్తులో ఈ మ్యాటర్ ఉండటకు వీలు కాదు.
1: వితౌట్ దిస్ కాంపోనెంట్ ఆఫ్ ఎనర్జీ ఇన్ దిస్ వరల్డ్ యూ కెనాట్ హ్యావ్ ఎనీథింగ్ కాల్డ్ మ్యాటర్.
0: దీనిని ఆధ్యాత్మిక మార్గమునందు శివశక్తి అన్యోన్యత అని చెప్తూ వచ్చారు.
1: ద సేయింగ్ ఇన్ ది ఆధ్యాత్మిక్ పార్లెన్స్ ఆర్ ద స్పిరిచువల్ పార్లెన్స్ ఈస్ కాల్డ్ శివశక్తి.
0: వీటిని మనము సమన్వయం చేసుకుని ఒక విధమైనటువంటి యొక్క ఏకత్వంగా భావించినప్పుడే మానవత్వం అర్థం చేసుకోవడానికి వీలవుతుంది.
1: Now you must try and understand the meeting point of these two and go deeper and then try to understand what it's all about.
0: ఈనాడు విజ్ఞాన శాస్త్రం పెరుగుతుకొలది తమ ప్రభువైనటువంటి యొక్క భగవంతుని మర్చిపోతూ వస్తున్నారు.
1: Now today, even as you're advancing rapidly in the fields of science and technology, you're forgetting your master, who's the Lord.
0: అనేక మంది విజ్ఞానవంతులు చంద్రుని చేరటము గొప్ప విజయమే.
1: Now it's certainly a great triumph for man to have landed on the moon.
0: కాని లక్షల మైళ్ళు అంతరిక్షయానం చేస్తున్నారు కాని హాఫ్ ఇంచ్ హృదయాంతరాలకైనా పోవటం లేదు.
1: Now certainly man is soaring far outwards into space lakhs of miles, but he is not travelling even half an inch into his own heart.
0: ఈ విశాలమైనటువంటి ఒక జగత్తునందు కలిగినటువంటి చిత్ర విచిత్రమైనటువంటి సృష్టిలు చూస్తే మానవుని యొక్క శక్తికి అతీతమంగా కనిపిస్తున్నాయి.
1: The total diversity of this nature or creation around you is certainly beyond man's comprehension.
0: ఈనాడు చంద్రమండలము చేరేటువంటి విజయం అనేటువంటిది ఏ రీతిగా ఉన్నదనగా సముద్రములో ఒక కాకి రెట్ట వలె ఉంటున్నారు.
1: Now when you look at this triumph of man wherein he has landed on the moon, if you want to assess this triumph, a comparison could be given. It's a mere dropping of a bird in a vast ocean.
0: కనుక మనము సృష్టి యొక్క రహస్యమునే గుర్తించడానికి చేతగానటువంటి సమయంలో సృష్టికర్తను ఏ రీతిగా గుర్తించడానికి వీలవుతుంది.
1: So when you're not able to understand this diversity in nature, how can you find out what the cause for all this is about?
0: Aithe manava jeevitamulo nityamainatvanti yokka sahaja dharmamunandu satya anveshana anaga satyamunu manamu parishodhana cheyatam pradhanamainatvanti lakshyamani Ganguly kuda chepparu.
1: But then as Ganguly just now said, in man's day-to-day life the pursuit of truth should certainly form an essential component of his existence.
0: Search for truth is search for God.
1: The search for truth is verily the search for God.
0: Truth is God.
1: truth is God.
0: God is, because truth is God.
1: Because truth is God.
0: కనుక ఈ ట్రూత్ అనేటువంటిది ఏమిటి అని మనం నిర్ణయం చేయాలి.
1: Now you must decide upon this. What is truth?
0: ఇక్కడనే మనం చాలా తబ్బిబ్బైపోతున్నాం.
1: Now this is where we tend to get confused and bemused.
0: ఏ రీతిగానగా సత్యం అంటే ఏమిటి?
1: Now what is this truth or satya?
0: విన్నది విన్నట్టుగా చెప్పడం సత్యమా?
1: Does truth consist in relating or recounting what you have seen?
0: చూచినది చూచినట్టుగా చెప్పడం సత్యమా?
1: Or what you have seen, recounting it in words, is it truth?
0: ఇది కాదు.
1: This is not so.
0: అనగా తాత్కాలిక సత్యం ఒకటి, శాశ్వత సత్యం మరొకటి, రెండు సత్యములు ఉంటున్నాయి.
1: Now there are two types of truth. One which is transient and temporary, and the second which is permanent and lasting.
0: మనము చూచినప్పుడు ఒక వ్యక్తి ఒక రంగు అయినటువంటి డ్రెస్సును వేసుకుని ఉండొచ్చు.
1: Now when you have set your eyes on a certain person, the person could have been wearing a dress of a certain color.
0: పలాని వ్యక్తి పలాని బ్లూ కలర్ షర్ట్ వేసుకున్నాడు అని చెప్తాం.
1: So you say such and such an individual has worn a blue colored dress.
0: అది సత్యమే.
1: That certainly is truth.
0: ఎప్పుడు నీవు చూచినప్పుడు మాత్రం బ్లూ కలర్ వేసుకున్నాడు.
1: That is truth, all right. But when you have seen the person.
0: రేపటికి బ్లూ కలర్ మారిపోవచ్చు.
1: Now tomorrow this blue color could change.
0: కనుక ఇది తాత్కాలిక సత్యం.
1: Now this is an example of temporary truth.
0: దీనిని సంస్కృతమునందు నిజము అని చెప్తూ వచ్చారు.
1: Now the same thing in Sanskrit has been called nija.
0: సత్యము అనేటువంటిది ఇది కాదు.
1: This is not satya.
0: త్రికాల భాగ్యం మార్పు చెందినటువంటిది, భూత భవిష్యత్ వర్తమానములు యందు కూడాను మార్పు చెందినటువంటిదే సత్యం.
1: That which remains beyond change, the past, present and future, which is a lasting entity, that indeed is satya.
0: కానీ అట్టి సత్యమును ఎంక్వైరీ చేయడానికి కానీ దాన్ని పరిశోధన చేయడానికి కానీ ఎవరు ఇంతవరకు పూనుకోలేదు.
1: But then nobody has made an effort to understand or to pursue this line of reasoning which would lead him on this path of satya.
0: పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే, ఇది పూర్ణమైనటువంటిది అన్నారు.
1: This is satya. This is what has been said as being whole and full.
0: కానీ తాత్కాలికమైనటువంటి సత్యాన్ని మాత్రము మనము పరిశోధనలు జరుపుతున్నాము.
1: Now we are certainly undertaking understanding what is effectively a temporary truth.
0: ఈ యొక్క పూర్ణమునందు అర్ధభాగంగా కూడినటువంటిది ఈ తాత్కాలిక సత్యం యొక్క పరిశోధన.
1: Now that which is whole, you slice it into half, that half is your nija or temporary truth.
0: కనుక ఈ పూర్ణమైనటువంటి యొక్క సర్కిల్ యందు మనం అర్థంగా తుడిచినప్పుడు సీ అనేటువంటి యొక్క రూపం చేరుతుంది.
1: సో వెన్ యూ హ్యావ్ ఎ ఫుల్ సర్కిల్ గోయింగ్ రౌండ్ విచ్ ఇస్ హోల్ అండ్ యూ కట్ ఇట్ ఇన్ టూ, వాట్ యూ ఆర్ లెఫ్ట్ విత్ ఇస్ ద ఆల్ఫాబెట్ సీ.
0: ఆ సీ నే సైన్స్.
1: దట్ సీ ఈజ్ యువర్ సైన్స్.
0: ఇది పూర్ణము కాదు.
1: దట్ సీ ఈజ్ యువర్ సైన్స్ అండ్ ఇట్ ఇస్ నాట్ కంప్లీట్.
0: పూర్ణములో ఈ యొక్క సెమీ సర్కిల్ ఉంది కానీ సెమీ సర్కిల్ లో పూర్ణం లేదు.
1: ఇన్ ఎ ఫుల్ సర్కిల్ యు హావ్ ఎ సెమీ సర్కిల్, యు డోంట్ హావ్ ఎ ఫుల్ సర్కిల్ ఇన్ ఎ సెమీ సర్కిల్.
0: కనుక ఆధ్యాత్మికమందు కూడాను సైన్స్ ఉన్నది కానీ సైన్స్ లో ఆధ్యాత్మికం లేదు.
1: సో ఇన్ ఆధ్యాత్మిక యు హావ్ సైన్స్ బట్ యు డోంట్ హావ్ ఆధ్యాత్మిక ఇన్ సైన్స్.
0: అనగా ఈ జగత్తుకు సంబంధించినటువంటి యొక్క మ్యాటర్, ఈ పదార్థం యొక్క పరిశోధనలో ప్రయాణం అవుతుండాలి.
1: సో ఆల్ దట్ యు సీ ఇన్ ద వరల్డ్ అరౌండ్ యూ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మ్యాటర్, యువర్ రీసెర్చ్ ఇస్ పర్టైన్ టు దిస్.
0: ఈ ప్రకృతిని పరిశోధన చేసిన కొలది పూర్ణంగా తెలుసుకునేటువంటి వ్యక్తి ఏమాత్రమో కనిపించలేదు.
1: Now when you start undertaking a journey into the world of matter, you never can possibly understand the fullest truth.
0: ఈ సత్యమంతా కూడాను కేవలము దైవం యొక్క సంకల్పం చే ఆవిర్భవించినటువంటి.
1: Now this satya is a manifestation of the cosmic will.
0: దీన్ని బ్రిటిష్ వైజ్ఞానిక తత్వవేత్త అయినటువంటి యొక్క ఎడింగ్టన్ చెప్పాడు.
1: Now here we would do well to quote what Eddington once said, the famed British scientist.
0: The end of life is not knowledge, but action.
1: The real end of life is not knowledge, but action.
0: ఈనాడు మన విజ్ఞానమును కోడీకరింప చేసుకుంటున్నామే కాని ఆ కోడీకరింప చేసుకున్నటువంటి విజ్ఞానమును మన యొక్క నిత్య క్రియలలో మనము ఉపయోగపెట్టలేదు.
1: Today we are certainly collecting and collecting facts pertaining to science, but what we are thus collecting we are not translating into action.
0: ఎన్ని విధములుగా ఈ ప్రకృతిని పరిశోధనలు చేస్తూ చేస్తూ చేస్తూ వచ్చి కూడాను దీనికి అర్థం కానటువంటివి రెండు ఉంటున్నాయి.
1: Now any amount of experimentation observation from your side would still leave two things beyond your understanding.
0: బలహీనమైనది ఒకటి, బలమైనటువంటిది, ఇది రెండు ఏమిటంటే అదే న్యూక్లియర్ అన్నారు.
1: The one which is extremely weak, the other which is extremely strong. This is what.
0: దీనిని మనం అర్థం చేసుకోవడానికి వీలు కాదు.
1: Now you can't understand these two.
0: దీనిని ఎడింగ్టన్ చెప్పాడు, యూనివర్స్ ఈజ్ ఏ థాట్ ఆఫ్ గాడ్ అన్నాడు.
1: Now Eddington again said, universe is a thought of God.
0: అందునే ఒక ఆధ్యాత్మిక మార్గం నందు సర్వము భగవత్ సంకల్పమే ఈ యొక్క సృష్టి అని ఉపనిషత్తు బోధిస్తూ వచ్చింది.
1: Now the Upanishads have the same thing to say in the spiritual parlance where we talk about what you see around you is a manifestation of the cosmic will.
0: కనుక మనం ఈనాడు కేవలం ఒక విధమైనటువంటి జ్ఞానమును క్రోడీకరింప చేసుకున్నంత మాత్రమున అది గొప్ప వివేకం కానేరదు.
1: Now today when you talk about gathering of knowledge, it does not confer on you the status of having understood
0: everything. దానిని ఏనాడు మనం ప్రాక్టికల్ లో మనం పెడతామో ఆనాడే దీని యొక్క ఉపయోగం ఉంటుంటుంది.
1: The day when you translate this into action, then you are certainly making the fullest use of it.
0: కేవలము అనేక విధములుగా ఈ యొక్క మ్యాటర్ విషయాన్ని ఎన్క్వైరీ దీని యొక్క దీంట్లో ఇన్ఫర్మేషన్ క్రోడీకరింప చేసుకుంటున్నామే కానీ ట్రాన్స్ఫర్మేషన్ కావటం లేదు.
1: Now this accumulation of knowledge pertaining to matter can at best be summed up as being collecting of information. It has nothing to do whatsoever with the transformation of the mind.
0: ఈనాడు కేవలము అనేక పరిశోధనలు ఎందు జరిపేటువంటి యొక్క వ్యక్తులు కూడాను కేవలము స్వార్థంలోనే తన యొక్క జీవితం వ్యక్తం చేస్తున్నారు.
1: It's the order of the day that even those who engage themselves in the pursuit, in the line of research,
0: ఆదర్శ పురుషులుగా నిరూపింపవలసినటువంటి యొక్క విద్యావంతులు తత్వవేత్తలు మహనీయులు జ్ఞానులు మేధావులు కూడాను ఈనాడు తమ యొక్క స్వార్థం యొక్క దృష్టి అంటే తమ జీవితమును గడుపుతూ వస్తున్నారు.
1: Are doing so from a purely selfish motive. This is something which is true of every individual, be he a scientist, an intellectual, or a man who's engaged in his chosen field of work.
0: కనుక ఈ మానవుని యందు ఈ స్వార్థం ఏనాడు తెజించునో ఆనాడే జగత్తు బాగుపడుతుంది.
1: So that day when man would try to remove himself from this selfishness in him,
0: ప్రపంచమునందున్నటువంటి సమస్త పదార్థములను కూడాను స్వప్రయోజన నిమిత్తమే ప్రేమిస్తున్నాడు కానీ పదార్థ నిమిత్తమై వ్యక్తి పదార్థములను ప్రేమించటలేదు.
1: That would herald the progress of mankind at large. Every day what man does is for his own selfish sake, for his own benefit, not for others.
0: ఒక వ్యక్తి కూడాను మరొక వ్యక్తిని ప్రేమించటానికి కూడాను స్వప్రయోజన నిమిత్తమై ప్రేమిస్తున్నాడు కానీ నిజంగా వ్యక్తి యొక్క ప్రేమ నిమిత్తమే ప్రేమించుటలేదు.
1: Not for others. Even if a person were to be loving somebody, he does so from his own selfish interest, not for the sake of love as such.
0: కనుక ఈ స్వార్థాన్ని మనం త్యజించాలి, అప్పుడే పరార్థం అనేది అర్థమవుతుంది.
1: So try and remove this selfishness from you, then you will understand that which is beyond you.
0: ఒక చిన్న ఉదాహరణ,
1: a small example.
0: వేదాంత పరిభాష యందు పంచభూతములు కూడాను పంచ పదార్థములు యందు ఇమిడి ఉంటున్నవి.
1: In the Vedantic parlance, the five elements have been given a place in five different substances.
0: ఈ పంచభూతములను యందే పంచ ప్రాణములు కూడాను చేరి ఉంటున్నవి.
1: And in these five, we talk about the pancha prana, the five pranas.
0: మొదటిది సూర్యుడు.
1: The first, the sun.
0: ఈ సూర్యుని యందు కేవలము ప్రాణశక్తి అధికంగా ఉంటుంది.
1: Now in this sun, we have got this life-giving force.
0: అనేక మంది సూర్యుని యొక్క తత్వము హైడ్రోజన్ హీలియం అనేటువంటి యొక్క వాయువుతో కూడినటువంటి యొక్క గోళము అని భావిస్తున్నారు.
1: Now there are many who look upon the sun as a mere gaseous mass of hydrogen and helium.
0: కనుక ఇది కేవలము వాళ్ల దృష్టికి ఒక విధమైన వాయుగుండము మాదిరి గోచరం అవుతుండాలి.
1: Now according to them, this sun is merely a gaseous mass.
0: కాదు కాదు, ఇది ప్రాణ ప్రతిష్ఠ యొక్క నిలయము.
1: But this is not the case. This is the very source of life.
0: కనుక ప్రాణవాయువు సూర్యుని నుండి కూడాను ఆవిర్భవిస్తుండాలి.
1: సో వాట్ యు కాల్ ద లైఫ్ గివింగ్ ఎయిర్ ఫర్ యూ ఇస్ ఆల్సో ఎమినేటింగ్ ఫ్రమ్ ద సన్.
0: భూమి నుండి అపాన వాయువు వస్తుంటుండాలి.
1: అండ్ ఫ్రమ్ ద ఎర్త్ యు హావ్ ద అపాన వాయువు.
0: ఇంకా ఆకాశం నుండి కూడాను సమాన వాయువు వస్తుంటుండాలి.
1: అండ్ ఫ్రమ్ ద స్కై యు హావ్ వాట్ ఇస్ కాల్డ్ ద సమాన వాయువు.
0: ఇంకా జలము లోపల వాన వాయువు ఉంటుండాలి.
1: And in water, you have what's called a vanavayu.
0: ఈ వ్యానవాయువు అనేటువంటిది చాలా ప్రధానమైనటువంటిది.
1: Now this one, the vyanavayu, is the most important thing.
0: అగ్నిలో ఉదానవాయువు వస్తుంటుండాలి.
1: And in agni, we talk of ఉదానవాయువు.
0: ప్రతి మానవుని యందు కూడాను ఈ దేహము లోపల 72 కోట్ల నాళములు ఉంటున్నాయి.
1: Now in every being, in this body, you have 72 crores of nerves.
0: ఈ 72 కోట్ల యొక్క నరములు యందు కూడాను ఈ వ్యానవాయువు సమానంగా సంచరిస్తూ ఉంటుండాలి.
1: And in these 72 crores of nerves, this vyanavayu tends to permeate freely.
0: ఇది ప్రకృతి యొక్క నైజం.
1: Now this is something pertaining to the secret of nature.
0: అయితే ఈ ప్రకృతి యొక్క నైజము సమత్వంగా ఏ భూతములు ఏ రీతిగా బ్యాలెన్స్డ్ గా ఉంటున్నప్పుడే ఈ జగత్తు సుక్షేమంగా ఉంటుంటాది.
1: This is how things are ordained in nature. You have a perfect balance prevailing amongst the different components.
0: ఈ అన్ని రకములైనటువంటి యొక్క భూతములు కూడాను ఒక విధమైనటువంటి బ్యాలెన్స్ లోనే ఉంటుండాలి.
1: ఈవెన్ దిస్ ఫైవ్ ఎలిమెంట్స్ హావ్ టు బి సో ఇన్ ఎ సర్టెన్ బ్యాలెన్స్.
0: అయితే ఈనాడు ఏమి జరుగుతుండాలి?
1: బట్ వాట్స్ హ్యాపెనింగ్ టుడే?
0: మనము చేసేటువంటి పరిశోధనల లోపల మన స్వార్థము, నా పేరు, నా యొక్క శక్తి, దీనినంతా లోకమునకు వ్యాప్తి గావించాలనేటువంటి ఉద్దేశంతో స్వార్థ లక్ష్యంతోనే చేస్తున్నాం, కానీ జగత్తు యొక్క క్షేమతత్వంతో చేయటం లేదు.
1: Researches that we are undertaking, we do so for the sake of my name, my fame, my power and the like, not for the sake of mankind at large.
0: ఏ విజ్ఞానవేత్త అయినప్పటికీ విశాలమైనటువంటి భావంతో దీనిని పరిశోధన తలిపినప్పుడు ఇది దేశ కళ్యాణం ఏర్పడుతుంది.
1: A scientist, if he were to be motivated by a feeling that what he does has to be done for the sake of all, certainly the country will achieve progress.
0: కానీ అధిక భాగంగా స్వార్థమునే ఎక్కువ ఉపయోగపెడుతున్నారు.
1: But increasingly he makes use of his own selfish interest.
0: తమ యొక్క అభివృద్ధి, తమ యొక్క పేరు ప్రతిష్టలకే ప్రాపులాడుతున్నారు.
1: He clamors for his own name and fame.
0: అందువలననే ఈ పంచభూతములు కూడాను బ్యాలెన్స్ తప్పిపోతుండాలి.
1: That's the reason why these five elements are also out of balance, tending to be out of balance.
0: ఈ యొక్క పంచభూతములతోనూ వీడు పోరాటం జరుపుతున్నారు సైంటిస్ట్.
1: Now the scientists are waging a war, as it were, with these five elements.
0: చెలగాటం ఆడుతున్నారు ఈ సైంటిస్ట్.
1: They are literally playing fire with these five elements.
0: తద్వారా ప్రపంచం యొక్క వాతావరణం అంతా కూడాను మార్పు చెందుతున్నది.
1: As a result, there is a change in the ecological balance of this world.
0: ఈ విధమైనటువంటి యొక్క అలజడి కానీ క్రూరత్వానికి కానీ మూల మార్గము ఈ పరిశోధనలే.
1: The present state of agitation, the present problems that are creating up these
0: ఈ పరిశోధనలు జనుల యొక్క క్షేమం నిమిత్తమై, లోక కళ్యాణ నిమిత్తమై దీనిని ప్రవేశపెడితే ఎంతైనా కూడాను అభివృద్ధి కాగలదు.
1: ఆర్ దీస్ అండర్టేకింగ్స్ నౌ ఇఫ్ దీస్ రీసెర్చెస్ అండ్ ఎక్స్పెరిమెంట్స్ వర్ టు బి డన్ సో దట్ ఎవ్రీబడి వుడ్ గెట్ బెనిఫిటెడ్ సర్టెన్లీ వి వుడ్ కమ్ టు గ్రేట్.
0: ఒక ఉదాహరణ,
1: హియర్ ఇస్ అ స్మాల్ ఎగ్జాంపుల్.
0: ఒక రష్యన్స్ అనుకోండి, లేక అమెరికన్స్ అనుకోండి, చైనీస్ అనుకోండి, వారు ఎంత బాంబులు చేశారంటే యావత్ ప్రపంచం అంతా కూడాను 10 టూర్లు భస్మం చేసేంత బాంబులు చేసి పెట్టుకున్నారట.
1: Now, talk of the Russians, talk of the Americans, or the Chinese for that matter. If you look at the nuclear arsenal that they have, in terms of the bombs that they have, you certainly have in them the power to destroy the world 10 times over.
0: ఇది ఎంత పిచ్చి మాట.
1: Now, how mad the whole state of affairs is.
0: ఒక్కతూరి వేస్తే ప్రపంచమంతా భస్మం అయిపోతుంది. ఇంకా 10 టూర్లు భస్మం చేయడానికి ప్రపంచం ఉంటే కదా.
1: You use your weapons once, the world gets destroyed. Now, you have capacity to destroy 10 times.
0: Kanuka ee matalanta kevalamu jagattunu bedirinchetuvante kaani idi sariyaina hrudaya matalu kaadu.
1: So these words that are being uttered now by them are threatening the very security of the world.
0: Idu kritikamaina chestundi melu mahetudaina cheyadu manchi cheyatamlo mana science ni abhirudhi cheyalu kaani chedda cheyatamlo kaadu manam abhirudhi chesukuntam.
1: An ant could possibly do you harm, but the Lord will never do so. In science certainly you try and do that which will be beneficial to you.
0: ఈనాడు అనేక రకమైనటువంటి యొక్క బాంబ్స్ అంతా కూడాను పసిఫిక్ మహాసముద్రం లోపల పరిశోధనలు జరుపుతున్నాయి.
1: Now you talk about bombs and the researches thereon and the Pacific Ocean.
0: తద్వారా ఈ జలము యొక్క మాలిన్యం ఎంత జరుగుతుందో యోచించడం లేదు.
1: As a result, you do not know how much of pollution is coming through in these ocean waters.
0: ఈ వాయు ద్వారా గడ్డి ఎంత విషపూరితమవుతుందో యోచించడం లేదు.
1: So also these harmful, the poisonous fumes which go. What discussion
0: ఈ గడ్డిని భుజించి పశువులు ఎన్ని విధమైనటువంటి విష పానీయమైనటువంటి యొక్క చీలమును ఇస్తుందో యోచించడం లేదు.
1: They are affecting the grass which is grazed by the cattle and which in turn has an effect on the milk that they yield.
0: ఈ చీలం వల్ల ఎన్ని రకమైనటువంటి జబ్బులు వ్యాపిస్తున్నాయో వాళ్ళు యోచించేయటం లేదు.
1: And this milk which is damaged thus, if taken, can lead to any number of
0: కనుక ఇన్ని రోగములకు ఇన్ని విధమైనటువంటి యొక్క వాతావరణం చెడిపోవడానికి మూల కారణం ఈ పరిశోధనలే.
1: So the cause for all the diseases or for the change in factors which has come through are these experiments.
0: ఈ పరిశోధనలు కూడాను ఒక హద్దు ఉంటుండాలి.
1: Now there must be a ceiling, a limit on these experiments.
0: కానీ హద్దు మీరినటువంటి పరిశోధనలు జరిగిపోతున్నాయి.
1: Anything beyond is what is being done.
0: పరిశోధనలు చాలా గొప్పగా ఉన్నాయి, పరిశీలనలు చిన్నగా ఉంటున్నాయి.
1: Experiments probably are any number and of great magnitude.
0: వీటి నిమిత్తమై తన స్వార్థంగా ఈ కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే బదులు లోక కళ్యాణ నిమిత్తమై దీన్నంతా వినియోగం చేస్తే ఎంత గొప్పగా ఉంటుంటాయి.
1: బట్ యువర్ సెన్స్ ఆఫ్ పర్సెప్షన్ ఆర్ అబ్జర్వేషన్ ఇస్ రాదర్ లిమిటెడ్ నౌ ద మనీ దట్ ఇస్ బీయింగ్ స్పెంట్ ఆన్ దీస్ ఇఫ్ ఇట్ ఓన్లీ ద థింగ్ వర్ టు బి డైవర్టెడ్
0: అయితే ఇట్టి విశాల హృదయము, ఈ పవిత్రమైన భావము, నిష్కల్మషమైనటువంటి యొక్క ప్రేమ అభివృద్ధి కావాలంటే ఒక్క ఆధ్యాత్మిక మార్గం నందు తప్ప అన్య మార్గం ఎందు లేదు.
1: ఫర్ పీస్ఫుల్ పర్పసెస్ ద వరల్డ్ వుడ్ బి ఎ బెటర్ ప్లేస్ టు లివ్ ఇన్. Now all your efforts should therefore be directed towards the well-being of man, and it's a spiritual path alone which gives you this confidence to pursue.
0: కనుక ఈ పంచభూతముల యొక్క పరిశోధనలు చాలా వరకు తగ్గించాలి.
1: Now the experimentation dealing with the five elements has to be on the reduce.
0: అప్పుడే ఈ వాతావరణము కూడాను మారుతుంది.
1: then the climate around you would also change for the better.
0: మనం తాగే నీరు కూడాను పరిశుద్ధమవుతుంది.
1: The water also would get purified, the drinking water.
0: ఇప్పుడు పంచభూతములు కూడాను అశుద్ధంగా మారిపోతున్నాయి.
1: At the moment the five elements are being defiled.
0: అందువలనే జగత్తుకు అనేక రకములైనటువంటి యొక్క కష్టములు ప్రాప్తిస్తున్నాయి.
1: That's why the world is coming to grief in a number of ways.
0: మహాభారత యుద్ధం జరిగి 5500 సంవత్సరాలైంది.
1: Now since the Mahabharata war was waged, a period of 5500 years.
0: కానీ భారతదేశం యొక్క చరిత్రను మనం పరిశీలన చేసినప్పుడు 15,000 యుద్ధములు ఈ 5500 సంవత్సరంలో జరుగుతున్నాయి.
1: But then when you look at the history of the country since that time, in these 5500 years at least 15,000 wars would have been waged.
0: ఇంకా ఎన్ని వార్లు జరుగుతుందో.
1: And you do not know how many more are to come.
0: కారణం ఏమిటి?
1: What's the reason?
0: మానసిక పరిణామం లేదు.
1: There is no transformation of the mind.
0: ఈ మానవుని యందు ఒక పశుత్వం అనేటువంటిది శేషించి ఉంటుండాలి.
1: There is this element of residue of animality in man.
0: కనుక మనలో ఉండినటువంటి పశుత్వం మనం దూరం చేసుకోవాలి.
1: So try and remove this animality.
0: ఈ పశుత్వము దూరం చేసుకోవడానికి ప్రేమ తత్వాన్ని పెంచుకోవాలి.
1: And for the sake of this try and develop love.
0: మనసు మారినప్పుడే సర్వము మారగలదు.
1: When the mind changes for the better, everything could change.
0: మనసును మార్చేటువంటి విధానం లేక ఎన్ని విధములైనటువంటి అభివృద్ధులు జరిపినప్పటికీ ఇది కేవలము ఒక విధమైనటువంటి ఒక నిరుపయోగమైనటువంటివి.
1: You have no means of transforming the mind. You talk of progressing in a number of other directions. It's meaningless.
0: కనుకనే మన ఏవ మనుష్యానాం కారణం బంధమోచ్యో. ప్రతి ఒక్క విషయమునకును మనస్సు చాలా అవసరం.
1: It has been rightly said that it's the mind which is responsible either for one's bondage or for one's liberation.
0: మనోమూలం మిదం జగత్తు సర్వము జగత్తంతా మనసుపైనే ఆధారపడి ఉంటుంది.
1: And the world as such rests on this, is pivoted on this mind.
0: కనుక మనస్సు అనేటువంటి దానిని మనం పరిశుద్ధం చేసుకున్నప్పుడే ఈ జగత్తే కాకుండా సర్వమును కూడా గుర్తించినటువంటి వారం అవుతాం.
1: So when you purify the mind, you certainly recognize the underlying truth of all that's around you.
0: కానీ seeing is science అంటున్నాం.
1: You talk of seeing is science.
0: కానీ ఇది అంత అర్థవంతంగా లేదు.
1: But this certainly does not convey the fullest meaning.
0: నా మనసు చాలా అశాంతిగా ఉంది అంటున్నాం.
1: Now you say that my mind is in a state of agitation.
0: మనసును చూడగలుగుతున్నావా?
1: But then are you able to see the mind?
0: కేవలం ఎక్స్పీరియన్స్ మాత్రమే.
1: It's only a case of experience.
0: I am very unhappy అంటారు.
1: Then you say I am very unhappy.
0: ఈ హ్యాపీ అనేది కానీ అన్హ్యాపీ అనేటువంటి కానీ మనం చూడగలుగుతున్నామా?
1: ఆర్ యూ ఏబుల్ టు సీ వాట్ యూ కాల్ ఇస్ హ్యాపీ అండ్ వాట్ ఇస్ అన్హ్యాపీ?
0: ఎంత నమ్ముతున్నాం మనం?
1: దెన్ హౌ ఆర్ యూ బిలీవింగ్ దిస్ స్టేట్?
0: ఇది ఎక్స్పీరియన్స్.
1: దిస్ ఇస్ ఫ్రమ్ ఎక్స్పీరియన్స్.
0: కనుకనే ఫెయిత్ అనేటువంటిది బియాండ్ రీజన్.
1: సో యూ టాక్ అబౌట్ ఫెయిత్ నౌ ఇన్ దిస్ కాంటెక్స్ట్ అండ్ ఫెయిత్ ఇస్ బియాండ్ రీజన్.
0: రీజన్ అనేటువంటిది లేదు.
1: ఫెయిత్ ఇస్ బియాండ్ రీజన్. ఇట్ హాస్ నో రీజన్ అట్ ఆల్.
0: కనుకనే మన నమ్మకం అనేటువంటి దానిని అభివృద్ధి పరచుకోవాలి.
1: సో ద ఫస్ట్ థింగ్ ఇస్ దట్ ట్రై అండ్ కల్టివేట్ దిస్ ఎలిమెంట్ ఆఫ్ ఫెయిత్ ఇన్ యు.
0: న్యూటన్ అనేటువంటి వాడు పరిశోధనల సర్పక మునుపు జగత్తుకు ఒక అట్రాక్షన్ పవర్ ఉంటుండాలి.
1: నౌ బిఫోర్ న్యూటన్ స్టార్టెడ్ హిస్ రీసెర్చెస్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ గ్రావిటేషన్ సర్టెన్లీ దిస్ ఫోర్స్ ఆఫ్ గ్రావిటేషన్ టు ద ఎర్త్ వాస్ ప్రెసెంట్.
0: అతను పరిశోధనలు సరిపిన తర్వాత ఈ భూమికి ఆకర్షణ శక్తి ఉందని నిర్ణయం చేశాడు.
1: ఆఫ్టర్ హీ హాడ్ కంక్లూడెడ్ హిస్ రీసెర్చెస్ ద ఫైండింగ్ హీ సెడ్ ద ఎర్త్ హాస్ గాట్ ద కెపాసిటీ టు అట్రాక్ట్.
0: కానీ అంతకు పూర్వం దీనికి ఆకర్షణ శక్తి లేదా?
1: But then does it mean that the earth did not have this power of attraction?
0: Undi kaani tanaku kanapadaledu.
1: It did have all right, but it was not seen, observed by anybody.
0: Kanapadaka puramu ledani cheppadaniki veelu avutunda?
1: Can you say that it did not exist because you did not see till then?
0: Ee naadu scientist parishodhanalu chestunnappudu mundu em untundado tanaku em teliyadu.
1: Now today when the scientists are undertaking a project research, they do not know what's coming their way.
0: Ee naadu manam nirnayinchinatundi oka parishodhamu ninnadi dinamu adi kottaviga untuntari.
1: And today what you have decided upon yourself at one point of time could be new.
0: Kanukane manaku telinaatundi enniyo untundali jagattulo.
1: So in this manner you find that there are any number of things the knowledge of which you do not have.
0: Kevalam telisinaatundi konchi daanini maatrame manam aadharam chesukoni inta miti miri povataniki garvinchadaniki e maatram aadharam ledhu.
1: We go merely by what little we know. We get puffed up by a sense of ego and arrogance.
0: Manavuni yendu yenaadu swarthamu ee ahankaramu yenaadu nirmoolamavuno aanaade jagat baagupadutundi.
1: When man can remove himself from these two traits in him, the sense of ego and selfishness,
0: ee poorthi meeru chuchinappudu idi oka kachchi pani meeru cheppagalaru.
1: That will be the day of progress for mankind. Now when you see this piece of cloth as a whole, you'll decide it's a handkerchief.
0: కానీ ఇదంతా లోపల పెట్టుకుని ఇది ఏమిటి అని చెప్తే మీరు ఏమేమి చెప్పగలరు?
1: బట్ దెన్ ద హోల్ థింగ్ ఇస్ షీల్డెడ్ ఫ్రమ్ వ్యూ, జస్ట్ ఎ టైనీ వీ బిట్ ఇస్ షోన్. వాట్ కెన్ యూ డిసైడ్ నౌ?
0: కనుక ఈనాడు సైంటిస్టులు కనిపెట్టినటువంటిది ఇంత మాత్రమే.
1: నౌ టుడే వాట్ ద సైంటిస్ట్ హావ్ ఫౌండ్ ఈజ్ దట్ వీ బిట్ ఆఫ్ ఎ థింగ్ జటింగ్
0: అవుట్. ఇంత మాత్రం ఉండాలి వాళ్ళు చూడవలసినటువంటిది.
1: దేర్ ఇస్ సో మచ్ మోర్ టు ఇట్ విచ్ దే హావ్ యెట్ టు సీ.
0: కనుక మనం నిత్యము పరిశోధనలు చేస్తూ చేస్తూ చేస్తూ పోయే కొలది ఇంకా దానికంటే అధికమైనటువంటి మనం తెలియనటువంటివి గుర్తింపబడుతున్నాయే కానీ తెలుసుకుందామనేటువంటిది ఏనాటికి నిర్ణయం కాదు.
1: సో డే బై డే యాజ్ యూ కీప్ ఎక్స్పెరిమెంటింగ్ అండ్ అబ్జర్వింగ్ ద కంక్లూజన్ దట్ యు డ్రా ఇస్ There are many more things to be known than what have been known.
0: కనుక మానవునికి కలిగినటువంటి యొక్క పరిమితిలో ఉన్నటువంటి విద్య బుద్ధి యొక్క ప్రమాణం చేత భగవంతుని కొలచడానికి సాధ్యం కాదు.
1: So man confined as he is to this mere knowledge pertaining to his vidya and buddhi can never hope to comprehend God, which is
0: భగవంతుని కొలచడానికి ఇవి కాదు మట్టములు.
1: He cannot measure or gauge God through these faculties of his.
0: ఇతను అనేక విధములైనటువంటి యొక్క తత్వంతో ఉంటుండేటువంటిది.
1: Now he is something which is so very diverse and vast.
0: కనుక మానవత్వంలో విశాలమైనటువంటి హృదయం ఈనాడు పెరగాలి.
1: So today the need of the day is a broad vision.
0: కొత్త విద్య కాదు మనం ఈనాడు కోరవలసినటువంటిది.
1: We don't need to have a new form of
0: కొత్త సంస్థను కాదు మనం కోరవలసినటువంటిది.
1: Nor a set of new organization.
0: కొత్త విధానము కాదు మనం కోరవలసినటువంటిది.
1: Nor a new format or a new way.
0: పరిశుద్ధమైనటువంటి హృదయం కలిగినటువంటి స్త్రీ పురుషులు అవసరం ఈనాడు.
1: What we need is men and women of a pure unsullied heart.
0: కనుక ఈనాడు హృదయ పరిశుద్ధత చాలా అవసరం.
1: So cleanliness of purity of the heart is necessary today.
0: ఇది ఏనాడు మనకు పరిశుద్ధమవుతుందంటే స్వార్థము అహంకారము ఈ రెండు ఏనాడు నిర్మూలన చేస్తామో ఆనాడే పరిశుద్ధమవుతుంది.
1: When can this be possible? The day when you have no trace of selfishness or ego in you.
0: ఇదికి ప్రేమను పెంచాలి.
1: For this you must develop and cultivate love.
0: ఒక్కొక్క పదార్థమును పరిశుద్ధం చేయడానికి ఒక్కొక్క వస్తువు ఉంటుంటాయి.
1: Now in order to purify a particular thing there is a certain method for it, a certain thing necessary.
0: హృదయాన్ని పరిశుద్ధం చేసేటువంటి పదార్థం ఏమిటి?
1: Now what is it that will help you to purify or cleanse your heart?
0: ఇది ప్రేమ.
1: That medium is love.
0: ఈ నిర్మలమైనటువంటి ప్రేమ ఏనాడు మనయందు పెరుగుతుందో ఆనాడే మానవులందరూ కూడాను ఏకత్వంగా ఉంటారు.
1: When you have pure unsullied love sprouting and springing in you, that will be the day when all individuals will come together.
0: దేశంలో 70 కోట్ల మంది ప్రజలు ఉంటున్నారు.
1: In this country of Bharat there are 70 crores of people living.
0: కానీ ఒకరికొకరికి ఎట్టి సంబంధము లేదు.
1: But there is no link between one and another.
0: భారతదేశమునందు పుట్టి భారతీయులం అనేటువంటి యొక్క పేరును పెట్టుకుని భారత పుత్రులమని కూడా చెప్పుకుంటూ కేవలము ఇతర దేశములను ఆశిస్తున్నారే కాని ఒక భారతదేశం యొక్క విశ్వాసం వారిలో దృఢంగా ఉండటం లేదు.
1: Born in India, brought up in India and saying that he belongs to India, he really has no feeling for the country as such. He looks beyond the shores.
0: తన తల్లిని మాత్రం తాను వదలి పరులను తల్లి అని విశ్వసించడం ఎంతకాలం జరుగుతుంది?
1: యూ డెసర్ట్ యువర్ మదర్, లుక్ అపాన్ సంబడి ఎల్స్ యువర్ మదర్ అండ్ బిలీవ్ ఇట్ సో. హౌ లాంగ్ విల్ దిస్ లాస్ట్?
0: కనుక ఈనాటి విద్యార్థులు ఎందుకని, ఈనాటి యొక్క విద్యా అధికారులు ఎందుకని దేశం యొక్క అభివృద్ధిని కోరేటువంటి ఉత్తమ భావం పెంచుకునేటువంటి యొక్క వ్యక్తులుగా తయారు కావాలి.
1: సో టుడే స్టూడెంట్స్ ఆర్ ఆఫీషియల్స్ కనెక్టెడ్ విత్ ద ఫీల్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆర్ దోస్ హు ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ఇట్ షుడ్ హ్యావ్ దిస్ యాజ్ ఎ బేసిస్, ద బ్రాడ్ విజన్, దట్ ఇస్ వాట్ ఇస్ కాల్డ్ ఫర్.
0: కనుక ఈ ఏకత్వాన్ని పెంచుకునేటువంటి యొక్క ప్రేమతత్వాన్ని పెంచుకోవటమే నిజమైనటువంటి భక్తి.
1: సో దిస్ సింగిల్ పాయింట్ షుడ్ అటెన్షన్ డైవర్టెడ్ టువర్డ్స్ డెవలపింగ్ వన్స్ లవ్ ఈజ్ నెససరీ అండ్ దట్ ఈస్ భక్తి.
0: ఈ ప్రేమతత్వం నుండి సర్వస్వం కూడా ఇవిడి ఉంటుండాలి.
1: అండ్ ఇన్ దిస్ మీడియం ఆఫ్ లవ్ ఎవ్రీథింగ్ కుడ్ బి సింథసైజ్డ్.
0: లౌకికంగా ఈ వైజ్ఞానిక శాస్త్రం మనకు అవసరమే.
1: In a worldly context, what you have achieved in the fields of science and technology is absolutely necessary, no doubt.
0: ఇహమును సింగిం పై హేమతారక విద్య పరమును సింగిం పై బ్రహ్మ విద్య మానస శాంతి దేహం యొక్క కంఫర్ట్ ఈ రెండు మనకు అవసరం.
1: Now you certainly do need two things, the peace of mind and the bodily comfort.
0: కానీ దేహం యొక్క అనుకూలత అంత ప్రధానం కాదు.
1: But between the two, the comfort of the body is not that necessary.
0: దేహం ఒక్క కార్ట్ వంటిది.
1: The body is like the cart.
0: మనసు అనేటువంటిది గుర్రం వంటిది.
1: The mind is like the horse.
0: గుర్రమును ముందు పెట్టి కార్ట్ వెనకలు పెట్టినప్పుడే ప్రయాణం చక్కగా జరుగుతుంది.
1: You have the horse in the front and the cart in the rear, then you can have a safe journey.
0: కానీ ఈనాడు విజ్ఞానం పెరుగుకొలది బండి ముందు హార్స్ వెనుక పెట్టున్నారు.
1: But today with the increase in knowledge around you, you have put the cart before the horse.
0: మానసిక శాంతి అనేటువంటిది లేకపోయినప్పటికీ దేహం యొక్క అనుకూలత అధికం కావాలని మనం కోరుతున్నాం.
1: So you don't have the peace of mind, you talk about the bodily comfort as if that's the need of the day.
0: పెద్ద పెద్ద భవనాలు కడుతున్నాం.
1: You do build mansions.
0: Air conditioners పెడుతున్నాం.
1: Talk of air conditioned comfort.
0: Dunlop sofas, Dunlop beds అంతా వేస్తున్నాం.
1: Want to rest and recline on Dunlop sofas and beds.
0: కానీ మానసిక శాంతి లేదు.
1: But you have no mental peace.
0: ఇదికి ఎక్కడ సుఖం ఇస్తాంది? బాడీ కూల్ అవుతాంది, మైండ్ హీట్ అవుతాంది.
1: Now this is a case where the body is certainly getting cool, but the mind is getting heated up.
0: Kanuka ee naadu manam koravalsindi emiti manasika shanti unte aranyamulo untunne gaane aanandanni anubhavistam.
1: So what is that you look for today? If you want to secure mental peace, even by living in a jungle or a forest, you could get it.
0: Kanuka manaku motta motta manashanti undinappude manavattam raanistundi.
1: So when you have this peace of mind, certainly you can come out with what's really in you.
0: మానసిక శాంతి లేనిటువంటి వాడికి సుఖం ఏ నాటికి కూడా లభించదు.
1: వన్ హూ డజంట్ హ్యావ్ దిస్ పీస్ ఆఫ్ మైండ్ కెన్ నెవర్ ఎక్స్పీరియన్స్ ఎనీ కంఫర్ట్. దీనిని
0: వేదాంతం చెప్పింది, అశాంతస్య కుతౌ సుఖం అని. అశాంతి కలిగినటువంటి వాడికి సుఖం దిక్కదు.
1: This is what the Vedanta has said. One who has lack of peace can never have peace.
0: కనుక మానసిక శాంతి కేవలము ఒక ప్రేమ ద్వారానే మనకు లభిస్తుంది.
1: One who has lack of peace can never have comfort.
0: ఈ మానసిక శాంతిని అభివృద్ధి పరచడానికి తగినటువంటి ఒక వైజ్ఞానాన్ని ఈనాడు మనం అభివృద్ధి చేసుకోవాలి.
1: Peace of mind could be obtained through the medium of love, and this is what all your efforts should be.
0: ఎంత సేపు చూచినా మనము పరిశోధన పరిశోధన పరిశోధన పరిశోధన.
1: You talk of observation, you talk of experimentation in an endless way.
0: ఈ పరిశోధనలు జీవితమంతా జరిగితే దీనిని ప్రజలకు అందించేది ఎప్పుడు?
1: Now you keep spending all your lives in this. When can you offer the benefits of it to the world?
0: ఒక సైంటిస్ట్ కూడాను కేవలం నీటిపైన తైల పుట్టు మాదిరి ఏకాగ్రంగా ఉండరాదు.
1: Now a scientist can never hope to be like an isolated drop of oil on a water surface.
0: ఈ సైంటిస్ట్ కు కేవలం పారిశ్రామికులు కూడాను కొంతవరకు సన్నిహిత సంబంధం ఉంటుండాలి.
1: Along with the scientist, you must have the component in the form of industrial life.
0: కనుక ఈ పారిశ్రామిక వ్యక్తులతో సైంటిస్ట్ ఏకమైనప్పుడే యంత్ర రూపకంగా బయలుదేరుతుంది.
1: So when you have both of them coming together, you have your machinery coming through.
0: ఈ యంత్రములు అభివృద్ధి చేసినప్పుడు జగత్ సుక్షేమంగా ఉంటుంది.
1: And when you have machinery, then the world can enjoy comfort.
0: ఐన్స్టీన్ చెప్పేటువంటి వాడు, నా పరిశోధనలకు ఒక పేపరు, ఒక పెన్సిల్, ఒక వేస్ట్ పేపర్ బాస్కెట్ కావాలన్నాడు.
1: Einstein often used to say, for my researches and experiments, all I need is a piece of paper, a pencil and a waste paper basket.
0: పరిశోధనలు ఇంత సులభంగా జరిగిపోయేటువంటి పరిశోధనలకు ఈనాడు లైబ్రరీలో చూస్తే కోట్లకు కోట్లకు కోట్లకు యంత్రాలంతా తెచ్చి పెడుతున్నారు.
1: This is simplicity at its best, not asking for anything beyond. And today you have expenditure running into crores for your experiments in the lab.
0: సెన్సెస్కు మనం బానిసలు కారాదు.
1: We should never become slaves to the senses.
0: మన యొక్క స్వాధీనంలో వాటిని ఉంచుకోవాలి.
1: The senses should be in our hold.
0: కానీ ఈనాడు సైన్స్ చూస్తే పైకి పోతుండది, సెన్స్ చూస్తే లోపలికి వస్తుంది.
1: బట్ టుడే యు ఫైండ్ ద సైన్స్ అస్ సచ్ ఇస్ సోరింగ్ అప్వర్డ్స్ బట్ ద సెన్సెస్ అస్ సచ్ కమింగ్ డౌన్.
0: ఈ సెన్సెస్ ని కూడా పైకి పంపినప్పుడే విశాలమైనటువంటి దృష్టి మనకు ఏర్పడుతుంది.
1: వెన్ యూ మేక్ ఎ ఎఫర్ట్ టు సీ ద సెన్సెస్ ఆల్సో కమ్ అప్, దెన్ యూ కెన్ సీ ద వరల్డ్ ఇన్ ఇట్స్ టోటల్ కాంప్రహెన్షన్.
0: కనుక మనం సమాజం ఏ గతి పెట్టుతుండాలి, మన యొక్క జనులు ఏ విధమైన స్థితిలో ఉంటున్నారు, ప్రపంచం ఏ విధమైన బాధలకు గురి అవుతుండాలి అని ప్రపంచం విషయాన్ని పట్టించుకునేటువంటి వారే లేరు.
1: వాట్ ఇస్ ద స్టేట్ ఆఫ్ సొసైటీ, వాట్స్ ద ప్లైట్ ఆఫ్ ఎన్ ఇండివిజువల్ అండ్ వాట్ ఇస్ ది పాత్ విత్ ద వరల్డ్ ఇస్ టేకింగ్, హూస్ ఆస్కింగ్ సచ్ క్వశ్చన్స్.
0: కేవలం నేరవ మైండ్ లోపల, సంకుచితమైన భావం లోపల తన యొక్క అభివృద్ధి, తన యొక్క పరిశోధన, తన యొక్క నిర్ణయం లోపలనే తాను అంత్యమైపోతున్నాడు.
1: నోబడీ ఇస్. Every individual is engaged in a pursuit dealing with his own singular personality.
0: కనుక ఈనాటి సైంటిస్టులంత ఏం చేయాలంటే సమాజం యొక్క క్షేమాన్ని కోరడానికి వాళ్ళు ముందుకు రావాలి.
1: Today's scientists should come forward to try and do benefit to the society.
0: ప్రజల యొక్క దుఃఖాన్ని, ప్రజల యొక్క కష్టాన్ని నిర్మూలన చేయడానికి వాళ్ళు ప్రయత్నించాలి.
1: They must make an effort to alleviate the suffering of people at large.
0: నిజంగా సైంటిస్టులు చేయాలంటే ఎంతైనా మంచి పనులు చేయొచ్చు.
1: If only they were to take it upon themselves, the scientists could achieve wonders.
0: ఇది నిజమైనటువంటి యొక్క ఆధ్యాత్మికం.
1: This is true spirituality.
0: లోక సమస్త సుఖినో భవంతు, సర్వుల యొక్క క్షేమమే నా యొక్క క్షేమం.
1: The welfare and well-being of all is certainly my own well-being.
0: అంతేకాని నేను, నా కుటుంబము, నా బంధువులు మాత్రమే అభివృద్ధి రావాలనేటువంటి యొక్క ఈ సంకుచితమైన భావం ఉండకూడదు.
1: My people, my kith and kin, and I should come up. This is a very narrow outlook.
0: అందరూ ఒక విధమైనటువంటి యొక్క ఏకత్వంగా ఉండేటువంటి యొక్క జీవిత తత్వాన్ని గడపాలి.
1: All should get the same type of life to lead.
0: కనుక అందరి యందు ఒక్క దైవత్వం ఉండాలనేటువంటిది ఈ ఆధ్యాత్మికంలోనే నిరూపిస్తుంది.
1: It is ఆధ్యాత్మిక, the spiritual domain which proves beyond doubt the point that in all individuals
0: resides
1: the one and the only one. The one manifests as the many.
0: ఈ దివ్యమైనటువంటి భావము ఏనాడు వ్యక్తి యందు అభివృద్ధి అవుతుందో అది నిజమైనటువంటి ఒక సైన్స్.
1: This glorious divine feeling, when it's born in you, then certainly you can talk about triumph of science.
0: కేవలం knowledge ని develop చేసినంత మాత్రమే ప్రయోజనం లేదు.
1: Merely a furtherance of knowledge is of no use.
0: ఈ knowledge today and tomorrow knowledge, day after tomorrow allergy.
1: What you call knowledge is today and tomorrow, day after tomorrow that becomes allergy.
0: Practical no లేనటువంటి ఒక knowledge ప్రయోజనం ఏమిటి? Useless.
1: That knowledge which cannot be transferred into practice is useless.
0: What's knowledge without action is useless. Knowledge. Action without knowledge is foolishness.
1: Knowledge without action is useless. Action without knowledge is foolishness.
0: కనుక మనం అన్నింటిని కూడా క్రియారూపంలో మనం నిరూపించాలి.
1: So what you have learned, try and show it in practice.
0: మనం ఎక్కడ పరిశోధనలు చేశామో అవన్నీ పుస్తకంలోకి ఎక్కిస్తున్నారు. మస్తకము పుస్తకము రెండు ఒకటైపోతున్నాయి.
1: All that you have learned, you are pushing it into the pages of the book. What's in the book comes into the mind. There is a link between the mind and the book now, nothing more than that.
0: దానిని సమాజంలో ఎంతవరకు ఉపయోగపడుతుంది?
1: How much of it is being thrown up in the society?
0: లేదు. ఇది ఏమాత్రం కూడా లేదు.
1: నాట్ అన్ అయోచ ఆఫ్ ఇట్.
0: కనుక దీనిని మనము సమాజంలో ప్రవేశపెట్టి దీన్ని సరైన రీతిగా మన సోదర మానవులకంతా కూడా అనుకూలంగా చేస్తూ రావాలి.
1: సో ట్రై అండ్ యూజ్ ఇట్ ఫర్ ద బ్రదర్స్. ఆఫ్టర్ ఆల్ ఎవ్రీబడి అరౌండ్ యూ ఈజ్ యువర్ ఓన్ బ్రదర్.
0: ప్రేమ స్వరూపులారా, ముఖ్యంగా విజ్ఞాన శాస్త్రము భగవత్ తత్వము రెండు కూడా భిన్నమైనటువంటివి కాదు.
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్. What you must understand is what you call science, what you call spirituality, or that dealing with God.
0: ఈ రెండు కూడాను ఒక్కటి.
1: They are not two disparate or different entities. The two are essentially one.
0: ఇది ఒక్కటి. ఏమిటిది?
1: Now this is, what is this? A piece of cloth.
0: ఇది cloth కాదు, bundle of thread.
1: This is not a piece of cloth, it's a bundle of thread.
0: కానీ threads కాదు, cotton.
1: It's not threads again, it's cotton.
0: Cotton, thread, cloth, మూడు ఒక్కటే.
1: It's not threads, it's cotton. So cotton, thread and cloth are all the same.
0: లౌకికం, భౌతికం, ఆధ్యాత్మిక మూడు ఒక్కటే.
1: సో హియర్ యూ హ్యావ్ లౌకిక, భౌతిక అండ్ ఆధ్యాత్మిక ఆల్ ద
0: సేమ్. యు ఆర్ నాట్ వన్ పర్సన్ బట్ త్రీ.
1: యు ఆర్ నాట్ వన్ పర్సన్ బట్ త్రీ.
0: ది వన్ యూ థింక్ యు ఆర్, ది వన్ అదర్స్ థింక్ యు ఆర్, ది వన్ యూ రియలీ ఆర్.
1: ద ఫస్ట్ ద వన్ యూ థింక్ యు ఆర్, ద సెకండ్ ద వన్ అదర్స్ థింక్ యు ఆర్, అండ్ ద థర్డ్ వాట్ యూ రియలీ ఆర్.
0: కనుకని వర్క్, వర్షిప్ అండ్ విజ్డమ్, ఈ మూడింటిని ఏకం చేయాలి.
1: సో యూ టాక్ అబౌట్ ద సింథసిస్, వర్క్, వర్షిప్ అండ్ విజ్డమ్ ఇన్ దిస్
0: వర్క్. చేతులతో మనం పని చేయాలి.
1: వి టాక్ ఆఫ్ వర్క్ త్రూ ద మీడియం ఆఫ్ హ్యాండ్.
0: వర్షిప్ నీవు మనస్సుతో చింతించాలి.
1: టాక్ ఆఫ్ వర్షిప్ ద మీడియం ఆఫ్ హార్ట్.
0: విజ్డమ్ బుద్ధితో విచారణ చేయాలి.
1: అండ్ యూ టాక్ ఆఫ్ విజ్డమ్ ద ఇంటెలెక్ట్ కమ్స్.
0: ఈ బుద్ధితో విచారణ చేయటమే జ్ఞానము.
1: వాట్ యూ ట్రై టు దిస్ ప్రాసెస్ ఆఫ్ ఇన్క్వైరీ త్రూ ద మీడియం ఆఫ్ ఇంటెలెక్ట్ ఈస్ జ్ఞానం.
0: పవిత్రమైనటువంటి హృదయాన్ని చేరి ఉండటమే భక్తి.
1: అండ్ వే యూ హ్యావ్ ఎ ప్యూర్ హార్ట్ దట్ ఈస్ భక్తి.
0: ఉపకారమైనటువంటి కార్యములు చేయటమే కర్మ.
1: And doing beneficial acts is karma.
0: Kalukane, work, worship and wisdom is the three W's you kavali.
1: So you have here the three things, work, worship and wisdom, the three W's, that's what you must become.
0: Idi ye nijamainatvanti yokka manavatvaniki taginatvanti uttama margam.
1: This is the true hallmark of man's greatness or his great, the path that he must take.
0: నిజంగా మన హృదయం యొక్క పరిశీలితను మనం ఏమాత్రము చూడటం లేదు.
1: బట్ టుడే వి రియల్లీ నాట్ కన్సర్న్ అబౌట్ ద వెల్ఫేర్ ఆఫ్ ద హార్ట్ ఆర్ ద ప్యూరిఫికేషన్ ఆఫ్ ఇట్.
0: ఈ పరిశుద్ధమైనటువంటి యొక్క విషయాన్ని మనం చూసుకుంటూ రావాలి.
1: యు మస్ట్ ట్రై అండ్ ప్రొటెక్ట్ అండ్ సేఫ్ గార్డ్ ద ప్యూరిటీ ఆఫ్ ద హార్ట్.
0: ప్రపంచంలో ఒక విధమైనటువంటి ఉపకారమును కానీ అపకారమును కానీ ఏక మనసే ఆధారం.
1: Now either for good to the society at large or for the bad, it's the mind
0: which is responsible. Either
1: for weakness or for strength, it's the mind again which is the cause.
0: కనుకనే బలవంతుడైనటువంటి వాడు అనేక విధమైనటువంటి యొక్క పరిశోధన చేస్తాడు.
1: ఏ పవర్ఫుల్ పర్సన్ టెన్స్ టు టేక్ అప్ ఎనీ నెంబర్ ఆఫ్.
0: బలమైన మనసు కలిగినటువంటి వాడు ఎయిర్ప్లేన్ అంతా తయారు చేస్తుంటాడు.
1: ఎనీ నెంబర్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్. నౌ వన్ ఫర్ ఎగ్జాంపుల్ హీ టాక్స్ అబౌట్ డెవలపింగ్ ద ఎయిర్ప్లేన్స్.
0: బలహీనమైన మనసు కలిగినటువంటి వాడు పారాచూట్ తయారు చేస్తాడు.
1: ద వన్ ఎండోర్డ్ విత్ ద స్ట్రాంగ్ మైండ్ టాక్స్ ఆఫ్ డెవలపింగ్ ద ఎయిర్ప్లేన్. ద వన్ విచ్ హస్ గాట్ ఎ వీక్ మైండ్ టాక్స్ అబౌట్ ద పారాచూట్ and develop it.
0: ఈ పారాచూట్ కూడాను మనకు ఉపయోగమే, ఎయిర్ప్లేన్ లు ఉపయోగమే.
1: Now when you look closer, you do need the parachute as you need the aeroplane.
0: ఈ మంచి చెడ్డలు రెండు కూడాను సమాజమునకు ఉపయోగంగానే వస్తున్నాయి.
1: So both these two things are necessary for man for your day to day life.
0: కనుకనే మనము నమ్మకం అనేటువంటి దాన్ని బలంగా మనం పెట్టుకోవాలి.
1: సో ది ఫస్ట్ థింగ్ ఈస్ ఫెయిత్ ఆఫ్ బిలీఫ్ యాజ్ యువర్ స్ట్రెంగ్త్.
0: మన ఫెయిత్ అనేటువంటిది ఏమాత్రము రీజన్ చూడకూడదు.
1: ద ఫెయిత్ షుడ్ సీ నో రీజన్ వాట్ సెవర్.
0: ఎందుకంటే ఇది అతీతమైన యొక్క తత్వం.
1: బికాస్ ఇట్స్ బియాండ్ రీజన్.
0: నీ ఫెయిత్ తోనే నీ కర్మలంతా కూడా సంసిద్ధమవుతాయి.
1: ఇట్ ఇస్ త్రూ యువర్ ఫెయిత్ దట్ యు డూ యువర్ కర్మ.
0: లేకపోతే మన చర్మ కూడా నివసించడానికి
1: ఎలిమెంట్ ఆఫ్ ఫెయిత్ యూ కెనాట్ లివ్ ఈవెన్ ఫర్ ఎ సెకండ్.
0: కనుకని ఈ ఫెయిత్ అనేటువంటి మన చేతిలో పెట్టుకున్నప్పుడు ఎంత వరకు అయినా మనం సాధించవచ్చు.
1: ఆన్ విత్ దిస్ వెపన్ ఆఫ్ ఫెయిత్ యూ కెన్ అచీవ్ ఎనీ సక్సెస్.
0: కానీ సైంటిస్ట్ చెప్తారు ఇది మూఢ నమ్మకము అంటారు.
1: సైంటిస్ట్ డిక్రై దిస్ టెండెన్సీ అండ్ సే దిస్ ఇస్ ఎ బ్లైండ్ బిలీఫ్.
0: ఇది అర్థం కాని మాటలు.
1: దిస్ ఇస్ అబ్సల్యూట్లీ నో
0: మీనింగ్. నమ్మకం ఒక్కటే ఉండేది. మూఢ నమ్మకం ఒకటి, మంచి నమ్మకం అంటే రెండు లేదు.
1: This is meaningless. What you talk of faith or belief is just one. Not you can't have two types of faith. One
0: is vicharana cheyakunda nirmala manastho nammakame oka moodha manasu antunnaru veellu.
1: You can't say that there's two types of faith, foolish and that which is not foolish. When you talk
0: idi anavasaramainatundi oka vicharana kalipi confusion ayipoyi kattagalapudu fuse pogottukotame nammakam antunnaru.
1: Now what you mean by this faith or belief is you keep looking at so many things and in the process you get confused, you lose your fuse itself.
0: Kanuka manam ee naadu హృదయపూర్వకమైనటువంటి ప్రేమతో అందరినీ మనం నమ్మాలి.
1: సో ట్రై అండ్ బిలీవ్ ఇన్ ఎవ్రీబడీ త్రూ దిస్ మీడియం ఆఫ్ హార్ట్.
0: ఎవరిని మనం విమర్శించకూడదు.
1: డోంట్ క్రిటిసైజ్ ఆర్ రిడిక్యూల్ ఎనీవన్.
0: కారణం ఏమనగా నీలో దోషం లేనప్పుడు నీ పరులను ఒక నిందించడానికి అధికారం ఉంటుంది.
1: Now when you have no fault in you, you have the right to criticize others.
0: Manalo ye naadu ye nimishamlo ekkadi ye vidhamaina patti dosham erpadutundo.
1: But you never know at what time, at what point of time and when you have these faults in you.
0: Sarvulanu preminchetuvanti oka tattvanni manam penchukovali.
1: Try and develop that nature where you can love everyone.
0: ఈ ప్రేమతో ఎంతైనా మనం సాధించుకోవచ్చు.
1: అండ్ త్రూ దిస్ లవ్ యూ కెన్ అచీవ్ ఎనీథింగ్.
0: ఒకవైపున మ్యాటరు, మరొక వైపున ఎనర్జీ, ఈ రెండింటినీ చేర్చేటువంటి విధానం చూడాలి.
1: ఆన్ ద వన్ హ్యాండ్ మ్యాటర్, ఆన్ ద అదర్ ఎనర్జీ. ట్రై టు సింథసైజ్ దీస్ టూ అట్ సమ్ పాయింట్.
0: కనుక
1: దట్ పార్ట్
0: మనము ఈ నిజమైనటువంటి తత్వంలో లౌకికమైనటువంటి ఒక సైన్స్ కును ఆధ్యాత్మికమైనటువంటి ఒక స్పిరిచువల్ కు సన్నిహిత సంబంధం చేయాలి.
1: సో వాట్ యు మస్ట్ ట్రై టు ఎండెవర్ ఇస్ try and link, bridge the gap between the worldly and the adhyatmika.
0: Aithe ee naadu manam veru veru chestunnam
1: science and spirituality, but today we are dividing the two. We are dividing the two. This is not the correct thing to do.
0: Ekoham bahusyam, ekam nunchi anekam ayipoyutundari.
1: From the one have come the many.
0: Idi sareyindi kaadu.
1: Now what you are trying to do, providing this division,
0: anekam nunchi ekam chestu raavali.
1: Now when you say from the one has come the many, it's not correct. From the many you must come to the one.
0: Oka vruchamulo aneka pushpalu kanipistuntai.
1: In a single tree you have flowers of any number.
0: Aneka phalamulu kanipistuntai.
1: Any number of fruits.
0: Aneka branches unta untuntai.
1: Any number of branches.
0: Aneka roots unta untai.
1: Any number of roots.
0: Kani ee leaves unta untuntai.
1: And also any number of leaves.
0: Ee leaves, fruits, flowers, ee roots, ee branches anni cheri oka vittaram nunchi vastunnai.
1: All these leaves, the branches, the fruit, the flowers, all of them have sprouted and come from one single seed.
0: Dini bijam mam sarva bhutanam anindi Bhagavad Gita.
1: This is what the Bhagavad Gita has said. The seed is one and what you have are many.
0: Kanuka bhagavantude deeniki vittanam.
1: Now God is the seed.
0: Vishwame deeniki pedda vruchamu.
1: This creation is a huge big tree.
0: Ee vishwamlo vachinatvanti yokka ee yokka flowers e mana yokka thoughts.
1: And in this tree you have flowers, our thoughts.
0: నిజంగా మనం చేసినటువంటి ఉపకారమే దీనికి ఉన్నటువంటి ఫలములు.
1: అండ్ ద గుడ్ దట్ యు డు ఆర్ ది ఫ్రూట్.
0: మన రిలేషన్షిప్ ఏ దీనికి బ్రాంచెస్.
1: ఆర్ రిలేషన్షిప్ ఆర్ లైక్ ద బ్రాంచెస్.
0: దీని ఫలం ఉన్నటువంటి ఫలమే మన క్యారెక్టర్.
1: అండ్ దట్ ఫ్రూట్ దట్ కమ్స్ త్రూ ఈజ్ అ క్యారెక్టర్.
0: కింద ఉన్నటువంటి రూట్ ఏ మనకు విశ్వాసం.
1: దట్ రూట్ డౌన్ బిలో ఈజ్ ద ఎలిమెంట్ ఆఫ్ ఫెయిత్.
0: కింద రూట్ పైన ఫ్రూట్ ఉండినప్పుడు ఇది ఒక ట్రీ.
1: వెన్ యూ హ్యావ్ రూట్ బిలో అండ్ ద ఫ్రూట్ అబౌవ్, దెన్ యూ హ్యావ్ ద ట్రీ.
0: పైన ఫ్రూట్ లేకుండా కింద రూట్ లేకపోతే ఇది ఫైర్ వుడ్ అయిపోతుంది.
1: నౌ వితౌట్ ద ఫ్రూట్ ఎట్ ద టాప్ అండ్ రూట్ ఎట్ ద బాటమ్, దిస్ బికమ్స్ ఎ మియర్ ఫైర్ వుడ్.
0: కనుక ఈ అన్నింటికి చేరి ఒక్కటిగానే మనం ఏకత్వంగా తీసుకోవాలి.
1: సో ద కాస్ ఫర్ ఆల్ దిస్ ఈజ్ వన్.
0: కనుక ఈనాడు మనము ప్రేమతో మన యొక్క క్యారెక్టర్ ని పెంచుకుంటూ రావాలి.
1: సో త్రూ దిస్ లవ్ try and develop character.
0: The end of education is character.
1: The end of education is character.
0: The end of culture is perfection.
1: The end of culture is perfection.
0: The end of knowledge is love.
1: The end of knowledge is
0: the
1: love.
0: End of wisdom is freedom.
1: The end of wisdom is freedom.
0: You know, freedom, freedom, freedom. Ye freedom mitimirinatti freedom.
1: Today you repeat parrot like the word freedom, freedom. What do you really mean by it?
0: ఈనాడు మితిమీరినటువంటి యొక్క ఫ్రీడమ్ లో పోవటం చేతనే మతి చెడిపోతుంది.
1: వాట్ యు హావ్ రియలీ ఇస్ ఫ్రీడమ్ ఇన్ ఎక్సెస్, యాజ్ ఎ రిజల్ట్ మెంటల్ డిరేంజ్మెంట్.
0: అన్నిటికీ ఒక నియమం ఉంటుండాలి.
1: ఫర్ ఎవ్రీథింగ్ దేర్ ఇస్ అ లిమిట్.
0: నశ్రేయో నియమం వినా.
1: ఎవ్రీథింగ్ బౌండ్ విత్ ఇన్ ఎ సర్టెన్ లిమిట్.
0: నియమము లేకపోతే శ్రేయస్సే ఉండదు.
1: వితౌట్ దిస్ లిమిట్ యు కెనాట్ హావ్ ఎ డిగ్రీ ఆఫ్ కంఫర్ట్.
0: కనుక ఈనాడు మనము చేసేటువంటి సర్వ పరిశోధనలు కూడాను మానవ అభ్యుదయానికి తోడుగా ఉండేటట్టుగా చేయాలి.
1: సో ఆల్ అవర్ ఎఫర్ట్స్ టుడే షుడ్ బి డైరెక్టెడ్ టువర్డ్స్ ద ఫర్దరింగ్స్ ఆఫ్ మ్యాన్స్ లైఫ్ అస్ సచ్.
0: ప్రేమ స్వరూపులారా, ఈనాడు మానవునకు అనేక గుండె జబ్బులు, అనేక విధమైన క్యాన్సర్స్ ఇలాంటి బయలుదేరుతున్నాయి. దీనికి మూల కారణం ఏమిటి?
1: టుడే యు హావ్ ఇన్ ద వరల్డ్ అరౌండ్ యూ డిసీజెస్ పర్టైనింగ్ టు ద హార్ట్, డిసీజెస్ లైక్ క్యాన్సర్ ఆన్ ద
0: ఈ వాతావరణంలో వచ్చేటువంటి మార్పుల వల్లనే ఇన్ని జరుగుతున్నాయి.
1: దీస్ ఆర్ ఆన్ ద ఇంక్రీజ్. ద రీజన్ ద చేంజెస్ విచ్ ఆర్ కమింగ్ ఇన్ ద ఎకలాజికల్ బ్యాలెన్స్.
0: పూర్వం ఇలాంటి జబ్బులు ఎక్కడా కనిపించడం లేదు.
1: ఇన్ ద డేస్ గాన్ బై సచ్ డిసీజెస్
0: కొంతమంది డాక్టర్స్ చెప్తుంటారు పూర్వం ఉండినాయి కానీ తెలుసుకోలేకపోయారన్నారు.
1: Such diseases were not so many. Now some doctors are prone to say these diseases were very much there, but nobody could really decipher them or diagnose them. This is a mistaken notion.
0: Endukante manam teesukuneetundi gaalilo parishuddham ledu.
1: Now the reason is that the air that you inhale is not pure.
0: Manam traage neerilo parishuddham ledu.
1: The water that you drink is not pure.
0: మనం ఉండేటువంటి యొక్క జీవితంలో పరిశుద్ధం లేదు.
1: అండ్ ద టైప్ ఆఫ్ లైఫ్ దట్ యు లీడ్
0: మన వెలుతురులో పరిశుద్ధం లేదు.
1: ద లైఫ్ దట్ యు హావ్ ఇస్ నాట్ ప్యూర్.
0: అంతా మాలిన్యమయంగా ఉంటుంది.
1: ఎవ్రీథింగ్ ఈజ్ టెయింటెడ్.
0: కారణం ఏమిటి?
1: దేర్ ఇస్ ఎ ట్రేస్ ఆఫ్ అన్డిజైరబుల్ దేర్.
0: ఈ పరిశోధనల యొక్క రిజల్ట్,
1: ద రిజల్ట్ ఈజ్ ద ఎక్స్పెరిమెంట్ దట్ హావ్ బీన్ డన్.
0: ప్రకృతి భగవత్ సృష్టి లోపల ఎంతెంత వరకు బ్యాలెన్స్ ఉండాలో అంతవరకు ఉంటుండాలి.
1: నౌ ఇన్ దిస్ నేచర్ దే ఆట్ టు బి ఎ పర్ఫెక్ట్ బ్యాలెన్స్ అమంగ్ ద డిఫరెంట్ కాంపోనెంట్స్.
0: పైన టాప్ లోపల ఎనర్జీ.
1: At the right at the top you have energy.
0: Daniki skill.
1: Then you talk of skill.
0: Daniki madhyalo balance.
1: And before that you talk of balance.
0: Down low insight.
1: And under that you have insight.
0: పైన ఉన్నటువంటి నాలెడ్జ్ ని ఈనాడు మనం స్కిల్ చేయటం లేదు, కిల్ చేస్తున్నాం.
1: Now this knowledge which is right at the top, you're not trying to make it knowledge, you're trying to kill it.
0: ఈ కిల్ చేయటం వల్ల బ్యాలెన్స్ తప్పిపోతాం.
1: And because you're killing it, the balance is being upset.
0: బ్యాలెన్స్ తప్పిపోవటం వల్ల ఇన్సైట్ లేకుండా అవుట్ సైడ్ అయిపోతాం.
1: And because this balance is upset, you don't have insight, you have this outward thing.
0: కనుకనే మనం మొట్టమొదటి నాలెడ్జ్ ని స్కిల్ చేయాలి.
1: So your knowledge should first of all be made into a skill.
0: ఆ స్కిల్ చేసేటువంటి విధానమే ఆధ్యాత్మికం.
1: And that which tells you how to make this into a skill is ఆధ్యాత్మిక
0: స్పిరిచువాలిటీ. కానీ ఈనాటి మానవుడు ఇన్ని విధములైనటువంటి తెలివితేటలు కలిగినప్పటికీ తాను సరైనటువంటి మార్గాన్ని అనుసరించలేకపోతున్నాడు.
1: Today man is certainly clever and intelligent, but he doesn't know where to go.
0: కనుక దీనిని ఆధ్యాత్మికమందు మధ్య భాగంలో ఉంటున్నటువంటిది హ్యూమానిటీ.
1: So in the ఆధ్యాత్మిక parlance, you have an intermediate level, the human.
0: ఈ హ్యూమన్ లెవెల్ లోపల ఉంటున్నాడు.
1: Now the intermediate level is the human level.
0: క్రింద మ్యాటర్ లెవెల్ లో ఉంటుండాలి.
1: And below that you have the level of matter.
0: పైన డివినిటీ ఉంటుండాలి.
1: And above this human level you have divinity.
0: ఇక్కడ మెటీరియల్, ఇక్కడ ఒక హ్యూమానిటీ, ఇక్కడ డివినిటీ.
1: సో హియర్ యూ హ్యావ్ దీస్ త్రీ సెడిమెంటేషన్ ప్రాసెస్ గోయింగ్ ఫ్రమ్ అబౌవ్.
0: ఈ మధ్య ఉన్నటువంటి మానవుడు ఏం చేస్తున్నాడు, ఈ డివినిటీకి పోవటం లేదు, మ్యాటర్ కి దిగుతున్నాడు.
1: You have right at the basis or the below matter, in between human, and at the top divinity.
0: కనుకని divinity దూరం అయిపోతుండాలి.
1: Now today the man, instead of going up towards divinity, is coming down to the level of matter. He is getting far removed from divinity.
0: మనం కిందికి చూడకూడదు.
1: So you should never look down.
0: Low aim is crime అన్నాడు.
1: A low aim is a crime.
0: కనుక మనం కింది దృష్టిలో ఉండకూడదు, విశాలమైన పై దృష్టి. Look up.
1: Never look down, look up always.
0: మనం ఎప్పుడు కూడా ఉన్నత ఉన్నత ఉన్నత భావాలకు మనం పోవాలి.
1: ఆల్ ద వైల్ ట్రై అండ్ గెట్ యువర్సెల్ఫ్ మోటివేటెడ్ బై
0: గాడ్. ఒక్క దాంట్లో మనం సక్సెస్ అయిపోతే మన ఇంకా అన్నింటి ఎందుకు సక్సెస్ అవుతుంది ఆధ్యాత్మికంలో.
1: హావ్ ఎ హై గోల్ ఇన్ ఎయిమ్. వన్స్ యూ సక్సీడ్ వన్స్ దేర్ నథింగ్ లైక్ సక్సెస్.
0: సక్సెస్ బిగెట్ సక్సెస్ అన్నారు.
1: సక్సెస్ బిగెట్ సక్సెస్ అస్ దే సే.
0: మనం ఈ విజయాన్ని సాధించడానికి మనం ప్రయత్నించాలి.
1: దిస్ ఇస్ ద టైప్ ఆఫ్ సక్సెస్ దట్ యు మస్ట్ ట్రై టు అచీవ్.
0: కాన మనము ఈ స్పిరిచువల్ అనేటువంటి దానికి ఈ యొక్క సైన్స్ ని కూడా తోడుగా తీసుకుని తద్వారా రెండింటి యొక్క ఏకత్వం చేయాలి కానీ భిన్నత్వంగా మనం భావించాలి.
1: ట్రై అండ్ మేక్ స్పిరిచువాలిటీ అండ్ సైన్స్, టేక్ దెమ్ టుగెదర్, డోంట్ మేక్ ఎ డివిజన్ బిట్వీన్ ద టూ.
0: ప్రపంచం అంతా కూడా సైన్స్.
1: ద హోల్ వరల్డ్ ఇస్ సైన్స్.
0: ప్రపంచం అంతా కూడా స్పిరిచువాలిటీ.
1: అండ్ ద వరల్డ్ అట్ ద సేమ్ వే
0: అది లేదు, అది లేదు.
1: ఈ స్పిరిచువాలిటీ వితౌట్ వన్ ద అదర్ హ్యాస్ నో మీనింగ్.
0: ఒకటి నెగటివ్, ఒకటి పాజిటివ్.
1: వన్ ఇస్ నెగటివ్, ద అదర్ ఇస్ పాజిటివ్.
0: ఈ రెండింటి యొక్క ఏకత్వమే మనకు ఫలితం.
1: అండ్ దెన్ యూ హ్యావ్ ద టూ కమింగ్ టుగెదర్,
0: నెగటివ్ నెగటివ్ గా పోతే, పాజిటివ్ పాజిటివ్ పోతే ప్రయోజనం లేదు.
1: యూ హ్యావ్ ఎ పాజిటివ్ రిజల్ట్. నెగటివ్ బై ఇట్సెల్ఫ్, పాజిటివ్ బై ఇట్సెల్ఫ్, యూ కాంట్ అచీవ్ ఎనీథింగ్.
0: ఈ రెండింటి యొక్క సమన్వయాన్ని మనం ఈనాడు అభివృద్ధి పరచాలి.
1: అండ్ టుడే ట్రై అండ్ బ్రింగ్ దెమ్ టుగెదర్, దట్ షుడ్ బి యువర్ ఎండెవర్.
0: కానీ ఈనాడు సైంటిస్ట్ స్పిరిచువాలిటీ అంటే దానికి ఏమాత్రం గిట్టదు.
1: But today's scientist says he has no place for spirituality.
0: అది బ్లైండ్ ఫెయిత్ అంటారు.
1: Now he said that blind faith.
0: నిజంగా ఆ విధంగా వారు భావించరాదు.
1: But he should not really go that way.
0: ఈ విధంగా భావించేటువంటి వాడు నిజమైనటువంటి సైంటిస్ట్ కాదు.
1: One who really believes so is no scientist at all.
0: కనుక నిజమైనటువంటి సైంటిస్ట్ రెండింటిని విశ్వసించాలి.
1: A true scientist gives due credence for
0: రెండింటిని ఏకం చేయాలి.
1: Tries to synthesize the two.
0: ఈ ఏకం చేసినటువంటిది నిజమైనటువంటి యొక్క పూర్ణ మనస్కుడు.
1: And one who can bring about the synthesis is one who has got the total picture.
0: ముఖ్యంగా మనము ఆధారమైనటువంటి యొక్క దైవత్వాన్ని మనం విశ్వసించి ఆధేయమైన జగత్తును అనుభవించడానికి చూసుకోవాలి.
1: One who has the total picture in mind. Now, embodiments of love. You must have God as the basis and try to look for something which is resting on it.
0: సృష్టిని పరిశోధన చేసేటువంటి వాడు సైన్స్.
1: One who tries to seek to understand this nature around him is a scientist.
0: సృష్టికర్తనే పరిశోధన చేసేటువంటి వాడు సైంట్.
1: He is a scientist. But one who looks for something beyond, the one who is responsible for this creation is a saint.
0: ఎక్కువ వ్యత్యాసం లేదు. అతను సెయింట్, ఇతర సైంటిస్ట్.
1: దేర్ ఇస్ నో డిఫరెన్స్. వన్ ఇస్ ద సెయింట్, ద అదర్ ఇస్ ద సైంటిస్ట్.
0: కనుక మనం ఈ మ్యాటర్ తో పాటు ఆ ఎనర్జీని కూడా చేర్చుకుంటే అది సహజంగానే ఉంది, చేర్చుకోనక్కర్లేదు.
1: Now, when you look at it closely, matter and energy are closely linked. All right. You don't have to make a special effort to bring them together.
0: కనుక నిజముగా ఈనాడు మనం అభివృద్ధి కావించుకోవాల్సింది ప్రేమతత్వము. ఈ ప్రేమతత్వం ఒక ఆధ్యాత్మికతోనే లభిస్తుంది.
1: But the need of the day is this element of love, which again could be got only through the medium of spirituality.
0: ఈ ప్రేమనే లేకపోతే మనం జీవించలేము.
1: Without love, you cannot live.
0: ఒక చిన్న ఉదాహరణ.
1: And a small example for this.
0: గొప్ప అధికారిగా ఉండేటువంటి వాడు మా బంధువు, మా యొక్క మిత్రుడు ఉంటే మనం ఎంతో బలం వస్తాం.
1: Now, if you have a feeling that somebody in a high position is your relative, you derive a lot of strength from that.
0: గొప్ప శ్రీమంతుడైనటువంటి వాడు నా బంధువు నా మిత్రుడు అనుకుంటే మనకి ఎంతో బలం ఇస్తుంది.
1: సో ఆల్సో ఎన్ ఎక్స్ట్రీమ్లీ వెల్దీ పర్సన్ ఈజ్ రిలేటెడ్ టు యూ, యూ డిరైవ్ ఎ లాట్ ఆఫ్ స్ట్రెంగ్త్ ఫ్రమ్ దట్.
0: అదే విధంగానే భగవంతుడే నా బంధువు భగవంతుడే నా మిత్రుడు అంటే మనకి ఎంత బలం వస్తుంది.
1: ఇన్ ద సేమ్ మేనర్ ఇఫ్ యూ వర్ టు సే గాడ్ ఈజ్ మై రిలేటివ్ గాడ్ ఈజ్ మై ఫ్రెండ్ హౌ పవర్ఫుల్ అండ్ సెక్యూర్ షుడ్ యూ ఫీల్.
0: కనుక నిజమైనటువంటి బంధువు భగవంతుడు ఒక్కడే.
1: So the true relation of yours is really God.
0: ఈ లోక సంబంధమైనటువంటి బంధువులందరూ కూడాను ప్రాణముండినంత వరకే సంబంధం.
1: These relatives of yours through the meaning of this body, so long as you have
0: your
1: life.
0: మిత్రుడు నిజంగా.
1: So long as you have life in you.
0: భగవంతుడే మనకు నిజమైన మిత్రుడు.
1: Who's your true friend then again? God.
0: ఈ లోక సంబంధమైన మిత్రులంతా కూడాను మంచి పొజిషన్ లో ఉంటున్నావా? హలో హలో హలో, పాకెట్ లో మనీ ఉందా? హలో హలో హలో హలో, ఈ పాకెట్ లో మనీ పోయింది, పొజిషన్ దిగబడిపోయింది, గుడ్ బై చెప్పి వెళ్ళిపోతారు.
1: Now these friends of yours in a worldly sense, how fast and thick are they? So long as you are in a position, they'll say, hello, hello, how are you? So long as you have some currency notes being seen through your pocket, hello, hello, how are you? The moment the currency notes disappear, they say goodbye and they are their way. When there is water in the tank or the pond, all the frogs collect there.
0: Water. Our life. Mitru nijanga.
1: So long as you have life in you.
0: భగవంతుడే మనకు నిజమైన మిత్రుడు.
1: Who's your true friend then again?
0: ఈ లోక సంబంధమైన మిత్రులంతా కూడాను మంచి పొజిషన్ లో ఉంటున్నావా? హలో హలో హలో.

0: ట్యాంక్ లో వాటర్ ఉండినంత వరకును ఫ్రాగ్స్ అన్ని వచ్చి చేరిపోతాయి.
1: When there is water in the tank or the pond, all the frogs collect there.
0: Water dry అయిపోతానే ఒక్క సింగిల్ ఫ్రాగ్ ఉంటుంది.
1: Once the pond dries up, you can't find even a single frog.
0: కనుక ఈనాటి బంధువులందరూ కూడాను మన యొక్క మంచిని చూసి అందరూ చేరుతుంటారు.
1: In the same manner, your relatives, they come to you so long as you have something.
0: కానీ మన స్థితిని మారిపోయేటప్పటికి ఒక్క బంధువైనా దగ్గరకు రాదు.
1: Fate decides otherwise, all your relatives disappear.
0: కాని నిరంతరము కూడా మన వెంట అజంట ఇంట కంట ఉంటుంది కాపాడేటువంటి వాడు దైవం ఒక్కడే.
1: But the one who's always with you, in you, around you, looking after you constantly and continuously is God and God alone.
0: మనం విశ్వసించి జగత్తును కూడా అనుభవించి ఈ జగత్తులో ఉండేటువంటి సత్యాన్ని కూడా గుర్తించటము ఇది చాలా సరే సహజమైన జీవితము.
1: So believe in a God of this nature. And live in this world, experience all that has to be experienced, and that is certainly a true way of life.
0: Kanuka ee naadu scientistlu kudanu kontha varaku sariyainatundi satyanni gurtinchi deenni tirchalenatundi aadhyatmikam veru kaadu anetundi okka marganiki ee naadu vastaro aa naade mana jagattu chakkaga sthiramainatundi shanti baddhatanu andukuntundi.
1: The day the scientists through their medium of research and experiments come to the realization that spirituality is not something which is different from science, that will be the day of prosperity and peace for mankind at large.
0: Prati padarthanni manam parishilinchavalsindi.
1: We certainly have to observe and experiment on everything.
0: Viruddhamaina bhavamto parishilinchakoodadu.
1: But never do so with a prejudiced mind.
0: Samanjasamainatundi bhavamto parishilinchiyali.
1: Do so by way with an open mind.
0: Kanuka akkade untundedi nijamaina parishilana.
1: There lies a true path of observation.
0: Kaani ee parishilana manam chestu పరిశోధనను మనం అభివృద్ధి పరచుకుంటూ పరతత్వాన్ని మనం గుర్తించాలి.
1: అబ్జర్వ్ దస్, ఎక్స్పీరియన్స్ దస్ అండ్ రీచ్ అండ్ బికమ్ వన్ విత్ ద లార్డ్.
0: దీనికి నీదిగానే వేరుగా చేయకుండా కొంతవరకు సమంజసం చేసేటువంటి విధానం ఈనాడు కొత్తగా మనం అభివృద్ధి పరచాలి.
1: అండ్ వాట్ ఇస్ అబ్సల్యూట్లీ నెసెసరీ టుడే ఈజ్ టు సీ టు ఇట్ దట్ దేర్ ఇస్ నో డివిజన్, ఎనీ మోర్ డివిజన్ బ్రాట్ అబౌట్ ప్రేమ స్వరూపులారా.
0: ఈనాడు వ్యక్తులు అనేటువంటి యొక్క విద్యార్థులు యువకులుగా ఉంటుంటారు. ఈ సైన్స్ అనేటువంటిది యువకుల మనసునంతా కూడా కన్ఫ్యూజన్ చేసి పెట్టా ఉంది.
1: Embodiments of love. Today's youth take to the path of science. As a result, they're getting confused.
0: తెలిసింది తక్కువైనా కూడా విర్రవీగటం ఎక్కువగా ఉంటుండాలి.
1: What they know is hardly anything, very little, but they tend to become arrogant.
0: ఆంగ్ల విద్యాభిమానులుగా రూపొందుతున్నారు కానీ ఆత్మ విద్యాభిమానులుగా రావటం లేదు.
1: They do have a lot of liking for this sort of a pursuit, but they don't have anything for their own interest.
0: ఆంగ్ల విద్య ఆవగింజంతా నేర్చుకుంటే గుమ్మడికాయంతా అహంకారం వస్తుంటుండాలి.
1: This mere mastery of the knowledge of English gives them so much of arrogance.
0: నిజముగా విద్యావంతుడంటే అహంకారం అక్కడ ఉండకూడదు.
1: They feel they have understood everything in terms of a big pumpkin.
0: ఎవరు విద్యావంతుడో అతనికి అహంకారం ఉండదు.
1: One who is truly educated has no trace of ego in him.
0: విద్య వినయ సంపన్నే అన్నారు.
1: Vidya or education confers humility on a certain person.
0: ఇది నిజమైనటువంటి విద్య.
1: This is the indication that a person is educated.
0: ఈ వినయం ఉండినప్పుడే అందరితోన కలిసి చేరుతుంది.
1: When you have this humility, you can move freely with others.
0: కనుక ప్రేమను పెంచుకొని ఈ దివ్యమైనటువంటి వినయం తోపల జగత్తునంతా ఒక్క కట్టగా కట్టుకుని ఉన్నతమైనటువంటి యొక్క జీవితంగా ఆదర్శవంతమైన జీవితంగా అందించాలని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
1: Have this element of love in you. Find everybody through this divine quality of humility, and through this medium of love and humility bring everybody together, and therein lies your peace and progress and prosperity.
0: Premaswarupulara motta mota manasika parinamam tappa inki enni parinamamulu ochina jagattu manchidi pa.
1: I'm hoping and blessing that you would do so. Embodiments of love, this transformation of mind is certainly called for. That is what is required at the moment.
0: Manasu maritene jagattanta marutundi.
1: When the mind changes, the world also would change.
0: కనుక మనసు మార్చడానికి ప్రేమను పెంచుకోండి.
1: So for the sake of changing the mind, develop this love.
0: Start the day with love, spend the day with love, fill the day with love, end the day with love. This is the way of God.
1: Start the day with love, spend the day with love, fill the day with love, end the day with love. This is the way to God.
0: ఈ సత్యాన్ని మీరు గుర్తించుకోండి. సర్వమును తెలుసుకున్నటువంటి వారు.
1: Understand this truth, you have understood everything.
2: You were listening to a divine discourse delivered by Bhagwan Shri Satya Sai Baba on the 11th of May 1983.

0: ప్రేమ స్వరూపులారా, ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్ లవ్. అహమాత్మ గుడాకేశ సర్వభూతాశయ స్థితః. అర్జున, నేను ఆత్మను, సర్వభూతముల యందు ఉండినటువంటి వాడు నేనే. అర్జున, ఐఎమ్ ఆత్మన్, ఐఎమ్ ద రెసిడెంట్ ఆఫ్ ఎవ్రీ హార్ట్. అహం ఆదిత్య మధ్యంచ భూతానామశ్చ ఏవచ. నేను ఆది మధ్య అంతమును కూడాను నేనే. ఐఎమ్ ది బిగినింగ్, ద మిడిల్ అండ్ ద ఎండ్. ఈ చరాచర ప్రపంచమునందు గోచరించినదంతయు కూడాను ఆత్మతత్వమే. ఆల్ దట్ యు సీ ఇన్ దిస్ వరల్డ్ మూవింగ్ అండ్ అన్మూవింగ్ ఈజ్ ఆత్మ ఓన్లీ. ఆధ్యాత్మిక క్షేత్రమునందు అడుగడుగున వినిపించినది ఆత్మని. ఇట్ ఈస్ ది ఆత్మ విచ్ ఈస్ హర్డ్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ స్పిరిచువాలిటీ అట్ ఎవ్రీ స్టెప్. కనిపించినది ఆత్మని. వాట్ యు సీ ఈజ్ ఆత్మ. అనిపించినది ఆత్మని. వాట్ యు హియర్ ఈజ్ ఆత్మ. మై మరపించినది ఆత్మని. ఇట్ ఈస్ ది ఆత్మ విచ్ మేక్స్ యు ఫర్గెట్ యువర్ సెల్ఫ్. కనుకనే అహమాత్మ గుడాకేశ సర్వభూతాశయ స్థిత. లోకమునందు ఆత్మ కానిది మరొకటి లేదు. దట్ ఈస్ వై హి హస్ సెడ్ దట్ దేర్ ఇస్ నథింగ్ ఇన్ దిస్ వరల్డ్ విచ్ ఈస్ నాట్ ఆత్మ. ఈనాడు మానవుడు సాధించవలసినటువంటిది ఆత్మనిష్టనే. వాట్ మ్యాన్ హ్యాస్ టు అచీవ్ టుడే ఈజ్ దాట్ రెజల్యూషన్ టు సీ ఆత్మ. స్వస్వరూపానుసంధానమే ఆత్మనిష్ట. రియలైజింగ్ హూ యూ రియలీ ఆర్, స్వస్వరూప సందర్శన ఈజ్ దట్ వౌ విచ్ యూ హావ్ టు టేక్ టు హ్యావ్ దర్శన ఆఫ్ ఆత్మ.
1: తనను తాను గుర్తించుకోవటమే ఆత్మజ్ఞానం.
0: Realizing oneself is Atma Gnana.
1: మానవత్వమునందు ప్రప్రథమంలో మనము సాధించవలసినటువంటిది ఆత్మానందమే.
0: ఇట్ ఈస్ ది ఆత్మిక్ బ్లిస్ విచ్ మ్యాన్ హ్యాస్ టు అచీవ్ ఇన్ ది వెరీ ఫస్ట్ ప్లేస్ ఇన్ ది హ్యూమన్ క్వాలిటీస్.
1: మనము నిరంతరము కూడాను జ్ఞప్తి అని ఉంచుకోవలసినటువంటిది ఆత్మతత్వమే.
0: వాట్ విల్ హావ్ టు రిమెంబర్ కాన్స్టెంట్లీ అండ్ త్రూ అవుట్ ఈజ్ ది ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ.
1: ఈ ఆత్మనే ఎరుక అని పిలువబడుతుంది.
0: దిస్ ఆత్మ ఈజ్ అవేర్నెస్, ఎరుక.
1: ఈ ఎరుకనే సర్వభూతముల యందు నేను నేను అనే స్మరణను కలిగిస్తుంది.
0: దిస్ అవేర్నెస్ రిసౌండ్స్ ఇన్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్స్ హార్ట్ యాజ్ ఐ ఐ అండ్ ఐ.
1: ఈ స్మరణ శక్తియే అహం అహం అహం.
0: దిస్ పర్టిక్యులర్ మెమరీ ఆఫ్ వన్స్ రియల్ సెల్ఫ్ ఈజ్ అహం ఐ ఐ.
1: ఈ అహము దేహముతో తాదాత్మ్యం పొందినప్పుడు ఇది అహంకారంగా రూపొందుతుంది.
0: వెన్ దిస్ అహం ఐడెంటిఫైస్ ఇట్ సెల్ఫ్ విత్ ద బాడీ ఇట్ బికమ్స్ అహంకార.
1: ఇదే మిథ్యా నేను.
0: దిస్ ఈజ్ మిథ్యా.
1: ఇది సత్యమైన నేను కాదు.
0: దిస్ ఈజ్ నాట్ ది ట్రూ నేమ్.
1: ఇది మిథ్యా నేను.
0: దిస్ ఈజ్ ది నేమ్ విచ్ ఈస్ అసోసియేటెడ్ విత్ మిథ్యా.
1: అయితే ఈ ఆత్మకు అనంతరము అనంతరము కేవలము అనవరతము అడ్డుతగులనిది మనస్సు.
0: ఇట్ ఈస్ ది మైండ్ విచ్ కమ్స్ బిట్వీన్ ఆత్మ అండ్ వన్ సెల్ఫ్ కంటిన్యూస్లీ.
1: సూర్యుని నుండి తన వేడి వల్ల ఆవిర్భవించినటువంటి యొక్క మేఘములు సూర్యుని ఏ విధంగా మరుగు చేయుచున్నదో అదే విధంగానే ఆత్మ నుండి పుట్టినటువంటి యొక్క మనసు మనోసంఘాతమైనటువంటి మేఘమును అడ్డు తగులుతూ ఉంటున్నాయి.
0: జస్ట్ యాస్ ద క్లౌడ్స్ విచ్ ఆర్ ఫార్మ్డ్ బై ది సన్ హిమ్సెల్ఫ్ ఆర్ కవరింగ్ సన్, మైండ్ విచ్ హెస్ కమ్ ఫ్రమ్ ఆత్మ ఈజ్ కమింగ్ బిట్వీన్ ది బాడీ అండ్ ఆత్మ.
1: మనసు ఉండినంత వరకు మానవుడు ఆత్మతత్వాన్ని కాని ఆత్మ జ్ఞానమును కాని ఆత్మ విషయాన్ని కాని అర్థము చేసుకోలేడు.
0: యాజ్ లాంగ్ యాజ్ మ్యాన్ హ్యాజ్ ఎ మైండ్ హీ కెనాట్ అండర్స్టాండ్ ది ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ ఆర్ ఆత్మ ఇన్
1: సర్వకాల సర్వావస్థల యందును ఆత్మను గుర్తించేటువంటి యొక్క స్థితి కలిగినటువంటి వానికే సాక్షాత్కారమని చెప్పబడుతుంది.
0: దట్ పర్సన్ హూ ఎక్స్పీరియన్సెస్ అండర్ ఆల్ సర్కమ్స్టెన్సెస్ అండ్ అట్ ఆల్ టైమ్స్ ది రియల్ ట్రూత్ అలోన్ కెన్ బి డిస్క్రైబ్డ్ యాజ్ టు హ్యావ్ ఆత్మ సాక్షాత్కార.
1: ఈ యొక్క ఆత్మ నుండి మొట్టమొదట వినిపించేటువంటి యొక్క శబ్దము నేను.
0: ద ఫస్ట్ సౌండ్ విచ్ ఎమర్జెస్ అండ్ ఈజ్ హర్డ్ బై మ్యాన్ ఫ్రమ్ ఆత్మ ఈజ్ ఐ.
1: ఈ నేను అనేటువంటి యొక్క శబ్దము పుట్టిన తరువాతనే సృష్టి అంతే కూడాను ప్రారంభమైంది.
0: ఓన్లీ ఆఫ్టర్ దిస్ వర్డ్ ఐ ఈజ్ బోర్న్ ది రెస్ట్ ఆఫ్ ది క్రియేషన్ వాజ్ బోర్న్.
1: నేనే లేకుండా సృష్టియే లేదు.
0: ఇఫ్ దెర్ ఇస్ నో ఐ దెర్ ఇస్ నో క్రియేషన్.
1: ఈ నేను అన్నది ఆత్మ అనున్నది బ్రహ్మ అనున్నది ఇవన్నీ కూడా కేవలం పర్యాయ పదములే.
0: దిస్ ఐ ఆత్మ అండ్ బ్రహ్మ ఆర్ సినోనిమ్స్.
1: మనోరహితమైనటువంటి యొక్క నేనే సస్వరూపమైనటువంటి యొక్క ఆత్మ.
0: ది ఐ విచ్ ఇస్ నాట్ అసోసియేటెడ్ విత్ ద మైండ్ ఈజ్ ద రియల్ ఫార్మ్ ఆఫ్ ఆత్మ.
1: మనోసహితమైనటువంటి యొక్క నేనే మిథ్యాత్మ.
0: మైండ్ అసోసియేటెడ్ విత్ ఐ ఈజ్ మిథ్యాత్మ.
1: ఉన్నది ఒక్కే ఆత్మ.
0: బట్ దెర్ ఇస్ ఓన్లీ వన్ ఆత్మ.
1: అదే ఒక్క నేను.
0: దట్ ఈస్ ద సింగిల్ ఐ.
1: కానీ ఇటు ఏకాత్మతో కూడినటువంటి యొక్క దివ్యత్వాన్ని అనుభవించే నిమిత్తమై మానవుడు అనేక సాధనలు చేస్తున్నాడు.
0: మ్యాన్ ఈజ్ మేకింగ్ ఎ నంబర్ ఆఫ్ సాధనాస్ ఇన్ ఆర్డర్ టు ఎక్స్పీరియన్స్ దిస్ సింగిల్ ఐ.
1: నిజముగా ఆత్మాన్వేషణ నిమిత్తమై సలిపేటి సాధనలన్నీ కూడాను అజ్ఞాన దశ యందు ఆచరించేటువంటి కర్మలే.
0: ఆల్ ది సాధనాస్ పర్ఫార్మ్డ్ ఇన్ క్వెస్ట్ ఆఫ్ ఆత్మ ఆర్ డన్ ఇన్ ఎ స్టేట్ ఆఫ్ ఇగ్నోరెన్స్.
1: ఈ సాధనలన్నీ కూడాను కేవలము జ్ఞాని యందు కానరావు.
0: దీస్ సాధనాస్ కెనాట్ బి ఒబ్టైన్డ్ ఇన్
1: జ్ఞానికి సాధన సాధ్యము అనేటువంటి యొక్క వ్యత్యాసమే ఉండదు.
0: ఫర్ ఎ జ్ఞాని ది ఆల్ నోయింగ్ దెర్ ఇస్ నథింగ్ లైక్ సాధన అండ్ సాధ్యం.
1: ఉన్నది ఒక్కటే ఏకం సత్.
0: దెర్ ఇస్ ఓన్లీ వన్ అండ్ దట్ ఈస్ ట్రూత్.
1: ఇట్టి ఏకత్వాన్ని పొందే నిమిత్తమై మానవుడు సాధనలు చేస్తున్నాడంటే ఇది కేవలము మానసిక తృప్తి నిమిత్తమై చేసేటువంటి యొక్క ప్రక్రియలే.
0: ఆల్ ది ఎఫర్ట్స్ మేడ్ బై మ్యాన్ ఇన్ ఆర్డర్ టు ఎక్స్పీరియన్స్ దట్ సింగిల్ ఐ ఆర్ ఓన్లీ టు ఎఫర్ట్స్ మేడ్ టు రిమూవ్ మైండ్.
1: మనసునే నిర్మూలం గావించుకునవన్నీ వేదాంతం బోధించుచుండగా మనసును సంతృప్తిపరిచే నిమిత్తమై చేసేటువంటి సాధనలు మనసును కేవలం బలపరిచినట్టు అవుతుంది.
0: వెన్ ఫిలాసఫీ ఈజ్ టీచింగ్ ఎఫర్ట్స్ మస్ట్ బి మేడ్ టు ఎలిమినేట్ అండ్ అన్హిలేట్ ఐ. ఇఫ్ యు ఆర్ మేకింగ్ ఎఫర్ట్స్ టు ప్లీజ్ దిస్ ఐ, ఇట్ ఈస్ ఎ వేస్ట్ అండ్ ఇట్ ఈస్ రాదర్
1: అన్వైజ్. ఏమైనా సాధనలు చేయాలని సంకల్పించుకుంటే
0: ఇఫ్ యు వాంట్ టు డూ ఎనీ సాధనాస్
1: అనాత్మ భావాన్ని దూరం గావించుకో.
0: యూ హ్యావ్ టు రిమూవ్ ఫ్రమ్ యువర్ సెల్ఫ్ ది అనాత్మిక్ భావనాస్ భావనాస్ నాట్ అసోసియేటెడ్ విత్ ఆత్మ.
1: నీవేమైనా ఆత్మానందాన్ని అందుకోగోరినప్పుడు నీ దృష్టిని ఆత్మ వైపున మరల్చు.
0: ఇఫ్ యూ వాంట్ టు రియలీ ఎంజాయ్ ఆత్మిక్ బ్లిస్, డైవర్ట్ యువర్ విజన్ టువర్డ్స్ ఆత్మ.
1: ఇంతే కాని మోక్ష ప్రాప్తి నిమిత్తమై కాని, ఆత్మానుగ్రహ నిమిత్తమై కాని, ఆత్మజ్ఞాన నిమిత్తమై కాని, ఆత్మానంద నిమిత్తమై కాని సాధనలు చేయటము కేవలము ఒక విధమైనటువంటి భ్రాంతియే.
0: ఆన్ ది అదర్ హ్యాండ్, ఆల్ ది ఎఫర్ట్స్ మే ఇన్ ఆర్డర్ టు గెట్ లిబరేషన్ ఆర్ బ్లిస్ ఆఫ్ ఆత్మ అండ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఆత్మ ఆర్ ఫుల్ ఆఫ్ డెల్యూషన్.
1: కేవలము మనోభ్రాంతి యొక్క చర్యలు.
0: దిస్ ఆర్ ఆల్ డెల్యూషన్స్ ఆఫ్ ది మైండ్.

0: Seeking liberation, man prays to 3 crores of gods and he resorts to them. But this is not useful.
1: Kani mukkoti devatalanu aaradhana chestuntadu mukti kori manavudu.
0: Aspiring to get liberation, man is worshipping 3 crores.
1: Unnadi okkate ani vedam kani shastram kani bible kani quran kani ye grandhamulainappudiki ninnayanni parichi సత్యాన్ని బోధించుచుండగా ముక్కోటి అనేటువంటి సంఖ్యకు విలువ ఎక్కడ ఉంటుందాది?
0: వెన్ ది వేద శాస్త్రాస్ బైబిల్ ఖురాన్ అండ్ ఆల్ స్క్రిప్చర్స్ ఆర్ టీచింగ్ దట్ దేర్ ఇస్ ఓన్లీ వన్ గాడ్, వాట్ ఈస్ ది ఐడియా ఆఫ్ 3 crores ఆఫ్ గాడ్స్?
1: కనుక ఇవన్నీ కూడాను మనోభ్రాంతుల యొక్క వికారములే.
0: దిస్ ఆర్ ఆల్ ది పర్వర్షన్స్ ఆఫ్ ది డెల్యూజన్స్ ఆఫ్ ద మైండ్.
1: మనస్సు ఉండినంత వరకు కోరికలు తప్పవు.
0: యాజ్ లాంగ్ యాజ్ మైండ్ లాస్ హీ విల్ హ్యావ్ డిజైర్స్.
1: కోరికలు ఉండినంత వరకు కూడాను అభిమాన మమకారములు వదలవు.
0: యాజ్ లాంగ్ యాజ్ వన్ హ్యావ్ డిజైర్స్ లైక్స్ అండ్ డిస్లైక్స్ కెనాట్ బి
1: అభిమాన మమకారములు ఉండినంత వరకు అహంకారం పోదు.
0: యాజ్ లాంగ్ యాజ్ వన్ హ్యాజ్ లైక్స్ అండ్ డిస్లైక్స్ వన్ కెనాట్ గెట్ రిడ్ ఆఫ్ హిస్ ఈగో.
1: అహంకారం పోయేంత వరకు కూడాను ఆత్మజ్ఞానం కలుగదు.
0: యాజ్ లాంగ్ యాజ్ వన్ రిమూవ్స్ ఈగో వన్ విల్ నాట్ బి ఏబుల్ టు గెట్ ది నాలెడ్జ్ ఆఫ్ ఆత్మ.
1: కనుక ఆత్మజ్ఞానం కాని ఆత్మానందం కాని ఆత్మదర్శనం కాని మనోనాశనం చేతనే సంభవిస్తుంది, కాని అన్య మార్గంలో మనకు లభ్యం కాదు.
0: ది నాలెడ్జ్ ఆఫ్ ఆత్మ, ది బ్లిస్ ఆఫ్ ఆత్మ, ది దర్శన్ ఆఫ్ ది విజన్ ఆఫ్ ఆత్మ కెన్ బి ఒబ్టైన్ ఓన్లీ బై ఎలిమినేషన్ ఆఫ్ ఈగో.
1: మనసు, బుద్ధి, చిత్తం మరి అహంకారము ఎందుకు పుట్టి పెరిగి ఎందడంగే?
0: ఫ్రమ్ వేర్ డిడ్ దిస్ మైండ్, ఇంటెలిజెన్స్, చిత్త అండ్ ఈగో టేక్ దర్ బర్త్?
1: ఎందుకు పుట్టి పెరిగి ఎందడంగే?
0: వేర్ డిడ్ ది టేక్ దర్ బర్త్? వేర్ డిడ్ ది గ్రో అండ్ వేర్ డిడ్ ది మర్జ్ బ్యాక్?
1: అది బ్రహ్మ, అది ఆత్మ.
0: దట్ ఈస్ బ్రహ్మ అండ్ దట్ ఈస్ ఆత్మ.
1: కనుక నీ యొక్క పుట్టుక స్థానమును నీవు గుర్తించే నిమిత్తమై, నీ స్వస్వరూపాన్ని నీవు గుర్తించే నిమిత్తమై అన్య మార్గమునందు నీవు అన్వేషణ జరిపినా ఇది ఏ రీతిగా నీవు పొందగలవు నీ యొక్క స్వస్వరూపాన్ని?
0: దేర్ ఫార్ హౌ కెన్ యూ గెట్ యువర్ ఓన్ రియల్ ఫారం, ఇట్స్ ఎక్స్పీరియన్స్ అండ్ ఇట్స్ రియలైజేషన్ బై ఎనీ అదర్ మీన్స్?
1: ఇది ఎట్లా ఉన్నదంటే, దొంగ తాను పోలీసు వేషం వేసుకుని తన్ను పట్టడానికే ప్రయత్నించినట్టుగా ఉంటుంటాడు.
0: దిస్ ఈస్ కంపేరబుల్ టు ఎ థీఫ్ పుట్టింగ్ ఆన్ ది డ్రెస్ ఆఫ్ ఎ పోలీస్ మ్యాన్ ఈస్ ట్రైంగ్ టు ఫైండ్ అవుట్ హూ దట్ థీఫ్ ఈస్. హీ ఈస్ హిమ్సెల్ఫ్ ది థీఫ్.
1: నిన్ను గుర్తించుకోవడానికి అన్య సాధనలు ఎందుకు?
0: టు రికగ్నైజ్ యువర్ సెల్ఫ్, వై షుడ్ యు రిసార్ట్ టు అదర్ సాధనాస్ అట్ ఆల్?
1: దీనికి ఒక చిన్న కథ ఉంటుండేది.
0: Here is a story to illustrate this.
1: 10 మంది మూర్ఖులు చేరి నదిని దాటుతూ పోయారు.
0: 10 stupid people undertook a pilgrimage.
1: తిరిగి నదిని దాటిన తర్వాత 10 మంది ఇక్కడికి వచ్చి చేరినామా లేదా అనేటువంటిది వాళ్ళకి సందేహం.
0: They wanted to cross the river and after crossing they got a doubt whether all the 10 people have
1: ప్రారంభించాడు. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 అయ్యో ఇంకొకటి లేడే, నదిలో కొట్టుకుని పోయాడు అని ఒకరికొకరు చాలా భ్రాంతి చేత విచారం చెందుతూ వచ్చారు.
0: ది స్టూపిడ్ వన్స్ ఈచ్ వన్ ఆఫ్ దెమ్ స్టార్టెడ్ కౌంటింగ్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 లీవింగ్ హిమ్సెల్ఫ్ అండ్ బిగాన్ వండరింగ్.
1: నీవు చెప్పింది సరికాదు, నేను చూస్తానని వాడు కూడా 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 అయ్యో నిజమే నీవు చెప్పింది ఇంకొకటి లేడే అని వాడు కూడా ఏడుస్తూ కూర్చున్నాడు.
0: ద సెకండ్ పర్సన్ సెడ్ దట్ ఐ డోంట్ బిలీవ్ యూ. హీ స్టార్టెడ్ కౌంటింగ్ కేమ్ అప్ టు 9 అండ్ హి సెడ్ yes, what you said is true, the 10th one is lost.
1: అదే మార్గం నందు ప్రయాణం చేస్తున్నాడు ఒక బాటసారుడు, అతను వివేకవంతుడు. వీరి యొక్క బాధను చూచి నాయన మీరు దుఃఖించడానికి కారణం ఏమిటని ప్రశ్నించాడు.
0: ఎ క్లవర్ ట్రావెలర్ ఆన్ ద రోడ్ అబ్జర్వ్డ్ దిస్ అండ్ హి ఆస్క్డ్ దెమ్, వెల్ వాట్ ఈస్ ది రీజన్ ఫర్ యువర్ గ్రీఫ్?
1: కానీ 9 మంది ఉన్నాము, ఇంకొకటి ఈ నదిలో కొట్టుకుని పోయాడు అని ఏడ్చారు.
0: 10 ఆఫ్ us came, one is washed away in the river, therefore we are grief stricken,
1: అజ్ఞానమును గుర్తించి ఆ యొక్క బాటసారి ఒక్కొక్కరిని ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు అని ఈ విధంగా పది వరకు ఎంచి, నాయన మీరుంటున్నారు పది మంది కూడా, కానీ ఎవరు ఎంచుతున్నారో వారు తనను తాను మర్చిపోయి ఎంచుతున్నాడు. కనుకనే ఒకరు పోయినట్టుగా నీ విచారిస్తున్నారు. తనను తాను మరిచినటువంటి వ్యక్తి సరి అయిన సత్యాన్ని గుర్తించలేడు.
0: దట్ ట్రావెలర్ కౌంటెడ్ వన్ ఆఫ్టర్ అనదర్ అండ్ సెంట్ ఆల్ ఆఫ్ దెమ్ టెన్ ఆన్ వన్ సైడ్ అండ్ సెట్ వెల్ ది మిస్టేక్ ఈస్ ది పర్సన్ హూ ఈస్ కౌంటింగ్ ఈస్ ఫర్గెటింగ్ హిమ్సెల్ఫ్. దట్ పర్సన్ హూ ఫర్గెట్స్ హిమ్సెల్ఫ్ కెన్ నెవర్ రియలైజ్ ఎనీథింగ్. దట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ ది స్టోరీ.
1: నీవే ఆత్మయ్య ఉండి నీవు ఆత్మ నిమిత్తమై మరొక దానిని నీవు ప్రార్థన గాని సాధనలు గాని చేస్తే నీ యొక్క తత్వం నీది ఏ రీతిగా గుర్తించగలవు?
0: వెన్ యు ఆర్ యువర్ సెల్ఫ్ ఆత్మ, ఇఫ్ యు ఆర్ ట్రైంగ్ టు ఫైండ్ అవుట్ ఆత్మ అండ్ ప్రే టు సమ్ ఆత్మ, వాట్ టైప్ ఆఫ్ ప్రేయర్ అండ్ వాట్ టైప్ ఆఫ్ సాధన ఆల్ దిస్ ఈస్?
1: ఏకోహం బహుశ్యాం, ఒక్కటే అనేకంగా మారిపోవటం చేత నీవి భిన్నత్వంలో నీవు అభివృద్ధిపరచుకుని ఏకత్వాన్ని విస్మరిస్తూ వస్తున్నావు.
0: There was one and it multiplied itself into many. On account of this, you are getting immersed in the diversity and forgetting the unity which underlies this diversity.
1: Ivanni ikkudunu addamulo kanipinche pratibimbamulu vale nee yokka pratibimbamule.
0: All that you see outside is like a reflection in the mirror or reflections of your own self.
1: Bimbanni vadali pratibimbani neevu visvasistunnavu.
0: You are forgetting the object and placing confidence in
1: కనుక నీవు భ్రమతో నువ్వు కట్టబడుతుంటున్నావు.
0: దట్ ఈస్ వై యు ఆర్ బౌండ్ బై డెల్యూజన్.
1: భ్రమతో కట్టిపడినటువంటి వానికి బ్రహ్మ చిక్కడు.
0: మ్యాన్ బౌండ్ బై డెల్యూజన్ కెన్ నెవర్ ఫైండ్ బ్రహ్మ.
1: కనుక ఆత్మభావం అనేటువంటి దానిని మనం అనుభవించాలనుకుంటే మనం చేసేటువంటి సాధనలన్నీ కూడాను కేవలం నిరుపయోగమైనటువంటివి.
0: ఇఫ్ యూ రియలీ వాంట్ టు ఎంజాయ్ ది ఫీలింగ్ ఆఫ్ ఆత్మ, all the efforts which you are doing in order to find atma are really useless.
1: ee sadhanalanni kudunu manasunu challabarustayi.
0: But all these sadhanas are capable of pacifying
1: manasunu challabarchi prayojanam emiti.
0: These are all capable of pacifying
1: manase lekunda cheskovali kani manasunu challabarthe tirigi daniki vedi ekkavachu.
0: What you have to do is you have to eliminate the mind, not pacify it.
1: Kanuka మనోనాశన నిమిత్తమై ఆచరించేటువంటి యొక్క సాధనలే ఆత్మాన్వేషణకు సరి అయినటువంటి సాధన.
0: సచ్ సాధనాస్ విచ్ కెన్ ఎలిమినేట్ అండ్ ఎనిహిలేట్ మైండ్ అలోన్ ఆర్ ప్రాపర్ సాధనాస్ ఫర్ రియలైజింగ్ ఆత్మ.
1: ఇక్కడ మనిషి యందు ఈ దేహాత్మ భావన చేరిపోవటం చేతనే అహం అనేటువంటిది అతన్ని ఇన్ని రకములైనటువంటి యొక్క మార్గము తిప్పుతుండాలి.
0: యాజ్ man has identified his physical body with himself, he is falling into the delusion and getting confused.
1: Nenu chestunnanu, nenu anubhavistunnanu, nenu deeni jeyinchinanu ane 20 yokka takrutya bhavamu manaviyandu dinadina abhirudhi chendutundali.
0: The natural feeling that I am doing, I am enjoying, I am achieving victory is getting strengthened in man day after day gradually.
1: Vidyarthulara jayap jayamulu nee karmala vallana kaani nee sadhanala valla kaani nee prayatnam valla kaani kaligeetundi kaadu.
0: Success and failure are not the ones which are the result of your own actions, your own sadhana.
1: Kevalam neevu bhrantilo munigi nee prayatnam cheta ఈ కార్యమును నీవు సాధించినట్టుగా నీవు అహంకారమును మరింత పెంచుకుంటున్నావు.
0: బీయింగ్ డెల్యూడెడ్ యు ఆర్ ఫీలింగ్ దట్ యు హావ్ బీన్ ఏబుల్ టు అచీవ్ సో మెనీ థింగ్స్ బై యువర్ ఓన్ ఎఫర్ట్స్.
1: నీ ప్రయత్నములు చేసినప్పటికీ విజయాన్ని సాధించలేనటువంటి కార్యములు ఎన్ని జగత్తులో మనకు కనిపించటం లేదు.
0: ఇన్ స్పైట్ ఆఫ్ ఎక్స్ట్రాడినరీ ఎఫర్ట్స్ మేడ్ బై పీపుల్ హౌ మెనీ ఫెయిల్యూర్స్ కెన్ యు కమ్ అక్రాస్.
1: ఏమి చేయకపోయినప్పటికీ విజయాన్ని పొందేటువంటి కార్యము ఎన్ని మనకు కనిపించటం లేదు.
0: హౌ మెనీ మోర్ ఆర్ వి సీయింగ్ దట్ వితౌట్ డూయింగ్ ఎనీ ఎఫర్ట్ సమ్ పీపుల్ ఆర్ అచీవింగ్ సక్సెస్.
1: నీవు ప్రయత్నము చేసి తద్వారా నీవు కేవలం అపజయాన్ని పొంది విచారములకు గురి అయ్యేదానికంటే దైవమును విశ్వసించి దైవ కార్యముగా నీవు నీ తత్వాన్ని నీవు గుర్తించినప్పుడే సర్వము విజయాన్ని సాధిస్తుంది.
0: ఇన్స్టెడ్ ఆఫ్ కంప్లీట్లీ రిలయింగ్ ఆన్ యువర్ ఓన్ ఎఫర్ట్స్ అండ్ వెన్ యూ ఫేస్ ఫెయిల్యూర్స్ ఇన్స్టెడ్ ఆఫ్ గెటింగ్ రిజెక్టెడ్ హ్యావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ గాడ్ ఆఫర్ ఎవ్రీథింగ్ టు గాడ్ అండ్ దెన్ యూ విల్ అచీవ్.
1: మన ప్రయత్నంతో జరిగేటువంటిది ఏమీ లేదు అనేటువంటి యొక్క దీన్ని చక్కగా గుర్తించాలి.
0: యూ హ్యావ్ టు రియలైజ్ క్లియర్లీ దాట్ దేర్ ఇస్ నథింగ్ విచ్ ఆర్ గోయింగ్ టు అచీవ్.
1: ఈ విధమైన యొక్క సాక్ష్యము మనకు సాక్షాత్కరిస్తూ ఉండాలి.
0: యూ కెన్ గెట్ ఎనీ నంబర్ ఆఫ్ ప్రూఫ్స్ ఫ్రమ్ యువర్ ఓన్ బాడీ.
1: నీ దేహంలో ఉండేటువంటి గుండె కొట్టుకోవడానికి నీవు ఏ ప్రయత్నం చేస్తున్నావు?
0: వాట్ ఎఫర్ట్స్ ఆర్ యూ మేకింగ్ ఫార్ ది హార్ట్ బీటింగ్ అండ్ ఫంక్షనింగ్ ఇన్ యువర్ ఓన్ బాడీ?
1: నీవు క్షణ క్షణము కూడా ఉచ్ఛ్వాస నిశ్వాసములు తీసుకుంటూ వదులుతున్నావు, దీనికి నీవు ఏం ప్రయత్నం చేస్తున్నావు?
0: వాట్ ఎఫర్ట్స్ ఆర్ యూ మేకింగ్ ఫార్ ది కాన్స్టెంట్ ఇన్హేలింగ్ అండ్
1: నీవు భుజించినటువంటి ఆహారమును జీర్ణింపజేస్తుంటుండాలి, దానికి నీవు ఏమి ప్రయత్నం చేస్తున్నావు?
0: వాట్ ఇస్ ది ఎఫర్ట్ దట్ యు ఆర్ పుట్టింగ్ ఇన్ ఆర్డర్ టు డైజెస్ట్ ది ఫుడ్ విచ్ యు హావ్ పార్టేకన్?
1: ఇవన్నీ ప్రయత్నంతో లభ్యమవుతుందాయా?
0: ఆర్ దీస్ థింగ్స్ అచీవ్డ్ బై ఎఫర్ట్?
1: కాదు కాదు కాదు,
0: సర్టన్లీ నాట్.
1: నేను బ్రతకాలి బ్రతకాలి అనుకుంటే నీవు బ్రతకగలుగుతున్నావా?
0: ఇఫ్ యు వాంట్ టు సే దట్ ఐ వాంట్ టు లివ్ అండ్ లివ్ అండ్ లివ్,
1: నీవు చావాలి చావాలి అనుకుంటే నీవు చస్తున్నావా?
0: ఈవెన్ ఇఫ్ యు వాంట్ టు డై, కెన్ యూ డై జస్ట్ లైక్ దట్?
1: నీ పుట్టుకకు నీవే కారకులా?
0: ఆర్ యూ రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ బర్త్?
1: కాదు కాదు కాదు,
0: నాట్ అట్ ఆల్.
1: కనుక ఈ విషయాన్ని చక్కగా విచారణ చేస్తే కేవలము నీ కర్తృత్వ భక్తృత్వములే ఈ అహంకార మమకారమును మరింత అభివృద్ధి గావించుతున్నాయి.
0: ఇఫ్ యూ కేర్ఫుల్లీ ఎగ్జామిన్ ఇట్ ఈస్ ద డూయర్షిప్ అండ్ ఇట్ ఈస్ ది ఎంజాయర్షిప్ ఇన్ యూ విచ్ ఇస్ క్రియేటింగ్.
1: ఈనాడు జగత్తులో మనం ఆచరించేటువంటి సమస్త కార్యములు కూడాను మనోతృప్తి నిమిత్తమై చేసేటువంటి యొక్క కర్మలే.
0: ఆల్ ది యాక్షన్ పర్ఫార్మ్డ్ ఇన్ ద వరల్డ్ ఈజ్ మెంట్ టు సాటిస్ఫై యువర్ ఓన్ మైండ్.
1: కనుకనే ఈ మనస్తృప్తి మనస్తృప్తి అనేటువంటిది ఎంతకాలం చేసినప్పటికీ ఈ మనస్సుకు తృప్తి అనేటువంటిది ఉండదు.
0: ఫర్ ఎనీ లెంగ్త్ ఆఫ్ టైమ్ యు గో ఆన్ ట్రైంగ్ టు సాటిస్ఫై యువర్ ఓన్ మైండ్ యు ఆర్ నాట్ గోయింగ్ టు కంప్లీట్లీ సాటిస్ఫై యువర్ మైండ్.
1: ఈ మనస్సు అంటే ఏమిటి?
0: వాట్ డు యు మీన్ బై మైండ్?
1: మనసే మాయ.
0: Mind is illusion.
1: Manase korika.
0: Mind is desire.
1: Manase avidya.
0: Mind is ignorance.
1: Manase prakruti.
0: Mind is nature.
1: Ee manase bhranti.
0: Mind is delusion.
1: Kanuka ee bhranti lo neevu munigi bhranti ni pogottukonuka brahmanu pondalanukunte idi sadhyam avutunda?
0: Getting drowned in this delusion, if you want to attain brahma, how can you achieve it?
1: కేవలం నీ నీడను చూచి నీవే భయపడుతున్నావు.
0: లుకింగ్ అట్ యువర్ ఓన్ షాడో యు ఆర్ గెటింగ్ ఫ్రైటన్.
1: నీ భావమును చూచి నీవే భయపడుతున్నావు.
0: యు ఆర్ ఫ్రైటన్ అట్ యువర్ ఓన్ ఫీలింగ్స్.
1: కానీ ఉన్నది ఒక్కటే.
0: బట్ ట్రూలీ స్పీకింగ్ దేర్ ఇస్ ఓన్లీ వన్ థింగ్ విచ్ ఇస్ ఎగ్జిస్టింగ్.
1: ఇది ఏకం సత్, అది ఆత్మ.
0: దట్ ఈస్ ట్రూత్ అండ్ దట్ ఈస్ ఆత్మ.
1: భగవంతుడు సత్ చిత్ ఆనంద స్వరూపుడని అనేక మంది పండితులు వర్ణిస్తారు.
0: A number of scholars describe God as the very embodiment of Sat, Chit and Ananda.
1: ఇది సరైనటువంటి యొక్క జవాబు కాదు.
0: This is not a proper description at all.
1: సత్తు తానే, చిత్తు తానే, ఆనందము తానే. భగవంతుడికి ఈ మూడు గుణములుగా ఉంటున్నాయని కానీ అతను ఆనంద స్వరూపుడని కానీ చెప్పడానికి, అటు ఆనందమే తాను, సత్తే తాను, చిత్తే తాను.
0: He is truth. He is awareness. He is bliss. To say
1: భగవంతుని కంటే వేరైనటువంటివి కాదు.
0: దీస్ ఆర్ నాట్ క్వాలిటీస్ విచ్ హీ హాస్. దే ఆర్ నాట్ డిఫరెంట్ ఫ్రమ్ హిమ్.
1: ఏదో నాకు తెలియనటువంటి యొక్క మహత్తరమైన శక్తి నాకంటే ఒకటి వేరుగా ఉన్నది అని కొంతమంది విశ్వసించి ధ్యానం చేస్తారు.
0: సమ్ పీపుల్ థింక్ దట్ దేర్ ఇస్ సమ్ పవర్ అదర్ దాన్ దెమ్సెల్వ్స్ విచ్ విల్ హావ్ టు బి మెడిటేటెడ్ అపాన్ అండ్ దే అండర్ టేక్ మెడిటేషన్.
1: గోప్యముగా రహస్యంగా ఏదో ఒకటి దివ్యమైనటువంటి శక్తి నాకు వేరుగా ఉన్నది, దానిని నేను పొందాలి అనేటువంటి యొక్క విషయంతో అనేక రకమైనటువంటి యొక్క దీక్షలు పొందుతారు.
0: సమ్ పీపుల్ టేక్ గ్రేట్ రెజల్యూషన్ ఇన్ ఆర్డర్ టు ఫైండ్ అవుట్ దట్ దేర్ ఇస్ సమ్ సీక్రెట్ మిస్టీరియస్ పవర్ అదర్ దాన్ దెమ్సెల్వ్స్ విచ్ దే వాంట్ టు రియలైజ్.
1: ఇది కేవలము అజ్ఞానం యొక్క చర్య.
0: దిస్ ఈజ్ ఎన్ యాక్ట్ ఆఫ్ ఇగ్నోరెన్స్.
1: నీకంటే వేరేటువంటిది ఒకటి ఉన్నది అనుకున్నంత వరకు కూడాను నీవు పూర్తి అజ్ఞానంలో మునిగిన వాడే.
0: యాజ్ లాంగ్ యాజ్ యు థింక్ that there is some power other than you, you are under ignorance.
1: Neekante minchinatvanti marokati lokamlo lene ledu.
0: There is nothing greater than you in this world.
1: Aithe unnadi ani neevu nirupinchatamu idi nee manobhranti.
0: But to say that you want to prove that there is something is the delusion of the mind.
1: Ekkamunnadanaga swapnamulo manam aneka drushyamulu aneka anubhavamulu manam anubhavistam.
0: We get a number of sights and experiences in state of dream.
1: Enta varaku nijam?
0: How long are they true?
1: Swapnamulo undinanta varake.
0: As long as you are in the dream.
1: Swapnamu teerana idi nijam kaadu.
0: Once you are out of dream, these are not true.
1: Neevu manobhrantilo undinanta varaku kudanu ee kashtamu nashtamu dukkhamu vicharamu ivanni satyame.
0: As long as you are in the delusion of the mind, all these things like joy,
1: manobhranti veedithiva idantha asatyam.
0: Come out of the delusion of the mind, these are all untrue.
1: Kanukane ivanni kudanu manobhranti che kattabadinatvanti yokka mithyalu.
0: All these are bound by the delusion of the mind.
1: ఈ మిథ్యా నేను ఆధారం చేసుకుని సత్యా నేను విసర్జిస్తున్నాము.
0: వీఆర్ గివింగ్ అప్ ట్రూత్ హావింగ్ ఫెయిత్ ఇన్ దిస్ మిథ్యా.
1: దేహమే నేను, దేహమే నేను అనేటువంటి యొక్క ఈ తాదాత్మ భావం లోపల ఈ యొక్క అహంకారం పెంచుకుంటున్నాం.
0: థింకింగ్ దట్ ఐఎమ్ ద బాడీ, ఐఎమ్ ద బాడీ, యూఆర్ డెవలపింగ్ ఈగో ఇన్ యు.
1: ఒక్క చిన్న విషయం లోపల మనం అర్థం చేసుకుంటే ఎంతైనా విశాలమైన భావాన్ని మనం పొందవచ్చు.
0: ఇఫ్ వీ కెన్ అండర్స్టాండ్ దిస్ విత్ రెఫరెన్స్ టు వన్ స్మాల్ థింగ్, వీ కెన్ అండర్స్టాండ్ ఆల్ అదర్ థింగ్స్.
1: తనకంటే వేరైనటువంటిది ఒకటి జగత్తునందు లేదు.
0: దెర్ ఈస్ నథింగ్ అదర్ దాన్ వన్ సెల్ఫ్ ఇన్ దిస్ వరల్డ్.
1: ఉన్నదంతా ఉన్నదాని యొక్క ప్రతిబింబాలే.
0: ఆల్ దట్ ఎగ్జిస్ట్ ఈజ్ ఓన్లీ ఎ రిఫ్లెక్షన్ ఆఫ్ వాట్ రియల్.
1: లోక సంబంధమైనటువంటి విషయాలకు కర్త, కర్మ, క్రియ ఈ మూడుకును ఉంటుంటాయి.
0: ఆల్ ది వరల్డ్లీ ఆబ్జెక్ట్స్ హ్యావ్ ఎ సబ్జెక్ట్, ఎన్ ఆబ్జెక్ట్ అండ్ ఎ ప్రిడికేట్.
1: కానీ ఆత్మ సంబంధమైన విషయముకు, ఆధ్యాత్మిక సంబంధమైన విషయమునందు కర్త తప్ప క్రియ ఇది ఏమాత్రము ఉంటుండదు. కర్మ
0: బట్ విత్ రెఫరెన్స్ టు ఆత్మ ఆర్ ద స్పిరిచువల్ వరల్డ్ దెర్ ఈస్ నథింగ్, దెర్ ఇస్ ఓన్లీ వన్ డూయర్, కర్త.
1: చేసేవాడు తానే.
0: హీఈస్ ద డూయర్.
1: చేయించేవాడు తానే.
0: హీఈస్ గెటింగ్ ఇట్ డన్.
1: చేయింపబడినది తానే.
0: హీఈస్ ది యాక్ట్ విచ్ ఇస్ బీయింగ్ డన్.
1: ఈ మూడింటి యొక్క ఏకత్వంతో కూడినటువంటి యొక్క ఆత్మతత్వమే సర్వత్రా నిండినటువంటి చైతన్యం.
0: ఇట్ ఈస్ దిస్ యూనిటీ ఆఫ్ ఆల్ దీస్ త్రీ థింగ్స్ విచ్ ఈస్ ఎగ్జిస్టింగ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ కాన్షియస్నెస్ ఆల్ అరౌండ్.
1: ఈ చైతన్య తత్వము ఒక్క దగ్గర ఉండి మరొక దగ్గర లేకుండా ఉండడానికి వీల్లేదు.
0: ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు హ్యావ్ ఎ స్టేట్ వెన్ కాన్షియస్నెస్ ఎగ్జిస్ట్ ఇన్ వన్ ప్లేస్ అండ్ డజన్.
1: ఈ చైతన్యముని మూడు భాగములుగా విభజించి సామాన్యమైన లోకానికి సామాన్యమైన మార్గమునందు సంతృప్తి పడే నిమిత్తమై సత్ చిత్ ఆనందము అనేటువంటి పేరు పెడుతూ వచ్చారు.
0: దిస్ కాన్షియస్నెస్ ఈస్ డివైడెడ్ ఇన్ టు త్రీ, సచ్ అస్ సత్ చిత్ అండ్ ఆనంద ఫర్ గివింగ్ సాటిస్ఫాక్షన్ టు ది వరల్డ్లీ పీపుల్.
1: దాని ఇది దీని యొక్క ప్రతిబింబం అది అని ఈ రకంగా చూపుతూ వచ్చారు వేదాంతులు.
0: దిస్ ఫిలాసఫర్స్ బిగాన్ దర్ షోయింగ్ వన్ యాజ్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ ది అదర్.
1: దీని వేదాంతమునందు ఆస్తి భాతి ప్రియము అన్నారు.
0: In Vedantic parlance, this has been described as asti, bhati, priyam.
1: ఈ మూడు కూడాను ఒక్కటే.
0: All the three are one and the same.
1: ఇది ఇక్కడ టంబ్లర్ ఉన్నది, ఇది అస్థి, ఇది సత్.
0: హియర్ ఇస్ ద టంబ్లర్, దిస్ ఇస్ అస్థి, దిస్ ఇస్ ట్రూత్.
1: అయితే చిక్ అంటే ఏమిటి? దానిని గోచరి అది మనం చూస్తున్నాము.
0: What do you mean by chit?
1: Chudame kaakunda idi tamlar ani manam telusukunnamu.
0: I am seeing this and I am aware of this fact that this is tamlar.
1: Inka aanandam ante emti? Deenini manam anubhavistunnamu.
0: What do you mean by aananda? I am enjoying it.
1: Ee sattu chittu aananda moodainda idi lede okkate.
0: There is only one. Is it really
1: ee sattu unnadi okkate, prakashinchedi okkate, aanandampacheyinadi okkate.
0: There is only one and it is shining as and that also is one and it is experience that is also the same thing.
1: Kanuka oke daani yendu మనం అనేకమైనటువంటి యొక్క భ్రాంతుల చేత అనేకత్వంగా దాన్ని అనుభవించి అనేక రూపనామములు కల్పిస్తూ ఉన్నాం.
0: దెర్ ఈజ్ ఓన్లీ వన్ బై delusion, we are experiencing that one as many and feeling that we are experiencing many.
1: Kanuka aatmatattvam anaga ekatvamto koodinatvanti oka divyatvam anetvanti oka satyanni gurtinchali.
0: Therefore it is necessary to realize when we say that aatmatattva, this is the principle of unity which is underlying everything.
1: Ee aatma anaga roopam lenatvantidi.
0: This atma does not have form.
1: ఇది కేవలము అనేక రూపాన్ని కూడా ధరించేటువంటిది.
0: It is capable of taking many forms.
1: గాలి ఉంది.
0: Air is air.
1: దీనికి ఏమి రూపం?
0: What form does air have?
1: రూపము లేనంత మాత్రమున గాలి లేదని ఎవరైనా చెప్పడానికి వీలుందా?
0: Just because air does not have a form, can you say that there is no air at all?
1: అయితే ఈ గాలి ఏ ఆకారాన్ని ఆశ్రయిస్తుందో ఆ ఆకారం యొక్క స్వరూపాన్ని పొందుతుంది.
0: బట్ whichever container this air enters in, that form it gets.
1: Oka balloon lo cheripothe adi balloon roopanga dharistundi.
0: When air enters into balloon, it takes the form of
1: balloon. Oka football lo cherite football roopanga pothundi.
0: When it enters into a football, its form is the
1: ball. Tala kinda pettukuneetundi oka pillow roopamlo poi cherite pillow ga kanipistundi.
0: When air enters into a pillow, its form is that of a pillow.
1: Kani దీనికి ఒక రూపం లేదు.
0: బట్ ఎయిర్ డజంట్ హావ్ ఎ ఫామ్.
1: అయితే గుణము మాత్రం ఉంటుంది.
0: బట్ ఇట్ హాస్ ఎ క్వాలిటీ.
1: అదే చైతన్య గుణం.
0: దట్ ఈస్ ది క్వాలిటీ ఆఫ్ కాన్షియస్నెస్.
1: ఈ చైతన్య తత్వాన్ని మనం అర్థం చేసుకోవాలంటే ఇది చాలా కష్టం.
0: ఇఫ్ యు రియలీ వాంట్ టు అండర్స్టాండ్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ చైతన్య కాన్షియస్.
1: ఈ చైతన్యం అనేటువంటిదే కాన్షియస్నెస్ అన్నారు.
0: దిస్ చైతన్య హాస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ కాన్షియస్నెస్.
1: ఈ కాన్షియస్నెస్ ను మనము గుర్తించాలనుకున్నా అర్థం చేసుకోవాలనుకున్నా దాని నుంచి ఒక చిన్న భాగమైనటువంటి దాన్ని తీసుకుని కాన్షియన్స్ అనేటువంటి రూపకంగా తయారు చేసుకుంటూ వచ్చాం.
0: ఇఫ్ యు వాంట్ టు రికగ్నైజ్ అండ్ అండర్స్టాండ్ దిస్ కాన్షియస్నెస్, ఇట్ హ్యాస్ టు బి రిడ్యూస్డ్ టు కాన్షియన్స్
1: అనగా వీట్నెస్.
0: దట్ మీన్స్ ఇట్ ఇస్ ఎ వీట్నెస్.
1: దీనిని అవేర్నెస్ అని.
0: This is also called awareness.
1: దీనే సాక్ష్యము అని.
0: This is also called again witness.
1: అయితే దీనికి ఒక సాక్ష్యం ఉంది. ఈ సాక్ష్యానికి మరి ఏదైనా ఒకటి ఆధారం కావాలి కదా.
0: Even for this witness there must be some basis.
1: దాని వల్లనే ఈ కాన్షియన్స్ నుంచి కూడా కాన్షియస్ వచ్చేసింది.
0: From this conscience, conscious has come.
1: Consciousness, conscience, conscious. ఈ మూడింటి యొక్క తత్వము మూడు గుణములుగా మారిపోతూ వచ్చాయి.
0: కాన్షియస్నెస్, కాన్షియన్స్ అండ్ కాన్షియస్ ఆర్ ద త్రీ ఎంటిటీస్ విచ్ హావ్ గాట్
1: కాన్షియస్ అనేటువంటిది సెన్సెస్ తో కూడినటువంటిది.
0: కాన్షియస్ ఈజ్ అసోసియేటెడ్ విత్ సెన్సెస్.
1: కాన్షియన్స్ అనేటువంటిది మనస్తో కూడినటువంటిది.
0: కాన్షియన్స్ ఈజ్ అసోసియేటెడ్ విత్ మైండ్.
1: కాన్షియస్నెస్ అనేటువంటిది ఆత్మతో చేరినటువంటి.
0: కాన్షియస్నెస్ ఈజ్ అసోసియేటెడ్ విత్ ఆత్మ.
1: ఈ మూడింటి యొక్క తత్వములనే లోకానిమిత్తమై, లోకాచరణ నిమిత్తమై, లోకజ్ఞాన నిమిత్తమై దీనిని ఈ రకంగా మనం విభజించుకుంటూ వచ్చాం.
0: దీస్ త్రీ, ది డివిజన్ ఆఫ్ దీస్ త్రీ ఈజ్ మెంట్ ఫర్ ది సేక్ ఆఫ్
1: చిన్న ఉదాహరణ.
0: దేర్ ఈస్ అ స్మాల్ ఎగ్జాంపుల్.
1: లోకంలో డాక్టర్స్ కాన్ఫరెన్స్ జరుగుతుంది.
0: దేర్ వాజ్ ఎ డాక్టర్స్ కాన్ఫరెన్స్ గోయింగ్ ఆన్.
1: హాల్ అంతా డాక్టర్స్ ఉంటుంటారు.
0: దేర్ ఆర్ డాక్టర్స్ ఇన్ ది హాల్.
1: కానీ డాక్టర్స్ ఒక్కటే పేరు.
0: బట్ ది వర్డ్ టు డిస్క్రైబ్ దెమ్ ఇస్ డాక్టర్స్.
1: కానీ ఒక్కొక్క డాక్టర్ ఈఎన్టీ డాక్టర్ ఒకటి కావచ్చు, బోన్స్ డాక్టర్ ఒకరు కావచ్చు, బ్లడ్ డాక్టర్ ఒకరు కావచ్చును, ఇంకా అనేక రకములైనటువంటిది విడివిడిగా దాన్ని దేహాన్ని భాగములు చేసి విచారణ చేసేటువంటి వ్యక్తులుగా రూపొందవచ్చు.
0: దేర్ మే బి డిఫరెంట్ డాక్టర్స్ హూ హావ్ స్పెషలైజ్డ్ ఇన్ డిఫరెంట్ పార్ట్స్ అండ్ లింబ్స్ ఆఫ్ ద బాడీ.
1: ఒకడు బోన్ స్పెషలిస్ట్ చేసుకుంటాడు.
0: There is one bone specialist.
1: ఇంకొకడు కిడ్నీ స్పెషల్ చేసి ఉంటాడు. ఇంకొకడు హార్ట్ స్పెషల్ చేసి ఉంటాడు.
0: There is another who has specialized with reference to kidney.
1: ఇవన్నీ కూడా ఒక్క దేహంలో ఉండినటువంటి దాని విభాగములు చేసి జీవనోపాధి నిమిత్తమై ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైనటువంటి దానిని పరిశోధన చేసి ఆ డాక్టర్ ని పేరు పొందారు.
0: Each one has specialized in one part of the body, although there is only one body. This is done for the sake of వర్ల్లీ.
1: కాబట్టి అందరూ డాక్టర్సే.
0: బట్ బేసికలీ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ డాక్టర్స్.
1: అదే విధంగానే అందరూ ఆత్మస్వరూపులే.
0: ఇన్ ద సేమ్ వే ఆల్ ఆఫ్ అస్ ఆర్
1: జీవనోపాధి నిమిత్తమై ఒకరు ఉద్యోగం చేయవచ్చును.
0: ఫర్ ది సేక్ ఆఫ్ ఈకింగ్ ఎ లైవ్లీహుడ్ వన్ మే
1: ఇంకోటి కూలి పని చేయవచ్చును.
0: వన్ మే బి వర్కింగ్ ఇన్ అన్ ఆఫీస్, వన్ మే బి ఎ లేబర్.
1: ఇంకోటి వ్యాపారం చేయవచ్చును.
0: వన్ మే క్యారీ ఆన్ బిజినెస్.
1: ఇంకోటి వ్యవసాయం చేయవచ్చును.
0: వన్ మే అండర్టేక్ కల్టివేషన్.
1: ఈ యొక్క జీవనోపాధి నిమిత్తమై నిర్మించుకున్నటువంటి యొక్క వృత్తుల వల్ల ఈ పేర్లు మనం అభివృద్ధి గావించుకుంటూ వచ్చాం. ఈ పేర్లు కేవలం వృత్తులతో వచ్చినటువంటివే కానీ శాశ్వతంగా వచ్చినటువంటివి కాదు.
0: ఆల్ ది నేమ్స్ విచ్ వన్ హెస్ గాట్ ఈస్ బేస్డ్ అపాన్ ద ఫంక్షన్స్ విచ్ హి పర్ఫార్మ్స్. But it is not a permanent name given to each individual.
1: Ade vidhamgane aatma anetvanti sarvulu yendu okate undinappatikini aaya shariram yokka abhimanamunu puraskarinchukoni aa sukadukkamulu andukuntunnaru.
0: There is only one aatma in all the bodies, but depending upon that particular body and the action it performs.
1: Oka chinna udaharanam,
0: one small example.
1: Oka plane ekkado accident ayipoyindi.
0: There was an accident in a particular place.
1: ఆ ప్లేన్ లోనే నిజంగా మనవారు ఉన్నారంటే ఇంక చెప్పనక్కర్లేదు. అనేక రకమైనటువంటి విచారణలకు ప్రయత్నిస్తాం.
0: If one comes to know that his own people are in that plane when the accident has taken place, all
1: ఆ ప్లేన్ లోనే మనవారు ఎవరైనటువంటి లేకుండా పోయినప్పుడు ఎట్ల జరిగిందంట, ఏమి జరిగిందంట, ఎంతమంది పోయినారట, ఈ ఇన్ఫర్మేషన్ లో మనం ప్రయత్నిస్తాం.
0: If your people are not there in the plane, then you go on putting a number of questions. How did that accident take place? How many people were there? Only for getting information.
1: కనుకనే ఇది నాది అనేటువంటి యొక్క భావం లేకపోవడం చేతనే మనమంతా ఇన్ఫర్మేషన్ లోపల పోతున్నాం.
0: As we do not have the feeling that these are mine, you go in for information.
1: అందరి యందు ఉన్నటువంటి యొక్క తత్వం ఒక్కటే అనుకున్నప్పుడు నీవు ఇన్ఫర్మేషన్ లో దిగవు, ట్రాన్స్ఫర్మేషన్ లో వస్తావు.
0: If you know that there is only one atma which is existing in everyone, you don't get yourself interested in information. You want transformation then.
1: కనుక ఆత్మ భావము అనేటువంటిది ఏకంగా మనం భావించాలి.
0: Therefore we should have that unity.
1: ఉన్నది ఒక్కటే, ఒక్కటే, అన్యము లేదు.
0: There is only one thing and one thing alone.
1: The
0: second thing
1: doesn't exist. మనస్సు, దేహము ఇవన్నీ ఉండినంత వరకు కూడాను ఈ ఏకత్వాన్ని పొందటము ఇది చాలా కష్టం.
0: బట్ యాజ్ లాంగ్ యాజ్ యు హావ్ ఎ మైండ్ అండ్ ఎ బాడీ అండ్ అదర్ థింగ్స్ ఇట్ ఇస్
1: కష్టము, కష్టమని చెప్పండి. నిరంతరము మనము దీనిని అనుభవించటము ఇది కూడా సహజ కర్తం కాదు.
0: జస్ట్ బికాస్ ఇట్స్ డిఫికల్ట్ టు ఎక్స్పీరియన్స్ ఆత్మ,
1: కష్టమైనప్పటికీ మన సత్యాన్ని మనం గుర్తించడానికి తగిన కృషి చేయాలి.
0: ఈవెన్ ఇఫ్ ఇట్ ఇస్ డిఫికల్ట్, వీ షుడ్ మేక్ ఎఫర్ట్స్ అప్రోప్రియేట్ టు రియలైజ్ రియల్ నేచర్.
1: మనము రథము అనేటువంటి దేహాన్ని గురించి గుర్తించాం.
0: వీ హావ్ రికగ్నైజ్డ్ దట్ దిస్ బాడీ ఈజ్ లైక్ ఎ చారియట్.
1: గుర్రములు అనేటువంటి యొక్క ఇంద్రియాన్ని గురించి గుర్తించాం.
0: వీ ఆల్సో రికగ్నైజ్ దట్ సెన్సెస్ ఆర్ లైక్ హార్సెస్.
1: పగ్గములు అనేటువంటి యొక్క మనసును కూడాను అర్థం చేసుకున్నాం.
0: వీ హావ్ ఆల్సో రికగ్నైజ్డ్ ది మైండ్ ఈజ్ లైక్ ది రెయిన్.
1: సారథి అనేటువంటి బుద్ధిని కూడాను మనము కొంతవరకు విచారణ చేశాం.
0: వీ హావ్ ఆల్సో రికగ్నైజ్డ్ దట్ this charioteer is intelligence.
1: Aithe ee rathamu, ee gurramulu, ee paggamulu, ee sarathi deni nimittamai yerpadnai.
0: For whose sake have all these things come into existence like chariot?
1: Yajamani.
0: There is a owner for this.
1: Aa yajamani anetundi vaadu indulo aatma swaroopudai untunnadu.
0: That master is aatma residing in this heart.
1: Kanukune ekovasi సర్వభూతాంతరాత్మ, ఏకోవసి ఒక్కడే ఈ యొక్క దీని యందు సర్వభూతములు యందు కూడాను నివసిస్తున్నాడు.
0: దేర్ ఇస్ ఓన్లీ వన్, హీ ఇస్ రిసైడింగ్ ఇన్ సో మెనీ లివింగ్.
1: అయితే ఇది భూతము అనుకున్నప్పుడు ప్రాణంతో కూడినటువంటిదా అని మనం విచారణ చేయొచ్చు.
0: వెన్ యూ సే ఇట్ ఇస్ ఎ లివింగ్ బీయింగ్, డస్ ఇట్ హ్యావ్ లైఫ్?
1: భూతం అనగా ఏమిటి? శబ్ద స్పర్శ రూప రసగంధాదులు ఈ యొక్క దీనితో కూడినటువంటి ఈ శబ్దములు అనగా ఇంద్రియముల యొక్క చేరిక.
0: When you say this bhutam, the word is used, it is a conglomeration of bhutam, all these
1: jadamule.
0: These are all qualities only.
1: Ee jadamule yokka dinine bhutam ani peru pettu vacharu.
0: These are all inert and they are called as bhutam.
1: Ee bhutam ante inkoka artham kuda untundi, adi pichachamu ani.
0: Another meaning of this word bhutam is
1: idanaku penibhutanga untundadannaru anaga emti, viduvaleinatundi yokka dayyanga untundadani.
0: That means it is a great devil.
1: ఈ భూతములన్ని కూడాను మనకు ఒక పిచాచములి.
0: All these elements or senses,
1: ఇవి మానవుని అనేక రకములుగా పీడిస్తున్నాయి.
0: It is these things which are really giving us a lot of trouble and problem.
1: కనుక వీటి యొక్క సత్య స్వరూపాన్ని గుర్తింపజేసేటువంటి వ్యక్తులు మనకు అత్యవసరము.
0: Therefore, it is necessary to come across people who can make us realize the real nature.
1: కాన మనము దేహభావమును, దేహతత్వాన్ని, దేహ కర్తవ్యాన్ని చక్కగా గుర్తించి లక్ష్యమును ఆత్మయందించుకోవాలి.
0: Feeling its principle and conduct ourselves properly.
1: కనుక నేను చేస్తున్నాను అనేటువంటి యొక్క కర్తగా నీవు మారవద్దు.
0: Don't think, don't consider that you are doing it. Don't accept this dualism.
1: దీని ఫలితం నాకే అందాలి అనేటువంటి భక్తిత్వంలో నీవు తిరగద్దు.
0: Do not also indulge that you should get
1: ఈ కర్తృత్వ భక్తిత్వాన్ని మనం దూరం గావించి కర్తవ్యాన్ని ఆచరించాలి.
0: Give up doership, give up enjoyership and undertake that as a duty.
1: ఈ కర్తవ్యం యోగం ఉచ్యతే, ఇదే నా యొక్క యోగం.
0: This duty is the real yoga.
1: ఈ యోగాన్ని నీవు అనుభవించటమంటే దివ్యమైనటువంటి యొక్క ఆత్మ భోగములో నీవు అనుభవించవచ్చు.
0: ఇఫ్ యూ కెన్ ప్రాక్టీస్ దిస్ యోగా ఆఫ్ పర్ఫార్మింగ్ ఇట్ యాజ్ ఎ డ్యూటీ, యూ కెన్ ఎంజాయ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ ఆల్సో.
1: కానీ ఈ యోగము లేకపోవటం చేతనే మనం రోగులుగా మారుతున్నాం.
0: యాజ్ వీఆర్ నాట్ ప్రాక్టీసింగ్ దిస్ యోగా, వీఆర్ బికమింగ్ డిసీజ్డ్ సోల్స్.
1: మానసిక సంబంధమైనటువంటి వృత్తులను చక్కగా జాగ్రత్తగా మనం విచారించాలి.
0: We have to carefully analyze and understand the mental activity.
1: ఇది ఎక్కడ నుంచి పుడుతుండాలి?
0: From where does this mind come?
1: ఇది చేసే పని ఏమిటి?
0: What does it do?
1: దీనిని మనం ఎందుకు అనుసరించాలి?
0: Why should we follow
1: it? దీని వల్ల కలిగేటువంటి ఫలితం ఏమిటి?
0: What is the result of all this?
1: ఇది మనకు బంధనకు తీసుకుని పోతుండాదా, లేక విశాలమైనటువంటి యొక్క మోక్షమునకు కొనిపోతుండాదా?
0: Does it bind us or does it liberate us?
1: అని విచారణ చేస్తే ఇది క్రమక్రమేణ బంధనకే తీసుకుని పోతుండాలి.
0: ఇఫ్ గ్రాడ్యువల్లీ ఎన్క్వైర్ ఆన్ దీస్ లైన్స్, ఇట్ ఈస్ టేకింగ్ యూ టువర్డ్ ది బాండేజ్.
1: కనుక ఆత్మతత్వం అనేటువంటిది కేవలము అన్య విధములుగా కూడా విచారణ చేయడానికి వీలు కాదు.
0: దేర్ఫోర్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు అండర్స్టాండ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ ఇన్ ఎనీ అదర్ వే.
1: ఈనాటి లోకములో భిన్న భావములు, భిన్న చర్యలు, ద్వేషములు, అసూయలు, అహంకారములు, అశాంతులు అభివృద్ధి కావడానికి కారణము ఈ ఏకత్వమును కోల్పోవటమే.
0: యాజ్ వీ హావ్ లాస్ట్ దిస్ సెన్స్ ఆఫ్ యూనిటీ, దిస్ హెస్ మేనిఫెస్టెడ్ ఇట్ సెల్ఫ్ ఇన్ ద ఫారమ్ ఆఫ్ ఆల్ ద డిఫరెన్సెస్, జెలసీస్, క్వారల్స్, కాన్ఫ్లిక్ట్స్, స్ట్రైవ్, గ్రీవ్ అండ్ ఎవ్రీ ప్రాబ్లమ్ ఇన్ ద వరల్డ్.
1: కనుక మనము సమత్వమైనటువంటి యొక్క ప్రేమతత్వాన్ని మనం పెంచుకోవాలి.
0: దేర్ఫోర్ వీ హావ్ టు డెవలప్ ది లవ్ విచ్ బ్రింగ్స్ అబౌట్ ఈక్వాలిటీ ఇన్ అస్.
1: ఈనాడు మనం చదివేటువంటి చదువుల యొక్క జ్ఞానం ఏమిటి?
0: వాట్ ఈస్ ది నాలెడ్జ్ విచ్ యూఆర్ గోయింగ్ టు గెయిన్ బై ది టైప్ ఆఫ్ స్టడీస్ విచ్ యూ హావ్ అండర్టేకన్?
1: ఇది నిజమైనటువంటి జ్ఞానమా?
0: ఈజ్ ఇట్ ఎ రియల్ నాలెడ్జ్?
1: కాదు, కాదు,
0: సర్టన్లీ నాట్.
1: ఇది అజ్ఞానంలోని అజ్ఞాన జ్ఞానం.
0: దిస్ ఈజ్ ఇగ్నోరెన్స్ ఇన్ ఇగ్నోరెన్స్.
1: మనము అజ్ఞానంలో చదువుతున్నటువంటి అజ్ఞానాన్ని మనం అభివృద్ధి పరుచుకుంటున్నాం.
0: వీఆర్ డెవలపింగ్ ఇగ్నోరెన్స్ ఇన్ ఇగ్నోరెన్స్.
1: ఇక్కడ ఆత్మ ఎక్కడ ఉన్నది అనుకుంటే చైతన్యమునకు మరొక చైతన్యమునకు మధ్యనున్నటువంటి యొక్క అచైతన్యమైనటువంటి ఆత్మస్వరూపంగా ఉంటుండాలి.
0: యు సే ఇన్ దిస్ స్టేట్ వేర్ ఇస్ ఆత్మ, ఇట్ ఈస్ బిట్వీన్ వన్ కాన్షియస్నెస్ అనదర్.
1: ఇది ఎట్లా ఎప్పుడు మనకు అర్థమవుతుందంటే ఇది అందరికీ అర్థం కాదు.
0: ఇట్ ఈస్ డిఫికల్ట్ ఫర్ ఆల్ పీపుల్ టు అండర్స్టాండ్.
1: జాగ్రత్తకు నిద్రకు మధ్యలో ఉన్నటువంటి స్థితి వలె ఉంటుంటాడు.
0: ఇట్ ఈస్ సంథింగ్ లైక్ ఎ స్టేట్ ఇన్ బిట్వీన్ ఎ స్టేట్ ఆఫ్ అవేకనింగ్ అండ్ డీప్ స్లీప్.
1: జాగ్రత్త నిద్రకు మధ్యలో ఉన్నటువంటి స్థితి ఎట్లా ఉంటుందంటే ఎవరికి తెలియదు.
0: వాట్ ఈస్ ది స్టేట్ బిట్వీన్ వేకింగ్ స్టేట్ అండ్ డీప్ స్లీప్ స్టేట్? నో వన్ రియల్.
1: జాగ్రత్తగా ఉండినట్టే ఉంటుంటాము, తిరిగి కన్ను మూత పడిపోదు.
0: యు ఆర్ థింకింగ్ దట్ యు ఆర్ రియలీ అవేక్ బట్ యు స్టార్ట్ స్లీపింగ్.
1: కానీ యోగులు మాత్రమే దీనిని చక్కగా గుర్తిస్తూ వచ్చారు.
0: బట్ యోగీస్ హావ్ రికగ్నైజ్డ్ దట్ రియల్ స్టేట్.
1: ఈ జాగ్రత్తకు ఈ నిద్రకు ఉండినటువంటి యొక్క తత్వము అది నిజమైన ఆత్మతత్వం అన్నారు.
0: దట్ పర్టికులర్ స్టేట్ విచ్ కమ్స్ బిట్వీన్ వేకింగ్.
1: జాగ్రత్త రజోగుణము, నిద్ర తమో గుణము, రెండింటికి మధ్య ఉన్నటువంటిది సాత్వికము, అదే ఆత్మస్వరూపం.
0: state of waking is rajoguna, sleep is associated with tamoguna, in between these two comes sattvaguna, and that has to be experienced.
1: Kanuka ee aatmatattvanni manamu chakkaga gurtinchalanukuntunte aatma gnanaanni mottamotta vicharan cheyali.
0: If you want to realize the principle of atma, you should have knowledge of atma.
2: You were listening to a divine discourse delivered by Bhagwan Sri Satya Sai Baba on the 29th of May 1990 during the summer course at Vrindavan.

0: പ്രേമ സ്വരൂപനാണ്,
1: എംബോഡിമെന്റ്സ് ഓഫ് ലവ്.
0: ഈ നാട്ടിൽ മാനവരും തനയൊക്കെ ഭൗതിക പരിസ്ഥിതി എന്ന് മാത്രമേ തന കാലമനോ ജീവിതമനോ ഗടിപ്പിച്ചുള്ള
1: മാൻ ടുഡേ ഇസ് സ്പെൻഡിംഗ് ഓൾ ഹിസ് ടൈം ആൻഡ് എഫേർട്ട് തിങ്കിംഗ് ഓഫ് ദിസ് വേൾഡ്.
0: ശരീര അഭിമാനം ചേത്ത ദിവ്യമേനെ കൂട്ടി തന സ്വസ്വരൂപാന്ന് വിസ്മരിച്ച് ഭൗതികമേന ലൗകികമേന പ്രാപ്തിക സംബന്ധങ്ങളോ താനും മുന്നകി അനേക അവസ്ഥകൾക്ക് ഗുരിയാവുന്നവരും.
1: ബിക്കോസ് ഓഫ് ബോഡി അറ്റാച്ച്മെന്റ് ഹി ഫർഗെറ്റ്സ് ഹിസ് ഡിവൈൻ ഇന്നേറ്റ് നേച്ചർ ഓഫ് ദി സെൽഫ് ആൻഡ് സ്പെൻഡ്സ് ടൈം ഇൻ ദിസ് വേൾഡ്ലി എഫിമറൽ ട്രാൻസിയന്റ് വേൾഡ്ലി ഫീൽഡ്.
0: പ്രതി രംഗമനന്ദനും പ്രതി മാനവനും കൂടെ ദേഹമിനെ പ്രധാനമായിട്ട് ലക്ഷ്യം നിർവഹിച്ചുകൊണ്ട് അതിയെ തന്നെ ഒക്കെ ധ്യേയമുഖ ഭാവിച്ചു കാലമെന്ന് കടുത്തുന്നാട്.
1: മാൻ ഇസ് സ്പെൻഡിംഗ് ടൈം തിങ്കിങ് ദ ബോഡി ഇസ് പെർമനന്റ് ആൻഡ് ദ ബോഡി ഇസ് ദി എയിം ആൻഡ് ദ ഗോൾ ഇൻ ലൈഫ്.
0: ദീനിക്ക് നിത്യ ജീവിതമനും പ്രതി വ്യക്തിക്കുടും അനുഭവിച്ചേക്കുണ്ടി അനുഭൂതിലും അനേകങ്ങാ ഉണ്ടായി.
1: ദീസ് ആർ ദി ഡെയിലി എക്സ്പീരിയൻസസ് ഓഫ് എവ്രി വൺ ഓഫ് അസ് വിച്ച് ആർ വേറീഡ്.
0: ఎవరైనా ఎదుటి వ్యక్తి వచ్చి అయా నీవెవరు అని ప్రశ్నించినప్పుడు దేహాభిమానం చేత దేహమునకు పెట్టినటువంటి పేరును పరిచయము గావించుకుంటూ నేను రామయ్య కృష్ణయ్య అని తన చే పేరు చే పరిచయం గావించుకుంటున్నాడు.
1: ఇఫ్ ఎనీవన్ ఆస్క్స్ యు హూ ఆర్ యు, యు ఐడెంటిఫై యువర్ బాడీ అండ్ ఇంట్రొడ్యూస్ యువర్ సెల్ఫ్ యాజ్ రామయ్య అండ్ కృష్ణయ్య విచ్ ఇస్ క్రిస్టెన్డ్ గివెన్ టు యూ.
0: ఇంకా కొంత లోతులకు దిగి ప్రశ్నించినప్పుడు నేను డాక్టరు, నేను లాయరు, నేను విద్యార్థి, నేను వ్యవసాయకుడు అని తాను చేసే వృత్తుల పేరు చేత తాను పరిచయం గావించుకుంటున్నాడు.
1: ఇఫ్ యు జస్ట్ ఆస్క్ హిమ్ అగైన్ హి వుడ్ బి రిప్లైయింగ్ దట్ ఈస్ అ డాక్టర్, దట్ ఈస్ అ లాయర్, ఈస్ అ స్టూడెంట్, ఎ ఫార్మర్, బేసింగ్ ఆన్ వొకేషన్ ప్రొఫెషన్.
0: ఇంకా కొంత లోతులకు చూచి ప్రశ్నించినప్పుడు నేను అమెరికన్, నేను ఇండియను, నేను పాకిస్తాను, నేను జర్మనీ, నేను జపాను అని తన దేశమును గురించి తాను పరిచయం గావించుకుంటున్నాడు.
1: ఇఫ్ యూ క్వశ్చన్ హిమ్ డీపా, హీ వుడ్ ఇంట్రడ్యూస్ హిమ్సెల్ఫ్ యాజ్ అమెరికన్, ఇండియన్, పాకిస్తానీ, జర్మన్ అండ్ జపానీస్.
0: నిజముగా ఈ పరిచయాన్ని పట్టి మనం విచారించినప్పుడు ఇవి ఏది కూడా సత్యము కాదు.
1: ఇన్ఫాక్ట్ ఇఫ్ యూ ఇన్వెస్టిగేట్, నన్ ఆఫ్ దీస్ ఆన్సర్స్ ఆర్ ట్రూ.
0: రామయ్య, కృష్ణయ్య తల్లిదండ్రులు దేహమునకు పెట్టినటువంటి పేరు మాత్రమే కాని తాను ఆ పేరుకు సంబంధించిన వాడు కాదు.
1: రామయ్య అండ్ లక్ష్మయ్య ఆర్ ది నేమ్స్ గివెన్ టు యూ బై యువర్ పేరెంట్స్ అండ్ యు ఆర్ నాట్ ది నేమ్.
0: తాను చేసేటువంటి వృత్తులు కూడాను తన యొక్క వృత్తులను పురస్కరించుకొని తాను పరిచయం గావించుకుంటున్నాడు కాని వృత్తి తాను కాదు.
1: యూ ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్ బేసింగ్ ఆన్ ద ప్రొఫెషన్ అండ్ యు ఆర్ నాట్ ద ప్రొఫెషన్ ఎనీవే.
0: అయితే ఈ జవాబులు ఏది కూడాను సత్యము కాదు.
1: నన్ ఆఫ్ దీస్ ఆన్సర్స్ ఆర్ ట్రూ.
0: ఏది సత్యం?
1: వాట్ ఇస్ ట్రూత్?
0: నేను ఆత్మ అనేటువంటిది స్వస్వరూపమే ప్రధానమైనటువంటి ప్రమాణం.
1: ద మెయిన్ ఆన్సర్ ఇస్ దట్ యువర్ ఆత్మ ద ఎటర్నల్ సెల్ఫ్.
0: ఇట్టి తన స్వస్వరూపాన్ని విస్మరించి భౌతిక లౌకిక ప్రాకృతమైనటువంటి వృత్తులను పేర్లను దేశాన్ని మాత్రము తాను ప్రకటించుకుంటున్నాడు.
1: దిస్ ట్రూ నేచర్ ఆఫ్ ది సెల్ఫ్ ఇస్ ఫర్గాటన్ but the replies are based on this worldly nature.
0: దీనిని పట్టి ప్రతి మానవుడు కూడాను తన వృత్తిని ఆధారం చేసుకుని తన దేశమునకు పెట్టినటువంటి పేర్లను ఆధారం చేసుకుని తన దేశమును ఆధారం చేసుకుని బ్రతుకుతున్నాడే కాని ఆత్మను ఆధారం చేసుకుని బ్రతకటం లేదు.
1: Therefore we can understand that one spends life depending on the profession, the country where he lives and with the name.
0: ఈ సంబంధం ఎట్లున్నదనగా కారు డ్రైవర్ వచ్చి కారును డ్రైవ్ చేస్తున్నప్పుడు కారు తాను కాదు కదా.
1: When the car driver drives the car, he is not the car anyway.
0: కారు వేరు, డ్రైవర్ వేరు.
1: Car is separate from the driver.
0: కారే నేనని ఏ యొక్క మూర్ఖుడు కూడా చెప్పడు.
1: No fool identifies himself with the car.
0: ఇది నా కారు, నేను డ్రైవ్ చేసేవాడిని అంటాడు.
1: This is my car and I drive this.
0: అదే విధంగానే దేహం ఒక కారు వంటిది.
1: Likewise, body is the car.
0: దీన్ని డ్రైవ్ చేసేటువంటి ఆత్మ నీవు.
1: I am that atma that drives this car.
0: కానీ నీవు డ్రైవర్ అనేటువంటి ఒక సత్యాన్ని విస్మరించి కారునే లక్ష్యం అందించుకొని కారే నేనని భావిస్తున్నావు వెర్రివాడే.
1: But most of the people today, like foolish people, identify themselves with the car, forgetting they are the driver.
0: ఇది ఏ సత్యాన్ని గాయత్రి మంత్రమునందు సుస్పష్టంగా కూడాను ప్రబోధిస్తూ వచ్చింది.
1: This truth is completely revealed, absolutely very clear in Gayatri Mantra.
0: Deha Bujyadi Dasoham. Aya, నేను దేహ సంబంధమైనటువంటి విషయం లోపల నేను ఒక మెటీరియల్ అనగా ఒక విధమైనటువంటి పదార్థం వంటి వాడను, నేను ఒక దాసుడను.
1: From the point of the body, I am the slave to this body, which is the matter.
0: జీవ బుద్ధ్యాది తదంశః. జీవబుద్ధితో నేను చూసినప్పుడు దాని యొక్క అంశమునే నేను.
1: When I look from the standpoint of the individual, I am the spark.
0: ఆత్మబుద్ధ్యాది త్వమేవాహం. ఆత్మబుద్ధితో చూసినప్పుడు నీవే నేను, నేనే నీవు.
1: From the standpoint of Atma, the spirit, I am you and you are me.
0: కనుక ప్రతి మానవుడు కూడాను మూడు విధములైనటువంటి ఒక స్వరూపాన్ని ధరించి ఉన్నాడు.
1: లైక్వైజ్ ఎవ్రీ మ్యాన్ హ్యాస్ పుట్ అప్ హింసెల్ఫ్ త్రీ ఫార్మ్స్.
0: కనుకనే మన జీవితము మూడు అంతస్తుల మేడ.
1: దేర్ఫోర్ అవర్ లైఫ్ ఇస్ ఎ మ్యాన్షన్ విత్ త్రీ స్టోరీస్.
0: ఈ బ్రహ్మచర్యం అనేటువంటిది భద్రమైనటువంటి పునాది వంటిది.
1: ది స్టేట్ ఆఫ్ బ్రహ్మచర్య సిలబస్ ఇస్ ద ఫౌండేషన్.
0: దీని తరువాతనే గృహస్థ ధర్మం అని ఫస్ట్ ఫ్లోర్ కడుతున్నాము.
1: ఆన్ దిస్ ఇస్ లేడ్ డౌన్ ద ఫస్ట్ ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ హోల్డర్.
0: కానీ దాని తరువాత వానప్రస్థము అనేటువంటి సెకండ్ ఫ్లోర్ కడుతున్నాము.
1: ద సెకండ్ ఫ్లోర్ వానప్రస్థ రిటైర్మెంట్ ఇస్ బిల్.
0: తదుపరి సన్యాసం అని మూడవ అంతస్తు.
1: The third one is that of self-effacement, abnegation.
0: Ruhastha, vanaprastha, sanyasamanitvati bhavanaku, bhavanamanaku, brahmacharyame punadi.
1: Therefore, for all the stages of household, the retirement and of renunciation, brahmacharya is the foundation.
0: Punadi yokka badratanu puraskarinchukoniye, migilinatvanti bhavanamulanni kudanu chemanga untayi.
1: Basing on the strength of the foundation, rest of the story is rest.
0: కనుక బ్రహ్మచర్యం అనేటువంటి పునాది చాలా భద్రమైనటువంటిది, అన్నిటికీ ఆధారమైనటువంటిది.
1: Therefore, the stage of celibacy brahmacharya should be very strong.
0: ఇట్టి ఆధారాన్ని ఈనాడు మానవుడు విస్మరిస్తున్నాడు.
1: Man is forgetting the such foundation today.
0: భవనాన్ని చూసి ఆనందిస్తున్నాడు.
1: He is happy about the mansion.
0: పునాది భద్రమైనటువంటి భవనం ఏనాడు కూలిపోతుందో.
1: The building without proper foundation is bound to collapse.
0: చెట్టును చూచి ఫలమును చూచి నీవు ఆనందిస్తే వేర్ల యొక్క బలమును చూచి నీవు ఆనందించాలి.
1: యు ఆర్ హ్యాపీ అబౌట్ ద ట్రీ అండ్ ద ఫ్రూట్స్, దెన్ హౌ అబౌట్ ద రూట్స్.
0: కనుకనే కనిపించే భవనమునకు పునాదులు కనిపించినటువంటివి.
1: దేర్ఫోర్ ద మ్యాన్షన్ విచ్ ఇస్ అపారెంట్, ద ఫౌండేషన్ ఇస్ నాట్.
0: కనిపించే వృక్షమునకు కనిపించినటువంటి వేర్లు ఆధారము.
1: ఫర్ ది కాన్స్పిక్యుయస్ ట్రీ ద హిడెన్ రూట్స్ ఆర్ ద ఫౌండేషన్.
0: అదే విధంగానే కనిపించేటువంటి ఈ దేహమునకు కనిపించినటువంటి ప్రాణము ఆధారము.
1: దేర్ఫోర్ ద బాడీ విచ్ ఇస్ అపారెంట్, లైఫ్ ఇస్ నాట్ అపారెంట్ ఎస్ ద ఫౌండేషన్.
0: ప్రాణమునకు స్వరూపం లేదు.
1: లైఫ్ హ్యాస్ నో ఫామ్.
0: కానీ దేహమునకు స్వరూపం ఉన్నది.
1: ద బాడీ హ్యాస్ ఎ ఫామ్.
0: అయితే ఈ ప్రాణమునకు తగినటువంటి శక్తి సామర్థ్యం అందించేటువంటి ఒక ఆత్మతత్వం ఒకటి ఉంటుండాలి.
1: హౌఎవర్ ఆల్ ద స్ట్రెంగ్త్ అండ్ కెపాసిటీస్ టు దిస్ లైఫ్ ఆర్ గివెన్ బై ఆత్మ.
0: దాని యొక్క శక్తి సామర్థ్యముల చేతనే ప్రాణము ఈ దేహములో చేరి దేహమును కదిలిస్తూ ఉంటుండాలి.
1: బికాస్ ఆఫ్ దట్ పవర్ ఆఫ్ ఆత్మ, ఇట్ ఈస్ ఓన్లీ దిస్ లైఫ్ ప్రిన్సిపల్ దట్ వర్క్స్.
0: దేహం కేవలం జడమైనటువంటిది.
1: బాడీ ఈజ్ ఇన్
0: కొన్ని పదార్థముల యొక్క చేరిక అయినటువంటిది.
1: ఇట్ ద కాంబినేషన్ ఆఫ్ మ్యాటర్.
0: కనుకనే ఈ గాయత్రి మంత్రమందు ఓం భూర్భువస్సువః భూర్భువస్సువః. భూర్ అనగా భూలోకమని, భూర్లోకమని, స్వర్గలోకమని, ఎక్కడో ఉన్నామని మనం భ్రమిస్తున్నాము.
1: వీఆర్ డెల్యూటెడ్ విత్ ది ఫీలింగ్ దట్ దీస్ త్రీ ఆర్ డిఫరెంట్ వరల్డ్స్, ద ఎర్త్ అండ్ ద హెవెన్ అండ్ సో ఆన్.
0: భూర్ అనగా ఈ యొక్క శరీరమే.
1: భూర్ మీన్స్ ఇస్ ద బాడీ.
0: ఇదే పంచభౌతికమైనటువంటి శరీరము.
1: ఇస్ ద వన్ ఆఫ్ ఫైవ్ ఎలిమెంట్స్.
0: ఈ పంచభౌతికమైనటువంటి శరీరమే ప్రకృతి.
1: దిస్ ఫైవ్ ఎలిమెంట్స్ ఇస్ ద నేచర్.
0: దేహమునకు దేశమునకు సన్నిహిత సంబంధం ఉంటుండాలి.
1: దేర్ ఇస్ ఇంటిమేట్ రిలేషన్షిప్ బిట్వీన్ దిస్ బాడీ అండ్ ద నేచర్.
0: దేశములో ఏ విధమైనటువంటి పంచభూతములు ఉన్నావో అవే పంచభూతములు దేహమునందు కూడా ఉంటున్నవి.
1: యాజ్ ది ఎలిమెంట్స్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ద నేచర్, దే ఆర్ ఆల్సో ప్రెసెంట్ ఇన్ ద బాడీ.
0: కనుక భూ అనగా దేహమే.
1: దేర్ఫోర్ భూ ఇస్ ద బాడీ.
0: భూవః
1: భూవః
0: ఏమిటిది?
1: వాట్స్ దాట్
0: అనగా ఈ దేహమును కదిలించేటువంటి యొక్క ప్రాణశక్తియే, అది ఏ ఒక భూ.
1: ద పల్సేటరీ యాక్టివిటీ బిహైండ్ ద బాడీ ఇస్ ద లైఫ్ ఫోర్స్.
0: ఈ ప్రాణశక్తి ఉండినప్పటికీ జ్ఞానమే లేకుండినా ఈ దేహము ఏమాత్రము ఉపయోగం కాదు.
1: Though the life force may be present without awareness, it is useless.
0: దీనిని పరిష్కరించుకుని వేదములు ప్రజ్ఞానం బ్రహ్మ అనింది.
1: Basing on this Veda said, awareness is Brahman.
0: Not constant integrated.
1: Constant integrated awareness.
0: కనుక ఈ ప్రజ్ఞానం అనేటువంటి బ్రహ్మతత్వము ఉండటం చేతనే ఈ దేహము ఒక విధమైనటువంటి ప్రాణంతో చెలిస్తూ ఉంటుండాలి.
1: బికాస్ ఆఫ్ దిస్ కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్ ద బాడీ ఫంక్షన్స్ విత్ ద లైఫ్ ప్రిన్సిపల్.
0: కనుక ఈ పాంచభౌతికమైనటువంటి దేహము మెటీరియలైజేషన్.
1: దేర్ఫోర్ దిస్ బాడీ ఆఫ్ ఫైవ్ ఎలిమెంట్స్ ఇస్ మెటీరియలైజేషన్.
0: దీనిని ఆడించేటువంటి యొక్క ప్రాణశక్తి అదే వైబ్రేషన్.
1: ద పల్సేటరీ యాక్టివిటీ లైఫ్ ప్రిన్సిపల్ ఇస్ ద వైబ్రేషన్.
0: ఈ వైబ్రేషన్ కు తగినటువంటి శక్తి సామర్థ్యం అందించేటువంటి రేడియేషన్ అదే జ్ఞానం.
1: The power behind the vibration is radiation, which is constant integration.
0: కనుక దేహము ప్రాణము జ్ఞానము మూడు కూడా మన యందే ఉంటున్నావు కానీ మనకంటే మించి వేరే ఒక చోట లేదు.
1: Therefore, the body, the life and atma are within us, not separate.
0: యావత్ ప్రపంచమంతా కూడా మన యందే లీనమై ఉంటున్నది.
1: The whole world is within us.
0: అందువలనే మనం ఈ ప్రపంచాన్ని చూడగలుగుతున్నాము, శబ్దమును వినగలుగుతున్నాము, విషయాన్ని తెలుసుకోగలుగుతున్నాము.
1: For that reason, you are able to see this world, listen to many of the sounds and understand.
0: ఈ శక్తి కూడా మన యందే ఉంటున్నది.
1: Every faculty is within us.
0: మనకంటే మించినటువంటి శక్తి ఈ జగత్తులో మరొకటి లేదు.
1: There is no other power apart from us.
0: Reflection of the inner being. లోపల ఉన్నటువంటిదే మనకు ప్రత్యక్షంగా గోచరమవుతుంటాయి.
1: This is the reflection of the inner being.
0: ఇది బయట నుంచి ఎక్కడి నుంచినో రాలేదు.
1: Is not the one originated out of the exterior.
0: అన్ని తన యందే ఉంటున్నవి.
1: So everything is within.
0: కనుక మానవత్వం అనగా ఇది నిజమైన దైవత్వము అని.
1: Human life is the true divinity.
0: దీనిని పురస్కరించుకునే వేదము దైవం మానుష రూపేణ అని.
1: Basing on this Veda said, God is in human
0: form. ప్రతి మానవుడు కూడా దైవ స్వరూపుడే.
1: Every human is divine.
0: కానీ దేహాభిమానం చేత తాను మానవుడిగా భ్రమిస్తున్నాడు.
1: Because of body feeling, he considers himself a human.
0: కానీ ఈ దేహం అనేటువంటి దానికి కదలికనిచ్చేటువంటి ప్రాణశక్తి ఎక్కడిది?
1: Where from you get this life force which
0: ఈ ప్రాణశక్తిని ఎవరు దీన్ని ప్రసాదించారు?
1: Whose gift is this with?
0: అది ఆత్మశక్తి.
1: That is the power of ఆత్మ.
0: కనుకనే ఆత్మశక్తిని ఆధారం చేసుకుని ప్రాణశక్తి ఈ దేహశక్తిని అన్ని రకములుగా పనులను చేస్తున్నది.
1: Therefore the atmic power is responsible for the life principle which acts through the body.
0: గాయత్రి అనగా ఎవరది? గాయత్రి గాయత్రి అనుకుంటున్నారు.
1: యు థింక్ ఆఫ్ గాయత్రి.
0: కానీ ఇది ఒక దేవత కాదు.
1: Not a deity.
0: గాయత్రి చాందసా మాత. వేదముని యొక్క రసస్వరూపమే గాయత్రి.
1: గాయత్రి ఇస్ వెరీ ఎసెన్స్ ఆఫ్ వేద.
0: ఎసెన్స్ ఆఫ్ వేదాస్.
1: ఎసెన్స్ ఆఫ్ వేదాస్.
0: కనుక ఆ గాయత్రి అనేటువంటి నాలుగు వేదముల యొక్క సారము.
1: ఇట్ ది ఎసెన్స్ ఆఫ్ ఫోర్ వేదాస్.
0: ఎక్కడ ఉంటున్నది?
1: Where does it
0: present? గాయత్రి త్రాయతి ఇది గాయత్రి. ఎక్కడ నీవు స్మరిస్తున్నావు అక్కడంతా ఉంటుండాలి.
1: Wherever you chant, it is present there.
0: అయితే ఈ గాయత్రికి మూడు పేర్లు ఉంటున్నాయి.
1: This Gayatri has three names.
0: గాయత్రి సావిత్రి సరస్వతి అని.
1: గాయత్రి సావిత్రి సరస్వతి
0: ఈ మూడు కూడా మన స్వరూపాలే.
1: There are the very three forms within us.
0: గాయత్రి అనగా గాయలుగా సెన్సెస్ ఇంద్రియముల యొక్క శక్తి.
1: గాయత్రి రిప్రజెంట్స్ ఫార్ ద స్ట్రెంగ్త్ ఆఫ్
0: గాయత్రి
1: బాడీ.
0: మన ఇంద్రియములకు మాస్టర్.
1: ఇట్ ఇస్ ద మాస్టర్ ఆఫ్ అవర్ సెన్సెస్.
0: సావిత్రి ప్రాణములకు మాస్టర్.
1: సావిత్రి ఇస్ ద మాస్టర్ ఆఫ్ లైఫ్.
0: అనేక మంది మన భారతీయులకు తెలుసు సావిత్రి సత్యవంతుణ్ణి బ్రతికించుకుంది అని.
1: మెనీ భారతీయస్ నో ఇట్ ఇస్ సావిత్రి హూ బ్రాట్.
0: అనగా సావిత్రి సత్యమునకు ఉపాధిగా ఉంటుండాలి.
1: సావిత్రి సిగ్నిఫైస్ ట్రూత్.
0: సరస్వతి.
1: దెన్ సరస్వతి.
0: సరస్వతి అనగా వాగ్దేవత స్వరూపిణి.
1: సరస్వతి ఇస్ ది ప్రిసైడింగ్ డైటీ ఆఫ్ స్పీచ్.
0: గాయత్రి సావిత్రి సరస్వతి అనగా ఏమి? త్రికరణ శుద్ధియే గాయత్రి.
1: గాయత్రి సావిత్రి సరస్వతి అది హామని అది త్రీ.
0: మన మనసులోని భావము,
1: ద ఫీలింగ్ ఇన్ ద మైండ్,
0: మాటలోని పలుకు,
1: దట్ వాట్ ఇస్ సేడ్,
0: చేతిలోని చేష్టలు మూడు కూడా ఏకం కావాలి.
1: అండ్ యాక్షన్ ద బాడీ షుడ్ ఆల్
0: దీనిని ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మెన్ కైండ్ ఇస్ మ్యాన్ అన్నారు.
1: దిస్ ఇస్ వాట్ ఇస్ సెడ్ ద ప్రాపర్ స్టడీ ఆఫ్ మెన్ కైండ్ ఇస్ మ్యాన్.
0: కనుక ఈ గాయత్రికి మూడు పేర్లు ఉన్నాయంటే ప్రత్యేకించినటువంటి కాదు, మన ఎందే ఉంటున్నవి.
1: ద త్రీ నేమ్స్ ఆఫ్ గాయత్రి ఆర్ నాట్ సెపరేట్.
0: మన ఇంద్రియములే గాయత్రి.
1: Our senses are Gayatri.
0: మన వాక్కే సరస్వతి.
1: The speech faculty is Saraswati.
0: మన యొక్క ప్రాణమే సావిత్రి.
1: The life is సావిత్రి.
0: ఈమెకు ఐదు ముఖములు ఉంటున్నవి, అందువల్లనే ఈమెకు పంచముఖి అని పేరు.
1: It has five faces, so called పంచముఖి.
0: పంచముఖి అనగా ఏమిటి?
1: What do you mean by పంచముఖి?
0: ఐదు ముఖములు అని.
1: Five faces.
0: ప్రపంచంలో ఎవరికైనా ఐదు ముఖములు ఉంటుంటాయా?
1: Do you find anyone in the world with five senses? No.
0: అదే విధంగా మన భారతీయ చరిత్రలో చూసినప్పుడు రావణాసునికి 10 తలలు ఉంటాం.
1: In the history of Bharata, I will come across Ravanasuna.
0: కాని ఎట్ట పవళించగలడు, ఎట్ట నిద్రించగలడు, ఎట్ట నడవగలడు, ఏ విధంగా ఉండగలడు?
1: With 10 heads, how does he move about? How can he lie?
0: ఇది కాదు దీని యొక్క అంతరార్థము.
1: That's not the meaning.
0: నాలుగు వేదములు, ఆరు శాస్త్రములు తెలిసినటువంటి వాడు కనుకనే అతనికి 10 తలలు అని పెట్టారు.
1: The 10 heads stand for 4 Vedas and 6 Shastras, sacred texts.
0: అదే విధంగానే గాయత్రి కులను 5 ముఖములు ఉన్నాయి.
1: Likewise, Gayatri has 5 faces.
0: అది ఏమిటి ఈ 5 ముఖములు?
1: What are they?
0: Om. ఇది ఒక ముఖము.
1: The first Om.
0: ఇది ప్రణవము.
1: That pranam.
0: సర్వమునకు శబ్దమే మూల కారణము.
1: Everything is sound.
0: కనుకని శబ్ద బ్రహ్మమయ్యి, చరాచరమయ్యి, జ్యోతిర్మయ్యి, వాంగ్మయ్యి, నిత్యానందమయ్యి, పరాత్పరమయ్యి, మాయామయ్యి, శ్రీమయ్యి, అష్టైశ్వర్య స్వరూపంతో కూడినటువంటిది ఈ ప్రణవ తత్వము.
1: This pranava has got all these 8 faculties, 8 aspects.
0: ఆ ఓం అనేటువంటిది ఒక ముఖము.
1: ఓం ఇస్ వన్ ఫేస్.
0: రెండవది భూర్భువస్వ.
1: The second భూర్భువస్వ.
0: మూడవది తత్ సవితుర్వరేణ్యం.
1: థర్డ్ వన్ తత్ సవితుర్వరేణ్యం.
0: భర్గో దేవస్య ధీమహి.
1: భర్గో దేవస్య ధీమహి.
0: ధియో యోన ప్రచోదయాత్.
1: ధియో యోన ప్రచోదయాత్.
0: ఐదు కూడా ఆమెకు ముఖములుగా ఉంటున్నాయి.
1: దీస్ ఆర్ ది 5 ఫేసెస్
0: అనేటువంటి యొక్క అంతరార్థాన్ని మనం గుర్తించుకున్నప్పుడు పంచముఖము మన యందే ఉంటున్నవి.
1: When you understand the inner meaning, you will know that all the 5 faces are within us.
0: ఈమెకు వర్ణన ఉంటుండాలి.
1: It has got description.
0: ఏమిటి వర్ణన?
1: What is that?
0: భగవంతుడు సచ్చిదానంద స్వరూపుడని, కరుణామయుడని, దయామయుడని అనేక రకములుగా మనము భగవంతుణ్ణి కోరుతుంటాము, వర్ణిస్తుంటాము.
1: We narrate extol God as the one of compassion.
0: అన్నింటి యొక్క సారం ఒక్కటే.
1: The essence is one.
0: ఓం భూర్ భువః శివః తత్ సవితుర్ వరేణ్యం భర్గో దేవస్య. ఈ 9 కూడాను భగవంతుని యొక్క వర్ణన.
1: All these 9 are the descriptions of the God.
0: Dhimahi. అనగా ఏమి? ధ్యానము.
1: Dhimahi is meditation.
0: Dhiyo yona prachodayat, ప్రార్థన.
1: Dhiyo yona prachodayat is prayer.
0: Dhiyo yona prachodayat, నా బుద్ధికి సరైనటువంటి శక్తి సామర్థ్యం అందించమని ప్రార్థించటము.
1: We pray to God so as to have strength to our
0: intellect. గాయత్రి మంత్రమునందు వర్ణన.
1: So in Gayatri narration,
0: ధ్యానము, ప్రార్థన మూడు కూడా ఏకమై ఉంటుండాలి.
1: సో ఇన్ గాయత్రి ఇఫ్ ఐ నరేషన్ మెడిటేషన్
0: సర్వరోగ నివారణి గాయత్రి.
1: గాయత్రి ద క్యూర్.
0: సర్వదుఃఖ పరిహారిణి గాయత్రి.
1: ఇట్ రిటౌన్ అటౌన్
0: సర్వదుఃఖ పరిహారిణి గాయత్రి.
1: ఇట్ అటౌన్ సాల్ సిన్.
0: సర్వ వాంఛ ఫలసిద్ధి గాయత్రి.
1: ఇట్ విల్ ఫుల్ఫిల్ ఆల్ డిజైర్.
0: కనుక అన్నింటికి నీ గాయత్రి మూల కారణము.
1: ఫర్ ఆల్ దిస్ గాయత్రి ఇస్ ది మెయిన్ థింగ్.
0: ఈ గాయత్రి తత్వాన్ని ఒక్క పర్యాయం మనం స్మరిస్తే మన యందు అనేక రకమైన శక్తులు కూడాను ఆవిర్భవిస్తుంటాయి.
1: ఇఫ్ యూ చాంట్ గాయత్రి మంత్ర వన్స్ యూ విల్ హ్యావ్ ఆల్ ద స్ట్రెంగ్త్ అండ్ పవర్.
0: కనుకనే గాయత్రి మంత్రం అనగా ఏదో సామాన్యమైనటువంటి రీతిగా మనం భావించకూడదు.
1: సో నెవర్ కన్సిడర్ ద గాయత్రి మన
0: ఉచ్ఛ్వాస నిశ్వాసము యందు కూడాను గాయత్రి శబ్దం ఇమిడి ఉంటున్నది.
1: దిస్ గాయత్రి ఇస్ ప్రెసెంట్ ఇన్ అవర్ వెరీ లైఫ్.
0: ఆ శబ్దమే మన యొక్క స్వస్వరూపాన్ని జ్ఞాపకం చేస్తుండాలి.
1: ఇట్ ఇస్ ది సాంగ్ దట్ స్పీక్స్ ఆఫ్ అవర్ ట్రూ నేచర్.
0: ఆ ఓం తత్వం అనేటువంటి అంటూ ఎంతో ప్రణవ శబ్దం ఉంటుండాలి.
1: దిస్ ఓం ఇస్ ప్రణవ ప్రైమల్ సౌండ్.
0: దీనిని మన నిత్య జీవితం లోపల మన గాలి తీసుకుంటున్నాం, వదులుతున్నాము.
1: ఇన్ అవర్ డైలీ లైఫ్ వి ఇన్హేల్ అండ్ ఎక్సేల్.
0: దీనిని ఒక యోగముని యందు కూడాను కొన్ని రకమైనటువంటి పేర్లుగా పెట్టుకుంటూ వచ్చారు. పూరకము, రేచకము అని. పూరకము అనగా గాలి తీసుకోవటం, పూరించుకోవటము. దానిని వదటము రేచకము అంటారు.
1: This has got two other names. Puraka is inhalation, Rechika is exhalation.
0: దాని నిలబడమే కుంభకము అంటారు.
1: Holding out there is kumbhaka.
0: అయితే తీసుకునేటప్పుడు ఆ యొక్క గాయత్రి ఏ విధంగా పోతుండాలి?
1: When you breathe in, how does it ascend?
0: So, ఆ శబ్దంతో పోతుండాలి.
1: It goes, it ascends with that sound.
0: వదిలే సమయంలో
1: as you breathe out, it descends.
0: సో హం అనగా ఏంటి? సో దట్ అదే పరమాత్మ.
1: సోహం సో దట్ ఇస్ డివైన్.
0: హం నేనే.
1: హం ఐ.
0: నేనే దైవము, నేనే దైవము, దీనినే వేదము తత్వం అసి, అహం బ్రహ్మాస్మి, ప్రజ్ఞానం బ్రహ్మ, అయమాత్మ బ్రహ్మ, అయం ఆత్మ బ్రహ్మ అనేటువంటి శబ్దము మంచి ఆరంభమవుతుండాలి.
1: This meaning I am God is contained in all Mahavakyas. Aham Brahmasmi, Prajnanam Brahma, Ayam Atma Brahma.
0: Daivamu naadani manam bhramichukokoodadu.
1: We should not be deluded.
0: Daivamu tanayende untunnadu, taane daivame untunnadu.
1: God is in you and you are God.
0: Daivanni etta darshinchalani manam yochistunnam.
1: You think to see God.
0: Satya Jnanam Anantam Brahma. Satyame Bhagavasvarupam.
1: Truth is God.
0: జ్ఞానమే భగవస్వరూపము.
1: విజ్డమ్ ఇస్ గాడ్.
0: ఈ రెండు సర్వత్రా ఉండేటువంటివి.
1: దీస్ టు ఆర్ ఆల్ ప్రెజెంట్.
0: ఈ దేశ కాల పాత్రకు అతీతమైనటువంటివి.
1: దే ఆర్ బియాండ్ టైమ్ అండ్ స్పేస్.
0: సర్వ కాలముల యందు కూడాను ఉండేటువంటివి.
1: దే ఆర్ ప్రెజెంట్ ఇన్ ఆల్ టైమ్స్.
0: త్రికాల భాగ్యం సత్యం.
1: ఇట్ ఇస్ ఇండివిజిబుల్ ఇన్ ఆల్ ది పీరియడ్స్ ఆఫ్ టైమ్.
0: ఆ సత్యస్వరూపిణే గాయత్రి.
1: దట్ వెరీ ట్రూత్ ఇస్ గాయత్రి.
0: కనుక గాయత్రి అనగా హృదయవాసియే గాయత్రి.
1: గాయత్రి ఇస్ ఇన్ డ్వెలా.
0: కనుక హృదయమందు ఏ రీతిగా ఉంది? హృత్ దయా, అది హృదయ.
1: హృదయ మీన్స్ హృత్ దయా.
0: దయ, దయతో కూడినటువంటి హృదయమే మన యొక్క దైవము.
1: ద వన్ విత్ కంపాషన్ ఇస్ గాడ్.
0: దయ మనయందే ఉంటున్నది.
1: కంపాషన్ ఇస్ విత్.
0: కానీ ఆ దయను మనం ఎంతవరకు ఉపయోగపెడుతున్నాం?
1: టు వాట్ ఎక్స్టెంట్ వీఆర్ మేకింగ్ యూజ్ ఆఫ్ ఇట్?
0: ఉపయోగపడటం లేదు.
1: నో, వీ డోంట్ యూజ్.
0: ఎప్పుడు చూసినా కానీ క్రోధము, ద్వేషము, అసూయ, అహంకారము ఇలాంటి దేహములకు విరుద్ధమైనటువంటి యొక్క గుణములను మనం ఉపయోగపెడుతున్నాం.
1: వీ యాక్ట్ ఇన్ ద కాంట్రరీ వే, ఫుల్ ఆఫ్ క్రూయల్టీ, హేట్రెడ్, జెలసీ అండ్ ఎన్వీ.
0: ఇవన్నీ కూడా మానవుని యొక్క సహజాలు కాదు.
1: They are not human qualities.
0: మానవునికి విరుద్ధమైనటువంటి గుణములు.
1: They are just the opposite of human nature.
0: ప్రత్యేకంగా మనం విచారణ చేస్తే మనస్సును ఆధారం చేసుకున్నటువంటి వాడు కేవలము ఒక దానవుడు అన్నారు.
1: Therefore the one who goes by the mind is a demon.
0: దేహమును ఆధారం చేసుకుని దేహమే నేను అనుకునేటువంటి వాడు పశువు అన్నారు.
1: The one who follows the body and identifies the body is
0: an animal. ఆత్మను ఆధారం చేసుకుని బ్రతికేటువంటి వాడు దైవతంపత్తి అన్నారు.
1: The one who relies on Atma is divine.
0: దేహము, మనస్సు, ఆత్మ మూడింటిని కూడా ఆధారం చేసుకున్నవాడు మానవుడు అన్నాడు.
1: Therefore it's only a man who has got all these three.
0: కనుక మానవత్వం అనగా ఏమిటి? దేహము, మనస్సు, ఆత్మ మూడింటి యొక్క ఏకత్వమే నిజమైనటువంటి యొక్క మానవత్వం.
1: Therefore human nature is a combination of all these three, body, mind and Atma.
0: కానీ ఈ మానవత్వం నుండి దైవత్వానికి పోవాలి, కానీ పశుత్వానికో రాక్షసత్వానికో దిక్కుకూడదు.
1: Therefore for humanness we should go rise to divinity. We should not come down to
0: ee naatu nunchi talidallu oka pavitramainatundi oka neeti kathanu bodhinchali.
1: Today the parents should give you good teaching.
0: Ee naadu prapanchamu ee vidhamainatundi oka dusthiti endutundo meeku dinamu telusu.
1: You know how world has been happening today.
0: ఎన్ని రకములైనటువంటి అల్లకల్లోలంగా ఈ జగత్తు మనకు కనిపిస్తుంటుండాలి. ఎక్కడ చూసినా దుఃఖము, ఎక్కడ చూసినా అశాంతి, ఎక్కడ చూసినా విచారం.
1: ఎవ్రీవేర్ దేర్స్ యాంగ్జైటీ, మిజరీ.
0: శాంతి భద్రతలు ఎక్కడ కూడా కనిపించటం లేదు.
1: దేర్ నో సేఫ్టీ అండ్ సెక్యూరిటీ.
0: ఎక్కడ ఉంది ఈ శాంతి?
1: వేర్ ఇస్ పీస్?
0: మన ఎందే ఉంటున్నది.
1: ఇట్స్ విత్ఇన్ us.
0: ఈ భద్రత ఎక్కడ ఉంటుండాలి?
1: వేర్ ఇస్ సెక్యూరిటీ?
0: మన ఎందే ఉంటుండాలి.
1: ఇట్స్ విత్ఇన్.
0: కనుకనే ఈ భద్రతకు అభద్రతకు మూల కారణం ఏమిటి?
1: వాట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ సెక్యూరిటీ అండ్ ఇన్సెక్యూరిటీ?
0: ఈ వాంఛలు కోల్పోవటమే, వాంఛలు వదలుకోవటమే భద్రత.
1: When you give up your desires, you are secure.
0: దీనినే మన భారతీయుల యొక్క వేదాంతమునందు వైరాగ్యము అని చెప్తూ వచ్చారు.
1: దిస్ ఇన్ వేదాంతిక్ పార్లెన్స్ ఇస్ కాల్డ్ రెనన్సియేషన్.
0: వైరాగ్యం అనగా ఇల్లు, వాకిలి, ఆలు, బిడ్డలు వదిలిపెట్టి అరణ్యానికి పోమని కాదు.
1: Abnegation doesn't mean giving up your family and going to the forest.
0: Less luggage, more comfort. It is
1: అలా
0: కోరికలు తగ్గించుకోవటమే ఒక వైరాగ్యము.
1: Put a ceiling on desire.
0: నీవు గృహస్థుడిగా ఉంటున్నావు, నీ కోరికలు గృహస్థు తమ్మునకు సంబంధించిన వరకు పెట్టుకో.
1: As a householder,
0: ఉద్యోగం చేస్తున్నావు, నీ ఉద్యోగాన్ని నీవు చేసుకో.
1: You have a job, do it.
0: నీ విద్యార్థిగా ఉన్నావు, నీ విద్యను అభ్యసించుకో.
1: As a student, study.
0: నీ కర్తవ్యాన్ని నీవు నిర్వర్తించుకో.
1: Do your duty.
0: ఎట్టి అభ్యంతరము లేదు.
1: No objection.
0: కానీ మితిమీరినటువంటి దాంట్లో మనం ప్రవేశించకూడదు.
1: But it should not be too much.
0: మితిమీరిపోయినప్పుడు మతి చెడిపోతుంది.
1: If it is too much, you turn mad.
0: ప్రతి దానికి కూడా ఒక పరిమితం ఉంటుండాలి.
1: Everything should be under certain limits.
0: కనుకనే గాయత్రీ తత్వం నందు ఒక పరిమితమైనటువంటి యొక్క భావము చేతనే దివ్యమైన మార్గాల్లో మనం ప్రవేశించి సర్వము తనయందే ఉన్నవి అనేటువంటి ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవాలి.
1: Therefore Gayatri talks to us about this limitation, the path towards divinity.
0: ఈనాటి మానవునికి ఆత్మవిశ్వాసాన్ని కోల్పోవటం చేతనే అనేక చిక్కులు వెంటాడుతున్నాయి.
1: We are in troubles because we have lost the self confidence.
0: ఆత్మవిశ్వాసం ఉండినంత వరకు కూడా ఏ బాధలు కూడా మనము అంటాం.
1: సో లాంగ్ యువర్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ యూ నీడ్ నాట్ ఫియర్.
0: ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశించే ప్రతి మానవులకు అర్షద్వర్గములైనటువంటి శత్రువులు దండెత్తి వస్తుంటాయి.
1: ద వన్ స్పిరిచువల్ పాత్ ఈజ్ ఆల్సో ఇన్వేడెడ్ బై సిక్స్ వీక్నెస్.
0: వీటినన్నిటికీ తట్టుకుని నెట్టుకుని ముందుకు సాగినటువంటి వాడే నిజమైన మానవుడు.
1: హ్యాస్ టు ఫేస్ అండ్ రెసిస్ట్ అండ్ ప్రొసీడ్ ఫార్వర్డ్.
0: దానికి మనం లెక్క చేయకూడదు.
1: దే డూ కమ్ బట్ డోంట్ మైండ్ఫుల్.
0: సూర్యుడు ప్రకాశిస్తుంటే దట్టమైన మేఘములంతా వస్తుంటాయి.
1: వెన్ సన్ షైన్స్ యు ఫైండ్ క్లౌడ్స్ పాసింగ్ బై.
0: మేఘములు వచ్చినప్పుడు సూర్యుడు మనకు కనిపించడం మాత్రమే కానీ సూర్యుడు ఉన్నాడు.
1: Because of the cloud you don't see sun, but he exists.
0: Konta sepu ni opika pattukunte meghamulu kadiri potayi surudu kanipistadu.
1: Be patient and wait, clouds will pass off.
0: Mana hrudayame oka aakashamu.
1: Our heart is
0: mana bhavamule deeni meghamulu.
1: The feelings are the cloud.
0: Mana buddhe suryudu.
1: The intellect
0: mana manase chandrudu.
1: Mind is the moon.
0: Kaani ee okka meghamulu dattanga vachinappudu ee buddhi manasu rendu manaku gocharam kaavu.
1: Because of these six clouds you are not able to visualize the intellect and mind.
0: హృదయమే ఆకాశం అనేటువంటిది కానీ బయట కనిపించేటువంటిది కాదు ఆకాశం.
1: Therefore the sky is present in the heart, not in the
0: ఈ హృదయాకాశము లోపల బుద్ధి అనేటువంటి సూర్యుడు మనస్సు అనేటువంటి చంద్రుడు ప్రకాశిస్తూ ఉన్నాడు.
1: Therefore in this space of human heart shines the intellect, the sun, the moon and the mind.
0: చంద్రమా మనసో జాతః చక్షో సూర్యో జాయతః.
1: Mind is the presiding, moon is the presiding deity of the mind and sun is the presiding deity of the vision.
0: కనుక మన యందు బుద్ధి మనసులు ప్రకాశిస్తూనే ఉన్నవి.
1: Therefore the intellect and mind.
0: కానీ మన దుర్గుణముల చేతను, దురాలోచనల చేతను, దుర్భావముల చేతను దీనిని మనము అనేక విధములుగా మర్చిపోతున్నాం.
1: Because of wicked thinking and bad qualities we are forgetting.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of law,
0: యువకులైనటువంటి విద్యార్థి విద్యార్థినిలారా,
1: the youngsters,
0: ఇలాంటి పవిత్రమైనటువంటి అవకాశమునందు మీ జీవితము భద్రమైనటువంటిగా జీవించాలి.
1: Take advantage of the sacred office.
0: ఆదర్శవంతమైనటువంటి జీవులుగా మీరు జీవించాలి.
1: You should lead an ideal life.
0: ఇలాంటి ధైర్య సాహసంతో మీరు దైవ విశ్వాసం చేత ఈ దేహాన్ని అభివృద్ధి పరచుకోవాలి.
1: With all the courage in faith in
0: దేహమే లేకుండా మనోబుద్ధులు మనకు గోచరించవు.
1: You don't see the mind and the feeling.
0: కనుకనే మన ఆదర్శాన్ని సాధించే నిమిత్తమై దేహం ఒక పనిముట్టు.
1: To achieve the goal, body is an instrument.
0: కనుక ఇన్స్ట్రుమెంట్ కూడా మనకు సరైనటువంటి రీతిలో ఉండాలి.
1: ఇన్స్ట్రుమెంట్ షుడ్ బి కెప్ట్ ఇన్ పర్ఫెక్ట్ ఆర్డర్.
0: డాక్టర్ వచ్చి ఒక కత్తి తీసుకుని ఆపరేషన్ చేస్తాడు.
1: డాక్టర్ కమ్స్ అండ్ ఆపరేట్స్ ద నైఫ్.
0: కత్తి ఆపరేషన్ చేస్తుందా, డాక్టర్ ఆపరేషన్ చేస్తున్నాడా?
1: ఇస్ ఇట్ ద నైఫ్ దట్ ఆపరేట్స్ ఆర్ డాక్టర్?
0: కత్తి ఒక ఇన్స్ట్రుమెంట్ కానీ చేసేది డాక్టరే.
1: నైఫ్ ఇస్ అన్ ఇన్స్ట్రుమెంట్ బట్ ద డాక్టర్.
0: దేహం ఒక ఇన్స్ట్రుమెంట్ కానీ పనిముట్టే కానీ దీన్ని నడిపించేవాడు ఆత్మస్వరూపుడు భగవంతుడే.
1: బాడీ ఇస్ అన్ ఇన్స్ట్రుమెంట్ బట్ ద వన్ బిహైండ్ ఇస్ గాడ్ హింసెల్ఫ్.
0: అన్నింటినీ సర్వేంద్రియములు కూడాను ఆత్మ ద్వారానే జరుగుతూ ఉంటుండాలి.
1: బట్ ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ బికాస్ ఆఫ్
0: చూచేది ఆత్మనే,
1: ద వన్ సీస్
0: ఆత్మనే,
1: ద వన్ లిజన్
0: పలికేది ఆత్మనే, చింతించేది ఆత్మనే, అంతా ఆత్మ ద్వారానే ఇవన్నీ ఇంద్రియములు ప్రకటితమవుతున్నాయి.
1: ఆల్ దీస్ థింగ్స్ హ్యాపెన్ బికాస్ ఆఫ్ ఆత్మ.
0: ఈ సత్యాన్ని మనం గుర్తించాలి.
1: This truth we have to know.
0: ప్రతిదానికి నీ ఆత్మ సాక్షి.
1: ఫర్ ఎవ్రీథింగ్ ఆత్మ ఇస్ విట్నెస్.
0: అది నిజమైనటువంటి విట్నెస్.
1: దాట్ ఈస్ ద ట్రూ విట్నెస్.
0: దీనిని కాన్షియన్స్ అన్నారు.
1: This is called conscience.
0: దీని యొక్క తత్వము ఎక్కడి నుంచి వచ్చింది? దివ్యత్వం నుంచి వచ్చినటువంటి ఒక కిరణమిది.
1: Where from has it come? There are the rays of the divinity.
0: అదే అంశము.
1: That is the spark.
0: మమై వంశో జీవలోకే జీవభూత సనాతన. నీవు నా అంశమే కానీ మరొక అంశం కాదు నాయన.
1: యు ఆర్ మై స్పార్క్ నాట్ ఎల్స్.
0: ప్రతి మానవుడు కూడా దైవాంశమే.
1: ఎవ్రీ హ్యూమన్ ఇస్ ద స్పార్క్ ఆఫ్ ద డివైన్.
0: అంశమునకును ఆకారమునకును భేదము లేదు.
1: దేర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ ద స్పార్క్ అండ్ ద హోల్.
0: రెండు ఒక్కటే.
1: బోత్ ఆర్ వన్.
0: కానీ నీ భిన్న దృష్టి చేతనే భిన్నంగా కనిపిస్తుంటుండాలి.
1: బికాస్ ఆఫ్ ది ఫీలింగ్ ఆఫ్ డైవర్సిటీ యూ ఫైండ్ వేరీ నేచర్.
0: ఏ మంత్రము చేయకపోయినప్పటికీ సర్వదేవతా స్వరూపిణి అయినటువంటి గాయత్రి మంత్రమును ఉచ్చరిస్తుంటే ఎప్పటికైనా కూడాను మన యొక్క బాధలు ఏమాత్రం కూడాను మనం బాధించవు.
1: You may not chant any other mantra, chant Gayatri mantra, then you will not be afflicted by any ailment.
0: Atyavasaram.
1: It is absolutely essential.
0: Endukati vaari bhavishyattu ento mangalakaranga abhivruddhi kavalsinatundi.
1: Because the future of the student should be auspicious.
0: Desamunaku nayakulu vare.
1: They are the future leaders.
0: Bhavi bharatodharakulu vare.
1: They are the emancipated leaders.
0: Bhavi paululu vare.
1: They are the future citizens.
0: Kalpani vidyarthuluga undinatundi ee yokka leta hrudayulainatundi villalu pavitramainatundi bhavanni pechukovali.
1: Therefore at this age with tender hearts foster sacred thoughts.
0: తల్లిదండ్రులు కూడాను దానికి తగినటువంటి రీతిగా వారికి ప్రోత్సాహ ఉత్సాహాన్ని అందించాలి.
1: Parents also should give them all the encouragement.
0: కేవలం ఉపనయనం అయిపోయింది, మంత్రోపదేశం జరిగింది, దీం ప్రయోజనము?
1: ఉపనయన ఇస్ ఓవర్, మంత్ర ఇస్ గివెన్.
0: ఈ ఉపనయనం లోపల మూడు దారములు వేశారు.
1: There are three threads there.
0: ఏమిటి ఈ మూడు దారముల యొక్క ఏకత్వము?
2: వాట్ ఇస్ ది యూనిటీ ఆఫ్ ది త్రీ?
0: ఈ మూడు దారములే బ్రహ్మ విష్ణు మహేశ్వర అని.
2: ద త్రీ థ్రెడ్స్ స్టాండ్ ఫర్ బ్రహ్మ విష్ణు మహేశ్వర.
0: ఈ మూడు దారములే భూత భవిష్యత్ వర్తమకాన కాలములని.
2: ద స్టాండ్ ఫర్ ద పాస్ట్ ప్రెసెంట్ అండ్ ఫ్యూచర్.
0: ఈ మూడు దారములే అనేక రకమైనటువంటి యొక్క త్రికాలములు అని.
2: దీస్ త్రీ థ్రెడ్స్ ఈ మూడు దారములే
0: త్రినేత్రములు అని.
2: దిట్ ఈస్ త్రీ ఐడ్ వన్.
0: ఈ త్రినేత్రములు అనేటువంటిది ఏమిటిది?
2: What is this three-eyed nature?
0: అనేక మంది ఈశ్వరునికి త్రినేత్రము ఉంటుందని అనుకుంటాము.
2: We call Ishwara having a third eye.
0: అది ప్రత్యేకంగా ఒక నేత్రం కాదు. అది
2: ఇట్స్ నాట్ ఎ సెపరేట్ ఐ.
0: ప్రతి మానవుడు కూడాను పాస్ట్ ప్రజెంట్ రెండింటిని చూస్తుంటాడు.
2: ఎవ్రీ మ్యాన్ ఈస్ అవేర్ ఆఫ్ ద పాస్ట్ అండ్ ద ప్రెసెంట్.
0: గతాన్ని చూస్తాడు, వర్తమానాన్ని చూస్తాడు.
2: హీ నోస్ ద పాస్ట్ అండ్ ద ప్రెసెంట్.
0: ఫ్యూచర్ ను చూడలేడు.
2: బట్ హీ కెనాట్ విజువలైజ్ ఫ్యూచర్.
0: కానీ భగవంతుడు ఫ్యూచర్ ని కూడా చూసేటువంటి వాడు కనుకనే ఇతనికి త్రినేత్రుడు అని పేరు వచ్చింది.
2: బట్ గాడ్ నోస్ ద ఫ్యూచర్ సో హీ త్రినేత్ర.
0: ప్రత్యేకంగా అందరం అనే ఇక్కడ ఒక నేత్రం లేదు.
2: దేర్ ఇస్ నో సెపరేట్ ఐ లైక్ దట్.
0: భగవంతుడు త్రికాలం సాక్షుడు.
2: గాడ్ ఇస్ విట్నెస్ టు ఆల్ ది త్రీ పీపుల్.
0: త్రినేత్ర స్వరూపుడు అన్నారు.
2: సో హీ త్రీ ఐడ్ వన్.
0: త్రిగుణం, త్రిదళాకారం, త్రినేత్రంచ, త్రియాయుధం, త్రిజన్మ పాప సంహారం, ఏక బిల్వం శివార్పణం. భగవత్ అర్పితం గావించుకునే నిమిత్తమై ఈ థ్రెడ్స్ వేస్తున్నారు.
2: ది త్రీ థ్రెడ్స్ ఆర్ గివెన్ టు యు సో యాస్ టు బి ఆఫర్డ్ టు గాడ్.
0: దీనికి మరొక పేరు కూడా ఉంది, ఉపనయనము అంటారు.
2: ఇట్ ఈస్ అనదర్ నేమ్, ఉపనయన.
0: ఏమిటి ఈ ఉపనయనం అంటే అర్థం?
2: వాట్ ఇస్ ది మీనింగ్ ఆఫ్ ఉపనయన?
0: ఉప సమీపం.
2: ఉప నియర్.
0: ఎవరికి సమీపము? భగవంతునికి సమీపము.
2: టు హూమ్ షుడ్ బి నియర్?
0: నయనము, నేత్రము.
2: It is eye.
0: భగవంతునికి సమీప దృష్టి కలిగినటువంటి నేత్రం కావాలి.
2: ద లుక్స్ టువర్డ్స్ గాడ్ దట్ యు షుడ్ హ్యావ్.
0: అది ఈనాడు ఆ నేత్రాన్ని మీరు అందుకున్నారు.
2: టుడే యూ హ్యావ్ గాట్ దట్ విజన్.
0: ఈ నేత్రాన్ని ప్రకృతికి సమీపం కాదు, భగవంతునికి సమీపంగా ఉండాలి.
2: యూ షుడ్ నాట్ హ్యావ్ వరల్డ్లీ విజన్, యూ షుడ్ హ్యావ్ డివైన్ ఐ.
0: ఉపనయనము.
2: దిస్ ఇస్ ఉపనయన.
0: ఉపనయనము సమీప దృష్టి.
2: ఉపనయన విజన్
0: ఎవరికో సమీపం కాదు, భగవంతునికి సమీపం.
2: యు షుడ్ బి నియర్ గాడ్.
0: భగవంతునికి సమీపమైనప్పుడు మనం ఏం ఫలితాన్ని పొందగలము?
2: వెన్ యూ నియర్ గాడ్ వాట్ ఇస్ ద రిజల్ట్?
0: ఎయిర్ కండిషన్ కు దగ్గరికి మనం పోయి కూర్చుంటే మనకు బయట ఉన్నటువంటి వేడి పోతుంది, చల్లని గాలి మనకు అందిస్తుంది.
2: వెన్ యూ ఆర్ వెరీ నియర్ ఎయిర్ కండిషనర్ యూ విల్ బి ఫ్రీ ఫ్రమ్ ఆల్ ద హీట్.
0: అద్భుత ముందర మనం కూర్చుంటే చలిపోతుంది, వేడి మనకు వస్తుంది.
2: ఇఫ్ యూ ఆర్ నియర్ ద ఫైర్ యూ నాట్ ఫీల్ ద కోల్డ్.
0: అదే రీతిగా భగవంతునికి సమీపంలో ఉంటుంటే దుర్గుణాలు పోతాయి, సద్గుణాలు అలవరుస్తుంటాయి.
2: లైక్ వైజ్ వెన్ యూఆర్ క్లోజ్ టు గాడ్ యూ విల్ హ్యావ్ గుడ్ క్వాలిటీస్ అండ్ యూ విల్ బి అవే ఫ్రమ్ బ్యాడ్ క్వాలిటీ.
0: కనుకనే భగవంతునికి సమీపంగా పోయి మన యొక్క ప్రాకృతమైనటువంటి యొక్క దుర్గుణములను, దురాలోచనలు దూరం చేసుకోవాలి.
2: Therefore, we should be close to God and give up all bad thinking and bad quality.
0: విద్యార్థులారా,
2: స్టూడెంట్,
0: భారతీయ పవిత్రమైనటువంటి యొక్క వేదమునందు మొట్టమొదట ప్రబోధించినటువంటిది మూడు.
2: ద ఫస్ట్ సీక్రెట్ టీచింగ్ ఇన్ వేద ఆర్ ద త్రీ.
0: మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ.
2: Mother is God, father is God, and preceptor is God.
0: పిల్లలు, ఈ దృష్టిని మీరు చక్కగా భవిష్యత్తులో అనుభవించాలి.
2: Children, you should always keep this point in future.
0: దైవం అంటే ఎవరు?
2: Who is God?
0: నా తల్లే తండ్రే దైవము.
2: My mother and father are God.
0: పుట్టిన తక్షణమే నీవు చూసేది తల్లిని.
2: Whom do you see immediately? You are born.
0: పోషించేది తండ్రి.
2: Who is the one who takes care of you?
0: ఈ ప్రత్యక్ష స్వరూపమైనటువంటి తల్లిదండ్రులను విస్మరించి దేవుడు ఎక్కడో ఉంటున్నాడని దేవులాడితే మనకు లభించేటువంటిది కాదు.
2: Forgetting the very physical gods in front of you in the name of the parents, you think of God.
0: మన కష్టములకు, నష్టములకు, దుఃఖములకు ఆదుకొని సమీపంగా అర్థం చేసుకుని జీవితాన్ని పోషింపజేసేటువంటి వాడు తల్లిదండ్రులు.
2: ద పేరెంట్స్ ఆర్ ద వన్ హూ విల్ అండర్స్టాండ్ యూ అండ్ మేక్ యూ ఫ్రీ ఫ్రమ్ ఆల్ ద ట్రబుల్స్ అండ్ ప్రాబ్లమ్స్.
0: కనుకనే నీ బ్లడ్, నీ పుట్టు, నీ హెడ్, నీ దుడ్డు తల్లిదండ్రుల యొక్క గిఫ్ట్.
2: Therefore, the blood, the food, head and duddu are the gifts of the parents.
0: కనుకనే మొట్టమొదట తల్లిదండ్రులకు మీరు కృతజ్ఞతను అందించాలి.
2: Therefore, you should express your gratitude to
0: them. తల్లిదండ్రులను గౌరవించాలి.
2: You should respect them.
0: ఇదే శ్రీరామచంద్రుడు చేసినటువంటి యొక్క ఆదర్శము.
2: This is the ideal of Sri Ramachandra.
0: తండ్రి ఆజ్ఞను తిరసా వహించాడు.
2: హీ ఫాలోడ్ ద కమాండ్ ఆఫ్ ఫాదర్.
0: తనకు రైట్ ఉన్నటువంటి రాజ్యాన్ని కూడా త్యజించాడు.
2: హీ సాక్రిఫైస్ ద కింగ్డమ్. ఈనాడు
0: వ్యక్తి అర్హత లేనటువంటి వాడు కూడా రాజ్యం కావాలని ఆశిస్తారు.
2: అండ్ టుడే అన్డిజర్వింగ్ పీపుల్ వాంట్ టు
0: రూల్. రాములు అట్ట కాదు, సత్యవాక్ పరిపాలన చేత తండ్రిని గౌరవించి అతని యొక్క అభిష్టాన్ని నెరవేర్చుతూ వచ్చాడు.
2: రామా స్టూడ్ ఫర్ ట్రూత్ అండ్ ఒబేయ్డ్ ద కమాండ్ ఆఫ్ ఫాదర్ అండ్ ఫాలోడ్ హిమ్.
0: అయ్యో, రాజ్యాన్ని వదిలి అరణ్యానికి పోయి ఏ విధంగా అవస్థ పడాలి అని చింత చేయలేదు.
2: హి వాస్ నెవర్ వెరీ వరీడ్ యాస్ టు హౌ టు స్పెండ్ ద టైమ్ ఇన్ ద ఫారెస్ట్.
0: మొట్టమొదట మీ తల్లిదండ్రులను గౌరవించండి.
2: సో ఫస్ట్ రెస్పెక్ట్ యువర్ పేరెంట్స్.
0: వారి ఆజ్ఞను శిరసా వహించండి.
2: ఫాలో యువర్ కమాండ్.
0: వారి అడుగుజాడల్లో నడచండి.
2: ఫాలో దేర్ ఫుట్.
0: ఆదర్శవంతమైనటువంటి జీవుడు కాగలవు నీవు.
2: అండ్ దెన్ లీడ్ ఎన్ ఐడియల్ లైఫ్.
0: అవతనే అప్పుడు నిజమైనటువంటి భక్తుడు అవుతాడు.
2: దెన్ ఓన్లీ బి ట్రూ డివోటెడ్.
0: ఒకసారి తల్లిదండ్రుల కంటి నీరు నింపి భగవంతుని ప్రార్థిస్తే ప్రయోజనం ఏమిటి?
2: When you make your parents shed tears and pray at the same time, what is the use?
0: కాదు కాదు.
2: No.
0: జీవులను ప్రేమించాలి.
2: You should love the being.
0: దేవుణ్ణి స్మరించాలి.
2: And you should chant God.
0: నీవు ప్రేమ కంటే మించినటువంటిది భక్తి మరొకటి లేదు.
2: There is no other path of devotion beyond love.
0: ప్రేమించు ప్రేమించు ప్రేమించు.
2: You love.
0: నీ తల్లిదండ్రులను మొట్టమొదట ప్రేమించు.
2: You love your parents.
0: ఆ తల్లిదండ్రులను ప్రేమించలేనటువంటి ఒక ప్రేమ నిజమైన ప్రేమ కాదు.
2: If you don't love your parents, there cannot be true love.
0: తల్లిదండ్రులు నీ పుట్టక పూర్వమే ఉన్నారు.
2: Parents are there before your birth.
0: కనుక నీ పూర్వమే ఉండినటువంటి తల్లిదండ్రులను ప్రేమించక మధ్యలో వచ్చినటువంటి భార్యను ప్రేమిస్తే వచ్చిందా?
2: If you don't love the parents who are there even before you are born, there's no use in loving those.
0: ఈ భార్యలు పిల్లలు వీరందరికీను మధ్యలో కదిలేటువంటి పాసింగ్ క్లౌడ్స్.
2: Children and the wives are like passing clouds that
0: తల్లి తండ్రులు వారు ప్రధానులు. వారు నీ పుట్టుక కూలము కూడా ఉంటున్నారు.
2: పేరెంట్స్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్ దట్ ప్రెజెంట్ ఇన్ యువర్ బాండ్.
0: కనుకనే మొట్టమొదట తల్లిదండ్రులను మనం ప్రేమించాలి.
2: సో ఫస్ట్ వీ షుడ్ లవ్ అవర్ పేరెంట్స్.
0: తల్లిదండ్రులను గౌరవించాలి.
2: వీ షుడ్ రెస్పెక్ట్ దెమ్.
0: తల్లిదండ్రులను ప్రసన్నులు గావించాలి.
2: వీ షుడ్ ప్లీజ్ దెమ్.
0: వారిని ఆనందపరిచినప్పుడు నీ జీవితం అంతా ఆనందమయమైన జీవితంగా ఉంటుంటారు.
2: వెన్ యు మేక్ దెమ్ హ్యాపీ యువర్ లైఫ్ విల్ బి హ్యాపీ త్రూ అవుట్.
0: విద్యార్థులారా,
2: స్టూడెంట్,
0: భగవద్భక్తిని అభివృద్ధి పరచుకొని తల్లిదండ్రుల ప్రేమకు పాత్రులు కావాలని నేను ఆశిస్తూ ఈనాటి నుండి గాయత్రి మంత్రం అనేటువంటిది తెల్లవారి మధ్యాహ్నము సాయంకాలము ఈ సమయాల్లో చేసుకోవడానికి వీలు కాకపోయినప్పటికీ ఎప్పటికి పడితే అప్పుడంతా కూడా సర్వకాల సర్వావస్థలందు కూడా నీవు మనసులో స్మరించుకోవచ్చు.
2: డెవలప్ ద డివోషన్ అండ్ డిజర్వ్ ఆల్ ద లవ్ ఆఫ్ యువర్ పేరెంట్స్. ఇట్ మే నాట్ బి పాసిబుల్ టు చాన్ గాయత్రి థ్రైస్ ఎ డే. అయ్యో తెల్లవారి ఎనీ టైం
0: లేచేది 8 గంటలకు కదా నేను ఎట్ట స్మరించడానికి వీలవుతుంది, నేను స్కూల్కి పోవాలా నాకు టైం లేదనుకోవచ్చు.
2: యు సీ ఐ గెట్ అప్ 8 o'clock ఇన్ ద మార్నింగ్ ఐ మస్ట్ గో టు స్కూల్.
0: కేవలం ఒక సోమరితనం.
2: ఇట్స్ లేజినెస్.
0: నీవు తెల్లవారులేస్తానే బాత్రూమ్ పోవటం లేదా పళ్ళు తోముకోవటం లేదా స్నానం చేయటం లేదా ఈ కాలకృత్యాలు తీర్చుకోవటం, అదే రీతిగా ఇది ఒక ప్రధానమైనటువంటి కృత్యంగా నీవు భావించాలి.
2: యాజ్ యు గెట్ అప్ ఇన్ ద మార్నింగ్ డోంట్ యు గో టు బాత్రూమ్ అండ్ బ్రష్ యువర్ టీత్ అండ్ అటెండ్ టు యువర్
0: డైలీ వర్క్. స్నానం చేసేటప్పుడు కూడా ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భగవో దేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్ అని మంత్రం చదువుకుంటూ స్నానం చేయి, అది ఇప్పుడు గాయత్రీ దేవికి అభిషేకం చేసినట్టుగా ఉంటుంటాడు.
2: యాజ్ యు టేక్ బాత్ రిపీట్ గాయత్రి ఇట్ అమౌంట్స్ టు అభిషేక.
0: నీవు అన్నం తీసుకుని నోట్లో పెట్టుకునే ముందుగా ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భగవో దేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్ అని దాన్ని మింగు, అది ఆ దేవతకు నైవేద్యంగా ఉంటుంటాయి.
2: As you partake your food, chant Gayatri Mantra, that amounts to naivetya, sacrificial food.
0: సులభ మార్గమైనటువంటి మార్గంలో మనకి ఎన్నో ఉపదేశాలు ఉండినప్పటికీ ఎందుకు మనం ఇంత శ్రమపడాలి?
2: There are many sacred teachings.
0: నిజముగా మనలో శ్రద్ధాభక్తులు లేకపోవడం చేతనే ఇన్ని శ్రమలకు గురి అయిపోతున్నాము.
2: There is no sincerity, there is no devotion, therefore we suffer.
0: శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. శ్రద్ధ ఉంటే ఏమైనా చేయవచ్చు.
2: Out of sincerity you can accomplish anything.
0: అన్నింటికి నీ ముఖ్యంగా భగవద్భక్తిని ఆ విశ్వాసాన్ని పెంచుకోండి.
2: ఫర్ ఎవ్రీథింగ్ డెవలప్ ద ఫెయిత్ ఇన్ గాడ్. ది డివోషన్లో
0: అమ్మా నాన్నలతో కూడి ఆనందంగా భగవత్ నామస్మరణ చేయండి, భజన చేయండి.
2: యు సింగ్ ద గ్లోరీ ఆఫ్ యువర్ లార్డ్.
0: ఎలాంటి
2: పేరెంట్
0: కఠినమైన బాధలు కూడా నువ్వు క్షణంలో మనం తొలగిపోతాయి.
2: యు కెన్ ఫేస్ ది వర్స్ట్ ఆఫ్ ది ప్రాబ్లమ్స్ ఇన్ లైఫ్.
0: యాచింతా భూమి పుత్ర మిత్ర భరణ వ్యాపార సంభాషణే యాచింతా ధన ధాన్య భోగ యశస్సు శ్లాభే సదా జాయతే యాచింతా భూమి నందనందన పదద్వం ద్వారా విండే క్షణే క్షణే క్షణే క్షణే. మనము ఏ విధమైనటువంటి యొక్క ధన ధాన్య భోగ యశస్సుల కోసము ఎంత కాలాన్ని వ్యర్థం చేస్తున్నాం?
2: డోంట్ వి వేస్ట్ టైం ఫర్ పవర్ అండ్ ద సెల్ఫ్.
0: ఎంతవరకు మనం భార్య బిడ్డలు కొడుకులు కోడలు వీళ్ల కోసం మనం కాలాన్ని ఎంత వ్యర్థం చేస్తున్నాం?
2: డోంట్ వి వేస్ట్ టైం ఫర్ ద వైఫ్ అండ్ ద
0: ఈ కాలంలో ఒక్క క్షణము భగవంతునికి మనం అందించలేకపోతున్నారా?
2: Are you not able to concentrate on God for a moment of the time?
0: ఈ ఒక్క క్షణము భగవంతుని చింత చేసుకుంటే భయద్వార ప్రయాణే ప్రభో భయంకరమైన ద్వారాలు కూడా మనకు తెరవబడిపోతాయి.
2: ఇఫ్ యు థింక్ ఆఫ్ గాడ్ ఫర్ ఎ మూమెంట్ ఈవెన్ ద డోర్స్ విల్ బి ఓపెన్ ఫర్ యూ.
0: కనుక హృదయపూర్వకంగా భగవద్భక్తి ఈనాడు అభివృద్ధి కావాలి.
2: సో డెవలప్ ఫెయిత్ అండ్ డివోషన్.
0: లోకంలో ఈనాడు భక్తి అంతా కూడా నశించిపోతుండాలి.
2: అండ్ టుడే దేర్ ఇస్ నో డివోషన్.
0: భక్తి అంటే ఏమిటి? బాహ్యమైన ఆచారాలు కాదు.
2: ఇస్ నాట్ ఎక్స్టర్నల్ రిచువల్.
0: హృదయపూర్వకమైనటువంటి పవిత్రమైన ప్రేమనే భక్తి.
2: The devotion is the one
0: పిల్లల్ని ప్రేమించండి, బంధువులను ప్రేమించండి, స్నేహితులను ప్రేమించండి, అందరినీ ప్రేమించండి, ఇదే భక్తి.
2: యూ లవ్ యూర్ రిలేషన్స్ యువర్ ఫ్రెండ్స్ దట్ ఇస్ డివోషన్.
0: దేవుణ్ణి పూజించడము జీవులను బాధించడము ఇది భక్తి అవుతుందా?
2: యూ వర్షిప్ గాడ్ అండ్ యూ మేక్ అదర్ సఫర్.
0: దేవుడే దేవుడు, దేవుడే జీవుడు.
2: The being is God, God is the being.
0: ఈ రెండింటి యొక్క ఏకత్వాన్ని మనం గుర్తించాలి.
2: We should understand the unity of the two.
3: భజన బినా సుఖ శాంతి.

0: ఏ గుణంబు గణించి ఏ తెంచెనో నాడు ప్రహ్లాదు పాలింప పరమ పురుషు. ఏ గుణంబు గణించి ఏ తెంచెనో నాడు ప్రహ్లాదు పాలింప పరమ పురుష. ఏ గుణంబు గణించి ఏ తెంచెనో నాడు పేద కుచేలుని ప్రోవ వేద చరితుడు. ఏ గుణంబు గణించి ఏ తెంచెనో నాడు కరినిగా చెడితరి కమలనయను. ఏ గుణంబు గణించి ఏ తెంచెనో నాడు ఏ గుణంబు గణించి ఏ తెంచెనో నాడు పేద కుచేలుని ప్రోవ వీధ చరితుడు. ఆ గుణంబె గణించి ఆర్యవందుడు అవతరించిన భూమిపై అవనియందు.
1: Lord, who has taken birth that day with those attributes, who could save Prahlada, God with all the attributes, who could come to the rescue of the poverty-stricken Kuchela, God with all his attributes, who saved Gajendra from being caught from the crocodile, has incarnated himself on earth today.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
0: భగవంతుడు ఎక్కడ ఎట్లు అవతరించను ఎక్కడ అవతరించను అనేటువంటి ప్రశ్నలు కాలహరణంగా కలిగేటువంటివి.
1: వేర్ ఇస్ గాడ్? హౌ హ్యాస్ హీ మేనిఫెస్టేటెడ్? హౌ హ్యాస్ హీ ఇన్కార్నేటెడ్? దీస్ ఆర్ ద క్వశ్చన్స్ దట్ అరైజ్ ఇన్ అవర్ మైండ్స్.
0: లోకములో ఏది పుట్టవలనన్నను దానికి కొన్ని కారణ కార్యాలు కలగాలి.
1: ఫర్ ఎనీథింగ్ టు మేనిఫెస్ట్ అండ్ మెటీరియలైజ్ దేర్ మస్ట్ బి ఎ కాజ్ అండ్ ఎన్ ఎఫెక్ట్.
0: భగవంతుడు సర్వత్రా ఉంటున్నాడు, సర్వులు భగవత్ స్వరూపమే.
1: గాడ్ ఈజ్ ఎవ్రీవేర్. All are the embodiments of the divine.
0: ee naadu ramulu puttina dinamu krishnudu puttina dinamu jesus puttina dinamu ani perlu veri veri roopamga varlinchi aa naamamunku birthday chesukuntunnaru.
1: We celebrate birthday of Rama, Krishna and Jesus, and taking God in various names, we celebrate with all festivity the birthday.
0: Nijanga ee vidhamga cheppukoni aaradhinchadam cheta adi oka birthday avutaya kaavu.
1: Observance of the celebration of this kind and declaring it as a birthday, would that amount to worship? No.
0: Bhagavantudu samvatsaram okatvari janminchadu.
1: You don't find God taking birth once every year.
0: Prati manavuni uchchasa nishwasamule bhagavat swaroopalu.
1: God is the very breath, the inhalation and exhalation.
0: Adi om tat sat.
1: That's what it is. Om tat sat.
0: Tat adi.
1: Tat that.
0: చిత్ ఇది,
1: చిత్ దిస్,
0: అది ఇది అనే రెండు పదములు మాత్రమే ఉన్నావు కానీ అతను ఇతను అనేటువంటి భేదములు లేవు.
1: though these two words, that and this, are there, but only one that exists without the second.
0: భగవంతునకు ఎట్టి జన్మములు లేవు.
1: God is beyond birth.
0: ఎట్టి గమ్యములు లేవు.
1: No goal whatsoever.
0: కాని పాపములైనటువంటి మానవులు కొంచెం విశ్వాసమును పెంచుకునే నిమిత్తమై ఈ విధమైనటువంటి జనన మరణాలని నిరూపిస్తూ వచ్చారు.
1: However, the beginners, the innocent, take this way to know God and to be near Him.
0: భగవంతుడు పుట్టుకునే ఉంటుంటే దీనికి రెండవది గిట్టడం కూడా ఉంటుంటుంది కదా.
1: When once you say that God has a beginning, you should also be able to explain the end of God.
0: దీనికి పుట్టుక చావులు రెండు కూడా లేవు.
1: God has neither a beginning nor an end.
0: అంతా కూడాను మానవుని యొక్క భ్రమనే.
1: That is all human imagination.
0: దేహమును పురస్కరించుకొని దానిని ఆరాధన చేసుకుంటూ ఇది ఏ పుట్టుక అయినటువంటిది అని భావిస్తున్నారు.
1: Basing on the body, we go by the birthday for celebration.
0: ఇది కేవలం భక్తుని యొక్క భ్రమనే కాని సత్యములు కావు.
1: That is all the feeling of a devotee and not the truth at all.
0: లోకములో ఎందరో జన్మిస్తున్నారు.
1: Many people are born.
0: ఎందరో మరణిస్తున్నారు.
1: People leave this world.
0: మరణం అంటే ఏమిటి? జన్మం అంటే ఏమిటి?
1: What is birth? What is death?
0: దేహము కనిపించడమే జననము.
1: The appearance of the body is birth.
0: దేహము కనిపించకుండా పోవటమే ఇది అంత్యము.
1: The disappearance of the body is the end of life or death.
0: కనుక మానవుడు తన భ్రాంతులు మాత్రమే తను సృష్టించుకుని భ్రమిస్తున్నాడే కాని భగవంతుడు పుట్టుటగా చావుటం అనేటువంటిది లేదు.
1: Therefore, man is carried away by his illusion and imagination. In fact, God is beyond birth and death.
0: సర్వత పాణిపాదం తస్ సర్వతోచి శిరోముఖం సర్వత స్తుతిమల్లోకి సర్వమావృతిష్టతి. మానవుడు జన్మించినాడని మరణించినాడని జీవించినాడని తెలుపుకోవటము ఇది కేవలం ఒక అజ్ఞానం యొక్క ప్రతిబింబండి.
1: టు కన్సిడర్ దట్ వన్ ఇస్ బోర్న్ అండ్ వన్ హ్యాస్ లెఫ్ట్ దిస్ వరల్డ్ ఆర్ స్పెండింగ్ హిస్ లైఫ్ సోజర్న్ ఆన్ ఎర్త్ ఇస్ అ సైన్ ఆఫ్ ఇగ్నోరెన్స్.
0: పుట్టుక చావులు రెండు కూడాను భగవంతుని యొక్క సంకల్పములే.
1: ద బర్త్ అండ్ డెత్ హ్యాపన్ అకార్డింగ్ టు ద విల్ ఆఫ్ గాడ్. Man is carried away by his illusion and imagination. In fact, God is beyond birth and death.
0: Sarvata paanipadam tas sarvatochi siromukham sarvata

0: కూడాను భగవంతుని యొక్క సంకల్పములే.
1: ద బర్త్ అండ్ డెత్ హ్యాపన్ అకార్డింగ్ టు ద విల్ ఆఫ్ గాడ్.
0: మనం ఉచ్ఛ్వాసను తీసుకోవటం, ఆ ఉచ్ఛ్వాసాన్ని వదలటము, ఈ తీసుకోవటమే బర్త్, వదలటమే డెత్.
1: We breathe in and breathe out. Breathing in process is birth, breathing out is death.
0: ఈ రెండింటి యొక్క సంబంధమైనటువంటి కారణాన్ని గుర్తించుకొని కేవలం కాలమును స్వల్పంగా వాడు వినియోగించుకుంటున్నాడు.
1: Basing on the breathing process, man makes use of his lifetime.
0: ప్రేమమూర్తి అయినటువంటి పరమంతుడు ప్రేమ స్వరూపుడే.
1: God is the personification of love. He is the very form of love.
0: ఈ ప్రేమ సర్వుని యందు కూడాను ఉచ్ఛ్వాస నిశ్వాసముగా కనిపిస్తూనే ఉన్నది.
1: This love is present in every individual in inhalation and exhalation process.
0: లోకములో ఇతి మార్పులను గుర్తించుకోవడానికి అనేక పర్యాయములు అనేక రకములైనటువంటి యొక్క యోచనలు చేస్తున్నారు.
1: To know the various changes, people have been attempting repeatedly to know the mystery behind these changes.
0: ఈ చావు పుట్టుకలను గుర్తించుకునే నిమిత్తమై అనేక శాస్త్రములు అనేక వ్రతములు అనేక సన్నిధులు ఎంతో పరిశోధన చేస్తూ వచ్చారు.
1: ఇన్ ఫ్యాక్ట్ పీపుల్ హ్యావ్ ఇన్వెస్టిగేటెడ్ ఎ లాట్ టు గెట్ ఇన్ టు ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ది ఇన్నర్ సీక్రెట్స్ మిస్టరీ బిహైండ్ ద బర్త్ అండ్ డెత్.
0: అంతవరకు మనం పోనక్కర్లేదు. మనం ధరించినటువంటి ఒక దేహమే మనకు రెండింటినీ చాలా క్షణం నందు కూడాను చూపుతున్నది.
1: In fact, we don't need to go that far. The body, the vesture that we have put on, will indicate the secret behind birth and death.
0: ఈ శ్వాసను తీసుకోవటమే బర్త్.
1: The respiratory process, breathing in, is birth.
0: శ్వాసం వదలటమే డెత్.
1: Breathing out is death.
0: ఈ రెండింటి యొక్క జనన మరణాల లోపల నువ్వు దేనిని ప్రేమిస్తున్నావు?
1: In between these two, birth and death, what is that you love?
0: కానీ దేనిని కూడా నువ్వు ప్రేమించటం లేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ యు ఆర్ నాట్ లవింగ్ ఎనీ.
0: కానీ ప్రేమ నీ యందు లేదా? ఉన్నది.
1: దట్ డజంట్ మీన్ దట్ దేర్ ఇస్ నో లవ్ ఇన్ యూ. దేర్ ఈజ్.
0: మనం ఇచ్చేటువంటి విలువలంతా కూడాను ప్రేమకే కానీ ప్రాణికి కాదు.
1: ఇన్ ఫ్యాక్ట్ వి అటాచ్ వాల్యూ టు ద ప్రిన్సిపల్ ఆఫ్ లవ్ అండ్ నాట్ మియర్లీ టు ది ఇండివిజువల్.
0: ఒక చిన్న ఉదాహరణ తీసుకోండి.
1: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
0: సో పోయింది ప్రాణం లోపల.
1: Then say, so the life has gone into the body.
0: Hum, vachindi pranam.
1: When once you say hum, naturally it goes out.
0: Ee sohamulu rendu kudanu eppudu manaku jarugutunnayi?
1: So hum, when do they happen?
0: Prati chanamunu kudanu ee rendu kudanu manaku bodhisthune unnayi.
1: This happens in every moment of our life.
0: Ee swasam undinanta varaku kudanu manavuni jeevudu annaru.
1: We can claim ourselves alive so long we breathe.
0: ఈ జీవితం ఉన్నంత వరకు ఇది జన్మము అన్నారు.
1: This is life so long there is respiration.
0: ఈ సోహం అనేటువంటిది నిలిచిపోయినా ఇది మరణం అంటున్నారు.
1: Then once this soham process, respiration comes to a halt, it means it is death.
0: కనుక జన్మ మరణాలు రెండు కూడాను మన యొక్క ప్రాణం నుంచి జరిగినటువంటివి.
1: Therefore birth and death are related to life.
0: ఈ రెండింటి ఎందుకు ఇంత మార్పులు జరుగుతుండగా భగవంతుడు లేడని ఉన్నాడని ఎవరు సాధించగలరు?
1: When these two things are happening in such a mysterious way, who can deny the existence of God?
0: ఉన్నాడని కొంతమంది, లేడని మరి కొంతమంది ఈ విధంగా వాదోపవాదములతో కాలమును వ్యక్తం చేస్తున్నారే కానీ ఇవి రెండు కూడా సత్యములు కావు.
1: పీపుల్ వేస్ట్ దేర్ టైమ్ ఆర్గ్యూయింగ్ దట్ గాడ్ ఎగ్జిస్ట్. సమ్ సే వెల్ సమ్ డినై ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ గాడ్.
0: కానీ అది ఉన్నది, ఎప్పటికీ ఉన్నది.
1: గాడ్ ఇస్ ఎగ్జిస్టెన్స్.
0: ఇది పోవటము రావటం అనేటువంటిది కాదు.
1: ఇట్ నైదర్ కమ్స్ నార్ ఎవర్ వానిషెస్.
0: కనుక దేహం అనేటువంటి దాన్ని ఆధారం చేసుకుని ఈ రెండింటి యొక్క తత్వములను మనం ప్రబోధిస్తూ ఉన్నాం.
1: ఆల్ దీస్ కంక్లూజన్స్ వీ హావ్ కమ్ టు బేసింగ్ ఆన్ ద నేచర్ ఆఫ్ ద బాడీ.
0: ఏ హృదయం మనసుకి ఈసే నాకు మగిడి దానినే అర్పించ మహితమూర్తి అలాగే వేరేమి నెత్తు నీ పాద అర్చనకును అంతలకటింతో అందుకోవయ్య నీవు.
1: ఓ లార్డ్, యు హావ్ గివెన్ మీ దిస్ సీక్రెట్ హార్ట్. ఐ విల్ గివ్ ఇట్ బ్యాక్ టు యూ యాజ్ మై ఆఫరింగ్. వాట్ ఎల్స్ కెన్ ఐ గివ్ యూ ఆఫర్?

0: ఓ లార్డ్.
1: కనుక ఈ రెండు కూడాను మానవుని యొక్క భ్రాంతులే కాని నిజమైనటువంటి సత్యములు కావు.
0: దీస్ టు ఆర్ ది ఇమాజినేషన్స్ ఆఫ్ మ్యాన్ బట్ దే ఆర్ నాట్ బేసికలీ ట్రూ.
1: లోకములో ఎంతనో జీవులు కలుగుతున్నాయి.
0: వీ ఫైండ్ మెనీ బీయింగ్స్ ఇన్ దిస్ వరల్డ్.
1: ఎన్నో జీవులు మరణిస్తున్నాయి.
0: మెనీ బీయింగ్స్ డై విత్ ద పాసేజ్ ఆఫ్ టైమ్.
1: ఈ జన్మ మరణము రెండు కూడాను కాలములకు సంబంధించినవే కాని కాయములకు సంబంధించినవి కాదు.
0: ది బర్త్ అండ్ టైమ్ ఆర్ రిలేటెడ్ టు ది ఫ్యాక్టర్ ఆఫ్ టైమ్.
1: బర్త్ అండ్ డెత్
0: ఆర్ రిలేటెడ్ టు ది ఫ్యాక్టర్ ఆఫ్ టైమ్.
1: కనుక మానవుడు తన యొక్క సత్తాన్ని తాను పోల్చుకుంటున్నాడు.
0: దేర్ఫోర్ మ్యాన్ గోస్ బై హిస్ ఓన్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ హిస్ ఓన్ నేచర్.
1: దీన్ని పరిష్కరించుకుని అట్టి దేహంతో కూడినటువంటి యొక్క బ్రహ్మందని నా సంబంధ బాంధవ్యములని భావిస్తున్నారు.
0: అండ్ సో హీ ఎస్టాబ్లిషెస్ ఇంటర్ రిలేషన్షిప్స్ అండ్ ఇంటిమసీ బేసింగ్ ఆన్ ద బాడీ.
1: ఇది కూడా చాలా పొరపాటే.
0: దిస్ ఈజ్ ఆల్సో మిస్టేక్.
1: దేహం ఉండినంత వరకును నా సంబంధం.
0: సో లాంగ్ ద బాడీ లాస్ట్ ఇట్ ఇస్ రిలేటెడ్ టు యూ.
1: కానీ ఇది పోతానే నాకు సంబంధం లేదు.
0: The moment body disappears, you have no more of relationship.
1: Sambandham kalagatamu povatamu rendu kudanu dehamulato kaligeetunti kaadu.
0: In fact, the relationship is beyond the body that appears and leaves.
1: Evariki evari sambandham?
0: Who is related to whom?
1: Aina nee puttakamulpo unnada?
0: Did that person exist prior to your birth?
1: Velin tarvala nee kanipistada?
0: Would you be able to see him after you leave this world?
1: Ledu.
0: No.
1: ఈ రెండింటి యొక్క తత్వములు కూడాను అసత్యములే.
0: బోత్ ఆర్ ఫాల్స్.
1: ఇది భ్రమలతో కూడి భ్రమతత్వాన్ని గుర్తించడానికి అనేక విధములా పాటుపడుతున్నారు.
0: దిస్ ఇస్ ఆల్ అవర్ ఇల్యూషన్ అండ్ అవుట్ ఆఫ్ దిస్ ఇల్యూషన్ వీ వాంట్ టు నో ద రియాలిటీ.
1: కనుక ఈ బాహ్యమైనటువంటి యొక్క ప్రాకృతమైనటువంటి యొక్క పరతత్వమునకు మనం సరైనటువంటి అర్థం తెలుసుకోవటం లేదు.
0: Therefore, we are not understanding the true nature, the importance of the reality, because we think from the worldly, physical point of view.
1: Asa than evaro anetundi ani gurtinchukotame nijamainatundi yokka sadhana.
0: The true spiritual practice consists in investigating one's own true nature.
1: Who am I? Kanuka nenu evaru anetundi satyanni gurtinchukotam kosamane inni vidhamainatundi sadhana jarugutunnaru.
0: We undertake so many spiritual practices to find an answer and experience to this question, who am I? The I in me is uniformly present in everyone.
1: కనుక ఇట్టి దానిని నీవు నేను అనేటువంటిది భేదభావం చేత కలహం పొంది ఇది అశాంతికి గురి చేస్తున్నాయి.
0: We are restless, lost of peace because of distinction, differences on grounds of you and me here.
1: ప్రేమ స్వరూపులారు,
0: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: జన్మ మరణములు దేహమునకే కాని జీవులకు లేవు.
0: బర్త్ అండ్ డెత్ రిలేట్ టు ద బాడీ అండ్ నాట్ టు ద బీయింగ్.
1: ఇది ఉన్నది లేదు అనేటువంటి నిర్ణయించడం కూడాను మనసు యొక్క కల్పనే.
0: ఇట్ ఈస్ ఓన్లీ ద మైండ్ దట్ రిఫర్స్ టు బర్త్ అండ్ డెత్. ఇట్స్ ఇమాజినేషన్.
1: అన్ని మానవుని యొక్క కల్పన చేతనే జరుగుతున్నాయి.
0: ఎవ్రీథింగ్ హ్యాపన్స్ బికాస్ ఆఫ్ మ్యాన్స్ ఓన్ క్రియేటివిటీ.
1: కనుక జీవితమే ఒక విధమైనటువంటి కళ.
0: ద హోల్ లైఫ్ ఈజ్ ఎ డ్రీమ్.
1: ఇట్టి డ్రీమ్ లోపల సత్యం ఎక్కడ నీవు గుర్తించగలవు?
0: ఇన్ దిస్ డ్రీమ్ హౌ డు ఎక్స్పెక్ట్ టు నో ద ట్రూత్.
1: కనుక ఇవన్నీ కూడా భ్రాంతులే.
0: సో ఆల్ దీస్ ఆర్ ఇల్యూజన్స్.
1: ఈ భ్రాంతి ఉండినంత వరకు కూడాను బ్రహ్మం నీకు కనిపించడు.
0: సో లాంగ్ దిస్ భ్రాంతి ఇల్యూజన్ యూ కెనాట్ నో బ్రహ్మ.
1: ఏనాడు ఈ భ్రాంతి మనం వదులుకుంటామో ఆనాడే మనం జన్మకు తగిన గుర్తు.
0: The day you give up this kind of illusion or delusion, you'll be able to experience the reality.
1: Mottamodata Shankaralu kudanu ide vidhanga sandeshinchadu.
0: This has been the teaching of Shankara to begin with.
1: Nenu evaru ani prashninchukuntu vachadu.
0: He has put this question to himself, who am I?
1: Kaani oka naati ratri nayana neevu neeve neevu maraka padarthamulu kaavu.
0: One night he got this answer, you are you, none else.
1: Kanuka nenu evaru anetundi dani gurtinchalantante swasamtone manam gurtinchavachu.
0: So in order to find an answer to this question, who am I, the breathing process will provide the answer.
1: Ilanti sulabhamainatundi margamunu vadali asalu kashtamainatundi danilo praveshinchi కంగారుకో జీవితాన్ని విసుగు చెందుతున్నాడు.
0: We have given up such an easy, simple path, but we are after very tough and rough paths and waste our time.
1: కనుక ఈ టఫ్ రఫ్ ను కూడా మనం పూర్తి వదిలిపెట్టవాలి.
0: Therefore we have to give up this rough and tough paths which we have been adopting so far.
1: కాలంలో ముళ్ళు ఉండేంత వరకు కూడా మనకు బాధ కలుగుతూ ఉంటుంది.
0: So long there is thorn in your leg, it goes on pinching you, hurting you.
1: ఆ ముళ్ళును తీసి పారవేస్తే మనకి ఎట్టి బాధలు ఉండవు.
0: The moment you remove the thorn, you will not suffer any longer.
1: ఈ దేహం నేను నేను అనేటువంటి ఒక భ్రాంతి చేత దాంతో బాధపడుతున్నాము.
0: The suffering is due to body identification.
1: ఈ యొక్క భావం పూర్తి తీసివేస్తే నీవెవరో నీకే తెలుస్తుంది.
0: The moment the body identification is totally given up, got rid of, you will know your true nature.
1: కనుక ఇవన్నీ కూడా నీ భ్రాంతులతోనే జరుగుతున్నాయి.
0: These are all your own imaginations.
1: పునరపి జననం పునరపి మరణం.
0: You are born again and again. You are born and you die again and
1: again.
0: Time and again, you are there in the womb of your mother. This ocean of life is so difficult to swim across.
1: Oh
0: merciful Lord, help me to cross this ocean of life.
1: తన లోపల ఉన్నటువంటి ఒక శ్వాసని తెలుసుకోమని బోధిస్తుండాలి.
0: ఇట్ ఈస్ అన్ ఇండైరెక్ట్ టీచింగ్ టు నో ది ఇన్హరెంట్ బ్రీతింగ్ ప్రిన్సిపల్.
1: నీవు తెలుసుకున్నట్టుకు ఏ సాధనలు చేయనక్కర్లేదు.
0: యూ డోంట్ నీడ్ ఎనీ స్పిరిచువల్ ప్రాక్టీస్ టు నో దిస్.
1: భజ గోవిందం భజ గోవిందం.
0: Sing the glory of God. Sing the glory of Govinda.
1: గోవిందం భజ మూడమతే.
0: O foolish man, sing his glory, chant his name.
1: Iha samskarem bahudustare krupaya pare pahi murare.
0: This ocean of family, the life of this, is so difficult to cross. O God, please be merciful unto me.
1: ఈ విధంగా మానవుడు తన యందు ఉన్నటువంటి దానిని తాను తెలుసుకోలేకపోతున్నాడు.
0: Like this man is not able to know that which is latent and immanent in him.
1: తనకు ఒకనాడు స్వప్నం వచ్చింది.
0: He dreams on one day.
1: ఆ స్వప్నంలో తాను మరణించినట్టుగా తాను పొందుతున్నాడు.
0: There in the dream he has experienced death.
1: కానీ అక్కడ నేను మరణించానని బాధపడుతున్నాడు.
0: He feels so sad because of death in the dream.
1: లేచి చూసేటప్పటికే తాను దేహంతో ఉన్నాడు.
0: As he woke up, he could notice his body.
1: అప్పుడు పోయినాడని చెప్పి భావించింది ఏది?
0: What is it that was under the feeling of the death?
1: ఇది కూడాను మనోకల్పనే.
0: It is also the creation of the mind.
1: కనుక ప్రతి ఒక్కటి కూడాను మానవుని యొక్క భ్రాంతులే కానీ నిజమైనటువంటి సత్యములు కావు.
0: Therefore, all are the creations, imaginations of the mind only.
1: నా బిడ్డ, నా కొడుకు, నా తల్లి, నా తండ్రి, ఇవన్నీ కూడా భ్రాంతులు కాక మరి నిజమైనటువంటి తల్లిని అంటారా?
0: The intimate associations and relationships of the claim, like so-and-so is my daughter, my son, they are all of our own making at the realm of the mind.
1: ఈ విధమైనటువంటి భ్రాంతులు పుట్టించుకొని ఈ భ్రాంతుల చేతనే పెంచుకొని తదుపరి తాను అనేక విధమైనటువంటి కష్టమును గురి అవుతున్నాడు.
0: బికాస్ ఆఫ్ దిస్ అస్యూమ్డ్ ఇమాజినేషన్స్ అండ్ ప్రిజంప్షన్స్ మ్యాన్ ఈజ్ సఫరింగ్.
1: ఇవన్నీ ప్రేమ యొక్క ప్రభావములే.
0: ఇన్ ఫ్యాక్ట్ దే ఆర్ ఆల్ ది ఎక్స్ప్రెషన్స్ ఆఫ్ లవ్.
1: నిత్య సత్యమైనటువంటి ప్రేమ తత్వమే తన యందు ఉన్నప్పుడు ఈ రెండు భావములు కూడా నాకు కనిపించవు.
0: In fact, when there is true eternal principle of truth within you are not carried away any longer by imagination. Love is one and the same.
1: ఇది రెండు రకములైనటువంటివి కాదు.
0: It cannot be diversified.
1: శారీరకంగా ఉండేటువంటి ప్రేమ ఇది అసత్యమైనటువంటిది.
0: The physical love is false.
1: దీంట్లో ఆత్మతత్వంగా భావించుకున్నప్పుడు అది సత్యమైనటువంటిది.
0: But love in reality is truth.
1: కనుక సత్యమును మనం గుర్తించాలంటే కొంత శోధన చేయాలి.
0: In order to know the truth, you must investigate.
1: Kanuka oka chinna udaharanamu,
0: a small example.
1: Godavari nadiki leka Ganga nadiki prayanam aipothunnappudu,
0: supposing you go on pilgrimage towards Godavari or Ganga,
1: oka chettu kinda oka vyakti kurchoni dukkum karane ani cheptunnadu.
0: There was a person who sat under a tree repeating the rules of the grammar, dukrum karane, dukrum karane.
1: Idi paanini grammar.
0: This is paanini grammar.
1: అప్పుడు శంకర వారు ఒక శిష్యుణ్ణి అతని దగ్గరికి పంపించాడు.
0: శంకర sent one of his disciples to that person
1: తెలుసుకుని రమ్మన్నాడు.
0: He wanted his disciple to know what that person was doing.
1: అప్పుడు తన యొక్క ఆత్మతత్వాన్ని తాను బోధించుకుంటున్నాడు అని చెప్పాడు.
0: And the answer was that he is just reminding of his true identity.
1: ఆ విధంగా చెప్పడం చేత నీకేమైనా బాధ తగ్గిందా?
0: By repeating the rules of grammar, are you free from suffering?
1: అప్పుడు నేరుగా శంకర్ల వారే వచ్చి
0: Shankara himself personally came.
1: Pichivada, dukkum karne, dukkum karne, dukkum karne. Yedi dukkum karne?
0: He said, O madcap, what is this dukkum karne? The rules of the grammar.
1: Bhajai.

0: नहि नहि रक्षति टुकुंकरणे.
1: O man capsing his glory, chant his name, when the end is nearing, none of these factors would come to your refuge or rescue.
0: కనుక ఈ రెండు నీ ఎందే పుట్టినవి కాని, నీ ఎందే అడిగినవి కాని, బయట నుంచి వచ్చినవి కాని, లోపల నుంచి పోయినవి కాని కాదు.
1: Therefore, both are present within you, not that the special is solicited or asked for.
0: ఇది మానవుని యందు భ్రమ అనేటువంటి ఇది చేరిపోవటం చేతనే బ్రహ్మ తనకు దూరంగా ఉండినట్టుగా కనిపిస్తుండాలి.
1: సో వెన్ వన్స్ వీఆర్ క్యారీడ్ అవే బై దిస్ ఇల్యూజన్ ఆర్ థాట్, వీఆర్ నాట్ ఏబుల్ టు నో ద రియాలిటీ.
0: కనుకనే బ్రహ్మనే తానని సత్యాన్ని గుర్తించినప్పుడు బ్రహ్మ తనందు ఉండనే ఉండదు.
1: వెన్ వన్స్ యూ నో ద యు ఆర్ డివైన్, యూ విల్ నాట్ బి డెల్యూటెడ్ ఎనీ లాంగర్.
0: కానీ నిజంగా నా దగ్గర లేదు బ్రహ్మ అనేటువంటిది తెలుసుకుంటాము చాలా సులభం.
1: It's quite simple to know that you are not carried away by any imagination. That's after all your thought.
0: ఇది ఒక పుష్పము.
1: This is a flower.
0: ఈ పుష్పం నా చేతిలో ఉండినంత వరకును ఇది నా పుష్పము అంటున్నావు.
1: As I hold this flower, I call it that's mine.
0: కానీ దాని కింద పడి వేస్తే నా పుష్పం లేదు.
1: The moment I drop this flower, it's no longer mine.
0: అదే విధముగానే
1: similarly,
0: దేహమే నేను అని భ్రాంతి పొందినంత వరకును ఆ దేహాభిమానం చేత మానవుడు అనేక విధములైనటువంటి దుఃఖములకు గురి అవుతున్నాడు.
1: బికాస్ ఆఫ్ బాడీ ఐడెంటిఫికేషన్ అటాచ్మెంట్ విత్ ద బాడీ, మ్యాన్ ఈజ్ సఫరింగ్.
0: ఈ బాడీ పోయిన తర్వాత తనకు ఏ చింతను లేదు.
1: ద మూమెంట్ బాడీ ఈజ్ గాన్,
0: అప్పుడే నిత్యానందం పరమ సుఖదం, తాను అప్పుడు నిత్యానందంగా ఉంటుంటాడు.
1: దెన్ హీ విల్ రీచ్ దట్ స్టేట్ ఆఫ్ ఎటర్నల్ బ్లెస్.
0: ఇవి రెండు కూడా తెలుసుకుని తానే బాధపడుతున్నాడు.
1: Because he knows he is carried away by illusion, he suffers.
0: Prema swarupulara,
1: embodiments of law.
0: Mana sukha dukkhamulu rendu kudanu manam kalpinchukunnave kani bhagavantudu prasadinchinavi kaadu.
1: Pain and pleasure are of our own making, nothing to do with the divine.
0: Idi rendintini maname kalpinchukoni rendinti dwara maname baadhapadutunnamu.
1: The pain and pleasure are of our own making and we experience both.
0: ఎవరు మనకు బాధను అందించేటువంటి వారు ఈ జగత్తులో కనగారు.
1: In this world there are none to give you any pain.
0: ఈ బాధను కల్పించేటువంటి వారు కూడా ఎక్కడ కనగారు.
1: There are none who are put to such kind of suffering.
0: ఇవి రెండు కూడా నీవే కల్పించుకుంటున్నావు.
1: Both of them are of your own making.
0: ఇవి రెండు కూడా నీకు బ్రహ్మనే.
1: That's your imagination.
0: ఆ బ్రహ్మ తన యందు ఉండినంత వరకు సత్యమైనటువంటి బ్రహ్మ మనకు తెలియదు.
1: సో లాంగ్ దిస్ ఇల్యూజన్ ఇస్ దేర్, యూ కెన్ నాట్ నో ది ట్రూత్.
0: కనుక ఈ భ్రమను మనం వదులుకోవాలి.
1: సో వీ మస్ట్ షెడ్ దిస్ ఇమాజినేషన్.
0: సుఖ దుఃఖములు రెండు కూడా భ్రమలే కాని మరొకటి కావు.
1: ద పెయిన్ అండ్ ప్లెజర్ ఆర్ ఈక్వలీ ఫ్లీటింగ్, ఇమాజినరీ.
0: బిడ్డ తల్లి అనేటువంటిది కూడాను ఒక భ్రమలే కాని నిజంగా బిడ్డ తల్లి కాదు.
1: ద చైల్డ్ అండ్ మదర్ ఆర్ ఆల్సో ఇమాజినేషన్స్ బట్ నాట్ ట్రూ.
0: ప్రతి ఒక్కటి కూడాను భగవత్ విషయంలో ప్రవేశించినప్పుడు అన్ని కూడా భ్రాంతులే.
1: ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ది డివినిటీ, వెన్ ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ గాడ్, ఆల్ అవర్ థాట్స్
0: తెల్లవారు లేచింది మొదలుకొని రాత్రి పరుండినంత వరకు కూడా మనకి ఈ బ్రహ్మదే మనకు జీవితాన్ని కల్పిస్తున్నాయి.
1: రైట్ ఫ్రమ్ ద టైమ్ వీ గెట్ అప్ ఫ్రమ్ బెడ్ అంటిల్ వీ రిటైర్, వీఆర్ ఫుల్ ఆఫ్ దీస్ థాట్స్ అండ్ ఇమాజినేషన్స్.
0: జన్మించినటువంటి మానవుడు ఎంతవరకు తాను సత్యంగా ఉండగలరు.
1: Man who has taken birth, how long is he going to
0: live a true life? To
1: all he grows more and more, but naturally one day or other, the body is sure to fall.
0: పుట్టటము పెరగటము ఇవన్నీ కూడాను అసత్యములే.
1: The birth and growth are also untrue.
0: కానీ ఇది మనం సత్యంగా భావించుకుని దీంతో మనం అనేక బాధలు పడుతున్నాం.
1: We consider them as reality and hence we suffer.
0: కనుక మనం ఏది చేసినప్పటికీ ఈ ఒక్కటి కూడా సత్యము కాదు.
1: Therefore, whatever you may do, never consider any as truth.
0: నీ కన్ను తెరిచి చూసినప్పటికి ఇన్ని శిరస్సులు కనిపిస్తున్నాయి.
1: When you open your eyes, you see so many heads here.
0: కానీ కన్నును మూసుకుంటేవా ఒక్క శిరస్సు అయినా కనిపించదు.
1: The moment you close your eyes, you don't see even one head.
0: ఆ చిత్రములంతా ఎక్కడ పోయినాయి?
1: What happened to all the heads?
0: ఆ చిత్రం ఎక్కడి నుంచి వచ్చాయి?
1: వేర్ ఫ్రమ్ హ్యావ్ దే కమ్?
0: కాబట్టి ఎక్కడి నుంచి వచ్చాయో అక్కడికే పోయినాయి.
1: దే రిటర్న్ టు ది ప్లేస్ ఆఫ్ దేర్ ఆరిజిన్.
0: ఎక్కడి నుంచి వచ్చిందో నీకు తెలియదు.
1: యూ డోంట్ నో వేర్ ఫ్రమ్,
0: ఎక్కడ పోయిందో నీకు తెలియదు.
1: యూ ఆల్సో డు నాట్ నో వేర్ దే లెఫ్ట్.
0: కనుక తెలియనటువంటి దాన్ని పట్టుకుని మనం బాధపడుతున్నాము.
1: వీ సఫర్ ఇన్ ఆర్డర్ టు నో విచ్ ఈస్ అన్నోన్.
0: ఈ తెలియని దానికోసం బాధపడటం ఇది ఎంత పిచ్చితనము.
1: ఇట్స్ టోటల్ మ్యాడ్నెస్ టు వరీ ఫర్ దట్ విచ్ ఇస్ నాట్ నో.
0: ఇది ఏది నేను కాదు నావి కాదు అనేటువంటి సత్యాన్ని గుర్తించుకున్నప్పుడు నీకు ఎట్టి బాధ కూడా ఉండదు.
1: ఇఫ్ యూ నో ద రియాలిటీ దట్ నన్ బిలాంగ్ టు యూ, దట్ యు ఆర్ నన్ ఆఫ్ దీస్, దెన్ యూ నెవర్ సఫర్.
0: కనుక అన్ని కూడా మన భ్రమంతో కల్పించుకున్నామే కానీ సత్యమైనటువంటిది ఒక్కటి కూడా లేదు.
1: Therefore, everything is illusion of our own making. Nothing is total truth.
0: Prema swaruplara.
1: Embodiments of love.
0: Ee prema anetundi okkate maatramu mana venta janta inta untundadi.
1: It is only the love that is with you, in you, above you, below you, around you.
0: Ee prema anetundi lekapothe manavude ledu.
1: Without love, man cannot live.
0: Kanukane prema anetundi manaku nijamaina pranam.
1: Therefore, love is life.
0: ఆ ప్రేమనే మనకు లైట్.
1: దిస్ లవ్ ఇస్ లైట్.
0: లవ్ ఇస్ లైట్.
1: లవ్ ఇస్ లైట్.
0: ఆ లైట్ ను మనం పెట్టుకుంటే ఈ అజ్ఞానం అనే చీకటే మనకు గోచరం కాదు.
1: దెన్ వీ హ్యావ్ దిస్ లైట్ ఆఫ్ లవ్, ద డార్క్నెస్ ఇగ్నోరెన్స్ వుడ్ బి డిస్పెల్.
0: దీనిని పురస్కరించుకుని పునరపి జననం పునరపి మరణం.
1: బేసింగ్ ఆన్ దిస్ ఇట్స్ ఓన్లీ సెడ్ repeated life cycle.
0: ఏది కనిపించేదో అది కనిపించకుండా పోతుండాలి.
1: సో వాట్ దట్ యు సీ యు డు నాట్ సీ లేటర్.
0: కనిపించకుండా ఏది పోయేదో అది తిరిగి వచ్చి కనిపిస్తూనే ఉండాలి.
1: ద నాన్ అపారెంట్ బికమ్స్ అపారెంట్ ఆర్ కాన్స్పిక్యూస్.
0: రెండు కూడాను ఆ వస్తువు యొక్క పరిణామములు కాదు.
1: నథింగ్ టు డూ విత్ ది చేంజెస్ ఇన్ ద మెటీరియల్.
0: వస్తువుల యొక్క దీనిపైన ఉన్నటువంటి మానవుని యొక్క ప్రభావమే.
1: It is only human relations with the material objects that would make him feel so.
0: మానవుడు ఇట్టి ప్రభావానికి గురి అయిపోయి ప్రమాదం కనిపించుకుంటున్నాడు.
1: Man is subjected to effects of such imaginations relating to the objective world and so he suffers.
0: ప్రేమ స్వరూపులారా.
1: Embodiments of love.
0: ప్రేమ ఎప్పటికీ చావనటువంటిది.
1: Love is immortal, deathless.
0: అది ఎప్పటికీ చావనటువంటి ప్రేమనే మనకు నిజమైనటువంటి ప్రేమ.
1: That immortal love is true love.
0: వచ్చి పోయేటువంటి ప్రేమ ప్రేమనే కాదు.
1: దట్ విచ్ కమ్స్ అండ్ గోస్ ఇస్ నాట్ ట్రూ లవ్.
0: ఈ దేహం పెరుగుతుండాలి, ఈ దేహం తరుగుతూ ఉండాలి.
1: ద బాడీ గ్రోస్ అండ్ ఆల్సో డికేస్.
0: ఈ పెరిగి తరిగేటువంటి యొక్క దేహం యొక్క తత్వం నీవు సత్యమని భావిస్తున్నావు.
1: హౌ డు యూ కన్సిడర్ దిస్ ట్రూ వేర్ దిస్ బర్త్ గ్రోత్ అండ్ డెత్.
0: ఇది కాదు. ఈ సర్వభ్రాంతులకు ఈ దేహమే మూల కారణం.
1: ఫర్ ఆల్ దీస్ ఇమాజినేషన్స్ ద బాడీ ఇస్ ద మెయిన్ కాజ్.
0: కనుక ఈ బాడీ అభిమానమును క్రమక్రమేణ తగ్గించుకోండి.
1: Therefore, you have to reduce this body attachment day by day.
0: ఈ తగ్గించుకోవటమే చాలా ప్రధానమైనటువంటి యొక్క తత్వం.
1: దిస్ ఇస్ మోస్ట్ ఎసెన్షియల్.
0: ఇది నీ యొక్క తెలియని సాధన.
1: దిస్ ఇస్ ది ట్రూ స్పిరిచువల్ ప్రాక్టీస్.
0: సాధనగా జపము తపము యోగము ధ్యానము ఇవి చేసి కాదు వచ్చేది.
1: ద స్పిరిచువల్ ప్రాక్టీస్ డస్ నాట్ మీన్ వర్షిప్, మెడిటేషన్, పెనెన్స్ అండ్ సో ఆన్.
0: నేను దేనిని భావిస్తున్నానో, ఏది సత్యం అనుకుంటున్నానో ఆ సత్యాన్ని నువ్వు వదలాలి.
1: దట్ వాట్ యు కన్సిడర్ ట్రూ ఇట్ మస్ట్ బి గివెన్ అప్.
0: అది వదలటం చాలా సులభమైనటువంటిది.
1: ఇట్స్ క్వైట్ ఈజీ టు గివ్ అప్ దిస్ ఫాల్స్
0: ఐడెంటిటీ. కానీ ఎందుకు బాధపడుతున్నారో నాకు అర్థం కావటం లేదు.
1: But you do not know why you are suffering.
0: ఉండినంత వరకు మనం ఆనందాన్ని అనుభవిస్తున్నాం.
1: We experience bliss so long we are in this body.
0: కానీ ఆ దేహం నుంచి శ్వాస పోతే మనం ఏ మాత్రం యోచించుకోకుండా బాధపడుతున్నాం.
1: The moment it is gone, we suffer, we grieve.
0: కనుకని ఈ జనన మరణములకు మన భ్రాంతులే మూల కారణం.
1: సో ఫర్ బర్త్ అండ్ డెత్ ఇట్స్ ఓన్లీ అవర్ థాట్.
0: ఈ భ్రాంతిని మనం వదులుకోవడానికి ప్రయత్నించాలి.
1: We should make every effort to give up such thoughts.
0: దేహాభిమానం కొంచెం వరకు తగ్గించుకోవాలి.
1: వీ హావ్ టు కట్ షార్ట్ అవర్ బాడీ ఐడెంటిఫికేషన్.
0: తగ్గించుకుంటూ తగ్గించుకుంటూ రావడం చేతనే ఈ అభిమానం పూర్తి నశించుతుంది.
1: యాజ్ యూ మేక్ ఎవ్రీ అటెంప్ట్ టు రిడ్యూస్ ఇట్ డే బై డే ఇట్ ఇస్ క్వైట్ పాసిబుల్.
0: అది ఏది నిజమైన సాధన.
1: దట్ ఈస్ ది ట్రూ స్పిరిచువల్ ప్రాక్టీస్.
0: ఈ సాధన అంటే ఏమిటి?
1: వాట్ ఈస్ స్పిరిచువల్ ప్రాక్టీస్?
0: ఉన్నదాన్ని పోగొట్టుకోవటం సాధన అనుకుంటున్నారా?
1: Do you mean to say that spiritual practice is the one to lose what
0: you have? కాదు.
1: No.
0: పోయేదాన్ని నాదనుకుంటున్నావా? అది కాదు.
1: డూ యూ హ్యావ్ ఎ క్లెయిమ్ ఆన్ దట్ విచ్ ఇస్ లాస్ట్? నో.
0: ఉన్నది కానీ పోయేది కానీ రెండు కూడా నీది కాదు.
1: దట్ విచ్ ఎగ్జిస్ట్, దట్ విచ్ ఇస్ నాన్ ఎగ్జిస్టెంట్ డూ నాట్ బిలాంగ్ టు యూ ఎయిదర్.
0: కలలో కనిపించినటువంటి స్వప్నములు అదే.
1: దే ఆర్ లైక్ డ్రీమ్స్.
0: ఆ భ్రాంతులు నిన్ను తబ్బిపు చేస్తున్నది.
1: అండ్ ఇట్స్ ఓన్లీ డ్రీమ్ ఎక్స్పీరియన్సెస్ దట్ వుడ్ కన్ఫ్యూజ్.
0: అన్నింటికీ మూల కారణం ఒక్కటే.
1: ఫర్ ఆల్ దిస్ దేర్ ఇస్ ఓన్లీ వన్ మెయిన్ కాజ్.
0: చూడండి, ఇప్పుడే వచ్చినాయి ఎన్ని బల్బులు కనిపిస్తున్నాయి.
1: యు ఫైండ్ సో మెనీ బల్బ్స్ ఇల్యూమినింగ్.
0: ఇవి ఎంచుకోవడానికి పోతే చాలా ఉన్నాయి.
1: యూ కెన్ కౌంట్, దే ఆర్ మెనీ.
0: ఇన్ని నంబర్స్ అయినటువంటి బల్బులు అన్నిటి ఎందుకు ఒక్కటే ఉన్నది ప్రధానం.
1: దేర్ ఇస్ ఓన్లీ వన్ కరెంట్ దట్ ఫ్లోస్ ఇన్ ఆల్ దీస్ బల్బ్స్.
0: ఆ కరెంట్ ఒక్కటే మాత్రమే సత్యమైనటువంటిది.
1: దట్ current is the principle of truth.
0: ఈ రావటము పోవటము అంతా కూడాను మన భ్రాంతి యొక్క భ్రమనే.
1: Therefore the power supply and absence is only your thought.
0: కనుక ప్రేమ స్వరూపులారా
1: ఈ
0: ప్రేమను మాత్రం అభివృద్ధి చేసుకోండి.
1: డెవలప్ లవ్ మోర్ అండ్ మోర్.
0: ఎవరిని చూసినా ప్రేమించండి.
1: లవ్ ఎవ్రీవన్.
0: నీ యొక్క ఎదురున్నటువంటి వాడు నీకు ద్వేషి కాదు.
1: There's no person who hates you.
0: నీకెవరు కూడా విరోధం కాదు.
1: నన్ ఆర్ ఎనిమీస్ ఇన్ దిస్
0: వరల్డ్. ప్రేమించుకోవలసిన వాడే.
1: Therefore all deserve your love.
0: కనుక నువ్వు ద్వేషించినటువంటి వాడు నావాడు కాదనుకుంటున్నావు.
1: You consider a person who hates you as your enemy.
0: ప్రేమించిన వాడే నావాడు అనుకుంటున్నావు.
1: You think that the person who loves you as your own.
0: రెండు కూడా నీది కానే కాదు.
1: In fact both of them don't belong.
0: విడిచిపోయినటువంటి భ్రాంతులే నీ యొక్క భ్రమలు.
1: It is only the thoughts and the mind that brought the distinction.
0: ఈనాడు భగవంతుని యొక్క తత్వాన్ని గుర్తించుకోవాలంటే ఎన్నో సాధనలు చేస్తున్నారు.
1: Today, to know the divinity, people follow many spiritual disciplines.
0: ఏంటి ఈ సాధనలు?
1: What are they?
0: ఈ సాధనలో భగవంతుడు వస్తున్నాడా?
1: Is it possible to experience him?
0: ఈ సాధనతో భగవంతుడు పోతున్నాడా?
1: Do you mean to say that he would leave if you don't pursue?
0: భ్రాంతులే పోతున్నాయి, భ్రాంతులే వస్తున్నాయి.
1: It is only the thoughts, imaginations that appear and vanish.
0: కనుక ఈ భ్రాంతులను పోగొట్టుకోవడానికి తగిన ప్రయత్నం చేయి.
1: We should make every effort to be free from the thought process.
0: నేను నేను అనేటువంటి భ్రాంతిని నీవు వదలకో.
1: Give up this body identification mind.
0: Appude neeku ee bhranti povutundi.
1: Then you will be free from the delusion.
0: Appude neeku etti bhranti kuda undadu, neeku bhaya bhranti kuda undavu.
1: Then you will never be affected by any sense of fear or delusion.
0: Kanuka manam ee naadu mana sadhana cheyavalsindi emti?
1: What is that we should do?
0: Dhyanamlo kurchovatamu, japamlu cheyatamu, సాధనలు తలపెట్టము ఇవి అనుకుంటున్నాం మనం. ఈ సాధనలు జపములు తపములు మన భ్రాంతి కోసమే చేస్తున్నాం, కానీ నిజమైన బ్రహ్మం కోసం కాదు.
1: యు థింక్ ఇన్ ద నేమ్ ఆఫ్ ద స్పిరిచువల్ డిసిప్లిన్ యూ సిట్ టు మెడిటేట్ యూ వర్షిప్ యూ వాంట్ టు డూ పెనెన్స్ బట్ దట్స్ ఆల్ యువర్ ఓన్ థాట్ యువర్ ఓన్ మైండ్.
0: ఇవన్నీ కూడా నువ్వు వదిలిపెట్టు.
1: గివ్ అప్ ఆల్ దీస్.
0: నేనే దైవము, నేనే దైవము, నేనే దైవము.
1: Strengthen the thought that I am God, I am God.
0: I am God, I am God, I am God and that's go. Nive God aipothavu.
1: Think repeatedly, I am God, I am God.
0: This body only the vastram.
1: This body is only the vesture, the dress.
0: Nenu dharinchinatvanti oka vastrame kani idi puttinatvanti vastram kaadu.
1: Body is the dress you have put on. The dress has not taken any birth.
0: Ee deha bhrantini penchukoni penchukoni penchukoni dukham marinta perigipothundadi.
1: The suffering is more and more because of this body identification.
0: Teja durjana samsargam.
1: Run away from the bad company.
0: Bhaja sadhu samagamam.
1: Be in good company.
0: Kuru punya mahoratram.
1: Do good deeds day and night.
0: Ik kavasindi nichedi okati.
1: That's what is required.
0: Ekkada chusina lokamulopala.
1: In this world wherever you see.
0: Aneka mandi kanipistunnay unnaru.
1: You see many people.
0: Kani kanipiche vaaranta aneka manda.
1: Do you mean to say that you meet many people?
0: Kaane kaadu.
1: No.
0: Anni okkate.
1: In fact all are one.
0: Talli taane, tandri taane, bidda taane, talchellu taane, akka taane.
1: It is only this oneness that has expressed in the form of multiplicity.
0: Peru manam pechukuntunname kaani idi edi kaadu.
1: It is all based on nomenclature, the name. The truth is one.
0: Karuka fruit is one.
1: Truth is one.
0: ఈ ట్రూత్ అనేటువంటిది ఒకదాన్నే పెట్టుకోవాలి.
1: ద ట్రూత్ ఈజ్ వన్ విచ్ షుడ్ బి కెప్ట్ ఇన్ వ్యూ.
0: అందులోనే ప్రేమ ప్రవాహం అవుతుంది.
1: అండ్ దట్ లీడ్స్ టు ఇన్సిస్టెంట్ ఫ్లో ఆఫ్ లవ్.
0: ప్రేమ ప్రవాహం లోపల మనం నిలిచిపోవాలి.
1: ఇన్ దిస్ రివర్ ఆఫ్ లవ్ యూ స్టాండ్
0: స్టిల్. దాంతో మునిగిపోవాలి.
1: గెట్ యువర్ సెల్ఫ్ డ్రౌన్డ్ ఇన్ ద రివర్ ఆఫ్ లవ్.
0: ఎట్టి పరిస్థితి ఏందైనా కూడా ప్రేమను మాత్రం మార్చుకోకండి.
1: అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్ నెవర్ లూజ్ లవ్.
0: ఎవరైనా వచ్చి నీకు ద్వేషలేనటువంటి వాడు ఉదాహరణ కనిపించినప్పుడు నా వాడే, నా తండ్రి, నా తమ్ముడే, నా తమ్ముడే అని.
1: ఎనీ పర్సన్ హూ హేట్స్ యువర్ ఎనిమీ యూ మే మీట్ హిమ్ ఆన్ ద స్ట్రీట్ బట్ కన్సిడర్ హిమ్ యాజ్ యువర్ బ్రదర్.
0: వీడు నా ద్వేషాన్ని అంచుకుంటే తప్పక నీకు వచ్చేసింది.
1: బట్ ఇఫ్ యూ గాట్ ద ఫీలింగ్ ఆఫ్ హేట్రెడ్ టువర్డ్స్ హిమ్ వెల్ యూ మిస్ ద బాస్.
0: అంత ఒక త్యాగంలోనే ఉంటుండాలి.
1: ఎవ్రీథింగ్ లైస్ ఇన్ దిస్ ఫ్యాక్టర్ ఆఫ్
0: త్యాగమే నిజమైనటువంటి యోగము.
1: సాక్రిఫైస్ ఇస్ యోగా.
0: ఈ త్యాగం అనే యోగాన్ని మనం పెంచుకోకుండా రోగం అనేటువంటి దేహాన్ని పెంచుకుంటున్నాము.
1: Without this yoga, the spiritual discipline of tyaga, sacrifice, we suffer roga, afflictions.
0: Kanuka ee tyagam ane danni manam penchukovali.
1: So we have to develop the spirit of sacrifice.
0: Ee sacrifice chesukunnappude nijamainatuvanti baadha manike em matram kaligadu.
1: When once you are prepared to sacrifice, you'll never suffer.
0: కనుక మనం చేయవలసినవి భ్రాంతులు పెంచుకునే సాధన కాదు, భ్రాంతులను వదులుకునే సాధన చేయాలి.
1: దేర్ఫోర్ ద స్పిరిచువల్ డిసిప్లిన్ ఈజ్ ఇంటెండెడ్, ఈజ్ ఎయిమ్డ్ అట్ గివింగ్ అప్ ది ఇమాజినేషన్,
0: దేహాల పెరుగుకొనేది కూడాను మన భ్రాంతులు పెరుగుతూనే ఉంటున్నాయి కానీ తరగటం లేదు.
1: డే బై డే యాజ్ వీ గ్రో అండ్ ఏజ్ వీఆర్ క్యారీడ్ అవే బై ఇమాజినేషన్ అండ్ ఇల్యూషన్.
0: మనం తెలుసుకోవాల్సింది ఒక్కటే ఒక్కటి,
1: ఓన్లీ వన్ థింగ్ వీ హావ్ టు నో,
0: ఇది నాది కాదు,
1: దిస్ ఇస్ నాట్ మైన్,
0: నాదనేది ఏమిటి, నా యందు ఉన్నటువంటి నేనే నేను.
1: హూ యామ్ ఐ, ద రియల్ సెల్ఫ్ ఇన్ మీ.
0: కనుకనే మనం ఐఆమ్ ఐ ఐఆమ్ ఐ ఐఆమ్ ఐ అనుకో, నిన్నెవరూ బాధించలేరు.
1: Therefore, when you go on repeating, I am I, no one can hurt
0: you. I am Jiva, you are Deva. Anukuntena badha kalugutai.
1: If you observe differences, I and you are bound to suffer.
0: I and you, ekkada avutundi?
1: How can you say I and you?
0: Nenu neevu anetundi ekkada puttai?
1: Where from they
0: have arisen? Manam kalpinchukunnave.
1: That's all your own creation.
0: మనం నేను నువ్వు అనుకోవటం చేత మనము అనేటువంటి చేరిపోయింది.
1: బికాస్ ఆఫ్ యూ అండ్ ఐ దేర్ దిస్ వర్డ్ వి.
0: ఈ ఊ హీ అంటే,
1: అండ్ ఇఫ్ యు సే వి అండ్ హీ,
0: తర్వాత హీనే అవుతుంది.
1: అండ్ అల్టిమేట్లీ యూ విల్ ఎండ్ అప్ ఇన్ హీ. నో
0: ఐ నో యు,
1: ఇన్ దట్ హీ ద డివైన్ దేర్ ఇస్ నైదర్ ఐ ఆర్ యు,
0: నో వి,
1: దేర్ ఇస్ నో వి ఐదర్,
0: ఒక్కటే అవుతుంది.
1: ఓన్లీ హీ గాడ్ దట్ లాస్ట్.
0: కనుకనే ప్రేమ స్వరూపులారా,
1: సౌ ఎంబాడీమెంట్
0: సాధనలు అనేక మంది చేస్తూనే ఉన్నారు.
1: వి ఫాలో మెనీ స్పిరిచువల్ డిసిప్లిన్స్.
0: ఏదో జపం చేస్తున్నాము, ధ్యానం చేస్తున్నాము,
1: సమ్ మెడిటేట్ అండ్ సమ్ డూ పెనెన్స్.
0: కానీ ఇవన్నీ కూడా అంత వ్యర్థమైనటువంటివి,
1: దే ఆర్ జస్ట్ వేస్ట్.
0: అయితే కొంతకాలంకు ఇవే మార్పులు కలుగుతాయి.
1: హౌఎవర్ దేర్ ఇస్ సమ్ చేంజ్ ఇన్ డ్యూ కోర్స్ ఆఫ్ టైమ్.
0: కానీ ఈ తాత్కాలికమైనటువంటి సాధనలు సత్యమైనటువంటి కాదు.
1: దే మే కన్ఫర్ సమ్ టెంపరీ రిజల్ట్స్ బట్ దే వుడ్ నాట్ గివ్ పర్మనెంట్.
0: సత్యమైనవి కాదు,
1: దే ఆర్ నాట్ ట్రూ.
0: ఎంత అనిత్యం అనిత్యం అనిత్యం,
1: దే ఆర్ ఆల్ జస్ట్ టెంపరీ.
0: ఈ టెంపరీ అనేటువంటి దానికి మనం ఏమాత్రం విచారించలేకూడదు.
1: దేర్ఫోర్ లెట్స్ నాట్ గెట్ వరీడ్ ఆఫ్ ది టెంపరీ రిజల్ట్స్ ఆర్ టెంపరీ.
0: ఈ వరీనే మనకు ఎక్కువ వరీ చేస్తుండాలి.
1: సో దిస్ ఓన్లీ,
0: నాది నాది అనుకోవటమే వరీ.
1: ద క్లెయిమ్ ఆఫ్ మైండ్ ఈస్ ద సోర్స్ ఆఫ్ వరీ.
0: ఈ వరి అనేటువంటిది ఎంతవరకు వస్తుంది?
1: హౌ లాంగ్ ది వరి లాస్ట్?
0: హరి అనేటువంటి దాన్ని తెలుసుకునేంత వరకు వరి మనం వెంటాడుతుండాలి.
1: అంటిల్ యు నో హరి, ద వరి విల్ బి ఆఫ్టర్ యు.
0: కనుక నీవు వరి పడటము దేనివల్ల?
1: వై డు యు వరి?
0: నేను నేను అనే భ్రాంతి వల్లనే పడుతున్నాను.
1: బికాస్ ఆఫ్ దిస్ బాడీ ఐడెంటిఫికేషన్ మైన్ ఐ,
0: నేను కాదు, ఇది హరి, హరియే వరి.
1: అండ్ దేర్ ఫోర్ హరి ద సెల్ఫ్ ఐ, దెన్ యూ విల్ నాట్ హ్యావ్ ఎనీ వరి.
0: కనుక మనం ఎప్పుడు కూడాను మనకు సత్యమైనటువంటి దానిని గుర్తించడానికి తగిన ప్రయత్నం చేయాలి.
1: వీ షుడ్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు నో ద ట్రూత్, ద రియాలిటీ.
0: ఎట్టి పరిస్థితిలో ఏదైనా కూడా మనం కంటిదారులు కాచకూడదు.
1: అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్ వీ షుడ్ నెవర్ షెడ్ ఎ టియర్.
0: దేనికోసం మనకు బాధపడుతున్నాం?
1: వై డు యు సఫర్?
0: ఇది నాది అనుకున్నంత వరకే, అది నాది కాకుండా పోయినప్పటికీ ఏ బాధన ఉండదు.
1: బికాస్ ఆఫ్ ది క్లెయిమ్ ఆఫ్ ఓనర్షిప్ బిలాంగింగ్ యూ క్రై.
0: కనుక నీవు బాధపడకుండా నిరంతరము శాంతిగా ఉండాలనుకుంటే నేను నేనే అనే సత్యాన్ని గుర్తించాలి.
1: నెవర్ ఫీల్ సాడ్. ఇన్ ఆర్డర్ టు బి హ్యాపీ నో దట్ దిస్ ప్రిన్సిపల్ ఐఎమ్ ఐ.
0: ఇట్ దాన్ని మీరు సాధించుకుంటే మిమ్మల్ని ఏ విధమైనటువంటి బాధలు బాధించవు.
1: ఇఫ్ యూ హ్యావ్ దిస్ స్ట్రెంగ్త్ అండ్ మోర్ యూ నెవర్ సఫర్.
0: కానీ ముఖ్యంగా మీరు గుర్తించవలసినటువంటిది, దేహాభిమానము, దేహమునకు సంబంధించినటువంటి వస్తువు అభిమానాలు మీరు ఏమాత్రం పెంచుకోకండి.
1: వాట్ వీఆర్ సపోజ్ టు నో టుడే ఇస్ దిస్, వీ షుడ్ నాట్ డెవలప్ బాడీ అటాచ్మెంట్ అండ్ అటాచ్మెంట్ టు మెటీరియల్ ఆబ్జెక్ట్స్.
0: ఈ విధమైనటువంటి దీంతో నేను త్యాగం చేసుకుంటే అన్ని విధాల ధన్యుడు అవుతావు.
1: విత్ ది స్పిరిట్ ఆఫ్ సాక్రిఫైస్ యూ కెన్ వర్క్ ఫర్ యువర్ ఓన్ లిబరేషన్.
0: మీరు సాధించవలసినటువంటి త్యాగమే కానీ భోగము కాదు.
1: వాట్ యూ seek is sacrifice, not affluence, bhoga.
0: ఇది నాకు కావాలి కావాలి అనుకునేటువంటిది భోగము.
1: ఇన్ ఫ్యాక్ట్ ద డిజైర్ ఇస్ భోగ, అఫ్లూయన్స్.
0: నాది కాదు అనుకోవటమే యోగము.
1: ద డినయల్ ఈజ్ యోగ.
0: కనుక ఆ యోగమే నిజమైన మనకు తగిన బలము.
1: దిస్ యోగా, ది స్పిరిచువల్ ప్రాక్టీస్ ఇస్ బల, ద స్ట్రెంగ్త్.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of law.
0: ఇట్టి బలమును గుర్తించుకునే నిమిత్తమే జీసస్ అన్ని సాధన చేస్తూ వచ్చాడు.
1: టు నో ది స్పిరిచువల్ స్ట్రెంగ్త్ బిహైండ్ ఎవ్రీ పర్సన్, జీసస్ హాస్ అండర్టేకెన్ మెనీ స్పిరిచువల్ డిసిప్లిన్స్.
0: కానీ కొంతకాలమునకు తనకు ఈ బాధ కలిగి ఎక్కువైపోతూ వచ్చింది.
1: అట్ వన్ టైమ్ హీ హ్యాడ్ టు ఫేస్ దిస్ అన్బేరబుల్ సఫరింగ్.
0: ఒకతూరి జెరూసలేం లోపల ఒక తిరునాలు జరుగుతూ వచ్చింది.
1: there in Jerusalem, there was a fair in that village.
0: Jerusalem.
1: ఆ తిరునాళ్ళలోపల
0: తల్లిదండ్రులు పిల్లవాడిని తీసుకుని పోయారు.
1: And Jesus was taken there by his parents to that village, Jerusalem.
0: ఈ జనం ఒత్తిడి వల్ల ఆ పిల్లవాడు కనిపించకుండా పోయాడు.
1: In the crowd, the boy is lost.
0: కానీ ఆ పిల్లవాడు ఎక్కడున్నాడు?
1: Where is the boy?
0: లోపల ప్రవేశించి
1: he has gone in.
0: ఆ ప్రీస్ట్ చెప్తున్నటువంటి విషయాలంతా చక్కగా వింటున్నాడు.
1: And the boy has been listening to the teachings of the temple priest.
0: తల్లిదండ్రులు ఎక్కడ వెతుకుతున్నారు? దేవాలయానికి చుట్టూ వెతుకుతున్నారు.
1: ద పేరెంట్స్ ఆర్ ఇన్ సర్చ్ ఆఫ్ ద బాయ్ ఇన్ ద ప్రెమిసెస్ ఆఫ్ ద టెంపుల్ అరౌండ్.
0: ఇంతవరకు వెతికినప్పటికీ సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమం వరకు కూడా వెతికాయి.
1: ద పేరెంట్స్ వర్ ఇన్ సర్చ్ ఆఫ్ ద బాయ్ హూ వాజ్ ఫౌండ్ మిస్సింగ్ రైట్ ఫ్రమ్ డాన్ టు డస్క్.
0: కానీ కనిపించలేదు.
1: దే కుడ్ నాట్ ఫైండ్ హిమ్.
0: ఈ మేరీ జోసెఫ్ ఇద్దరు కూడా బాధపడుతున్నారు.
1: మేరీ అండ్ జోసెఫ్ ఫెల్ట్ వెరీ సాడ్.
0: తర్వాత ఈ పూజ అంతా అయిపోయిన తర్వాత మరి ఒక తూరి ఆ పిల్లవాడు కనిపించాడు.
1: ఆఫ్టర్ ద ఎర్లీ వర్షిప్ దే కుడ్ ఫైండ్ ద బాయ్.
0: నాయన ఎక్కడ పోయింటివిరా? తెల్లవారి మొదలుకొని నేటి వరకు మిమ్మల్ని అవస్థపడుతూ చాలా వెతుకుతూ వచ్చాము.
1: దెన్ దే ఆస్క్డ్ హిమ్, బాయ్ వాట్ హ్యాపెన్డ్ యూ, వేర్ హ్యావ్ యూ గాన్, వీ హావ్ బీన్ ఇన్ సర్చ్ ఆఫ్ యూ.
0: అమ్మా నేను ఎక్కడికి పోలేదు.
1: ద బాయ్ రిప్లైడ్ ఐ హావ్ నాట్ గాన్
0: దాటలేదు.
1: ఐ హావ్ నాట్ గాన్ ఎనీవేర్.
0: నేను లోపలనే ఉన్నాను.
1: అండ్ దేర్ ఇన్
0: ఏం చేస్తున్నావు?
1: వాట్ ఆర్ యూ డూయింగ్?
0: ప్రీస్ట్ చెప్పేటువంటి విషయాలంతా నేను తప్పగా జరిపించుకోవడానికి ప్రయత్నం చేస్తుంది.
1: The boy said, I'm listening to the teachings of the priest.
0: అప్పుడే తన ఎందున్నటువంటి ఒక తత్వాన్ని మానవుడు కనుక్కోవాలంటే బయట వెతుకుతున్నాడే కానీ తన లోపల వెతకటం లేదు.
1: టు నో ద లేటెంట్ డివినిటీ విదిన్ మ్యాన్ ఈజ్ సర్చింగ్ అవుట్ వర్డ్స్ ఎక్స్టర్నలీ.
0: ఈనాడు ప్రతి మానవుడు కూడాను భగవంతుని వెతకడము బయటనే వెతుకుతున్నాడు కానీ తన ఎందున్నటువంటి భగవంతుని ఏమాత్రం తన కనిపించడం లేదు.
1: మ్యాన్ ఈజ్ ఇన్ సర్చ్ ఆఫ్ గాడ్ ఇన్ ద ఔటర్ వరల్డ్. He is not making any search within.
0: Tane ende untunnadu bhagavantudu.
1: God is in you.
0: Tane bhagavantuduga unnadu.
1: You are God.
0: Kaane tannu baita tattu vetuttu unnadu.
1: But yet man is in search of him outside.
0: Oka chinna udaharanam meere chusukondi.
1: A small example.
0: Neevu ikkade unnavu.
1: You are here.
0: Neevu baita tattu poi ninnu neevu chudalanukunte veel avutunda?
1: Is it possible for you to find yourself outside?
0: నిన్ను నీవు ఏ విధంగా చూడగలవు?
1: హౌ కెన్ యూ ఫైండ్ యువర్ సెల్ఫ్?
0: చూడటమే వీలు కాదు.
1: ఇట్ ఈస్ నాట్ పాసిబుల్.
0: అంత మాత్రం చేత నేను లేననుకుంటావా?
1: దట్ డజన్ మీన్ దట్ యూ కెన్ డినై యువర్ సెల్ఫ్.
0: అంత వెతుకుతూ వెతుకుతూ వెతుకుతూ ఫలానా అబ్బాయి ఎక్కడైనా ఉన్నాడా అని అడిగితే నీవేనయ్యా ఫలానా అబ్బాయివి అని అడు చెప్తా.
1: ఇఫ్ యూ గో ఆన్ ఇన్ సర్చ్ ఆఫ్ యువర్ ఓన్ సెల్ఫ్, సమ్ స్ట్రేంజర్ విల్ టెల్ యూ ఆర్ ది పర్సన్ హూమ్ ఆఫ్టర్ యూఆర్ సర్చింగ్ ఫార్.
0: అప్పుడు తనదండి ఉన్నటువంటి సత్యాన్ని గుర్తించుకోగలడు.
1: దెన్ యూ విల్ అండర్స్టాండ్ ద ట్రూత్ విదిన్.
0: ఈ ఏకత్వాన్ని గురించి చర్చుకోవటం చాలా సులభమే కానీ దాన్ని నమ్మాలి బాగా.
1: ఇట్ ఈస్ క్వైట్ సింపుల్ అండ్ ఈజీ టు నో దిస్ వన్నెస్ బట్ వన్ మస్ట్ హ్యావ్ అబ్సల్యూట్ ఫెయిత్.
0: నేను అనేటువంటిది నాకంటే బయట లేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఐ ఈజ్ విదిన్ నాట్ అవుట్
0: సైడ్. నేను నా యందే ఉంటున్నది కానీ నాకంటే బయట లేదు.
1: ది ఐ ఈజ్ విదిన్ మీ నాట్ అవుట్ సైడ్.
0: నాకంటే బయట ఉన్నటువంటిది నేను కాదు.
1: దట్ విచ్ ఈస్ ఇన్ ది ఎక్స్టీరియర్ ఈజ్ నాట్ మైన్.
0: కనుకనే తపస్తత్వ శక్తి చేత తన బయట లోపల రెండు దగ్గర కూడా కనిపిస్తూనే ఉంటాడు.
1: దేర్ఫోర్ అవుట్ ఆఫ్ ఇంక్వైరీ వన్ వుడ్ నో ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్ ద రియాలిటీ.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ముఖ్యంగా మీరు వెతకవలసింది నీ ఎందున్నటువంటి నిన్నే వెతకాలి.
1: ఇన్ ఫ్యాక్ట్ యూ హావ్ టు సర్చ్ యువర్ సెల్ఫ్ విదిన్.
0: నిన్ను నీవు వెతుక్కోవటమే ఇది నిజమే సాక్షాత్కారం.
1: ద సెల్ఫ్ ఎంక్వైరీ ఇస్ ద ట్రూ మేనిఫెస్టేషన్.
0: అది తెలుసుకుంటే ఇంకే బాధలు ఉండవు నీకు.
1: ద మూమెంట్ you know you will not suffer any longer.
0: Kanuka meer em matram kodanu baadha padukokunda daiva sakshatkaram kaledani meer vachinchukandi.
1: Never feel sad, never say that you have not experienced the manifestation of God.
0: Kanuka tan taneende unnadu.
1: God is in you.
0: Okaru pustakam chadutunnadu.
1: One was found
0: ha chadutu chadutu unnapudu 10 rupayala note aa pustakamlo pettadu.
1: And he kept a 10 rupee currency note in the book.
0: కానీ మర్చిపోయినాడు.
1: హి హస్ ఫర్గాటన్.
0: మరి ఒకనాడు అందరినీ నువ్వు 10 రూపీస్ ఇస్తావా అని అడిగాడు.
1: హావింగ్ ఫర్గాటన్ ద లాస్ట్ నోట్ అండ్ హి హస్ బీన్
0: ఇస్తాను మై ఫ్రెండ్
1: 10 రూపీస్ నోట్ ఫ్రమ్ సంబడి.
0: ఇస్తాను కూర్చోమని చెప్పాడు.
1: సమ్ పర్సన్ సెడ్ yes I'll give you
0: this seat అని దాన్ని తీసుకుని చదువుతూ వచ్చాడు.
1: అండ్ హి వాస్ గోయింగ్ త్రూ ద బుక్ placed in front of him.
0: ఆ బుక్ లోపలే 10 రూపీస్ నోట్ కనిపించింది.
1: దేర్ హి కుడ్ నోటీస్ ద 10 రూపీ నోట్.
0: అప్పుడు అయ్యా నా బుక్ లో నేనే ఎప్పుడూ పెట్టాను కానీ మర్చిపోయాను, నిన్ను నేను 10 రూపీస్ అడిగాను.
1: దెన్ ద మ్యాన్ రిప్లైడ్ ఐ కెప్ట్ 10 రూపీ నోట్ ఇన్ దిస్ బుక్ లాంగ్ బ్యాక్, ఐ హావ్ ఫర్గాటన్ అండ్ దేర్ఫోర్ ఐ వాంటెడ్ 10 రూపీస్ నోట్ ఫ్రమ్ యు.
0: 10 రూపీస్ నాకు అక్కర్లేదు.
1: Well, I don't need your 10 rupee note.
0: నేను పెట్టిన 10 రూపీస్ నాకు చిక్కింది.
1: I have got this 10 rupee note with me now, which I kept it in the book.
0: అప్పుడు నీకు ఏ విధమైనటువంటి రుణము ఉండదు.
1: Then I am not indebted to you in any way.
0: నీవు దానిని మరచి విత్తన దగ్గర 10 రూపాయల నోట్ తీసుకుంటే నీవు ఎప్పటికైనా వాడికి రుణపడి ఉంటావు.
1: If you forget the 10 rupee of your own and seek from someone else, you are indebted to him.
0: కనుక ప్రతి తత్వమును కూడా తనయందే వెతకాలి, కానీ బయట ఏమాత్రం వెతకనక్కర్లేదు.
1: Therefore, every principle must be sought after in the interior, not outside.
0: కనుక ఇలాంటి సత్యమైనటువంటి దీన్ని ఒక చిన్న మార్గంలోనే మనం గుర్తించవచ్చు.
1: This truth can be known in a very simple way.
0: ప్రేమ స్వరూపులైన విద్యార్థులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్ స్టూడెంట్స్,
0: ఈ విద్యార్థులు కూడా ఎన్నో రకమైనటువంటి భ్రాంతులతో చాలా ప్రయత్నాలు చేస్తున్నారు.
1: స్టూడెంట్స్ ఆల్సో మేక్ సో మెనీ ఎఫర్ట్స్ బికాస్ ఆఫ్ దర్ ఇమాజినేషన్.
0: మీరు ఏ వస్తువులు మీరు తెలుస్తున్నా బయట మాత్రం వెతకండి.
1: నెవర్ సర్చ్ ఫర్ ఎనీథింగ్ అవుట్ సైడ్.
0: మీ అందే ఉంటున్నది.
1: ద రియాలిటీ ఇస్ విత్ ఇన్ యూ.
0: మీ సర్వస్వము మీ అందే ఉంటున్నది.
1: ఎవ్రీథింగ్ ఇస్ విత్ ఇన్ యూ.
0: బయట వెతికేదంతా కూడా కల్పనలే.
1: ఆల్ దట్ యు ఆర్ ఇన్ సర్చ్ outside is imaginary.
0: ఆ ఇమాజినరీ మీరు తట్టుకోండి.
1: ఫేస్ దట్ ఇమాజినేషన్, రెసిస్ట్ దట్.
0: అప్పుడే మీకు శాంతి కలుగుతుంది.
1: దెన్ యుల్ బి పీస్ఫుల్.
0: అప్పుడే నీకు సరిపోయినటువంటి విజయం, నేను నేనే, నేను నేనే.
1: దెన్ యూ విల్ నో ద ట్రూత్ బిహైండ్ దిస్ డిక్టమ్, ఐఎమ్ ఐ.
0: కనుకనే మీరు ఈ చిన్న విషయాన్ని తెలుసుకోవడానికి చాలా గ్రంథాలు చాలా ఫలితాలు జరుపుతూ ఉంటున్నారు.
1: టు నో దిస్ సింపుల్ ట్రూత్స్ యూ గో త్రూ సో మెనీ సేక్రెడ్ టెక్స్ట్.
0: కనుక ఈ టెస్ట్ అంతా కూడా పారవేయండి.
1: బ్రష్ అసైడ్ ఆల్ దీస్ టెక్స్.
0: నీ టేస్ట్ ని మాత్రం నీవు చక్కగా పట్టుకో.
1: గో బై ద టేస్ట్ ఆఫ్ యువర్ లైఫ్, నాట్ ది టెక్స్.
0: నీ టేస్ట్ నిన్ను చూడాలని నీవే.
1: ద టేస్ట్ ఈస్ ద టేస్ట్ ఆఫ్ ద సెల్ఫ్.
0: కనుక నిన్ను నీవు చూసుకుంటే నీకు ఏ విధమైన టేస్ట్ ఉండదు.
1: ఇఫ్ యూ హ్యావ్ గాట్ ద టేస్ట్ ఆఫ్ ద రియాలిటీ యువర్ సెల్ఫ్, యూ విల్ నాట్ హ్యావ్ టేస్ట్ ఆఫ్టర్ ఎనీథింగ్.
0: కనుక ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: భజ గోవిందం, భజ గోవిందం, భజ గోవిందం, భజ గోవిందం,
2: భజ గోవిందం,
0: గోవిందం భజ మూఢమతే. ఇహ సంస్కారే బహు దుస్తారే కృపయ.

Bhajagovinda.

Thank you.

ಹೆಚ್ಚಿ ಸಭ ಜಯಿಂಚಗವಚು ಸಕಲ ವಿದ್ಯಲು ನೇರ್ಚಿ ಸಭ ಜಯಿಂಚಗವಚು.

0: రాజ్యమేలగవచ్చు హేమం భూదానము ఇయవచ్చు. గగనమందున్న చుక్కలు లెక్క కొనవచ్చు, గగనమందున్న చుక్కలు లెక్క కొనవచ్చు. జీవరాశుల పేర్లు చెప్పవచ్చు, అష్టాంగ విద్యలు అన్ని నేర్వగవచ్చు. చంద్రమండలమైన చేరవచ్చు, కానీ దేహేంద్రియములరికట్టి మనసు నిల్పి అంతర్ముఖము చేసి అనవరతము నిశ్చల మానవతా విలువలు నిలుపలేరు, నిశ్చల మానవతా విలువలు నిలుపవలయు.
1: ఇట్ ఈస్ పాసిబుల్ టు విన్ ఓవర్ ఆల్ ఆఫ్ ద స్కాలర్స్ హూ అసెంబుల్ ఇన్ ఎ కోర్ట్. ఇట్ ఈస్ క్వైట్ పాసిబుల్ టు ఫైట్ ఇన్ ద బ్యాటిల్ ఫీల్డ్ విత్ ఆల్ ద వ్యాలర్ అండ్ కరేజ్. Having been born a king, one can reign the kingdom. One can offer gold, land as acts of charity. One can even count the stars across the sky. One can name all of the living creatures in this life on earth. One can be an expert in 8 forms of knowledge. One can reach even the moon. But controlling the body, the mind and intellect, turning inward, one has to uphold the human values steady, firm and strong.
0: Vidyarthulara,
1: students,
0: vidyarthinilara,
1: boys and girls,
0: inadu prapanchamunaku kavalsinatuvantidi dhanakanaka vastu ahanadulu kadu.
1: Today what the world needs is not affluence, plenty, prosperity, nothing like wealth and conveniences.
0: Gunavantulaina vidyarthi vidyarthinilu atyavasaram.
1: The world needs the men and women of character.
0: Deshamantayu varalapaine aadharapadi untunnadi.
1: The progress of the country depends on them.
0: Idiye nijamaina bharatiya samskruti.
1: This is the true culture of Bharat.
0: Kalamto marani charitrato mayani pranayamto taragani srishtito peragani ye satyamaithe unnado aa satyamunaku roopakalpaniye bharatiya samskruti.
1: The culture of Bharat does not change with the passage of time, nor could be covered, encompassed by history. It does not either diminish nor rise with times.
0: Aa bharatiya samskruti yokka antar swaroopame sanatana dharmam.
1: The reality of the culture of Bharat is sanatana dharma, the ancient one.
0: ఈ మానవతా విలువలయందు భారతీయ సంస్కృతి నఖశిఖ పర్యంతం కూడాను సంచరిస్తూనే ఉన్నది.
1: The culture of Bharat moves from top to toe all over the body, comprising of human values.
0: భారతదేశమునందు వీచేటువంటి గాలియందు ధర్మం చేరి ఉన్నది.
1: In the wind that blows across this vast land of Bharat, you find dharma.
0: మనం నడిచేటువంటి డస్ట్ యందు సత్యం చేకూరి ఉన్నది.
1: The dust of Bharat has got the principle of truth.
0: భూమి యందు పడినటువంటి దుమ్మునందు కరుణ చేరి ఉన్నది.
1: The entire sand all over is full of compassion.
0: గంగయందు ప్రేమ ప్రవహిస్తున్నది.
1: Here you find the Ganges flowing continuously, full of love.
0: భారతీయ మానవుని యందు క్షమ అనేటువంటిది సంపూర్ణంగా ఉన్నది.
1: We notice this forbearance in plenty.
0: ఇట్టి పవిత్రమైనటువంటి గుణములను అనాది కాలము నుండి కూడాను భారతదేశము పోషిస్తూ వచ్చినది.
1: The Bharat has been fostering, encouraging these sacred qualities since ancient times.
0: కనుకనే మహర్షులు ఆనాటి త్యాగమునకు పట్టాభిషేకం చేశారు.
1: It is for this reason the ancient sages and saints coronated the sacrifice.
0: వ్యక్తులకు కాదు,
1: not the individual.
0: దివ్యమైనటువంటి ఒక శక్తి అది ఏ త్యాగము.
1: Sacrifice is the divine strength, the power.
0: త్యాగమునకు పట్టాభిషేకం చేశారు.
1: It was the sacrifice that was held supreme.
0: ధర్మమును అందలెక్కించారు.
1: And it was dharma that was viewed highest and noblest.
0: న్యాయమునకు కంకణం కట్టారు.
1: They have determined to follow justice.
0: సత్యాన్ని స్వాగతం చేశారు.
1: They have welcomed truth.
0: ప్రాచీన ఋషుల యొక్క ప్రభావము అనాది కాలం నుండి భారతదేశమును అనేక విధములుగా సంరక్షిస్తూ వచ్చినది.
1: In fact, all the teachings of the ancient sages have been protecting this ancient land.
0: కానీ దురదృష్టవశాత్తు కాలము మారిన కొలది, కర్తవ్యం తెలిసిన కొలది మానవుని యొక్క మనసును కృంగిపోతున్నాయి.
1: But unfortunately, the obligations towards the nation have not been realized by the people, and therefore we are on the decline.
0: కాల కర్మ కారణ కర్తవ్యాన్ని గుర్తించుకోలేనిటి మానవుడుగా ఈనాడు తయారవుతున్నాడు.
1: Man has become the one who does not know his own duty, his own obligation, his own responsibility towards his nation.
0: కనుకనే ఈనాటి మానవుడు గుర్తించవలసినటువంటిది కేవలం మన భారతీయ సంస్కృతి.
1: What man has to realize this day is this culture of
0: కేవలం ఒక్క భారతదేశమునకే కాదు, యావత్ ప్రపంచమునకే ఈ సంస్కృతి చాలా మూలాధారమైనటువంటిది.
1: This culture is the fundamental thing not only for this country, for the entire world by and large.
0: సత్యమును ఏ దేశం వద్దని చెప్తారు?
1: Which country denies truth?
0: ధర్మమును ఏ దేశం అనుసరించకూడదని చెప్తారు?
1: Which country says that you should not follow dharma?
0: శాంతము ఏ మానవుడు వద్దని చెప్తాడు?
1: Which man denies peace?
0: ప్రేమ లేని మానవుడు జగత్తులో ఉన్నాడా?
1: Is there any man bereft of love?
0: కనుకనే ఈ సత్య ధర్మ శాంతి ప్రేమ లేనటువంటి మానవతా విలువలు యావత్ ప్రపంచమునకే సమానమైనటువంటివి.
1: And hence the human values such as the truth, righteousness, peace, love and non-violence are important to the entire world.
0: ప్రాణాధారమైనటువంటిది.
1: In fact, they sustain the very life of humanity.
0: అట్టి మానవతా విలువను భారతీయులు అభివృద్ధి పరచుకునలేక క్రమక్రమేణా కోల్పోతున్నారు.
1: భారతీయస్ could not have these human values and therefore they have lost them.
0: Vidyarthulara,
1: students,
0: vidyarthiniyulara,
1: boys and girls,
0: repati bharat bhavatulu paurulu meere,
1: you are the future citizens of bharat.
0: Mee dwarane ee bharat desham yokka prachina samskrutini tirigi nilabettadaniki veelavutundi.
1: The ancient bharatic culture can be upheld. You are the torch bearers.
0: Ee naati desham nandu anyaya akrama anachara asatyamulu తాండవమాడుతున్నవి.
1: Today you find all over the country injustice, falsehood.
0: భారతీయులు అభివృద్ధి పరచుకునలేక క్రమక్రమేణా కోల్పోతున్నారు.
1: భారతీయస్ కుడ్ నాట్ హ్యావ్ దీస్ హ్యూమన్ వాల్యూస్ అండ్ దేర్ ఫోర్ దే

0: తాండవం ఆడుతున్నవి.
1: టుడే యు ఫైండ్ ఆల్ ఓవర్ ద కంట్రీ ఇన్జస్టిస్, ఫాల్స్హుడ్, రెస్ట్లెస్నెస్, అజిటేషన్స్ అండ్ డిస్టర్బెన్సెస్.
0: ఇట్టి సమయం నందు శాంత హృదయులై పవిత్ర భావులై ఆచరణ శక్తులై ఈ యొక్క అనాచారమును పారద్వలుటకు కంకణం కట్టుకోవాల్సింది విద్యార్థులే.
1: ద స్టూడెంట్స్ విల్ హ్యావ్ టు డిటర్మిన్ హ్యాస్ టు గివ్ అప్ దీస్ ఆల్ బ్యాడ్ ప్రాక్టీసెస్ అండ్ రిమైన్ ఇన్ పీస్ అండ్ ఫాలో ద సీక్రెట్ ప్రిన్సిపల్స్ ఇన్ రియాలిటీ అండ్ ఇన్ దేర్ ప్రాక్టీస్.
0: కనుక ఈనాటి భారతీయ విద్యార్థి విద్యార్థినీలు తగినటువంటి గుణములను పెంచుకొని ఆనంద జీవితాన్ని జగత్తులకు అందించే దీనికై తగిన కృషి చేయాలి.
1: Therefore, students should cultivate and foster these sacred human values and share the bliss with the rest of the world.
0: Manavata viluvulu pratyekanga janminchaledu, manavunto paate manavata viluvulu kuda janminchinayi.
1: Human values are not separate, they are born with the human life.
0: Deenni pratyekinchi manam vicharam cheyanakkarledu.
1: You don't have to investigate separately.
0: Manavata viluvulu ekkado undavani dani vetukunakkarledu.
1: You don't have to search for them elsewhere.
0: Niyande
1: within you,
0: neetone
1: with you,
0: నీ వెంటనే,
1: ఆఫ్టర్ యు,
0: ఈ విలువలు వెంటాడుతూ వచ్చినవి.
1: అండ్ ద వాల్యూస్ ఫాలో యు.
0: కానీ నీ ఎందున్నటువంటి గుణములే నీవు గుర్తించుకోలేకపోయినా ఇంకా నీ తత్వం ఏ రీతిగా గుర్తించుకోగలవు?
1: ఇఫ్ యు ఆర్ నాట్ ఏబుల్ టు రియలైజ్ ద ఇమ్మనెంట్ వాల్యూస్, హౌ డు యు నో యువర్ ఇన్నేట్ నేచర్?
0: ఈనాటి మానవుడు తన ఎందున్నటువంటి యొక్క నిత్యనీతి అయినటువంటి యొక్క సత్యధర్మాన్ని గుర్తించుకోలేనటువంటి వాడు తన మానవత్వాన్ని ఏ రీతిగా గుర్తించుకోగలడు?
1: A person who could not know the truth and dharma in him, how does he know his reality?
0: కనుక మొట్టమొదట మన ఎందుంటినటువంటి యొక్క సత్య ధర్మాన్ని మనం ప్రేమించాలి.
1: Therefore we have to love the two immanent values, the truth and righteousness.
0: దీనిని భారతీయ సంస్కృతి ఎందు ప్రధానం లోపల సత్యం వద ధర్మం చర.
1: This is what is said in Bharatiya culture. First of all, speak truth and second, follow dharma.
0: Satya dharmamule manavuni yokka pradhanamainatundi vilulu.
1: Satya and dharma are the main principles of Bharatiya culture.
0: Satya dharma shanti premanu lekunna vidyalanniyunechi viluvasunna.
1: All the education, it just comes down to nothingness, a vacuum. If you are not having the human values like truth, righteousness, peace and love.
0: Prema shantulu lekunna dana dharmalu sarthakata sunna.
1: Acts of charity, acts of love and kindness, they are of no value if you do not have human values.
0: Satya dharma prema శాంతులు లేకున్నా పదవుల నేలిన ఫలము సున్న.
1: After all, what is the result by occupying exalted positions in society if you do not have human values like truth, righteousness, peace and love?
0: సత్య ధర్మ ప్రేమ శాంతులు లేకున్నా బహుళ సత్కార్య లాభంబు సున్న.
1: There is no benefit at all by undertaking sacred activities in society if you do not have real human values.
0: ఈ సనాతన ధర్మ హర్మ్యము నిలువ గుణము నివి నాలుగు పునాది గోడలప్ప.
1: For this mansion of this ancient culture of Bharat to stand and sustain and live up to our expectations, these are the four pillars.
0: ఇంతకన్నను వేరెద్ది ఎరుగపరదు.
1: What else is to be communicated to you?
0: Sadhu sadguna ganyulavu vidyarthulara.
1: This assembly of students who are pious and noble.
0: Vidyarthulara.
1: Students.
0: Mee prana samanamainatundi ee gunamunu meeru etti samayam nandu kodanu vicharjinchakoddu.
1: The human values are the very life principles. You should never give them up.
0: Bhautika laukika ప్రాకృతమైనటువంటి గుణములు యందు మీరు ప్రాకులాడకూడదు.
1: నెవర్ స్ట్రగుల్ ఫర్ వరల్డ్లీ వాల్యూస్ అండ్ వరల్డ్లీ స్టాండర్డ్స్.
0: ఎంత శక్తివంతులైనప్పటికీ ప్రాకృతంలో ప్రవేశించినప్పుడు వారు అధోగతిని పొందుతున్నారు.
1: ఇట్ మైట్ బి వెరీ పవర్ఫుల్ బట్ యెట్ ఇఫ్ యు ఆర్ ఆఫ్టర్ ద వరల్డ్ యు గెట్ రూయిన్డ్ యువర్ సెల్ఫ్.
0: రావణుడు ఎవరు?
1: హూ ఇస్ రావణ?
0: మహాశక్తివంతుడు,
1: హైలీ పవర్ఫుల్.
0: అతనికి లేని యొక్క శక్తి ఏమాత్రమూ ఇతరులకు లేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ ద స్ట్రెంగ్త్ హి హస్ గాట్ నో వన్ హ్యాస్.
0: సిరి సంపదంతో తులుతూగుతున్నాడు.

0: He is full of affluence.
1: భోగ భాగ్యములో మునిగి తేలుతున్నాడు.
0: He is full of pleasures and
1: can be comforted. కొరత కూడా లేదు.
0: There is no shortage in earth at all.
1: గొప్ప చదువరి.
0: But he is highly educated.
1: 34 విద్యలు నేర్చినటువంటి వాడు.
0: He is expert in 34
1: పచ్చి మృగాల యొక్క విద్యలు కూడా నేర్చినటువంటి వాడు.
0: He has known the languages of the birds and beasts.
1: ఇంత శక్తి ఉంది కూడాను.
0: Being so powerful.
1: కట్టకడబటికి ఒక్క గుణము చెడు గుణము కామానికి లోబడిపోయాడు.
0: He has submitted himself a victim to one bad quality of desire.
1: కనుకనే సర్వమును కోల్పోయినాడు.
0: And hence he lost everything.
1: కామాన్ని సాధించుకోలేక తన కన్న కుమారుణ్ణి కూడాను మృత్యు చెప్పించాడు.
0: He could not win over this weakness of desire and therefore he lost his son too.
1: ఈ భ్రాంతును తాను అరికట్టుకోలేకనే తన బంధువులందరినీ నాశనం చేసుకున్నాడు.
0: As he could not control this weakness, he lost all his relations.
1: కట్టకడబడికి రాజ్యమునే భస్మం గావించుకున్నాడు.
0: And the whole kingdom was burned to ashes.
1: ఇంకా రెండో వాడు.
0: The second one.
1: హిరణ్యకశిపుడు.
0: హిరణ్యకశిపుడు
1: గొప్ప సైంటిస్ట్.
0: He's a great scientist.
1: ఈనాటి సైంటిస్ట్ ఏదో చంద్రమండలము దీనికి పోయి వచ్చారనుకుంటున్నారు.
0: The modern scientist has gone to the moon.
1: ఇది చాలా చిన్నది హిరణ్యకశిపుని యొక్క శక్తిలో.
0: In front of the power of Hiranyakashipu, this is smallest.
1: Nakshatramandalu kudanu cheripoyinadu Hiranyakashipudu.
0: Hiranyakashipu could reach the planetary system and other planets, stars.
1: Ee nakshatramandalamlo praveshinchi
0: having gone to the stars,
1: oka nakshatrani munchadaniki prayatnam chesadu.
0: He wanted even to bend one star.
1: Appude bhoomanta kadiripoyindi.
0: Then the earth started shaking.
1: Devatalandaru prarthincharu.
0: Many pray.
1: ప్రయాణికి అవకాశం చేరుతున్నది.
0: It leads to total annihilation.
1: మీరు వెనుకకు రావాలి అని ప్రార్థించారు.
0: And they prayed that he should come back.
1: ఇంతటి శక్తివంతుడైనటువంటి, ఇంతటి విద్యావంతుడైనటువంటి, ఇంతటి సామర్థ్యమైనటువంటి ఒక హిరణ్యకశిపుడు.
0: Hiranyakashipu so powerful, highly educated.
1: దైవమును ద్వేషిస్తూ వచ్చాడు.
0: He hated God utterly.
1: అది ఏ ద్వేషము.
0: That is hatred.
1: అది ఏ క్రోధము.
0: That's anger.
1: ఈ క్రోధం అనేటువంటిది కట్టకడపడికి ఏం చేసింది.
0: Anger. To what extent has it
1: తనకని భంగపుచ్చెను.
0: In fact, he lost his wealth.
1: తనకును గల గౌరవము దగ్ధం చేసెను.
0: He lost all his respect.
1: తన వారల కెడసేసెను.
0: And he is away from his people.
1: హిరణ్యకశిపునికి గర్వంబు వలన క్రోధంబు వలన సర్వము చెడిగింది.
0: హిరణ్యకశిపు లాస్ట్ ఎవ్రీథింగ్ బికాస్ ఆఫ్ దిస్ ప్రైడ్ అండ్ యాంగర్.
1: కోపము కలిగిన వానికి ఏ పని ఫలింపకుండు.
0: ద మ్యాన్ ఆఫ్ యాంగర్ విల్ నెవర్ బి సక్సెస్ఫుల్ ఇన్ ఎనీ టాస్క్.
1: గునుగునుగును.
0: హి విల్ హావ్ ఆబ్స్టకల్స్ ప్రాబ్లమ్స్.
1: పనులను చేయును.
0: హి కమిట్ సిన్స్.
1: పొమ్మని పించుకొనును.
0: అండ్ హి విల్ బి లుక్డ్ విత్ కంటెంప్ట్ బై పీపుల్.
1: క్రోధాన్ని హిరణ్యకశిపుడు అభివృద్ధి చేసుకున్నాడు.
0: And Hiranyakashipu was full of anger and fury.
1: Inka Duryodhana elanti vaadu telisina vaari tammude.
0: Duryodhana almost his brother.
1: Atanu tanadi kaani rajyamunu kudanu tanadiga aparinchi.
0: In fact he owned others property, the kingdom.
1: Taanu yerutu
0: he was ruling it.
1: Deeniki nayakulainatunti vaaru, deeniki aduku hakkulainatunti vaaru, adhikaarulainatunti pandavulanu vanavasam chesadu.
0: In fact he has sent out the legal heirs of the kingdom Pandavas into the exile.
1: Idi ek gunamu cheta.
0: What for? Why did he do it?
1: Lobhamu cheta.
0: Because of greed.
1: Kama krodha lobhamulu moodu kudanu manaviki goppa shatruvulu.
0: The humanity has got three enemies. One is anger, the second is desire, third one is greed.
1: కనుకనే దుర్యోధనుకి ఈ లోభము చేతనే సర్వమును నాశనం చేసుకున్నాడు.
0: దుర్యోధన లాస్ట్ ఎవ్రీథింగ్, రూయిన్డ్ హిమ్సెల్ఫ్ బికాస్ ఆఫ్ హిస్ గ్రీడ్.
1: ఒక్కొక్కరి యందు ఒక్కొక్క చెడు గుణం మాత్రమే ఉండేది.
0: ఈచ్ వన్ ఆఫ్ దెం హాడ్ గాట్ వన్ బ్యాడ్ క్వాలిటీ.
1: కానీ ఈనాటి కలియుగ మానవుల యందు మూడు గుణములు కూడా ఒక్కొక్క మానవుని యందు ఉంటున్నాయి.
0: ఇన్ దిస్ మోడర్న్ కలి ఏజ్ ఆల్ ది త్రీ ఆర్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీవన్.
1: ఒక్క గుణం ఉండినప్పుడే వారింత పతనమైపోయారు.
0: One weakness led to ruin.
1: ఇంకా ఈ మూడు గుణములను కూడా చేర్చుకున్నటువంటి ఈ మానవులకు ఏ గతి పడతారో చెప్పడానికి వీలుకే.
0: Human beings with all the three bad qualities, what will happen to them? We cannot say, estimate.
1: కనుకనే ఈనాటి విద్యార్థి విద్యార్థినీలు,
0: the modern students, boys and girls,
1: ఈ కామక్రోధ లోభములను కూడా కొంత పరిమితంలో ఉంచుకొని,
0: they should put all these three weaknesses under restriction.
1: పూర్తి లేకుండా చేసుకోవడం సాధ్యం కాదు.
0: It's not possible to be away from the
1: getting rid of them. ఈ యొక్క పవిత్ర ప్రాప్తి చెందుతుంది.
0: And only great people could be able to do that.
1: కానీ సాధ్యమైనంత వరకు ఆ గుణములు వస్తాయి. తక్షణమే దాన్ని అరికట్టడానికి ప్రయత్నించాలి.
0: To the extent possible, when these three bad qualities find a place in you,
1: ఏ చెడ్డ భావం తనలో ఆవిర్భవించినా కూడాను,
0: When any bad feeling comes to you,
1: kalam teesukovachu tachchaname danni, is it good or bad, is it right or wrong ani oka parishodham cheyali.
0: Immediately question, examine yourself whether it's right or wrong.
1: నీ యొక్క హృదయానికి ఇది చెడ్డ అని తెలిసిన తక్షణమే దాన్ని దూరం చేయాలి.
0: When once you realize it is bad, be away from that
1: activity. నీవు సరి అయినటువంటి యొక్క దేశోద్ధారకుడుగా నీవు తయారవుతావు.
0: Then only you can become emancipator of this country in future.
1: కానీ ఈనాటి దురదృష్టి ప్రకారము
0: unfortunately today
1: ఇదిగో తల్లిదండ్రులు కానీ
0: either parents at home
1: స్కూల్లో అధ్యాపకులు కానీ
0: or teachers in school
1: దేశంలో నాయకులు కానీ
0: or leaders in the country
1: ఈ బోధనలు చేయలేకపోవడం చేతనే విద్యార్థులు ఈ విధమైనటువంటి పరిస్థితికి దిగిపోయారు.
0: Are not teaching in the proper sense expected of them that led to the present plight in the student community.
1: విద్యార్థులు నిర్మల నిశ్చల నిస్వార్థ పరులైనటువంటి వారు.
0: The students are selfless, they're pure and unsullied.
1: విద్యార్థులు చాలా మంచివారు.
0: Students are very good.
1: కానీ వారిలో ఆవిర్భవించేటువంటి దుర్గుణములంతా కూడా తల్లిదండ్రుల నుంచి ప్రారంభమవుతున్నాయి.
0: ఇన్ ఫ్యాక్ట్ ఆల్ ది బ్యాడ్ క్వాలిటీస్ ఫైండ్ ద ప్లేస్ ఇన్ ది స్టూడెంట్ కమ్యూనిటీ.
1: విద్యాలయంలో పోతానే పెరిగిపోతున్నాయి.
0: హావింగ్ కమ్ టు ది స్కూల్స్ దే ఇంక్రీజ్ డెవలప్.
1: రాజకీయంలో వచ్చేటప్పటికి సర్వము నాశనం అయిపోతుంది.
0: ఇన్ ది ఫీల్డ్ ఆఫ్ పాలిటిక్స్ ఎవ్రీథింగ్ ఇస్ టోటలీ గోన్.
1: ఈనాటి దేశమంతా కూడా నాశనం చేసేది రాజకీయములి.
0: ఇన్ ఫ్యాక్ట్ ద హోల్ కంట్రీ ఇస్ రూయిన్డ్ బికాజ్ ఆఫ్ పాలిటిక్స్.
1: తాము చేసుకొర్రు ఇతరులు చేయనివ్వరు.
0: దే డోంట్ డూ నార్ అలౌ అదర్స్ టు డూ.
1: ఈ పవిత్రమైనటువంటి భావం అరికట్టి దుర్మార్గమైన భావములు పెరిగిపోవడానికి ఈ రాజకీయమే మూల కారణం.
0: ద పాలిటిక్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ద సీక్రెట్ థాట్స్ దట్ హావ్ వానిష్డ్ టోటలీ గివింగ్ ఎ ప్లేస్ టు వికెడ్ మెనోవరింగ్ అండ్ మానిపులేషన్.
1: ఏ పార్టీలకు చెందకండి.
0: సో డోంట్ జాయిన్ ఎనీ పొలిటికల్ పార్టీ.
1: దేశోద్ధార నిమిత్తమై
0: ఫర్ ది ప్రోగ్రెస్ ఆఫ్
1: దేశ కళ్యాణ నిమిత్తమై
0: ఫర్ ది అడ్వాన్స్మెంట్ ఆఫ్ దిస్ కంట్రీ
1: దేశ సంక్షేమాని కోసమై మీ జీవితాన్ని అంకితం చేయండి.
0: ఫర్ ది వెల్ఫేర్ ఆఫ్ ది కంట్రీ డెడికేట్ యువర్ లైఫ్స్.
1: ఏదైనా సరే సేవలో పాల్గొనండి.
0: లెట్ ఎనీథింగ్ కమ్ సర్వ్ దిస్ కంట్రీ.
1: ఆ సేవకు మించినటువంటిది మరొకటి లేదు.
0: నథింగ్ ఎక్సెల్స్ సర్వీస్.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: ప్రాచీనపు యొక్క విద్య యొక్క సమస్య, ప్రాచీనపు విద్య యొక్క సంస్థలు ఎంతటి పవిత్రంగా ఉండేటువంటివి.
0: ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్ ఏన్షియంట్ టైమ్స్ ఆర్ హైలీ సీక్రెట్.
1: సర్వే లోక హితే రథ, అందరు కూడా లోకహితాన్ని కోరేటువంటి వాళ్ళు.
0: దే ప్రేడ్ అండ్ డిజైర్డ్ ఫర్ హ్యాపీనెస్ ఆఫ్ ది ఎంటైర్ యూనివర్స్.
1: సర్వే సమితా గుణై, అందరూ మంచి గుణములతో ఉండాలని ఆశించేటువంటి వాళ్ళు.
0: దే ఆల్సో వాంటెడ్ ఎవ్రీబడి టు బి వర్చువస్.
1: సర్వే సముద్ధి అనగా సమజ్ఞానాన్ని పెంచేటువంటి వాళ్ళు.
0: అండ్ దట్ దే ఆల్సో విష్ దట్ ఎవ్రీబడి షుడ్ హావ్
1: విజ్డమ్. మనతో మన హృదయాన్ని పెంచుకోవాలి.
0: వి షుడ్ ఎక్స్పాండెడ్ మైండ్.
1: సేవలతో మన దేహాన్ని పవిత్రంగా ఆవించుకోవాలి.
0: షుడ్ మేక్ అవర్ బాడీ సేక్రెడ్.
1: కనుకనే వాగ్దోషం లేనటువంటి యొక్క దీన్ని సత్యాన్ని అభివృద్ధి పరచుకో.
0: దేర్ షుడ్ నాట్ బి ఎనీ బ్లెమిష్ లైక్ లైస్ ఇన్ ద వర్డ్స్ దట్ యు అటర్.
1: ఎట్టి పాపముల చేత కూడా నీవు అరికట్టబడినటువంటి ఒక వాడిగా నీవు తయారు కావద్దు.
0: డు నాట్ కమిట్ ఎనీ సిన్ విత్ దిస్ బాడీ.
1: దేహం నుంచి ఎట్టి పాపములు కూడా నీవు దీన్ని ప్రవేశపెట్టకూడదు.
0: దిస్ బాడీ షుడ్ నాట్ ఎంటర్టైన్ ఎనీ సిన్ఫుల్ డీడ్.
1: పవిత్రమైనటువంటి దేహము,
0: బాడీ షుడ్ బి
1: పరిశుద్ధమైన హృదయము
0: అండ్ సీక్రెట్ హార్ట్,
1: స్వచ్ఛమైన వాక్కు
0: అండ్ ద ప్యూర్,
1: ఈ మూడింటి యొక్క సమ్మిళితమే మానవ స్వరూపము.
0: ద కాంబినేషన్ ఆఫ్ దీస్ త్రీ ఇస్ ద హ్యూమన్ క్వాలిటీ.
1: ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్ కైండ్ ఇస్ మ్యాన్ అన్నారు.
0: దట్స్ వాట్ ఇస్ మెంట్ బై ద ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్ కైండ్ ఇస్ మ్యాన్.
1: ఏది ఈ మ్యాన్ కైండ్?
0: వాట్ ఇస్ మ్యాన్ కైండ్?
1: హృదయము,
0: హార్ట్,
1: వాక్కు,
0: ద వర్డ్,
1: చేతులు, ఏకత్వం కావాలి.
0: దట్ షుడ్ పర్ఫెక్ట్ హార్మనీ ఇన్ దీస్ త్రీ.
1: హృదయంలో ఆవిర్భవించినటువంటి సత్యాన్ని నీవు చెప్పాలి.
0: యూ షుడ్ స్పీక్ the truth that comes out of your heart.
1: చెప్పిన సత్యాన్ని చేతితో చెయ్యాలి.
0: And the truth having been said must be acted upon.
1: త్రిగుణం, త్రిదనాకారం, త్రేత్రం, త్రియాయుధం, త్రిజన్మ పాప సంహారం, ఏక బిల్వం, శివార్పణం. అది ఏది శివార్పణం చేయవలసినటువంటి?
0: What is to be offered to God is the unity or the harmony of thought, word and deed.
1: దేహమే ఒక బిల్వము.
0: Your body is this bilwa leaf.
1: మీ మనసే ఒక పత్రము.
0: Your mind itself is a leaf.
1: మీ హృదయమే ఒక ఫలము.
0: And your heart is fruit.
1: మీ ఆనంద తోయమే ఈ యొక్క జలము.
0: And the tears of joy amount to the water.
1: ఆనంద తోయములు నీవు కంటిదారాలు కార్చవలసిందే, కానీ శోకధారలు నీవేమాత్రం పెట్టుకోవద్దు.
0: You should shed the tears of joy, not the tears of grief.
1: శోకమునకు అర్థమేముంటుంది?
0: Why should you grieve?
1: ఈ శోకములంతా అభిమానం అహంకారం చేకూరేటువంటివి.
0: The sadness is because of attachment and possessiveness.
1: దానికి మనం ఏమాత్రమో ప్రవేశించకూడదు.
0: వి షుడ్ నెవర్ గివ్ స్కోప్ టు
1: నిరంతరము ఆనందం, ఆనందం, ఆనందం.
0: వి షుడ్ బి హ్యాపీ.
1: ఆనందం ఎక్కడ నుంచి ఉంది?
0: వేర్ ఇస్ హ్యాపీనెస్?
1: వేర్ ఇస్ హ్యాపీనెస్?
0: వేర్ ఇస్
1: హ్యాపీనెస్? ఇస్ యూనియన్ విత్ గాడ్.
0: హ్యాపీనెస్ ఇస్ యూనియన్ విత్ గాడ్.
1: ఆ దైవంతో కూడి ఉండాలి.
0: వి షుడ్ బి,
1: అప్పుడే మనకి ఎట్టి బాధలు ఉండవు.
0: దెన్ యూ నెవర్ సఫర్.
1: ఏదో వస్తుంటాయి పోతుంటాయి ప్రపంచంలో.
0: ఇన్ ద వరల్డ్ థింగ్స్ ఆహార విహారం చేత గాని
1: సంబంధ బాంధవ్యముల చేత గాని సంపర్కముల చేత గాని కొన్ని దుఃఖములు చేకూరుతుంటాయి.
0: The association and the relationship leads to all sadness and sorrow.
1: ఇవన్నీ మనం కేర్ చేయనక్కర్లేదు.
0: We don't need to bother about them.
1: Passing clouds వచ్చి పోయేటువంటివి.
0: They are like passing clouds. They come and go.
1: దీనికి నీ హృదయాన్ని ఏమాత్రము అంకితం చేయవద్దు.
0: And don't give seat to your heart.
1: నీ హృదయాన్ని ఎప్పుడు కూడా నువ్వు సాక్షిభూతంగా పెట్టుకో.
0: Your heart should remain a witness.
1: Not weakness.
0: Witness, Swami.
1: కనుకనే నీ హృదయమే యొక్క విట్నెస్.
0: Your heart is a witness.
1: దాన్ని సాక్షిగా పెట్టుకో.
0: కీప్ ఇట్ ఎ విట్నెస్.
1: నీ కర్మలన్నీ కూడా నీవు ఆచరించు.
0: అండ్ డూ యువర్ డ్యూటీ.
1: తల్లిదండ్రులకు తగినటువంటి యొక్క సలహాను అందించు.
0: అండ్ యూ ఆల్సో అడ్వైజ్
1: వారి నుంచి వచ్చేటువంటి మంచి సలహాలు నీవు తీసుకో.
0: Accept all the suggestions.
1: తల్లిదండ్రులను గురువులుగా భావించుకో.
0: Consider your parents as your preceptors.
1: ఆ తల్లిదండ్రులే ఒక దేవతలుగా ఉండాలి.
0: And they should be like great presiding deities.
1: ప్రాచీన కాలమునందు ఋషులందరూ కూడాను మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ.
0: And hence ancient sages wanted everyone to consider mother as God, father as God, teacher as God.
1: అసలు ప్రపంచంలో గాడ్ కానటువంటి వాడు లేనే లేడు.
0: In fact, in this world there are none who are not divine.
1: అందరూ మీరంత గుడ్ బాయ్స్ గా మీరు తయారైతే మీరే గాడ్ బాయ్స్ గా తయారవుతారు.
0: If you are really good boys, you become God boys.
1: కొరకు గుడ్ బాయ్స్ గా తయారు కావాలి.
0: So you should be good boys.
1: ప్రతి ఒక్కరు ఎందుకును ఆత్మతత్వము ఆవిర్భవిస్తూ ఉండాలి.
0: ఇన్ ఫ్యాక్ట్ దేర్ ఇస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ద సెల్ఫ్ ఇన్ ద డివినిటీ ఇన్ ఎవ్రీవన్.
1: హృదయములో దివ్య భావమునే శూన్యమైపోయినా మన జీవితమే ఒక శూన్యమైపోతుంది.
0: వెన్ వన్స్ దేర్ ఆర్ నో డివైన్ ఫీలింగ్స్ అండ్ థాట్స్ ఇన్ యువర్ హార్ట్,
1: ఈనాటి మానవతా విలువలను కోల్పోవడం చేతనే ప్రపంచమంతా కూడా ఆధ్యాత్మికము మంట కలిసిపోయింది.
0: యాజ్ హ్యూమన్ వాల్యూస్ ఆర్ టోటల్లీ లాస్ట్ ఇన్ దిస్ వరల్డ్, ది స్పిరిచువాలిటీ హాస్ నో ప్లేస్.
1: ఎప్పుడు ఆధ్యాత్మికమైనటువంటిది మంట కలిసిపోయిందో,
0: when once the spiritual is totally gone,
1: నైతిక ప్రవర్తన అనేటువంటిది కూలిపోయింది.
0: The ethics and moral conduct are gone.
1: నైతిక ప్రవర్తన ఎప్పుడు కూలిపోయిందో,
0: when the moral conduct is not there,
1: మాధుర్యమైనటువంటి ధర్మము అడుగంటిపోయింది.
0: The sweetness of dharma has gone down, declined.
1: ధర్మము అడుగంటిపోయినప్పుడే,
0: when it has gone down,
1: ఆదర్శప్రాయమైనటువంటి జీవితము అదృశ్యమైపోయింది.
0: The ideal life is beyond the reality.
1: ఆదర్శము.
0: Where is our ideal?
1: ఏమిటి ఆదర్శము?
0: What is idealism?
1: కనుకనే మొట్టమొదట మన భారతదేశం నందు మానవతా విలువను పెంచుకోవాలి.
0: And therefore in Bharat we have to develop the human values.
1: అప్పుడే దేశమంతా కూడాను ఆధ్యాత్మికమైనటువంటిది ఆవిర్భవిస్తుంది.
0: Then the whole country will be full of spirituality.
1: ఆధ్యాత్మికం ఎప్పుడు ఆవిర్భవించిందో,
0: the movement of spirituality,
1: అప్పుడే నైతిక జీవితం ప్రారంభమవుతుంది.
0: The morals and ethics will follow.
1: నైతిక జీవితం ఎప్పుడు ప్రారంభమైందో,
0: when once we are moral,
1: ఇది ఏ ధర్మ స్థాపన.
0: Leads to establishment of dharma or righteousness.
1: ఈ ధర్మమునకు గొప్ప పునాది వేసినట్టు అవుతుంది.
0: It amounts to laying strong foundation.
1: ఈ ధర్మమునకు పునాది భద్రంగా అయినప్పుడే,
0: when the foundation is safe and secure,
1: ఆదర్శ జీవితాలు ఆవిర్భవిస్తాయి.
0: Then you can lead an ideal life.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: మీరు ఆదర్శ జీవులుగా తయారు కావాలి.
0: యూ షుడ్ బి ఐడియల్స్.
1: ఆదర్శ జీవులుగా తయారు కావాలనుకుంటే,
0: ఇఫ్ యూ వాంట్ టు బి ఐడియల్,
1: ధర్మంలో మనం ప్రవర్తించాలి.
0: అండ్ సీ దట్ యూ యాక్ట్ ఇన్ ఎ రైచువస్ వే.
1: కాబట్టి ఏది ధర్మము?
0: What is righteousness?
1: ఏది ధర్మము?
0: What is dharma?
1: ఏది ధర్మం కాదు?
0: What is not dharma?
1: నువ్వు చక్కగా విచారించు.
0: Investigate clearly.
1: నైతికమైనటువంటి ఒక విలువలే నిజమైన ధర్మములకు మూల కారణము.
0: All the human values, moral values are
1: ధారయతీతి ధర్మః. దైవత్వాన్ని గురించి నీవు ఎప్పుడు చింతిస్తున్నావో అప్పుడు ధర్మం నీలో ఆవిర్భవిస్తుంది.
0: The moment you think of God, then naturally that leads to dharma.
1: నిప్పుకు ఏది గుణము?
0: What is the quality of fire?
1: Burning sensation.
0: It burns. The it quality to burn.
1: కాల్చేటువంటి శక్తి నిప్పుకుంది.
0: And it has got the power to shed life.
1: ఈ దహన శక్తియే నిప్పుకోలేకపోతే అది నిప్పే కాదు.
0: When it lost the burning capacity, you cannot call it fire any longer.
1: ఐసుకు దానికి గుణం ఏమిటి?
0: What is the quality of ice?
1: చల్లదనము.
0: It is so cold.
1: చల్లదనమే లేకపోతే అది ఐస్ కాదు.
0: When it is not so cold to touch, it cannot be ice.
1: మానవుడికి ఏది గుణము?
0: What is the quality of humanity?
1: సత్యమే మానవుని గుణము.
0: Truth is the quality of humanity.
1: ఈనాడు ఎక్కడ వెతికినా సత్యం అనేది కనిపించదు.
0: Today there is no trace of truth anywhere.
1: దానివల్లే లా అండ్ ఆర్డర్ అంతా నాశనమైపోయింది ప్రపంచంలో.
0: Therefore there is no law and order in
1: all over. వారు మోరతే అబద్ధమే.
0: Whatever we say are lies.
1: ఈ మాట నమ్మేటువంటి వారే లేరు.
0: There are none to who repose faith in anybody.
1: ఈ విధంగా కాలము వృథా గడిచిపోతుంటే బాలుని ఏ విధంగా అభివృద్ధికి రాగలరు?
0: When the time is wasted like this, how do you express the
1: సత్యం నాస్తి పరో ధర్మ?
0: There is no other quality that is beyond truth.
1: సత్యమే లేకపోతే ధర్మమే లేదు ఇంకా.
0: When there is no truth, there is no dharma.
1: కనుకనే ఆనాడు హరిశ్చంద్రుడు,
0: హరిశ్చంద్ర ఇన్ దోస్ డేస్
1: ఎన్ని కష్టములకైనా నెట్టుకుని తాను ముందు సాగుతూ వచ్చాడు.
0: హీ ప్రొసీడెడ్ ఫర్దర్ అండ్ ఫర్దర్.
1: అలాంటి సత్య హరిశ్చంద్రుడు కట్టగలిపటికీ సత్యాన్ని సాధిస్తూ వచ్చాడు.
0: అండ్ హీ కుడ్ హ్యావ్ దిస్ ట్రూత్ ఫర్ లైఫ్ టైమ్.
1: అయ్యో కష్టములు వస్తాయే, నా ఉద్యోగం పోతుందో ఏమో, పోతే పోతుంది.
0: One may feel that one might lose the job if he
1: speaks truth. You are going to lose your truth
0: because of such a low and mean
1: job.
0: What you need is yoga, the spiritual practice, not yoga, the job.
1: కనుకనే ఈ ఉద్యోగం ఏదైనా మనం సాధించవచ్చును.
0: యూ కెన్ హ్యావ్ ఎ జాబ్ ఎనీ టైమ్.
1: కానీ ఎన్ని జన్మలెత్తినా కానీ సత్యాన్ని నీవు సాధించలేవు.
0: బట్ యూ కెనాట్ హ్యావ్ దిస్ ప్రిన్సిపల్.
1: ఈనాటి మానవుడు దానికి కూడా నువ్వు డబ్బు ఉద్యోగం, డబ్బు ఉద్యోగం, డబ్బు ఉద్యోగం.
0: టుడే వీఆర్ ఆఫ్టర్ మనీ అండ్ జాబ్, మనీ అండ్ జాబ్ అలోన్.
1: ఈ మనీకి దాసుడైపోతున్నాడు.
0: వీ హావ్ బికమ్ స్లేవ్స్ టు మనీ.
1: ఉద్యోగానికి సర్వెంట్ అయిపోతున్నాడు.
0: వీ బికమ్ సర్వెంట్స్ టు జాబ్.
1: జీవితము కాదు కాదు, సత్యానికి సర్వెంట్ కావాలి.
0: యూ షుడ్ బి సర్వెంట్ టు ద ట్రూత్.
1: ధర్మానికి నాయకుడు కావాలి.
0: యూ షుడ్ బి లీడర్ ఆఫ్ ధర్మ.
1: అప్పుడే నీవు ధర్మ నాయకుడు అవుతావు.
0: అండ్ దెన్ యు ఆర్ లీడర్ ఆఫ్ ధర్మ.
1: ధర్మమే లేనప్పుడు ధర్మానికి నాయకుడు ఎట్టని పిలిపించుకోవటానికి?
0: వెన్ వన్ దేర్ ఇస్ నో ట్రూత్, హౌ కెన్ యు బి ద లీడర్ ఆఫ్ ధర్మ?
1: పిలిపించుకోవడం అవమానకరంగా ఉంటుంది.
0: ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ షేమ్.
1: ఇది ఒక లాయర్ అంటే చాలా అవమానంగా ఉంటుంది.
0: టు కాల్ యువర్ సెల్ఫ్ ఎ లాయర్ ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ షేమ్.
1: ధర్మదేవత పుత్రుడు తాను.
0: ఇన్ ఫ్యాక్ట్ యు షుడ్ హోల్డ్ దట్ ధర్మ.
1: ఆ ధర్మాన్ని ఏమాత్రం కాపాడుతున్నాడు?
0: టు వాట్ ఎక్స్టెంట్ యు ఆర్ ప్రొటెక్టింగ్ ధర్మ?
1: చెప్పేటువంటి వారు లేకపోవడం చేతనే దేశం మరింత పాడైపోతుంది.
0: దేర్ ఆర్ నన్ టు టీచ్ లైక్ దిస్, దేర్ఫోర్ ద కంట్రీ ఇస్ లూజింగ్ డే బై డే.
1: ఏమి భయం పడగనక్కరలేదు.
0: సో డోంట్ బి అఫ్రైడ్ ఆఫ్ డిఫికల్టీస్.
1: దాన్ని ఎదుర్కోవాలి,
0: రెసిస్ట్ అండ్ ఫేస్.
1: దానికి తట్టుకోవాలి, నెట్టుకోవాలి.
0: యూ షుడ్ బి ఏబుల్ టు బేర్ ద సఫరింగ్.
1: ఈ విధమైన శక్తి సామర్థ్యం కలిగినటువంటి విద్యార్థులు ఈనాడు అత్యవసరం.
0: స్టూడెంట్స్ హూ హావ్ గాట్ దిస్ కెపాసిటీస్ అబిలిటీస్ ఆర్ రిక్వైర్డ్.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: మీ యొక్క జీవితం అనేటువంటిది ఎంత ఆనందంగానో జరుగుతుంది.
0: యువర్ లైఫ్ ఇస్ సో బ్లిస్ఫుల్.
1: సత్య మార్గంలో ప్రవేశించండి.
0: ప్రొసీడ్ అలాంగ్ ద పాత్ ఆఫ్ ట్రూత్.
1: ధర్మాన్ని మనసులో ప్రతిష్ఠ చేసుకోండి.
0: అండ్ ఇన్స్టాల్ ధర్మ ఇన్ యువర్ హార్ట్.
1: అప్పుడే శాంతి మీ యందు చేకూరుతుంది.
0: దెన్ యు విల్ ఎంజాయ్ పీస్.
1: కనుకనే
0: సో
1: ఈనాటి విద్యార్థులకు,
0: ఫర్ మోడర్న్ స్టూడెంట్,
1: ఈ పవిత్రమైనటువంటి భారతీయ సంస్కృతిని హృదయంలో చేర్చాలి.
0: ద సీక్రెట్ కల్చర్ ఆఫ్ భారత్ మస్ట్ బి దేర్ ఇన్ యువర్ హార్ట్.
1: సంస్కృతి అనగా ఏమిటి?
0: వాట్ ఇస్ కల్చర్?
1: సంస్కృతి అనగా సంస్కృతి భాష కాదు.
0: సంస్కృతి ఇస్ నాట్ సంస్కృతి.
1: సంస్కరింపబడినటువంటిది సంస్కృతి.
0: దట్ విచ్ ఇస్ రిఫైన్డ్ ఇస్ కల్చర్.
1: కనుకనే మీరు సంస్కరింపబడినటువంటి విద్యార్థులుగా తయారు కావాలి.
0: సో యూ షుడ్ బి రిఫైన్డ్ ఇండివిజువల్.
1: భారతీయ సంస్కృతి ఎంత పవిత్రమైనటువంటిది.
0: కల్చర్ ఆఫ్ భారత్ ఇస్ హైలీ
1: సేక్రెడ్. అనాది కాలం నుండి కూడాను ఆధ్యాత్మిక తత్వ ప్రభావం చేత,
0: బికాస్ ఆఫ్ స్పిరిచువాలిటీ,
1: అన్ని దేశములకు కూడాను సుస్థిరమైన శాంతి భద్రతను అందిస్తూ వచ్చింది ఈ భారతీయ సంస్కృతి.
0: బికాస్ ఆఫ్ స్పిరిచువాలిటీ సిన్స్ ఏన్షియంట్ టైమ్స్ భారత్ హస్ బీన్ ఎన్ష్యూరింగ్ పీస్ అండ్ సెక్యూరిటీ టు రెస్ట్ ఆఫ్ ద వరల్డ్.
1: ఈనాటి బయట దేశములే బాగుపడుతున్నాయి.
0: నౌ ది ఔటర్ కంట్రీస్ ఆఫ్
1: ఈ దేశంలో సత్య ధర్మములు ఆవిర్భవించినో
0: దిస్ కంట్రీ దట్ హస్ గివెన్
1: ఆ దేశమే అడుగుపడిపోతుంది.
0: ఇట్ హస్ లాస్ట్ ఇట్స్ గ్లోరీ.
1: చాలా అవమానము.
0: ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ హ్యూమిలియేషన్.
1: భారతీయ సంస్కృతి యొక్క పుత్రులము,
0: వేర్ ద సన్స్ ఆఫ్ భారత్,
1: భారతదేశం యొక్క లీడర్స్,
0: వేర్ ద లీడర్స్ ఆఫ్ భారత్,
1: భారతదేశీయులమని చెప్పుకునేటువంటి అధికారం మనకు.
0: వి గాట్ ఎవ్రీ రైట్ టు డిక్లేర్ అవర్సెల్ఫ్. ఏ దేశానికైనా
1: పో,
0: యు గో ఎనీ కంట్రీ,
1: నేను భారతీయుడని చెప్పుకోవడంలోనే గొప్ప గౌరవం ఉంటుంది.
0: ఇన్ ఫ్యాక్ట్ ఆల్ ద రెస్పెక్ట్ లైస్ ఇన్ డిక్లేరింగ్ యువర్ సెల్ఫ్ ఎస్ భారతీయ.
1: ఆ గౌరవాన్ని నీవు కాపాడుకోవాలి.
0: అండ్ సీ మెయిన్ యూ దట్ యు మెయింటైన్
1: ఇది నాది మాతృదేశము.
0: దిస్ ఇస్ మై మదర్ ల్యాండ్.
1: ఇది నా మీద ప్రియ మాతృభాష.
0: ఇస్ మై మదర్ టంగ్.
1: ఇది నా మతమంచు.
0: అండ్ దిస్ మై ప్రాక్టీస్ ట్రెడిషన్.
1: నిలవనేరని బతికిన పీనుంగొక్కండు వస్తుందని కలడా?
0: ఇస్ దేర్ ఎనీ పర్సన్ హూ డస్ నాట్ డిక్లేర్ విత్ ఆల్ ది ప్రైడ్ అండ్ గ్లోరీ?
1: కనుకనే మీరు నా భారతదేశము అని మీరు గర్వించడానికి తగినటువంటి శక్తిని మీరు సాధించాలి.
0: యూ షుడ్ హ్యావ్ ఆల్ ద ప్రైడ్ ఆఫ్ యువర్ మదర్ ల్యాండ్.
1: ఆ యొక్క దేశం యొక్క కీర్తిని మీరు సాధించాలి.
0: యూ షుడ్ ఆల్సో సీ దట్ దిస్ కంట్రీ ఇస్ రిప్యూటెడ్.
1: భారతదేశం యొక్క గౌరవాన్ని మీరు ప్రపంచానికంతా చాటుతూ పోవాలి.
0: ద నేమ్ అండ్ ద ఫేమ్ ఆఫ్ భారత్ షుడ్ బి ప్రొపగేటెడ్ ఆల్ ఓవర్ ద వరల్డ్.
1: అన్నిటికీ ప్రధానమైనటువంటి ఆధ్యాత్మిక శక్తియే.
0: ద స్పిరిచువల్ పవర్ మస్ట్ బి ఇన్ఫార్మ్డ్.
1: ఆధ్యాత్మిక శక్తి ఆచరణ ధర్మమే.
0: అండ్ వాట్ దట్ ప్రాక్టీస్ ఇస్ ధర్మ.
1: ఆచరణ ధర్మానికి అనుష్ఠానమైన సత్యమే.
0: అండ్ వాట్ వి స్పీక్ ఇస్ ట్రూత్.
1: ఈ మూడింటి యొక్క ఏకత్వమే భారతీయుల యొక్క సంస్కృతి.
0: ద యూనిటీ ఆఫ్ దీస్ త్రీ ఇస్ ది కల్చర్ ఆఫ్ భారత్.
1: ప్రేమ స్వరూపులారా.
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: ఈనాడు నిన్న దినం పిల్లలంతా కూడా పరీక్షకు చేరి
0: స్టూడెంట్స్ అపియర్డ్ ఫర్ ఎగ్జామినేషన్.
1: ప్రశ్నలు వేశారు టీచర్స్.
0: వెరీ టఫ్ క్వశ్చన్స్ ఆర్ గివెన్ టు దెమ్.
1: టీచర్స్ కి దాని సరైనటువంటి అర్థాన్ని తెలుసుకోకుండా పోయింది.
0: సమ్ ఆఫ్ ది టీచర్స్ డోంట్ నో
1: ఆన్సర్. అలాంటి క్వశ్చన్స్ లోపల
0: దోస్ క్వశ్చన్స్
1: ఎవరు 90కి తక్కువ లేదు మార్క్స్.
0: నన్ గాట్ లెస్ దాన్ 90%.
1: అందరూ 95, 96, 97, 98.
0: ఆల్ గాట్ 95, 97, 98
1: లైక్ దాట్. ఇద్దరు మాత్రమే 100 వచ్చింది.
0: టూ సెక్యూర్డ్ 100 out of 100.
1: నా ఉద్దేశం అందరికి 100 వచ్చినట్టే నేను భావిస్తున్నాను.
0: భగవాన్ ఫీల్స్ దట్ ఎవ్రీవన్ గాట్ 100 out of 100. 10%.
1: ఇలాంటి విద్యార్థులు
0: సచ్ స్టూడెంట్స్
1: ఇలాంటి కాన్సన్ట్రేషన్ అనగా ఏకాగ్రత కలిగించుకునేటువంటి వాళ్ళు జగత్తులో ఎక్కడా కానరాదు.
0: సచ్ స్టూడెంట్స్ విత్ ఫుల్ కాన్సన్ట్రేషన్ ఆర్ నాట్ ప్రెజెంట్
1: ఎనీవేర్. చాలా పవిత్రమైనటువంటిది.
0: అండ్ యువర్ సీక్రెట్
1: వారు ఎదురుగా చెప్పకూడదు.
0: అండ్ దిస్ షుడ్ నాట్ బి స్టేటెడ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యు.
1: ప్రపంచంలో ఏ సంస్థ ఏదైనా పోయి మీరు చూడండి.
0: యు గో టు ఎనీ ఇన్స్టిట్యూషన్.
1: సత్యసాయి సంస్థ యొక్క డిసిప్లిన్ ఏ సంస్థ ఎందుకు కానరాదు.
0: The discipline of Satya Sai institutions is not noticed anywhere.
1: ఎప్పుడు అందరి యందు ఉండవచ్చును.
0: It may be there now and then.
1: కానీ సత్య సాయి సంస్థ యొక్క డిసిప్లిన్ చాలా పవిత్రమైనటువంటిది.
0: The discipline in Satya Sai institutions is highly
1: sacred. ఏ దేశమైనా పోనీ,
0: you go to any country,
1: ఏ కాలమునందైనా పోనీ,
0: any time,
1: సత్కీర్తిని తీసుకుని వస్తారు.
0: And they bring a good name to the institution.
1: Satya Sai samsthalu anukunte enta goppa peru gaane untundadi.
0: Satya Sai institutions are highly famous and reputed.
1: Edo okari idri endu tappappulu lekunda undavu.
0: One or two may have defects.
1: Kanukone ee Satya Sai samsthalu yokka Satya Sai vidya samsthalu yokka వారి యొక్క క్రమశిక్షణ చాలా గొప్పదిగా చూపించాలి.
0: The discipline of Satya Sai education institutions is mighty and highly powerful.
1: ఎవరు చూసినా కానీ ఈ అబ్బాయిని చూసిన తక్షణమే సత్య సాయి ఎడ్యుకేషన్ బాయ్ అని అన్న.
0: ఎనీవన్ ఇఫ్ హి నోటీసెస్ యు హి షుడ్ సే హి ఇస్ ఎ బాయ్ ఆఫ్ సత్య సాయి ఎడ్యుకేషన్.
1: అంతటి ఆదర్శప్రాయంగా ఉండాలి.
0: యువర్ కాండక్ట్ అండ్ బిహేవియర్ షుడ్ బి ఐడియల్.
1: చూపులు కూడా చాలా పవిత్రమైనవిగా ఉండాలి.
0: యువర్ లుక్స్ షుడ్ బి సెక్రెట్.
1: కన్నులందెప్పుడు కారుణ్య దృష్టి.
0: The eyes should carry the looks of
1: compassion. ఎప్పుడు సత్యం అరుగుచుండు.
0: Your words should be full of truth.
1: తమ మోము యందు నా నమ్రత భావమే ఎప్పుడు ఆనందంగా ఉంటుండాలి.
0: యూ షుడ్ హావ్ స్మైలింగ్ ఫేసెస్.
1: ఎలాంటి పరిస్థితులు అయితే కూడా విద్యార్థులు క్యాస్ట్రాయిల్ ఫేస్ వేయకూడదు.
0: అండర్ ఎనీ సర్కమ్స్టెన్సెస్ డోంట్ హావ్ క్యాస్ట్రాయిల్ ఫేసెస్.
1: నవ్వుతూ నవ్వుతూ నవ్వుతూ నవ్వుతూ ఉండాలి.
0: స్మైల్, కీప్ స్మైలింగ్.
1: అది ఏ నిజమైనటువంటి యొక్క చిహ్నము.
0: దాట్ ఈస్ ద ట్రూ సైన్.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్,
1: మీరు ఇంకా మున్ముందు ఉన్నత విద్యలు కూడా పోతున్నారు.
0: యు ఆర్ గెటింగ్ ఇన్ యువర్ క్లాసెస్ నౌ.
1: ఎక్కడికైనా వెళ్ళండి.
0: యూ మే గో ఎనీవేర్.
1: కానీ మీ సద్గుణములు మాత్రం మీరు కాపాడుకోండి.
0: బట్ ట్రెషర్ యువర్ క్వాలిటీస్.
1: మీ పవిత్ర ప్రవర్తనలు కూడా మీరు తప్పక నిలబెట్టుకోవాలి.
0: యూ షుడ్ ఫాలో ది సీక్రెట్ బిహేవియర్.
1: ఇది నేను ఆశించేది.
0: దిస్ వాట్ భగవాన్ వాంట్స్ ఫ్రమ్ యు.
1: ప్రారంభం నుంచి కూడా నేను మీ నుంచి ఒక్క నయా పైసా కూడా పుచ్చుకోవటం లేదు.
0: రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ నాట్ ఈవెన్ వన్ నయా పైసా ఇస్ యాక్సెప్టెడ్.
1: ఫ్రీ ఎడ్యుకేషన్.
0: వి హావ్ ఫ్రీ ఎడ్యుకేషన్.
1: ఏదైనా నోట్స్ కావాలంటే పరీక్షలకు పేపర్స్ కూడా ఫ్రీగా ఇస్తున్నాం.
0: ఈవెన్ స్టేషనరీ పేపర్ ఇస్ సప్లైడ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్.
1: ఎగ్జామినేషన్ ఫీజ్ అనేటువంటిది ముట్టడం లేదు.
0: దేర్ ఇస్ నో ఎగ్జామినేషన్ ఫీ హియర్.
1: ప్రతి దాని ఎందుకు ఫ్రీ ఫ్రీ ఫ్రీ ఫ్రీ.
0: ఎవ్రీథింగ్ ఇస్ గివెన్ ఫ్రీ.
1: ఉచితము ఉచితము ఉచితము.
0: ఎవ్రీథింగ్ ఇస్ ఫ్రీ.
1: ఈ ఉచితం అనేటువంటి పదం కూడా దీనికి ఉపయోగించుకోకూడదు.
0: అండ్ దట్ వి షుడ్ నాట్.
1: ఎందుకంటే మీరు నా వారు, నేను మీ వాడిని.
0: బికాజ్ స్వామి బిలాంగ్స్ టు యు అండ్ యు బిలాంగ్ టు హిమ్.
1: ఎవరికి ఉచితంగా ఇచ్చేది?
0: To whom do you offer free?
1: నా పిల్లలకు నేనే ఉచితం ఇవ్వాలి.
0: భగవాన్ ఈస్ గివింగ్ టు హిజ్ ఓన్ చిల్డ్రన్.
1: కనుకనే మనము రెండింటి యందు ఏకత్వాన్ని మీరు భావించండి.
0: వి షుడ్ అండర్స్టాండ్ దిస్ యూనిటీ ఇన్ దీస్ టూ.
1: నాన్నగారి దగ్గరికి వెళ్ళి,
0: హావింగ్ గాన్ టు ఫాదర్,
1: నీకేదో ఒక ప్యాంటు షర్ట్ కావాలనుకుంటే,
0: ఇఫ్ యూ వాంట్ ప్యాంట్ అండ్ షర్ట్,
1: నాన్న నీకు 4 కార్లు ఉన్నాయి, 3 మిద్దెలు ఉంటున్నాయి, నీవు ఇంత గొప్ప చదివాడు, నీకు ఇంత జీతం వస్తుంది, నాకు ఒక ప్యాంటు షర్ట్ కుట్టించు అనొచ్చు. ఆ విధంగా వర్ణించి తీసుకోకూడదు.
0: యు డోంట్ గో టు యువర్ ఫాదర్ అండ్ ప్రైజ్ హిమ్ అవుట్, డాడ్ యు హావ్ 4 కార్స్ అండ్ 4 బిల్డింగ్స్, కాంట్ యు గివ్ మీ ప్యాంట్ అండ్ షర్ట్.
1: ఏమొస్తుందో ఏమొస్తుందో నాకు అక్కర్లేదు, నాకు కుట్టించు.
0: I don't mind whatever you get or not.
1: Adinga rightiga nan nadukkovataniki meeku adhikaram untundi.
0: You have got every right to seek from Bhagavan.
1: Kalaga meeru rightiga meeru adukkondi.
0: You got this right.
1: Swami maaku idi kavali adi kavali ee vidhanga meeru prayatnam cheyakandi.
0: You don't need to praise or beg.
1: Ishana sarva vidyanam. ఈశ్వర సర్వభూతానాం అన్ని భూతములు యందు ఉన్నటువంటిది భగవంతుడు ఒక్కడే.
0: గాడ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ ఆఫ్ ద లివింగ్ క్రీచర్స్.
1: కాబట్టి నీ యందు నా యందు ఉన్నటువంటిది ఒకే తత్వమే.
0: ఇస్ ఓన్లీ సేమ్ డివినిటీ ప్రెసెంట్ హియర్ అండ్ దేర్.
1: ఈ తత్వాన్ని చక్క గుర్తించడానికి ప్రయత్నించండి.
0: అండర్స్టాండ్ దిస్ ప్రిన్సిపల్.
1: దాన్ని ఆచరణలో పెట్టడానికి తగినటువంటి సాధన చేయండి.
0: మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు మేక్ అదర్స్ హ్యాపీ.
1: అంతే చాలు.
0: దాట్ ఇస్ ఎనఫ్.
1: ఏ పూజలు ఏ పునస్కారములు చేయకపోయినా పర్వాలేదు.
0: వర్షిప్ అండ్ రిచువల్స్ ఆర్ నాట్ దట్ ఇంపార్టెంట్.
1: హృదయంలో పవిత్రమైన భావాన్ని నింపుకుంటే అంతకంటే పవిత్ర మరొక.
0: Fill your hearts with sacred feelings. Nothing is more than that.
1: Kanuka.
0: So,
1: మీరందరూ కూడాను,
0: ఆల్ ఆఫ్ యూ,
1: ఈ మాదిరి ప్రతి సంవత్సరం కూడాను
0: ఎవ్రీ ఇయర్
1: తయారై యావత్ ప్రపంచానికి కూడాను మీ యొక్క వ్యాప్తిని అభివృద్ధి కావాలి.
0: పబ్లిసైజ్ అండ్ షేర్ దీస్ వాల్యూస్ విత్ ఎవ్రీబడి.
1: ఒక్కొక్క విద్యార్థి ఒక్కొక్క 10-12 మందిని అయినా కూడాను సంవత్సరానికి చక్కని వారిగా తయారు చేయాలి.
0: వన్ స్టూడెంట్ షుడ్ హెల్ప్ 10 other students టు బి లైక్ యూ.
1: మీ పని ఏమిటి?
0: వాట్ యువర్ జాబ్?
1: ఏదైనా ఉద్యోగం చెప్తే చేసుకోండి.
0: డూ యువర్ జాబ్ ఎనీవే.
1: కానీ
0: బట్
1: ఈ యొక్క సత్యసాయి యొక్క ఆర్థికమైన కొన్ని విధమైనటువంటి యొక్క ప్రాక్టీస్ ఎందు కొంతమందిని ట్రైనింగ్ చేపించాలి.
0: సత్యసాయి ప్రిన్సిపల్స్ ప్రాక్టీసెస్ మస్ట్ బి షేర్డ్ విత్ మెనీ పీపుల్.
1: భారతదేశము
0: భారత్
1: ధనకనక వస్తు వాహనాలు ఎందు వెనుకబడినటువంటిది నిజమే.
0: ఇట్ ఈస్ ట్రూ దట్ ఇట్ ఇస్ బ్యాక్వర్డ్ ఫైనాన్షియల్.
1: దానికంటే గొప్ప ప్రమాదమైనటువంటిది మరొకటి ఉండాలి.
0: దేర్ ఇస్ అదర్ గ్రేటర్ డేంజర్.
1: నైతిక ఆధ్యాత్మికమైనటువంటి ఒక వృత్తం అయిపోయింది.
0: ద మొరాలిటీ అండ్ స్పిరిచువాలిటీ హావ్ గాన్.
1: దీని వల్లనే
0: బికాస్ ఆఫ్ దిస్
1: ఈ విధమైనటువంటి పరిస్థితి ఏర్పడింది.
0: దిస్ లెడ్ టు ద ప్రెసెంట్ ప్లైట్ పొజిషన్.
1: నైతిక ఆధ్యాత్మికమైన దీని ఎంత అభివృద్ధి మనం కాంచినప్పుడు
0: దెన్ వన్స్ మోరల్ అండ్ ఎథికల్ వాల్యూస్ ఇంప్రూవ్
1: సర్వ విధములందు కూడా మనం అభివృద్ధి పొందుతాం.
0: ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ విల్ సర్టన్లీ ప్రోగ్రెస్.
1: కనుక
0: సో
1: మనం ధనము తక్కువ ఉండదని మీరు ఏమాత్రం విచారించకండి.
0: డోంట్ బి వరీడ్ బికాస్ ఆఫ్ ది పూర్ స్టేట్ ఆఫ్ ధనము.
1: ఏ ధనము?
0: వాట్ వెల్త్ యు హావ్?
1: దైవ ప్రేమ అనే పెద్ద ధనము.
0: అవర్ వెల్త్ ఈస్ ద లవ్ ఫర్ గాడ్.
1: ఆ ధనాన్ని మీరు పెంచుకోవాలి.
0: యు హావ్ దట్ వెల్త్.
1: కనుక ప్రేమతత్వాన్ని మీరు అభివృద్ధి పరచుకోండి.
0: డెవలప్ లవ్ మోర్ అండ్ మోర్.
1: ఉన్నత విద్యను అభ్యసించండి.
0: గో ఫర్ హైయర్ ఎడ్యుకేషన్.
1: ఉన్నత పదవులు పొందండి.
0: ఆక్యుపై హై పొజిషన్.
1: ఆ పదవుల్లో కూడా అనేక మందికి సహాయం చేయండి.
0: విత్ హెల్ప్ ఆఫ్ దీస్ పొజిషన్స్
1: ఎవర్ హర్ట్ నెవర్.
0: హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్.
1: ఎవరికైనా సరియే.
0: ఎనీబడీ.
1: కనుక మీరు సహాయం చేయండి.
0: హెల్ప్ ఎవ్రీబడీ.
1: ఈ సహాయం మీరు నా వారు నీ వారు అనిపెట్టి తన పన అనే భేదములు పెట్టుకోకూడదు.
0: డోంట్ హ్యావ్ డిఫరెన్సెస్ సచ్ అస్ మైన్ అండ్ థైన్.
1: అందరూ నా వారే.
0: కన్సిడర్ ఆల్ టు దట్ బిలాంగ్ టు యు.
1: ఏకత్వం అని పెట్టుకున్నప్పుడే
0: వెన్ యు హావ్ దిస్ వన్నెస్ యూనిటీ
1: కుటుంబంగా తయారవుతుంది.
0: ఇట్ లీడ్స్ టు ఫ్యామిలీ ఆఫ్ ది ఎంటైర్ యూనివర్స్. వన్ ఫ్యామిలీ వన్ యూనివర్స్.
1: కనుక దానిని మీరు అభివృద్ధి పరచుకోండి.
0: దిస్ ఇస్ ద థింగ్ దట్ యు నీడ్ టు ఇంప్రూవ్ అండ్ ఇంక్రీజ్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: మీరు ఇక్కడ ఎన్నో అనానుకూలంకు గురి అయిపోయారు.
0: యు మైట్ హ్యాడ్ మెనీ ఇన్కన్వీనియన్సెస్.
1: నాకు తెలుసును.
0: భగవాన్ నోస్.
1: ఇది ఒక మీకు ట్రైనింగ్ కోసమే పెట్టాము.
0: దిస్ ఇస్ ఎ ట్రైనింగ్ సెంటర్.
1: ఒక్కొక్క పిల్లవాడికి ఒక్కొక్క రూమ్ ఇంటిలో ఉండినా.
0: ఇఫ్ యూ హావ్ వన్ రూమ్ అట్ హోమ్.
1: ఇక్కడ ఒక్క చిన్న రూమ్ లోపల 30-40 మంది ఉండటం.
0: హియర్ ఇన్ ఎ స్మాల్ రూమ్ 20-30
1: ఎంత అనానుకూలమో మీకు తెలుసును.
0: ఐ నో హౌ ఇన్కన్వీనియంట్.
1: కానీ అడ్జస్ట్మెంట్ అండర్స్టాండింగ్ కోసమని ఈ విధమైన పరీక్ష పెట్టాము.
0: దిస్ ఈస్ ద టెస్ట్ సో దట్ యూ డెవలప్ దిస్ అడ్జస్ట్మెంట్ అండ్ అండర్స్టాండింగ్.
1: అడ్జస్ట్మెంట్ అండర్స్టాండింగ్ అనేటువంటి చాలా అవసరము.
0: అడ్జస్ట్మెంట్ అండర్స్టాండింగ్ ఆర్ వెరీ ఎసెన్షియల్.
1: ఏనాడు కూడా ఎరుగునటువంటి పిల్లలు కూడా చాలా మంది ఢిల్లీ నుంచి కూడా వచ్చారు.
0: మెనీ బాయ్స్ ఫ్రమ్ ఢిల్లీ.
1: వారు ఎంతగానో దాన్ని అడ్జస్ట్ చేసుకుంటూ వచ్చారు.
0: ది అడ్జస్టెడ్ పర్ఫెక్ట్లీ వెల్.
1: ఆ అడ్జస్ట్మెంట్ అనేటువంటి గొప్ప విద్య.
0: అడ్జస్ట్మెంట్ ఇస్ త్రూ ఎడ్యుకేషన్.
1: దాంట్లో మనం అడ్జస్ట్మెంట్ అయితే ఇంకా అన్నింటి ఎందుకు మనం అడ్జస్ట్ అయిపోతాం.
0: దెన్ వన్స్ యు అడ్జస్ట్ హియర్ యు విల్ అడ్జస్ట్ ఎవ్రీవేర్.
1: ఇంకా భోజనాలు.
0: దెన్ ఫుడ్.
1: ఈ భోజనాలు ఒక్కొక్క దేశం నుంచి ఒక్కొక్కరు వచ్చారు. ఒక్కొక్క రాష్ట్రం నుంచి ఒక్కొక్కరు వచ్చారు. వాళ్ళ రుచులు వేరు.
0: యు హావ్ కమ్ ఫ్రమ్ డిఫరెంట్ స్టేట్స్.
1: టేస్ట్ వేరు.
0: యు హావ్ కమ్ ఫ్రమ్ డిఫరెంట్ స్టేట్స్ విత్ డిఫరెంట్ టేస్ట్.
1: ఆనందంగా తింటూ వచ్చారు.
0: బట్ యు హావ్ కమ్ ఫ్రమ్ వేరియస్ రీజియన్స్.
1: ఏ వేదం కూడాను వాళ్ళు చూపలేదు.
0: బట్ యు హావ్ నాట్ షోన్ ఎనీ ఆఫ్ యువర్ ఓన్ ఫీలింగ్.
1: ఇలాంటి ఆనందాన్ని మీరు అభివృద్ధి పరచుకోవాలి.
0: దిస్ స్టేట్ ఆఫ్ బ్లిస్ యు షుడ్ సస్టైన్.
1: ఏ దేశం పోయినా,
0: మే గో ఎనీవే,
1: ఏ కాలంలో పోయినా,
0: ఎనీ టైం,
1: ఏ పరిస్థితి ఎందైనా,
0: ఎనీ సర్కమ్స్టాన్సెస్,
1: మీ యొక్క విద్యాసమయమైనందు నేర్చుకున్నటువంటి వినయాన్ని అక్కడ ప్రకటించాలి.
0: ఆల్ ద హ్యూమిలిటీ దట్ యు హావ్ కల్టివేటెడ్ హియర్ మస్ట్ బి ప్రిజర్వ్డ్ అండ్ కెప్ట్ అప్.
1: దానిని మీరు అక్కడ ఉపయోగపెట్టినప్పుడే
0: విన్ యువర్ హంబుల్ దేర్
1: మీరు ఆదర్శ విద్యార్థులుగా రూపొందుతారు.
0: యూ విల్ షేప్ యువర్ సెల్ఫ్ యాజ్ ఐడియల్ స్టూడెంట్.
1: చదివినటువంటి విద్యార్థులు ఈ విధంగా ఉన్నారనేటువంటి పేరే నాకు అది గొప్ప కీర్తి.
0: What Bhagavan wants from you is that you should bring a good name to such designed you. Swami does not want anything from you.
1: You take good name, good name, good name.
0: You get a good name that Swami wants. That's what Bhagavan wants. You don't need to work for Swami. Bhagavan is ready to give you anything. Get a good name. You be good leaders of this country.
1: అప్పుడే భారతదేశము ప్రాచీన సంస్కృతిని తిరిగి పునరుద్ధరింప చేయడానికి వీలవుతుంది.
0: And the ancient culture of Bharat can be rejuvenated, resurrected and preserved.
1: చాలా వినయంగా మాట్లాడాలి.
0: You should be so humble in front of elders.
1: ఏదైనా పెద్దలు వచ్చేసేసి నాయన మీ తండ్రి గారు ఎక్కడున్నారు అని అడిగితే
0: if any elderly person comes and asks you where your father,
1: ఆ విధంగా కఠినమేంగా పాడకూడదు.
0: You should not speak harshly telling I don't know.
1: సార్ మా తండ్రి గారు ఎక్కడ వెళ్లారో మాకు తెలియదు వినయంగా చెప్పాలి.
0: యూ కెన్ స్పీక్ విత్ ఫోల్డెడ్ హ్యాండ్స్ సార్.
1: అప్పుడు ఆ వినయం దూపనే ఆ పెద్ద మనిషి ఎంతో ఆనందిస్తాడు.
0: వాచింగ్ యువర్ హ్యూమిలిటీ దట్ ఎల్డర్లీ పర్సన్ విల్ బ్లెస్ యు. యు కెనాట్
1: ఆల్వేస్ ఒబ్లైజ్.
0: యు కెనాట్ ఆల్వేస్ ఒబ్లైజ్.
1: ఆల్వేస్ ఒబ్లైజింగ్లీ.
0: బట్ యు కెన్ స్పీక్ ఆల్వేస్ ఒబ్లైజింగ్లీ.
1: అది నేర్చుకోండి మీరు.
0: దట్ యు లెర్న్.
1: అది నేర్చుకోవటమే కాకుండా
0: నాట్ ఓన్లీ దిస్
1: భగవత్ భావం మాత్రం ఎక్కడ పోయినా ఇతను ఎందుకు భగవంతుడు దుర్మార్గుడి నువ్వు చూచావు.
0: You might have come across a wicked man.
1: కానీ ఆ దుర్మార్గుడని నీవు భావించవద్దు.
0: Never consider him wicked.
1: ఆ దేహం చేసింది దుర్మార్గమైన పనియే కానీ
0: the body is wicked.
1: అతను ఎందున్నటువంటి ఆత్మతత్వము నీ ఎందున్నటువంటి ఆత్మతత్వం.
0: But there in him the same self is present as in you.
1: నా ఆత్మ ఉన్నది అనేటువంటి ఉద్దేశంతో నీవు ఆనందం గౌరవం ఇచ్చావు.
0: The self in him is as much the same as the self in me.
1: ఈ విధమైనటువంటి యొక్క సర్వజీవ ప్రేమను మీరు పెంచుకోండి.
0: You should love all living creatures.
1: సర్వ దేశములు ఎందు ఉన్నటువంటి ఒక సమగ్రతను మీరు పాటించండి.
0: ఆల్సో అబ్జర్వ్ దిస్ ఇంటెగ్రిటీ.
1: తిరస్కరించకూడదు.
0: నెవర్ డినై ఆర్ హేట్ ఎనీ అదర్ కల్చర్.
1: మీ తల్లిని ఎంత ప్రేమనో వారి కల్చర్ అనే తల్లిని వారికి కూడా అంత ప్రేమనే.
0: జస్ట్ యాజ్ యూ లవ్ యువర్ మదర్ ది అదర్స్ ఆల్సో లవ్ దేర్ ఓన్ కల్చర్.
1: జనని జన్మభూమశ్చ స్వర్గాధిప గరయేసి
0: ది మదర్ ల్యాండ్.
1: మనం పుట్టిన దేశము మన కన్న తల్లి ఇద్దరు కూడా స్వర్గమును కంటే మించినటువంటి వారు.
0: ద ఫిజికల్ మదర్ అండ్ ద మదర్ ల్యాండ్ ఆర్ హైయర్ దాన్ ది వెరీ హెవెన్.
1: ఈ రెండింటినీ మాత్రం మీరు నిరంతరం కూడా గౌరవిస్తూ రండి. ఈ విధంగా మీ జీవితాన్ని గడుపుతూ వస్తే
0: వెన్ యు లీడ్ యువర్ లైఫ్ లైక్ దిస్
1: మీరు ఎంతనో ఆదర్శవంతులైనటువంటి మహనీయులుగా రూపొందుతారు.
0: యు విల్ బి ఐడియల్ నోబుల్ సోల్.
1: మహనీయులంటే కేవలం ఒక డ్రెస్ వేసుకున్నటువంటి వాళ్ళు కాదు.
0: నాట్ ద వన్ విత్ గుడ్ డ్రెస్.
1: పైన కాషాయము.
0: One may have ochre robes above.
1: లోపల కషాయము.
0: కషాయ ఆకర్ రోబ్. కషాయి ది పాయిజన్ ఇస్ విదిన్. ఇట్స్ నాట్ ద డ్రెస్.
1: దానికి మీరు మంచి డ్రెస్ వేయండి.
0: హ్యావ్ ఎ గుడ్ డ్రెస్ ఎనీవే.
1: మనసు మార్చుకోవాలి.
0: చేంజ్ యువర్ మైండ్.
1: మనిషి మారితే ప్రయోజనం లేదు.
0: ఇట్స్ నాట్ ఎనఫ్ ఇఫ్ ది హోల్ మ్యాన్ చేంజెస్.
1: మార్చుకుంటే ప్రయోజనం లేదు.
0: నథింగ్.
1: గుణములు మార్చుకోవాలి.
0: అండ్ ఇట్స్ నాట్ ది డ్రెస్ దట్ ఇస్ టు బి చేంజ్డ్. యువర్ క్వాలిటీస్
1: చేంజ్. పవిత్రమైనటువంటి గుణముల చేత మీ జీవితాన్ని అంతా సార్థకం చేసుకుంటారని ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
0: ఎక్స్పెక్టింగ్ దట్ యు విల్ వర్క్ ఫర్ ది రిడెంప్షన్ ఆఫ్ యువర్ లైవ్స్ ఫాలోయింగ్ దీస్ హ్యూమన్ వాల్యూస్ భగవాన్ బ్లెస్సెస్ యూ ఆల్ అండ్ బ్రింగ్స్ హిస్ డివైన్ డిస్కోర్స్ టు ఎ క్లోజ్.
1: సత్యధర్మము శాంతి.

0: cultivate the land of your heart. Have the bulls and properly yoke it, holding that whip of intellect.
1: Santosha. మీరు ఎవరు ఫాలో చేయటం లేదు, లేకపోతే జీవితం అంతా ఈ పాటలోనే ఉంది.
0: ద హోల్ సీక్రెట్ ఆఫ్ లైఫ్ లైస్ ఇన్ దిస్ సాంగ్. ఇట్స్ అన్ఫార్చునేట్ దట్ వీఆర్ నాట్ ఏబుల్ టు ఫాలో భగవాన్.
1: టేక్ టైమ్, రాసుకుని తర్వాత నిదానంగా చేసుకోవచ్చు.
0: విల్ రైట్ డౌన్, విల్ ప్రాక్టీస్ స్వామి, సర్టన్లీ నెక్స్ట్ టైం విల్ ఫాలో యూ.
2: ప్రేమ ముదిత మనసే కపో రామ రామ రామ.

0: ശൈലി വിഹരദ് ദൈവം. പർവ്വതമുള യന്ദു ഉന്നതമായ സ്ഥായി യന്ദു ഉത്തേജമായ ഭാവമുനത്തോ ഉറൂറത്തോ ലോകത്തു വിഹരിച്ചേട്ടുണ്ടിതന്ത ദൈവമേ.
1: ഇറ്റ് ഈസ് ഗോഡ് ഹു റിസൈഡ്സ് ആൻഡ് റിജോയ്സസ് ഇൻ ഓൾ ദ മൗണ്ടൻസ് ആൻഡ് ഹൈലി എലിവേറ്റഡ് പ്ലേസസ് വിത്ത് നോബൽ ഐഡിയാസ് ആൻഡ് ലോഫ്റ്റി ഐഡിയൽസ്.
0: വിപിനേ വിചരദ് ദൈവം. അടവലയന്തു പ്രശാന്തമേന വാതാവരണമുനന്തു ദിവ്യമേനട്വന്റി ഒക്ക വിനുഭൂതലു യന്തു చల్లని గాలిలో ఎందు పిల్లని వాయువునందు విహరించేటువంటి ఈ దైవం.
1: దట్ విచ్ రిసైడ్స్ అండ్ అగైన్ ఎంజాయ్స్ ఇన్ ది ఫారెస్ట్ ఇన్ ఆల్ పీస్ఫుల్ ఎన్వైరన్మెంట్ ఇన్ ఆల్ డివైన్ ప్లేసెస్ ఇన్ ది కూల్ బ్రీజ్ అండ్ ఎవ్రీవేర్ ఇట్ ఈస్ అగైన్ గాడ్
0: గ్రామమునందు మానవ తేజస్సుతో దివ్యమైన ప్రకాశముతో మానవత్వముతో అన్యోన్యతమైనటువంటి యొక్క అనుకూలతతో దివ్యమైనటువంటి వాతావరణము గడిపేటువంటి వాడు దైవమే.
1: ఇట్ ఈస్ గాడ్ హూ ప్రొవైడ్స్ ఎ సేక్రెడ్ అట్మాస్ఫియర్ ఎన్ అట్మాస్ఫియర్ ఫుల్ ఆఫ్ కోఆపరేషన్ అండ్ అండర్స్టాండింగ్ ఇన్ ఎవ్రీ విలేజ్ అండ్ ఇన్ ఆల్ రౌండ్ ద విలేజెస్.
0: పట్టణముల యందు అందచందములతో అనుకూల వాతావరణంతో దివ్యానుభూతులతో మానవులను వికసింపజేసి ప్రకటింపజేసి దివ్యమైనటువంటి యొక్క తత్వాన్ని వెదజల్లేటువంటి వాడు దైవమే.
1: ఇట్ ఈస్ గాడ్ అగైన్ హూ మేక్స్ ఆల్ ద బ్యూటీ ది చార్మ్ అండ్ ఆల్ ద ఫెసిలిటీస్ ఆల్ ద స్ప్లెండరస్ లస్టర్ విచ్ ఇస్ అవైలబుల్ ఇన్ ద సిటీస్ అండ్ మేక్స్ పీపుల్ ఎంజాయ్ full of bliss, full of again lofty ideals and pleasures.
0: Karnataka desamanandu mallamma aneetunte aame chakkaga daivanni divya swaroopamainatunte sarvantayame tattvanni prakatimpa chesindi.
1: Mallamma in the land of Karnataka declared and showed God in various ways of

0: కొలనుకు తామర పుష్పమే శృంగారం. ఇట్ ఈస్ ది లోటస్ విచ్ లెండ్స్ గ్లామర్ అండ్ బ్యూటీ టు ద పాండ్.
1: గ్రామమునకు గృహములే శృంగారము.
0: ఇట్ ఇస్ ది హౌసెస్ విచ్ లెండ్ స్ప్లెండర్ అండ్ బ్యూటీ టు ద విలేజ్.
1: సముద్రముకు తెరలే శృంగారము, తరంగములే శృంగారము.
0: ఇట్ ఇస్ ది వేవ్స్ విచ్ మేక్ ది ఓషన్ లుక్ బ్యూటిఫుల్.
1: ఆకాశమునకు చంద్రుడే శృంగారము.
0: ఇట్ ఇస్ ది మూన్ విచ్ లెండ్స్ బ్యూటీ టు ద ఎంటైర్ స్కై.
1: సర్వత్రా సౌందర్యవంతమైనటువంటి యొక్క శృంగారమే దైవ స్వరూపము.
0: ఇట్ ఈస్ ది స్ప్లెండరస్ బ్యూటీ ఆఫ్ గాడ్ విచ్ షైన్స్ ఎవ్రీవేర్.
1: కనుకనే ఉపనిషత్తులు సత్యం, శివం, సుందరం అని వర్ణిస్తూ వచ్చాయి.
0: దట్ ఈస్ వై ఉపనిషత్స్ హావ్ డిక్లర్డ్ ట్రూత్, ఆస్పిషియస్నెస్ అండ్ బ్యూటీ ఆర్ ద ఆస్పెక్ట్స్ ఆఫ్ గాడ్.
1: మానవునకు మానవత్వమే శృంగారం.
0: ఫర్ హ్యూమన్ బీయింగ్స్ హ్యూమన్ నేచర్ ఇట్సెల్ఫ్ ఈజ్ బ్యూటీ.
1: మానవ సమాజములో ప్రధానముగా ఉండవలసినటువంటిది మానవత్వం.
0: వాట్ షుడ్ రిమైన్ ఇన్ ది హ్యూమన్ సొసైటీ ఈజ్ దట్ హ్యూమన్ నేచర్.
1: ఎన్ని విద్యలు నేర్చినా, ఎంతటి వైజ్ఞానికుడైనా, ఎంతటి పదవులు నేరినా, దానితో పాటు మానవత్వాన్ని కూడాను అభివృద్ధి గావించుకోవాలి.
0: వాట్ ఎవర్ ఎడ్యుకేషన్ వన్ మైట్ హావ్ అక్వైర్డ్, వాట్ ఎవర్ సైంటిఫిక్ నాలెడ్జ్ వన్ మైట్ హావ్ అక్వైర్డ్, వాట్ ఎవర్ పవర్ అండ్ పొజిషన్ వన్ మే ఆక్యుపై, వన్ వుడ్ ఆల్సో హ్యావ్ దట్ హ్యూమన్ క్వాలిటీస్ అండ్ హ్యూమన్ నేచర్ ఇన్ హిమ్.
1: మానవత్వమును ఎంతెంత అభివృద్ధి గావించుకుందుమో సమాజము, రాజ్యము, దేశము కూడాను అంతంత అభివృద్ధి అవుతుంది.
0: The society, the community, nation, all of them will develop only when the humanity develops the human nature and those qualities which make a human
1: manavatme kolipoyina samajam yokka gauravam kodanu kolipothundi.
0: If that human nature itself is lost, the society loses its own
1: samajam pai aadharapadinatundi desham kodanu tana gauravanni kolipothundi.
0: The nation also will lose its own reputation and honor.
1: కనుక మానవ జాతి యొక్క గౌరవము నీతి నిజాయితీలపై కూడినటువంటి మానవత్వాన్ని ఆధారపడి ఉంటుండాలి.
0: ద ఆనర్ అండ్ ది రెప్యుటేషన్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ రెస్ట్ ఆన్ ద మొరాలిటీ.
1: ఈనాడు విద్యార్థులు పోషించుకునవలసినటువంటిది మానవత్వమే.
0: వాట్ ది స్టూడెంట్స్ హ్యావ్ టు ఫాస్టర్ టుడే ఈజ్ దట్ హ్యూమన్ నేచర్.
1: ఈ మానవత్వం అన్నది ఒక ఆధ్యాత్మిక వాతావరణం నందు మాత్రమే అభివృద్ధి కాగలదు.
0: దిస్ హ్యూమన్ నేచర్ అండ్ హ్యూమన్ క్వాలిటీస్ కెన్ డెవలప్ ఓన్లీ ఇన్ అన్ ఎన్వైరన్మెంట్ ఆఫ్ స్పిరిచువాలిటీ.
1: అన్య వాతావరణంలందు ఈ మానవత్వం అభివృద్ధి అవుటకు అవకాశం లేదు.
0: ఇన్ అదర్ ఎన్వైరన్మెంట్స్ ఇట్ విల్ నాట్ బి ఏబుల్ టు గ్రో అండ్ ఫాస్టర్ అండ్ డెవలప్.
1: విత్తనము మట్టిలో నాటి నీరు పోసినప్పుడే అది మొక్కై వృక్షమై ఫలములు అందిస్తుంది.
0: ఓన్లీ వెన్ యూ సో ద సీడ్ ఇన్ ఆర్త్ it becomes as it sprouts and becomes a tree, gives fruits and flowers.
1: Attu kaaka beejamunu oka tinnu lo petti neeru poste idi krulli pothundi.
0: On the other hand, if you put a seed inside a tin and pour water, it becomes rotten and gets spoiled.
1: Kaaka neeti nijayithulu annatundi manavata hrudayamulandu maatrame abhivruddhi avutaku avakasam unnadi.
0: In the same way, morality and integrity can grow and develop in human hearts.
1: Manava samajamulo manam abhivruddhi gavinchukovalsinatundi manavattame.
0: It is this human quality which has to be developed in human society.
1: Itti manavattvaniki attu kaaka beejamunu oka tinnu lo petti neeru poste idi krulli pothundi.
0: On the other hand, if you put a seed inside a tin and pour water,

0: which has to be developed in human society.
1: Itti manavatvaniki sadgunamulaku aadharamu moolamu neeti.
0: It is the morality which is the basis for developing all the virtues which you call human qualities.
1: Neeti anaga nadata yokka paripurnataye neeti.
0: It is the fullness and perfection of human behavior which is morality.
1: Tinita aneetvanti samskruta padamu nundi aavirbhavinchinatvanti di neeti.
0: The word neeti, morality, has taken its origin from the root word niti from Sanskrit.
1: Bhoga bhagyamulu kani siri sampadalu kani neeti bainane aadharapadi untunnavi.
0: Whatever pleasures, enjoyments and comforts which man enjoys, they are essentially based upon
1: neeti,
0: morality.
1: Manavuni unnata sthayiki gonipoyetuvantidi.
0: It is the morality alone which can take man to the highest place.
1: Manchi nadatato koodinatvantide neeti.
0: Morality is associated with good behavior.
1: Ee vidhamainatvanti nadatanu gurinchiye manavattamu anadi kaalamu nundi prabodhistu vastunnadi.
0: It is from right from ancient days, the fact that morality is very important has been taught to humanity.
1: Prachina kaalamu nundi అన్ని దేశములకు ఆధ్యాత్మిక సంపత్తితో నీతి నిజాయితీలను బోధించినటువంటి దేశము భారతదేశము.
0: ఇట్ ఈస్ భారత్ విచ్ హాస్ గివన్ లెసన్స్ ఇన్ మొరాలిటీ అండ్ ఇన్ స్పిరిచువాలిటీ టు ఆల్ ద కంట్రీస్ ఆఫ్ ద వరల్డ్ రైట్ ఫ్రమ్ ఏన్షియంట్ డేస్.
1: నీతి నిజాయితీలే భగవంతుని సత్య నిలయాలు.
0: ఇట్ ఈస్ ది మొరాలిటీ అండ్ ఇంటిగ్రిటీ విచ్ ఆర్ ద టెంపుల్స్ ఆఫ్ గాడ్ వేర్ గాడ్ డ్వెల్స్.
1: కనుక నీతియే లేకుండినా మానవ జాతియే కోల్పోతుంది.
0: ఇఫ్ దేర్ ఇస్ నో మొరాలిటీ ద హ్యుమానిటీ విల్ కమ్ టు రూయిన్.
1: ఈనాడు దేశమునకు అవసరమైనది ఈ నీతియే.
0: వాట్ ది కంట్రీ నీడ్స్ టుడే ఈజ్ దిస్ మొరాలిటీ.
1: ఈ నీతి అన్నటువంటిది అన్ని సమయమందు సర్వత్రా కూడాను అత్యవసరంగా పాటించవలసినటువంటిది.
0: మొరాలిటీ ఈజ్ సచ్ విచ్ హ్యాస్ టు బి ప్రాక్టీస్డ్ బై ఎవ్రీవన్ అండ్ ఆల్ సర్కమ్స్టాన్సెస్ అట్ ఆల్ టైమ్స్ అండ్ ఇన్ ఆల్ ప్లేసెస్.
1: మార్షల్ పోప్ అనేటువంటి వాడు ఈ నీతిని గురించి యుద్ధ సమయమునందు కూడాను ప్రాణాపాయ సమయమునందు కూడాను ఎట్టి కఠినమైనటువంటి స్థితి అనేది కూడాను తమ నీతిని మాత్రం విసర్జించకూడదని బోధించాడు.
0: That under any circumstances, whether it is in the battlefield, even at the cost of losing one's own life, one has to observe morality.
1: Victoria Rani paripalana samayam nandu,
0: in the reign of Queen Victoria,
1: ataniki pradhana mantri ainatvanti William Gladstone ainatvanti vadu neeti nijayitilanu lakshyam nandu unchukoni sarvakalamu endukudunu dani poshinchutu vacheatvanti vadu.
0: The Prime Minister at that time always fostered this morality and integrity and saw to it that everyone practiced it.
1: Kanukane Victoria Rani kante kudanu pradhanamantrini prajalu anta gauravinchetunti varu.
0: The citizens of those days used to respect the Prime Minister much more than even Queen Victoria herself because of that.
1: Prajalante itaniki chala preeti.
0: He had a lot of love for the citizens.
1: William Gladstone praja paripalana yandu prajalaku viruddhamainatunti yokka samayame asannamainappudu Victoria Rani kudanu chakkani kathinanga kudanu bodhinchi prajala yokka yogakshemanni neeti nijayitinu poshinchetunti vidhananni chakkaga velibuchetunti vadu.
0: He was such a person who would not hesitate to tell even Queen Victoria the need for observing the morality and integrity in order that the rule will be good.
1: Ee neeti indri nigraham chetane manaku alavadutundi.
0: This morality can be obtained only by sense control.
1: Evarini varu shasinchukotaginatunte shakti kaliginatunte vare itarunu shasinchadaniki adhikari avutadu.
0: Only that person who has got self control can exercise control over others.
1: Tananu tane shashinchukolene.

0: యొక్క బలహీనుడు ఇతరులు ఏది రీతిగా శాసించగలడు?
1: ఎ వీక్ పర్సన్ హూ కెనాట్ కంట్రోల్ హిమ్సెల్ఫ్, హౌ కెన్ హీ కంట్రోల్ ఆర్ రూల్ ఓవర్ అదర్స్?
0: కనుక మొట్టమొదట మానవుడు తనను తాను శాసించుకున్నటకు తగిన కృషి చెయ్యాలి.
1: దేర్ ఫోర్ మ్యాన్ ఇన్ ద వెరీ ఫస్ట్ ప్లేస్ హ్యాస్ టు మేక్ ఎఫర్ట్స్ టు ఎక్సర్సైజ్ సెల్ఫ్ కంట్రోల్.
0: తన మాట, తన ప్రవర్తన రెండింటినీ ఏకం గావించేటువంటి యొక్క జీవితం గడపాలి.
1: హీస్ లైఫ్ మస్ట్ బి సచ్ దట్ హిజ్ వర్డ్ అండ్ హిజ్ యాక్షన్ ఆర్ ద సేమ్.
0: ఈ విధంగా మాట క్రియ ఏకమైనప్పుడే తాను మహత్తరమైనటువంటి యొక్క విభూతులను అనుభవించగలడు.
1: ఏ పర్సన్ వుడ్ ఎంజాయ్ ఎక్స్ట్రాడినరీ పవర్స్ ఇఫ్ దెర్ ఇస్ యూనిటీ ఆఫ్ వర్డ్ అండ్ యాక్షన్.
0: మాట చెప్పినట్టు

0: If man does not conduct himself according to his own word, if man conducts himself the way that he talks according to his own word, he is not a man alone. He is extremely great man. On the other hand, if he does not conduct himself according to his word, he is worse than an animal, let alone man.
1: ఈనాటి మానవ సమాజములో మాటకు క్రియకు సంబంధము లేదు.
0: ఇన్ టుడేస్ హ్యూమన్ సొసైటీ దేర్ ఇస్ నో రిలేషన్షిప్ వాట్స్ ఎవర్ బిట్వీన్ వన్స్ వర్డ్.
1: మాట క్రియతో కూడినటువంటిదే సత్యము.
0: ఇట్ ఈస్ ది ట్రూత్ విచ్ లెండ్స్ లైఫ్ ఫర్ ద వర్డ్.
1: మనసు మాట క్రియతో కూడినటువంటిదే వృత్తము.
0: వృత్తము ఈజ్ ద వన్ విచ్ ఇస్ అసోసియేటెడ్ విత్ the thought, word and deed.
1: Kanuka vidyarthulu desham yokka abhimananni, desham yokka avunnatyanni, desham yokka kalyananni manasanandunchukoni pravartanalu yendu aadarshavantamaina jeevithanni andinchali.
0: The students must have love of the nation, must always think the greatness of the nation, must always aspire the welfare of the nation and conduct
1: vidyarthulaku hindi nigraham ante emito valaku teliyadu.
0: Today students do not know what sense control means.
1: Samyamamu ani deeniki peru.
0: The word used for this is samyama.
1: Ee samyamam anetundi manaviniki maatrame idi chendinatundi.
0: Only man has the right for this samyama.
1: Indriyamunu anusarinchi స్వేచ్ఛాధికారం జరపటం చేత మానవుడు చాలా తన దివ్యత్వాన్ని కోల్పోతున్నాడు.
0: మ్యాన్ హెస్ లాస్ట్ హిస్ డివైన్ నేచర్ యాజ్ హీ సింప్లీ ఫాలోస్ హిస్ సెన్సెస్ అండ్ బిహేవ్స్ హిమ్సెల్ఫ్ ఇన్ ఎ లైసెన్షియస్ వే.
1: కనుకనే ఇట్టి ఇంద్రియ నిగ్రహమును సాధించినటువంటి వారికి సంస్కృతం నందు దమము అని పేరు.
0: దోస్ పీపుల్ హూ హ్యావ్ ఎక్సర్సైజ్ దిస్ సెన్స్ కంట్రోల్ ఆర్ సెట్ టు హ్యావ్ దమము.
1: ఈ దమమును సాధించినటువంటి వాడే ధాంతుడు.
0: దట్ పర్సన్ హూ హ్యాస్ అచీవ్డ్ దిస్ దమము ఈజ్ డిస్క్రైబ్డ్ యాజ్ ధాంతుడు.
1: ఈనాడు లోకానికి ధాంతులు కావాలి కానీ వేదాంతులు కానక్కర్లేదు.
0: టుడేస్ నీడ్ ఈజ్ టు హ్యావ్ మోర్ ఆఫ్ ధాంతుడు రాదర్ దాన్.
1: ఈనాటి వేదాంతములన్నీ కూడా కేవలము మాటలతో మాత్రమే జరిగిపోతున్నది.
0: టుడే ది ఫిలాసఫీ ఈజ్ ఓన్లీ టాక్డ్ అబౌట్.
1: వాచాలత్వం అధికమైపోతుండాలి.
0: ఇట్ ఈస్ బికమింగ్ మియర్ ఎక్సర్సైజ్ ఇన్ టాకింగ్.
1: ఆడంబరములు అధికమైపోతున్నాయి.
0: ఆస్టెంటేషన్ అండ్ షో ఆర్ గ్రోయింగ్.
1: ఆచారములు సన్నగిలుతున్నాయి.
0: ప్రాక్టీస్ ఇస్ డిక్లైనింగ్.
1: కనుకనే ఆనందం శూన్యమవుతుండాలి.
0: దట్ ఈస్ వై జాయ్ అండ్ బ్లిస్ ఆర్ ఆల్సో డిక్లైనింగ్.
1: కనుక ప్రతి విద్యార్థి కూడాను దాంతుడు కావాలి.
0: ఎవ్రీ స్టూడెంట్ షుడ్ ఆస్పైర్ టు బికమ్ దాంతుడు.
1: ఈనాటి విద్యార్థి
0: టుడేస్ స్టూడెంట్
1: చదువు సంధ్యలకు పూర్వమే
0: బిఫోర్ హీ కంప్లీట్
1: ఆడంబరము అహంకారము
0: హీ డెవలప్స్ షో అండ్ ఈగో.
1: దేహమంతా నకసిక పర్యంతం కూడా వ్యాపించి
0: దిస్ కైండ్ ఆఫ్ ఫీలింగ్స్ ఆర్ దేర్ ఇన్ హిమ్ ఫిల్డ్ ఫ్రమ్ హెడ్ టు ఫుట్.
1: వీర విహారం జరుపుతున్నది.
0: అండ్ దే ఆర్ డూయింగ్ ఎన్ ఎక్సెసివ్ డాన్స్ ఇన్ దేర్.
1: విద్యార్థులకు వినేవన్నటువంటిది ఏమాత్రము తెలియదు.
0: టుడే స్టూడెంట్స్ డూ నాట్ నో వాట్
1: పెద్దలతో ఏ విధంగా సంభాషించాలి, పెద్దల ముందు ఏ విధంగా విజయాన్ని ప్రకటించాలి, ఏ విధంగా ప్రవర్తించాలి అనేటువంటి విషయం కూడా ఈనాటి విద్యార్థులకు తెలియదు.
0: టుడే స్టూడెంట్స్ డూ నాట్ నో హౌ దే షుడ్ కండక్ట్ దెమ్సెల్వ్స్ బిఫోర్ ఎల్డర్స్, ఇన్ వాట్ వే షుడ్ దే ఎక్స్ప్రెస్ దర్ హ్యూమిలిటీ అండ్ ఒబీడియన్స్.
1: కానీ చెప్పేటువంటి పెద్దలు కూడా తక్కువ.
0: అన్ఫార్చునేట్లీ ఎల్డర్స్ హూ కెన్ టెల్ దెమ్ ఆల్సో ఆర్ వెరీ మచ్ లెస్.
1: ఇది విద్యార్థుల దోషము కాదు.
0: It is not the mistake of the students.
1: తల్లిదండ్రులు గురువులు దీనికి తగినటువంటి యొక్క ఉత్సాహ ప్రోత్సాహాలను అందించలేకపోవటం చేతనే విద్యార్థుల యొక్క పరిస్థితి ఈ విధంగా దిగజారిపోతున్నది.
0: The condition of the students in these areas is declining because there are no parents and teachers who tell them what they should do in the proper way.
1: కనుక విద్యార్థులు తమ యొక్క ప్రవర్తనను సరి అయినటువంటి స్థితి అని ఉంచుకొని తమ ఇంద్రియాలను నిగ్రహించుకొని తద్వారా సమాజం లోపల ప్రశాంతిని పోషించాలి.
0: స్టూడెంట్స్ షుడ్ హ్యావ్ గుడ్ బిహేవియర్, ఎక్సర్సైజ్ సెన్స్ కంట్రోల్, మేక్ పీస్ అండ్ సెక్యూరిటీ ఎస్టాబ్లిష్ ఇన్ ది సొసైటీ.
1: ఈనాటి పిల్లలకు చిల్లర అల్లర మాటలే చాలా అభిరుచి.
0: టుడేస్ చిల్డ్రన్ లైక్ లూజ్ టాక్ అండ్ పెటీ టాక్.
1: ఇదే వారికి మోజు పోజు.
0: దే ఇమెన్స్లీ లైక్ ఇట్ అండ్ దే కన్సిడర్ దిస్ ఆస్ ద ఫ్యాషన్.
1: మంచి మాటలు ఏమాత్రము వారికి గిట్టదు.
0: దే డోంట్ లైక్ గుడ్ వర్డ్స్ అట్ ఆల్.
1: ఆధ్యాత్మికమంటే హాస్యాస్పదంగా భావిస్తారు.
0: దే కన్సిడర్ స్పిరిచువాలిటీ యాజ్ సంథింగ్ ఫనీ.
1: ఈ విధమైనటువంటి యొక్క వాతావరణము దినదినానికి విద్యార్థులు యందు అభివృద్ధి కావటం చేతనే విద్యా విధానం అనేటువంటిది కూడా వారు గుర్తించుకోలేకపోతున్నారు.
0: దే హావ్ నాట్ బీన్ ఏబుల్ టు రికగ్నైజ్ ది ప్రాపర్ సెన్స్ అండ్ ది ఫిలాసఫీ ఆఫ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ బికాస్ గ్రాడ్యువల్లీ అండ్ డే ఆఫ్టర్ డే దే ఆర్ డెవలపింగ్ దీస్ ఫీలింగ్స్ ఇన్ దెమ్.
1: మనకు విద్యార్థులు కేవలం ఉద్యోగాల నిమిత్తమని ధనార్జన నిమిత్తమని ఈ దుర్భావాన్ని దూరం గావించుకోవాలి.
0: స్టూడెంట్ షుడ్ నాట్ కన్సిడర్ ఎడ్యుకేషన్ ఫార్ గెటింగ్ ఎ జాబ్ అండ్ ఎర్నింగ్ మనీ.
1: కేవలం విద్య జీవిత పరమావధి నిమిత్తం అనేటువంటి సత్యాన్ని మరవకూడదు.
0: యు షుడ్ నాట్ ఫర్గెట్ ది ట్రూత్ దట్ ఎడ్యుకేషన్ ఇస్ మెంట్ ఫార్ అచీవింగ్ ది గోల్ ఆఫ్ లైఫ్.
1: జీవనోపాధి నిమిత్తం ఉద్యోగం ఆచరించవలసింది.
0: జాబ్స్ నాట్ బి టేకన్ అప్ ఫర్ ఈకింగ్ అవుట్ ఎ లైవ్లీహుడ్.
1: కానీ ఆ ఉద్యోగమునందు కూడాను నీతి నిజాయితీ నుండి విడుచుకుండా మనము ఆ ఉద్యోగాన్ని పోషించాలి, ఆదర్శంగా నిరూపించాలి.
0: వైల్ డిశ్చార్జింగ్ అవర్ డ్యూటీస్ ఇన్ డిఫరెంట్ ప్రొఫెషన్స్ వీ హావ్ టు అబ్జర్వ్ మొరాలిటీ అండ్ ఇంటిగ్రిటీ అండ్ షుడ్ నాట్ గివ్ అప్ దోస్ థింగ్స్ అట్ ఎనీ కాస్ట్.
1: లోకాన్ని మోసం చేయడానికి, లంచాలు కొట్టడానికి, అన్యాయం అక్రమ అనాచార అసత్యంలో ప్రవర్తించడానికి మనం చదివినట్టుగా గుర్తింపబడుతుండాలి.
0: ఇట్ అపియర్స్ టుడేస్ ఎడ్యుకేషన్ ఈజ్ అండర్టేకన్ ఇన్ ఆర్డర్ టు ప్రాక్టీస్ డిసీట్ in order to act
1: mana chaduvulu deeni nimittam kaadu yerpadinatundi.
0: Our education is not meant for these things.
1: Vidya gnana nimittam.
0: Education is meant for knowledge and wisdom.
1: Ilanti gnana poshana lekunda kevalam dhana poshana maatrame mana pradhana lakshyam nandunchukotam chetane vidya viluvalu kramakramena kudanu shunyamaipothundadi.
0: Education is declining because people consider earning money as the goal and not earning wisdom.
1: Dhanamu kaani vidya kaani cheddadi kaadu.
0: Neither education nor money by themselves
1: mana viniyoginchukuneetundi vidhanam lopala dani yokka gaurava maryadalu nilchi untayi.
0: But it depends as to how we make use of this education and wealth.
1: Vidyarthulara manam enta gaalini pilchukuntunnamo anta gaalini viduvaka tappadu. Viduvukundina mana yokka ooparithittulu debba tintayi.
0: Dear students, whatever air we take in while breathing, we have to breathe out also. The entire air will have to be left out. Otherwise, there will be trouble inside.
1: Kanuka dhanamulu sampadinchavalsindi, vidyanu nerchavalsindi.
0: There is need for earning money and learning education.
1: Kani ee dhanamunu vidyanu tirigi viniyogaparchavali.
0: But there is a need for utilizing whatever money you have earned and education
1: also. Sammargamulo deni pravesha pettali.
0: You have to use it for the good of the society.
1: Idi kevalamu ee vidhamaina vitti bhavamu vidyarthula hrudayallo ee maatramu kalinchatam ledu.
0: But one cannot come across such sacred feelings in the hearts of students today.
1: Chadivina chadivunu samajamulo pravesha petti tadwara samajam yokka prajalaku sariyainatunti yokka aanandanni anukoolatanu మనం అందించాలి.
0: వాట్ ఎవర్ ఎడ్యుకేషన్ యూ హావ్ అక్వైర్డ్ యు షుడ్ యూజ్ ఫర్ ది వెల్ఫేర్ ఆఫ్ ది సొసైటీ అండ్ ఫర్ దేర్ ఓన్ గ్రోత్ డెవలప్మెంట్ అండ్ హ్యాపీనెస్.
1: ధనమును కూడాను సమాజంలో సరైన స్థితిలో సద్వినియోగపరచాలి.
0: మనీ ఆల్సో షుడ్ బి ఎంప్లాయ్డ్ ఫర్ ద గుడ్ ఆఫ్ ది సొసైటీ ఫర్ ఇట్స్ వెల్ఫేర్.
1: ఆ విధంగా సమాజంలో సద్వినియోగపరచకుండా ఇది కేవలం మట్టితో సమానమే.
0: ఇఫ్ మనీ ఈజ్ నాట్ యూజ్డ్ ఫర్ ది గుడ్ ఆఫ్ ది సొసైటీ ఇట్ ఈస్ యాజ్ యూజ్లెస్.
1: ఏ సమాజం నుంచి మనము ఆర్జించామో ఆ సమాజమునకు తిరిగి మనము అర్పితం గావించాలి. అది నిజమైన సేవ.
0: ఫ్రమ్ విచ్ ఎవర్ సొసైటీ యూ హావ్ ఎర్న్ మనీ యూ షుడ్ యూజ్ ది సేమ్ మనీ ఫర్ ది గుడ్ ఆఫ్ ది సేమ్ సొసైటీ. దట్ ఈస్ రియల్ సర్వీస్.
1: కనుక విద్యార్థులు ఎందుకు ఈ త్యాగభావం అనేటువంటిది ఎక్కడా కనిపించటం లేదు.
0: ఇట్ ఈస్ నాట్ ఒబ్టైన్ టు సీ సచ్ కైండ్ ఆఫ్ సాక్రిఫైస్.
1: ప్రోగు చేసుకోవటం
0: అక్వైరింగ్ అక్యుములేటింగ్ అండ్ అక్వైరింగ్ దిస్ ఇస్.
1: కానీ వీరి జీవితంలో ఇదే వన్ వే ట్రాఫిక్ గా మాదిరి వివేచన చేస్తుంటున్నాం. తీసుకున్నటువంటి దాన్ని తిరిగి వినియోగించాలి, తిరిగి అందించాలి.
0: దిస్ కైండ్ ఆఫ్ అక్వైరింగ్ బికమ్స్ వన్ వే ట్రాఫిక్. దెర్ ఇస్ నీడ్ ఫార్ యూటిలైజింగ్ వాట్ యూ హావ్ అక్వైర్డ్ ఫర్ ది గుడ్ ఆఫ్ ది సొసైటీ.
1: అప్పుడే మన జీవితంలో మున్ముందు ఉన్నత స్థాయికి మనం చేరగలం.
0: దెన్ ఓన్లీ వీ వుడ్ బి ఏబుల్ టు రీచ్ ఎలివేటెడ్ స్టేట్స్ ఇన్ అవర్ ఓన్ లైఫ్.
1: చాలా మంది విద్యార్థులకు ఈత తెలియను.
0: మెని స్టూడెంట్స్ మే నాట్ బి నోయింగ్ దిస్ ట్రూత్.
1: జలమును మనం వెనుకకు నూకుతూ పోవటం చేతంటే మన దేహం ముందుకు కొనసాగిపోతుంది.
0: ఇఫ్ యు ఆర్ స్విమ్మింగ్ యూ హ్యావ్ టు రిమూవ్ ది వాటర్ బ్యాక్ సో దట్ యువర్ బాడీ విల్ మూవ్ ఫార్వర్డ్.
1: జలమునే మనం వెనుకకు తోయకుండా మన దేహం ముందుకు కదలలేదు.
0: యువర్ బాడీ విల్ నాట్ బి ఏబుల్ టు గో ఫార్వర్డ్ ఇఫ్ యు కెనాట్ పుష్ ది వాటర్.
1: వెనుకకు త్రొస్తూ పోవాలి. ఫాస్ట్ ఈజ్ ఫాస్ట్.
0: యు షుడ్ గో ఆన్ పుషింగ్ ది వాటర్ బ్యాక్వర్డ్స్. ఫాస్ట్ ఈజ్ ఫాస్ట్.
1: ఆ విధమైనటువంటి దానిని మనం చేసుకుంటూ పోవటం చేతనే మనం ఎంతైనా జీవితమును ఉన్నత స్థాయికి తెప్పించుకోవచ్చును.
0: ఓన్లీ వెన్ వీ డూ ఆన్ దీస్ లైన్స్ వీ విల్ బి ఏబుల్ టు రీచ్ ఎలివేటెడ్ స్టేట్స్ ఇన్ లైఫ్.
1: ఈనాడు మనం చేయవలసిన పిటి త్యాగము కేవలం ధనమును మాత్రమే కాదు.
0: వాట్ యు హావ్ టు సాక్రిఫైస్ టుడే ఈజ్ నాట్ సాక్రిఫైస్ ఆఫ్ మనీ అలోన్.
1: మనం దుర్గుణములు కూడా త్యాగం చేయాలి.
0: వీ హావ్ టు సాక్రిఫైస్ బ్యాడ్ క్వాలిటీస్.
1: త్యాగం అంటే ఏమిటి?
0: వాట్ డు యూ మీన్ బై సాక్రిఫైస్?
1: మన దుర్గుణాలను త్యాగం చేయటమే నిజమైన త్యాగము.
0: రియల్ సాక్రిఫైస్ ఈజ్ సాక్రిఫైసింగ్ అండ్ రినౌన్సింగ్.
1: అంతేకాని ఆస్తి ఆది వీడి అడవి కేకుట కాదు.
0: ఇట్ ఈస్ నాట్ లీవింగ్ ది ఫ్యామిలీ అండ్ వైఫ్ అండ్ గోయింగ్ టు ఫారెస్ట్.
1: భావమందు దుష్ట భావము వీడుటే త్యాగమగును అదే యోగమగును.
0: గివింగ్ అప్ బ్యాడ్ ఐడియాస్ అండ్ బ్యాడ్ ఫీలింగ్స్ ఇన్ వన్స్ థింకింగ్ అండ్ ఫీలింగ్ దాట్ ఈస్ రియల్ సాక్రిఫైస్. రియల్ రినౌన్సియేషన్ అండ్ యోగ
1: వీడటం అంత గొప్ప త్యాగమేమి కాదు.
0: గివింగ్ అప్ ఫ్యామిలీ ఈజ్ నాట్ ఎ బిగ్ థింగ్ అట్ ఆల్.
1: ధనధాన్యములను విసర్జించటము గొప్ప త్యాగమేమి కాదు.
0: ఇట్ ఈస్ నాట్ ఎ గ్రేట్ సాక్రిఫైస్ ఈవెన్ గివింగ్ అప్ మనీ.
1: మనసు పట్టి ఇవన్నీ సులభంగా మనం త్యాగం చేయవచ్చు.
0: ఇట్ ఈస్ పర్హాప్స్ వెరీ ఈజీ టు సాక్రిఫైస్ దీస్ థింగ్స్.
1: కానీ మనలో దుర్గుణాలను వదలటమే నిజమైన త్యాగం.
0: గివింగ్ అప్ బ్యాడ్ క్వాలిటీస్ ఇన్ అస్ ఈజ్ ఎ రియల్ రినౌన్సియేషన్ ఆర్ సాక్రిఫైస్.
1: అప్పుడే మన యొక్క మానవత్వం పరిపూర్ణమైన మానవత్వంగా రూపొందుతుంది.
0: దెన్ ఓన్లీ దాట్ హ్యూమానిటీ ఇన్ అస్ బ్లాజమ్స్ ఫోర్త్ అండ్ బికమ్స్ పర్ఫెక్ట్.
1: విద్యార్థులారా, మానవుడు మానవుడుగా జీవించడానికైనా ప్రయత్నించడం చాలా గొప్ప పని.
0: డియర్ స్టూడెంట్స్, మ్యాన్ హ్యాస్ టు లివ్ అట్లీస్ట్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్.
1: మానవత్వాన్ని మనం పశుత్వంగా అనుభవించటము ఇది మానవత్వానికి కళంకం.
0: ఇట్ డజంట్ బిఫిట్ హ్యూమన్ బీయింగ్స్ టు కండక్ట్ దెమ్సెల్వ్స్ యాజ్ ఎనిమల్స్.
1: కామక్రోధ లోభ మోహ మద్వాత్సల్యమైనటువంటివి ఈ అరిషడ్ వర్గముల లోపల మానవుణ్ణి కేవలం హతమార్చి వేస్తున్నది.
0: దీస్ సిక్స్ ఎనిమీస్ ఆఫ్ మ్యాన్ లైక్ డిజైర్, యాంగర్ ఎట్సెట్రా ఆర్ డిస్ట్రాయింగ్ ది హ్యూమన్ క్వాలిటీ ఇన్ హిమ్.
1: చంద్రమా మనసో జాత చక్షో సూర్యో అజాయతాని. చంద్రునికు 16 కళలు.
0: మూన్ హ్యాస్ 16 ఆస్పెక్ట్స్.
1: ఈ 16 కళలు పూర్ణమైనటువంటి స్థితిని పొందినప్పుడే అదే పరిపూర్ణ స్థితిని పొంది తనలో ఎట్టి మచ్చలు లేకుండా ప్రశాంతమైన ప్రకాంతిని లోకానికి అందిస్తుంది.
0: ఓన్లీ వెన్ దీస్ 16 ఆస్పెక్ట్స్ ఆఫ్ మూన్ డెవలప్ టు దర్ ఫుల్ పర్ఫెక్షన్.
1: చంద్రుడు 16 కళలను పెంచుకుంటే జగత్తుకు చక్కని ఆదర్శం.
0: దెన్ ఓన్లీ మూన్ కెన్ బికమ్ ఎ రియల్ ఐడియల్ అండ్ మోడల్.
1: కానీ మానవుని ఎందు 16 కళలు ఉంటున్నాయి. ఈ 16 కళలను నిర్మూలన చేసినప్పుడే మానవత్వానికి గొప్ప ప్రకాశం.
0: ఇన్ కాంట్రాస్ట్ విత్ దిస్ మ్యాన్ హ్యాస్ టు డిస్ట్రాయ్ ది 16 ఆస్పెక్ట్స్ విచ్ హీ హ్యాస్ ఇన్ ఆర్డర్ టు డెవలప్ హింసెల్ఫ్ ఇంటు గాడ్.
1: ఏమిటి ఈ 16 కళలు?
0: వాట్ ఆర్ దీస్ 16 ఆస్పెక్ట్స్?
1: అర్హత్ వర్గములు 6.
0: 6 ఎనిమీస్ ఆఫ్ మ్యాన్.
1: మదములు 8 అష్టమదములు అని.
0: దేర్ ఆర్ 8 టైప్స్ ఆఫ్ ప్రైడ్ ఆర్ వ్యానిటీ.
1: రజో తమో గుణములు రెండూ చేరిస్తే 16 గుణములు అవుతాయి.
0: ది క్వాలిటీస్ ఆఫ్ రజస్ అండ్ తమస్ టుగెదర్ బికమ్ 16 ఆస్పెక్ట్స్.
1: ఈ 16 కళలను కూడా మనం నిర్మూలన గావించుకోవాలి.
0: యూ హ్యావ్ టు డిస్ట్రాయ్ అండ్ ఎలిమినేట్ దీస్ 16 ఆస్పెక్ట్స్ ఇన్ మ్యాన్.
1: అన్నింటి యందు కూడా నువ్వు దైవత్వాన్ని దివ్యత్వాన్ని మనం విశ్వసించాలి.
0: వీ షుడ్ ఫర్మ్లీ బిలీవ్ డివినిటీ యాజ్ ఎగ్జిస్టింగ్ ఇన్ ఎవ్రీథింగ్ అండ్
1: అది లేకుండా కేవలము మానవత్వంతోనే మనం జీవించడానికి ప్రయత్నించినప్పుడు ఇది కొంతవరకును మానవత్వాన్ని కూడాను కొంచెం చెరపడానికి ప్రయత్నిస్తుంది.
0: వితౌట్ సచ్ ఫెయిత్ ఆఫ్ డివినిటీ ఇఫ్ మ్యాన్ లివ్స్ ఓన్లీ యాజ్ ఎ మ్యాన్ ఎ టైమ్ విల్ కమ్ వెన్ హీ విల్ ఫాల్ ఇన్ టు ఎన్ ఎనిమీ.
1: మానవుని ఎందున్నటువంటి కర్తృత్వ భోక్తృత్వాన్ని మనము కొంతవరకు తగ్గించుకోవాలి.
0: ద డూయర్షిప్ అండ్ ద ఎంజాయర్షిప్ ఇన్ మ్యాన్ విల్ హావ్ టు బి
1: అన్ని విధములా భగవంతునికి అర్పితం చేసి సర్వం బ్రహ్మమయం అనేటువంటి ఒక స్థితి లోపల సత్కర్మలు మనం ఆచరిస్తూ పోయినప్పుడు సర్వం కూడా నువ్వు భగవంతుడే సహాయపరుస్తాడు.
0: వెన్ వి పర్ఫార్మ్ గుడ్ డీడ్స్ ఆఫరింగ్ ఎవ్రీథింగ్ యాజ్ అన్ ఆఫరింగ్ టు ద లార్డ్ గాడ్ విల్ హెల్ప్ అస్ టు అటైన్ హిమ్.
1: భాగవతంలో మీకు తెలిసినటువంటి విషయమే,
0: యు నో ద ఇన్స్టెన్స్ ఇన్ భాగవతం,
1: భక్తుడైనటువంటి పోతన భాగవతములకు ప్రారంభిస్తూ పలికెడిది భాగవతమట పలికించే విభుండు రామభద్రుండట, పలికెడిది భాగవతమట పలికించెడివాడు రామభద్రుండట, నే పలికిన భవరమగునట పలికెద వేరుండు గాథ పలుకగనేలా. అన్ని భగవంతుడి, పలికించెడివాడు భగవంతుడే, పలికేవాడు భగవంతుడే, వ్రాసేవాడు భగవంతుడే, వ్రాయించేవాడు భగవంతుడే, ఏదో నన్ను నిమిత్త మాత్రంగా తీసుకుని ఈ విధంగా రాయిస్తున్నాడని పోతనామాచ్యుడు ప్రారంభంలోనే భగవంతునికి అర్పితం చేసి తన యొక్క కావ్యాన్ని ప్రారంభించాడు.
0: సుప్రీం పోయట్ డివోటీ పోతన స్టార్టెడ్ రైటింగ్ భాగవత విత్ ఎన్ ఆఫరింగ్ టు ద గాడ్, స్టేటింగ్ దట్ గాడ్ ఈస్ ద వన్ హూ మేక్స్ హిమ్ అట్టర్, హూ మేక్స్ హిమ్ రైట్, who makes him adore, and he is only an instrument.
1: ee vidhamainatundi yokka aadhyatmika bhavam cheta taanu bhagavatamunu vraayatam vallane ikkada ee okka padamunande tattvam ase anetundi yokka divyattam imidi untundadi.
0: As Potana undertook to write with such lofty, noble, sacred ideals about Bhagavatam, this Tattvam Asi was incorporated in that
1: itself. Palikedidi Bhagavatamata palikinchedi vadu. Vadu. Adhe Bhagavantudu.
0: That the one who is making him utter is vadu, that is Bhagavan.
1: Ne palikina. Ne. Itne jivatma.
0: There is that reference to ne, that is I. If I were to utter this,
1: paramatmudu nenu jeevatmudu,
0: the one who makes me utter is God. The
1: one who is uttering tam asi, ee rendintu yokka ekatvame ee bhagavatam annadu.
0: This bhagavata, therefore he just said, there is a tat, that and tvam.
1: Ee bhagavatam nunde manavatvaniki sariyina margamulanu ఇమిడించుకుంటూ వచ్చాడు.
0: హీ ఇన్కార్పొరేటెడ్ ఇన్ భాగవత దోస్ సేక్రెడ్ థింగ్స్ విచ్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్ టు మ్యాన్.
1: మొట్టమొదట భక్తి ఆధారము.
0: ఇన్ ది వెరీ ఫస్ట్ ఇన్స్టెన్స్ డివోషన్ ఈస్ ది వెరీ బేసిస్.
1: భక్తి క్రమక్రమేణా పెరుగుతూ రాగా అది ఏ జ్ఞానస్వరూపాన్ని పొందుతుంది.
0: యాజ్ ఇట్ గ్రోస్ అండ్ మెచ్యూర్స్ ఇట్ బికమ్స్ విజ్డమ్ ఆర్ నాలెడ్జ్.
1: ఈ జ్ఞానం ముదిరిపోయినప్పుడే మనకు వైరాగ్యము ప్రాప్తిస్తుంది.
0: వెన్ దిస్ నాలెడ్జ్ మెచ్యూర్స్ అండ్ ఫ్రక్టిఫైస్ ఇట్ బికమ్స్
1: ఈ వైరాగ్యం అంటే
0: డిటాచ్మెంట్
1: తత్వం అనేటువంటిది మనం అర్థం చేసుకోగలుగుతాం.
0: ఇన్ దట్ స్టేట్ ఆఫ్ డిటాచ్మెంట్ వీ అండర్స్టాండ్ ద తత్వం.
1: ఈ తత్వజ్ఞానాన్ని గుర్తించినటువంటి వ్యక్తియే ముక్తిని పొందగలడు.
0: ద వన్ హూ రికగ్నైజెస్ దిస్ తత్వ జ్ఞాన హీ గెట్స్ లిబరేటెడ్.
1: కనుకనే భాగవతం అనేటువంటి యొక్క పదముల యొక్క శబ్దములందే ఈ ఐదింటి యొక్క రహస్యము ఇమిడి ఉంటున్నది.
0: దిస్ వర్డ్ భాగవతం కన్సిస్ట్ ఆఫ్ ద ఎసెన్స్ ఆఫ్ ఆల్ దీస్ ఫైవ్ థింగ్స్.
1: భాగవతము ఇది ఐదు అక్షరాలు.
0: దేర్ ఆర్ ఫైవ్ లెటర్స్ భాగవతము.
1: ఇవే పంచభూతములు.
0: దిస్ ఆర్ ఫైవ్ ఎలిమెంట్స్.
1: ఇవే పంచేంద్రియములు.
0: దిస్ ఆర్ ఫైవ్ సెన్సెస్.
1: ఇవే పంచకోశములు.
0: దిస్ ఆర్ ఫైవ్ షీట్స్.
1: ఇదే పంచ ప్రాణములు.
0: దిస్ ఆర్ ఫైవ్ లైఫ్స్.
1: ఈ పంచ ప్రాణముల యొక్క సన్నిహితమైన సంబంధ బాంధవ్యమే దివ్యత్వము.
0: డివినిటీ ఈజ్ ద యూనిటీ ఆఫ్ ఆల్ దీస్ ఫైవ్ లైఫ్స్.
1: భా ఇదే భక్తి.
0: భా స్టాండ్స్ ఫర్ భక్తి డివోషన్.
1: గా ఇదే జ్ఞానము.
0: గా స్టాండ్స్ ఫర్ నాలెడ్జ్.
1: వా ఇదే వైరాగ్యము.
0: వా స్టాండ్స్ ఫర్ డిటాచ్మెంట్.
1: తా ఇదే తత్వము.
0: తా స్టాండ్స్ ఫర్ ప్రిన్సిపల్.
1: ము ఇదే ముక్తి. ఇదే భాగవతము అనేటువంటి.
0: ము స్టాండ్స్ ఫర్ లిబరేషన్.
1: భక్తి జ్ఞాన వైరాగ్య తత్వముల యొక్క సమ్మిళిత సంబంధమే ముక్తి.
0: ఇట్ ఈస్ ది కాంబినేషన్ ఆఫ్ డివోషన్ నాలెడ్జ్ డిటాచ్మెంట్ తత్వం ప్రిన్సిపల్ అండ్ దట్ ఇట్ సెల్ఫ్ ఈస్ లిబరేషన్.
1: కనుక ప్రతి మానవునికి కూడాను భక్తి అత్యవసరము, ఇదే పునాది.
0: దేర్ఫోర్ ఎవ్రీ పర్సన్ షుడ్ హ్యావ్ డివోషన్, దట్ ఇస్ ది వెరీ బేసిస్ అండ్ ఫౌండేషన్.
1: విద్యార్థులు కూడాను భవనమునకు జీవిత భవనమునకు పునాది వంటి వారే.
0: స్టూడెంట్ లైఫ్ ఈస్ ది వెరీ ఫౌండేషన్ ఫార్ ది లేటర్ లైఫ్.
1: ఎందుకంటే మీరు బ్రహ్మచారులు.
0: బికాస్ ఇన్ ఎవరీ స్టూడెంట్
1: బ్రహ్మచారి అనేటువంటి యొక్క పునాది పైననే గృహస్థము అనేటువంటి గోడలు కడుతున్నారు.
0: ద ఫ్యామిలీ లైఫ్ ఈజ్ బిల్ట్ యాజ్ ద వాల్ ఆన్ ద ఫౌండేషన్ ఆఫ్ బ్రహ్మచర్య.
1: కనుక ఈ గృహస్థులు అనేటువంటి గోడలపైనే వానప్రస్థం అనేటువంటి రూఫ్.
0: ఆన్ దిస్ వాల్స్ ఆఫ్ గృహస్థ ఆర్ ఫ్యామిలీ మ్యాన్ దిస్ వానప్రస్థ అండ్ ఇట్ ఇస్ లేయింగ్.
1: ఈ వానప్రస్థం అనేటువంటి మూతను వేసిన తర్వాతనే కేవలము జీవితము అనేటువంటి దానిని అందులో మనము జరుపుకుంటూ వస్తున్నాం.
0: వీ కెన్ లివ్ ద లైఫ్ ఇన్ దిస్ హౌస్ వన్ దిర్ ఇస్ దిస్ వానప్రస్థ రూఫ్ ఇస్ లేయింగ్.
1: జీవిత భవనమునకు విద్యార్థులు బ్రహ్మచర్యులు పునాది వంటి వారే.
0: Therefore, for the mansion of life, the vidyarthi
1: punadi bhadramga lekundina bhavanam anta koori potundi.
0: If the foundation is not strong, the mansion can collapse at any time.
1: Vidyarthulu motta mota gunamulanu bhadramainativiga manamu abhruddhi gavinchukovali.
0: Therefore, in this age, students should have good qualities and cultivate them and make them firm and strong.
1: Guname lekundina మన జీవితంలో శాంతియే ఉండదు.
0: యూ విల్ నాట్ హ్యావ్ పీస్ వితౌట్ వర్చ్యూస్ అండ్ గుడ్ క్వాలిటీస్.
1: మనం సమాజంలో పుట్టినాము.
0: వీఆర్ బోర్న్ ఇన్ సొసైటీ.
1: సమాజంలో పెరిగినాము.
0: వీఆర్ గ్రోన్ ఇన్ సొసైటీ.
1: సమాజంలోనే మన జీవితాన్ని గడుపుతున్నాము.
0: వీఆర్ లివింగ్ అవర్ లైఫ్ ఇన్ సొసైటీ.
1: సమాజమే లేకపోతే మన యొక్క జీవితమే లేదు.
0: వీ విల్ నాట్ హ్యావ్ అవర్ ఓన్ లైఫ్ వితౌట్ సొసైటీ.
1: కానీ దురదృష్టవశాత్తు ఈనాటి మానవుడు నేను నా కుటుంబము నేను నా కుటుంబము అనేటువంటి ఒక స్థాయి అందే నిలిచిపోతున్నాడు.
0: టుడే మ్యాన్ అన్ఫార్చునేట్లీ ఈస్ కన్ఫైనింగ్ హిమ్సెల్ఫ్ టు హిమ్సెల్ఫ్ అండ్ హిస్ ఫ్యామిలీ. డజంట్ గో బియాండ్ దట్.
1: సమాజం వరకు తాను ప్రయాణం చేయటం లేదు.
0: హీ డస్ నాట్ గో యాజ్ మచ్ యాజ్ టు సొసైటీ అట్ ఆల్.
1: తాను తన కుటుంబం వరకే ప్రయాణం చేసి అందులో నిలిచిపోతున్నాడు.
0: హిస్ జర్నీ ఈస్ ఫ్రమ్ హిమ్సెల్ఫ్ టు హిస్ ఫ్యామిలీ అండ్ దేర్ ఇట్ ఎండ్స్.
1: సమాజమే లేకపోతే నీ కుటుంబం ఎక్కడ?
0: If there is no society, where does your
1: samajam lekapothe neevu ekkada?
0: If there is no society, where do you
1: samajamlo neevu oka vyaktivi?
0: You are only an individual in the society.
1: Alanti samajanne neevu visarjinchi samajanne neevu lekka cheyakunda kevalam swarthamu saprayojanam nunde jeevitham gadapatam chetane neeku shanti saukhyamulu dooram aipothunnayi.
0: You are not enjoying peace and prosperity because you are giving up such a society.
1: Bhakti prapattulu endukudanu bhaktulu kudanu mottamodu tana palitaluku mukhyamu.
0: Even in devotion and surrender, the devotee considers himself
1: swarthamu swarthamu swartham.
0: Even in devotion, selfishness
1: tadapare daivam yokka pari,
0: and he then only thinks of God.
1: Kanukane manavudu anukunnatundi yokka aanandanni anubhavinchalekapothunnadu anukolekapothunnadu.
0: That is why man has not been able to enjoy the bliss which he is aspiring to have.
1: Neevu ekkada nunchi vachchavu?
0: From where have you come?
1: Ye aadharamto neevu jeevisthunnavu?
0: On what basis are you living?
1: Ye anugrahamto neevu ee okka lokamlo anubhavisthunnavu?
0: How are you enjoying your life? By what grace?
1: Deenini marchipothunnaru manavudu.
0: Man is forgetting this truth.
1: Kanukane bhagavanti yokka tattvanni vismarinchi భౌతికమైన లౌకికమైనటువంటి యొక్క ఈ జగత్తుని ఆశ్రయించినటువంటి యొక్క వారు కౌరవులని చెప్పవచ్చు.
0: దోస్ పీపుల్ హూ టేక్ షెల్టర్ అండ్ బేస్ దర్ ఎంటైర్ లైఫ్ ఆన్ ది వరల్డ్లీ లైఫ్ అండ్ గివ్ అప్ గాడ్ హూ ఇస్ ద వెరీ బేసిస్ దే మే బి డిస్కవర్డ్
1: అస్ కౌరవస్. సంపదలు ఉండినప్పటికీ కట్టకడపటికి ఏమైపోయినది?
0: కౌరవాస్ హ్యాడ్ సో మచ్ ఆఫ్ వెల్త్ అండ్ పవర్, వాట్ హ్యాపెన్ టు దెమ్ అట్ లాస్ట్?
1: సమస్త బంధువులు కూడాను కౌరవులకే సహాయం గావిస్తూ వచ్చారు.
0: All the relatives helped only Kauravas.
1: Mahaveerulu, Dheerulu, Gambheerulainatunti varanta kudanu Kauravulu yende goppa variga nilichipoyaru.
0: Great renowned heroes joined the Kauravas in their fight.
1: Krupacharya, Dronacharya, భీష్మాచార్య ఇలాంటి మహా తెలివితేటలు కలిగినటువంటి వారు కూడాను, దీశక్తి కలిగినటువంటి వారు కూడాను కౌరవుల వైపునే ఉంటున్నారు.
0: పీపుల్ విత్ సో మచ్ ఆఫ్ ఇంటెలిజెన్స్ అండ్ పవర్స్ లైక్ కృప, ద్రోణ అండ్ భీష్మాచార్య, ఆల్ దిస్ వర్ ఆన్ ద సైడ్ ఆఫ్ కౌరవ.
1: భుజ బలము, బుద్ధి బలము, ఆయుధ బలము, ఆనంద బలము ఏమాత్రం కూడా వారికి ప్రయోజనం లేకపోయింది. ఆధారపడినటువంటి వారు పాండవులు.
0: బట్ పాండవాస్ వర్ వన్ హూ బేస్డ్ దెమ్సెల్వ్స్ ఎంటైర్లీ ఆన్ ద గ్రేస్ ఆఫ్ గాడ్ అండ్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద డివినిటీ.
1: కనుకనే ధర్మమును ఆశ్రయించినప్పుడే దైవం మనకు లభ్యమవుతాడనేటువంటిది భగవద్గీత సుస్పష్టంగా చెప్తుండాలి.
0: భగవద్గీత హ్యాస్ ఎక్స్పౌండెడ్ ఎక్స్ట్రీమ్లీ క్లియర్లీ దట్ ఓన్లీ దో పీపుల్ హూ రిసార్ట్ టు ధర్మ విల్ గెట్ ది గ్రేస్ ఆఫ్ గాడ్.
1: ధర్మ క్షత్రియ కురుక్షేత్ర ధర్మంతో ప్రారంభం చేశాడు.
0: భగవద్గీత హ్యాస్ కమెన్స్డ్ విత్ ద వర్డ్ ధర్మ.
1: కానీ కట్టగనపటికి విజయంతో అంత్యం గావించాడు.
0: అండ్ ఇట్ హ్యాస్ క్లోజ్డ్ ఇట్సెల్ఫ్ విత్ విక్టరీ.
1: ధర్మముతో ప్రారంభించి విజయముతో ఆనందాన్ని అనుభవింపచేశాడు అర్జునుకు.
0: అర్జున స్టార్టెడ్ విత్ ధర్మ అండ్ ఎండెడ్ విత్ విక్టరీ.
1: కనుకనే ఏ చిన్న కార్యమునకైనా కూడాను పాండవులు పరమాత్మని ముందుంచుకొని తాము ఆ కార్యంలో ప్రవేశించేటువంటి వారు.
0: పాండవాస్ ఫర్ దోస్ పీపుల్ ఇన్ వాట్ ఎవర్ స్మాల్ వర్క్ ది అండర్టూక్ దే ఫస్ట్ కెప్ట్ గాడ్ బిఫోర్ దెమ్ అండ్ దెన్ ఓన్లీ స్టార్టెడ్ దేర్ వర్క్.
1: కౌరవులు అది కాదు, తమ స్వార్థము సప్రయోజనాన్ని ముందుంచుకొని భగవంతుని వెనకనుంచేటువంటి వారు.
0: దే గేవ్ టాప్ ప్రయారిటీ ఫర్ దేర్ ఓన్ సెల్ఫిష్నెస్ అండ్ సెల్ఫ్ ఇంట్రెస్ట్ అండ్ గేవ్ ఓన్లీ.
1: కనుకనే వారికి అన్ని విధములు కూడాను వారికి నష్టములు కష్టములే సంభవిస్తూ వచ్చాయి.
0: దట్ ఈస్ ద రీజన్ వై దే సఫర్డ్ సో మచ్ ఆఫ్ లాస్ అండ్ సో మచ్ ఆఫ్.
1: భగవంతుని ముందుంచుకున్నటువంటి యొక్క పాండవులకు అన్ని విజయములే చేకూరినాయి. కష్టములు కొన్ని కలిగినాయి, కానీ ఆ కష్టముల వల్ల వారికి ఏమాత్రము నష్టం లేదు.
0: Pandavas might have faced some difficulties, but as they kept God in front and gave priority,
1: sukham manaku praptinchadu
0: without difficulty.
1: Kaste phali,
0: only the one who works hard will be rewarded.
1: Pandavuni yokka swaroopamu, kauravu yokka vibhagamu ee rakamga manam gurtinchalante, kauravulu motta mota I nenu ane ahankaraanni mundunchukunnaru.
0: To understand the distinction between Pandavas and Kauravas, we have to recognize Kauravas based upon their entire strength on themselves.
1: First I. Next world.
0: Last God.
1: Kanukane, world anni lost ayipoyi.
0: Therefore, they lost everything.
1: Pandavulu attu kadu. First God, next world, last I. వారు అహంకారాన్ని కట్టకట్టపడి చేర్చారు, కనుకనే వారు విజయాన్ని సాధిస్తూ వచ్చారు.
0: ఆన్ ది అదర్ హ్యాండ్ పాండవాస్ గేవ్ ఫస్ట్ ప్రయారిటీ టు గాడ్, సెకండ్ ప్లేస్
1: అహంకారాన్ని వెనుకకు నెట్టాలి.
0: డిస్ట్రాయ్ ఈగో,
1: అహంకారాన్ని ముందు పెట్టుకోకూడదు.
0: వి షుడ్ నాట్ కీప్ ఈగో ఇన్ ది ఫస్ట్ ప్లేస్.
1: కనుక మన పవిత్రమైన చరిత్రలన్నీ కూడాను అహంకార నిర్మూలములు గావించుకునేటువంటి మార్గములను ఎన్నో ఉపమాన ఉపదేయములుగా మనకు బోధిస్తూ వచ్చాయి.
0: All the scriptures have taught that we should destroy the ego if we should really enjoy bliss and peace.
1: Vidyarthulara, ee vayasu lopala meeku ee ahankaram undatamu sahajame.
0: Students, in this age it may be natural for you to have that kind of ego.
1: Kanda balam undinanta varaku kannulo ahankara balamu prakashistune untadi.
0: As long as you have physical strength, your eyes will be full of ego.
1: యువకుల యొక్క రక్తము నిరంతరము కూడాను పరువులు ఉరుకులుగానే ఉంటుంటాయి. దీనికి ప్రశాంతమైనటువంటి యొక్క ప్రసారం ఉంటేనే ఉండదు.
0: ది బ్లడ్ ఇన్ ది యూత్ వుడ్ బి ఫ్లోయింగ్ విత్ గ్రేట్ స్పీడ్, దేర్ విల్ నాట్ బి పీస్ ఆర్ దేర్ విల్ నాట్ బి
1: దేనిని కూడాను లెక్క చేయరు.
0: దే డోంట్ సిప్ కేర్ ఫర్ ఎనీథింగ్.
1: ఇది అహంకారం అనేటువంటి పరువుల చేత ఆవరించడం వల్ల ఈ ఎవరిని కూడా లెక్క చేయకుండా మంచి చెడ్డలు విచారణ చేయకుండా ఉంటుంటారు.
0: పీపుల్ హూ ఆర్ ఓవర్వెల్మ్డ్ విత్ ఈగో వుడ్ నెవర్ కేర్ ఫర్ ఎనీ డిస్క్రిమినేషన్.
1: పిల్లలు ఎందు విచక్షణ జ్ఞానము ఏమాత్రము కనిపించదు.
0: దేర్ విల్ నాట్ బి ఎనీ సెన్స్ ఆఫ్ డిస్క్రిమినేషన్ అట్ ఆల్ ఇన్ సచ్ పీపుల్.
1: విద్యార్థులారా, వినయ విధేయతయే ప్రధానమైన విద్యగా భావించాలి.
0: కన్సిడర్ హ్యూమిలిటీ అండ్ ఒబీడియన్స్ యాజ్ వెరీ ఇంపార్టెంట్.
1: విద్యయోసము వినయము.
0: Education confers humility.
1: Vinayamunanu kalugu patrata.
0: ది అథారిటీ ఈజ్ ఒబ్టైన్డ్ అన్ అకౌంట్
1: పాత్రత వలన ధనము.
0: వన్ గెట్స్ మనీ అన్ అకౌంట్
1: ధనము వలన దైవంబు.
0: అన్ అకౌంట్ ఆఫ్ మనీ వన్ గెట్స్ ది గాడ్.
1: చూసారా, దైవం మనకు చిక్కారటంటే వినయం చేతనే మనకు దైవం లభిస్తాడు.
0: యూ కెన్ ఒబ్టైన్ గాడ్ ఓన్లీ బై హ్యూమిలిటీ.
1: కేవలం దైవం పైన అలక్ష్యం చేయటం వలన కానీ, లేక అహంకారంతో నీవు ఈ యొక్క దైవ విషయాన్ని ధర్మ విషయాన్ని అలక్ష్యం చేసినప్పుడు కానీ నీకు ఈ విధమైనటువంటి యొక్క దివ్యమైనటువంటి భావములు ప్రాప్తించవు.
0: ఇఫ్ యు ఆర్ రాదర్ ఇండిఫరెంట్ టు గాడ్ ఫిల్డ్ విత్ ఈగో, యు ఆర్ నాట్ లైక్లీ టు ఒబ్టైన్ గాడ్ ఇన్ ఎనీ వే.
1: కనుక విద్యార్థులు, ఈ వయస్సు చాలా పవిత్రమైన వయస్సు.
0: ఫర్ స్టూడెంట్స్ దిస్ పర్టికులర్ ఏజ్ ఈజ్ మోస్ట్ సీక్రెట్, మోస్ట్ ప్రెషియస్.
1: ఈ కాయమును, ఈ కాలమును, ఈ కర్మను సార్థకం గావించుకోవాలి.
0: దేర్ ఇస్ నీడ్ ఫర్ యూ టు జస్టిఫై అండ్ శాంక్టిఫై దిస్ బాడీ, దిస్ టైమ్ అండ్ ఆల్ యువర్ యాక్షన్స్.
1: చక్కగా చదవండి,
0: స్టడీ వెల్,
1: మంచి తరగతిలో ఉత్తీర్ణులు కాండి,
0: పాస్ వెల్.
1: కానీ ఈ చదువును సమాజంలో ఉపయోగపెట్టండి.
0: బట్ యూజ్ దిస్ ఎడ్యుకేషన్ ఫర్ ది గుడ్ ఆఫ్ ది సొసైటీ.
1: కేవలం డిగ్రీ నిమిత్తమై మీరు చదవనక్కర్లేదు.
0: డూ నాట్ స్టడీ ఫర్ ద సేక్ ఆఫ్ ఒబ్టైనింగ్ డిగ్రీస్.
1: ఈ డిగ్రీల వల్ల వచ్చేటువంటి ప్రయోజనం ఏమీ లేదు.
0: వాట్ ఈస్ ఇట్ దట్ యు ఆర్ గోయింగ్ టు అచీవ్ బై దీస్ డిగ్రీస్.
1: మన పూర్వీకులు ఈ విధమైనటువంటి చదువులు ఏమీ చదవలేదు.
0: అవర్ ఏన్షియన్స్ డిడ్ నాట్ హ్యావ్ దిస్ కైండ్ ఆఫ్ ఎడ్యుకేషన్.
1: కానీ చదువులు అధికమయ్యే కొలది కూడాను అహంకారం కూడాను పెరుగుతూ వస్తుంది.
0: బట్ విత్ దిస్ కైండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇంక్రీజింగ్, అరోగెన్స్ ఆల్సో ఈస్ గ్రోయింగ్.
1: అహంకారం పెరిగినా మన యొక్క ఆత్మబలం తగ్గిపోతుంది.
0: ఇఫ్ ది ఈగో గ్రోస్, డివైన్ పవర్ రిడ్యూసెస్.
1: దివ్యత్వం పెరిగినా అహంకారం తగ్గిపోతుంది.
0: ఇఫ్ డివినిటీ ఇన్ యూ గ్రోస్,
1: కూడాను పిల్లలు ఆడేటువంటి సీసా మాదిరి ఉంటుంటాది.
0: ది రిలేషన్షిప్ బిట్వీన్ ఈగో అండ్ డివినిటీ ఈజ్ ద సేమ్ యాజ్ దట్ యు గెట్ ఇన్ ది సీసా.
1: విద్యార్థులారా, ఆధ్యాత్మిక మార్గం అత్యవసరం.
0: డియర్ స్టూడెంట్స్, స్పిరిచువల్ లైఫ్
1: దైవభావం లేకపోవటం చేతనే ఈనాడు లోకములో మానవులు క్రూర మృగముల కంటే హీనంగా ప్రవర్తిస్తున్నారు.
0: మ్యాన్ టుడే హెస్ బికమ్ వర్స్ దాన్ ఎ క్రూయల్ ఎనిమల్ బికాస్ హి హెస్ గివెన్ అప్ ద డివైన్ అండ్ సీక్రెట్ ఫీలింగ్స్ ఇన్ హిమ్.
1: మనకు ధనము ప్రధానము కాదు.
0: వెల్త్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్ ఫర్ అస్.
1: ధనమెచ్చిన మదమెచ్చును.
0: ఇఫ్ వెల్త్ గ్రోస్ యువర్
1: మదమెచ్చిన దుర్గుణము మానక హెచ్చును.
0: ఇఫ్ విత్ యువర్ ఆరోగెన్స్ ఆల్ ది బ్యాడ్ క్వాలిటీ
1: ధనముడిగిన మదముడుగును.
0: ఇఫ్ వెల్త్ డిక్లైన్స్
1: మదముడిగిన దుర్గుణము మానులు వేమాన్న.
0: ఇఫ్ యువర్ ఆరోగెన్స్ డిక్లైన్స్ గుడ్ క్వాలిటీ.
1: మనకు పదవులు కాని లేక ధనము కాని గౌరవ ప్రతిష్టలు కాని కదిలిపోయే మేఘములు.
0: పవర్ అండ్ అథారిటీ, మనీ, వెల్త్, నేమ్ అండ్ ఫేమ్, ఆల్ దిస్ ఆర్
1: ఈ అహంకారమే మానవుని అతపతనం చేస్తుంది.
0: ఇట్ ఈస్ దిస్ ఈగో విచ్ బ్రింగ్స్ డౌన్ మ్యాన్ టు ఎ స్టేట్ ఆఫ్
1: ఆనిమల్. బట్టి నీవు ఈ అహంకారాన్ని వినియోగం చేస్తున్నావు.
0: వై ఆర్ యు సో మచ్ ప్రౌడ్ ఆఫ్ యువర్ సెల్ఫ్? ఆన్ వాట్ బేసిస్?
1: ఏ ఆధారము లేదు.
0: దేర్ ఇస్ నో బేసిస్.
1: ఇదే మూర్ఖత్వము.
0: దేర్ ఇస్ ఓన్లీ స్టూపిడిటీ విచ్ ఇస్ ది బేసిస్.
1: కనుక అహంకారం ఉండటం చేతనే మనము తనను తానే మర్చిపోతున్నాడు మానవుడు.
0: మ్యాన్ ఈస్ ఫర్గెటింగ్ హిజ్ ఓన్ రియల్ నేచర్ బికాస్ ఆఫ్ హిజ్ ఈగో.
1: తనను తాను మర్చటమే పెద్ద బంధన.
0: ది గ్రేటెస్ట్ బాండేజ్ ఈస్ ఫర్గెటింగ్ వన్స్ ఓన్ రియల్.
1: తనను తాను గుర్తించుకోవటమే నిజమైన సాక్షాత్కారం.
0: రికగ్నైజింగ్ హూ హీ రియలీ ఈజ్ ఈజ్ ది రియల్ సాక్షాత్కారం.
1: జపములు, ధ్యానములు, యోగములు, కర్మలు, సేవలు అనేక రకములుగా చేసినప్పటికీ కానీ మన యొక్క మనస్తత్వం ఏమాత్రము మారలేదు.
0: వాట్ ఎవర్ సాధనాస్, వాట్ ఎవర్ ఎడ్యుకేషన్, వాట్ ఎవర్ గుడ్ డీడ్స్ యు డూ, వీఆర్ నాట్ ట్రాన్స్ఫరింగ్ అవర్ ఓన్ మైండ్.
1: విద్యార్థులారా, మనిషి మారినంత మాత్రం ప్రయోజనం లేదు, మనసు మారాలి.
0: బై మియర్ చేంజ్ ఆఫ్ మ్యాన్ దెర్ ఇస్ నో యూస్. దెర్ ది మైండ్ షుడ్ చేంజ్.
1: గుడ్డలు మారినంత వల్ల వచ్చేటువంటి ఫలితం ఏమి లేదు, గుణం మారాలి.
0: బై చేంజ్ ఆఫ్ క్లోత్స్ యూఆర్ నాట్ గోయింగ్ టు గెట్ ఎనీథింగ్.
1: గుణము మారకుండా ఎన్ని విధములైనటువంటి యొక్క అభివృద్ధి మార్గమును మనం అనుభవించామని వెర్రవీగినా కానీ అది కేవలం వెర్రితనమే కాని అది పవిత్రమైనటువంటి మార్గం కాదు.
0: వాట్ ఎవర్ ప్రోగ్రెస్ అండ్ సక్సెస్ యు అచీవ్, ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు బి ఆఫ్ ఎనీ అవైల్ ఇఫ్ యూ డు నాట్ డెవలప్ గుడ్ క్వాలిటీస్.
1: విద్యార్థులు, భవిష్యత్తునకు నాయకులు.
0: టుడేస్ స్టూడెంట్స్ ఆర్ టుమారోస్ లీడర్స్.
1: మీరు సరి అయినటువంటి స్థితి ఎందు ఉండినప్పుడే దేశం సరి అయినటువంటి స్థితిని అనుభవిస్తుంది.
0: ఓన్లీ వెన్ యు ఆర్ ఇన్ ఎ గుడ్ స్టేట్ ద నేషన్ విల్ బి.
1: దేశం యొక్క మంచి చెడ్డలన్నీ కూడాను విద్యార్థుల పైననే ఆధారపడి ఉంటుందని.
0: the future welfare or otherwise of the nation entirely depends upon the
1: vidyarthulu manchivareina neeti nijayithi vare mantulaina appudu desham kudanu manchi aadarshavantamaina deshanga nirupinchavachchu.
0: If the students follow the path of morality and integrity, the nation would prosper and make good progress.
1: Bharat deshamu anadi kalam nundi itti sattittini sampadinchinatuvantadi.
0: Right from ancient days, Bharat had earned a great reputation and a good name.
1: Kanuka aa yokka prachina samskrutini tirigi meeru punarudharimpa cheyandi.
0: Restore the ancient culture to its pristine glory.
1: Ee pavitramainatuvanti samskruti vallane అన్ని దేశములు కూడాను అనేక రకమైనటువంటి యొక్క ఆనందాన్ని అందుకుంటూ వచ్చారు.
0: నాట్ మెర్లీ భారత్, ఆల్ ది కంట్రీస్ ఎంజాయ్డ్ ఆల్ ప్రాస్పరిటీ అండ్ వెల్ఫేర్ బికాస్ ఆఫ్ దిస్ సేక్రెడ్ ఇండియన్ కల్చర్.
1: భారతీయులే ఈ యొక్క ధర్మమును, ఈ యొక్క సంస్కృతి యొక్క విశిష్టతను గుర్తించుకోలేకపోతున్నారు.
0: బట్ అన్ఫార్చునేట్లీ టుడే ఇండియన్ దెమ్సెల్స్ నాట్ బీన్ ఏబుల్ టు రియలైజ్ ద సేక్రెడ్నెస్ ఆఫ్ దర్ ధర్మ అండ్ దేర్ కల్చర్.
1: కనుక భారతదేశం అనేటువంటిది సర్వ దేశములకు కూడాను నాయకత్వాన్ని వహించినటువంటిది, పవిత్రమైనటువంటి దివ్య సందేశాలు అందించినటువంటి దేశము.
0: భారత్ ఇస్ వన్ విచ్ ప్రొవైడెడ్ లీడర్షిప్ టు ఆల్ ద నేషన్స్ ఇన్ ద పాస్ట్ అండ్ ఆఫర్డ్ గ్రేట్ ఐడియల్స్ టు ఆల్ ద నేషన్స్.
1: ఇతిహాస పురాణముల యొక్క ప్రమాణములను ఆదర్శ రూపమైనటువంటి యొక్క రూపములో అన్యోన్యమైనటువంటి భావముతో ప్రకటించి ప్రచురించినటువంటిది భారతదేశము.
0: భారత్ ఇస్ వన్ విచ్ షోడ్ గ్రేట్ లెసన్స్ as expounded in various scriptures like Vedas.
1: కాని ఈనాడు ఆచరణ రూపమైన ప్రచార ప్రబోధన సన్నలిగిల్లటం చేతనే మన భారతీయ సంస్కృతిని కేవలం ఎవరు కూడాను గుర్తించడానికి వీలు కాకుండా ఉంటుంది.
0: No one has been able to recognize today the greatness of Indian culture because the teachings are not accompanied by the practice.
1: విద్యార్థులారా, మూడు మాత్రం మీరు ఎప్పుడు కూడాను మరవకూడదు.
0: Dear students, do not forget three important things in your life at any time.
1: భారతీయులు సత్యవ్రతులు, ధర్మపరాయణులు.
0: భారతీయస్ ఆల్వేస్ ఆర్ అడ్హెర్ టు ట్రూత్ అండ్ ది ఫాలో రైట్నెస్.
1: భారతీయులకు ఆటపట్టు.
0: జస్టిస్ ఈస్ ది వెరీ లైఫ్ బ్రెత్ ఫార్ ది భారతీయస్.
1: కనుక నీవు సత్య ధర్మ నీతి నిజాయితీలతో మనము జీవించడానికి తగిన కృషి చేయాలి.
0: యూ షుడ్ మేక్ ఎఫర్ట్స్ టు లివ్ ఆన్ ది బేసిస్ ఆఫ్ ధర్మ.
1: సత్యం వద, ధర్మం చెర, ఈ రెండింటిని మనం ప్రధానంగా తీసుకోవాలి.
0: దట్ ఈస్ వై వేదాస్ హావ్ ఆల్సో డిక్లర్డ్ యాస్ స్పీక్ ట్రూత్ అండ్ ఫాలో రైచియస్నెస్.
1: కనుక ఈ 15 దినముల నుంచి కూడాను మీరు తెలుసుకున్న, గుర్తించిన సత్యాలను వర్తించడానికి తగిన ప్రయత్నం చేసినప్పుడే ఇది సార్థకం అవుతుంది.
0: వాట్ ఎవర్ యూ హ్యావ్ లెర్న్ రికగ్నైజ్ అండ్ రియలైజ్ ఇన్ దీస్ 15 డేస్ ఓన్లీ వెన్ యూ ప్రాక్టీస్ దెమ్.
1: దేశం యొక్క అభిమానాన్ని మాత్రం మీరు ఏనాడు కూడాను మీరు వదలకూడదు.
0: యూ వుడ్ నెవర్ గివ్ అప్ యువర్ లవ్ ఫర్ ద నేషన్.
1: ఏ దేశం వారు ఆయా దేశాభిమానాన్ని పెంచుకోవడంలో తప్పు లేదు.
0: దెర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ డెవలపింగ్ లవ్ ఫర్
1: అయితే తన దేశాభిమానం తాను పెంచుకుని పరదేశం మాత్రం మనం విమర్శించకూడదు.
0: లవ్ ఫర్ వన్స్ ఓన్ నేషన్ డజంట్ మీన్ క్రిటిసైజింగ్ అనవర్స్ నేషన్.
1: ఏ మతాన్ని కూడా మనం ఏ మాత్రం కూడా అలక్ష్యం చేయకూడదు.
0: వు షుడ్ నాట్ షో డిస్రెస్పెక్ట్ ఫర్ ఎనీ అదర్ రిలీజియన్. వు షుడ్ నాట్ క్రిటిసైజ్.
1: ఆ విధమైనటువంటి విశాల భావాన్ని మనం పెంచుకోవాలి.
0: డెవలప్ దట్ కైండ్ ఆఫ్ బ్రాడ్ మైండెడ్నెస్ ఇన్ యూ.
1: పరమ పావనమైన భారతావనియందు సహనమన్నదే మనకు చక్కదనము.
0: In this great sacred Bharat, it is patience which is beauty.
1: Vratamulannitiyandu ghana satyaseelame kathina tapamu.
0: Among all the penances and vows, it is following the path of truth and integrity which is the greatest penance and vow.
1: నిజముగా ఈ పవిత్రమైనటువంటి దేశం యొక్క ఘనతను ఎంత వర్ణించినా కూడా సాధ్యం కాదు.
0: ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు ఎగ్జాస్ట్ ద ప్రాపర్ డిస్క్రిప్షన్ ఆఫ్ దిస్ గ్రేట్నెస్ నేషన్ అండ్ ఇట్స్ యునీక్నెస్.
1: తల్లి ప్రేమ కంటే అమితమైనటువంటి ప్రేమను అందించినటువంటిది ఈ దేశం.
0: దిస్ కంట్రీ అండ్ నేషన్ ఇస్ వన్ విచ్ హెస్ కన్ఫర్డ్ ఆన్ ఇట్స్ సిటిజన్స్ లవ్ గ్రేటర్ దాన్ దర్ ఓన్ మదర్స్.
1: ఇలాంటి పవిత్రమైన దేశాన్ని మనం ఈనాడు విస్మరించి విదేశాలను విశ్వసించి మన జీవితాన్ని భ్రష్టు పట్టించుకుంటున్నాం.
0: We are destroying our own lives, having faith in other nations, giving up faith and love for our own sacred motherland.
1: కానా విద్యార్థులారా, దేశాభిమానాన్ని పెంచుకుని దేశం యొక్క గౌరవాన్ని, దేశం యొక్క సంస్కృతిని, దేశం యొక్క ఔన్నత్యాన్ని మీరే కాపాడాలి.
0: Dear students, develop love for the nation. Take care of its own greatness and see its sacredness and its greatness are restored.
1: మీ దృష్టిని లోక సమస్త సుఖినో భవంతు, అందరూ సుఖంగా ఉండాలనేటువంటి ఒక ప్రార్థన చేయండి.
0: Always pray for the welfare of the entire world.
1: ఏ దేశం పైన కాని, ఏ మతం పైన కాని, ఏ వ్యక్తి పైన కాని మీకు ఏమాత్రం కూడా ద్వేషం కాని, ఒక విధమైన అయిష్టం కాని మీరు పెంచుకోకూడదు.
0: Do not develop enmity or dislike for any nation, any religion, any person, any country.
1: విశాలం విశాల విశాల భావాన్ని పెంచుకోవాలి.
0: Broaden your vision, broaden your mind.
1: సంకుచితమైన భావాలను త్యజించాలి.
0: Give up narrow mindedness.
1: ఇది భారతీయుల నిజమైనటువంటి యొక్క సంస్కృతి.
0: That is true culture of Bharatiyas.
1: అందువల్లనే ఆర్షమతమునందు లోక సమస్త సుఖినో భవంతు అన్నటువంటి యొక్క చిరంజీవి అయినటువంటి యొక్క ఈ పదములు నిరంతరము కూడాను స్మరిస్తూనే ఉంటుండాలి.
0: దట్ ఈస్ వై దీస్ ఇమ్మార్టల్ వర్డ్స్ లెట్ ఎవ్రీ కంట్రీ అండ్ ఎవ్రీ వన్ బి హ్యాపీ ఈస్ ది మంత్ర విచ్ ఈస్ చాంటెడ్ బై ది ఏన్షియంట్ రిలీజియన్.
1: భగవద్ భక్తిని మాత్రము ఎవరే విధంగా మేము తూలనాడినా, ఎవరే విధంగా మిమ్మల్ని హాస్యాస్పదంగా చూచినా దీనిని మాత్రం మీరు వదలకండి.
0: కమ్ వాట్ మే, లెట్ ఎనీవన్ క్రిటిసైజ్ ఆర్ కామెంట్ ఆర్ రిడిక్యూల్ యూ, డూ నాట్ గివ్ అప్.
1: భగవద్ ప్రేమనే లేకపోతే ఈ జగత్ అంతా శూన్యమే.
0: ది ఎంటైర్ వరల్డ్ ఈజ్ ఏ నలిటీ.
1: ప్రేమనే భగవంతుడు, భగవంతుడే ప్రేమ.
0: లవ్ ఈజ్ గాడ్, గాడ్ ఈజ్ లవ్.
1: కనుక ఈ ప్రేమను మీరు పెంచుకోండి.
0: Develop this kind of
1: ఎలాంటి పరిస్థితులు ఏందైనా కూడా ఈ ప్రేమకు భంగం కలిగించకండి.
0: Do not give up such sacred love under
1: కష్టములు నష్టములు దుఃఖములు విచారములు ఎన్ని వెంటాడినప్పటికీ ప్రేమను మాత్రం మీరు వదలకండి. భగవత్ ప్రేమను.
0: Do not give up love for God under any circumstances, whatever be the difficulties, problems,
1: trials, జంట ఇంట కంట ఉంటుంది మిమ్మల్ని కాపాడుతూ వస్తుంది.
0: It is this love for God which can give you protection under all circumstances, accompanying you at all times.
1: కష్టములు వచ్చినాయని భగవంతుని ఏమాత్రం కూడా నువ్వు నిందించకూడదు.
0: When you face difficulties and problems, do not criticize God.
1: ఇది నీలో పేరుకున్నటువంటి స్వార్థము.
0: It is only this selfishness.
1: భగవంతుడు ఏ నిమిత్తమై ఏ కారణం చేత నీకు కష్టాన్ని అందించాడు?
0: For what? Justified.
1: అది కూడా నువ్వు ఒక అనుగ్రహ ప్రసాదం అనే మీరు భావించాలి.
0: Should always consider all difficulties given by God as gifts for your own good.
1: కనుకనే జీవితం అనేటువంటిది సుఖదుఃఖములకు మధ్యలో ఉండినటువంటిది.
0: Life is sandwiched between joy and sorrow.
1: కానా మీరు ఈ ప్రాకృతమైనటువంటి యొక్క బాధలను ఏమాత్రము లెక్క చేయకుండా భగవద్భావాన్ని భగవత్ విశ్వాసాన్ని దృఢంగా కలిగి ఉండినప్పుడు ఎన్నైనా కూడా మనం ఎదుర్కొని దాన్ని సాధించవచ్చును.
0: Do not worry and bother yourself about these worldly difficulties. Have firm faith and love for God. You can face any difficulties and conquer them and achieve victory.
1: ఎలాంటి పరిస్థితులు ఎందుకునే కూడాను భగవత్ నామాన్ని మీరు మరవకూడదు.
0: Do not give up chanting the name of the Lord under any circumstances and remembering his sacred name.
1: మీ జీవిత యొక్క ప్రవాహములో నావగా తోడ్పడుతుంది.
0: That name itself becomes a boat for you to save you in the flow of life.
1: కనుక నామస్మరణ చేయండి.
0: చాంట్ ది నేమ్ ఆఫ్ ద లార్డ్.

0: సత్యం ధర్మ ప్రేమం శాంతులు లేకున్నా పదవుల నేలిన ఫలము సున్నా. ఈ సనాతన ధర్మ హర్మ్యంబు నిలువ గుణములివి నాలుగు పునాది గోణలప్ప గుణములివి నాలుగు పునాది గోడలప్ప
1: Without truth, righteousness, love and peace, all the knowledge and education is useless. Without truth, righteousness, peace and love, acts of charity, compassion, they are useless. All the exalted positions that we occupy are meaningless. In fact, the truth, righteousness, peace and love are the very pillars and the foundation for this mansion of human life.
0: Prema Sarupulara.
1: Embodiments of love.
0: Meerandaru ikkadiki deni kosam vacharo danni marchipothunnaru.
1: You are forgetting the very reason that brought you all here to this place.
0: Ekkadiki vellinappudiki manam దేనికోసం వచ్చాము, ఎక్కడి నుంచి వచ్చాము, ఎక్కడికి వచ్చాము అనేటువంటి విషయాన్ని ఎక్కడ కూడా మరవకూడదు.
1: యూ షుడ్ నెవర్ ఫర్గెట్ టు నో ద రీజన్ దట్ బ్రాట్ యూ హియర్, వై యు ఆర్ హియర్, వేర్ ఫ్రమ్ యు ఆర్ హియర్. యూ షుడ్ బేర్ ఇన్ మైండ్ ఆల్ దీస్ ఫ్యాక్ట్స్.
0: ఒక పోస్ట్ లో ఒక కవర్ వేసినామంటే దీనిలో ఫ్రమ్ అడ్రస్ లేక టూ అడ్రస్, రెండు అడ్రస్లు లేకుండా ఆ కవర్ ఏమైపోతుంది?
1: An envelope to be posted must have these two.
0: ఇగని మనం దేనికోసం వచ్చాము, ఎక్కడి నుంచి వచ్చాము, ఎక్కడికి వచ్చాము అనేటువంటి విషయాన్ని ఎక్కడ కూడా మరవకూడదు.

0: to be posted must have these two, the to address and the from address. Failing which, where does it go?
1: ఇప్పుడు మీరు ఫ్రమ్ అడ్రస్ టు అడ్రస్ రెండు కూడా తెలియకుండా మీరు ఈ ప్రపంచంలో వచ్చి పడిపోతారు.
0: యు ఆర్ ఇన్ దిస్ వరల్డ్ వితౌట్ నోయింగ్ యువర్ ఫ్రమ్ అడ్రస్ అండ్ టు అడ్రస్ టు.
1: కనుక మీ గతి ఏమవుతుంది?
0: వాట్ విల్ హ్యాపన్ టు యువర్ లైఫ్?
1: రెండు అడ్రస్లు లేనటువంటి కవరు డెడ్ అడ్రస్ ఆఫీస్ పోతుంది.
0: A letter without these two addresses, from and to, will go to the dead letter box.
1: కనుక మీరు ఏదో ఒక అడ్రస్ మీరు గుర్తించాలి.
0: So it is necessary to know one address.
1: మేము ఎక్కడ నుంచి వచ్చాము?
0: Where from you have come?
1: ఎక్కడికి పోతున్నాము?
0: Where do you reach?
1: ఎక్కడ ఉన్నాము?
0: Where are you now?
1: ఈ మూడింటి యందు కూడా ఏదో ఒక దాన్ని గుర్తించాలి.
0: Of the three, you should recognize at least one.
1: కానీ ఇందులో ఏ ఒకటి గుర్తించకపోయినప్పటికీ జీవితమే ఒక వ్యర్థం అయిపోతుంది.
0: If you do not know at least one of these three, the whole life would be in vain.
1: ఒక చిన్న కథ.
0: A small story.
1: ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి ఇలాంటి ప్రదేశాల లోపల పడవల్లో బయలుదేరిపోతుంటారు చాలా మంది వ్యాపారస్తులు.
0: ఇన్ ప్లేసెస్ లైక్ ఈస్ట్ గోదావరి అండ్ వెస్ట్ గోదావరి పీపుల్ ట్రావెల్ ఇన్ బోట్స్ రీచ్ అదర్ షోర్ ఫర్ బిజినెస్ ట్రాన్సాక్షన్స్.
1: ఒక బోట్ లోపల ఒక వ్యక్తి వచ్చి కూర్చున్నాడు.
0: ఎ పర్సన్ వాస్ ట్రావెలింగ్ ఇన్ ఎ బోట్.
1: ఇతను వ్యాపారస్తుడు.
0: హీఈస్ ఎ బిజినెస్ మ్యాన్.
1: కానీ ఎవరు కూడా ఆ బోట్ లో ఎక్కలేదు.
0: There were nobody else there other than him.
1: ఆ బోట్ పర్సన్ ఏమ చెప్పాడు? సార్, మీరు ఎక్కడి నుంచి వచ్చారు అని అడిగారు.
0: The boatman asked him, sir, where do you come from?
1: ఫలాన్ చోట నుంచి వచ్చానని చెప్పాడు.
0: He said, I am coming from such and such a place.
1: కానీ అంతటితో వీరు మానలేదు.
0: And the conversation didn't stop there.
1: ఎక్కడైనా ప్రయాణం చేయవలసినటువంటి వ్యక్తులు ఏదో ఒకటి ఎవరితోనో మాట్లాడుతూ పోతుంటేనే ఆ ప్రయాణంలో కొంచెం వరకు భారం లేకుండా ఉంటుంది.
0: ఇన్ ఫ్యాక్ట్ డ్యూరింగ్ అవర్ ఆన్ వర్డ్ జర్నీ వి కాన్వర్స్ విత్ అవర్ పీపుల్ టు పాస్ టైమ్.
1: ఈ పడవ నడిపే వాటు ఏదో ఒకటి మాట్లాడుతూ ఉండాలి.
0: ద బోట్ మ్యాన్ వాజ్ ఎంగేజ్ ఇన్ కాన్వర్సేషన్.
1: అయ్యా, వాచ్ చేతిలో కట్టుకున్నావు కానీ టైం ఎంతో తెలియదు.
0: You have wrist watch, but you have no knowledge of time.
1: Wrist watch undinappudiki neeku time teliyakapotamu ee jeevithamlo oka bhagam ganga paareyanu annadu.
0: Since you have no knowledge of time, you have wasted part of your life.
1: Newspaper chethro pattukunnavu.
0: You hold this newspaper on hand.
1: Aa paper lo em untundado anetundi neeku teliyakapothe ఆ యొక్క పేపర్ పట్టుకుని ప్రయోజనం లేదు. ఇది రెండవ గంగపారు అన్నాడు.
0: యూ డు నాట్ నో ది కంటెంట్స్ ఆఫ్ ది న్యూస్ పేపర్. యూ హావ్ వేస్టెడ్ అదర్ పార్ట్ ఆఫ్ లైఫ్.
1: సరే, ఇంకా కొంత దూరం పోయినప్పుడు తాను నిలపవలసినటువంటి ప్రదేశం ఇంకా రాలేదు.
0: అండ్ దే ఆర్ యెట్ టు రీచ్ దేర్ డెస్టినేషన్.
1: కానీ ఈ పడవ వారికి ప్రొద్దు పోలేదు.
0: అండ్ దే హాడ్ టు కిల్ టైమ్ ఎనీవే డ్యూరింగ్ ది ప్రాసెస్.
1: నాయన, మీరు పడవలో ఎక్కారు, టైం చెప్తే తెలియదంటున్నావు, న్యూస్ పేపర్లో విషయం మీరు అడిగితే నాకేమీ తెలియదంటున్నావు, పోతే పోనీ, మీరు ఎక్కడికి పోయి దిగాలి అన్నాడు.
0: యు ఆర్ నాట్ గివింగ్ రిప్లైస్ టు దీస్ క్వశ్చన్స్ రిగార్డింగ్ ద టైమ్ అండ్ ద కంటెంట్స్ ఆఫ్ ది న్యూస్ పేపర్ అండ్ ఎట్లీస్ట్ యూ డు నాట్ నో వేర్ యూఆర్ సపోజ్ టు గో.
1: కానీ ఈ పడవ ఎక్కడికి పోతుందో నాకు తెలియదు అన్నాడు.
0: హి సెడ్, ఐ డు నాట్ నో వేర్ దిస్ బోట్ విల్ టేక్ అస్.
1: మరి తెలియకోకుండా బోట్ ఎక్కటము గంగ పాలేను అన్నాడు.
0: నాట్ నోయింగ్ వేర్ టు రీచ్ యూ జస్ట్ గాట్ ఇన్ టు ద బోట్ యు ఆర్ వేస్టింగ్ ద రిమైనింగ్ పార్ట్ ఆఫ్ లైఫ్.
1: మరి కొంతసేపు అయినప్పటికీ గాలి వీచింది.
0: అండ్ దెన్ ఆఫ్టర్ సమ్ టైమ్ ద విండ్ స్టార్టెడ్ బ్లోయింగ్ సివియర్లీ.
1: పడవ అటు ఇటు అటు ఇటు కొంచెం తిరుగుతూ ఉండాలి.
0: అండ్ ద బోట్ స్టార్టెడ్ టాసింగ్ దిస్ వే అండ్ దట్ వే.
1: ఈ గాలి ఒత్తిడికి పడవ చాలా వరకు కూడాను కంట్రోల్ లేకుండా పోతుండాలి.
0: బికాస్ ఆఫ్ ది వరల్డ్ విండ్ ద బోట్ ఈస్ అవుట్ ఆఫ్ కంట్రోల్.
1: అప్పుడు ఆ బోట్ మ్యాన్ అడిగాడు.
0: దెన్ బోట్ మ్యాన్ ఆస్క్డ్ ది ట్రావెలర్,
1: సార్, మీకు ఈత వచ్చింది?

0: అన్నాడు.
1: అండ్ ద బోట్మెన్ ఆస్క్ ద ట్రావెలర్, సార్ డూ యూ నో స్విమ్మింగ్?
0: అయ్యో నాకేమి తెలియదు నాయన అన్నాడు.
1: హి సెడ్ ఐ డు నాట్ నో.
0: అయితే జీవితం అంతా కూడా గంగపాలేను అన్నాడు.
1: నౌ యు ఆర్ వేస్టింగ్ హోల్ ద లాట్ ఆఫ్ యువర్ లైఫ్.
0: ఈ విధంగా మనము ఈ ప్రపంచం అనేటువంటి ఒక నదిలో పరిచి జీవితంలో పడ్డాము.
1: సిమిలర్ ఇస్ అవర్ సిచ్యువేషన్ దట్ వీఆర్ ఇన్ దిస్ లైఫ్.
0: ఇందులో ఎందుకు వచ్చి పడ్డాము, ఏమి మనం తెలుసుకోవాలి, ఎక్కడికి పోవాలి, ఏం తెలుసుకుంటే ఎక్కడికి చేస్తాము అనేటువంటి విషయం మీకు తెలియకుండా పోతుంది. అది
1: వీ డు నాట్ నో వేర్ వీ కమ్ ఫ్రమ్, వీ డు నాట్ నో వై వీఆర్ హియర్, వీ డు నాట్ నో వేర్ వీ అల్టిమేట్లీ రీచ్.
0: కనుక ఈ విధంగా ఏమీ తెలియకుండా పోతే మన జీవితం అంతా కూడా గంగపాలైపోతుంది.
1: ద హోల్ లైఫ్ అమౌంట్స్ టు వాయిడ్ ఎంప్టీనెస్ ఇఫ్ వీ డు నాట్ నో ది ఆన్సర్స్ టు దీస్ క్వశ్చన్స్.
0: కనుక మనము మొట్టమొదట ఎక్కడికి వచ్చాము, ఎక్కడికి పోతున్నాము, ఎక్కడ ఉన్నాము అనేటువంటి దాంట్లో మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: Therefore we should make every attempt to know where we come from, where we are, where we ultimately return.
0: ఈ మూడు ఏ ఒకటి కూడా తెలియకుండా పోతే మనం ప్రయాణం చేసి ప్రయోజనం ఉండదు.
1: Without knowing at least one of the three, the life sojourn is a waste.
0: కనుక మనము ఎక్కడి నుంచి వచ్చాము, ఎక్కడికి పోతున్నాము, ఎక్కడ ఉన్నాము అని ఫ్రమ్ అడ్రస్, టూ అడ్రస్, స్టేయింగ్ అడ్రస్ మూడింటి గురించి తెలుసుకుంటేనే మన జీవితం ఒక సార్థకమవుతుంది.
1: Therefore, our life is really fulfilled if we know answers to these three questions: where we come from, where we are, where we will reach ultimately.
0: ఈ మూడింటిలో ఏ ఒకటి తెలియకుండా పోయినప్పటికీ మనము జీవితంలో వ్యర్థమైపోతుంది.
1: The life is a sheer waste if we do not know answers to these questions.
0: Goldstein wife అనేక పర్యాయములు పుట్టబర్తికి వచ్చారు.
1: Goldstein and his wife visited this place repeatedly.
0: కానీ ఒకనాడు నేను కాలేజీకి పోతున్నాను.
1: One day Bhagavan was proceeding to the college.
0: స్వామి మా ప్లేన్ 3 గంటలకు ఉంటుండది, నేను వస్తాను కాలేజీకి అన్నాడు Goldstein.
1: Goldstein said, Bhagavan, I will follow you because I should be leaving at 3 o'clock because of the flight. And Bhagavan said yes and wanted him to follow.
0: అప్పుడు కార్ లో కూర్చున్నప్పుడు నేను Goldstein అడిగాను.
1: While Goldstein was seated in the car by the side of Bhagavan, Bhagavan has put a question.
0: What is your program అన్నాను.
1: Bhagavan asked him, what's your program?
0: స్వామి నేను ఇంకా ఏమి నిర్ణయించుకోలేదు అన్నాడు.
1: And he said, I have not yet decided my program.
0: నేను పోతే 2 గంటలకు బయలుదేరాలి అన్నాడు.
1: However, I should start at 2 o'clock.
0: నేను చెప్పాను ఈనాడు ప్రోగ్రామ్ మానుకోమని చెప్పాను.
1: భగవాన్ ఆస్క్డ్ హిమ్ టు స్టాప్ ట్రావెలింగ్.
0: అయ్యో టికెట్ తీసుకున్నానే వేస్ట్ అయిపోతుంది, ఏం చేసేది అన్నాడు.
1: And he said, భగవాన్ I purchased the ticket. I should go or else the whole ticket is waste.
0: Ticket waste aina paravaledu nee naadu povaddu annanu.
1: Bhagavan said doesn't matter, even if money is wasted it's gone, but yet don't undertake the trip.
0: Kaani atani manasu chaala confusion lo poyindi.
1: Then he was in a confused state.
0: Tari teriyada vastu em vache samayalo para tirigi prashninchadu swami nenu eppudu vellali ani.
1: Finally after their return he asked swami when should I go.
0: సరే నీ ఇష్టం అన్నాను.
1: భగవాన్ సెడ్ యాజ్ యూ విష్.
0: అయితే నేను ఇప్పుడు వెళుతాను, ముంబైలో కావాల్సింటే ప్లేన్ లేకపోతే ఒక దినం అక్కడ వెయిట్ చేస్తాను అన్నాడు.
1: దెన్ హి సెడ్ స్వామి ఐ విల్ లీవ్ నౌ, ఇఫ్ ఐ డోంట్ క్యాచ్ ఫ్లైట్ ఐ డోంట్ మైండ్ వెయిటింగ్ దేర్ ఇన్ బాంబే.
0: సరే ఇవన్నీ కూడా నీకు అనవసరమైనటువంటివి, పోవద్దు అంటే పోవద్దు.
1: దీస్ ఆర్ నాట్ నెసరీ, ఐ సే దట్ డోంట్ గో, జస్ట్ స్టాప్ యువర్ ట్రిప్.
0: కానీ ఇతనికి టికెట్ అంతా వేస్ట్ అయిపోతుంది అని తాను పోయే తీరాలి అన్నాడు.
1: He doesn't want to waste the ticket. He decided to go.
0: కానీ టికెట్ వేస్ట్ అవుతుందనేది తెలుసుకున్నాడు, కానీ తన లైఫ్ ఎంత వేస్ట్ అవుతుంది అనేటువంటి గుర్తించడానికి ప్రయత్నించలేదు.
1: He thought of wasting the ticket, but he has not thought of this that his whole life is going to be wasted.
0: సరే పోమని చెప్పాను.
1: భగవాన్ ఓకే హిస్ ట్రిప్.
0: ఇంటికి వచ్చాడు, ఏదో ప్యాకులు చేసేసాడు, కార్ లో ఎక్కాడు.
1: He packed all his luggage, got into the car.
0: వెళ్ళాడు బెంగళూరు.
1: And he went to Bangalore.
0: బెంగళూరు నుంచి ప్లేన్ ఎక్కాడు, బొంబాయిలో దిగాడు.
1: హీ కాట్ ద ఫ్లైట్ అండ్ రీచ్డ్ బాంబే.
0: ఈ బొంబాయి లోపల టికెట్ తీసుకున్నాడు, ట్రైన్ లో ఎక్కుతూ ఉన్నాడు.
1: అండ్ హీ వాస్ బోర్డింగ్ ద ఫ్లైట్ దేర్ ఇన్ బాంబే.
0: ట్రైన్ లో ఎక్కిన తర్వాత అందులో కొంచెం దొంగలంతా ఉన్నారని తెలిసింది.
1: ఆఫ్టర్ బోర్డింగ్ ద ఫ్లైట్ హీ కుడ్ నో దాట్ దేర్ ఇన్ ద ఎయిర్ క్రాఫ్ట్ దేర్ ఆర్ మెనీ పీపుల్ యాంటీ సోషల్ ఎలిమెంట్స్. హైజాకర్స్ వర్ దేర్.
0: ఆ ప్లేన్ లో హైజాకర్స్ ఉన్నారని తెలిసింది.
1: ఇన్ ద సేమ్ ఫ్లైట్ మెనీ హైజాకర్స్ హ్యాపెన్ టు ట్రావెల్.
0: స్త్రీలకు భక్తి అధికము, మగవారికి ఉంది భక్తి.
1: మెన్ ఆల్సో ఆర్ డివోటెడ్.
0: కానీ వీరు చూపలేరు, ఆమె చూపుతుంది.
1: బట్ ద డివోషన్ ఆఫ్ ద వైఫ్ ఆఫ్ గోల్డ్స్టీన్ ఇస్ విజిబుల్.
0: ఆమె వచ్చి, మీరు ఏమీ తలచకండి, స్వామిని చింత చేసుకోండి.
1: She said, "Don't worry. Think of Swami. Pray to Bhagavan." That's what she said.
0: Hijacker says, "Idhani kuchondi enche pad."
1: Hijacker instructed both of them to be comfortably seated.
0: Who is seat lo kuchun tarvata second seat ko vada anuvedad.
1: And then the hijacker has got proceeded further to the next seat.
0: Akal chinna chinna pillalu seelu anta undinaru. Vaadu chaala baadha padutu unnaru.
1: And he noticed children and women who were feeling very sad.
0: Kaani variki aa baadha em lekka.
1: But they are not afraid of the situation.
0: ఏమి లెక్క చేయకుండా వాళ్ళందరినీ కాల్ చేశాడు.
1: అండ్ ది హైజాకర్ విదౌట్ ఎనీ కైండ్నెస్ హి వెంట్ ఆన్ షూటింగ్ ఆల్ ద రెస్ట్ ఆఫ్ ద పీపుల్.
0: వీళ్ళిద్దరిని వదిలిపెట్టారు, మిగతా వాళ్ళని కాల్ చేశారు.
1: దీస్ టూ ఓన్లీ వర్ స్పేర్డ్, ఆల్ ది అదర్స్ వర్ షాట్.
0: అప్పుడు తాను, స్వామి ఎందుకోసమే నన్ను పోవద్దని చెప్పాడు.
1: దెన్ దే కుడ్ అండర్స్టాండ్ వై స్వామి డిడ్ంట్ వాంట్ దెమ్ టు ప్రొసీడ్ విత్ ద ట్రిప్.
0: తర్వాత రెండు మూడు నెలలు అయిన తర్వాత తిరిగి పుట్టపర్తికి వచ్చాడు గోల్డ్ స్టీన్.
1: ఆఫ్టర్ టూ ఆర్ త్రీ మంత్స్ హీ అగైన్ కేమ్ బ్యాక్ టు పుట్టపర్తి.
0: ఎక్కడైనా రాని ఎక్కడైనా పోని నామస్మరణ చేస్తుంటుంటే భయం ఉండదు అనేటువంటి ధైర్యం తెచ్చుకున్నాడు.
1: హెస్ గాట్ ఫుల్ కరేజ్ దట్ వేర్ ఎవర్ హీ ఈజ్ వాట్ ఎవర్ మైట్ హ్యాపన్ వెన్ హీ రిపీట్స్ భగవాన్స్ నేమ్ హీ నీడ్స్ నో ఫియర్.
0: వచ్చిన తర్వాత తను నన్ను చూసిన తర్వాత ధైర్యం వచ్చేసింది.
1: ఆఫ్టర్ Seeing Bhagavan, he could have courage.
0: Then Mari prasthinchanu, Goldstein, when are you going back?
1: Then Swami again asked him, Goldstein, when are you going back?
0: No, my plan.
1: Swami says, Swami, I have no plans now.
0: Meer eppudu chepte appudu potanu.
1: I'll go as and when you decide.
0: Sare inta matram nenu telusukunnavu kada ani.
1: Bhagavan was happy that he could experience that.
0: Nenu sare ada oorukunnanu.
1: And Bhagavan kept quiet.
0: Konni dinalu ayin tarvata nene టైం చెప్పి డేట్ చెప్పి ప్రయాణం అయిపోండి అన్నాను.
1: ఆన్ ఎ స్పెసిఫిక్ డే యాజ్ సెడ్ బై భగవాన్ హీ కుడ్ లీవ్ దిస్ ప్లేస్.
0: సరే, అక్కడ ఉన్నంత వరకు చాలా ఆనందంగా ఉండినాడు.
1: అండ్ హి వాస్ వెరీ హ్యాపీ.
0: కానీ మరీ ప్లేన్ ఎక్కాడు.
1: అండ్ అగైన్ హీ హ్యాడ్ టు ట్రావెల్.
0: ఇదంతా అయిన తర్వాత, కొన్ని నెలలు అయిన తర్వాత తన ఇంటికి ఆ ప్లేన్ యొక్క నష్టమంతా కూడాను పంపించారు గోల్డ్స్టీన్.
1: ఆఫ్టర్ సమ్ టైమ్ హీ కుడ్ గెట్ ఆల్ ద కంపెన్సేషన్ అమౌంట్.
0: ఈ విధంగా మానవులు ఎక్కడి నుంచి వచ్చాము, ఎక్కడికి పోతాము, ఏమి చేయాలి అనేటువంటి విషయాన్ని పూర్తి గుర్తించుకోలేకుండా పోతున్నారు.
1: ద హ్యుమానిటీ టుడే ఈజ్ నాట్ అవేర్ ఆఫ్ ద ఫ్యాక్ట్ వేర్ దే కమ్ ఫ్రమ్, వేర్ దే ఆర్, వేర్ దే గో.
0: ఈ విధమైనటువంటి కొన్ని అనుభవాలు అయిన తర్వాతనే అప్పుడు వాడు గుర్తిస్తారు.
1: People will recognize the need for it after passing through the crucible of such experiences.
0: అప్పటి నుంచి కూడాను మా గోల్డ్స్టీన్ పూర్తి గుండు వలె నిలిచాడు.
1: And Goldstein would grow stronger and stronger day by day.
0: నేను చెప్పాను, గోల్డ్స్టీన్ నీవు కేవలం ఒక శారీరక బలాన్ని పెంచి చూస్తున్నావు, కానీ నీ మనోబలాన్ని నేను పెంచుకోమని చెప్పాను.
1: Bhagavan wanted him to grow mentally, not simply satisfied with physical strength.
0: ఈ విధంగా చెప్పేటప్పటికి తాను వెళ్ళాడు, కసరత్తు చేస్తూ వచ్చాడు.
1: అండ్ దెన్ హీ వెంట్ ఆన్ కంటెంప్లేటింగ్ ఆన్ భగవాన్స్ టీచింగ్ ఎక్సర్సైజ్.
0: ఐదులా మొదట వాడు అమెరికాకు పోయిన తర్వాత,
1: ఆఫ్టర్ రీచింగ్ అమెరికా,
0: ఈ కసరత్తు లోపల ఎట్లా ఉండినటువంటి వాడు, పెద్దగా ఉండేవాడు, కానీ 60 kgs తగ్గిపోయినాడు.
1: హీ లాస్ట్ 60 kgs ఆఫ్ వెయిట్.
0: అప్పటి నుంచి కొన్ని ప్రయాణాల లోపల గుర్తించవలసినటువంటివి తప్పక మనం గుర్తించాలి.
1: Therefore, we have to recognize all the cautions and precautions that we have to bear in mind during our
0: journey. కానీ ఈనాటి మానవులందరూ కూడాను ఈ ప్రపంచంలో వచ్చి పడ్డారు.
1: We are all here in this world.
0: కానీ జీవితం మేము గడుపుతున్నాను.
1: We are spending our life.
0: ఎందుకోసం వచ్చామంటే తిండి నిద్రల కోసం వచ్చాము అంటారు.
1: And if anyone asks this question, the purpose of life, we say that we are
0: here for food and drink. భజ గోవిందం ఉంటుండాలి. భజ గోవిందం, భజ గోవిందం, గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి నహి రక్షతే దుఃఖంకరణే. అప్పుడు చెప్పాడు శంకరాచార్య వారు, భజ గోవిందం, భజ గోవిందం, గోవిందం భజ మూఢమతే. ఓ మతి, నీవు కేవలం భగవంతుని యొక్క తరటం నీవు మర్చిపోయి ఏదో ప్రపంచంలోనే పడిపోతున్నావు, నీవు నిరంతరం కూడాను భజ గోవిందం అన్నాడు.
1: ఇట్ వాజ్ శంకరాచార్య హూ సెడ్, చాంట్ ద హోలీ నేమ్ ఆఫ్ గాడ్, యు హావ్ ఫర్గాటన్ గాడ్స్ నేమ్, యు ఆర్ సింప్లీ పుల్లింగ్ ఆన్ యువర్ లైఫ్.
0: కనుక మనం ఇక్కడికి ఎందుకు వచ్చేసామంటే చాలా మంది పిల్లలు చెప్తుంటారు.
1: ఇఫ్ ఎ క్వశ్చన్ ఇస్ పుట్, వై ఆర్ యు హియర్?
0: ఏం స్వామి మేము వచ్చాం, ఖానా పీనా సోనా మరణా.
1: Here only for eating, drinking and just moving, dying ultimately.
0: దీని కోసం మనం వచ్చామని. ఇది కాదు నీవు రావడం, ఈ మధ్య లోపల నీవు ఎన్నో చేయవలసినటువంటి ఉన్నాయి.
1: Between these two steps, in between, that you have to do lots of things.
0: కేవలము ఖానా పీనా కోసం రాలేదు.
1: Not merely for food and drink you are here.
0: నిద్రపోవటం కోసం రాలేదు.
1: Not merely for sleeping.
0: కేవలం చదువుకోవటం కోసం రాలేదు.
1: Not for education.
0: కానీ వచ్చిన పని వేరే ఉంటుంది, దాన్ని నీవు మర్చిపోయినావు.
1: But the purpose of your stay is different, which you have forgotten.
0: వచ్చిన దాన్ని సార్థకం చేసుకోవాలి.
1: See that the very purpose is fulfilled.
0: ఈ దేహం వచ్చింది.
1: The body is here.
0: దేహం పెరుగుతూ ఉండాలి.
1: The body is growing day by day.
0: ఈ పెరిగింది తరగక తప్పదు.
1: And the body that grows is sure to diminish.
0: కనుక ఈ పెరిగేటికి దాంట్లో ఈ జీవితాన్ని సార్థకం చేసుకోవాలి.
1: And as we grow, we should also work for emancipation.
0: కనుక ఈ సత్యాన్ని గుర్తించినటువంటి వారే దీన్ని సార్థకంగా ఉంచుకోవాలి.
1: The one who recognizes truth will have his life liberated.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: అందరూ ఈ జగత్తుకు వచ్చాం మనం.
1: We are all here in this world.
0: ఇందులో ప్రయాణమైపోతున్నాము.
1: We are just traveling.
0: ఇందులో ఎంతలో అలలు పొలలు తెరలు అన్ని వస్తున్నాయి.
1: We have got so many waves, so many obstacles, so many ups and downs.
0: దీన్ని అన్నిటికీ మనం భద్రంగా నిలిచేటువంటి ఒక శక్తిని సాధించాలి.
1: We should have the strength and resistance to face the challenges.
0: దీనిని సరైనటువంటి ఆధ్యాత్మిక బలము అని.
1: This is the real true spiritual strength.
0: దీని మధ్యలో ఏమైనా జరగని.
1: Many things may happen in between.
0: దానికి మనం భయపడకూడదు.
1: You should never be afraid of this situation.
0: అలలు పొలలు వస్తుంటాయి.
1: No doubt the problems do come.
0: ఈ సంసారే బహుదుస్తారే.
1: ఇట్స్ సో డిఫికల్ట్ టు క్రాస్ దిస్ ఓషన్.
0: కృపయా పారే పాహి మురారి.
1: ఓ గాడ్ బీ కంపాషనేట్ టువర్డ్స్ మీ అండ్ హెల్ప్ మీ టు క్రాస్.
0: గోవిందం భజ గోవిందం.
1: దేర్ఫోర్ చాంట్, సింగ్ హిస్ గ్లోరీ, గాడ్స్ నేమ్.
0: ప్రతి ఒక్క తూరి తల్లి గర్భంలో పుట్టటము, తల్లి గర్భం నుంచి పోవటము, ఇంతేనా మనం వచ్చినటువంటి పని? మనం వచ్చిన పని చాలా గొప్పది.
1: వీఆర్ ఇన్ ది సైకిల్ ఆఫ్ బర్త్ అండ్ డెత్.
0: మానవ జీవితం ఎంతో సార్థకం గావించుకోవాల్సినటువంటి.
1: ది హ్యూమన్ లైఫ్ షుడ్ బి ఫర్ లిబరేషన్.
0: వీడు చదివే చదువులకును, వీడు చేసేటువంటి పనులకును, వీడు సంపాదించే సంపాదనకు తగినటువంటి ఒక మార్గాన్ని మనం వెతుక్కోవాలి.
1: వీ షుడ్ ఫైండ్ ఎ ప్రాపర్ పాత్, ప్రాపర్ డైరెక్షన్ ఫర్ ఆల్ ద నాలెడ్జ్ దట్ వీ హ్యావ్, ఫర్ ఆల్ ద పొజిషన్.
0: ఎంతో ధనం ఉన్నదని బాగా సంపాదిస్తారు, చదువుకుంటారు.
1: Expecting that you will earn a lot of money, you study well.
0: చదువేంటి, చదువేమే కుక్కలు నక్కలు కూడా చదువుకుంటాయి.
1: By what far the simple education that can be learned by birds and beasts as well.
0: మీరు సర్కస్ లో మీరు చాలా చూస్తుంటారు.
1: In circus you watch many things.
0: కోతులు కూడా ఎంతో విద్యను నేర్చుకున్నాయి.
1: And you find the animals there lots of education.
0: కానీ ప్రయోజనం ఏమిటి?
1: What is the use?
0: విద్యను నేర్చి ప్రయోజనం ఏమిటి?
1: What is the use of all this education?
0: దాన్ని సద్వినియోగం పంచుకోవాలి.
1: We should make proper use of our education.
0: ఆ సద్వినియోగం చేసుకునేటువంటి ధైర్యం వచ్చినప్పుడే ఈ విద్యను మనకు సరైన బలం అందిస్తాయి.
1: The fulfillment of education is there when once we make proper use of our knowledge.
0: కనుక మనం వచ్చినాము కేవలం వచ్చినటువంటి చదువు కోసం కాదు.
1: We are here not merely for education.
0: చదవాలి.
1: We have to study anyway.
0: చదివినటువంటి డిగ్రీస్ కూడా తీసుకోవాలి.
1: We have to get our degrees as well.
0: కానీ డిగ్రీస్ తీసుకున్నంత మాత్రం చాలదు ఇది.
1: Mere acquisition of a degree is not enough.
0: చదివి వ్రాయ నేర్చిన వారందరూ విద్యావంతులేనా?
1: Can you call oneself educated by merely learning how to read and write?
0: పొంద విద్యావంతులవునా?
1: By merely getting a degree, can you call yourself educated?
0: Sugnanam sugutaleka vidyalu sadvidyalaguna.
1: Without spiritual knowledge and awareness, can that be education at all? What is the use? What's its value?
0: Kanuka ee rendu kuda undinappude mana avidyalanta sarthakam avutundi.
1: When once we have these two, the purpose of education is achieved.
0: Kana prati manavudu kudanu manam cheyavalsinatuvanti pannu lakshyamlo pettukoni cheyali.
1: Therefore, everyone must discharge his duty. Keeping duty is the chief aim.
0: Nenu MBA pass chesanu.
1: I passed MBA.
0: MDA pass chesanu.
1: I got this degree MBA.
0: Degree dandiki pondanu.
1: I have many degrees.
0: Prayojanam emiti?
1: What is the use?
0: Dani use cheyali kada.
1: You should make proper use of the degrees.
0: Aa use cheyakunda unnappudu dani sarina ditilo manam viniyoginchukovali.
1: If it is not practically properly used, all the degrees
0: sugyanam sukutaleka vidyalu sadvidyalaguna.
1: Without this spiritual knowledge and awareness, can you call it a true education?
0: Ivanni kevalamu paper lo print chesinattiga untari.
1: That's all amount to paper degrees printed.
0: Kani idi kaadu manam aa paper di pay in for na jeevitham lopala aa yokka pay cheyalam manam ee chadinatundi danni.
1: And therefore it should be imprinted in our heart, pay for in our heart within.
0: Dinni appude manam saarthakam avutundi.
1: Then only education purpose is realized.
0: Kanuka మనం వచ్చినటువంటి దీన్ని ఏమిటి అనేటువంటి దాన్ని గుర్తించాలి.
1: సో వీ మస్ట్ రికగ్నైజ్ ద ఫ్యాక్ట్ వై వీ ఆర్ హియర్.
0: ఈ గుర్తించుకునేటువంటి ఒక శక్తి ఒక మానవునికి మాత్రమే ఉన్నది.
1: ఇట్స్ ఓన్లీ మ్యాన్ కైండ్ దట్ కెన్ బి అవేర్ ఆఫ్ ది పర్పస్ ఆఫ్ లైఫ్.
0: ఏదో వచ్చినాము, సంపాదించాము, బ్యాంకుల్లో పెట్టాము, పిల్లల్ని చదివించాము, పిల్లల్ని ఫారెన్ పంపించాము, అన్ని చేశాము.
1: హావ్ బీన్ బోర్న్, వన్ ఈస్ ఎడ్యుకేటెడ్ వెల్, హస్ టేకెన్ కేర్ ఆఫ్ ద ఫ్యామిలీ, సెండింగ్ దేర్ చిల్డ్రన్ అబ్రాడ్.
0: ఇంత మాత్రం కాదే.
1: దట్స్ నాట్ ఎనఫ్.
0: ఇంకా ఉన్నావు నీ ప్రపంచంలో.
1: యు ఆర్ స్టిల్ హియర్.
0: కట్ట కడపటి వరకు కూడా నువ్వు శాంతిని పొందాలి.
1: టిల్ ది ఎండ్ యు మస్ట్ ఎంజాయ్ పీస్.
0: దీనివల్ల నేను ఆనందం అనుభవించాను అనేటువంటి ఒక నిశ్చయము తెలియాలి.
1: యు షుడ్ ఎస్పైర్ దట్ స్టేట్ ఆఫ్ బ్లిస్.
0: కనుక మనం వచ్చినటువంటి ఎందుకు దాన్ని నిరంతరం కూడా మన మనం మర్చిపోకుండా ఉండాలి.
1: దేర్ఫోర్ వి షుడ్ నెవర్ ఫర్గెట్ ది పర్పస్ ఆఫ్ లైఫ్ వై యు ఆర్ హియర్.
0: మనం వచ్చినది ఒకటి, దాన్ని మర్చిపోయి ఇంకోటి కోరుతాం.
1: We forget the aim of life and spend in life in a different direction.
0: Gandhi
1: chadavadaniki poyadu. He went there for studies.
0: London lo poyadu.
1: He reached London.
0: Bharat lo chadivadu.
1: And he was studying for barrister degree.
0: Kani chadivinadu.
1: He studied well.
0: Kani prayojanam enti?
1: But he could know its value.
0: Ee vidhanga use cheyalani thanike artham chesukoledu.
1: He could not understand how to make use of all the law that he studied.
0: Tiriki veliku India ku vachin tarvata,
1: after returning back to India,
0: anta chadivinatunti vaadu poorthi anni vidhala tyagalu chesadu.
1: He sacrificed all that he acquired.
0: Congress lo praveshinchadu.
1: He joined Congress movement.
0: Ee Congress ante emiti?
1: What is this Congress?
0: Congress.
1: Congress. Congress, meaning in those days, calm dress.
0: ఒక చిన్న చొక్కా వేసుకున్నాడు.
1: He had minimal dress.
0: ఒక పంచ కట్టుకున్నాడు.
1: And a dhoti.
0: ఇది కాంగ్రెస్ అనుకున్నారు.
1: And he thought that is calm dress Congress.
0: Calm dress లో కాంగ్రెస్ లేదు.
1: In fact, it's not true Congress.
0: చాలా గుడ్ మైండ్, గుడ్ సేవ, గుడ్ సాధన, గుడ్ సర్వీస్ అన్ని చేసినటువంటి వాడు ఉన్నాడు అక్కడ పాపం.
1: And that's another one. Man of good service, good feeling, good nature, good mind.
0: Yavaratanu.
1: Who is he?
0: Meeku telusunu. Subhash Chandra Bose.
1: You know, he is Subhash Chandra Bose.
0: Ee Subhash Chandra Bose chaala seva chesinatuvanti vaadu.
1: Subhash Chandra Bose is the one of service.
0: Ee lopala Bose yokka deepu jaaripoyindi.
1: And then the Bose is forgotten.
0: Ee vidhanga manam prapancham lopala vishayam chuste ఏది మంచి చెడ్డను అనేటువంటి తెలుసుకోవటం చాలా కష్టం.
1: ఇట్ ఇస్ దేర్ ఫోర్ ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు నో వాట్ ఈస్ గుడ్ అండ్ వాట్ ఈస్ బ్యాడ్ ఇన్ దిస్ మోడర్న్ వరల్డ్.
0: కానీ ఎంతనో త్యాగం చేసి దెబ్బతిన్నటువంటి యొక్క వ్యక్తులు కూడాను చాలా భయపడిపోయి ప్రాణాలని అర్పితం చేశారు.
1: ఇన్ ఫ్యాక్ట్ ద పీపుల్ మెన్ ఆఫ్ సాక్రిఫైస్ దే సాక్రిఫైస్ దేర్ లైవ్స్ ఈవెన్.
0: ఇంత పేరు పొందినటువంటి యొక్క మహనీయులు లోకంలో ఎంతో మంది ఉన్నారు.
1: దేర్ మెనీ పీపుల్ మెన్ ఆఫ్ ఎస్టీమ్.
0: ఇలాంటి వారితో మనం దేశమును ఎంతో మనం రక్షించాలి.
1: విత్ సచ్ పీపుల్ వీ హావ్ టు సేఫ్ గార్డ్ ప్రొటెక్ట్ దిస్ కంట్రీ.
0: మనం సాక్రిఫైస్ చేయాలి.
1: వన్ షుడ్ బి ప్రిపేర్డ్ టు సాక్రిఫైస్.
0: అనగా ఏమిటి, ఈ దేహం నాది కాదు.
1: Don't identify yourself with the body.
0: దేహం ఒక ఇన్స్ట్రుమెంట్.
1: Body is an instrument.
0: నాకు పనిముట్టు.
1: It's just an instrument.
0: ఇది నా యొక్క కేవలం ఒక విధమైన వస్త్రం వంటిది.
1: It is like a cloth, that a tire that I put on.
0: చిరిగిపోయినప్పుడు చిరిగిపోతుంది.
1: And if it's worn out, I give it.
0: అంతవరకు దీన్ని మనం అనుభవించాలి.
1: Till then, I must make you.
0: ఈ విధంగా చేసి దేశానికి గొప్ప కీర్తిని సాధించాడు.
1: With this, he brought very good name to this country.
0: కనుక దేశంలో త్యాగం వల్ల ఎంతనో కలుగుతుంది.
1: Therefore, out of sacrifice, we can serve this
0: వేదం నందు నా కర్మణ నా ప్రజయ ధనేన త్యాగేనేకి అమృతత్వమానసు నా కర్మణ నా ప్రజయ. ఈ విధంగా నాకు నా యొక్క పని కాని నా కర్మను కాని నాకు మంచివి కాదు. త్యాగేనేకి అమృతత్వమానసు అమృతత్వాన్ని పొందాలంటే త్యాగం కావాలి.
1: Therefore, Veda clearly emphatically says this point: no association, no authority whatsoever other than sacrifice, that would take you to immortality.
0: మనం పుట్టినాము. పుట్టినందుకు భగవత్ చింతన చేస్తూ మనం దానికి అర్పితం గ్రహించుకొని మనం దీన్ని సాత్వికంగా భావించుకోవాలి.
1: Having been born as a human being, we should sing the glory of God and end our life.
0: దేహానికి ఎన్ని బాధలైనా కలగని.
1: The body may suffer.
0: ఈ బాధలు మనకి ఏమాత్రం బాధించవు.
1: And these sufferings should not be a
0: చిన్న ఉదాహరణ మీకు చెప్తున్నాను.
1: A small example.
0: ఈ దేహము బెంగళూరులో బాత్రూంలో పడిపోయింది.
1: The physical body of Bhagavan fell down there in the bathroom at Bangalore.
0: నా రూమ్ లోపల స్టూడెంట్స్ అంతా ఉండేటువంటి వాళ్ళు.
1: And many students stay there with Bhagavan.
0: వీళ్ళు అక్కడ ఉండేటువంటి వాళ్ళు.
1: They were there in Swami's room.
0: నాకు చాలా సేవ చేశారు పాప.
1: They served Bhagavan.
0: కానీ నేను చెప్పాను నాకు ఈ దేహ అవమానం లేదు.
1: Bhagavan told them, I don't have body attached.
0: ఎంత వీరు బ్యాండేజ్ చేసినా ఎంత వీరు ఆపరేషన్ చేసినా నాకు ఇది దేహం నాది కాదు.
1: You may put some bandage, whatever may be, but I don't identify with
0: the body. కానీ నాకు ఈ దేహంతో సంబంధం లేదు.
1: You may do anything with this body.
0: ఉండినంత వరకు నా పని నేను చేయాలి.
1: Because I have got my own mission, said Bhagavan.
0: అప్పటి నుంచి కూడా నువ్వు నాకు కట్లు కట్టి ఏమేమి చేయలేదు. నేనేమిటి కట్టించుకోలేదు.
1: And Bhagavan did not allow anybody to put the bandage.
0: నేను అట్లనే నడుచుకుంటూ వచ్చాను.
1: అండ్ భగవాన్ స్టార్టెడ్ మూవింగ్ అబౌట్.
0: ఈనాటి కూడా అట్లనే నడుస్తూనే ఉంటున్నాను.
1: టిల్ దిస్ డే స్వామి ఇస్ వాకింగ్ ఇన్ అవర్ మిడ్స్ట్.
0: కానీ పెద్ద పెద్ద డాక్టర్స్ అంతా వచ్చేసేసారు, దీనికి ఆపరేషన్ చేస్తే చాలా త్వరలో నయం అయిపోతుంది అన్నారు.
1: Renowned doctors came and said, if you are operated upon, you will be all right.
0: నాకు ఆపరేషన్ చేసింది. ప్రకృతి నాకు ఆపరేషన్ చేసింది.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఇట్ వాస్ దట్ విచ్ లెడ్ టు ఆపరేషన్ ప్రైమర్.
0: పడటము దానికి అన్ని విధాల దెబ్బలు తగలటము.
1: అండ్ ఇట్స్ బికాస్ ఆఫ్ ద ఫ్రాక్చర్ హి వాస్ ఆపరేటెడ్ అపాన్.
0: ఒక్క కట్టైనా నేను కట్టించుకోలేదు.
1: హి డిడ్ంట్ హావ్ ఎనీ బాండ్ ఎనీ బ్యాండేజ్.
0: అట్టనే నడుస్తూ వచ్చాను.
1: బట్ స్వామి వెంట్ ఆన్ మూవింగ్ అబౌట్.
0: ఇప్పుడు కూడా అట్టే నడుస్తూ వచ్చాను.
1: ఈవెన్ నౌ స్వామి వాక్స్.
0: కానీ నాకే బాధలు లేవు.
1: స్వామి హ్యాస్ నో సఫరింగ్.
0: ఏ కష్టము లేదు.
1: నో పెయిన్ వాట్స్ ఎవర్.
0: చాలా మంది భక్తులంతా ఏడుస్తుంటారు, అయ్యో స్వామి ఇట్లా నడుస్తున్నాడే ఏ బాధ ఉందో ఏమో అని. నాకు ఎట్టి బాధ కూడా లేదు.
1: మెనీ డివోటీస్ ఫీల్ సో బ్యాడ్ దట్ స్వామి మే బి అండర్గోయింగ్ సమ్ పెయిన్ అండ్ సఫరింగ్. స్వామి హ్యాస్ నో పెయిన్ ఎట్ ఆల్ వాట్స్ ఎవర్.
0: ఈనాటి వరకు నాకు బాడీ పెయిన్ అనేటువంటిది నేను ఎప్పుడు అనుభవించలేదు.
1: టిల్ దిస్ డే భగవాన్ డస్ నాట్ నో వాట్ పెయిన్ ఈజ్.
0: అంటే నేను నడుస్తూనే ఉన్నాను.
1: స్వామి just is moving about.
0: ఈ విధమైనటువంటి త్యాగం చేస్తే ఎంతైనా మనం సాధించవచ్చు.
1: With this spirit of sacrifice, you can accomplish it.
0: నేను చెప్తున్నాను చేస్తున్నాను.
1: Bhagavan says and acts.
0: చెప్పిందే చెయ్యాలి.
1: What is said must be acted upon.
0: చేసిందే చెప్పాలి.
1: What you act, what you do must be said.
0: వచసేకం కర్మణ్యేకం మహాత్మనం.
1: That is the harmony of thought, word and deed.
0: అది నిజమైనటువంటి మహత్వం.
1: That is the greatness, mystery.
0: Enta sepaina nenu ninchukogalanu.
1: Bhagavan can continue to remain standing.
0: The doctors cheppesaru ekku time ninchukokoddu ani.
1: Doctor said, Swami, don't stand for long time.
0: Ippudu kuda nenu enta kaalamo nenu ninchukuntunnanu.
1: Swami, you as you see him is standing for a long time.
0: Naake baadharu ledu.
1: Swami has no suffering, no pain whatsoever.
0: Okka maatrame nenu vesukonu.
1: Bhagavan
0: okka kattaina kattukonu.
1: Has no bandage. And he has not swallowed a single tablet.
0: నాది కేవలము ఒకే సరైనటువంటి ఒక భావం.
1: స్వామి హాస్ గాట్ ది ఓన్లీ సేమ్ ఫీలింగ్.
0: నేను చేస్తూ మీకు చూపుతున్నాను.
1: స్వామి యాక్ట్స్ డస్ డెమోన్స్ట్రేట్స్ అండ్ టెల్స్ అస్.
0: కనుక విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: దేహానికి జరిగేటువంటి బాధలు ఎన్నో జరుగుతుంటాయి.
1: బాడీ ఈస్ బౌండ్ టు సఫర్.
0: Body is like a water bubble.
1: Body is like a water bubble.
0: Mind is like a mad monkey.
1: Mind is like a mad monkey.
0: Mad monkey ni the body water bubble ni anusarinchukoddu.
1: Therefore, don't follow the body, don't follow the mind.
0: Kanukane ni consciousness ni follow chey.
1: Follow your conscience.
0: Adi atmaabhimanam teesukovali.
1: That is atmaabhimana, attachment to God.
0: Atmaabhimanam untunte ye baadalu manaku pettadu.
1: When once you are attached to the self, atmaabhimana, nothing will affect you.
0: Kanukane ఈ ఆత్మాభిమానం నిమిత్తమై మిమ్మల్ని అన్ని విధాలైన ఇంట్లో సేవ పెడుతున్నాను.
1: భగవాన్ ఇస్ మేకింగ్ యూ సిట్ అండ్ లిసన్ టు ది టాక్ ఓన్లీ టు ఇంప్రెస్ అపాన్ యు నీడ్ టు అటాచ్ యువర్ సెల్ఫ్.
0: ప్రపంచమంతా తిరుగుతూనే ఉంటున్నాను.
1: భగవాన్ ఇస్ మూవింగ్ అబౌట్ ఆల్ ఓవర్ ది వరల్డ్.
0: కానీ కానీ ఇట్ట ఉండినా కూడా నాకేమి నొప్పి లేదు.
1: భగవాన్స్ ప్రోగ్రామ్ మిషన్ కంటిన్యూస్
0: నాకు నొప్పి లేదు.
1: హెస్ నో పెయిన్ వాట్స్ ఎవర్.
0: యథార్థం మీకు చెప్తున్నాను, మూసిపెట్టుకుని చెప్పడం లేదు.
1: Swami is telling you the fact of facts, the truth.
0: నొప్పి అంటే ఏమిటో నాకు అర్థమే కాదు.
1: He doesn't understand what pain is.
0: కనుక ఆ విధమైనటువంటి ధైర్యంతో నువ్వు సాధిస్తూ రావాలి.
1: With that courage, we should be able to achieve success.
0: మీకు బోధించే నిమిత్తమే నేను ఈ బాధను నేను తీసుకున్నాను.
1: Bhagavan has taken upon himself this suffering to demonstrate to the humanity that one has to bear the suffering.
0: కనుక మీకు చూపే నిమిత్తమే నేను దీన్ని తీసుకున్నాను.
1: భగవాన్ ఈజ్ ఇన్ ది ప్రెసెంట్ పొజిషన్ ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ అవర్ ఓన్ ఫ్యూచర్.
0: కనుక మీరందరూ కూడాను దీన్ని ఆధారం చేసుకుని దేహానికి ఎన్ని బాధలు జరిగినప్పటికీ దేహాన్ని త్యాగం చేయండి.
1: ద బాడీ మే సఫర్, బాడీ మే పాస్ త్రూ సో మెనీ పెయిన్స్ అండ్ అదర్వైజ్, బట్ యెట్
0: ఈ దేహాన్ని
1: సాక్రిఫైస్
0: సరైన రీతిలో ప్రభు వినియోగించుకోవాలి.
1: వీ షుడ్ మేక్ ప్రాపర్ యూజ్ ఆఫ్ ద బాడీ.
0: భగవత్ సేవలో దీన్ని ప్రవేశపెట్టాలి.
1: ద బాడీ షుడ్ సర్వ్ గాడ్.
0: భగవంతుడి నూరి గంధం వలె పట్టించాలి.
1: అండ్ యాక్చువల్లీ వీ షుడ్ స్పెండ్ ఆల్ ద టైమ్ ఇన్ సర్వీస్ టు గాడ్.
0: కనుక మనం దేహాన్ని ఇచ్చిండేది భగవంతుడు దేనికోసం? ఈ యొక్క దైవాన్ని అర్పితం చేసే నిమిత్తం.
1: ద బాడీ ఈజ్ గిఫ్టెడ్ సో హ్యాస్ టు సరెండర్ డెడికేట్ ఇన్ సర్వీస్ టు గాడ్.
0: మన డబ్బు కొంప,
1: ఇట్స్ డర్టీ వన్.
0: రోగా మగ్గడు సేవక గంప,
1: ఫుల్ ఆఫ్ ఎఫ్లిక్షన్.
0: జాతి సంచలనం పొందు దుంప,
1: ఇట్ టేక్స్ అపాన్ లైఫ్ ఆఫ్టర్
0: అవసానం మీద లేని కంప,
1: ఇట్ కెనాట్ క్రాస్ దిస్ ఓషన్ ఆఫ్
0: లైఫ్. అంబుల పదనమ్ము మన వెప్పు దలంప,
1: ఇట్ ఫుల్ ఆఫ్ బోన్స్.
0: మీ నిశ్చలమనే అమ్మబోకు మనసా,
1: ఓ మైండ్ నెవర్ థింక్ దట్ ద బాడీ ఇస్ పర్మనెంట్.
0: హరిపాదములు ఆశ్రయించవి,
1: సరెండర్ టు ద లోటస్ ఫీట్ ఆఫ్ గాడ్.
0: అది చేయండి మీరు.
1: That's what you are supposed to do.
0: దాంట్లో ఏంటి బాధలు వచ్చినప్పటికీ మీరు లెక్క చేయకండి.
1: డోంట్ బాదర్, డోంట్ బి వరీడ్ ఆఫ్ ఎనీ అదర్ ప్రాబ్లమ్.
0: మీ చేతన ఇంత సేవలు దేశానికి చేయండి.
1: సర్వ్ దిస్ కంట్రీ టు ది ఎక్స్టెంట్ పాసిబుల్.
0: ఒక్క చిన్న దీనికైనా కూడా మనం కొంత సేవ చేయాలి.
1: అట్లీస్ట్ యూ షుడ్ రెండర్ ఫ్రాక్షన్ ఆఫ్ సర్వీస్ టు ద కంట్రీ.
0: ఒక ముస్లిం ఉంటే ఆ ముస్లిం కొంచెం దారి చూపడం కూడా ఒక సేవని.
1: టు హెల్ప్ ఎన్ ఓల్డ్ లేడీ ఇన్ షోయింగ్ హర్ రైట్ పాత్.
0: ఈ దోప చూపటం వల్ల నాకేమొస్తుంది అనుకుంటారు చాలా మంది.
1: హౌ ఈజ్ ఇట్ గోయింగ్ టు బెనిఫిట్ మీ? సమ్ పీపుల్ మే థింక్ సో.
0: చిన్న సేవలో కూడా పెద్ద ఫలితం ఉంటుండాలి.
1: ద ఫ్రాక్షన్ ఆఫ్ సర్వీస్ విల్ గివ్ బిగ్ రిజల్ట్స్.
0: కనుక మీరు సేవలు చేస్తున్నారండి.
1: దేర్ఫోర్ సర్వెంట్ సర్,
0: సేవకు మించినటువంటి కార్యం మరొకటి లేని లేదు.
1: దేర్ ఇస్ నో అదర్ గ్రేటర్ టాస్క్ హైయర్ దాన్ సర్వీస్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఈ దేహం ఇచ్చినటువంటిది ఎంత పవిత్రం కోసం.
1: ద బాడీ ఇస్ సీక్రెట్ టు డూ సీక్రెట్.
0: చాలా మంది చూస్తుంటారు ఆ పాపం ఆడవాళ్లే దీన్ని కనిపెడుతుంటారు బాగా.
1: విమెన్ విల్ బి ఏబుల్ టు నోటీస్ అండ్ అబ్జర్వ్ దిస్ పాయింట్.
0: ఇంత బాధలు పడుతూ ఇన్ని విధాలు ఇదిగా ఉన్నాయి, స్వామి తగ్గలేదే, చాలా బాగున్నాడే అనుకుంటుంటారు పాపం ఆడవాళ్ళు.
1: అండ్ మెనీ విమెన్ థింక్ స్వామి ఇస్ వెరీ ఫైన్ ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ దీస్ ప్రాబ్లమ్స్. దట్స్ వాట్ దే సే.
0: నేను తగ్గలేదు,
1: స్వామి హాస్ నాట్ లాస్ట్ వెయిట్,
0: ఎక్కలేదు,
1: హాస్ నాట్ గెయిన్డ్ వెయిట్.
0: నేను ఏ విధమైన సేవ చేసినా నాకు నొప్పి లేదు.
1: He has no pain, whatever work that he may undertake.
0: The stress and strain. Speed.
1: Swami can walk very fast also if he decides. Because doctors wanted him not to walk like that.
0: Swami, మీరు స్పీడ్ గా నడచకండి.
1: దే సెడ్ స్వామి డోంట్ వాక్ ఫాస్ట్.
0: పిల్లల్ని ఎవరైనా ఇద్దరు పెట్టుకోండి.
1: హ్యావ్ టూ బాయ్స్ బై యువర్ సైడ్.
0: వాళ్ళు సహాయంగా ఉండాలి.
1: లెట్ దెమ్ హెల్ప్ యూ
0: అని వాళ్ళు తొందర పెడుతుంటారు.
1: దే వాంట్, దే ఇన్సిస్టెడ్.
0: వాళ్ళని కూడా తృప్తి పెంచాలి.
1: అండ్ డాక్టర్స్ ఆల్సో మస్ట్ బి
0: సాటిస్ఫైడ్. తృప్తి పెట్టే నిమిత్తమే నేను ఈ విధంగా ఇద్దరు పిల్లలు ఉంటుంటారు.
1: టు సాటిస్ఫై డాక్టర్స్ భగవాన్ ఈస్ ఫాలోయింగ్ దేర్ ఇన్స్ట్రక్షన్ బై హావింగ్ టూ బాయ్స్ బై హిస్ సైడ్.
0: ఆ ఇద్దరికి కూడా నేను ఏమాత్రమూ బాధ పెట్టడం లేదు.
1: అండ్ స్వామి విల్ నెవర్ మేక్ దోస్ టూ బాయ్స్ టు సఫర్ ఐదర్.
0: తమ ఆఫీస్ పోతుంటారు.
1: దే గో టు దేర్ ఆఫీస్.
0: ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత నా దగ్గర తలుపు దగ్గర కాచుకొని ఉంటారు.
1: And on returning from the office, they wait for Swami, the king.
0: Prushti ani pilishte, Prushti vastadu.
1: And you say, Prushti, he will be there.
0: Naina, akkada neer teesko antarante.
1: Swami says, get water from there.
0: Aa neer teeskuntanu traagutanu.
1: And Swami sips the water.
0: Ipothu. Aa iddaru kudano aa vidhanga seva chestunnaru. Aa sevane goppa sevaga untuntadi.
1: Both of them are serving Bhagavan. It's the greatest of all.
0: Ee vidhanga ee sevakulu kudano baadalu kashtam ledu.
1: Those prepare to serve, they don't suffer in any way.
0: ఎవరికి నేను బాధ పెట్టను.
1: నో ఇస్ సఫరింగ్.
0: నొప్పించక తాను ఒక తప్పించుకు తిరిగివాడు ధన్యుడు వేమా అన్నారు.
1: ఇట్ ఈస్ నాట్ స్ట్రెయిన్యూస్, దే హావ్ నో స్ట్రెయిన్ అట్ ఆల్.
0: ఎవరిని నేను నొప్పి పెట్టను.
1: భగవాన్ విల్ నెవర్ మేక్ ఎనీబడీ.
0: నేను నొప్పి పడను.
1: స్వామి విల్ నెవర్ బాదర్, విల్ నెవర్ వరీ అబౌట్ ఎవరీ.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఈనాడు స్వామి పుట్టిన పండుగ.
1: టుడే ఇస్ భగవాన్స్ బర్త్డే.
0: ఈరోజు దేహం పుట్టినటువంటిదే కానీ
1: as the body is born.
0: దీనికి 79 సంవత్సరాలు అయిపోయింది.
1: And the body is 79.
0: కానీ ఈ 79 సంవత్సరాలుగా ఉన్నట్టుగా నేను కనిపిస్తున్నానా?
1: Does Bhagavan look like that 79 year old?
0: No.
1: No, no.
0: ఇప్పుడే కాదు.
1: Not only now.
0: ఇంకా 89 ఏళ్ళు వచ్చినప్పటికి కూడా నేను ఇట్టనే ఉంటాను.
1: Let that be. Let that be 80th birthday, 90th birthday. Bhagavan will remain like this.
0: In ఏమాత్రము ఒకరి పారాధీనం కాను.
1: Bhagavan will never submit himself in the hands of anybody.
0: నా కన్నులు, నా పండ్లు, నా అన్ని చక్కగా ఉన్నాయి.
1: Bhagavan's eyes and teeth are in perfect order.
0: 79 సంవత్సరాల లోపల పండ్లన్నీ ఊడిపోతాయి.
1: Naturally at this age, one will be losing the teeth.
0: కండంతా కూడా కనిపించకుండా తెరలు వస్తాయి.
1: There will also cataract problem at an advanced age.
0: కానీ దేహంలో అంత మడతలు పడతాయి.
1: And you find wrinkles.
0: నాకేమాత్రం మడతలు పడ్డాయి.
1: No wrinkles on the face.
0: ఎప్పుడు నాకు ఆ ఉసిరి వయసు అనేటువంటి నాకు రానే రాదు.
1: There is no trace of old age on Swami anyway.
0: నాకు ఓల్డ్ ఏజే లేదు.
1: Swami is beyond, no old age.
0: కనుక మీరు ఆ ధైర్యాన్ని మీరు కూడా సాధించండి, తప్పక మీరు కూడా బాగుపడతారు.
1: విత్ దిస్ కరేజ్ యూ కెన్ ఆల్సో వర్క్ కీపింగ్ దిస్ ఎస్.
0: నేను ఒక్కడే కాదు, మీరందరూ కూడా మంచి భద్రంగా ఉండాలి.
1: యూ షుడ్ ఆల్సో బి స్ట్రాంగ్ ఎనఫ్ అండ్ హెల్తీ.
0: అయితే మీరు ఆ స్ట్రాంగ్ ను చేతులారా పాడు చేసుకుంటున్నారు.
1: ఇన్ ఫ్యాక్ట్ యూఆర్ లూజింగ్ యువర్ స్ట్రెంగ్త్.
0: మీరు మీ శక్తిని మీరు అన్ని విధాలు దుర్వినియోగం చేసుకుంటున్నారు.
1: యూఆర్ మిస్యూజింగ్ ఆల్ ద లేటెంట్ పవర్.
0: ఆ మిస్యూజ్ చేయకుండా ధైర్యంగా ఉండండి.
1: Be courageous enough. Don't never miss you.
0: ఎంతైనా కూడా స్వామి యొక్క దీంతో మీరు అభివృద్ధి రావచ్చును.
1: విత్ భగవాన్స్ గ్రేస్ యూ విల్ ప్రోగ్రెస్ అడ్వాన్స్ అండ్ ప్రాస్పర్.
0: ఎంతమందికైనా మనం సహాయం చేయొచ్చును.
1: వీ కెన్ సర్వ్ ఎనీ నంబర్ ఆఫ్ పీపుల్.
0: కనుక ఈ సర్వీస్ కోసమని దేహాన్ని భద్రంగా పెట్టుకోవాలి.
1: See that you are healthy so that you would be able to serve.
0: అలంకారం కోసం కాదు.
1: Not for mere maintenance.
0: సేవ కోసమని.
1: It's only for service.
0: కనుక నాకు ఈ దేహం అనేటువంటిది సేవ నిమిత్తమే కావాల్సినటువంటిది.
1: So body is required to serve.
0: దేనికైనా నేను సిద్ధమే.
1: Bhagavan is ready for anything.
0: ఇప్పుడు ఎవరికైనా నాకు ప్రాణం కావాలంటారు, నేను తక్షణమే ఇచ్చేస్తాను.
1: If anyone wants life, Bhagavan is prepared to sacrifice his life.
0: దానికి కూడా నేను సిద్ధంగా ఉంటున్నాను.
1: Bhagavan is ready.
0: కనుకని మీరు ఆ విధంగా ఎప్పుడు కూడా రెడీ రెడీ రెడీ రెడీ.
1: లైక్ దాట్ యూ షుడ్ బి ఆల్వేస్ బి రెడీ రెడీ.
0: కనుక మీరు ప్రపంచంలో ఉండేటువంటిదంతా కూడా దేహం తత్వం ఒక ప్రధానమైన మీరు భావించాలి.
1: దేర్ఫోర్ నెవర్ ఐడెంటిఫై యువర్ సెల్ఫ్ విత్ ద బాడీ.
0: బాడీని మీరు కేవలం వృధా చేసుకోకూడదు.
1: నార్ కెన్ యూ నెగ్లెక్ట్ ద బాడీ.
0: దాన్ని సద్వినియోగపరచుకోవాలి.
1: అండ్ యూ షుడ్ మేక్ ప్రాపర్ యూజ్ ఆఫ్ ఇట్.
0: చూడండి, పొగకు మూలము నిప్పుల పుంజముండా.
1: ఫర్ ఆల్ ద స్మోక్ దేర్ ఇస్ ఫైర్ బిహైండ్.
0: రైలు పరుగుకు నడిపించు డ్రైవర్ ఉండా.
1: దేర్ ఇస్ ఎ డ్రైవర్ దట్ వుడ్ మేక్ ది ట్రైన్ మూవ్.
0: మనిషికి ఒక విధమైనటువంటి మనసు ఉండా.
1: వెన్ మ్యాన్ హ్యాస్ గాట్ ద మైండ్.
0: మనిషికి ఎందుకు ఈ ధైర్యం ఉండకూడదు?
1: వై నాట్ యూ బి కరేజియస్ ఎనఫ్.
0: కనుక మనసుకు మనం ధైర్యం కావాలి.
1: Therefore the mind requires strength.
0: ఆ శక్తిని మనం సంపాదించాలి.
1: We should have that power.
0: మీరు తప్పక మీరు గుర్తించుకొని ప్రతించాలి.
1: And therefore in full recognition of this fact, we should require mental strength.
0: పిల్లని చూస్తుంటాను.
1: Bhagavan watches boys.
0: వాళ్ళంతా 20-30 సంవత్సరం పిల్లలుగా ఉంటుంటారు.
1: They're between 20-30 years.
0: కానీ మొహాలు చూస్తే చాలా లోతుకలు పడి ఉంటాయి.
1: ద ఫేసెస్ ఆర్ నాట్ బ్రైట్, దే ఫుల్ ఆఫ్ రింకిల్స్ ఆన్ ద ఫేస్.
0: అట్లా రాకూడదు. ఎప్పుడు కూడా మంచి ధైర్య సాహసంగా ఉంటుండాలి.
1: యూ షుడ్ బి హైలీ కరేజియస్, వెరీ స్ట్రాంగ్.
0: ఈ విధమైనటువంటి దీంట్లో మీరు అభివృద్ధి అయిపోయి విద్యను బోధించుకొని ఆ విద్యను పాస్ చేసుకొని మీ జీవితాన్ని సేవల్లో సార్థకం చేసుకోవాలి.
1: విత్ ద స్ట్రాంగ్ ఫిజికల్ హెల్త్, ద మెంటల్ పవర్, యూ షుడ్ మేక్ ప్రాపర్ యూజ్ ఆఫ్ దిస్ టైమ్, అక్వైర్ ఆల్ ది ఎడ్యుకేషన్ అండ్ దెన్ సర్వ్ సొసైటీ.
0: ఏ దీనికి రెడీ కావాలన్నా కూడా దానికి మనం రెడీగా ఉండాలి.
1: ఫర్ ఎనీ టాస్క్ యూ షుడ్ బి రెడీ.
0: ఏ టైంలో కూడా రెడీగా ఉండాలి.
1: ఎనీ టైమ్ బి దాట్ యూ బి రెడీ.
0: అప్పుడు అది నిజమైనటువంటి దేహం.
1: Then that is the true purpose of the body.
0: అప్పుడు దేనికైనా ఎవరికైనా కూడా అర్పితం కావాలంటే సిద్ధంగా ఉండాలి.
1: Be ready to sacrifice your body.
0: I am ready.
1: And you should say, I am ready.
0: ఈ విధమైనటువంటి యొక్క ధైర్యాన్ని మీరు పోషించుకొని ధైర్యాన్ని సాధించుకొని లోకానికి సమాజానికి లేనటువంటి యొక్క శక్తిని సాధించి పెట్టాలి.
1: With this courage, you should enter the society and serve the community.
0: చాలా సంతోషం. నా పుట్టిన పండుగ అంటే ఇదేదో పెద్ద వైభవాలు చెప్పుకోవడం కోసం కాదని అనిచిండేది. ఈ దేహానికి తగినటువంటి భద్రతనిచ్చి దేహం ద్వారా సేవలు చేయించాలనే ఉద్దేశమే నాది.
1: ది పర్పస్ బిహైండ్ బర్త్డే సెలబ్రేషన్ ఆఫ్ భగవాన్ ఇస్ దిస్, దట్ ద బాడీ ఈస్ గిఫ్టెడ్ టు సర్వ్ ది కమ్యూనిటీ, ఇట్ ఈస్ ఫర్ ది సర్వీస్ టు ది సొసైటీ.
0: దానికి మనం సొసైటీకి మనం సిద్ధంగా ఉండాలి.
1: వీ షుడ్ బి ప్రిపేర్డ్, రెడీ టు సర్వ్ ది సొసైటీ.
0: అది మనకు నిజమైనటువంటి సేవ.
1: దాట్ ఈస్ ది ట్రూ సర్వీస్, ద స్పిరిట్ ఆఫ్ సర్వీస్.
0: భజన బినాశి హరి, భజన బినా శాంతి నహి.

ಪ್ರಜಾನಿನ ಪ್ರಭು ದರ್ಶದಿನ

0: Radio Sai now presents A Divine Discourse delivered by Bhagwan Sri Satya Sai Baba on the occasion of Christmas and also the annual day of Kingdom of Mother Sai on the 25th of December 1983.
1: పవిత్ర ప్రకృతి ప్రతి దినమును ప్రజల విడచి పారుతుంది. దాన ధర్మాచరణ సతము దురాచార మొందుచుండి వేద విద్య అణుగంటెను దుర్విద్యలు పెరుగుచుండి.
2: Like Satya, Dharma, and the noble path that have been laid down. Day by day, they are all taking a distorted and crooked form. In the peoples of the world at large, we find that qualities like dana, charity, dharma, and the way of leading a life of truth and virtue is on the decline, as also the ancient knowledge contained in the Vedas and the scriptures, all that is on the decline. And what one finds to be on the increase are the evil ways, the evil tendencies and evil traits.
1: Naravamsamanandu putti, Naravamsamanandu perigi, నరసింగములైన వారు తొలి సంగతి మరచినారు. నరవంశమునందు పుట్టి నరవంశమునందు పెరిగి నరసింగములైన వారు తొలి సంగతి మరచినారు. నరమత భేదములు పెంచి అసురత్వము స్వీకరించి సమరాలను స్వాగతించి చదువులను చదువుతారు.
2: Having been born in the family as a human being, having been brought up amongst men, there are those who have forgotten the starting point of their origin.
1: Janma metina venuka jagatta kavale జన్మమెట్టిన వెనుక జాగ్రత్త కావలే దుర్మార్గులను చేర దొసగు కలుగు.

0: అఖిల సంపదలు ఆధ్యాత్మికపు బుద్ధి అభునయ్య ఆయురారోగ్యము అఖిల సంపదలు ఆధ్యాత్మికపు బుద్ధి అభునయ్య.
1: Having been given this life, be vigilant, be careful. If you become one with the evil and the wicked, you have nothing to look forward to, for verily you would have disintegrated yourself. Once your life is gone, your virtues are gone, and your element of devotion also will be gone. If you make the company of the wicked yours, not only have you gone, but also you would have felt disaster for those around you. So, before getting into bad ways, try and be vigilant and make friendship with the good and the noble one, and be thus removed from evil ways. This is indeed the way to secure a long life, health, wealth, possessions, and above all, a spiritual orientation to your existence.
2: Prema Swarupula.
1: Embodiments of love.
2: Ananta Jagattulo, Akira Pranikotulo, Anni Vidhamula, Manavudu, Agrasthanamunuku Cherinavadu.
1: In this world, as we observe, widespread and far and wide, we find man to be achieving success in various fields of endeavor.
2: Ahara nidradulalo manavudu akila pranikotulato samanudainappatikini jnanamu dharmamu manavunaku undinatuvanti visishtata.
1: Though man is one with all the other types of life species in terms of food and sleep, he has a distinctive nature in the sense that he is endowed with these two traits of jnana and dharma.
2: Jnanamu bhaktiye lekundina manavulaku pachi pachi mrugadulaku vyakti bhedam kudanu undadu.
1: If man were not to be having jnana and bhakti or devotion, there is no difference between him and the animals and the beasts.
2: Dharma jnanamulu manavunu pratyekamainatuvanti oka vara prasadamulu.
1: Dharma and jnana are the boons given to man as an act of grace.
2: Dharma managa ధారణ ధర్మాతిత్యాగోని అన్ని పదార్థములను హద్దులో నుంచినదే హద్దులో నుంచి కాపాడునదే ధర్మము.
1: వాట్ ఈస్ ధర్మ? ధర్మ ఈస్ దాట్ విచ్ ప్లేసెస్ ఎ లిమిటేషన్ ఆర్ బ్రింగ్స్ అబౌట్ ఎ డిగ్రీ ఆఫ్ మోడరేషన్ ఇన్ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్.
2: ధర్మ ఏవ హతోహంతి ధర్మో రక్షతి రక్షితః. ధర్మమును చంపకూడినటువంటి వాణిని ధర్మమే చంపుతుంది.
1: అండ్ దేబా ఇట్ ప్రొటెక్ట్స్ యు. వన్ హూ వెంచర్స్ అవుట్ టు కిల్ ధర్మ ఇన్ టర్న్ వుడ్ బి కిల్ హింసెల్ఫ్.
2: ధర్మమును రక్షించదలిచినటువంటి వాణిని ధర్మము రక్షిస్తుంది.
1: వన్ హూ గోస్ అవుట్ ఆఫ్ హిస్ వే టు ఫాస్టర్ ధర్మ ఇన్ టర్న్ ఈస్ ఫాస్టర్డ్ అండ్ ప్రొటెక్టెడ్.
2: ధర్మో జయతినా ధర్మ. ధర్మమునకి జయం కాని ధర్మం కానటువంటి వానికి ఏమాత్రము జయముండదు.
1: ది అల్టిమేట్ విక్టరీ ఈజ్ ఆఫ్ ధర్మ. వన్ హూ హ్యాస్ నథింగ్ టు డూ విత్ ధర్మ కెన్ నెవర్ అచీవ్ సక్సెస్.
2: యథో ధర్మ తథో జయ అని ఎక్కడ ధర్మముండును అక్కడ నీ జయముండును.
1: వేర్ ధర్మ ఈజ్ దేర్ విక్టరీ షల్ బి.
2: సత్యం వద ధర్మం చర అని నిజమును పలుకు న్యాయముగా జీవించు అని ఉపనిషత్తులు వేద ఇతిహాస పురాణములు ప్రబోధిస్తూ వచ్చింది.
1: The Upanishads, the Vedas and other scriptures exhort man to speak truth and follow the path of dharma.
2: Nyaya anaga emiti?
1: What is nyaya?
2: Surni endu yedu kiranamulu anaga surya rasmi endu yedu rangulu undinattuga satyamunandu సమాజోద్ధారణ నిమిత్తమై సంఘ శ్రేయస్సు నిమిత్తమై అనేక ధర్మములు ఏర్పడుతూ వచ్చాయి.
1: జస్ట్ యాజ్ ద సన్ లైట్ కన్సిస్ట్ ఆఫ్ 7 డిఫరెంట్ డిస్టింక్టివ్ కలర్స్, సో ఆల్సో ఇన్ దిస్ వర్డ్ ఆఫ్ సత్య ఫర్ ద వెల్ఫేర్ అండ్ అప్కీప్ ఆఫ్ సొసైటీ దేర్ ఆర్ 7 డిస్టింక్టివ్ వేస్ ఆఫ్ పాత్ లేడ్ డౌన్.
2: సంఘ శ్రేయస్సుకై ఏర్పడినటువంటి అనేక ధర్మములలో న్యాయము ప్రధానమైనటువంటిది.
1: Out of all those which have been laid down, the path laid down for the welfare of society, nyaya is the most important.
2: Nyaya buddhi kaligi, nyaya pravartana yandu, jeevitamuna ankitam gavinchinatuvanti vaniki shanti labhistundi.
1: That individual who makes his life full of nyaya, wherein he is governed by what is right, what is not, his behavior is such as to be in tune with this highest virtue, verily will be successful.
2: Nyayam oka padunaina katti vantedi.
1: Nyaya again is like a sharpened knife or sword.
2: Ee nyayamunaku tana para aneenti bhedamule maatramo undavu.
1: To this nyaya there is nothing like mine or thine.
2: Swarthamunaku ee maatramu kudanu ee nyayamulo avakasam ledu.
1: Nor is there a trace of selfishness in this nyaya.
2: Nyaya pravartanala cheta tanaku kani tana variki kani tana bandhavulaku kani emaina nashta kashtamulu sambhavinchunanna ee nashta kashtamulakainanu taanu baadhyudu kavalenu kani nyayamunu vidadaradu.
1: Now if a person were to come across difficulties and troubles, either for himself or for those around him, the fault lies with him, not with this path of nyaya which he may be following.
2: తన పర అనేటువంటి భేదములే మాత్రమే ఉండవు.
1: టు దిస్ న్యాయ దేర్ ఇస్ నథింగ్ లైక్ మైన్ ఆర్ థైన్.
2: స్వార్థములకు ఏమాత్రము కూడాను ఈ న్యాయములో అవకాశము లేదు.

0: himself or for those around him. The fault lies with him, not with this path of nyaya which he may be following.
1: ఈ న్యాయము ఇది భగవత్ వర ప్రసాదము.
0: This nyaya again is a boon or gift from God.
1: ఈ న్యాయ ప్రవర్తన కలిగి మానవుడు జీవించినప్పుడే మానవత్వం అనేటువంటి తత్వము చక్కగా అర్థమవుతుంది.
0: When man makes his life one of nyaya, his behavior is such as to be containing this nyaya, certainly he will receive the grace.
1: ఉద్యోగము చేసి వ్యాపారము చేసి మానవుడు ధనమును సంపాదించినట్టుగా ఈ న్యాయ పరిపాలన చేత మానవుడు పవిత్రమైనటువంటి ఒక పుణ్యమును ప్రోగు చేసుకుంటాడు.
0: Now just as a job or your business would give you wealth, material wealth, so also this nyaya would confer on you the fruits of your deeds, good ones.
1: ఉద్యోగం వల్ల లభించినటువంటి ధనము కానీ వ్యాపారం చే లభించినటువంటి ధనమునకు కానీ ఒక రూపము ఒక స్థానము ఉండవచ్చు.
0: Now for the wealth accrued through the medium of a job or business may have a form, may have a shape or a place.
1: న్యాయం వల్ల సంపాదించినటువంటి పుణ్యధనమునకు ఎట్టి రూపము లేదు.
0: But the wealth accrued from nyaya has no form or shape.
1: ఇది కంటికి కనిపించినది కాదు.
0: This is something which cannot be seen by the eye.
1: Bhagavat anugraham anekunte bankuku ee nyayam valla labhinchinatvanti oka punya dhanamu mee perukunaku cheripothuntadi.
0: In this bank of grace of God, this punya is like a deposit credited against your name.
1: Itti nyayamunu manavudu vicharinchi danini anusarinchi anustinchi andinchi ఆనందించడమే ప్రధానమైన కర్తవ్యం.
0: ఇట్ ఈస్ మ్యాన్స్ పారమౌంట్ టాస్క్ టు అండర్స్టాండ్ ద మీనింగ్ అండ్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ దిస్ వర్డ్ న్యాయ, డెసిఫర్ ఇట్, డయాగ్నోస్ ఇట్ అండ్ దెన్ ట్రై అండ్ బిహేవ్ అకార్డింగ్లీ.
1: కనుక మానవుడు ప్రప్రథమంలో న్యాయముగా జీవించడానికి ప్రయత్నించాలి.
0: సో అట్ ది వెరీ అవుట్సెట్ మ్యాన్ షుడ్ ఎండెవర్ టు లీడ్ ఎ లైఫ్ ఆఫ్ న్యాయ.
1: స్వార్థరహితమై అహంకారరహితమై తాను ఆచరించేటువంటి ప్రతి కర్మల యందు కూడాను న్యాయమును లక్ష్యం నందించుకోవాలి.
0: సో ఇన్ ఆల్ హిస్ సెల్ఫ్లెస్ అండ్ ఈగోలెస్ డీడ్స్ దిస్ న్యాయ షుడ్ బి గవర్నింగ్ హిస్ మోడ్ ఆఫ్ ఆపరేషన్.
1: ఇక జ్ఞానము. జ్ఞానం అనగా అందరికీ తెలిసినటువంటిది ఒక తెలివి అని అర్థం.
0: నౌ వీ కమ్ టు దిస్ వర్డ్ జ్ఞాన. ఎవ్రీవన్ ఈక్వేట్స్ జ్ఞాన విత్ ఇంటెలిజెన్స్.
1: ఈ తెలివికి వ్యాపకత్వమైనటువంటిదే విద్య.
0: Now that which gives a definite shape and form to this intelligence is called vidya.
1: Sa vidya ya vimuktaye anaga dukkhamunu vimukti gavinchinatvante nijamaina vidya.
0: What is this true vidya? That which will remove you from grief and sorrow.
1: Itti dukkhamunu nivrutti gavinchinatvante yokka vidya adi vidya kaaneradu.
0: Now if that vidya cannot remove grief and sorrow for you, it cannot be called vidya.
1: Deenamu deyamu gnanamu ekamainatvanti yokka parakattame sariyainatvanti vidya.
0: Vidya is again a true form, takes on a true form when it has due importance given to this nyaya.
1: Atti ekattamainatvanti atma tattvame neevu nenu anetvanti sambandha bandhavyamunu kalpinchinatvanti de vidya.
0: This vidya again should be such as to take you on to the realization that you and I are one.
1: ఏకత్వమైనటువంటి ఆత్మతత్వాన్ని నిరూపించి దివ్యత్వమైనటువంటి పరతత్వాన్ని బోధించినటువంటిదే విద్య.
0: Once you have the affinity in terms of the atma established, then it would lead you on to the paratattva.
1: కనుక ఏకాత్మ భావనను అభివృద్ధి పరచుకొని ఆత్మతత్వాన్ని అన్వేషణ గావించడానికి కృషి చేయటమే విద్య యొక్క ప్రధానమైనటువంటి శిక్షణ.
0: The primary task of vidya is to lead you on to this process of understanding the underlying unity amongst this diversity, the synthesis that should be yours.
1: Kani duratrishta vachattu ee naadu atti vidya manaku chaala dooramainadi.
0: Unfortunately, we are far removed today from this type of vidya.
1: Chadivi vraya nerchina varandaru vidyavantulena.
0: Can all those who can write, read and talk be termed educated?

0: కాలేజీ డిగ్రీలను పొంద విద్యావంతులగున.
1: Or if they merely get degrees in the college, can you call them educated?
0: సుజ్ఞానము సుకృతులేని విద్యలు సద్విద్యలగున.
1: And that vidya which cannot give you your good qualities and good traits, can you call it vidya?
0: బ్రతుకుటకే విద్యన్న బ్రతుకలేదే పశుపక్షులు.
1: If vidya is that which makes you earn a living, do not the birds and animals also make a living?
0: కనుక మనము బ్రతుకు నిమిత్తమై నేర్చేటువంటి విద్యలు విద్యలు కావు.
1: So these things which we call vidya today, by virtue of which we are able to live, are not the true form of vidya.
0: బ్రతుకు యొక్క రహస్యాన్ని నిరూపించేటువంటిదే విద్యలు.
1: Vidya is that which makes you understand the mystery or the secrets of this life.
0: కనుక ఇట్టి విద్యలను అభ్యసించి ఆత్మతత్వాన్ని అన్వేషణ చేయాలి.
1: So by pursuing such study, we should try and understand the nature of this Atma.
0: అయితే మానవత్వంలో ఇట్టి విద్యలు మనకు సాధన మూలకంగా సాధ్యమవుతుందా అని మీరు సందేహించనక్కరలేదు.
1: But then you really don't have to doubt, is it really possible for us to acquire such vidya?
0: మానవత్వాన్ని మాధవత్వంగా రూపింపజేసుకునేటువంటి యొక్క మార్గమునకే విద్యా మార్గము అని.
1: Vidya is verily that path wherein you transcend the limitations of this human form of yours to become one with the divine.
0: మాధవత్వం అనగా ఏమిటి?
1: Now what is this madhavatva or this
0: ma thing? Anaga prakriti.
1: Ma means prakriti or nature.
0: Dhavuda anaga bhakta.
1: And the second form, dhava, means husband, master.
0: Ma dhavudu anaga prakriti ni niminchinatvanti vadu madhavudu.
1: So madhava is one who is the master of this nature.
0: Prakriti ki kattane madhavudu.
1: And what you have as nature, one who is the creator behind this, is madhava.
0: సమస్త సృష్టి కల్పితమైన ఈ సృష్టికంతా కూడా అధిపతి మాధవుడు.
1: And all that you see around you through the medium of perception of your senses, the master of all that is Madhava.
0: సాల పురుగు తన నోటి నుండి దారమును ఏ విధంగా తీసి ఆ యొక్క దారము వల్లనే తాను ఇల్లును నిర్మించుకుని తద్వారా తిరిగి ఆ దారమును తన యందే ఐక్యము గావించుకున్నట్టుగా.
1: You have the spider which weaves a web from the thread which is born of itself.
0: మాధవుడు తన నుండి ఏ సృష్టిని ఆవిర్భవింపచేసి దానిని పెంచి తిరిగి తనలోని లీనము గావించుకుంటాడు.
1: And the spider in turn devolves this thread. Madhava also, from him is born everything, to him goes everything.
0: దీనిని పురస్కరించుకుని యథోవా ఇమాని భూతాని జాయంతి అన్నారు. అథోవా ఇమాని భూతాని జాయంతి అనగా దైవము పుట్టి మెట్టి తనలో లీనము గావించుకునేటువంటి తత్వమునకు తానే అధిపతి అని.
1: సో దిస్ హెస్ బీన్ కంటైన్డ్ ఇన్ దీస్ వర్డ్స్ దట్ హీ ఈజ్ ద వన్ హూ హెస్ గివెన్ బర్త్ టు ఆల్ దట్స్ దేర్. హీ ఈజ్ ద మాస్టర్ ఆఫ్ ఆల్ దట్ హీ హెస్ క్రియేటెడ్.
0: సమస్త భూతములను కూడా సృష్టించినాడు అతని. తిరిగి దానిని పోషించి తనలో లయము గావించుకునేవాడు తనే.
1: హీ ఈజ్ ద వన్ హూ హెస్ క్రియేటెడ్ దీస్ ఫైవ్ ఎలిమెంట్స్. హీ ఈజ్ ద వన్ హూ ఫాస్టర్స్ దెమ్. హీ ఈజ్ ద వన్ wherein they find the consummation.
0: కనుక దైవత్వం అన్నటువంటి దానికి ఏకత్వం భావించుకోవటమే దివ్యత్వమైనటువంటి పవిత్రత.
1: So one's sacredness or sanctity of purpose consists in seeing this fundamental unity of this creation.
0: ప్రాణి రూపమును పిండాండము అంటారు.
1: Now there is this word పిండాండ given to the form of life.
0: చరాచరమునకు బ్రహ్మాండము అంటారు.
1: దట్ విచ్ మూవ్స్ అండ్ యాక్టివేట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ కాల్డ్ బ్రహ్మాండ.
0: పిండాండమునకు అధినేత జీవుడు.
1: ఫర్ ద ఫస్ట్ వన్ పిండాండ ద జీవ ఈజ్ ది ఎక్నాలెడ్జ్ మాస్టర్.
0: చరాచరమైనటువంటి యొక్క బ్రహ్మాండమునకు అధినేత దేవుడు.
1: అండ్ దాట్ విచ్ పర్మియేట్ ఎవ్రీథింగ్ అండ్ ఎనీథింగ్ ఇన్ దిస్ ద లార్డ్ ఆఫ్ ఇట్ ఈజ్ గాడ్.
0: పరమాత్మ నుండి ఈ చరాచర జగత్తునంతా కూడాను సృష్టి అవుతుంది చేత దీనికి నారము అని పేరు.
1: And it is because it is born of God, this Brahmanda, all that you see around is also called Nara.
0: దీనికి వ్యాపక లక్షణము ధర్మము కలిగినటువంటిది కనుక దీనికి ఆప్తి అని పేరు ఉంది.
1: This also has the characteristic feature that it is present
0: anywhere. అని కూడా అంటారు.
1: సో ఇట్స్ ఆల్సో కాల్డ్ ఆపి ఆపహ.
0: అయితే ఈ నారములకు అధిదేవుడైనటువంటి వాడు కనుక నారాయణుడు అని తనకి పేరు.
1: అండ్ బికాస్ ఫర్ దిస్ నార ద మాస్టర్ ఈజ్ ద గాడ్, హీ ఈజ్ ఆల్సో కాల్డ్ నారాయణ.
0: నారములకు అయనము అనగా, అయనం అనగా ఏమిటి, దీనికి అధిష్టాన తత్వము అని దీనికి అర్థము.
1: సో టు దాట్ విచ్ ఈస్ నార, హీ దిస్ అయన, మీనింగ్ హీ ద వన్ హూ ఓవర్సీస్.
0: కనుక నారములకు అధిష్టాన తత్వమైనటువంటి వాడు కనుక ఇతనికి నారాయణుడు అని పేరు.
1: సో ఇట్ ఈస్ దట్ గాడ్ ఇస్ ఆల్సో రిఫర్డ్ టు యాజ్ నారాయణ.
0: దైవత్వం అనేటువంటిది ఏదో ఒక ప్రత్యేకమైన ఒక ప్రదేశమునందు కానీ ఒక ప్రత్యేకమైన వ్యక్తి ఎందు మాత్రమే ఉన్నదని మనం భావించరాదు.
1: We should not believe that that which we call divinity is present in a particular place or in a certain individual.
0: Sarva pranam yendu kudanu daivattamu antarbhutamai unnadi.
1: In all forms of life we could find this trace of divinity.
0: Ilanti anekatvamainte aatmatattvanni guttimpa chesukunatakai upanishattudu putta puranamulu itihasamulu brahma sutramulu ityadi grandhamulantai kudanu aavirbhavinchayi.
1: And by way of helping us to understand this fundamental underlying unity in all this diversity, we have this Upanishad, the Brahma Sutras, and all the other scriptures and sacred texts.
0: Prakriti sambandhamainatvanti bandhavyam undinanta varaku aatma sambandham anetvantidi manaku artham kaadu.
1: So long as we are bound and tied to all that goes on a physical plane of existence, we cannot really understand that which is beyond it.
0: Vyavaharika jeevitam nundi kontha varaku manamu dooramai పారమాత్మిక జీవితాన్ని కొంతవరకు ప్రవేశింపజేసి తద్వారా ఒక విచారణాశక్తితో తాను సాధనను కలిపినప్పుడే ఈ ఏకత్వం అనే ఆత్మతత్వం మనకు అర్థమవుతుంది.
1: ఓన్లీ వెన్ వీ కెన్ పుట్ అసైడ్ అవర్ వరల్డ్లీ ఆస్పెక్ట్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ కెన్ వీ ఆస్పైర్ టు అండర్స్టాండ్ దట్ విచ్ లైస్ ఇన్ ది స్పిరిచువల్ డొమైన్ ఆఫ్ వన్స్ ఎగ్జిస్టెన్స్.
0: ఇది వ్యావహారిక జగత్తును నిరూపించుప చేసినటువంటిదే సైన్స్ అన్నారు. ఇదే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ. ఈ మార్గముల ద్వారా ప్రకృతిని పరిశోధనలో కలిపి తద్వారా దైవత్వం యొక్క దివ్యత్వాన్ని గుర్తించడం.
1: నౌ ఆల్ దట్ గోస్ ఆన్ ఇన్ ద వరల్డ్, ద వరల్డ్లీ ప్రాసెసెస్, ది స్టడీ ఆఫ్ దీస్ హస్ బీన్ కాల్డ్ సైన్స్. అండ్ యూ హ్యావ్ దీస్ డిఫరెంట్ సబ్జెక్ట్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ అండ్ జువాలజీ, సో దట్ బై స్టడీ ఆఫ్ దీస్ యూ కుడ్ ఫైండ్ ద అండర్లైన్ ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ.
0: మూలాధారమైనటువంటి తత్వాన్ని గుర్తింపచేసేటువంటిది ఈ విధమైనటువంటి చదువులు.
1: సో దిస్ ఫార్మ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆఫ్ స్టడీ ఈజ్ దాట్ విచ్ విల్ ట్రేస్ యూ టు ద బిగినింగ్స్ ఆఫ్ ఎవ్రీథింగ్.
0: అణువురణీయాన్ మహతో మహీయాన్ అని అణువునందు అణువుగను మహత్వనందు మహత్వనగను నిరూపింపచేసేటువంటిది ఈ అణుశక్తి.
1: నౌ దిస్ ఎనర్జీ అసోసియేటెడ్ విత్ ద యాటమ్, ఇఫ్ యూ టు లుక్ ఇన్ టు ఇట్, you really understand the meanings of these words, the biggest of the big, the smallest of the small.
0: Sutra ainachi vastuvana sutramaguchu meeti vastuvunantuna meetiyaguchu.
1: That which is subtlest of everything, certainly that is there.
0: Antakamu sarva samchiyai alarunatti,
1: and that which is so big and vast, that also is there.
0: Adiye brahma,
1: and being everywhere and anywhere, this entity is brahma.
0: అలాంటి విచారణ ద్వారా మనం ఈ ప్రకృతిని పరిశోధనలో కలపాలి.
1: సచ్ ఎ ప్రాసెస్ ఆఫ్ ఎన్క్వైరీ ఇస్ వాట్ వీ షుడ్ హ్యావ్ టు అండర్స్టాండ్ దిస్ నేచర్.
0: ఇట్టి పరిశోధనలు కలిపి పరిశీలన ద్వారా ప్రపంచమునకు ఈ మూలాధారమైనటువంటి శక్తిని ప్రబోధింప చేసినటువంటి వారే మహనీయులు.
1: ఎక్స్పెరిమెంటింగ్ దస్, అబ్జర్వింగ్ దస్, అండ్ బేసింగ్ దే కన్క్లూజన్ ఆన్ ఎ సెన్స్ ఆఫ్ కన్విక్షన్, దిస్ ఇస్ వాట్ దీస్ గ్రేట్ పర్సనేజెస్ అండ్ పర్సనాలిటీస్ హావ్ డన్.
0: వారే వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమస పరస్తాత్ అని జగత్తునకు చాటినారు. ఓ మానవులారా, మేము అనేక పరిశీలనలు చేసి పరిశోధన ద్వారా పరమ పురుషుడైన తేజస్వరూపుడైన పరమాత్మని మేము తెలుసుకున్నాము అని జగత్తునకు చాటినారు.
1: దీస్ ఆర్ ద పీపుల్ హూ హావ్ ప్రొక్లెయిమ్డ్ టు మ్యాన్కైండ్ ఎట్ లార్జ్, ఓ మ్యాన్ లిసన్, ఆఫ్టర్ ఇంటెన్సివ్ సర్చెస్, experiments and observations and experiences, we have realized that that effulgent one, that glowing one, that all-pervasive one is God and God alone.
0: Ah, Paramapurushudu ekkada unnadu, lokalana velukulana.
1: Where is such a divine being, within or without?
0: Andari hrudayamunandu kudanu taanu சஞ்சலனமை சர்வவியாபகமை சர்வஜ்ஞத்தமை சர்வசக்திமயமை ஆவரிச்சு உள்ளாள்.
1: In every being's heart, he resides firmly installed. And
0: kanukane prati manavuni kudanu preminchi aadarinchi atani dwara tana yokka tattvanni jagatunaku vyaptini vaadinchamani chaatutu vachadu Jesus
1: in all its glory and guiding every action of the individual. Jesus is an individual who has proclaimed this basic fundamental truth to mankind at large.
0: Phalamuleni vrutchamu vale,
1: as a tree without any fruit,
0: rutululeni phalamu vale,
1: as a fruit without any taste,
0: telivileni mrugamu vale,
1: as an animal without an iota of intelligence,
0: paaliyuvani govu vale,
1: as a cow which does not yield any milk,
0: putti itti yevi phalam,
1: what's the use of being born thus,
0: palumenidu janminchitivi,
1: of living a life of
0: palameruga maraminchina nee verigina demanna,
1: you have been born, you do not know the purpose of which you are born, you come and die, what's the use,
0: manavattam janminchatamu oka visishtamainatuvanti gamyanni telusukovatam,
1: having been born as man is for you to reach your goal proper.
0: ee gamyamunu manu cherutaku premane oka raja baata,
1: the right royal way which will lead you on to your destination is the path of love.
0: Kani ee naadu manavuni yokka prema sankuchitamai untunnadi,
1: but in today's world man's love is extremely narrow and petty.
0: Nenu naavaru అనేటువంటి యొక్క హద్దులకే ఇది నిచ్చిపోతున్నది.
1: దిస్ లవ్ ఇస్ కన్స్ట్రెయిన్ బై దీస్ లిమిట్స్, ఐ అండ్ మైన్ అండ్ అవర్స్.
0: ఇది విశాలమైనటువంటి యొక్క జగత్ స్వరూపంగా నిరూపించాలి.
1: దిస్ లవ్ షుడ్ బి ఎక్స్పాన్సివ్ ఇన్ ఇట్స్ స్కోప్.
0: అట్టి ప్రేమను మనం అభివృద్ధి పరచుకున్నట్టుగా సర్వ జీవాత్మయందు ఉండేటువంటి ప్రేమతత్వాన్ని మనం చవి చూడాలి.
1: ఇన్ ఆర్డర్ దట్ ఆర్ లవ్ మైట్ ఎక్స్పాండ్, వీ షుడ్ బి ఏబుల్ టు రీచ్ అవుట్ విత్ దిస్ లవ్ to all forms of life around us.
0: స్వార్థమును త్యాగము చేసి,
1: sacrifice selfishness,
0: అహంకారము నిర్మూలము చేసి,
1: exterminate your ego,
0: ఆడంబరము హతము చేసి,
1: this exhibitionism being given a go by,
0: జనసేవకు నడుము కట్టాలి,
1: bend down for the service of mankind,
0: సమన్వయమును మనము అభివృద్ధి పరచుకోవాలి,
1: search for this unity of purpose,
0: సమరసాన్ని పెంచుకోవాలి,
1: this equanimity, this sense of belonging, fellow being,
0: samatvanni pochinchukovali,
1: and the oneness of purpose to be possible.
0: Samatvam manam enadu pochinchukundamo sarvamunu manam jayinchagalam.
1: When you have this equal mindedness of purpose, you can achieve everything.
0: Samaikshita manalo ye matram kudanu kanipinchukaledu.
1: But this sort of a thing, success can never be found where you are narrow and
0: petty. Yavariki vare yamuna teeri,
1: each one's own way.
0: ఈ సమైక్యత అనేటువంటిది ఒక గృహమునందు కానీ, ఒక దేశమునందు కానీ, ఒక విషయమునందు కానీ, ఒక పదార్థమునందు కానీ మనకు ఏమాత్రం కూడా కనిపించుటలేదు.
1: దిస్ సెన్స్ ఆఫ్ యూనిటీ, ఇట్ ఈస్ హార్డ్ టు ఫైండ్ దీస్ డేస్ ఐదర్ ఇన్ ఎ హోమ్ ఆర్ ఇన్ ఎ కంట్రీ ఆర్ ఇన్ ద సొసైటీ.
0: ఈ సమైక్యత మనం సాధించినప్పుడే సర్వజ్ఞత్వం అనేటువంటి యొక్క దివ్యత్వాన్ని మనం పొందగలము.
1: వన్స్ యూ హ్యావ్ దిస్ పర్పస్ ఆఫ్ యూనిటీ, యూ కుడ్ రియలీ అండర్స్టాండ్ దాట్ విచ్ లైస్ బియాండ్ ఆల్ దిస్.
0: సమైక్యతను మనము సాధించినప్పుడే మన యొక్క హృదయము పవిత్రమైన నిర్మలంగా నిరూపింపగలము.
1: వన్స్ యూ హ్యావ్ దిస్ యూనిటీ అగైన్, యువర్ హార్ట్ విల్ బికమ్ ప్యూర్ అండ్ అన్టచ్డ్.
0: ఈ సమైక్యతకు పూర్వము త్యాగము,
1: అండ్ ఎన్ ఎర్లియర్ స్టేజ్ టు గెట్ దిస్ యూనిటీ,
0: దీనిని సమరసము సమన్వయము అని కూడా చెప్పవచ్చు,
1: ఈజ్ ద ఎలిమెంట్ ఆఫ్ సాక్రిఫైస్.
0: మంచి చెడ్డలు ఎందు నిత్యానిత్య విషయ పరిశీలన చేయక మానవుని యందు ప్రేమతత్వము చేత సమన్వయం గావించుకోవాలి.
1: సో రాదర్ దాన్ స్టార్ట్ మేకింగ్ ఇన్క్వైరీస్ బిట్వీన్ గుడ్ అండ్ బ్యాడ్ విత్ రిగార్డ్ టు దీస్ ఫ్లీటింగ్ థింగ్స్,
0: ఈ సమన్వయమునకు త్యాగమే ప్రధాన ప్రాణం.
1: ఫర్ దిస్ ఎలిమెంట్ ఆఫ్ యూనిటీ, సాక్రిఫైస్ ఈజ్ ద ఫస్ట్ క్వాలిటీ.
0: త్యాగం అనగా కేవలము ఒక క్రియలు ఎందు మాత్రమే కాకుండా, మన పరుడు ఎందు మాత్రమే కాకుండా, మన ధనమునందు మాత్రమే కాకుండా, మన విద్యందు మాత్రమే కాకుండా, సర్వస్వమునందు కూడా మనం త్యాగమునకు సిద్ధమై ఉండాలి.
1: దిస్ సాక్రిఫైస్ షుడ్ బి కన్ఫైన్డ్ నాట్ మియర్లీ టు అవర్ యాక్షన్స్ డీడ్స్ విత్ రిగార్డ్ టు వెల్త్ అండ్ విద్య, బట్ ఇన్ ఎవ్రీథింగ్ దట్ వీ సే ఆర్ డూ.
0: ఈనాడు ఒక విధమైనటువంటి త్యాగమునకు చారితి అని చెప్పుకుంటూ వస్తున్నారు.
1: Now today, one word is used for the sacrifice, charity.
0: ఈ చారితి అనగా కొంత ధనం ఇవ్వటము, లేక కొన్ని వస్త్రములు ఇవ్వటము, కొన్ని భూములు ఇవ్వటము, ఈ విధమైనటువంటివి పరులకు అందించటం చేత ఒక త్యాగమని మనం భావిస్తున్నాము. ఇది త్యాగము కానేరదు.
1: Now by charity we understand parting with some money or clothes or a little bit of ground. This cannot be called charity.
0: మీకు ప్రీతికరమైనటువంటి యొక్క పదార్థమును నీవు ఎంత గాఢముగా ప్రేమింటువో అట్టి ప్రేమను త్యాగము చేయాలి.
1: What you should really say, this charity, it can't be sacrificed. That which you love as your very own thing.
0: ప్రేమను ప్రేమతోనే పెంచాలి.
1: And that love should be parted with. That is sacrifice.
0: ప్రేమనే మానవునికి ప్రాణం.
1: Love can foster love. Love is really...
0: ప్రేమను త్యాగము చేయటమే నిజమైన charity.
1: Love is really the essence of life. Sacrificing such a love is...
0: ఈనాడు మనం అందించేటువంటి వస్తువాహనాదులు కాని, ధనకనక మూలాదులు కాని, ఈ కేవలము ఒక విధమైనటువంటి ప్రతిఫలాపేక్షతో మనం చేసేటువంటివి.
1: Today, if you are parting with money and clothes, it's with an eye and what's going to come your way.
0: ప్రతిఫల ఆపేక్ష లేకుండా త్యాగం చేయాలి.
1: You should instead come forward with a thing, you without looking forward to the result.
0: దీనులను రక్షించడానికి ప్రయత్నించాలి.
1: Try and protect the downtrodden one.
0: దిక్కులేని వారిని పోషించడానికి పూనుకోవాలి.
1: The hapless ones, try and go to their assistance.
0: బలహీనులైనటువంటి వారికి చేదోడు వాదోడుగా ఉండాలి.
1: The weaklings, go and give your strength and support.
0: ఈ విధమైనటువంటి ఒక ప్రేమను త్యాగం చేసినప్పుడే, అనగా ఈ విధమైన చారిటీ మనం చేసినప్పుడే ఒక విధమైన యూనిటీ, ఒకరికొకరు ఫ్రెండ్షిప్ బలిచిపోతుంది, బలపడుతుంది.
1: If this is the charity that you are going to come forward from your side, certainly you would understand the meaning of the word unity.
0: ఈ యూనిటీని అనగా చేరికను మనం అభివృద్ధి గావించినప్పుడే మనలో ఒక ప్యూరిటీ ఏర్పడుతుంది.
1: And only when we have this unity amongst us, we can understand we have a place for purity within us.
0: ఈ ప్యూరిటీ మనలో పెంచుకున్నప్పుడే మనకు డివినిటీ ప్రాప్తిస్తుంది.
1: And once we have this element of purity in us, there is indeed a place for divinity.
0: కనుక ప్యూరిటీ కి పునాది చారిటీ.
1: So the foundation stone for purity is for unity is charity.
0: ఈ చారిటీ అనేటువంటి పునాది పైననే మనం యూనిటీ అనేటువంటి గోడను కట్టాలి.
1: ఆన్ దిస్ బేస్ ఆఫ్ సపోర్ట్ ఆఫ్ చారిటీ బిల్డ్ అ వాల్ ఆఫ్ యూనిటీ.
0: ఈ యూనిటీ అనేటువంటి గోడపైనే ప్యూరిటీ అనేటువంటి స్లాబ్ వేయాలి.
1: అండ్ ఆన్ ద వాల్స్ ఆఫ్ దిస్ యూనిటీ పుట్ ద సీలింగ్ ఆర్ ద స్లాబ్ ఆఫ్ ప్యూరిటీ.
0: అప్పుడే డివినిటీ అనేటువంటి యొక్క ఆనందాన్ని మనం అనుభవిస్తాము.
1: ఓన్లీ దెన్ ఆర్ ఎట్ దట్ టైమ్ యూ విల్ అండర్ ఎక్స్పీరియన్స్
0: అట్టి జీవితాన్ని మనము అనుభవిస్తాము.
1: ఎక్స్పీరియన్స్ ద బ్లిస్ ఆఫ్ డివినిటీ.
0: కనుకనే వేదములయందు న కర్మణ న ప్రజయ ధరేన త్యాగేనైకే అమృతత్వ మానసు. ఈ త్యాగం అనేటువంటిది మానవులకి ఎన్ని విధములైనటువంటి క్షేమమునో, ఎన్ని విధములైనటువంటి యోగమునో చేకూర్చుతున్నది.
1: ఇట్ ఈస్ దిస్ ఎలిమెంట్ ఆఫ్ సాక్రిఫైస్ that confers on man all that he can enjoy and experience.
0: Aithe ee naadu ee tyagamu ane kunte dani kudanu oka vidhamainatundi aadhunika fashion daristu untundadi.
1: But in today's world an entirely new connotation, a fashionable one, has been given to this word sacrifice.
0: Padi mandiki teliyinattuga padi mandi mundu nenu idi chestanu adi chestanani vaagdanam cheyavachunu. కానీ ఒంటరిగా పోయి అయ్యో పది మందిలో చెప్పి తిని దీనికి ఎట్లా చేసేది అని తాను ఒక విధమైన విచారణకు గురి అవుతున్నాడు.
1: Now when you are in the midst of 10 people or more, you start saying, I'll do this, I shall do that. Once you go back and you're all by yourself, you'll start wondering, how could I possibly do it?
0: ఈ విధమైనటువంటి ఆలోచనలు కలిగినప్పుడు ఇది సంకుచితమైనటువంటి ఒక విధమైనటువంటి త్యాగంగా ఉంటాయి.
1: So obviously it's not a case of wholehearted coming out from your side. When you have this narrow feelings in you,
0: ఇది బలవత్తరమైన త్యాగంగా ఉంటాయి.
1: This is not a spontaneous sacrifice, something which is being forced out of you.
0: భావం తద్భవతి. మీ యొక్క భావం ఎట్టిదో భగవంతుని యొక్క అనుగ్రహం కూడా అట్టిదిగానే ఉంటాయి.
1: As you think and as you feel, God also would respond in the same way.
0: ఏది చేయ తలచినప్పటికీ నీవు హృదయపూర్వకంగా స్వార్థములకు ఏమాత్రం కూడా అవకాశం ఒక పరాత్మైన భావంతో ఒక 10 నయా పైసలైన త్యాగం చేస్తే అది కొండంతగా రూపొందుతుంది.
1: వాట్ ఎవర్ యూ విష్ టు డూ, లెట్ ఇట్ బి స్పాంటేనియస్ అండ్ హోల్ హార్టెడ్ ఈవెన్ ఇఫ్ ఇట్ మీన్స్ trying to give a gift of 10 naya paise. Let it be wholehearted and spontaneous from your side.
0: కనుక మనం ఇప్పుడు చేయవలసిన త్యాగి ఏమిటంటే దాని కనుక వస్తు వాహనాలు కాదు.
1: సో వాట్ ఈస్ ద టైప్ ఆఫ్ సాక్రిఫైస్ యూ షుడ్ ఇండల్జ్ ఇన్?
0: అది చేయదలిచినటువంటి వారు కూడా అది చేయవచ్చు.
1: Now, it's not that it should be money, clothes and the like. But those who wish to do it can certainly do that.
0: కానీ ముఖ్యముగా చేయవలసినటువంటిది ప్రేమ.
1: But overriding all these is this quality of love that has to be.
0: ఇది నిజమైన వైరాగ్యముతో రూపొందుతుంది.
1: Now this love in turn will lead you on to detachment.
0: ఈ వైరాగ్యం అనగా ఏమిటి?
1: What is this vairagya?
0: వైరాగ్యం అనగా ఇల్లు, వాకిలి, భార్య, బిడ్డలను త్యజించి అరణ్యమునకు పోయి తపస్సును ఆచరించడం వైరాగ్యం కాదు.
1: వైరాగ్య ఆర్ డిటాచ్మెంట్ డస్ నాట్ కన్సిస్ట్ ఇన్ లీవింగ్ బిహైండ్ యువర్ ఫ్యామిలీ, యువర్ హౌస్, యువర్ పొజిషన్స్ అండ్ మేకింగ్ ఇట్ టు ద ఫారెస్ట్.
0: ఇల్లు వదిలిపెట్టవలన సులభంగా వదిలిపెట్టవచ్చు.
1: ఇఫ్ యూ విష్ టు లీవ్ యువర్ హౌస్ మేబీ ఇట్ క్వైట్ ఈజీ ఫర్ యూ టు డూ దాట్.
0: బంధువులను విసర్జించవలన సులభంగా విసర్జించవచ్చు. ఇది పెద్ద ఘనకార్యం కాదు.
1: ఇఫ్ యూ విష్ టు కట్ ఆఫ్ యువర్ లింక్ విత్ యువర్ రిలేటివ్స్ దట్ ఆల్సో ఈజ్ అన్ ఈజీ థింగ్ ఫర్ యూ టు డూ.
0: మనలో ఉండినటువంటి యొక్క కామ క్రోధ లోభ మోహ మనమాశ్చర్యం అనేటువంటి ఈ దుర్గుణాలను త్యాగం చేయాలి.
1: వాట్ ఇన్స్టెడ్ యు మస్ట్ సాక్రిఫైస్ ఆర్ దీస్ సిక్స్ ఈవిల్ క్వాలిటీస్ ఆఫ్ కామ క్రోధ మోహ లోభ అండ్ ద లైక్.
0: ఈ యొక్క దుర్బుద్ధులను, దురాలోచనలను, దుశ్చింతలను మనము, దుర్గుణములను త్యాగం చేయటమే నిజమైనటువంటి వైరాగ్యం.
1: ట్రూ డిటాచ్మెంట్ కన్సిస్ట్ ఇన్ సాక్రిఫైసింగ్ అండ్ డిస్కార్డింగ్ దీస్ ఈవిల్ టెండెన్సీస్ అండ్ ట్రెయిట్స్ అండ్ బ్యాడ్ థాట్స్.
0: కానీ ఈనాడు ఇట్టి వైరాగ్యమునందు కానీ, ఇట్టి ఆధ్యాత్మిక మార్గమునందు కానీ ఒక విధమైనటువంటి నూతన మార్గమును అవలంబిస్తూ వస్తుండాలి.
1: బట్ ఇన్ టుడేస్ వరల్డ్ వీ ఫైండ్ దట్ దిస్ వర్డ్ డిటాచ్మెంట్ ఈస్ గివెన్ అన్ ఎంటైర్లీ డిఫరెంట్ మీనింగ్ అండ్ ఓరియంటేషన్.
0: పూర్తి నూటికి నూరు వాళ్ళు కూడాను స్వార్థమును లక్ష్యంలో పెట్టుకుని సాధనలు కలుపుతున్నారు.
1: Whatever sadhanas that we do, all is motivated from a point of view of your own selfish interest somewhere deep within.
0: Bhagavantuni daggara kudanu ichi puchukuneetvanti vyaparalakinda prarambhisthunnaru.
1: If you are in God's presence, you always think in terms of what should I give, what should I get back in turn.
0: Nenu enta bhajana chesthe, ఎంత సాధన చేస్తే నాకు ఎంత ఫలం లభిస్తుంది అని ముందుగానే కొంచెం ఒడ్డు వ్యాపారాలు ప్రారంభిస్తున్నారు.
1: యు స్టార్ట్ ఎంగేజింగ్ యువర్ సెల్ఫ్ ఇన్ బాత్రి. ఇఫ్ ఐ డూ సో మచ్ ఆఫ్ భజన్, ఇఫ్ ఐ డూ సో మచ్ ఆఫ్ వన్ ఆఫ్ దీస్ జప ఆర్ ధ్యాన, వాట్ ఈస్ ద రిజల్ట్ దట్ ఐఎమ్ గోయింగ్ టు గెట్ బ్యాక్ ఇన్ రిటర్న్?
0: ఆధ్యాత్మిక మార్గంలో ఇట్టి వ్యాపారం పనికిరాదు.
1: ఇన్ ద స్పిరిచువల్ వరల్డ్ దేర్ ఇస్ నో ప్లేస్ ఫర్ సచ్ ఎ బాత్రింగ్.
0: నీ బలమును, నీ ధనమును, నీ విద్యను, నీ పదవిని, నీ ఐశ్వర్యాన్ని చూచి భగవంతుడు అనుగ్రహించడు.
1: గాడ్ ఇస్ నాట్ గోయింగ్ టు గ్రేస్ యూ బై లుకింగ్ ఎట్ యువర్ పొజిషన్ ఆఫ్ అథారిటీ, యువర్ ప్లేస్ అండ్ వాట్ యూ హ్యావ్ ఎట్ పొసెస్.
0: నీ హృదయ పవిత్రతను చూచి అనుగ్రహిస్తుంది.
1: హీ ఈస్ గోయింగ్ టు గ్రేస్ యూ బై లుకింగ్ ఎట్ ద ప్యూరిటీ ఆఫ్ యువర్ హార్ట్.
0: కనుకనే ఇట్టి అనుగ్రహములకు పాత్రుడు కావాలన్న సర్వమును కూడా త్యాగం చేయడానికి సంసిద్ధుడై ఉండాలి.
1: సో ఇఫ్ యూ హ్యావ్ టు బి డిజర్వింగ్ ఆఫ్ దిస్ గ్రేస్ ఫ్రమ్ గాడ్, బీ ప్రిపేర్ టు సాక్రిఫైస్ ఎవ్రీథింగ్.
0: దీనిలో రక్షించే కోసమని, దిక్కులైన వారిని ప్రేమించి ఆదరించే నిమిత్తమై జీసస్ తన దేహమును కూడా త్యాగం చేశాడు.
1: జీసస్ వాజ్ వన్ సచ్ ఇండివిజువల్ హూ ఈవెన్ సాక్రిఫైస్ హిజ్ ఓన్ బాడీ ఫర్ ద సేక్ ఆఫ్ కమింగ్ టు ద ఎయిడ్ అండ్ అసిస్టెన్స్ ఆఫ్ ద పువర్, ద డౌన్ ట్రోడన్ అండ్ ద హోప్లెస్ పీపుల్.
0: అయితే ఆకారమునందు కూడాను ఈ సాధకులైనటువంటి వారి ఎందు ఈ వ్యాపారం యొక్క భావంలో లేకపోలేదు.
1: బట్ దెన్ ఈవెన్ ఇన్ దోస్ టైమ్స్ పీపుల్ ఆఫ్ దోస్ టైమ్స్ ఆల్సో వర్ ప్లేగ్ బై ద టెండెన్సీస్ దట్ యూ సీ టుడే.
0: జీసస్ కు ప్రధానమైనటువంటి 12-13 మంది శిష్యులు ఉండేటువంటి వారు.
1: నౌ జీసస్ హ్యాడ్ దీస్ 13 ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆఫ్ హిస్ డిసైపుల్స్ విత్ హిమ్.
0: వీరు కూడాను ఈ గురువు అయినటువంటి జీసస్ ద్వారా అనేక విధములైనటువంటి ఉన్నత మార్గములను, ఉత్తమమైనటువంటి విషయములను తాము గుర్తించుతూ వచ్చారు.
1: నౌ దీస్ డిసైపుల్స్ విత్ ద హెల్ప్ ఆఫ్ జీసస్ కుడ్ రియల్లీ ఎవాల్వ్ దెమ్సెల్వ్స్ ఇన్ ద కోర్స్ ఆఫ్ గెటింగ్ టు నో సో మెనీ థింగ్స్ ఫ్రమ్ హిమ్.
0: ఆ శిష్యులు కూడాను జీసస్సే మాకు ప్రభువు, జీసస్సే మాకు తండ్రి, జీసస్సే మాకు తల్లి, జీసస్సే మాకు దైవము అని కూడా విశ్వసిస్తూ వచ్చారు.
1: దే ఆల్సో వుడ్ సే జీసస్ ఇస్ అవర్ లార్డ్, హి ఇస్ అవర్ ఫాదర్, హి ఇస్ అవర్ మదర్, హి ఇస్ అవర్ గాడ్.
0: జీసస్ వారిని ప్రేమించి చెంతగేర్చుకుని లాలించి పాలించి అన్ని విధాలా ఉద్ధరించినప్పటికీ వారి యొక్క కంటించిత బుద్ధులు వారిలో ఏమాత్రం కూడా మార్పు రాలేదు.
1: దో జీసస్ టుక్ దెమ్ క్లోజర్, పాండర్డ్ దెమ్, క్యారెడ్ దెమ్ అండ్ షవర్డ్ హిస్ గాడ్ఫుల్ లవ్ ఆన్ దెమ్, Still, they could not discard their petty narrow-mindedness.
0: కానీ వీటిని జీసస్ ఏమాత్రం కూడా లెక్క చేయక కన్న బిడ్డల వలె కంటి రెప్పల వలె వారిని చూసుకుంటూ వచ్చారు.
1: But then Jesus would not give room for such feelings which were coming in the disciples' hearts.
0: ప్రమాదవశాత్తు జీసస్కు అనేక మంది కొంత అసూయాపరులైనటువంటి వారు అతన్ని హింసించడానికి పూనుకున్నప్పుడు ఈ శిష్యులు కూడాను ఆ హింసలు మాకిక్కడ ప్రాపుతుందో అని ఒకరికి ఒకరు తప్పించుకుంటూ వెళ్లారు.
1: ఇన్ స్పైట్ ఆఫ్ దిస్ యాటిట్యూడ్ ఫ్రమ్ హిస్ డిసైపుల్స్, జీసస్ వుడ్ గాట్ దెమ్ యాజ్ హిస్ ఓన్, యాజ్ ద ఐలిట్స్ వుడ్ ద ఐ. సో ఇట్ సో హ్యాపెన్ దట్ దేర్ వర్ దోస్ అదర్స్ హూ వుడ్ అటాక్ జీసస్ అండ్ హూ వుడ్ స్టార్ట్ అసాల్టింగ్ హిమ్. Then these disciples would feel, if we are around Jesus, we will come to harm. So they started slipping away one by one.
0: లౌకిక సదుపాయములు చేకూరినంత కాలము ఈ శిష్యులు ప్రభువును కన్న తండ్రి వలె దైవం వలె భావిస్తూ వస్తారు.
1: Now, who said to look upon the Master as a very own?
0: అందువల్లనే జీసస్ కూడా చెప్పాడు, నాయనలారా, మిమ్మల్ని రక్షించేటువంటిది బ్రెడ్ కాదు, రొట్టె కాదు, దైవమే మిమ్మల్ని రక్షించేటువంటిది అన్నాడు.
1: So it was that Jesus also would say, son, it is not bread that is going to protect you or safeguard you. It is God alone who is going to do that.
0: నీ బ్లడ్ని బ్రెడ్గా మార్చమన్నాడు.
1: So let your blood become bread.
0: అప్పుడే నీకు నిజమైనటువంటి యొక్క త్యాగం చేకూరుతుంది అన్నాడు.
1: Only then will you get this element of sacrifice, he said.
0: కానీ విన్నంత వరకు అతి మధురంగా ఉంటున్నాయి.
1: Now when they heard me, of course they were close to him to a point.
0: ఆచరణలోకి వచ్చేటప్పటికి అందరూ కూడాను దిగజారిపోయారు.
1: But when it came to putting these ideas into practice, they started getting disheartened and slipping away.
0: కట్ట కడపటికి తాను ఆ యొక్క సిలువను మోసుకుని పోతుండే సమయంలో పీటర్ కూడాను ఎదురొచ్చాడు.
1: And at the far end of it all, when Jesus was carrying the burden of the cross with him, Peter happened to come that way.
0: పీటర్, నీకు చేపలు పట్టేటువంటి విధానం నేర్చుకున్నావు, చేపలు పట్టేటువంటి విధానంలో గొప్పతనం లేదు, మనసును పట్టాలి, హృదయాన్ని పట్టేటువంటి విధానం నీకు నేర్పిస్తారని అతన్ని అనేక విధములుగా దగ్గర చేర్చుకుని అతనికి సాధనలు చేయించి ఆ యొక్క హృదయాన్ని ఆకర్షించుకునేటువంటి యొక్క విద్యను కూడా బోధించాడు.
1: జీసస్ వుడ్ అడ్రెస్ పీటర్ దాడ్, పీటర్, యు నో దిస్, యు ఆర్ ఎ స్కిల్ ఫిషర్మన్, యు నో ద ఆర్ట్ అండ్ ట్రిక్ ఆఫ్ క్యాచింగ్ ఫిష్. But it's no use getting this knowledge. Instead, try and control and curse and get your mind in your possession. So he started teaching him on these lines and gave him this knowledge of pertaining to the heart and the mind.
0: Anta pranasamanamuga preminchinatvanti Peteru tana pranamunaku emaina pramadam sambhavinchunayemo ani kattamulu vachunayemo ani taamu kudanu ee yokka గవర్నమెంట్ ప్రభుత్వం వారి శిక్షకు గురి కావలసి వచ్చినవేమో అని తాను కూడాను గురువును తప్పించుకుని పోవటకై ప్రయత్నించాడు.
1: హియర్ వాస్ పీటర్ యాజ్ అన్ ఎగ్జాంపుల్ హూమ్ జీసస్ టుక్ టు హార్ట్ అండ్ రైజ్డ్ హిమ్ యాజ్ హిస్ వెరీ ఓన్. బట్ సచ్ ఎ పీటర్ వెన్ హీ సా దట్ జీసస్ వాస్ ఇన్ ట్రబుల్ అండ్ డిఫికల్టీస్ స్టార్టెడ్ ఫీలింగ్ దట్ ఇఫ్ హీ వర్ టు బి క్లోజ్ టు జీసస్ దెన్ హీ ఇన్ టర్న్ వుడ్ బి ట్రబుల్డ్ అండ్ పుట్ ఎ లాట్ ఆఫ్ డిఫికల్టీస్ ఫ్రమ్ ద గవర్నమెంట్ సైడ్ అండ్ దోస్ అరౌండ్. సో హీ టూ వుడ్ start to slip away.
0: కడపటి సమయంలో తాను ఆ సిలువను మూసుకుని పోయే సమయంలో పీటర్ ఎదురొచ్చినప్పుడు ఒక కఠినమైనటువంటి మాట చెప్తాడు జీసస్.
1: Now, when this was the relationship between Jesus and Peter, at the end of it all, when Jesus was carrying the burden of the cross, when Peter came across, Jesus uttered a rather harsh word.
0: Peter, నా జీవితమే త్యాగ జీవితం.
1: Peter, my life is a saga of sacrifice.
0: దేహము ఒక నీటి బుడగ వంటిది.
1: My body is like a bubble of water.
0: ఏ నాటికైనా కూడా ఇది ఊడిపోక కాలిపోక కూలిపోక తప్పదు.
1: Now, any day, any moment, this might disintegrate and decay.
0: అయితే ఈనాడు నేనే నేను నా ప్రాణమును కోల్పోవటకై సిద్ధంగా ఉన్నానన్నాడు.
1: But today, I, from my own side, am prepared to give up my life.
0: ఆ మాట విన్న తక్షణమే పీటరు గట్టిగా ఆర్చి బాధపడ్డాడు.
1: When he heard these words from Jesus, Peter was given to a state of anguish, deep agony, and he exclaimed,
0: ఈ నటనంతా కూడా గుర్తించుకున్నటువంటి జీసస్ కఠినమైన మాట ఒకటి చెప్తాడు. పీటర్, నీపోటి గురుద్రోహులకు నేను గురువుగా ఉండుట కంటే నా చేతులారా నా ప్రాణం తీసుకోవటం మంచిది అన్నాడు.
1: And Peter started lamenting. But Jesus could see through this act this drama of Peter, and he uttered this harsh word. Peter, rather than raise and fondle, you deceitful disciple, I would rather give up my own life.
0: Daiva drohulu, guru drohulu, chanta cheritam kematramu avakasam undadu.
1: There is no place for those cheats to come in the vicinity, in the proximity of God.
0: కనుక ఇలాంటి ద్రోహులకు నేను మాత్రంగా ఉండుట కంటే నా దేహమును విసర్జించడం నాకు సంతోషం అన్నాడు.
1: I would be happy living my life, discarding my life, rather than be the master of such a set of disciples.
0: కనుక గురువు చేత అభివృద్ధి గావింపబడి, గురువు చేత పోషింపబడి, గురువు చేత సంరక్షింపబడినటువంటి యొక్క శిష్యులు గురువునకు ఏమాత్రం కూడాను ద్రోహమునకు పాల్పడరాదు.
1: So it transpires, therefore, that those disciples who are fondled, nourished, protected, fostered and brought up by the Guru should never so much as think of bringing harm to the Guru.
0: ఈ కృతజ్ఞతనే మానవునికి లేకపోయినా వాడు క్రూర మృగము కంటే హీనుడని చెప్పవచ్చు.
1: They should be grateful to the Guru. Devoid of this trace of gratitude, they are worse than a cruel beast.
0: ముఖ్యముగా జీసస్కు అతి చిన్న వయసునందనే తన యొక్క జీవితమును సాధించాలి అనేటువంటి సంకల్పం పుట్టడానికి ఇదే మూల కారణం.
1: This in fact is the primary reason why Jesus wanted to put an end to his life at a young age.
0: ఎవరిని తనవారు అని విశ్వసించెనో, ఎవరు తన బిడ్డలుగా భావించెనో, ఎవరిని అన్ని విధములుగా కూడాను పోషించి తనకు అండదండలుగా ఉండగలరనేటువంటిది విశ్వసించెనో, అట్టివారే గురువునకు ద్రోహానికి పూనుకున్నారు.
1: He trusted and had implicit faith in those whom he looked upon his own children, his very own kith and kin, his very own people who would save God and protect him. Such people attempted an act of treachery on him.
0: ఎన్ని విధములైనటువంటి ఉపకారం చేసినప్పటికీ ఈ ఉపకారం ఏమాత్రం కూడా గుర్తించడానికి ప్రయత్నించరు అల్ప బుద్ధుల వారు.
1: Now the petty minded and the narrow minded ones would never so much as understand or try to understand the great good and benefit that has come to them.
0: అపరిపక్వ స్థితిలో ఉండినటువంటి ఫలములు ఏ విధంగా రుచించవో అదే విధంగానే పూర్ణ విశ్వాసము లేనిటువంటి యొక్క భక్తుల యొక్క హృదయాలు కూడాను అరుచిగా ఉంటాయి.
1: Now a fruit which has not developed to the full can never become tasty. So also these devotees, wherein the fruit of devotion has not yet fructified, they never can be called true devotees.
0: అసంపూర్ణమైనటువంటి యొక్క బుద్ధులు కేవలము గని నుంచి తీసినటువంటి మృతక లోహము వంటిది.
1: Now this impure devotion, this devotion which is not full, is like the ore which is drawn from a deep mine.
0: ఈ మృతక లోహమును బాగా కాంచి దానిని సంస్కరింప చేసినప్పుడే ఒక పరిశుద్ధమైనటువంటి లోహంగా రూపొందుతుంది.
1: Now this metal which is still in its nascent form, in the form of ore, with so many impurities, has to be taken through a series of processes so that it becomes shining and its original form.
0: మంచి జాతి ఫలమైనప్పటికీ కాయక స్థితి యందు అది ఒగరుగాను పుల్లగానే ఉంటుంటాది.
1: Now a particular tree may be good by its very nature and the way it has come up, but the fruit you can't be too sure that whether it will be going to be bitter.
0: అది ఫలమైన తరువాతనే ఆ జాతి యొక్క మాధుర్యము అందులో మనకు తెలుస్తుంది.
1: Only when you can taste the sweetness in the fruit can you determine that the tree is indeed a good one.
0: జంతువులం నరజన్మ దుర్లభం, మానవ జన్మము మహాపవిత్రమైనటువంటిది, దుర్లభమైనటువంటిది, ఉత్తమమైనటువంటిది, ఉత్కృష్టమైనటువంటిది.
1: Amongst all forms of life, man is indeed the most difficult one to get, the highest form of life that you can possibly think of, a very unique one.
0: ఈ జాతి ఫలము కాయగా ఉండినప్పుడు ఇది మాధుర్యం మనకు ఏమాత్రమూ తెలియదు.
1: Now you really cannot know the nature of this by looking at the unripe fruit.
0: కనుకని ఈ అపరిపక్వ స్థితి ఉన్నటువంటి వారు కసిగందలంటువంటి వారి కాయ.
1: So these people, these fruits which are still unripe, are very much like the fruit in a bud state, still to grow.
0: కనుక ఈ కసిగందలైనటువంటి మన హృదయాలను పరిపక్వ స్థితికి రావాలంటే మనం ప్రేమను పెంచుకోవాలి.
1: So our hearts are in this nascent stage. If they have to reach the fullness of their growth, love is the medium.
0: లౌకికమైనటువంటి యొక్క సంబంధ బాంధవ్యములతో మనం ఉండినంత కాలం కూడాను ఈ పరిపక్వ స్థితి అయినటువంటి యొక్క పరతత్వ చైతన్యం మనకు అర్థం కాదు.
1: Now so long as we entangle ourselves in these worldly actions and deeds of ours, we really cannot break through and understand that which lies beyond.
0: కనుక ఆనాటి నుండి కూడాను ఈనాటి వరకు ఈ దైవత్వమునకు మానవత్వమునకు ఉన్న సంబంధ బాంధవ్యములు యందు ఈ విధమైనటువంటి భేదభావములు ఏర్పడుతూ వస్తున్నాయి.
1: సో ఐదర్ దెన్ ఆర్ నౌ దిస్ డిఫరెన్షియేషన్ బిట్వీన్ మ్యాన్ ఆన్ ద వన్ హ్యాండ్ అండ్ గాడ్ ఆన్ ద అదర్ హ్యావ్ బీన్ కమింగ్ డౌన్ టు అస్.
0: ఏనాడు మనము భగవంతుని కేవలము ప్రేమకు ప్రేమగా హృదయానికి హృదయంగా మనం విశ్వసించి ఆరాధించమో అదే నిజమైనటువంటి పద్ధతి.
1: When you start worshipping God through the medium of love for love's sake, your heart for the sake of securing God's grace, that is the way, in fact, you must start progressing.
0: Kani ee naadu sadhakulainatunti varu bhaktulainatunti varu vaari adishtamulanu maatrame lakshyam nandinchukoni daiva sankalpam yettidu aneetundi artham chesukonaka tana lakshyanni maatrame taamu sadhinchadaniki prayatnistuntaru.
1: But today's sadhaka, they are devoid of this understanding with regard to the nature of God and his love. They are all the while tuned in to securing their own selfish narrow end.
0: దైవం యొక్క ప్రేమ యొక్క విశిష్టతను తాము గుర్తించరు.
1: They also do not understand the uniqueness or the distinctive feature.
0: అల్ప వాంఛలు తమకేమైనా చేకూరకుండినా దివ్యమైన ప్రేమతత్వం పైన కూడాను ఒక ద్వేషమును పూనుతారు.
1: Distinctive nature of the love of God. If their own petty desires are not fulfilled, their own love, their own attachment to God turns to one of soreness and bitterness.
0: దైవమునైన వీటికి ప్రయత్నించరు కానీ తమ వాంఛలను అరికట్టుకోవడానికి ఏమాత్రమూ ప్రయత్నించరు.
1: They would be prepared even to part company with God, but they would never so much as make an attempt to part with their desires or wishes.
0: దైవమే తమ కోరికలు ఏమైనా కూడా తీర్చకుండా దైవం పైన కూడా విశ్వాసరాహిత్య తీర్మానం ప్రారంభిస్తారు.
1: If God does not fulfill their wishes or desires, they would pass a no confidence motion against God.
0: ఈ కోరికకు నేను అర్హుడనా, దీనిని నేను సాధించేటువంటి యోగ్యత నాకున్నదా, అంటే శక్తి సామర్థ్యము నాలో ఉన్నవా అనేటువంటి విచారణ ఏమాత్రం కూడా చేయరు.
1: దే డు నాట్ ఎన్క్వైర్ ఇన్ టు దిస్ వైటల్ ఆస్పెక్ట్. ఐఎమ్ ఐ డిజర్వింగ్ ఆఫ్ మేకింగ్ సచ్ ఎ విష్ టు గాడ్? ఐఎమ్ ఐ డిజర్వింగ్ ఆఫ్ ఫుల్ఫిలింగ్ ఇట్ ఇఫ్ ఇన్ టర్న్ గాడ్ వాట్ టు గివ్ మీ సంథింగ్?
0: ఇంకే కాదు,
1: నాట్ ఓన్లీ దిస్,
0: దైవము ముందు భక్తుని వలె సాధకుని వలె తమ బిడ్డ వలె అన్ని విధాలు కూడా ప్రవర్తిస్తారు.
1: ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ దే బిహేవ్ లైక్ ఎ ట్రూ సాధక, లైక్ గాడ్స్ ఓన్ చైల్డ్ అండ్ యాజ్ వన్ వెరీ మచ్ అటాచ్ టు గాడ్.
0: సర్వసంగ పరిత్యాగి వలె తాము ప్రవర్తిస్తారు.
1: హీ వుడ్ ఆల్సో బిహేవ్ యాజ్ ఇఫ్ హీ హాస్ డిస్కార్డ్ అండ్ రినౌన్స్ ఎవ్రీథింగ్.
0: ఇంకా మరుగున వెళ్లి దీనికి విరుద్ధమైనటువంటి యొక్క ప్రవర్తనలు ప్రారంభిస్తారు.
1: బట్ వన్స్ దే గో అవే ఫ్రమ్ గాడ్స్ ప్రెసెన్స్, దే స్టార్ట్ డూయింగ్ థింగ్స్ అగెయిన్స్ట్ దిస్.
0: చెప్పుట ఒకటి, చేయుట మరొకటి.
1: వాట్ దే సే ఇస్ వన్ థింగ్, వాట్ దే డూ ఇస్ క్వైట్ అనదర్.
0: ఇంతటితో తీరిపోవటం లేదు.
1: అండ్ ద హోల్ థింగ్ డజంట్ ఎండ్ హియర్.
0: దైవత్వానికి విరుద్ధంగా కూడా ప్రవర్తించటకు తాము కోరుకుంటారు.
1: దే వుడ్ ఆల్సో ఎండెవర్ టు బిహేవ్ అగెయిన్స్ట్ ద ఇంజంక్షన్స్ ఆఫ్ గాడ్.
0: ఈ విధమైన యొక్క ద్విపాత్ర అభినయనములు కావిస్తారు.
1: సో ఇన్ దిస్ వే దే స్టార్ట్ ఎనాక్టింగ్ ఎ డ్యూయల్ రోల్. In this way, they start doing mono-acting.
0: ఈ మోనోయాక్టింగ్ లోపల దైవత్వము గుర్తించుకోలేక కేవలము తమ యొక్క జీవితం లక్ష్యమును మాత్రమే ప్రత్యేకమైన మార్గంలో ప్రవేశింపజేస్తారు.
1: While they are thus doing a mono-acting bit, they lose track of what God has given them and they start pursuing their own end.
0: ఈ ద్విపాత్ర అభినయము మంచిది కాదని బోధించినప్పుడు కేవలము ఒక విధమైనటువంటి విరుద్ధమైన మార్గంలో మరొక మార్గమును అవలంబిస్తారు.
1: Now when they are exhorted and cautioned that this is not the way it should be, they go in quite yet another direction.
0: కానీ లోపులు బయట ప్రదర్శనలనే ప్రత్యేక లక్ష్యంలో చూస్తారు, కానీ మనోభావం ఏమాత్రం కూడా వారు చూడలేరు.
1: But those in the world around them, you find they really cannot know what's happening within a certain person. They can only see the external aspects of it.
0: Kalukuni ippudu kali prabhavamulo em cheyalsi vastundi?
1: So in this kali era, kali age,
0: ee kali prabhavamulo puraskarinchukoni bhaktuni yokka pravartanalanu aashrayanga teesukoni bhagavantudu kodanu oka noothanamaina margani avalambinchadaniki koorukuntadu.
1: So under the influence of kali, what is it that should be done? God is equally aware that the influence of kali is quite rampant. So God also starts taking different methods to tackle such situations.
0: అది ఏ విధమైనటువంటి దనగా భక్తుడు మోనో యాక్ట్ ప్రదర్శించినప్పుడు బౌనము భగవంతుడు మౌనం యాక్ట్ చేస్తాడు.
1: నౌ ది మెథడ్ అడాప్టెడ్ బై గాడ్ ఇఫ్ ద డివోటీ ఈజ్ టేకింగ్ ది ఐడియా ఆఫ్ మోనో యాక్టింగ్ గాడ్ అస్యూమ్స్ మౌనా యాక్టింగ్ మీనింగ్ హీ మెయింటైన్ సైలెన్స్
0: ఏమి మాట్లాడాడు.
1: He would not say anything.
0: స్వామి నాతో మాట్లాడటం లేదే, స్వామి నన్ను పలకరించడం లేదే అంటారు. కానీ ఆ రోగానికి ఇదే సరి అయిన ఔషధం.
1: స్వామి ఇస్ నాట్ టాకింగ్ టు హిమ్, టాకింగ్ టు మీ. స్వామి ఇస్ నాట్ సేయింగ్ ఎ వర్డ్ టు మీ.
0: నేనేమైనా వారి తప్పప్పులనేమైనా కూడా సర్దిద్దుటకై తిరిగి దాన్ని సవరించుటకై చెప్పినప్పుడు దీనికి విరుద్ధమైన మార్గాన్ని అవలంబిస్తారు. కనుక ఆ విరుద్ధమైన మార్గమును అవలంబించకుండా ఉన్న స్థాయి నుండి అయినా ఉన్నత స్థాయికి పోయే నిమిత్తమే నేను మౌన యాక్ట్ పొందుతాను.
1: Then you start languishing, but then for that disease, this is the remedy. Now, if Swami were to venture out to show up to you your own shortcomings and defects and your own faults, you still would not try to relent and you would not understand the spirit in which it has been given. So, by way of pulling you up from the morass in which you find, God assumes silence, total silence.
0: ఏది చెప్పినా ఏది చూసినా వారి మంచి కోసమే కానీ నా కోసం కాదు.
1: నౌ వాట్ ఎవర్ ఐ సే ఆర్ డూ ఈజ్ ఫర్ ద బెనిఫిట్ అండ్ గుడ్ ఆఫ్ యూ, నాట్ ఫర్ ఎనీథింగ్ ఎల్స్.
0: ఒక్కొక్క తూరి కొంత కఠినమైన పదములు కూడా నువ్వు ఉపయోగపెట్టవలసి వస్తుంది.
1: అట్ టైమ్స్ ఇట్ మైట్ బి నెసెసరీ టు యూజ్ హార్ష్ వర్డ్స్.
0: కానీ ఆ కఠినమైన కూడాను బాధించేటువంటివి కాదు. బట్ వారి క్షేమాన్ని కోరి, వారి ఉన్నత స్థితిని ఆశించి, వారి భవిష్యత్తును కోరేటువంటివి.
1: But then these harsh words are also keeping in view with a view of their own safety, their own welfare. It's not for the sake of hurting them.
0: Challani varshabindulato paatu challani manchugaddalu kudanu padutuntayi appudappudu.
1: Now along with these cool rain drops you also have a hailstorm at times.
0: అయితే ఈ మంచుగడ్డలు రాళ్ల వలె కనిపిస్తాయి, రాళ్ల వలె మనకు బాధం చేస్తాయి.
1: నో సారీ, ది ఐస్ స్పెక్స్ ఆల్సో కీప్ డ్రాపింగ్ డౌన్ స్నో. నౌ దే లుక్ లైక్ స్టోన్స్ బట్ దే ఆర్ నాట్, దే ఆర్ ఎక్స్ట్రీమ్లీ సాఫ్ట్.
0: కానీ కొన్ని క్షణముల లోపలే అది తిరిగి నీరుగా మారిపోతుంది.
1: బికాస్ ఆఫ్టర్ ఎ ఫ్యూ మినిట్స్ దీస్ స్మాల్ బ్లాక్స్ ఆఫ్ స్నో విల్ బికమ్ లిక్విడ్.
0: స్వామి యొక్క కఠిన మాటలు కూడాను ఒక మంచుగడ్డ వంటివి.
1: సో ద హార్ష్ వర్డ్స్ ఆఫ్ స్వామి are like these blocks of snow.
0: Kani duradrishtavashattu bhaktulu ivi manchugaddaga bhavinchukotam ledu.
1: But unfortunately devotees do not look upon these
0: kathinamaina silaluga bhavistunnaru
1: as snow blobs. Instead they look upon them
0: ivi silaluga bhavinchunanta kalam kudanu bhagavantudu vaalaku silagane untadu.
1: They look upon these words of God as harsh hard stones. So long as they look upon these words of God as hard stones, God would also be like a stone of silence.
0: ఇది చల్లనైన మంచుగడ్డలు, పవిత్రమైన పలుకులు అని భావించినప్పుడే వాడు పవిత్రుడు కాగలడు.
1: Once you start believing that these are pure snowballs, then you would receive a great deal of comfort and become pure.
0: అయితే ఒక్కటి మాత్రం మనం గుర్తులో ఉంచుకోవాలి, దైవము స్వార్థరహితుడు.
1: But there is one thing which we should keep in mind. God is selfless to the core.
0: Tanaku ye aashalu levu.
1: He has no desire for his own.
0: Tanaku kavalsina vedinu ledu.
1: There is nothing that he asks for himself.
0: Anni nee kosamani.
1: Everything is for your sake.
0: Anni jagat kosamani.
1: And everything is for the sake of the world.
0: Loka samasta sukhino bhavantu aneetvanti okka margamunu avalambinchi aithe వారి వారి ప్రవర్తనను పురస్కరించుకుని దానికి ఫలితమును అందిస్తూ వస్తుంటారు.
1: మే ఎవ్రీవన్ ఎవ్రీవేర్ ఎంజాయ్ పీస్, ప్రాస్పెరిటీ అండ్ హెల్త్. విత్ దిస్ ఎండ్ ఇన్ వ్యూ గాడ్ డస్ సో మెనీ థింగ్స్, బట్ దెన్ ఇన్ ట్యూన్ విత్ వన్స్ ఓన్ సిచ్యువేషన్ అండ్ సర్కమ్స్టాన్స్ గాడ్ అడాప్ట్ డిఫరెంట్ వేస్ అండ్ మీన్స్.
0: దైవం ప్రత్యేకించినటువంటి ఒకరి ఎందు ఉండరాదని భావించరాదు, అందరి ఎందు ఉంటున్నారు.
1: యూ షుడ్ నాట్ గివ్ a feeling within yourself that God should not reside in some other being. God resides in every being.
0: భగవంతుడు ప్రత్యేకంగా ఉండినాడు అని ఉండినంత వరకు కూడాను ఐ ఆమ్ ది మెసెంజర్ ఆఫ్ గాడ్ అన్నాడు జీసస్.
1: నౌ సో లాంగ్ యాజ్ హి ఫెల్ట్ దట్ గాడ్ ఈజ్ వన్ అండ్ ఐ ఆమ్ అనదర్, జీసస్ వుడ్ సే ఐ ఆమ్ ద మెసెంజర్ ఆఫ్ గాడ్.
0: నేను ఒక దూతను అన్నాడు.
1: I am the messenger of God, Jesus
0: said. భగవంతుని విషయాన్ని ప్రచారం చేసేటువంటి ఒక దూతను అన్నాడు.
1: I am merely a messenger to carry the message of God.
0: కొంతకాలం విచారణ చేసి 12వ సంవత్సరం లోపల ఒక ఎడారి ప్రదేశంలో వెళ్లి తాను కొన్ని సాధనలు తలిపిన తర్వాత I am the son of God అన్నాడు.
1: Then after a few years of inquiry, during his 12th year, he retired to the desert. And then he started inquiring deeper and came up with this profound statement, I am the son of God.
0: భగవంతుడు నా తండ్రి, నేను భగవంతుని బిడ్డను అనుకున్నాడు.
1: గాడ్ ఇస్ మై ఫాదర్ అండ్ ఐఎమ్ ద చైల్డ్ ఐఎమ్ ద సన్ ఆఫ్ గాడ్.
0: తండ్రికి కుమారునికి సంబంధం కలదని దానిని విచారణ చేస్తూ పోయి కట్టగలిపటికీ ఐ అండ్ మై ఫాదర్ ఆర్ వన్ అన్నాడు.
1: అండ్ ప్రొసీడింగ్ ఫర్దర్ ఆన్ దిస్ లైన్ ఆఫ్ ఇంక్వైరీ దట్ దేర్ ఇస్ దిస్ కిన్షిప్ బిట్వీన్ ద సన్ అండ్ గాడ్, హీ కేమ్ అప్ విత్ దిస్ రియలైజేషన్ ఐ అండ్ గాడ్ ఆర్ వన్.
0: కనుకని మొట్టమొదట ప్రతి ఒక్క సాధకుడు కూడాను I am the messenger of God. నేను భగవంతుడు పంపినటువంటి దూతను. ఈ దూత ద్వారా ఒక విధమైనటువంటి సమాజమునకు పవిత్రమైనటువంటి ఒక ఆదర్శాన్ని అందించాలి అని విశ్వసించాలి.
1: So at the very beginnings of everything, every true sadhaka should have this firm conviction that I am the messenger of God. I have been given a role to play and thereby take the message of God to everywhere.
0: మరి కొంతకాలం ఈ భావం చేర్పడినప్పటికీ నేను భగవంతుని బిడ్డని, భగవంతుడికి నాకు వేరే భేదం లేదు అని తాను విశ్వసించడానికి వీలవుతుంది.
1: ఆఫ్టర్ ఎ ఫ్యూ ఇయర్స్ దెన్ యూ స్టార్ట్ అండర్స్టాండింగ్ ది మీనింగ్ ఆఫ్ దిస్ ఐ యామ్ వెరీలీ ది సన్ ఆఫ్ గాడ్, గాడ్ ఇస్ మై ఫాదర్.
0: తండ్రి యొక్క ప్రాపర్టీకి నేను అధికారమే కదా, కనుక ఆ దివ్యత్వమునకు నాకు ఒక విధమైనటువంటి ఏకత్వం ఉంటుండాలని ఐ అండ్ మై ఫాదర్ ఆర్ వన్ అని ఏకత్వం చేస్తాడు.
1: యాజ్ అ సన్ ఐ కెన్ ఇన్హెరిట్ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్ దట్ ద ఫాదర్ హ్యాస్. ఇట్ ఈస్ దిస్ డివినిటీ దట్ హీ హ్యాస్. So you say, I and my father are one.
0: కనుక ఎంత కాలమైనప్పటికీ మనము ఈ ద్వైత భావంలోనే మనం జీవితాన్ని గడపరాదు.
1: So time is passing and we should not lead a life in this duality of things.
0: అద్వైతము ఏకత్వానికి మనం ప్రయత్నించాలి.
1: Try to reach out to this aspect of Advaita, non-duality.
0: మనం ఈ ఏకత్వానికి ప్రారంభించినప్పుడే మనకు దైవత్వం మనకు లభిస్తుంది.
1: Once you can bridge the gulf between the two, there is no two for you. Then you can reach God.
0: Vidyarthulara,
1: students,
0: kingdom of Mother Sai, sabhyulandare kudanu, edo oka vidhamainatundi oka sadhana selpe nimittamai, ee oka peruto, sevalu selputu vacharu. Kani, ee sevalato meeru tripthini undararu.
1: The members of the kingdom of Mother Sai, out of their own enthusiasm and out of their own ideas, they have been undertaking service activities of varying dimensions.
0: మాధవుడిగా భావించుకునేటువంటి స్థాయికి వీరు చేరాలి.
1: బట్ దే షుడ్ నాట్ రిమైన్ కంటెంట్ విత్ జస్ట్ దిస్. దే షుడ్ ట్రై నౌ అండ్ గో ఫ్రమ్ ది స్టేట్ ఆఫ్ మానవ టు ది స్టేట్ ఆఫ్ మాధవ.
0: సమాజంలో ప్రవేశించి సంఘంలో మీరు సరైన సేవలు మీరు ప్రారంభించాలి.
1: ప్లంజింగ్ ఇన్ టు ది సొసైటీ, అండర్టేక్ యాక్టివిటీస్ విచ్ మైట్ బి బెనిఫిషియల్ టు మెంబర్స్ ఆఫ్ ది సొసైటీ.
0: సమైక్యతను పెంపొందింప చేసుకోవాలి.
1: అండ్ ట్రై అండ్ బ్రింగ్ అబౌట్ అన్ ఈక్వాలిటీ. A sense of unity in
0: all. ఎవరిని మనము ద్వేషించరాదు.
1: We should not hate anyone.
0: ఎవరిని మనము దూషించరాదు.
1: We should not criticize, abuse anyone.
0: ఈ ద్వేషము దూషణ కేవలము మనకే ఒక రియాక్షన్ గా ఒక ప్రతిబింబం చేస్తుంది.
1: This hatred, this criticism towards others is thrown back at us as a form of reflection.
0: పరువ తిట్టినంత పాప కర్మం బబ్బు.
1: By indulging in criticism of others, it's only an act of sin that you're committing.
0: విడువ నేరటప్పుడు విశ్వమండు.
1: అండ్ దిస్ ఇస్ సంథింగ్ విచ్ యూ నెవర్ కెన్ పాసిబ్లీ పుట్ అసైడ్.
0: పరుడు పరుడు కాదు పరమాత్ముడగునయ.
1: దేర్ ఇస్ రియలీ
0: పరుడు పరుడు కాదు పరమాత్ముడగునయ.
1: ఇట్స్ నాట్ దట్ ది అదర్ పర్సన్ ఈజ్ రియలీ ఎన్ అదర్ పర్సన్. హీస్ వెరీలీ గాడ్, వన్ మోర్ ఫార్మ్ ఆఫ్ గాడ్.
0: తనది ఎందు తత్వము తెలియక వేరే యాత్ర చేయు వెర్రివాడు.
1: Now the foolish ones do not really know what their true nature is and instead they undertake pilgrimages.
0: Ganta mosi mosi gaadida tirigada.
1: Now you have a donkey which is bearing the burden for long. The donkey is doing this all right.
0: Tanadi endi unna tattambu marachi vere yatra cheyu verri vaadu తనలోనే ఉండినటువంటి దైవత్వాన్ని మర్చిపోయి ఎక్కడెక్కడో యాత్ర చేస్తూ పోతుంటారు.
1: ఇన్ ద సేమ్ మేనర్ దిస్ డివినిటీ ఇస్ వెరీ మచ్ విత్ ఇన్ యూ, యూ ఆర్ నాట్ అవేర్ ఆఫ్ ఇట్. విత్ దిస్ బర్డన్ ఆఫ్ దిస్ రియలైజేషన్ యూ కీప్ గోయింగ్ ఆన్ ఫ్రమ్ పిల్గ్రిమ్ సెంటర్ టు పిల్గ్రిమ్ సెంటర్.
0: తన ఎందున్న తత్వాన్ని తాను అంతర్దృష్టిగా ప్రయత్నం చేయాలి.
1: సో దాట్ విచ్ ఇస్ వెరీ మచ్ యువర్ ఓన్ యూ స్టార్ట్ లుకింగ్ ఇన్సైడ్ లుకింగ్ ఇన్వర్డ్ యూ.
0: కనుక దైవ విషయమునందు ఎట్టి ద్వేషమును కాని ఎట్టి విరుద్ధులు కాని మనము అవలంబించరాదు.
1: సో వెన్ ఇట్ కమ్స్ టు మ్యాటర్స్ పర్టైనింగ్ టు ది డివైన్ నెవర్ అస్యూమ్ థింగ్స్ లైక్ హేట్రెడ్ ఆర్ క్రిటిసిజం ఆర్ ఎనీథింగ్.
0: దీనివల్ల నీకే నష్టము కాని నీకే కష్టము కాని దైవమునకు సంభవించేటువంటిది ఏమాత్రము లోకం ఉండదు.
1: Now, by indulging in these things with regard to God, you are the one who is coming to grieve and harm. God is not going to lose anything in the process.
0: సూర్యునికి దుమ్ము చల్లితే ఆ దుమ్ము నీ ముఖానికే పడుతుంది కానీ సూర్యునికి చేరదు.
1: Now you pick up a dust and throw it at the sun, but the sun is not affected. The dust comes back into your eyes.
0: చుక్కలను చూసి కుక్కలు మొలిగితే చుక్కలు కిందికి రాలవు.
1: The dogs tend to bark at the stars. Do the stars descend from their levels and come from the sky?
0: మంచిగా ఉండి మంచిగా చూచి మంచిగా తలంచి మంచిగా జీవించు.
1: So it has been said, see good, do good, be good.
0: This is the way to God.
1: This is the way to God.
0: కనుక మనం పవిత్రమైనటువంటి హృదయాన్ని అభివృద్ధి పరచుకునే నిమిత్తమై ఈ విధమైన సత్సంగాలంతా కూడాను ఒక సాధన రూపంలో ఏర్పడినాయి.
1: సో దట్ వీ కుడ్ ఫర్దర్ అండ్ నరిష్ సచ్ గుడ్ క్వాలిటీస్ విత్ ఇన్ అస్. దీస్ కాంగ్రిగేషన్స్, దీస్ అసెంబ్లీస్ ఆఫ్ సాధకర్స్ హ్యావ్ బికమ్.
0: గురువు లభించినప్పుడే, దైవము లభించినప్పుడే, పెద్దలు మనకు ప్రాప్తించినప్పుడే మనము సరి అయినటువంటి రీతిగా కాలమును వినియోగం చేసుకోవాలి.
1: Only when we have, or rather when we have the occasion to have a guru, when we are in the proximity of God, should we try and make the best use of our time at our disposal?
0: ee chikkina kaalamulo durvinyogam chesukunte tirigi manaku labhinchedi kaadu.
1: If you are to fritter away this time that is yours now, you never can get it back afterwards.
0: Chikkina chaayina okkaleyaka chakka chesukondi.
1: Now this chai which has come within your grasp, make him secure and firm in your possession.
0: Poyina chikkadu pattisini ee paadaseyavayandi.
1: Once you lose this chance, you never can get this Father Seva of Sai.
0: Bhaktini ichi, shaktini ichi, mukti chestunandi.
1: Conferring on you devotion, giving you the strength necessary, leading you on to liberation.
0: Itarula matalu impuga namni pompatiyakandi.
1: Don't give your ears to everything that is being uttered by others. You are going to damage yourself.
0: Nerchukondi ee buddhulanniyu teerchukondi karmam.
1: Understand that this is the way it should be.
0: ప్రేమతత్వాన్ని పెంచుకోండి.
1: బిల్డ్ దిస్ నేచర్ ఆఫ్ లవింగ్ యు.
0: అద్వేష్ట సర్వభూతానాం, ఎవరిని ద్వేషించకుండా చూసుకోండి.
1: వైప్ అవుట్ ద ఎఫెక్ట్స్ ఆఫ్ యువర్ పాస్ట్ కర్మస్ దస్ అండ్ డోంట్ హేట్ ఆర్ క్రిటిసైజ్.
0: ఎవరినో ద్వేషిస్తున్నారనుకోవటం చాలా పొరపాటు. నిన్ను నీవే ద్వేషించుకో.
1: ఇఫ్ యూ సే దట్ యువర్ హేటింగ్ సంబడి ఎల్స్ ఇట్స్ ఎ ఫాల్ట్, యువర్ హేటింగ్ యువర్ సెల్ఫ్.
0: కనుక ప్రేమతోనే పరమాత్ముడు లభిస్తాడు.
1: ఇట్స్ ఓన్లీ త్రూ ద మీడియం ఆఫ్ లవ్ కెన్ యూ గెట్ గాడ్.
0: ప్రేమనే మన గమ్యము.
1: Love is our destination.
0: ప్రేమతోనే మన జన్మ ధన్యము.
1: And it is through the medium of love that we can sanctify our lives.
0: ప్రేమనే జీవితంగా భావించుకోవాలి.
1: And love verily is life.
0: సాత్కరహితమైన జీవితాన్ని మనము అభివృద్ధి పరచుకున్నప్పుడే అదే సాక్షి.
1: A life devoid of selfishness, full of selflessness, that is a true witness to a true life having been
0: lived. విదేశముల నుండి వచ్చినటువంటి వారు ఈ యొక్క క్రిస్మస్ ఈ యొక్క విషయాన్నంతా కూడాను అనేక విధములుగా ఆనందాన్ని అందించి వారు అనుభవించేటువంటి కార్యక్రమాలు ఉండటం చేత ఒక చిన్న విషయాన్ని మీరు గుర్తించాలి. విదేశాల్లో క్రిస్మస్ జరుపుకుంటున్నారు. హ్యాపీ క్రిస్మస్ అంటారు, మేరీ క్రిస్మస్ అంటారు. కానీ హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్ రాజబాటలు కావు, చీరి మార్గాలు. ఇక్కడ ఉంటుండేటువంటిది ఒక హోలీ క్రిస్మస్. పవిత్రమైనటువంటి యొక్క క్రిస్మస్. మేరీ క్రిస్మస్ అంటే కొంచెం ప్రాపంచిక సంబంధమైనటువంటి బాంధవ్యాన్ని కల్పించుకోవటం. హ్యాపీ క్రిస్మస్ అంటే తాత్కాలికంగా లభించేటువంటి హ్యాపీ. కానీ ఇది హోలీ క్రిస్మస్. నిజమైన హృదయాలతో ఎన్నో వేల రూపాయలు ఖర్చులు పెట్టుకుని ఎంతో దూరం నుండి ఇక్కడికి ప్రవేశించి ఇందులో జరిగేటువంటి అనానుకూలములు, కొన్ని కష్టములకు, కొన్ని బాధలకు సహించుకుని హృదయపూర్వకంగా దైవాన్ని ఆరాధన చేసేటువంటి ఇదే నిజమైనటువంటి హోలీ క్రిస్మస్. ఏదో మేరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్ అంటే కేవలము త్రాగటము, డాన్స్ ఆడటము, ఆ నాటంతా కూడాను మనం అన్ని విధాల దుర్వినియోగం చేసుకోవటము, ఇది హోలీ క్రిస్మస్ కాదు. హోలీ క్రిస్మస్ ఓన్లీ ఇన్ ప్రశాంత నిర్ణయం.

Thank you.

0: విద్యార్థులారా,
1: డియర్ స్టూడెంట్స్,
0: లోభములకు సాటి అయినటువంటి వ్యాధి మరొకటి లేదు.
1: దేర్ ఇస్ నో వర్స్ డిసీజ్ దాన్ ది వరల్డ్ ఇట్ సెల్ఫ్.
0: నాస్తి క్రోధ సమోరిపుహి, క్రోధములతో స్వతి అయినటువంటిది మరొక శత్రువు లేడు.
1: దెర్ ఇస్ నో ఎనిమీ గ్రేటర్ దాన్ యాంగర్.
0: నాస్తి దుఃఖ దారిద్ర్యవత్, దారిద్ర్యముల కంటే మించిన దుఃఖం మరొకటి లేదు.
1: దెర్ ఇస్ నో గ్రీఫ్ వర్స్ దాన్ పవర్టీ.
0: నాస్తి జ్ఞానాత్ పరం సుఖం, జ్ఞానముల కంటే పరమమైనటువంటి సుఖం మరొకటి కానరాదు.
1: దెర్ ఇస్ నో గ్రేటర్ జాయ్ దాన్ నాలెడ్జ్ విజ్డమ్.
0: కాని ఇట్టి పవిత్రమైన జ్ఞానమునకు మానవుడు అతి దూరమైపోతున్నాడు.
1: బట్ టు సచ్ సేక్రెడ్ అండ్ గ్రేట్ విజ్డమ్ మ్యాన్ ఈజ్ మేకింగ్ హిమ్సెల్ఫ్ డిస్టెంట్.

0: I am in the light. Light is I. Light is in me. I am the light. If one can firmly establish this feeling in one's heart, he would become one with Brahma. He would merge into Brahma.
1: ఈ ప్రపంచములో మిక్కిలి ప్రాచీనమైనటువంటి యొక్క సాహిత్యము వేద సాహిత్యం.
0: ఇట్ ఈస్ ది వేదిక్ లిటరేచర్ విచ్ షెడ్స్ లైట్ ఇన్ దిస్ వరల్డ్.
1: ఇది విజ్ఞాన రాశి.
0: దిస్ ఈజ్ మాస్ ఆఫ్ విజ్డమ్.
1: మానవుని సర్వతోముఖుని గావించినటువంటిది ఈ వేదమే.
0: ఇట్ ఇస్ దిస్ వేద విచ్ కెన్ బ్రింగ్ అబౌట్ ఆల్ రౌండ్ ప్రాస్పెరిటీ ఫర్ మ్యాన్.
1: మానవుని చరిత్రకు మొట్టమొదటి పాఠ్య గ్రంథము వేదమే.
0: ఇట్ ఇస్ ది వేద విచ్ ఇస్ ది వెరీ ఫస్ట్ బుక్ ఇన్ ది హిస్టరీ ఆఫ్ మ్యాన్.
1: మానవుని సాంస్కృతికి సదశక్తికి మూలాధారమైనటువంటి పుట్టినిల్లు ఈ యొక్క వేదమే.
0: వేద ఈజ్ ది వెరీ బేసిస్ ఆన్ విచ్ మ్యాన్స్ కల్చర్ అండ్ మ్యాన్స్ గుడ్ థాట్స్ ఆర్ డెవలప్డ్.
1: సర్వం వేదాత్ ప్రసిద్ధ్యతి అన్నాడు మనువు. అనగా సమస్త విద్యలు కూడాను ఈ వేదము నుండి ఆవిర్భవించినటువంటివి.
0: మను హ్యాస్ డిక్లర్డ్ that all the education has come from Veda.
1: Sarva gunamulu sarva dharmamulu vedam nundiye aavirbhavinchinatundi.
0: All the qualities and all the dharmas have emanated from Veda.
1: Ananto vai vedaha ee vedamu anantamainatundi
0: veda
1: adamainatundi apramayamainatundi ఆనందమయమైనటువంటిది.
0: వేద ఈజ్ ఇన్ఫినిట్ అన్ఫాథమబుల్ ఫుల్ ఆఫ్ బ్లిస్.
1: విత్ జ్ఞాన్ అనేటువంటి ధాతువు నుండి పుట్టినటువంటిది ఈ వేదము.
0: దిస్ వర్డ్ వేద హ్యాస్ ఒరిజినేటెడ్ ఫ్రమ్ ద రూట్ వర్డ్.
1: అనగా ఈశ్వర జ్ఞానమే వేదము.
0: దట్ మీన్స్ నాలెడ్జ్ ఆఫ్ ఈశ్వర ద లార్డ్.
1: ఆత్మజ్ఞానమే వేదము.
0: This is knowledge of
1: Brahma. Jnaname Vedamu.
0: Knowledge of Brahma is Veda.
1: Advaita Jnaname Vedamu.
0: Knowledge of Advaita, non-duality, is Veda.
1: Vaijnaname Vedamu.
0: Veda is also science.
1: Ivanni kudunu Atma Jnanamunaku paryaya padamulu.
0: All these are synonyms for knowledge of Atma.
1: Kani itti pavitramaina Vedamunu సామాన్యులు అర్థము చేసుకోనలేరు.
0: ఆర్డినరీ పీపుల్ కెనాట్ అండర్స్టాండ్ సచ్ సీక్రెట్ వేద.
1: అర్థము చేసుకున్నను చేసుకొనకపోయినను వేదము యొక్క దివ్యత్వమే సర్వత్రా వ్యాపించి ఉంటున్నది.
0: వెదర్ ది ఇట్ ఇస్ అండర్స్టూడ్ ఆర్ ఇట్ ఇస్ నాట్ అండర్స్టూడ్ ఇట్ ఈస్ ది గ్రేట్నెస్ అండ్ ది స్ప్లెండర్ ఆఫ్ వేద విచ్ హ్యాస్ పర్వేడెడ్ ఇట్సెల్ఫ్ ఆల్ అరౌండ్.
1: ఇది శబ్ద బ్రహ్మము.
0: దిస్ ఈజ్ ది బ్రహ్మ ఆఫ్ సౌండ్.

0: This is the mother of Shabda Brahma, the sound Brahma, the moving and unmoving, the splendorous one, the word itself. It is also the education. It is also the transcendental mother. It is also mother which is illusion. It is mother equal to wealth and prosperity. This is Brahma, which is Prajnanam itself.
1: Constant integrated awareness. ఇది ఒక కాలమునకు కాని ఒక స్థానమునకు కాని ఒక వ్యక్తికి కాని సంబంధించినటువంటిది కాదు.
0: This is not confined either to a particular time, particular place or particular individual.
1: విశ్వమునకే సంబంధించినటువంటిది.
0: This is applicable to the entire universe.
1: ఇట్టి వేదమును సామాన్య ప్రజలు గుర్తించడం కాని లేక వర్తించడం కాని సాధ్యం కాదని తెలుసుకుని వ్యాసుల వారు దీనిని నాలుగు విధములుగా విభజిస్తూ వచ్చారు.
0: Realizing such sacred infinite Veda cannot be easily recognized by ordinary men or cannot practice it, Vyasa divided this into four divisions.
1: వేదము నాలుగు విధములైనటువంటి యొక్క రూపమును ధరించినప్పటికీ ఈ వేదమంతే కూడాను త్రికాండలతో కూడి జగత్తునకు ఆచార రూపమైన ప్రచారము గావిస్తూ వచ్చింది.
0: దిస్ వేద హ్యాస్ ఫోర్ డివిజన్స్ బట్ ఆల్ ద త్రీ టైమ్స్ దిస్ హ్యాస్ బీన్ గివింగ్ ఇట్ సెల్ఫ్ ఇన్ సచ్ ఎ వే దట్ ఇట్ కుడ్ బి ప్రాక్టీస్డ్ ఆల్సో.
1: కర్మకాండ, ఉపాసన కాండ, జ్ఞానకాండ అని త్రికాండ స్వరూపం వేదం.
0: ది త్రీ ఫారమ్స్ అసోసియేటెడ్ విత్ త్రీ టైమ్స్ ఈజ్ కర్మకాండ, ఉపాసన కాండ అండ్ జ్ఞానకాండ.
1: మానవుడు కర్మాధిపతి, కర్మణ్యేవ అధికారస్తి. మానవునకు కర్మాధికారంతో కాయమును ధరించాడు.
0: Man has got the body. In order to perform action, he has a right for action.
1: ఈ కర్మలు ధర్మమయమైనటువంటి కర్మలుగా ఆచరించాలి.
0: But these actions must be in tune with righteousness.
1: కనుకనే శరీర మాధ్యం కను ధర్మ సాధకం. ధర్మ సాధన నిమిత్తమై ఈ కాయము ఆవిర్భవించినదే సత్యాన్ని గుర్తించాలి.
0: It is necessary to realize that this body is given to us in order to practice ధర్మ.
1: మానవుడు ఆచరించేటువంటి కర్మలు పరిపక్వ స్థితికి వచ్చినప్పుడు ఇదియే ఉపాసనగా మారుతుంది.
0: When man's action get fully matured, it becomes devotion.
1: ఈ యొక్క ఉపాసనే దైవార్పితమైన భావముతో ప్రేమమయమైనటువంటి యొక్క దివ్యతత్వముతో దీనిని ఆచరించినప్పుడు ఇదియే పూర్ణమైన జ్ఞానంగా రూపొందుతుంది.
0: When this devotion itself is full of divine love and performed for the glory of the Lord with the understanding, it becomes full wisdom.
1: ఏతా వాత కర్మోపాసన జ్ఞానములు మూడు కూడాను ఒక్కటే.
0: The sum and substance of this is that it is the action which is the very basis of all the things.
1: పుష్పముగా పుట్టి కాయగా మారి ఫలముగా రూపొందినట్టుగా కర్మ పుష్పము వంటిది, ఉపాసన కాయి వంటిది, జ్ఞానము ఫలము వంటిది.
0: దిస్ కెన్ బి అండర్స్టూడ్ విత్ ఎ కంపారిజన్ దాట్ జస్ట్ యాజ్ ఎ ఫ్లవర్ బికమ్స్ ఎన్ అన్రైప్ ఫ్రూట్ అండ్ దెన్ రైపన్స్ ఇట్ సెల్ఫ్ అండ్ బికమ్స్ ఎ ఫుల్లీ రైపుడ్ ఫ్రూట్, ఇట్ స్టార్ట్స్ విత్ యాక్షన్ విచ్ మే బి ఎ ఫ్లవర్, బికమ్స్ ఉపాసన విచ్ మే బి ఎన్ అన్రైప్ ఫ్రూట్ and becomes then gnana, which is a fully ripe fruit.
1: Kanuka karmopasana gnana swarupamulakai samanya manavulu aacharinche nimittamai purana itihasamulu kudanu deeniki upangamuluga srushtimpabadinavi.
0: The epics and other scriptures are devised in such a way that man will find it easy to understand and practice action, worship and wisdom.
1: ఈ యొక్క వేదము యొక్క అంత్యమే ఉపనిషత్తు.
0: The end of Veda is Upanishad.
1: దీనినే వేదము యొక్క అంత్యము కనుకనే దీనికి వేదాంతము అని కూడాను మరొక పేరు.
0: The name Vedanta is given to Upanishad because it is the end of Veda.
1: ఈ ఉపనిషత్తులు కూడాను యోగత్రయములు అని ఇది కూడాను మూడు భాగములుగా విభజించి యోగత్రయములు అనేటువంటి మార్గములో మానవులకు ప్రబోధిస్తూ వచ్చాయి.
0: Upanishads are also divided into three called Yogatrayam and are offered to the mankind for making it easy to practice.
1: Yoga managa arpita bhavamu.
0: Yoga means an offering. Feeling
1: manam ye karmalu chesina arpita bhavamuto manam acharinchali.
0: Whatever action you undertake, treat it as an offering to the Lord.
1: Daivam arpitamaina bhavamuto acharinchatam chetane ఇది దైవార్పిత భావం అనేటువంటి పేరు పొందింది.
0: ఇట్ హెస్ గాట్ ద నేమ్ యాజ్ అన్ ఆఫరింగ్ బికాస్ ఆల్ యాక్షన్స్ విల్ హావ్ టు బి పర్ఫార్మ్డ్ ఓన్లీ యాజ్ అన్ ఆఫరింగ్ టు ద లార్డ్.
1: సర్వకర్మ భగవత్ ప్రీత్యార్థం అనేటువంటి యొక్క మార్గమును అనుసరిస్తూ వచ్చింది.
0: ఎవరీ డీడ్ హ్యాస్ టు బి పర్ఫార్మ్డ్ ఫర్ ది ప్లెజర్ అండ్ గ్లోరీ ఆఫ్ ద లార్డ్.
1: ఇంకా రెండవదైనటువంటి యొక్క యోగత్రయములలో ఉపాసన యోగము.
0: The next yoga in this yogatraya is upasana worship.
1: Bhagavantuni hrudayapurvakanga prema purvakanga trikarana shuddhiga preminchinatvantide idi upasana yogam.
0: The real upasana yoga is loving the Lord from the core of one's heart with full love and with purity of three instruments.
1: Kevalamu అభిష్ట సిద్ధికై కార్యసిద్ధికై లౌకికమైనటువంటి భ్రాంతుల సిద్ధికై ప్రేమించటం ప్రేమ కాదు.
0: లవ్ ఫర్ ద సేక్ ఆఫ్ ఫుల్ఫిలింగ్ వన్స్ ఓన్ డిజైర్స్ ఫర్ ఫుల్ఫిలింగ్ రీజన్స్ అండ్ సర్టన్ కాజెస్ అండ్ ఫర్ సాటిస్ఫైయింగ్ ది డెల్యూజన్స్ ఆఫ్ ద వరల్డ్ కెనాట్ బి రియలీ కాల్డ్ వర్షిప్.
1: ప్రేమ నిమిత్తమై ప్రేమించాలి.
0: లవ్ మస్ట్ బి ఫర్ ఇట్స్ ఓన్ సేక్.
1: అదే ఉపాసన యోగం.
0: దట్ ఈస్ ఉపాసన యోగ.
1: ఇంకా మూడవది జ్ఞాన యోగము.
0: ది థర్డ్ వన్ ఈస్ జ్ఞాన యోగ.
1: సర్వం విష్ణుమయం జగత్,
0: ది ఎంటైర్
1: అంతా భగవతి యొక్క స్వరూపమే. సర్వులు ఎందు ఉండినటువంటి వాడు భగవంతుడు ఒక్కడే.
0: ఎవ్రీథింగ్ ఈస్ ది వెరీ ఫార్మ్ ఆఫ్ గాడ్. ఇట్ ఈస్ గాడ్ హూ డ్వెల్స్ ఇన్ ఎవ్రీ బీయింగ్.
1: ఏకాత్మ భావమే జ్ఞానమన్నారు.
0: రియల్ విజ్డమ్ ఈస్ experiencing oneness of being, oneness of feeling.
1: Advaita jnaname nijamainatunti jnanam annaru.
0: Undivided and unfragmented wisdom alone is real wisdom.
1: Sarvulu endu kudanu daivattam anetunti atma swaroopamlo unnadani vishwasinchatame jnanam.
0: Real wisdom is to firmly believe that the same atma is residing in everyone's heart.
1: Vidyarthulaku కొన్ని సంశయములు ఆవిర్భవించవచ్చు.
0: స్టూడెంట్స్ మే గెట్ ఎ ఫ్యూ డౌట్స్.
1: రూపములు వేరువేరుగా, ప్రవర్తనలు వేరువేరుగా, నామములు వేరువేరుగా, తమ యొక్క సిద్ధాంతములు వేరువేరుగా ఉండినప్పుడు అందరి యందు ఏకత్వం అనేటువంటి భావము ఇది అసాధ్యము అని వీరు సందేహించవచ్చు.
0: దే మే గెట్ ది డౌట్ వెన్ ది ఫార్మ్స్ ఆర్ డిఫరెంట్, వెన్ ది బిహేవియర్ ఈస్ డిఫరెంట్, వెన్ ది నేమ్స్ ఆర్ డిఫరెంట్, when their philosophy and beliefs are different, they how can they be one and the same?
1: Aghadamaina samudramanandu asankhyakamulaina alalu lechutuntai.
0: In the unfathomable deep sea, a number of waves arise.
1: Okkokka ala okkokka roopamu dharinchi untadu.
0: Each wave has its own form.
1: ఒక అలకు మరొక అలకు ఏమాత్రము సంబంధం లేనట్టుగా కనిపిస్తుంది.
0: వన్ గెట్స్ ది ఇంప్రెషన్ దట్ దేర్ ఇస్ నో సిమిలారిటీ బిట్వీన్ వన్ వేవ్ అండ్ అనదర్.
1: కానీ అన్ని అలలు ఎందుకు కూడాను జలము ఒక్కటే.
0: బట్ ది వాటర్ ఇన్ ఈచ్ వేవ్
1: ఈజ్ ది సేమ్. అన్ని అలలకును సముద్రమునకు ఏమాత్రము వేరు కాదు.
0: దేర్ ఇస్ నో డిఫరెన్స్ వాట్స్ ఎవర్ బిట్వీన్ ద ఓషన్.
1: ఈ అలన్నీ కూడా సముద్రం కంటే భిన్నమైనవి కాదు.
0: ద వేవ్స్ ఆర్ నాట్ డిఫరెంట్ ఫ్రమ్ ద ఓషన్.
1: అదే విధముగానే రూపనామములు, సిద్ధాంతములు, కర్మకలాపములు వేరువేరుగా ఉండినప్పటికీ సత్ చిత్ ఆనంద సాగరమునందు ఇవన్నీ కూడాను అలల వంటివి.
0: ఇన్ ద సేమ్ వే పీపుల్ మే హ్యావ్ డిఫరెంట్ నేమ్స్, డిఫరెంట్ ఫార్మ్స్, డిఫరెంట్ బిలీవ్స్ అండ్ డిఫరెంట్ యాక్షన్స్, బట్ దే ఆర్ ఆల్ లైక్ వేవ్స్ ఆన్ ద ఓషన్ ఆఫ్ సచ్చిదానంద.
1: కనుక సచ్చిదానంద సముద్రమునందు సర్వులు కూడాను అలల వంటి వారే.
0: ఆల్ ఆర్ లైక్ ద వేవ్స్ ఆన్ ద ఓషన్ ఆఫ్ సచ్చిదానంద.
1: ప్రతి మానవుని ఎందుకును సత్ చిత్ ఆనందం అనేటువంటిది అంతర్భూతమై ఉంటున్నది.
0: ఇన్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ దేర్ ఇస్ అ సబ్స్ట్రేటమ్ అండ్ ది వెరీ బేసిస్ విచ్ ఇస్ సత్ చిత్ అండ్ ఆనంద.
1: ఇంకా ఉపనిషత్తుల నుండి భగవద్గీత ఆవిర్భవించింది.
0: భగవద్గీత హ్యాస్ ఎమర్జ్డ్ ఫ్రమ్ ఉపనిషత్స్.
1: ఇది కేవలము షట్కర్మలనేటువంటి మార్గంలో ఇది మరొక విధంగా లోకానికి బోధిస్తూ వచ్చింది.
0: దిస్ హ్యాస్ టాట్ టు ద వరల్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ షట్కర్మాస్.
1: షడాంగములు అనేటువంటి ఒక రూపాన్ని కూడా ధరించింది.
0: ఇట్ హాస్ ఆల్సో టేకన్ ది ఫార్మ్ ఆఫ్ షడాంకాస్.
1: 18 అధ్యాయములు గీత యందు.
0: గీత కన్సిస్ట్ ఆఫ్ 18 చాప్టర్స్.
1: ఆరారు అధ్యాయములకంతా కూడాను ఒక షట్కము అని పేరు పెడుతూ వచ్చింది.
0: ఈచ్ 6 చాప్టర్స్ ఈస్ గివన్ ఎ నేమ్ షట్కము.
1: 3 ఆర్ల 18 3 యొక్క షట్కములు కూడాను చేరి 18 అధ్యాయములతో పరిపూర్ణమైపోతుంది.
0: ఎ కాంబినేషన్ ఆఫ్ దీస్ 3 షట్కాస్, 3 సిక్సెస్ బికమ్స్ 18 చాప్టర్స్.
1: మొదటి షట్కము ఇది కర్మ మార్గము.
0: ది ఫస్ట్ 6 చాప్టర్స్ రిలేటింగ్ టు ది పాత్ ఆఫ్ యాక్షన్.
1: రెండవ షట్కము ఉపాసన మార్గము.
0: ద సెకండ్ 6 చాప్టర్స్ ఆర్ ఫార్ వర్షిప్.
1: మూడవది జ్ఞాన మార్గము.
0: ద థర్డ్ వన్ ఈస్ ది పాత్ ఆఫ్ నాలెడ్జ్.
1: ఏ తర్వాత వేదము నుండి ఉపనిషత్తులు, ఉపనిషత్తుల నుండి భగవద్గీత, భగవద్గీత నుండి భవ్యమైనటువంటి యొక్క ఆచరణ రూపమైనటువంటి మానవత్వము ఇందులో ఆవిర్భవించింది.
0: ద సమ్స్ అండ్ సబ్స్టెన్స్ ఆఫ్ ఇట్ ఈస్ ఫ్రమ్ వేదాస్ ఉపనిషత్స్, ఫ్రమ్ ఉపనిషత్స్ భగవద్గీత, అండ్ ఫ్రమ్ భగవద్గీత ఎ కోడ్ ఆఫ్
1: గీత యొక్క సారమే మానవ జాతి.
0: హ్యూమానిటీ ఈజ్ ది ఎసెన్స్ ఆఫ్ భగవద్గీత ఇట్ సెల్ఫ్.
1: ఈ జాతికి అభిమతము గీతనే.
0: దిస్ హ్యూమానిటీ షుడ్ హ్యావ్ అటాచ్మెంట్ ఓన్లీ ఫర్ గీత.
1: అయితే గీత కేవలం భారతీయులకు మాత్రమే సంబంధించినది కదా. ఇతర దేశముల వారికి కానీ, ఇతర మతముల వారికి కానీ ఇది సంబంధం కాదని కేవలం భ్రాంతిచే దానిని వేరువేరుగా భావిస్తారు.
0: సమ్ పీపుల్ హ్యావ్ ఎ రాంగ్ అండ్ ఎ డెల్యూటెడ్ ఫీలింగ్ దట్ భగవద్గీత ఈజ్ అప్లికబుల్ ఓన్లీ టు భారతీయాస్ అండ్ ఇట్ ఈస్ నాట్ అప్లికబుల్ టు అదర్ కంట్రీస్.
1: కేవలం భగవద్గీత భారతీయులకు మాత్రమే సంబంధించినటువంటి ప్రాపర్టీ కాదు.
0: దిస్ ఈస్ నాట్ ది ప్రాపర్టీ. భగవద్గీత ఇస్ నాట్ ది ప్రాపర్టీ రిలేటింగ్ టు ఓన్లీ
1: భారతీయులకే సంబంధించినటువంటిది.
0: దిస్ ఈస్ ది ప్రాపర్టీ అవైలబుల్ ఫర్ ది ఎంటైర్ వరల్డ్.
1: ఇది భగవద్గీత, భగవంతుని యొక్క వాక్యం.
0: దిస్ ఈస్ ద వర్డ్ ఆఫ్ ద లార్డ్.
1: సర్వులకు భగవంతుడు ఒక్కడే.
0: దెర్ ఇస్ ఓన్లీ వన్ గాడ్ ఫర్ ఆల్ పీపుల్.
1: ఇట్టి ఏకస్వరూపాన్ని ధరించినటువంటి యొక్క భగవంతులకు అనేక భావముల చేత, అనేక నామముల చేత అనేక రూపములను ఆరాధిస్తూ వస్తారు.
0: గాడ్ హూ ఈజ్ ఓన్లీ వన్ అండ్ హ్యాస్ వన్ ఫార్మ్, డిపెండింగ్ అపాన్ ది డిఫరెంట్ ఫీలింగ్స్, డిఫరెంట్ ఐడియాస్, దే ఆర్ ఎంజాయింగ్ గాడ్ ఇన్ డిఫరెంట్ ఫార్మ్స్.
1: అనేక నామ్.
0: దేర్ ఇస్ ఓన్లీ వన్ గాడ్ బట్ హీ హాస్ డిఫరెంట్ నేమ్స్.
1: కనుక దైవం ఒక్కడే.
0: గాడ్ ఈజ్ వన్.
1: హిందువులు కాని, మహమ్మదీయులు కాని, క్రిస్టియన్స్ కాని, బౌద్ధులు కాని, పార్సీలు కాని, సిక్కులు కాని వేరువేరు రూపములు ధరిస్తున్నారే కాని కాదు కాదు, అందరికీ భగవంతుడు ఒక్కడే.
2: whether it is the Hindus, Muslims, Christians, Parsis, Buddhists or Sikhs, they may be considering God in a different form, but there is only one God.
1: ఏ పేరు పెట్టుకొని ఏ రూపమును ఆరాధించినప్పటికీ దైవానికే చెందుతుంది.
2: Whatever name you take, whatever form you imagine, the prayer goes to only one God.
1: కనుకనే ఉపనిషత్తులు విశాలమైనటువంటి హృదయాన్ని కలిగి సర్వజీవ నమస్కారం కేశవం ప్రతి గచ్చతే అన్నారు. ఎవరికి నమస్కారం చేసినప్పటికీ అదంతా భగవంతునికే చెందుతుంది.
2: With a broad outlook, Upanishads have declared that whomsoever you offer your obeisance and namaskar, it goes to one God and the same God.
1: Patralu veru vere.
2: Pots are different.
1: Kani pratibimbam okkate.
2: But the image is one.
1: అదే విధంగా దేహం అనే పాత్ర యందు ఆత్మతత్వం అనేటువంటి ప్రతిబింబము విడివిడిగా కనిపిస్తూ ఉంటుండాలి.
2: ఇన్ దిస్ పార్ట్ ఆఫ్ ది ఫిజికల్ బాడీస్ ద రిఫ్లెక్షన్ అండ్ ది ఇమేజ్ ఆఫ్ ఆత్మ అపియర్స్ టు బి డిఫరెంట్.
1: ఒక సూర్యుండు సమస్త లోకమునకు ఒక్కొక్కడై సూర్యుడు ఒక్కడే, కాని అమెరికన్ సూర్యుడని, బ్రిటిష్ సూర్యుడని, పాకిస్తాన్ సూర్యుడని, చైనా సూర్యుడని, భారతదేశం సూర్యుడని దీనికి వేరే ప్రత్యేకాలు లేవు కదా. సూర్యుడు ఒక్కడే.
2: దెర్ ఇస్ ఓన్లీ వన్ సన్. దెర్ ఇస్ నథింగ్ లైక్ ఎ సన్ స్పెషలీ అప్లికబుల్ టు అమెరికా ఆర్ బ్రిటన్ ఆర్ పాకిస్తాన్ ఆర్ ఇండియా ఆర్ చైనా.
1: అయితే ఒక్కొక్క దేశం వారు ఒక్కొక్క సమయంలో ఆ సూర్యుని చూడవచ్చు.
2: బట్ ఈచ్ కంట్రీ గెట్స్ ఎ విజన్ ఆఫ్ ద సన్ అట్ డిఫరెంట్ పాయింట్స్.
1: అందరూ ఒక్క తూరి చూడడానికి సాధ్యం కానప్పటికీ, సాధ్యము కానంత మాత్రమున వేరు వేరు సూర్యుడని భావించటము ఇది వెర్రితనం కదా.
2: జస్ట్ బికాస్ ఆల్ పీపుల్ కెనాట్ సీ సన్ అట్ ద సేమ్ టైమ్ ఆల్ ఓవర్ ద వరల్డ్ టు సే దట్ దేర్ ఆర్ డిఫరెంట్ సన్స్, ఈజ్ ఇట్ నాట్ స్టూపిడిటీ?
1: కనుక వేదములు విశాలమైన అనంతమైన అగాధమైన అర్థములు కలిగి ఉంటున్నాయి.
2: వేదాస్ హ్యావ్ వెరీ బ్రాడ్ మీనింగ్, వెరీ డీప్ మీనింగ్, వెరీ.
1: అయితే ఈ వేదమును పూర్వము బోధించుటకు గురువులు చాలా కఠినమైన చర్యలు తీసుకునేటువంటి వారు.
2: ఇన్ ది ఓల్డెన్ డేస్ ద ప్రిసెప్టర్స్ యూజ్ టు ప్రిస్క్రైబ్ వెరీ రిగరస్ డిసిప్లిన్ ఫర్ టీచింగ్ వేద.
1: ఆనాడు అధ్యాపకులు ఆ కఠిన చర్యను పాటించటం చేతనే ఈ వేదము ఇంతకాలము ఈ జగత్తునందు నిలువగలిగినది.
2: వేద హ్యాస్ బీన్ ఏబుల్ టు సర్వైవ్ అండ్ ఫ్లరిష్ ఫర్ సచ్ ఎ లాంగ్ టైమ్ బికాస్ ఇన్ ది ఓల్డెన్ డేస్ ప్రిసెప్టర్స్ డిడ్ ఎక్సర్సైజ్ వెరీ రిగరస్ డిసిప్లిన్ అండ్ పుట్ ఎ లాట్ ఆఫ్ కండిషన్స్.
1: స్వరూపము కాదు శృతి, కేవలం వినికిడి చేతనే లభ్యమయ్యేటువంటిది.
2: వేద కెన్ బి ఒబ్టైన్డ్ ఓన్లీ త్రూ హియరింగ్.
1: వేదము అనాది కాలం నుండి గురు శిష్య పరంపరంగా అభివృద్ధి అవుతూ వచ్చింది.
2: వేద వాస్ ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ వన్ జనరేషన్ టు అనదర్ జనరేషన్ ఫ్రమ్ గురు టు శిష్య త్రూ
1: గురువులు ఉచ్చరించటము, శిష్యులు దానిని తిరిగి దానిని పాటించటము, అదే రీతిగా ఉచ్చరించటము, స్వరబద్ధముతో లయబద్ధముతో ఉచ్చరించాలి.
2: ప్రిసెప్టర్స్ యూజ్ టు చాంట్ దిస్ వేద అకార్డింగ్ టు ది ప్రిస్క్రైబ్డ్ రూల్స్ అండ్ ది డిసైపుల్స్ యూజ్ టు get to memorize those things.
1: Anati guruvulu swartharahitulu.
2: The preceptors of those days,
1: parishuddha hrudayulu,
2: were totally selfless and pure hearted.
1: Paratattva bhavamunu kaliginatunti varu,
2: they were full of the godly divine feelings.
1: Prema tattvamuto koodinatunti varu,
2: they were full of pure love.
1: Vidyarthulu yokka abhivruddhi nimittamai tama jeevithamune ankitam gaavinchutu vacheatunti varu.
2: For the welfare and the progress of the students, they were prepared to dedicate their very lives.
1: విద్యార్థులు కూడాను ఆ శిక్షణకు కట్టుబడి తూచా పాలించేటువంటి వారు.
2: The students of those days also were implicitly obeying the commands of their preceptors and masters.
1: వీరి యొక్క ఆజ్ఞను ఉల్లంఘించటం చేత అలాంటి విద్యార్థిని ఆ పరిసర ప్రాంతంలో కూడాను చేర్చేటువంటి వారు కాదు.
2: Any student who violates the rules or the discipline were not allowed to come anywhere near the masters.
1: Akara panchaka, akara panchaka,
2: there is 5 అకారస్
1: అరిష్టములు కలిగినటువంటి యొక్క వ్యక్తిని ఆ గురువులు సహించేటువంటి వారు కాదు.
2: ది ప్రిసెప్టర్స్ నెవర్ యూస్ టు టాలరేట్ పీపుల్ హూ హ్యాడ్ దిస్ 5 డిఫెక్ట్స్.
1: అకార పంచకము, అకారంతో ప్రారంభమయ్యేటువంటి అరిష్ట పంచకములు.
2: దీస్ 5 ఆల్ స్టార్ట్ విత్ ది ఆల్ఫాబెట్ ఆ.
1: మొట్టమొదటిది అలక్ష్యం.
2: ద ఫస్ట్ వన్ ఈజ్ అలక్ష్యం, ఇండిఫరెన్స్.
1: రెండవది అవినయం.
2: సెకండ్ వన్ ఈజ్ అవినయం, ల్యాక్ ఆఫ్.
1: మూడవది అహంకారం.
2: ద థర్డ్ వన్ ఈజ్ అహంకారం.
1: నాలుగవది అసూయ.
2: ఫోర్త్ వన్ ఈజ్ అసూయ.
1: ఐదవది అసభ్యం.
2: ద ఫిఫ్త్ వన్ ఈజ్ అసభ్యం.
1: ఈ ఐదింటినీ కూడినటువంటి వాడు విద్యార్థికి ఏమాత్రం కూడా తగినటువంటి వాడు కాదు.
2: A person who has these 5 defects does not have any right to be a student at all.
1: మొట్టమొదటి అలక్ష్యం చేయకూడదు.
2: In the first instance, one should not be indifferent.
1: అవినయం ప్రకటించకూడదు.
2: One should not show any disobedience or lack of
1: humility. అహంకారం అనేటువంటిది మరింత ప్రమాదమైనటువంటిది.
2: Ego is more dangerous.
1: ఈ అహంకారం తన్ను తానే మర్చిపోతుంది.
2: Ego makes one forget oneself.
1: ఇంకా అసూయ.
2: Then jealousy.
1: ఇది మహా పాప స్వరూపమైనటువంటిది.
2: This is the very embodiment of very great sin.
1: ఇంకా అసభ్యత.
2: అసభ్యత.
1: అసభ్యమనగా మానవుడిగా ఉండి సమాజమునందు ఏ విధమైనటువంటి విశిష్టమైనటువంటి ఒక భావంతో తాను జీవించాలో దానికి విరుద్ధంగా జీవించటమే అసభ్యం.
2: దిస్ అసభ్యత ఆర్ ల్యాక్ ఆఫ్ కోడ్ ఈజ్ దాట్ ఇఫ్ ఆఫ్టర్ బీయింగ్ ఎ మ్యాన్ ఇఫ్ హీ డస్ నాట్ కండక్ట్ హిమ్సెల్ఫ్ లైక్ ఎ మ్యాన్ ఫర్ ది వెల్ఫేర్ ఆఫ్ ది సొసైటీ ఇన్ విచ్ హీ లివ్స్ ఇట్ ఈస్ కాల్డ్ అసభ్యత.
1: వ్యాసుల వారి దగ్గర అనేక మంది శిష్యులు ఈ వేదాధ్యాయనం నిమిత్తమై చేరారు.
2: ఎ నంబర్ ఆఫ్ డిసైపుల్స్ కలెక్టెడ్ విత్ వ్యాస.
1: అందులో మొట్టమొదటి వాడు వైశంపాయన.
2: ద ఫస్ట్ వన్ ఇస్ వైశంపాయన అమంగ్ దెమ్.
1: ఇతను భక్తి శ్రద్ధలతో వినయ విధేయతతో గురువాజ్ఞను పాటించి శిరస వహించి తన యొక్క జీవితమును సార్థకం గావించుకున్న వ్యక్తి.
2: వైశంపాయన వాజ్ వన్ హూ శాంక్టిఫైడ్ బై హిజ్ లైఫ్ బై అబ్జర్వింగ్ బై హావింగ్ డివోటెడ్ అప్రోచ్ శ్రద్ధ ఒబీడియన్స్ అండ్ హ్యూమిలిటీ అండ్ ఆల్వేస్ ఒబేడ్ ది కమాండ్స్ ఆఫ్ హిజ్ మాస్టర్.
1: సద్గుణంబులు సద్బుద్ధి సత్య నిరతి భక్తి క్రమశిక్ష.

0: good qualities, virtues,
1: sadbuddhi,
0: good intelligence,
1: satyanirati,
0: adherence to truth,
1: bhakti,
0: devotion,
1: kramasiccha,
0: discipline,
1: kartavya palanamulu,
0: discharging one's duties,
1: nirpunade vidya,
0: that alone is education which it is all
1: this.
0: Student has to learn all these things.
1: ఈ విధంగా కూడాను గురువు దగ్గర వైశంపాయనుడు విద్యను గడిపి తాను తిరిగి ఒక వేదమును బోధించే నిమిత్తమై ఒక గురుకులమును స్థాపించాడు.
0: హి లెర్న్డ్ వేద ఫ్రమ్ వ్యాస వైశంపాయన లెర్న్డ్ ఇట్ అబ్జర్వింగ్ ఆల్ ది క్వాలిటీస్ అండ్ హీ ఎస్టాబ్లిష్డ్ హిజ్ ఓన్ ఆశ్రమ్ ఫర్ టీచింగ్ స్టూడెంట్స్.
1: గురుకులం అనగా కేవలము కొన్ని అభ్యాసముల చేత కొన్ని ప్రత్యేకమైనటువంటి యొక్క నిబంధనల చేత ఏర్పడిందని భావిస్తారు. అది కాదు గురుకులము. గురుకులము అనగా గురువు ఇల్లే వారికి నిలయం.
0: వెన్ యు సే గురుస్ గురుకులం, ఇట్ ఈస్ నాట్ యాజ్ ఇఫ్ ఏ పర్టికులర్ ప్లేస్ ఈజ్ ఎస్టాబ్లిష్డ్ అబ్జర్వింగ్ సమ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ద హోమ్ ఆఫ్ ది ప్రిసెప్టర్ ఇట్సెల్ఫ్ వాజ్ ద స్కూల్.
1: ఆనాడు గురువు భుజించినదే శిష్యుని కూడాను ప్రసాదంగా ఇచ్చేటువంటి వారు.
0: ద ప్రిసెప్టర్ యూస్ టు ఆఫర్ ది సేమ్ ఫుడ్ విచ్ యూస్ టు పార్టే
1: రాత్రి పౌరు గురువుతోనే జీవితము గడిపేటువంటి వారు.
0: ద స్టూడెంట్స్ యూస్ టు లివ్ విత్ ది ప్రిసెప్టర్ డే ఇన్ అండ్ డే అవుట్.
1: కనుక ఆహార విహారములన్నీ కూడాను గురువుకు శిష్యులకు సమానంగానే ఉండేటువంటివి.
0: ఫుడ్ అండ్ హ్యాబిట్స్ వర్ కామన్ అండ్ ద సేమ్ బిట్వీన్ ద ప్రిసెప్టర్.
1: కనుకనే ఇరువురి భావములు కూడాను ఒక్కటిగానే ఉండేటువంటివి.
0: దేర్ఫోర్ దేర్ వాజ్ యూనిటీ అండ్ హార్మనీ ఇన్ దేర్
1: ఫుడ్. ఒక్కటే కనుక హెడ్ కూడా ఒక్కటిగానే ఉండేటువంటిది.
0: యాజ్ ఫుడ్ ఈస్ ద సేమ్ ద హెడ్ అండ్ ది థాట్స్ ఫర్ ద సేమ్.
1: కనుకనే ఇట్టి ఆహార విహారములతో పాటు ఆత్మతత్వాన్ని బోధించేటువంటి వారే ఆనాటి గురువులు గురుకులములు.
0: దోస్ ప్రిసెప్టర్స్ అండ్ దేర్ గురుకుల వాజ్ సచ్ దట్ it was based upon proper food and proper habits.
1: ee gurukulam nandu yagnavalkudu praveshinchadu.
0: yagnavalka entered into this gurukula.
1: maha medha shakti kaligadu.
0: yagnavalka was a great intellectual.
1: chala churukaina buddhi kaligadu.
0: he has sharp intellect.
1: ee naati vidyalu aanade nerchi gurulaku appa cheppetunti vaadu.
0: He was able to master each day's lesson that day itself and give back whatever he is asked.
1: Itani yokka telivitetalaku guru chaala santasincheetunte vaadu.
0: The preceptor used to be very happy with his disciple for his intelligence and discipline.
1: Itani goppa telivitetalu kalavadani chaala medhasakti kalavadani kontha varakunu 10 mandi kontha maatadukovatam jarugutu vachindi.
0: The other disciples used to say that this Yajnavalkya is an extremely intelligent person and he had a sharp
1: intellect. Dinito Yajnavalkunaku konta chinna bijanga ahankaram prarambhamaindi.
0: When people began praising him, this developed a small sense of ego in
1: na class lo nakante inka goppa marks ichevaru leru.
0: He got the feeling that there was no other student greater than him who can score a higher mark.
1: Guru adigina prashnalanta kuda nenu tappa deeniki jawabu cheppetunte varu leru.
0: There was none else who can answer the preceptor's questions excepting me.
1: Nenu O grade teeskunnatunte vadanu.
0: I am like the one who has taken O grade.
1: Ahankaram bayadeyatappudiki nijanga adi O grade gaane ayipothundi.
0: When the ego develops, it becomes a real O grade.
1: ఏమిటి ఆ ఓ గ్రేడ్ అంటే జీరో గ్రేడ్.
0: వాట్ ఈస్ ది రియాలిటీ ఆఫ్ దిస్ ఓ గ్రేడ్? ఇట్ ఈస్ ఎ జీరో గ్రేడ్.
1: ఇక్కడ అహంకారం ప్రారంభమయ్యేటప్పటికి యాజ్ఞవల్కునకు కొంత అలక్ష్యం కూడాను అందులో ప్రవేశిస్తుంది.
0: వన్స్ ఈగో డెవలప్స్ ఇన్ యాజ్ఞవల్క్య, ది ఇండిఫరెన్స్ ఆల్సో డెవలప్డ్ ఇన్ హిమ్.
1: అలక్ష్యంతో పాటు అసభ్యత కూడాను అందులో చేరుతూ వచ్చింది.
0: అలాంగ్ విత్ ది ఇండిఫరెన్స్ lack of manners and not observing the code.
1: Chakkaga gurtistu vachadu vaisampayanudu.
0: Why Sampayana closely observed all these things in his
1: ఆనాటి గురువులు శిష్యులకు ప్రాణమునైనా ఇచ్చేటువంటి వారు మంచికి.
0: The preceptors were such that they would give up their life for the welfare and for the sake
1: దారి తప్పి నడచటం, అవినయంగా ప్రవర్తించటము, అశ్రద్ధతో తాను చరించటము, ఇలాంటి దుర్లక్ష్యములు కలిగినటువంటి వారిని చాలా కఠినంగా శిక్షించేటువంటి వారు.
0: Those preceptors used to give very severe punishment if the disciples were to stray away from the path and develop ego and lack of humility and such other bad qualities.
1: Siksha anaga ade vidya.
0: Siksha really means education.
1: Kevalam pustakalu chadavatam kaadu vidya.
0: Reading books or studying books is not education.
1: Guru aagyanu sirasa palinchi
0: obeying the command of the preceptor.
1: Guruvu aagnapinchinatvanti yokka dinini sirasa vahinchi
0: obeying and implementing all the commands of the preceptor.
1: Ichchetvanti yokka shikshanalannitiki kudanu manasara swikarinchatame nijamaina vidya.
0: Accepting every punishment given by the guru, that is true education.
1: Kanuka idanni nu gurtinchinatvanti vaisampanudu okanaadu దగ్గరకు పిలిచి, యాజ్ఞవల్క నీవి గురుకులములో చదవడానికి అధికారి కాదు, తక్షణమే దీనిని విద్య నీవు పోవలసింది. కేవలం పోవటమే కాదు, నేనిచ్చిన విద్యలన్నీ కూడా నాకు తిరిగి వెనుకకిచ్చి నీవు వెళ్ళిపోవాలి.
0: ఆఫ్టర్ అబ్జర్వింగ్ ద బిహేవియర్ ఆఫ్ యాజ్ఞవల్క విచ్ వాస్ గోయింగ్ ఆన్ ద రాంగ్ పాత్, వైసంపాయన కాల్డ్ హిమ్ వన్స్ అండ్ టోల్డ్ హిమ్, you have forfeited the right to be here. You can go away.
1: Premato tana ikka vidyalanu shishyunuku andinchado anta kathinamainatti vaakulato aa vidyalanu tirigi venuku teestunnadu.
0: The master gave the disciple with so much of love all the education and training. With the same rigorous harshness he commanded him to leave the ashram and go away, and the punishment was also severe.
1: Gurtinchinatvanti yajnavalakudu తన యొక్క విద్యలన్నీ కూడాను వమనం చేశాడు.
0: యాజ్ఞవల్క్య హూ రికగ్నైజ్ ది కమాండ్ ఆఫ్ హిస్ మాస్టర్ వామిటెడ్ ఆర్ గేవ్ బ్యాక్ ఆల్ ది ఎడ్యుకేషన్ విచ్ హాడ్ లెర్న్డ్.
1: ఆ వమనమును తిత్తరి పక్షుడు భుజించాడు.
0: దిస్ వామిట్ వాజ్ ఈటన్ అప్ బై ది బర్డ్స్ కాల్డ్ తిత్తరి బర్డ్స్.
1: కనుకనే ఆ పక్షులు కూడాను ఈ యొక్క వేదమును ఉచ్చరించటం ప్రారంభించాయి.
0: ఆఫ్టర్ ది పార్ట్
1: తిత్తిరి పక్షుల నుండి కూడాను వచ్చినటువంటి శబ్దములు కనుకనే దీనికి తైత్తిరీయ ఉపనిషత్తు అని పెట్టారు.
0: దిస్ ఉపనిషత్ గాట్ ద నేమ్ తైత్తిరీయ ఉపనిషత్ బికాస్ దిస్ వర్డ్స్ హావ్ కమ్ దిస్ వేద హస్ దిస్ ఉపనిషత్ హస్ కమ్ ఫ్రమ్ దిస్ తిత్తిరి.
1: వేదములకు రెండు విధములైనటువంటి యొక్క సాంప్రదాయములు ఉంటున్నాయి.
0: దేర్ ఆర్ టూ ట్రెడిషన్స్ అసోసియేటెడ్ విత్ వేద.
1: ఒకటి బ్రహ్మ సాంప్రదాయము, రెండవది ఆదిత్య సాంప్రదాయము.
0: వన్ ట్రెడిషన్ ఇస్ బ్రహ్మ ట్రెడిషన్, ది అదర్ ఇస్ ఆదిత్య ట్రెడిషన్.
1: కనుక ఈ యాజ్ఞవల్కుడు వమనము చేసినటువంటి యొక్క దీనికి కేవలము బ్రహ్మ సాంప్రదాయం అని పేరు వచ్చింది.
0: వాట్ వాజ్ వామిటెడ్ బై యాజ్ఞవల్క రిలేట్స్ టు ది బ్రహ్మ ట్రెడిషన్. బ్రహ్మ సాంప్రదాయం దిస్ వన్
1: కృష్ణ యజుర్వేదము అన్నారు.
0: This has been described as Krishna Yajurveda.
1: Tadupari yajnavalakudu tana doshanni tanu chakkaga gurtinchi guru yokka aagnalu ullanginchinatvanti yokka tappu cheta tanu aahara paaniyamulu maani katinamainatvanti yokka suryopasana salaptu vachadu.
0: Yajnavalakya realized his mistakes and he did great penance worshipping Lord Sun, giving up his food and drink.
1: Paschattapame prayachittamoni tanu paschattapamche ee vidhamenti prayachittanni anubhavistu vachadu.
0: Repentance cleans us one's sins and purifies one heart. By this kind of repentance he was purified.
1: Ee paschattapam padina tarvata suryudu pratyakshamai వాజి అనే రూపమును ధరించి, నాయన గడిచినది గడిచినది, తిరిగి ఇట్టి దోషమును నీవు ఏమాత్రం కూడాను ఆచరించరాదు, చేయకూడదు, గురుద్రోహము దైవద్రోహము మహాప్రమాదం. కనుక నీవు జాగ్రత్తగా ఉండమని తిరిగి వేదములనంతా కూడాను సూర్యుడే ఉపదేశించాడు.
0: రియలైజింగ్ దాట్ యాజ్ఞవల్క్య హాస్ రిపెంటెడ్ ఎనఫ్, సన్ గాడ్ అపియర్డ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ వాజీ బర్డ్ అండ్ హీ టోల్డ్ హిమ్ ఫర్గెట్ ద పాస్ట్, పాస్ట్ ఈజ్ పాస్ట్, షుడ్ నాట్ డు ఎనీథింగ్. వాజీ
1: ఎందుకు ప్రత్యక్షమయ్యాడు సూర్యుడు?
0: వై డిడ్ సన్ గాడ్ అపియర్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ది బర్డ్ వాజీ?
1: యాజ్ఞవల్కుని యొక్క పూర్వీకులు నిరంతరము కూడాను అన్నదానము సలిపేటువంటి వారు.
0: ది ఏన్షియన్స్ ఆఫ్ యాజ్ఞవల్క్య యూస్ టు డూ ఎ లాట్ ఆఫ్,
1: కనుక ఆ కుటుంబములకు వాజసము అని పేరు వచ్చింది.
0: ఎ లాట్ ఆఫ్ చారిటీ బై గివింగ్ ఫుడ్ అండ్ దేర్ ఫార్ దట్ ఫ్యామిలీ గాట్ ఎ నేమ్ వాజసం.
1: ఈ వాజసం అనేటువంటి పేరు రావటం చేతనే ఆ యొక్క స్వరూపాన్ని ధరించి ఇతనికి వేదోపదేశం చేశాడు.
0: ఇట్ ఈస్ అన్ అకౌంట్ ఆఫ్ దిస్ గాడ్ సన్ గాడ్ టుక్ ది ఫార్మ్ ఆఫ్ వాజీ.
1: దీనికి శుక్ల యజుర్వేదము అని వచ్చింది పేరు.
0: గేవ్ దిస్ టీచింగ్ అండ్ దట్ ఈస్ వై దిస్ పర్టికులర్ వేద ఇస్ కాల్డ్ శుక్ల యజుర్వేద.
1: వాజస స్కందము అని కూడా మరొక పేరు వచ్చింది.
0: వాజస డివిజన్ ఖండ, దట్ ఈస్ అనదర్ నేమ్ గివన్ టు దిస్.
1: ఆదిత్య ఖండం అని కూడా ఇంకొక పేరు వచ్చింది.
0: దిస్ ఆల్సో గాట్ ద నేమ్
1: సూర్యోపాసన చేత లభ్యమైనటువంటిది కనుకనే దీనికి ఆదిత్య స్కందము అని.
0: దిస్ గాట్ ద నేమ్ ఆదిత్య స్కందము బికాస్
1: వాజస రూపంలో ప్రత్యక్షమై బోధించడం చేతనే ఇది వాజస స్కందం అని.
0: దిస్ ఆల్సో హెస్ గాట్ ద నేమ్ వాజస స్కంద బికాస్
1: ఈ విధంగా ఒక్కొక్క దానికి ఒక్కొక్క విధమైనటువంటి రూపంలో ధరిస్తూ వచ్చింది.
0: దేర్ ఆర్ దీస్ డిఫరెంట్ ఫార్మ్స్ అండ్ డిఫరెంట్ అకేషన్స్.
1: యజుర్వేదములో రెండుగా విభజింపబడుతూ వచ్చింది.
0: యజుర్వేద ఈజ్ డివైడెడ్ ఇన్ టూ డివిజన్.
1: వేదములు నాలుగైనప్పటికీ ఈ యజుర్వేదం విభజించడం చేత ఐదుగా రూపొందుతూ వచ్చాయి.
0: వేదాస్ ఆర్ ఓన్లీ ఫోర్ బికాస్
1: వేద, యజుర్వేద, సామవేద, అథర్వణ వేద. అయితే యజుర్వేదంలో కృష్ణ యజుర్వేదము, శుక్ల యజుర్వేదము రెండుగా విభజించడం చేత ఐదు వేదములుగా రూపొందినాయి.
0: ఒరిజినలీ వేదాస్ ఆర్ ఫోర్. As Yajurveda was divided into two, Krishna and Shukla Yajurveda, they became five.
1: Anadu Suryopasana cheta Surya anugrahani pondi yedi ee lokamulaku pradhanamaina pintidi ani vimarsinchukoni vicharinchukoni anni vidhamulaga parishilana salpi deshaniki konni rakamulainatunti yokka samanya manavulaku sariyainatunti yokka kartavya karmalanu bodhisthu vachadu Yajnavalkudu.
0: Yajnavalkya worshipped God's son, earned his grace, and he wanted to just know what is very essential for every ordinary human being in this world. For the good of the world, for the welfare of the world, he just found out certain truths.
1: Na kutumbikulu annadanam salpatam cheta kada ee naadu suryude vajisa roopamunu dharinchu vachadu.
0: As my ancients performed charity of food in the olden days,
1: kanukane
0: sun god

0: స్మరణయే అది. అన్నదానము కన్నా అధిక దానం వేది.
1: వాట్ గ్రేటర్ చారిటీ ఈజ్ దేర్ దాన్ చారిటీ ఆఫ్ ఫుడ్.
0: తల్లిదండ్రుల కన్నా దైవమేది.
1: విచ్ గ్రేటర్ గాడ్ ఈజ్ దేర్ గ్రేటర్ దాన్ వన్స్ ఓన్ పేరెంట్స్.
0: జగదీతపము కన్నా సత్యశీలం వేది.
1: వాట్ గ్రేటర్ ట్రూత్ అండ్ ఇంటిగ్రిటీ కెన్ బి దేర్ దాన్ ది తపస్.
0: దయ కంటే ఎక్కువ ధర్మమేది.
1: కెన్ దర్ బి గ్రేటర్ ధర్మ దాన్ కైండ్నెస్.
0: సంగతి కన్నా చూడలాభం వేది.
1: కెన్ దర్ బి గ్రేటర్ ప్రాఫిట్ దాన్ గుడ్ కంపెనీ.
0: క్రోధంబు కన్నా శత్రుత్వమేది.
1: నో గ్రేటర్ ఎనిమీ దాన్ యాంగర్.
0: రుణము కంటేను నరునకు రోగమేది.
1: నో గ్రేటర్ డిసీజ్ దాన్ ఇండెటెడ్నెస్.
0: సర్వదా కీర్తి కంటేను సంపదేది.
1: నో విచ్ గ్రేటర్ గాడ్ ఈజ్ దేర్ గ్రేటర్ దాన్ వన్స్ ఓన్ పేరెంట్స్.
0: జగదీతపము కన్నా సత్యశీలం వేది.

0: No greater disease than indebtedness.
1: Sarvada kirti kantenu sampadedi.
0: No greater wealth than the good name.
1: Smarana kantenu minchina adharana edi.
0: No greater jewelry or decoration than smarana chanting.
1: Deeniki minchinatuvantivi ee jagattulo levu ani yajnavalkudu hrudayapurukanga vishwasinchi aanaati nunchi kudanu tallidandrula seva, గురు సేవ, అన్నదానము యందు ప్రధానమైనటువంటి యొక్క స్థానమును వహించి శిష్యులకు ఈ విధంగా బోధిస్తూ వచ్చారు.
0: యాజ్ఞవల్క్య రియలైజ్ ది ట్రూత్స్, డిక్లేర్డ్ ఆల్ దీస్ ట్రూత్స్ విచ్ ఆర్ ది గ్రేటెస్ట్ థింగ్స్ ఆన్ అర్త్ అండ్ హీ అండర్టూక్ టీచింగ్ రెస్పెక్టింగ్ ది పేరెంట్స్ అండ్ సర్వింగ్ ది పేరెంట్స్.
1: ఏకాదశి దినము మన యొక్క క్లాసెస్ ప్రారంభమైంది.
0: Dear students, our classes started on ekadasi
1: day. Sir, ekadasi dinamuto manamu ee classes nu paripurnam gavistunnam.
0: We are closing and completing our classes on again the ekadasi day.
1: Ee classes anni kudanu kevalamu ekadasi vratamuluga manam bhavinchali.
0: We should consider and treat all these classes as the ekadasi vow.
1: Ee vratamulu yandu aneka mandi peddalu anubhavaddulu,
0: learned people, elders who have experienced these things,
1: hrudayapurvakamga meeku aneka vishayalanu bodhisthu vacharu.
0: They have taught you from the core of their heart many important things.
1: Urakararu mahatmulu varandri kudanu meeku sulabhanga chikkeetuvanti vaaru kaadu.
0: Those great teachers who have taught you are not easily available to you.
1: Swamaina meeku sulabhanga chikkinaadu kaani vaaru evaru chikkaru meeku.
0: Swami at least is easily available, but not those people.
1: Alanti varu vachi ento bhakti siddhalato premato hrudayapurvakanga meeku aneka vishayalu bodhisthu vacharu.
0: Such great people have come with a lot of interest, with a lot of devotion, have taught you many valuable things.
1: Veetini bhakti siddhato,
0: these will have to be taken with a devotion. And you have also accepted
1: kevalam swikarinchinanta matramana chaladu.
0: By merely receiving them with devotion, it is not sufficient. You have to practice them.
1: Ye konneina kudanu meeru aacharanalo petti deenini itharulu kudanu aadarshaprayanga andinchali.
0: You must at least practice a few of the things which you have learned here and make yourselves ideas.
1: Ee vedamunandu manam gurtinchinatuvantidi aidu pranamulu, vaatini meeru bhadraga ఎప్పుడిప్పుడు కూడా చిన్న చిన్న కూడా మీరు స్మరిస్తూ రావాలి.
0: యూ హ్యావ్ టు కాన్స్టెంట్లీ రిమెంబర్ ద ఫైవ్ లైఫ్ బ్రెత్స్ విచ్ హ్యావ్ లెర్న్ హియర్.
1: అలక్ష్యం చేయకూడదు.
0: యూ షుడ్ డోంట్
1: గురువుల యొక్క ఆజ్ఞ కాని, తల్లిదండ్రుల యొక్క ఆజ్ఞ కాని, పెద్దల యొక్క ఆజ్ఞ కాని మీరు అలక్ష్యం చేయరాదు.
0: యూ షుడ్ నాట్ బీ ఇండిఫరెంట్ టు ది కమాండ్స్ ఆఫ్ యువర్ ప్రిసెప్టర్, పేరెంట్స్, ఎల్డర్స్. And
1: అవినయంగా మీరు మెలగరాదు.
0: యూ షుడ్ నాట్ కండక్ట్ యువర్ సెల్
1: వినయులై మీరు విద్యను స్వీకరించాలి.
0: యూ లెర్న్ ఎడ్యుకేషన్ విత్ ఫుల్ ఆఫ్ హ్యూమిలిటీ అండ్ ఒబీడియన్స్.
1: మీ తెలివితేటలను ఆధారం చేసుకుని అహంకారములకు ఏమాత్రమో అవకాశం ఇవ్వరాదు.
0: డూ నాట్ గివ్ రూమ్ ఫార్ ఎనీ సెన్స్ ఆఫ్ ఆరోగెన్స్ అండ్ ఈగో ఆన్ ద బేసిస్ ఆఫ్ యువర్ ఓన్.
1: ఇతరులు ఉన్నత స్థాయిలో అభివృద్ధి అందుతున్నారని వారిని చూచి మనము అసూయ పడరాదు.
0: యు షుడ్ నాట్ బికమ్ జెలస్ ఆఫ్ పీపుల్ హూ ఆర్ బెటర్ దాన్ యూ ఇన్ ఎనీ రెస్పెక్ట్.
1: ఇవి నాలుగు మీలో ప్రవేశించిన అసభ్యమనేటువంటిది మీకు ఆవరిస్తుంది.
0: ఇఫ్ యూ
1: సమాజంలో మీరు అసభ్యంగా ప్రవర్తించడం ప్రారంభమవుతుంది.
0: ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ ఆల్ దీస్ ఫోర్ డిఫెక్ట్స్ ఇన్ యూ, దెన్ యువర్ బిహేవియర్ విల్ నాట్ బి అప్రిషియేటెడ్ అండ్ విల్ నాట్ బి హెల్ప్ఫుల్ టు ది సొసైటీ.
1: ఈ 15 దినములు కూడాను బోధించినటువంటి యొక్క పవిత్రమైనటువంటి యొక్క వేదాంత సారము.
0: డియర్ స్టూడెంట్స్, ద ఎసెన్స్ ఆఫ్ ద వేదాస్ విచ్ యు లెర్న్డ్ డ్యూరింగ్ దీస్ 15 డేస్,
1: సకల శాస్త్ర పురాణ ఇతిహాసముల యొక్క ప్రమాణములను మదించి అందించినటువంటి సుధా నిధి,
0: దిస్ ఈస్ ది స్వీట్ నెక్టర్ నెక్టరైన్ ఎసెన్స్ విచ్ ఈస్ ఆఫ్ ఆల్ ద స్క్రిప్చర్స్ ఆల్ ద వేదాస్ ఆల్ ద
1: మీ భవిష్యత్తు భావి భారతోద్ధారకులు.
0: యు ఆర్ గోయింగ్ టు బి ది వెల్ విషర్స్ of
1: mere bhavishyat yandu leaders, creators.

0: ఫ్యూచర్ యు ఆర్ గోయింగ్ టు బి ది లీడర్స్, యు ఆర్ గోయింగ్ టు బి ది,
1: మీరు ఆదర్శవంతమైనటువంటి జీవితాన్ని అందించాలి.
0: యు షుడ్ ఆఫర్ యువర్ లైఫ్ యాజ్ ఎన్ ఐడియల్.
1: సత్య మార్గములో ప్రవేశించాలి.
0: ఎంటర్ ది పాత్ ఆఫ్ ట్రూత్.
1: మనము ధర్మాన్ని ఆచరించాలి.
0: ప్రాక్టీస్ రైచియస్నెస్.
1: ధర్మో రక్షతి రక్షితః. ధర్మాన్ని మనం రక్షించినప్పుడు మనల్ని ధర్మం రక్షిస్తుంది.
0: ఇఫ్ యూ ప్రొటెక్ట్ రైచియస్నెస్, రైచియస్నెస్ ఇన్ టర్న్ విల్ ప్రొటెక్ట్ యూ.
1: ఎలాంటి పరిస్థితులు ఎందైనా కూడాను మీరు వీటిని ఏమాత్రం కూడాను ఉల్లంఘించరాదు.
0: అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్ యూ షుడ్ నాట్ వయలేట్ దీస్ థింగ్స్.
1: లోక సంబంధమైనటువంటి విద్యలు మాత్రమే అభ్యసిస్తామని మీరు భావించవచ్చు.
0: యు మే కన్సిడర్ దట్ యుడ్ లైక్ టు లెర్న్ ఓన్లీ ది వన్ ఎడ్యుకేషన్.
1: దీనితో పాటు దీనిని కూడాను మనము జత చేర్చుకోవాలి.
0: అలాంగ్ విత్ దట్ ఎడ్యుకేషన్ యు కంబైన్ దీస్ ఎడ్యుకేషన్.
1: ఇవన్నీ బాహ్య సంబంధమైనటువంటి లోక సంబంధమైనటువంటి జీవనోపాధి నిమిత్తము ఆచరించేటువంటి అభ్యసించేటువంటి విద్యలు.
0: ది ఓన్లీ ఎడ్యుకేషన్ ఈజ్ ఓన్లీ ఫర్ ద సేక్ ఆఫ్ వరల్డ్ అండ్ ఎర్నింగ్ ఎ లైవ్లీహుడ్ అండ్ హ్యావింగ్ ఎ కంఫర్టబుల్ ఫిజికల్ వరల్డ్లీ లైఫ్.
1: కానీ వీటి అన్నింటికి ఆధారమైనటువంటి యొక్క ఆత్మస్వరూపాన్ని విస్మరించరాదు.
0: బట్ యూ హ్యావ్ టు ఫర్మ్లీ బిలీవ్ ఆత్మ, విచ్ ఇస్ ది వెరీ బేసిస్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్.
1: కరు ఆత్మభావాన్ని విశ్వసించి
0: హ్యావ్ ఫర్మ్ ఫెయిత్ ఇన్ ఆత్మ.
1: ఆచరణ యోగ్యమైనటువంటి ధర్మములను ఆచరించి
0: ప్రాక్టీస్ దో దట్ రైచియస్నెస్.
1: వేదము కూడా ఇక్కడ నిషిద్ధ ధర్మము విహిత ధర్మము అని రెండింటిని బోధిస్తూ వచ్చింది.
0: దేర్ ఆర్ టూ టైప్స్ ఆఫ్ ధర్మ, నిషిద్ధ ధర్మ అండ్ విహిత ధర్మ.
1: విసర్జించవలసినటువంటివి, స్వీకరించవలసినటువంటివి.
0: దట్ మీన్స్ థింగ్స్ విచ్ యు హావ్ టు బి గివెన్ అప్, థింగ్స్ విచ్ యు హావ్ టు బి ఫాలోడ్.
1: కానీ దురదృష్టవశాత్తు ఈనాడు విసర్జించవలసినటువంటి దాన్ని స్వీకరిస్తున్నారు, స్వీకరించవలసినటువంటి దాన్ని విసర్జిస్తున్నారు.
0: బట్ అన్ఫార్చునేట్లీ టుడే వీఆర్ ప్రాక్టీసింగ్ థింగ్స్ విచ్ యు హావ్ టు బి గివెన్ అప్, we are giving up things which will have to be practiced.
1: ఇది ఏ పెద్ద అజ్ఞానం.
0: This is the greatest ignorance.
1: మనం ఎంత శ్రమపడి ఆర్జించినప్పటికీ విసర్జించవలసింది విసర్జించాలి.
0: However much effort you have put into earn things,
1: ఒక చిన్న ఉదాహరణ,
0: one small example.
1: నీవు మార్కెట్ కు వెళ్ళావు, 5 రూపాయలు పెట్టి ఒక పెద్ద మామిడి పండును కొన్నావు.
0: You went to the market, bought a beautiful mango paying 5 rupees.
1: ఇది నా డబ్బుతో కొన్నటువంటి యొక్క మామిడి ఫలము.
0: ఐ హావ్ పర్చేజ్డ్ దిస్ మ్యాంగో,
1: దీనికి 5 రూపాయలు విలువనిచ్చాను.
0: ఐ హావ్ గివెన్ 5 రూపీస్ యాజ్ ద ప్రైస్.
1: అని దాని తోలును విత్తనాన్ని కూడా నీవు తింటావా?
0: విల్ యూ బి ఏబుల్ టు జస్ట్ ఈట్ ద స్కిన్ అండ్ ద స్టోన్ ఇన్సైడ్ ఇట్?
1: కాదు కాదు, దాని యొక్క రసమును మాత్రమే నీవు స్వీకరించి దాని తోలు విత్తనాన్ని విసర్జించాలి.
0: యూ ఓన్లీ షుడ్ పార్టేక్ ద ఎసెన్స్ అండ్ ద జ్యూస్ ఆఫ్ ఇట్. ద స్కిన్ అండ్ సీడ్ విల్ హావ్ టు బి థ్రోన్.
1: ఈ జగత్ అనేటువంటి ఫలమునందు,
0: ఇన్ దిస్ వరల్డ్, ఇన్ దిస్ ఫ్రూట్ విచ్ మే బి వరల్డ్, విచ్ మే కంపేర్ టు ద వరల్డ్,
1: దీనిని విసర్జించవలసింది విసర్జించాలి.
0: గివ్ అప్ దోస్ థింగ్స్ విచ్ విల్ హావ్ టు బి గివెన్,
1: స్వీకరించాలి.
0: యాక్సెప్ట్ దోస్ థింగ్స్ విచ్ విల్ హావ్ టు బి.
1: అదే మీకు ఎన్నో పర్యాయములు చెప్పాను.
0: ఎనీ
1: సీ నో ఈవిల్ సీ వాట్ ఈస్ గుడ్, హియర్ నో ఈవిల్ హియర్ వాట్ ఈస్ గుడ్, టాక్ నో ఈవిల్ టాక్ వాట్ ఈస్ గుడ్, థింక్ నో ఈవిల్ థింక్ వాట్ ఈస్ గుడ్, డూ నో ఈవిల్ డూ వాట్ ఈస్ గుడ్. దిస్ ఇస్ ది వే ఆఫ్ లైఫ్. ఇది మనము సరైనటువంటి ఒక దృష్టిలో పెట్టుకోవాలి.
0: ఎనీ నంబర్ ఆఫ్ టైమ్స్ ఐ టోల్డ్ యూ ఇన్ ద పాస్ట్ దీస్ 5 థింగ్స్ అండ్ యూ హావ్ టు రిమెంబర్ దీస్ 5 థింగ్స్. సీ నో ఈవిల్ సీ వాట్ ఈస్ గుడ్.
1: చెడ్డను వినవద్దు, చెడ్డను చూడవద్దు, చెడ్డను చెప్పవద్దు, చెడ్డను తలవద్దు, చెడ్డను చేయవద్దు.
0: Do not see evil, do not hear evil, do not talk evil, do not think evil, do not do evil.
1: Vidyarthulara, meeru chaala adrushtavantudu.
0: Dear students, you are extremely fortunate.
1: Prapanchamulo inni lakshala mandi undinappatiki, inni kotla mandi undinappatiki, ee kontha mandiki maatrame ilanti sadavakasam labhinchindante idi ento adrushtamu.
0: When there are crores of people in the world, if the small number of you have got this great opportunity, you are extremely fortunate.
1: కానీ లభించిన మీ అందు కూడాను ఏ కొంతమంది అయినా కూడాను ఆదర్శప్రాయులుగా నిలిస్తే అంతే చాలు.
0: ఐ వుడ్ బి హ్యాపీ అట్లీస్ట్ ఇఫ్ ఎ ఫ్యూ పీపుల్ కెన్ బికమ్ ఎన్ ఐడియల్ సెట్ ఆఫ్ స్టూడెంట్స్.
1: ఎటువంటి అధికారంనైనా మీరు చేయవచ్చును,
0: యాక్సెప్ట్ ఎనీ అథారిటీ,
1: ఎలాంటి ఉద్యోగంలో ప్రవేశించవచ్చును.
0: యూ కెన్ టేక్అప్ ఎనీ జాబ్ దట్ యు వాంట్.
1: ఎలాంటి వ్యాపారంలో చేయవచ్చును.
0: యూ కెన్ ఈవెన్ టేక్అప్ బిజినెస్.
1: ఎలాంటి వ్యవసాయమైనా కూడా సలపవచ్చు.
0: యూ కెన్ ఈవెన్ టేక్అప్ కల్టివేషన్.
1: తప్పు లేదు.
0: There is nothing wrong with that.
1: Kartavya karmalu acharistu
0: while discharging your duties,
1: atma vishwasanni visarjinchakunda chuchukovali.
0: How firm faith in our atma.
1: Ee naadu lokamulo inni kashtamulaku inni nashtamulaku inni dukkhamulaku inni anacharanalaku inni anyayamulaku moola kaaranamu atma vishwasam lekapovatame.
0: For all the problems, all the difficulties, all the grief, sorrow, sadness in the world, it is not having confidence
1: in God.
0: A person who has no faith in God cannot have faith in himself.
1: ఇలాంటి విద్యార్థులు ఎందుకు ఏ విధంగా ఉన్నారంటే తన జోబులో ఏదైనా ఒక 100 రూపాయలు ఉంటుంటే దీన్ని నేను ఖర్చు పెడతానేమో ఫ్రెండ్ ఈ 100 రూపాయలు నీ దగ్గర పెట్టుకోనుండు అని అంటాడు.
0: Today students do not have self confidence. If they have got a 100 rupee note with them, they hand over this 100 rupees note to the friend and say, I will
1: spend it with you.
0: A person who does not have faith in his own.
1: ఇచ్చిన నిమిషం నుంచి కూడాను వాడు తిరిగి నాకు ఇస్తాడు ఇవ్వడో ఇస్తాడు ఈ అనుమానం నీలో బాధింపజేస్తుంది.
0: ఆఫ్టర్ హ్యాండింగ్ ఓవర్ దిస్ 100 రూపీ నోట్ యువర్ ఫ్రెండ్, యు ఆర్ చార్జ్డ్ విత్ ది డౌట్ వెదర్ యువర్ ఫ్రెండ్ విల్ రిటర్న్ ది మనీ ఆర్ నాట్.
1: మొట్టమొదటి సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవాలి.
0: దేర్ ఫోర్ ఇన్ ది వెరీ ఫస్ట్ ఇన్స్టెన్స్ యూ షుడ్ హ్యావ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
1: సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మనం అభివృద్ధి పరచుకున్నప్పుడే సెల్ఫ్ సాటిస్ఫాక్షన్, అప్పుడే మనకు తృప్తి కలుగుతుంది.
0: ఓన్లీ వెన్ యూ హ్యావ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ యూ కెన్ గెట్ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్.
1: ఆ తృప్తి ఎంత ధనం ఇచ్చినా కూడా మనకు లభ్యమయ్యేటువంటిది కాదు.
0: దట్ కైండ్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ కెనాట్ బి ఒబ్టైన్డ్ బై ఎనీ అమౌంట్ ఆఫ్ మనీ.
1: విశ్వాసమే లేకపోతే తృప్తి అనేటువంటిది ఉండదు.
0: ఇఫ్ యూ డు నాట్ హ్యావ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ యూ కెనాట్ హ్యావ్ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్.
1: అసంతృప్తి జుజో నష్ట అన్నాడు. అసంతృప్తి కలిగినటువంటి వారికి అన్ని నష్టములే.
0: A person who is discontented or dissatisfied will face
1: కష్టములకు కష్టములకు గురి కాకుండా ఉండే నిమిత్తమై తృప్తిని మనం సంపాదించుకోవాలి.
0: If you want to be free from any type of problem, samsara,
1: ఆత్మవిశ్వాసంతోనే తోనే మనకు లభ్యమవుతుంది.
0: Have satisfaction that you can get only through self confidence.
1: కనుక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ వచ్చిందా ఇంకా ఒక్కరు అడగనక్కర్లేదు, ఒక్కరు చెప్పనక్కర్లేదు. సెల్ఫ్ సాక్రిఫైస్, తాను త్యాగం చేస్తాడు.
0: If you have that self-confidence, without any person telling you, you are prepared to make self-sacrifice.
1: ఈ సెల్ఫ్ సాక్రిఫైస్, ఈ త్యాగం చేసిన సెల్ఫ్ రియలైజేషన్ అక్కడే మనకు లభిస్తుంది.
0: వన్స్ దెర్ ఇస్ సెల్ఫ్ సాక్రిఫైస్, ది సెల్ఫ్ రియలైజేషన్ డాన్స్ ఆటోమేటికలీ.
1: కనుక ఆత్మ సాక్షాత్కార నిమిత్తమై మనం ఎప్పుడో ఎక్కడో ఏ కారణం చేతనో అనేటువంటి భ్రమలను మనం విసర్జించి ఈ యొక్క భావములను పవిత్రమైన త్యాగములను మనం ఆచరించినప్పుడు అప్పుడే అక్కడే అన్ని విధాలు కూడా మనకు లభ్యమవుతుంది.
0: ఇఫ్ యూ వాంట్ టు గెట్ సెల్ఫ్ రియలైజేషన్, దెర్ ఇస్ నో నీడ్ ఫర్ గోయింగ్ టు ఎనీ పర్టికులర్ ప్లేస్ ఆర్ డూయింగ్ ఎనీ సాధన. ఇఫ్ యూ ఫాలో దీస్ ప్రిన్సిపల్స్ అండ్ మేక్ సెల్ఫ్ సాక్రిఫైస్.
1: ప్రతి విద్యార్థి కూడాను సత్కర్మలలో ప్రవేశించాలి.
0: దేర్ ఫోర్ ఎవ్రీ స్టూడెంట్ షుడ్ ఎంటర్ ఇన్ టు గుడ్
1: సత్కర్మలు ఆచరించినప్పుడే చిత్తశుద్ధి మనకు కలుగుతుంది.
0: గుడ్ యాక్షన్ కన్ఫర్స్ ప్యూరిటీ ఆఫ్ హార్ట్.
1: చిత్తశుద్ధి కలిగినప్పుడే జ్ఞాన సిద్ధి లభ్యమవుతుంది.
0: ప్యూరిటీ ఆఫ్ హార్ట్ అలోన్ విల్ గివ్ యూ విజ్డమ్.
1: ఇవన్నీ కూడా మనలోనే ఉంటున్నాయి.
0: ఆల్ దీస్ థింగ్స్ ఆర్ అవైలబుల్.
1: మనం బయట పోయి ఎక్కడో వెతకనక్కర్లేదు.
0: నో నీడ్ ఫర్ సర్చింగ్.
1: ఏ గ్రంథములు మనం చదవనక్కర్లేదు.
0: నో నీడ్ ఫర్ రీడింగ్ ఎనీ బుక్.
1: తనయందు తాను వెతుక్కుంటే ఎప్పుడైనా మనకు లభ్యమవుతుంది.
0: ఈ వన్ సర్చెస్ విత్ ఇన్ వన్ సెల్ఫ్ ఎవ్రీథింగ్ కెన్ బి ఒబ్టైన్డ్.
1: అక్కడ వాల్ క్లాక్ ఒకటి ఉంటుండాలి.
0: దేర్ ఇస్ అ వాల్ క్లాక్ దేర్.
1: ఈ వాల్ క్లాక్ లోపల 3 పిన్నులు ఉంటున్నాయి.
0: దేర్ ఆర్ 3 హ్యాండ్స్ ఇన్ ద వాల్ క్లాక్.
1: ఒకటి నిమిషముల ముళ్ళు,
0: వన్ ఈస్ మినిట్స్,
1: ఒకటి సెకండ్ ముళ్ళు,
0: సెకండ్ హ్యాండ్,
1: రెండవది అవర్ ముళ్ళు.
0: అవర్ ది
1: ఈ సెకండ్ ముళ్ళు, నిమిషముల ముళ్ళు, అవర్ ముళ్ళు, గంటల ముళ్ళు.
0: ది సెకండ్ హ్యాండ్, మినిట్స్ హ్యాండ్ అండ్ అవర్ హ్యాండ్.
1: దీనిని చక్కగా మనం పరిశీలన చేస్తే, పరిశోధన చేస్తే ఎంత సరైనటువంటి అర్థములు మనకు లభ్యమవుతాయి.
0: ఇఫ్ యూ కేర్ఫుల్లీ అబ్జర్వ్ దెమ్ అండ్ ఎన్క్వైర్, గ్రేట్ లెసన్స్ కెన్ బి లెర్న్ ఫ్రమ్ దిస్.
1: ఆ సెకండ్ ముళ్ళు టక్ టక్ టక్ టక్ టక్ టక్ అని 60 ఇండ్లు మాత్రమే ప్రయాణం చేసినప్పుడు ఈ నిమిషముల ముళ్ళు ఒక్క ఇల్లును మాత్రమే చేరుతుంది.
0: వెన్ ది సెకండ్ హ్యాండ్ గోస్ రౌండ్ ది ఎంటైర్ క్లాక్ 60 హౌసెస్, ది మినిట్స్ హ్యాండ్ మూవ్స్ ఓన్లీ 1 హౌస్.
1: చూసారా, మినిట్స్ సెకండ్స్ ముళ్ళు 60 ఇండ్లు ప్రయాణం చేస్తే మినిట్స్ మిల్లు ఒక్క ఇంటికి మాత్రమే వచ్చి చేరుతుంది.
0: వెన్ ది సెకండ్ హ్యాండ్ జర్నీ 60 హౌసెస్, మినిట్స్ హ్యాండ్ జర్నీ ఓన్లీ 1 హౌస్.
1: ఈ మినిట్స్ ముళ్ళు సిక్స్త్ ఫిఫ్టీ హౌసెస్ అనగా 60 ఇండ్లు దాటుకుని వస్తే అప్పుడు అవర్స్ ముళ్ళు ఒక్క ఇంటికి మాత్రమే చేరుతుంది.
0: వెన్ ది మినిట్స్ హ్యాండ్ మూవ్ 60 హౌసెస్ ది అవర్స్ హ్యాండ్ మూవ్స్ ఓన్లీ వన్ హౌస్.
1: మన దేహము ఒక్క వాల్ క్లాక్ వంటిది.
0: అవర్ బాడీ ఈజ్ లైక్ ఎ వాల్ క్లాక్.
1: మనము కర్మలు ఆచరిస్తున్నాము, నిర్విరామ కృషి చల్పుతున్నాము, ఇదే సెకండ్ ముళ్ళు. అనేక కర్మలు తెల్లవారి లేచింది మొదలు రాత్రి పరుండున్నంత వరకును మంచి కర్మలు చేస్తున్నాము.
0: ఫ్రమ్ డాన్ టు డస్క్ వీ కంటిన్యూస్లీ అండర్టేక్ సీజనస్లీ యాక్షన్.
1: ఇక్కడ మంచి కర్మలు మనం అనేకంగా చేసినప్పుడు మినిట్స్ ముళ్ళు చిత్తశుద్ధి అనేది ఒక్క స్థాయికి వచ్చి చేరుతుంది.
0: వెన్ వీ పర్ఫార్మ్ ఇన్యూమరబుల్ గుడ్ డీడ్స్ అవర్ ప్యూరిటీ ఆఫ్ హార్ట్ మూవ్స్ బై వన్ హౌస్.
1: ఇక్కడ ఉపాసన చిత్తశుద్ధితో దైవాన్ని అనేక విధములుగా ప్రేమించి అతన్ని ఆరాధించి భజించి మనం స్మరించినప్పుడు అవర్స్ ముళ్ళనేటువంటి ఆత్మ ఒక్క స్థాయికి వచ్చి చేరిపోతుంది.
0: విత్ ఎ ప్యూర్ హార్ట్ ఇఫ్ యూ కెన్ లవ్ గాడ్ విత్ ఆల్ యువర్ హార్ట్ విత్ ఆల్ ప్యూరిటీ దెన్ ఆత్మ మూవ్స్ వన్ హౌస్.
1: అయితే సెకండ్ ముళ్ళు కదిలేదు మనకు చక్కగా కనిపిస్తుండాలి.
0: వీ కెన్ సీ ది మూమెంట్ ఆఫ్ సెకండ్.
1: నేను ఎన్ని సత్కర్మలు ఆచరించాను అని చక్కగా టోటల్ వేసుకోవచ్చును.
0: యు కెన్ టోటల్ అప్ ది నంబర్ ఆఫ్ గుడ్ డీడ్స్ విచ్ యు హావ్ డన్.
1: మినిట్స్ ముళ్ళు కూడాను నేను ఎన్ని విధమైన రీతిగా భగవంతుని ప్రార్థన చేస్తున్నాను, ఎన్ని విధములుగా ఉపాసన సల్పుతున్నాను అని అది కూడాను కొంచెం కనిపిస్తుంది ముళ్ళు తిరిగేది.
0: వీ ఆల్సో కెన్ జస్ట్ సీ ద మినిట్స్ అండ్ మూమెంట్ సచ్ అస్ ఉపాసన అవర్స్.
1: కానీ అవర్స్ ముళ్ళు మాత్రం కదిలేది కనిపించదు.
0: బట్ ది మూమెంట్ ఆఫ్ ది అవర్స్ హ్యాండ్ కెనాట్ బి సీన్ లైక్ దాట్.
1: అయితే ఆ కనిపించినటువంటి అవర్స్ ముళ్ళు నిమిత్తమై ఈ మినిట్స్ ముళ్ళు సెకండ్స్ ముళ్ళు అవసరమే కానీ అవర్స్ ముళ్ళే లేకపోతే ఈ సెకండ్స్ ఈ యొక్క మినిట్స్ వృథ ఏమీ చెప్పలేము.
0: ది మూమెంట్ ఆఫ్ ది సెకండ్ హ్యాండ్ అండ్ ద మినిట్స్ హ్యాండ్ హ్యావ్ మీనింగ్ బికాస్ దే ఆర్ మెంట్ టు బ్రింగ్ అబౌట్ ఎ మూమెంట్ ఇన్ ది అవర్స్ హ్యాండ్. If the our hand doesn't move, what is the use of all these things? Movement.
1: కనుక మనం ఈ సత్కర్మలు సచ్చింతనలు చేసి ఆత్మవిశ్వాసమే లేకపోతే ఇది కేవలం నిరుపయోగం అవుతుంది.
0: వాట్ ఎవర్ గుడ్ డీడ్స్ యు డూ, గుడ్ థాట్స్ యు అండర్టేక్, ఆల్ దట్ విల్ బికమ్ యూజ్లెస్ ఇఫ్ యు డు నాట్ హ్యావ్ ఫర్మ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
1: కనుక విద్యార్థులారా, మీరు సమయము చిక్కినప్పుడు

0: ఈ నవ విధమైనటువంటి మార్గంలో ఏ ఒక్క మార్గాన్ని అనుసరించినా చాలు.
1: డియర్ స్టూడెంట్స్, వెన్ ఎవర్ యూ హ్యావ్ టైమ్, ఇఫ్ యూ కెన్ ఫాలో వన్ ఆఫ్ దీస్ 9 టైప్స్ ఆఫ్ డివోషన్, దాట్ వుడ్ బి గుడ్ ఎనఫ్.
0: భగవంతుడు నీ యొక్క ధనధనక కనుక వాహనాదులు కాని లేక నీ యొక్క విద్యా సంపత్తులు కాని ఏమీ చూడడు.
1: గాడ్ డస్ నాట్ లుక్ అట్ యువర్ వెల్త్, యువర్
0: కులగోత్రములు కూడా నువ్వు తాను విచారించడు.
1: హీ డజంట్ ఈవెన్ కేర్ టు ఫైండ్ అవుట్ టు విచ్ కాస్ట్, టు విచ్ లీనియేజ్.
0: ఎవరు హృదయపూర్వకమైనటువంటి ప్రేమతో తనను ఆశిస్తారో వాటికి సన్నిధియే పెన్నిధియే ఉంటాడు.
1: హీ విల్ బి జస్ట్ బిసైడ్ దేర్ దెమ్ ఇఫ్ దే హావ్ లవ్ ఫర్ హిమ్.

0: తిమ్మణికెంతటి వితరణమతియుండే తిమ్మణికెంతటి తెలివియుండే. వాల్మీకి యవ్వని వంశమందలివాడు. పోని వంశాన్ని బట్టి భగవంతుడు అనుగ్రహిస్తాడంటే వాల్మీకి ఏ వంశం వాడు? కేవలం హంటర్, బోయజాతికి సంబంధించినటువంటి వాడు.
1: యు థింక్ గాడ్ లుక్స్ టు ది లీనియేజ్ అండ్ ది కాస్ట్ ఆఫ్ ఎ పర్సన్? టు విచ్ కాస్ట్ అండ్ లీనియేజ్ డిడ్ వాల్మీకి బిలాంగ్?
0: ఏ పల్లెయందు పుట్టి ప్రపంచం లోపల ఒక హీనమైనటువంటిదని భావించేటువంటి వాడు ఈ నందుడు.
1: నంద్ బిలాంగ్ టు ఎ వెరీ
0: భగవంతుడు చూడండి.
1: He doesn't care. Look
0: at him. కుచేలుండెంత ధనము కలిగి ఉండే. కుచేలుడికి ఏమి ధనం ఉంటుండాలి? ఏ అటుకులు కూడా లేవు పాపం చేతుడు. అలాంటి కుచేలుడికి సర్వ సౌభాగ్యములు కూడా అందించినటువంటి భగవంతుడు దేని చూచి అందించాడు? ఆ ప్రేమను చూచి.
1: When God showered so much of grace and wealth on Kuchela, what wealth did he have to start with?
0: Gajaraju ye vidya galigi unde.
1: What extra power did king elephant has Gajaraja had?
0: Vasudha Dhruvundenta vayasu galigi unde.
1: What age did Dhruva have?
0: Vitanu peddavadu, ఇతను సన్యాసి, ఈ మహాపండితుడు, నేను సామాన్యమైన వాడు, నేను చిన్నపిల్లవాడు, ఈ రకంగా భావించుకోనక్కర్లేదు. వయసును చూడడు భగవంతుడు.
1: గాడ్ డజంట్ లుక్ అట్ వన్స్ ఓన్ ఏజ్.
0: ధ్రువుడు ఎంత వయసు? 5 సంవత్సరముల వయసు.
1: వాట్ ఏజ్ డిడ్ ధ్రువ హావ్?
0: ప్రహ్లాదుడు ఎంత వయసు? 5 సంవత్సరముల వయసు.
1: ప్రహ్లాద్ వాజ్ ఆల్సో జస్ట్ 5 ఇయర్ ఓల్డ్.
0: కానీ మహా అదృష్టవంతులు కనుకనే ఆ వయసు నుండి ఆ దివ్యమైనటువంటి అనుభూతులను పొందగలిగారు.
1: As they were extremely lucky ones, even in that young age.
0: Shabari entati shakti galigi unde.
1: What?
0: Shabari. Ye shakti kudanu ledu papa. Kandamuradulu bhujinchi, chettavaragalu kurchoni, rishulu bodhinchetunte vishayalanta kudanu ekagra chittulito vinnatunte yokka vyakti aa Shabari.
1: Shabari, what strength did he have? She always sat in the shade of the busha.
0: ఏ కర్మలు ఆచరించినా గాని భగవత్ప్రీత్యార్థమైనటువంటి భావంతో ఆచరిస్తూ వచ్చింది.
1: She always performed all actions as an offering to the Lord.
0: మతంగ మహర్షి చెప్పాడు, అమ్మా, శ్రీమన్ నారాయణుడు దశరథ మహారాజు కుమారుడుగా పుట్టి శ్రీ రామచంద్రుడైపోయి పితృవాక్య పరిపాలన నిమిత్తమై అరణ్యములో ప్రవేశించాడమ్మా అన్నాడు.
1: మతంగ మహర్షి టోల్డ్ శబరి, Narayana has taken as the birth of a human being as Rama in the kingdom of Dasaratha to obey his
0: kumti. Aa Shabari adavulku vachadatu Sri Ramachandrudu, adavullo sancharistunnadatu Sri Ramachandrudu. Nenu kuda adavulo untunnanu, eppudaina ee margamlo vastadu emo ani ide chintanaveka.
1: Shabari always waited for Rama to come that way. Rama might be able to just come.
0: ఇదే దీర్ఘ ధ్యానము.
1: దిస్ ఈజ్ కాన్స్టెంట్ ధ్యాన మెడిటేషన్.
0: పాపం శబరి చాలా పొట్టిది.
1: శబరి వాజ్ ఎ షార్ట్ వన్.
0: ఆమె ఒక పొదల లోపల వెళుతూ ఏదో కందమూలాదులు భక్షించే నిమిత్తం పోతుంటే ఆ పొదలేమైనా తన తనకి తగిలితే తాను యోచించేది. శ్రీరామచంద్రుడు ఆజానుబాహుడట, మా గురువు గారు వర్ణించారు. ఇలాంటి అజానుభవుడైనటువంటి శ్రీరామచంద్రుడు ఈ యొక్క దారిలోనే ప్రవేశిస్తే ఈ పొదలంతా అతనికి తలలకు తగులుతాయో ఏమో అని పాపం ఆ కొమ్మలంతా కొట్టేసుకుంటూ పోయేటువంటిదట. ఇది ఎంత సేవ చెప్పండి.
1: శబరి హ్యాడ్ సో మచ్ ఆఫ్ లవ్ అండ్ డివోషన్ ఫర్ రామా. వెన్ షీ వాజ్ మూవింగ్ ఇన్ ద బుషస్, షీ వాజ్ అఫ్రైడ్ వెన్ రామా మూవ్స్ ఇన్ దాట్ ది బ్రాంచెస్ అండ్ ది లీవ్స్ మే అబ్స్ట్రక్ట్ హిమ్. షీ యూస్ టు కట్ ఆల్ దోస్ థింగ్స్ అవుట్ ఆఫ్ డివోషన్ ఫర్ ద లార్డ్.
0: అలసిపోయి ఒక రాతి పైన కూర్చున్నప్పుడు తాను చింతించేది, ఆహా, శ్రీరామచంద్రుడు ఈ అడవిలో సంచరించి తాను అలసిపోయి వచ్చి ఈ రాతిపైనే కూర్చుంటే ఈ రాయి ఎంత గరుకుగా ఉంటుండాలి, కనుక దీనిని చక్కగా నునుపుగా చెయ్యాలని ఒక రాతితో దాన్ని నుంచి చేసుకుంటూ కూర్చునేదట.
1: Whenever she got exhausted and sat on a stone, she would imagine, if Rama were to come on this way and get exhausted and would sit on this stone, how rough.
0: అదే ధ్యానము, అదే తపస్సు, అదే జపం.
1: దిస్ ఈజ్ రినౌన్సియేషన్, దిస్ ఈజ్ పెనన్స్, దిస్ ఈజ్ జప.
0: తరువాత తాను భుజించే నిమిత్తము రేగి పండంతా వేరుకుని తింటేట.
1: షీ వుడ్ కలెక్ట్ ద స్మాల్ ఫ్రూట్స్.
0: అప్పుడు కూడా తన స్వామిని చింతించటము.
1: ఈవెన్ వైల్ పార్టేకింగ్ దోస్ ఫ్రూట్స్ షీ వుడ్ థింక్ ఆఫ్
0: మా స్వామి ఈ మార్గంలో వచ్చి అమ్మా మీరెవరు నాకు ఆకలి అవుతుందాదని అడిగితే అయ్యో నా స్వామికి ఇవ్వడానికి ఈ పండ్లలో ఏదైనా తీయని ఫలములు ఉన్నవా అని చక్కగా పరీక్ష చేసి తీయని ఫలములు మాత్రమే తీసి పెట్టుకునేదట.
1: She had so much of love for Rama. If Rama were to come in this way and ask
0: Kanuka, Shabaru chesinatvanti sarva karmalu kuda nu tapasuga maaripoyinayi.
1: On account of her love, whatever
0: kevalam jhanam ante kannulu moosukoni dokkalu kottukuntu edo photo kosam kurchunnattuga kurchunte kaadu jhanam.
1: Meditation doesn't mean closing the eyes and like a crane thinking of something else.
0: ఇది నిజమైనటువంటి ధ్యానం కాదు.
1: దాట్ ఈస్ నాట్ ట్రూ మెడిటేషన్.
0: ఏ పని చేసినా గానీ భగవద్ ధ్యానంగానే ఉంటుండాలి.
1: వాట్ ఎవర్ యూ థింక్ యూ షుడ్ బికమ్,
0: నీ భుజించేదంతా కూడా నువ్వు భగవంతుని నైవేద్యంగా భుజించు.
1: వెన్ యూ పార్టేక్ ఫుడ్,
0: నీవే వదలనక్కర్లేదు.
1: కన్సిడర్ దట్ యాజ్ అన్ ఆఫరింగ్.
0: నువ్వు త్రాగే నీరంతా కూడా నువ్వు భగవంతుడికి నేను దాపుతున్నాను అనుకో.
1: When you drink water, consider that as an offering to the Lord.
0: ఈ విధంగా మనం చేసే పనులన్నీ కూడా నువ్వు భగవంతుని కోసం చేస్తున్నావు అనుకున్నప్పుడు చెడ్డ పనులు మనం ఏమాత్రము చేయలేము.
1: వన్స్ వీ టేక్ ఎవ్రీథింగ్ యాజ్ అన్ ఆఫరింగ్ టు ద లార్డ్, వీ వుడ్ నెవర్ అండర్టేక్ ఎనీ బ్యాడ్ యాక్షన్ ఆర్ బ్యాడ్ డీడ్.
0: కనుక విద్యార్థులారా, ఈ పవిత్రమైనటువంటి యొక్క సూత్రములను మీ యొక్క నేత్రములు యందు ఉంచుకొని శ్రోత్రముల ద్వారా విన్నటువంటి విషయాలను హస్తముల ద్వారా ఆచరించి పవిత్రమైనటువంటి హృదయులుగా రూపొంది భావి భారతోద్ధారకులుగా రాణిస్తారని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా దీర్ఘ ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
1: డియర్ స్టూడెంట్స్, వాట్ ఎవర్ గ్రేట్ లెసన్స్ యు హావ్ హర్డ్ అండ్ సీన్, యూ మే ఆఫర్ దిస్ యాజ్ ఎ ప్రేయర్ టు ద లార్డ్ and undertake to perform action which justifies yourselves being God and bring about good and welfare of the world, and thus I bring the discourse to a close.

0: దారిద్ర్యవత్ దుఃఖం నాస్తి నానాత్ పరం సుఖం నాస్తి జ్ఞానాత్ పరం సుఖం.
1: There is no other disease which is worse than that of miserliness. There is no other greater enemy than one's own anger. There is no other misery beyond poverty. There is nothing that gives greater joy than wisdom.
0: Prema swarupulara.
1: Embodiments of love.
0: Prema anna. అహం అన్న, ఆత్మ అన్న, నేను అన్న, ఇవన్నీ ఇప్పుడు పర్యాయ పదములే. అన్నిటికీ ఒకే అర్థమే.
1: ప్రేమ, లవ్, అహం, ఆత్మ, ద సింగిల్ లిటిల్ వర్డ్ ఐ, దర్ ఆల్ సినోనిమ్స్, దే మీన్ ద సేమ్.
0: కనుక ప్రతి వ్యక్తి కూడాను నేను నేను అనే పదమును ఉపయోగపెడుతున్నాడు.
1: సో ఎవ్రీవన్ యూజెస్ దిస్ వర్డ్ ఐ,
0: అనగా తాను ఆత్మ అనేటువంటి దాన్ని తెలుపుకుంటున్నాడు.
1: మీనింగ్ హీ ఎక్స్ప్రెసెస్ అండ్ ఇంట్రడ్యూస్ హిమ్సెల్ఫ్ యాజ్ ఆత్మ, ద సెల్ఫ్.
0: సర్వం కల్విదం బ్రహ్మ, ఎచ్చట చూచిన, ఎచ్చట విన్న, ఎట్టు అనుభవించిన, సర్వత్రా ఉన్నది బ్రహ్మనే.
1: వాట్ ఎవర్ యు మే హియర్, వాట్ ఎవర్ యు మే సీ అండ్ ఎక్స్పీరియన్స్, ఇట్ ఈస్ డివైన్.
0: బ్రహ్మ అన్నను కూడాను ఒకే అర్థమే. నేను అనేటువంటి పదమునకు అర్థము
1: బ్రహ్మ ఆల్సో మీన్ ద సేమ్ యాజ్ ఐ.
0: కనుకనే ఐన్స్టీన్ చెప్పాడు.
1: So Einstein said,
0: ee prapanchamunandu vastulu kaani leka ye roopamulu kaani ye anubhootulu kaani eviyu levu.
1: In this world there are no objects, there are no forms nor experiences.
0: Anta okka shakti maatrame.
1: There is only one energy.
0: ఆ శక్తికి కూడాను ప్రత్యేకమైనటువంటి రూపం లేదు.
1: ఎనర్జీ ఈజ్ ఫార్మ్లెస్.
0: శక్తి శక్తియే.
1: ఎనర్జీ ఈజ్ ఎనర్జీ ఓన్లీ.
0: అది ఐన్స్టీన్ ఈ కాలంలో, ఈ కలి ప్రభావంలో అనేక పరిశోధనలు చేసి తాను చెప్పాడు, సర్వం కలివిదం బ్రహ్మ అని.
1: ఇట్ అమౌంట్స్ ద సేమ్ దట్ ఎనర్జీ ఈజ్ డివైన్, which has been investigated, experimented upon by Einstein.
0: Kani daniki konni vela samvatsaramulaku purame etti parishodhanalu leka 7 samvatsaramule vayasu kaliginatundi baludu prahladudu aanade cheppadu indukalandu ledani sandehamu varadu chakri sarvopagatundu ఎందెందు వెతకి చూచిన అందందే కలడు అన్నాడు.
1: 9000 ఇయర్స్ బిఫోర్ దిస్ ఈవెంట్ ఏ 7-year-old బాయ్ ప్రహ్లాద డిక్లేర్డ్ దట్ గాడ్ ఈస్ ఎవ్రీవేర్, యు విల్ ఫైండ్ హిమ్ వేర్ ఎవర్ యు సర్చ్, వేర్ ఎవర్ యు వాంట్ టు సీ హిమ్.
0: ఈ ప్రహ్లాదునకు ఎందెందు వెతకి చూచిన అందందే కలడు అనేటువంటి యొక్క అనుభూతి ఏ రీతిగా సంభవించింది?
1: How could he experience the divine wherever he sought, wherever he wanted to find him?
0: Kanna tandri aina Hiranyakashipude vishapamanam techi karipinchutu vachadu.
1: The very father of Prahlada made poisonous snakes bite him.
0: Om namo narayanaya, om namo narayanaya aneetundi padam cheppetappudiki ఆ విష సర్పములన్నీ కూడా పూలమాలలుగా తయారైపోయినాయి.
1: When Prahlada recited God's name, Om Namo Narayanaya, The snake got itself transformed into garland.
0: ఈ పిల్లవాడిని తీసుకుని వెళ్లి ముక్కలు చేయండి అని తండ్రి ఆజ్ఞాపించాడు.
1: The father ordered that the boy be cut into pieces.
0: ఒక్కొక్క కత్తి తీసుకుని ఒక్కొక్క తూరి కొట్టినప్పుడంతా కూడాను నమో నారాయణాయ నమో నారాయణాయ.
1: Whenever he was hit, he chanted God's name, Om Namo Narayana.
0: ఆ కత్తులు ఏమీ పని చేయలేదు.
1: And this process was in vain.
0: వీనికి విషం త్రాపాలా అన్నాడు.
1: The boy should be poisoned was the next command.
0: ఆ విషమును తీసుకుని వెళ్లి కుమారుడికి త్రాపుతున్నాడు.
1: The boy was made to drink the poison.
0: Om Namo Narayanaya. Om Namo Narayanaya. Ee Narayana namasmaram tappa anyam ledu.
1: Boy repeated once again, Om Namo Narayanaya. God's name.
0: Aa vishamanta ikkudunu amrutanga maaripoyindi.
1: Poison got itself transformed into elixir.
0: Inka prayojanam ledannadu. Kondapai nunchi samudramlo nettinchadu.
1: The father made the boy to be thrown into the ocean from the mountain top.
0: ఆ సముద్రంలో నెట్టించేటప్పటికి నమో నారాయణాయ నమో నారాయణాయ అని నవ్వుతూ క్రిందబడ్డాడు.
1: The boy fell reciting God's name.
0: సముద్రుడు లో నుంచి రెండు చేతులు తీసుకుని వచ్చి ఆ పిల్లవాడిని ఎత్తుకొని తాను గట్టుకు చేరాడు.
1: Sea God came to the rescue, lifted the boy and brought him to the shore.
0: Anaga deeni yokka antaratham emtani.
1: What is the inner significance?
0: Nammakame deeniki pradhanamainatuvanti moola tantramu.
1: Faith is the principle behind it.
0: Ee nammakam lekunda manu enni paryayamulu namo narayanaya annanta matramuna adi chaladu.
1: Mere recitation, verbal repetition is useless without faith.
0: Idantha kevalamu oka tape recorder maadiri charigipothundadi.
1: It's all like the working of the tape recorder.
0: Kani prahladanaku tana naabhi nundi aavirbhavinchinatvanti oka shabdamu.
1: It's the sound that came out of the navel of Prahlada.
0: Sarvatra nindinatvantidi aa brahma shabdame.
1: It is the primordial sound that is everywhere.
0: Manavuni yokka oka shariramē oka vidhamainatvanti oka dynamic.
1: The human body itself is dynamic, so active.
0: Idi ee dehamulo undinatvanti oka sarvangamunu chernappudu idi oka generator ga maaripothundi.
1: With all the limbs of the body, it acts like a generator.
0: ఈ దేహమే ఒక ఎలక్ట్రిక్ మిషన్.
1: ద బాడీ ఇస్ ఎన్ ఎలక్ట్రిక్ మిషన్.
0: ఇందు నుంచి కూడాను కరెంటు ఆవిర్భవిస్తుంది.
1: ద కరెంట్ ఫ్లోస్ అవుట్ ఆఫ్ దిస్ మిషన్.
0: కనుక మానవుని యొక్క సర్వస్వం కూడాను దైవం యొక్క శక్తియే.
1: సో ద పవర్ ఆఫ్ మ్యాన్ ఈస్ ద డివైన్ పవర్.
0: ఇట్టి అనుభూతులు పొందినటువంటి వాడు కనుకనే ప్రహ్లాదునికి ఎందెందు వెతకి చూచిన అందందే కలడు అన్నాడు.
1: Because of such experiences, Prahlada could declare God's presence everywhere, wherever it is sought.
0: Kani ee naati scientist anta kudanu,
1: the modern scientists,
0: aneka vidhamulaitundi parishodhanalu sarputu vacharu.
1: They experiment in every way.
0: Ee Einstein cheppinatundi kudanu correcta kada ani kuda parishodhan chesaru.
1: People have investigated the truth of Einstein's investigation.
0: Vaari kudanu ekkada vinnappudikini కేవలము దైవం యొక్క తత్వమే కనిపించింది.
1: దే కుడ్ ఆల్సో ఎక్స్పీరియన్స్ సేమ్ డివినిటీ.
0: ఈ శక్తిని పుట్టించినవాడు లేడు, ఈ శక్తిని నాశనం చేసేవాడు లేడు.
1: ఎనర్జీ కెన్ నైదర్ బి క్రియేటెడ్ నాట్ డిస్ట్రాయ్డ్.
0: దీనిని గురించే న్యూటన్ చెప్పాడు.
1: సేమ్ థింగ్ ఇస్ స్టేటెడ్ బై న్యూటన్.
0: ఆయన ఈ భూమికి ఆకర్షణ శక్తి ఎక్కడి నుంచి వస్తుంటుంది అనేటువంటి పరిశోధన లోపల తాను పూర్తి జీవితమంతా అంకితం చేశాడు.
1: న్యూటన్ హెస్ స్పెంట్ హిస్ లైఫ్ ఇన్ ఎక్స్పెరిమెంటింగ్ ఆన్ ద లా ఆఫ్ గ్రావిటేషన్. ఒకరి
0: పరిశోధన చేత ఆవిర్భవించేటువంటిది కాదు.
1: దిస్ గ్రావిటేషన్ ఫోర్స్ ఇస్ నాట్
0: ఒకరి అలక్ష్యం చేత ఇది నాశనమయ్యేటువంటిది కాదు.
1: ఇట్ కెనాట్ బి డిస్ట్రాయిడ్.
0: దీనికి స్థితిగతులే లేవు.
1: ఇట్ హెస్ నాట్ ఎనీ స్పెసిఫిక్
0: సావు పుట్టుక లేనట్టి శాశ్వతుండు.
1: ఇట్ హెస్ నైదర్ బర్త్ నాట్ డెత్. ఇట్స్ ఎ
0: ఆది మధ్యాంతరహితుడు నాదివాడు
1: హీస్ ఎన్షియంట్ వితౌట్ ఎనీ బిగినింగ్
0: తాను చావక పుట్టక చంపబడక
1: హీ నైదర్ టేక్స్ బర్త్ నార్ కుడ్ బి కిల్డ్
0: సర్వతను సాక్షిభూతుడై ఉండు
1: హీ రిమైన్స్ యాజ్ ఎన్ ఎటర్నల్ విట్నెస్
0: ఈ విధమైనటువంటి ఒక దివ్యశక్తిని న్యూటన్ కూడాను చాలా పరిశోధన చేశాడు
1: న్యూటన్ ఆల్సో ఎక్స్పెరిమెంటెడ్ ఆన్ దిస్ డివైన్ పవర్
0: న్యూటన్ భూమికి ఆకర్షణ శక్తి ఉన్నదని గుర్తించినటువంటి వాడు
1: న్యూటన్ రికగ్నైజ్ ద ప్రెజెన్స్ ఆఫ్ గ్రావిటేషన్ ఫోర్స్
0: ఈ భూమికి ఆకర్షణ శక్తి ఉందని ఏ విధంగా గ్రహించాడు
1: హౌ కుడ్ హీ నో దాట్
0: ఎక్కడ చూసినా ఆకర్షణ శక్తి కనిపించింది
1: దిస్ అట్రాక్షన్ ఇస్ దేర్ ఎవ్రీవేర్
0: అయస్కాంతం అనేటువంటిది ఎక్కడ చూసినా కనిపించింది
1: ద మ్యాగ్నెటిక్ ప్రిన్సిపల్ ఇస్ ఎవ్రీవేర్
0: ఈ శక్తిని ఎవరు కూడా సృష్టించడం కానీ నశించపచేయటం కానీ సాధ్యం కాదు
1: ఇట్ ఈస్ బియాండ్ క్రియేషన్ అండ్ ఎనిహిలేషన్
0: కానీ ఒక వస్తువు నుంచి మరొక వస్తువుగా మార్చవచ్చు
1: హౌఎవర్ ఆన్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ కుడ్ బి ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటు అనదర్
0: అయస్కాంతం అనేటువంటిది
1: మ్యాగ్నెట్
0: ఒక విధమైనటువంటి ఎలక్ట్రిక్ పవర్ గా మార్చవచ్చు
1: కుడ్ బి ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటు ఎలక్ట్రిక్ పవర్
0: ఈ ఎలక్ట్రిక్ పవర్ ను చైతన్య శక్తిగా మార్చవచ్చు
1: ఇట్ బి కన్వర్టెడ్ ఇంటూ లైఫ్ ఫోర్స్
0: ఈ చైతన్య శక్తిని కాంతివర్ణంగా తీర్చవచ్చు
1: ఇట్ కుడ్ బి ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ ద లైట్ రేస్
0: ఈ శక్తివంతమైనటువంటి యొక్క దీనిని పవిత్రమైనటువంటి యొక్క రూపకంగా మార్చవచ్చు
1: ద లైట్ రేస్ కుడ్ టేక్ ఎ షేప్ ఎ సీక్రెట్ ఫార్మ్
0: ఎన్ని శక్తులుగానో దీనిని మార్చవచ్చును కానీ దీనిని మాత్రము మార్చడానికి వీలు కాదు
1: ఎనర్జీ కుడ్ బి ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ డిఫరెంట్ టైప్స్ But the basic nature could not
0: be changed. Ayaskantame.
1: Magnet remains as a magnet.
0: Aithe kontha kaalamaku aluga maarutundi kontha kaalam galamuga maarutundi.
1: It changes its intensity from minor to the major.
0: Maartu maartu untuntadi kaani
1: it changes.
0: Idi poorthi naasaram maatram kaadu.
1: But it doesn't vanish totally.
0: Ee bhoomi undinanta varaku kudanu ee shakti ఆవిర్భవిస్తూనే ఉంటుంటుంది
1: దిస్ అట్రాక్షన్ రిమైన్ సో లాంగ్ ఎర్త్ ప్లానెట్ రిమైన్
0: ఎక్కడ అడుగు పెట్టినప్పటికీ ఆ అడుగును ఆకర్షిస్తుంది
1: వేర్ ఎవర్ యూ స్టెప్ దేర్ ఇస్ గ్రావిటేషన్
0: ఎక్కడ దృష్టి పోయినప్పటికీ ఆ దృష్టిని ఆకర్షిస్తుంది
1: వేర్ ఎవర్ యూ వాచ్ యు ఫైండ్ దిస్ సెన్స్ ఆఫ్ అట్రాక్షన్
0: ఎక్కడ మన శ్రవణ ధ్వనులు వెళ్లే కొలది దానిని ఆకర్షిస్తుంది
1: సో ఆల్సో సౌండ్ వేవ్స్ ఆర్ డ్రాన్
0: ఎట్లా ఆకర్షిస్తుంది
1: హౌ ఇస్ ఇట్ పాసిబుల్
0: ఎందుకోసం ఆకర్షిస్తుంది
1: వై
0: అని చూస్తే మానవుడు మొట్టమొదట ఎట్టి సంకల్పములు లేకుండా జన్మించాడు
1: మ్యాన్ హ్యాస్ నో విల్ ఆర్ థాట్ అట్ ద టైమ్ ఆఫ్ బర్త్
0: ఎట్టి వాంఛలు లేవు
1: నో డిజైర్
0: అలాంటి వాంఛలు లేని సమయం లోపల ప్యూర్ గా ఉన్నాడు
1: హీ వాజ్ సో ప్యూర్ అండ్ ప్రిస్టైన్
0: నిశ్చలంగా ఉన్నాడు
1: హీ వాజ్ స్టడీ
0: కనుకనే ఆ దేహంలో అన్ని శక్తులు కూడాను గొప్ప పవర్ఫుల్ గా ప్రకాశిస్తూ వచ్చాయి
1: సో ఆల్ ద పవర్ వాజ్ అట్ హై ఇంటెన్సిటీ
0: ఆనాడు ఒక్కొక్క వాని కన్నుని కంటి దృష్టినందు
1: ఇన్ ఎవ్రీ లుక్
0: 13 crore తరంగం అనగా వెలుతురు శక్తులు ఉండేటువంటివి
1: 13 crore ఆఫ్ రేస్ ఆర్ దేర్
0: ఇంతే కాదు
1: నాట్ ఓన్లీ దిస్
0: నాలుక పైన
1: ఆన్ ద టంగ్
0: 30 lakh టేస్ట్ బర్డ్స్ అంతా ఉన్నాయి
1: దేర్ ఆర్ 30 lakh ఆఫ్ టేస్ట్ బర్డ్స్
0: శ్రవణం చూస్తామా అంటే 50 lakh శ్రవణ దృశ్యములంతా ఉన్నాయి
1: 15 lakh ఆఫ్ సౌండ్ వేవ్స్ కుడ్ బి డ్రాన్
0: ఈ విధంగా మానవుని యొక్క శరీరం అంతా కూడాను ఒక దివ్యమైనటువంటి యొక్క అనుభూతిగానే ఉంటుండాలి
1: హ్యూమన్ బాడీ ఇట్ సెల్ఫ్ ఇస్ అ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్
0: సర్వం కలివిదం బ్రహ్మ
1: ఎవ్రీథింగ్ ఇస్ డివైన్
0: అంత బ్రహ్మతత్వమే
1: ఎవ్రీథింగ్ యూ ఫైండ్ ద డివైన్ నేచర్
0: ఇంతే కాదు
1: నాట్ ఓన్లీ దిస్
0: మానవుడు
1: మ్యాన్
0: ఒక విధమైనటువంటి పదార్థాన్ని టచ్ చేసినాడంటే
1: when it touches an object
0: ఆ పదార్థము అతని చేతి నుంచి విదిలిపోయేటువంటిది కాదు
1: ఇట్స్ నాట్ సింప్లీ డ్రాప్ డౌన్
0: ఈ విధమైనటువంటి శక్తులు మానవుని యందు కాలు నుంచి తల వరకు కూడాను వ్యాపించి ఉండేటువంటివి
1: there are so many faculties powers latent in man
0: నకసిక పర్యంతం కూడాను ఈ దివ్యశక్తితో వ్యాపించినటువంటిది మానవ దేహము
1: the human body has got the divine power from top to toe
0: కోరికలు మితిమీరి మితిమీరి మితిమీరి పోయే కొలది ఆ శక్తులు తరిగిపోతూ తరిగిపోతూ వచ్చింది
1: మ్యాన్ లూజెస్ దిస్ డివైన్ పవర్ విత్ ఇంక్రీజ్ ఆఫ్ డిజైర్స్
0: అంతవరకు మీరు ఒక ప్రయోజనం చేయనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు గో దట్ ఫార్.
0: ఇప్పటికిప్పుడే మీరు చూడండి.
1: రైట్ నౌ అబ్జర్వ్.
0: మీకు ఎన్నో ఆశలు ఉంటున్నాయి.
1: దర్ సో మెనీ డిజైర్స్.
0: ఒక 30 ఆ కోరికలు ఉన్నాయనుకోండి.
1: సపోజింగ్ యువర్ 30 డిజైర్స్.
0: 30 కోరికల లోపల 3 కోరికలను మీకు తగ్గించుకోండి.
1: రిడ్యూస్ 3 డిజైర్స్ అట్లీస్ట్.
0: ఎంత శక్తి మీలో బయలుదేరుతుందో యోచించేయండి.
1: యూ విల్ నోటీస్ ద పవర్ ఇంక్రీజింగ్ ఇన్ యూ.
0: జ్ఞాపశక్తి కూడా పెరిగిపోతుంది.
1: యువర్ మెమరీ ఇంక్రీజెస్.
0: ఆనాటి ఋషులందరూ కూడాను,
1: ద సేజెస్ ఇన్ దోస్ డేస్,
0: ఏనాడో జరిగినటువంటి విషయాన్నంతా కూడాను ఉచ్చరిస్తూ వచ్చాడు.
1: దే కుడ్ రికాల్ రికాపిచులేట్
0: సరస్వతి మహర్షి మొట్టమొదటి వేదాన్ని ఉచ్చరించినటువంటి వాడు.
1: ద సేజ్ సరస్వతి ఫస్ట్ రిసైటెడ్ వేద.
0: ఆయన ఒకే తూరి 8 అక్షరాలు వర్ణించాడు.
1: హీ స్పెల్ట్ అవుట్ 8 లెటర్స్.
0: కాచాటా తాపాయశ అన్నాడు.
1: హీ స్పెల్ట్ అవుట్ 8 లెటర్స్.
0: ఏమిటి కచ్చట తపయ్యాస?
1: వాట్ డూ దే మీన్?
0: ఈ అక్షరాల లోపలనే సర్వభేదములు కూడా ఇమిడి ఉన్నాయి.
1: ఇన్ దీస్ లెటర్స్ ది ఆల్ బీయింగ్స్ ఆర్ దేర్.
0: ఇలాంటి శబ్దం నుంచి కూడాను మానవుడి యొక్క పదములు ఆవిర్భవిస్తూ వచ్చాయి.
1: దేర్ ఆఫ్టర్ కేమ్ ద వర్డ్స్ వొకాబులరీ.
0: ఆ పదముల యొక్క అంతరాత్మలు దైవం యొక్క పేర్లే.
1: ది మీనింగ్ ఈస్ డివైన్.
0: ఇలాంటి పేర్లతో భగవత్ యొక్క నామమును ప్రపంచమునకంతా కూడా చాటుతూ వచ్చింది.
1: విత్ దీస్ వర్డ్స్ గాడ్స్ నేమ్ ఇస్ రిసైటెడ్.
0: వాయుదేవుడే చాటుతూ వచ్చాడు.
1: విన్ గాడ్
0: కనుకనే శబ్ద బ్రహ్మమయ్యి
1: సౌండ్
0: చరాచరమయ్యి
1: మొబిలిటీ
0: జ్యోతిర్మయి
1: లైట్
0: వాంగ్మయి నిత్యానందమయి
1: ఎటర్నల్
0: పరాత్పరమయి
1: సుప్రీం
0: మాయామయి
1: ఇల్యూషన్
0: శ్రీమయి
1: అఫ్లూయెన్స్.
0: ఈ 9 అక్షరముల చేతనే దివ్యత్వమైనటువంటి యొక్క వేదమంతా కూడాను ఆవిర్భవించింది.
1: ది ఎంటైర్ వేద కేమ్ అవుట్ ఆఫ్ దీస్ 9.
0: వేదాహవేదం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమస పరస్తాత్ అనింది. ఓ ప్రజలారా,
1: ఓ మ్యాన్కైండ్,
0: తమస్సుకు ఆవరణ ఉన్నటువంటి యొక్క ప్రకాశవంతమైనటువంటి దైవాన్ని మేము చూచాము అన్నారు.
1: వీ హావ్ సీన్ దిస్ రేడియన్స్ దట్ ఇస్ బియాండ్ దిస్ డార్క్నెస్.
0: ఏ విధంగా చూచారు అన్నారు?
1: హౌ కుడ్ యూ సీ?
0: వేదాహవేదం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమస పరస్తాత్. ఒక సూర్యకాంతి వలె ఉండినటువంటి యొక్క తేజస్సులో
1: ఇన్ దట్ బ్రిలియంట్ సన్ లైట్
0: పరమాత్మ యొక్క జ్యోతిని వెలిగాము.
1: వీ కుడ్ సీ ద డివైన్.
0: ఎక్కడ చూచారు?
1: వేర్ హ్యావ్ సీన్?
0: లోపల చూచారా, బయట చూచారా?
1: ఇన్ సైడ్ ఆర్ అవుట్ సైడ్?
0: వారు చెప్పారు, అంతర్బహిష్యత సర్వవ్యాప్య నారాయణ స్థిత.
1: దే సెడ్ ద డివైన్ పర్వేడ్స్ విదిన్ అండ్
0: లోపల వెలుపల చుట్టూ పైన వెలుపల అది కాదు, సర్వత్రా కూడా చూస్తూ వచ్చాము.
1: నాట్ ఎనీథింగ్ లైక్ ఇన్ సైడ్
0: అంతర్బహిష్యత సర్వవ్యాప్య నారాయణ స్థిత.
1: గాడ్ పర్వేడ్స్ ఎవ్రీవేర్.
0: కనుకనే దైవత్వం అనేటువంటిది సర్వత్రా ఉండినటువంటిది.
1: డివినిటీస్ ఎవ్రీవేర్.
0: కనుకని ఆనాటి ఋషులందరూ కూడాను ఎక్కడికి ప్రయాణం సల్పేటువంటి వారు కాదు.
1: సేజెస్ డిడ్ నాట్ గో ఎనీవేర్.
0: ఒకే స్థాయిని ఎందుకు కూర్చొని
1: దే సాట్ అట్ వన్ ప్లేస్.
0: భగవంతుని స్మరించేటువంటి వాళ్ళు.
1: దే మెడిటేటెడ్ ఆన్ గాడ్.
0: ఎక్కడ నడిస్తే ఆ కాళ్ళ కింద భగవంతుడు పడతాడో ఏమిటో.
1: ఇఫ్ దే వాక్ దే ఫెల్ట్ ద డివినిటీ.
0: తమ పాదములంతా భగవంతునికి సోకుతుందో ఏమిటో.
1: అండ్ దే ఫెల్ట్ దట్ దే వుడ్ బి ట్రాంపింగ్ ఆన్ గాడ్. ఈ పవిత్రమైన
0: భావముల చేతనే నిత్య కృత్యములంతా కూడాను సల్పుతూ వచ్చారు ఆనాటి ఋషులు.
1: దట్ వాస్ ది డివైన్ థాట్ ఆఫ్ ఆల్ ద సేజెస్ ఆఫ్ యోర్.
0: ఈ విధంగా
1: లైక్ దిస్
0: ప్రాచీన కాలంలో
1: ఇన్ ఏన్షియంట్
0: వాళ్ళ ప్రవర్తనలు చాలా పవిత్రమైనటువంటి రీతిగా రూపొందుతూ వచ్చాయి.
1: ఆల్ దేర్ యాక్షన్స్ వర్ నోబుల్ అండ్ డివైన్.
0: ఈనాడు
1: టుడే
0: చూస్తూ చూస్తూ కూడాను
1: దో వి సీ
0: విగ్రహములపైనే కాళ్లు పెడతారు.
1: వి కాన్సన్ట్రేట్ ఆన్ ఐడల్స్.
0: ఆకారములపైనే కాళ్లు పెడతారు.
1: వి జస్ట్ ట్రెజర్ లిక్స్ ఆన్ ది విల్ ఫార్.
0: ఏమిటి విపరీతమైనటువంటి యొక్క చర్యలు.
1: ఇట్స్ ఆల్ పర్వర్షన్.
0: ఈ విపరీతమైన చర్యలు ఎందుకోసం ప్రారంభించాయి?
1: వై హ్యాస్ ఇట్ కమ్?
0: వినాశకాలే విపరీత బుద్ధి.
1: వెన్ బ్యాడ్ టైమ్స్ ఆర్ అహెడ్ వి ఆర్ పర్వర్షన్.
0: ఆనాడు పుణ్యకాలం ప్రారంభించింది కనుకనే
1: దట్ వాస్ మెరిటోరియస్ టైమ్స్.
0: ఎంతో గోప్యంగా ఉండినటువంటివన్నీ కూడాను అన్ని ప్రచారం కింద జరిగిపోయి
1: ఆల్ ది హిడెన్ ట్రెజర్స్ కేమ్ అవుట్.
0: భగవత్ శక్తులు ఏ రీతిగా ఉంటున్నాయి?
1: హౌ ఇస్ ద డివైన్ పవర్?
0: దీనికి కొన్ని పేర్లు పెట్టారు ఆనాటి ఋషులు.
1: రిషీస్ గేవ్ ఎ నామెన్క్లేచర్.
0: సైక్రోతిక మహా అన్నారు. సైక్రోతిక మహా అనగా ఏమిటి?
1: వాట్ డస్ మీన్?
0: ఎక్కడ చూచినా కూడాను నీ పవిత్రమైనటువంటి స్వరూపమే.
1: ఎవ్రీవేర్ యూ ఫైండ్ యువర్ సీక్రెట్
0: నీ పవిత్రమైనటువంటి యొక్క శబ్దమే.
1: యువర్ సీక్రెట్ సౌండ్
0: కనుక భగవంతునికి ఏమని పెట్టారు? సైకోతికం అని పెట్టారు.
1: సో ద నేమ్ గివెన్ గాడ్ ఇస్ సైకోతికం.
0: ఇంకా క్రమక్రమేణా ఈ సైన్స్ మారే కొలది
1: యాజ్ సైన్స్ వాస్ అడ్వాన్సింగ్
0: భక్శక్తి అన్నారు.
1: భక్శక్తి
0: అనగా దివ్యమైనటువంటి శక్తి.
1: సో డివైన్ పవర్.
0: దాన్ని ఎవరు టచ్ చేయడానికి వీల్లేదు.
1: నన్ కెన్ టచ్ ఇట్.
0: అలాంటి శక్తి ఉన్నది.
1: సచ్ పవర్ ఇస్ దేర్.
0: మీరు ఒంటరిగా మీరు నడుస్తుంటే చేయబట్టుకునేటప్పటి మీ చేతికింత తగులుతుంది.
1: When you go alone, you can feel the touch.
0: ఆ రూపంలోంతా కూడా తగులుతుంది.
1: You will feel the touch of the form.
0: ఆనాడు ఆ విధమైనటువంటి దైవశక్తిని అందరూ అనుభవించి ఆనందించి పంచుకుంటూ వచ్చారు.
1: People had all such experience in the past which they shared with the fellow men.
0: కానీ ఈనాడు అది కనిపిస్తుందా?
1: Today do we experience
0: that? తప్పక కనిపిస్తుంది.
1: Certainly if you
0: తప్పక మా చేతికి చిక్కుతుందా?
1: Can you catch it?
0: తప్పక చిక్కుతుంది.
1: Certainly.
0: అయితే అంతటి విశ్వాసాన్ని మనం పెంచుకోవాలి.
1: But you should have strong faith.
0: విశ్వాసం ఎక్కడుంది?
1: Where is faith?
0: తనపైనే తనకు విశ్వాసం లేదు.
1: One has no faith on one's own self.
0: అలాంటి పరిస్థితులకు దైవం విశ్వాసం ఎలా వస్తుంది?
1: Then how can you have faith in God?
0: కనుకనే ఎక్కడ పరిపూర్ణమైనటువంటి ప్రేమతత్వం ఉంటుందో,
1: where there is total love,
0: where there is love,
1: where there is love,
0: there is peace.
1: There is peace.
0: Where there is peace,
1: where there is peace,
0: there is truth.
1: There is truth.
0: Where there is truth,
1: where there is truth,
0: there is bliss.
1: There is bliss.
0: Where there is bliss,
1: where there is bliss,
0: there is God.
1: There is God.
0: ఆ ప్రేమతత్వాన్ని మనం పెంచుకోవాలి.
1: యూ హ్యావ్ టు డెవలప్ దిస్ ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఆఫ్ లవ్.
0: ఆ ప్రేమనే లేకపోతే
1: వితౌట్ లవ్
0: నీ సత్యం ఎక్కడ కనిపిస్తుంది? శాంతి ఎక్కడ మనకు లభిస్తుంది? ఈ యొక్క ఆనందం మనకి ఎట్లా ప్రాప్తిస్తుంది?
1: హౌ కెన్ యూ ఎక్స్పీరియన్స్ ట్రూత్, పీస్ అండ్ బ్లిస్?
0: ఆనందం అడుగడుగునా కూడా నువ్వు అలల వలె తెరల వలె సంచరించేటువంటిది.
1: బ్లిస్ ఇస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్, మూవింగ్ ఆల్ ఓవర్.
0: అరణ్యాలో సంచరించేటువంటి మునులకంతా కూడాను ఈ ఆనందం వారి యొక్క వీపులపైన సోకేటువంటిది.
1: ద సేజెస్ ఇన్ ద పాస్ట్ హ్యాడ్ దిస్ బ్లిస్ ఫాలోయింగ్
0: ఆ మునులు ఎంతో తన్మయత్వంతో పొందేటువంటి వాళ్ళు.
1: సో దే హావ్ లాస్ట్ దెంసెల్వ్స్ ఇన్ బ్లిస్.
0: కనుకనే ఆనాటి మునులందరూ కూడాను ఋషులందరూ కూడాను ఏ కొద్ది మందు అరణ్యాలో సంచరిస్తూ వచ్చారంటే వాళ్ళకి ఏ ధైర్యము?
1: What courage they had.
0: ఏ అస్త్రములు ఉన్నాయి వారి దగ్గర?
1: ఫారెస్ట్.
0: ఏ తుపాకులు ఉన్నాయి వారి దగ్గర? ఏ బాంబ్స్ ఉన్నాయి వారి దగ్గర?
1: వాట్ బాంబ్స్ దే హ్యాడ్?
0: ఏమీ లేదు.
1: నథింగ్.
0: భగవత్ విశ్వాసమే వాళ్ళకు ఒక పెద్ద బాంబు.
1: ఫెయిత్ ఇన్ గాడ్ ఇస్ ద బిగ్గెస్ట్ వెపన్ దే హ్యాడ్.
0: ఆ నిజమైనటువంటి నమ్మకమే.
1: దట్ ఫెయిత్.
0: ఆ నమ్మకం చేతనే సర్వమును సాధిస్తూ వచ్చారు.
1: దే కుడ్ అకంప్లిష్ ఎవ్రీథింగ్ త్రూ ఫెయిత్.
0: కనుక
1: సో
0: ప్రాచీన కాలం నుండి కూడాను ఈ పవిత్రమైనటువంటి నమ్మకాన్ని మనం దృఢంగా ఉంచుకోవటం చేతనే
1: యాజ్ వీ హ్యావ్ ద స్ట్రాంగ్ ఫెయిత్ ఇన్స్టాల్ ఇన్ భారతదేశమునందు, ఇన్ భారత్
0: అచలమైనటువంటిది,
1: విచ్ ఇస్ చేంజ్లెస్,
0: స్థిరము కానటువంటిది,
1: వెల్ ఇట్ డజంట్
0: ఏ మాత్రం కూడాను మనకు కనిపించలేదు.
1: వెల్ దట్ యు డోంట్ సీ.
0: నిత్యము సత్యము నిర్మలమైనటువంటివి కనిపిస్తూ
1: వచ్చాయి. దట్ ఎటర్నల్, ఎటర్నల్ ట్రూత్, దట్ ప్యూర్ అండ్ అన్సల్యూడ్.
0: ఆనాడు తపస్సు పోయే సమయంలో
1: వైల్ ఇన్
0: ఎలాంటి పిల్లలు పోయేటువంటి వారు?
1: వాట్ సార్ట్ ఆఫ్ పీపుల్ డిడ్ పెనెంట్?
0: పెద్ద పెద్ద వారు సంసారంలో రోత పుట్టి వెళ్లిపోయినటువంటి వాళ్ళు కాదు.
1: నాట్ దోస్ దట్ లెఫ్ట్ ద ఫారెస్ట్ అవుట్ ఆఫ్ డిస్గస్ట్.
0: 6 సంవత్సరముల పిల్లలు,
1: 6 ఇయర్
0: ఏడు సంవత్సరముల పిల్లలు,
1: 7 ఇయర్ ఓల్డ్ బాయ్స్,
0: 9 సంవత్సరం లోపలే ఉండేటువంటి పిల్లలే తపస్సుకు పోయారు.
1: బిలో 9 దే డిడ్ పెనెంట్స్.
0: ధ్రువుడు ఏ వయసు?
1: ధ్రువాస్ ఏజ్.
0: అతను 6వ సంవత్సరమే.
1: వాస్ 6 ఇయర్ ఓల్డ్.
0: పినతల్ని అవమానం చేసిందని ధైర్యం చేత వెళ్లాడు.
1: He went there because he could not bear the humiliation.
0: తల్లి ఆశీర్వాదం పొందాడు.
1: He took permission from his mother.
0: అమ్మ, నేను తిరిగి ఈశ్వరుని యొక్క అనుగ్రహాన్ని పొంది వస్తాను అన్నాడు.
1: I receive God's blessings and return.
0: నిర్మానుష్యమైనటువంటి ప్రదేశంలోకి వెళ్లాడు.
1: He went to the place all alone.
0: నిశ్శబ్దమైనటువంటి ప్రదేశంలోకి వెళ్లాడు.
1: Which was all silent.
0: నిర్మలమైనటువంటి ప్రదేశంలోకి వెళ్లాడు.
1: Which was so silent.
0: కాలు పెట్టడానికి కూడా స్థానం లేదు.
1: There was no place for human habitation.
0: కీలు లేదు.
1: There is no residence.
0: అలాంటి ప్రదేశమునకు పోయి
1: at that place
0: ఒంటి కాలపైన నిలిచి
1: he stood on one leg.
0: నారాయణ్ నారాయణ్ నారాయణ్ అని నారాయణ నామస్మరణ చేశాడు.
1: He went on chanting Narayana's name.
0: వచ్చాడు, సాక్షాత్కరించాడు నారాయణుడు.
1: God manifested in front of him.
0: నాయన నీకేం కావాలి?
1: He asked, son, what do you want?
0: ఆ చిన్నపిల్లవాడి యొక్క తెలివితేటలు ఈనాడు పెద్ద పెద్ద వారికి కూడా, చదువుకున్నటువంటి వారికి కూడా అబ్బవు.
1: ది ఇంటెలిజెన్స్ ఆఫ్ దట్ బాయ్ ఈజ్ నాట్ ప్రెజెంట్ ఇన్ ఎడ్యుకేటెడ్ ఎల్డర్లీ పీపుల్.
0: నేను చిన్నపిల్లవాడను,
1: ఐఎమ్ ఎ బాయ్.
0: ఏ మనుషులను ఎరగనటువంటి ఈ ప్రదేశం లోపల వీలు లేదు.
1: దేర్ ఇస్ నో రెసిడెన్స్.
0: అలాంటి ప్రదేశమునకు పోయి
1: అట్ దట్ ప్లేస్
0: ఒంటి కాలపైన నిలిచి
1: స్టూడ్ ఆన్ వన్ లేక్
0: నారాయణ్ నారాయణ్ నారాయణ్ అని నారాయణ నామస్మరణ చేశారు.

0: ఎడ్యుకేటెడ్ ఎల్డర్లీ పీపుల్.
1: నేను చిన్న పిల్లవాడను.
0: ఐఎమ్ ఎ బాయ్.
1: ఏ మనుషులను ఎరగనటువంటి ఈ ప్రదేశం లోపల నేను వచ్చి ఉన్నానని మీకు ఎట్ట తెలిసింది?
0: హౌ డు యు నో దట్ ఐఎమ్ హియర్ డూయింగ్ పెనెన్స్ వెన్ నోబడీ అరౌండ్?
1: నీకు తప్ప అన్యులకు తెలియదు కదా.
0: నో వన్ కెన్ నో దిస్.
1: కాబట్టి నేను వచ్చి ఇక్కడ ఉన్నానని తెచ్చుకున్నటువంటి వాడికి నాకేం కావాలో నీకు తెలియదా?
0: వెన్ వన్స్ యు నో దట్ ఐఎమ్ హియర్ కాంట్ యు నో వాట్ ఐ రియలీ నీడ్?
1: నాయన మనస్సేకం వచస్సేకం కర్మణ్యేకం మహాత్మనం. నీవు మహాత్ముడు కావాలి.
0: యు షుడ్ బి నోబుల్ మ్యాన్ విత్ హార్మనీ ఆఫ్ థాట్ వర్డ్ అండ్ డీడ్.
1: నీవు ప్రజ్ఞ తీసుకున్నావు.
0: యు హావ్ డిటర్మిన్
1: ఏమిటి?
0: వాట్?
1: నేను తపస్సు చేసి ఈశ్వరానుగ్రహాన్ని పొంది వస్తానని.
0: దట్ యు విల్ డూ పెనెన్స్ అండ్ రిసీవ్ గాడ్స్ బ్లెస్సింగ్స్.
1: దానికి తగినట్టుగా నీ వచ్చావు, తపస్సు చేశావు.
0: అకార్డింగ్ టు దట్ యు డిడ్ పెనెన్స్.
1: సంకల్పము,
0: థాట్,
1: తపస్సు,
0: పెనెన్స్
1: రెండు ఏకమైపోయినాయి.
0: బోత్ ఆఫ్ వన్.
1: కానీ నీవు ఏమి కోరుతున్నావో వాక్కులో నీకు రాలేదు.
0: బట్ వాట్ యు రియలీ వాంటెడ్ యు కుడ్ నాట్ ఎక్స్ప్రెస్.
1: కాబట్టి వాక్కును కూడా నువ్వు పవిత్రం చేసుకోవాలని.
0: సో యువర్ ఎక్స్ప్రెషన్ షుడ్ బి ఈక్వలీ సేక్రెడ్.
1: అందుకోసమే నేను నిన్ను ప్రశ్నిస్తున్నానన్నాడు.
0: ఫర్ దట్ రీజన్ ఐఎమ్ క్వశ్చనింగ్ యూ.
1: అప్పుడు చెప్పాడు.
0: దెన్ హి సెడ్.
1: ఏదో గాజు ముక్కకై నేను సంచరించుతూ వచ్చినటువంటి వానికి వజ్రమే నాకు లభించింది.
0: When I'm in search of piece of glass, I could catch hold of gem.
1: తిరిగి నాకు వజ్రం లభించిన తర్వాత ఈ గాజు ముక్కుతో నాకేం పని?
0: When once I got this precious gem, why do I need glass piece?
1: నేను రాజకుమారుడు కావాలి, నా తండ్రి తొడపైన కూర్చోవాలి అనేటువంటి ఎంతో ఆశలు పెట్టుకుని వచ్చాము.
0: In fact, I wanted the prince and sit on the lap of my father. I don't have any desire any longer.
1: నీవే కావాలి అన్నాడు.
0: I want you, he said.
1: అప్పుడు చెప్పాడు.
0: Then he replied,
1: Nayana,
0: look here,
1: నేను ఏమైనా ఇస్తాను, సిద్ధంగా ఉన్నాను.
0: ఐఎమ్ రెడీ టు గివ్ ఎనీథింగ్.
1: కానీ నిన్ను పవిత్రం చేయాలి.
0: బట్ యు షుడ్ బి నోబుల్.
1: ఒకటి తలంచినావు,
0: యు థాట్ వన్.
1: ఒకటి చేసినావు,
0: యు హావ్ డన్ అనదర్.
1: కానీ రెండవది చెప్పలేదు.
0: అండ్ యు కుడ్ నాట్ ఎక్స్ప్రెస్.
1: ఈ మూడు ఏకం కానటువంటిది నీ కోరిక నెరవేరదు.
0: వెన్ దేర్ ఇస్ నో హార్మనీ, యు కెనాట్ హావ్ యువర్ డిజైర్ ఫుల్ఫిల్.
1: దీన్ని పూర్తి చేయి.
0: యు కంప్లీట్ ఇట్.
1: నీ యొక్క కోరిక నేను సఫలం చేస్తాను.
0: యువర్ డిజైర్ విల్ బి ఫైనల్లీ ఫుల్ఫిల్
1: అనేటప్పటికీ దైవాజ్ఞను శిరసావహించి వచ్చాడు ఇంటికి.
0: హి ఒబేయ్డ్ గాడ్స్ కమాండ్ అండ్ రిటర్న్ హోమ్.
1: ఆనాటి పిల్లల్లో కూడా ఎంత తెలివితేటలు,
0: హౌ ఇంటెలిజెంట్ బాయ్స్,
1: ఎంత పవిత్రమైన భావములు, ఎంత ఉత్తమమైన మార్గములు,
0: వాట్ నోబుల్ పాత్,
1: ఎంత సంకల్పములు, చాలా ఉత్తమమైనటువంటివి,
0: వాట్ బ్యూటిఫుల్ థాట్స్ దే హ్యాడ్.
1: ఇంకా ప్రహ్లాదుడు.
0: ప్రహ్లాద
1: మీకందరికీ తెలుసు.
0: యు నో
1: ప్రహ్లాదుడు కూడా ఎంతో గొప్ప భక్తుడు.
0: ఈజ్ ఎన్ ఆర్డెంట్ డివోటీ.
1: నారాయణ తప్ప అన్యుని నమ్మినటువంటి వాడు కాదు.
0: హి హడ్ నో ఫెయిత్ ఆన్ ఎనీబడీ ఎక్సెప్టింగ్ గాడ్.
1: తండ్రిని కూడా నమ్మిన వాడు కాదు.
0: హి హడ్ నో ఫెయిత్ ఇన్ హిస్ ఫాదర్.
1: తల్లిని కూడా నమ్మిన వాడు కాదు.
0: నాట్ మదర్.
1: తల్లి తండ్రిని కూడా వ్యామోహంతో వచ్చారు.
0: ద రిలేషన్షిప్ ఇస్ దట్ ఆఫ్ అటాచ్మెంట్ విత్ పేరెంట్స్.
1: నా నారాయణకి ఎట్టి వ్యామోహము లేదు.
0: బట్ మై గాడ్ హ్యాస్ నో అటాచ్మెంట్.
1: ఎట్టి వాంఛలు లేవు.
0: నో డిజైర్.
1: నన్ను తరింపు చేసే కోసం వచ్చాడు.
0: హెస్ కమ్ డౌన్ టు రిడీమ్ మీ.
1: కాబట్టి అతనికి కోరికలు లేనిటువంటి వారికి నేను కోరికలు చెప్పుకోవాలి.
0: సో ద వన్ హూ హ్యాస్ నో డిజైర్స్ నేచురలీ రిసీవ్స్ ఆల్ మై పిటిషన్స్.
1: కనుకనే ఆనాటి నుండి కూడాను కోరికలు తగ్గించుకోమని చెప్తూ వచ్చారు.
0: సిన్స్ దెన్ ఇట్ వాజ్ సజెస్టెడ్ టు రిడ్యూస్
1: వాంఛలు మితిమీరిపోయే కొద్దీ.
0: When desires are more and
1: వ్యామోహం అధికమయ్యే కొలది,
0: when more of attachment,
1: బంధన కూడా కట్టిపోతుంది.
0: యు ఆర్ ఇన్ ఎ బాండ్.
1: ఈ బంధన చేతనే మానవుడు అనేక విధమైన కష్టములకు గురి అవుతున్నాడు.
0: బికాస్ ఆఫ్ బాండేజ్ యు ఆర్ పుట్ టు డిఫికల్టీస్ అండ్ ప్రాబ్లమ్స్.
1: ఈ బంధన ఎక్కడి నుంచి వస్తుండాలి?
0: వేర్ ఫ్రమ్?
1: నీ వాంఛనే నీకు బంధన.
0: యువర్ డిజైర్ ఇస్ ద బాండేజ్.
1: నీ కష్టములే నీకు బంధన.
0: యువర్ డిఫికల్టీస్ ద బాండేజ్.
1: నీ కోరికలే నీ బంధన.
0: డిజైర్ ఇస్ ద బాండేజ్.
1: కనుక నీ కోరికలు తగ్గించుకో.
0: రిడ్యూస్ ద డిజైర్.
1: నిశ్చింతగా ఉంటావు.
0: And you will not have any worry.
1: ఎట్టి అపాయం కూడా అపాయం కూడా కలగదు.
0: యూ విల్ నాట్ బి పుట్ టు డేంజర్.
1: కనుకనే మానవునికి కోరికలు తగ్గే కొద్ది కూడాను మానవుడి శాంతి కూడాను పెరుగుతూ వస్తుంది.
0: When once you exercise ceiling on desire, you will enjoy
1: less luggage, more comfort అన్నాడు.
0: Less luggage, more comfort.
1: ఈ కోరికలు పెరుగుతూ పెరుగుతూ పెరుగుతూ పోతున్నాయి.
0: As the desires increase more and more.
1: రెండు నిమిషాలకు ప్రాణం పోతుందని కూడా ఏదో ఒక కోరిక కోరుతాడు.
0: We have a desire even before leaving the body.
1: ఏమిటి ఈ కోరికలు?
0: What are they?
1: ఈ కోరికల వల్ల వచ్చేటువంటి ఫలితం మనకేముంది?
0: What is the result of the desire?
1: ఏ కోరికలు లేకపోవటం చేత ఎంత ఆనందాన్ని పొందవచ్చు?
0: If you are desireless,
1: నిజంగా మీరు నమ్మిన నమ్మకపోయి నాకే కోరికలు లేవు.
0: Believe it or not, Bhagavan has no desire.
1: కానీ నాకెప్పుడు కూడా ఏ విచారము ఉండదు.
0: He has no worry whatever.
1: Follow me.

0: ఫాలో భగవాన్.
1: కనుకని మీరు కూడా కోరికలు లేకుండా
0: యూ బీ డిజైర్లెస్,
1: ఆనందమైనటువంటి హృదయంతో
0: విత్ బ్లిస్ఫుల్ హార్ట్
1: మీరు నిలిచి ఉండండి.
0: యూ రిమైన్ లైక్ దాట్.
1: కోరికలు మనం బంధిస్తున్నాయి కానీ
0: డిజైర్
1: బంధ విమోచన చేయటం లేదు.
0: డిజైర్ లీస్ టు బాండేజ్, నాట్ లిబరేషన్.
1: కోరిక తీరిన వేళ
0: డిజైర్ ఇస్ ఫుల్
1: నన్ను గొప్పగా పొగుడుతు రోయి.
0: యూ ప్రైజ్ మీ ఇన్ హైవే.
1: కోరిక తీరకపోతే
0: డిజైర్
1: తిరుగుతు రోయి.
0: యూ గో ఆన్ బ్లేమింగ్ మీ.
1: పాపం పని చేసి
0: హావింగ్ కమిటెడ్ ఎ సిన్,
1: ఫలం ఆపదగలిగిన రోజు
0: వెన్ యూ ఫేస్ ఎ డేంజర్
1: కాపాడవు నీ మనసు
0: దట్ యూ డోంట్ ప్రొటెక్ట్ మీ,
1: నాపై అల్లెదు రోయి.
0: యూ బ్లేమ్ మీ.
1: చూశారా, ఈ విధంగానే మీరు చేసేది పాప పనులు.
0: యూ కమిట్ సిన్,
1: కానీ అడిగేది పుణ్య ఫలములు.
0: బట్ యూ వాంట్ ద రిజల్ట్ ఆఫ్ మెరిటోరియస్ డీడ్స్.
1: ఇది సరైనటువంటిది
0: కాదు, ఇట్స్ నాట్ ప్రాపర్.
1: మనం పాపమునకే ఏమాత్రము గురి కాకూడదు.
0: నెవర్ కమిట్ ఎ సిన్.
1: ఎప్పుడు కూడా నువ్వు పుణ్యకార్యంలో మనం ప్రవేశించాలి.
0: అండర్ టేక్ మెరిటోరియస్ డీడ్స్.
1: మన చేతనైనంత వరకు పనులకు సహాయం చేయాలి.
0: టు ది ఎక్స్టెంట్ పాసిబుల్ హెల్ప్ అదర్స్.
1: విష్ణువే సర్వులకు సహాయం చేస్తూ వచ్చాడు.
0: గాడ్ హెల్ప్స్ ఎవ్రీవన్.
1: ఈశ్వరుడే సర్వులకు సహాయం చేస్తూ వచ్చాడు.
0: గాడ్ హెల్ప్స్ ఎవ్రీవన్.
1: కాబట్టి తాను చేసినటువంటి దాంట్లో ఏ కించిత్తైనా మీరు చేయకూడదా?
0: అట్లీస్ట్ వీ షుడ్ డూ ఎ ఫ్రాక్షన్ ఆఫ్ వాట్ గాడ్ డస్.
1: ఫాలో ది మాస్టర్, ఫేస్ ది డెవిల్, బై టు ది ఎండ్, ఫినిష్ ది గేమ్.
0: ఫాలో ది ఫోర్ అండ్ ఫాలో ది మాస్టర్.
1: ఈ మాస్టర్ ని మీరు ఫాలో చేయండి.
0: ఫాలో ది మాస్టర్.
1: అందుకోసమని అది ఫాలో చేస్తే మీకు ఎంతైనా ప్రాప్తి లభిస్తుంది.
0: వెన్ వన్స్ యూ ఫాలో ద మాస్టర్ యూ విల్ హ్యావ్ ఆల్ ద డిజర్వ్నెస్.
1: ఎన్ని సంవత్సరం నుంచినో
0: ఫర్ మెనీ ఇయర్స్
1: భక్తిగా పూజలు చేస్తున్నారు.
0: యూ వర్షిప్ విత్ ఆల్ డివోషన్.
1: స్మరణలు చేస్తున్నారు.
0: యూ చాంట్
1: భజనలు చేస్తున్నారు.
0: యూ సింగ్.
1: కానీ
0: బట్
1: ఈ మనసులో కించిత్తైన కూడా ఆ మాలిన్యం తొలగిందా?
0: హ్యాస్ లిటిల్ ఆఫ్ డర్ట్ బి అవే ఫ్రమ్ ద హార్ట్.
1: దిన దినానికి మాలిన్యం పెరుగుతూనే పోతుండదు, కానీ తరగటం లేదు.
0: ద హార్ట్ ఈస్ మోర్ అండ్ మోర్ పొల్యూటెడ్, మోర్ అండ్ మోర్ డర్టీ.
1: ఒక్క నిమిషమైనా హృదయపూర్వకంగా ఆనందాన్ని మీరు అనుభవిస్తున్నారా?
0: హ్యావ్ యూ ఎక్స్పీరియన్స్ ప్లీజ్ హోల్ హార్టెడ్లీ ఫర్ ఎ మోమెంట్?
1: ఏమాత్రము లేదు.
0: నో.
1: ఎందుకు ఈ వాంఛలు?
0: వై డిజైర్స్?
1: పిల్లలు పిల్లలు పిల్లలు పిల్లలు కోరవలసిందే.
0: ఎస్, వీ నీడ్ చిల్డ్రన్.
1: అది మీ డ్యూటీ, చేయవలసినటువంటిది.
0: యు హావ్ టు డిశ్చార్జ్ యువర్
1: డ్యూటీ. నువ్వు చేయి.
0: డూ యువర్ డ్యూటీ.
1: తానే చూసుకుంటాడు భగవంతుడు.
0: గాడ్ విల్ టేక్ కేర్ ఆఫ్ దెమ్.
1: నీవు చూసుకున్నక్కర్లేదు.
0: యూ డోంట్ నీడ్ టు బి
1: బాదర్డ్. చూసుకుంటున్నావు, దీనివల్ల ఏం ఫలితమైంది?
0: వాట్ ఇస్ ఇట్ యు ఆర్ డూయింగ్?
1: భగవంతునికి అర్పితం చేస్తే తానే చూసుకుంటాడు.
0: సరెండర్ టు గాడ్, హీ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ.
1: నీకు ఆనందం వస్తుంది, వానికి ఆనందం వస్తుంది.
0: యూ విల్ బి హ్యాపీ, ది అదర్స్ విల్ బి హ్యాపీ.
1: కనుకనే మనము ఈ కోరికలపైన మనం సవారు చేయకూడదు.
0: దేర్ఫోర్ వి షుడ్ నాట్ హ్యావ్ డిజైర్.
1: దాన్ని క్రమక్రమేణా తగ్గించుకుంటూ రావాలి.
0: కట్ షార్ట్ అవర్ డిజైర్.
1: ఎంత తగ్గిపోతే
0: ద మోర్ దేర్
1: అంతటి ఆనందాన్ని పొందిపోతాం.
0: మోర్ బ్లిస్ఫుల్ విల్ బి.
1: కనుక ప్రపంచంలో భగవతత్వాన్ని మొట్టమొదట గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: సో వి మస్ట్ మేక్ అటెంప్ట్ టు నో గాడ్ ఇన్ హిస్ నేచర్.
1: పూర్వం ప్రపంచం అంతా కూడాను
0: ఎర్లియర్
1: చిమ్మ చీకట్లు కమ్ముకున్నాయి.
0: ఎర్లియర్ దేర్ వాస్ పిచ్ డార్క్నెస్.
1: ఎక్కడే గాని ఏ పదార్థం కూడా కనిపించడం లేదు.
0: నో ఆబ్జెక్ట్ వాస్ సీన్.
1: ఏ యొక్క రూపము కనిపించడం లేదు.
0: నో ఫార్మ్ ఈజ్ సీన్.
1: అలాంటి పరిస్థితుల లోపల
0: అట్ దట్ టైమ్
1: అందరూ ప్రార్థించారు.
0: ఆల్ ప్రే.
1: ప్రార్థించేటప్పటికీ
0: వెన్ దే డిడ్ సో
1: కొన్ని కోట్ల సంవత్సరములు కుంభవర్షం కురిచింది.
0: దేర్ ఇస్ డౌన్ పోర్ ఆఫ్ రెయిన్ ఫర్ క్రోర్స్ అండ్ క్రోర్స్ ఆఫ్ ఇయర్స్.
1: కొన్ని కోట్ల సంవత్సరములు
0: ఫర్ క్రోర్స్ ఆఫ్
1: నాట్ లక్షల సంవత్సరములు
0: నాట్ లాక్స్ అలోన్.
1: ఆ కోట్ల సంవత్సరం అంతా కూడా కుంభవర్షం కురిచింది.
0: దేర్ ఇస్ డౌన్ పోర్ ఆఫ్ హెవీ రెయిన్.
1: కుంభవర్షం యొక్క ప్రభావమే ఇంత సముద్రాలకు మూల కారణము.
0: దట్ ది ఎఫెక్ట్ ఆఫ్ ది రెయిన్ వీ హ్యావ్ హియర్ ఇస్ ఓషన్స్.
1: ఆ కుంభవర్షం కురుస్తూ కురుస్తూ కురుస్తూ వచ్చి ఇదంతా కూడా మేఘములంతా చల్లబడిపోయినాయి.
0: అండ్ ఆల్ ద క్లౌడ్స్ క్లియర్డ్ అవుట్.
1: అప్పుడు క్రమక్రమేణా కూడా నక్షత్రాలు కనిపిస్తూ వచ్చాయి.
0: లేటర్ స్టార్స్ ఆర్ సీన్.
1: ఈ నక్షత్రాలు కనబడటం చేత సూర్యుడు కూడా కనిపించాడు.
0: దేర్ ఆఫ్టర్ పీపుల్ కుడ్ సీ సన్.
1: ఈ సూర్యుడు కనబడటం చేత మానవుల యొక్క కోరికలు నెరవేర్చుకోవడానికి పంటలు పండించుకోవటం.
0: దట్ లెడ్ టు ద ఫీల్డ్ ఆఫ్ అగ్రికల్చర్.
1: జీవితాన్ని గడుపుకోవటము
0: కుడ్ స్పెండ్ ద డైలీ
1: రొటీన్. ఈ విధంగా జరుపుతూ వచ్చాయి.
0: లైఫ్ వెంట్ ఆన్ లైక్ దాట్.
1: కనుక మొట్టమొదట
0: సో ఇన్ ద ఫస్ట్ ఇన్స్టెన్స్
1: ఏమీ తెలియనటువంటి పరిస్థితి లోపల ఏ వాంఛలు లేవు.
0: వెన్ నథింగ్ ఈజ్ నోన్ దేర్ వాస్ నో డిజైర్ అట్ ఆల్.
1: క్రమక్రమేణా ఈ వెలుగులు ప్రారంభమైకోవటం చేతనే వాంఛలు పెరుగుతూ వచ్చాయి.
0: లైట్ మోర్ అండ్ మోర్ డిజైర్ స్టార్టెడ్ ఇంక్రీజింగ్.
1: పగలు తెల్లవారేటప్పటికే కోరికలు బయలుదేరుతాయి.
0: వి బిగిన్ ద డే విత్ డిజైర్.
1: కానీ రాత్రిపూట అంత కోరికలు రావే.
0: నైట్ టైమ్ వి డోంట్ హావ్ డిజైర్.
1: అనగా ఏమిటి?
0: వాట్ డస్ ఇట్ మీన్?
1: చీకటి లోపల కోరికలకు అవకాశమే లేదు అక్కడ ప్రవేశించడానికి.
0: ఇన్ డార్క్నెస్ దేర్ ఇస్ నో డిజైర్.
1: కనుకని ఈ చీకటి వస్తే మనం ఎంతో ఆనందించాలి.
0: సో వి షుడ్ బి హ్యాపీ వెన్ వి ఆర్ ఇన్ డార్క్.
1: చాలా మంది అబ్బా ఈ చీకటి ప్రాప్తించినేని చీకటిని తిట్టుకుంటారు.
0: పీపుల్ అక్యూజ్ డార్క్నెస్.
1: ఎప్పుడు వెలుగ్గానే ఉండాలి.
0: దే వాంట్ లైట్.
1: ఎప్పుడు వెలుగ్గా ఉంటే ప్రయోజనం ఏమిటి?
0: వాట్ ఫార్? వాట్ ఇస్?
1: రాములు జన్మించినప్పుడు
0: ద టైమ్ ఆఫ్ బర్త్ ఆఫ్ రామ
1: 15 దినములు సూర్యుడే రాలేదు.
0: ఫర్ 15 డేస్ దేర్స్ నో సన్ రైజ్.
1: ఒకే విధమైనటువంటి యొక్క చీకటిగా ఉంటుండాలి.
0: ఇట్ వాస్ డార్క్ ఆల్
1: టు. ఈ చీకటిగా ఉండటం చేత
0: బికాస్ ఆఫ్ దాట్
1: చంద్రుడు కూడా బాధపడుతూ వచ్చాడు.
0: మూన్ ఆల్సో వాస్ ఫీలింగ్ బ్యాడ్.
1: అయ్యో నేను ఈ రాముని కూడా చూడలేకుండా పోతున్నానే.
0: హి వాస్ ఫీలింగ్ సో సాడ్ దట్ హి కుడ్ నాట్ సీ రామ.
1: ఈ 15 దినములు
0: ఫర్ 15 డేస్
1: గడిచిన తర్వాత
0: ఆఫ్టర్ దాట్
1: సూర్యునికి విసుగు పుట్టింది.
0: సన్ వాస్ డిస్గస్టెడ్.
1: ఈ జన్మించినటువంటి రామచంద్రుడిని నేను చూడలేకపోతున్నానే.
0: దట్ హీ కుడ్ నాట్ సీ న్యూలీ బోర్న్ రామ
1: అని క్రమక్రమేణా తనలో తాను మదనం చేసుకున్నాడు.
0: దెన్ హీ వెంట్ ఆన్ చాంటింగ్ విత్ ఇన్ హిమ్సెల్ఫ్.
1: సూర్యుడు క్రమక్రమేణా పెరుగుతూ వచ్చాడు.
0: దెన్ దేర్ ఆఫ్టర్ సన్ రైజ్ స్టార్టెడ్.
1: అప్పుడే చంద్రుడు కూడా పెరుగుతూ వచ్చాడు.
0: సో ఆల్సో ద మూన్.
1: సూర్యచంద్రాదులు తమ తమ కర్తవ్య కర్మలను ఆచరిస్తూ వచ్చారు.
0: సన్ అండ్ ద మూన్ డిశ్చార్జ్ దేర్ డ్యూటీస్.
1: వాళ్ళ కర్మలను ఆచరించడం చేతనే జగత్తు తమ యొక్క సృష్టి లయమును చేర్చుకుంటూ వచ్చింది.
0: బికాస్ ఆఫ్ దట్ వీ కుడ్ హ్యావ్ డే అండ్ నైట్ ఇన్ ద క్రియేషన్.
1: కనుక సృష్టి యొక్క రహస్యాన్ని మీరు మొట్టమొదటి గుర్తించుకుంటే
0: ఇఫ్ యూ నో ద మిస్టరీ ఆఫ్ నేచర్.
1: ఏ యొక్క పరిస్థితి ఎందుకు కూడా మానవ రూపమే కనిపించటం లేదు.
0: యూ డోంట్ ఫైండ్ ది హ్యూమన్ ఫామ్ ఎనీవేర్.
1: ఈనాటి మానవుల
0: mankind today
1: ఎక్కడ చూసినా కనిపిస్తున్నారు.
0: యూ ఫైండ్ ఎవ్రీవేర్ నా.
1: ఇంకా దీనికి ఎంతో గొప్ప గొప్ప ఔషధాలంతా కనిపెడుతున్నారు.
0: అండ్ వీ ఆల్సో ది న్యూ ఆఫ్ మెడిసిన్స్.
1: జనాభా తగ్గించాలని ప్రయత్నం చేస్తున్నారు.
0: దే వాంట్ టు రిడ్యూస్ పాపులేషన్.
1: ఇలాంటి దీన్ని ఎట్లా వస్తుంది?
0: వాట్ యూ
1: తగ్గించేది దీని వల్ల కాదు.
0: ఇట్స్ నాట్ పాసిబుల్ బికాస్ ఆఫ్ దిస్.
1: మనస్సును భగవంతుని పైన మరల్చినప్పుడే ఈ డిజైర్స్ అంతా తగ్గిపోతుంది.
0: వెన్ యూ డైరెక్ట్ ద మైండ్ టువర్డ్స్ గాడ్ యూ కెన్ కంట్రోల్ డిజైర్.
1: ఈ డిజైర్స్ తగ్గిపోయినప్పుడే జనాభా తగ్గిపోతుంది.
0: వెన్ డిజైర్స్ ఆర్ లెస్ పాపులేషన్ కెన్ బి బ్రాట్ డౌన్.
1: కనుకనే మొట్టమొదట మన యొక్క ఇంద్రియ నిగ్రహమే.
0: సో వీ షుడ్ హ్యావ్ సెన్స్ కంట్రోల్.
1: రేపటి దినము
0: టుమారో
1: ప్రహ్లాదుని యొక్క విషయము
0: ది స్టోరీ ఆఫ్ ప్రహ్లాద
1: చాలా గొప్పదిగా కావిస్తున్నారు.
0: విచ్ ఇస్ సో గ్రేట్.
1: అన్ని దేశముల వారు
0: all foreigners
1: బుద్ధుని యొక్క తత్వమును
0: the nature of buddha
1: ప్రపంచానికి వ్యాప్తి గావించే నిమిత్తమై
0: propagate in the world
1: వస్తున్నారు.
0: they are coming here.
1: ఆ బుద్ధుని యొక్క తత్వము ఏది ప్రచారం చేసిందో
0: the nature of buddha which has
1: దీన్ని విని అప్పటి నుంచి కూడా మీరు కొంతవరకును మనసును కంట్రోల్ చేసుకుంటున్నారండి.
0: better you listen to all that and control your mind.
1: అన్నింటి యందు కంట్రోల్ చేస్తారు కానీ
0: you control everything.
1: కానీ మనసును వాంఛని యందు కంట్రోల్ చేయటం లేదు.
0: but you are not able to control your desire.
1: వాంఛలే మనం కంట్రోల్ చేయాలి.
0: వీ షుడ్ కంట్రోల్ అవర్ డిజైర్స్ టు బిగిన్ విత్.
1: అప్పుడే నీవు ఎంతో శాంతిని పొందుతావు.
0: దెన్ యుల్ బి ఎక్స్ట్రీమ్లీ పీస్ఫుల్.
1: ఎక్కడి నుంచి వచ్చింది నాకు ఈ శాంతి?
0: వేర్ ఫ్రమ్ ఐ గాట్?
1: నీకే నీకే ఆశ్చర్యపడిపోతావు.
0: యుల్ బి సర్ప్రైజ్డ్ హౌ యు ఆర్ పీస్ఫుల్.
1: ఈ శాంతి వచ్చినప్పుడు ఒక ఇంట్లో ఒక సర్క్యులేషన్ చేయవదు.
0: వెన్ యూ ఎక్స్పీరియన్స్ దిస్ పీస్ యుల్ అండర్స్టాండ్.
1: ఆ శాంతి తమంతకు తామే ఆవిర్భవిస్తుంది.
0: Peace is natural. It arises on its own.
1: ఎక్కడ చూసినా పీసే ఉంది.
0: There's peace everywhere.
1: ఎక్కడ చూసినా సత్యమే ఉంది.
0: There's truth everywhere.
1: ఎక్కడ చూసినా ప్రేమనే ఉంది.
0: There's love everywhere.
1: You are the embodiment of love.
0: You are the embodiment of love.
1: You are the embodiment of peace.
0: You are the embodiment of peace.
1: You are the embodiment of truth.
0: You are the embodiment of truth.
1: You are the embodiment of God.
0: You are the embodiment of God.
1: ఆ సత్యాన్ని మీరు మొట్టమొదట గుర్తించండి.
0: Strengthen this truth first.
1: సత్యం ఎక్కడో లేదు.
0: ట్రూత్ ఈజ్ నాట్ ఎనీవేర్.
1: సత్యం ఎక్కడుంది? ఇక్కడే ఉంది.
0: రైట్ హియర్.
1: సత్యం ఎక్కడంటే సత్యం ఉన్న చోటనే దైవం ఉంది.
0: వేర్ దేర్ ఇస్ ట్రూత్ దేర్ ఇస్ గాడ్.
1: శాంతి శాంతి శాంతి.
0: వీ స్పీక్ ఆఫ్ పీస్.
1: ఎక్కడుంది శాంతి?
0: వేర్ ఇస్ ఇట్?
1: అవుట్ సైడ్ ఉంది ఆ పీస్.
0: ఈజ్ ఇట్ అవుట్ సైడ్?
1: ఎక్కడ పోయినా పీసెస్ పీసెస్ పీసెస్.
0: ఓన్లీ పీసెస్ బట్ నాట్ పీస్.
1: నో పీస్.
0: నో పీస్.
1: పీస్ అనేటువంటిది దైవం దగ్గరనే ఉంటుండాలి.
0: పీస్ ఈజ్ ఇన్ గాడ్.
1: మీ హృదయంలో దైవత్వాన్ని పెంచుకోండి.
0: ఇన్స్టాల్ గాడ్ ఇన్ యువర్ హార్ట్.
1: నా హృదయమందే ఉన్నాడు దైవముని సత్యాన్ని విశ్వసించండి.
0: హ్యావ్ ఫుల్ ఫెయిత్ దట్ గాడ్ ఈజ్ ఇన్ యూ.
1: ఆ సత్యాన్ని మీరు విశ్వసించినప్పుడే మీకు తప్పక శాంతి లభిస్తుంది.
0: దెన్ వన్స్ యు హావ్ గాట్ ఫెయిత్ ఇన్ దిస్ ట్రూత్ యు విల్ ఎక్స్పీరియన్స్ పీస్.
1: సత్యమునందుండి
0: గాడ్ ఈజ్ ఇన్ ట్రూత్.
1: సర్వము సృష్టించే
0: హీ క్రియేటెడ్ ఫ్రమ్
1: సత్యమునందు అడిగే సర్వ సృష్టి.
0: ది క్రియేషన్ మర్జెస్ ఇన్ ట్రూత్.
1: సత్య మహిమ లేని కలమేది కనుగొన్నా.
0: దేర్ ఇస్ నో ప్లేస్ వేర్ దేర్ ఇస్ నో ట్రూత్.
1: సత్వం ఇది చూడదయ్యా.
0: దట్ ఇస్ ప్యూర్ అండ్ సాలిడ్ ట్రూత్ ఇన్ ఫ్యాక్ట్.
1: కనుక మనం దైవాన్ని వెతకడానికి ఎక్కడో మనం పోనక్కర్లేదు.
0: యూ డోంట్ నీడ్ టు సెర్చ్ ఫర్ గాడ్ ఎనీవేర్.
1: ఎక్కడ సత్యమో అక్కడ ప్రత్యక్షం అవుతుంటాడు.
0: వేర్ దేర్ ఇస్ ట్రూత్ దేర్ ఇస్ గాడ్.
1: ఎక్కడ సత్యం ఉంటుందో అక్కడే నారాయణ ప్రత్యక్షం అవుతాడు.
0: వేర్ దేర్ ఇస్ ట్రూత్ దేర్ గాడ్.
1: ఎక్కడ నారాయణ ప్రత్యక్షమయ్యాడో అక్కడనే లక్ష్మి కిలకిల అవుతూ వస్తుంది.
0: వేర్ దేర్ ఇస్ మానిఫెస్టేషన్ ఆఫ్ గాడ్ దేర్ స్ప్లెండర్ అండ్ ప్రాస్పెరిటీ.
1: కనుక లక్ష్మి ఎక్కడి నుంచి వస్తుంది మీకు?
0: వేర్ ఇస్ లక్ష్మి?
1: లక్ష్మి కావాలి.
0: యూ వాంట్ వెల్త్.
1: ఎక్కడి నుంచి వస్తుంది?
0: హౌ కెన్ యూ గెట్ ఇట్?
1: నీ నుంచి నీ రావాలి.
0: ఇట్ షుడ్ కమ్ ఫ్రమ్ విత్ ఇన్ యూ.
1: ఆ లక్ష్మి నీలో ఆవిర్భవించుకో.
0: దెన్ వన్స్ యూ అలవ్ ఇట్ టు అరైజ్ ఇన్ యూ.
1: నీ నారాయణ ఎప్పుడు నీ హృదయంలో పెట్టుకున్నావో లక్ష్మి తనపాటి తానే కదులుతూ వస్తుంది.
0: దెన్ వన్స్ యూ హావ్ నారాయణ హీ విల్ బి ఫాలోడ్ బై లక్ష్మి.
1: కనుక మనము పవిత్రమైన భావాలతో
0: విత్ నోబుల్ థాట్స్
1: నిశ్చలమైనటువంటి యొక్క కర్మలతో
0: విత్ గుడ్ డీడ్స్
1: నిరంతరము దైవ చింతనతో
0: విత్ కాన్స్టెంట్ థాట్ ఆఫ్ గాడ్
1: సత్కర్మలు ఆచరించండి.
0: వీ షుడ్ డూ గుడ్ డీడ్స్.
1: పరోపకారం చేయండి.
0: హెల్ప్ అదర్స్.
1: పొరలపైన ఈర్ష్యను పుట్టుకొంచుకోద్దు.
0: నెవర్ బి జెలస్.
1: పొరలపైన మనం అసూయ కలిగించకూడదు.
0: నెవర్ బి నెవర్ హ్యావ్ ఎన్వీ.
1: అసూయ పలిగినా ఇంకా వాడికి పనికే రాడు.
0: దెన్ వన్స్ యు ఆర్ జెలస్ యు ఆర్ యూస్లెస్.
1: అసూయనే మానవుని హతపతనం చేస్తుంది.
0: ఇట్ ఈస్ జెలసీ దట్ రూయిన్స్ యు టోటలీ.
1: ఈనాడు అసూయ పెరిగిపోయింది.
0: టుడే వీ ఫైండ్ ఎన్వీ.
1: ఎవరైనా బాగా ఉంటే వాళ్ళని చూచి కంటినీరు కారుతారు.
0: If anyone is fine, they start shedding tears.
1: ఒకరు ఆనందంగా ఉంటే వాళ్ళని చూచి ఒరవలేకుండా పోతారు.
0: If one is happy, the other man is not able to bear it.
1: చాలా చెడ్డది, చాలా చెడ్డది.
0: Jealousy is very bad.
1: మొట్టమొదట ఇతరులు ఆనందపడుతుంటే నీవు ఆనందించు.
0: If others are happy, you be happy.
1: తప్పక నీవు కూడా ఆనందిస్తావు.
0: You can be happy.
1: కనుక దైవత్వంలో ఉండేటువంటి రహస్యం ఇదియే.
0: This is the secret of divinity.
1: ఉన్నది కావసంత ఉన్నది అనుగ్రహము.
0: There's a lot of grace.
1: కానీ దానిని లోతులో ఉన్నది.
0: It is there deep.
1: బావిలో ఉన్నటువంటి నీరు చేదాలనుకుంటే
0: if you want to bring out the water out of the well,
1: పాత్రకు ఒక తాడు కట్టి
0: and you tie it with a rope,
1: బావిలోకి విడిచి
0: and you have to leave it inside,
1: ఆ బావి నుంచి తిరిగి తాడును చేర్చుకున్నప్పుడే
0: and once you drain the water out of the well, out of the well you can have water.
1: ఉన్నాయి. నీ పాత్రను తాడు కట్టడం లేదు.
0: But you are not tying it up. The container is not tied up with the
1: బావిలో వదలటం లేదు.
0: You are not dropping into the well.
1: బావిలో వదిలి ఆ నీరు చేరుకోవటం లేదు.
0: You are not drawing the water.
1: ఆ త్రాడు ఏమిటి?
0: What is this rope?
1: అదే భక్తి పాశము.
0: That is the rope of
1: భక్తి పాశం అనేటువంటి త్రాడును కట్టి
0: then once you tie it up
1: హృదయ బాండం అనేటువంటి దాన్ని బాగా త్రోమి
0: and once you keep the heart the container
1: అనుగ్రహం అనేటువంటి బావిలో వడిచిపెట్టేటప్పుడు
0: just immerse it in the well
1: ఆనందం అనేటువంటి జలం మనకు చేతికి వస్తుంది.
0: You can collect the water of bliss.
1: అనుగ్రహం అనే బావిలో వదలాలి.
0: యూ హావ్ టు డ్రాప్ ఇట్ ఇన్
1: ఆగ్రహం అనే బావిలో కాదు.
0: నాట్ ఇన్ ఆర్డర్.
1: అసూయ అనే బావిలో కాదు.
0: నాట్ ది వెల్ ఆఫ్ జెలసీ.
1: అసంతృప్తి అనే బావిలో కాదు.
0: నాట్ ది వెల్ ఆఫ్ యాంగర్.
1: ఆనందం అనేటువంటి బావిలో వదలాలి.
0: ఇట్ ఈస్ ది వెల్ ఆఫ్ ప్లేస్.
1: కనుక మానవుల లోపల దుర్గుణాలు దూరం చేసుకోండి.
0: గెట్ రిడ్ ఆఫ్ బ్యాడ్ క్వాలిటీస్.
1: పవిత్రమైనటువంటి ఈ యొక్క అవకాశాల లోపల
0: ఇన్ ది సీక్రెట్ మూమెంట్స్ ఆఫ్ ఆపర్చునిటీస్ లైక్ దిస్
1: మనం పెంచుకోవటం. దుర్గుణాలు పెంచుకోవడం చేతనే మనకు మనమే దుర్గతిని పొందుతున్నాం.
0: బై డెవలపింగ్ బ్యాడ్ క్వాలిటీస్ వీ రూయిన్ అవర్ సెల్వ్స్.
1: కనుక ప్రేమ స్వరూపులారా,
0: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్,
1: మంచి పవిత్రమైన భావాలు పెంచుకోండి.
0: డెవలప్ సీక్రెట్ గుడ్ థాట్స్.
1: అందరితోనూ ప్రేమతో మీరు కలిసిమెలిసి ఉండండి.
0: మింగిల్ టుగెదర్ విత్ లవ్.
1: ఆ ప్రేమ ఒకటి మీరు సంపాదిస్తే
0: దెన్ వన్స్ యూ హావ్ దిస్ లవ్
1: అన్ని మీ దగ్గరికి నడుచుకుని వస్తాయి.
0: ఆల్ విల్ కమ్ టువర్డ్స్ యూ.
1: ప్రేమ ముదిత మనసే కహో.

జగత్సర్వం సత్యాదినంచు దేవతుం.

0: ప్రపంచమంతయు దైవాధీనమై ఉన్నది.
1: ద హోల్ యూనివర్స్ ఈజ్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ గాడ్.
0: సత్యాధీనంతు దేవతు. అట్టి దైవము సత్యము యొక్క ఆధీనమై ఉంటున్నాడు.
1: సచ్ గాడ్ ఈజ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ట్రూత్.
0: తత్ సత్యం ఉత్తమాధీనం. అట్టి సత్యము ఉత్తముల యొక్క ఆధీనమై ఉంటున్నది.
1: ద ట్రూత్ ఈజ్ ఇన్ ది అటరెన్స్ ఆఫ్ నోబుల్ పీపుల్.
0: ఉత్తము పరదేవత. అట్టి ఉత్తముడే పరదేవతా స్వరూపుడు.
1: దట్ నోబుల్ సౌల్ ఇస్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ ద డివైన్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: అందరు కూడాను దైవ స్వరూపులే.
1: ఆల్ ఆర్ ఎసెన్షియలీ ఎంబాడిమెంట్స్ ఆఫ్ ద డివైన్.
0: ఈశ్వర సర్వభూతానాం ఈశావాస్యం ఇదం జగత్. అందరి యందు ఉండేటువంటి యొక్క ఆత్మస్వరూపుడే భగవంతుడు.
1: గాడ్ ఈజ్ ప్రెసెంట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ స్పిరిట్ ఇన్ ఆల్ ఆఫ్ ది లివింగ్ బీయింగ్స్.
0: అట్టి సర్వత్రా ఉండేటువంటి భగవంతుని వెతికేది ఎక్కడ?
1: విత్ ఆల్ పర్వేసివ్ డివినిటీ వేర్ ఆర్ వీ టు సర్చ్ ఫర్ హిమ్.
0: సర్వత పాణిపాదం తస్సర్వతోచి శిరోముఖం సర్వత స్మృతిమల్లోకి సర్వమా ఉత్తిష్టతి. అన్ని నేత్రములతో వేలాది శిరస్సులతో వేలాది హస్తములతో వేలాది పాదములతో సంచరించుతున్నటువంటి దైవత్వాన్ని ఎక్కడ వెతకడానికి వీలవుతుంది?
1: ద డివైన్ దట్ మూవ్స్ అబౌట్ విత్ థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ ద హెడ్స్ ద ఫీట్ అండ్ హ్యాండ్స్ వేర్ ఆర్ వీ టు సర్చ్ ఫర్ హిమ్.
0: కనుక దైవను వెతకటం అనేది చాలా వెర్రితనం.
1: ఇట్ ఈస్ అటర్లీ ఫూలిష్నెస్ టు సర్చ్ ఫర్ గాడ్.
0: నీ యందే ఉన్నాడు దైవం.
1: గాడ్ ఈజ్ విద్ ఇన్ యూ.
0: కేవలము నీవు స్వస్వరూపాన్ని మరచి భౌతికమైన లౌకికమైన ప్రాకృతమైనటువంటి ఈ అనిత్యమైన దేహమునందు భ్రాంతి ఉంచుకోవటం చేత దైవత్వాన్ని గుర్తించుకోవడానికి సాధ్యం కాకుండా ఉన్నది.
1: యు హావ్ ఫర్గాటన్ యువర్ ఇన్నేట్ ఇమ్మనెంట్ డివైన్ నేచర్. యు ఆర్ క్యారీడ్ అవే ద ఫిజికల్ ఫ్లీటింగ్ ఫామ్. Therefore, you are not able to know the divine.
0: Kanuka, ee prakrutamaina, anityamaina, ashashtamaina, panchabhautikamaina, ee dehabhimanamunu kontha varaku chalinchukunnappude, aatmaabhimanam abhivruddhi gavinchukunnappude, divyattvam anetundi aatmatattvam artham avutundi.
1: Therefore, we have cut short or reduced our attachment to this body, which is fleeting, which is temporary, ephemeral, transient, evanescent, and develop attachment to the spirit to know the divinity.
0: Prema swarupulara,
1: embodiments of love.
0: Jeevitamu oka chadarangam.
1: The life is a gambling.
0: Kaadu kaadu chadarangam.
1: It's a battlefield.
0: Vyakti yokka dharmamunu kutumbam yokka dharmamunu సాంఘికం యొక్క ధర్మమును ఈ ధర్మత్రయములను తెలిపే నిమిత్తమై రామకథ ప్రారంభమైనది.
1: ద స్టోరీ ఆఫ్ రామ హ్యాస్ బీన్ దేర్ టు డెమాన్స్ట్రేట్ ధర్మ ద కోడ్ ఆఫ్ కాండక్ట్ అట్ ది ఇండివిజువల్ లెవెల్ ఫ్యామిలీ లెవెల్ అండ్ ద కమ్యూనిటీ బై అండ్ లార్జ్.
0: వ్యక్తి యొక్క కర్తవ్యం ఏమిటి?
1: వాట్ ఇస్ ద డ్యూటీ ఆఫ్ ది ఇండివిజువల్?
0: కుటుంబం యొక్క ధర్మం ఏమిటి?
1: Of the family.
0: సాంఘికం యొక్క పరిణామం ఏమిటి?
1: ద సోషల్ చేంజ్.
0: అనేటువంటి సత్యాన్ని ఈనాడు గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: We have to make every effort to know the truth behind.
0: రాముడు దయాసాగరుడు.
1: రామ ఇస్ ద ఓషన్ ఆఫ్ కంపాషన్.
0: ప్రేమ స్వరూపుడు.
1: ది వెరీ ఫార్మ్ ఆఫ్ లవ్.
0: అట్టి దైవత్వాన్ని ప్రేమ చేతనే మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: It's possible to know the divinity of Rama through the path of love.
0: Manavattvamulo prema antargatamai untundi.
1: Love is the undercurrent in the human life.
0: Antarbhutamainatu yokka prema tattvanni manavudu prayatna purvakanga అభివృద్ధి పరచుకున్నప్పుడే ఈ దివ్యత్వమైనటువంటి ఆత్మతత్వం అందరికీ అర్థమవుతుంది.
1: దట్ లేటెంట్ లవ్ వెన్ ఇట్ ఈస్ డెవలప్డ్ మోర్ అండ్ మోర్ హీ విల్ బి ఏబుల్ టు మేనిఫెస్ట్ టు బ్రింగ్ ఫోర్త్ ది డివినిటీ విదిన్.
0: ఈనాడు సమాజంలో రామాయణం యొక్క అంతర్భాగమైనటువంటి ఒక ధర్మమును అత్యవసరం.
1: ద మోడర్న్ సొసైటీ నీడ్స్ ది ఇంపార్టెంట్ ప్రిన్సిపల్స్ కంటెయిన్డ్ ఇన్ దట్ ఎపిక్ రామాయణ.
0: కారణమేమిటి?
1: వాయ్?
0: పుత్రుడు తండ్రి మాట వినటం లేదు.
1: సన్ ఇస్ నాట్ పేయింగ్ హీడ్ టు ద వర్డ్స్ ఆఫ్ ద మదర్.
0: తల్లిదండ్రులు పుత్రుని యొక్క భవిష్యత్తును గురించి చింతించటం లేదు.
1: పేరెంట్స్ ఆర్ నాట్ బాదర్డ్ ద ఫ్యూచర్ ఆఫ్ ది చిల్డ్రన్.
0: గురువులు హితోపదేశం చేయటం లేదు.
1: టీచర్స్ ఆర్ నాట్ ఇంపార్టింగ్ ఎనీథింగ్ గుడ్.
0: శిష్యస్తుకోయో గురు భక్తి ఏవాని శిష్యుని యందు గురువు యొక్క విశ్వాసం లేదు.
1: అండ్ స్టూడెంట్ యాజ్ వెల్ హ్యాస్ నో కాన్ఫిడెన్స్ ఇన్ హిస్ టీచర్.
0: ఇట్టి పరిస్థితుల యందు ఈ రామాయణము అత్యవసరం.
1: ఇన్ ది ప్రజెంట్ సర్కమ్స్టాన్సెస్ రామాయణ ఇస్ వెరీ ఎసెన్షియల్.
0: వ్యక్తి యొక్క నిజతత్వమును, కుటుంబం యొక్క అంతరాత్మను, సమాజం యొక్క పవిత్రతను వెలుగుచ్చేటువంటిది ఈ రామాయణం.
1: రామాయణ రివీల్స్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ ది ఇండివిజువల్ బ్యూటీ అండ్ ది సిగ్నిఫికెన్స్ ఆఫ్ ద ఫ్యామిలీ అండ్ ద శాంక్టిటీ ఆఫ్ ది కమ్యూనిటీ.
0: మానవత్వమునకు అభివ్యక్తం గావించినటువంటిది రామాయణం.
1: రామాయణ రివీల్స్ ఎక్స్ప్రెసెస్ ఇన్ ఫుల్
0: మానవత్వాన్ని వివరించి ప్రబోధించినటువంటిది రామాయణం.
1: రామాయణ టీచర్స్ ఇన్ ఫుల్ ది హ్యూమన్ వాల్యూ.
0: ఈనాడు వ్యాపార ధర్మం నందు కానీ,
1: వి హ్యావ్ ద కోడ్ ఇన్ బిజినెస్,
0: ఉద్యోగ ధర్మం నందు కానీ,
1: అండ్ సర్టన్ డ్యూ ఆబ్లిగేషన్స్ ఇన్
0: న్యాయధర్మం నందు కానీ,
1: లాస్ ఆఫ్ జస్టిస్,
0: రాజకీయ విషయములందు కానీ,
1: పొలిటికల్,
0: ఎక్కడ చూసినప్పుడు కలుషితమై ఉన్నది.
1: ఆల్ ఫీల్డ్స్ ఆర్ పొల్యూటెడ్,
0: కలుషితమై ఉన్నది,
1: హైలీ పొల్యూటెడ్.
0: ఇట్టి పరిస్థితుల యందు రామాయణం యొక్క ధర్మము అత్యవసరము.
1: అండర్ దీస్ సర్కమ్స్టాన్సెస్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ రామాయణ ఆర్ వెరీ ఎసెన్షియల్.
0: రామాయణం నందున్నటువంటి యొక్క సోదరుని యొక్క ఐక్యత ఎట్టిది అనేటువంటిది వివరిస్తుంది రామాయణం.
1: రామాయణ ఎక్స్ప్రెసెస్ ఇన్ ఫుల్ ద ఐడియల్ లవ్ దట్ హ్యాస్ టు ఎగ్జిస్ట్ బిట్వీన్ బ్రదర్స్.
0: తండ్రి బిడ్డల యొక్క సంబంధ బాంధవ్యాన్ని విపురించి విమర్శిస్తుంది రామాయణం.
1: రామాయణ ఎనలైజెస్ వెరీ క్లియర్లీ అండ్ బ్రింగ్స్ ఫోర్త్ ది ఐడియల్ లవ్ దట్ షుడ్ బి ప్రెసెంట్ బిట్వీన్ ఫాదర్ అండ్ ద సన్.
0: గురు శిష్యు యొక్క సంబంధములు కూడాను విపులీకరించి వివరించి ప్రబోధిస్తుంది రామాయణం.
1: రామాయణ ఎక్స్ప్లెయిన్స్ ఇన్ డెప్త్ అండ్ ప్రపౌండ్స్ ది ఐడియల్ ఫిలాసఫీ దట్ షుడ్ ఎగ్జిస్ట్ బిట్వీన్ ద ప్రిసెప్టర్ అండ్ ద డిసైపుల్.
0: అందరూ ఉన్నది ఒక భూమి పైన.
1: ఆల్ లివ్ ఆన్ ద సేమ్ ఎర్త్.
0: అందరి శిరస్సుల పైన కూడా ఆడేటువంటిది ఒక ఆకాశమే.
1: ద సేమ్ స్కై ఇస్ అబౌవ్.
0: అందరూ పీల్చుకునే గాలి, త్రాగే నీరు కూడాను ఒక్కటే.
1: వి బ్రీత్ ద సేమ్ ఎయిర్ అండ్ డ్రింక్ సేమ్ వాటర్.
0: ఇది ఏకత్వంతో బ్రతికేటువంటి మానవత్వాన్ని భిన్నత్వంగా భావించుకోవటమే ఇది పెద్ద దోషంగా వచ్చింది.
1: ద బిగ్గెస్ట్ మిస్టేక్ లైస్ హియర్ టు టేక్ దిస్ యూనిటీ యాజ్ ప్లూరాలిటీ ఆర్ మల్టిప్లిసిటీ.
0: కనుకనే ప్రతి మానవుడు కూడాను అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని గుర్తించడమే రామాయణ యొక్క మహాసూత్రము.
1: ద మెయిన్ ఫిలాసఫీ ఆఫ్ రామాయణ ఇస్ టు నో ద యూనిటీ ఇన్ డైవర్సిటీ.
0: ఈ అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని గుర్తించేటువంటి శక్తి సామర్థ్యం కోల్పోయి ఈనాటి మానవుడు,
1: మ్యాన్ టుడే హెస్ లాస్ట్ ద కెపాసిటీ టు నో ద యూనిటీ.
0: ఏకత్వాన్ని అనేకత్వంగా విభజించి
1: ఫ్రాగ్మెంట్స్ దట్
0: అనేక అశాంతులకు గురి చేస్తుంది ఈ అనుమానములు.
1: పుట్స్ హింసెల్ఫ్ టు ఆల్ రెస్ట్లెస్నెస్ ఎజిటేషన్స్ బికాస్ ఆఫ్ దిస్ రాంగ్ విజన్.
0: ఈనాడు అత్యవసరమైనటువంటిది అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వం.
1: వాట్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ టుడే ఈస్ ద విజన్ అండ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ యూనిటీ.
0: అనేకత్వంలో ఉన్నటువంటి ఐకమత్యము,
1: అబౌవ్ ఆల్ ది యూనిటీ.
0: అనేకత్వంలో ఉన్నటువంటి దివ్యత్వము,
1: అండ్ ద డివినిటీ.
0: అనేకత్వంలో ఉన్నటువంటి సత్యతత్వము,
1: అండ్ ది ప్రిన్సిపల్ ఆఫ్ ట్రూత్ బిహైండ్ దిస్.
0: దీనిని భారతీయ సంస్కృతి సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ అన్నది.
1: దట్స్ వై ది కల్చర్ ఆఫ్ భారత్ వాంట్స్ యూ టు స్పీక్ ట్రూత్ ఇన్ ఎ ప్యాలెటబుల్ యాక్సెప్టబుల్ వే.
0: సత్యం బ్రూయాత్, ఇది నైతిక ధర్మం.
1: స్పీక్ ట్రూత్, దట్స్ మోరల్ వాల్యూ.
0: ప్రియం బ్రూయాత్, ఇది సామాజిక ధర్మం.
1: ఇన్ అన్ యాక్సెప్టబుల్ ప్లీజింగ్ వే, సోషల్ వాల్యూ.
0: నబ్రూయాత్, సత్యం అప్రియం.
1: Never tell lies.
0: ఇది ఆధ్యాత్మిక సూక్తి.
1: దిస్ ఇస్ ద స్పిరిచువల్ వాల్యూ.
0: నైతిక ధార్మిక ఆధ్యాత్మిక తత్వములు ఈ మూడింటి అందే ఇమిడి ఉంటున్నవి.
1: These three are contained within these main heads, the moral, that which is righteous and spiritual as well.
0: ఇంత సులభమైనటువంటి మార్గమును, ఇంత సులువైనటువంటి యొక్క తత్వమును ప్రబోధించేటువంటి ఒక తత్వము ఈ రామాయణం.
1: Ramayana is the simplest path that speaks of this doctrine.
0: ఇటువంటి పవిత్రమైన రామాయణ తత్వాన్ని ఈనాటి మానవుడు మరచి రావణ తత్వాన్ని విశ్వసించి అనేకత్వమును ఏకత్వం చేయక ఏకత్వాన్ని అనేకత్వంగా విభజిస్తూ వస్తున్నారు.
1: Man has forgotten the message of Ramayana. He does not think of the essential unity in diversity. On the other hand, he fragments this unity and observes the multiplicity.
0: Ravana చేసినటువంటి ఒక పని ఏంటి?
1: What is it Rama has done?
0: అనేక విద్యలు చదివి అనేక శక్తి సామర్థ్యములు ఉండి అనేక విధమైనటువంటి సంవత్సరములు కొరది తపస్సును ఆచరించి ఎన్ని చేసినప్పటికీ తన యందు ఎట్టి పరివర్తన జరగలేదు.
1: Ravana, in spite of the acquisition of various forms of knowledge, with all the capacities and the skills, could not know the underlying value.
0: Vanchana cheta Ravanudu kubilipoyadu.
1: In fact, he has ruined himself because of the excessive
0: desire.
1: And he has ruined because of
0: desire. Vanchana cheta kalmishamayyadu.
1: And is polluted because of desire.
0: Kanukane Ravanudu cheppinatundi prabodha emiti?
1: What is the teaching of Ravana?
0: O prajalara.
1: O people.
0: సర్వశక్తివంతుడైనటువంటి ఈ రావణుడు, సర్వజ్ఞుడైనటువంటి ఈ రావణుడు, సర్వభూత దయావహుడైనటువంటి ఈ రావణుడు కామమునకు లొంగి నా కుమారుణ్ణి పోగొట్టుకున్నాడు.
1: ఓ పీపుల్, అండర్స్టాండ్ దిస్. విత్ ఆల్ మై స్కిల్ అండ్ ఎక్స్పర్టీస్ ఇన్ డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ నాలెడ్జ్, ఐ హావ్ బికమ్ ఎ విక్టిమ్ టు ది డిజైర్ అండ్ లాస్ట్ మై సన్, ఇస్ ద డిక్లరేషన్ ఆఫ్ రావణ.
0: వాంఛలకు లోబడి నా వంశం నేను నాశనం చేసుకున్నాను.
1: హావింగ్ బీన్ సకమ్ టు ది డిజైర్, ఐఎమ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద రూయిన్ ఆఫ్ ది ఎంటైర్ క్లాన్.
0: నా రాగములకు లోబడి రాజ్యమునే భస్మం గావించుకున్నాను.
1: ఇన్ ఫ్యాక్ట్ ఐ గాట్ మై కింగ్డమ్ బర్న్ టు యాషెస్ బికాస్ ఆఫ్ డిజైర్.
0: నా వలె మీరు కాకండి.
1: యు డోంట్ బీ లైక్ మీ.
0: రాముల వలె మీరు ఉత్తీర్ణులు కాండి.
1: యు బీ లైక్ రామ అండ్ బీ సక్సెస్.
0: ధర్మ మార్గమును అవలంబించండి.
1: ఫాలో ద పాత్ ఆఫ్ ధర్మ.
0: సత్య మార్గమును పెంచుకోండి.
1: Follow the path of
0: divyatvani anubhavinchandi.
1: Experience divinity.
0: Ani chakkaga prabodhinchadu pranam poyye munduga ravanudu.
1: Before leaving this body, that was the teaching and the message of Ravana to the entire humanity.
0: Inka sodarulu yokka tattvam ye reetiga unnadi?
1: What is the relationship among brothers?
0: Anati sodarulu kashtamulakaina nashtamulakaina dukkhamulakaina vicharamulakaina emaatham kudunu longaka krungaka ఐకమత్యాన్ని అభివృద్ధి పరుచుకుంటూ వచ్చారు.
1: ఇన్ దోస్ డేస్ బ్రదర్స్ డెవలప్డ్ యూనిటీ ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ ట్రబుల్స్ ప్రాబ్లమ్స్ యాంగ్జైటీస్ అండ్ టర్మాయిల్.
0: తల్లి నా కుమారుడు భరతుడే రాజ్యం ఏలాలని ఆశించినప్పటికీ భరతుడు రాజ్యాపేక్ష లేకపోయాడు.
1: మదర్ వాంటెడ్ హర్ సన్ టు బి కారోనేటెడ్ యాజ్ కింగ్, బట్ ద సన్ భరత వాజ్ నాట్ ఫర్ ఇట్.
0: చిత్రకూట పర్వతం పైన భరతుడు వచ్చి రాముని పాదముల పైన పడి, జ్యేష్ఠ పుత్రుడైనటువంటి స్వామి మీరే ఈ రాజ్యం నేలాలి కానీ నాకు ఈ రాజ్యం అక్కర్లేదన్నాడు.
1: భరత వెంట్ టు దట్ మౌంటైన్ టాప్ ఆఫ్ చిత్రకూట, ఫెల్ అట్ ది ఫీట్ ఆఫ్ రామ అండ్ సెడ్, యు ఆర్ ది ఎల్డెస్ట్, లీగల్లీ యు ఆర్ బౌండ్ టు ది కింగ్ అండ్ నాట్ మీ.
0: కానీ రాముడు దీనిని అంగీకరించక, మాతృదేవో భవ పితృదేవో భవ, తల్లిదండ్రులేవి మనకు ఆధారభూతులు.
1: రామ డిడ్ గో బై హిస్ వర్డ్స్. హి సెడ్ మదర్ ఇస్ గాడ్, ఫాదర్ ఇస్ గాడ్, దే ఆర్ ఇంపార్టెంట్.
0: తండ్రి ఆజ్ఞను నీవు శిరసావహించాలి.
1: యు మస్ట్ ఒబే ద కమాండ్ ఆఫ్ ద ఫాదర్.
0: తల్లి కోరికను నీవు నెరవేర్చాలి.
1: యు షుడ్ ఫుల్ఫిల్ ద డిజైర్ ఆఫ్ ద మదర్.
0: కనుక నీవు ఉండు, నీవు అక్కడనే ఉండి అయోధ్య రాజ్యమును పరిపాలించమని కోరాడు.
1: అండ్ వాంటెడ్ భరత టు స్టే బ్యాక్ దేర్ అండ్ రూల్ దట్ అయోధ్య.
0: అనేక విధములైనటువంటి సహాయములు నీకు ఏమైనా కూడా సరే నేను చేస్తాను, కానీ పితృవాక్య పరిపాలన మీరకూడదు అన్నాడు.
1: ఐ విల్ రెండర్ ఆల్ ఎవ్రీ పాసిబుల్ హెల్ప్ దట్ యు ఎక్స్పెక్ట్ ఫ్రమ్ మీ, but you should follow the command of the father.
0: ee satyanni prabodhinchi satyavak paripalakudayyadu ramudu.
1: That's why we call Rama the very personification of truth, having adhered to truth all through.
0: ee naati aneka mandi bharatiyulu ramayanamunu chadutunnaru, prabodhistunnaru, vavirustunnaru, aneka rakamulaga vivaristunnaru.
1: There are many people who explain in detail the entire Ramayana, propagate, publicize, ఎంజాయ్
0: గ్రంథమును చదువుతున్నారే కానీ గ్రంథమును మృంగటం లేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ దే గో త్రూ ద హోలీ టెక్స్ట్ బట్ దే హావ్ నాట్ టేకెన్ అప్ ది.
0: ఇది అంతకుడు నువ్వు బుకిష్ నాలెడ్జీ.
1: All this reading is bookish knowledge.
0: దీని superficial knowledge అంటారు.
1: This is superficial knowledge.
0: ఈ superficial knowledge లో మాత్రమే జీవితాన్ని గడుపుతున్నారు కానీ practical knowledge లో ప్రవేశించడం లేదు.
1: They end their lives in acquiring superficial knowledge, but have not gone that far as to have practical knowledge.
0: ఎంతమంది రామాయణమును పవిత్రమైనటువంటి భాషల చేత ప్రబోధం సల్పుతున్నారు.
1: In fact, they teach, explain Ramayana in beautiful language.
0: కానీ ఈ ప్రబోధం సల్పేటువంటి యొక్క పెద్దలు ఎవరైనా పితృవాక్య పరిపాలన సల్పుతున్నారా?
1: All these that people that explain Ramayana, do they follow the command of the Father?
0: తండ్రి ఆజ్ఞను నెరవేర్చుకుంటానికి ప్రయత్నిస్తున్నారా?
1: Are they fulfilling the command, the desire of the Father?
0: లేదు.
1: None.
0: గ్రంథమును చదివి ప్రయోజనం ఏమిటి?
1: What is the use of reading the book?
0: గ్రంథములో ఉన్నటువంటి పదార్థముల యొక్క పేరు చెప్పినంత మాత్రమున మనకు పొట్ట నిండదు.
1: By simply reading the menu card and the delicious items mentioned there,
0: the hunger
1: is never appeased.
0: Mysore pak, gulab jam, barfi, palko, mithai, jilebi and rasi untaru.
1: In fact, the menu card contains number of sweets, mysore pak, jilebi, gulab jam.
0: Kaani ivi chaninanta matramna dani taste kaani dani madhuryam kaani dani yokka shakti kaani manam anubhavinchatam ledu.
1: By reading the names, repeating the names of the sweets, well, you will not have the taste of it.
0: దానిని భుజించినటువంటి వానికి ఈ శక్తి సామర్థ్యములు, ఈ మాధుర్యము, ఈ రుచిపచులు కూడాను అర్థమవుతుంటాయి.
1: The one who partakes, eats that sweet will understand the sweetness and the power behind it.
0: కనుక ఈనాటి గ్రంథ పరిచయం అనేటువంటిది కేవలము మానవుని పిచ్చివాణిగా మారుస్తుంది.
1: The textual information is making man mad.
0: కేవలము ఇన్ఫర్మేషన్ మాత్రమే అందిస్తుంది కానీ మానవుని యొక్క మానసిక ట్రాన్స్ఫర్మేషన్ చేయటం లేదు.
1: The text brings about information but not transformation.
0: ఏ మానవుని యొక్క మనసు పవిత్రమైన మార్పులో చెంది పరివర్తన గావించును అట్టి మానవుని యొక్క బుద్ధియే సరి అయినట్టి బుద్ధి అన్నారు.
1: We can call it the intellect in the true sense if there is transformation.
0: తలచినవన్నీయో తలచినప్పటికీ అనేక ఇబ్బందులు వచ్చినప్పటికీ దానికి జంపు చేయక నీకు తొణకక వెనకక.
1: వాట్ ఆల్ యు థాట్ అబౌట్ ఇట్ డోంట్ వేవర్ డోంట్ హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ ఫియర్ నార్ డిప్రెషన్ వాట్స్ ఎవర్
0: చీపు చింత వీడి
1: వితౌట్ ఎనీ యాంగ్జైటీ
0: సంతోషమును చల్లి
1: స్ప్రెడ్ ది జాయ్
0: అతని గుండె పండి నట్టివాడు.
1: అండ్ హీ ఈజ్ ద వన్ విత్ ఆల్ ద మెచ్యూరిటీ ఆఫ్ హిస్ హార్ట్
0: అట్టివాణి గుండెనే పండినటువంటి వాడు.
1: అండ్ దాట్ ఈస్ ద హార్ట్ దట్ హెస్ రియలైజ్
0: ఎలాంటి ఇబ్బందులు కలిగినప్పటికీ దాన్ని ఎదుర్కొని సాధించి దాంతో సంతోషాన్ని అనుభవించడానికి ప్రయత్నించాలి.
1: One has to make every effort to derive joy in spite of obstacles, the problems on the way.
0: జీవితంలో ఎన్నో పరిస్థితులైనటువంటి చిక్కులు ఎదురొస్తుంటాయి.
1: In fact, we have so many intricate problems in our life.
0: Life is challenging, meet it.
1: Life is a challenge, meet it.
0: Life is a dream, realize it.
1: Life is a dream, realize
0: it. Life is a game, play it.
1: Life is a game, play it.
0: Life is love, enjoy it.
1: Life is love, enjoy it.
0: కనుక నీ వచ్చినటువంటి కష్టములకు నష్టములకు మనం ఎదుర్కొని దాన్ని సాధించడానికి ప్రయత్నించాలి కానీ బలహీనులు కారాదు.
1: What are the difficulties we might come across in our life journey? Resist and face it, come out victoriously.
0: ఎటువంటి పరిస్థితులు అయినా కూడాను మనం బలహీనులు కారాదు.
1: అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్ వీ షుడ్ నెవర్ బికమ్ వీక్.
0: ధైర్య సాహసం చేత దీన్ని ఎదుర్కొని సాధించడానికి ప్రయత్నించాలి.
1: విత్ ఆల్ ద కరేజ్ ఇన్ ద వరల్డ్ ఫేస్ ద ప్రాబ్లమ్.
0: దీనిని వేదాంతము నాయమాత్మ బలహీన లభ్య అన్నాడు. ఆత్మ బలహీనుడైనటువంటి వాడు ఎట్టి చిన్న కార్యం కూడా సాధించలేడు.
1: వేదాంతిక్ పార్లెన్స్ ఇట్ ఇస్ టుడే వీక్ మ్యాన్ వుడ్ నాట్ బి ఏబుల్ టు అకంప్లిష్ ఎనీథింగ్.
0: కనుక మనము బలమైనటువంటి మనస్సులు కావాలి.
1: వీ షుడ్ హావ్ స్ట్రాంగ్ మైండ్
0: అనగా విశ్వాసంతో కూడినటువంటి మనస్సులు కావాలి.
1: ద మైండ్ ఆఫ్ ఫెయిత్ షుడ్ బి దేర్.
0: మంచిదానిపైన విశ్వాసము,
1: ఫెయిత్ ఇన్ గుడ్,
0: చెడ్డదానిపైన అవిశ్వాసము.
1: అండ్ వీ షుడ్ నాట్ హావ్ ఫెయిత్ ఇన్ ఎనీ బ్యాడ్.
0: ఈ మూడింటికి మనం సరైనటువంటి మార్గాన్ని పెంచుకోవాలి.
1: వీ షుడ్ ట్రెడ్ ఇన్ ద రైట్ లైన్.
0: దైవ ప్రీతి లేని దానవత్వము పట్టి
1: demonic nature that makes us to not to love God.
0: Papa bhiti leni dani batti.
1: We don't have fear of sin.
0: Manavatvam anage manavulanduna vishva shanti kidiye viplavambu.
1: The humanity has lost its human value. This is the revolution which is taking off, robbing off
0: papa
1: the universal kani, beings.
0: దైవ ప్రీతి కాని లేకపోవటం చేతనే మానవత్వం అనేటువంటి అణిగిపోయింది.
1: There is no fear of sin, there is no love of God, therefore humanity lost its glory.
0: ఈ బలహీనతే విశ్వశాంతికి అంత మూల కారణమైపోయింది.
1: In fact, this weakness is responsible for the absence of universal peace.
0: కనుకనే ప్రతి మానవుని ఎందుకును దైవ ప్రీతి, పాప భీతి, సంఘ నీతి ఈ మూడింటి యొక్క శక్తిని సాధించాలి.
1: Therefore, every man should achieve these three: love for God, the fear of sin, and morality in society.
0: రాములు 36 విద్యలు నేర్చాడు.
1: Rama has learned 36 forms of knowledge.
0: రావణుడు కూడాను తక్కువ వాడు కాదు. రావణుడు కూడాను 36 విద్యలు నేర్చాడు.
1: సో ఆల్సో రావణ హస్ లెర్న్.
0: కానీ అట్టి రావణుడిని వాల్మీకి ఏమనిపించాడు? రావణో నామః ముఖః అన్నాడు.
1: వాల్మీకి కాల్ రావణ యాజ్ ఎ ఫూల్ నంబర్ వన్.
0: రావణుడు మూర్ఖుడు అన్నాడు.
1: రావణ ఇస్ ఎ ఫూల్.
0: రాముడు దివ్యాత్మ స్వరూపుడు అన్నాడు.
1: Rama is divine.
0: అనగా ఈ దివ్యాత్మకు ఈ మూర్ఖత్వానికి ఉండేటువంటి కారణం ఏమిటి?
1: వాట్ ఇస్ ద రీజన్ బిహైండ్ దిస్ ద డివినిటీ ఆన్ వన్ హ్యాండ్ అండ్ ఫూలిష్నెస్?
0: జీర్ణించుకోకుండా అనగా ఆచరణలో పెట్టకుండా కేవలము దుర్మార్గమైన మార్గంలో ప్రవేశపెట్టాడు.
1: వాట్ రావణ డిడ్ వాస్ ఆల్ ద నాలెడ్జ్ విజ్డమ్ హీ అక్వైర్డ్ హీ హస్ నాట్ డైజెస్టెడ్ హీ హస్ నాట్ ట్రాన్స్లేటెడ్ టు యాక్షన్ అండ్ ప్రొసీడెడ్ ఇన్ ఎ రాంగ్ డైరెక్షన్.
0: చదివిన చదువును దుర్వినియోగపరుచుకున్నాడు రావణుడు.
1: He misused all the education knowledge he had on hand.
0: ప్రతి చిన్న విషయాన్ని కూడాను ఆచరణలో పెట్టి తాను ఆనందించి ఇతరులకు అందించాడు రాముడు.
1: Rama practiced every little subtle principle that he has learned and set an ideal for humanity.
0: లోకో సేవ హితే రతః అన్నాడు. ఈ లోకము యొక్క దీని లోపల సేవ చేసి హితాన్ని, లోకము యొక్క హితాన్ని ఆశించాలి అన్నారు.
1: In fact, it is said you should serve this society and you should pray for its welfare.
0: లోకు సర్వే లోక హితే రతః సర్వే జ్ఞానేక సంపన్నః అన్నాడు రావణుడు. అందరి కూడా జ్ఞానస్థాపకులు కావాలి.
1: That everyone be the embodiment of wisdom.
0: సర్వే సముచిత గుణైహి అన్నాడు రాముడు. అందరు కూడాను పవిత్రమైనటువంటి గుణముల చేత మానవుడు పోషింపబడాలి.
1: ఇన్ ఫ్యాక్ట్ ఎవ్రీవన్ షుడ్ సస్టైన్ హింసెల్ఫ్ బై ప్రాక్టీసింగ్
0: హితాన్ని కోరటం ఒకటి,
1: డిజైరింగ్ వెల్ఫేర్
0: పవిత్రమైన గుణములు కలిగి ఉండటం మరొకటి,
1: సీక్రెట్ క్వాలిటీస్
0: సంపూర్ణ జ్ఞానము చేరి ఉండటం మరొకటి.
1: అండ్ టు అటైన్ ది టోటల్ విజ్డమ్ ఆర్ ది త్రీ ఆస్పెక్ట్స్ నెసెసరీ.
0: ఈ మూడింటి యందే రాములు దైవత్వాన్ని ప్రకటించుతూ వచ్చాడు.
1: దీస్ ఆర్ ది త్రీ దట్ ఆర్ బిహైండ్ రామా దట్ మేనిఫెస్టెడ్ హిస్ డివినిటీ.
0: ఈ మూడు కూడా ఎవరి ఎంత ఉంటుందో వారందరూ దైవ స్వరూపులే.
1: ఎనీ వన్ హూ హస్ దీస్ త్రీ ఆర్ ఎసెన్షియల్లీ ది పర్సోనిఫికేషన్ ఆఫ్ ది డివైన్.
0: ప్రతి మానవుడు కూడా దైవ స్వరూపుడే.
1: ఎవ్రీ మ్యాన్ ఇస్ గాడ్.
0: కానీ దేహాభిమానము అమితంగా పెంచుకుని
1: because of body attachment
0: aatmaabhimanam tagginchukovatam chetane ee divyatvam anetundi variki bodhapadalekunda pothundadi.
1: He has got attachment to the body and not to the spirit, therefore is not able to experience the divinity.
0: Kanuka so manavudu ee naadu divyatvanni chudalanukunte divyatvanni darshinchalanukunte aatma anveshan jarapalanukunte ee divyatvaniki taginatundi margam prema tattvam okkate.
1: Man today, if he wants to experience, enjoy the blissful state of divinity, if he wants to investigate, explore,
0: cosmic prema,
1: principle, proceed
0: the path of
1: love. Love is God. God is love.
0: Love is God. Live in love.
1: Love is God. Live in love.
0: నీవు దానికో నిల్చాలి. నీవు
1: and you should proceed in that way.
0: Start the day with love.
1: Start the day with
0: love. Spend the day with love.
1: Spend the day with love.
0: Fill the day with love.
1: Fill the day with love.
0: End the day with love.
1: End the day with love.
0: God.
1: This is the way to God.
0: ఈ ప్రేమతత్వాన్ని మనం పెంచుకోలేక కేవలం సంబంధ బాంధవ్యమైనటువంటి ఒక సంకుచితమైన ప్రేమను పెంచుకుంటున్నాం.
1: వీఆర్ నాట్ ఏబుల్ టు డెవలప్ దిస్ రిలేషన్షిప్ బేస్డ్ ఆన్ లవ్. వీ ప్రొసీడ్ ఇన్ ఎ నారో వే.
0: నేను నా వారు అనేటువంటి యొక్క సంకుచితమైన ప్రేమను చేతనే మానవుడు ఇన్ని అవస్థలకు గురి అవుతున్నాడు.
1: వీ హావ్ గాట్ వెరీ నారో ఫీలింగ్స్ లిమిటెడ్ టు ఐ అండ్ మైన్.
0: కాదు, నేను నా వారే కాదు.
1: ఇట్స్ నాట్ మెయిర్లీ ఐ అండ్ మైన్.
0: లోకే హితే రతః లోకమంతా నావారే అనేటువంటి ఒక పెద్ద భావాన్ని మనం పెంచుకోవాలి.
1: షుడ్ వెరీ ద బ్రాడ్ మైండెడ్నెస్ హస్ టు ఐడెంటిఫై అవర్ సెల్ఫ్ విత్ ఎవరీబడీ.
0: ఎక్స్పాన్షన్ లవ్, నాట్ కంట్రాక్షన్ లవ్.
1: ఇట్ ఇస్ ఎక్స్పాన్షన్ లవ్, నాట్ కంట్రాక్షన్ లవ్.
0: ఈ కంట్రాక్షన్ లవ్ ఉండటం చేతనే ఇదే డెత్ అన్నారు.
1: కంట్రాక్షన్ లవ్ ఇస్ డెత్.
0: ఎక్స్పాన్షన్ లవ్ ఇస్ లైఫ్.
1: ఎక్స్పాన్షన్ లవ్ ఇస్ లైఫ్.
0: అని ఈనాడు మనం పెంచుకోవాలి.
1: వీ షుడ్ డెవలప్ దిస్ లవ్.
0: ప్రతి మానవుడు కూడాను దైవం బిడ్డలే.
1: Everyone is a child.
0: ప్రతి మానవుడు కూడాను దైవాంశమే.
1: Everyone is a spark of the divine.
0: మమై వాంసో జీవలోకి జీవభూత సనాతనాన్. అందరూ నా అంశమే అన్నాడు భగవద్గీతలో.
1: గీత, God declares that every one of you is a spark of the divine, eternal.
0: ఇటువంటి అంశంగా ఉండినటువంటి నీవు,
1: యూ బీయింగ్ ద స్పార్క్,
0: నీ వరకు మాత్రమే పరిమితం ఎందుకు పెంచుకోవాలి?
1: వై డు యూ లిమిట్ యువర్ సెల్ఫ్?
0: అందరూ నావారే విశాలమైన భావాన్ని ఎందుకు పెంచుకోకూడదు?
1: వై డోంట్ యూ హావ్ బ్రాడ్ మైండెడ్నెస్ టు ఐడెంటిఫై
0: విశాలత్వం యొక్క సన్నిహిత సంబంధ బాంధవ్యాన్ని పెంచుకోవాలి?
1: టుడే వీ షుడ్ డెవలప్ బ్రాడ్ మై బ్రాడ్ బేస్డ్ ఇంటిమేట్ రిలేషన్షిప్స్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్
0: మానవునికి సంకుచితమైన భావములు కానీ, సంకుచితమైన ఆటలు కానీ, సంకుచితమైన పాటలు కానీ, సంకుచితమైన మాటలు కానీ ఏమాత్రమూ ఇవి అభివృద్ధి కాలేరు.
1: హ్యుమానిటీ కెన్ నెవర్ ప్రోగ్రెస్ ఇన్ ఎ నేరో డైరెక్షన్ ఇన్ ద నేరో మైండెడ్నెస్ నో మ్యాటర్ వాట్ హీ టాక్స్ వాట్ హీ సింగ్స్ వాట్ హీ హర్స్.
0: అన్ని కూడాను విశాలమైన పెట్టివిగా ఉండాలి.
1: ఆల్ షుడ్ బి బ్రాడ్ బేస్డ్.
0: సీ నో ఈ విల్ సీ వాట్ ఈస్ గుడ్.
1: See, no evil, see what is good.
0: Hear, no evil, hear what is good.
1: Hear, no evil, hear what is
0: talk, good. Talk, no evil, talk what is good.
1: Talk, no evil, talk what is good.
0: Think, no evil, think what is good.
1: Think, no evil, think what is
0: do
1: good.
0: Do, no evil, do what is good. This is the way to God.
1: Do, no evil, do what is good. This is the way to God.
0: It is sulabhamaina margamnu varu vadalapetti.
1: We give up that easy path.
0: ఏదో జపము, ధ్యానము, యోగము ఇలాంటి కసరత్తులంతా మనం ఎందుకు ప్రయత్నించాలి?
1: We go by the exercises like yoga, the penance.
0: ఇవన్నీ కూడా మనం సాధించేటువంటి పనులు కాదు.
1: Nothing you can achieve by that.
0: ఇవన్నీ కూడా సాధించలేరు కూడాను.
1: You cannot achieve anything.
0: అందరినీ ప్రేమతో పెంచుకో ఎంత సులభంగా సాధించవచ్చు?
1: Love all, then easy to achieve.
0: మనం థింక్ చేయటం అంతా కూడా విశాలమైనటువంటి యొక్క ప్రమాణాన్ని థింక్ చేయాలి.
1: Our thinking should be broad based.
0: మోసెస్ ఉండేటువంటి వాడు బైబిల్లో,
1: మోసెస్ ఆఫ్ ద బైబిల్,
0: ఆయన నిరంతరం కూడాను దైవత్వాన్ని చింతిస్తూ ఉండేటువంటి,
1: ఆల్వేస్ థాట్ ఆఫ్ గాడ్ కంటిన్యూస్.
0: ఈ చింతిస్తూ చింతిస్తూ చింతిస్తూ రాగా క్రమక్రమేణ దైవ తేజస్సు అతని ముఖంలో ఉట్టిపడింది.
1: హ్యాస్ హీ వెంట్ ఆన్ థింకింగ్ ఆఫ్ గాడ్ అల్టిమేట్లీ హీ కుడ్ షో ద బ్రిలియన్స్ ఆఫ్ ద డివైన్ ఆన్ హిస్ ఫేస్.
0: ఇతనే జీసస్సా అని ఆపోయారు.
1: ఎవ్రీబడీ మిస్టుక్ దట్ హీ మైట్ హావ్ ఇన్ ద జీసస్.
0: అదే విధంగానే దారులు కొట్టే దొంగ రత్నకారుడు అనేటువంటి వాడు ఉండేవాడు.
1: ఆల్సో నో ద రాబర్ రత్నకార.
0: మహర్షుల యొక్క ప్రబోధ చేత నారాయణ్ నారాయణ్ రామ్ రామ్ రామ్ రామ్ అని చింతిస్తూ వచ్చాడు.
1: ఇన్ రెస్పాన్స్ టు ది టీచింగ్ ఆఫ్ నారద హీ వెంట్ ఆన్ రిపీటింగ్ రామా అనే
0: రామనామం చేత రామనామం కూడా లీనమైపోయింది.
1: ఇన్ ఫ్యాక్ట్ యూ కుడ్ బికమ్ వన్ విత్ రామాస్ నేమ్.
0: కట్టగలిపటికీ ఆ రత్నకారుడు అనేటువంటి యొక్క దీనిపైన తన యొక్క రామ తేజస్సుంతా ఉట్టిపడింది.
1: Ultimately what happened, the radiance of Rama was seen on the face of the Ratnakara.
0: Tane Valmiki ga mari poyadu
1: and he became the saint Valmiki.
0: Darunu gotte donga ainatunte oka Ratnakarudu sarvulakunu adipathi ainatunte guru ga mari poyadu.
1: That robber Ratnakara could become the first preceptor, ideal guru Valmiki.
0: Lokadata Ramulaite shlokadata Valmiki aipoyadu.
1: Rama is Lokadata, the giver of this word, while Valmiki is Shlokadata, the giver of the holy
0: word. Lokadata ku Shlokadata ku etti bedhamu lekunda poyindi.
1: There is no difference between the giver and the composer.
0: Brahmaiva bhavati deni smarinchado aa roopani pondadu.
1: As you think so you become.
0: కనుకనే ప్రతి మానవుడు కూడాను మనం మంచిని చింతించాలి.
1: సో వీ షుడ్ థింక్ గుడ్,
0: మంచిని మాట్లాడాలి.
1: వీ షుడ్ టాక్ గుడ్,
0: మంచి మాటలు వినాలి.
1: వీ షుడ్ లిసన్ టు గుడ్,
0: మంచి పనులు చేయాలి.
1: వీ షుడ్ డు గుడ్,
0: అప్పుడు మనం మంచి వారం అయిపోతాం.
1: దెన్ వీ బికమ్ గుడ్ అల్టిమేట్లీ.
0: మంచివాడే మానవుడు.
1: ఇన్ ఫ్యాక్ట్ మ్యాన్ ఇస్ గుడ్.
0: దుర్మార్గుడు మానవుడు కాలేరు.
1: మ్యాన్ ఇస్ నెవర్ వీకెన్.
0: మానవుని యందు మానవుడు, మానవుని యందు దైవము, మానవుని యందు దానవత్వము, మానవుని యందు పశుత్వము ఉంటుండాలి.
1: In man lies all these qualities, the demonic qualities, the divine qualities, the human qualities and the animal qualities.
0: ee manavuni endunnatundi daivattam emiti?
1: What is the divine quality?
0: Sarve loka hiteerataha ide daivattamu.
1: To wish for the welfare of everybody.
0: Evaru chusina nee dveshinchaddu.
1: Don't hate anybody.
0: Andari manchini nee koru.
1: Desire for the good of everyone.
0: Andari aanandani nee vaasinchu.
1: Pray for the bliss of everyone.
0: అది ఏ నీ అందున్నటువంటి దైవత్వము?
1: That is the divine nature.
0: ఇంకా మానవత్వం ఏమిటి?
1: Then what's human nature?
0: పాప పుణ్యములు అనేటువంటి దానిని మనం కొంతవరకు గుర్తునందు ఉంచుకొని,
1: we have to keep in view the sin and the merit.
0: పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం అనేటువంటి తత్వాన్ని బోధించాలి.
1: We should all understanding rendering help to others is merit, harming others is a sin.
0: సాధ్యమైనంత వరకు పరులకు సహాయం చేయి.
1: To the extent possible, render
0: help. Help ever, hurt never.
1: Help ever, hurt never.
0: అది మానవత్వం యొక్క ప్రధానమైనటువంటి కంకణం.
1: That is the main determination of humanity.
0: ఇంకా పశుత్వం అనేటువంటిది ఏమిటి మానవత్వంలో?
1: What is animality in man?
0: జ్ఞానేన శూన్యః పశుభిః సమానః. జ్ఞానరహితుడైనటువంటి వాడు ఈ యొక్క పశువు.
1: ద వన్ వితౌట్ విజ్డమ్ ఈజ్ ఈక్వల్ టు అనిమల్.
0: తినటము, త్రాగటము, నిద్రించటము, సుఖించటము, బ్రతకటం,
1: ఈటింగ్ డ్రింకింగ్ స్లీపింగ్ క్యారింగ్ ఆన్ లివింగ్,
0: మానవ జీవితము,
1: హ్యూమన్ లైఫ్,
0: భ్రూములు కూడా చేస్తున్నాయి,
1: అనిమల్స్ ఆల్సో లివ్,
0: అవి కూడా భుజిస్తున్నాయి, అవి కూడా ఒక విధమైనటువంటి సుఖాన్ని అనుభవిస్తున్నాయి, అవి నిద్రిస్తున్నాయి, తిరుగుతున్నాయి, సంచరిస్తున్నాయి,
1: మూవ్ అబౌట్ ఫ్రీలీ.
0: కానీ మానవుల వలె దాచిపెట్టేటువంటి స్వార్థం కానీ ఎన్నుకునేటువంటి దోషం కానీ వాటి ఎందు లేవు.
1: బట్ అనిమల్ హ్యాస్ గాట్ నథింగ్ లైక్ అమాసింగ్ ఆర్ సెల్ఫిష్నెస్.
0: ఈనాటి మానవుడు దాచుకోవటము, దోచుకోవటము, రెండింటి వందే మానవత్వం అంకితం చేస్తున్నాడు.
1: మ్యాన్ టుడే దోచుకో రాబ్స్ అండ్ దాచుకోడు అమాసింగ్.
0: ఈ రెండు కూడా నువ్వు మృగ లక్ష్యం కూడా కాదు.
1: దట్స్ నాట్ అనిమల్ క్వాలిటీ.
0: అటువంటి లక్షణాన్ని ఈనాడు మానవుడు అభివృద్ధి పొందుతున్నాడంటే ఎంత దోషం.
1: మ్యాన్ ఈస్ ప్రోగ్రెసింగ్ ఇన్ ది అనిమల్ డైరెక్షన్, అబ్జర్వింగ్, ఫాలోయింగ్ అనిమల్ క్వాలిటీ.
0: మానవుడు అని పేరు పెట్టుకుని ఒక మృగత్వాన్ని కూడా అనుభవించలేకపోతున్నాడు.
1: ఈజ్ ఎ మ్యాన్ బై నేమ్ సేక్ బట్ అనిమల్ ఇన్ రియాలిటీ.
0: కనుకనే మానవుడు మానవుడిగా బ్రతుకు.
1: సో హ్యూమన్ బీయింగ్ షుడ్ బి ఎ హ్యూమన్ బీయింగ్.
0: ఇటువంటి మానవత్వాన్ని మనం దిక్కటం చాలా కష్టము.
1: ఇట్స్ రాదర్ డిఫికల్ట్.
0: జంతువునాం నరజన్మ దుర్లభం. ఇటు పవిత్రమైనటువంటి జన్మము అందరికీ లభ్యం కాదు.
1: హ్యూమన్ లైఫ్ ఇస్ ద రేరెస్ట్ ఆఫ్ ఆల్.
0: ఇటువంటి లభ్యమైనటువంటి మానవ జన్మమును ఈనాటితో వచ్చింది కాదు, అనేక జన్మముతో వచ్చినటువంటి. ఇది పాతదే గాని కొత్తది కాదు.
1: ద హ్యూమన్ లైఫ్ దట్ వి ఎంజాయ్ టుడే ఇస్ నాట్ ద గిఫ్ట్ ఆఫ్ దిస్ లైఫ్.
0: మనం ఎన్నో జన్మం నుంచి మానవులుగా పుడుతున్నామనేటువంటి భావము అందరి యందు ఉండాలి.
1: ఎవ్రీవన్ షుడ్ నో దట్ దిస్ ఇస్ ద రిజల్ట్ ఆఫ్ మెనీ
0: ఇయర్స్ ఆఫ్ లైఫ్. కొత్తగా ఉట్టిపడినటువంటిది కాదు.
1: దిస్ హ్యూమన్ లైఫ్ ఇస్ నాట్ న్యూ.
0: పాతదే, పాతదే.
1: వై ఇట్ ద ఓల్డ్ వన్.
0: అందువల్ల మా కాదు,
1: మా నో,
0: నవ కొత్త,
1: నవ న్యూ.
0: మా నవ అనగా కొత్తది కాదు నేను.
1: మా నవ ఇస్ నాట్ న్యూ.
0: నేను పాతవాణ్ణే.
1: ఐఎమ్ ఓన్.
0: కానీ పాతవాణి కాకుండా, కొత్తవాడి కాకుండా ఈనాడు రోతవాడిగా తయారైపోతున్నాడు.
1: ఐఎమ్ నైదర్ పాత ద ఓల్డ్ ఆర్ కొత్త ద న్యూ బట్ రోత రోటెన్.
0: ఇలాంటి పరిస్థితికి ఈనాడు దిగజారిపోతున్నాడు మానవుడు.
1: దిస్ ఈస్ ద సైన్ ఆఫ్ డిక్లైన్.
0: వీని ఆశలు, ఆశలు, ఆశలు, ఆశలకు అంతమే లేదు.
1: వీ హ్యావ్ లిమిట్లెస్ డిజైర్.
0: లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ మేక్ ట్రావెల్ ఎ ప్లెజర్.
1: లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ మేక్ ట్రావెల్ ఎ ప్లెజర్.
0: ఎంత లగేజ్ తీసుకుని పోతున్నావు?
1: క్యారీస్
0: ఒక దినానికి ఒక నూర్లకు డిజైన్స్ పుడుతున్నాయి.
1: ఎవ్రీ డే
0: జీవన బిడ్డల వలె పుడుతున్నాయి ఈ కోరికలు. ఈ కోరికలు పెరిగే కొలది కూడా మానవునికి ఎంత ప్రయాణం అలసట అవుతుంది.
1: As we have this luggage of desire more and more, we find the journey
0: troublesome. Long journey.
1: Human life is a long journey.
0: ఈ లాంగ్ జర్నీ లోపల దివ్య జీవితాన్ని గడపాలి, కానీ దీని జీవితాన్ని గడపకూడదు.
1: వీ షుడ్ ఎస్పైర్ టు.
0: ఈనాడు దిగజారిపోతున్నాడు మానవుడు.
1: దిస్ ఈస్ ద సైన్ ఆఫ్ డిక్లైన్.
0: వీని ఆశలు, ఆశలు, ఆశలు, ఆశలకు అంతమే లేదు.
1: వీ హ్యావ్ లిమిట్లెస్ డిజైర్.
0: లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ మేక్ ట్రావెల్ ఎ ప్లెజర్.
1: లెస్

0: బ్రహ్మాండ్యం లోపల దివ్య జీవితాన్ని గడపాలి, కానీ దీన జీవితాన్ని గడపకూడదు.
1: వి షుడ్ ఎస్పైర్ టు హ్యావ్ ద లాంగ్ స్పిరిచువల్ లైఫ్, నాట్ మియర్లీ లాంగ్ లైఫ్.
0: కాబట్టి హ్యాపీ లైఫ్ మనం అనుభవించాలి.
1: వి షుడ్ ఎక్స్పీరియన్స్ హ్యాపీ లైఫ్.
0: ఎప్పుడు నిరంతరం హ్యాపీగా ఉండాలి.
1: వి షుడ్ బి హ్యాపీ త్రూ.
0: వస్తుంటాయి కష్టాలు,
1: డిఫికల్టీస్ కమ్,
0: కానీ దాన్ని మనం ఏమాత్రం వెరవకూడదు.
1: వి షుడ్ నాట్ బి అఫ్రైడ్. ఇవన్నీ
0: కూడా లా ఆఫ్ నేచర్.
1: దట్స్ లా ఆఫ్ నేచర్.
0: వస్తుంటాయి పోతుంటాయి.
1: దే కమ్ అండ్ పాస్.
0: అంత కదిలిపోయే మేఘములే కానీ స్థిరమైన మేఘములు కాదు.
1: దే ఆర్ లైక్ పాసింగ్ క్లౌడ్స్, నన్ ఆఫ్ దెమ్ ఆర్ పర్మనెంట్.
0: కమ్స్ అండ్ గోస్.
1: పాసింగ్ క్లౌడ్స్ కమ్ అండ్ గో.
0: బట్ మొరాలిటీ కమ్స్ అండ్ గ్రోస్.
1: But morality comes and grows.
0: దానిని మనం పెంచుకోవాలి.
1: We have to develop that morality.
0: అది ఈనాడు సంఘానికి నీతి కావాలి.
1: That is the moral conduct that we need today.
0: ఈనాటి మానవత్వంలో ఈ మొరాలిటీ కూలిపోయింది.
1: There is no morality in the human life today by and large.
0: సంకృతి భావములు పెరిగిపోయినాయి.
1: Narrow mindedness is growing.
0: ఈ దివ్యత్వాన్ని మర్చిపోయినాడు.
1: Divinity is forgotten.
0: దానవత్వాన్ని జప్తి అందించుకున్నాడు.
1: Demonic nature is always kept in view.
0: ఇది కాదు మనకు ప్రధానమైనటువంటిది.
1: This is not important.
0: దానవత్వాన్ని మర్చిపోవాలి,
1: జ్ఞప్తి
0: అందించుకోవాలి.
1: అండ్ కీప్ ఇన్ వ్యూ ద డివినిటీ.
0: రామతత్వం అనేటువంటి ఎంత పవిత్రమైనటువంటి తత్వం.
1: వాట్ నోబుల్ ఎగ్జాల్టెడ్ ఇస్ హి.
0: పట్టాభిషేకమునకు సిద్ధంగా ఉండేటువంటి రాముడు.
1: రామ వాస్ రెడీ ఫర్ కరోనేషన్.
0: క్షణం లోపలే అదే నవ్వుతోనే ఆనందంగా అడవికి వెళ్లాడు.
1: Rama had the same smiling face when he was asked to get into the exile as the one he had at the time of coronation.
0: Abhulabhijaj rendintiki samatvanni chupinchadu.
1: He had the equal mindedness or equanimity in times of pleasure and pain.
0: Maharaju kavadaniki enta santoshamo adaku veltaniki kuda adhe santoshanni anubhinchadu.
1: Happiness he had at the time of coronation is very much the same when he was asked to go to the exile. There are such qualities.
0: అధికారం లేనటువంటి దాన్ని ఆకర్షించడానికి ప్రయత్నం చేస్తున్నాడు.
1: పీపుల్ వాంట్ పొజిషన్ అథారిటీ.
0: అధికారమే లేనటువంటి దానిని తాను అందుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు.
1: దౌ హ్యాస్ నో డిజర్వ్నెస్ హి వాంట్స్.
0: అనర్హుడైనటువంటి మానవుడు అర్హతకు ప్రార్థిస్తున్నాడు.
1: అన్ అన్డిజర్వింగ్ ఫెలో వాంట్స్ పొజిషన్.
0: అర్హుడైనటువంటి రాముడు కూడాను అధికారాన్ని ఆశించలేదు.
1: రామ దౌ ఎలిజిబుల్ హి డిడ్ వాంట్ పొజిషన్.
0: అన్నింటి ఎందుకు ధీరుడైనటువంటి యొక్క రాములకు ఏమాత్రం కూడా దీనత్వం రాలేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ రామా వాస్ హైలీ కరేజియస్ బట్ హి వాస్ నెవర్ దీన్.
0: రామ సంఘాన్ని పొందినటువంటి వాడి కూడాను ధీరత్వం వస్తుంది, కానీ దీనత్వం రాదు.
1: ద వన్ హూ ఇస్ ఇన్ కంపెనీ ఆఫ్ రామా విల్ హ్యావ్ ధీరా ద కరేజ్, నెవర్ దీనా ద వీక్నెస్.
0: రామనామం స్మరించేటువంటి హనుమంతుడు.
1: హనుమాన్ హూ రిసైటెడ్ రామ
0: నిరంతరం కూడా రామ్ రామ్ రామ్ రామ్ రామనామమే చేస్తున్నాడు.
1: హి రిపీటెడ్ రామాస్ నేమ్ ఇన్ సస్టెన్.
0: ఇంకొక నామాన్ని తాను స్మరించలేదు.
1: నౌ అదర్ నేమ్.
0: అలాంటి హనుమంతుడు
1: హనుమాన్
0: రావణ దగ్గర పోయినప్పుడు
1: వెంట రావణ
0: ధీరుడైనాడు.
1: సోకర్ బ్రేవ్.
0: అదే ధీరుడు రాముడు దగ్గరకు వచ్చినప్పటికి దీనుడయ్యాడు.
1: సచ్ బ్రేవ్ అండ్ ధీరా బికేమ్ దీనా, సో హంబుల్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ రామ.
0: అనగా దివ్యత్వం దగ్గర దీనుడయ్యాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ హి సో హంబుల్ బిఫోర్ ది
0: అహంకారం దగ్గర ధీరుడయ్యాడు.
1: బిఫోర్ ఈగోయిస్టిక్ మ్యాన్ హి వాస్ సో కరేజియస్.
0: అహంకారం దగ్గర మనం ఎప్పుడు కూడా ధీరుడుగానే ఉండాలి.
1: అండ్ వీ షుడ్ బి కరేజియస్.
0: అహంకారం నిర్మూలం గావించాలి.
1: వీ షుడ్ కిల్ ది ఈగో.
0: క్రోధాన్ని నిర్మూలనం చేయాలి.
1: వి షుడ్ కిల్ యాంగర్.
0: లోభాన్ని అణగదొక్కాలి.
1: అండ్ వి షుడ్ సబ్డ్యూ దిస్ గ్రీడ్.
0: ముగ్గురు కూడాను కామ క్రోధ లోభములు మూడు కూడాను దైవ ద్వేషులే.
1: అండ్ దేర్ఫోర్ దిస్ గ్రీడ్ అండ్ ద డిజైర్ యాంగర్ ఆర్ ది వర్స్ట్ ఆఫ్ ది ఎనిమీ.
0: కామం రావణుడు దైవ ద్రోహుడే.
1: అండ్ దేర్ఫోర్ దిస్ ఇస్ అగైన్స్ట్
0: దైవాన్ని ద్వేషిస్తూ వచ్చాడు.
1: అండ్ హి వెంట్ ఆన్ హేటింగ్ గాడ్.
0: కట్టకడపటికి ఏమైపోయాడు?
1: వాట్ హ్యాపెన్డ్?
0: సర్వము నాశనం గావించుకున్నాడు.
1: హి లాస్ట్ ఎవ్రీథింగ్.
0: కాబట్టి ఈ యొక్క కామం చేత ఏమాత్రము మనం సాధించలేము.
1: సో బై దిస్ డిజైర్ కెన్ ఇట్ అచీవ్ ఎనీథింగ్.
0: కామం పెరిగి పెరిగి పెరిగి పెరిగి కట్టకడపటికి అదే తన యొక్క మెడకు ఉగ్రి మాదిరి మారిపోతుంది.
1: ద డిజైర్ యాజ్ ఇట్ ఇంక్రీజెస్ విత్ అరెస్ట్ యు క్యాచ్ హోల్డ్ ఆఫ్ యూ.
0: కనుకనే మనం సాధ్యమైనంత వరకు డిజైర్స్ తగ్గించుకోవాలి.
1: ఎక్స్టెండ్ పాసిబుల్ వి షుడ్ లెస్
0: ఈనాడు ప్రభుత్వము ల్యాండ్స్ సీలింగ్ చేస్తున్నారు, హౌసెస్ సీలింగ్ చేస్తున్నారు, ప్రాపర్టీ సీల్ చేస్తున్నారు, కానీ డిజైర్స్ మాత్రం సీల్ చేయడానికి ఎవరి తరము కాదు.
1: గవర్నమెంట్ త్రూ లెజిస్లేషన్ హ్యాస్ పుట్ ఎ సీలింగ్ ఆన్ ద ల్యాండ్ ప్రాపర్టీ అండ్ హౌసింగ్ బట్ నాట్ సీలింగ్ ఆన్ డిజైర్స్.
0: సీలింగ్ ఆన్ డిజైర్.
1: సీలింగ్ ఆన్ డిజైర్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్.
0: అది ఈనాడు మనం చేయాలి.
1: దట్ వాట్ వి హావ్ టు అబ్జర్వ్.
0: అప్పుడే మనకు ఎంతైనా సుఖం చిక్కుతుంది.
1: దెన్ యు విల్ బి ఆల్ హ్యాపీ.
0: హిరణ్యకశిపుడు.
1: హిరణ్యకశిపు
0: తానే కాకుండా తన కుమారుడు కూడాను అరిరాలను స్మరించకూడదని శాసించాడు.
1: And Hiranyakashipu ordered that his son Prahlada should not chant God's name.
0: Arinama smarinchetundi tana kanna kumarulu pai kuda dveshanni sadinchadu.
1: He had utter hatred towards his son.
0: Kaadaneeti.
1: Why?
0: Tanaku ishtam lenatundi Hari tana kumarulu kudunu smarinchakoddu.
1: Because he doesn't like God and he doesn't want his son.
0: Ee Hari dveshayinatundi vaadu Hiranyakashipudu.
1: And Hiranyakashipu has hatred to
0: Hari. Preeti kaliginatundi vaadu Prahlada.
1: And Prahlada loves God.
0: Preetini ee vidhanga dvesham cheyataniki veelavutundi.
1: How is it possible to hate him?
0: Kanukane kattakadapatiki హిరణ్యకశిపుడు కూడాను సర్వనాశనము గావించుకున్నాడు.
1: హిరణ్యకశిపు రూయిన్డ్ హింసెల్ఫ్ ఆల్సో.
0: ఇంకా దుర్యోధనుడు.
1: దుర్యోధన

0: లోభి.
1: మైజర్ గ్రీడ్ నెంబర్ వన్.
0: ఇంత పిల్లికైనా పిచ్చం పెట్టేరుగడు.
1: హి నెవర్ ఫెడ్ ఈవెన్ ఎ క్యాట్.
0: ఒక సూది మనం అప్పడానికి కూడా నువ్వు వీలు కాదంత కూడా నేను ఇవ్వను.
1: హీ వాజ్ నాట్ ప్రిపేర్డ్ ఈవెన్ టు షేర్ ద ల్యాండ్ దట్ కుడ్ బి ఆక్యుపైడ్ బై
0: పాండవులు. అన్ని హింసలు పెట్టాడు.
1: అండ్ హీ మేడ్ ఎవ్రీబడి
0: ధర్మమూర్తులైనటువంటి పాండవులను పరాభవం గావించాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ హీ హస్ హ్యూమిలియేటెడ్ పాండవులు. ఎన్ని
0: విధమైనటువంటి యొక్క బాధలో పెట్టాడు.
1: హీ మేడ్ దెమ్ సఫర్.
0: కట్టకడపటికి ఏమైపోయాడు?
1: వాట్ హ్యాపెండ్ అట్ ది ఎండ్?
0: అందరూ వంశమే నాశనమైపోయింది.
1: హోల్ క్లాన్ వాజ్ రూయిన్డ్.
0: కనుకనే కామక్రోధ లోపములు మూడు కూడాను భక్తికి చాలా పరమ ద్వేషులు.
1: దేర్ఫోర్ the desire, the anger, greed are dead enemies to the path of devotion.
0: కనుకనే ఈ యొక్క దైవ ద్వేషమైనటువంటి వారికి ఏనాటికైనా కూడా ఈ విధమైనటువంటి యొక్క పతనం తప్పదు.
1: Therefore those that hate God are bound to ruin themselves.
0: నీవు చేతనైతే ఉపకారం చేయి.
1: If possible help.
0: లేకపోతే ఊరుకుండు.
1: Otherwise remain calm.
0: అంతేకాని ద్వేషించవద్దు.
1: Never hate anybody.
0: అది హెల్ప్ ఎవర్ హర్ట్ ఎవర్. 18 పురాణం యొక్క సారాన్ని రెండు వాక్యంతో బోధించాడు.
1: ది ఎసెన్స్ ఆఫ్ 18 ఎపిక్స్ ఇస్ కంటైన్డ్ ఇన్ దీస్ టూ సెంటెన్సెస్ హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్.
0: ఈ రామాయణంలో ఉన్నటువంటి ఒక సమస్తమైన దీంట్లో కూడా రెండు సారములు మనం గుర్తించాలి.
1: వీ హావ్ టు రికగ్నైజ్ టూ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఇన్ రామాయణ.
0: కైకకు ఇచ్చినటువంటి యొక్క ప్రమాణం చేత కైక కుమారునికి రాజ్య పట్టాభిషేకం చేయడంలో ధర్మం ఉంది.
1: యాజ్ పర్ ది ప్రామిస్ గివెన్ టు కైక దేర్ ఇస్ ఎవ్రీ జస్టిఫికేషన్ ఇన్ కారోనేటింగ్ భరత్.
0: జ్యేష్ఠ పుత్రుడైన రాములకు పట్టాభిషేకం చేయడంలో కూడా దశరథుడికి అర్హత ఉంది.
1: దశరథ హాస్ గాట్ ఎవ్రీ రైట్ అండ్ లీగల్ శాంక్షన్ ఇన్ కారోనేటింగ్ రామ.
0: కానీ మధ్య వైపు అయినటువంటి యొక్క సుమిత్ర కుమారుడైనటువంటి లక్ష్మణుడు శత్రుఘ్నికి ఏమాత్రం అధికారం లేదు.
1: బట్ ది టూ లక్ష్మణ అండ్ శత్రుఘ్న హ్యావ్ నో రైట్ టు బికమ్ కింగ్.
0: అధికారం లేకపోయినప్పటికి
1: దౌ దే హ్యావ్ నో పొజిషన్.
0: ఈ భరత రాముని యొక్క సేవలో వాళ్ళు పాల్గొన్నారు.
1: సర్వ్డ్ భరత అండ్ రామ.
0: లక్ష్మణుడు రామ సన్నిధిలో చేరిపోయాడు.
1: లక్ష్మణ వాజ్ సో క్లోజ్ టు రామ.
0: రాముని యొక్క ఆజ్ఞను శిరసావహిస్తూ వచ్చాడు.
1: ఒబేడ్ రామచంద్ర.
0: శత్రుఘ్నుడు భరతుని యొక్క ఆజ్ఞను శిరసావహిస్తూ వచ్చాడు.
1: ఫాలోడు భరత.
0: ఈ విధంగా రావటం చేత ఒకనొక సమయంలో రాముడు కూడా చెప్పాడు.
1: ఎట్ వన్ టైమ్ రామ ఆల్సో సేడ్
0: ఈ ప్రపంచంలో వెతికితే సీత వంటి భార్య అయినా నాకు లభించవచ్చు.
1: ఇన్ దిస్ వరల్డ్ ఇఫ్ ఐ సర్చ్ ఐ మే బి
0: కౌసల్య వంటి తల్లి అయినా నాకు లభించవచ్చును.
1: ఐ హావ్ ఎ మదర్ ఆఫ్ ద టైప్ ఆఫ్ కౌసల్య.
0: కౌసల్య వంటి సోదరుడు నాకు లభించడు అన్న.
1: ఐ కెనాట్ గెట్ ద బ్రదర్ ఆఫ్ ద టైప్ ఆఫ్ లక్ష్మణ.
0: లక్ష్మణ ఉంచిన సమయం లోపల ఈ విధంగా బాధపడుతూ చెప్పాడు రాముడు.
1: లక్ష్మణ సైన్యం ఆన్ ద బ్యాటిల్
0: ఫీల్డ్ ఇటువంటి సోదరుడుగా ఉంటుండాలి.
1: వన్ షుడ్ బి లైక్ దట్.
0: అన్నలను గౌరవించేటువంటి సోదరులుగా ఉంటుండాలి.
1: వి వాంట్ బ్రదర్స్ హూ వుడ్ రెస్పెక్ట్ ఎల్డర్స్.
0: కుటుంబానికి సత్కీర్తి ఇచ్చేటువంటి సోదరులుగా ఉంటుండాలి.
1: బ్రదర్స్ హూ షుడ్ అప్హోల్డ్ ప్రెస్టీజ్ ఆఫ్ ద ఫ్యామిలీ షుడ్ బి దేర్.
0: సంఘంలో ఒక విధమైన శాశ్వతమైన పేరును పొందేటువంటి సోదరులుగా ఉండాలి.
1: బ్రదర్స్ హూ షుడ్ విన్ రెప్యుటేషన్ బిగ్ నేమ్.
0: ఈ ఐకమత్యం చేతనే వీరింత గౌరవాన్ని పొందగలిగారు.
1: దే కుడ్ బి రెప్యూటెడ్ బికాస్ ఆఫ్ యూనిటీ.
0: పంచ పాండవులు కూడా 5 మంది బ్రదర్స్.
1: పంచపాండవ
0: 5 మంది కూడా ఏకంగా ఉండటం చేతనే 100 మంది అయినటువంటి కౌరవులు కూడా ఏమి చేయలేకపోయారు.
1: ఆల్ 5 పాండవస్ టుగెదర్ ఇన్ యూనిటీ 100 కౌరవ.
0: బాలి సుగ్రీవులు ఇద్దరికి ఎప్పుడు ద్వేషమే.
1: బాలి సుగ్రీవ ఎనిమిటీ.
0: ఈ ద్వేషంగా ఉండేటువంటి ఇద్దరు సోదరులు కూడా కట్టపటికి ఏమైపోయారు.
1: వాట్ హ్యాపెండ్ బికాస్ ఎనిమిటీ బిట్వీన్ ది టూ బ్రదర్స్.
0: అనేక విధమైనటువంటి చిక్కులకు గురి అయిపోయారు.
1: పుట్ టు సఫరింగ్ అలా
0: కట్టగడికి రావ ప్రాణప్రాంతుడు కావటం వల్ల సుగ్రీవుడు తాను ఒక రాజ్యాన్ని పొందగలిగాడు.
1: అండ్ సుగ్రీవ బికాస్ హీ సరెండర్డ్ టు రామ కుడ్ బికమ్ ఎ కింగ్.
0: రావణుడు కుంభకర్ణుడు విభీషణుడు ఈ ముగ్గురు కూడా అన్నదమ్ములే.
1: రావణ కుంభకర్ణ విభీషణ బ్రదర్.
0: ఐకమత్యం అనేటువంటిది లేకపోవడం చేతనే ముగ్గురు 3 దారులు పొందారు.
1: బికాస్ దేర్ నో యూనిటీ దే హ్యాడ్ టు గో ఇన్ డిఫరెంట్ పాత్.
0: యూనిటీ ఉండాలి ప్రతిదానికి.
1: యూనిటీ ఇస్ నెసెసరీ.
0: 5 వేళ్లు ఉన్నాయి. 5 ఏకంగా ఉంటుంటే ఎంత చిన్న పని అయినా కూడా మనం సాధించవచ్చు.
1: విత్ ఆల్ ది 5 fingers joining coordinating
0: ye matram manam sadhinchalemu.
1: Apart split from each other they can't work.
0: Kada prati manavudu kodanu aikamatyam aikamatyam aikamatyam.
1: Every man should foster unity.
0: Vishya shantini chekurchi vidamu telisi
1: that procedure that confers universal peace.
0: Samuchita bhavamulana samaya chesi
1: that which kills the narrow mind.
0: Aikamatyamu sahajeevan adhikamulu.
1: Unity and cooperation.
0: నేర్పునదే ఆధ్యాత్మికము.
1: That is the true spiritual education.
0: సాధకుడు నేర్వవలయు.
1: And everyone should learn.
0: ఈ ఐకమత్యం అనేటువంటిది చాలా అత్యవసరమైనటువంటిది.
1: యూనిటీ ఇస్ వెరీ ఎసెన్షియల్.
0: ఈ ఐకమత్యం అనేటువంటి దాని వల్ల ఆధ్యాత్మిక తత్వం కూడా మనలో ఆవిర్భవిస్తుంది.
1: త్రూ యూనిటీ కెన్ అండర్స్టాండ్ ది స్పిరిచువాలిటీ.
0: ఎవరిని మనం ద్వేషించకూడదు.
1: డోంట్ హేట్ ఎనీ.
0: ఎవరితోనో మనం విరోధం పొందకూడదు.
1: డోంట్ హేట్.
0: నీ విరోధి వచ్చినప్పటికీ వాడిని సంతోషంగా నవ్వుతూ నవ్వుతూ మాట్లాడు.
1: ఈవెన్ ఇఫ్ యూ మీట్ యువర్ ఎనిమీ టాక్ టు హిమ్ స్మైలింగ్.
0: మానవత్వం సాత్వికంగా గావించుకోవడానికి వీలవుతుంది.
1: దెన్ యూ కెన్ బి ఎ ట్రూ హ్యూమన్.
0: కేవలం సాధనలు సాధనని పిచ్చి సాధనల లోపల కాలమంతా వ్యర్థం చేయకండి.
1: స్పిరిచువల్ ప్రాక్టీసెస్ దే వేస్ట్ ఆఫ్ టైం.
0: ఏమిటి ఈ సాధనలు?
1: వాట్ ఆర్ దిస్
0: ప్రాక్టీస్? ఈ సాధనని స్వార్థమే.
1: ఆల్ ది స్పిరిచువల్ ప్రాక్టీసెస్ ఆర్ సెల్ఫిష్.
0: ఈ స్వార్థము స్వప్రయోజనం కోసం నీవు సాధన చేస్తున్నావు.
1: యూ టేక్ టు ప్రాక్టీస్ ఫర్ సెల్ఫ్.
0: మోక్షం కావాలి, నాకు సాక్షాత్కారం కావాలి, నాకు లిబరేషన్ కావాలి. ఏమిటి ఈ స్వార్థం?
1: What is this selfishness that I want liberation, I want redemption? Is that not selfishness?
0: నీ ఒక్కడే పొందాలా, ఇంతమంది పట్టకూడదా?
1: Why only you? Why not everybody?
0: కాబట్టి అందరూ సత్యాన్ని చేర్చుకోవాలి.
1: Let everyone follow the path.
0: అందరూ దివ్యత్వాన్ని పొందాలి.
1: Let everybody attain divinity.
0: అందరూ దివ్య స్థేకాన్ని అనుభవించాలి.
1: Let everybody experience the divine bliss.
0: ఈ విశాలమైన భావాన్ని మనం పెంచుకుంటే మన స్వార్థం కూడా నెరవేరుతుంది.
1: We should have the broad feelings, then your intention.
0: సమాజంలో మనము ఒక మెంబర్ కదా.
1: And you are a member in
0: కాబట్టి సమాజ క్షేమాన్ని మనం ఆశిస్తుంటే ఆ క్షేమంలో మన క్షేమం కూడా ఉంటుంది.
1: If you work for the welfare of the society, there lies your welfare as well.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: మీరు ఏ సాధనలు చేయనక్కర్లేదు.
1: You don't need to.
0: ప్రేమ చేత ప్రతి మానవుని ఎందుకున్నటువంటి ఆత్మతత్వాన్ని మీరు ఆనందంగా అనుభవించండి.
1: By following the path of love, you can experience the innate divine divinity in everyone.
0: ఈ ప్రేమకు మించినటువంటి ఒక దైవం మరొకటి లేదు.
1: There is nothing beyond
0: love. Love is God. స్వార్థంగా స్వప్రయోజనానికి మీరు ప్రవేశపెట్టకండి.
1: నెవర్ మేక్ యూజ్ ఆఫ్ ఇట్ ఇన్ నారో
0: సెన్స్. పరార్థమైనటువంటి దివ్యత్వానికి మీరు పాటుపడండి.
1: స్ట్రగుల్ హార్డ్ ఫర్ ది స్పిరిచువల్ డివినిటీ.
0: ఇది రాములు బోధించినటువంటి తత్వము.
1: ఇట్ ఈస్ ద టీచింగ్ ఆఫ్ రామ.
0: ఒకనొక సమయం లోపల చిత్రకూట పర్వతం పైన ఉండినప్పుడు అనేక విధములుగా కూడా లక్ష్మణుడు టెస్ట్ చేస్తూ వచ్చాడు రాముడు.
1: రామ స్టార్టెడ్ టెస్టింగ్ ఈవెన్ లక్ష్మణ.
0: ఎందుకంటే ఆ విధమైనటువంటి ఒక పరిశీలన చేసినప్పుడే పరిశీలన మనకు లభ్యమవుతుంది.
1: ద టెస్ట్ విల్ అటెస్ట్ ది ట్రూ క్వాలిఫికేషన్ ఆఫ్ ద పర్సన్.
0: ఈ అరణ్యము లోపల
1: ఇన్ దిస్ ఫారెస్ట్,
0: ఈ కుటీరమునందు మేము ముగ్గురే ఉన్నాం.
1: ఇన్ దిస్ హెర్మిటేజ్ యు ఆర్ త్రీ.
0: సీత చిన్న వయసు,
1: సీత
0: లక్ష్మణుడు చిన్న వయసు, నేను చిన్న వయసు వాడిని. మాకు ఒక గంటలు మాత్రమే వ్యత్యాసం తప్ప అంత పెద్దవారేమీ కాదు.
1: ఓన్లీ అవర్స్ ఆఫ్ డిఫరెన్స్, దట్స్ ఆల్, నాట్ దట్ ఇల్ ఎర్లీ.
0: ఇలాంటి పరిస్థితి లోపల
1: అండర్ దిస్ సర్కమ్స్టాన్సెస్
0: లక్ష్మణు యొక్క భావం ఏ రీతిగా ఉంటాదో గుర్తించాలని ప్రయత్నించాడు.
1: He wanted to know the feelings of
0: Ramulu. Telusunu
1: Rama knows well.
0: Anni telusunu telisinappudiki konni rakamainatundi oka pradarshana chesi tappala.
1: He knows everything, but he wants to demonstrate to everybody.
0: Chesi teerali.
1: It must be done.
0: Endukante tanaku artham avutundi kani prapanchaniki artham kaadu.
1: Because he knows his divinity, not the world.
0: Prapanchaniki bodhinche nimittamai ee vidhamaina test chestu
1: vachadu. Demonstrate to teach the world, he has to do.
0: Okaloka samayam lopala Sita alisipoyindi.
1: At one time Sita was tired.
0: రాములు కూర్చున్నాడు, తన తొడపైన సీతను తలను పెట్టుకున్నాడు, ఆమె నిద్రిస్తూ ఉండాలి.
1: సీత విత్ హర్ హెడ్ ఆన్ ద ల్యాప్ ఆఫ్ రామ వాస్ స్లీపింగ్ ఎట్ ద టైమ్ బీయింగ్ టోటలీ టైర్డ్.
0: లక్ష్మణుడు ఆ సమయంలో దగ్గర లేడు.
1: లక్ష్మణ వాస్ నాట్ ఎనీవేర్ క్లోజ్.
0: లక్ష్మణుడు చాలా గుణవంతుడు.
1: లక్ష్మణ ఇస్ హైలీ వర్చ్యూస్.
0: అలాంటి గుణం ఏ సోదరుకు ఉండదు.
1: నో అదర్ బ్రదర్ విల్ హ్యావ్ దట్ వర్చ్యూస్ క్వాలిటీ.
0: సోదరుడు ఆహారం తెచ్చే కోసం, కందమూలాలు తెచ్చే కోసం అరణ్యానికి వెళ్ళాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ బ్రదర్ లక్ష్మణ వెంట్ టు ఫెచ్ the food for
0: వచ్చే సమయాన్ని చూసుకున్నాడు.
1: అండ్ హి వాస్ రిటర్నింగ్.
0: సీత నీవు కూడా నా యొక్క పరిచయంలో ఒక భాగంగా వహించాలి అన్నాడు.
1: సీత లెట్ యూ బి ఆల్సో పార్టిసిపేట్
0: ఉన్నాడు.
1: ప్రిటెండ్ యాజ్ ఇఫ్ యువర్ స్లీపింగ్.
0: ఆమె నిద్రించినట్టుగా నటిస్తూ ఉండాలి.
1: ప్రిటెండింగ్ యాజ్ యువర్ స్లీపింగ్.
0: రాముడు చూచాడు, లక్ష్మణుడు వచ్చింది. లక్ష్మణ,
1: లక్ష్మణ
0: ఆహారం తెచ్చావా?
1: లక్ష్మణ
0: పెట్టు, నేను ఒక పనిపై వెళ్లాల్సి వచ్చింది.
1: లక్ష్మణ హెల్ బ్రాట్ ఫుడ్, కీప్ ఇట్ దేర్, ఐ హావ్ గాట్ సమ్ జాబ్.
0: నిద్రాభంగం కాకుండా నీవు ఈ స్థానంలో కూర్చొని నీ తొడపైన సీత యొక్క శిరస్సును పెట్టుకుని ఆమె నిద్రకు భంగం కాకుండా చూసుకోన్నాడు.
1: సీ దట్ ది స్లీప్ ఆఫ్ సీత ఇస్ నాట్ డిస్టర్బ్. కీప్ ద ఫుడ్ అపార్ట్ అండ్ కీప్ హర్ హెడ్ ఆన్ యువర్ లాప్.
0: రామాజ్ఞానగా శిరసావహించేటువంటి వాడు లక్ష్మణుడు.
1: యాజ్ ఇట్ ఇస్ రామాస్ కమాండ్, లక్ష్మణ
0: ఎలాంటి పరిస్థితులు ఏందని కూడా కాదు అనేటువంటి చెప్పేటువంటి వాడు కాదు.
1: అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్ యు వుడ్ నెవర్ సే నో.
0: కానీ ఇక్కడ ధర్మ సంస్థ ఏర్పడిపోయింది.
1: అండ్ హియర్ ఇస్ ద కన్ఫ్యూజన్.
0: ధర్మ సంఘటన వచ్చేసింది.
1: ఇట్ ఇస్ ఎ ప్రాబ్లం.
0: సీతను నా తొడపైన ఆమె తల్లి శిరస్సు పెట్టించుకుని ఎక్కడ పోయాడు?
1: లక్ష్మణ
0: ఒక చిలుక రూపం ధరించి ఆ యొక్క చెట్టు పైననే వాలి ఉన్నాడు.
1: రామ వాస్ దేర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ ప్యారట్ రెస్టింగ్ ఆన్ ది ట్రీ.
0: లక్ష్మణ యొక్క భావం ఏ రీతిగా మారుతుందో చూడాలని
1: హి వాంటెడ్ టు సీ ద సైకాలజీ ఆఫ్ లక్ష్మణ.
0: కన్నులు మూసుకున్నాడు.
1: హి క్లోజ్ హిస్ ఐస్.
0: సీతామాత సీతామాత సీతామాత అనుకుంటూ తాను కూడా స్మరిస్తూ ఉన్నాడు.
1: హి టు వెంట్ ఆన్ చాంటింగ్ సీతామాత మదర్ సీత మదర్ సీత.
0: సీత గొరకలు పెడుతూ నిద్రించినట్టుగా నటన చేస్తూ వచ్చింది.
1: సీత వాజ్ ఎక్సలెంట్లీ ప్రిటెండింగ్ ఇంక్లూడింగ్ స్నోరింగ్.
0: చిలుక రూపంలో ఉన్నటువంటి రామును పాడుతున్నాడు.
1: రామ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ప్యారట్ స్టార్టెడ్ సింగింగ్.
0: ఏమని?
1: వాట్
0: మేను మరచి నిద్రించే వారిని మేలుకొలు పగలరు ఎవరైనా. కనులు మూసుకొని నిదుర నటించే

0: వారిని మేలుకొలు పగలరు ఎవరైనా.
1: Can anybody wake up any person who has gone to deep sleep, forgetting the whole body feeling?
0: కనులు మూసుకొని నిదుర నటించే గనుని లేపగా ఎవరి తరం.
1: A pretender, he pretends as if he is sleeping. Can you wake him up anytime?
0: గొప్పదే, చాలా గొప్పదే. కనులు మూసుకొని నిద్ర మాదిరి నటిస్తూ ఉంటుండాలి
1: సీత. She closed her eyes pretending as if she's sleeping.
0: తగినటువంటి సీత ఈడు జోడు అందము చందము అలావన్యము అంత ఒక్కటే అయిపోయింది.
1: రామ రామ అండ్ సీత ఆర్ మేడ్ ఫర్ ఈచ్ అదర్ కంపాటబుల్.
0: అలాంటి పరిస్థితి ఎందు రాము చూచాడు.
1: రామ సా
0: తిరిగి ఎక్కడి నుంచి వచ్చినట్టుగా వచ్చాడు.
1: అండ్ హీ కేమ్ యాజ్ ఇఫ్ హీ కేమ్ ఫ్రమ్ నోవేర్.
0: సీతను లేపాడు.
1: అండ్ షీ గాట్ అప్.
0: లేచి చూసేటప్పటికే లక్ష్మణుడు ఉన్నట్టుగా కనిపించింది.
1: అండ్ షీ సా లక్ష్మణ.
0: ఆమెకు తెలుసును.
1: షీ నో.
0: కానీ ఇద్దరు కూడా దైవలీలలు ఇట్టిది అట్టిది చెప్పడానికి వీలు కాదు.
1: ద మిస్టరీ ఆఫ్ గాడ్ కెనాట్ బి డిసైడ్.
0: చిత్రంబులు
1: పెక్యూలియర్
0: త్రైలోక్య పవిత్రంబులు
1: సీక్రెట్ ఆఫ్ ద వరల్డ్
0: వరుదలాల విత్తంబులు సన్మిత్రంబులు
1: సో క్లోజ్
0: ముని జన వన పౌత్రంబులు
1: అండ్ ఇట్స్ సో
0: డియర్ చరిత్రంబులు ఎంత లీలలు చూపిస్తూ వచ్చారు.
1: ద స్టోరీ ఆఫ్ ద డివినిటీ సో క్లోజ్ సో ఇంటిమేట్ టు సే
0: దైవత్వంతో అనేక రకమైనటువంటి ఒక చేష్టలంతా చేస్తూ వస్తారు.
1: దట్ ఇస్ ద మిస్టరీ ఆఫ్ ద డివైన్.
0: ఇది పరీక్ష నిమిత్తమై చేసేటువంటి ఒక రచనలే.
1: దిస్ ఓన్లీ ఎ టెస్ట్ టు ప్రొటెక్ట్.
0: ఆ విధంగా చేసేటప్పటికీ సీత లేచింది.
1: సీత
0: రామ నాకెట్టి అభ్యంతరము లేదు, నాకెట్టి నిద్రాభంగం కలగలేదు అని చెప్పింది. తృప్తిపడింది.
1: మై స్లీప్ ఈస్ నాట్ డిస్టర్బ్డ్ షీ సెడ్.
0: లక్ష్మణుడు లేచాడు, రామునికి పాదాలకు వందనం చేశాడు. మీకెట్టి సేవ ఎందుకులను, అడ్డు లేకుండా చేయటమే నా కర్తవ్యం.
1: లక్ష్మణ గాట్ అప్ అండ్ ఫెల్ ది ఫీట్ అండ్ సెడ్
0: నేను మీ పాదదాసులను.
1: ఇదే
0: మాట కూడాను మమ్మల్ని చెప్పర్వతం పైన సీత వదిలిపెట్టినటువంటి నగలంతా చిక్కినాయి.
1: It is there on the mountain top, the jewels of Sita were caught.
0: అప్పుడు సుగ్రీవు తెచ్చి చూపించాడు.
1: సుగ్రీవ బ్రాట్ ఫోర్త్ అండ్ సెడ్
0: రామ ఎవరు ఈ మూటను కింద పడవేశారు.
1: Somebody dropped this.
0: దీంట్లో ఏమైనా సీత నగలు ఉన్నాయా చూడమని చెప్పాడు.
1: Are there any jewels of Sita, find out.
0: దాన్ని విప్పి చూసినప్పుడు
1: the bundle is open.
0: రాములకు తెలియదు పాపం.
1: రామా didn't know.
0: లక్ష్మణ మీ వదిలి గారి నగలు ఏమైనా ఉన్నవే చూడమన్నాడు.
1: లక్ష్మణ ఆర్ దేర్ ఎనీ జ్యూవెల్స్ ఆఫ్ యువర్ సిస్టర్ లా, ఫైండ్ అవుట్.
0: చూచాడు.
1: ఈ సా
0: అన్నా
1: బ్రదర్
0: నేను ఏమాత్రము ఈ నగలు నేను చూడలేదు.
1: ఐ హావ్ నాట్ సీన్ జ్యువెల్స్.
0: ఈ కుండలాలు ఎవరివో నేను చూడలేదు.
1: ఐ హావ్ నాట్ సీన్ ది ఇయర్ రింగ్.
0: కంకణాలు ఎవరివో నేను చూడలేదు.
1: ఐ హావ్ నాట్ సీన్ ద
0: బ్యాంగిల్. కానీ ఈ పాద అంజలు మాత్రం నాకు తెలుసు, సీతమ్మ వేణు అన్నాడు.
1: బట్ ఐ నో ది యాంక్లెట్స్, దే బిలాంగ్ టు సీత.
0: ఈ అందరు నీకెట్టి తెలిసింది?
1: హౌ డు యు నో?
0: అప్పుడు చెప్పాడన్నా, నిత్యము తెల్లవారు లేచిన తక్షణమే సీత యొక్క పాదములకు నమస్కారం చేసుకోవటం నా వాడుక.
1: ఇట్స్ మై ప్రాక్టీస్ టు బౌ డౌన్ టు హర్ లోటస్ ఫీట్ ఎవ్రీ మార్నింగ్.
0: ఆ తల్లికి నమస్కారం చేసే సమయంలో ఆ అందరిని నేను చూచాను.
1: When I prostrate, well, I used to notice the ankles.
0: అప్పుడు చెప్పాడు, ఇలాంటి సోదరుడు జగత్తులో ఏనాటి కూడా ఎవరికి చిక్కడు.
1: Such a brother, no one would have in this world.
0: కనుక ఈ లక్ష్మణుడు వంటి సోదరుడు నాకు ఉండటం చేతనే రాముని నేను హతమార్చగలిగాను.
1: బికాస్ ఆఫ్ దిస్ బ్రదర్
0: లక్ష్మణుడు తిరిగి అయోధ్యకు తేగలిగాను.
1: సో ఐ కుడ్ బ్రింగ్
0: నా శక్తి కాదు ఇదంతా కూడాను.
1: ఇట్స్ నాట్ మై
0: సోదరుని యొక్క భక్తి ప్రపత్తుల యొక్క శక్తి అన్నాడు.
1: ఇట్ ఈస్ ద పవర్ ఆఫ్ ది డివినిటీ అండ్ ద స్ట్రెంగ్త్ అండ్ ద కరేజ్ ఆఫ్ ద బ్రదర్. కనుకనే
0: ప్రతి మానవుడు కూడాను భక్తి ప్రపత్తులతో ఉంటుంటే సర్వ విజయములు కూడాను సాధించవచ్చును.
1: సో ఇఫ్ ఎనీ డివినిటీ ఎనీథింగ్
0: ఇలాంటి పవిత్రమైనటువంటి రామాయణం యొక్క గ్రంథాన్ని ఎవరైనా కూడా విస్మరించే వారున్నారా, విమర్శించే వారున్నారా?
1: ఆర్ దేర్ ఎనీబడీ హూ విల్ క్రిటిసైజ్ దిస్ రామాయణ?
0: లేదు లేదు.
1: నన్
0: ప్రతి ఒక్కరు కూడా ఎన్ని పర్యాములు విన్నా కూడా ఇంకా వినాలి అని ఆశ వస్తుంటారు.
1: రామాయణ సో ఎంచాంటింగ్, క్యాప్టివేటింగ్ దట్ యూ వాంట్ టు రీడ్ అగైన్ అండ్ అగైన్.
0: అలాంటి పవిత్రమైనటువంటి రామచరితాన్ని
1: సీక్రెట్ హిస్టరీ
0: ఆనాటి కాలం నుంచి ఈనాటి వరకు భారతీయులు స్మరిస్తూనే వస్తున్నారు.
1: Bharatiyas have been thinking, chanting, singing then and now.
0: ఇలాంటి పవిత్రమైనటువంటి కథ యొక్క తత్వము భారతీయులు ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.
1: It did not be specially told.
0: కానీ అందులో ఉన్నటువంటి యొక్క అమూల్యమైనటువంటి యొక్క విషయాలు మాత్రం గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: హైలీ వాల్యుబుల్ ఇంప్లికేషన్స్ హావ్ టు బి నోన్.
0: పితృవాక్య పరిపాలన చేయాలి.
1: వన్ షుడ్ ఫాలో ఫాదర్.
0: ఎలాంటి వారైనా సరే,
1: లెట్ హిమ్ ఎనీవన్.
0: గొప్ప అధికారి అయినా సరే,
1: వన్ ఆఫ్ అథారిటీ.
0: కానీ నీకంటే ముందు పుట్టినవాడే కాదు తండ్రి, నీ తర్వాత పుట్టినవాడు కాదు కదా.
1: Father is your senior, born earlier, so you have to follow him.
0: కనుక తల్లిదండ్రులను గౌరవించాలి.
1: You have to respect your parents.
0: సోదరులు ఐకమత్యం ఉంటుండాలి.
1: There should be unity among brothers.
0: ఇంకా స్త్రీల విషయం లోపల చాలా జాగ్రత్తగా ఉంటుండాలి.
1: ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ విమెన్ యూ షుడ్ బి కేర్ఫుల్.
0: కుల సంపత్తిని మనం అభివృద్ధి పరచుకోవాలి.
1: యూ షుడ్ డెవలప్ యువర్ క్యారెక్టర్.
0: అది ఏ నిజమైనటువంటి మూడు ప్రమాణములు.
1: దీస్ ఆర్ ది త్రీ స్టాండర్డ్స్.
0: ఈ మూడు ప్రమాణం ఎక్కడ ఉందో అక్కడంతా రామాయణం ఉట్టి పడుతుంది.
1: వేర్ దీస్ త్రీ స్టాండర్డ్స్ ఆఫ్ లైఫ్ ఎగ్జిస్ట్ దేర్ ఇస్ రామాయణ.
0: ఇంకా రామాయణం నన్ను మేలు చదవనక్కర్లేదు.
1: యు డోంట్ నీడ్ టు రీడ్ రామాయణం.
0: మన యొక్క జీవితం యొక్క రామాయణము.
1: దిస్ ఈస్ ద రామాయణ ఆఫ్ అవర్ లైఫ్.
0: ఈనాటి విద్యార్థులు
1: స్టూడెంట్స్ టుడే
0: ఈ యొక్క సంపూర్ణమైనటువంటి యొక్క దివ్యత్వాన్ని కొంతవరకు గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: యూ షుడ్ మేక్ ఎన్ ఎఫర్ట్ టు నో దిస్ టోటాలిటీ.
0: దైవ ద్వేషం మాత్రం చేసుకోకూడదు.
1: Don't have any kind of hatred.
0: దైవ ప్రీతిని నీవు సంపాదించుకో.
1: Develop love to
0: దైవం యొక్క ఫ్రెండ్షిప్ నీవు అభివృద్ధి పరచుకో.
1: Have God as your friend.
0: ఈ ప్రపంచంలో ఉండేటువంటి ఒక ఫ్రెండ్షిప్ అందరికంటే కూడా దైవమే బెస్ట్ ఫ్రెండ్.
1: Of all the friends in this world, God is the best friend.
0: లోకం యొక్క ఫ్రెండ్స్ అంతా ఏం చేస్తారు?
1: How about the worldly friends?
0: ఏదైనా ధనమో ధాన్యమో గంటగా ఉంటుంటే,
1: when there's money and position,
0: ఏదైనా మంచి పదవిగా ఉంటుంటే,
1: when you are high,
0: అందరూ హలో హలో హలో హలో అని వస్తుంటారు.
1: Everybody will come to you saying hello.
0: ఈ పదవి పోతానే,
1: position gone,
0: డబ్బు పోతానే,
1: money is lost,
0: గుడ్బై కూడా చెప్పరు.
1: They don't say even goodbye.
0: కానీ దైవం అలాంటి వాడు కాదు.
1: God is not like that.
0: Best friend.
1: God is the best friend.
0: కనుకనే మనకు ఫ్రెండ్ ఎవరంటే దైవమే మనకు ఫ్రెండ్.
1: Who is your friend? God is your friend.
0: మన గ్రంథం ఏమిటంటే ఈ విశ్వమే మన గ్రంథము.
1: The whole universe is the text.
0: మన యొక్క గురువు ఎవరు?
1: Who is our guru?
0: మన యొక్క హృదయమే మన గురువు.
1: Our heart itself is guru.
0: మనసులో ఉన్నటువంటి మర్మానంతా కూడా హృదయమే ప్రబోధిస్తూ ఉంటాయి.
1: And it is the heart that reveals the mystery in the mind.
0: కనుక ఎవరి గురువును మనం చేసుకోనక్కర్లేదు.
1: You don't need anybody.
0: గురువు అనేటువంటి వాడు ఎవరు? లౌకికమైన గురువును పెట్టుకుని నీవన్నీ బాధలకు గురి కావాలి.
1: You meet worldly gurus and you
0: ఏ గురువును మనకు అక్కర్లేదు.
1: You don't need any.
0: నీ హృదయమే నీ గురువు.
1: Your conscience.
0: నీ మనసే నీ గురువు.
1: Your mind is your teacher.
0: ఈ మనసును నీవు అనుసరించు.
1: Follow your mind.
0: దివ్యత్వాన్ని నీవు అనుభవించు.
1: Experience divinity.
0: అప్పుడే నీ దివ్యత్వం ఏకమవుతుంది.
1: Then this divinity unifies.
0: అందుకోసమనే తిరుగుతుండే ఆళ్ళు వారు చెప్పేటువంటి వాడు.
1: తిరుగుతుండే వారు సార్
0: మనసుకు మనం సాక్షి, దేహకు గుణము సాక్షి.
1: And it's the character that is the witness to the body.
0: మూర్ఖత్వానికి మూర్ఖుడే సాక్షి.
1: And its foolishness is the witness to a fool.
0: కనుక ఎలాంటి మన ఫూలిష్నెస్ తో మనం చేరకూడదు.
1: And we should never be foolish.
0: గురువు ఎవరు ఉన్నారు?
1: Who is your guru?
0: మనసులోని మర్మాలు బోధించేటువంటి ఒక ఆత్మతత్వమే నీ గురువు.
1: The one who reveals the secrets of the innate
0: nature. గురు గుణాతీతుడైనటువంటి వాడు గురువు.
1: గురు ఇస్ ద వన్ హూ స్పీక్స్ ఆఫ్ అట్రిబ్యూట్లెస్ డివినిటీ.
0: గురువు
1: ద వన్ హూ డిస్పెల్స్.
0: అలాంటి వాడు దైవం ఒక్కడే.
1: గాడ్ ఈజ్ ఓన్లీ గురు.
0: అలాంటి దైవాన్ని నువ్వు గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవు, మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురువేన, గురువే దైవము, గురువే తండ్రి, గురువే తల్లి అనే దైవాన్ని నువ్వు సర్వంగా భావించుకో.
1: గాడ్ ఈజ్ ది క్రియేటర్, గాడ్ ఈజ్ ది సస్టైనర్, గాడ్ ఈజ్ ఎనిహిలేటర్, ఈజ్ యువర్ ఫాదర్, ఈజ్ మదర్, ఎవ్రీథింగ్.
0: కనుకనే నీకు మరొక గురువులు అక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ సెపరేట్ గురుస్.
0: నీ యొక్క ఆత్మసాక్షిగా నీవు భగవంతుని గురువుగా తీసుకుని, భగవంతుని మిత్రుడిగా తీసుకుని, భగవంతుతో నీవు ఐక్యం కా.
1: లెట్ యువర్ కాన్షియన్స్ బి ది విట్నెస్. టేక్ గాడ్ హిమ్సెల్ఫ్ యువర్ గురు.
0: ఎన్ని బలములైనా మనం సాధించవచ్చును.
1: ఇఫ్ గాడ్ ఈజ్ విత్ యూ కెన్ డూ ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్.
0: కనుక దైవ ప్రేమను మీరు పెంచుకోండి.
1: Develop love for God.
0: దైవానుగ్రహాన్ని మీరు తీసుకోండి.
1: Be the recipient of God's grace.
0: ఫ్రెండ్షిప్ ని బలపరచుకోండి.
1: Have friendship, strengthen friendship.
0: ఈ జగత్ అంతా మనకు హస్తగతం అయిపోతుంది.
1: Then you'll have control over this world.
0: మనం దేనిని వెరవనక్కర్లేదు.
1: You don't need to fear.
0: ఎట్టి కష్టములు, నష్టములు, దుఃఖము వచ్చినప్పటికీ దానికి మనం భయపడనక్కర్లేదు.
1: Difficulties, the sorrows, the problems, anxieties, they do come. Be fearless.
0: కనుక
1: so
0: రామనామను స్మరించుకుంటూ,
1: థింక్ ఆఫ్ రామ,
0: అనగా దైవనామను చింతించుకుంటూ,
1: సింగ్ హిస్ గ్లోరీ,
0: దివ్యత్వంలో నీవు భావించుకుంటూ,
1: కన్సిడర్ డివైన్,
0: రాముడు నా హృదయవాసి, హృదయవాసి, హృదయవాసి అనుకో.
1: రామ డ్వెల్స్ ఇన్ మై హార్ట్, హ్యావ్ ద ఫీలింగ్.
0: రాముడు ఎక్కడున్నాడంటే బజార్ లోపల, పలాని గుడి లోపల, పలాని క్షేత్రంలో అని చెప్పకూడదు.
1: దేర్ ఈస్ రామ, యూ షుడ్ నాట్ సే దట్ ఈస్ దేర్ ఇన్ దట్ స్ట్రీట్.
0: హీ ఈస్ విత్ మీ, ఇన్ మీ, అరౌండ్ మీ.
1: God is with me, in me, around me.
0: ఈ సత్యాన్ని మీరు బలపరచుకోవాలి.
1: Strengthen this principle of truth that is in you.
0: ఎక్కడికో ఏ క్షేత్రాలకో మనం పోనక్కర్లేదు.
1: You don't need to visit pilgrimage centers.
0: కల్పితమైన క్షేత్రాలు.
1: They're sacred centers.
0: శాశ్వతమైన క్షేత్రం ఇదే.
1: The permanent center is your heart.
0: అదియే పుణ్యక్షేత్రము.
1: That is holy pilgrim center.
0: అదియే నిజమైనటువంటి ఒక నివాసము.
1: That is the dwelling place of God.
0: దీనిని ఒక మీరా కూడా చెప్పింది.
1: Meera also said.
0: భర్త వచ్చి గుడి నుంచి వెళ్ళిపోమన్నాడు.
1: అండ్ హస్బెండ్ నెక్ హర్ అవుట్.
0: కృష్ణ నేను ఎక్కడ పోయేది?
1: కృష్ణ
0: దిల్ తుమారా మందిర్. కృష్ణ
1: మై హార్ట్ ఈజ్ యువర్ టెంపుల్.
0: కనుక నా యొక్క హృదయమే నీ యొక్క మందిరము.
1: మై హార్ట్ ఈజ్ యువర్ టెంపుల్.
0: కనుకనే క్షేత్ర క్షేత్రజ్ఞ చాపి మా విద్ది అనేది భగవద్గీత.
1: భగవద్గీత సెడ్ ద నోవర్
0: క్షేత్రము.
1: Body is the
0: ఆ క్షేత్రంలో ఉన్నటువంటి భగవంతుడి ఆత్మస్వరూపుడే క్షేత్రజ్ఞుడు.
1: ద ఇన్ బెల ద నోవా is atmic principle.
0: Chetra chetra vidane itundi mana ente untundadi.
1: The knower and the known principles are within you.
0: Kaka mana endunnatundi oka aanandanni manam aanandanga anubhavinchukottu raavali.
1: And we should develop the true bliss.
0: Aanandam kosam ekkada meer paakuraadadakkaledu.
1: You don't need to work for bliss.
0: మీ యందే ఉంటున్నది ఆనందము.
1: దట్ బ్లెస్ ఇస్ విదిన్ యు.
0: అది హృదయం, హృత్ ప్లస్ దయా, హృదయం. అదే కంపాషన్. ఆ కంపాషనే నీ హృదయం.
1: దయా, కంపాషన్, హృత్, హార్ట్.
0: దాంట్లో నీవు ఆ ప్రేమను పెంచుకో.
1: Develop that sort of love.
0: అప్పుడే నీకు సర్వవిధమైన శాంతి లభిస్తుంది.
1: Then you will have attained
0: శాంతి కోసం నువ్వు ప్రాకులాడనక్కర్లేదు.
1: Don't study for
0: peace. అందుకోసమని భగవంతుని ప్రార్థించే దేనికోసమని.
1: Why do you pray to God?
0: నా దగ్గర లేనిది నీ దగ్గర ఉన్నది నాకు ఇవ్వాలి.
1: Oh God, that which is not in me, that which is with you, I want it.
0: నా దగ్గర శాంతి లేదు.
1: I don't have peace.
0: ఆ శాంతి నీ దగ్గర ఉన్నది.
1: That is in you.
0: ఆ శాంతిని నాకు ఒక భాగం అందించు.
1: Share little peace with me.
0: దాన్ని ప్రార్థించాలి.
1: I pray for peace.
0: నా దగ్గర ఆనందం లేదు.
1: I have no bliss.
0: ఆనందం నీ దగ్గర ఉంటుండాలి.
1: This is
0: you. ఆనందనీయుడు.
1: You are the embodiment of
0: కాబట్టి ఆ ఆనందం నాకు ఒక స్పూన్ అయినా ఇచ్చి.
1: This pass on spoonful of bliss to me.
0: కాబట్టి మన దగ్గర లేని అవి రెండే.
1: So these two.
0: శాంతి, ఆనందము.
1: The peace and
0: ఈ రెండు కూడా నీవు నివాసం చేసుకుని ఉన్నావు.
1: యూ హ్యావ్ దెమ్.
0: కాబట్టి నీవే నాకు అందించమని చెప్పి.
1: యూ హ్యావ్ టు పాస్ దెమ్ ఆన్.
0: మిగతా ఏమీ మనం కోరనక్కర్లేదు.
1: ఐ డోంట్ వాంట్ ఎనీథింగ్ ఎల్స్.
0: ఈ తుచ్చమైన వాంఛలు ఉండేటువంటి పోతుంటాయి, పోయేటువంటి వస్తుంటాయి.
1: వై ది ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ మీన్ డిజైర్ దే కమ్ అండ్ గో.
0: కదిలిపోయేమే కాదు.
1: ది పాసింగ్ క్లౌడ్.
0: కానీ ఇది ఏమాత్రం కదిలిపోయేటువంటి కాదు.
1: Yes, this is
0: ఇది సత్యమైనది, నిత్యమైనది, సంపూర్ణమైనటువంటి.
1: This is eternal truth, immortal,
0: నిర్గుణం, నిరంజనం, సనాతనం, నికేతనం, నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపిణం.
1: It is immortal, pure, crystalline clear.
0: అట్టి దైవత్వానికి మనం అవకాశం ఇవ్వాలి.
1: And we have to scope for such a
0: thing. ఇవన్నీ నేడు ఉంటాయి, రేపు పోతుంటాయి.
1: Other things come and go.
0: దానికోసం మనం విచారించనక్కర్లేదు.
1: We don't need to bother.
0: యోచించనక్కర్లేదు.
1: We don't need to worry.
0: చింతించనక్కర్లేదు.
1: We don't need to worry.
0: ఉన్నంత వరకు మనం సుఖంగా శాంతిగా ఉండాలి.
1: So long we are alive, let us live in peace and
0: bliss. దైవ చింతన చేత కాలంను గడపాలి.
1: Spend our time in singing his glory.
0: అందువల్ల
1: so
0: దైవ ప్రార్థన చేత మన ఎందున్నటువంటి ఒక దైవత్వాన్ని ఆవిర్భవి చేసుకోవడానికి తగిన కృషి చేయాలి.
1: By sincere prayer we can bring forth the latent divinity.
0: Sumati cheppindi.
1: Sumati said
0: anaga evaru Kausalya, Sumitra.
1: Kausalya, Sumitra.
0: Kausalya chellalu Sumitra.
1: Sumitra is sister of Kausalya.
0: Sumitra cheppindi Lakshmani Ramun venta pampinche samaya lopala.
1: Then Lakshmana was to accompany Rama. Sumitra said
0: Lakshmana,
1: Lakshmana
0: neevu aranyaniki pothunnavani neevu bhavinchavaddu.
1: Never think that you are going to the forest.
0: రాములు లక్ష్మణుడు లేనిటువంటి ఒక అయోధ్యనే మాకు అరణ్యము.
1: ది సిటీ ఆఫ్ అయోధ్య ఇస్ ద ఫారెస్ట్ విదౌట్ యూ రామ అండ్ లక్ష్మణ.
0: సీతారాములు ఉన్నటువంటి అయోధ్యనే, లంకనే ఒక అరణ్యమే మీకు అయోధ్య.
1: దట్ వెరీ ఫారెస్ట్ విత్ సీతారామ ఈజ్ అయోధ్య ద సిటీ.
0: కనుక లక్ష్మణ,
1: లక్ష్మణ
0: ఆశీర్వదిస్తూ చెప్పింది.
1: Blessing him.
0: నీవు సీతారామును తల్లిదండ్రులుగా నీవు భావించి వారిని సేవించు.
1: కన్సిడర్ సీతారామ యాజ్ యువర్ ఫాదర్ అండ్
0: మదర్. సేవలు ఏమాత్రం కూడా కించిత్తైన కూడా లోపం రాకుండా చూసుకోమని.
1: సీ దట్ యూ సర్వ్ దెమ్ ఫుల్ వెల్.
0: అలాంటి సుమిత్ర లోకంలో ఉన్నారా?
1: డు యూ ఫైండ్ సుమిత్ర ఆఫ్ దట్
0: కౌసల్య గొప్పది అంటున్నారు.
1: వీ సే కౌసల్య
0: కైట గొప్పది అంటున్నారు. కానీ సుమిత్ర కంటే గొప్పవారు లోకంలో లేరు.
1: దేర్ ఇస్ నో అదర్ ఉమెన్ గ్రేటర్ దెన్ సుమిత్ర.
0: మంచి మిత్రుడు ఆమె.
1: సూ గుడ్ మిత్ర ద ఫ్రెండ్.
0: కుమారుని ఆశీర్వదించి రామ సేవ చేసుకుంటూ ఉండమని చెప్పి చెప్తుంది. ఎక్కడైనా
1: షీ బ్లెస్డ్ హర్ సన్ సో హాస్ టు సర్వ్ గాడ్ సిన్సియర్.
0: అలాంటి తల్లులు ఈనాడు తయారు కావాలి.
1: సచ్ మదర్స్ ఆర్ నీడెడ్ టుడే.
0: అలాంటి భార్యలు ఈనాడు తయారు కావాలి.
1: వైవ్స్ ఆర్ నెసెసరీ.
0: అలాంటి సోదరులు ఈనాడు తయారు కావాలి.
1: సచ్ బ్రదర్స్ ఆర్ ఎసెన్షియల్.
0: అందరి యందు ఐకమత్యం అభివృద్ధి పరచుకోవాలి.
1: లెట్ దేర్ బి యూనిటీ.
0: ఆ ఐకమత్యమే జగత్ యొక్క సంరక్షణ.
1: దట్ యూనిటీ ప్రొటెక్ట్స్ ద వరల్డ్.
0: జగత్తునంతా కూడా సంరక్షిస్తుంది.
1: ఇట్ సస్టైన్స్ ద
0: లోకం యొక్క సౌభాగ్యం అంతా కూడా వ్యక్తి యొక్క సౌభాగ్యం పైన ఆధారపడి ఉంటుంది.
1: ప్రాస్పెరిటీ ఆఫ్ ది సొసైటీ డిపెండ్స్ ఆన్ ది ఇండివిజువల్.
0: కనుక ఏ సంకల్పంలో మన యొక్క పెద్ద ఆస్తులు,
1: థాట్స్ అవర్ ప్రాపర్టీస్,
0: మన సంకల్పంలో పవిత్రమైతే మనకు దివ్యమైనటువంటి ఫలితం మనం లభిస్తుంటాం.
1: థాట్స్ ఆర్ సీక్రెట్, యూ విల్ హ్యావ్ సీక్రెట్ రిజల్ట్స్.
0: కనుక సంకల్పం నుంచి వచ్చినటువంటి ఈ యొక్క సుఖ దుఃఖాలు.
1: సో ప్రెషర్ అండ్ పెయిన్ ఆర్ ద కాన్సిక్వెన్సెస్.
0: మన సంకల్పమే మూల కారణాలు.
1: ప్రెషర్ అండ్ పెయిన్ డిపెండ్ ఆన్ అవర్ థాట్స్.
0: కనుక మనం సత్య సంకల్పాలుగా తయారు చేసుకోవాలి.
1: వి షుడ్ డెవలప్ ట్రూత్ఫుల్ థాట్స్.
0: సంకల్పాలు మంచివైనప్పుడు మనం సామాన్యంగా ఉండము, సర్వ విధమైన శక్తిని సాధించిన వారం అవుతాం.
1: వెన్ థాట్స్ ఆర్ గుడ్ దే విల్ బి సో పవర్ఫుల్ అకంప్లిష్ ఎవ్రీథింగ్ ఎల్స్.
0: భజన బినా సుఖ శాంతి.

0: Radio Sai presents next a divine discourse delivered by Bhagwan Baba on the 9th of July,
1: 1989. Manujini Manugade Kunu Bandhamulaku Manyata Kunu మనసే హేతువు మనుజుని మనుగడకును బంధమునకు మాన్యతకును

0: It is the mind which is the cause for man's respect, for his honor, for his deliverance. The same mind is responsible for bringing liberation. And manas, the mind itself, is responsible for taking him to hell, creating a hell for him and making him forget his own human nature.
1: Vidyarthulara,
0: dear students,
1: manomulam idam jagat, jagatnu kani indriyamulu kani manase maranchutu untunnadi.
0: It is the mind which makes the world function and the senses also function.
1: Manoshakti valane indriyamulu kani jagattu kani kadalchunnadi.
0: It is by the power of the mind, the senses and the world, they are doing the duty.
1: Prapanchamantai kudanu panchabhutamulato nindinatunti swarupamu.
0: The world is essentially the form of five elements.
1: Prithvi, jalamu, agni, vayu, akasham. Ivi okadanikante okati telikayai sukshmamai swaroopane dharistunnavi.
0: Those five elements are earth, water, fire, wind and sky. Each one is steadily subtler than the previous one.
1: Prithvi kante jalamu ati sukshmamainatundi telikayainatundi.
0: Water is subtler and lighter than earth.
1: Neeti kante agni marinta sukshmamainatundi chala telikayainatundi.
0: Compared to water, fire is subtler and lighter.
1: Agni kante vayuvu marinta sukshmamainatundi.
0: So is the wind compared to fire.
1: Vayu kante akashamu marinta sukshmamainatundi.
0: Ether, sky, is the subtlest compared to any one of these things.
1: Yeta vata prithvi jalamu agni vayuvu anikudanu akashamu nundi aavirbhavinchinatundivi.
0: The summoned substance of this is earth, water, fire and wind have taken their
1: birth. Akasham yokka charanam chetane vayu yerpadutunnadi.
0: It is on account of the movement of sky the air takes its birth.
1: Vayu chetane agni sambhavistuntundadi.
0: Fire emanates from wind.
1: Vayuve lekundina agni abhrudhiye chendadu.
0: Without wind the fire will not develop fast.
1: Kalukune agni yokka chaladanam chetane neeru aavirbhavistunnayi.
0: It is an account of the fire, the water also takes its birth.
1: Jalamu ghanibhutamu kavatam chetane prithviga marutundadi.
0: The earth is the solidified form of water.
1: Ivanni kudunu kevalamu oka daivattam nunchi kudunu aavirbhavinchinatundi bhutamule.
0: All these elements have taken or emerged from God.
1: ఈ అన్నింటికి మనసే మూల కారణము.
0: ఫర్ ఆల్ దీస్ థింగ్స్ ఇట్ ఈస్ మైండ్ విచ్ ఇస్ ది రూట్ కాజ్.
1: ఈ మనసు యొక్క స్థానం శరీరము లోపల చక్కగా విచారించినప్పుడు పంచకోశముల మధ్యలో ఇచ్చినటువంటిది ఈ మనసు.
0: ఇఫ్ యూ వాంట్ టు ఫైండ్ అవుట్ వేర్ ఎగ్జాక్ట్లీ ది మైండ్ డ్వెల్స్ ఇన్ ద బాడీ, ఇట్ ఇస్ ఇన్ ది మిడ్స్ట్ ఆఫ్ ఫైవ్ షీట్స్.
1: అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయం.
0: దోస్ ఫైవ్ షీట్స్ ఆర్ అన్నమయ ఫుడ్ షీట్, ప్రాణమయ ది వైట్ ఎయిర్ షీట్ అండ్ మనోమయ మైండ్ షీట్, విజ్ఞానమయ విజ్డమ్ షీట్ అండ్ ఆనందమయ బ్లిస్ షీట్.
1: ఈ పంచకోశములందు మనసు ఎక్కడ ఉన్నది?
0: దెన్ వేర్ డస్ మైండ్ ఎగ్జిస్ట్? ఇన్
1: మనస్సుకు పైన ప్రాణము, క్రింద బుద్ధి.
0: Above mind is the life forces and below the mind is the intellect.
1: Pranamu buddhi endu agni swaroopamulu agni tattvamulu.
0: This principle of prana and this intellect, they are the form of fire.
1: Manasu jala tattvamulu.
0: మైండ్ ఈజ్ ఏ మేనిఫెస్టేషన్.
1: మనస్సుకు అధిష్టాన దేవత చంద్రుడు.
0: మూన్ ఈజ్ ద ప్రిసైడింగ్ డైటీ ఆఫ్ మైండ్.
1: కనుకనే చల్లదనము మనసుకు స్వభావము.
0: Therefore, it is natural for the mind to be cool.
1: Aite deeniki paina pranamane agni krinda buddhi aneetunte agni undatam chetane manasu jalamuga mari pothundadi.
0: As it is sandwiched by these two principles of fire, prana and buddhi, then it becomes
1: jalam yokka swabhavamu. Pallamunaku pravahinchatame dani yokka swabhavam.
0: It becomes water, and one of the features of water is to flow always
1: downward.
0: It does not have the feature of earth.
1: Kanukane manasu nirantaram kudanu vishesha sambandhamaitunte yokka margam nande idi prayanam salaputu untuntadi.
0: That is why mind always travels in search of some objects for enjoyment.
1: Prakrutamaitunte margamne idi anusaristu untadi.
0: It goes in the natural way, in the way of nature.
1: Pavitramaina uttamainti yokka urdha sthayiki idi e maatramo prayanam cheyaledu.
0: It is not natural for it to go upward to elevated space of atma.
1: Ee manasu yokka tattvamu urdha margamunaku pravesha pettavalanna deeniki aadhyatmika chittam athyavasaramu.
0: If you want to turn it towards the higher stages in life, then spiritual manavudu
1: aanandanni ఆశిస్తున్నాడు, అభిలషిస్తున్నాడు.
0: ఎవ్రీ మ్యాన్ ఈజ్ ఆస్పైరింగ్ ఫార్ బ్లిస్ అండ్ జాయ్.
1: అయితే ఈ ఆనందం ఏ రీతిగా మనకు ప్రాప్తి కాగలదు?
0: హౌ ఈజ్ ఇట్ పాసిబుల్ టు అక్వైర్ దిస్ బ్లిస్?
1: ఇది కేవలము పంచభూతములకు నివాసమైన, పంచభూతములకు నిలయమైనటువంటి ఈ యొక్క ఆత్మతత్వమును మనం కొంత అర్థం చేసుకోవాలి.
0: ఫర్ దిస్ వీ హావ్ టు అండర్స్టాండ్ ది ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ, which is the basis for all this fire.
1: పంచభూతములకు అవకాశం అందించినదే ఆకాశం.
0: It is the sky which gives power to all the other four.
1: ఇది కేవలం ఆత్మతత్వం నుండినే ఆవిర్భవించినటువంటిది.
0: The sky itself has emerged from the principle of ఆత్మ.
1: కనుక ఆత్మతత్వాన్ని మనం చక్కగా అర్థం చేసుకున్నప్పుడు పంచభూతములు కానీ పంచకోశములు కానీ మన యొక్క స్వాధీనంలో ఉండగలవు.
0: If we can understand the principle of ఆత్మ, the five elements and five seeds will be under our control.
1: అప్పుడు మనం ఆనంద ప్రాప్తి చేకూరగలదు.
0: Then only we can enjoy bliss.
1: ఆనందం అనేటువంటిది సుఖములకు దుఃఖములకు అతీతమైనటువంటిది.
0: Bliss transcends sorrow and joy.
1: మానవునికి సుఖము దుఃఖము కూడాను మనసు యొక్క వికారములే కాని మనిషికి ఏమాత్రం కూడాను సుఖ దుఃఖములు ఏమాత్రం కూడా లేవు.
0: Joy and sorrow are two forms of the working of the mind.
1: ఈ సుఖ దుఃఖములకు అతీతమైనటువంటి ఒక స్థితియే ఆనందము.
0: Bliss is a state which transcends sorrow and joy.
1: అట్టి ఆనంద స్థితియే ప్రజ్ఞాతత్వము అన్నారు.
0: This state of bliss is ప్రజ్ఞాతత్వం, principle of ప్రజ్ఞ.
1: ఈ ప్రజ్ఞ అనేటువంటిది సర్వత్రా వ్యాపించినటువంటిది.
0: ప్రజ్ఞ is all pervasive.
1: ఇదే ప్రజ్ఞానం బ్రహ్మ అన్నారు.
0: That is the meaning of ప్రజ్ఞానం బ్రహ్మ.
1: ఈ ప్రజ్ఞానము సర్వత్రా వ్యాపించినటువంటిది అయినప్పటికీ దానిని గుర్తించడానికి కొన్ని విధమైన మార్గములను మనము అనుసరించవలెను.
0: ఆల్దో దిస్ ప్రజ్ఞానం ఈజ్ ఆల్ పర్వేసివ్,
1: కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్,
0: దిస్ కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్ ఈజ్ ఆల్ పర్వేసివ్, ఇట్ ఈజ్ నెససరీ టు మేక్ ఎఫర్ట్స్ టు రికగ్నైజ్.
1: దేహమునందును, మనస్సునందును, బుద్ధి అందును, అంతఃకరణ ఎందు కూడాను ఉండినటువంటి యొక్క సమతత్వం కనుకనే దీనికి ప్రజ్ఞ అని కూడాను ఒక చక్కని పేరు.
0: యాజ్ దిస్ ఆక్యుపైస్ ఆల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ హ్యూమన్ బాడీ అండ్ హ్యూమన్ లైఫ్, this is appropriately called constant integrated awareness.
1: ilanti pragna yokka shabdamunu manamu anusarinchavalasi vastundi.
0: We have to follow the sound itself of this particular word.
1: Dinni antarvani ani cheptu vacharu.
0: This has been described as the inner voice.
1: Antarvaniki bhagavantunaku bhedam ledu.
0: There is no difference whatsoever between inner voice and God.
1: Antarvani e bhagavantudu, bhagavantude antarvani.
0: Inner voice itself is God and God himself is inner voice.
1: Ayuk antarvani ni manam anusarinchinappudu,
0: if we can follow the inner voice and conscience,
1: manaku aanandamu praaptistundi.
0: We get bliss.
1: Aithe ee antarvani ni ye reetiga manam anubhavinchali?
0: How to enjoy and follow this conscience, inner voice?
1: అంతర్వాణిని అనుభవించవాలన్నా బహిర్ముఖమైనటువంటి ఒక ఇంద్రియముల యొక్క శక్తిని మనం అణుచుకోవాలి.
0: ఓన్లీ బై కంట్రోలింగ్ ది సెన్స్ ఆర్గన్స్ విచ్ గో అవుట్వర్డ్ వీ కెన్ ఎంజాయ్.
1: అంతర్ బహిర్ ఇంద్రియములను అణగదొక్కినప్పుడే ఈ అంతర్వాణి మనకు సుస్పష్టంగా వినిపించగలదు.
0: వెన్ యూ సబ్డ్యూ ది ఔటర్ అండ్ ది ఇన్నర్ ఆర్గన్స్, సెన్స్ ఆర్గన్స్, we will be able to hear the inner voice properly.
1: బహిర్ముఖమైనటువంటి మనస్సులకే దీనికి మనస్సు అని పెట్టారు.
0: ది మైండ్ విచ్ గోస్ అవుట్వర్డ్స్ హెస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ మనస్.
1: అంతర్ముఖమైనటువంటి యొక్క దీనికే నమా అని పెట్టారు.
0: ద మైండ్ విచ్ గోస్ ఇన్ వర్డ్స్ హెస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ నమా,
1: అనగా మనస్సు కానటువంటిది ఇది అంతర్వాణి.
0: ది ఇన్నర్ వాయిస్ ఇస్ నాట్ మైండ్ ఇట్ సెల్ఫ్.
1: మనసు యొక్క ప్రభావం ఉండినంత వరకు కూడాను మనిషి అనేక రకములైనటువంటి యొక్క మార్గములను అనుసరిస్తుంటాడు.
0: మ్యాన్ ఫాలోస్ డిఫరెంట్ పాత్స్ వెన్ హీఈస్ అండర్ ది స్పెల్ ఆఫ్ మైండ్.
1: ఈ మనస్తత్వాన్ని మనం అణగదొక్కినప్పుడే అమనస్కమనేటువంటి స్వరూపాన్ని ధరిస్తాడు.
0: ఓన్లీ వెన్ వీ సబ్డ్యూ దిస్ మైండ్ అండ్ ఇట్స్ టెండెన్సీస్ వీ కెన్ గెట్ ది స్టేట్ ఆఫ్ అమనస్కత్వం.
1: అమనస్క స్థితి ఎందు మాత్రమే ఈ అంతర్వాణి మనకు ప్రాప్తిస్తుంది.
0: ఓన్లీ ఇన్ దట్ స్టేట్ ఆఫ్ మైండ్లెస్నెస్ విల్ బి ఏబుల్ టు గెట్ ది ఇన్నర్ వాయిస్.
1: ఈ అంతర్వాణి నిమిత్తమై మనం అనేక విధమైనటువంటి సాధనలు చేయవలసి వస్తుంది.
0: ఫర్ బీయింగ్ ఏబుల్ టు గెట్ ఇన్ టచ్ అండ్ ఎంజాయ్ దిస్ ఇన్నర్ వాయిస్ సర్టన్ ఎఫర్ట్స్ ఆర్ రిక్వైర్డ్.
1: దీనికి భక్తి ప్రపత్తులు అని పిలుస్తూ వచ్చారు.
0: దాట్ ఈస్ డివోషన్ అండ్ సరెండర్. భక్తి ప్రపత్తులు ఆర్ రిక్వైర్డ్ ఫర్
1: ఈ భక్తి ప్రపత్తుల యొక్క తత్వమును మనం అర్థం చేసుకోవాలన్నా భగవంతుని ప్రేమ అత్యవసరం.
0: ఓన్లీ బై హ్యావింగ్ లవ్ టువర్డ్స్ గాడ్ వీ కెన్ అండర్స్టాండ్ డివోషన్ అండ్ సరెండర్.
1: ఈ భగవంతుని ప్రేమను మనం పొందవాలన్నా సాకారం అనేటువంటిది అది సరి అయిన మార్గం.
0: టు గెట్ ద లవ్ ఆఫ్ గాడ్ వీ హావ్ టు రిసార్ట్ టు ది ఫారం ఫుల్ గాడ్.
1: ఈ సాకార భక్తి యందు అనేక విధమైనటువంటి మార్గములు ఉంటున్నవి.
0: డివోషన్ టు గాడ్ విత్ ఫార్మ్ దేర్ ఆర్ డిఫరెంట్ టైప్స్.
1: ఇందులో ప్రధానమైనటువంటి మూడు.
0: దేర్ ఆర్ త్రీ ఇంపార్టెంట్ వన్స్.
1: తామసిక రాజసిక సాత్వికమని.
0: దోస్ త్రీ ఆర్ తామసిక రాజసిక అండ్ సాత్విక.
1: ఈ తామసికమనేటువంటిది కేవలము
0: దిస్ తామసిక ఈజ్
1: హింస చేతను,
0: అసోసియేటెడ్ విత్
1: క్రోధము చేతను,
0: యాంగర్
1: ఆడంబరము చేతను,
0: షో ఆస్టెంటేషన్.
1: మానవుడు దైవాన్ని ఆరాధిస్తుంటాడు.
0: మ్యాన్ వర్షిపింగ్ గాడ్ విత్ ఆల్ దీస్ థింగ్స్ ఈజ్ తామసిక.
1: ఆడంబరము చేత, అహంకారం చేత, కీర్తి ప్రతిష్టల నిమిత్తమై తాను ఆచరించడం అనేటువంటిది ఇది తామసిక భక్తిగా మారుతుంది.
0: దిస్ తామసిక టైప్ ఆఫ్ డివోషన్ ఈజ్ వన్ విచ్ ఈజ్ బేస్డ్ అపాన్ షో, ఈగో అండ్ దట్ కైండ్ ఆఫ్ అప్రోచ్.
1: ఇంకా రాజసిక భక్తి అనేటువంటిది పేరు ప్రతిష్టల నిమిత్తమై, అధికార నిమిత్తమై, స్వభిష్యం లోపల సరైనటువంటి స్థితిని పొందాలనేటువంటి నిమిత్తమై తాను ప్రార్థిస్తుంటాడు భగవంతుణ్ణి.
0: ది రాజసిక టైప్ ఆఫ్ డివోషన్ ఈజ్ టు గెట్ పొజిషన్, పవర్, టు గెట్ నేమ్ అండ్ ఫేమ్ అండ్ టు గెట్ సెల్ఫిష్ ఇంట్రెస్ట్ ఫుల్ఫిల్డ్.
1: ఇంకా సాత్వికమైనటువంటి భక్తుడు
0: ది సాత్విక్ టైప్ ఆఫ్ డివోటీస్
1: కేవలము ఒక విధమైనటువంటి ఒక శరణాగతి తత్వం ఉంది.
0: హీ ఫాలోస్ ది పాత్ ఆఫ్ సరెండర్.
1: సర్వకర్మలు కూడా నువ్వు భగవత్ప్రీత్యార్థమై భ్రమించి
0: హీ డస్ ఆల్ ద వర్క్ ఫర్ ద సేక్ ఆఫ్ గాడ్ ఫర్ హిస్ ప్లెజర్.
1: సర్వత్రా భగవంతుడు ఒక్కడే ఉన్నాడనేటువంటి విశ్వాసం చేత
0: హీ హ్యావ్ ద ఫెయిత్ దట్ గాడ్ డ్వెల్స్ ఇన్ ఎవ్రీ ప్లేస్.
1: ఏది చేసినా భగవత్ సేవగా విశ్వసిస్తూ చేస్తుంటాడు.
0: హీ డస్ ఎవ్రీథింగ్ యాజ్ సర్వీస్ టు గాడ్ అండ్ డస్ ఎవ్రీ వర్క్ లైక్ దాట్.
1: అయితే ఈ మూడింటి భక్తి ఎందుకూడను మరికొన్ని రకమైనటువంటి భక్తులు ఉంటున్నాయి. నిర్గుణ భక్తి.
0: ఇన్ అడిషన్ టు దీస్ త్రీ దెర్ ఈస్ వన్ మోర్ నిర్గుణ టైప్ ఆఫ్ డివోషన్, నిర్గుణ భక్తి.
1: ఇదే రాక్షస భక్తి, అసుర భక్తి, మోహ భక్తి అని.
0: దట్ ఈస్ రాక్షస భక్తి,
1: అసుర భక్తి,
0: అసుర భక్తి అండ్ మోహ భక్తి.
1: ఈ అసుర భక్తి అనగా
0: అసుర భక్తి ఆర్ అసుర డివోషన్ రిఫర్
1: తాను ఒక్కడు మాత్రమే క్షేమంగా ఉండాలి.
0: ది ఎసెన్షియల్
1: తాను మాత్రమే ఆనందించాలి.
0: He alone should be happy.
1: తాను మాత్రమే ధన్యుడు కావాలి.
0: He alone should save himself.
1: కేవలం ఈ పరిపూర్ణమైనటువంటి స్వార్థంతో నిండినటువంటిది ఈ యొక్క అసుర భక్తి.
0: డివోషన్ ఫిల్డ్ విత్ సెల్ఫిష్నెస్ ఈజ్ అసుర డివోషన్.
1: తన యొక్క సహచరులు కాని, తన యొక్క కుటుంబం కాని, తన యొక్క తోటి మానవుల యొక్క క్షేమమును ఏమాత్రం కూడా ఆశించేటువంటి వాడు కాదు.
0: హీ ఈజ్ నాట్ విల్లింగ్ టు కేర్ ఫార్ ఎయిదర్ హిజ్ ఫ్యామిలీ, హిజ్ సరౌండింగ్స్, హిజ్ సొసైటీ అండ్ ఎనీవన్.
1: రాక్షస భక్తి అనగా హింసాదుల చేతను,
0: డివోషన్ రాక్షస
1: డివోషము చేతను,
0: వయలెన్స్ అండ్
1: దయాదాక్షిణ్య రహితం చేతను,
0: డివైడ్ ఆఫ్ ఎనీ కంపాషన్
1: జీవితంలో గడుపుతూ ఉంటుంటాడు.
0: అండ్ యూ బి లివింగ్ హిజ్ లైఫ్ లైక్ ఆన్ దీస్ లైన్స్.
1: మోహభక్తి అనగా
0: మోహభక్తి
1: నిత్యానిత్య విషయ పరిశీలనాశీనుడై
0: హీ వుడ్ నాట్ కేర్ ఫర్ డిస్క్రిమినేషన్.
1: ఈ యొక్క విచారణ శక్తి శూన్యుడై
0: హీ వుడ్ నాట్ హ్యావింగ్ ద డిస్క్రిమినేషన్.
1: బాధించాలనేటువంటి భావం లేకపోయినప్పటికీ
0: హీ మే నాట్ హ్యావ్ ఎనీ ఇంటెన్షన్ టు హర్ట్ ఎనీ
1: అదర్. ఇతరులకు బాధలు కలిగిస్తుంటాడు,
0: బట్ హీ విల్ బి హర్టింగ్ అదర్స్ ఆల్ ద సేమ్.
1: అలాంటి యొక్క తత్వమును
0: సచ్ ప్రిన్సిపుల్
1: అర్థం చేసుకునేటువంటి యొక్క శక్తి సామర్థ్యం కూడా నువ్వు కోల్పోతాడు.
0: హీ లూజెస్ ఈవెన్ దట్ పవర్ టు అండర్స్టాండ్ దిస్ డిస్క్రిమినేషన్.
1: ఈ ముగ్గురికి కూడాను దైవ భక్తి అనేటువంటిది ఏమాత్రము ఉండదు.
0: ఆల్ దీస్ త్రీ టైప్స్ ఆఫ్ పీపుల్ డు నాట్ రియలీ హ్యావ్
1: దైవ చింతన అనేటువంటిది కూడా ఏమాత్రము ఉండదు.
0: దే డు నాట్ ఈవెన్ థింక్ ఆఫ్ గాడ్.
1: పరోపకార తత్వం అసలే ఉండదు.
0: వెల్ఫేర్ ఆఫ్ అదర్స్ doing some service for
1: dayadachinna rahitulai untaru.
0: He will be absolutely not having any kind of
1: ilanti varu nirguna bhakti ani dinni prabodhistu untaru.
0: And these people will be explaining as if it is nirguna bhakti. This kind of
1: kevalamu oka vidhamaina rakshasa bhakti ane cheppavachunu.
0: Truly speaking, this is a demonic type of devotion.
1: ఇంకా ఈ రెండింటికి నీ విరుద్ధమైనటువంటి భక్తులు రెండు ఉన్నాయి.
0: దేర్ ఆర్ టూ మోర్ టైప్స్ ఆఫ్ డివోషన్ అదర్ దాన్ దిస్.
1: విప్రక భక్తి అని ఒకటి.
0: విప్రక డివోషన్ ఈజ్ వన్.
1: సంకర్షక భక్తి అని ఒకటి.
0: ది అదర్ వన్ ఈజ్ సంకర్షక డివోషన్.
1: సంకర్షక భక్తి అనగా
0: సంకర్షక డివోషన్ మీన్స్
1: కొన్ని వస్తువులను
0: ఏ ఫ్యూ థింగ్
1: దూరముగా ఉండే వస్తువులను సమీపింప చేసుకోవటం.
0: ఇట్ ఈస్ మేకింగ్ థింగ్స్ విచ్ ఆర్ అట్ ఎ డిస్టెన్స్
1: దూరముగా ఉండేటువంటి వ్యక్తులను సన్నిహితము గావించుకోవటం.
0: ఇట్ ఈస్ మేకింగ్ ఫ్రెండ్షిప్ విత్ పీపుల్ హు ఆర్
1: దూరముగా ఉండేటువంటి విషయములను తనకు చెందినట్టుగా భావించుకోవటం.
0: థింకింగ్ దాట్ థింగ్స్ విచ్ రియలీ డు నాట్ బిలాంగ్ టు హ్యూమన్ విచ్ ఆర్ అట్ ఎ డిస్టెన్స్.
1: అలాగే ఇది ప్రేమతత్వములకు సంబంధించినటువంటిది.
0: దిస్ పర్టికులర్ డివోషన్ ఇస్ బేస్డ్ అపాన్ లవ్.
1: దూరముగా ఉండిన వస్తువులు కానీ వ్యక్తులను కానీ విషయములు కానీ తన సన్నిహితంగా గావించుకోవటమే ఇది సంకర్షణ భక్తిని.
0: సంకర్షణ భక్తి ఈజ్ బేస్డ్ అపాన్ మేకింగ్ ఫ్రెండ్షిప్ విత్ ది ఆబ్జెక్ట్స్ అండ్ ది పీపుల్ అండ్ ద మ్యాటర్స్ విచ్ ఆర్ ఫార్ అవే.
1: కేవలం ఒక విధమైనటువంటి ఒక ఆకర్షణీయంగా ఉండేటువంటిది.
0: దిస్ ఈజ్ బేస్డ్ అపాన్ ఎ టైప్ ఆఫ్ అట్రాక్షన్.
1: ఇంకా రెండవది విప్రక భక్తి అనేటువంటిది. ఇది ద్వేషంతో కూడినటువంటిది.
0: దిస్ విప్రక భక్తి ఈజ్ బేస్డ్ అపాన్ హేట్రెడ్.
1: ఒక వస్తువు దగ్గరున్నటువంటి దానిని దూరం చేసుకోవటం.
0: ఇట్ ఈజ్ మేకింగ్ ఎ థింగ్ విచ్ ఇస్ వెరీ క్లోజ్ డిస్టెంట్.
1: దగ్గర ఉన్నటువంటి వ్యక్తులను దూరం చేసుకోవటం.
0: ఇట్ ఈస్ ఆల్సో సపరేట్ గెటింగ్ సపరేటెడ్ ఫ్రమ్ పీపుల్ హు ఆర్ క్లోజ్ టు హిమ్.
1: దగ్గరున్నటువంటి విషయాలను చాలా దూరంగా భావించుకోవటం.
0: మ్యాటర్స్ విచ్ ఆర్ వెరీ నియర్ హిమ్ ఆల్సో ఆర్ కన్సిడర్డ్ బై హిమ్.
1: ఇది కేవలము ఒక ద్వేషభక్తి అని కూడా చెప్పవచ్చు.
0: దిస్ టైప్ ఆఫ్ డివోషన్ మే బి డిస్క్రైబ్డ్ యాజ్ డివోషన్ బేస్డ్ అపాన్ హేట్రెడ్.
1: ఈ సంకర్షణ భక్తి అనేటువంటి దాంట్లో మూడు రకములు ఉంటున్నాయి.
0: ఇన్ దిస్ సంకర్షణ డివోషన్ దెర్ ఆర్ త్రీ టైప్స్.
1: తనకంటే అధికులను చూచి
0: లుకింగ్ అట్ పీపుల్ హు ఆర్ బెటర్ ప్లేస్ దాన్ హిమ్
1: గౌరవ
0: మేకింగ్ ఎ థింగ్ విచ్ ఇస్ వెరీ క్లోజ్ డిస్టెంట్.
1: దగ్గర ఉన్నటువంటి వ్యక్తులను దూరం చేసుకోవటం.
0: ఇట్ ఈస్ ఆల్సో సపరేట్ గెటింగ్ సపరేటెడ్ ఫ్రమ్ పీపుల్ హు ఆర్

0: తనకంటే అధికులను చూచి
1: లుకింగ్ అట్ పీపుల్ హూ ఆర్ బెటర్ ప్లేస్ దాన్ హిమ్
0: గౌరవించటము,
1: షోయింగ్ దెమ్ రెస్పెక్ట్,
0: వారికి స్వాగతం చేయటము,
1: వెల్కమింగ్ దెమ్,
0: వారికి వినయ విధేయతలను ప్రకటించటము,
1: షోయింగ్ హ్యూమిలిటీ,
0: నమ్రతతో వారి యొక్క దీన్యందు అనుభవించటము,
1: ఎంజాయింగ్ దర్ కంపెనీ విత్ హ్యూమిలిటీ.
0: ఇది మొదటి తరగతికి చెందినటువంటి,
1: దిస్ ఈజ్ ఫస్ట్ టైప్ ఆఫ్ సంకర్ష.
0: రెండవది,
1: ద సెకండ్ వన్ ఈజ్
0: తనకు సరి అయినటువంటి వారిని, అనగా తనకు ఈడైనటువంటి వారిని,
1: దట్ ఈస్ పీపుల్ హూ ఆర్ ఈక్వల్ టు హిమ్,
0: వారితో స్నేహము గావించుకోవటము,
1: మేకింగ్ ఫ్రెండ్షిప్ విత్ సచ్,
0: వారితో ప్రేమను పెంచుకోవటము,
1: డెవలపింగ్ లవ్ విత్ సచ్,
0: వారితో భయమును వీడి ఉండటము,
1: బీయింగ్ ఫ్రీ విత్ దెమ్.
0: ఇది రెండవ తరగతి భక్తి.
1: దిస్ ఈజ్ ది సెకండ్ టైప్ ఆఫ్ డివోషన్.
0: ఇంకా మూడవది, తనకంటే చిన్నవారిని చూచి,
1: ద థర్డ్ టైప్ ఆఫ్ డివోషన్ ఈజ్ బేస్డ్ అపాన్
0: దయ కరుణ.
1: పీపుల్ హూ ఆర్ లెస్ ఫార్చునేట్ దాన్
0: జాలిని చూపి,
1: సో ఇన్ కైండ్నెస్ కంపాషన్,
0: వారికి తగినటువంటి యొక్క మార్గమును ప్రబోధించటము,
1: అండ్ షోయింగ్ ఏ వే అప్రోప్రియేట్ టు పీపుల్ హూ ఆర్ లెస్ ఫార్చునేట్.
0: అన్నింటికి అత్యుత్తమైనటువంటి యొక్క ప్రేమ మరొకటి ఉంటుంది.
1: దేర్ ఈస్ వన్ టైప్ ఆఫ్ డివోషన్ విచ్ ఈజ్ అబవ్ ఆల్ దీస్ టైప్స్.
0: లోకములో చతుర్విధమైనటువంటి పురుషార్థములు ఉంటున్నాయని, ధర్మ అర్థ కామ మోక్షములని.
1: దేర్ ఆర్ ఫోర్ టైప్స్ ఆఫ్ గోల్స్ ఫర్ హ్యూమన్ లైఫ్, ధర్మ అర్థ
0: పరమ పురుషార్థమైనటువంటిది కూడా మరొకటి ఉన్నది అనేటువంటి సత్యాన్ని గుర్తించుకోలేకపోతున్నారు.
1: దోస్ పీపుల్ హూ ఎక్స్పౌండ్ దిస్ డు నాట్ నో దట్ దేర్ ఇస్ ఫిఫ్త్ విచ్ ట్రాన్సెండ్స్ ఆల్ దీస్ టైప్స్ ఆఫ్ గోల్స్ ఆఫ్ లైఫ్.
0: అన్నింటికంటే అధికులైనటువంటి వారు దైవం.
1: ద వన్ హూ ఈజ్ సుప్రీం ఈజ్ గాడ్.
0: అలాంటి దైవాన్ని పొందినప్పుడు,
1: when you get such
0: alanti daivanni darshinchinappudu,
1: when you take darshan of
0: alanti daivam yokka sannidhi sambandha bandhavyanni yerparchukunnappudu,
1: when you have been able to establish close relations,
0: kaligeetvanti yokka aanandamu,
1: the joy which you derive by
0: saayudhyamu,
1: that kind of close,
0: aa prema tattamune maha parabhakti ani cheptu vacharu.
1: This type of love has been described as parabhakti.
0: Yetavata parabhakti anaga sayujyamane cheppavachunu.
1: Parabhakti is another name for a state of sayujya.
0: Ee sayujyam ane leenam kavatame.
1: Sayujya is merging into God.
0: Bhinnatvam leka,
1: there is no separateness.
0: Ekatvamlo anekatvamunu kuda kalpinchukoka.
1: There is no question of seeing many things in
0: anekatvamlo ekatvanni anubhavinchatame sayujyam.
1: Enjoying many different things in one thing and that kind of unity
0: in diversity.
1: Unity in diversity, that is sahajya.
0: Ilanti tattvalu pondetunte parabhakti.
1: Parabhakti is one which takes you this to this state.
0: Ee parabhakti tattvam anetundi andarki praptinchetundi kaadu.
1: All people cannot attain this parabhakti state.
0: Aithe ఇది లభ్యం కానటువంటిదని మనము నిరుత్సాహములకో నిరాశకో నిస్పృహకో ఏమాత్రం కూడా దారివనక్కర్లేదు.
1: జస్ట్ బికాస్ ఆఫ్ దాట్ పీపుల్ నీడ్ నాట్ బికమ్ డెస్పరేట్ అండ్ డిస్కరేజ్ అబౌట్ దిస్.
0: దానికి తగినటువంటి కృషిని చెయ్యాలి.
1: పీపుల్ షుడ్ మేక్ ఎఫర్ట్స్ అప్రోప్రియేట్.
0: ఎంతకాలమైనా నీవు వేరు నేను వేరు అనేటువంటి ఒక దీని ఎందే భేదాభిప్రాయం ఎందే జీవితాన్ని వ్యర్థం గావించరాదు.
1: For any length of time, one should not go on wasting on the basis that God is
0: different.
1: As long as there is the difference, there will be room for doubt.
0: ఈ అనుమానాస్పదములు ఉండినంత వరకు కూడా వాడు నిజమైనటువంటి యొక్క సత్యాన్ని గుర్తించుకోలేడు.
1: యాజ్ లాంగ్ యాజ్ దేర్ ఇస్ రూమ్ ఫర్ డౌట్, వన్ వుడ్ నాట్ బి ఏబుల్ టు గెట్ అట్ ట్రూత్.
0: ఈనాటి మానవుడు,
1: టుడేస్ మ్యాన్,
0: ఎన్నో బోధిస్తూ ఉన్నాడు కానీ
1: has been teaching many things.
0: బోధించినటువంటి విషయములు తనకుడును అన్వయిస్తాయి అనేటువంటి యొక్క సత్యాన్ని మర్చిపోతున్నాడు.
1: బట్ హీఈస్ ఫర్గెటింగ్ ఆల్ దోస్ థింగ్స్ విచ్ హీఈస్ టీచింగ్ ఆర్ అప్లికబుల్ టు హిమ్ ఆల్సో.
0: ఇతరులకు బోధించేటువంటి యొక్క విషయం లోపల తాను ఎంతవరకు ఆచరిస్తున్నాననేటువంటి యొక్క విచారాన్ని కూడా తాను చేయటం లేదు.
1: హీఈస్ నాట్ ఈవెన్ కేరింగ్ టు థింక్ as to what extent he is practicing.
0: కేవలం ఒక ఆడంబరమైన భక్తిగా నిరూపిస్తూ ఉంటుంటారు.
1: దిస్ కైండ్ ఆఫ్ డివోషన్ ఈజ్
0: ఈ ఆడంబరం కానీ అహంకారం కానీ అతపతనం గావిస్తుంది.
1: ఆస్టెంటేషన్ షో అండ్ ఈగో
0: భగవంతుడి కూడా దూరం గావించుకుంటాడు.
1: యూ విల్ బి బికమ్ డిస్టెంట్ టు గాడ్.
0: అలాంటి యొక్క దివ్య భావములను దూరం గావించుకునేటువంటి అనుమానాలకు మనం ఏమాత్రమో అవకాశం ఇవ్వకూడదు.
1: డూ నాట్ గివ్ రూమ్ ఫర్ డౌట్స్ which will separate you and make
0: swarthamu saprayojanamu drishtiyan dinchukunnatunte vaanike ee anumanamlo adhikanga untayi.
1: Selfishness and self interest, if they

0: డామినేట్ హిమ్
1: భగవద్ ప్రపత్తిని అనుభవించేటువంటి ఆశించేటువంటి వానికి ఈ విధమైనటువంటి భేదములు ఏమాత్రము ఉండవు.
0: ఫర్ వన్ హూ ఎంజాయ్స్ డివోషన్ అండ్ లవ్ ఫర్ ద లార్డ్ విల్ నెవర్ ఎంటర్టైన్ డౌట్.
1: లోక సంబంధమైన వ్యవహారములందు మాత్రమే తన యొక్క భక్తి ప్రపత్తులను వెల్లడి చేసుకుంటున్నాడే కాని దైవత్వ సంబంధమైనటువంటి యొక్క ఆత్మతత్వమునందు తమ భక్తి ప్రపత్తులను తమకు తమ సాక్షిగా ఉంటుండాలి.
0: Showing all this devotion expecting some worldly benefits and not for the sake of God himself.
1: Vidyarthulara,
0: dear students,
1: prakrutamaina ee jeevitamulandu
0: in this worldly life
1: ee jagat sambandhamaina vyavaharam enta kaalam,
0: for how long this world will last,
1: ee jagat sambandhamaina vyavaharam ee vidhamaina chance santosham andistunnayi,
0: to what extent can they give you peace, happiness and
1: joy? Tadwara manavudu అనేక విధమైన అశాంతిని పొందగలుగుతున్నాడు.
0: త్రూ దాట్ యూ కెన్ ఓన్లీ గెట్ ల్యాక్ ఆఫ్ పీస్, స్ట్రైఫ్ అండ్ ల్యాక్ ఆఫ్ పీస్.
1: అర్థబలము, ధనబలము, అంగబలము, అర్థబలము, ధనబలము, అంగబలము భక్తి ముక్తుల సాధింప పనికి రావు.
0: The strength based upon wealth, the strength based upon the sense organs and the physical body will not be able to help you to attain either devotion
1: or balamu kuda. Atule vidya balamu kuda.
0: So is also the strength of education, scholarship.
1: Daiva balamu kate manujuni danyujeyu.
0: The only strength which can sanctify man is the strength of God.
1: Jagatlo enni balamulu undinappudiki anni balamulu durbalamule.
0: All the other types of strength in the world, they are absolutely weak.
1: Dana balamu okkati maatrame balam anukuntunnaru jagatlo.
0: People think that the power obtained by wealth is the real power.
1: కాదు, దైవ బలం ఒక్కటియే ప్రధానమైన బలం.
0: ద మోస్ట్ ఇంపార్టెంట్ స్ట్రెంగ్త్ అండ్ పవర్ ఇస్ ద పవర్ ఆఫ్ గాడ్.
1: శంకరులు కూడా చెప్పారు మా

0: ಕುರುದನ ಜನ ಯೌವನ ಗರ್ವಂ.
1: ಶಂಕರ್ ಆಲ್ಸೋ ಹ್ಯಾಸ್ ಡಿಕ್ಲೇರ್ಡ್ ಫಾರ್ ಹೌ ಲಾಂಗ್ ವಿಲ್ ದಿ ಸ್ಟ್ರೆಂಗ್ತ್ ಬೇಸ್
0: ಜನ ಜನ ಯೌವನ ಗರ್ವಂ ಅನ್ನೇಟುವಂಟಿದೆ ಒಕ ಕ್ಷಣ ಮಾತ್ರವೂ ಮಿಂಚು ಮಿಂಚಿನಟ್ಟಿಗೆ ಉಂಟುಂಟಾರಿ.
1: ಪ್ರೈಡ್ ಅರೈಸಿಂಗ್ ಔಟ್ ಆಫ್ ವೆಲ್ತ್ ಅಂಡ್ ಪೀಪಲ್ ಅಂಡ್ ಆಲ್ಸೋ
0: ಐತೇ ಧನವು ಜಡಮೈನಟ್ಟುಂಟಿದೆ.
1: ಮನಿ ಈಸ್ ಆಫ್ಟರ್ ಆಲ್ ಇನರ್ಟ್.
0: ಈ ಜಗತ್ತಿನಂದು ಈ ಜಡಮೈನಟ್ಟುವಂಟಿ ದಾರಿಕಿ ಎಕ್ಕಡ ಒಂದು ಬಲಮು.
1: ಇನ್ ದಿಸ್ ವರ್ಲ್ಡ್ ಹೌ ಕ್ಯಾನ್ ಸಚ್ ಎ ಇನರ್ಟ್ ಎಂಟಿಟಿ ಹ್ಯಾವ್ ಪವರ್.
0: ಮನುಷ್ಯ ಎಂದಿನಟ್ಟುವಂತಿ ಮನಸ್ತತ್ವ ವಲ್ಲನೇ ದೀನಿಕ್ ಬಲಂ ಕಾನಿ ದುರ್ಬಲಂ ಕಾನಿ ಏರ್ಪಡುತ್ತಾರೆ.
1: ದ ಪವರ್ ಈಸ್ ಇಂಪಾರ್ಟೆಂಟ್ ಟು ಇಟ್ ಓನ್ಲಿ ಬೈ ದಿ ಮೈಂಡ್ ಆಫ್ ದ ಮ್ಯಾನ್.
0: ಧನಮು ಕಾನಿ ವಿದ್ಯೆ ಕಾನಿ ಇಂಕೇ ವಿಧಮೈನ ಯೊಕ್ಕ ಸಂಪತ್ತುಲು ಕಾನಿ ಅನ್ನಿ ಕೂಡ ಪರಿಶುದ್ಧಮೈನಟ್ಟು ಜಲಂ ವಂಟಿವಿ.
1: ಆಲ್ ದಿ ಅದರ್ ಟೈಪ್ಸ್ ಆಫ್ ವೆಲ್ತ್ ಬೀಟ್ ವೆಲ್ತ್ ಬೀಟ್ ಎಜುಕೇಷನ್ ಆಲ್ ದೀಸ್ ಮೇ ಬಿ ಕಂಪೇರ್ಡ್ ಟು ರಿವರ್ ಪ್ಯೂರ್ ವಾಟರ್.
0: ಐತೇ ಈ ಜಲವು ಏ ರಂಗು ಬಾಟಲ್ಲೋ ಸೇರಿದಪ್ಪುಡು ಆ ಯೊಕ್ಕ ರಂಗು ಸ್ವರೂಪಾನ್ನಿ ಪೊಂದುತ್ತಾಯಿ.
1: ಬಟ್ ದಿ ಕಲರ್ ಆಫ್ ದಿ ವಾಟರ್ ವಿಲ್ ಡಿಪೆಂಡ್ ಅಪಾನ್ ದಿ ಕಲರ್ ಆಫ್ ದಿ ಬಾಟಲ್ ಇನ್ ವಿಚ್ ಯು ಪುಟ್ ದಿಸ್ ವಾಟರ್ ಪ್ಯೂರ್ ವಾಟರ್.
0: ಅದೇ ವಿಧಂಗಾನೇ ಧನಮ ಕೂಡ ಒಕ ದುರ್ಮಾರ್ಗುಡ ಅನ್ನೇಟುವಂತಿ ವಾರ ಸೇರಿಪೋಯಿನಪ್ಪುಡು ಆ ಧನಮ ಕೂಡ ದುರ್ವಿನಿಯೋಗಂಗಾನೇ ಪೋತುಂಟಾಯಿ.
1: ವೆನ್ ದಿ ಮನಿ ಈಸ್ ಅಟ್ ದಿ ಕಮಾಂಡ್ ಆಫ್ ಎ ವಿಕೆಟ್ ಫೆಲೋ ಇಟ್ ವಿಲ್ ಬಿ ಯೂಸ್ ಫಾರ್ ಈವಿಲ್ ಪರ್ಪಸಸ್.
0: ಆ ಧನಮ ಕೂಡ ಪವಿತ್ರ ಹೃದಯಂ ಕಲಿಗಿನಟ್ಟು ವಾರಿಲೋ ಸೇರಿನಪ್ಪುಡು ಅದು ಪವಿತ್ರಮೈನಗಾನೇ ರೂಪೊಂದುತ್ತದೆ.
1: ವೆನ್ ದಿ
0: ಕಾರ್ಯಮನ್ನು ಪ್ರವೇಶಿಸುತ್ತದೆ.
1: When the wealth is at the command of a good person and a noble person, it will be used for noble purposes.
0: ధనముకాని విద్యకాని ఇంకేవిధమైనటువంటి శక్తి సామర్థ్యం కూడాను మనిషి యొక్క స్వభావాన్ని పట్టే ఇవి ఆ యొక్క స్వరూపాన్ని చెందిపోతున్నాయి.
1: Whether it is money or education, they will be used depending upon the type of person with whom they are associated.
0: కనుక ధనము చెడ్డది కాదు, విద్య చెడ్డది కాదు, వినియోగ విధానము చెడ్డదిగా మంచిదిగా మారుతున్నాయి.
1: Money and education by themselves, they are not bad.
0: అందరూ ధనవంతులకు అహంకారం ఉండదు.
1: All wealthy people are not arrogant.
0: విద్యావంతులందరికీ కూడా అహంకారం ఉండదు.
1: All educated people are not arrogant either.
0: కానీ వాని స్వభావ స్వరూపమును పురస్కరించుకుని మనస్సు యొక్క ప్రభావము కూడాను సంబంధం చేసుకుని వారి యొక్క మంచి చెడ్డలు మారుతున్నాయి.
1: బట్ డిపెండింగ్ అపాన్ ద టైప్ ఆఫ్ పర్సన్ విత్ హూమ్ దీస్ టూ ఐటమ్స్ ఆర్ దేర్, they are used either for good purposes or for bad purposes.
0: కనుకని మనస్సు యొక్క ప్రభావాన్ని మంచి మార్గంలో ప్రవేశపెట్టడానికి ఒక ఆధ్యాత్మిక మార్గమే సరైనటువంటి మార్గం.
1: ఇట్ ఈస్ ది ఓన్లీ స్పిరిచువల్ పార్ట్ విచ్ కెన్ మేక్ ద మ్యాన్స్ మైండ్ గో ఆన్ ద రైట్.
0: ఆధ్యాత్మిక మార్గంలో అనేక విధమైనటువంటి అడ్డు తగులుతూ ఉంటాయి.
1: క్వైట్ ఎ ఫ్యూ అబ్స్టికల్స్ మే బి ఫేస్ ఇన్ ది పాత్ ఆఫ్ స్పిరిచువల్.
0: మొట్టమొదటి అడ్డు వాసనలు.
1: ద ఫస్ట్ అబ్స్టికల్ ఈస్ ది వాసన, ది డిజైర్.
0: అనగా ఈ వాసనలు అనగా అభిమాన మమకారములు.
1: దిస్ వాసన ఆఫ్ దీస్ డిజైర్స్ ఆర్ అటాచ్.
0: ఎలాంటి అభిమాన మమకారములు? ప్రాకృత సంబంధమైనటువంటి భోగభాగ్యములు, అనుకూలములు, ఆనందములు ఇలాంటివంతా కూడా తాను ఒక విధమైనటువంటి సత్యంగా భావిస్తుంటాడు.
1: వాట్ టైప్ ఆఫ్ అటాచ్మెంట్ అండ్ వాట్ టైప్ ఆఫ్ ఈగో అండ్ దే ఆర్ బేస్డ్ అపాన్ ది ఈ ట్రాన్సియంట్ థింగ్స్ విల్ బి కన్సిడర్డ్ బై హిమ్ యాజ్ దే ఆర్ పర్మనెంట్ వన్స్.
0: భగవత్ ఆజ్ఞను శిరసావహించి ఆ యొక్క కార్యమునందు దీక్షను పూని విజయమును సాధించవలనని ఆశించేటువంటి వ్యక్తులకు ఇది మొట్టమొదటి అడ్డు తగులుతుంటాయి.
1: ఫర్ పీపుల్ హూ వాంట్ టు ఫాలో ది కమాండ్ ఆఫ్ ద లార్డ్ అండ్ శాంటిఫై దియర్ లైఫ్, ద ఫస్ట్ అబ్స్టికల్ ఈస్ దిస్.
0: నా బంధువులు ఏమనుకుంటారో ఏమో.
1: What my people are going to think
0: నా మిత్రులు ఏ విధంగా భావిస్తారో ఏమో.
1: What my friends will think of me.
0: సమాజంలో ఏ విధమైనటువంటి యొక్క పేరు ప్రతిష్టలు నాకు భంగమవుతుందో.
1: How I may lose my name and fame in society.
0: అని కొంతవరకు సంకుచిత హృదయులై
1: with this kind of narrow mindedness people will approach.
0: కేవలం ఆడంబరం నిమిత్తమై
1: for the sake of name,
0: గౌరవ మర్యాదల నిమిత్తమై
1: name, fame and show,
0: తాత్కాలిక సుఖశాంతుల నిమిత్తమై
1: temporary joys,
0: కొంతవరకు నువ్వు భంగపడి
1: అండ్ దే యీల్డ్ టు దీస్ టెంప్టేషన్
0: దైవాజ్ఞను ఉల్లంఘిస్తూ ఉంటారు.
1: దే డిసోబే అండ్ గో అగెయిన్స్ట్ ది కమాండ్స్ ఆఫ్ ద లార్డ్.
0: రెండవది అతనికంటే అధికులైనటువంటి వారిని చూచి అధిక విద్యావంతులో, అధిక శ్రీమంతులో, అధిక బలవంతులో ఇలా అధికమైనటువంటి వారిని చూచి ఇది అసూయ భావం గుర్తిపడుతుంది.
1: జెలసీ టేక్స్ షేప్ ఇన్ ద మైండ్ ఆఫ్ మ్యాన్ వెన్ హీ సీస్ పీపుల్ హూ ఆర్ బెటర్ దాన్ హిమ్ ఎదర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వెల్త్, ఎడ్యుకేషన్, బ్యూటీ ఎట్సెట్రా.
0: ఆ అసూయ భావంలో కూడా చేరనివ్వకుండా చూసుకోవాలి సాధకులు.
1: సాధక షుడ్ టేక్ కేర్ టు సీ దట్ దేర్ ఇస్ నో రూమ్ ఫర్ జలసీ.
0: మూడవది అహంకార భావం.
1: ద థర్డ్ వన్ ఈజ్ ఈగో, అహంకారం.
0: ఈ అహంకారం అనేటువంటిది తనలో ఉండేటువంటి ఎన్ని దోషములైనా కూడాను అవి మంచివిగా భావిస్తాడు.
1: పర్సన్ విత్ ఈగో కన్సిడర్స్ ఆల్ హిస్ డిఫెక్ట్స్ యాజ్ స్ట్రాంగ్.
0: పరులు ఎందున్నటువంటి మంచిది కూడాను దోషముగా నిరూపిస్తాడు.
1: అండ్ హీ థింక్స్ ది గుడ్ థింగ్స్ ఇన్ అదర్స్ ఆల్సో యాజ్ బ్యాడ్ థింగ్స్.
0: తాను చేసేటువంటి దోషములంతా కూడా సమర్థించుకోవడానికి ప్రయత్నిస్తాడు.
1: హీ గోస్ ఆన్ డిఫెండింగ్ ఆల్ ద మిస్టేక్స్ హీ కమిట్.
0: సమాజమునందు కానీ,
1: బీట్ ఇన్ సొసైటీ,
0: మరే విధమైనటువంటి పార్టీలు ఎందు కానీ,
1: ఆర్ ఇన్ ఎనీ అదర్ పార్టీ,
0: తనకు పేరు ప్రతిష్టలు రావాలి.
1: హీ వాంట్స్ టు గెట్ నేమ్ అండ్ ఫేమ్.
0: దాని నిమిత్తమై
1: ఫర్ ద సేక్ ఆఫ్
0: దైవాజ్ఞను కూడా ఉల్లంఘిస్తూ ఉంటాడు.
1: హీఈస్ ప్రిపేర్డ్ టు డిజోబే ది కమాండ్.
0: అట్టివారు సరి అయిన భక్తులు కాదు.
1: He can never be a good devotee.
0: ఈ భక్తి కూడా సన్ని సంబంధ బాధ్యత కూడా ఉండదు.
1: Such devotion cannot be established with closeness.
0: దీనికి చక్కని ఉదాహరణ హనుమంతుడే.
1: The best example for this is Hanuman.
0: రావణుడు శిరస వహించి
1: హీ ఒబే
0: సీతాన్వేషణ గావించి విజయాన్ని సాధించాలని సంకల్పించుకున్నాడు.
1: హీ రిజాల్వ్ టు ఒబే ది లా ది కమాండ్స్ ఆఫ్ రామ అండ్ సర్చ్ ఫర్ సీత అండ్ గెట్ అట్ హర్.
0: రామార్జునం తీసుకుని వానర సైన్యంతో తాను సీతాన్వేషణలో ప్రవేశించాడు.
1: యాక్సెప్టింగ్ ది కమాండ్స్ ఆఫ్ ద లార్డ్ అకంపెనీడ్ బై ది మంకీస్ ఆర్మీ హీ ప్రొసీడెడ్
0: అక్కడ సముద్రం ఒడ్డు చేరాడు.
1: హీ రీచ్ ది ఓషన్ షోర్స్ ఆఫ్ ఓషన్.
0: ఈ వానరులందరూ కూడా ఈ సముద్రం అగాధమైన సముద్రం చూచేటప్పటికే అందరి గుండెలు జారిపోయాయి. ఏ రీతిగా దాటటం?
1: The monkeys got terribly discouraged the moment they saw the
0: huge
1: ocean.
0: ఈ లంకను ఏ విధంగా ప్రవేశించటము?
1: How can we cross? How can we enter?
0: అసాధ్యము, అసాధ్యమని అందరూ బలహీనుడయ్యారు.
1: Everyone became weak-minded telling.
0: కానీ ఒక హనుమంతుడు మాత్రమే ధీరుడై.
1: But Hanuman remained very courageous.
0: భగవత్ ఆజ్ఞను శిరసా వహించి నెరవేర్చుకోవటం మన కర్తవ్యం.
1: It is my duty to obey the command of the Lord.
0: కష్టము కాని, నష్టము కాని, నిష్ఠూరం కాని, నిందలు రాని, కారణమైన పోని, కానీ దీన్ని నెరవేర్చడం మన కర్తవ్యం.
1: కమ్ వాట్ మే, ఈవెన్ అట్ ద కాస్ట్ ఆఫ్ మై ఓన్ లైఫ్, ఐ హావ్ టు అకాంప్లిష్ ది టాస్క్ గివెన్ టు మీ బై ది లార్డ్.
0: కనుక నేను దీంట్లో ప్రవేశిస్తాను.
1: ఐఎమ్ గోయింగ్ టు అండర్టేక్
0: దిస్ టాస్క్. భగవంతుని కార్య విజయమును అందరూ సాధించిన వారిగా ఉండాలి, కానీ నేను ఒకటే సాధించాలనే అహంకారం నాకు రాకూడదు.
1: బట్ హీ సెడ్ ఐ షుడ్ నెవర్ గెట్ ది ఫీలింగ్ దట్ ఐ అలోన్ హావ్ అకాంప్లిష్ ది కమాండ్స్ ఆఫ్ ద లార్డ్.
0: కనుక మీరందరూ కూడా నేను తిరిగి సముద్రం దాటి లంక నుంచి వెనుకకు వచ్చేంత వరకు మీరు కిష్కిందాపట్నం రాముల దగ్గరికి మీరు పోకూడదు.
1: అంటిల్ ఐ కమ్ బ్యాక్ ఫ్రమ్ లంక ఆల్ ఆఫ్ యూ షుడ్ రిమైన్ హియర్.
0: ఇక్కడే నా నిమిత్తమే కాచుకొని ఉండాలన్నారు.
1: యూ షుడ్ కీప్ వెయిటింగ్ ఫర్ మై అరైవల్ బ్యాక్.
0: ఆ విధంగా వారిని శాసించి
1: హీ కమాండెడ్ దిస్ మంకీస్.
0: మొదటి పర్వతాన్ని ఎక్కాడు.
1: హీ క్లైంబ్డ్ ది ఫస్ట్.
0: ఏమిటి ఆ పర్వతము?
1: వాట్ ఈస్ దట్ మౌంటైన్?
0: నేను రామాజ్ఞ లోపల నా యొక్క ప్రాణమైన అర్పితం గావించి నేను అతని యొక్క ఆజ్ఞను శిరసావహించాలి.
1: ఈవెన్ అట్ ద కాస్ట్ ఆఫ్ మై లైఫ్.
0: ఇదే నా దీక్ష అని హృదయపూర్వకంగా ప్రమాణం చేసుకున్నాడు.
1: హీ ప్రామిస్డ్ అండ్ వౌ టు హిమ్సెల్ఫ్ దాట్ హీఈస్ గోయింగ్ టు ఒబే ది కమాండ్స్ ఆఫ్ ద లార్డ్ ఈవెన్ అట్ ద కాస్ట్ ఆఫ్ హిజ్ ఓన్ లైఫ్.
0: రెండవ పర్వతం ఎక్కాడు.
1: ది సెకండ్ ఆబ్స్టికల్ ఆల్సో హీ క్రాస్డ్.
0: వాక్కుతో కింద ఉండేటువంటి వానరులకంతా కూడా ఒక శాసనం చేశాడు.
1: He gave a command to all those vanaras, monkeys.
0: నా జీవితం రామాజ్ఞ లోపల అంకితం చేస్తున్నాను.
1: I am dedicating my life in obeying the command of the Lord.
0: దేన్ని సాధించగలను?
1: I can accomplish it.
0: త్వరలోపలికి విజయాన్ని తీసుకుని నేను వస్తున్నాను అని చెప్పాడు.
1: I am going to get back the news of victory in a short time, he said.
0: మరి మూడవ పర్వతం ఎక్కాడు.
1: The third obstacle also he.
0: ఇదిగో నేను ఇప్పుడు సముద్రాన్ని దాటుతున్నాను అని కుప్పించేశాడు.
1: He said that he is going to cross the ocean and is
0: anaga bhagavantuni aagyam sirasavahinchadaniki trikarana suddhi anaga manasu yokka suddhi modatidi rendava suddhi vaakudi moodava suddhi shariraandi ee moodinte endu trikarana suddhiga taa samudram pai egiraadu.
1: To obey the command of the Lord there is a need for purity of trikarana body mind and world.
0: Ee trikarana suddhi topla anaga manasulo daa yokka deekshana poonatamu వాకులో దాన్ని వెల్లడి చేయటము శరీరంతో అనుభవించటం.
1: దట్ మీన్స్ హీ రిజాల్వ్ ఇన్ హిజ్ ఓన్ మైండ్ అండ్ హీ టోల్డ్ ద సేమ్ థింగ్ ఇన్ ద వరల్డ్ అండ్ హీ డిడ్ ఇట్ ఇన్ యాక్షన్. ఎంత
0: దూరం పోయేటప్పటికీ
1: వెన్ హీ వాస్ క్రాసింగ్
0: వాసనా స్వరూపమైనటువంటి మైనాకం వచ్చింది.
1: And this form of vasana, the desire in the form of Mainaka mountain it came up.
0: తన తండ్రి అయినటువంటి వాయుదేవుని వల్ల రక్షింపబడినటువంటి కనుక మైనాకము,
1: దిస్ మైనాక మౌంటన్ వాజ్ సేవ్డ్ బై హనుమంత్.
0: వాయుదేవుని పుత్రుడైనటువంటి యొక్క హనుమంతులకు ఒక కృతజ్ఞత అందించాలని మంచి ఉద్దేశంతోనే వచ్చింది పాప.
1: అన్ అకౌంట్ ఆఫ్ ఆఫరింగ్ గ్రాటిట్యూడ్ టు ద సన్ ఆఫ్ వాయు హూ హెడ్ సేవ్డ్ మైనాక.
0: మారుతి, నా పైన కొంతసేపు విశ్రాంతి తీసుకుని నా ఆదిత్యం పుచ్చుకుని వెళ్ళమని చెప్పిన కోరింది.
1: ఇట్ ప్రే టు హనుమాన్, ఓ హనుమాన్ టేక్ ఎ లిటిల్ రెస్ట్ ఆన్ మీ and give me satisfaction.
0: Hanumantudu cheppadu, nenu vendulu aragince nimittam raledu.
1: Hanuman told, I have not come here
0: ramadhan nenu poorthi chesenta varaku nenu ee yokka neeraina kuda traaganu.
1: Until I fulfill the command of Rama, I am not going to take
0: bhagavantuni aadhane naaku pradhanamu.
1: His word is law for me.
0: Naaku ee shanti kaani vishranti kaani naaku akkarledu.
1: Either peace or any kind of rest, I don't
0: need. సేవలో నేను అంకితమైపోయాను.
1: I have dedicated myself in the service of the Lord.
0: కనుక ఆ రామాజ్ఞను పూర్తి నెరవేర్చుకుని వచ్చేంత వరకు కూడాను నీ యొక్క ఆదిత్యం నాకు అక్కర్లేదన్నాడు.
1: Until I fulfill the commands of my Lord, I am not prepared to accept the
0: హానగారి రాగమును ఉల్లంఘించాడు. ఈ సౌఖ్యమునంతా తోసివేశాడు.
1: He threw away, he set aside all these kind of obstacles and temptations.
0: మరీ కొంత దూరం వెళ్లేటప్పటికీ అసూయ,
1: after he went a little while, there was jealousy facing him.
0: Akkada surasi vachindi anaga oka rakshasi, asuya rakshasi,
1: and that is the demon of
0: Ravana. Hanumantu egiripothunte aa needanu kudanu patti lagindannamata.
1: When Hanuman was flying, the surasi
0: anaga tanakante adukuleinatuvanti vaani krindiki lagatame tana yokka swabhavam.
1: That is pulling down people who are better than it. That is the nature of
0: Hanumantu nalu prakala. ఎక్కడ ఎవరు కనిపించలేదు.
1: హనుమాన్ లుక్ ఆన్ ఆల్ ద ఫోర్ సైడ్స్, హీ వాజ్ నాట్ ఏబుల్ టు సైట్ ఎనీవన్.
0: క్రింద చూచాడు,
1: హీ లుక్డ్ డౌన్.
0: ఇది ఒక రాక్షస కృత్యము, అసూయతో కూడినటువంటిది, నన్ను క్రిందికి లాగడం కోసం ఇంత ప్రయత్నం చేస్తున్నాడని గుర్తించాడు.
1: హీ రికగ్నైజ్ ఎ డెమన్ ఫిల్డ్ విత్ జెలసీ ట్రైంగ్ టు బుల్ డౌన్ హనుమాన్ ఫ్రమ్ డౌన్ బిలో.
0: ఆ మరుక్షణంలోనే సురచి, ఓ హనుమంత, నీవు నాకు ఆహారంగా మారిపోవాలి అన్నాడు.
1: సురసి సేడ్, ఓ హనుమాన్, యు షుడ్ బికమ్ ఫుడ్ ఫర్ మీ.
0: చెప్పాడు, నీకు ఆహారంగా నేను అర్పితం కావటంలో ఏమాత్రం నేను సందేహించను.
1: ఐ హావ్ నో హెసిటేషన్ ఇన్ బికమింగ్ ఫుడ్ ఫర్ యూ.
0: అయితే ఒక్కటి నా ప్రతిజ్ఞ ఉంటుండాలి.
1: బట్ దెర్ ఈస్ అ వౌ విచ్ ఐ హావ్.
0: భగవంతుని ఆజ్ఞను పూర్తి నేను నెరవేర్చిన తర్వాత ఎవరికైనా సరే నేను ఆహారంగా ఉంటాను.
1: ఆఫ్టర్ ఫుల్ఫిలింగ్ ది కమాండ్ ఆఫ్ మై లార్డ్, ఐఎమ్ ప్రిపేర్ టు బికమ్ ఫుడ్ ఫర్ ఎనీ.
0: ఆజ్ఞను తీసుకుని పోయి సీతకు అందించి, సీత యొక్క విషయం తిరిగి రామునికి అప్పచెప్పి, నేను తిరిగి నీకు ఆహారంగా వస్తానన్నాడు.
1: ఆఫ్టర్ కన్వేయింగ్ ది మెసేజ్ ఫ్రమ్ రామా టు సీత అండ్ ఫ్రమ్ సీత టు రామా, ఐఎమ్ ప్రిపేర్ టు కమ్ బికమ్
0: పిచ్చివాడ, ఆఖరి నాకు ఇప్పుడవుతుంటే ఎప్పుడూ నీకు ఆహారంగా వస్తానంటే నాకు అది అక్కర్లేదు, ఇప్పుడే నాకు నీవు ఆహారంగా సిద్ధం కావాలన్నాడు.
1: ఓ పోలీస్ వన్, ఐ వాంట్ యూ టు బి బికమ్ ఫుడ్ జస్ట్ నౌ బికాస్ ఐఎమ్ హంగ్రీ, ఐఎమ్ నాట్ ప్రిపేర్ టు వెయిట్.
0: ఇది అసాధ్యము, నాకు భగవంతుని ఆజ్ఞనే నాకు ప్రధానము.
1: ఇట్ ఈస్ ఇంపాసిబుల్ లార్డ్,
0: నీవేమైనా తీసుకోండి, ఎన్ని విధమైనటువంటి హింస పెట్టినా కానీ ఆ హింసలో ప్రాణములైనా వదులుతాను కానీ భగవత్ ఆజ్ఞ నేను విడువను.
1: వాట్ ఎవర్ డిఫికల్టీస్ అండ్ ట్రబుల్స్ విత్ యూ, ఐఎమ్ ప్రిపేర్ టు బేర్, బట్ ఐ విల్ నెవర్ గివ్ అప్.
0: తాను అనేక రకమైన రూపంలో దాల్చి హనుమంతుని మింగడానికి ప్రయత్నించింది.
1: సురసి బిగాన్ టేకింగ్ డిఫరెంట్ ఫార్మ్స్ అండ్ గల్ప్ డౌన్ హనుమాన్.
0: కానీ భగవత్ ఆజ్ఞను లక్ష్యం అందించుకున్నటువంటి హనుమంతుడికి ఎట్టి భయప్రాంతులు లేకుండా ఆ సురచిని హింసించాడు, అనగా హతమార్చాడు.
1: హనుమాన్ హూ వాజ్ డెడికేటెడ్ హింసెల్ఫ్ ఫార్ ది కమాండ్ ఆఫ్ ద లార్డ్ హ్యాడ్ ది పవర్,
0: అనగా అసూయ అనేటువంటి గుణమును కూడాను ప్రాణం తీశాడు.
1: దట్ మీన్స్ హీ కిల్డ్ దిస్ పర్టికులర్ ఫీలింగ్ ఆఫ్ జెలసీ.
0: అక్కడ నుంచి లంకలో ప్రవేశించాడు.
1: హీ ఎంటర్డ్ లంక.
0: చూచాడు అతి సుందరమైన ఈ లంకను చూచి,
1: హీ లుక్డ్ అట్ దిస్ బ్యూటిఫుల్ సిటీ.
0: ఆహా, నేను హనుమంతుని ఎప్పుడు చూడలేదు, ఆ రావణ్ని ఎప్పుడు నేను చూడలేదు.
1: ఐ హావ్ నాట్ సీన్ అట్ ఎనీ.
0: ఇతని యొక్క భవనములే ఇంత మందిరంగా ఉంటున్నప్పుడు వీరి భావాలు ఎంత పవిత్రంగా ఉంటాయో ఏమో అనుకున్నాడు.
1: హీ ఫెల్ట్ దట్ వెన్ దేర్ బిల్డింగ్స్ ఆర్ సో బ్యూటిఫుల్ దేర్ ఫీలింగ్స్ ఆల్సో.
0: తక్షణమే రామాజ్ఞ జ్ఞాపకం వచ్చింది.
1: ఇమ్మీడియట్లీ హీ రిమెంబర్డ్.
0: వీడే నిజంగా పవిత్రుడైపోతే ఈ రకమైన అపవిత్రమైనటువంటి కార్యములు ఎందుకు చేస్తాడు.
1: ఇఫ్ ఓన్లీ హీఈస్ ఎ సేక్రెడ్ అండ్ డివైన్ పర్సన్, హౌ వుడ్ హీ డూ సచ్ అన్సేక్రెడ్.
0: కానీ వీడి మంచి చెడ్డలు గుర్తించాలని చెప్పని అతి స్వల్ప స్వరూపాన్ని ధరించి లంకలో ప్రవేశించడానికి పోయాడు.
1: హీ టుక్ ఎ వెరీ స్మాల్ ఫామ్ అండ్ దెన్ హీ ఎంటర్డ్ లంక. హౌ టు అండర్స్టాండ్
0: అహంకారి అయిన లంకిణి ఉంటుండాలి.
1: దెర్ వాజ్ లంకిణి హూ ఈజ్ ఫుల్ ఆఫ్ ఈగో.
0: చూచింది,
1: హీ లుక్ అట్ హనుమాన్.
0: ఒరే కోతి, నన్ను కూడా మోసం చేసి దొంగతనంగా లోపల ప్రవేశిస్తున్నావా అని అర్చింది.
1: ఓ మంకీ, యూ వాంట్ టు డిసీవ్ మీ అండ్ సమ్హౌ ఎంటర్ ఇన్ టు లంక, ఇస్ ఇట్?
0: హనుమంతుడు మండిపోయాడు.
1: హనుమాన్ వాస్ ఎన్రేజ్.
0: నేను దొంగన,
1: డూ యూ కాల్ మీ ఎ థీఫ్?
0: నేను దొంగగా ఈ యొక్క లంకలో ప్రవేశిస్తున్నానా?
1: డూ యూ థింక్ దట్ ఐ వాంట్ టు ఎంటర్ ఇన్ ఎ స్టెల్తీ మ్యాన్?
0: మీ రాజు మా దొంగవాడు.
1: యు ఆర్ కింగ్ ఈజ్ ఎ గ్రేట్.
0: ఆ రాజుకు తగినటువంటి యొక్క రాక్షసులే మీరందరూ కూడా.
1: అండ్ యు ఆల్
0: ప్రజా ప్రజా,
1: ఆల్ ది డెమన్స్ ఆర్ లైక్ ది కింగ్ హింసెల్ఫ్.
0: మా ప్రభువు ధర్మస్వరూపుడు.
1: మై లార్డ్ ఈజ్ ది
0: సత్యవాన్ పరిపాలకుడు.
1: హీ ఆల్వేస్ ఫాలో ది
0: పాత్. మా ప్రభు యొక్క శిష్యులైనటువంటి మేము కూడాను ధర్మస్వరూపులమే.
1: ఆల్ ఆఫ్ అస్ ది డిసైపుల్స్ ఆఫ్ సచ్ గాడ్.
0: మాలో ఇలాంటి దుర్గుణములు ప్రవేశించడానికి ఏమాత్రం కూడా అవకాశం లేదు.
1: దేర్ ఇస్ నో రూమ్ ఫర్ అస్ టు హ్యావ్ ఎనీ బ్యాడ్ థాట్స్
0: అని చాలా గర్జించాడు.
1: హీ రోర్డ్ విత్ దీస్ వర్డ్స్.
0: అప్పుడు రాక్షసి, మా మహారాజు దొంగనంటున్నావా అని చెప్పని అది రాక్షసి కూడా చాలా కోపం వచ్చింది.
1: ద డెమన్స్ ఆల్సో బికేమ్ వెరీ యాంగ్రీ. డూ యూ కాల్ అవర్
0: దొంగ కాకపోతే ఆ శ్రీరామచంద్రుడి యొక్క పత్ని అయినటువంటి సీతను దొంగతనంగా ఎక్క తెచ్చాడు. వాడు దొంగ కాక మరేవాడు ఉన్నాడు.
1: ఇఫ్ హీ ఈజ్ నాట్ ఎ థీఫ్, హౌ కుడ్ హీ హావ్ అబ్డక్టెడ్ సీత ఇన్ సచ్ ఎ స్టెల్తీ మేనర్?
0: ఈ విధంగా కూడా నువ్వు పోరాడేసేసి మొట్టమొదట వాసనను, రెండవది అసూయను, మూడవది అహంకారానికి నన్ను రూపుమాపాడు.
1: ఇన్ దిస్ వే హీ ఓవర్కేమ్ ఆల్ దీస్ త్రీ అబ్స్టికల్స్.
0: ఇది భగవంతునికి భక్తులకు ప్రధానమైనటువంటి గుర్తులు అనేటువంటిది కూడా లోకానికి చాటుతూ వచ్చాడు.
1: హీ ఆల్సో షోడ్ అండ్ డిక్లేర్ టు ద వరల్డ్,
0: నిజంగా భక్తులైనటువంటి వాడికి ఈ వాసనల కోసం ఏమాత్రం కూడా ప్రాకులాడకూడదు.
1: ట్రూ డివోటీస్ షుడ్ నాట్ హ్యావ్ దీస్ త్రీ డిఫెక్ట్స్.
0: ఇంకా ఆడంబరము, అసూయ అనేటువంటిది ఇందులో ఏమాత్రము ఉండకూడదు.
1: దేర్ షుడ్ నాట్ బి ఎనీ రూమ్ ఫార్ ఎయిదర్ జెలసీ ఆర్
0: అహంకారం. అసలే తావివ్వకూడదు.
1: దేర్ షుడ్ బి నో రూమ్ వాట్స్ ఎవర్ ఫర్ ఈగో.
0: భక్తుడైనటువంటి వాడు
1: ఏ డివోటీ
0: వాసనలను, అసూయను, అహంకారమును అణగదొక్కాలి.
1: దేర్ ఏ డివోటీ షుడ్ సబ్డ్యూ అండ్ కంట్రోల్ ది వాసన, ది డిజైర్.
0: చూచిన తర్వాత ఆమె యొక్క భక్తి ప్రపత్తిని కూడా చక్కగా గుర్తిస్తూ వచ్చాడు.
1: ఆఫ్టర్ హీ సా సీత, హీ రికగ్నైజ్ సీత.
0: భక్తుడికి ఉండవలసిన లక్షణాలు కూడా తాను కూడా తెలుసుకోవడానికి ప్రయత్నించాడు.
1: హీ వాంటెడ్ టు అండర్స్టాండ్ వాట్ ఆర్ ది క్వాలిటీస్ ఆఫ్ ఎ గుడ్ డివోటీ. ఫ్రమ్
0: నిరంతరము భగవంతుని చింతలో ఉండినటువంటి వాడు శరీరాన్ని పుష్కింపు చేసుకుంటాడు.
1: ఎ పర్సన్ హూ ఆల్వేస్ థింక్స్ ఆఫ్ ద లార్డ్ విల్ అలౌ హిస్ బాడీ టు ఫ్యామిష్.
0: నిజముగా దేహాన్ని పెంచుకున్నటువంటి వానికి భక్తి అభివృద్ధి కాదు.
1: ఎ పర్సన్ హూ వాంట్స్ హిస్ ఫిజికల్ బాడీ టు గ్రో ఫ్లరిష్ హీ విల్ నాట్ హ్యావ్ డివోషన్.
0: భక్తి పెరిగినటువంటి వానికి దేహం అభివృద్ధి రాదు.
1: ఎ పర్సన్ ఫిల్డ్ విత్ డివోషన్.
0: ఇవి రెండింటికి చాలా భిన్న భేదంగా ఉంటుంటాయి.
1: దేర్ ఇస్ ఎ నెగటివ్ కారిలేషన్ బిట్వీన్ ది.
0: సీతను చూచాడు, ఆమె శరీరం చాలా శుష్కించిపోయింది.
1: సీత వాస్ ఫ్యామిష్, షీ వాస్ వెరీ థిన్.
0: ఇది ప్రతిభక్తి యొక్క ప్రధానమైనటువంటి యొక్క చిహ్నం అనుకున్నాడు.
1: హీ రికగ్నైజ్ దాట్ యాజ్ ఎ వెరీ ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ట్రూ డివోషన్.
0: దుఃఖంలో ఉండినటువంటి వాడు విందులు ఆరగించడు, ప్రయాణికి కాలు తివ్వడు.
1: ఎ పర్సన్ ఫిల్డ్ విత్ సారో వుడ్ నాట్ గోన్ టేకింగ్ ఫీస్.
0: కనుక సీతా తల్లి ఈ విధమైన దుఃఖంలో ఉండటం చేత తన యొక్క దేహ సంబంధమైనటువంటి యొక్క భ్రాంతిని కూడా వదిలిపెట్టింది.
1: మదర్ సీత హూ ఈజ్ సఫరింగ్ దిస్ కైండ్
0: ఆఫ్ దైవం కావాలి, దైవం కావాలనేటువంటి వాడికి దేహ చింత ఎక్కువగా ఉండకూడదు.
1: ఎ పర్సన్ హూ ఆస్పైర్స్ టు హ్యావ్ గాడ్ షుడ్ నాట్ హ్యావ్ టూ మచ్ ఆఫ్ బాడీ.
0: సుఖములు, సంతోషములు, సౌభాగ్యములు ఏమాత్రం ఆశించరాదు.
1: హీ షుడ్ నాట్ ఆస్పైర్ టు హ్యావ్ ఫిజికల్ కంఫర్ట్, ఫిజికల్ జాయ్స్.
0: ఈ పది నెలలు ఆమె ఉండటం చేత తన యొక్క శరీరం అంతా తల అంతా కూడా ఒక్క అట్టగా చేరిపోయింది.
1: ది హోల్ హెయిర్ హ్యాడ్ బికమ్ మ్యాటెడ్ అనకం.
0: ఏ యొక్క సంస్కారం కూడా ఆమె ఆశించలేదు.
1: షీ వాజ్ నాట్ ప్రిపేర్ టు యూన్ హ్యావ్ ఎనీ.
0: రామ చింత తప్ప అన్ని చింతలు ఆమెలో లేవు.
1: దెర్ వాజ్ నో థాట్ ఎక్సెప్టింగ్ ద థాట్ ఆఫ్.
0: రెండవది ఏమిటంటే దృష్టి.
1: ద సెకండ్ వన్ ఈజ్ ద విజన్, దృష్టి, వ్యూయింగ్.
0: తన యొక్క దృష్టి తన పాదములపై తప్ప అన్యుల యొక్క ముఖం చూచేటువంటిది కాదా అని.
1: హర్ విజన్ వాజ్ కాన్సన్ట్రేటెడ్ త్రూ అవుట్ అట్ ఆన్ హర్ ఫీట్.
0: తన క్రిందికి వచ్చుకుని తన పాదమును మాత్రమే తాను చూస్తూ ఉంటుండాలి.
1: She was bending down her head and looking at her feet.
0: తన యొక్క మనస్సు భగవంతుని పాదారవిందముల పైన పెట్టడం.
1: keeping his one's mind at the lotus feet of the Lord.
0: మనసును భగవంతుని పైన, దృష్టిని తన పాదముల పైన పెట్టి దేహభ్రాంతి లేకుండా నిరంతరం కూడాను భగవంతుని చింత చేయటమే భక్తుని యొక్క ప్రధానమైన గుర్తులని గుర్తించాడు.
1: ద మోస్ట్ ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఎ ట్రూ డివోటీ ఇస్ ఫిక్సింగ్ వన్స్ మైండ్ ఆన్ ద లార్డ్, ఫిక్సింగ్ వన్స్ విజన్ ఆన్ ద ఫీట్ అండ్ మేకింగ్ ఫర్గెటింగ్ వన్స్ ఓన్ బాడీ కాన్షియస్నెస్. దీస్ ఆర్ ది ఎసెన్షియల్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఎ గుడ్ డివోటీ. దట్స్ వాట్ హీ థాట్.
0: ఈ విధంగా సీతతో పరిచయం జరిగిన తర్వాత
1: ఆఫ్టర్ హీ
0: తల్లి నేనొక ప్రమేయం నేనొక ప్రతిజ్ఞ చేసుకున్నాను.
1: Then he went to Sita and told
0: her, "Mother, దర్శనం అయ్యేంత వరకు ఆహార పానీయం నేను ముట్టకూడదు అనుకున్నాను.
1: I have taken a vow that until I have darshan of you, I will not drink water. I have your darshan.
0: కనుక నేను తమను ఆజ్ఞిస్తే ఈ అశోకవనంలో అనేక పండుగ కనిపిస్తున్నాయి, వాటిని నేను కొంచెం భుజించి నా ఆకలిని తీర్చుకుంటానన్నాడు.
1: If you permit, I would like to quench my hunger by taking fruits in this ashoka.
0: అక్కడ కూడాను ఆమె యొక్క పవిత్రమైనటువంటి యొక్క ధర్మాన్ని చక్కగా నిరూపిస్తూ వచ్చింది.
1: ఈవెన్ దేర్ సీతాదేవి షోడ్ హర్ సీక్రెట్ అటాచ్మెంట్ టు ధర్మ.
0: హనుమంత, ఇది నాది నీది కాదు అడవి, ఈ యొక్క వనం.
1: దిస్ ఫారెస్ట్ నైదర్ బిలాంగ్
0: రావణం యొక్క అడవి
1: నార్ బిలాంగ్స్ టు
0: వనం,
1: బిలాంగ్స్ టు రావణ.
0: ఇందులో వారి ఆజ్ఞ లేకుండా నీవు దీనిని అపహరించటము దీనిని భుజించటము దొంగతనంగా మారుతుంది.
1: వితౌట్ హిస్ పర్మిషన్ పార్ట్ టేకింగ్ ఫ్రూట్స్ ఆఫ్ దిస్ పర్టికులర్ గార్డెన్ వుడ్ అమౌంట్ టు స్టీలింగ్.
0: క్రింద పడినటువంటి పండుగ అవసరం నీవు భుజించు అని చెప్పింది.
1: ఇఫ్ యూ వాంట్ టు ఈట్ యూ కెన్ టేక్ ది ఫ్రూట్స్ విచ్ ఆర్ డ్రాప్ డౌన్ ఫ్రమ్ ద ట్రీస్.
0: కానీ తాను ఆకలిని భరించుకోలేక చెట్టు ఎక్కాడు, అన్ని పండ్లు కోసి తిన్నాడు.
1: బట్ నాట్ బీయింగ్ ఏబుల్ టు బేర్ హంగర్ హనుమాన్ క్లైమ్డ్ ది ట్రీస్ అండ్
0: తినటమే కాకుండా కొమ్మలు వేసి విరిచివేయటము చెట్టంతా లాగివేయటము ఈ కోతి చేష్టలు చేసుకుంటూ పోయాడు.
1: నాట్ మెయిన్లీ డిడ్ హీ నాట్ టేక్ ది ఫ్రూట్స్ విచ్ ఆర్ అవైలబుల్ దేర్ బట్ హీ బ్రోక్ ది బ్రాంచెస్
0: కావాలనే చేస్తూ వచ్చాడు
1: ది ట్రీస్ అండ్
0: ఎందుకంటే ఈ విధమైన పనులు చేసినప్పుడే నేను రావణ యొక్క సన్నిధికి పోవడానికి వీలవుతుంది.
1: హీ డిడ్ ఆల్ దీస్ థింగ్స్ ఇంటెన్షనలీ విత్ హిస్ ఇంటెన్షన్.
0: అప్పుడు వాడికి సరైనటువంటి బుద్ధి చెప్పడానికి సాధ్యమవుతుంది.
1: దెన్ ఓన్లీ రావణ వుడ్ క్యాచ్ మీ టేక్ మీ టు కోర్ట్ దెన్ ఓన్లీ ఐ కెన్
0: ఈ విధంగా కూడా చెట్లు వీటంతా పెరిగి పారవేయటము వేర్ల వరకు లాగివేయటము ఈ విధమైనటువంటి చర్యలు చేస్తూ వచ్చాడు.
1: హీ బిగాన్ అప్రూటింగ్ ది ట్రీస్ బ్రేకింగ్ ది ట్రీస్ ది బ్రాంచెస్ ఎక్సెట్రా ఆర్ బ్రోకన్ డౌన్.
0: ఈ వార్త లంకలో అంతా ప్రాకిపోయింది, రావణ వరకు తెలిసిపోయింది.
1: దిస్ ఇస్ న్యూస్ స్ప్రెడ్ టు ది ఎంటైర్ లంకా సిటీ అండ్ వెంట్ రైట్ అప్ టు రావణ.
0: చాలా వీరులంతా పంపిస్తూ వచ్చాడు.
1: రావణ బిగాన్ సెండింగ్,
0: వచ్చిన వారందరినీ కూడా చక్కగా సరైనటువంటి ఒక పరిస్థితికి తెచ్చాడు.
1: హనుమాన్ బిగాన్ పనిషింగ్ ఆల్
0: వారితో పోరాడి వారి ప్రాణమంతా తీసేశాడు.
1: హీ ఫాట్ విత్ దెమ్ కిల్ దెమ్.
0: ఈ విధమైనటువంటి ఒక క్రూర కృత్యం తాను తెలుసుకోవటం చేత రావణుడు మరింత ఉగ్రుడయ్యాడు.
1: రావణ వాజ్ ఫర్దర్ ఎన్రేజ్ వన్స్ హీ రియలైజ్డ్ దట్ హనుమాన్ వాజ్ కిల్లింగ్ సో మెనీ సోల్జర్స్.
0: తన కుమారుడిని పంపించాడు.
1: హీ సెంట్ హిస్ సన్.
0: అతను పోయేటప్పటికి కూడాను తాను కొంతవరకు లొంగినట్టుగా నటన చేశాడు.
1: హనుమాన్ యాక్టెడ్ యాజ్ ఇఫ్ హీ సబ్డ్యూడ్ బై
0: ఇంద్రజిత్తు అనేటువంటి వాడు ఎవరంటే కేవలం అనేక మోసములతో కూడినటువంటి వాడు.
1: దిస్ ఇంద్రజిత్ ఈజ్ ఫుల్ ఆఫ్ ట్రిక్స్.
0: వాడి పేరు ఇంద్రజిత్. అలాగే అన్ని మోసములుగా చేసేటువంటి వాడు.
1: దిస్ ఇంద్రజిత్ నేమ్ ఇట్ సెల్ఫ్ షోస్ దట్ హీస్ వన్ హూ ఈస్.
0: అతని బలమునకు అసాధ్యం కావటం చేత కొంతవరకు బ్రహ్మాస్త్రాన్ని కూడా వేశాడు.
1: యాజ్ ఇట్ వాజ్ నాట్ పాసిబుల్ ఫర్ ఇంద్రజిత్ టు కాన్కర్
0: హనుమంతుడు లొంగినట్టుగా తాను లొంగిపోయాడు.
1: హీ హనుమాన్ బిహేవ్డ్ యాజ్ ఇఫ్ హీ సబ్డ్యూడ్ బై.
0: అతన్ని తీసుకుని పోయి రావణ్ ముందు నిలిపాడు.
1: ఇంద్రజిత్ టు హనుమాన్ అండ్ మేడ్ హిమ్ స్టాండ్ బిఫోర్.
0: అక్కడ కూడా హనుమంతుడు తన యొక్క దీంట్లో ఏమాత్రమూ తగ్గలేదు. రాముడు దగ్గర మాత్రమే తాను దాసుడు కాని రావణ్ దగ్గర మహావీరుడుగా నిలిచాడు.
1: హనుమాన్ బిహేవ్ లైక్ ఎ సర్వెంట్ ఓన్లీ బిఫోర్ రామ. బిఫోర్ రావణ హీ వాజ్ క్వైట్ ప్రౌడ్.
0: తాను చెప్తూ వచ్చాడు, రాముల దగ్గర నేను దీనుడను, రావణ దగ్గర మహావీరుడను అన్నాడు.
1: బిఫోర్ రామ ఐఎమ్ ఎ సర్వెంట్ హంబుల్ మ్యాన్ బట్ బిఫోర్ రావణ ఐఎమ్ ఎ హీరో ఐ కెన్ నెవర్ బెండ్ అవర్ మై హెడ్.
0: అక్కడ కూర్చోబెట్టేటప్పటికి రావణుడు అడిగాడు, నీవెక్కడి నుంచి వచ్చావు?
1: రావణ ఆస్క్డ్ హనుమాన్ ఫ్రమ్ వేర్ ఇట్ యు కమ్.
0: నేను మా ప్రభు అయిన రామనాథ్ను నడుచుకునే నిమిత్తమే ఈ లంకలో ప్రవేశించానున్నాడు.
1: ఇన్ ఆర్డర్ టు కంప్లై విత్ ద కమాండ్ ఆఫ్ మై లార్డ్ ఐ హావ్ ఎంటర్డ్ లంక. దట్స్ వాట్ హనుమాన్ టోల్డ్ రావణ.
0: వచ్చావు కానీ ఫలములంతా ఎందుకు తిన్నావు అన్నాడు.
1: ఇట్స్ ఆల్ రైట్ యు హావ్ కమ్ బట్ వై డిడ్ యూ ఈట్ ది ఫ్రూట్స్.
0: ఆకలి వేసింది తిన్నాను అన్నాడు.
1: ఐ వాజ్ హంగ్రీ దేర్ఫోర్ ఐ ఏట్.
0: ఆ పువ్వులు గివ్వులంతా కూడా ఎందుకు తీసి పారవేసేసావు అన్నాడు.
1: వై డిడ్ యూ రిమూవ్ ఆల్ దోస్ ఫ్లవర్స్ ఫ్రమ్ ద ట్రీస్.
0: అప్పుడు తాను చెప్పాడు, ఆ పువ్వులు నీవి నావి కాదు, నా ప్రభువు సృష్టించినటువంటివి.
1: దోస్ ఫ్లవర్స్ బిలాంగ్ నైదర్ టు యూ నాట్ టు మీ.
0: నీకెంత అధికారం ఉందో నాకంత అధికారం ఉంది అన్నాడు.
1: ఐ హావ్ ఈక్వల్ రైట్స్ విత్ యూ.
0: అయితే ఈ చెట్లంతా ఎందుకు పెరిగి పారవేశావు అన్నాడు.
1: వై హావ్ యూ అప్రూటెడ్ సో మెనీ ట్రీస్ అండ్ త్రో దెమ్.
0: నా సహజము అన్నాడు.
1: హి సెడ్ ఇట్ ఇస్ నేచురల్ ఫర్ మీ.
0: అయితే మా యొక్క రాక్షసులందరినీ ఎందుకు చంపివేశావు అన్నాడు.
1: దెన్ వై డిడ్ యూ కిల్ సో మెనీ డెమాన్స్.
0: వారు నన్ను చంపడానికి వచ్చారు, నేను రక్షించుకోవటం నేను వారిని చంపానన్నాడు.
1: ఇన్ ఆర్డర్ టు డిఫెండ్ మై
0: ఒక్కదానికి ఈ విధమైన సమాధానం ఇస్తూ వచ్చాడు హనుమంతుడు. ఏ ఒక్క పదమునందు కానీ అసత్యము కానీ ఇంకే విధమైనటువంటి మోసం కానీ ఒక్కటి లేదు. రామాజ్ఞను శిరసావహించి సత్యవాక్ పరిపాలన చేస్తూ వచ్చాడు.
1: ఒబేయింగ్ ది కమాండ్స్ ఆఫ్ రామ హీ ఆల్వేస్ ఫాలోడ్ ది పాత్ ఆఫ్ ట్రూత్. హీ నెవర్ అటెంప్టెడ్ ఎ లై.
0: నా ప్రభు శ్రీరామచంద్రమూర్తి.
1: మై లార్డ్ ఈజ్ శ్రీరామచంద్ర.
0: నేను అతని దాసుడను.
1: ఐ ఆమ్ హిస్ సర్వెంట్.
0: అతని ఆజ్ఞనే నాకు ప్రధానమైనటువంటిది.
1: హిజ్ కమాండ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్.
0: అని ఈ విధంగా భక్తి ప్రపత్తులు లోకానికి చాటినటువంటి వాడు హనుమంతుడు.
1: హనుమన్ వాజ్ వన్ హూ షోడ్ టు ద వరల్డ్ వాట్ డివోషన్ అండ్ సరెండర్ ట్రూలీ మీన్.
0: కనుక ఈనాడు ప్రభువు ఎలాంటి వాడో దాసులు అలాంటి వారుగా తయారు కావాలి.
1: టుడే ఆల్సో ది డివోట్ డిసైపుల్స్
0: సాయి భక్తులమని చెప్పుకోవటము,
1: యూ సే దట్ యు ఆర్ ది
0: దానికి విరుద్ధమైన మార్గమును అనుసరించటము,
1: యూ ఫాలో ది పాత్ కాంట్రరీ టు ఇట్,
0: ఇది కేవలము ఒక అసత్య మార్గమును ప్రవేశించిన వారం అవుతాం.
1: దిస్ వుడ్ బి ఫాలోయింగ్ అన్ అన్ట్రూ పాత్.
0: సాయి యొక్క ఆశయాలకు తగినట్టుగా మనం నడుచుకోవాలి.
1: ఫాలో అకార్డింగ్ టు ది ఐడియల్స్ ఆఫ్ సాయి.
0: ఆదర్శవంతమైన జీవితాన్ని మనం అందించాలి.
1: ఆఫర్ యువర్ లైఫ్ హ్యాస్ ఎన్ ఐడియల్.
0: ఆజ్ఞను శిరసా వహించాలి.
1: ఫాలో ది కమాండ్.
0: ఎన్ని కష్టములైనా ఎన్ని దుఃఖములు వచ్చినప్పటికీ ఆ ఆజ్ఞను మనం నెరవేర్చుకోవటమే మన కర్తవ్యంగా భావించాలి.
1: వాట్ ఎవర్ బి ది నంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ యూ ఫేస్ యూ షుడ్ ఫాలో అండ్ ఇంప్లిమెంట్ ది కమాండ్.
0: ఆజ్ఞను ప్రవేశించే సమయంలో స్వార్థము స్వప్రయోజనములకు ఏమాత్రము అవకాశం ఇవ్వకూడదు.
1: వైల్ ఫాలోయింగ్ ది కమాండ్స్ ఆఫ్ ద లార్డ్ డోంట్ గివ్ రూమ్ ఫార్ సెల్ఫిష్నెస్.
0: అది భక్తికి సరైనటువంటి అర్థం.
1: దాట్ ఈస్ ది కరెక్ట్ మీనింగ్ ఆఫ్ ట్రూ డివోషన్.
0: కనుక త్రికరణ శుద్ధిగా మనం ఈ కార్యంలో మనం ప్రవేశించాలి.
1: ఎంటర్ ఇన్ టు దిస్ పాత్ విత్ ప్యూరిటీ ఆఫ్
0: ఏదో చెప్పినాడే అని ఈ యొక్క డిసిప్లిన్ అంతా కూడా నడుచుకోవాల్సి వస్తుంది, నడుచుకోకపోతే బయట పంపుతారో ఏమో ఈ భయంతో భ్రాంతితో మాత్రం ఉండకూడదు.
1: డూ నాట్ ఫాలో ది డిసిప్లిన్ అవుట్ ఆఫ్ హియర్. యూ షుడ్ ఫాలో
0: నా జీవితం యొక్క కర్తవ్యము, ఇది నా లక్ష్యము అని భావించాలి.
1: యూ షుడ్ కన్సిడర్ దిస్ యాజ్ ది గోల్ ఆఫ్ యువర్ లైఫ్.
0: ఆ విధంగా బలవంతంగా మీరు ఆచరించేటువంటి సమయంలో ఇక్కడ ఉండి ప్రయోజనం లేదు.
1: If you are following this only with that kind of compulsion, it is no use.
0: Meeku shanti undadu, maaku santosham undadu.
1: Neither you will be happy nor will you
0: have peace. Sakramanga ikkada aacharinchetundi paddhati undinappude hrudayapurvakanga aacharinchali.
1: You have to follow this discipline of the place with full heart.
0: Ante kaani భయంతో కాని ఇంకే విధమైన దిగులతో కానీ ఈ డిసిప్లిన్ లో ప్రవేశించకూడదు.
1: డూ నాట్ ఫాలో దిస్ డిసిప్లిన్ అవుట్ ఆఫ్ ఫియర్.
0: ఆ విధంగా వస్తే నీకు నీవు ద్రోహం చేసుకున్న వాడవే అవుతావు.
1: ఇఫ్ యూ డూ దట్ వే
0: నిన్ను నీవు మోసం చేసుకున్న వాడే అవుతావు.
1: యూ హావ్ డిసీవ్డ్ యువర్ సెల్ఫ్.
0: నిన్నెవరూ మోసం చేయటం లేదు.
1: నో వన్ ఇస్ డిసీవింగ్ యూ.
0: కనుకనే తన ఆత్మద్రోహము తాను గావించుకున్న వాడవుతాడు.
1: యూ బి ట్రెచరస్ టు యువర్ సెల్ఫ్.
0: ప్రతి ఒక్క విషయమునంత కూడాను ఇది నా యొక్క భవిష్యత్తు లోపల పవిత్రమైన మార్గమే అనేటువంటి సత్యాన్ని గుర్తించుకోవాలి.
1: యూ షుడ్ రికగ్నైజ్ ది ట్రూత్ దట్ ఆల్ దిస్ డిసిప్లిన్ ఇస్ మెంట్ ఫర్ ఎ హ్యాపీ ఫ్యూచర్.
0: భక్తి భక్తి అనుకోవటము,
1: ఇఫ్ యూ మియర్లీ అట్టర్ ద వర్డ్ డివోషన్,
0: అన్యుల మాటల లోపల నీవు ప్రవేశించటము,
1: బట్ ఫాలోయింగ్ ఎ కాంట్రరీ.
0: ఈనాడు లోకం ఎట్టుందంటే పవిత్రమైనటువంటి విషయాలైన కూడా వాడు ఏమాత్రము యోచించడు.
1: టుడేస్ వరల్డ్ డస్ నాట్ సీమ్ టు
0: అపవిత్రమైన విషయాలకు త్వరగా చెవునిస్తూ ఉంటాడు.
1: పీపుల్ లెండ్ దేర్ ఇయర్స్ ఫర్ ఎనీథింగ్ అన్సేఫ్.
0: మంచి మాట వినరు మనసిచ్చి చెప్పిన.
1: వెన్ వీ టెల్ విత్ ఫుల్ హార్ట్ ఇట్ ఇస్ ఓన్లీ ఎ బ్యాడ్ థింగ్.
0: ఎట్టి వారు నన్ను ఎరుగందని ఎత్తురా.
1: హౌ కెన్ దీస్ పీపుల్ అండర్స్టాండ్ మీ.
0: ఎట్టి చదువులు ఉందా ఏమి ఫలం.
1: వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ హావింగ్ ఎనీ టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్.
0: మంచి మాటలు మాత్రం వినరు.
1: యూ విల్ నాట్ అండర్స్టాండ్.
0: చెడ్డ మాటలు అయితే ఒక క్షణం లోపల చెవికి చేర్చుకుంటారు, చెవి నుంచి హృదయానికి చేర్చుకుంటారు, హృదయం నుంచి ఇంకా చేతిలో వచ్చేసేస్తుంది, పనిలో ప్రవేశించారు.
1: ఆన్ ది అదర్ హ్యాండ్ ఇట్ ఇస్ ఎ బ్యాడ్ వర్డ్ మైండ్ హార్ట్ అండ్ యాక్షన్ ఎవ్రీథింగ్ విల్ ఫాలో వన్ అవుట్.
0: కనుకనే త్రికరణ శుద్ధి మనసునందును వాక్కునందును క్రియందుకును ఏకత్వాన్ని మనం నిరూపించాలి.
1: వీ హావ్ టు ప్రూవ్ దేర్ ఇస్ యూనిటీ ఇన్
0: అవర్ ఎంత కాలమైనప్పటికీ నేను భక్తులను భక్తులను భక్తులు అనుకోని జీవితమంతా భక్తి లోపలి జీవితం వ్యక్తం చేస్తే ఇంకా భక్తుడు ఎప్పుడు అవుతాడు?
1: ఇఫ్ యూ కాల్ యువర్ సెల్ఫ్ ఎ డివోటీ థ్రూఅవుట్ యువర్ లైఫ్ అండ్ వేస్ట్ యువర్ లైఫ్ ఇన్ సాటిస్ఫైయింగ్ యువర్ ఓన్,
0: కేవలం సమాజాన్ని మోసగించేటువంటి పదవులు.
1: దిస్ డివోషన్ దెన్ వుడ్ బి టు డిసీవ్ ది సొసైటీ.
0: కనుక నీకు నీవు మోసగించుకుంటున్నావు.
1: యు ఆర్ డిసీవింగ్ యువర్ సెల్ఫ్.
0: నీకు నీవు ఆనందించడానికి తగిన కృషి చేసుకో.
1: డూ ట్రై టు రియలీ సాటిస్ఫై యువర్ సెల్ఫ్.
0: ఈ పంచకోశంలో ఉన్నటువంటి యొక్క కడపటి అయినటువంటి ఆనందాన్ని నువ్వు అనుభవించడానికి ప్రయత్నించు.
1: ట్రై టు మేక్ ఎఫర్ట్ టు రీచ్ దిస్.
0: నీ అంతర్వాణం నీవు సరైన మార్గంలో నీవు ఉంచుకొని నీవు ఫాలో చేయి.
1: ఫాలో యువర్ ఇన్నర్ వాయిస్ అండ్ కాన్షియన్స్.
0: అదే కాన్షియన్స్,
1: దట్ ఈస్ కాన్షియన్స్.
0: ఈ కాన్షియన్స్ నువ్వు ఫాలో చేయాలి.
1: ఫాలో యువర్ ఓన్ కాన్షియన్స్.
0: నీకు నీవు సమర్థించుకోవడానికి ప్రయత్నించడం చేతను నిన్ను నీవు ద్రోహం చేసుకున్న వాడు అవుతావు.
1: ఇఫ్ యూ గో ఆన్ డిఫెండింగ్ యువర్ సెల్ఫ్,
0: నీలో ఉన్నటువంటి దోషాలను నీవు పూర్తి నిర్మూలం గావించడానికి పూనుకోవాలి.
1: యూ షుడ్ ట్రై టు డిస్ట్రాయ్ ఆల్ యువర్ డిఫెక్ట్స్.
0: నీ దోషాలను సమర్థించుకోవడానికి ప్రయత్నించకూడదు.
1: డూ నాట్ గో ఆన్ డిఫెండింగ్.
0: వాడే మహాద్రోహి
1: అండ్ సచ్ ఎ
0: పర్సన్. అలాంటి వాడి వల్ల దేశం కూడా పాడైపోతుంది.
1: నాట్ ఓన్లీ హిమ్ సెల్ఫ్, ది ఎంటైర్ కంట్రీ.
0: అలాంటి వ్యక్తులే అధికంగా కనిపిస్తున్నారు ఈనాడు.
1: టుడే సచ్ పీపుల్ ఆర్ ఓన్లీ సీన్ ఇన్ లార్జ్ నంబర్.
0: విద్యార్థులు,
1: స్టూడెంట్స్,
0: భావి భారతోద్ధారకులు,
1: దీస్ పీపుల్ ఆర్ గోయింగ్ టు
0: దేశం యొక్క సౌభాగ్యాన్ని ఆశించేటువంటి యొక్క వీరులు.
1: దీస్ ఆర్ ద హీరోస్.
0: లేట హృదయం మీ అందు ఈ పవిత్రమైన భావములు ఈనాడు అభివృద్ది కావాలి.
1: ఇన్ టెండర్ హార్ట్స్ ఆఫ్ దీస్ స్టూడెంట్.
0: విద్యార్థులారా, భగవత్ ప్రేమను పెంచుకోలేనటువంటి ఒక హృదయము అది కేవలం మరుభూమి వంటిది.
1: ఎ హార్ట్ విచ్ డస్ నాట్ హ్యావ్ ట్రూ డివోషన్ ఫర్
0: దాంతో పవిత్రమైన మొక్కలు మలచడానికి వీలే ఉండదు.
1: ఇట్ ఈస్ ఇంపాసిబుల్ ఫార్ గుడ్ సాప్లింగ్స్ టు గ్రో ఇన్ ఎ డెజర్ట్.
0: కనుకనే ఆ ప్రేమ బీజములు నాటుకోండి.
1: సో ద సీడ్స్ ఆఫ్ లవ్
0: సహన ప్రసూనములు వికసింపచేయండి.
1: లెట్ దర్ బి పేషెన్స్ అండ్
0: శాంతి ఫలములు సమాజములకు అందించండి.
1: ఆఫర్ ద ఫ్రూట్ ఆఫ్ పీస్.
0: మీరు కూడా శాంతి జీవితం జరపండి.
1: లివ్ ఆల్సో లైఫ్ ఫిల్డ్ విత్ పీస్.
0: అంతేకాని ఈ స్వార్థము చేత అనేక మందిని బాధించడానికి తగినటువంటి కృషి చేయకండి.
1: డూ నాట్ ట్రై టు గివ్ ట్రబుల్ టు అదర్స్.
0: నీకు నీవు బాధపడవద్దు.
1: డూ నాట్ ట్రబుల్ యువర్ సెల్ఫ్ ఆల్సో.
0: నీ నుంచి ఇతరులను బాధ పెట్టవద్దు.
1: డూ నాట్ ట్రబుల్ అదర్స్ ఆల్సో.
0: కనుక ఇదే భక్తులకు తగినటువంటి సరైనటువంటి లక్షణము.
1: దిస్ ఈజ్ ఎ ట్రూ క్యారెక్టరిస్టిక్ ఆఫ్
0: భగవద్గీతను హృదయంలో ఉంచుకొని
1: కీప్ గాడ్స్ నేమ్.
0: ఏ పని చేసినప్పటికీ అది ప్రేమమయంగానే మారుతుంది.
1: వాట్ ఎవర్ వర్క్ యూ డూ ఇట్ విల్ బి ఫిల్డ్ విత్ లవ్.
0: కనుకనే దైవనామాన్ని నిరంతరం కూడా స్మరిస్తూ చింతిస్తూ దృష్టిని దానిపై నిలిపి జీవితంలో సార్థకంగా గావించుకోండి.
1: చాంట్ ద నేమ్ ఆఫ్ ది లార్డ్ కంటిన్యూస్లీ. రిఫ్లెక్ట్ అండ్ థింక్ ఆఫ్ ద లార్డ్ ఆల్వేస్ అండ్ శాంక్టిఫై యువర్ లైఫ్.

0: భగవద్ అన్వేషణను
1: భజన కాదు. ధ్యాన జపములు పూజలు కానీ కాదు.
2: The search for God does not consist in merely doing bhajan or doing dhyana meditation or indulging in japa or performing such other rituals.
1: Manasne ekagra parichechi margamule avi.
2: These merely try and help you to concentrate, to bring the mind under check.
1: Dvesha ragadul anucha anveshanagalu.
2: They also try to help you distinguish between attachment and non-attachment, hatred and things like that.
1: Devudu ekkadanchu devudalagunela, devudu ekkadanchu devulaadagunela.
2: Where is God, you call out to him.
1: Hudayamandu ledi Isvarundu.
2: Is God not resident very much in your heart?
1: Ichchukunumu seva, puchchukunumu prema.
2: Give service from your side and receive in turn love.
1: Atula chesi atma tattvam anubhavinchu.
2: Thereby try and enjoy the bliss of realization.
1: Prachina kalamundi Bharata deshamulo rendu ప్రసిద్ధమైనటువంటి వాంగ్మయ ప్రవాహములు అన్యోన్య ఉపకారములతో ప్రవహించుచున్నవి.
2: Right from ancient times, it has been the rich tradition of this country of Bharat that there have been two intermingling, inseparable things coming down.
1: ఒకటి వేద వాంగ్మయ ప్రవాహం.
2: One is the mighty flow of the Veda, the river of the Vedas.
1: ఇది కర్మకాండ ప్రధానమైనటువంటిది.
2: అండ్ దిస్ హైలైట్స్ ద ఎఫికసీ ఆఫ్ కర్మ ఆర్ యాక్షన్.
1: ఇది బ్రహ్మ నుండి ఆవిర్భవించినటువంటిది.
2: దిస్ ఇస్ సంథింగ్ విచ్ ఒరిజినేట్స్ ఇన్ బ్రహ్మ.
1: దీనిని ఋషులు పరిగ్రహించి ప్రచారం సల్పుతూ వచ్చింది.
2: దిస్ ఇస్ ప్రిసైజ్లీ వాట్ ద రిషీస్ హాడ్ ఇంబైబ్డ్ ఇంబ్యూడ్ అండ్ పాస్డ్ ఆన్.
1: రెండవది పురాణ వాంగ్మయ ప్రవాహం.
2: The second mighty flow is that of the Puranas.
1: ఇది కర్తృత్వంతో ప్రధానమైనటువంటిది. నేను చేస్తాను అనేది.
2: This highlights the feeling that I shall succeed, I shall do.
1: దీనిని ఋషులు స్వీకరించి ప్రచారం చేసిరి.
2: This again was imbibed by the rishis and propagated.
1: రెండును సామాణికమైనటువంటి ప్రామాణికము కలిగినటువంటివి.
2: All said and done, both of them have a likeness and they are inseparable.
1: కర్మకు పర్యవసానము జ్ఞానము.
2: For karma, jnana is the basis.
1: జ్ఞానమునకు ఆధారము కర్మ.
2: And equally, the support for jnana is karma.
1: రెండింటి యొక్క సమన్వయాన్ని సాధించటమే సేవ.
2: And when you can bring both these two in harmony and conduct yourself, the result is seva.
1: Acharana valla chitta shuddhi.
2: All in your actions, purity of heart.
1: Chitta shuddhi valana atmananda prapti.
2: And the purity of heart in turn confers on you atmananda or bliss.
1: Kanuka cheyavalsina karmalu chesiye theeravalenu.
2: So what is to be done has to be done.
1: Manchi manasuto మంచి మంచి కర్మలు ఆచరించడమే మానవుని ప్రధాన కర్తవ్యం.
2: ద ప్రైమరీ డ్యూటీ ఆఫ్ మ్యాన్ ఈజ్ టు డూ థింగ్స్ ఇన్ ఎ ప్రాపర్ వే.
1: అయితే ఈ కార్యం నా వలన ఫలించినదనేటువంటి అహంకారం మంచిది కాదు.
2: నౌ దిస్ బాడీ దట్స్ గివెన్ టు యూ షుడ్ నాట్ గోడ్ యూ ఆన్ టు ఎ ఫీలింగ్ దట్ దిస్ ఇస్ సంథింగ్ విచ్ ఐ హావ్ వర్న్.
1: దీని ఫలమును నేనే అనుభవించాలనేటువంటి ఆసక్తి ఇది ఏమాత్రం కూడాను సరి అయినటువంటిది కాదు.
2: And it's also wrong to feel that I should be the one to derive the fruit or benefit of this body of mine.
1: ఈ అహంకారం ఆసక్తి కర్మ బంధితము భావించుచున్నది.
2: This sense of ego and this sense of intensive feeling for oneself leads you to bondage.
1: Chitta suddhi ki, atma bhakti ki, asakti adutavutunnadi.
2: It is this intensive feeling, aspiration or desire that separates this purity of heart and the realization of the self.
1: Karmanu acharinchatamu na kartavyamu anetunti bhavamuto.
2: To have the feeling that to do one's duty, to do action is my duty.
1: Acharaneyendu ahankaramanu anubhutiyendu asaktini visarjinchatame tyagamu.
2: To have no trace of the ego in what one is doing and to ask, not to aspire for the fruits thereof. These are the hallmarks of a realized soul.
1: Ide karma yogam.
2: This precisely is karma yoga.
1: Karma yogamu karma ni ye vidhamuga acharinchavalani anetuvantide bodhisthundi.
2: And karma yoga, what does it teach? It teaches you that in karma or action, do not seek the fruit thereof.
1: Karma nimittamai karmanu acharinchatamu karma yogam yokka siddhantam.
2: It also highlights the fact that you have got to do what has to be done.
1: Yoga karma sukavasilamani prati manavattam yokka tattvam kudanu atma yokka pratibimbam aneetundi satyanni gurtimpa cheseetundi karma yogam.
2: The karma yoga further highlights the fact that it is the self same atma which is resplendent in all forms and all beings.
1: Sakramanti niti tattvam ఇంద్రియ నిగ్రహము ఇది కర్మయోగమునకు ప్రధానమైనటువంటి కీలకం.
2: అండ్ వాట్స్ ద సీక్రెట్ ఆఫ్ అన్రావలింగ్ ద మిస్టరీ ఆఫ్ ద కర్మయోగ? అండ్ దట్ ఈస్ సెన్స్ కంట్రోల్.
1: విశ్వ ప్రేమ, సానుభూతి, సదాచారము దీని యొక్క ఆశయములు.
2: వాట్ ఆర్ ది లాఫ్టీ అంబిషన్ సెట్ ఫర్ దిస్ కర్మయోగ? ఇట్ ఈస్ టు సీక్ యూనివర్సల్ లవ్, పీస్ అండ్ హార్మనీ.
1: జీవితము కర్మయోగ నిమిత్తమై ఏర్పడినటువంటిదే కాని కేవలం స్వార్థము నిమిత్తమై ఏర్పడినటువంటిది కాదనేటువంటి సత్యాన్ని ప్రతి వ్యక్తి కూడాను గుర్తించవలసింది.
2: ఎవ్రీ ఇండివిజువల్ హ్యాస్ టు రియలైజ్ దిస్ ట్రూత్ దట్ దిస్ లైఫ్ హ్యాస్ బీన్ గివెన్ ఫర్ ద సేక్ ఆఫ్ డూయింగ్ వన్స్ డ్యూటీ అండ్ నాట్ ఫర్ ఎనీథింగ్ ఎల్స్.
1: కర్మయోగము జీవితమునకు ప్రధానమైనటువంటి యొక్క పునాది వంటిది.
2: This karma yoga again is a fundamental step that you have to take in this journey of life.
1: Karmanu acharinchukorinappudu manavuniki pradhanamainatundi aarogyam.
2: And in order to perform this karma or to do perform this action, health is of
1: karma bharamunu bharinchagaligetundi yokka desha pustini manamu abhivruddhi gavinchukovali.
2: Health is important and therefore the upkeep of the body is necessary.
1: Karmam నిష్కామ కర్మైనటువంటి మార్గమునందు ప్రవేశపెట్టి నిర్మల నిశ్చల నిస్వార్థమైనటువంటి సేవలో జీవితాన్ని అంకితం చేసుకోవాలి.
2: These actions of ours should be directed towards a selfless end and we should be imbibed and inspired by lofty senses ambitions.
1: కర్మయోగం యొక్క విషయము సామాన్యంగా మానవులందరూ కూడా అర్థం చేసుకునలేరు.
2: It is not given to ordinary beings to understand the secret or the inner significance of karma.
1: Veeduru tadichadam,
2: to sweep the street,
1: deenulunku dikkulenatundi variki sevalu cheyatam,
2: or to serve the destitute and the helpless,
1: anarogyamto undinatundi variki sahayam anandichadam,
2: to bring sakar to the diseased and the
1: annadulainatundi variki aaharam andinchadam,
2: to give food to those who do not have food,
1: ityadi pavitramainatundi karmalu kevalam chulakanaga chustuntaru.
2: These are all sacred tasks and one tends to look down upon these.
1: Idi chaala porapatu.
2: This is a grave mistake.
1: Indulo unnatundi antarattham kaani visishtatani kaani divyatvani kaani gurtinchaleinatundi vyaktule deenini chulakana paristaru.
2: Only those people who do not see the inner significance and the vitality of these actions, they tend to look down upon them.
1: Ee lokadhipati ainatundi krishnude
2: the lord himself
1: yokka tattvanni ప్రకటింప తలంచి పశుపక్షి మృగాదులకు కూడా తాను సేవ చేయించు వచ్చాడు.
2: The Lord himself in the form of Krishna, so as to highlight this idea of action, himself tended to take care of cattle, birds.
1: మూడు జీవులైనటువంటి గుర్రములకు గోవులకు కూడా సేవ సల్పుతూ వచ్చాడు.
2: Further, he also did all that has to be done for the well-being of horses and cattle.
1: మహాభారత యుద్ధమునందు కత్తి పట్టి యుద్ధమును ఆచరించక కేవలము సారథ్యాన్ని మాత్రమే వహించాడు.
2: అండ్ ఇన్ ద గ్రేట్ మహాభారత వార్ హీ వుడ్ నాట్ వీల్ ఎ వెపన్ బట్ హీ వాజ్ మియర్లీ ఎ చారిటీయర్.
1: ఇది నిస్వార్థ సేవ యొక్క ఆదర్శం అనేటువంటి ప్రకటించడానికి చూచాడు.
2: దిస్ హీ డిడ్ సో యాస్ టు
1: హత్వాన్ని ప్రకటింప తలంచి పశుపక్షి మృగాదులకు కూడా తాను సేవ చేయించు వచ్చాడు.
2: ద లార్డ్ హింసెల్ఫ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కృష్ణ సో యాస్ టు హైలైట్ దిస్ ఐడియా ఆఫ్ యాక్షన్

0: merely a charioteer.
1: ఇది నిస్వార్థ సేవ యొక్క ఆదర్శమనేటువంటిని ప్రకటించడానికి చూచాడు.
0: This he did so as to highlight the selflessness of service.
1: లోకములో ఉండినటువంటి సమస్త భోగ పదార్థములు కూడా కేవలం ఏ ఒక్కరి నిమిత్తమో ఏర్పడినటువంటిది కాదనేటువంటి సత్యాన్ని గుర్తించడం అత్యవసరం.
0: ఇట్ ఈస్ ఆ పారమౌంట్ నెసెసిటీ టు రికగ్నైజ్ దిస్ ట్రూత్ దట్ ఆల్ దట్ ఈస్ గివెన్ ఇన్ ది వరల్డ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ కంఫర్ట్ జాయ్ ఎట్సెట్రా ఆర్ నాట్ ద ప్రెరోగేటివ్ ఆఫ్ జస్ట్ వన్ ఇండివిజువల్.
1: వర్షములు కురుస్తున్నవి,
0: ది రెయిన్స్ కమ్ డౌన్,
1: నదులు ప్రవహించుచున్నవి,
0: అండ్ ది రివర్స్ ఫ్లో,
1: పంటలు పండుచున్నవి,
0: అండ్ ది క్రాప్స్ ఆర్,
1: సూర్యుడు ఉదయించి ప్రకాశమును లోకమునకు అందించుచున్నాడు,
0: ది సన్ రైజెస్ అండ్ ఫిల్స్ ది వరల్డ్ విత్ లైట్,
1: చంద్రుడు ప్రకాశించుచు చల్లదనమును అందించుచున్నాడు,
0: ది మూన్ రైజెస్ టు షెడ్ కూల్నెస్ ఆల్ అరౌండ్.
1: ఇవన్నీ కూడా ఏ ఒక్క వ్యక్తి నిమిత్తమై ఏర్పడినటువంటివి కాదు.
0: ఆల్ దీస్ హావ్ నాట్ బీన్ గివెన్ ఫర్ ది సేక్ ఆఫ్ జస్ట్ వన్ ఇండివిడ్యువల్.
1: ఈ ప్రాకృతమైనటువంటి భోగ పదార్థములు ప్రతి వ్యక్తి కూడా అనుభవించడానికి అధికారం ఉన్నది.
0: ఇట్ ఈస్ గివెన్ టు ఎవ్రీ ఇండివిజువల్ ఇన్ దిస్ వరల్డ్ టు ఎక్స్పీరియన్స్ అండ్ ఎంజాయ్ ది బెనిఫిట్స్ ఆఫ్ సచ్.
1: ఎవరి భాగమునకు చెందినటువంటి దీనిని వారు అనుభవించి ఆనందించి ఆదర్శాన్ని అందించడానికి కృషి చేయాలి.
0: We should strive such that each one derives his own share of this joy and thereby benefits.
1: Karma yogamunandu nijamainatuvanti oka tattvam anekatvamuloni ekatvani nirupinchatame.
0: The primary point in this karma yoga is to see unity in diversity.
1: Nishkama karma yandu anantatvani prema tattvani prakatimpa chestundi viksimpa chestundi.
0: And in selfless service you come to grips with the infinite majesty and to that which has no bounds.
1: సేవకు మించినటువంటి సాధన మరొకటి లేదు.
0: There is no greater sadhana than seva.
1: ఆధ్యాత్మిక మార్గం ఒకటని, సేవా మార్గం ఒకటని, విద్యా మార్గం మరొకటని, మూడింటిని విధివిధములుగా మనం విభజిస్తున్నాము.
0: We tend to make a distinction between the spiritual path, the path of service or seva, and the path of vidya.
1: ఇవి మూడు మూడు కాదు, మూడు కూడా ఏకమైనటువంటి ఒక ఏకత్వమే.
0: These three are not distinctive, they are all one and the same thing.
1: సేవనే ఆత్మవిద్య.
0: Seva is atma.
1: Sevani daivam yokka anugrahaniki moola margam.
0: It is seva again which leads you to the grace of God.
1: Sevakudu kaaka nayakudu kaadaneetunte oka satyanni gurtinchali.
0: Before in the first place you have got to be a seva and then you can become a master.
1: Kinkarudu kaaka shankarudu kaadaneetunte satyanni kuda nu visvasinchali.
0: You also should have trust in his words that first be a man then you can become God.
1: ముఖ్యంగా మానవులకు సేవ ప్రధానమైనటువంటిది.
0: అండ్ సేవ ఇస్ ద ప్రైమరీ థింగ్ ఫర్ ఆల్.
1: సమాజ సేవ ఉత్తమమైనటువంటిది.
0: అండ్ ద నోబ్లెస్ట్ ఆఫ్ థింగ్స్ ఇస్ సర్వీస్ టు సొసైటీ.
1: సేవని జీవితమునకు ఆనందమును కలిగించేటువంటి, రుచిని అందించేటువంటి లవణం వంటిది.
0: సేవ ఇస్ లైక్ ద సాల్ట్, ద వెరీ ఎసెన్స్ ఆఫ్ లైఫ్, సో యాస్ టు గెట్ జాయ్ అండ్ ఎక్స్పీరియన్స్ అంటోల్డ్ హ్యాపీనెస్.
1: విశ్వ ప్రేమనే జీవితమునకు పుష్టిని అందించే ఆహారం వంటిది.
0: దిస్ యూనివర్సల్ లవ్ ఈస్ వాట్ స్ట్రెంగ్థెన్స్ అండ్ నరిషెస్ యూ.
1: దాతృత్వమే జీవితమునకు సుగంధమును అందించేటువంటిది.
0: ఇట్ ఈస్ వాట్ గివ్స్ యూ, ఫిల్స్ యూ అండ్ యువర్ బీయింగ్ విత్ హ్యాపీనెస్ అండ్ కంఫర్ట్.
1: మంచి ధ్యానమే, అనగా సేవాతత్వంతో కూడినటువంటి ధ్యానమే మన యొక్క ప్రాణం వంటిది.
0: అండ్ ద వెరీ లైఫ్ బ్రెత్ in the form of dhyana is that which is motivated by a sense of service.
1: Kanuka jeevitamunaku ruchi modatadi.
0: So in life one of the first requirements is taste.
1: Rendavadi pushti.
0: Second is sustenance or nourishment.
1: Moodavadi sugandhamu.
0: And the third is a sense of experience.
1: Nalugavadi pranam.
0: And the fourth is prana,
1: ruchi.
0: First is taste,
1: balamu.
0: Second is strength,
1: sugandhamu, సుగంధము,
0: ఎ గుడ్,
1: ఈ ప్రాణము. ఈ నాలుగింటి యొక్క ఏకత్వమే మానవత్వం.
0: ఎ గుడ్ ఆర్డర్, ఎ గుడ్ ఎసెన్స్, అండ్ ద ఫోర్త్ ఇస్ యువర్ వెరీ లైఫ్.
1: భోజనానికి కూర్చున్నప్పుడు పప్పులో ఉప్పు లేకపోతే ప్రక్కకు నెట్టి వేస్తున్నాం.
0: Now when you sit for a meal, if there is no salt in dal, you put it aside.
1: ఒక గంటలో అరిగిపోయేటువంటి పప్పులో ఉప్పు లేకపోయినప్పుడే మనం దాన్ని వెలుపల వేస్తున్నాం.
0: Now a mere thing like a dal doesn't contain salt and you want to put it aside.
1: Inka 60 samvatsaramulu 20 samvatsaramulu 90 samvatsaramulu jeevinchetundi manavatvani kosam ruchi undanakkaraleda.
0: If this is the case for a mere dal, what about the life living for 60 years, 80 years, 90 years? Should it not have a taste of its own?
1: Kanuka manava

0: ఇందులో రుచి ఏమిటి?
1: So what is this taste that you seek in man?
0: సద్గుణములే మానవత్వానికి చక్కని రుచి.
1: The good traits and habits, these are the what give you taste.
0: ఇంకా పుష్టి, ఏది మనకు బలమును అందించేటువంటిది.
1: Next is that which gives you strength and sustenance.
0: సదాచారమే మానవునికి చక్కని బలం.
1: To do things in a proper and noble way, this is what will give you strength.
0: సదాచారమే లేకుండినా బలహీనుడై జగత్తులో దుర్బలుడుగా మారిపోతాడు.
1: Your good behavior is what gives you strength. Otherwise, you become a weakling in this world.
0: ఇంకా సుగుణములు, ఈ సుగుణములలో ఉండేటువంటి ఒక పవిత్రమైనటువంటి భావములే మానవునికి సుగంధములు.
1: And then all the good traits, your good thoughts and your good character, this is what gives you a luster to your life.
0: కనుక మానవుడు త్యాగముతో సహన భావముతో జీవించటమే జీవితమునకు చక్కని సుగంధము.
1: So to live a life of sacrifice and to live a life where you tend to forgive, that is what gives you a shine.
0: మన ప్రాణము ఏమిటి? మన ప్రాణం ఏమిటి?
1: Now we come to the fourth one. This is very life as such.
0: What ప్రాణం అనగా కేవలం శ్వాసతో కూడినటువంటి యొక్క చైతన్య శక్తి మాత్రమే కాదు.
1: We think of life as one associated with this breathing in and breathing out process.
0: సద్గుణములు, సదాచారములు, త్యాగ సహనములు లేకుండా ఇది ప్రాణము లేని జీవితమే.
1: Without good thoughts, good traits and good behavior, this breathing in and breathing out cannot be construed as life.
0: కనుక మానవులకు ప్రధానమైనటువంటిది సద్భావములు.
1: So what is necessary for man in the first place is good thoughts.
0: రెండవది సదాచారము.
1: And then to act in a noble way, second.
0: మూడవది సత్కర్మాచరణ.
1: And the third is to perform your actions.
0: ఇందులోని త్యాగము, ఉదార భావము అత్యవసరము.
1: And for these you need a sense of benevolence and sacrifice.
0: కనుక ప్రతి సాధకుని యందు కూడాను త్యాగం అనేటువంటి పవిత్రమైనటువంటి గుణమును అభివృద్ధి పరచుకోవాలి.
1: So in every sadhaka there should be room for this sense of sacrifice first and foremost.
0: సాయి యొక్క సిద్ధాంతము ముక్కు మూసుకొని కేవలము సోహం సోహం సోహం అనేటువంటి యొక్క సాధనను ప్రోత్సహించేటువంటి సిద్ధాంతం కాదు.
1: Now if you think of siddhanta or a certain doctrine as one which instructs that you sit with your nose closed and keep chanting soham soham, you are mistaken. It is not true siddhanta.
0: Sadhakuda lemmu nadumu gattukonumu samajam sevalo praveshinchumu ani hecharincheetundidi sai yokka siddhanta.
1: This philosophy is no philosophy for a sadhaka, rather a philosophy which gives you this clarion call, arise, get up, awake and strive and do something positively.
0: Sovarattamunaku ye mattam kodanu avakasam nandinchukunda undali.
1: There should be no room for laziness on your part.
0: జీవిత తత్వాన్ని అర్థం చేసుకునేటువంటి సాధక వృత్తిలో ప్రవేశించాలి.
1: And you should try and take to such paths that give a meaning to your life.
0: సేవలేని జీవితము చీకటి మందిరము.
1: A life without or devoid of service is like a temple without
0: ఈ
1: light.
0: చీకటి మందిరము దయాల కొంప.
1: And a temple without light therein is a devil's camp.
0: కనుకని సేవని ప్రధానమైనటువంటి దివ్య జ్యోతిని అభివృద్ధి పరుస్తుంది.
1: So it is seva that fills your life with light and glow.
0: విశాలమైనటువంటి హృదయాన్ని గావించుతుంది.
1: It broadens your vision, your outlook.
0: దివ్యత్వమైనటువంటి భావమును కలిగిస్తుంది.
1: And gives room for all divine thoughts and ideas.
0: ఏకత్వంగా ఇందులో ప్రవేశిస్తుంది.
1: And this is what will enter, the very best of things will enter your heart.
0: కనుక మానవత్వాన్ని దివ్యత్వంగా మార్చుకునేటువంటి ఏకత్వము ఒక్క సేవ యందు మాత్రమే ఉంటున్నది.
1: It is this unity that you must seek, which in turn will transform man to God.
0: సేవ విధారము ప్రధానమైనటువంటి ప్రాణము.
1: And this is what your seva does to you.
0: కనుక ప్రతి మానవుడు కూడాను ఏ యొక్క ఫలాపేక్ష లేకుండా సేవను ఆచరించేటువంటి దాంట్లో మనము ప్రవేశించాలి.
1: So every individual should strive to do seva without an eye on the fruit thereof.
0: Kevalam maatalato kaalamunu vitha gadaputaku e maatram kudanu ponukonaradu.
1: There is no point in wasting your time in merely words.
0: Bhagavantudu sarvajnudu sarvavyapakudu sarvashaktimayudu ane padamulato uchcharinchinanta maatramuna idi prayojanam ledu.
1: There is no point in merely saying God is omnipresent, omniscient and omnipotent.
0: దీనికి మనం ఆనందించి ఈ పదాలకు మాత్రమే మనం క్లాప్స్ వేస్తున్నాం.
1: We merely get rejoiced over listening to these words and clap in appreciation.
0: ఎంతో మంది ఈ చెప్పిన పదాలను ఆచరణలో పెడుతున్నారు.
1: Now the question is, how many people really translate these into action?
0: కేవలం ఆచరణలో పెట్టక ఆనందాన్ని వెలుగుచ్చినంత మాత్రమే వచ్చినటువంటి ఫలితం ఏమిటి?
1: Now without transforming them into action and you are wanting to experience some joy thereof, what's the meaning of this?
0: కనుక ఇవన్నీ కూడా కేవలం అల్పానందముల కింద ప్రవేశిస్తున్నాయి కాని ఆత్మానందం కింద చేరవు.
1: సో దిస్ ఫ్లీటింగ్ మూమెంట్స్ ఆఫ్ హ్యాపీనెస్ దట్ యూ గెట్ ఆర్ మియర్లీ మొమెంటరీ. దే డు నాట్ కన్ఫర్ ఆన్ యూ ద ఆత్మిక్ బ్లెస్.
0: చెప్పు మాటలకు చేయు క్రియలకు సన్నిహిత సంబంధమై ఉంటుండాలి.
1: దే షుడ్ బి క్లోజ్ హార్మనీ బిట్వీన్ ద వర్డ్స్ దట్ యూ అటర్ అండ్ ద యాక్షన్స్ దట్ యూ పెర్ఫార్మ్.
0: చెప్పుట సులభం చేయుట కష్టం.
1: ఈజియర్ సెడ్ దెన్ డన్ యాజ్ ఇట్ ఇస్ సెడ్.
0: ఎవరికి దాతకైనా వాని తాతకైనా.
1: Either for an individual or his great grandfather and sister.
0: కనుక మనలో ఇప్పుడు చెప్పినటువంటివి ఎంతవరకు మనం ఆచరిస్తున్నామని ఎవరికి వారు హృదయాన్ని సాక్షిగా తీసుకుంటే ఏ ఇద్దరు ముగ్గురు తెలుస్తారు.
1: So now if each one of you were to question, how far have you been true to this ideal, perhaps two or three could confidently say
0: కనుక సాయి సమస్త లోపల ఆచరణలో ఉండినటువంటి వాడే నిజమైన అర్హుడు.
1: So the one who really deserves is one who performs, who translates these into action.
0: ఆచరణ లేకుండా ఎన్ని మనం ఉచ్చరించినప్పటికీ ఇది కేవలం ప్రాణము లేని వాయువులే.
1: Without the action in the first place, any number of things being uttered has no meaning.
0: ఒక్కడైనా కూడా ఆచరించేటువంటి వ్యక్తి చిక్కితే చాలు.
1: It's enough if just one individual were to be cited who translates into action.
0: సాధ్యమైనంత వరకు ఆచరణలో పెట్టేటువంటి వ్యక్తులుగా మనం తయారు కావాలి.
1: To the extent possible, we should become such individuals who do rather than say.
0: Kanuka manam seva vidhanamulo aacharinchi aanandinchi aadarshanga nirupinchetunte vyaktule nijamaina sevakulu.
1: The true sevaks are those who can get the very essence of this seva path and try and experience it through their actions.
0: Ahankaralato aadambaralato kevalam manamu oka vidhamainatundi advertise rupalaga manam tayaru kaakudu.
1: We should not be carried away by our sense of ego or form and such superficial commodities.
0: Padi chepputa kante okkati chesi chupinchali.
1: Rather than say 10 things, it's enough if you do one and show how it's to be done.
0: Hrudayamlo undinatundi bhavanni velipuchadaniki karmane sariyana sakshyam kani oka bookulu kani maraka speeches kani deeniki aadharam kaadu.
1: The thoughts that you entertain in your heart, in order to glean into them, your actions are a better index than what is contained in books or what the scholars have to tell us.
0: Kanuka manasulo yetti sandehamu lekunda.
1: So without any trace of doubt in your mind,
0: nisvarthamainatundi bhavamuto,
1: motivated by a selfless feeling,
0: nirankaramaina hrudayamuto,
1: a heart which is pure without ego,
0: nischaludai ee sevalo praveshinchali.
1: And being steady minded, get into this seva path.
0: Mottamota mana vishwasanni balaparchukovali.
1: First and foremost, strengthen your faith.
0: విశ్వాసమే లేనటువంటి జీవితము ఎన్ని చెప్పినప్పటికీ ఎన్ని చేసినప్పటికీ ఇది ప్రయోజనం లేదు.
1: A life without the sense of faith, any number of things could be talked about it, but it's of no use.
0: విశ్వాసము గల హృదయము అగ్ని పర్వతం. విశ్వాసము గల హృదయము అగ్ని పర్వతం.
1: A heart which has this sense of faith is like a volcano.
0: అట్టి అగ్ని పర్వతం పైన సందేహము అనుమానము అనేటువంటి మొక్కలు మలుచుటకు వీలు లేదు.
1: And atop this volcano, there is no room whatsoever for any sapling or any tree to grow. There is no doubt about it.
0: అనుమానము సందేహము అనే మొక్కలు మలచినా అది విశ్వాసము లేదు.
1: And what are these saplings in the growth? They are
0: doubts. అది అగ్ని పర్వతము కాదు.
1: Once these doubts in the form of these come, then it
0: ఏదో మట్టి కుప్ప.
1: You cannot call it anymore a volcano. It is just a mud heap.
0: కనుక మనలో సందేహములు అనుమానములు అప్పుడప్పుడు ఆవిర్భవించుతున్నామంటే మనది మట్టి కుప్ప హృదయమే కాని అగ్ని పర్వతం కానే.
1: సో నౌ ఇఫ్ యూ ఆర్ ఎంటర్టైనింగ్ ఫీలింగ్స్ ఆఫ్ డౌట్స్ ఎట్సెట్రా నౌ ఇన్ దెన్ వీఆర్ నాట్ వాల్కెనోస్, వీఆర్ లైక్ ద హీప్ ఆఫ్ మడ్.
0: మన హృదయాన్ని జ్ఞానాగ్నిచే అభివృద్ధి గావించుకోవాలి.
1: Our heart should be left aglow with this sense of jnana, the spark of jnana.
0: ఈ జ్ఞానమునకు కర్మనే ఆధారము.
1: And for jnana again, karma is the basis.
0: Chittasya shuddhiye karmaha. Chitta shuddhini gavinchatame karmam yokka lakshyam.
1: And the goal of karma is to cleanse the heart, purify the heart.
0: Ee karmala dwara edo mokshamu labhinchutunnadane tundi vishwasamu moodha vishwasam.
1: It is foolishness to think that this karma will lead us on to moksha or liberation.
0: ఈ కర్మలు కేవలం చిత్తశుద్ధి మాత్రమే గావించును.
1: These actions merely cleanse and purify the heart.
0: చిత్తశుద్ధి గావించుకున్న తర్వాత జ్ఞానమునకు కొంతవరకు అభివృద్ధికి తగిన కృషి చేయాలి.
1: Once the heart is purified, you must try to further your jnana.
0: ఇది మానసికము భావమును అరికట్టడానికి మాత్రమే సహాయకారి కాగలదు.
1: This process so far helps you to control your mind.
0: భగవద్ అన్వేషణను భజన కాదు, ధ్యాన జపములు పూజలు కానే కావు.
1: The search for God does not mean doing bhajan, and certainly does not mean doing dhyana or japa.
0: ఈ భజనలు, ధ్యానములు, పూజలు, జపములు కేవలము మానసిక భావమును అరికట్టడానికి మాత్రమే దోహదం కలుగుతాయి.
1: These bhajans, these dhyanas or japas or doing puja, they merely help you to bring the mind under control to a certain extent.
0: మనోనిగ్రహమునకు తోడ్పడతాయి.
1: They help you in arresting the thoughts of the mind.
0: ఈ మనోనిగ్రహం తర్వాతనే మనం చేయవలసినటువంటిది చేయడానికి ప్రయత్నించాలి.
1: Once the mind is curbed thus, you could really set upon the main task.
0: ఇది ఆత్మానందమునకు మార్గం వలె ఏర్పడినటువంటిది.
1: This is what leads you finally to the state of atmic bliss.
0: మార్గమును ఏర్పరచుకున్నంత మాత్రమే గమ్యమును మనం చేరలేము.
1: The road is set all right, but doesn't mean that you have reached your destination.
0: మార్గము ఏర్పరచుకున్న తర్వాత ప్రయాణం సలపాలి.
1: Once the road has been established, you must take your journey.
0: ఆ ప్రయాణమే సమాజ సేవ.
1: This journey is doing service to society.
0: ఈ సమాజ సేవలో ప్రతి హృదయమునందు, ప్రతి వ్యక్తియందు, ప్రతి భూతమునందు కూడాను దైవత్వం ఉన్నదనే సత్యాన్ని గుర్తించి వర్తించాలి.
1: And even as you perform this service to society, you must realize the truth that God it is who resides in every being, every life form.
0: భారతీయ సంస్కృతినందు సర్వభూత అంతరాత్మ అనేటువంటిది భగవంతునికి చక్కని పేరు.
1: One of the standing injunctions in this Bharatiya culture is that God resides in all beings.
0: సర్వభూతములు యందు ఆత్మస్వరూపుడైనటువంటి పరమాత్మని పూజించడానికి, దర్శించడానికి, సేవించడానికి ప్రత్యేకమైనటువంటి ఒక మందిరములు కట్టుకోనక్కర్లేదు.
1: సో గాడ్ హూ రిసైడ్స్ దాస్ ఇన్ ఎవ్రీ బీయింగ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ది ఆత్మ, యూ డోంట్ హ్యావ్ టు సెట్ అప్ ఎ మందిర్, యూ డోంట్ హ్యావ్ టు సిట్ ఫర్ మెడిటేషన్, యూ డోంట్ హ్యావ్ టు డూ పూజ ఎక్స్క్లూసివ్లీ.
0: దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన. ఈ దేహం అనేటువంటి దేవాలయం నుండి జీవతత్వమైనటువంటి ఆత్మతత్వము సనాతనమైనటువంటి దివ్యత్వంగా రూపొందుతూ వచ్చింది.
1: ఇన్ దిస్ బాడీ విచ్ ఇస్ లైక్ ద టెంపుల్, టెంపుల్ వెరీలీ ఆఫ్ గాడ్ షెల్టర్, గాడ్ takes residence in the heart.
0: కాని ఈనాడు మందిరములను మాత్రమే మనం శుభ్రపరచుకుంటూ, దానికి మాత్రమే రంగులు వేసుకుంటూ, దానికి మాత్రమే అలంకారాలు చేసుకుంటూ, దాని యొక్క అభివృద్ధిని మాత్రమే మనం లక్ష్యం అందించుకుంటున్నాం.
1: But today we tend to cleanse and to clean up the temples outside.
0: దీనికి ఆధారమైన ప్రధానమైనటువంటి యొక్క దైవత్వానికి మనం ఏమాత్రం కూడా అవకాశం అందించుకోవటం లేదు.
1: But what is at the very basis of things, God himself, we tend to forget.
0: దేహమే మనకు ప్రధానం కాదు.
1: It is not the body which is of paramount importance.
0: ఇందులో ఉన్న దేహమే మనకు ప్రధానం.
1: The one who resides within, he is more important.
0: ఈ లక్ష్యాన్ని మనం దృష్టిలో ఉంచుకొని గమ్యము చేరునంత వరకు సేవలో మనం పాల్గొనాలి.
1: Keeping this firmly in our sight, we must move on this journey of ours.
0: ఇది గమ్యము. దేహిని చూడటమే గమ్యము.
1: What is your final destination? It is to see the one who is within you.
0: దేహములో సేవలో నుంచి
1: by plunging this body of yours in
0: నిష్కామ కర్మను అనుభవించి
1: and experiencing the selfless service,
0: నిస్వార్థమైనటువంటి సేవలు సలపి
1: and by performing actions without
0: నిరహంకారమైనటువంటి జీవితాన్ని గడిపి
1: and living a life without any sense of ego,
0: నిశ్చరుడై ఉండినప్పుడే ఈ దేహి నీకు సాక్షాత్కరించగలడు.
1: And once you become steady minded, thus equanimity reigns supreme, God you can see.
0: సాధ్యమైనంత వరకును రాగద్వేషాలకు మనం ఏమాత్రం కూడా హృదయంలో అవకాశం అందించకుండా చూసుకోవాలి.
1: As far as possible, there should be no room in our hearts for the sense of hatred or attachment.
0: శరీర మానసిక వృత్తులు ఎందుకూడాను ఎట్టి దోషములు కూడాను లేకుండా ఉండుటకు తగిన కృషి చేయాలి.
1: We should also endeavor to see that either the body or the mind are not defiled.
0: ఈ పవిత్రమైనటువంటి సుగుణములు ఒక సేవ ద్వారానే మనకు లభిస్తాయి.
1: We can get all that is pure and noble only through the means of seva.
0: ఈ సేవను మనం ప్రధానమైన లక్ష్యంలో పెట్టుకోవాలి.
1: It is this seva or service which is of paramount importance for us.
0: గ్రామ సేవ అన్న రామ సేవ యేసుమా.
1: Doing service in a village, be convinced, is verily seva, saving, serving Rama. God himself.
0: Ramarajyamanna premamayami.
1: And what do you mean by this Ramarajya, kingdom of Rama? Certainly it is one where love reigns supreme.
0: Premaleka uddharinchutaye ledu. Premaleka uddharinchutaye ledu.
1: Without love, there is no question of trying to redeem.
0: Sevaleni narudu bagupadadu.
1: And a person without this element of seva in him can never prosper or benefit.
0: Kanuka narudu bagupadavalanna sevalone manamu praveshinchali.
1: If an individual has to prosper in benefit, he must plunge into service activities.
0: Karuna premayu lekunna narude kaadu.
1: Without mercy or compassion and love, you cannot call a person a person.
0: Snehatattamu vaniki cherichidu. Snehatattamu variki cheyu melu.
1: It is only the sense of feeling of friendship, camaraderie. It is what will bring them.
0: Ee sneham manaku yerpadavalanna premane deeniki pradhanamu.
1: If you want to build bonds of friendship, love is necessary.
0: ప్రేమ అభివృద్ధి గావించుకున్న వారన్న సేవ ఎందే మనకు సరి అయినటువంటి సాధన.
1: ఇఫ్ యూ వాంట్ టు ఫర్దర్ ది సెన్స్ ఆఫ్ లవ్, ఇట్ ఈస్ సర్వీస్ దట్ ఈస్ గోయింగ్ టు షో ద వే టు అస్.
0: సేవ ద్వారా ప్రేమ,
1: త్రూ సర్వీస్ వి గెట్ లవ్.
0: ప్రేమ ద్వారా గమ్యమును మనం పొందగలము.
1: అండ్ త్రూ లవ్ వి ట్రై టు గెట్ ది సెన్స్ ఆఫ్ రైచియస్నెస్ ఆర్ రైట్ కండక్ట్.
0: కనుక మొట్టమొదట ప్రేమ ప్రధానం.
1: సో ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ ఈస్ లవ్.
0: ప్రేమకు నమ్మకం ఆధారం.
1: అండ్ ఫర్ లవ్ ద బేసిస్ ఈస్ ఫెయిత్.
0: ఈ రెండింటి వలనే మనకు శాంతి లభిస్తుంది.
1: అండ్ దీస్ టూ కన్ఫర్ పీస్.
0: శాంతికి సత్యమే మూలం.
1: అండ్ ఫర్ పీస్ శాంతి.
0: ఈ సత్యమునకు త్యాగమే ఆధారం.
1: ట్రూత్ ఇస్ ద బేసిస్ అండ్ ఫర్ దాట్ ఇన్ టర్న్ సాక్రిఫైస్ ఇస్ నెసెసరీ.
0: త్యాగేనేకి అమృతత్వం. ఈ త్యాగమే మన అమృతత్వానికి సరైనటువంటి గమ్యం.
1: అండ్ ఇట్ ఇస్ సాక్రిఫైస్ దట్ లీడ్స్ ఆన్ టు ది స్టేట్ ఆఫ్ ఇమ్మార్టాలిటీ.
0: త్యాగజీవులై,
1: ఏ లైఫ్ స్పెంట్ ఇన్ సాక్రిఫైస్,
0: ప్రేమమయులై,
1: will become full of love.
0: శాంతి జీవితాన్ని గడుపుతు
1: will experience peace.
0: నమ్మకమైన జీవితంతో జీవించాలి.
1: And having the sense of faith lead your life.
0: నాలుగు దినాలు నమ్మకంగా బ్రతకలేనటువంటి మానవునకు నారాయణపైన విశ్వాసం ఎట్లా కలుగుతుంది?
1: A person who doesn't trust himself for just 4 days, how can he think of God and believe in him?
0: కనుక మొట్టమొదట నారుణ్ణి నమ్మడానికి ప్రయత్నించాలి.
1: So the first thing is to believe in man.
0: నరుణ్ణి నమ్మినటువంటి వాడే నారాయణుని కూడాను నమ్మగలడు.
1: వన్ హూ బిలీవ్స్ ఇన్ మ్యాన్ వుడ్ సర్టన్లీ బిలీవ్ ఇన్ నారాయణ ఆర్ గాడ్.
0: నరుడే నారాయణుడు, నారాయణుడే నరుడు.
1: బికాజ్ మ్యాన్ ఇస్ గాడ్ అండ్ గాడ్ ఇస్ మ్యాన్.
0: ఈ రెండింటికి సమన్వయం గావించుకునేటువంటి యొక్క వంతనే ఈ ప్రేమ.
1: అండ్ ఇట్ ఈస్ దిస్ లవ్ విచ్ బ్రిడ్జెస్ దీస్ టూ ఎంటిటీస్.
0: కనుక ప్రేమను మనం లక్ష్యం నందించుకోవాలి.
1: సో హ్యావ్ దిస్ లవ్ యాజ్ అ ప్రైమరీ గోల్.
0: సేవను మనం ఆధారంగా తీసుకోవాలి.
1: అండ్ టేక్ ద సపోర్ట్ ఆఫ్ సేవ.
0: సేవా ప్రేమలంటే రెండు రెక్కల ద్వారా గమ్యానికి మనం చేరుకోవాలి.
1: అండ్ విత్ సేవ అండ్ ప్రేమ, విత్ హెల్ప్ ఆఫ్ దీస్ టూ వింగ్స్ రీచ్ యువర్ డెస్టినీ.
0: ఉన్నత స్థాయిని చేరుకునేటకు ఈ రెండే మనకు ప్రధానమైన ఆధారములు.
1: అండ్ దోస్ విచ్ హావ్ టు టేక్ అస్ టు ఏ హైయర్ పర్పస్ ఇన్ లైఫ్ ఆర్ దీస్ టూ వెరీ థింగ్స్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మనము ఎన్నో విధములైనటువంటి సమావేశంలో మనం చేరుతున్నాము.
1: We get involved in conferences and gatherings of many descriptions.
0: Innittiyendu cherinappatikini mana yokka sthayi enta varaku mundu poyinadi, enta varaku mundu cherinadi aneetuvanti vishayanni vicharinchukunte ye maatram kodunu jawab raavatam ledhu.
1: Having participated in conferences like this, we have to ask ourselves, how far have we progressed? What is the progress made? How far have we gone in our
0: ఆచరణ చేయనటువంటి యొక్క ఈ విషయాలను మనము ఎన్ని మనము విమర్శించినప్పటికీ, ఎన్ని విచారించినప్పటికీ, ఎన్ని సంప్రదించినప్పటికీ ఇలాంటి సమావేశములు కేవలము కాలము వ్యర్థము, ధనము కూడాను వ్యర్థం చేసుకున్న వారం అవుతాం.
1: Now if we merely engage ourselves in debates and arguments and discussions and decision making processes without any aim and purpose, we are only wasting away time and money.
0: మనము నిర్ణయించుకున్నటువంటి యొక్క ఈ నిర్ణయాలను మనము ఒకటి రెండైనా మనం ఆచరణలో పెట్టడానికి ప్రయత్నించాలి.
1: Out of all the decisions taken, we should try and put into practice at least one or two of them.
0: కేవలము ఈ సమావేశంలో ఉండినంత కాలము శ్రవణానందాన్ని అనుభవించి బయటకు వెళ్లిన తక్షణమే ఇది మననానందానికి ఏమాత్రము అవకాశం ఇవ్వకుండా ఈ శ్రవణం ఒక నిరుపయోగం.
1: So long as we are sitting thus, we tend to listen to all that's going on. Once we are out of it, the same thing that we have heard does not give us any mental happiness or joy.
0: ఈనాడు ఆధ్యాత్మిక సంస్థలు కూడాను ఒక వ్యాపార రంగములుగా తయారవుతున్నవి.
1: టుడే ఈవెన్ సచ్ ఆర్గనైజేషన్స్ హావ్ బికమ్ కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్.
0: కానీ సత్యసాయి సంస్థలు ఇలాంటి వ్యాపార రంగంగా తయారు కాకూడదు.
1: బట్ ద సత్యసాయి ఆర్గనైజేషన్ షుడ్ నెవర్ బికమ్ వన్ సచ్ కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్.
0: వ్యాపారం ఎలాంటి వ్యాపారం ఉండాలి?
1: Now when you talk about your business transactions, what type of business?
0: హృదయానికి హృదయం, ప్రేమకు ప్రేమ.
1: Heart for heart's sake and love for love's sake.
0: ఇది ఇచ్చి పుచ్చుకునేటువంటి వ్యాపారంలో మనం ప్రవేశించాలి.
1: So get into this business transaction, give and take.
0: దీనితో వస్తువుల యొక్క సంబంధం కానీ, ధనము యొక్క సంబంధం కానీ, ఇంకే విధమైనటువంటి సంబంధం కానీ ఏమాత్రం కూడా ఉండరాదు.
1: There should be no other thing like money or cash or coin in such transactions.
0: ఏనాడు ఈ వస్తువులతో ధనముతో సంబంధం ఏర్పడుతుందో అలాంటి సంస్థలు ఏనాడునూ అభివృద్ధి రావు.
1: ఆర్గనైజేషన్స్ వేర్ దే గెట్ బాగ్డ్ డౌన్ ఇన్ డీటెయిల్స్ లైక్ మనీ అండ్ మెటీరియల్ థింగ్స్ కెన్ నెవర్ ప్రోగ్రెస్.
0: కనుక మనము నిజమైనటువంటి దైవ సంబంధమైనటువంటి హృదయాన్ని హృదయం కలపడానికి చూడాలి.
1: సో వాట్ వీ షుడ్ ఆస్పైర్ ఫర్ ఇస్ బ్రిడ్జ్ దిస్,
0: ప్రేమతో ప్రేమను చేర్చడానికి ప్రయత్నించాలి.
1: ఎస్టాబ్లిష్ ఎ హార్ట్ టు హార్ట్ లింక్ in the form of love, love from one
0: సేవలో చేయి చేయి కలిసి సేవ చేయాలి.
1: Get together and start doing seva.
0: దీని యందు విశ్వ విరాట స్వరూపాన్ని మనం నిరూపించగలము.
1: And in this manner you can visualize the universal cosmic form.
0: కనుక కేవలం గ్రంథములు చదివినంత మాత్రమే కాని,
1: rather than this merely reading books and texts,
0: ఉపన్యాసములు విన్నంత మాత్రమే కాని,
1: or listening to discourses,
0: ఏ మాత్రం కూడాను హృదయ గ్రంథులు భేదించలేవు.
1: There is absolutely no point in such futile exercise.
0: హృదయ గ్రంథులు భేదించాలనుకున్నప్పుడు సేవలో మనం ప్రవేశించాలి.
1: Unless they touch the heart, in order that the heart might respond,
0: సేవ చేయనిటి వాడు ఏమాత్రమో చెప్పుటకు అధికారి కాడు.
1: Plunge into service activities. One who does not do service has no right to talk about service.
0: కనుక మనం చెప్పే అధికారాన్ని సంపాదించుకోవాలంటే సేవలో మనం ప్రవేశించాలి.
1: So if you wish to tell something others, then first of all do service yourself.
0: కనుక సేవనే ప్రధానమైన సాధన.
1: So this seva service is the primary sadhana.
0: ఎవరికి చేసినా ఇది దైవ సేవగానే మనం భావించాలి.
1: Whomsoever we serve, we are serving verily God himself.
0: సర్వకర్మ భగవత్ ప్రీత్యార్థంగా మనం విశ్వసించాలి.
1: And it is this love for God, that's what we used to see in everyone.
0: ఇలాంటి ప్రేమ తత్వాన్ని పెంచుకోవటమే సత్యసాయి సంస్థల యొక్క ప్రధానమైనటువంటి యొక్క లక్ష్యంగా మీరు తీసుకోవాలి.
1: Whatever is done pleases God. This should be the main purpose of this SSI organization.
0: కేవలం ముక్కు మూసుకొని జపం చేసినంత మాత్రమేనా?
1: By merely closing the nose and sitting in japa,
0: jnanamulo tanmayattudainta matramana,
1: or trying to get lost in a sense of meditation,
0: bhajanlo unmattuduga paadinappatikini,
1: or being in a state of ecstasy singing bhajans,
0: indulo oka vidhamainatundi tyaga bhavame lekundina,
1: if it is not motivated by the sense of service sacrifice,
0: idi swarthapu yokka chinhalanu chustundaru,
1: then these merely become indications of a selfish nature.
0: కనుక నీవు నీ మోక్షమునే ఆశించడము ఇది పరమ స్వార్థం.
1: Therefore, to seek your own salvation is selfishness supreme.
0: నీవు నీ గమ్యమునే ఆశించడము పరమ స్వార్థం.
1: To think about your own destination again is selfishness.
0: నీ ఆనందాన్ని మాత్రమే నీవు కోరటం పరమ స్వార్థం.
1: And to think about your own ananda is again a sign of selfishness.
0: ఈ స్వార్థాన్ని ఎప్పుడు త్యాగం చేసి సర్వుల యొక్క ఆనందమే ఆనందం అనేటువంటి పరార్థములో మునిగినటువంటి వాడే నిస్వార్థపరుడు.
1: One who sacrifices his self-interest and thinks of the ananda and what he can do for others, he is
0: parvanna preminchinatundi vyaktini maatrame parmatmudu preminchagaladu.
1: And one who loves others thus, God also loves.
0: Parmatma premaku arhudu kavaranna parvanna preminchali.
1: So if you wish to become deserving of the love of God, first start loving others.
0: Itarulu preminchaka daivam ninnu preminchalante ఇది ఏ నాటి కూడా సాధ్యం కాదు.
1: యూ డు నాట్ లవ్ అదర్స్, యూ వాంట్ గాడ్ టు లవ్ యూ, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్.
0: కనుక పరులను నీవు ప్రేమించు, నిన్ను పరమాత్ముడు ప్రేమిస్తాడు.
1: దేర్ఫోర్ లవ్ అదర్స్, గాడ్ షల్ లవ్ యూ.
0: కనుక ఈ ప్రేమ తత్వాన్ని మీరు అర్థం చేసుకుని,
1: సో బై అండర్స్టాండింగ్ ద ఎసెన్స్ ఆఫ్ లవ్, దిస్
0: సాధ్యమైనంత వరకు గడిచిన కాలాన్ని మరచి,
1: టు ది ఎక్స్టెంట్ యూ క్యాన్ ఫర్గెట్ ఆల్ దట్ హస్ గాన్ బై,
0: రాబోయే దానిని చింతించక,
1: and without having a thought about the future,
0: unna vartamananni meeru sakkaga anubhavinchadaniki prayatninchandi.
1: Live in the present and make the best of it.
0: Ee naadu ee samasyalakanta moola kaaranam emiti? Ee naadu lokamulo abhivruddhi gaavinchina samasyalakanta moola kaaranam emiti?
1: Now what is the primary cause of all the developments in the world around you today?
0: Aneka mandi aneka kaaranalu cheptuntaru.
1: Many people give many reasons.
0: Kaani ఈ సమస్యలకంతా మూల కారణంలో రెండే రెండు.
1: ద మెయిన్ కాజెస్ for the troubles and problems all around you are just two.
0: వృద్ధులైనటువంటి వారందరూ కూడాను నిరంతరము గతాన్ని చింతించుకుంటూ కాలాన్ని గడుపుతున్నారు.
1: All those who have aged and become old keep thinking about the past, brooding over the past and despairing.
0: నా యవ్వనమునందు, నా బాల్యమునందు, నా చదివే సమయమునందు, నా పెండిళ్ళయందు, నా ఆస్తిపాస్తులయందు, నా యొక్క విద్యా విధానమునందు నేను అట్ల ఉంటే ఇట్ల ఉంటే అని ఏమేమో వర్ణించుకుంటూ ఉంటారు.
1: They go on whiling away their time, thinking about their childhood days, their boyhood days, their youth, and giving way to feelings that I was this, I was doing that, my family was thus, this is what I used to do.
0: Gadichipoyedi.
1: Now what has happened has happened. It's a
0: bypass. Chintinchi prayojanam emiti.
1: What's the point in thinking about that?
0: Enni kottu kharchu pettina gaani manaki tirigi manaku raadu.
1: You might spend any number of crores, but can you get back all that?
0: Raani daanni chintinchi prayojanam emiti.
1: Something which cannot be brought back, what's the point of thinking about it?
0: Inka yuvakulu chustam ante na chaduvu tarvata foreign tarvata mari marriage tarvata service tarvata em cheyali etla cheyalani ekku imagination chestuntaru.
1: As against this, if you think about the youth, what do? They keep thinking about my career, after my studies what should I do, what's the service I should try to think about, my marriage, what should I try to achieve in life, and so on.
0: Kanuka ee bhavishyattu anetundi తెలియలేనటువంటి ఒక పరిస్థితిలో ఉంటున్నది.
1: సో హియర్ ఇట్ ఈస్ సంథింగ్ అబౌట్ ద ఫ్యూచర్ ఆఫ్ విచ్ యు హావ్ నో నాలెడ్జ్.
0: ఈ భవిష్యత్తు అనేటువంటిది తనకు ఏమాత్రం నమ్మకంగా ఉంటుంది.
1: హౌ కెన్ యూ ట్రస్ట్ ఇన్ దిస్ ఫ్యూచర్?
0: రేపు రేపు అనేటువంటిది మనకు నమ్మకం లేనటువంటిది.
1: నౌ యూ కెనాట్ ట్రస్ట్ ఇన్ ది టుమారో యాజ్ సచ్.
0: తెలియనటువంటి దీని గురించి విచారించే ప్రయోజనం ఏమిటి?
1: దెన్ వాట్స్ ద పాయింట్ ఇన్ థింకింగ్ అబౌట్ ఎ థింగ్ ఆఫ్ విచ్ యూ కెన్ నెవర్ గెట్ టు నో అబౌట్?
0: యువకులు భవిష్యత్తును, వృద్ధులు గతాన్ని చింతించుకుంటూ ఇరువురు చేరి వర్తమానాన్ని మర్చిపోతున్నారు.
1: So the sum and substance is, the youth thinks about the future and loses time, the old and the aged ones think about the past and lose their time, and both these categories forget the present.
0: ఇదే పెద్ద సమస్య.
1: This is the biggest problem of today.
0: మనము గతాన్ని చింతించి ప్రయోజనం లేదు.
1: Now there is no point in thinking about the past.
0: వర్తమానాన్ని ఆలోచించి మనకు ఏమాత్రము ఫలితం లేదు.
1: There is no point in speculating about the future.
0: కనుక ఈ ఉన్నటువంటి ఈ వర్తమానంలో మన జీవితాన్ని చక్కగా గడుపుకోవడానికి ప్రయత్నించాలి.
1: సో వాట్ ఈస్ ప్రెసెంట్ నౌ, వీ మస్ట్ ట్రై టు లివ్ ఇన్ దాట్ అండ్ మేక్ ద బెస్ట్ ఆఫ్ ఇట్.
0: వర్తమానంలో అప్పటికప్పుడు పవిత్రమైన భావాలతో మనం కార్యాచరణ చేసినప్పుడు దీని ఫలితమే మనం భవిష్యత్తులో ఉంటుండాలి.
1: సో ఇన్ వాట్ ఈస్ ప్రెసెంట్ టుడే అండ్ నౌ, ఇఫ్ యూ వర్ టు స్పెండ్ అవర్ టైమ్ ఇన్ ఆల్ దట్ ఈస్ ప్యూర్ అండ్ ఎన్నోబులింగ్, ఇట్ విల్ కమ్ యాజ్ ఎ బెనిఫిట్.
0: గతం యొక్క ఫలితమే వర్తమానం.
1: What you are experiencing now is a result of what you had done in the past.
0: Vartamanam yokka phalitame bhavishyattu.
1: What you are going to do now is what is going to come to you as a fruit.
0: Kanuka bhavishyattu yokka phalitamu, gatam yokka phalitamu vartamanamlo untundali.
1: So the present is the fruit of the past and the future is the fruit of the present. So present holds the key to you.
0: Kanuka manamu vartamananni taginatvanti yokka baddhatalo manam penchukovali.
1: So we should try and make this present secure.
0: వర్తమానాన్ని పవిత్రంగా మనం గడుపుకోవాలి.
1: అండ్ వి షుడ్ స్పెండ్ దిస్ ఇన్ ఎ సేక్రెడ్.
0: వర్తమానమే దివ్యమైనటువంటి దీనిగా మనం భావించాలి.
1: దిస్ ఇస్ వాట్ ఇస్ ఆల్ దట్ ఇస్ ప్యూర్ అండ్ డివైన్. సో వి షుడ్
0: దీనిని మీరు మనం పవిత్రంగా భావించుకున్నప్పుడే భవిష్యత్తులో కూడా మీరు పవిత్రులుగా రూపొందుతారు.
1: ఇఫ్ వి ప్యూరిఫై ద ప్రెసెంట్ వి ఆర్ వెరీలీ ప్యూరిఫైయింగ్ ద ఫ్యూచర్.
0: కనుక ఈ చిక్కిన చక్కని అవకాశాన్ని మీరు దుర్వినియోగం చేసుకోకుండా
1: సో దిస్ గోల్డెన్ ఆపర్చునిటీ గివెన్ టు యూ డు నాట్ మిస్యూజ్ ఇట్.
0: సద్వినియోగపరచుకుంటూ
1: make the best of it.
0: చక్కని సేవలో మీరు జీవితాన్ని సార్థకం చేసుకోండి.
1: Sanctify your lives in doing seva, pure and noble.
0: ఈ సేవలో మనము ఒక దైవత్వాన్ని కూడా దర్శించవచ్చును.
1: And in this form of seva, we can also come face to face with
0: అనంతత్వాన్ని మనం పొందవచ్చును.
1: We can reach out to that which is infinite.
0: ఆనందాన్ని అనుభవించవచ్చును.
1: And experience untold bliss.
0: ఆదర్శాన్ని అందించవచ్చు.
1: And we can be an ideal to others.
0: కనుక మనకు పంచప్రాణములు దేహాన్ని కాపాడుతున్నావని మనం అనుకుంటాం, కానీ దేహిని ఆనందపరిచేటువంటివి సత్య, ధర్మ, శాంతి, ప్రేమ, అహింసలు, ఇవి నిజమైన మన ప్రాణములు.
1: We tend to feel that there are these panchapranas, the five life-giving pranas resident in us, but actually these five are satya, dharma, shanti, prema and ahimsa.
0: ఎలాంటి పరిస్థితులు ఎందైనా కూడాను ఈ పంచప్రాణములను మనం దుర్వినియోగం చేసుకోవడానికి ఏమాత్రం కూడాను అంగీకరించరా.
1: Under no circumstances should we yield to the temptation of misusing these five essentials.
0: ఈ విధమైనటువంటి యొక్క ఉత్తమ భావములతో విశాలమైన హృదయములతో సమాజంలో ప్రవేశించి సేవలు సలపండి. అదే సాయికి సంతృప్తి కలిగించేటువంటి.
1: యూ షుడ్ బి ఇన్స్పైర్డ్ అండ్ ఎంకరేజ్డ్ బై సచ్ లాఫ్టీ అంబిషన్స్ లాఫ్టీ ఎయిమ్స్ అండ్ గోల్స్ అండ్ దట్ ఈస్ ద ట్రూ ఇండెక్స్ ఆఫ్ ఎ ట్రూ సాయి సేవర్.
0: సాయిని సంతోష పెట్టేటువంటి సేవలే.
1: And that which brings immense joy to Sai is seva.
0: Sai chesetuvantidi kudanu sevale.
1: And what Sai himself does is service.
0: Sai cheppetuvantidi kudanu sevale.
1: What Sai tells you to do is also service.
0: Kanuka Sai cheyunavi Sai cheppunavi meeru aacharinchi aatmanandanni anubhavintarani nenu aashisthunnanu.
1: So what Sai says and what Sai does, these are seva as such. And it's my hope that you shall experience untold bliss by experiencing these two vital things in your own lives.
0: Intetto na yokka prasangaanni viramistunnanu. Mukhyanga meeru innu prantamula nundi intu dhanavyayam cheskoni ee pradeshaniki vacharu kaani vachinanduku chakkani hrudayalato chakkani bhavalato aadarshavantamaina jeevithalato tirigi meeru unnatamainatunti yokka bhavalanu abhivruddhi parchukoni మీరు ఉత్తేజమైనటువంటి కర్మలలో ప్రవేశిస్తారని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
1: యు ఆర్ గ్యాదర్డ్ హియర్ టుడే కమింగ్ యాజ్ యు హావ్ డన్ ఫ్రమ్ గ్రేట్ డిస్టెన్సెస్ ఫ్రమ్ డిఫరెంట్ ప్లేసెస్ అండర్గోయింగ్ అన్టోల్డ్ సఫరింగ్స్ అండ్ ట్రబుల్స్ ఆన్ ద వే. హావింగ్ కమ్ దస్ టు పార్టేక్ ఆఫ్ దీస్ ప్రొసీడింగ్స్ ఇట్స్ మై హోప్ that you will make the best of your stay every minute. And having listened to all the deliberations, you shall be inspired and encouraged to plunge into your service activities with greater dedication, with greater vigor and vitality. This is my
0: hope. Mukhyanga ee samaveshamu yokka antaratmanu rendu padamulato meeru chakkaga gurtinchali.
1: Now, in just two words, you can try to understand the significance of this conference.
0: Cheppinavi cheyandi.
1: What you say, do that.
0: Cheyanetuvi cheppakandi.
1: Second is, that which you cannot do, don't talk about it.
0: Ee renditi meeru chakkaga nerchukunte meerante daristaru.
1: If you can understand the significance,
0: cheyanevi cheppatame oka mosam.
1: If you can understand the significance of these two simple statements, you have understood everything.
0: Cheppinavi cheyatame ee sariyaina margam.
1: If you talk about a thing that you cannot do, that is deceit.
0: Dinne vyasudu paropakara punyaya papaya parapeedanam annaru.
1: By doing what you have said, that is an index to your greatness. This is what Vyasa has said.
0: Cheppinavi cheyakapoyatame papam.
1: If you cannot do what you talk about, that is sin.
0: Chesinavi cheppatame punyam.
1: And to do what you have said, that is punya, that's your good fortune.
0: Ee rendittini meeru chakkaga gurtinchukondi.
1: So try to understand the significance of these two simple statements.
0: Santosham.

0: Radio Sai now brings you a divine discourse delivered by Bhagwan Sri Satya Sai Baba on the 25th of January 1983, addressing Mumbai Sai Sevaks.
1: तपांसि न तीर्थानां न शास्त्राणि जप नहि संसार सागरोत्तारे सज्जनौ सेवनं विना.
2: It is not any tapas, it is not any number of visits to pilgrim centers, it is not getting the scholarship of the highest order in terms of mastering all the sacred scriptures and shastras. It is not again any japa or any other mode of ritual that's going to help you to cross this ocean of samsara. It is service and service to your fellow beings alone that is going to confer on you this capacity to cross this ocean of life.
1: Divyatma Sarupulara.
2: Embodiments of the divine Atma.
1: Manavudu sukham nasistunnadu.
2: Every individual aspires for a state of happiness and comfort.
1: Aithe vastavamainatundi sukham emito gurtinchukuneatundi vyaktulu chala takkuvaga unnaru.
2: The number of individuals who are in a position to recognize a lasting happiness, this number of individuals is rather small.
1: Bhautika sukham, లౌకిక సుఖం, వైజ్ఞానిక సుఖం, ఆధ్యాత్మిక సుఖం, ధార్మిక సుఖం, అనేక విధమైనటువంటి సుఖములు ఉన్నవి. కానీ ఈ సుఖములు ఏది సరి అయిన సుఖము, ఏది సత్యమైన సుఖము, ఏది నిత్యమైన సుఖము అని విచారణ చేసుకోవటం చాలా కష్టమైనటువంటి విషయం.
2: When we talk of comfort, one talks of comfort pertaining to one's physical existence, to one's existence in this world, to one's existence confirming to the scientific field, to one's existence in the spiritual path, to one's existence on the dharmic plane. Now the question is, which of these is permanent? Which of these is lasting?
1: Priyamuga sukhamulu moodu vidhamuga unnadi.
2: Truly speaking, this comfort or happiness could be classified into three categories.
1: Okati sattvika sukham.
2: The first could be called sattvika.
1: రెండవది రాజసిక సుఖం.
2: ద సెకండ్ రాజసిక.
1: మూడవది తామసిక సుఖం.
2: ద థర్డ్ ఇస్ తామసిక.
1: సాత్విక సుఖం అనేటువంటిది ప్రథమంలో విషమయంగా ఉంటుంటది.
2: నౌ ద ఫస్ట్ ఆఫ్ దీస్ ద సాత్విక వెరైటీ ఆఫ్ కంఫర్ట్ ఆర్ జాయ్ అట్ ద బిగినింగ్ ఇట్ అపియర్స్ టు బి లైక్ పాయిజన్.
1: ఇది చివర చాలా అమృతమయంగా మారుతుంది.
2: బట్ గ్రాడ్యువల్లీ this poisonous state gets transformed into the state of ambrosia or nectar.
1: Sattvika sukamunaku prarambhamulo konni vidhamainatundi kashtamulu nashtamulu dukkhamulu vicharamulu kontha varaku addutu untayi.
2: In the initial stages when you are trying to go on this sattvic path, you are bound to be confronted with difficulties and with challenges and with any number of other problems which you have to encounter.
1: Ini క్రమక్రమేణ తాత్వికమైనటువంటి భావముతో అమృతమయమై ఆనందమయమై జీవితంలో శాంతిమయంగా రూపొందింపచేస్తుంది.
2: But you can be certain that gradually with the passage of time, as you keep proceeding on this path, this very same poison, these very same difficulties would gradually get transformed in such a way as to confer on you happiness, ananda, peace and all comforts that you are possibly seeking.
1: Anaga prarambhamulo kashtamulaku karanam emiti ani manam vicharinchukunnappudu sattvika sadhanalu yendu samadamadi sadhanalu cheta manavudu konni samalaku guri kavalsi vastundi.
2: Now when you try to gather the basics of this thing, why do we confront such difficulties in the initial stages? The reason is not far to say, because each individual, by way of securing this sadhana, the sattvic aspect of ananda, has to first of all bend his own body and has to bring to bear whatever he possesses.
1: Tamamu damamu uparati titicha ilanti sadhana cheta kontha varaku manavudu prarambhamulo shrama padavalsi vastundi.
2: In initial stages man has to undergo what are called sama dama titicha and the like of such other ritual.
1: ఇవి క్రమక్రమేణా మనము సాధించిన తరువాత ఇవి పరమానందాన్ని అందిస్తుంది.
2: Now gradually, as you have managed to get all these into your stride, you'll be in a position to achieve happiness.
1: మనము నిత్య జీవితంలో డ్రైవింగ్ నేర్చుకుంటుంటాము.
2: Now, it's a common thing that in our day-to-day life, we tend to learn the art of driving.
1: కాని ఒక సైకిల్ కాని లేక మోటార్ కాని ఇంకే విధమైనటువంటి వాహనములు కాని మనం ప్రారంభంలో డ్రైవింగ్ కు కొంతవరకు శ్రమగా ఉంటుంటాది.
2: Now, it could be a cycle, it could be a motor vehicle, it could be any other form of transport. In the initial stages, we know that this art of driving tends to be very difficult.
1: కొన్ని కష్టముల కొరకు గురి కావాల్సి వస్తుంది.
2: It may also subject us to a great sense of difficulty.
1: కొన్ని దెబ్బలను కూడా తినవలసి వస్తుంది.
2: We may also come to be injured or hurt.
1: కానీ క్రమక్రమేణా నేర్చుకున్న తర్వాత అది మనకు చాలా సులభంగా రూపొందుతుంది.
2: But then, it's again our experience that as we go on learning thus, the thing becomes rather easy.
1: కనుకని ప్రారంభంలో శ్రమగా ఉండి అంత్యమునందు ఆనందాన్ని అందించేటువంటిది సాత్వికమైనటువంటి సాధన.
2: This sattvic sadhana is that wherein initially you'll have difficulties, but in the end, you're bound to be comfortable and happy.
1: Inka rajasika sadhana anaga vishayamulato sambandhamainatundi.
2: Now the second of these, the rajasika sadhana, has something to do with the material aspects of one's existence.
1: Ee vishayamulato sambandhinchinatundi manastattvamu prarambhamulo chala aanandamuganu ఉల్లాసంగాను శాంతిగాను సంతోషంగాను కనిపిస్తుంది.
2: Now through these you have the senses and the mind, which is a close link with the senses, tends to give you the feeling that you are feeling very happy even as you proceed that.
1: ఒక చిన్న ఉదాహరణ. మనము భోజనము కూర్చున్నప్పుడు మంచి నిటానికి పూర్వము చక్కగా మంచి ఉత్సాహంగా మంచి పుష్టిగా ఆనందంగా ఆ దీన్ని మనం భోజిస్తాము.
2: Now a small illustration here. As you sit down to partake of your meal, you are all enthusiasm, you are all joy to take in the food which has been served to you.
1: Aithe anubhavinche samayamlo bhujinche samayamlo aanandanga undi gaani kamakkamina adi oka vidhamainatundi visugaanu oka vidhamaina kashtam gaanu oka vidhamaina bharam gaanu maarutu ostundi.
2: Now initially of course you are tending to get a lot of joy and a feeling of contentment as you eat this food. But gradually, the very same feeling turns to one of disinterest.
1: ఈ పదార్థం మనకు ఇష్టము అని భావించి ప్రారంభములో దానిని భుజించుటకు మనము ప్రయత్నిస్తాము అదే పదార్థము క్రమక్రమేణ విసుగుగా మారుతుంది అయిష్టంగా మారుతుంది.
2: Now the very same entity which held a lot of enthusiasm for us, so that we in turn were in a position to eat it with delight and relish, the very same thing gradually turns to be a revolting object for us.
1: కనుక ఈ రాజసిక సుఖం అనేటువంటిది ప్రారంభంలో సుఖమును అందిస్తూ ఆనందాన్ని చేకూరుస్తూ అంతిమనందు మనకు ఒక విధమైనటువంటి విచారమును కష్టమును కొన్ని ఇక్కట్లను కూడా కలిగిస్తుంది.
2: ఇన్ ద సేమ్ మేనర్ దిస్ రాజసిక సాధన ఆర్ దిస్ టైప్ ఆఫ్ కంఫర్ట్ ఇస్ సచ్ దట్ ఇనిషియలీ ఇట్ గివ్స్ యూ లాట్ ఆఫ్ హ్యాపీనెస్ బట్ టువర్డ్స్ ది ఎండ్ ఇట్ టర్న్స్ యూ ఇంటు ఎ స్టేట్ ఆఫ్ గ్రీఫ్ డిస్ట్రెస్ అండ్ గివ్స్ యూ లాట్ ఆఫ్ డిఫికల్టీ.
1: ఈనాడు లోకంలో అనేక భాగము ఈ విధమైనటువంటి రాజసికమైనటువంటి యొక్క సుఖమును మాత్రమే ఆశిస్తూ ఉన్నారు.
2: Now today you find in the world around you that there are many individuals and they are in the majority who try to look for this rajasic type of happiness.
1: ప్రారంభంలో సుఖంగా ఉంటే ఇదే మంచి మార్గము అని తాను ఆనందంగా ఉత్సాహపడుతుంటాడు.
2: Initially when they experience this comfort and joy, they feel this is the comfort and joy they want.
1: క్రమక్రమేణా కొన్ని కష్టములకు దుఃఖములకు విచారములకు గురి అయినప్పుడు ఈ భక్తి క్రమక్రమేణా కొంతవరకు సన్నగిలుతుంది.
2: And gradually with the passage of time, when he is subjected to increasing difficulties, his sense of devotion also slackens and he tends to show a lot of disinterest.
1: ఇది సరైనటువంటి సాధన కాదు.
2: This is not the correct type of sadhana.
1: కొన్ని సుఖములకు ఆనందములకు లాభములకు విజయములకు మనము సంతోషించటము నష్టములకు కష్టములకు దుఃఖములకు విచారములకు మనం కేవలం కుంగిపోవటము ఇది సాత్వికముకు చాలా దూరంగా ఉంటుంటుంది.
2: Now it is not given to one's being and one's state of existence that one gets elated at the thought or sight or experience of anything that confers joy on him, gets deflated, distressed, and certainly becomes depressed when he is confronted with difficulties, grief and distress and the like.
1: Kanuka ee rajasikamuna kante sattvikam chala uttamamainatundi.
2: So when this is what this rajasik is going to give you, it's much better that you're going for sattvik rather than this rajasik.
1: Tamasikam anaga kevalamu ee vidhamlo prarambham nandu kani అంతమునందు కాని ఆత్మతత్వమనేటువంటి దానిని స్మరించక విచారించక కేవలము స్వార్థమనేటువంటి జీవితంతో తన యొక్క సాధనలు కలుపుతూ వస్తుంది.
2: Now the third of these is tamasic type of sadhana, which is going to give you joy. This has no place for thoughts of God whatsoever, either in the beginning or towards the end. All the while, right from the beginning till the end, your engrossed in activities primarily motivated by a selfish idea.
1: ఈ తామసిక సాధన అనేటువంటిది లేక తామసిక సుఖం అనేటువంటిది మానవుని కేవలము ఒక విధమైనటువంటి జడవ స్వరూపునిగా భావిస్తుంది.
2: Now this tamasic variety again looks upon man or gives that status to man wherein he becomes a mere inert object.
1: ఈ తామసిక జీవాన్ని అందించేటువంటిది లేక జడమైనటువంటి జీవాన్ని అందించేటువంటిది జీవితాన్ని కల్పించేటువంటిది ఈ తామసికము.
2: It is this tamasic sadhana which ultimately degrades and downgrades man, brings him down from his superior level of existence to that of an inert, insignificant creature.
1: Aithe ee sattvika marganamundu sattvika sukamunandu rendu vidhamaitundi samskaram untunnavi.
2: Now coming back to the first one, the sattvic type of sadhana, there are two types which one has to understand in this regard.
1: Doshapanaya samskaram oni okati.
2: One is called doshapanaya samskara.
1: Rendavadi gunadhara samskaram.
2: The second is called gunadhara samskara.
1: Ee gunadhara samskaram anetundi emtante ఒక మొక్కను మనం పెట్టి దానికి ఎరువును వేసి నీరును పోసి కంచెలు కట్టి దానిని అనేక విధములుగా అభివృద్ధిగా చేసుకోవటం.
2: Now talking of the second of these, the gunadhara samskara, an example could be given thus. You sow a seed, it becomes a sapling. You are of course tending it and giving it water and sustenance. You are having a fence around it and see to it that this seed ultimately becomes
1: Anaga,
2: a useful plant.
1: ఒక నామము అనేటువంటి బీజమును హృదయములో నాటి.
2: The parallel is here that the name of the Lord is like the seed, sowing it in the field of your heart.
1: Prema ani jalamnu posi.
2: You are tending it with the water of prema or love.
1: Nammakamu anetuvanti eruvunu challi.
2: Faith is a manure that you are going to give to this sapling.
1: Discipline anetuvanti kanchanu katti.
2: And discipline is the fence around this.
1: ఈ నామము అనేటువంటి వృక్షమును బలపరచుకోవటము.
2: యు ఆర్ ట్రైయింగ్ టు స్ట్రెంగ్థెన్ దిస్ సీడ్ దిస్ నేమ్.
1: ఈ విధమైనటువంటి గుణములు చేరినప్పుడే ఇది ఒక విధమైనటువంటి పెద్ద వృక్షముగా వచ్చి ఫలపుష్పాలను అందించడానికి అర్హత ఏర్పడుతుంది.
2: When all these are satisfied, the seed in due course of time becomes a huge big tree to give you flowers and fruit.
1: అనగా మానవుని కేవలం ఒక సంకల్పము చేతను క్రియల చేతను సాధన చేతను భగవత్ యొక్క అనుగ్రహాన్ని పొందటం అనేటువంటిది గుణాధాన సంస్కారం.
2: What it also means is that man should be constantly adorned by thoughts of reaching God. He should make such thoughts and such ideas that all his activities are directed towards that end.
1: రెండవది దోషాపనయన సంస్కారం.
2: Now the second of these samskaras is called దోషాపనయన సంస్కారం.
1: ఇది వేరొక శ్రమకు ఏమాత్రము అవకాశం ఉండదు.
2: Now here there is no room whatsoever for others.
1: అద్దము ప్రిపేర్ చేసినటువంటి యొక్క మట్టిని మనము తుడిచినంత మాత్రమే మన బింబం ప్రతిబింబంగా స్పష్టంగా కనిపిస్తుంది.
2: The moment you wipe the dust off the mirror, you'll be able to see your own self as the image.
1: మన హృదయమునేటువంటి అద్దము పైన చేసినటువంటి ఈ రాగద్వేషమైనటువంటి దానిని మన సాధన అనేటువంటి క్లాత్తోను శుభ్రం చేసినప్పుడు మన యొక్క ప్రతిబింబం అనేటువంటి సాక్షాత్కారము స్వయంగా స్వప్రకాశంగా మనకు గోచరిస్తుంది.
2: Your heart is the mirror and attachment and hatred are like the dust across it. Sadhana in the form of the cloth to be used to wipe this dust off, and there you are seeing your own true nature reflected in that mirror.
1: అనగా మన హృదయములో చేరినటువంటి ఒక దుర్గుణములను దురాచారములను దురహంకారములను దుర్బోధలను కొంతవరకు దానిని నిర్మూలము గావించుకునేటువంటి ప్రయత్నమునికి దోషాపనయన సంస్కారం అంటారు.
2: What this word దోషాపనయన సంస్కార ultimately means is that all the evil traits, the tendencies, the thoughts and ideas which are lurking in the heart have no place now, they are removed and thrown.
1: మనం ఈనాడు చేసేటువంటి సర్వ కర్మలు కూడాను ఈ దోషములను నిర్మూలము గావించేటువంటివి.
2: So all our karmas, all our activities today should be directed towards this end, that of removing all the evil within us.
1: దీనిని చిత్తస్య శుద్ధయే కర్మ అన్నారు. అనగా మన కర్మల ద్వారా చిత్తమును శుద్ధి గావించటమే దీని యొక్క పరిణామం.
2: దట్ ఈస్ ద ఎండ్ రిజల్ట్ ఈస్ త్రూ అవర్ కర్మాస్ ఆర్ యాక్టివిటీస్ వి ఆర్ ఇన్ ఎ పొజిషన్ టు ప్యూరిఫై అండ్ క్లెన్స్ అవర్ హార్ట్.
1: కనుక మనము చేసే సమస్త కర్మలు కూడాను హృదయమును పరిశుద్ధం కావించటమే.
2: సో ఆల్ అవర్ కర్మస్ ఆర్ యాక్టివిటీస్ ఆర్ డైరెక్టెడ్ టువర్డ్స్ దిస్ ఎండ్ ఆఫ్ ప్యూరిఫైయింగ్ అవర్ హార్ట్.
1: కాన మనము దోషాపనయన సంస్కారమునకు మన సేవలు చాలా ప్రధానమైనటువంటి ఒక సహాయకారులుగా ఉంటుంటాయి.
2: సో వి ఫైండ్ దట్ దిస్ దోషాపనయన సంస్కార ద సెకండ్ ద ఫస్ట్ ఆఫ్ దీస్ సర్టన్లీ స్టాండ్స్ యాజ్ అ గైడింగ్ స్టార్ ఫర్ ఆల్ అవర్ సాధనస్.
1: దృష్టి కల్పితమైన ఈ జగత్ అంతా కూడాను మూడు విధములైనటువంటి వ్యక్తులపైన ఆధారపడి ఉంటుండాలి.
2: Now this world that you see around you, which is after all a creation of your own sight and your own senses, is made up of three categories of people.
1: వీరు ఎవరు అని మనం విచారించుకుంటే దక్షకుడు, రక్షకుడు, శిక్షకుడు. ఈ ముగ్గురు కూడాను జగత్తునకు అత్యవసరము.
2: Now this world you find abounds in these three categories of people. The first could be called dakshaka, second could be called rakshaka, third could be called shikshaka.
1: Dakshakudanaga emtante oka vidhamainaatvanti konni padarthamulanu utpatti gavinchi tadwara jagattunaku anukoolamulanu aanandamulanu chekurchinatvanti vidhanamunu andinchetvanti vyakti.
2: Now the first of these individuals, the dakshaka, is one who strives to see to it that all the raw materials in the world around you are transformed and converted into something which is useful, something which is beneficial. Now this individual certainly does something for the society.
1: Anaga srimantulu lokamulo aneka mandi untuntaru.
2: Like for example, there are any number of wealthy people in this world.
1: Veellandarikku aneka industries anta kuda sthapinchi ఫ్యాక్టరీస్ అంతా స్థాపించి అనేక విధమైనటువంటి యొక్క దీనిని కల్పించి జనులకు కొన్ని ఉపాధులు కూడా చేకూర్చి తద్వారా జగత్తునకు నిత్య జీవితంలో అనుకూలపడేటువంటి యొక్క వస్తువులను అభివృద్ధి గావిస్తుంటారు.
2: Now these people set up industries and factories. They provide employment opportunities for those who need them. And in their factories and industries, they are trying to turn out products which ultimately will come to give you some assistance and comfort and convenience in the worldly existence of ours.
1: నిత్య జీవితమునకు సంబంధించినటువంటి పదార్థములే లేకుండినా మానవుడి యొక్క జీవితం స్తంభించిపోతుంది.
2: Now man's life would come to a standstill if he is not given.
1: వీళ్ళందరూ కూడాను అనేక ఇండస్ట్రీస్ అంతా కూడా స్థాపించి ఫ్యాక్టరీస్ అంతా స్థాపించి అనేక విధమైనటువంటి యొక్క దీనిని కల్పించి జనులకు కొన్ని ఉపాధులు కూడా చేకూర్చి

0: మానవుడి యొక్క జీవితం స్తంభించిపోతుంది.
1: Now man's life would come to a standstill if he is not given these minimum conveniences around him.
0: కనుక జగత్తునకు అవసరమైనటువంటి పదార్థములను అభివృద్ధి గావించి ఉత్పత్తి గావించి సమాజమునకు అందించేటువంటి వ్యక్తుల్ని దక్షకులు అని చెప్తూ వచ్చారు.
1: So these dakshakas are those who tend to give mankind at large the daily conveniences, the daily comforts and whatever is required for our worldly existence.
0: ఈ జగత్తునకు చేకూర్చినటువంటి యొక్క సిరి సంపదలను రక్షించుకునే నిమిత్తమై దీనిని కాపాడి పోషించి అనేక విధములుగా కూడా దాన్ని నిలబెట్టుకునే నిమిత్తమై చేసేటువంటి యొక్క వ్యక్తి తత్వమునకు రక్షకులు అని చెప్తా వచ్చారు.
1: Then we have the second category of individuals, the rakshakas. Now it is their job to see to it that whatever is given to man is made secure, is guarded and is protected.
0: మనకు అనేక విధమైనటువంటి సంపదలు ఉంటున్నాయి.
1: Now we certainly have wealth of varying denominations.
0: కానీ ఈ సంపదను రక్షించేటువంటి ఒక వ్యక్తి లేకపోతే దక్షకుని యొక్క స్థితి నిర్మూలమైపోతుంది.
1: Now all that we have accrued does, if there is nobody to protect it, then it becomes an exercise in futility.
0: ఎప్పుడు ఉత్పత్తి అనేటువంటిది వస్తుందో దానికి రక్షణ అనేటువంటిది ప్రక్కనే ఉంటూనే ఉండాలి.
1: The moment you talk of productivity or production, you must have somebody who can protect this also.
0: దీనిని భగవద్గీత యందు యోగక్షేమం వహామ్యహం అన్నారు. యోగం అనగా ఏమిటి? మనం చేకూర్చుకున్నటువంటి ప్రాప్తిని, మనం సంపాదించుకునేటువంటి ప్రాప్తిని, మనం అనేక విధములుగా ఆర్జించినటువంటి ప్రాప్తి, ఇది యోగము అంటారు. కానీ క్షేమం అంటే మనం సంపాదించుకున్న దానిని నిలబెట్టుకోవటము, కాపాడుకోవటము, దానిని అభివృద్ధి పరచుకోవటము క్షేమము. అంతేకాని మన యొక్క యోగక్షేమం అనగా నీ ఆలుబిడ్డలు బాగున్నారా, ఆస్తిపాస్తి బాగుందా అని అడగటం మాత్రమే కాదు, మనం సంపాదించుకున్నటువంటి యొక్క ఆధ్యాత్మిక శక్తిని, ఆధ్యాత్మిక విషయాన్ని కొంతవరకు రక్షించుకునేటువంటి ఒక సాధనకే యోగక్షేమము అని చెప్తూ వచ్చారు.
1: Now we do come across this in the Bhagavad Gita where a mention is made of yoga and kshema. What do you mean by this yoga actually speaking? This yoga is that which you are accruing through your bhakti, through your efforts, through your sadhanas. And that which has come to you should be safeguarded, should be protected, should be nourished and strengthened. That is kshema. So taken in this way, you should not be misled into believing that yoga and kshema doesn't refer or rather refers to the worldly things like asking about your welfare or your material possessions.
0: Abhivruddhi gavinchukunnatundi yokka vastuvulanu kani utpatti gavinchukunnatundi sampadanu kani rakshana lekapothe adi kevalam parunapalaipoyi kevalam durvinyogam aipothundi.
1: So what you normally get through your own efforts should be protected and safeguarded, otherwise it could be snatched away by outsiders.
0: Kani ee rakshana yokka bhavamunu ee utpatti yokka sthitini kudanu chakkaga అభివృద్ధి గావించుకునేటువంటి శిక్షకులు కూడా ఉండాలి. శిక్షకులు అనగా ఏమి? అధ్యాపకులు.
1: Now the third category of individuals, the shikshakas. We of course have room for dakshaka, have room for rakshaka, but the shikshaka is an equally important entity. It is he who highlights the role being played by the first two, and these are the teachers.
0: కనుకు జగత్తునకు పదార్థం యొక్క ఉత్పత్తిదారులు, జగత్తునకు రక్షించేటువంటి యొక్క పోలీసు, మిలిటరీ అనేటువంటి యొక్క సంస్థ, తదుపరి దీనిని అభివృద్ధి గావించుకునేటువంటి విద్యా విధానము, ఈ మూడును లేకపోతే జగత్తు ఏమాత్రం కూడాను రాణించదు.
1: సో ఇన్ దిస్ వరల్డ్ వి ఫైండ్ టు సమ్ అప్ దీస్ త్రీ కేటగిరీస్ ఆఫ్ ఇండివిజువల్స్. వన్ హూ టేక్ టు ప్రొడక్షన్ పార్ట్ ఆఫ్ ఇట్, ద సెకండ్ వన్ హూ టేక్ టు సేఫ్ గార్డింగ్ వాట్ హస్ బీన్ గివెన్ టు అస్, అండ్ ద థర్డ్ వన్ ఫ్రమ్ ద ఫీల్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ హూ ఆర్ గోయింగ్ టు టెల్ అస్ వాట్ ఈస్ వాట్ అండ్ వాట్ ఈస్ నాట్.
0: కనుక విద్యనే లేకపోతే శిక్షణ శక్తి అనేటువంటిది కానీ, రక్షణ శక్తి అనేటువంటిది కానీ, అభివృద్ధి శక్తి కూడాను మనకి ఏమాత్రం కూడాను కాలేదు.
1: రిమూవ్ దిస్ ఎలిమెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ యూ ఫైండ్ దట్ యూ కాంట్ పాసిబ్లీ డూ ఎనీథింగ్ బై వే ఆఫ్ గెటింగ్ ద అదర్ టూ టైప్ ఆఫ్ పీపుల్, ఐదర్ ఫర్ ప్రొడ్యూసింగ్ ఆర్ ఫర్ సేఫ్ గార్డింగ్.
0: కేవలము విద్యా విధానం అంటే మనము తెలివితేటలను పెంచుకోవటం మాత్రమే కాకుండా క్రియారూపమైనటువంటి దీనిని అభివృద్ధి పరచుకోవటమే విద్య యొక్క ప్రధాన లక్ష్యము.
1: ఎ సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ డజంట్ కన్సిస్ట్ ఇన్ మియర్లీ ఫర్దరింగ్ యువర్ ఇంటెలిజెన్స్ ఆర్ యువర్ బికమింగ్ మోర్ క్లెవర్. ఇట్ మస్ట్ ట్రై అండ్ టెల్ యూ హౌ బెస్ట్ టు యూటిలైజ్ యువర్ ఓన్ కేపబిలిటీస్.
0: అయితే లోకములో దక్షకులు అనగా ధనవంతులు.
1: సో ఇన్ దిస్ వరల్డ్ వి హావ్ దక్షకస్, ద వెల్దీ వన్.
0: దీనిని రక్షించేటువంటి యొక్క మన యొక్క సిపాయిలు,
1: దోస్ హూ ఆర్ గోయింగ్ టు ప్రొటెక్ట్ దిస్, ద సిపాయిస్.
0: వీరిని సరైనటువంటి తరబేతి చేయించేటువంటి యొక్క విద్యా విధానము,
1: అండ్ దోస్ హూ ఆర్ గోయింగ్ టు ట్రైన్ దీస్ కేటగిరీస్ ద సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్.
0: ఇద్దరు మాత్రం ఉంటే దీని యొక్క అభివృద్ధి చేకూరుతుందా? చేకూరదు.
1: Now merely having these three, can we possibly have a harmonious state of affairs? Certainly not.
0: Moodu kevalamu moodu kaalla vanti mukkala peeta vanti

0: these three could be considered to be like a tripod.
1: Three legs.
0: A stand having just three legs.
1: Three legs undinanta matramuna manam dani paina kurcholevu.
0: Now a stand which boasts of just three legs cannot give you a degree of stability. You can't sit in comfort on.
1: Dini paina oka chakkani palakanu deeniki kanni vidala atikinchali.
0: Now you must have a table top attached to these three legs.
1: మూడు కాళ్ళు ఉండినంత మాత్రమున కూర్చున్నటకు వీలు కానటువంటిది. ఈ మూడు కాళ్ళ పైన సమంగా ఉండేటువంటి ఒక్క పలకను మనము దాన్ని సంపాదించుకోవాలి.
0: The three legs by themselves can't give you a place to sit. Over it you must attach a plate, a table top, so that you can sit on it.
1: ఇదే ప్రేమ.
0: This is love.
1: ఈ ప్రేమ అనేటువంటి పలకను శిక్షకుని యందు, రక్షకుని యందు, దక్షకుని యందు, మూడింటి యందు సమంగా మనము చేకూర్చినప్పుడే మనము జీవితాన్ని నిలుపుకోవటానికి, భద్రంగా కూర్చోవటానికి కూడాను అవకాశం ఏర్పడుతుంది.
0: Now this piece of wood which is attached in such a way to these three legs, you will easily notice that it falls equally on all the three legs. What it really means now is that this element of love should flow through uniformly and equally through all these three types of people, dakshaka, rakshaka and shikshaka.
1: కనుక మనము కార్మికులు ఉంటున్నారు, కర్షకులు ఉంటున్నారు, వ్యాపారస్తులు ఉంటున్నారు, ఇంకా సంసారులు ఉంటున్నారు, ఉద్యోగస్తులు ఉంటున్నారు, ఈ అందరి ఎందుకు సమర్థమైనటువంటి ప్రేమతత్వాన్ని మనము అభివృద్ధి గావించాలి.
0: Now we have those who are taking to producing things, those who are protecting or safeguarding, and those who are taking part in the system of education. Now what it means is that this element of love should try and circulate in such a way that everybody ultimately gets a state of equanimity urged on by this element of love.
1: Mahavani Kuruve cheppadu nalugu rakamulaina garlandlu manam ee moodu samvatsaramlo chakkaga abhivruddhi cheyalannadu.
0: Mahavani Kuruve was just now telling us that during the course of these 3 years we must try and perfect four different types of garlands.
1: Okati education vidya vidhanamu.
0: First is the system of education.
1: Rendodi vaidya vidhanamu.
0: Second is the way you assist on the medical field.
1: Moododi service vidhanamu.
0: Third is the service activities.
1: Nalugodi individual sadhanalu.
0: Fourth confirms the spiritual existence in terms of your individual.
1: Ivi nalugu nalugu haramulu kadu.
0: Now these four cannot be looked upon as four different garlands.
1: నాలుగు నాలుగు వరుసలే, కానీ లింక్ ఒక్కటే. నాలుగు గార్లెండ్ కాదు, నాలుగు చేరి ఒకే గార్లెండ్.
0: ఆల్ దీస్ ఫోర్ టుగెదర్ మేక్ అప్ వన్ సింగిల్ గార్లెండ్. దే ఆర్ లైక్ ద ఫోర్ డిఫరెంట్ స్ట్రింగ్స్ కమింగ్ టుగెదర్ అండ్ మీటింగ్ ఎట్ ఎ పాయింట్. యూ షుడ్ నాట్ లుక్ అపాన్ దెమ్ యాస్ ఫోర్ డిఫరెంట్.
1: ఆడవాళ్ళు కొంతమంది ధరిస్తుంటారు, ఒకటి ముత్యముల మాల ఇక్కడ, ఇంకోటి ఇక్కడ, ఇంకోటి ఇక్కడ, ఇంకోటి ఇక్కడ, కానీ ఇక్కడ లింక్ ఒక్కటే ఉంటుంటారు.
0: ది విమెన్ ఫోక్ జనరలీ హ్యావ్ సచ్ ఆర్నమెంట్స్. Pearls being essentially the same, which make up different rules, and they come down one below the other, but actually they all have a common link at the back.
1: Adi vidhamgane mana health, education, individual sadhana, samaja sadhana ivanni kudanu okka danto cheri untundali.
0: In the same manner, what you are now categorizing as four different types should all come to a common meeting point.
1: Idi etlanaga భగవద్గీతనే చక్కగా మనకు నిరూపిస్తూ వస్తుంది.
0: Now you might ask, how is this possible? You have got an illustration in the Bhagavad Gita.
1: మొట్టమొదటిది విషాద యోగము.
0: The first one is called the Vishada Yoga.
1: రెండవది సాంఖ్య యోగము.
0: Second is the Sankhya Yoga.
1: మూడవది కర్మ యోగము.
0: Third is the Karma Yoga.
1: ఈ విధంగా విషాద యోగము, సాంఖ్య యోగము, కర్మ యోగము, జ్ఞాన యోగము, క్షత్రజ్ఞ విభాగ యోగము, గుణత్రయ విభాగ యోగము, జ్ఞాన యోగము, భక్తి యోగము, ఇవన్నీ వేరువేరుగా ఉంటున్నాయి, కానీ యోగం యోగం యోగం యోగం యోగం ఒక్కటిగానే ఉంటుంటారు.
0: Now here you find that you talk of Vishada Yoga, Sankhya Yoga, Karma Yoga, Jnana Yoga, Kshetra Kshetrajna Yoga, Bhakti Yoga. You find that there is one common denominator in all these, and that's the word yoga.
1: యోగము అనగా ఏమిటంటే నిజమైనటువంటి పరిపూర్ణమైనటువంటి ప్రేమ తత్వమే అని.
0: వాట్ యాక్చువల్లీ డస్ దిస్ వర్డ్ యోగా మీన్? ఇట్ టాక్స్ అబౌట్ ఎ హోల్సమ్ టోటల్ లవ్.
1: కనుక మనం ఈనాడు మొట్టమొదట విద్యా విధానము అనేటువంటిది ఎడ్యుకేషన్ గార్డ్లేండ్ అన్నారు. ఆ ఎడ్యుకేషన్ కు, హెల్త్ కు, ఇండివిజువల్ సాధనకు, సమాజ సాధనకు ప్రేమ అనేటువంటి లింక్ ఒకటే ఉండాలి.
0: Now, in the same manner now, you are talking of education as one, health as two, service as three, and individual sadhana as four. You must know that all these four should come to a meeting point at prema or love.
1: Ikkada konni vidhamainatvanti okka samasyalu manaku ekkuva konni baadhistu untayi.
0: Now, it's quite likely though that at times and at points we are confronted with questions and doubts.
1: Ee vidhamainatvanti sadhana chestu yoga tattvamulo prema tattvamulo మనము కొంతవరకు ప్రవేశించినప్పుడు కొన్ని రకమైనటువంటి యొక్క అనుమానాలు మనలో అభివృద్ధి అవుతుంటాయి.
0: when we start making our efforts directed towards discipline, it's extremely possible that we will keep having doubts and a sort of confusion also sets in.
1: Idi satyama, adi satyama. Idi righta, adi righta. అనేటువంటిది కొన్ని బయలు దేరుతుంటాయి.
0: లైక్ ఇస్ దిస్ ట్రూత్ ఆర్ ఇస్ దాట్ ట్రూత్, ఇస్ దిస్ రియల్ ఆర్ ఇస్ దాట్ రియల్.
1: మానవునికి మూడు విధములైనటువంటి కర్మలు ఉంటున్నాయి.
0: నౌ మ్యాన్ ఇస్ గివెన్ టు అండర్టేక్ కర్మ ఆఫ్ త్రీ డినామినేషన్.
1: మొదటిది అకర్మ.
0: ఫస్ట్ ఇస్ కాల్డ్ అకర్మ.
1: రెండవది సకర్మ.
0: సెకండ్ ఇస్ కాల్డ్ సకర్మ.
1: మూడవది నిష్కామ కర్మ.
0: థర్డ్ ఇస్ కాల్డ్ నిష్కామ కర్మ.
1: అకర్మ అనగా ఏమిటంటే ఏ పని లేకుండా సోమరత్వాన్ని పెంచుకుని అనవసరమైనటువంటి దీంట్లో జీవితాన్ని వ్యర్థం గావించుకోవటం, ఇది అకర్మ కింద ఉంటుంది.
0: ద ఫస్ట్ వన్ అకర్మ ఈజ్ వన్ వేర్ అన్ ఇండివిజువల్ ఈజ్ గివెన్ టు లేజినెస్ ఆఫ్ ద వర్స్ట్ ఆర్డర్. హి డజంట్ డు ఎనీథింగ్ బై హింసెల్ఫ్ ఆర్ బై అదర్స్.
1: ఇంకా సకర్మ అనగా ఏమిటంటే ఏది చేసినా ఇది నా కర్తవ్యం, నేను చేసే తీరాలి, తప్పక నేను వచ్చినదే ఈ కర్మ కోసం అనేటువంటి సద్భావంతో ఆచరించేటువంటి సకర్మ అంటారు.
0: దెన్ ద సెకండ్ వన్ ఇస్ సకర్మ వేర్ హీ హాస్ ఎ నోబుల్ థాట్ దట్ హీ హాస్ టు డూ ఇట్స్ సంథింగ్ బై వే ఆఫ్ డిశ్చార్జింగ్ హిస్ డ్యూటీ ఆర్ రెస్పాన్సిబిలిటీ అండ్ హీ ఫీల్స్ that he it is bound upon him to undertake it and he executes it.
1: Moodavadi ye pani chesina bhagavat prityartham na kosam kaadu nenu cheyavalsinatundi idi kevalam nenu oka instrument nenu oka pani muttu na dwara daivam chestunnadu manchi kaani cheddadi kaani tanake aneetundi bhavamto aacharinchetundi nishkama karma.
0: The third one is the nishkama karma where the individual feels that whatever he is doing is being prompted by God within him. Whatever he is doing is being offered as an act of worship to God. Whether it is good, whether it is bad, all are God's doing and he is but an instrument in the hands of God.
1: Manam oka bread nu koyyalani chustamu.
0: Now we try to slice a loaf of bread.
1: Kani kosedi emiti? Katti.
0: Now what is it that's slicing it? It's this knife.
1: Kani aa katti స్వశక్తితో తాను కోయగలుగుతున్నదే.
0: ద నైఫ్ బై ఇట్సెల్ఫ్ ఇస్ ఇట్ ఏబుల్ టు స్లైస్ త్రూ ద బ్రెడ్?
1: ఈ కత్తిని ఒక వ్యక్తి పట్టుకొని ఆ దీని ద్వారా ఈ యొక్క బ్రెడ్ ని కోస్తున్నాం.
0: నో, ఎన్ ఇండివిజువల్ హ్యాస్ టు గెట్ హోల్డ్ ఆఫ్ ద నైఫ్ అండ్ ఇట్ ఇస్ ఎన్ ఇండివిజువల్ హూ ఇస్ వర్కింగ్ త్రూ ద నైఫ్.
1: కనుక మనము ఒక సూటి అయినటువంటి కత్తి వంటి వారము.
0: సో ఇన్ ద సేమ్ మేనర్ వి ఆర్ లైక్ దట్ పాయింటెడ్ షార్ప్ ఎడ్జ్ నైఫ్.
1: ఇది భగవంతుని చేతిలో ఉన్నటువంటి పనిముట్టు.
0: దిస్ ఈస్ ఇన్ ద హ్యాండ్స్, ఇట్స్ ఎన్ ఇన్స్ట్రుమెంట్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ గాడ్.
1: కనుక తాను తను పట్టుకుని ఈ కత్తి అనేటువంటి దేహం ద్వారా అనేక కర్మలు ఆచరిస్తున్నాడు.
0: సో ఇట్ ఈస్ హీ హూ ఇస్ వీల్డింగ్ దిస్ నైఫ్ ఆఫ్ ద బాడీ అండ్ ఇట్ ఈస్ హీ హూ ఇస్ అండర్టేకింగ్ ఆల్.
1: ఈ విధమైనటువంటి భావం మనం స్మరించినప్పుడు, చింతించినప్పుడు ఈ కర్మఫలం మనకి ఏమాత్రం కూడాను చేకూరదు.
0: When we are ennobled by such thoughts, then whatever we are trying to do, the fruits thereof, we are not bothered either.
1: Aite ye karmalu cheyakunda unde danikante sakarmalu cheyatam manchidi.
0: Now looking back on this, it is much better that you do something rather than do nothing like the akarma one.
1: Manamu sakarmalu cheyatukante nishkama karmalu cheyatam marinta uttamainatundi.
0: Going a step further, if you are able to do sakarma, you might as well do nishkama karma, one step ahead of it.
1: Aithe motta motta manamu kartavya karmalu manam prarambhinchali.
0: Now the starting point for us, however, is this sakarma where we tend to discharge our
1: oka chinna udaharanam.
0: A small example for this.
1: Oka sanyasi pavitramainatundi Jamuna nadi lopala snanam chestunnadu.
0: One sanyasi at one time was taking a dip in the holy waters of
1: Jamuna. Pravaham anetundi వర్షాకాలం ఒకటి చేత చాలా నురుగులు నురుగులుగా ప్రవాహం అధికమవుతూ వస్తుండాలి.
0: నౌ ఇట్ వాస్ ద మాన్సూన్ సీజన్ అండ్ ద రివర్ వాస్ ఇన్ ఫుల్ ఫ్లో అండ్ ద ఫోమ్ వాస్ గ్యాదరింగ్ అట్ గ్రేట్ ఇంటెన్సిటీ.
1: ఒక నురుగు పైన కొంత చెత్త ఉంటుండాలి, ఆ చెత్త పైన ఒక తేలు ఉంటుండాలి.
0: అట్ వన్ పర్టికులర్ స్పాట్ ఇట్ సో హ్యాపెన్ దట్ అటాప్ దిస్ ఫోమ్ there was a lot of dust and twigs and bugs and things like that and on top of it was perched a scorpion.
1: అది కదులుతూ ఉంటున్నాడు పాపం. ఈ సన్యాసి చూచాడు, అయ్యో ఈ జీవి ఈ ప్రవాహంలో ప్రాణం కొట్టుకుని పోతుండేది, దీన్ని ఎట్లయినా రక్షించాలి అని చెప్పి ఒక తూరి పట్టినాడు. మరి అది కుట్టింది, కుట్టేటప్పటికి వదిలిపెట్టాడు.
0: Now this sannyasi incited this scorpion, desperately trying to save itself. He took pity on this scorpion and said, oh poor thing, it's being lost, it's losing its life, why not I protect it? So he held out his hand and held the scorpion by his hand. No sooner did he do this than the scorpion stung him and through pain he let it go.
1: కానీ ఈ సన్యాసి వదలలేదు, తిరిగి దానిని పట్టుకొని రక్షించడం కోసం అని పోయినాడు, తిరిగి కుట్టింది.
0: Again he tried to make an effort to get hold of it because he didn't want to leave the post coffin out. Again the thing stung him.
1: ఈ విధంగా 5-6 పర్యాయాలు దానిని పట్టి కట్టుకువేయాలని ప్రయత్నం చేసినప్పుడు ఈ బాధ లేక కొంతవరకు కుట్టడం చేత వదిలిపెట్టడం జరుగుతూ వచ్చింది.
0: Now this is how he was going on. This happened for 5 or 6 times. Every time he would get hold of it, the coffin would sting him and he would let it go.
1: ప్రక్కనే స్నానం చేస్తున్నటువంటి మరొక సన్యాసి చెప్పాడు, ఏమిటండి ఇది, దాని స్వభావం అది, విషపురుగు, దాని స్వభావాన్ని మీరు ఎందుకు ఆ విధంగా దీన్ని కట్టి పక్కన పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు, కనుక మీరు ఊరుకుంటాం మంచిది అన్నాడు.
0: In by way of saving the scorpion, it's given to its nature to sting. It's a poisonous insect. So don't do anything by way of doing again something against its
1: nature. Appudu ee sanyasi cheppadu, brother, dani yokka swabhavam adi. Maha aapattulo undinappatikini tana yokka kartavyam tana swabhavanni tana vadalakunda untundadi. Nenu sanyasini, kashaya vastram vesukunnanu, manavudanu, attayikudanu, naa swabhavanni matram nenu enduku vadalali. దాని రక్షించడం నా స్వభావము. విషపురుగే తన స్వభావాన్ని తాను ఆచరిస్తుంటే అమృతమైన మానవుడు తన స్వభావాన్ని ఆచరించకుండా పోవటము ఇది చాలా దోషం. తప్పక దాన్ని తిరిగి పట్టి నేను వేస్తానని తిరిగి పట్టి గట్టుకు వేశాడు.
0: Then the first sannyasin replied, "Oh brother, it is given in the nature of the scorpion to sting. It is at the point of losing its life. Still, it is not letting go its nature, which is to sting. This is what a mere insignificant insect is doing. Now what about me? I am a man. I am wearing an ochre robe. I am given to a certain code of conduct. A certain ethics bounds me. And when the scorpion is doing its bit by way of upholding its nature, I should do my bit by way of upholding my nature, which is to rush to the rescue of those who are in distress. Come what may, I shall rescue it." So saying, he went again, held it and put it on the shore of the bank.
1: Atanu cheddavadu kadani, atanu swabhavanu manam dikkarinchadani pokoddu. Atanu cheddavadu kavachunu. నీవు మంచివాడిని అనుకున్నందుకు నీ మంచి స్వభావాన్ని ఆ చెడ్డవాడి దగ్గర నీవు ఉపయోగపెట్టు.
0: Merely pointing out the other man is a wicked one. You shouldn't let him go like that. Try and show him the path. Go out of your way by way of upholding your own nature and try to do what you must do.
1: అతను ఒకడు చెడ్డవాడిగా ఉంటుంది, అనేక చెడ్డ పనుల్లో తాను ప్రవేశిస్తుంటాడు.
0: Now a particular individual could be wicked and evil and he could undertake acts which are not desirable.
1: నీవు మంచివాడిని నీవు భావిస్తున్నావు.
0: Now you are treating yourself as a good one.
1: మంచివాడు మంచి పనులు చేయాలి, కానీ చెడ్డవాడు కదా, చెడ్డవాడితో పాటు మనం కూడా చెడ్డ పనులు చేయకూడదు.
0: నా యూ హూస్ బేసికలీ గుడ్ మస్ట్ ట్రై టు డూ థింగ్స్ విచ్ ఆర్ గుడ్. యూ షుడ్ నాట్ మిక్స్ విత్ అదర్ వన్ హూస్ బ్యాడ్ అండ్ స్టార్ట్ డూయింగ్ థింగ్స్ విచ్ హీస్ డూయింగ్.
1: మానవుడు కర్తవ్య కర్మను నిర్వర్తించుకునే నిమిత్తమై అవతరించినాడు.
0: నా మ్యాన్ హాస్ బీన్ బోర్న్ సో దట్ హీ కెన్ డిశ్చార్జ్ హిస్ రెస్పాన్సిబిలిటీస్ హిస్ డ్యూటీస్.
1: కనుక మనము డ్యూటీ అంటే ఏమిటి, మన యొక్క బాధ్యత అంటే ఏమిటి?
0: What do you mean by these two words, duty and responsibility?
1: ఈనాడు మనము ఏదో జగత్తు లోపల అనేక విధమైనటువంటి ప్రోగ్రెస్, చాలా అభివృద్ధికి వస్తున్నామని భావిస్తున్నాము.
0: Today we boast ourselves by way of saying that we have advanced in a great number of ways.
1: ఏంటి మన యొక్క ప్రోగ్రెస్?
0: What is the progress that we have achieved?
1: కేవలం నిత్య జీవితంలో ప్రోగ్రెస్సా?
0: Is it the progress pertaining to our daily existence?
1: దేహ సంబంధమైన సుఖంలో ప్రోగ్రెస్సా?
0: Or comforts pertaining to the body?
1: విశాలమైనటువంటి హృదయంలో ప్రోగ్రెస్సా?
0: Or in terms of a broadened vision?
1: లేక ప్రేమతత్వంలో ప్రోగ్రెస్సా?
0: Or in terms of the aspect of love?
1: మనకి అర్థం కావటం లేదు.
0: We ourselves are not in a position to understand.
1: ప్రాచీన కాలమునకు ఆధునిక యుగమునకు ఏదో గొప్ప అభివృద్ధి అయినట్టుగా మనం భావిస్తున్నాం. మనము కలిగిన అభివృద్ధి ఏమిటి?
0: Now we certainly keep, when we compare ourselves with our ancestors, we boast that we have advanced in progress. What is this progress that we are talking about?
1: ఈ ప్రోగ్రెస్ అంతా కూడాను లౌకికంగా భౌతికంగా అభివృద్ధి గాంచుతూ ఉన్నది.
0: Now this progress pertains basically to one's physical existence and to the world around us.
1: పూర్వము బొంబాయి నుంచి ఒక కాశీకి పోవాలంటే ఒక మాసము కాలం పట్టేటువంటిది.
0: Now in the olden times, for a person undertaking a journey from Bombay to Varanasi or Kashi, it used to take 1 month.
1: నడుచుకుని పోవటం చేత క్షణక్షణమునకును విశ్వేశ్వరా విశ్వేశ్వరా ఓం నమ శివాయ ఓం ఏదో ఒక విధంగా భగవంతుని స్మరించుకుంటూ ఈ నెలకాలం కూడాను గడిపేటువంటి వాడు.
0: Because the person would go walking, it would take him 1 month. But each second he would call out the name of the Lord, Vishveshwara, and he would constantly think about him and thus undertake his pilgrimage.
1: అయితే ఈనాడు ఆధునికం లోపల మన ప్రయాణాలు చాలా అనుకూలవంతంగా ప్రోగ్రెస్ అయిపోయింది.
0: But today in modern times we find that our journey tends to be very comfortable.
1: ఇక్కడ ఒక 8 గంటలకు బయలుదేరేసేస్తే 8:30కు వారణాసిలో దిగేసేస్తున్నాం.
0: యూ గెట్ ఆఫ్ ఆన్ యువర్ జర్నీ ఎట్ 8 అండ్ దెన్ యూ ఆర్ దేర్ అట్ వారణాసి ఎట్ 8:45.
1: ఇంకా అక్కడ 9:00 దర్శనం చేసుకున్నాము, 10:45కు బొంబాయి వచ్చేస్తున్నాం.
0: So we have had our darshan at 9:00 and again get into the mode of transport and are back in Bombay at 10:00.
1: మన భక్తి భావం కూడాను 3/4 గంటలోనే వెళ్లిపోతాం.
0: So this element of devotion in us is also now equated to just 45 minutes.
1: పూర్వం యొక్క నెలంతా కూడా నువ్వు దైవ చింతన చేయటం వల్ల ఈ దైవ భావం హృదయంలో చాలా నాటుకొని పోయేటువంటి.
0: Formally, because through one month at a stretch, one would think constantly of God, it would have a lasting impression on the individual.
1: ఈ నాడు ప్రయాణ సౌకర్యములు మితిమీరి పోయిపోయినాయి.
0: But today, mode of transport has become one of convenience.
1: కనుకనే ప్రపంచము చిన్నదైపోయింది.
0: That's why the world also has become a smaller place to live in.
1: మన యొక్క ప్రదేశములో కొంత ఒక దినం అలగడేయమైనా జరిగిందా, ఒక స్ట్రైక్ జరిగిందా, ఒక వైలెన్స్ ప్రారంభమైందా, నెక్స్ట్ 5 మినిట్స్ లోపలే ఢిల్లీలో స్టార్ట్ అవుతుంది.
0: That's why we find that any disturbance or any violence would get started at one point, press like wildfire to the neighboring areas and beyond, and everything is engulfed in the process.
1: ఎక్కడ ప్రారంభమైందో అక్కడ జరిగినటువంటి యొక్క అశాంతి అక్కడనే అణిగిపోక దేశమంతా వ్యాపించి ఒక విధమైనటువంటి యొక్క అశాంతిని అభివృద్ధి పరుస్తూ ఉండాలి.
0: Anything like violence or a riot, it spreads and it brings disaster to the areas around.
1: ఇవన్నీ మనం ప్రోగ్రెస్ అని చెప్పడానికి వీలవుతుందా?
0: Can we possibly call all this progress?
1: ఇవన్నీ కాదు మన ప్రోగ్రెస్.
0: Certainly not. We can't call all this progress.
1: నిజంగా మన హృదయమును విశాలంగా ఆవించుకోవాలి.
0: We should broaden and enlarge our vision.
1: ఈనాడు మనం చేసేటువంటి పని లోపల చేతులతో పనిచేసి నడుముంచి చెమటార్చి కష్టించి కృషిలో మనం పాల్గొనాలి.
0: Whatever work we do should be done in such a way that we bend our bodies, we do something physically through our hands, sweat it out and do something constructive.
1: కాని ఈనాటి విద్యా విధానము శ్రమించేటువంటి మార్గమును పురికొల్పటం లేదు.
0: But today's system of education doesn't give an individual this sense of participating.
1: అంతఃకరణ పరిశుద్ధి గావించుకునేటువంటి ప్రయత్నమునకు పురికొటం లేదు.
0: Nor does it give you a way of purifying yourself, the inner self.
1: నైతిక ఆధ్యాత్మిక సంపత్తిని అభివృద్ధి గావించడానికి పూనుకోవటం లేదు.
0: Nor does it make an effort to give you strength in the moral and the spiritual domain.
1: కేవలం శబ్దమునకు అర్థమును చెప్పడం మాత్రమే ఇందులో అభివృద్ధి అవుతుంది. అది కానీ ఈ అర్థముల యొక్క విషయములను సార్థకమైన మార్గంలో ప్రవేశపెట్టడానికి పూనుకోవటం లేదు.
0: It merely gives you the meaning of a particular word. Never tells you so much as how to translate this into practice.
1: ఈనాటి విద్యా విధానము తెలివితేటలను పెంచుతుంది, అది కానీ గుణమును పెంచటం లేదు.
0: Today's system of education again gives you a great degree of cleverness or intelligence, but doesn't do anything by way of upholding
1: your. ఈనాటి విద్యా విధానము యాంత్రికంగా ఉంటుంది, అది కానీ మంత్రంగా తయారు కావటం లేదు.
0: It doesn't do much for your character. Today's education again is more mechanical, doesn't have much of innate strength to it.
1: కేవలం ఈనాడు పెద్ద పెద్ద డిగ్రీలు తీసుకుని పోయి ఏడంతస్తుల మేడ పైన కూర్చొని కరెంట్ పంకా కింద కూర్చొని చక్కగా గాలి పీల్చుకుంటున్నాం, సహజమైన గాలిని కూడా పీల్చుకునే ప్రాప్తి లేకుండా పోతుండాలి.
0: Now today's system again refined, gives you a job, gives you a degree, then you sit atop a 7-storied building, sit under a fan, and the air that you breathe in again is not the natural one.
1: కేవలం కృత్రిమైనటువంటి గాలిని మనం పీల్చుకునేటువంటి స్థితి వచ్చింది, కానీ సహజమైనటువంటి గాలిని కూడా మనం పీల్చుకునేటువంటి అవకాశం లేదు.
0: A stage has been reached where you don't inhale the pure natural air. You have polluted air to breathe.
1: ఇది నిజమైన ప్రోగ్రెస్ అవుతుందా?
0: Can we call this real progress?
1: కాదు కాదు.
0: Certainly not.
1: కేవలం లౌకికమైనటువంటి జగత్తునందు ఈ అనిత్యమైనటువంటి దేహమునకు ఒక అసత్యమైనటువంటి సుఖమును అందించేటువంటి ప్రోగ్రెస్ ఇదంతా.
0: Now this progress is something where in this ephemeral world of yours, in a fleeting existence like that of the body, you are trying to secure happiness which is transient.
1: కుదిరునకు ఆనందమును చిత్తమునకు సుఖమును మనసునకు శాంతిని చేకూర్చేటువంటి ఒక మార్గము నిజమైనటువంటి మార్గము.
0: That path which confirms on a state of happiness, a state of peace, that is the true path which one should see.
1: కనుక ఒకే దైవత్వమైనటువంటి అహం అనేక రూపములలో అనేక పేర్లతో అనేక స్థాయిలతో అనేక విధమైనటువంటి అనుభూతిని అందుకుంటుంది.
0: Now this entity called I, the supreme I, is one, and that is God. He manifests himself in different beings so that we have different names and forms.
1: ఇది అహం అహం అహం, ఇది అహం బ్రహ్మాస్మి. ఈ అహం అనేటువంటి బ్రహ్మతత్వము కేవలం స్థూలమైన దేహంలో చేరినప్పుడు ఇది చిత్తము చిత్తము చిత్తము అని పేరును పొందుతా ఉంది.
0: Now this aspect, the true nature I, this is అహం బ్రహ్మాస్మి. Now when it becomes one with one's chitta or intelligence,
1: ఈ స్వప్నావస్థ ఎందుండేటువంటి ఒక సూక్ష్మ దేహాన్ని ధరించినప్పుడు ఇది మనసు మనసు అనేటువంటి పేరును పొందుతుండాలి.
0: This pertains to one's gross existence. Now when it gets into this dream state, the subtle one, you talk of mind there.
1: ఇది కారణ దేహములో పోయినప్పుడు ఇది బుద్ధి బుద్ధి అనేటువంటి పేరుతో ఉచ్చరిస్తుండాలి.
0: When you associate this I with one's causal existence, one causal body, you talk of buddhi.
1: ఒకే అహము దేహంతో స్థూలంలో ఉండినప్పుడు చిత్తముగాను మనసు యొక్క తత్వం ఒక సూక్ష్మమైనటువంటి దేహము ధరించినప్పుడు కేవలం మనసుగాను కారణ దేహంలో ధరించినప్పుడు బుద్ధిగాను నాలుగు విధమైనటువంటి రూపనామములను ధరిస్తుండాలి.
0: సో వీ హ్యావ్ ఫస్ట్లీ ద ఫోర్మోస్ట్ అండ్ ద ఫోర్మోస్ట్ ఆఫ్ దీస్ ఐస్ ద అహం బ్రహ్మాస్మి ద వన్ విచ్ ఇస్ ద రియల్ వన్. When you associate it with this gross existence, the body, you talk of chitta. When you associate it with the subtle one, mind, you talk of the mind. When you associate it with buddhi, the causal existence, you talk of it as buddhi. Now, here is an example. We talk of this as a handkerchief. Now, when you ask this question, what is it in this piece of handkerchief? It is cotton. Another time you ask the same question, you identify it as a piece of cloth. What is it in this piece of cloth? It's cotton again. In the same manner, this tattva, aham tattva, the supreme I, manifests itself in different ways, in different forms, depending upon the way you associate it with your existence, the type of existence, the time, and so forth. What is required now is understanding this underlying unity in this diversity of existence.
1: ఈశ్వర సర్వభూతానాం ఉత్తిష్ఠే అర్జున తిష్ఠతి అన్నాడు. అనగా సర్వభూతములు ఎందుకు కూడా ఉండినటువంటి నేనే ఈ విధమైనటువంటి అంశముగా రూపొందింప చేస్తున్నానన్నాడు.
0: దిస్ ఇస్ వాట్ హస్ ఆల్సో బీన్ ప్రొక్లైమ్డ్ ఇన్ ది భగవద్గీత వెన్ కృష్ణ సేస్ దట్ ఇట్ ఈస్ మీ అండ్ మీ అలోన్ అండ్ ఐ హూ మానిఫెస్ట్ హిమ్సెల్ఫ్ ఇన్ డిఫరెంట్ వేస్ ఇన్ అ డైవర్స్ సెట్ ఆఫ్ బీయింగ్.
1: అయితే మానవత్వము ఎక్కడి నుంచి పుట్టింది, ఎక్కడికి పోతున్నది అనేటువంటి ఒక సత్యాన్ని విచారించలేకపోతున్నాడు.
0: మ్యాన్ ఇస్ నాట్ ఇన్ ఎ పొజిషన్ టు అండర్స్టాండ్ వే హీస్ కమ్ ఫ్రమ్, వాట్ హిస్ డెస్టినేషన్ ఇస్.
1: దీనిని భాగవతం కూడాను ఎచ్చట పుట్టే నచ్చటికి నేగుట నైజము ప్రాణికోటికి, ఎక్కడి నుంచి పుట్టామో అక్కడికి పోక తప్పదు అనేటువంటి ఒక సత్యాన్ని ప్రకటిస్తూ వచ్చింది.
0: సో వీ ఫైండ్ దిస్ ట్రూత్ అప్హెల్డ్ ఇన్ ద భాగవత. మ్యాన్ హ్యాస్ టు గో టు ద ప్లేస్ ఫ్రమ్ వేర్ హీ హాస్ కమ్. దిస్ ఇస్ ద ట్రూత్.
1: ఒక చిన్న ఉదాహరణ.
0: An illustration for this.
1: ఇప్పుడు మనకు ఒక నది లోపల నీరు ప్రవహిస్తుండాలి.
0: Now we have a river flowing.
1: ఈ నీరు ఎక్కడ నుంచి వచ్చింది?
0: Where have you got this water from?
1: ఇది వర్షం నుంచి వచ్చింది.
0: Now this water has been brought from rain.
1: ఈ వర్షం ఎక్కడ నుంచి వచ్చింది?
0: Where did you get this rain in the
1: first place? మేఘం నుంచి వచ్చింది.
0: From clouds.
1: ఈ మేఘములు ఎక్కడ నుంచి వచ్చింది?
0: What about the clouds themselves?
1: కేవలం ఒక సముద్రం నుంచి వచ్చినాయి.
0: The clouds again have their origin on the ocean.
1: కనుక సముద్రం నుంచి ఒక మేఘములుగా పుట్టి, మొదలు ఆవిరిగా పుట్టి, తర్వాత మేఘములుగా పుట్టి, తర్వాత వర్షములుగా కురిచి, తర్వాత వంకలుగా వచ్చి, ప్రవాహంగా వచ్చి, కట్టె కట్టి ఈ నీరు ఎక్కడ పోతున్నాయి? తిరిగి సముద్రాన్ని చేరుతున్నాయి.
0: So you have this link in this manner. Vapor from the ocean condenses into clouds. Clouds in turn give you rainwater. Rainwater in turn river. And these rivers flow and ultimately merge into the ocean.
1: Nadi naam sagaro gatihi.
0: So we find this water. It has its place of origin at one point. Its destination.
1: Nadi emina pravashistunte dana daggariki velli, hey nadi ekkadiki nee velutunnavu ani prashniste jawabu kuda cheppadu. తన స్వస్థానానికి పోయి చేరిపోవడం కోసమని ఆతృతో ప్రవహిస్తుపోతుండాలి.
0: The rivers are directed towards the ocean. Now you ask a question, oh river, where are you flowing? It won't even wait to answer this question of yours. Because it's all eagerness, all enthusiasm to reach the destination for
1: తన లక్ష్యం అంతా స్వస్థానం పైన ఉంటుండాలి.
0: All its aim is set on its destination, which is the ocean.
1: మట్టి, జగత్తులో పుట్టినటువంటి మట్టి, దీని యొక్క ఆదర్శాన్ని కూడా మనం విచారించాలి.
0: Now then let's take the example or ideal of this mud or clay.
1: ఈ మట్టితో ఒక కుండ చేశారు.
0: Now out of this clay you have made a pot.
1: ఈ కుండ ఎక్కడ నుంచి వచ్చింది?
0: Where did you get this pot
1: మట్టి
0: from?
1: నుంచి వచ్చింది.
0: From clay.
1: ఈ కుండను మనం అనేక విధములుగా ఉపయోగిస్తూ వచ్చాం.
0: Now you are using this pot in different ways.
1: కానీ కొంతకాలంలో అది పగిలిపోతుంది.
0: Now after a while the pot has broken down.
1: ఇది ముక్కలు ముక్కలు అయిపోతుంది.
0: It has again become into tits and bits.
1: కట్టకట్టకి ఇక్కడ చేరుతుంది, మట్టికి చేరుతుంది.
0: Where has it gone ultimately back into clay?
1: మట్టి నుంచి వచ్చినటువంటి కుండ మట్టికి చేరిపోతుంది.
0: So this pot which has come from clay in the first place has gone back to clay.
1: కనుక మానవుడు కూడాను శృణ్వంతి విశ్వే అమృతస్య పుత్రః, ఈ ఆత్మస్థాయి నుంచి వచ్చినటువంటి మానవుడు తిరిగి ఎన్ని విధమైనటువంటి యొక్క వ్యవహారం జరుపుకున్నప్పటికీ తిరిగి ఆత్మస్థాయికి చేరిపోవాలి.
0: ఇన్ ద సేమ్ మ్యాన్ ఆఫ్ మ్యాన్ హూ హెస్ కమ్ ఫ్రమ్ ద స్టేట్ ఆఫ్ ఆత్మ షుడ్ అల్టిమేట్లీ ఇర్రెస్పెక్టివ్ వాట్ హీ గోస్ త్రూ మర్జ్ అండ్ బికమ్ వన్ విత్ ద ఆత్మ.
1: కనుక మనము ఎక్కడికి వెళ్దాము, ఎక్కడి నుంచి వచ్చాము అనేటువంటి ప్రశ్నని మనం వేసుకోవటం లేదు.
0: Now what we find is we never so much as ask a question, where have we come from, where are we heading for?
1: దీన్ని మనం జాగ్రత్తగా వహించాలి. ఆత్మ నుంచి వచ్చాం, ఆత్మస్థాయికి పోయి చేరడానికి మనం ఆత్మభావం అనువర్తించాలి అనేటువంటి ఒక దీక్షను మనం పొందాలి.
0: Now this is a question which should be uppermost and the answer should be we have come from Atma, we have to go back to the Atma. That is our primary aim in this existence of ours.
1: ఒక ఫ్రెండ్ కు ఒక పెద్ద కవర్ రాశాము, రిజిస్టర్ కవర్.
0: Now to a friend of ours we have written a registered letter.
1: దానిపైన అడ్రస్ వేశాము.
0: And we have written the address on the top.
1: అది పోస్ట్ బాక్స్ లో వేస్తాము.
0: And we have posted it.
1: కనుక అడ్రస్ ఉంది కనుక ఆ ఫ్రెండ్ పోయి చేరిపోతుంది.
0: నౌ బికాజ్ ది అడ్రస్ హస్ బీన్ రిటన్ ఆన్ ఇట్ ఇట్స్ బౌండ్ టు రీచ్ ది అడ్రెసీ.
1: అట్లు కాకుండా మనం జాబ్ మాత్రం రాసి కవర్ లో పెట్టి అడ్రస్ రాయకుండా మనం పోస్ట్ లో వేస్తే ఎక్కడ పోతుంది?
0: But rather than do this, suppose you have written the letter, you have enclosed it in an envelope, you have not written the address on the top and still you have posted it. Where will it go now?
1: Maybe two addresses in a veyali. Yeah, but the fram address in a veyali.
0: Now at least you should have written the address, the, if not the two address, at least the fram address on it.
1: Two address, fram address, rendu veyakapothe ekkada chestundi newspaper basket lo poi cheripothundi.
0: Now you have written neither the two address nor the fram address. So where will it go? It will be dumped in the wastepaper basket.
1: Kanuka manam ekkada nunchi vachamo fram address manaku teliyatam ledhu.
0: So where have we come from? We are not aware of this fram address.
1: Ekkadiki potamo two address teliyatam ledhu.
0: Where are we going? That's the two address. That also we don't know.
1: Kanuka manam vyartha jeevulam aipothunnamu.
0: So our lives are merely being wasted away.
1: Kanuka manam etti karmalu chesthe atti sthanam chendutamu anetundi విశ్వాసాన్ని మనం అభివృద్ధి
0: చేసుకోవాలి. సో యు మస్ట్ ఫస్ట్ ఫర్ డెవలప్ దట్ కన్విక్షన్ దట్ వాట్ ఎవర్ వి డు అల్టిమేట్లీ ఇస్ గోయింగ్ టు డిటర్మిన్ ద స్టేట్ ఆఫ్ అవర్ ఎగ్జిస్టెన్స్ ఇన్ ఫ్యూచర్.
1: కనుక మనం ఉత్తమ కర్మలు ఆచరించినప్పుడు ఉన్నత స్థాయికి పోయి చేరుతాం.
0: సో డూ సంథింగ్ ఎన్నోబ్లింగ్ నౌ అండ్ యూ విల్ బి ఇన్ ఎన్ ఎలివేటెడ్ స్టేట్.
1: అధమ కర్మలు ఆచరించినప్పుడు అధమ స్థాయికి చెందిపోతాం.
0: డూ సంథింగ్ విచ్ ఇస్ డౌన్ గ్రేడింగ్ అండ్ యూఆర్ డౌన్ గ్రేడింగ్ యువర్ సెల్ఫ్.
1: ఈ మమత్వం అనేటువంటిది మనం కొంతవరకు దూరం చేసుకుని సమత్వము అనేటువంటి దాన్ని పెంచుకున్నప్పుడే దివ్యత్వము అనేటువంటిది ప్రాప్తిస్తుంది.
0: బ్రేక్ ఫ్రమ్ ద షాకిల్స్ ఆఫ్ మైండ్ అండ్ థైన్ అండ్ ట్రై టు లుక్ అరౌండ్ విత్ అన్ ఈక్వల్ మైండెడ్ వ్యూ సో దట్ యూ కెన్ ఎన్లార్జ్ అండ్ బ్రాడన్ యువర్ విజన్ సో దట్ యూ కెన్ టేక్ ఎవ్రీథింగ్.
1: చిన్న ఉదాహరణము.
0: An example for this.
1: ఒక పెద్ద వృక్షం ఉంటుండాలి.
0: You have a huge big tree.
1: ఆ వృక్షం కింద చల్లని ఛాయ ఉంటుండాలి.
0: Under this tree, you've got a lot of shade.
1: ప్రయాణికుడు ఆ చల్లని ఛాయ కింద వచ్చి కూర్చొని తన శ్రమను తీర్చుకొని హాయిగా తాను వెళ్ళిపోతాడు.
0: A weary traveler comes, rests under this tree in the shade, secures comfort, proceeds on his journey.
1: అయితే ఆ వృక్షం ఉంటుండాలి. ఇది నా చల్లని ఛాయ, నా చల్లని ఛాయని ఈ ప్రయాణికుడు అనుభవించి సుఖాన్ని పొందుతున్నాడు, ఈ సుఖములకు నేనే కారణము అని ఆ వృక్షం చింతించటం లేదు.
0: Now what about that tree? Does it ask a question? Oh, this shade is mine, this outside is coming and sitting under me, he is taking comfort thereof. Will it start asking such question?
1: ఈ వృక్షమునకు మమత్వము లేదు కనుక శాంతిగా జీవిస్తుండాలి.
0: It never asks such questions because it is not assailed by such feelings like mine and thine. So it is exist having a peaceful existence.
1: ఈ మానవ జీవితం అనేటువంటి వృక్షం కింద ఈ సంసారం అనేటువంటి ఛాయ లోపల భార్య, పిల్లలు, స్నేహితులు, మిత్రులు, బంధువులు అందరూ కూర్చుంటే వీరు నావారు, వీరు నావారు, వీరు నావారు ఈ మమత్వం పెట్టుకోవడం చేతనే ఈ జీవితం అనేటువంటి వృక్షము చాలా అశాంతితో జీవిస్తుండాలి.
0: So also this life is like the tree. The life of man is like that huge big tree. Under that you have the shade. And what you find, you are nourishing and sustaining under the shade, what you call are yours. Like your family, like your belongings, like your possessions.
1: No, my wife, my son, my relation, my friend, or my.
0: You keep talking all the while of my wife, my child, my relations, my this, my that. Constantly talking about my.
1: దీనివల్ల వాడు దుఃఖాన్ని పొందుతున్నాడు.
0: As a result, what you are getting is grief and
1: depression. ఇది నా షాడో, నా యొక్క కంఫర్ట్, నా యొక్క ఇది అనటం లేదు కనుక వృక్షం పీస్ఫుల్ గా ఉంది. వీడు నా వైపు, నా చిల్డ్రన్, నా వీడికి అశాంతిగా ఉంది. ఈ మమత్వం చేతనే అశాంతి కలుగుతుండాలి.
0: The tree never so much as says it's my shadow and it is me who's giving comfort, etc. So it's having peace. Man, on the other hand, keeps talking of my wife, my children, my things. So
1: ఉన్నంత వరకు కుటుంబాన్ని చక్కగా కర్తవ్య రీతిగా పోషించవలసింది నీ కర్తవ్యం.
0: సో హీ ఈస్ డిస్ట్రెస్డ్. Now, so long as you have to do, it is your job and your responsibility to take care of your family, to discharge your responsibility. But what you should understand and appreciate is, it's not this limited number which is your family. The entire universe, the world around you is your family.
1: ఈ విధమైనటువంటి విశ్వం అనేటువంటి యొక్క తత్వం లోపల మనము ఈ సమాజాన్ని అభివృద్ధి పరచాలి.
0: సో విత్ దిస్ అవుట్లుక్ ట్రై అండ్ డూ సంథింగ్ పాజిటివ్ ఫర్ ద సొసైటీ.
1: కనుకని మానవుని యొక్క నిర్మాణమే విశ్వ నిర్మాణము అనేటువంటి లక్ష్యాన్ని మనం పెట్టుకుని సేవలు చేయాలి.
0: సో యూ మస్ట్ ట్రై అండ్ బీ ఇన్స్పైర్డ్ బై దిస్ ఫీలింగ్ దట్ వెన్ యూర్ టేకింగ్ కేర్ ఆఫ్ ఎన్ ఇండివిజువల్ యూ ఆర్ వెరీ టేకింగ్ కేర్ ఆఫ్ ద వరల్డ్ యాజ్ సచ్.
1: మనకు ప్రక్క లోపలనే పెద్ద సముద్రం కనిపిస్తుండాలి మనకు.
0: నౌ బై అవర్ సైడ్ వి సీ ఎ హ్యూజ్ బిగ్ ఓషన్.
1: ఈ సముద్రం అంతా ఎక్కడి నుంచి వచ్చాయి? మూడు సముద్రం ఉంటున్నాయి.
0: నౌ వేర్ హావ్ దీస్ ఓషన్ వాటర్స్ కమ్ ఫ్రమ్? దేర్ ఆర్ త్రీ టైప్స్. నౌ
1: తూర్పు సముద్రము, బంగాళాఖాతం.
0: నౌ వి టాక్ వి హావ్ దీస్ త్రీ ఆఫ్ దీస్ సీస్. ఫస్ట్ ఈస్ the Bengal, Bay of Bengal.
1: ఈ పశ్చిమ సముద్రం అనేటువంటిది అరేబియా సముద్రము.
0: ఆన్ ద వెస్ట్ వీ హ్యావ్ ది అరేబియన్ సీ.
1: ఈ రెండింటినీ చేర్చేటువంటిది హిందూ మహాసముద్రము.
0: ద మీటింగ్ పాయింట్ ఆఫ్ దీస్ టూ ఈస్ ద ఇండియన్ ఓషన్.
1: దీనిని మన తూర్పు దేశము అనేటువంటి దీంట్లో ఒక ఆత్మతత్వము.
0: సో ఇన్ ద సేమ్ మేనర్ నౌ వాట్ యూ హ్యావ్ ఆన్ ద ఈస్ట్ ఈజ్ యువర్ ఆత్మతత్వ.
1: పరమత తత్వం అనేటువంటిది జీవతత్వము.
0: What you have on the West is the Jiva Tattva.
1: ఈ రెండింటిని చేర్చేటువంటిది ఆధ్యాత్మిక తత్వం, హిందూ తత్వం.
0: And where you have a confluence of these two, the ఆధ్యాత్మిక తత్వ is like this Indian Ocean.
1: దీనిని అసి, తత్తు, త్వం, అసి. అసి అనేటువంటిది రెండింటిని కూరుస్తుండాలి.
0: So this is what is called తత్వం అసి. It is this ease which is bridging the gulf between తత్ and త్వం.
1: కనుక ఈ ఈస్ట్ ను వెస్ట్ ను రెండింటిని కలిపేటువంటి యొక్క తత్వము ఈ అసి. ఈ అసి అనేటువంటిది కలిపేదే కానీ వేరు చేసేటువంటిది కాదు.
0: సో ద నేచర్ ఆఫ్ దిస్ ఈజ్ ఈజ్ టు బ్రింగ్ టుగెదర్ టూ థింగ్స్ విచ్ హావ్ బీన్ డిఫరెంట్ అండ్ సెపరేటెడ్.
1: కనుక మనం ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క వ్యక్తి ప్లస్ ప్లస్ ప్లస్ ప్లస్ ప్లస్ ప్లస్ ఈ విధంగా పెట్టుకుంటూ పోతే 70 కోట్ల మంది భారతీయులంతా ఒక్క చేతులారా కలిసినారంటే ఎంతటి సుఖాన్నైనా ఎంతటి ఆనందాన్నైనా మనం అందుకోవడానికి అవకాశం ఉంటుంది.
0: సో వెన్ యూ హ్యావ్ దిస్ నోబుల్ ఫీలింగ్ ఇన్ యూ దట్ దిస్ ఈజ్ తత్ ఫ్రమ్ అసి, when you have this feeling in you, then you can bridge the understanding between one and another, and as a result you can bring together the 70 crores of people living in this country, and any number of things could be done in a unified manner in this
1: kanuka satya sai samastha anedi vishalam vishalam vishalam idi mana progress inte kani narrow ga undatam kaadu mana progress adhikanga chalavatam kaadu mana progress neat ga dress veyatam kaadu mana progress sukhanga car lo tirigatam kaadu mana progress mana progress ante hrudayanni penchukovatam nijamaina progress.
0: So the word progress has got a different connotation altogether in terms of our society organization. The word progress does not stand for your material comfort, does not stand for comfort of your physical existence and the life. Your progress consists in your trying to develop a large view, an expanded outlook, wherein you can take everybody into you in the same degree of love and affection.
1: సమత్వాన్ని అభివృద్ధి కావించుకోవాలి.
0: And try and build up this point of view where you can
1: మనకు చక్కని ఉపదేశం చేస్తుండాలి.
0: Where you will be unruffled and calm. Now here again the ocean waters have a lesson for us.
1: ఎండల కాలం లోపల సముద్రం నీరునంతా సూర్యుడు ఆవిరిగా మార్చుకుని పైకి తీసుకెళ్తున్నాడు. ఎన్నో వేల ఇది గ్యారెంట్లుగా లక్షల కోట్లుగా తీసుకుని పోతున్నాడు.
0: Now during summer time we find that this heat tends to evaporate the surface of the ocean waters and gallons and thousands of gallons of water are evaporated back.
1: అయితే ఇంత నీరు తీసుకుని పోతుంటే కూడాను సముద్రము కించిత్తైనా తగ్గటం లేదు.
0: But in spite of the fact that gallons of water like this are being evaporated away, the content and quantum of the ocean water basically remains the same.
1: Varsha kalamulo goppa goppa jeevanadulanta vachi danko cheripothundadi.
0: On the other hand, during monsoon time, rainy seasons, you find that life giving rivers gush out and flow forth in abundance and join the
1: adi peragatam ledu.
0: But then you find that the ocean water doesn't
1: endal kalamani taggatam kani వర్షాకాలమని పెరగటం కానీ పెరుగు తరుగు రెండు లేకుంటే సమత్వము సముద్రం బోధిస్తుండాలి.
0: ఇట్ డజంట్ ఇంక్రీజ్ ఇన్ ఇట్స్ క్వాంటిటీ. సో ఇన్ సమ్మర్ ఇట్ డజంట్ గెట్ డిక్రీస్డ్, ఇన్ రెయినీ సీజన్ ఇట్ డజంట్ గెట్ ఇంక్రీజ్డ్. సో యూ ఫైండ్ దట్ ఇట్ రిమైన్స్ ద సేమ్.
1: ఇంతే కాదు, సముద్రంలో ఏదైనా ఒక చెత్త వచ్చి పడిందంటే తక్షణమే అనేక అలలు పంపించి ఆ చెత్తను గట్టుకు నెట్టిస్తుండాలి, కానీ తనలో పెట్టుకోవటం లేదు.
0: ఇన్ ద సేమ్ మేనర్ ఎనీ అమౌంట్ ఆఫ్ డర్ట్ కుడ్ బి డంప్డ్ ఆన్ ఇట్, బట్ వాట్ డస్ ఇట్ డూ? Waves after waves come and wash aside and wash ashore this dirt and filth and the light to the
1: world. దీని యొక్క అంతరార్థం ఏమిటి?
0: What is the inner meaning of this?
1: మానవుని హృదయ సముద్రం లోపల అనేక చింతలు అనేటువంటి డస్ట్ ను చేర్చుకోకుండా తక్షణమే దాన్ని తుడిచివేయాలి, దాన్ని పైకి బయటకు నెట్టాలి.
0: The lesson is in the heart of man, whatever be the evil and the wicked things which might come, you should give no room whatsoever for it. Try to remove it then and there.
1: ఇంతే కాదు, తన యొక్క కడుపు లోపల అనేక భయంకరమైనటువంటి మృగములంతా పెట్టుకుంది.
0: అండ్ దెన్ అగైన్ యూ ఫైండ్ దట్ ఇన్ ద ఓషన్ డెప్త్స్ వీ హ్యావ్ క్రీచర్స్ విచ్ ఆర్ వెరీ హార్మ్ఫుల్.
1: అంతేకాకుండా తన యందు విలువలైనటువంటి ముత్యములను కూడా పెట్టుకుంది.
0: బట్ ద సేమ్ టైమ్ ఇట్ ఆల్సో నరిషెస్ అండ్ సస్టైన్స్ అండ్ సెక్యూర్స్ ప్రెషియస్ జెమ్స్ అండ్ పర్ల్స్.
1: కానీ చిప్పలను మాత్రం బయటకు నెట్టుతుండాలి.
0: బట్ ఇట్ థ్రోస్ అప్ ఆన్ ద సర్ఫేస్ వాల్యూలెస్ షెల్.
1: ఈ చిప్పలను బయటకు నెట్టి ముత్యములను తనలో పెట్టుకుంటుంది.
0: ఇట్ పుషెస్ అవుట్ ద వాల్యూలెస్ షెల్స్, make secure the precious pearls within.
1: అదే విధంగా సద్గుణములను మనలో పెట్టుకోవటము, దుర్గుణములను పైకి నెట్టివేయాలి.
0: So in the same manner, keep the sadgunas, the good traits deep within you. Remove the dirt outside and remove them all.
1: ఇంతే కాదు, పైన అనేక విధములైన అలలుగా ఉండినా కానీ లోపల సముద్రం ప్రశాంతంగానే ఉంటుంది.
0: Then again we find waves atop the ocean surface giving you a state of agitation, but deep within everything is calm and serene.
1: మనకు బయభాగము లోపల లౌకికమైన దాంట్లో అనేక దుఃఖములు కష్టములు కొన్ని బాధలు కలగవచ్చును, కానీ లోపల ప్రశాంతంగానే ఉంటుండాలి.
0: So also outwardly pertaining to our physical and bodily existence, we might be subjected to grief, distress and the like, but we should ever remain calm, unruffled and serene deep within.
1: కనుక నిజమైన ఆధ్యాత్మికం అంటే ఏమిటంటే మనస్సు నిశ్చలంగా నిర్మలంగా పెట్టుకుని తద్వారా ఏ విధమైనటువంటి యొక్క దీనిలో కూడా సమత్వం లేకుండా ఉండకుండా సమత్వంతో కాబట్టి మన జీవితాన్ని గడుపుతూ రావాలి.
0: సో దిస్ ఆధ్యాత్మిక పాత్ ఇస్ దట్ విచ్ విల్ గివ్ యూ ఎ స్టేట్ ఆఫ్ మైండ్ విచ్ ఇస్ సెరీన్ ప్యూర్ అండ్ విచ్ విల్ కన్ఫర్ ఆన్ యూ ది స్టేట్ ఆఫ్ ఈక్వానిమిటీ వేర్ యూ రిమైన్ అన్రఫుల్ వేర్ యూ రిమైన్ కామ్ అండ్ టేక్ ఎవ్రీథింగ్ యాజ్ దే కమ్.
1: ఇండివిజువల్ సాధన అనగా మన ప్రత్యేకించినటువంటి జపములు ధ్యానములు లేక పఠనంలు ఏదో ఒకటి కొన్ని చేస్తూ మన యొక్క దివ్యత్వాన్ని కూడా కొంత విచారణ చేస్తూ రావాలి.
0: Now when you talk of the individual sadhana, there certainly you have some of these things prescribed like japa, dhyana or reading from the scriptures and the like.
1: తనను తాను తెలుసుకోలేనిటువంటి వ్యక్తి ఇతన్ని ఏ రీతిగా సాధించగలడు?
0: Now this is the first step for him. If he is not in a position to understand his own true nature, how can he make others understand their nature?
1: కనుక తాను మంచి పడి ఇతరులను మంచి చేయడానికి పూనుకోవాలి.
0: He should prosper first, then he can make take care of others.
1: కనుక మానవ జీవితము చాలా విలువైనటువంటి జీవితము.
0: So man's life is something precious.
1: ఈ విలువైనటువంటి జీవితమును పవిత్రమైన మార్గంలో ప్రవేశపెట్టాలి.
0: And this precious life should be diverted for a good cause.
1: అన్నింటికంటే సేవాభావం చాలా ఉత్తమమైన భావం.
0: And the greatest of feelings one could have is that of service to others.
1: ఈ సేవ యందు ఉండేటువంటి ఆనందము మరొక సాధనలో యందు మనకు లభించదు.
0: The happiness or bliss that you can get through this medium of service which you cannot get anywhere else.
1: హృదయాన్ని విశాలం చేసుకుంటూ పోవాలి.
0: Try and broaden your vision.
1: మనం ఎక్స్పాన్షన్ లవ్ మన హృదయాన్ని అభివృద్ధి గావించుకుంటూ పోయినప్పుడే అంతా ఏకత్వంగా ఉంటుంటది.
0: Reach the stage where you talk of expansion love.
1: ఈ సంకుచితమైనటువంటి భావానికి మనం ఏమాత్రం అవకాశం ఇవ్వకూడదు.
0: There should be no room whatsoever for a narrow and contracted vision.
1: కనుక ఈ దేహం అనేటువంటి దాంట్లో నేను నేను అనేటువంటిది తెలుసుకోవటమే ఒక విధమైనటువంటి ఘటాకాశం.
0: So in this body, this aspect of your existence where you keep asking about your own self,
1: ఇంక సంకల్పంతో కూడినప్పుడు ఉండేటువంటిది జలాకాశము.
0: This could be called the ఘటాకాశ. Now where you have all your thoughts coming in the way is called the జలాకాశ.
1: ఈ నేను అనేటువంటి వాడు ఈ సంకల్పమును లక్ష్యంలో పెట్టుకుని చూచేటువంటిది జఠరాకాశ.
0: Now this eye, he is goaded on by his thoughts and he tries to do something thereof, that is called జఠరాకాశ.
1: దీనిని దహరాకాశం అని కూడా చెప్తూ వచ్చారు.
0: This third one, జఠరాకాశ, is also called దహరాకాశ.
1: కేవలం సాక్షిభూతంగా ఉండేటువంటి స్థితి మాత్రమే ఒక చిదాకాశం అని చెప్తూ వచ్చారు.
0: Over and above this, you have got the చిదాకాశ where you are a mere witness.
1: ఇంకా నిర్వికల్ప స్థితి ఎందు ఉండేటువంటిది మహదాకాశం అన్నారు.
0: And then you have the మహదాకాశ where you have no thought of any nature whatsoever.
1: Kanuka manamu aham anetunti yokka ghatakasam nunchi jalakasam nunchi dharakasam nunchi uchidakasam nunchi mahadakasam lo manam cheri povali.
0: So beginning from this first stage, ghatakasa aham, you try to proceed through these various stages, jalakasa, finally you come to the highest state of existence, the mahadakasa.
1: ఈ మహదాకాశమే దైవత్వం యొక్క ప్రధానమైనటువంటి స్థానము.
0: Now this mahadakasa is the state where God himself resides.
1: ఆ స్థానమును చేరడానికి ఇవన్నీ కొన్ని స్టేషన్స్.
0: So all these other stages, stations leading on to that main.
1: కనుక మనము ఈనాడు చేయవలసిందంతా ఘటాకాశం నుంచి జలాకాశంలో పోవాలి అనే సంకల్పములు సంకల్ప వికల్పాత్మకం మనహ ఈ మనస్సు యొక్క స్థాయికి మనం చేరిపోవాలి. ఈ మనస్సు అనేటువంటి దాని నుంచి సాక్షిభూతమైనటువంటి యొక్క దహరాకాశంలో ప్రవేశించాలి. ఈ సాక్షిభూతం నుంచి కూడా ఒక విధమైనటువంటి నిశ్చలమైనటువంటి ఒక నిర్మలమైనటువంటి ఒక స్థాయి అదే చిదాకాశంలో చేరాలి. ఇక్కడ నుంచి నిర్వికల్ప స్థితి ఎందే మహదాకాశం కలిపి లభిస్తుంది. నిర్వికల్పం అనగానే సంకల్ప వికల్పము లేనటువంటిదే నిర్వికల్పం.
0: So we have these different stages. You are in the ghatakasa stage. Now the mind comes into the picture, giving you thoughts and ideas and the like. That is the jalakasa. From there you must transcend and go on to a higher state of existence, the dharakasa, where you will become a mere witness as such, far removed from everything that is going on within you. But you have a further stage to achieve, where you'll have a serenity descending on you. That is the chidakasa stage. And then you come to the ultimate step, that is the madakasa, where you have nothing to do whatsoever.
1: దీనిని అనేక మంది కుండలిని శక్తి అని ఒక్కొక్క స్థాయి నుంచి ఒక్కొక్క స్థాయికి ప్రయాణం చేయటం, దీనిని కుండలిని శక్తి అని కూడా చెప్తూ వచ్చారు. కానీ అది సరైనటువంటిది కాదు. మన యొక్క దర్శనాశక్తిని మనం అభివృద్ధి పెంచుకుంటూ పోవాలి.
0: Now some people talk about the kundalini shakti with regard to this journey. This is not the correct statement as such. One could talk about these different darshanas.
1: ఈ దర్శన శక్తులు ఎందుకు ఈ ఐదు దర్శనంలో మనం పొందినప్పుడే ఆరో దర్శనంలో మన యొక్క దివ్యత్వాన్ని మనం గుర్తించుకుంటాం, ఏడో దర్శనంలో మధ్య అయిపోతాం.
0: But you have these five darshanas given to you, then in the sixth darshana stage, you will be really be able to aware of what you really are. And the seventh stage consists in your merging in God.
1: ఒక సాధన ఎందే ఈ ఏడు దర్శనం ఆరు దర్శనం కూడా పొందడానికి అవకాశం ఉంటుండాలి.
0: ఇట్ ఈస్ దిస్ మీడియం ఆఫ్ సాధన బై విచ్ ఎన్ ఇండివిజువల్ కెన్ పాసిబ్లీ అచీవ్ దిస్ సిక్స్ దర్శన.
1: ఏ పని చేసినా దైవ భావంతో మనం చేయాలి.
0: వాట్ ఎవర్ వి డూ ఈజ్ ఫర్ గాడ్.
1: శబరి చక్కని ఆదర్శం.
0: ఇట్ ఇస్ ఫర్ గాడ్. టేక్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ శబరి ఇన్ దిస్ కాంటెక్స్ట్.
1: ఈమె ఎట్టి విద్యను చదవలేదు.
0: షీ హెస్ నాట్ స్టడీడ్ ఎనీథింగ్.
1: ఎట్టి వేదమును తెలియదు.
0: షీ హెస్ నాట్ స్టడీడ్ ఎనీ వేదం.
1: ఎట్టి శాస్త్రమును తెలియదు.
0: నాట్ షీ ఈజ్ వెల్ వర్స్డ్ ఇన్
1: శాస్త్రం. దట్టమైన అడవి లోపల ఋషులు మాట్లాడుకుంటున్నారు. శ్రీరామచంద్రుడు అరణ్యానికి వచ్చాడు సీతా సమేతుడయ్యని.
0: ఇన్ ద థిక్నెస్ ఆఫ్ ఎ జంగల్ షీ ఓవర్హర్డ్ ద రిషీస్ టాకింగ్ అబౌట్ శ్రీరామ హావింగ్ కమ్ టు ది ఫారెస్ట్ ఏరియా
1: విత్ వైఫ్
0: విత్ హిస్ వైఫ్.
1: అప్పుడు ఆహా, శ్రీరామచంద్రుడు ఈ అరణ్యానికి వచ్చాడేమో అని తాను ఒక దారిని పోతూ ఏక ఏనాడైనా శ్రీరాముడు ఈ దారిలో రావచ్చును అని దారినంతా ఊడ్చటం.
0: హావింగ్ హర్డ్ అబౌట్ దిస్ షీ వుడ్ ఫీల్ ఓ వన్ డే శ్రీరామ మై కమ్ దిస్ వే సో వై నాట్ ఐ మేక్ ద పాత్ క్లియర్ ఫర్ హిమ్.
1: ఇంకా శ్రీరామచంద్రుడు వస్తే ఈ గుండుపైన ఏమైనా కూర్చుంటాడో ఏమో అని ఆ గుండునంతా చక్కగా మెత్తపరచటం.
0: షీ గోస్ అబౌట్ ఇట్ అండ్ దెన్ షీ ఫీల్స్ ఇఫ్ శ్రీరామ వర్ టు కమ్ హీ విల్ హావ్ టు హావ్ ఎ ప్లేస్ టు సిట్ ఆన్ సో హీ స్టార్ట్స్ క్లీనింగ్.
1: ఎట్లు నడుచుకుంటూ వచ్చేసేసి ఏమమ్మా ఏమైనా కొంత ఆహారం ఉందా అని శ్రీరాముడు అడుగుతాడు ఏమో అని కొన్ని పండ్లంతా తీసి ఏరు పెట్టుకోవటం.
0: So she starts clearing a bowl and then she feels, oh, if Shri Rama were to come, she could ask me, is there anything for me to eat?
1: Anaga, nirantaram kudunu Ramachintanlone pandu cheruthundadi. Ramachintanlone road clean chestundadi. Ramachintanlone gundanta nayam chestundadi. Ramachintanlone pogalanta perikivestu. Anta Ramachintani, sarvam Ramamayam. Anetundi deeniga undatam chetane, Ramulu Ravatam, Shabarini anugrahinchatam jarigindi.
0: So she starts looking around for some fruit which is palatable. So what we find is, whether with regard to Shri Rama's coming, or for the place for him to sit, or for some food to be offered to him, she is constantly immersed in the thoughts of Rama, and no other thought comes to her during this course of her activities. So it is no surprise that one day Shri Rama comes and confers on her this benediction and showers his grace on her.
1: కనుక మనం చేసేటువంటి ఒక సర్వ కర్మలు కూడాను మామిడి గురువు చెప్పినట్టుగా ఇది దైవ తృప్తి కోసము, దైవానందం కోసము, దైవ సంతృప్తి కోసం అని ఈ భావంతో మనం చేస్తే ఇదంతా దైవునికి అర్పితమైపోతుంది.
0: So as Mavin Kruve has just said, whatever we do, every thought of ours, every deed of ours, every activity of ours, if you were to feel that this is, we are doing this for the sake of God, as an act of worship, then certainly you are sanctifying your day-to-day existence.
1: దీనిని ఉపనిషత్తులు సర్వ జీవ నమస్కారం కేశవం ప్రతిగచ్చతే, ఎవరికి చేసిన నమస్కారము నా స్వామికి చేస్తున్నాను అనుకుంటే అది తప్పక నీ స్వామికే చెందిపోతుంది.
0: You have a parlance in the Upanishad. Whatever namaskar, to whosoever I am doing it is bound to reach my Swami. If you have that feeling, it is bound to reach Swami.
1: అదేవిధంగానే సర్వజీవ తిరస్కారం కేశవం ప్రతిగచ్చతే, ఎవరినైనా మనం తిరస్కారం చేస్తే అది కూడా దైవానికి చేరిపోతుంది.
0: బై ద సేమ్ టోకెన్, ఇఫ్ యూఆర్ రిజెక్టింగ్ ఎన్ ఇండివిజువల్ బీ అష్యూర్డ్ దట్ దిస్ యాక్ట్ ఆఫ్ రిజెక్షన్ ఈస్ బౌండ్ టు రీచ్ గాడ్.
1: కనుక ఈ రెండింటి మీ దృష్టిలో పెట్టుకుని మీరు సేవలు చేయండి.
0: సో కీప్ దిస్ ఇన్ వ్యూ అండ్ ప్లంజ్ ఇన్ టు యువర్ సేవ.
1: ఎవరికి సేవ చేసినా నా దైవానికే చేస్తున్నానని భావించుకోండి.
0: Your service may be directed towards an individual, but be assured and convinced that you are doing your God.
1: In this area, we are doing this, we are doing this, we are doing this, we are doing this specialist, we are doing this I-camp, we are doing this, and we are doing this. Everyone is doing this. నా దైవానికే చేస్తున్నా. ఈ భావం చాలా ఉత్తమమైనటువంటి భావం.
0: దట్ యు ఆర్ సర్వింగ్ గాడ్ హింసెల్ఫ్. సో కాన్స్టెంట్లీ హ్యావ్ దిస్ ఫీలింగ్. యూ మైట్ బి వర్కింగ్ ఇన్ ద స్లమ్ ఏరియా, యూ మైట్ బి గివింగ్ సమ్ మెడికల్ అసిస్టెన్స్ బై ద స్పెషలిస్ట్, ఆర్ యూ మైట్ బి డూయింగ్ ఎనీథింగ్ బై వే ఆఫ్ ది సేవ యాక్టివిటీస్. బీ కన్విన్స్ ఇన్ ద ఫస్ట్ ప్లేస్ దట్ యు ఆర్ సర్వింగ్ గాడ్ హింసెల్ఫ్ ఇన్ సచ్ మానిఫోల్డ్.
1: ఇదే మనం ఈనాడు జగత్తునకు ఆదర్శవంతంగా చూపించవలసినటువంటిది.
0: దిస్ ఇస్ ద ఐడియల్ దట్ వి హావ్ టు అప్హోల్డ్ టు ద వరల్డ్ అట్ లార్జ్ టుడే.
1: సత్యసాయి సంస్థల యందు ప్రత్యేకమైనటువంటి ఈ ఉత్తమమైనటువంటి భావాన్ని, సక్రమైనటువంటి భావాన్ని, శాస్త్రోక్తమైనటువంటి భావాన్ని మనం ఆచరించాలి.
0: నౌ దిస్ ఫీలింగ్ విచ్ పర్మియేట్స్ ది సత్యసాయి ఆర్గనైజేషన్ ఈజ్ ద మోస్ట్ లాడబుల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ అవర్ ఆర్గనైజేషన్. దిస్ ఇస్ వాట్ మేక్స్ ఇట్ యునిక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆల్ ద గుడ్.
1: ఇలాంటి సమయంలో ఎవరే అనుకున్నా కూడా మనం ఏమాత్రం కూడా లక్ష్యం చేయకూడదు.
0: డ్యూరింగ్ సచ్ ఎ పీరియడ్ వాట్ ఎవర్ others might say, we should not feel bad, we should not be
1: నిందా స్తుతులను కూడా మనం ఏమాత్రం కూడా లెక్క చేయకుండా మన కర్తవ్యాన్ని నిర్వర్తించాలి.
0: we should be able to take in our stride even ridicule and criticism.
1: మంచి వారికి కొన్ని చిక్కులు కలుగుతూ ఉంటాయి.
0: నౌ బి ష్యూర్ దట్ ఇట్స్ ఓన్లీ ద గుడ్ వన్స్ హు ఆల్వేస్ ఆర్ ట్రబుల్డ్.
1: ఇప్పుడు కాకులు ఎన్నో తిరుగుతున్నాయి, దాన్ని ఎవరైనా పద్యంలో పెట్టి పోషిస్తున్నారా?
0: నౌ యు హావ్ క్రోస్, ఎనీ నంబర్ ఆఫ్ దెమ్, డస్ ఎనీబడీ మేక్ ఎన్ ఎఫర్ట్ టు కేజ్ ఎ క్రో?
1: కాదు, మనం ఈ చిలుకను మాత్రమే తెచ్చి పంజరంలో పెట్టి పోషిస్తున్నాం.
0: సర్టెన్లీ నాట్. ఇట్స్ ద ప్యారట్ దట్ యు గో ఆఫ్టర్ అండ్ యు వాంట్ టు కేజ్ ఇట్.
1: ప్యారట్ చాలా అందంగా ఉంటుంటది.
0: బికాజ్ ద ప్యారట్ ఇస్ సో వండర్ఫుల్ టు లుక్ అట్.
1: చాలా ప్రీతిగా ఉంటది.
0: అండ్ సంథింగ్ విచ్ గివ్స్ యు లాట్
1: ఆఫ్ చాలా మంచిది కూడాను.
0: ఇట్స్ ఎ గుడ్ వన్.
1: అది మంచిది కాబట్టి పంజరంలో పెట్టి పోషిస్తున్నాం.
0: బికాజ్ ఇట్ ఇస్ సచ్ ఎన్ ఎనోబ్లింగ్ వన్.
1: మంచిదానికి బంధనం వచ్చింది కానీ కాకులకు బంధనం రాలేదు.
0: సో యూ ఫైండ్ దట్ ప్యారట్ విచ్ ఇస్ బేసికలీ గుడ్ ఈస్ కేజ్ అండ్ ఇంప్రిజన్డ్ ఇన్.
1: బంధనం లేదు కదా అని కాకులు గొప్ప అని ఎవరైనా చెప్తున్నారా?
0: Just because a crow has not been caged, does anybody say the crow is greater of the two?
1: అదే విధంగా మంచి వారికి కొన్ని చిక్కులు కొన్ని బంధనాలు ఏర్పడుతుంటాయి. ఇది మంచిగా మనం భావించాలి.
0: So it's also that the good and the noble ones alone are subjected to troubles and distress and difficulties.
1: కీపి కూడాను ఒక గుండును అనేక దెబ్బలు కొట్టడం చేతిని అది సుందరమైన ఆకారంగా తీర్చిదిద్దుతున్నాడు.
0: The sculptor, you find, he starts working on an amorphous mass of rock. But because of the work that he does on the rock, it becomes a beautiful idol.
1: If you don't do it, it becomes a beautiful
0: idol. It becomes a beautiful idol. Without these blows from the sculptor, the boulder would not become a beautiful idol.
1: Manak kudanu aneka nindalu nishturamulu kashtamulu vachinappude mana yokka samastha yokka pavitramaina idi vyapti avutundi.
0: In the same manner, all this criticism, all this ridicule which is being hurled at our organizations is for our own good. It's only then that the glory and the grandeur of this setup will be shown to the world at large.
1: పవిత్రమైన భావంతో విశాలమైన హృదయంతో సమాజ సేవలో మన వారందరూ కూడా పాల్గొని ఒక ముంబై డిస్టిక్ లో పని 1000 మంది ఆఫీస్ బోయ్స్ ఉన్నారంటే 1000 మంది ఎంత పని చేయొచ్చును.
0: So have such sacred ideas, have this broad outlook and plunge into your activities. We talk of 1000 office bearers here. How much work can possibly be done by these 1000 workers?
1: ఒక్క నలుగురు శంకరాచార్య శిష్యులే జగత్తునంతా గొప్ప వ్యాప్తి గావించి శంకరాచార్య యొక్క ప్రచారము అభివృద్ధి గావించారు.
0: There were but 4 disciples of Shankaracharya. It was just these 4 who spread the message of their master to every nook and corner of this
1: ఒక్క బొంబాయి లోపలి 1000 మంది ఆఫీసర్స్ బేరర్స్ గా ఉన్నారంటే ఎంత మనం స్ప్రెడ్ చేయొచ్చును.
0: Now in Bombay alone, we have 1000 office bearers. You can see the extent to which this message could be spread.
1: కనుక నెక్స్ట్ ఇయర్ కు ఇంకా ఇంకా ఇంకా ఇంకా అభివృద్ధి చేసి మన యొక్క దీని లోపల ఈ 3 సంవత్సరంలో 3000 మంది ఆఫీస్ బేరర్స్ కావాలి బొంబాయిలో.
0: So in the next year, try and further and develop and build on these activities so that in the next 3 years, this 1000 would become 3000.
1: కేవలం ఈ క్వాంటిటీని మాత్రమే మీరు చేయకండి, క్వాలిటీ కూడా ఉంటుండాలి.
0: బట్ దెన్ డోంట్ గో మియర్లీ బై ద క్వాంటిటీ పార్ట్ ఆఫ్ ఇట్. యు మస్ట్ ట్రై అండ్ సీ టు ఇట్ దట్ ద క్వాలిటీ.
1: కానీ ఇక్కడ ఒక సంస్థ, అక్కడ ఒక సమధి, అక్కడ ఒక భజన మండలి, ఇవంతా ప్రయత్నం చేసి ప్రయోజనం లేదు. క్వాలిటీతో ఉంటుండాలి మనం.
0: You must also look to the quality part of it. Now, just because Swami has said, don't go about starting a samiti here, a bhajan mandali there, just for the sake of increasing the number. You must try and make a case for the quality part too.
1: Kanuka, ee Mumbai pattanam lopala, modati nunchi kudanu, chaala goppaga sevalu chestune unnaru. Enno vidhamainatundi yokka aadarshanni kudanu meeru nirupistunnaru. మీరు ఇంకా మున్ముందు కూడాను ఉన్నతమైన ఉత్తమమైన కొత్తమైనటువంటి ఆదర్శాలను ఇతర యొక్క ప్రాంతంలో వారికి కూడాను ఆదర్శంగా నిరూపించి మీరు కూడా ఆనందించి సర్వజీవులు కూడాను ఆనందాన్ని చేకూరుస్తారని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నా.
0: బాంబే రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ దేర్ హావ్ బీన్ ఎఫర్ట్స్ డైరెక్టెడ్ టువర్డ్ డూయింగ్ థింగ్స్ విచ్ ఆర్ లాడబుల్, డూయింగ్ థింగ్స్ విచ్ ఆర్ లాఫ్టీ ఇన్ దేర్ ఎయిమ్స్ అండ్ అంబిషన్స్. And they have succeeded, they have been succeeding all these years. They have verily stood out as ideals and models for others elsewhere. It's my hope that in the coming years, you would grow from strength to strength. Strengthen your activities, build upon what you have already achieved, and finally, do something in such a way that everybody could possibly take a leaf out of whatever is being done here. And be assured that you would succeed. And hoping and blessing you thus, I bring this discourse to a close.
2: You were listening to a divine discourse delivered by Bhagwan Sri Satya Sai Baba on the 25th of January 1983, addressing Mumbai Sai Sevaks.

0: Just as fire is hidden in the firewood, just as oil is found in the tills, so also Sri Atma is all pervasive, found everywhere and in everything. Do not forget this good word.
1: Vidyarthulara.
0: Dear students.
1: Vidyarthinilara.
0: Dear students, men and women.
1: Enni vidyalu chadiviyu. Entati padavulu nerinappatikini. Enni bhoga bhagyamulu anubhavinchinappatikini. Manavata viluva okati lekapoyina ivanni enukudu nirprayojanamu.
0: Whatever education you may have, whatever authority and power you may enjoy, whatever luxuries and comforts you may enjoy, if you do not have human values, all this would be a waste.
1: Jeevitamulo vivida parudula madhya samarasyamu samanmayamu undinappude jeevitam arthavantam avutundi.
0: Only when you have harmony and understanding in life, life becomes meaningful.
1: జీవితములో నిత్య సత్యములుగా ప్రకాశించే ప్రాచీన సాంప్రదాయములను సంస్కృతిని నేటి కాలానుగుణ్యంగా సమన్వయం చేసుకుని సంరక్షించుటే ఇది ప్రధానమైన విద్య.
0: ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈస్ టు ఎంజాయ్ ఇన్ డైలీ లైఫ్ దోస్ ఇన్ఫినిట్ వాల్యూస్ అండ్ ట్రెడిషన్స్ విచ్ హావ్ కమ్ అబౌట్ అండ్ ద గ్రేట్ కల్చర్ విచ్ హావ్ ఎంజాయ్డ్.
1: ఇలాంటి పవిత్రమైన నిత్య సత్యమైనటువంటి భావములు ఈనాడు విద్యార్థులు ఎందు లోపించటం చేతనే విద్యార్థుల హృదయము మలినమై అశాంతి అయి అసంతృప్తికి గురి అయి కేవలము అస్తవ్యస్తమైన జీవితంగా గడుపుతున్నారు.
0: యాజ్ సచ్ గ్రేట్ సీక్రెట్ క్వాలిటీస్ ఆర్ ల్యాకింగ్ ఇన్ ద హార్ట్స్ స్టూడెంట్స్, టుడే స్టూడెంట్స్ ఆర్ ఫిల్డ్ విత్ హార్ట్స్ విచ్ ఆర్ ఫుల్ ఆఫ్ బ్యాడ్ ఐడియాస్ డర్ట్ and therefore they are suffering confusion, conflicts and very many difficulties in life.
1: Nirantaramo vidyarthulu yokka bhavamulu durbhavamula chetanu duralochana chetanu duskarmala chetanu nindi nividukritamai untunnadi.
0: Today students feelings are full of the thoughts, the feelings and their deeds, all of them are bad and evil.
1: Deeniki kaaranam emiti?
0: What is the reason for this?
1: దీని విమోచనకు సరైనటువంటి కృషి సల్పకపోవటమే.
0: ది ఓన్లీ రీజన్ ఈజ్ దట్ దే ఆర్ నాట్ మేకింగ్ ఎఫర్ట్స్ టు ఫ్రీ ఫ్రమ్ దెమ్సెల్వ్స్ ఫ్రమ్ దిస్ స్టేట్.
1: మానవతా విలువలు సరైన రీతిగా అర్థం చేసుకోలేకపోవటమే.
0: నాట్ అండర్స్టాండింగ్ హ్యూమన్ వాల్యూస్ ప్రాపర్లీ ఈజ్ ది మెయిన్ రీజన్ ఫర్ దిస్ స్టేట్.
1: ఏమిటి ఈ మానవతా విలువలు?
0: వాట్ ఆర్ రియల్ హ్యూమన్ వాల్యూస్?
1: యమము నియమము ఈ రెండింటి యొక్క అంతరాత్మను గుర్తించినప్పుడు

0: మానవత్వం సార్థకమవుతుంది.
1: మ్యాన్స్ లైఫ్ బికమ్ శాంక్టిఫైడ్ వెన్ హీ అండర్స్టాండ్స్ ది కరెక్ట్ మీనింగ్ ఆఫ్ యమ అండ్ నియమ.
0: యమ అనగా అహింస, సత్యము, ఆస్తేయము, బ్రహ్మచర్యము, అపరిగ్రహము.
1: వెన్ యు సీ యమ, ఇట్ కన్సిస్ట్ ఆఫ్ ఫైవ్ థింగ్స్: అహింస, నాన్ వైలెన్స్, సత్యము, ట్రూత్, ఆస్తేయము, నాన్ పొసెషన్, బ్రహ్మచర్యము, సెలిబసీ అండ్ అపరిగ్రహము.
0: అహింస అనగా త్రికరణ శుద్ధితో మనోవాక్కాయములచే ఎట్టి ప్రాణిని కూడాను బాధించకుండా ఉండటం.
1: అహింస ఆర్ నాన్ వైలెన్స్ రెఫర్స్ టు నాట్ హర్టింగ్ ఎనీ లివింగ్ బీయింగ్ ఎయిదర్ బై వర్డ్, థాట్ ఆర్ డీడ్.
0: ఇట్టి పవిత్రమైనటువంటి యొక్క క్రియకు మానవుడు నోచుకోలేకపోతున్నాడు.
1: మ్యాన్ ఈజ్ నాట్ ఫార్చునేట్ ఎనఫ్ టు హ్యావ్ దిస్ కైండ్ ఆఫ్ నాన్ వైలెంట్ అప్రోచ్.
0: తన స్వార్థము, స్వప్రయోజన నిమిత్తమై అనేక మందిని బాధిస్తున్నాడు.
1: ఫార్ ఫుల్ఫిల్లింగ్ హిజ్ ఓన్ సెల్ఫిష్నెస్ అండ్ సెల్ఫిష్ ఎండ్స్ హీఈస్ హర్టింగ్ అండ్ హార్మింగ్ అదర్ పీపుల్.
0: నేను అనే అహంకారము, నాది అనేటువంటి అభిమానము, ఈ రెండే సమస్త అనర్థములకు మూల కారణము.
1: ఫర్ ఆల్ ది ప్రాబ్లమ్స్ దట్ ఆర్ ఫేస్డ్ బై మ్యాన్ ఇట్ ఈస్ ఐ అండ్ ఈగో అండ్ మైండ్ అండ్ దట్ పొసెసివ్ ఇన్స్టింక్ట్.
0: అహంకార అభిమానములు నిర్మూలము గావించినప్పుడే మానవత్వం అభివృద్ధి గావించడానికి అవకాశం ఉంటుంటుంది.
1: హ్యూమన్ బీయింగ్స్ విల్ బి ఏబుల్ టు మేక్ ప్రోగ్రెస్ ఓన్లీ వెన్ దే ఫ్రీ దెమ్సెల్వ్స్ ఫ్రమ్ ఈగో అండ్ అటాచ్మెంట్.
0: కనుక అహింస అనేటువంటిది మాటల చేత కాక, మనస్ చేత కాక, క్రియందు కూడాను ఎట్టి ప్రాణిని కూడాను బాధించకుండా చూసుకోవాలి.
1: నాట్ హర్టింగ్ ఎనీ లివింగ్ బీయింగ్ నాట్ మియర్లీ బై థాట్ ఆర్ బై వర్డ్ ఈవెన్ బై డీడ్ దాట్ అలోన్ అమౌంట్స్ టు రియల్ అహింస.
0: రెండవది సత్యము.
1: ద సెకండ్ వన్ ఈస్ ట్రూత్.
0: సత్యము సత్యమని చూచినది చూచినట్టుగా, విన్నది విన్నట్టుగా, చేసినది చేసినట్టుగా చెప్పినంత మాత్రం సత్యము కానేరదు.
1: ఇట్ వుడ్ నాట్ బికమ్ ట్రూత్ ఇఫ్ యూ మియర్లీ టెల్ థింగ్స్ యాజ్ యూ సీ, యాజ్ యూ హియర్ ఆర్ యాజ్ యూ పర్సీవ్.
0: త్రికాల భాగ్యం సత్యం.
1: దట్ విచ్ ట్రాన్సెండ్స్ ఆల్ ద త్రీ టైమ్స్ దాట్ ఈస్ ట్రూత్.
0: అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రీతి హితం చేర్చుకుని ప్రీతి హితముగా ఉంటుండాలి.
1: ద వర్డ్ మస్ట్ బి డియర్ అన్హర్
0: సత్యం ప్రియముగా ఉంటుండాలి.
1: ట్రూత్ మస్ట్ బి రియలీ డియర్ అండ్
0: ఉద్వేగంగా ఉండకూడదు.
1: యూ షుడ్ నాట్ బి
0: సత్యము కదా అని ఇతరులు బాధించినటువంటి రీతిగా సత్యము చెప్పకూడదు.
1: యూ షుడ్ నాట్ హేస్టిలీ టెల్ ట్రూత్ ఇన్ ఆర్డర్ టు హర్ట్ పీపుల్.
0: ఇతరులకు ప్రీతి కదా అని అసత్యం ఆడరాదు.
1: ఇన్ ఆర్డర్ టు ప్లీజ్ అదర్స్ యూ షుడ్ నాట్ టెల్ ఎ లై.
0: ఇట్టి సత్యమును వినయ విధేయతలతో మనోవాక్కాయముల చేత మనసును రంజింపచేయనట్టుగా పలకటం ఇది సహజం.
1: రియల్ ట్రూత్ ఈస్ కన్వేయింగ్ థింగ్స్ ఇన్ ఎ డియర్ అండ్ యాక్సెప్టబుల్ వే టు ఆల్ పీపుల్ అండ్ విత్ హ్యూమిలిటీ అండ్ దట్ అలోన్ అమౌంట్స్ టు ట్రూత్.
0: ఇట్టి సత్యమును విద్యార్థులు ప్రప్రథములు అనుసరించక తప్పదు.
1: ఇన్ ది స్టూడెంట్స్ ఇన్ ది వెరీ ఫస్ట్ ఇన్స్టెన్స్ మస్ట్ ఫాలో దిస్ పాత్ ఆఫ్ ట్రూత్.
0: మానవ జీవితము సత్య జీవితము.
1: మ్యాన్స్ లైఫ్ ఈస్ బేస్డ్ ఆన్
0: పవిత్రమైన జీవితము.
1: ఇట్ ఈస్ సేక్రెడ్
0: దివ్యమైన నవ్యమైనటువంటి జీవితము.
1: ఇట్ ఈస్ డివైన్
0: విలువ కలిగినటువంటి జీవితము.
1: ఇట్ ఈస్ మోస్ట్ ప్రెషియస్
0: జీవించగలిగినటువంటి జీవితము.
1: ఇట్ ఈస్ లైఫ్ మెంట్ టు బి లివ్డ్.
0: ఇట్టి జీవితాన్ని మనం వ్యర్థము గావించుకోవడానికి అసత్య మార్గంలో ప్రవేశించి స్వార్థ స్వప్రయోజన నిమిత్తమై జీవితాన్ని వ్యర్థము గావించుకుంటున్నాం.
1: వీఆర్ వేస్టింగ్ అవర్ లైఫ్ ఫాలోయింగ్ ది పాత్ ఆఫ్ అన్ట్రూత్ అండ్ నాట్ రియలైజింగ్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ ది పాత్ ఆఫ్ ట్రూత్.
0: మూడవది ఆస్తేయము.
1: ద థర్డ్ వన్ ఈజ్ ఆస్తేయ.
0: ఎట్టి సమయం నందు కాని,
1: వాట్ ఎవర్ బి ద టైమ్,
0: ఎట్టి పరిస్థితులు ఎందు కాని,
1: అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్,
0: ఇతరుల యొక్క పదార్థమును మనం దొంగిలించరాదు.
1: వీ షుడ్ నాట్ స్టీల్ థింగ్స్ బిలాంగింగ్ టు అదర్స్.
0: ఇది త్రికరణ శుద్ధిగా ఇట్టి భావమును పరిశుద్ధము గావించుకోవాలి.
1: వీ షుడ్ అబ్జర్వ్ దిస్ విత్ ఆల్ ది త్రికరణ త్రీ ఇన్స్ట్రుమెంట్స్ మైండ్, థాట్ అండ్ డీడ్.
0: కేవలము ఒక పదార్థమును దొంగిలించడం మాత్రమే కాదు, ఇది మానసికంగా కూడాను ఇట్టి భావమే అతనిలో ప్రవేశించరాదు.
1: దేర్ షుడ్ నాట్ బి ఈవెన్ ఎ థాట్ ఆఫ్ స్టీలింగ్ అండ్ దట్ ఈస్ ఆస్తేయ.
0: ఇట్టి ఆస్తేయాన్ని అభివృద్ధి పరచుకోవటం అత్యవసరము.
1: ఇట్ ఈస్ నెసెసరీ టు డెవలప్ దిస్ కైండ్ ఆఫ్ ఫీలింగ్
0: బ్రహ్మచర్యం.
1: ది నెక్స్ట్ వన్ ఇది
0: లోక సంబంధమైనటువంటి రీతిగా మనము ఆచరించటము, ఇది అసాధ్యము.
1: ఇట్ మే బి ఇంపాసిబుల్ టు అబ్జర్వ్ బ్రహ్మచర్య ఇన్ ద వే దట్ ఇట్ ఇస్ అండర్స్టూడ్.
0: దుర్భావములకు, దురాలోచనలకు, దుశ్చేష్టలకు మనసును ప్రవేశపెట్టరాదు.
1: వి షుడ్ నాట్ అలౌ మైండ్ టు గో ఇన్ టు రాంగ్ థాట్స్ ఆర్ అటరింగ్ రాంగ్ వర్డ్స్ ఆర్ ఫాలోయింగ్ రాంగ్ డీడ్స్.
0: సరి అయినటువంటి బ్రహ్మచర్యం అనగా నిరంతరము బ్రహ్మములో చరించడమే బ్రహ్మచర్యం.
1: లివింగ్ ఇన్ బ్రహ్మ ఈజ్ ది కరెక్ట్ అండర్స్టాండింగ్ ఆఫ్ బ్రహ్మచర్య.
0: బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి. ఎట్టి తలంపులు వచ్చినా, ఎట్టి ఆలోచనలు కలిగినా, ఎట్టి క్రియలు చేయాలని ఇష్టపడినా, ఇవన్నీ కూడాను బ్రహ్మకర్మలుగానే విశ్వసించటము, ఇది నిజమైన బ్రహ్మచర్యకు సరియైన అర్థము.
1: ది కరెక్ట్ మీనింగ్ ఆఫ్ బ్రహ్మచర్య ఈజ్ వాట్ ఎవర్ థాట్ యు గెట్, వాట్ ఎవర్ యు డు, థింకింగ్ ఆఫ్ గాడ్ అండ్ ఆఫరింగ్ ఇట్ టు హిమ్, దాట్ విల్ బి రియల్.
0: సర్వకర్మ భగవత్ప్రీత్యార్థమనే భావం చేత తానే ఒక బ్రహ్మంగా విశ్వసించి తాను ఆచరించేటువంటి సర్వకర్మలు కూడాను బ్రహ్మకర్మలుగానే విశ్వసించటము, ఇది బ్రహ్మచర్యం.
1: రియల్ బ్రహ్మచర్య ఈజ్ కన్సిడరింగ్ హిమ్సెల్ఫ్ యాజ్ బ్రహ్మ and performing every activity for the pleasure and for the benefit of Brahma, that is real brahmacharya.
0: Brahma nirminchina, Brahma likinchina, vedamu, shastramu, itihasamu, puranamu, upanishattu, brahma sutramu ityadi grandhamulanu nirantaramu vallinchadame, idi brahmacharyamu.
1: Another aspect of brahmacharya is to continuously participate in studying various things written by Brahma himself, such as Vedas, Shastras, Itihasas, Brahma Sutras and Upanishads.
0: Brahmacharya managa bhavanamunaku punadi vantidi.
1: Brahmacharya may be compared to the foundation for a building.
0: Brahmacharya anetunte oka punadi painane gruhasthamu, vanaprasthamu, sanyasam ane moodu bhavanamulu abhivruddhi avutu vastunnayi.
1: The next three stories of Gruhastha, Vanaprastha and Sanyasa are built on the foundation.
0: Brahmacharyam anetundi pavitramuga lekundina, bhadramuga lekundina, sthiramuga lekundina grihastha vanaprastha sanyasamulanni kudanu kuri povadaniki avakasam untayi.
1: Therefore if this brahmacharya is not sacred, strong and firm, the other stages in life will be rather shaky and likely to fall.
0: Kanuka jeevita bhavanamulaku brahmacharyam anetundi pradhanamainatundi yokka sutramu.
1: For the mansion of life, Brahmacharya therefore is a very important prerequisite.
0: ఇది నిర్మలమై, నిశ్చలమై, నిస్వార్థమై, నిరహంకారంతో కూడినటువంటిదిగా ఉంటుండాలి.
1: This must be totally pure and it must be sacred and it must be free from any defect or flaw.
0: ఇంకా ఐదవది అపరిగ్రహం.
1: The next one is aparigraha.
0: ఈ పరిగ్రహం అనేటువంటిది మహాపాపమని, దోషమని కూడా ఉపనిషత్తులు బోధిస్తూ వచ్చాయి.
1: Upanishads have declared that parigraha is a great sin.
0: Manam yetti upakaram chesinappatikini tat phalitamai manam yetti dinini andukovadaniki siddhamuga undaradu.
1: Whatever good you do to others, you should not expect any result or anything in return from
0: karmamulaku pratiphalamulu andukovatamu manava sahajam.
1: It is natural for man to accept things in return for what he does.
0: కానీ అది శాస్త్రీయతిగా అది అసహజము.
1: బట్ ఫ్రమ్ ది పాయింట్ ఆఫ్ వ్యూ ఆఫ్ స్క్రిప్చర్స్ దిస్ ఇస్ అన్నాచురల్ అండ్ అన్డిజైరబుల్.
0: ఒక తల్లి, తండ్రి, గురువు, దైవము వీరి నుండి మాత్రమే ఏమైనా పొందడానికి అధికారం ఉన్నది, కానీ ఇతరుల దగ్గర నుండి ఏ పదార్థం కూడా మనం అందుకోరాదు.
1: వీ హ్యావ్ నో రైట్ టు రిసీవ్ ఎనీథింగ్ ఎక్సెప్టింగ్ ఫ్రమ్ మదర్, ఫాదర్, ప్రిసెప్టర్ అండ్ గాడ్.
0: భగవంతుడు సృష్టికర్త,
1: గాడ్ ఇస్ ద క్రియేటర్,
0: పోషణకర్త,
1: హీ టేక్స్ కేర్ ఆఫ్ హిస్,
0: సంరక్షకుడు,
1: హీ ప్రొటెక్ట్స్ అస్.
0: కనుక భగవంతుని చేత అన్నీను మనం పొందడానికి అధికారం ఉంటుండాలి.
1: వీ హావ్ ఎవ్రీ రైట్ టు గెట్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ గాడ్.
0: అయితే తల్లిదండ్రుల దగ్గర వారి శక్త్యానుసారము, వారి యొక్క యోగ్యానుసారము మనం అందుకోవాల్సిందే, కానీ మితిమీరి వారిని కూడా బాధించడం ప్రయత్నించరాదు.
1: వీ హావ్ ఎ రైట్ టు రిసీవ్ అకార్డింగ్ టు ది కెపాసిటీస్ ఆఫ్ ది పేరెంట్స్, బట్ వీ షుడ్ నాట్ ట్రబుల్ దెమ్ ఎక్స్పెక్టింగ్ టూ మచ్ ఫ్రమ్ దెమ్.
0: గురువు దగ్గర నుంచి కేవలము విద్యా అనుగ్రహమును మాత్రమే అందుకోవాలి.
1: వీ హ్యావ్ ఎ రైట్ టు రిసీవ్ ఎడ్యుకేషన్ ఫ్రమ్ ద ప్రిసెప్టర్.
0: కోవా గురు యోహి హితోపదేష్ట, హితమును బోధించేటువంటి గురువునందు శిష్యస్తుకోయో గురు భక్తి ఏవా, అతని సంతృప్తిపరిచేటువంటి యొక్క మార్గం తప్ప అన్య రీతిలోని ఏమాత్రం కూడా నువ్వు చేయి చాచరాదు.
1: ద స్టూడెంట్ షుడ్ ఆల్వేస్ కండక్ట్ హిమ్సెల్ఫ్ సో హ్యాస్ టు ప్లీజ్ గురు హూ ఆల్వేస్ థింక్స్ ది వెల్ఫేర్ ఆఫ్ ద స్టూడెంట్.
0: కానీ ఈనాటి విద్యార్థులు ఎందు ఇది చాలా లోపించినది.
1: బట్ ఇట్ ఈస్ హైలీ ల్యాకింగ్ ఇన్ స్టూడెంట్స్ ఆఫ్ టుడే.
0: తద్వారానే అనేక విధమైనటువంటి యొక్క మనము ఒక విధమైనటువంటి యొక్క జన్మలకు గురి అవుతున్నాం.
1: ఇట్ ఈస్ అన్ అకౌంట్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ దిస్ పీపుల్ ఆర్ టేకింగ్ అప్ దిస్ రీబర్త్ అండ్
0: రుణస్థులుగా మారిపోతున్నాము.
1: వీఆర్ బికమింగ్ ఇండిటెడ్
0: ఈ రుణ ఫలితం చేత ఏ విధంగా మనకు జన్మ లభిస్తుందో చెప్పడానికి వీలు కాదు.
1: అన్ అకౌంట్ ఆఫ్ దిస్ ఇండిటెడ్నెస్ వీ హావ్ టు టేక్ బర్త్ బట్ వీ డు నాట్ నో వాట్ టైప్ ఆఫ్ బర్త్ వీఆర్ గోయింగ్ టు.
0: అవసరమైనప్పుడు తప్ప అన్య సమయములందు ఇతరుల ఇంటి ఎందుకు నువ్వు భుజించరాదు.
1: అన్లెస్ ఇట్ బికమ్స్ ఎసెన్షియల్ వీ షుడ్ నాట్ ఈవెన్ పార్టేక్ ఫుడ్ ఇన్ అదర్స్ హౌసెస్.
0: నా మిత్రుని ఇంటి ఎందున్నాను కదా అని చెప్పని ఒక 10 దినంలో 15 దినంలో తిష్ట వేసుకుని ఉండరాదు.
1: జస్ట్ బికాస్ యు ఆర్ స్టేయింగ్ విత్ యువర్ ఫ్రెండ్ యు హావ్ నో రైట్ టు స్టే దేర్ ఫర్ 10 or 15 డేస్.
0: నీ మిత్రుడే నీ వారి తల్లిదండ్రులపైన ఆధారపడి ఉంటున్నాడు.
1: యువర్ ఫ్రెండ్ హిమ్సెల్ఫ్ డిపెండ్స్ అపాన్ హిస్ పేరెంట్స్.
0: అతనికి స్వతంత్రం లేదు.
1: హీ డస్ నాట్ హ్యావ్ హిజ్ ఓన్ ఫ్రీడమ్.
0: అట్టి పరిస్థితుల యందు మిత్రుడు మిత్రుడని వారి ఇంటి ఎందు పోయి మన కూర్చోటి భోంచేయటం మంచిది కాదు.
1: అండర్ సచ్ సర్కమ్స్టాన్సెస్ ఇట్ వుడ్ బి ఇన్అప్రోప్రియేట్ టు సిట్ ఇన్ యువర్ ఫ్రెండ్స్ హౌస్ అండ్ గో ఆన్ బికమింగ్ ఎ బర్డెన్.
0: మిత్రుడు సంపాదించినటువంటిది కాదు అది.
1: ఇట్ ఈస్ నాట్ ఎర్న్ బై యువర్ ఫ్రెండ్.
0: మిత్రుని యొక్క తల్లిదండ్రులు సంపాదించినటువంటిది.
1: ఇట్ ఈస్ వాట్ ఈస్ ఎర్న్ బై ది పేరెంట్స్.
0: తల్లిదండ్రుల యొక్క సంపాదన పుత్రులకు మాత్రమే అధికారం ఉన్నది కానీ అన్యులకు లేదు.
1: It is only the children who have the right to enjoy the earnings of the parents.
0: అలాంటి పరిస్థితుల లోపల మనము నిత్యానిత్య విషయ పరిశీలన చేయకుండా మనము అన్యుల ఇంటి ఎందు పోయి కూర్చుంటుంటాం.
1: Under such circumstances, it would be rather inappropriate to go on becoming a burden to
0: friends. సరైన అభ్యాసం కాదు.
1: This is inappropriate for educated people.
0: కనుక అపరిగ్రహం అనేటువంటిది అత్యవసరం.
1: Therefore, this aparigraha non accepting things from others
0: patramo pustamo phalamo toyamo annattuga ye oka chinna dani nenu kodanu manam itharulaku arpinchadaniki taginatundi deenlo manam siddhanga undali kani itharu nunchi andukovataniki em matramo manam siddhanga undaradu.
1: Whatever little we can do for others we can do, but we should not try to accept anything from others.
0: Idi yamam yokka manavata viluvalu.
1: This is what yama constitutes in terms of human values.
0: Inka niyamam lopala 5 niyamam untunnayi.
1: Niyama consists of 5 elements, 5 components.
0: Modatidi shaucham.
1: The first one is shaucha.
0: Shaucham. Rendavadi tapassu.
1: The second one is tapassu.
0: Moodavadi santosham.
1: The third one is santosham.
0: Nalugavadi swadhyayam.
1: The fourth one is swadhyayam.
0: Aidavadi ishvara pranidhanam.
1: The fifth one is ఈశ్వర
0: ప్రణిధానం.
1: ఈశ్వర ప్రణిధానం.
0: ఇక్కడ శౌచము.
1: The first one is శౌచము.
0: ఈ శౌచం అనేటువంటిది 2 విధములుగా ఉంటుండాలి.
1: This శౌచము has 2 aspects.
0: బహిర్శౌచము అంతఃశౌచము అని.
1: One is the inner cleanliness and the other is outer cleanliness.
0: బాహ్యంగా మనము పరిశుద్ధం కావాలంటే మృత్తిక చేతను జలము చేతను మన పరిశుద్ధములు అవుతున్నాము.
1: If you want to cleanse yourselves externally, you can do it either with the help of water or mud.
0: ఈ పరిశుద్ధమనేటువంటిది కేవలం దేహ పరిశుద్ధం మాత్రమే కాదు.
1: This kind of cleanliness is not confined only to the
0: నిత్య జీవితంలో అనుభవించి చేసేటువంటి ప్రతి పదార్థమును కూడాను పరిశుద్ధంగా ఉండాలి.
1: Whatever the man partakes in his life must be pure.
0: తాను ధరించే వస్త్రములు కాని,
1: the clothes he wears,
0: పరుండేటువంటి పరుపులు కాని,
1: the bed on which he lies down,
0: ఉపయోగించే గ్రంథములు కాని,
1: the books that he uses,
0: నివసించే గృహము కాని,
1: the house where he lives,
0: సర్వం కూడాను పరిశుద్ధంగా ఉంటుండాలి.
1: Everything must be clean and pure.
0: శరీరములో సర్వ భాగములు కూడాను పరిశుద్ధంగా ఉంటుండాలి.
1: All the limbs of the physical body must be clean and pure.
0: అందుకోసమే నిత్యము తెల్లవారి లేచిన తక్షణమే పండు త్రోముకోవటం, అన్ని విధాల నోరు కడుక్కోవటము, ముఖం కడుక్కోవటము, ఈ విధమైనటువంటి పరిశుద్ధమైన కర్మలంతా కూడాను ఆరోగ్య నిమిత్తమై ఏర్పడినటువంటివి మాత్రమే కాకుండా ఆనంద నిమిత్తం కూడా ఏర్పడినవని మనం గుర్తించాలి.
1: వీ షుడ్ రికగ్నైజ్ దాట్ బ్రషింగ్ ద టీత్ అండ్ హ్యావింగ్ ఎ బాత్ వాష్, ఆల్ దీస్ థింగ్స్ ఆర్ ప్రిస్క్రైబ్డ్ నాట్ మెర్లీ ఫర్ ద సేక్ ఆఫ్ హెల్త్ బట్ ఫర్ ద సేక్ ఆఫ్ హ్యావింగ్ జాయ్ అండ్ బ్లిస్ ఇన్ లైఫ్.
0: కనుక మన పరిసర ప్రాంతమును కూడా పరిశుద్ధంగా ఉంచుకోవడానికి తగిన కృషి చేయాలి.
1: వీ షుడ్ కీప్ అవర్ సరౌండింగ్స్ ఆల్సో క్లీన్.
0: ఇంకా అంతర్శుద్ధి.
1: ది అదర్ వన్ ఈజ్ ఇన్నర్ క్లీన్లీనెస్.
0: రాగద్వేషముల చేత మనసు మరింత మాలిన్యమవుతున్నది.
1: మైండ్ బికమ్స్ డర్టీ అన్ అకౌంట్ ఆఫ్ అటాచ్మెంట్.
0: దుష్టభావంలో ప్రవేశించడం చేత మనసు మరింత మాలిన్యమవుతుంది.
1: మైండ్ బికమ్స్ డర్టీ వెన్ బ్యాడ్ ఫీలింగ్స్.
0: ఈ కల్మషమైనటువంటి మనసునందు ఏమాత్రం కూడా పరిశుద్ధమైన భావం మనలో ఆవిర్భవించవు.
1: ఇన్ సచ్ ఎ డర్టీ మైండ్ దేర్ ఇస్ నో రూమ్ ఫార్ గుడ్ థాట్స్ టు ఎమర్జ్.
0: కనుక మన మనసును పరిశుద్ధంగా ఆవించుకునే నిమిత్తమై ప్రేమ, దయ, సహనము, సానుభూతి ఇత్యాది పవిత్ర భావమును మనం పెంచుకోవాలి.
1: In order to purify such a dirty mind, you should develop love, kindness, patience, compassion, sympathy and such other qualities.
0: Inka rendavadi tapasu.
1: The second one is tapas.
0: Tapas anaga kevalamu talakinda petti kaaru paina petti edo oka vidhamainatundi aasanam meetam kaatra kaadu.
1: Tapas or penance does not mean doing some yogasanas like sirsasana.
0: Nikara shuddhiga
1: with purity of all
0: నీవు ఆశించిన యొక్క లక్ష్యాన్ని పొందే నిమిత్తమై
1: ఇన్ ఆర్డర్ టు రీచ్ వాట్ యు హావ్ ఆస్పైర్ టు రీచ్
0: నిరంతరము దానిని చింతన గావించటం
1: కాంటెంప్లేటింగ్ అపాన్ దాట్ కంటిన్యూస్లీ
0: అట్టి తాపమే తపస్సుగా మారుతుంది.
1: దాట్ కైండ్ ఆఫ్ థర్స్ట్ ఫార్ థింగ్స్ విల్ బికమ్ తపస్.
0: నేను ఫలానా లక్ష్యాన్ని సాధించాలి.
1: ఐ వాంట్ టు అచీవ్ దిస్ గోల్
0: అని నిరంతరం కూడా సర్వకాల సర్వావస్థల ఎందుకు కూడా దానిని స్మరిస్తూనే ఉంటుండాలి.
1: Constantly and continuously and in all places and in all circumstances you should think of your own goal.
0: Kanukane satatam yoginaha annaru.
1: That is why it is said one should be yogi always.
0: Nirguna nirakara swarupamainatundi atma tattvanni pondi nimittamai manam paritapinchali.
1: We should always thirst to attain the state of qualityless atma which is pure and divine.
0: Atti paritapame tapasuga marutundi.
1: That kind of thirsting for ఆత్మ వుడ్ బికమ్
0: మనసునందుని మాటలో చెప్పిన దానిని క్రియలో ఆచరించడము మూడింటి యొక్క ఏకత్వాన్ని మనం అనుభవించాలి.
1: వీ షుడ్ ఎంజాయ్ యూనిటీ ఇన్ వాట్ వీ థింక్ అండ్ వాట్ వీ టాక్ అండ్ వాట్ వీ డూ.
0: ఇది ఏ త్రిగణ శుద్ధి అయినటువంటి యొక్క భగవత్ చింతనని.
1: దాట్ ఈస్ ది కాంటెంప్లేషన్ ఆఫ్ ద లార్డ్ విత్ ప్యూరిటీ ఆఫ్ థాట్ వర్డ్ అండ్ డీడ్.
0: ఇట్టి తపస్సు చేత
1: బై దిస్ కైండ్ ఆఫ్ పెనన్స్
0: నిర్గుణ నిరాకారమైన పరతత్వాన్ని కూడా మనం పొందడానికి అవకాశం ఉంటుంది.
1: ఇట్ ఈస్ పాసిబుల్ టు అటైన్ దట్ పరతత్వ ట్రాన్సెండెంటల్ ఎంటిటీ విచ్ ఈస్ క్వాలిటీలెస్ అండ్ విచ్
0: కేవలము గ్రామములు వదలి అడవులకు చేరి ఏదో ఒక ఆకులములు వేసి జీవితాన్ని వ్యర్థం గావించడం తపస్సు కాదు.
1: తపస్సు ఆర్ పెనల్స్ డస్ నాట్ మీన్ లీవింగ్ హోమ్ అండ్ గోయింగ్ టు ఫారెస్ట్ అండ్ డూయింగ్ సమ్ స్పెషల్ థింగ్స్ దేర్.
0: మనలో ఉండేటువంటి దుర్భావమును దూరం చేయటమే తపస్సు.
1: ఇట్ ఈస్ ఫ్రీయింగ్ అవర్ సెల్స్ ఫ్రమ్ ఆల్ ఈవిల్ థాట్స్ అండ్ బ్యాడ్ క్వాలిటీస్ ఇన్ అస్.
0: ఆస్తి ఆలివీడి అడవికి గుట్ట కాదు.
1: ఇట్ ఈస్ నాట్ గివింగ్ అప్ వైఫ్ అండ్ హోమ్.
0: భావమందు దుర్భావములు వీడుటే యోగమగును అది త్యాగమగును.
1: గివింగ్ అప్ బ్యాడ్ ఫీలింగ్స్ అండ్ బ్యాడ్ థాట్స్ దాట్ వుడ్ కాన్స్టిట్యూట్ యోగా అండ్ దట్ వుడ్ కాన్స్టిట్యూట్
0: పవిత్రమైన భావముల చేత హృదయ శుద్ధి గావించుకోవటమే తపస్సు.
1: Purifying one's own mind with this kind of thoughts would amount to penance.
0: Inka santosham.
1: Next is santosha.
0: Ee santosham anetundi eppudu manaku labhistundi.
1: When do you enjoy this kind of delight?
0: Trupti kaliginappude manavuniki santosham labhistundi.
1: Only contentment can confer delight.
0: Durasala perugukoladi manaku asantruptiya abhiruddhi avutundi.
1: Excessive desires make man restless.
0: Vicharam kaligistundi.
1: He will always be worried.
0: Kanukane unna danite manam trupti padali.
1: We should always be contented with what we have.
0: Kaligina danche aanandanni anubhavinchali.
1: We should enjoy with whatever we are having.
0: Mitimirina korikalu manam koraradu.
1: We should never have excessive desires.
0: Kanukane manam truptikaranga undinappude aanandam manaku labhyam avutundi.
1: We will be having delight only when we are contented.
0: He who has much satisfaction, he is the richest man, he is a satisfied man. కనుకనే మనము తృప్తిగా ఉంటుండాలి.
1: వీ షుడ్ ఆల్వేస్ బి కంటెంటెడ్ సాటిస్ఫైడ్.
0: ఆ తృప్తి చేతనే మనకు ఆనందం లభిస్తుంది.
1: వీ కెన్ గెట్ జాయ్ ఓన్లీ విత్ దట్ సాటిస్ఫాక్షన్.
0: నాలుగోది స్వాధ్యాయము.
1: ద ఫోర్త్ వన్ ఈ స్వాధ్యాయ.
0: స్వాధ్యాయం అనగా కేవలము వేదమును అధ్యయించడమే కాదు.
1: స్వాధ్యాయ డస్ నాట్ మీన్ రీడింగ్ స్క్రిప్చర్స్ లైక్ వేద.
0: భగవద్గీత, ఉపనిషత్తు, బ్రహ్మసూత్రము ఇత్యాది ప్రస్థాన ప్రేమలు కూడాను మనం ఉచ్చరిస్తూ ఉండాలి.
1: వీ షుడ్ ఆల్సో రీడ్ సీక్రెట్ టెక్స్ట్ లైక్ భగవద్గీత, బ్రహ్మసూత్ర అండ్ ఉపనిషత్.
0: పవిత్రమైన మత గ్రంథములు కూడాను మనం కొంతవరకు పరిచయం చేసుకోవాలి.
1: వీ షుడ్ అక్వైంట్ అవర్ సెల్స్ విత్ ది రిలీజియస్ టెక్స్ట్.
0: స్వాధ్యాయం అనగా ఏదో ఒక పవిత్రమైనటువంటి గ్రంథమును మనం చదువుతూ ఉండాలి.
1: వీ షుడ్ ఆల్వేస్ అండర్టేక్ రీడింగ్ ఆఫ్ సమ్ సీక్రెట్.
0: తద్వారా మనలో మనసులో చేరినటువంటి మాలిన్యాన్ని కొంత తీర్చుకోవడానికి వీలవుతుంది.
1: బై దిస్ మెథడ్ వీ కెన్ ఫ్రీ ది మైండ్ ఫ్రమ్ ఆల్ ద డార్క్ విచ్ వుడ్ అక్యుములేట్.
0: ఐదవది ఈశ్వర ప్రణిధానం.
1: ద ఫిఫ్త్ వన్ ఈజ్ ఈశ్వర ప్రణిధానం.
0: మనం ఏమి చేసినప్పటికీ భగవత్ప్రీతికరమైనటువంటి కర్మలు మనం ఆచరించాలి.
1: వాట్ ఎవర్ వీ డూ ఇట్ మస్ట్ బి యాక్సెప్టబుల్ టు గాడ్.
0: నేను చేసేటువంటి పని భగవత్ప్రీతికరమైనదా కాదా?
1: వాట్ ఐఎమ్ డూయింగ్ వెదర్ ఇట్ ఈస్ యాక్సెప్టబుల్ టు గాడ్ ఆర్ నాట్,
0: ఈ కర్మల చేత భగవంతుడు తృప్తి నొందునా లేదా,
1: వుడ్ గాడ్ బి హ్యాపీ విత్ మీ బై దీస్ యాక్ట్స్
0: అని ప్రతి కర్మలు ఎందుకు కూడా నువ్వు విచారణ సలిపి భగవత్ప్రీతికరమైనటువంటి కర్మల్ని ఆచరించాలి.
1: వన్ షుడ్ అండర్టేక్ దిస్ కైండ్ ఆఫ్ ఎన్క్వైరీ అండ్ డూ ఓన్లీ సచ్.
0: భగవంతుడు అనగా నీ కాన్షియన్స్.
1: When we say God, it is your own conscience.
0: నీ కాన్షియన్స్ నీ ఆత్మతృప్తి లేనటువంటి కార్యములు మీరు ఏమాత్రమో చేయరాదు.
1: Things which do not give satisfaction to your own conscience should not be undertaken at all.
0: నీ యొక్క హృదయమే నిన్ను అన్ని విధములుగా శిక్షిస్తుందని ఉంటుంటుంది.
1: Your own conscience will punish you if you go the other way.
0: ప్రతికరమైనటువంటి యొక్క పరియే కాకుండా నీ మనసే నిన్ను నిందిస్తుంది.
1: If what you do is not acceptable to your own conscience, your conscience will trouble you.
0: కనుక నీ ఆత్మతృప్తిగా నీవు చేసేటువంటి పనులు ఎందు సరైన యొక్క భావాన్ని పెంచుకోవాలి.
1: You should develop good feelings, undertake such acts which give
0: sarvakarma bhagavat prityarthamo annaru.
1: This is what is meant in the Vedantic parlance, that undertaking
0: prityakaramaitanti karmalu aacharinchinappude neeku kudanu adi subhamunu andistundi.
1: Only when you undertake things which are pleasing to the Lord, you will also enjoy welfare.
0: Iti yama niyamamulu rendittini paatinchinappude,
1: only when you observe these two యమ అండ్ నియమ దివ్య దట్ హెస్ బీన్ డిస్క్రైబ్డ్,
0: అప్పుడే చతుర్విధ పురుషార్థములన్నీ కూడా సార్థకం గావించుకున్న వారం అవుతాం.
1: దెన్ ఓన్లీ యూ వుడ్ హావ్ అటైన్డ్ ద ఫోర్ గోల్స్ మెంట్ ఫర్ ప్రిస్క్రైబ్డ్ ఫర్ మ్యాన్.
0: యమధమాది సత్కర్మలు కూడా ఆచరించిన వారం అవుతాము.
1: దెన్ ఓన్లీ యూ వుడ్ హావ్ సాటిస్ఫైడ్ డూయింగ్ థింగ్స్ అకార్డింగ్ టు శమ అండ్ దమ.
0: ఈనాటి విద్యార్థులు ఎందు ఈ యమ నియమములు అనేటువంటి యొక్క మానవతా విలువలు ఏమాత్రం కూడా కనిపించడం లేదు.
1: In students of today, we do not get this yama niyama at all.
0: Kanukune ee naati vidyarthuni yokka hrudayam anta kodanu malinyamto nindi untundali.
1: That is why the heart of today's students are really dirty.
0: Vidyarthulu pavitra hrudayulu kavali.
1: Students should develop pure hearts.
0: భవిష్యత్తు యొక్క పౌరులుగా తీర్చిదిద్దుకోవాలి.
1: దే షుడ్ షేప్ దెమ్సెల్వ్స్ ఇంటూ రెస్పాన్సిబుల్.
0: దేశం యొక్క మంచి చెడ్డలంతా కూడా విద్యార్థులపై ఆధారపడి ఉంటుండాలి.
1: ద గుడ్ ఆర్ బ్యాడ్ ఫర్ ద నేషన్ విల్ డిపెండ్
0: సర్వ రంగములు ఎందుకు విద్యార్థులే రాణించాలి.
1: స్టూడెంట్స్ షుడ్ ఎంటర్ ఇంటూ ఆల్ ఫీల్డ్స్
0: భౌతిక ధార్మిక ఆధ్యాత్మిక లౌకిక వైజ్ఞానములందు కూడా విద్యార్థుల యొక్క ప్రభావాన్ని పవిత్రమైన రీతిలో తీర్చిదిద్దుకోవాలి.
1: స్టూడెంట్స్ షుడ్ లీవ్ దేర్ ఇంపాక్ట్ in every walk of life, whether it is political, economic, social, moral, spiritual, scientific, and every field.
0: Samadhamadisha karmala kudanu manam acharinchadaniki prayatninchali.
1: We should also observe samadama and the other six types of
0: samamu anaga.
1: Sama refers to
0: manobuddhulanu
1: mind and intelligence
0: nigrahinchi
1: controlling mind and
0: vyavaharalanu konni vidhamaina adupulo unchukodaniki prayatninchali.
1: Exercising certain amount of control on their actions.
0: ఇవి అంతరింద్రియముల యొక్క ప్రభావము.
1: This is the control of the inner organs.
0: అంతరింద్రియముల యొక్క ప్రభావమును మనం అరికట్టినప్పుడే బహిరింద్రియములో సహజంగా మనం అదుపులో ఉంటుంటాయి.
1: Only when you can control the inner organs, the external five organs could be easily controlled.
0: దమం అనేటువంటిదే ఈ కర్మేంద్రియ జ్ఞానేంద్రియములు.
1: దమ refers to those limbs which are
0: బహిరింద్రియములు.
1: These are the external.
0: కనుక మనం చూచేటువంటి అంతకును మంచిదిగా చూడాలి, చెడ్డది చూడకూడదు.
1: We should always look things which are good.
0: వినేటువంటివి కూడా మంచివి వినాలి కానీ చెడ్డవి వినకూడదు.
1: We should always hear good things and avoid bad things.
0: పలికేటువంటి పలుకులన్నీ కూడాను మంచి పలుకులే పలకాలి, కానీ దానికి బాధించేటువంటి పలుకులు పలకరాదు.
1: ఆల్వేస్ స్పీక్ అండ్ యూజ్ వర్డ్స్ విచ్ డు నాట్ హర్ట్.
0: తలుపులు కూడాను మంచివిగానే ఉంటుండాలి, కానీ చెడ్డ తలుపులు మనలో ఆవిర్భవించరాదు.
1: ఆల్ యువర్ థాట్స్ మస్ట్ బి నోబుల్ అండ్ గుడ్, దే షుడ్ నెవర్ బి
0: పలుకులు. మంచి పనులుగానే ఉంటుండాలి.
1: వాట్ ఎవర్ యాక్టివిటీ యు అండర్టేక్ మస్ట్ బి గుడ్,
0: మరి మనకి ఆదర్శవంతమైనటువంటి పనులుగా ఉంటుండాలి.
1: ఆల్ సచ్ యాక్షన్స్ షుడ్ బి ఐడియల్ అండ్ ఎగ్జాంపుల్స్ ఫర్ అదర్స్.
0: ఇది ఏ దమం యొక్క ప్రభావములు.
1: దిస్ ఈస్ ద స్కోప్ అండ్ మీనింగ్ ఆఫ్ దమం.
0: నో ఈవిల్ సీ వాట్ ఈస్ గుడ్, హియర్ నో ఈవిల్ హియర్ వాట్ ఈస్ గుడ్, టాక్ నో ఈవిల్ టాక్ వాట్ ఈస్ గుడ్, థింక్ నో ఈవిల్ థింక్ వాట్ ఈస్ గుడ్, డూ నో ఈవిల్ డూ వాట్ ఈస్ గుడ్. దిస్ ఈస్ ది వే టు గాడ్. ఈ యొక్క దమం అనేటువంటి దాంట్లో ఇంత ఇంద్రియముల యొక్క పవిత్రతను ఇంత ఘాటుగా ఉంటుండటం చేతనే మానవత్వం దివ్యత్వంగా మారడానికి అవకాశంగా ఏర్పడుతుంది.
1: యాజ్ సచ్ ట్రెమెండస్ మీనింగ్ అండ్ సిగ్నిఫికెన్స్ ఇస్ దేర్ ఇన్ దమా. దిస్ అలోన్ కెన్ ట్రాన్స్ఫార్మ్ మ్యాన్ ఇన్ టు గాడ్ ఇఫ్ హీ అబ్జర్వ్ స్క్రూపులస్లీ అండ్ కేర్ఫుల్లీ.
0: ఇలాంటి పవిత్రమైనటువంటి యొక్క గుణములను ఈనాడు విద్యార్థి లోపల పెంచుకోవాలి.
1: స్టూడెంట్స్ షుడ్ డెవలప్ దిస్ సీక్రెట్ క్వాలిటీస్ ఇన్ దెమ్.
0: అప్పుడే మానవత్వం అనేటువంటిది తనలో ఆవిర్భవిస్తుంది.
1: దెన్ ఓన్లీ ద రియల్ హ్యుమానిటీ ఎమర్జెస్ ఫ్రమ్ హిమ్.
0: మానవ సమాజంలో
1: ఇన్ సొసైటీ
0: ప్రేమ బీజములు నాటి
1: షుడ్ సో ది సీడ్స్ ఆఫ్ లవ్
0: సహన ప్రసూనములు వికసింపజేసి
1: మేక్ ది
0: శాంతి ఫలములు సమాజములకు అందించటమే విద్యార్థుల యొక్క ప్రభావము.
1: ది మోస్ట్ ఇంపార్టెంట్ డ్యూటీ ఆఫ్ ది స్టూడెంట్స్ is to give the fruits of peace.
0: Vidyarthulu unna chota prashantamaina vatavaranam abhivruddhi gavinchali.
1: Students should see that wherever they are their
0: kaani ilaadu daliki viruddhanga untundali.
1: But today what is obtained is opposite of this.
0: Ekkada ashantiyo akkada vidyarthulu unnaru anetuvanti artham avutundi.
1: Wherever you find lack of peace,
0: ekkada aladagalo akkada vidyarthulu untunnaru anetuvanti bodhinchuvuntundi.
1: Wherever there is a strife and violence,
0: kada vidyarthulu cherin chota విద్యార్థులు ఉన్న చోట ప్రశాంతమైన వాతావరణాన్ని అభివృద్ధి పరచుకోవాలి.
1: స్టూడెంట్ షుడ్ సీ దట్ పీస్ ప్రివైల్స్ వేర్ ఎవర్ దే ఆర్.
0: ఇలాంటి బుద్ధులను ఇలాంటి భావములను ఇలాంటి సిద్ధులను అందించడమే విఘ్నేశుని యొక్క ప్రభావము.
1: ది మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ విఘ్నేశ్వర ఇస్ టు కన్ఫర్ దీస్ గ్రేట్ క్వాలిటీస్ ఆన్
0: విఘ్నేశ్వరుడికి చదువుల దేవుడు అని పేరు.
1: విఘ్నేశ్వర హ్యాస్ వన్ మీ and that is he gives education.
0: Kanuka itanu buddhi siddhulunu kodanu andinchetuvanti vaadu.
1: He is the one who can confer buddhi and siddhi.
0: Buddhi anaga pavitramaitunte oka nirmalamaitunte bhavamu.
1: Buddhi refers to sacred pure feeling.
0: Idiki nityanitya vishaya parisilana tattvamu.
1: It also means great power of discrimination.
0: Ee jagatlo edi satyamu edi asatyamu.
1: In this world what is truth and what is untruth?
0: ఏ వ్యక్తి కాని ఏ వస్తువు కాని ఏ విషయం కాని క్షణ క్షణములకు మార్పు చెందినదే.
1: Whether it is an individual, an object or anything else, it undergoes change. శాశ్వతమైన
0: వస్తువు కాని శాశ్వతమైన వ్యక్తి కాని శాశ్వతమైన విషయం కాని జగత్తులో మనకు కానరాదు.
1: There is no person or object or anything which is permanent in the world.
0: కనుకనే నిత్య సత్యమైనటువంటిది ఒక ఆత్మతత్వం తప్ప అన్యమైనటువంటిది కాదు.
1: It is only the principle of Atma which is true and which is permanent.
0: అక్కడే నిత్య నిత్య వస్తు పరిశీలన అనేటువంటిది మనం చేయాలి.
1: That is where you will have to discriminate between what is truth and what is untruth.
0: ఇహ పరమును యందు సుఖమును కూడాను పొందడానికి మనం ఏమాత్రం కూడాను అభిలషించరాదు.
1: We should not aspire to have either a comfortable life here or hereafter.
0: ఈ సుఖం అనేటువంటిది కేవలము క్షణభంగురం.
1: The joy of this world is rather transient.
0: ఇవన్నీ కూడా నువ్వు కేవలము ఒక విధమైనటువంటి యొక్క కదిలిపోయే మేఘముల వంటివి.
1: దీస్ మే బి కంపేర్డ్ టు పాసింగ్ క్లౌడ్స్.
0: కనుకనే శంకరు కూడా మాకురు ధనజన యవ్వన గర్వం హరతి నిమిష కాల సర్వం ఇవంతా కూడా క్షణం లోపల కదిలిపోయేటువంటివన్నీ.
1: దట్ ఈస్ వై శంకర్ ఆల్సో డిక్లర్డ్ ఫర్ హౌ లాంగ్ విల్ ద యూత్ మనీ అండ్ సచ్ అదర్ థింగ్స్ లాస్ ఇన్ అ మోమెంట్ they flee away.
0: Mana yavanama ani anukuntundirette vardhakyam prarambhistundali.
1: Even when you are contemplating and thinking of your own
0: youth, bayamu ani anukuntunte yavanam praveshistundadi.
1: Similarly, when you are thinking of childhood, the youth enters.
0: Ivanni kudunu anukunnanta kalam kudunu manam anubhavinchadaniki prayatninchadam ledhu.
1: You are not likely to enjoy these things as long as you the moment
0: ఈ విధంగా క్షణ క్షణమునకును మారుతుండేటువంటి యొక్క ఈ హేమనందు నిత్య సత్యములైనటువంటి యొక్క జీవితాన్ని గడపడం ఇది కేవలం అసాధ్యం.
1: ఇన్ అ వరల్డ్ which is changing so fast, how can you have permanent or true life and permanent and true happiness?
0: Poni paramanandamaina aanandanni anubhavistam anukunte,
1: if you are thinking of enjoying in the next world,
0: chine punye matya lokam visanti, adi kuda nu shashvatam kaadu.
1: Even that world is not permanent. The moment your merits are exhausted, the
0: election kuchinatvanti vyakti ee 5 samvatsaramlo matramlo assembly ki pothuntadu.
1: The person who is elected in the elections, he is likely to be a member only for 5 years.
0: tarige koladi athanu kudanu assembly nunchi vera avutadu.
1: With the passage of every year, he loses the particular period.
0: Adhe vidhamgane manam sampadinchinatvanti punya dhanam anetvantidi progu chesukunnanta kaalam maatrame ee swarga praapti manaku labhyam avutundi.
1: Similarly, your heaven will last as long as your merits are there.
0: తిరిగి ఆ పుణ్యం క్షీణించిన దక్షిణమే తిరిగి మధ్యలో రావాల్సి వస్తుంది.
1: ది మొమెంట్ యువర్ మెరిట్స్ ఆర్ ఎగ్జాస్టెడ్ యూ విల్ హావ్ టు కమ్ డౌన్ అగైన్ టు ది ఆర్త్.
0: కరుగనే చీడే పుణ్యే మధ్యలోకం విశంతి అన్నారు.
1: దట్ ఈస్ వై ఇట్ ఈస్ సెడ్ యూ కమ్ డౌన్ టు ఆర్త్ వన్స్ యువర్ మెరిట్స్
0: ఆర్ ఎగ్జాస్టెడ్. రెండు కొను మనము పర్మనెంట్ కాదు, శాశ్వతములు కావు.
1: వెదర్ ఇట్ ఈస్ ది జాయ్ ఇన్ దిస్ వరల్డ్ ఆర్ జాయ్ ఇన్ ద హెవెన్, దే ఆర్ నాట్ గోయింగ్ టు బి పర్మనెంట్.
0: ఈ రెండింటికి అతీతమైన ఆత్మతత్వమే మన యొక్క అధికార స్థానం.
1: It is only the principle of Atma which transcends both these things is going to be your
0: adi
1: goal and that is
0: nirantaram sanatanam niketanam nitya shuddha buddha mukta nirmala swarupinam adi ye nityamainatundi adi ye satyamainatundi adi ye aanandam nandinchetundi.
1: This is permanent, this is truth, and this gives you joy.
0: Itti aanandanni lakshyam nanduchukoni
1: keeping such bliss in
0: ee bhautika laukikamainatundi oka jeevitanni manu sadhyamainanta varakunu dharma viruddham kaanatundi margamlo anubhavinchadaniki prayatninchali.
1: We should enjoy life in this world not contrary to righteousness.
0: Vidyarthulara,
1: dear students,
0: mana jeevitham anetundi chaala viluvainatundi ga bhavistunnam.
1: We should consider that our life as the most
0: eppudu adi vilu avutundi.
1: When would it really be having
0: value?
1: As long as you have human values, this life is
0: valuable.
1: Once you lose human values, you would have lost humanity. Life will not have any meaning or any value.
0: కనుక మానవతా విలువలైనటువంటి యొక్క సత్య ప్రేమను మనం అభివృద్ధి గావించుకోవాలి.
1: We should develop human values such as truth and love.
0: అది ఏ భారతీయ సంస్కృతి యందు సత్యం వద ధర్మం చెర, ఈ రెండే మనకు సూత్రములు, ఇవే మనకు నేత్రములు, ఇవే రెండు మనకు శాస్త్రములు.
1: స్పీకింగ్ ట్రూత్, ఫాలోయింగ్ ది పాత్ ఆఫ్ రైచియస్నెస్, దీస్ ఆర్ ద టూ ఐస్ ఫర్ భారతీయ కల్చర్ అండ్ దీస్ ఆర్ ద టూ గ్రేట్ ప్రిన్సిపల్స్.
0: వ్యక్తి సమష్టి అనేటువంటి రెండు తత్వములు ఉంటున్నవి.
1: దేర్ ఇండివిజువల్ అండ్ కలెక్టివ్, దీస్ ఆర్ ద టూ ఆస్పెక్ట్స్ విచ్ ఆర్ దేర్.
0: వ్యక్తి అనగా కేవలము ఒక్క శరీరంతో కూడినటువంటి తత్వం.
1: వెన్ వి సే ఇండివిజువల్ ఇట్ ఇస్ అసోసియేటెడ్ విత్ వన్ సింగిల్ హ్యూమన్ బాడీ.
0: ఇది ఏ జీవతత్వం అని కూడా చెప్పవచ్చు.
1: దిస్ మే బి ఆల్సో కాల్డ్ ది ప్రిన్సిపల్ ఆఫ్ జీవ, జీవతత్వం.
0: అనేక శరీరములతో కూడినటువంటి ఏకత్వాన్ని మాత్రమే సమష్టి అని చెప్పవచ్చు.
1: సమష్టి ఆర్ కలెక్టివిటీ రిప్రజెంట్స్ ది ఆల్ ది పీపుల్ పుట్ టుగెదర్.
0: ఒక చెట్టు చెట్టు అవుతుంది, అది వనం కాదు.
1: A single tree cannot be called a forest.
0: ఇలాంటి అనేక వృక్షములు చేరినప్పుడే ఇది వనం అవుతుంది.
1: Only when many trees are put together,
0: వృక్షముకు వనమునకు ఎంత వ్యత్యాసం ఉన్నదో వ్యష్టి సమష్టికుడును అంత వ్యత్యాసం ఉంటుందండి.
1: వాట్ ఎవర్ డిఫరెన్స్ ఇస్ దేర్ బిట్వీన్ ఇండివిజువల్ ట్రీ అండ్ ఫారెస్ట్, ద సేమ్ డిఫరెన్స్ ఎగ్జిస్ట్.
0: ఒక ఇల్లు ఇల్లుగా సైటాది.
1: వన్ హౌస్ మే బి కాల్డ్ ఓన్లీ ఏ సింగిల్ హౌస్.
0: అనేక వంద ఇల్లు ఇండు చేరినప్పుడు అది ఒక గ్రామంగా తయారవుతుంది.
1: బట్ వెన్ you have about 100 houses together, you can describe it as a village.
0: Inti gramamulaku enta vyathyasamo vyakti samasthi kudunu anta vyathyasamo.
1: Similar is the difference between the individual and the society.
0: Okka vyakti anetundi kevalam jeevatattvam.
1: Individual may be described as a jeeva.
0: Samastha upadhillo undinatundi okka divyatvanni manam aacharinchinappude adi samasthi tattvam.
1: Only when we observe, recognizing the existence of the same thing in all human beings.
0: Jeevatattvam ani.
1: Individual is an individual soul and society may be described as principle of Ishvara.
0: Kanuka ilanti vyakti samasthi yokka tattvanni kudanu manamu gurtinchukunnappude mana manavatvanni kudanu sariyaina margamlo anubhavinchadaniki veelu avutundi.
1: Only when we understand the type of relationship that exists between individual and society, we will be able to really make our life meaningful.
0: అర్థం కాని చదువులంత చదువుతున్నాం.
1: We are studying so many things, but we can't understand.
0: కానీ చదువుల వల్ల మనకి ఏమైనా శాంతి సుఖములు అనుభవిస్తున్నామా?
1: But do these kind of studies confer on you
0: సుఖములు? అది భౌతికమైన సుఖములు.
1: You may get a little happiness,
0: కానీ సుఖములు కావు.
1: But such joy and happiness is not permanent.
0: పోని శాంతి నందించుతున్నదా? శాంతి అనేది లేదు.
1: What to speak of peace? There is no peace.
0: శాంతి మీయందే ఉన్నది, కానీ బయట వస్తువులు యందు ఏమాత్రం కూడాను శాంతి ఆనందములు మనకు కనిపించవు.
1: Peace is found within you. You cannot get peace outside of you.
0: కనుక ఆనందమును అనుభవించాలనుకున్నప్పుడు మన యొక్క ఆత్మభావాన్నే మనం అనుసరించాలి.
1: If you want to really enjoy the bliss, you should enjoy the principle of ఆత్మ.
0: మానవుడు కూడాను ఆనందం ఆనందం ఆనందం ఆనందముకు నిమిత్తమై అరుణులు చేస్తున్నాడు.
1: ఎవ్రీ మ్యాన్ ఈజ్ ఆస్పైరింగ్ టు ఎంజాయ్ బ్లిస్,
0: కానీ ఈ ఆనందం ఎక్కడ ఉన్నది అనేటువంటి విషయాన్ని వాడు విచారించడం లేదు.
1: బట్ ఈజ్ నాట్ ఎన్క్వైరింగ్ ఇన్ టు వేర్ హీ కెన్ ఫైండ్ దట్ బ్లిస్.
0: వస్తువులు ఎందున్నదా?
1: డూ యూ హ్యావ్ దిస్ బ్లిస్?
0: వ్యక్తులు ఎందున్నదా?
1: ఇన్ ఇండివిజువల్
0: లేక విషయంలో ఎందున్నదా?
1: ఇన్ థింగ్స్?
0: ఏమాత్రము లేదు.
1: సర్టన్లీ నాట్.
0: కేవలం తన ఎందే ఉంటున్నది.
1: ఇట్ ఈస్ ఫౌండ్ విత్ ఇన్ హిమ్సెల్ఫ్.
0: తన ఎందే ఉండినటువంటి ఆత్మతత్వాన్ని బయట ప్రపంచంలో వెతికినప్పుడు మనకి ఎట్లా లభ్యమవుతుంది?
1: ది ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ విచ్ ఈస్ విత్ ఇన్ హిమ్, ఇఫ్ వన్ సర్చెస్ ఫర్ ఇట్ ఇన్ ది
0: అవుట్
1: వన్ హ్యాస్ టు లుక్ ఇన్ టు వన్ సెల్ఫ్ అండ్ ఎన్క్వైర్ అండ్ సర్చ్ ఫర్ ఇట్.
0: అది నిజమైనటువంటి యొక్క విచారణ.
1: దాట్ ఈస్ ట్రూ ఎన్క్వైరీ.
0: ఈ ఆనందమునకు మూల కారణం ఏమిటి?
1: వాట్ ఈస్ ది మోస్ట్ ఇంపార్టెంట్ కాజ్ ఫర్ బ్లిస్?
0: జగత్తు.
1: ఇట్ ఈస్ ది వరల్డ్.
0: జగత్తుకు మూల కారణం ఏమిటి?
1: What is the basis for
0: ఒక విధమైన శక్తి?
1: That is thought.
0: ఈ శక్తికి మూల కారణం ఏమిటి?
1: What is the basis for
0: మూలాధారమైనటువంటి ఒక తత్వము?
1: The basic principle.
0: ఇదే తత్వం.
1: That is this తత్వం.
0: తత్ అనగా అది.
1: తత్ మీన్స్ దట్.
0: త్వం అనగా ఇది.
1: త్వం మీన్స్ దిస్.
0: ఇది అనేటువంటిది దగ్గర ఉన్నటువంటిది.
1: This means it is very near to you.
0: అది అంటే దూరం ఉన్నటువంటిది.
1: When you say that, it means that it is at a distance.
0: దూరం అనగా ఇంద్రియములకు అతీతమైనటువంటిది దూరం.
1: That which transcends sense organs is that.
0: This అనగా ఇంద్రియములకు లోబడినటువంటిది దిస్. దగ్గరది.
1: That which is under the control of senses, that you can.
0: ఇంద్రియములకు లోబడినటువంటిది ఈ ప్రపంచము.
1: This world comes within the permission of senses.
0: అతీతమైనటువంటిది ఆత్మతత్వము.
1: The principle of Atma transcends this world and sense organs.
0: అట్టి ఆత్మతత్వాన్ని మనం పొందాలనుకున్నప్పుడు,
1: if you want to attain such a transcendental Atma,
0: అతీతమైన స్థాయికి తిరగాలి.
1: You have to transcend these limitations of senses.
0: అది జ్ఞానము అన్నారు.
1: That is
0: జ్ఞానం. కేవలము ఒక కాన్సన్ట్రేషన్ కాదు.
1: When you say ధ్యానం, it does not refers to
0: ఈ కాన్సన్ట్రేషన్ అనేటువంటిది సెన్సెస్ తో కూడినటువంటిది.
1: Concentration is associated with senses.
0: Manam chustunnam.
1: We are seeing.
0: Chuchedi kannulu.
1: What is seeing is eye.
0: Vine vintunnam. Vinedi chevulu.
1: It is the ear which hears.
0: Oka pustakam chadutunnam.
1: We are reading a book.
0: Ee pustakanni chethilo pattukunnam.
1: We are holding the book in a hand.
0: Kannulato aksharalu chustunnam.
1: We are seeing the letters with the help of
0: manasu. Manasuto vicharana chestunnam.
1: We are enquiring with the help of mind.
0: బుద్ధితో విమర్శ గావిస్తున్నాము.
1: వీఆర్ డిస్క్రిమినేటింగ్ విత్ హెల్ప్
0: పుస్తకాన్ని చదవడానికి వీలవుతుంది.
1: దెన్ ఓన్లీ వీఆర్ ఏబుల్ టు రీడ్ ఎ బుక్.
0: కాబట్టి ఈ కన్నులు, ఈ మనస్సు, ఈ బుద్ధి, ఈ చేతులు, ఇవన్నీ సెన్సెస్. ఈ సెన్సెస్ తో కూడినటువంటిది కాబట్టి ఇది బిలో సెన్సెస్ కాబట్టి కాన్సన్ట్రేషన్. ఈ ఇంద్రియములకు కొంతవరకు అతీతమైన స్థాయిలో పోయినప్పుడే అది మెడిటేషన్ అవుతుంది.
1: ఓన్లీ వెన్ యూ ట్రాన్సెండ్ దిస్ కైండ్ ఆఫ్ సెన్సెస్, then only you can enter into area of meditation.
0: ఆ మెడిటేషన్ స్థాయి నుంచి ఈ కాన్సన్ట్రేషన్ స్థాయి నుంచి మనం మధ్యలో బార్డర్ లో దాటాలి.
1: బిట్వీన్ దిస్ మెడిటేషన్ అండ్ కాన్సన్ట్రేషన్ దేర్ ఇస్ ఎ బార్డర్. యు హావ్ టు క్రాస్ దట్ బార్డర్.
0: ఇది కాన్సన్ట్రేషన్, అది మెడిటేషన్. మధ్యలో ఒక పెద్ద బార్డర్ ఉంది, అదే కాంటెంప్లేషన్.
1: ది బార్డర్ దట్ సపరేట్ మెడిటేషన్ అండ్ కాన్సన్ట్రేషన్ ఈస్
0: కాంటెంప్లేషన్. ను క్రాస్ చేసిన తర్వాతనే మనకి మెడిటేషన్ స్టార్ట్ అవుతుంది.
1: ఓన్లీ వెన్ యూ క్రాస్ దిస్ బార్డర్ ఆఫ్ కాంటెంప్లేషన్.
0: చాలా మంది మెడిటేషన్ మెడిటేషన్ అని టైమ్ అంతా వేస్ట్ చేస్తున్నారు.
1: ఇన్ ది నేమ్ ఆఫ్ మెడిటేషన్ టుడే పీపుల్ ఆర్ వేస్టింగ్ దర్ టైమ్.
0: ఒక్క క్షణమైనా ఈ మనసును నిలపగలుగుతున్నారా? లేదు.
1: హ్యావ్ దే బీన్ ఏబుల్ టు ఫిక్స్ దర్ మైండ్ ఈవెన్ ఫర్ ఎ మినిట్?
0: కూర్చున్నారు అర్ధ గంట, ఒక గంట.
1: దే ఆర్ సిట్టింగ్ ఇన్ ఎ పర్టికులర్ పోస్టర్ ఫర్ హాఫ్ అన్ అవర్ ఆర్ వన్ అవర్.
0: ఈ విధంగా కాలం వ్యక్తం చేసే బదులు సమాజ సేవ చేయి, ఎంతో హాయిగా ఉంటాయి.
1: ఇన్స్టెడ్ ఆఫ్ సిట్టింగ్ లైక్ దిస్ విచ్ అమౌంట్స్ వేస్ట్,
0: ఎంతసేపు నువ్వు కూర్చున్నావు, ఒక క్షణమైన మనసు నిలపగలిగావా?
1: యూ హ్యావ్ సాట్ దేర్ ఫర్ వన్ అవర్, హ్యావ్ యూ బీన్ ఏబుల్ టు ఫిక్స్ యువర్ మైండ్?
0: వలే పరిగెత్తుతుంది ఈ మనసు.
1: మైండ్ ఈస్ రన్నింగ్ లైక్ ఎ మ్యాడ్ మంకీ.
0: పరిగెత్తే మనసును లాగటం, మరి పరిగెత్తటం, ఈ విధంగా ఈ అనవసరమైన క్రియ లోపల కాలం ఎందుకు వ్యర్థం చేస్తున్నావు?
1: వై ఆర్ యూ వేస్టింగ్ యువర్ టైమ్ ఇన్ పుల్లింగ్ బ్యాక్ దిస్ రన్నింగ్ మంకీ అండ్ హోల్డింగ్ ఇట్ అండ్ అగైన్ ఇట్ గోస్ ఇట్ రన్స్?
0: డ్యూటీ ఈజ్ గాడ్. నేను చేసే పనులు అన్ని కూడా నువ్వు భగవంతుని యొక్క సేవలే అనే భావంతో నువ్వు సేవ చేయి.
1: కన్సిడర్ డ్యూటీ యాజ్ గాడ్ and undertake every activity for the sake
0: work
1: of
0: will be transformed into worship.
1: Then work will be transformed into worship.
0: Nu chese pani anta kunu bhagavatam pani ga nu bhavinchu.
1: Consider all the work that
0: is
1: you do in the work of
0: God. Kaani
1: that would be real meditation.
0: Kannulu mooskoni kadalakunda kuchunnanta matrame adi meditation eppatiki kaadu, photographer ki matram sariga untadi.
1: By merely closing your eyes and sitting for meditation
0: ఇలాంటి మెడిటేషన్ పెట్టుకోవటం చేతనే ఈనాటి యువకులంతా కూడా కేవలము మనసు యొక్క తత్వాన్ని వ్యక్తం చేసుకుంటున్నారు.
1: As the youth of today are having such wrong notions about meditation, they are wasting their precious time.
0: ఏ పని చేసినా ఇది భగవంతుని పనే, ఈ విధంగా భావించు.
1: Consider whatever work you do as a work of God.
0: ఒక పనిముట్టు.
1: Consider your body as an instrument.
0: ee panimuttu dwara taane ee pani chestunnadu aneetundi vishwasanni penchuko.
1: Develop faith that God is using your body as an instrument to perform work.
0: ee sadhana ento upakaranga untadi.
1: This sadhana will be extremely useful to you.
0: Aadarshavantanga untuntadi.
1: It will be an example.
0: ee meditation antundi swarthamato koodi untundadi.
1: This meditation on the other hand is full of selfishness.
0: Tanaka maatrame trupti.
1: All that he did
0: తన ద్వారా ఇతరులంతా ఎంత బాధపడుతున్నారో.
1: త్రూ హిమ్ హ్యూమన్
0: ఏ మాత్రము విచారించడం లేదు.
1: హీఈస్ నాట్ లుకింగ్
0: సప్రయోజనంతో కూడినటువంటి యొక్క భగవత్ సేవలు ఇది ఏమాత్రం కూడా పరసేవలు కాదు.
1: వాట్ ఎవర్ సర్వీస్ యూ అండర్టేక్ విత్ హెల్ప్ ఆఫ్ సెల్ఫిష్నెస్ దాట్ కెనాట్ బి
0: స్వార్థాన్ని త్యాగం చేసి
1: sacrifice your selfishness.
0: సర్వమును పరార్థంగా విశ్వసించి
1: consider everything as divine.
0: కర్మలు ఆచరించడమే నిజమైనటువంటి యొక్క ధ్యానం.
1: అండర్టేకింగ్ వర్క్ ఇన్ దిస్ పర్టికులర్ అప్రోచ్ దాట్ ఈస్ రియల్ మెడిటేషన్.
0: దీనివల్ల ఈనాడు టైం వేస్ట్ అవుతుంది, ఎనర్జీ వేస్ట్ అవుతుంటుండాలి, లైఫ్ వేస్ట్ అవుతుంది.
1: బై ది అదర్ టైప్ ఆఫ్ మెడిటేషన్ ది టైం లైఫ్ అండ్ ఎనర్జీ ఎవ్రీథింగ్ ఈస్ వేస్ట్.
0: భగవత్ నామస్మరణ చేసుకుంటూ అన్ని పనులు చేయాలి.
1: Chanting the name of the Lord, undertake any work and go on doing
0: that. Tadwara sarva karmalu kudunu sarthakam avutundi.
1: Every act becomes sanctified by this approach.
0: Bhagavantudu ekkado okka pradeshamulandu maatrame ledu.
1: You cannot get God confined to one place.
0: Sarvata paadipadam
1: God
0: sarvato chi siromukam sarvata stutimalloki sarvamavruchi ekkada chuchina anninti endu untunnadu.
1: Wherever you see, you find God there in everything and in all things.
0: కేవలం ఒక్క ప్రదేశమునందే ఉంటున్నాడని నీవు ధ్యానం చేస్తే ఇది భగవంతుని కించిత్ పరిచినట్టు అవుతుంది.
1: ఇఫ్ యూ కన్సిడర్ గాడ్ యాజ్ కన్ఫైన్ టు వన్ ప్లేస్ అండ్ అండర్టేక్ మెడిటేషన్ యు ఆర్ రెస్ట్రిక్టింగ్ ది సర్వాల్ ప్రవేశింగ్ గాడ్.
0: భగవంతుని ఒక్క స్థాయిలో మనం చూసుకోవటం ఇది కేవలం ఒక నేరో మైండ్, సంకుచితమైన భావం.
1: కన్ఫైనింగ్ గాడ్ హూ ఇస్ ఆల్ పర్వేసివ్ టు వన్ ప్లేస్ ఈస్
0: విశాలమైన భావాన్ని పెంచుకోవాలి.
1: డెవలప్ బ్రాడ్ మైండెడ్నెస్.
0: అప్పుడే మనకు ఒక విచక్షణ అనేటువంటిది మనకు అభివృద్ధి అవుతుంది.
1: దెన్ ఓన్లీ వీ కెన్ గెట్ దట్ కైండ్ ఆఫ్ డిస్క్రిషన్.
0: తద్వారా వివేకం అభివృద్ధి అవుతుంది.
1: త్రూ దాట్ యూ కెన్ డెవలప్ విజ్డమ్.
0: వివేకం ద్వారానే మనము కొంతవరకు విశ్వత్వాన్ని మనం గుర్తించడానికి వీలవుతుంది.
1: ఓన్లీ త్రూ దట్ కైండ్ ఆఫ్ డిస్క్రిమినేషన్ యుడ్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ థింగ్స్ కరెక్ట్లీ.
0: ఈనాడు విజ్ఞానం ఉన్నది కానీ వివేకం లేదు.
1: టుడే యూ హ్యావ్ wisdom but there is no discrimination.
0: విజ్ఞానం విరివిగా పెరిగింది కానీ వివేకంతో దాన్ని విచారించటం లేదు.
1: సైన్స్ హెస్ గ్రోన్ బట్ దెర్ ఇస్ నో డిస్క్రిమినేషన్ టుడే.
0: ఈ విజ్ఞానానికి వివేకం కూడా ఉండినప్పుడే సద్వినియోగపరచడానికి వీలవుతుంది.
1: ఓన్లీ వెన్ సైన్స్ ఇస్ అసోసియేటెడ్ విత్ డిస్క్రిమినేషన్ సైన్స్ కెన్ బి యూజ్ ప్రాపర్లీ.
0: కనుక విద్యార్థులారా, మొట్టమొదట మీరు చేయవలసింది ఏమిటి? మీ విద్యను మీరు చక్కగా అభ్యసించండి.
1: స్టూడెంట్స్ ద ఫస్ట్ థింగ్ దట్ యు షుడ్ డూ ఈస్ కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ స్టడీస్.
0: ఆ విద్యలో ఉన్నటువంటి ఒక విచక్షణ మీరు గుర్తించండి.
1: డెవలప్ డిస్క్రిమినేషన్ పవర్ ఇన్ దట్ పర్టికులర్ స్టడీస్.
0: ఇందులో ఉండినటువంటి దానిని కొంతవరకు ప్రాక్టికల్ లో పెట్టడానికి ప్రవేశపెట్టండి.
1: యూ ఆల్సో ట్రై టు పుట్ దిస్ ఇన్ టు ప్రాక్టీస్.
0: చెప్పాను ఎన్ని పర్యాయములు, ఐదు విధములైన నాలెడ్జ్ ఉంటుందని.
1: ఐ టోల్డ్ ఎ నంబర్ ఆఫ్ టైమ్స్ దట్ దేర్ ఆర్ ఫైవ్ టైప్స్.
0: కానీ ఈనాటి విద్యార్థులంతా కూడా కేవలము ఒక బుక్కిష్ నాలెడ్జ్ తోనే అంత్యమవుతున్నారు.
1: బట్ టుడే స్టూడెంట్స్ ఆర్ సాటిస్ఫైడ్ విత్ మియర్లీ బుక్కిష్ నాలెడ్జ్.
0: ఈ బుక్కిష్ నాలెడ్జ్ నుంచి ఇంకా కొంతమంది పైన పోయి సూపర్ఫిషియల్ నాలెడ్జ్ లో చేరిపోతున్నారు.
1: సమ్ పీపుల్ గో బియాండ్ బుక్కిష్ నాలెడ్జ్ అప్ టు సూపర్ఫిషియల్ నాలెడ్జ్.
0: కానీ జనరల్ నాలెడ్జ్ లేకపోతుండాలి.
1: బట్ దేర్ ఇస్ నో జనరల్ నాలెడ్జ్.
0: డిస్క్రిమినేషన్ నాలెడ్జ్ అంతకంటే లేకపోతుండాలి.
1: Discrimination knowledge cannot be thought of at all.
0: Practical knowledge ekta vastundi.
1: Then how can you get practical knowledge?
0: Practical knowledge atyavasaram.
1: Practical knowledge is very important.
0: Ee practical knowledge lekapotam chetane mana vidya anta ikkada kevalam artificial vidyaga untundali.
1: As there is no practical knowledge today, all our education is becoming artificial.
0: Mana MSc boy cheppadu manishi sarina ayinappude prapanchamanta sari avutundi.
1: Our MSc student has just mentioned that only when man becomes all right, the world will be transformed.
0: మనిషి సరైనటువంటి వాడైనప్పుడే ప్రపంచమంతా సరైనది అవుతుంది.
1: Only when man becomes all right, the world will become all right.
0: మనిషి మారినప్పుడే సమాజం మారుతుంది.
1: Only when man is transformed, society can be transformed.
0: సమాజం మంచిదైనప్పుడే దేశం మంచిదవుతుంది.
1: The nation will be all right only when the society is all right.
0: కనుక దేశమంతా ఇప్పుడు నువ్వు వ్యక్తి యొక్క గుణములపైన ఆధారపడి ఉంటుండాలి.
1: The entire goodness of the nation depends upon the good qualities of human beings.
0: వ్యక్తి యొక్క గుణములు అత్యవసరంగా పెంచుకోవాలి.
1: It is essential to develop good qualities and virtues by human beings.
0: ఎంత బలమున్నా ఎంత తెలివుంటే ఏమి ప్రయోజనం?
1: Whatever strength you have and whatever education you have, what is the use?
0: కానీ గుణం కూడా ఉంటుండాలి.
1: యూ షుడ్ హ్యావ్ గుడ్ క్వాలిటీస్.
0: నేటి విద్యలు తెలివి తేటలనే పెంచే కొంచెమైన గుణము పెంచబోలే.
1: టుడేస్ ఎడ్యుకేషన్ ఈజ్ డెవలపింగ్ ఓన్లీ క్లెవర్నెస్ అండ్ ఇంటెలిజెన్స్, బట్ వర్చ్యూస్ అండ్ క్వాలిటీస్ ఆర్ ఇగ్నోర్డ్ బై టుడేస్ ఎడ్యుకేషన్.
0: గుణము లేని తెలివితేటలు ఎందుకోసం?
1: వాట్ ఈస్ ది యూజ్ ఆఫ్ యువర్ క్లెవర్నెస్ అండ్ ఇంటెలిజెన్స్ డివైడ్ ఆఫ్ గుడ్ క్వాలిటీస్?
0: పంట పండని భూమి 10 ఎకరములేలా, కొంచెమైన చాలు మంచి భూమి.
1: Why should you have 10 acres of barren land where you cannot raise crops? Even if you have a small moon or a
0: degree తీసుకునేప్పుడు ఒక్క డిగ్రీ తో నీవు ఆచరణలో పెట్టుకో చాలు, అదే ఉత్తమమైనటువంటి విద్య అవుతుంది.
1: Instead of taking 3 or 4 degrees, even if you have 1 degree, if you can put it into practical use, that will be good enough.
0: చదువు చదువు అంటే కేవలం గ్రంథ పరిచయం కాదు.
1: Mere acquaintance with books is not education.
0: సమాజం యొక్క సుక్షేమాన్ని మనం దృష్టి ఎందుకోవాలి.
1: విషింగ్ ది వెల్ఫేర్ ఆఫ్ ది సొసైటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్.
0: ప్రపంచంలో ఆదర్శవంతమైనటువంటి విద్యార్థులుగా మనం రూపొందాలి.
1: వీ షుడ్ షేప్ అవర్ సెల్స్ యాజ్ ఐడియల్ స్టూడెంట్స్ ఫర్ ద హోల్ వరల్డ్.
0: అలాంటి ఆదర్శవంతమైనటువంటి జీవితమే లేనప్పుడు మన విద్యల ప్రయోజనం ఏమిటి?
1: ఇఫ్ యూ డు నాట్ హ్యావ్ సచ్ అన్ ఐడియల్ లైఫ్, వాట్ ఈస్ ది యూజ్ ఆఫ్ ఆల్ యువర్ ఎడ్యుకేషన్?
0: ఎంఏలు బిఏలు పాస్ అయ్యి వచ్చి పేరుగాంచిన పెద్దవారులైనా,
1: దేర్ మే బి గ్రేట్ పీపుల్ హూ హావ్ గాట్ great degrees like MAs and
0: sampada nundi saddhana parulaina,
1: there may be people who are well
0: kudami kirtini ganna punyulaina,
1: there may be virtuous people who
0: ayu aarogyamulla navaratham undi,
1: they may have a long life
0: paripurna balulagu varulaina,
1: they may have everything else added.
0: Sattambu japamulu tapamulu cheyachu
1: constantly, they may be doing
0: vedamulu nerpu vipurulaina,
1: they may be brahmins who may be teaching vedas.
0: Chadivu chadivi chadivi
1: study
0: chaala viveki ai.
1: He has become extremely clever. At the end of it all, the fool does not know
0: enta chadivu chadivi yeniti unnanu heenuni gunambu manaledu.
1: Whatever amount of education he might have acquired, if he is a mean fellow, he does not give up his meanness.
0: Mari chadivu chadivu tarkavadame gaani poorna gnanam eppudu pondaledu.
1: By too much of education, one becomes highly argumentative and he is not going to get.
0: చదువు చదువు చదివి చావంగ నేటికి చావు లేని చదువు చదువులేదు.
1: వై షుడ్ యూ గో ఆన్ వేస్టింగ్ యువర్ టైం బై స్టడీంగ్ థింగ్స్ విచ్ డు నాట్ హ్యావ్ ఎనీ మీనింగ్? స్టడీ థింగ్స్ విచ్ కెన్ గివ్ యూ ఇమ్మార్టాలిటీ.
0: కోసమా నీవు చదువుతున్నావు?
1: ఆర్ యూ స్టడీంగ్ ఆర్ యూ స్టడీంగ్?
0: వాదన వల్ల మన వైరం పెరిగిపోతుంది.
1: ఆర్గ్యుమెంటేషన్ లీడ్స్ టు ఎనిమిటీ.
0: వాదే వాదే వచ్చితే వైరం అని. వాదించేటువంటి వారికి వైరం పెరిగిపోతుంది కానీ స్నేహం కలగదు.
1: More arguments means more enmity. There cannot be friendship.
0: మన వాదనకు ఏమాత్రం కూడా దారి ఇవ్వరాదు.
1: Do not give room for unnecessary
0: సహనంతో ప్రేమతో
1: with patience with love
0: సమన్వయం గావించుకునేటువంటి ఒక విషయాన్ని మనం గుర్తించాలి.
1: We should try to develop understanding, harmony.
0: అట్టి సమన్వయ భావమే విద్యగా మనం విశ్వసించాలి.
1: Such harmony alone is true education.
0: Unity in diversity. అనేకత్వంలోని ఏకత్వాన్ని మనం గుర్తించాలి.
1: వీ షుడ్ రికగ్నైజ్ యూనిటీ ఇన్ డైవర్సిటీ.
0: అప్పుడే మానవత్వంలో ఒక దివ్యత్వం అనేటువంటిది ప్రకాశిస్తుంది.
1: దెన్ ఓన్లీ డివినిటీ విల్ షైన్ ఫోర్త్ ఇన్ హ్యూమానిటీ.
0: మానవుడి కంటే ప్రత్యేకంగా లేదు.
1: డివినిటీ ఈజ్ నాట్ సెపరేట్ ఫ్రమ్ మ్యాన్.
0: మానవుని యొక్క అంశమే దివ్యత్వము.
1: మ్యాన్స్ ఆస్పెక్ట్ ఇట్సెల్ఫ్ ఇస్ డివినిటీ.
0: కేవలం దేహభ్రాంతి ఉండటం చేతనే దివ్యత్వాన్ని మర్చిపోతున్నాడు.
1: యాజ్ మ్యాన్ ఈస్ హ్యావింగ్ దిస్ కైండ్ ఆఫ్ బాడీ కాన్షియస్నెస్ హీస్ ఫర్గెటింగ్ హిస్ డివైన్ నేచర్.
0: పాంచభౌతికము దుర్బలమైన కాయము.
1: దిస్ ఫిజికల్ బాడీ కన్సిస్ట్ ఆఫ్ ఫైవ్ ఎలిమెంట్స్.
0: తొమ్మిది చిల్లులు తోలుతిత్తియ గారి కాంతి కలిగిన వచ్చిన గడము కాదు.
1: దిస్ ఫిజికల్ బాడీ ఈస్ నాట్ గోయింగ్ టు లాస్ట్ లైక్
0: నిమిషములకు నీచురూరునే కాని పునుగు జవ్వాజీలు పుట్టబో.
1: మోమెంట్ ఆఫ్టర్ మోమెంట్ దిస్ బాడీ డికేస్ అండ్ గివ్స్ బ్యాడ్ స్మెల్.
0: బాడీ ఒక ఇన్స్ట్రుమెంట్, అది ఒక పనిముట్టు.
1: బట్ కన్సిడర్ దిస్ బాడీ యాజ్ అన్ ఇన్స్ట్రుమెంట్.
0: ఎందుకోసం వచ్చింది పనిముట్టు?
1: వై ఇస్ దిస్ ఇన్స్ట్రుమెంట్?
0: ఇదం శరీరం పరోపకార నిమిత్తమై దేహం ఏర్పడింది.
1: దిస్ బాడీ ఇస్ గివెన్ టు యూ ఫర్ ద సేక్ ఆఫ్ సర్వింగ్ అదర్స్.
0: అదే సమాజ సేవ చేయాలి.
1: Undertake service of the society.
0: ఆ సేవ ద్వారానే మనలో ఆవిర్భవించినటువంటి యొక్క ఆత్మ ప్రకాశం విజృంభిస్తుంది.
1: దెన్ ఓన్లీ ది ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ ఇన్ యూ షైన్స్ ఫోర్త్.
0: కనుక దేహాన్ని సార్థకంగా గావించుకుని
1: sanctify your own physical body.
0: మనసు యొక్క మాలిన్యాన్ని నిర్మూలం గావించి
1: రిమూవ్ ది డర్ట్ ఇన్ ద మైండ్.
0: దివ్యత్వమైన ఆత్మతత్వంలో మన యొక్క జీవితాన్ని అంకితం చేసి
1: డెడికేట్ యువర్ లైఫ్ టు ద ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ విచ్ ఇస్ మానవత్వం
0: సార్థకంగా గావించుకోవాలి.
1: సాంక్టిఫై ది హ్యూమన్ లైఫ్.
0: కర్మానుబంధీని మనుష్యలోకి.
1: మ్యాన్ ఇస్ బౌండ్ బై యాక్షన్.
0: ఈ కర్మ చేతనే కూడింది ఈ యొక్క దేహము.
1: దిస్ బాడీ ఇస్ గివెన్ టు యూ బికాస్ ఆఫ్ యాక్షన్.
0: ఈ కర్మ కాయం చేతనే చెయ్యాలి.
1: Action can be performed only with the body.
0: ఈ కార్యకర్మల చేతనే కాలాన్ని పవిత్రం చేసుకోవాలి.
1: We can sanctify the time only with the help of this body.
0: కార్యకర్మ పవిత్రమైనప్పుడే కర్తవ్యం చక్కగా జరుగుతుంది.
1: Only when the time, the body and the action is sanctified, your duty is discharged. ఈ కార్యకర్మల
0: ప్రభావాన్ని మనం కొంతవరకు గుర్తించి వర్తించాలి.
1: We have to recognize the circumstance of the time and the place. వినయ
0: విధేయతలు విద్యార్థులకు అత్యవసరం.
1: Humility is very essential for students.
0: పెద్దలను గౌరవించాలి.
1: Respect
0: తల్లిదండ్రులను ప్రేమించాలి.
1: Love parents.
0: గురువులను శిష్యుగా గావించాలి.
1: Serve your preceptors.
0: తోటి మానవులను ప్రేమతో మనం కలిసిమెలిసి తిరగాలి.
1: Serve the society and other human beings.
0: ఆ యూనిటీ వల్లనే మనకు ఒక విధమైనటువంటి ప్యూరిటీ ఏర్పడుతుంది.
1: ఓన్లీ బై సచ్ యూనిటీ యూ కెన్ గెట్ ప్యూరిటీ.
0: ఆ ప్యూరిటీ వల్లనే మనకు డివినిటీ ఏర్పడుతుంది.
1: యూ కెన్ గెట్ డివినిటీ ఓన్లీ బై సచ్ ప్యూరిటీ.
0: యూనిటీ లేకుండా మనకు ప్యూరిటీ రాదు.
1: దెర్ ఇస్ నో ప్యూరిటీ వితౌట్ యూనిటీ.
0: యూనిటీ లేని దగ్గర ఎనిమిటీ స్టార్ట్ అవుతుంది.
1: వేర్ దెర్ ఇస్ నో యూనిటీ దెర్ ఇస్ ఎనిమిటీ.
0: కనుక ఆ ఎనిమిటీకి మనం ఏమాత్రం కూడా అవకాశం ఇవ్వాలి.
1: డూ నాట్ గివ్ రూమ్ ఫర్ ఎనిమిటీ.
0: ఈ యమనియమములు అనేటువంటి యొక్క పది సూత్రములను మనం చక్కగా పాటించుకుంటే మానవత్వం అనేటువంటి మనలో ఎంతైనా అభివృద్ధి అవుతుంది.
1: ఇఫ్ వీ కెన్ అబ్జర్వ్ దీస్ 10 ఆస్పెక్ట్స్ ఆఫ్ యమ అండ్ నియమ హ్యూమానిటీ విల్ షైన్ ఫోర్త్ ఇన్ యూ.
0: సత్యము, ఆస్తేయము, బ్రహ్మచర్యము, అపరిగ్రహము, ఈ ఐదింటిని మనం ఆచరిస్తే కూడా చాలు.
1: ఈవెన్ ఇఫ్ వీ కెన్ అబ్జర్వ్ దోస్ 5 కాన్స్టిట్యూయెంట్స్ ఆఫ్ యమ, that itself will be sufficient.
0: Evarini manam noppincharadu.
1: Do not hurt anyone.
0: Evarikini badhana andincharadu.
1: Do not
0: sadhyamantaruku neenu neevu arikattukoni nidani neevu nigrahinchukunnatu prayatninchu.
1: Always exercise control over yourself.
0: Ante kaani paralo vastulu neevu ematram kodanu aashinchavaddu.
1: Do not aspire to acquire things belonging to others.
0: Neeku kavalsi vaste daivanni praaptinchu.
1: If you need, ask God.
0: Daivam pai neeku sarvadhikaram untundali.
1: You have every right on God.
0: అంతేకాని సరి మానవులు మాత్రము చేయజాతం.
1: డూ నాట్ బెగ్ ఫ్రమ్ అదర్ హ్యూమన్ బీయింగ్.
0: అది ఏ విద్యార్థులు ప్రధానంగా గుర్తించవలసినటువంటి విషయం.
1: స్టూడెంట్స్ షుడ్ అండర్స్టాండ్ దిస్ పర్టికులర్ థింగ్.
0: మీ శక్తి పైన మీరు ఆధారపడండి.
1: ఆల్వేస్ డిపెండ్ అపాన్ యువర్ ఓన్ స్ట్రెంగ్.
0: మీ కర్మలపైన మీరు ఆధారపడండి.
1: డిపెండ్ అపాన్ యువర్ ఓన్ యాక్షన్.
0: సోంబేర్లు కాకూడదు.
1: డూ నాట్ బికమ్ లేజీ ఫెలోస్.
0: తద్వారా మన లోపల ఎన్ని విధమైనటువంటి యొక్క దుర్గుణములో ప్రవేశిస్తాయి.
1: లేజినెస్ బ్రీడ్స్ ఆల్ బ్యాడ్ క్వాలిటీస్ ఇన్ యూ.
0: మనం నిరంతరము పనిలో ప్రవేశించాలి.
1: ఆల్వేస్ బీ బిజీ విత్ సమ్ వర్క్.
0: వర్క్ వర్క్ వర్క్. వర్క్ లో మనం ప్రవేశించాలి.
1: వర్క్ వర్క్ వర్క్. యూ షుడ్ ఆల్వేస్ అండర్టేక్ వర్క్.
0: ఈ కర్మకాంక్షను మనం ఆశించడానికి కర్మానుబంధులు అయినందుకు కర్మదీక్షను వహించాలి.
1: యాజ్ వీఆర్ బౌండ్ బై యాక్షన్ వీ షుడ్ ఆల్వేస్ అండర్టేక్ యాక్షన్ అండ్ త్రూ దట్ ఫ్రీ అవర్
0: మనకు ఉత్సాహకరమైనటువంటి యొక్క హృదయము ఉప్పొంగిపోతుంది.
1: దెన్ ఓన్లీ వీ విల్ హ్యావ్ ఎ హార్ట్ filled with enthusiasm and ideals.
0: దైవ ప్రేమ చేత
1: through love of God,
0: దివ్యమైన భావము చేత,
1: through divine feelings,
0: జీవితమంతా కూడా నువ్వు ఒక పవిత్రమైన జీవితంగా నేను విశ్వసించాలి.
1: Sanctify your life as a sacred one.
0: జీవితాన్ని ఏమాత్రం కూడా అసహ్యపడరాదు.
1: Do not be disgusted with life.
0: జీవితపైన విసుగు ఏమాత్రము పుట్టరాదు.
1: Do not develop any kind of despair on life.
0: ఏదో దిన్నము జీవించినటువంటిది, దిన్నము తినే కడుపుకే తింటున్నాము, కడిగిన ముఖాన్ని కడుపుతున్నామని దీనిపైన ఏమాత్రం కూడా వేసారు పుట్టరాదు.
1: Do not think that this is a routine life, every day you are doing the same thing.
0: ఇది కేవలం ఒక బలహీనత.
1: That is a type of weakness.
0: తిన్న కడుపుకే తింటున్నాము నిజమే.
1: Yes, we are feeling the same stomach every day. It is true.
0: పడుతున్నామా?
1: But are we getting disgusted?
0: ఒక అర్ధ గంట ఆలస్యం అయిపోతే చాలా బాధపడతాం.
1: Even if it is a late by half an hour,
0: కడిగిన ముఖాన్ని కడుగుతున్నాం కదా, దిన్నం కొత్త ముఖం రాలేదు కదా.
1: You are washing the same face every day, day after day.
0: భిన్న విషయాలే మీరు వినాలి.
1: You should hear the same thing again and again.
0: భిన్న విషయాలే కదా, స్వామి చెప్పిన విషయాలే కదా, దీనిపైన ఏమాత్రం విసుగు రాకూడదు.
1: You should never develop any kind of disgust on things.
0: ఎప్పటికప్పటికి నూతనమైనటువంటి విషయాలుగానే ఉంటుంటాయి.
1: All these things are ever fresh for you.
0: మీరు ఒక 30 ఏళ్ళు, ఒక బలహీనత.
1: That is a type of weakness.
0: తిన్న కడుపుకే తింటున్నాం నిజమే.
1: Yes, we are feeling the same stomach every day. It is true.
0: పడుతున్నామా?
1: But are we getting disgusted?

0: ఎప్పటికప్పటికీ నూతనమైనటువంటి విషయాలుగానే ఉంటుంటాయి.
1: ఆల్ దీస్ థింగ్స్ ఆర్ ఎవర్ ఫ్రెష్ ఫర్ యూ.
0: మీరు ఒక 30 ఏళ్ళు 40 ఏళ్ళు అంతా కూడా పొద్దున సాయంకాలం కాఫీ తాగుతుంటారు.
1: ఫర్ 30 to 40 years ఎవ్రీ డే మార్నింగ్ యూ మే బి పార్టీ.
0: 30 ఏళ్ళు తాగినాం కదా ఇంకెందుకు ఈ కాఫీ అని ఏమైనా విసర్జించుంటారా?
1: ఆర్ యూ ఫీలింగ్ డిస్గస్టెడ్ విత్ కాఫీ ఆఫ్టర్ డ్రింకింగ్ ఫర్ 30 years?
0: గంట లేట్ అయితే తలనొప్పి వస్తుంది.
1: ఇఫ్ ఇట్ ఇస్ లేట్ బై హాఫ్ ఎన్ అవర్ యూ డెవలప్ హెడేక్.
0: ఇది ఏనాటికది కాఫీ చాలా పవిత్రంగానే చాలా ఉన్నతమైనదిగా మంచి రుచికరమైనదిగా మనకు గోచరిస్తుంది.
1: కాఫీ సీమ్స్ టు బి ఎవర్ ఫ్రెష్ ఎవ్రీ డే ఎవ్రీ మార్నింగ్.
0: నిత్య నూతనంగా ఉంటుంటాయి అది.
1: ఇట్ సీమ్స్ టు బి ఎవరీ ఫ్రెష్ ఎవ్రీ డే.
0: కానీ వేదాంత విషయాలు వచ్చేటప్పటికి ఇవి పాతవి పాతవి పాతవి దానిపైన రోత పుడుతుంది.
1: బట్ వెన్ ఇట్ ఈస్ ఎ మ్యాటర్ ఆఫ్ వేదాంత అండ్
0: ఫిలాసఫికల్ మార్గం కాదు.
1: బట్ దిస్ ఇస్ నాట్ ప్రాపర్ పాత్.
0: విన్నదానినే వినాలి.
1: షుడ్ హియర్ దిస్ అగైన్ అండ్ అగైన్.
0: తిన్నదానినే తినాలి.
1: తిన్నదానినే
0: అనుభవించాలి.
1: షుడ్ ఎంజాయ్ దిస్ పర్టికులర్ థింగ్.
0: కారణం అప్పటికప్పుడు జీర్ణమైపోతుంటాది. ది
1: రీజన్ ఈస్ ఎవ్రీ మూమెంట్ థింగ్స్ ఆర్ బీయింగ్
0: డైజెస్టెడ్. క్యాంటీన్ పోయి రెండు చపాతీలు తిన్నావు.
1: యు ఆర్ హంగ్రీ, యూ వెంట్ టు క్యాంటీన్,
0: ఎంతసేపు తిరిగి 2 గంటలు మాత్రమే.
1: అట్ ది ఎండ్ ఆఫ్
0: తిరిగి ఆకలి అవుతుంది, తిరిగి నీవు భుజించాలి.
1: అగైన్ యు విల్ హ్యావ్ హంగర్, యూ హావ్ టు పార్టేక్ ఫుడ్.
0: అదే విధంగానే భగవత్ చింతన అనేటువంటిది కాలానుగుణ్యంగా అప్పటికప్పటికి నూతనమైనదిగా భావించి దానిని వింటూనే ఉండాలి,
1: అనుభవిస్తూనే
0: ఉండాలి.
1: ఇన్ ద సేమ్ వే కాంటెంప్లేషన్ ఆఫ్ ద లార్డ్ మస్ట్ బి ఎవర్ ఫ్రెష్ అండ్ యూ ఆల్వేస్ ఫిల్ యువర్ సెల్ఫ్ విత్ ఎంథూజియాజం ఫర్ కాంటెంప్లేషన్ ఆఫ్ ద లార్డ్.
0: పాడే పాటనే పాడుతున్నాం.
1: వీఆర్ సింగింగ్ ది సేమ్ ఓల్డ్ సాంగ్స్ అగైన్ అండ్ అగైన్.
0: రోతపుడతా ఉందా?
1: బట్ ఆర్ వీ గెటింగ్ డిస్గస్టెడ్ విత్ ఇట్?
0: లేదు,
1: సర్టన్లీ నాట్.
0: ఎప్పటికప్పుడు ఇది ఆనందమైన హృదయాన్ని ఉప్పొంగింప చేస్తుంది.
1: ఎవ్రీ మూమెంట్ దే ఆర్ గివింగ్ అస్ జాయ్, ఫ్రెష్ జాయ్.
0: కనుక మనం విన్న విషయములు అయినప్పటికీ దాన్ని నూతనంగా భావించి దాన్ని ఆచరణలో పెట్టడానికి తగినటువంటి కృషి చేయాలి.
1: ఈవెన్ ఇఫ్ దీస్ థింగ్స్ ఆర్ హర్డ్ అర్లియర్, వుడ్ ఆల్వేస్ కన్సిడర్ దెమ్ యాజ్ ఫ్రెష్ అండ్ ప్రాక్టీస్ దెమ్.
0: విద్యార్థులారా,
1: డియర్ స్టూడెంట్స్,
0: కేవలము భజన భజన భజన అని ఈ భజన అనేటువంటి కేవలము ఏ విధమైనటువంటి యొక్క ఫలితము లేనటువంటిదిగా మీరు భావించరాదు.
1: వెన్ యూ థింక్ ఆఫ్ భజన్, షుడ్ నాట్ థింక్ భజన్ డజంట్ హ్యావ్ ఎనీ యూటిలిటీ ఆర్ ఎనీ.
0: భజనలో ఉండేటువంటి ఆనందము, భజనలో ఉండేటువంటి యొక్క సౌఖ్యము మరి దేనిలో కూడా మనకు లభ్యం కాదు.
1: ది జాయ్, హ్యాపీనెస్ అండ్ బ్లిస్ ఆఫ్ భజన్ యూ కెనాట్ గెట్ ఇన్ ఎనీథింగ్ ఎల్స్.
0: కనుక ఈ భజన అనేటువంటిది కేవలం మన జీవితానికి ఒక భోజనం.
1: దిస్ భజన షుడ్ బి కన్సిడర్డ్ యాజ్ ఫుడ్ ఫర్ అవర్ లైఫ్.
0: నిరంతరం కూడా నువ్వు భగవద్ భజన చేసుకుంటుంటే జీవితం అనేటువంటిది ఎంతో ఆనందమయంగా జీవిస్తుంది.
1: ఇఫ్ యూ కెన్ డూ భజన్ కంటిన్యూస్లీ థ్రూఅవుట్ అవర్ లైఫ్, హౌ హ్యాపీ అవర్ లైఫ్ షుడ్ బి.
0: జయదేవుడు, గౌరాంగ, తుకారాం వీరందరూ కూడా భజన చేతనే జీవితాన్ని సార్థకంగా గావించుకున్నారు.
1: జయదేవ్, గౌరాంగ్, తుకారాం, ఆల్ ఆఫ్ దెమ్ శాంక్టిఫైడ్ దర్ లైఫ్స్.
0: ఏ ధ్యానం చేతనో ఏ జపం చేతనో ఎవరు ముక్తిని పొందిన వారు కనిపించడం లేదు.
1: నాట్ బై మెడిటేషన్, నాట్ బై ఎనీ అదర్ థింగ్, దే హావ్
0: నవ విధమైన మార్గములన్నీ కూడా ఒక భగవంతుని యొక్క చింతన లే.
1: ఆల్ దట్ 9 types ఆఫ్ డివోషన్ ఆర్ ఓన్లీ కాంటెంప్లేషన్.
0: కీర్తనం, విష్ణుస్మరణం, పాదసేవనం, వందనం, అర్చనం, దాస్యం, స్నేహం, ఆత్మ నివేదనం ఈ 9 విధమైన మార్గములు కూడా కేవలము ఆ గమ్యాన్ని చేర్చేటువంటి మార్గములే.
1: ఆల్ దీస్ 9 types ఆఫ్ డివోషన్ స్టార్టింగ్ ఫ్రమ్ కాంటెంప్లేషన్ అంటిల్ ఇట్ ఈస్ రీచ్ యాజ్ మర్జర్ ఇన్ టు గాడ్, దీస్ ఆర్ ఆల్ మెంట్ టు లీడ్ అస్ టు.
0: ఎన్ని చదువులు మీరు చదివినప్పటికీ భగవంతుని చింత మాత్రం మీరు మానకూడదు.
1: వాట్ ఎవర్ స్టడీస్ యూ మే డూ అండ్ ఎడ్యుకేషన్,
0: ఈనాడు భగవత్ విషయం అనేటువంటి దాంట్లో కేవలము మనం అలక్ష్యం చేయటం చేతనే మనలో అనేక రకమైన అశాంతులు మనకు కలుగుతూ ఉన్నాయి.
1: డూ నాట్ గివ్ అప్ కాంటెంప్లేషన్ ఆఫ్ ద లార్డ్. గివింగ్ అప్ కాంటెంప్లేషన్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద స్టేట్ ఆఫ్
0: మన భజన కేవలం ప్రపంచానికి కూడా శాంతిని అందిస్తుంది.
1: కాంటెంప్లేషన్ ఆఫ్ ద లార్డ్ విల్ కన్ఫర్ పీస్ ఆన్ ద వరల్డ్.
0: భజన కూడా లోక సమస్తా సుఖినో భవంతు అనే భావంతో మనం చెయ్యాలి.
1: ఈవెన్ వెన్ వీఆర్ డూయింగ్ భజన్, వీ షుడ్ డూ దిస్ భజన్ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ద వరల్డ్.
0: లోకమంతా సుక్షేమంగా ఉంటుండాలని ఆశించాలి.
1: లెట్ ది ఎంటైర్ వరల్డ్ బి పీస్ఫుల్, ప్రాస్పరస్ అండ్ హ్యాపీ, వీ షుడ్ ప్లే.
0: అప్పుడే మనలో ఒక పవిత్రమైనటువంటి యొక్క భావం అభివృద్ధి అవుతుంది.
1: దెన్ ఓన్లీ అవర్ ఫీలింగ్స్ బికమ్ శాంక్టిఫైడ్.
0: తన విద్యార్థులారా,
1: డియర్ స్టూడెంట్స్,
0: మీలో ఆవేశింపచేసేటువంటి దుర్భావములను, దుర్గుణములను, దురాలోచనలు మీరు దూరం చేసుకోవడానికి ప్రయత్నించండి.
1: ఫ్రీ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ ఆల్ ద బ్యాడ్ థాట్స్, బ్యాడ్ ఫీలింగ్స్, బ్యాడ్ యాక్షన్.
0: అవే మీ మానవత్వాన్ని అంతా కూడా నిర్మూలన చేస్తుండాలి.
1: దాట్ ఈస్ వాట్ ఈస్ స్పాయిలింగ్ అండ్ రూయింగ్ యువర్.
0: ఎన్ని చదువులు ఉంటుంటే కూడా మానవత్వం లేకపోతే మన జీవితం వ్యర్థమే.
1: వాట్ ఎవర్ ఎడ్యుకేషన్ యూ మే హ్యావ్,

0: నాట్ హ్యావ్ దీస్ హ్యూమన్ క్వాలిటీస్ హ్యూమన్ వాల్యూ.
1: నేను మానవుడు నేను మానవుడు నేను మానవుడు అనేటువంటి కేవలం అర్ధ సత్యం మాత్రమే.
0: ఐ ఆల్సో టోల్డ్ దట్ టు సే అండ్ డిక్లేర్ దట్ ఐ యామ్ మ్యాన్ ఇస్ హాఫ్ ట్రూత్.
1: కానీ రెండవ హాఫ్ ట్రూత్, నేను పశువు కాదు నేను పశువు కాదు నేను పశువు కాదు, ఈ రెండు చేరినట్టుండే మన యొక్క సార్థకం అవుతుంది మన మానవ.
0: ది అదర్ హాఫ్ ఆఫ్ ది ట్రూత్ ఈస్ దట్ ఐఎమ్ నాట్ ఎన్ ఎనిమల్, ఐఎమ్ నాట్ ఎన్ ఎనిమల్, దిస్ మస్ట్ బి పుట్ అలాంగ్ విత్
1: ఐఎమ్ మ్యాన్ నాట్ ఎనిమల్, ఐఎమ్ మ్యాన్ నాట్ ఎనిమల్, ఐఎమ్ మ్యాన్ నాట్ ఎనిమల్, దీనికి రెండింటినీ మనం చేర్చుకోవాలి.
0: ఓన్లీ వెన్ వి జస్ట్ సే ఐఎమ్ మ్యాన్ ఐఎమ్ నాట్ ఎనిమల్,
1: నువ్వు మ్యాన్ అని అనుకుంటున్నావు పశువులుగా ప్రవర్తిస్తున్నావు.
0: యూ కన్సిడర్ యువర్ సెల్ఫ్ యాజ్ మ్యాన్ బట్ కండక్ట్ యువర్ సెల్ఫ్ యాజ్ అన్ ఎనిమల్,
1: కాదు నీవు మ్యాన్ అనుకున్నప్పుడు నీవు మ్యాన్ గా నీవు ప్రవర్తించాలి.
0: ఇఫ్ యూ కన్సిడర్ యువర్ సెల్ఫ్ యాజ్ మ్యాన్ కండక్ట్ యువర్ సెల్ఫ్ ఆల్సో యాజ్ అ మ్యాన్.
1: దురభ్యాసములకును దుశ్చింతలకును ఏమాత్రం కూడా అలవాటు కాకూడదు.
0: డూ నాట్ గివ్ రూమ్ ఫర్ బ్యాడ్ థాట్స్ బ్యాడ్ యాక్షన్ బ్యాడ్ వర్డ్స్.
1: కనుకనే తద్వారా నీవు పవిత్రమైనటువంటి దీనిని పొందాలనుకున్నప్పుడు హృదయం లోపల భగవచ్చింతన జరపాలి.
0: ఇఫ్ యూ వాంట్ టు రీచ్ సంథింగ్ సేక్రెడ్ అండ్ డివైన్ హ్యావ్ రూమ్ ఫర్ గాడ్ ఇన్ యువర్ హార్ట్.
2: భజన వినాశి శాంతి నహి, హరి భజన వినాశి శాంతి నహి.

0: Sai Ram, dear listeners, if one wears green tinted glasses, the entire world appears green. Hence, it is clear that everything lies in the way we perceive things in the world around us. In today's discourse, Bhagwan Baba emphasizes the need to control our vision and use it only for good purposes. He asks everyone, especially the youth, not to misuse the eyes. Let us now listen to the pearls of wisdom from Bhagwan Baba from a discourse delivered on the 13th of August 2006 during the Ati Rudra Mahayagnam in Prashanti Nilayam.
1: Embodiments of love.
2: భక్తులందరూ చేరి ప్రేమతో భగవత్ యొక్క స్మరణ చేసిన దినమే నిజమైన దినము.
1: ఇట్ ఈస్ ద డే దట్ ఈస్ వెల్ స్పెంట్ వెన్ ఆల్ డివోటీస్ గ్యాదర్ అండ్ సింగ్ ఇన్ ప్రైజ్ ఆఫ్ గాడ్ ఇన్ లవ్.
2: బీదల వేదలని ప్రీతితో నెరవేర్చి అన్నదమ్ముల వాకి నున్న దినము.
1: Verily is the day when we help the poor and the needy, poor Lord, and come to the rescue.
2: Chelvi Bhagavad Kathalu Cheppu Dinamu.
1: It is the day when we share with everybody the mysteries and the glory of God.
2: Atti dinamu dinamu kani takkina dinamulanni kudanu tad dinamude.
1: It is only the day well spent. The rest of the days are merely habitual.
2: Prema Swaruplara.
1: Embodiments of love.
2: All India President Srinivasan cheppadu.
1: All India President Srinivasan explained.
2: Vinaya chala telivigala vadani, chaduvugala vadani, chakkaga erpatlanta chestunnadu ani cheppadu.
1: The All India President mentioned that Vinay Kumar is highly educated and works with all his intelligence.
2: Alan cheppinanu cheppakapoyanu prapanchamantai kudanu ee naadu unnatvanti yokka ashantiki moola kaaranamu yuvakule.
1: Whether he said it or not, the fact is, for all the restlessness and agitation going on in the world today, the youth is responsible.
2: చదువులన్నీ చదివి చాలా వివేకి అయి మగిలి తన్నెలుగుడు మందమతుడు.
1: విత్ ఆల్ ఎడ్యుకేషన్ అండ్ ద లెర్నింగ్ ఇట్ ఈస్ ఓన్లీ ఎ ఫూల్ హూ డస్ నాట్ నో హిస్ ట్రూ నేచర్.
2: ఎంత చదువు చదివి ఏ నీతి ఉన్నను హీనుని గుణము మానలేడు.
1: ఇన్ స్పైట్ ఆఫ్ హైయర్ లెర్నింగ్ ఎ మీన్ మ్యాన్ వుడ్ నెవర్ గివ్ అప్ హిస్ మీన్ మెంటాలిటీ.
2: ఎంఏలు బిఏలు పాస్ అయ్యి వచ్చి పేరుగాంచిన పెద్దవారులైనా
1: ఏబీబీ మెన్ ఆఫ్ ఎమినెన్స్ విత్ డిగ్రీస్ గ్రాడ్యుయేట్ బిఏ ఎంఏ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ
2: చదువులలోనున్న మర్మం మెల్ల చదవక
1: వితౌట్ లర్నింగ్ వితౌట్ ఎక్వైరింగ్ ద సీక్రెట్ ఆఫ్ నాలెడ్జ్
2: చదివితే మేము గొప్ప డిగ్రీలు పొందాము అని గర్వించుతున్నారు.
1: They pride themselves because they could acquire very high degree.
2: ఈ గర్వం వల్ల తన యొక్క సమతమ యొక్క సంప్రదాయమును మర్చిపోతున్నారు.
1: Because of this growing ego, they are forgetting the tradition and the culture.
2: సమతమ.
1: Their own religion.
2: ఆంగ్ల భాష అవతరించి గాని సమత భేదంబు సన్నగిల్లి.
1: Because of the influence of the English language, the attachment runs on religion and tradition have gone.
2: Sumatama bedambu sannagillagane samskarambu samasipoyi.
1: With the loss of religion and tradition, they have forgotten their own innate nature and culture.
2: Samskarambu samasipoyagane.
1: The movement that is gone from Sara.
2: Samskara.
1: Samskara, the culture.
2: భారతదేశం భాగ్యమే అణిగిపోయి
1: ద వెల్త్ ఆఫ్ దిస్ కంట్రీ భాగ్య ఈజ్ లాస్ట్.
2: ఎక్కడ చూచినను అల్లకల్లోలములే.
1: Everywhere you find disturbances and agitations.
2: Naitika, Bhautika, Dharmika, Adhyatmika, Laukikamunandu kudanu, ee vidhamainatuvanti oka gauravamu sannagillipoyindi.
1: In all fields, fields related righteousness, spiritual field, in all fields, there's no morality, there's no standard.
2: మానవత్వం అనేగా కేవలం మర్యాదనే లేకుండా ఉన్నది.
1: ఇన్ ఫ్యాక్ట్ ద మ్యాన్ ఇస్ నాట్ రెస్పెక్టెడ్, ఇస్ నాట్ ఆనర్డ్ టుడే.
2: అందరు కూడాను మిచ్చగాండుగా తయారయ్యన్నారు.
1: ఈవెన్ ద మిలియనర్స్, ద టాప్ పీపుల్, అఫ్లూయెంట్ పీపుల్, దే ఆల్ హావ్ బికమ్ బెగర్స్.
2: కూటి పేద పిచ్చిమెత్తుతున్నాడు.
1: అండ్ వి ఫైండ్ ఎ పాపులర్ బెగింగ్.
2: కోటీశ్వరుడు పిచ్చిమెత్తుతున్నాడు.
1: ఈవెన్ మిలియనర్ ఆల్సో బెగ్స్.
2: కానీ ఎవరిందులో పెద్ద, ఎవరిందులో చిన్న?
1: హూ ఈజ్ ఎ గ్రేటర్ హయ్యర్ బెగర్ దాన్ ది అదర్?
2: నిజంగా చూస్తే కూటి లేక అల్లాడుతున్నటువంటి కూటి పేదనే పెద్ద.
1: ఇన్ ఫ్యాక్ట్ ద వన్ హూ హాస్ నో ఫుడ్ టు ఈట్, ద పాపర్, ఈజ్ గ్రేటర్ దాన్ ద మిలియనేర్.
2: కోటీశ్వరునకు కోటకు ఉండి కూడాను ఒక నయా పైస ఇవ్వడు.
1: ఎ రిచ్ మ్యాన్, ఎ మిలియనేర్, హాస్ ఎ లాట్ ఆఫ్ మనీ విత్ హిమ్. Full of money, but he doesn't give.
2: పవిత్రమైన కర్మలకు, ప్రసిద్ధమైనటువంటి కర్మలకు, పరోపకారమైనటువంటి కర్మలకు ఏమాత్రము వారు సహాయపడరు.
1: They don't extend their support to any sacred service, to any good project.
2: కానీ పేరు ప్రతిష్ఠలకైనా తనకు ఎంత గొప్ప వారైనప్పటికీ పెద్ద ఫోటోలు వేసి ఒక పేపర్లో వేస్తారు.
1: But these rich people struggle for name and fame. They want the big size photograph to be printed.
2: Kani tana yokka karmalu chuste naya paisa kuda nu iddu.
1: But actually in action you don't find him giving in charity even single naya paisa.
2: Ilanti paristhiti lopala ee naadu yuvakulu chaala utsahanga munduku jaragali.
1: Under these circumstances it is most essential that the youth should move forward enthusiastically.
2: దేశం బాగుపడవాలంటే ఈ యువకులే, యూతులే చాలా ముందుకు రావాలి.
1: ఫర్ ద కంట్రీ టు ప్రోగ్రెస్ ఇన్ అడ్వాన్స్, ది యంగ్స్టర్స్, యూత్ మెన్ అండ్ విమెన్ టుడ్ కమ్ ఫార్వర్డ్.
2: వారిలో ఉన్నటువంటి యొక్క చర్మశక్తి
1: అండ్ ద కైండ్ ఆఫ్ ఫిజికల్ స్ట్రెంగ్త్ దే హ్యావ్,
2: వారిలో ఉన్నటువంటి ఇంద్రియ శక్తి,
1: ద కైండ్ ఆఫ్ ద స్ట్రెంగ్త్ ద హెల్త్ దే హ్యావ్,
2: వారి ఎందున్నటువంటి బుద్ధి శక్తి
1: అండ్ ఇంటెలిజెన్స్ దే కమాండ్,
2: మరి ఎవరి ఎందుకు కూడా లేదు.
1: Is not noticed among anybody.
2: వారు తరచినా ఏమైనా చేయగలరు.
1: If young man decides, he will be able to do anything.
2: కనుక తన ఎందున్నటువంటి యొక్క శక్తి, ఆ ఇంద్రియ శక్తి, మనోశక్తి, బుద్ధి శక్తి, ఆత్మశక్తి సర్వమును కూడా అడిగి,
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఈస్ పుటింగ్ అండర్ చెక్ ఆల్ ద ఫిజికల్ పవర్, ద మెంటల్ పవర్ అండ్ ద పవర్ ఆఫ్ ద సెల్ఫ్, ఆత్మశక్తి
2: అంతా సమాజమునకు ఉపయోగపెట్టాలి.
1: And they have divert all these powers for the service of mankind.
2: Chinna chinna vishayalaku ee yuvakulu ento balahinulaipothunnaru.
1: Even small matters the youth have become so weak.
2: Kani 16 samvatsaralu pillavadu chusti bakkabadipoyi untadu.
1: But at the age of 16 we find a young man so thin and weak.
2: Karanam emiti?
1: Why?
2: Annam leka kadu.
1: Not that he has no food.
2: Tindi leka kadu.
1: Not that he has no food.
2: ఆ ఇంద్రియ శక్తిని బలహీనం చేసుకోవటము చాలా పెద్ద తప్పు.
1: బికాస్ ద మిస్టేక్ లైస్ హియర్, హిస్ సెన్సెస్ ఆర్ వీక్, హీ మేడ్ దెమ్ వీక్.
2: సెన్సెస్ వీక్ అయిపోయినప్పుడు మానవుడు పూర్తి బలహీనుడైపోతాడు.
1: వెన్ వన్స్ సెన్సెస్ ఆర్ వీక్, ద మ్యాన్ బికమ్స్ టోటలీ వీక్.
2: కనుక సెన్సెస్ మానవుని యొక్క ప్రాణము.
1: దేర్ఫోర్ సెన్సెస్ ఫ్రమ్ ద వెరీ లైఫ్ ఆఫ్ మ్యాన్.
2: ఇట్టి శక్తిని ఈనాడు దుర్వినియోగం చేస్తున్నారు యువకులు.
1: యంగ్స్టర్స్ ఆర్ మిస్యూజింగ్ ద స్ట్రెంగ్త్ అండ్ ద పవర్ ఆఫ్ ద సెన్సెస్ టుడే.
2: ఈ యువకులు సమాజంలో ప్రవేశించి
1: యంగ్స్టర్స్ టు గెట్ ఇన్ ద సొసైటీ,
2: ఈ యొక్క దివ్యమైనటువంటి శక్తిని కాపాడుకోవాలి.
1: దే నీడ్ టు సేవ్ గాడ్ దిస్ డివైన్ పవర్ విత్ ఇన్ దెమ్.
2: ఈ శక్తిని కాపాడుకుని మనం దేశాన్ని రక్షించాలి.
1: విత్ దిస్ డివైన్ పవర్ దే హావ్ టు ప్రొటెక్ట్ దిస్ కంట్రీ.
2: అప్పుడే మనం సరి అయిన మానవులు అవుతాం.
1: దెన్ ఓన్లీ వి కెన్ కాల్ అవర్ సెల్ఫ్ ట్రూ హ్యూమన్స్.
2: దీనికి తగినట్టుగా తల్లిదండ్రులు కూడా వాళ్లకు ఎక్కువ ధర్మం ప్రోత్సాహపరుస్తున్నారు.
1: అపార్ట్ ఫ్రమ్ దిస్ ద పేరెంట్స్ ఆల్సో ఎంకరేజ్ దెమ్ అండ్ గివ్ దెమ్ మనీ.
2: ఈ పేరెంట్స్ కూడా పెద్ద పాపమే.
1: ద Thus parents are committing a mistake, a sin.
2: వారి చేతనే ఈ పిల్లలంతా చెడిపోతున్నారు.
1: The children are spoiled today by very parents.
2: పిల్లలకు ఎంతవరకు ఇవ్వాలో అంతవరకు ఇవ్వాలి స్వేచ్ఛ.
1: Parents should give them money to the extent necessary.
2: Too much స్వేచ్ఛ ఎట్లయిపోతుందంటే, too much money makes a wrong.
1: By giving too much of money, they commit many wrong things, mistakes.
2: కనుక మనము ధనమును చక్కగా వినియోగించుకోవాలి.
1: Therefore, we should make proper use of money.
2: Don't waste money.
1: Don't waste money.
2: Misuse of money is evil.
1: Bhagavan says, misuse of money is evil.
2: Don't waste food.
1: Don't waste food.
2: Food is God.
1: Food is God.
2: Time waste. Time is God.
1: And then, you should not waste the time.
2: Kalga manamu, waste chesedanta kuda dhanamu, food.
1: Not all that we waste today is money and food.
2: దీని వల్లనే ఈనాటి యువకులంతా కూడాను పూర్తి పాడైపోతున్నారు.
1: దట్స్ రీజన్ వై వి ఫైండ్ యంగ్స్టర్స్ ఆర్ టోటల్లీ స్పాయిల్డ్.
2: ఇంకా పిల్లల యొక్క యువకుల యొక్క దృష్టి ఎట్లాంటిది?
1: వాట్ కైండ్ ఆఫ్ లుక్స్ దే షుడ్ హ్యావ్?
2: ఒక క్షణమైన కూడాను స్థిరంగా ఉంచదు.
1: దేర్ లుక్స్ ఆర్ నాట్ స్టడీ ఈవెన్ ఫర్ ఎ మోమెంట్.
2: ఇటు అటు ఇటు అటు ఇటు చూస్తుంటారు.
1: ఇట్ గోస్ ఆన్ వేవర్ లుకింగ్ దట్ సైడ్ అండ్ దిస్ సైడ్.
2: కాకి దృష్టి వలే ఉంటుండాలి ఈనాడు.
1: ఇట్ ఈస్ ద లుక్ ఆఫ్ ఎ క్రో.
2: దేనిని చూసినా కానీ ఆశపట్టం.
1: అండ్ దే ఎస్పైర్ దే డిజైర్ వాట్ ఎవర్ దే సీ.
2: అంటే ఎలాంటి డిజైర్స్? తప్పుడు డిజైర్స్.
1: వాట్ కైండ్ ఆఫ్ డిజైర్స్? బ్యాడ్ డిజైర్స్.
2: కనుక కన్నులు మొట్టమొట్ట తమ దృష్టిలో పెట్టుకోవాలి.
1: దేర్ఫోర్ వన్ షుడ్ కంట్రోల్ వన్స్ ఓన్ లుక్స్.
2: ఈ నేత్రమే మనకు పెద్ద శాస్త్రము.
1: నేత్రా ది ఐ is the shastra, the sacred text.
2: Drushtini manam chakkaga pettukunnappude manaku drushti anta kudanu chakkaga untadi.
1: When we correct our drushti, the vision, the whole srushti creation would be divine.
2: Kanaka meeru chedda drushtini meeru chudakoddu.
1: So don't have bad looks.
2: Annintini aashinchakoddu.
1: Don't desire everything.
2: College ki pothuntaru pillalu.
1: Boys go to college.
2: Nenu unna satyanni cheptunnanu, meeru em anukokandi.
1: Bhagavan is telling the naked truth. You accept it.
2: ఎక్కడైనా ఎవరైనా స్త్రీడ పోతుంటే రోడ్ లో వీళ్ళు సైకిల్ కూడా వదులుతారు, వాళ్ళని పైన చూస్తుంటారు.
1: When women pass by along the road, the boy on the cycle would drop the cycle and start staring at them.
2: దీని వలన యాక్సిడెంట్ కూడా ఎక్కువ జరుగుతున్నాయి.
1: And that's the reason why they are met with accidents.
2: ఈ మోటార్ సైకిల్స్ అంతా కూడాను మరింత యాక్సిడెంట్ అవుతుండాలి.
1: And the number of accidents are more in the case of motorcycle.
2: కాని పోయేది మోటార్సైకిల్.
1: And in fact, just with the motorcycle with him.
2: కాని చూసేది బజార్.
1: But he goes on watching bazaar streets.
2: గర్ల్స్ కాలేజీకి ముందుగా పోతే.
1: And if you go across the girls' college.
2: కాని వీరి దృష్టి అంతా కూడాను కాలేజీ పైన ఉంటుంది.
1: They concentrate their looks on the college.
2: ఇందుకోసం ఆ కన్ను ఇచ్చినది.
1: For that reason the eyes are given to you.
2: కన్నులు నిచ్చేది ఎందుకు తెలుసా? అన్ని చూసే చంద్రుక కాదు కాదు కాదు కాదు. కైలాసవాసు నీ కన్నులారా కాంచేందుకు రా.
1: యు నో వై ఐస్ ఆర్ గిఫ్టెడ్ టు యూ? ఈజ్ ఇట్ టు లుక్ అట్ ఎవ్రీథింగ్ హిదర్ దిదా? ఇట్స్ ఓన్లీ టు వాచ్ ద డివైన్ మేనిఫెస్టేషన్ ఆఫ్ గాడ్.
2: కనుక ఈనాడు కను దృష్టి చాలా ఎక్కువ దోషమైపోయింది.
1: మచ్ ఆఫ్ ది మిస్టేక్ లైస్ విత్ అవర్ లుక్స్.
2: మాటలు చూస్తామా అంటే,
1: and we watch the words,
2: manchi maatale raavatam ledu.
1: We are not uttering good words at all.
2: Amma chedda palukuli.
1: And we use all bad words.
2: Veeru baagunnara, vaaru baagunnara, veerandama, vaarandama ani andanni gurinchi maatladata tappa aanandanni gurinchi maatladatam ledu.
1: We go on speaking about anda, the beauty, and we forget to discuss ananda, the bliss.
2: Aanandamlo unnatundi andamu, andame aanandam, aanandame andamu.
1: In fact, the true beauty anda lies in ananda, the bliss, and that bliss itself.
2: Ilanti drushtini ma yuvakulu arigattali.
1: And the youngsters should control their bad looks.
2: Endukante poyetundi varcha manam ochinatundi manavatvam.
1: And we have taken upon ourselves the human life.
2: Manaki ichinatundi kannulu prapanchamlo unnatundi oka chitta vichitramanu chuttaganti.
1: Eyes are gifted to us to watch the mysteries and the glory of God around.
2: కానీ అందం చందం చూడటానికి కాదు.
1: ఐస్ ఆర్ నాట్ గిఫ్టెడ్ టు వాచ్ ద బ్యూటీ.
2: ఇంకా వాళ్ళ ముగ్గురు పిల్లలు ఏమైనా కలిసినా వాళ్ళంతా ఇంకా పిచ్చి పిచ్చి మాటలే.
1: అండ్ ఇఫ్ త్రీ బాయ్స్ గ్యాదర్, They indulge in vain talk, useless talk, gossip.
2: He uses talk valla, uses drishti valla, uses chevadam valla, manavudu, manishiga akunda, rakshasudu ayipothunnadu.
1: Man has become a demon today because of useless talk, because of useless looks, because of bad audition or hearing.
2: Man tangu enta manchidi.
1: Our tongue is so good.
2: Dinni varninchinaru.
1: And it is narrated,
2: described.
1: And it tastes.
2: Kasagni.
1: And it has got all the
2: taste.
1: And it speaks sweetly.
2: Ilanti maduramainatvanti palukulu palakadaniki tangu ichindi.
1: The tongue is given so that our talk will be sweet.
2: Ante gani chedda parakulu palakakoodadu.
1: The tongue is not given to you to speak bad words.
2: Kanuka manam tangunu chakkaga pavitramaga upayoginchukovali.
1: Therefore we should make use of our tongue in a sacred way.
2: Kanulanu ichindi enduku telusa cheppanu.
1: Bhagavan explained why
2: we should.
1: It's not to look everywhere all around.
2: సుందరమైనటువంటి భగవంతుని యొక్క అందమును చూచాలి.
1: The eyes are given so as to look at the beauty and the glory of God in front of you.
2: దారిలో ఎక్కడైనా దేవాలయం కనపడితే దేవాలయం కనపడదు వాడుకు.
1: If they pass by a temple, they don't notice it.
2: దేవాలయంలో పోయేటువంటి ఆడవాళ్ళు కనపడుతుంటారు.
1: But they watch only ladies that pass by the temple and they don't look at the temple at all.
2: ఇది ఆవేళకు దృష్టి.
1: Is this the kind of looks they have?
2: ఇలాంటి దృష్టి, ఇలాంటి శ్రవణము, ఇలాంటి నారుక ఉండటం చేతనే మగవారి నాడు మానవులుగా కాకుండా రాక్షసులుగా తయారవుతున్నారు.
1: బికాస్ ఆఫ్ దిస్ బ్యాడ్ లుక్స్ దృష్టి అండ్ బికాస్ ఆఫ్ బ్యాడ్ లిసనింగ్ బికాస్ ఆఫ్ బ్యాడ్ వర్డ్స్ దట్ వీ స్పీక్ ద మానవ హ్యూమన్ హాస్ బికమ్ రాక్షస దానవ.
2: కనుక ఈనాడు యువకులు అనేటువంటి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి.
1: Therefore, youngsters must be very careful today.
2: తన ఇంద్రియములు తను కంట్రోల్ చేసుకుని
1: he should have self control.
2: అప్పుడు అన్నిటిని చూడవచ్చు.
1: That self control you can look around.
2: అప్పుడు ఏ తప్పు కూడా నువ్వు కనిపించదు.
1: There will be no mistake at all.
2: ఏ దోషము ఉండదు.
1: There will be no defect whatsoever.
2: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
2: పిల్లలపై ఉన్నటువంటి ప్రేమ వల్లనే నేను ఇంతగా చెప్పగలుగుతున్నాను.
1: Bhagavan is explaining all these things because of his infinite love for the youth of this country.
2: మీలో మీరు దాచిపెట్టుకోవచ్చు.
1: You may hide these things within yourself.
2: కానీ నేను దాచుటకు వీలు కాదు.
1: But Bhagavan will not hide anything. It is not possible.
2: కనుక జరిగేటువంటి యొక్క సత్యాన్ని మనం గుర్తించాలి.
1: We have to recognize the truth what is happening.
2: ఈ దీన్ని గుర్తించి వర్తించినప్పుడే మానవుడు మానవుడిగా ఉండగలడు.
1: When we understand, cognize the truth and conduct ourselves, we are true humans.
2: కనుక మనం పెద్దవాళ్ళైనటువంటి యొక్క తల్లిదండ్రులు కూడా దీంతో అతి జాగ్రత్తగా ఊహించాలి.
1: The eldest parents in particular should be highly careful.
2: Koduku premaga undavachunu.
1: You may love your son.
2: Nee premanu nee koduku paina choopu.
1: You can certainly shower your love on your son.
2: Kaani tannu chedipoyetuvanti margam paina choopakoddu.
1: But you should never show him the wrong path.
2: Vaadu chedipothe evariki peru? Tandrike peru.
1: The boy is spoiled is the father who gets the bad name.
2: కనుకనే మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ అన్న.
1: దేర్ఫోర్ ఇట్ ఈస్ సెడ్ మదర్ ఇస్ గాడ్, ఫాదర్ ఇస్ గాడ్, టీచర్ ఇస్ గాడ్, గెస్ట్ ఇస్ గాడ్.
2: ఈనాడు తల్లి కూడాను చెడ్డగా కనిపిస్తుండాలి.
1: అండ్ టుడే ఈవెన్ మదర్ డజంట్ అపియర్ టు బి గుడ్.
2: కానీ తండ్రి చూస్తే ఏమైతే కోప్పడతాడో ఏమనుకుని అతని పైన కోపము.
1: He is full of anger towards his father because he is afraid that he may shout at him.
2: Talli tandri ante mottamotta janmaku mulakaram talli tandrulle.
1: And in fact the parents are responsible for the life given to us.
2: Elanti paristhithilo endi annu kodanu talli tandrulnu hrudayapurvakanga preminchali.
1: Under any circumstances we have to love our parents.
2: Na talli mottamotta devata.
1: My mother is the first god.
2: Tandri rendava devudu.
1: And father is next very god.
2: ఆ దేవుడే నన్ను కాపాడుతున్నాడు.
1: As the god who is protecting me.
2: ఈ తల్లియే నన్ను రక్షిస్తున్నది.
1: And it's the mother who is taking care of me.
2: కనుక ఈ తల్లి తండ్రులు రెండింటిని కూడా మర్చి మనం ఎన్ని పనులు చేస్తే ఏం ప్రయోజనము?
1: Forgetting mother and father, what is the fun of doing many of the activities?
2: కనుక ఇలాంటి యాక్షన్స్ అంతా కూడాను మన సేవాదారు వాళ్ళు యువకులు అనేటువంటి వాళ్ళు అరికట్టాలి.
1: The Sevadan people, youngsters, should control all the evil tendencies.
2: Ever yanta adu tagilinappatikini.
1: There may be obstacles, whatever may be.
2: Danni ullanginchi.
1: They should go beyond.
2: Mana pranamayanu ichi.
1: They should resist and sacrifice their life.
2: Mana sariyainatundi oka tattamnu darilo pettali.
1: And we should keep ourselves right in the right direction, set right.
2: Karuka yuvakulu anetundi varu.
1: Youngsters.
2: ఎక్కువ ధనమును వేస్ట్ చేయకూడదు.
1: దే షుడ్ నాట్ వేస్ట్ మనీ.
2: కానీ మాటలు కూడా నువ్వు వేస్ట్ చేయకూడదు.
1: అండ్ దే షుడ్ నాట్ మిస్ యూజ్ దేర్ వర్డ్స్.
2: మౌనమును వహించండి.
1: దే షుడ్ అబ్జర్వ్ సైలెన్స్.
2: మౌనం కలహం నాస్తి.
1: వెన్ వన్స్ దేర్ ఇస్ సైలెన్స్ దేర్ విల్ బి నో కాన్ఫ్లిక్ట్ వాట్స్ ఎవర్.
2: కానీ ఈనాడు ఓ శ్రీనివాసు చెప్పాడు.
1: శ్రీనివాసన్ సెడ్ నా
2: టెక్నాలజీ బాగా చక్కగా నేర్చుకోండి అని.
1: శ్రీనివాసన్ సెడ్ బెటర్ యూ లెర్న్ స్కిల్స్ ఆఫ్ టెక్నాలజీ.
2: కానీ ఇది టెక్నాలజీ కాదు, ట్రిక్నాలజీ.
1: ఇట్ ఈస్ నాట్ టెక్నాలజీ, ఇట్ ఈస్ ఎ ట్రిక్నాలజీ.
2: ఈ ట్రిక్ వల్లనే మానవుడు చాలా చెడిపోతున్నాడు.
1: బికాస్ ఆఫ్ దీస్ ట్రిక్స్ మ్యాన్ ఈస్ రూయినింగ్ హిమ్సెల్ఫ్.
2: ట్రిక్స్ నేర్చుకుంటున్నాడు కానీ చక్కగా ట్రిక్స్ నేర్చుకోలేదు.
1: హీస్ లెర్నింగ్ పికింగ్ అప్ ట్రిక్స్ బట్ నాట్ టెక్నాలజీ.
2: కానీ టెక్నాలజీ లోపల ఇలాంటివి లేనే లేవు.
1: ఇన్ఫాక్ట్ దర్ ఆర్ నో ట్రిక్స్ ఇన్ టెక్నాలజీ అట్ ఆల్.
2: ఈ టెక్నాలజీని కూడా నువ్వు ట్రిక్స్ గా మార్చుతున్నావు.
1: And they are converting technology into tricks.
2: Vidyarthulara.
1: Students.
2: Yuvakulara.
1: Youngsters.
2: Meerandaru kuda adi jagratha vahinchali.
1: All of you should be highly careful.
2: Mana peru manam nilabettukovali.
1: We should uphold our own identity, good name.
2: Mana kutumbam yokka peru manam nilabettali.
1: We should keep up maintain the
2: family yokka dinni nu kaapadali.
1: We should maintain the prestige of the family, good name of parents.
2: Motta motta vyakti.
1: First individual.
2: Rendavadi samasti.
1: Next to society.
2: Moodavadi prasti.
1: And third one, first one is
2: samajamu.
1: Individual.
2: Samajamu yokka deni kuda manam kaapadali.
1: Therefore, the prestige individual should maintain the prestige of samasti of society.
2: Prahladuni chaduku pampichadu Hiranyakashipudu.
1: Hiranyakashipu father sent his son Prahlada to schooling.
2: Kani teachers chala neetulanta bodhincharu.
1: The teachers taught him all ethics, morals.
2: కానీ ఒకనాడు తండ్రికి పిలిచి తొడపైన కూర్చొని పెట్టుకుని నాయన ఏమి నేర్చినావు నీవు.
1: One day father called him, made him sit on his lap and asked him, son, what have you learned?
2: నేర్చిన అన్ని విద్యలు.
1: The boy said, I learned all forms of knowledge.
2: ఏది ఒక్కటి చెప్పు అన్నాడు.
1: Then the father asked, repeat one, tell me one you have learned.
2: చదివితి ధర్మార్థ కామమోక్షంబులునే.
1: He said, the boy said, I have learnt all the four essential objectives of life, dharma, artha, kama, moksha.
2: Chadiviti dharma, artha, kama, moksha, mulune. Chadiviti viki karavu pekkuru.
1: I have learnt many, many forms of knowledge.
2: Chadivulalo marvam ella chadiviti tandri ennadu.
1: Father, I have learnt the very secrets and the mystery of knowledge.
2: Edi, ayaku chadivinatundi goppadu okkate enavu cheppamannadu.
1: And the father said, tell me one, the greatest that you have learnt.
2: Character is very important.
1: Character is very important.
2: Character లేనటువంటి వాడు పశువుతో సమానము.
1: The one without character is equal to an animal.
2: అనేటప్పటికి తండ్రి కోపం వచ్చింది.
1: The father was angry.
2: ఈ విధంగా చెప్పేటప్పటికి అందరికీ కూడా చాలా ఆశ్చర్యం వేసింది.
1: All were very much surprised listening to the answer.
2: ఒక ఆమెను పిలిచాడు.
1: And he called a lady.
2: ఈమె ఎవరు అన్నాడు.
1: He said, who is she?
2: She is my mother అన్నాడు.
1: కానీ
2: మదర్ కాదు, సర్వెంట్.
1: ఈజ్ జస్ట్ సర్వెంట్.
2: ఈమె నా మదర్ అన్నాడు.
1: అండ్ హీ కాల్డ్ హర్ యాజ్ హిస్ మదర్.
2: ఆడవారిని అందరినీ పిలిచాడు.
1: ఆల్ విమెన్ వర్ కాల్డ్ టు కమ్.
2: వీళ్ళందరూ ఎవరు అన్నారు.
1: యాస్ హూ ఆర్ దే.
2: చిన్నవారందరూ నా చెల్లెండు, పెద్దవారందరూ నా అక్కలు.
1: హీ సెడ్ ఆల్ యంగర్ టు మీ ఆర్ మై సిస్టర్స్, యంగర్ సిస్టర్స్, ఎల్డర్స్ ఆర్ ఎల్డర్స్.
2: ఈ విధంగా చెప్పేటప్పటికి తల్లికి బుర్ర తిరిగింది.
1: It had got an impact on the father.
2: వీని పైన ఉన్నటువంటి కోపం చేత అధ్యాపకులను కూడా పిలిచాడు.
1: And out of anger, he summoned the spiritual gurus, teachers.
2: కానీ వారిని పిలిచి వాళ్ళని చక్కగా దండించాడు.
1: And they were called and they were punished.
2: ఇవి నేర్పవలసింది.
1: This is the teaching that you are supposed to give him.
2: ఈ పిల్లలకి ఏమాత్రం నేర్పకూడదు.
1: You should not teach such things to children.
2: వాళ్ళు సహజంగా వారు పెద్దవారైపోతారు.
1: They naturally grow.
2: వారు ఈ మార్గంలో ప్రవేశిస్తారు.
1: యాక్చువల్లీ దే గెట్ ఇన్ టు దిస్ పాత్.
2: తండ్రి చెప్పేటప్పటికి వారికి భయమేసింది.
1: అండ్ ఆల్ టీచర్స్ వర్ అఫ్రైడ్ ఆన్ లిసనింగ్ టు ది వర్డ్స్ ఆఫ్ ది ఫాదర్.
2: కానీ స్కూల్ కు వెళ్లి ఆ పిల్లవాడిని అనేక విధములుగా కూడా కొట్టి తిట్టి దండించారు.
1: The boy was beaten. He was punished repeatedly there in the school.
2: అప్పుడు ఆ పిల్లవాడు చెప్పాడు.
1: Then the boy said,
2: గురూజీ, మీరందరూ కూడా నాకు బోధించేటువంటి బోధకుల.
1: Teachers, do you really teach me?
2: తండ్రి హరిచేయరుమని ఏడు తండ్రి తండ్రి.
1: Who is the father? He is the true father if he asks me to go closer to God.
2: అట్టనే గురువులు కూడాను నాకు బోధించాలి.
1: Likewise the teachers should teach me.
2: ఇది బోధించకుండా ప్రాపంచికమైనటువంటి విషయవాసనలో నన్ను ముంచిపెట్టున్నాను.
1: But on the other hand, you are teaching me all worldly matters.
2: ఇది నాకు అక్కర్లేదు.
1: This I don't want.
2: అక్కడి నుంచి బయలుదేరాడు.
1: And he started returning.
2: హరిబోల్ హరిబోల్ హరిబోల్ హరిబోల్ హరి హరిబోల్ హరి హరిబోల్.
1: He started singing the glory of God, name of God, హరిబోల్ హరిబోల్.
2: హరి కంటే మించినటువంటి వారు లేరు.
1: There's no one beyond Hari God.
2: ఈ పరమాత్ముడు ఈశ్వరుడి కంటే మించినటువంటి వారు లేరు.
1: And no one is greater than Ishwara, God himself.
2: ఈశ్వరుడే అందరికీ ముఖ్యము.
1: Ishwara is most important for everybody.
2: సర్వలందు కూడా ఉన్నటువంటిది ఈశ్వరుడే.
1: Is only Ishwara who is present in everyone.
2: ఈశ్వర సర్వభూతారాం.
1: Ishwara is present in all beings.
2: కనుక అట్టి ఈశ్వరుని బోధించాలి.
1: That divine principle should be taught.
2: ఆ విధంగా మీరు కూడాను బయలుదేరిపోయి మీరు ఒక ప్రహ్లాదురోజుగా భావన పెట్టుకుని మీరందరికీ దైవత్వాన్ని పూజించడానికి దైవత్వాన్ని తరించడానికి తగినటువంటి ఉత్సాహాన్ని అందించాలని నా ఆశ.
1: భగవాన్ డిజైర్స్ దట్ ది యూత్ అండ్ యంగ్స్టర్స్ షుడ్ గో లైక్ దట్ ప్రహ్లాద షేరింగ్ సింగింగ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ షేరింగ్ దిస్ డివినిటీ డివైన్ ప్రిన్సిపల్ విత్ ది మెంబర్స్ ఆఫ్ ది సొసైటీ.
2: ఈ సొసైటీని మనం మార్చడామంటే ఒక క్షణం లోపల మన సమాజం మారిపోతుంది.
1: Then once you get into the society and sing the glory of God, it should begin at home.
2: ఇంటిలో తల్లిదండ్రులకు బోధించి
1: ఫస్ట్ వీ షుడ్ టీచ్ అవర్ పేరెంట్స్.
2: తల్లిదండ్రులకు తల్లి తండ్రి మీరు మాకు సరైన మార్గమును బోధించాలి.
1: దే షుడ్ అడ్రస్ దర్ పేరెంట్స్ ఫస్ట్ టు టీచ్ దెమ్ ది కరెక్ట్ థింగ్స్.
2: మీరు దేహాన్ని మాత్రమే పోషించగలరు.
1: I can only take care of the body.
2: కాని ఆత్మ తత్వాన్ని ఎవరు పోషించగలరు?
1: But who can maintain the principle of the self?
2: కనుక దైవం ఒక్కడే మాత్రమే మాకు దిక్కు.
1: God is only the refuge of the forlorn.
2: కనుక దైవాన్ని గుర్తించేటువంటి ఒక దృష్టిని మాకు అందించండి.
1: So make us to look into the depths of the divinity.
2: ఆనాడు తల్లి చాలా ఆనందించి గొప్ప వంటనంతా చేసి తటలో వడ్డించింది.
1: That day the mother was very happy and made all delicious items and served them on the plate.
2: ఇవన్నీ కూడా కేవలం పాంచభౌతికము దుర్బలమైన కాయము.
1: ఇట్ ఈస్ ఆల్ ది బాడీ దట్ ఈస్ సో వీక్ విత్ సెన్సెస్.
2: ఈ పాంచభౌతికము దుర్బలమైన కాయము ఎప్పుడో విడిచేది ఎరుక లేదు.
1: దిస్ బాడీ బీయింగ్ వీక్ ఆఫ్ సెన్సెస్ ఇస్ బౌండ్ టు ఫాల్ ఇస్ బౌండ్ టు వానిష్ సమ్డే ఆర్ అదర్.
2: దీనికి ఇన్ని భోంచేసి కూడాను ఇది ఏనాడు ఏ క్షణంలో వెళ్లిపోతుందో.
1: ఐ మే ఈట్ అండ్ ఈట్ దెన్ ఐ వుడ్ డ్రాప్ దిస్ బాడీ ఐ డు నాట్ నో.
2: ఇది కేవలము ఒక విధమైనటువంటి పసిపచ్చి పురుగాదులనే భుజించి పెరగటమే మా యొక్క లక్షణమా?
1: ఇస్ ఇట్ ద నేచర్ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్ టు స్పెండ్ ద టైమ్ బై మెర్లీ ఈటింగ్ అండ్ స్లీపింగ్?
2: కాదు కాదు కాదు. క్షణం కూడా నువ్వు భగవచ్చింతనే ఉండాలి.
1: ఎవ్రీ మూమెంట్ వన్ షుడ్ చాంట్ ద గ్లోరీ ఆఫ్ గాడ్.
2: అదే మాకు నేర్పవలసినటువంటిది.
1: దట్ ఈస్ ద టీచింగ్ వీ ఎక్స్పెక్ట్.
2: అదే మాకు వెంట దంట ఇంట కంటా ఉండేటువంటిది.
1: ఓన్లీ గాడ్ హూ ఇస్ విత్ అస్ అబౌవ్ అస్ బిలో అస్ అరౌండ్ అస్ ఇన్ అస్.
2: ఇట్టి పవిత్రమైన మార్గమును మాకు బోధించటము తల్లిదండ్రుల యొక్క ప్రధానమైన కర్తవ్యం.
1: ఇట్ ఈస్ ఇంపార్టెంట్ డ్యూటీ ఆఫ్ ఆల్ పేరెంట్స్ టు షో ది సీక్రెట్ పాత్ టు దేర్ చిల్డ్రన్.
2: గురువులు
1: దెన్ టీచర్స్.
2: గురువులు కూడాను ఇది ఏ మార్గమును అనుసరించాలి?
1: దే షుడ్ ఆల్సో ఫాలో ద సేమ్ పాత్.
2: గురువులంతా ఈనాడు ఏదో టెక్స్ట్ బుక్స్ అని పిచ్చి పిచ్చి కథలు అవన్నీ తీసుకుని వాళ్ళకి బోధిస్తుంటారు.
1: ద టీచర్స్ టుడే జస్ట్ టీచ్ బేసింగ్ ఆన్ దేర్ టెక్స్చువల్ నాలెడ్జ్ టెక్స్చువల్ ఇన్ఫర్మేషన్.
2: ఇవన్నీ కూడా కేవలము ఈ టెక్స్ట్ గా చూస్తుంటారు కానీ చాలా పిల్లలు కానీ ఇది టెక్స్ట్.
1: బాయ్స్ టేక్ ది టెక్స్ట్ విత్ టెస్ట్ బట్ ఇన్ రియాలిటీ ఇట్ ఈస్ ద టెస్ట్.
2: రియాలిటీని మనం చూడాలి.
1: సో వీ హ్యావ్ టు లుక్ ఎట్ బి వాచ్ఫుల్ ఆఫ్ ద రియాలిటీ.
2: కనుక మీరందరూ వెళ్లి ఒక్కొక్క స్కూల్ ఎందుకు కానీ పిల్లలు ఎందుకు కానీ తెలియని బోధనలు చేయాలి.
1: దేర్ఫోర్ యూ హ్యావ్ టు విజిట్ every school in the neighborhood, teach them proper things.
2: ఎక్కడైనా వెళ్లే సమయంలోపల పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతుంటుంటే వాళ్ళకు రెండు చెంపర్ వేయండి.
1: As you go along on the way, If anyone indulges in gossip or vain talk, slap him. Doesn't matter even if he returns, but yet you slap him.
2: Kani motta motta vaadini shikshinchali.
1: First you have to punish.
2: Manavulai putti ilanti apavitramaina putti yokka parastreelanu nindinchatamu manchidi kaadu.
1: Being born as a human being, to stare at women, it is a big mistake.
2: పరస్త్రీలను నీవు నిందిస్తే మీ స్త్రీలను పనులు నిందించరా?
1: అండ్ ఇఫ్ యు స్టేర్ ఎట్ విమెన్ నేచురల్లీ యువర్ ఓన్ పీపుల్ వుడ్ బి స్టేర్డ్ ఎట్ బై అదర్స్.
2: నీ భార్య, నీ పిల్లలు, నీ తల్లి, వీరందరినీ మాత్రం జగత్ వదిలిపెడుతుందా?
1: యు మీన్స్ టు సే దట్ యువర్ చిల్డ్రన్, యువర్ డాటర్, ద వైఫ్ అండ్ మదర్ వుడ్ బి స్పేర్డ్ బై ద రెస్ట్ ఆఫ్ ది కమ్యూనిటీ?
2: కనుక పరులను ప్రేమించి, పరులను గౌరవించి ఈ గౌరవాన్ని పెంచుకోవాలి.
1: దేర్ఫోర్ లవ్ అదర్స్. Respect others so that you will be loved and respected.
2: Sri gani, purushulu gani.
1: They may be men or women.
2: Women gani, leka yuvakulu gani, yuvatulu gani.
1: They may be men or women, youngsters, youth.
2: Andaru kudanu chakkani manavatvani penchukovali.
1: All should develop the human quality.
2: Kanuka ee naadu youthunu manu prapanchamlo sthapinchinadi ee mangala karyam kosamani.
1: Bhagavan established the youth wing in order to see that the youth would be perfect to take up this auspicious task. Bhagavan has been giving this message.
2: Vallu margadarshakulaga undali.
1: That the youth should be ideal.
2: Inadu youth anetunte vallu bazaarlo terigi ishtamachinattuga pothuntunte vadu youth e kaadu.
1: The youth behave in a wayward way. They cannot call themselves youth or youngsters.
2: Adi kevalam youth anetunte gardulu.
1: They are not youth. They are donkeys only.
2: Kanuka avi kaadu manam nerchavalsindi.
1: Is not the donkey way we should follow.
2: Donkey ishtamachetta arustupothuntadi.
1: Donkey goes on moving about making sounds.
2: Kani you are not donkey.
1: You are not donkey.
2: Karani you manchi vadi god.
1: You are not the donkey but you are god verily.
2: Ee pavitramainatundi oka manavatvanni manam nilipukovali.
1: And we should maintain the sacred human quality.
2: Mana gauravanni manam nilipukovali.
1: We should uphold our dignity and prestige.
2: కనుక ఇదియే యూత్లు చేయవలసినటువంటి ఒక ప్రధానమైనటువంటి కర్తవ్యం.
1: ఇస్ ది మెయిన్ రెస్పాన్సిబిలిటీ, డ్యూటీ ఆఫ్ యూత్.
2: ఇంకా కొంతమంది చాలా గుట్టుగా పిచ్చి పిచ్చి బుక్కులంతా చదువుతుంటారు.
1: సమ్ యూత్ గో త్రూ ద బుక్స్ సీక్రెట్లీ, సిల్లీ బుక్స్.
2: అది చాలా మరింత చెడుతున్నది, మరింత చెడుతున్నది.
1: అండ్ రియల్లీ ఇట్ స్పాయిల్స్ యూ ఫర్దర్ అండ్ ఫర్దర్.
2: టెక్స్ట్ బుక్ బయట పెట్టుకుంటారు.
1: They keep the textbook outside.
2: ఈ నావల్స్ బుక్ లోపల పెట్టుకుంటారు.
1: And they hide the novels inside.
2: చదివేదంతా నావల్స్.
1: But they read novel.
2: కానీ బయట చూసేవాడుకు ఓ టెక్స్ట్ బుక్ చదువుతున్నాడే.
1: But outers think that they are reading textbooks.
2: కనుక టీచర్స్ ని కూడా మోసం చేస్తున్నారు.
1: They are deceiving teachers also.
2: కనుక మీరు సరైనటువంటి ఒక మార్గం అనుసరించి
1: follow the correct path.
2: నేను మానవుడను అని నీవు చెప్పుకోవాలి.
1: And you can openly declare that you are a human being.
2: నేను మానవుడే కాని నేను పశువు కాదు.
1: I am a human being, not animal.
2: కనుకనే ఇట్టి నిజమైనటువంటి ఒక పేరుని మీరు తెచ్చుకోవాలి.
1: To get the true title of a human being.
2: ఆ హ్యూమన్ బీయింగ్ మీరు నేర్చుకున్నప్పుడే
1: then once you have human values.
2: మీరు చదివినవి, మీరు విన్నవి, మీరు రాసినవి అన్ని కూడా విలువ ఎక్కుతున్నాయి.
1: In fact, all that you hear, all that you acquire, all that you see will be valuable if only you live up to the nature of a human being.
2: Kaluka prema swarupulara,
1: embodiments of love.
2: Mee paina prema entano unnadi naaku.
1: Bhagavan loves you very much.
2: Naa premaku ittidi attidi emi vyathyasam cheyakoddu.
1: In fact, no one can differentiate, no one can estimate, no one can guess the love of Bhagavan.
2: Kaani naa prema, naa premani.
1: Bhagavan's love is unequal.
2: ఎవరేం అనుకున్నా కూడా నువ్వు పర్వాలేదు, నాకేమి భయం లేదు.
1: Even if you have no love for him, but Bhagavan is not bothered about it.
2: ఎందుకంటే చాలా మంది నన్ను కూడా నువ్వు దూషిస్తుంటారు.
1: There are many people who criticize him.
2: ఇంతమంది పేపర్ లో వేస్తుంటారు.
1: Many people put it in newspapers.
2: న్యూసెన్స్ అంతా వేస్తుంటారు.
1: న్యూస్ పేపర్స్ విత్ న్యూసెన్స్.
2: బయట విదేశం యొక్క న్యూస్ ని కూడా తీసుకుని వచ్చి వీళ్ళు వేస్తుంటారు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ దే బ్రింగ్ ఓవర్ హియర్ ఆల్ దట్ న్యూస్ అవుట్ సైడ్ ఫారిన్ కంట్రీస్.
2: అవుట్ సైడ్ ని అనుసరించేటువంటి వాడు వీడు నిజమైనటువంటి న్యూస్ పేపర్ వాడా?
1: ద వన్ హూ ఎక్స్పెక్ట్స్ వాట్ ఆల్ దట్స్ హ్యాపెనింగ్ అవుట్ సైడ్ కెన్ హీ బి ఎ ట్రూ జర్నలిస్ట్?
2: ఇతను నిజమైనటువంటి జర్నలిస్టా?
1: ఈజ్ ఎ ట్రూ జర్నలిస్ట్.
2: ట్రూ జర్నలిస్ట్ ఆ విధంగా అనుసరించడు.
1: ఎ సిన్సియర్ జర్నలిస్ట్ విల్ నెవర్ ఫాలో దట్.
2: తాను అనుభవించినటువంటి తాను మాత్రం వేయగలడు. కానీ పరులు నిందించేటువంటిది, పరులు వేసినటువంటిది ఏ లండన్ లోనూ అమెరికాలోనూ ఇక్కడో చేసినటువంటివన్నీ వీళ్ళు విని దీన్ని అనుసరిస్తున్న వీళ్ళు కేవలం కుక్కలు వంటి వాళ్ళు.
1: జర్నలిస్ట్ విల్ రిపోర్ట్ వాట్ ఆల్ దట్ హీ నోస్, వాట్ ఆల్ దట్ హీస్ ఎక్స్పీరియన్స్డ్, వాట్ ఆల్ దట్ హీస్ విట్నెస్డ్. హీ విల్ నాట్ రిపోర్ట్ ఎనీథింగ్ దట్ ఇస్ హ్యాపెనింగ్ ఇన్ ఫార్ ఆఫ్ డిస్టెన్సెస్ లైక్ అమెరికా అండ్ అదర్ ప్లేసెస్. హీస్ నాట్ ఎ జర్నలిస్ట్, హీస్ టోటలీ ఏ డాగ్.
2: ఏదో ఒక డాగ్ అరుస్తుండాలంటే ఇంకొక బజార్లో ఉన్నటువంటి డాగ్ అరుస్తూ ఉంటాడు.
1: When a dog in a street starts barking, there will be another fellow dog barking in the neighboring street.
2: Karuka inkoka danni anusarinchetvanti dogs e kaani nijamainatvanti manavulu kaadu.
1: It is only the nature of the dog to follow another dog and it's not befitting for a human being.
2: Evvare em anukunnappudiki mana satyam manade.
1: That people say a number of things, but you stand for truth.
2: Truth is inside.
1: Truth is inside.
2: Truth is you.
1: Truth is yourself only.
2: You are truth.
1: You are truth.
2: నీవు ట్రూత్ తో ఉన్నటువంటి వాడు దాన్ని ఎదుర్కోవాలి.
1: You are truth, you will be able to resist.
2: దాన్ని లెక్కనే చేయకూడదు.
1: Don't bother about it.
2: ఏమైనా అంటున్నారా అన్ని.
1: If anyone says anything, let them go on.
2: ఏదో కుక్కలు వస్తున్నాయి.
1: Let dogs bark.
2: కాబట్టి వాటితో మనకేం పని లేదు.
1: Well, you don't need to be mindful of that.
2: కనుక ఈ విధంగా విమర్శించేటువంటి వారిని మనం కుక్కల వారే చూడాలి, కానీ మనం ఏమాత్రం మనుషుల వారే చూడకూడదు.
1: Look at those who criticize you, the critics. Treat them as dogs. Never consider them as human beings.
2: ఇది అసూయ వల్లను.
1: They are born out of jealousy.
2: ఈ జెలసీ వల్ల మన పేరు పెద్దగా వస్తుండాలి అని చాలా అసూయ చేత స్వామి యొక్క పేరును తిరగొట్టాలని చూస్తుంటారు.
1: Out of jealousy because of glorious name that has been spreading far and wide. They just speak like that.
2: స్వామి దగ్గరికి ఇంతమంది వస్తున్నారు.
1: So many thousands, lakhs of people come to Bhagavan.
2: మీకు ఏ ఇన్విటేషన్ పంపించారు?
1: Who sent you invitation?
2: No, no, no.
1: No invitation whatsoever.
2: నీవు చేర్చుకోవచ్చు ఇంతమందిని.
1: Well, can you gather that group for yourself?
2: No.
1: Impossible.
2: పది మంది కూడా నీ దగ్గర చేరరు.
1: Even 10 people will not gather around you.
2: కారణం ఏమిటి?
1: Why?
2: నీలో ఆ మంచితనం లేదు.
1: Because you don't have goodness within you.
2: Goodness అన్నిటిని గాడ్ గా లాగుతుంది.
1: It is only the goodness that is divinity, God, that draws everybody near.
2: కనుక మనము ప్రపంచం లోపల ఎంతనో చూస్తున్నాము, ఎంతనో వింటున్నాము.
1: In this world we see a lot, we have been hearing many things.
2: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
2: మీ ప్రేమను మీరు చెలుపుకోకండి.
1: Never spoil your love.
2: మీ ప్రేమను మీరు ఏమాత్రము కూడా పరుగు చేసుకోకండి.
1: అండ్ నెవర్ హైడ్ నెవర్ గివ్ అప్ యువర్ లవ్.
2: మీ ప్రేమను మీరు పెంచుకుంటూ పోండి.
1: డెవలప్ ఫాస్టర్, గ్రో మోర్ ఆఫ్ లవ్.
2: ఫాస్ట్ ఫాస్ట్ ఫాస్ట్
1: ఫాస్టర్ ఫాస్టర్.
2: అప్పుడే మీ యొక్క మనసు, మీ యొక్క మానవత్వము తప్పక కుదురుతుంది.
1: దెన్ ఓన్లీ యుల్ బి ట్రూ హ్యూమన్ బీయింగ్, యూ కెన్ హ్యావ్ ట్రూ హ్యూమన్ క్వాలిటీ.
2: అప్పుడే మీరు మానవులు అవుతారు.
1: దెన్ ఓన్లీ యూ డిజర్వ్ టు బి కాల్డ్ హ్యూమన్స్.
2: లేకపోతే దానవుడు అయిపోతాడు.
1: ఆర్ ఎల్స్ యూఆర్ దానవ ఆర్ ద డెమన్స్.
2: కనుక ఎవరి మాటలు వినకండి.
1: సో డోంట్ పే హీడ్ టు వర్డ్స్ ఆఫ్ ఎనీబడీ.
2: మీరు విన్నటువంటి విషయాలు మనసులో దాచుకోండి.
1: వాట్ ఆల్ దట్ యు హావ్ హెర్డ్ హియర్ ట్రెజర్ దెమ్ ఇన్ యువర్ హార్ట్.
2: దైవత్వాన్ని నిరంతరం కూడా హృదయంలో నిలుపుకోండి.
1: ఇన్స్టాల్ ఇంప్రింట్ ది డివినిటీ ఇన్ యువర్ హార్ట్ కంటిన్యూస్.
2: అప్పుడే మీరు మానవులుగా బయలుదేరుతారు.
1: దెన్ ఓన్లీ యుల్ బి ట్రూ హ్యూమన్ బీయింగ్.
2: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
2: నేను ఇంత గట్టిగా చెప్తున్నానని మీరేమన్నా బాధపడుతున్నారేమో.
1: Are you feeling painful because Swami is putting things across plainly?
2: దీనికి ఆనందించాలి కానీ మీరు ఏమాత్రం కష్టపడకూడదు.
1: You should feel happy that because Bhagavan has stated facts in front of us.
2: దైవత్వం ఎవరికీ కనరాదు.
1: Divinity is not apparent, is not conspicuous.
2: ఇది కనిపించి అడ్వర్టైజ్ చేసేటువంటిది కాదు.
1: God is not for advertisement.
2: ఈ తప్పుడువే అన్ని అడ్వర్టైజ్లు ఎంత జరుగుతుండేది.
1: It is only the falsehood. The wrong that goes in a different way, perverted way.
2: ee paper chudandi, oka paper lo oka advertisement.
1: In every paper you find advertisement.
2: Advertisement bommalu, advertisement vishayalu.
1: You find all the columns full of advertisements with photographs.
2: Kaani ee editors ku enta matram buddhi ledo emuto nenu cheppalenu.
1: But their foolishness, absence of sense prevailing them is missing.
2: Foolishness, foolishness, foolishness.
1: Foolishness, foolishness, foolishness, multiple foolishness.
2: నిజంగా వాళ్ళు మనుషులుగా ఉంటుంటే ఇలాంటి తప్పుడు అంత వేయరు.
1: If they are true humans, they never act in a perverted way.
2: తనకంత ఇంట్రెస్ట్ ఉంటుంటే తాను స్వయంగా వచ్చి తాను చూసి ఆనందంగా.
1: If you are really interested, come here and experience in true depth and spirit.
2: ఏదో విన్నటువంటివన్నీ వేసుకోవటం.
1: Not all that is heard is simply heard and accepted.
2: ఇది కేవలం చాలా పొరపాటు.
1: ఇట్స్ ఎ బిగ్ మిస్టేక్.
2: ఇట్లాంటివి కాకుండా మనము చదివేటువంటి వాళ్ళు కూడాను సరైనటువంటి సత్యాన్ని గుర్తించి వర్తించాలి.
1: ఎడ్యుకేటెడ్ పీపుల్ షుడ్ అట్లీస్ట్ నో ద ట్రూత్ అండ్ ప్రొసీడ్ అలాంగ్ ద పాత్ ఆఫ్ ట్రూత్.
2: ఈ విధమైనటువంటి సత్యాన్ని గుర్తించి మీరు మెరుగుతూ రండి, తప్పక మిమ్మల్ని జయించేటువంటి వాడు జగత్తులో ఒక్కడు కూడా ఉండడు.
1: నో ద ట్రూత్, యాక్ట్ ఇన్ ఎ ట్రూత్ఫుల్ వే, ట్రెడ్ అలాంగ్ ద పాత్ ఆఫ్ ట్రూత్. నో వన్ కెన్ కాంకర్ యూ, నో వన్ కెన్ విన్ ఓవర్ యూ.
2: ఒక్కరు కూడా మిమ్మల్ని దండించేవాడు ఉండడు.
1: There will be no one who can dare enough to punish you.
2: నీవు సత్యాన్ని పాటించు.
1: Observe truth.
2: నీ సత్యమే నీకు సాక్షి.
1: And you, the very principle of truth is the witness.
2: కనుకని మనసుకు మనం సాక్షి.
1: And in fact, we are the witness for the mind.
2: గుణముకు గుణం సాక్షి.
1: And it is the virtue that is the witness.
2: మూర్ఖునికి మూర్ఖం సాక్షి.
1: And foolishness is the witness to a fool.
2: కనుక ఈ ఫూల్ మనం కాకూడదు.
1: We should never be fools.
2: భగవంతుడికి అర్పించేటువంటి పూలు కావాలి.
1: We should not be fools. We should be pool of flowers, a fitting offering to God.
2: అంతేకాని మనము పూలుగా ఉండవలసినటువంటి, హృదయ పుష్పంగా ఉండవలసినటువంటి మనము పూలుగా తయారు కావటము అది మంచిది కాదు.
1: Instead of being a flower, the pool, the fragrance, it is most inappropriate and misfortune to act like a fool.
2: కనుక విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
2: ఇంకా 3 దినములు ఉన్నవి.
1: We have a couple of days to go, 3 days.
2: ఇంకా ముందు ఎంతనో చెప్పవలసినటువంటి ఉన్నాయి.
1: There are lots of things to be stated to you.
2: మిమ్మల్ని సచ్చేసే నిమిత్తమే నేను ఇంతవరకు చేసుకున్నాను.
1: In order to correct us out of his infinite compassion, Bhagavan is mentioning these things.
2: ప్రేమ ప్రేమ ప్రేమ ప్రేమ ప్రేమ.
1: Love and love and love alone.
2: ప్రేమ ఒక్కటి నిలుపుకోండి మీరు చాలు.
1: Keep up, maintain that love that is in this.
2: ఆ ప్రేమ కూడాను అన్నింటిపైనే కాదు.
1: Not the love towards all world things.
2: భగవంతునిపైన ప్రేమ.
1: Concentrate, focus your love on Lord, on God.
2: అప్పుడే మీరు బాగుపడతారు.
1: Then only you'll be correct and
2: perfect. ఇంత చదువులు చదివి ఏమి ప్రయోజనం?
1: With all this education knowledge, what is the use?
2: ఎడ్యుకేషన్ అంతా కూడాను ఎడ్యుకేషన్ తయారవుతుంది.
1: Today education led to agitation.
2: కనుక ఎడ్యుకేషన్ లో మనం చేరకూడదు.
1: So we should never be agitated.
2: Education.
1: Is education important and not agitation?
2: ఈ ఎడ్యుకేషన్ కాకుండా ఎడ్యుకేర్ కూడా కావాలి.
1: ఇన్ అడిషన్ టు ఎడ్యుకేషన్, ఎడ్యుకేర్ ఇస్ ఆల్సో నెసెసరీ.
2: ఎడ్యుకేషన్ గ్రంథముల నుంచి వస్తుంది.
1: ఎడ్యుకేషన్ ఈజ్ అ టెక్స్చువల్ బుక్ ఇస్ నాలెడ్జ్.
2: కానీ ఎడ్యుకేర్ హృదయం నుంచి వస్తుంది.
1: ఎడ్యుకేర్ కమ్స్ ఫ్రమ్ విదిన్, అవుట్ ఆఫ్ యువర్ హార్ట్.
2: కనుక ఈ ఎడ్యుకేర్ మనము చేపట్టాలి.
1: సో వీ షుడ్ డిటర్మిన్ టు అక్వైర్ ఎడ్యుకేర్.
2: ఎడ్యుకేర్ అనేటువంటి సత్యము, ధర్మము, శాంతి, ప్రేమ.
1: ఎడ్యుకేర్ కంటైన్స్ the quintessence of human values, the truth, righteousness, peace and love.
2: అది మీ హృదయంలో ఉంటుండాలి.
1: That lies latent in your heart.
2: ఈనాడు లోకం యొక్క ఎడ్యుకేషన్ బుక్ లో చూడవచ్చు.
1: And the worldly knowledge education you can obtain by referring books.
2: ఇది బుక్ కేవలం ఒక ముక్కు వంటిది.
1: Book is a sort of ముక్కు or nose.
2: రావచ్చు పోవచ్చు, రావచ్చు పోవచ్చు.
1: Just as the mukku or the nose inhales and exhales, you read and forget.
2: Kani, educare anetvantidi.
1: But educare.
2: Viswasam vantidi.
1: It is equal to the breath.
2: Ee breath ni valutve, you sarvam kulunu pranam vadunnatte.
1: When once breath is gone, you are dead and gone.
2: Divyatma swaruplaina vidyarthulara.
1: The students.
2: Pillalanta chala manchivare.
1: All students, children are very good.
2: Maa pillalu. బంగారు వంటి పిల్లలు.
1: అవర్ చిల్డ్రన్ ఆర్ గోల్డ్ అండ్ గోల్డ్.
2: కానీ కొంతమంది ఇంట్లో కూడాను కొంతవరకు 14 క్యారెట్స్ బంగారు కూడా ఉండండి.
1: బట్ హౌఎవర్ ఈవెన్ దిస్ గోల్డ్ దేర్ ఇస్ 14 క్యారెట్ గోల్డ్ ఆఫ్ లెసర్ వాల్యూ.
2: కాదు కాదు కాదు, మీరు 26 క్యారెట్.
1: బట్ యూ షుడ్ బి 26 క్యారెట్ గోల్డ్.
2: ఈ గోల్డ్ ఏమాత్రం కూడా తగ్గించలేదు.
1: అండ్ the gold value should never be less, should never come down.
2: Kaluka aa vidhanga unte
1: you are like that.
2: Mee andariki kuda nu ento sahayam chestanu.
1: Bhagavan is prepared to help you, bless you.
2: Aarthikanga,
1: financially,
2: karmaatikanga,
1: spiritually,
2: anniti endu kuda nu meeku sahayam chestaru.
1: Bhagavan will help you in every aspect of your life.
2: Kalimini aa manushiga sariyina bidhiga tayaru kaandi.
1: Therefore Bhagavan wants you to be perfect. That you should be good.
2: మంచి పేరు తెచ్చుకోండి.
1: That you should get a good name.
2: మన భారతీయులే ఈ వేదాన్ని మర్చిపోతున్నారు.
1: Bharatiyas, natives of this land, are forgetting Veda.
2: Videshiyulu vachi dinni nechukuntunnaru.
1: Foreigners are learning.
2: Ee naadu videshiyulu mana language ni kalugutunnaru.
1: And the foreigners also, they are able to pronounce correctly the Sanskrit language.
2: Ding dong well, push it in the well.
1: But whereas Indians are satisfied with ding dong well, push it in the well.
2: Ini mana Bharatiyulu nechukotam.
1: This is the knowledge that Bharatiyas are
2: acquiring. Kaadu kaadu. Bharatiyulu pavitramaina Bharatiyasam yokka tattvanni gurtinchali.
1: Bharatiyas, inhabitants of this land, should know the sacredness, sanctity of this country.
2: భారతదేశమందు నిజమైనటువంటి యొక్క
1: ఆర్ ఫర్గెటింగ్ వేద
2: విదేశీయులు వచ్చి దీన్ని నేర్చుకుంటున్నారు.
1: ఫారినర్స్ ఆర్ లెర్నింగ్.
2: ఈనాడు విదేశీయులు మన లాంగ్వేజ్ ని కలుపుతున్నారు.
1: అండ్ ద ఫారినర్స్

0: land should know the sacredness, sanctity of this country.
1: భారతదేశమందు నిజమైనటువంటి యొక్క తత్వం ఏమిటి?
0: What is the divine nature of Bharat?
1: తల్లి ఎవరు?
0: Who is mother?
1: భారతదేశమందు నీతియే తల్లి.
0: And it's the morality that is the mother.
1: నీతియే తల్లి.
0: And the adherence to ethics is the father.
1: నిజాతియే ఫాదర్.
0: Integrity is the father. Honesty.
1: శాంతమే చెల్లెలు.
0: And the peace is sister.
1: ధైర్యమే బ్రదర్.
0: And the courage is brother.
1: ఇలాంటి సంబంధాన్ని మనం పెట్టుకుని
0: we should have that kind of relationship.
1: ఈ పిచ్చి పిచ్చి సంబంధాన్ని అంతా తీసుకుంటున్నాం మనం.
0: But we forget it and we go by other kinds of relationships. Just man.
1: కనుక మనం ఈ పిచ్చి పిచ్చి సంబంధాన్ని పెట్టుకోకూడదు.
0: We should not have this association or relationship which is bad.
1: Tell me your company, I shall tell you what you are.
0: Tell me your company, I shall tell you what you are.
1: నీవు ఎలాంటి వారి సహాయం చేస్తావు, ఎలాంటి వారితో స్నేహం ఉంటావు, అలాంటి వాడి నీవు అవుతావు.
0: As is the company, so you become. Your behavior depends upon the people among whom you move, mingle.
1: కనుక కావలసినంత టైం ఉంది కనుక ఇంకా ముందుకు మీకు అంత తెలపవలసినవన్నీ చాలా తెలుపుతాను.
0: There are lots of things to be told to you. Bhagavan in his infinite mercy agreed to reveal us, tell us many more things to come.
1: నాకు ఎవరితోనా భయం లేదు.
0: స్వామి హ్యాస్ నో ఫియర్ అట్ ఆల్.
1: నా సత్యం పైన నేను చూసుకుంటున్నాను.
0: భగవాన్ ఇస్ ట్రూత్ అండ్ ఇట్ డిపెండ్స్ రిలైస్ ఆన్ ద ట్రూత్.
1: ఎవరేమనుకున్నా కూడా పర్వాలేదు.
0: లెట్ ఎనీబడీ థింక్ వాట్స్ ఎవర్.
1: సత్యం పైన నమ్మకం ఉన్నటువంటి వాడు ఎవరికి భయపడతాడు?
0: బికాస్ భగవాన్ ఇస్ ట్రూత్, హీస్ నాట్ అఫ్రైడ్ ఆఫ్ ఎనీబడీ.
1: కనుక మున్ముందు అన్ని కూడా బయట పెడతాను.
0: అండ్ ఇన్ ఫ్యూచర్ భగవాన్ ఈస్ గోయింగ్ టు రివీల్ మెనీ మెనీ మోర్ థింగ్స్.
2: You were listening to excerpts from a divine discourse delivered by Bhagwan Baba on the 13th of August 2006 in Prashanti Nilayam during the Ati Rudra Mahayagnam. Baba remarked that parents also play a great role in shaping the thoughts and behavior of youth. He explained that children should be given freedom, but only to the required extent. Thank you, and Sairam from the Radio Sai team.

0: If you slip, you can get back, you can get up. But the slip of the tongue, if you say that, you cannot take it back. Likewise, the one who does not keep up to the word that he says, how do you expect him to determine to undertake any task on this earth?
1: Vidyarthulara.
0: Students.
1: మాటకు ఉన్న విలువ నోటుకు కూడాను లేదని.
0: The value attached to the word is more than that of a note.
1: నోట్ అనగా ఇందులో రెండు రకములైన నోట్లు ఉన్నాయి.
0: There are two types of notes.
1: ఒకటి కరెన్సీ నోట్.
0: One is a currency note.
1: రెండవది ప్రామిసరీ నోట్.
0: The second is promissory note.
1: ఇందులో దేని ఎందు కూడాను దానికి ఉండవలసినటువంటి లక్షణం లేనప్పుడు ఆ నోట్లు కూడా పనికిరావు.
0: When these notes do not carry what they should have, they lose their value.

0: కోటకు ప్రాణంబు సుభట కోటి దరిత్రి.
1: ఫర్ దిస్ వర్డ్ ద ట్రూత్ ఈజ్ లైఫ్, ఫర్ ద ఫోర్ట్ ద ఆర్మీ ఈజ్ ద లైఫ్.

0: మనకు ప్రాణము సిగ్నేచర్. ఇలాంటి మాట తత్వమును మనం మర్చినప్పుడు మానవత్వమునే మనం విస్మరించినటువంటి వారం అవుతాం.
1: The life of the promissory note lies in the signature. Likewise, we should never go back the word given.
0: Vidyarthulara.
1: Students.
0: మనం ఏ మాటలు మాట్లాడవలసి వచ్చినప్పటికీ దానిని చక్కగా సమయ సందర్భాన్ని పురస్కరించుకొని మనము ఆ మాటను ఉపయోగించుకోవాలి.
1: Whenever we need to talk, we should talk appropriate to the situation.
0: వినయ విధేయతతో
1: విత్ ఆల్ ది
0: అనుద్వేగం లేకుండా అప్రియం కాకుండా ఉండేటువంటి వచనములను మనం ఉచ్చరించాలి.
1: వి షుడ్ టాక్ ఇన్ సచ్ ఎ వే ఇన్ ఆల్ హ్యూమిలిటీ ఒబీడియన్స్ డజంట్ గివ్ ఎనీ స్కోప్ ఫర్ ఎనీ ఎజిటేషన్ ఇన్ ఎ ప్యాలెటబుల్ వే.
0: అప్రీతిగా కూడా ఉండకూడదు.
1: వి షుడ్ నాట్ టెల్ ది బిట్టర్ ట్రూత్.
0: వానికి ప్రీతి కదా అని అసత్యం ఆడకూడదు.
1: Because it is palatable and sweet, we should not tell a lie.
0: వానికి అప్రీతి కదా అని సత్యం చెప్పకూడదు.
1: Because it is bitter, we should not tell it. We should be careful.
0: సత్యమును సత్యముగానే మనం వచించాలి.
1: The truth should be told as such.
0: ఎదుటివాని యొక్క ఇష్టములు అయిష్టములు మనం ఏమాత్రం కూడాను విచారించనక్కర్లేదు.
1: We should not be bothered about the likes and the dislikes.
0: మన కాన్షియన్స్ కు మనం కొంతవరకును విశ్వాసంతో దాన్ని వెరవేగుతాం.
1: We should have full faith in our conscience and speak.
0: ఈ మాటను ఈ విధమైనటువంటి రీతిగా మనం ఉపయోగపెట్టినప్పుడే సమాజములో మనకు గౌరవం ఉంటుంటుంది.
1: When we speak like that, we'll be respected in society.
0: సమాజ గౌరవాన్ని, దేశ గౌరవాన్ని, జాతి గౌరవాన్ని, వ్యక్తి యొక్క గౌరవాన్ని మనం కాపాడుకోవాలన్నప్పుడు మాటనే దీనికి ప్రాణము.
1: In order to keep the prestige and the esteem and the dignity of this nation, the individual and the society, we should be very careful in speaking.
0: Kanukane manavu matanu prana samananga manam teeskovali.
1: Therefore we should consider these very words as our life.
0: Hastamu nichinadi enduku telusa?
1: You know why the hand is gifted?
0: Notiki muddandinchutaga.
1: Does it mean only to carry the morsel of food?
0: కాదు కాదు.
1: నో,
0: త్యాగమును గాంచేటువంటి నిమిత్తము, త్యాగమును చూపే నిమిత్తము హస్తమును మనం ఉపయోగించాలి.
1: వి షుడ్ మేక్ యూజ్ ఆఫ్ అవర్ హ్యాండ్స్ టు అండర్టేక్ యాక్ట్స్ ఆఫ్ చారిటీ అండ్ సాక్రిఫైస్.
0: నాలుకనిచ్చినది ఎందుకు తెలుసా?
1: యు నో వై ద టంగ్ ఇస్ గివెన్?
0: ఊరికి మాట్లాడేందుక?
1: ఇస్ ఇట్
0: కాదు కాదు.
1: ఇస్ ఇట్ ఫర్ వెయిన్ టాక్? నో,
0: సత్యమును పలికేటందుకు.
1: ఓన్లీ టు స్పీక్ ట్రూత్.
0: ఈ సత్యమే మాటకు ప్రాణము.
1: దిస్ ట్రూత్ ఇస్ వెరీ లైఫ్ ఫర్ అవర్ స్పీచ్.
0: దానమే హస్తమునకు ప్రాణము.
1: ది చారిటీ ఇస్ ది లైఫ్ ఫర్ ది
0: ధర్మమే కర్ణములకు ప్రాణము.
1: అండ్ ఇట్ ధర్మ దట్ ఇస్ ది లైఫ్ టు ది ఇయర్.
0: కనుక మానవునకు ఆచరణే ప్రాణము.
1: దేర్ఫోర్ ప్రాక్టీస్ ఇస్ అవర్ వెరీ లైఫ్.
0: కాన మనం ఈనాడు మాటలను ఏదో వచ్చినట్టుగా మనం ఉపయోగించుకొని కొన్ని అసత్యములుగా దాన్ని ఉపయోగించి తద్వారా మన యొక్క గౌరవాన్ని మనము కోల్పోకూడదు.
1: We should not speak as we like. We should not utter lies and lose our respect.
0: Kanuka manaku alankaram anetundi emti?
1: So what's the real decoration?
0: Satyame mana alankaram.
1: The truth is our honor.
0: Kanukane vedamunandu satyam bruyat priyam bruyat.
1: Therefore Veda says speak truth in a palatable sweet way.
0: Satyam vada dharmam chara.
1: Speak truth and follow dharma.
0: Na bruyat satyam apriyam.
1: And never tell an unpalatable truth.
0: Kanuka ee vidhamainatundi bharatiya sanskrutini puraskarinchukoni manamu samskaramunu kuda kontha parishuddham gaavinchali.
1: Therefore we should follow the culture of Bharat and
0: we
1: should be refined.
0: Samanandu hastasya bhushanam danam.
1: The jewel for the hand is charity.
0: Kantham satyasya bhushanam.
1: For our neck is the truth, that's the ornament.
0: Srotram dharmasya bhushanam.
1: For our ear, listening to dharma is the real ornament.
0: Bhushanai kim prayojanam.
1: What is the use?
0: Intakante inka manaku alankaramu kavalsinatundi.
1: What else you need to decorate?
0: కనుకనే మనకు సర్వ విధమైనటువంటి అలంకారములు మన యొక్క గుణములుగానే మనం భావించాలి.
1: సో వీ షుడ్ కన్సిడర్ వర్చ్యూస్ యాజ్ అవర్ ఆర్నమెంట్.
0: శాంతము మహనీయుల యొక్క భూషణము.
1: పీస్ ఈజ్ ద ఆర్నమెంట్ ఆఫ్ నోబుల్ సోల్.
0: మాట మానవుని యొక్క భూషణము.
1: అండ్ ది స్పీచ్ ఈజ్ ద డెకరేషన్ టు మ్యాన్కైండ్.
0: ఆనందము దైవం యొక్క భూషణము.
1: బ్లెస్డ్ ఈజ్ ద జ్యూవెల్ ఆఫ్ గాడ్.
0: కనుకనే నిత్యానందము పరమ సుఖదం అన్నారు.
1: ఇట్ ఈస్ ఎటర్నల్.
0: ఆ దైవానందమునందే మనకు సరి అయిన సుఖం మనకు లభ్యమవుతుంది.
1: ఇట్స్ ఓన్లీ ది బ్లిస్ ఆఫ్ డివినిటీ వి ఫైండ్ అవర్ సెల్ఫ్.
0: లోక సంబంధమైనటువంటి ఆనందములు, ప్రాకృత సంబంధమైనటువంటి ఆనందములు, భౌతిక సంబంధమైనటువంటి ఆనందములు, క్షణభంగురమైనటువంటి ఆనందములు మనకు ఆనందములు కాదు.
1: ద వరల్డ్లీ హ్యాపీనెస్ విచ్ ఇస్ మొమెంటరీ దట్ వుడ్ పాస్ ఆఫ్ దట్.

0: ధన జన యవ్వన బల ఇలాంటి గర్వముల చేత మనం అనేక విధములైనటువంటి యొక్క తప్పు మార్గం నడుస్తున్నాం. మనం
1: వి ప్రైడ్ అవర్ సెల్ఫ్ బికాస్ ఆఫ్ అవర్ అసోసియేషన్ బికాస్ ఆఫ్ అవర్ వెల్త్ అండ్ ద స్టేజ్ ఆఫ్ యూత్.
0: ఈనాటి మన యొక్క భావములన్నీ కూడాను కదలిపోయే మేఘముల వంటి.
1: All these feelings are like passing clouds.
0: భుజబలము బుద్ధిబలము ధనబలము మదబలము సర్వ బలములు కూడాను కేవలము కదిలిపోయే మేఘముల వంటివి.
1: The physical strength, the mental strength and the strength of will will pass off.
0: భుజబలము గొప్ప గుణబలముండియు దైవబలము లేక దీనుడయ్యే.
1: With all the physical strength, with all the mental strength, without the strength of the divine, he became weak ultimately.
0: కర్ణుడంతటి వాడు కడపటికేమయ్యే.
1: What happened to that mighty king Karna at the end?
0: మరచి

0: మంచి మాట.
1: నెవర్ ఫర్గెట్ దిస్ గుడ్ వర్డ్.
0: భుజబలము, బుద్ధి బలము, అస్త్రబలము, సర్వ బలములు ఉంటున్నాయి కర్ణునికి.
1: కర్ణ హ్యాస్ గాట్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ స్ట్రెంగ్త్, ఫిజికల్, మెంటల్.
0: కర్ణునకు అర్జునుకు కంపేర్ చేసినప్పుడు కర్ణుని కంటే అర్జునుడే చిన్నవాడు, కొంతవరకు నువ్వు బలములో గొప్పవాడు, కానీ కర్ణుని యొక్క దానశీలత అర్జునుడికి లేదు.
1: The spirit of charity and sacrifice are much more in Karna
0: when compared to Arjuna.
1: And he will never go back the promise that he makes.
0: కనుకని దుర్మార్గుడైనటువంటి దుర్యోధన్ కూడాను ఇచ్చినటువంటి మాట తప్పించుకోవటానికి వీలు కానప్పుడు అతనితో లొంగిపోయాడు.
1: He submitted himself to Duryodhana in order to keep up to the promise given to him.
0: ఇలాంటి త్యాగశీలుడు ధర్మశీలుడైనటువంటి కర్ణుడు కూడాను దుష్ట చతుష్టయంలో నాలుగో వాడుగా తయారయ్యాడు.
1: Though the Karna is one of sacrifice and dharma, he is one among the wicked four.
0: Karanam emti?
1: Why?
0: Tell me your company, I shall tell you what you are. Sangha dosame.
1: If the mistake lies in the company.
0: Dushtulato manam sangham chesinappudu aa durbhavamulanta manlo kodunu praveshistuntayi.
1: When we are in bad company, we'll get bad thoughts.
0: Sadjanato manam sampatkam chesinappudu aa sadbhavamulanta kodunu manlo praveshistuntayi.
1: When we are in good company, naturally we'll have good thoughts.
0: కనుక అగ్నితో బొగ్గు చేరినప్పుడు బొగ్గు కూడా అగ్ని రూపాన్ని ధరిస్తుంది.
1: When coal is in the company of the fire, it assumes the same form of the fire.
0: అదే ఒక అగ్ని కేవలం మట్టితో చేరినప్పుడు తుప్పు పట్టుతుంది.
1: The fire is in the company of mud, loses its form.
0: కనుక ఎట్టి సంబంధము అట్టి స్వరూపం ధరిస్తుంది.
1: As is the company, so is the form.
0: ఎట్టి పిండియో అట్టి రొట్టె.
1: As is the flour, so is the barn.
0: ఎట్టి తిండియో అట్టి త్రేపు.
1: As is the food, so is the
0: belt. కనుకనే ప్రతి మానవుడు కూడాను మన మాటలపై మన సరైనటువంటి ఒక విశ్వాసాన్ని మనము అభివృద్ధి గావించుకోవాలి.
1: Therefore everyone should speak in full faith in what he says.
0: కాన కాలు జారితేనైనా కూడాను మనం కొంచెం తప్పించుకోవచ్చును, కానీ నాలుగు జారితే తప్పించుకునేటకు వీటు కాదు.
1: Even if you slip, you can just return, but the slip of the tongue.
0: కాలు జారితే కలుగదు నష్టం, నాలుగు జారితే నరకమేరా అన్నాడు.
1: If you slip, there is no loss, but the slip of the tongue takes you to hell.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: మాటను ప్రాణంగా భావించి పెద్దలతో కానీ తల్లిదండ్రులతో కానీ స్నేహితులతో కానీ ఇంకే విధమైనటువంటి యొక్క గౌరవనీయులైనటువంటి వారి దగ్గర మాట్లాడినప్పుడు చాలా నిండుగా దండిగా సత్యం ఉండేటట్టుగా మనం మాట్లాడాలి.
1: Consider these words as your life. As you speak in front of the elders, the parents and the friends, talk in a respectful way, highly meaningful.
0: Sugrivuni yokka mantri ainatundi hanumantudu Sugrivuni answer aagna teeskoni Ramalakshmanato maatadataniki vachadu.
1: Hanuman, who happened to be the minister in the court of Sugriva, approached Rama as an emissary.
0: Hanumantuni yokka maatalu vinnatundi yokka Ramulu entano aanandinchadu.
1: Having heard the sweet words of Hanuman, Rama was very happy.
0: Tammuda Lakshmana, itanu shantudu gunavantudu balavantudu hanumantudu.
1: He said, brother Lakshmana, look here, Hanuman is one of shanta, the peace, he is the one of guna, the virtue,
0: atani
1: vachanamulu endi
0: atani shantitvam manaku prakashistu untundali.
1: That peace that shines brilliantly,
0: aa gauravam maryadalu endi atani gunamulu manaku spashtam avutundayi.
1: His respect speaks of his quality.
0: ఇతని బలమును చూస్తామంటే ఒక్కతూరి పర్వతం నుంచి క్రిందికి వచ్చేసాడు.
1: ఫిజికల్ స్ట్రెంగ్త్
0: క్రిందికి దిగాడు హనుమంతుడు.
1: హీ జస్ట్ జంప్ ఫ్రమ్ ద మౌంటైన్ టాప్ జస్ట్ బై ద మూవ్మెంట్ ఆఫ్ ఎన్ ఐలిడ్.
0: మతంగ పర్వతం పైన ఉన్నటువంటి వాడు చూస్తూ ఉండగానే క్రిందికి వచ్చాడు.
1: హీ రైట్ ప్రెసెంట్ ఆన్ ది మౌంటైన్ టాప్ ఆఫ్ మతంగ, బట్ హీ జంప్డ్ ఇట్ ఎట్ ఎన్
0: రాముడు గొప్ప బలవంతుడు.
1: రామ సెడ్ దట్ ఈస్ వన్ ఆఫ్ ఫిజికల్ స్ట్రెంగ్త్.
0: శాంతుడే కాదు గుణవంతుడే కాదు బలవంతుడు కూడా ఈ హనుమంతుడు అన్నాడు.
1: ఇస్ వన్ ఆఫ్ పీస్ అండ్ వర్చ్యూ అండ్ ఇస్ ఫిజికల్ స్ట్రాంగ్.
0: అదే విధంగానే మన మాటల చేతనే మన యొక్క మంచి చెడ్డలు స్పష్టమవుతూ ఉంటాయి.
1: అవర్ స్పీచ్ విల్ రిఫ్లెక్షన్ ఆఫ్ గుడ్ ఆర్ బ్యాడ్, రిఫ్లెక్షన్ ఆఫ్
0: రీసౌండ్ అండ్ రిఫ్లెక్షన్, అంతకును మన మాటల చేతనే కలుగుతుంటాయి.
1: The reaction, reflection, resound are the consequences to our words that we say.
0: ఈనాడు ఈ కలియుగ ప్రభావము చేత లేక ఆధునిక యుగము చేత ఎన్ని విధములైనటువంటి యొక్క దుశ్చర్యలు, ఎన్ని విధములైనటువంటి అసత్యములు జరుగుతున్నాయో జగత్తులో మీకందరికీ తెలుసు.
1: You pretty well know what's happening in this Kali age, in the modern times. You find people speaking utter lies, resorting to wrong actions. Man has two sorts of desire.
0: ఒకటి ఆశ, రెండవది దురాశ.
1: One is the desire, another is excessive desire.
0: ఆశ అనగా ఏమిటి?
1: What do you mean by this desire?
0: మానవునికి నిత్య జీవితంలో అవసరమైనటువంటివన్నీ కూడా మనం కోరుకోవటంలో తప్పు లేదు.
1: There's no mistake in asking for all that you need.
0: మన గౌరవ మర్యాదల నిమిత్తమై మన యొక్క కుటుంబ గౌరవాన్ని కూడా నువ్వు కాపాడుకోవటానికి తగవలసినటువంటి అవసరాలు కూడా మనకు అవసరమే.
1: In order to maintain the respect and the dignity of the family, we do certain things.
0: సమాజంలో మన యొక్క గౌరవాన్ని నిలుపుకోవడానికి కూడా కొన్ని రకములైనటువంటి పదార్థములు అవసరమే.
1: In order to uphold, keep up the respect, we do
0: సమాజం యొక్క సంక్షేమాన్ని దృష్టిని దుంచుకొని మనం కూడా ఆ యొక్క సమాజం యొక్క గౌరవాన్ని కాపాడటం కూడా మన కర్తవ్యము.
1: As we have so many of the requirements, we should also go by the social norms.
0: సమాజం యొక్క గౌరవమే మన ప్రాంతం యొక్క గౌరవంగా ఉంటారు.
1: The respect of the society is your own.
0: ఈ ప్రాంతం యొక్క గౌరవమే దేశం యొక్క గౌరవంగా ఉంటుంది.
1: The respect of the region is the respect of the country.
0: కనుక మొట్టమొదటి వ్యక్తి, రెండవది సమష్టి, మూడవది సమాజము, నాలుగవది దేశం.
1: Therefore, first place is the individual, next is the society, the community and the country.
0: కనుక ఈనాటి విద్యార్థులందు మొట్టమొదట ఇండివిజువల్ క్యారెక్టర్.
1: So students need the individual character in the
0: అది
1: first place.
0: వ్యక్తి యొక్క స్వరూపము.
1: That is the very form of the individual level.
0: వ్యక్తి యొక్క గౌరవము.
1: That is the individual respect.
0: అది వ్యక్తి యొక్క విలువ.
1: That is the individual value.
0: దాని తరువాత సమష్టి, మన కుటుంబ గౌరవాన్ని కూడా మనం చూసుకోవాలి.
1: Later comes the family.
0: పూర్వకాలం నందు ఏ సంబంధాన్ని మనం చూడవలసినప్పటికీ కుటుంబ గౌరవాన్ని మొట్టమొదటి లక్షణంలో చూడాలి.
1: In every respect, in earlier times, they consider the respect of the family.
0: ఈనాడు కుటుంబం యొక్క గౌరవం ఏమిటో, వ్యక్తి యొక్క గౌరవం ఏమిటో ఏమాత్రం కూడా పాటించటం లేదు.
1: Today we don't observe the respect at the individual level or at the level of the family.
0: నిత్య జీవితంలో దినచర్యలకు అవసరమైనటువంటి యొక్క కార్యాలన్నీ కూడా మనం సర్దించుకో చేసుకోవాలి.
1: We have to attend to our daily needs and daily duties.
0: కాని ఇది సహజమైనటువంటి ఆశ.
1: This is a natural desire.
0: ఇంకా దురాశ అనగా ఏమిటంటే,
1: too much of desire and ambition.
0: అందరికీ తెలుసును.
1: You know that.
0: కొంతమంది ఎన్ని విధములైనటువంటి యొక్క ధనాశ కోసమని ప్రాణాలు అర్పితం చేస్తున్నారో చెప్పడానికి వీలు కాదు.
1: ఇట్స్ నాట్ పాసిబుల్ టు ఎస్టిమేట్ ద నంబర్ ఆఫ్ పీపుల్ ఆర్ రెడీ టు సాక్రిఫైస్ లైవ్స్ ఫర్ మనీ.
0: గుణము, బలము, తెలిమి అనేటువంటిది లేదు.
1: యు మే సీ ఎనీవేర్ దేర్ ఇస్ నో క్యారెక్టర్, దేర్ ఇస్ నో స్ట్రెంగ్త్,
0: ధనమే ధనమే ధనమే.
1: ఎవ్రీవేర్ మనీ మనీ.
0: ఎంతమంది ధనమును సంపాదించారు?
1: Many earn lots of money.
0: కాని ఈ ధనమంతా ఎక్కడ పోతుండాలి?
1: What happened to that money?
0: ఏం చేస్తున్నారు?
1: What is their doing?
0: ఏమైనా మంచి కార్యం ఏమైనా చేస్తున్నారా? పుణ్యకార్యం ఏమైనా చేస్తున్నారా? హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ కి ఏమైనా ఉపయోగిస్తున్నారా? ఏ మాత్రం లేదు.
1: Do they undertake meritorious good activities? Do they start education institutions?
0: దీనికి పూర్వం ఎంతమంది రాజులు ఎన్ని విధమైనటువంటి యొక్క ధనాన్ని ఆశ్రయించారు, అభివృద్ధి పరుచుకున్నారు?
1: The history recorded many of the kings who amassed wealth.
0: వారే రాజులు రాజ్యమును కలుగరే, గర్వోన్నతిని పొందరే వారేది?
1: Have you not seen the kings who just passed with the passage of time?
0: ఎంత ధనమును ప్రోగు చేసుకున్నారు.
1: They amassed wealth.
0: ఎంత పేరు ప్రతిష్టలను సంపాదించారు.
1: They are highly reputed.
0: కానీ వారు ఎక్కడున్నారు ఇప్పుడు?
1: Where are they now?
0: ఎక్కడున్నారు?
1: Where are they?
0: పోయే సమయంలో ఇంత మట్టైన కూడా చేతితో తీసుకుని పోరు.
1: As they left, they could not take along with them the fistful of
0: sand. గౌరవ మర్యాదలకు తగినట్టుగా మనము సంపాదించుకోవాలి. అందులో తప్పు లేదు.
1: There's no mistake in earning so as to keep up the prestige and respect of the family. Students,
0: మీరు చదివేటువంటి చదువులన్నీ కూడాను ఈనాటి చదువులు ధన సంపాదన నిమిత్తమే భావిస్తున్నారు.
1: You consider this modern education is meant to earn money.

0: Because there is no fear of sin. This is ignorance.
1: Manavattvam anage manavulanduna vishya shanti kidiye viplavambu.
0: There is no fear of sin. This is ignorance. There is no love for God. This is the reason for all revolution, questioning, challenging the world welfare and peace.
1: Papa bhiti leni pamarattvamu patti. Pamarudu kavachu vadu.
0: He may be ignorant.
1: గొప్ప మేధావి కాకుండా పోవచ్చు.
0: He may not be intelligent.
1: గొప్ప తెలివితేటలు లేకుండా ఉండేటువంటి వాడు కావచ్చు.
0: He may not be intellectual.
1: కేవలం పామరుడిగా ఉండవచ్చు.
0: He may be ignorant.
1: Innocent people గా
0: ఉండవచ్చు. They may be innocent people. But
1: పాప భీతి లేని అది ఒక్కటి ఉంటే చాలు.
0: If they have fear of sin, that's enough.
1: ఎన్ని ధనకనక వస్తు వాహనాలు ఉండినప్పటికీ పాప భీతి లేకపోతే వాడు పామరుడే.
0: With all the possessions, the wealth, if he has no fear of sin, he is ignorant, innocent.
1: కేవలం అజ్ఞానితో సమానము.
0: He is just equal to an ignorant one.
1: కారణం ఏమిటి?
0: Why?
1: పాపం అంటే భీతే లేదు.
0: Because he has no fear of sin.
1: అతను ఒకానొక సమయం లోపల ప్రహ్లాదుడు చెప్తున్నాడు తండ్రికి.
0: ప్రహ్లాద్ at one time started telling his father, Father,
1: ఎందుకు మీరు ఇన్ని విధంగా శ్రమ పడుతున్నారు?
0: Why do you suffer like that in so many ways?
1: అడవిలో ఉన్నటువంటి క్రూర మృగమును చంపినట్టుగా మనుషులను చంపుతున్నావు.
0: You are killing people as if you are killing wild animals. In order to expand your kingdom, you are doing all unrighteous acts. What is that you get by killing so many?
1: It
0: is not that what you should kill.
1: Loni shatruvulanku longi poyina vaadu baitaripulu anettu pattagaladu.
0: The one who submits himself to the inner enemies, how do you expect him to catch hold of outer enemies?
1: శత్రువులకు లొంగిపోయిన వాడు బయట రిపులనెట్లు పట్టగలడు.
0: The one who is a captive to the inner enemies, how do you expect him to conquer outer enemies?
1: పెద్ద దుర్మార్గులు ఈ ద్వేషులంతా ఉన్నారు. ఎవరు? కామక్రోధ లోభమోహం మత్సర్యము ఈ అరిషట్ వర్గం అనేటువంటి యొక్క దుర్మార్గులు నీ అందించుకుని బయట దుర్మార్గులు నీవు చంపుతున్నావు. ఇది చాలా పాపం అన్నాడు.
0: There are six wicked people. There are six enemies within. The lust and the desire, the pride and all that. Whereas you kill outer enemies. So what you are supposed to kill in the first instance is only this anger and the lust and the
1: greed.
0: When once you kill the inner enemies, you will have the fear of sin.
1: Daiva priti leni dani batti.
0: They don't have love of God.
1: పాప భీతి లేని పామరత్వము బట్టి దైవ ప్రీతి లేని దాని బట్టి.
0: As they have no fear of sin, they have no love of God.
1: మానవత్వం అనగే మానవులందున.
0: Among human beings, the human quality, humanness is gone.
1: విశ్వశాంతికి ఇదే విప్లవము. దేశ శాంతికి ఇదే పెద్ద విప్లవం.
0: There will be no world peace here. It leads to revolution.
1: దేశంలో శాంతి లేకుండా పోవడానికి కారణం ఏమిటి?
0: Why is that peace is missing in this country?
1: దైవ ప్రీతి రెండు లేకపోవటమే ఇంత గొప్ప విప్లవంగా ప్రారంభమైంది.
0: We find the revolution everywhere because there is no fear of sin.
1: ఎక్కడ చూసినా అడవులలో, పల్లెలలో, పట్టణంలో, ఎక్కడ చూసినా కానీ గుట్ట మీదలో, నట్టేటలో, ఎక్కడ చూసినా కానీ ఈ విప్లవాలు అభివృద్ధి అయిపోతున్నాయి.
0: We find a sort of agitation, revolution there in the forest villages and towns.
1: ఇద్దరు ఉంటుంటారో అక్కడంతా కూడా విప్లవమే.
0: Wherever you find a congregation group of
1: సహనము సానుభూతి అనేటువంటిది శూన్యమైపోయింది.
0: There is no tolerance, there is no sympathy.
1: కనుకనే తులసిదాస్ చెప్పాడు.
0: So తులసిదాస్ said,
1: ఏక్ నిరంజన్ దో గడిబిడి అన్నాడు. ఏక్ నిరంజన్ ఒక్కడిగానే ఉంటుంటే చాలా నిరంజన్ గా ఉంటుంటాడు.
0: If you are alone, you will be very happy.
1: ఉంటుంటే చాలా అక్కడ గడిబిడి అయిపోతుంటుంటుంది.
0: When two are there, it's enough for fighting will be there.
1: చాలా మందికి తెలియదు కానీ అనుభవం ఉంటుంటుంది. ఒకే గాజు చేతిలో ఉంటుంటే శబ్దమే ఉండదు.
0: When there's single bangle here, there'll be no sound.
1: రెండు బ్యాంగిల్స్ వచ్చిందంటే సౌండ్ ప్రారంభమవుతుంది.
0: When there are two bangles, there is a sound.
1: కనుక ఈనాడు కలియుగ ప్రభావం చేత ఎక్కడ ఇద్దరు చేరినప్పటికీ స్నేహం లేదు, సహనము లేదు, సానుభూతి లేదు, దయాదాక్షిణ్యమే లేదు.
0: బికాస్ ఆఫ్ ది ఎఫెక్ట్ ఈవిల్ ఎఫెక్ట్స్ ఆఫ్ కలి ఏజ్ వెన్ దర్ ఆర్ టూ పీపుల్ దర్ ఇస్ నో ఫ్రెండ్షిప్ దర్ ఇస్ నో టాలరెన్స్ దర్ ఇస్ నో సింపతి.
1: స్వార్థము స్వప్రయోజనమే.
0: Everywhere we find selfishness and self-interest.
1: కనుకనే ఈనాటి విద్యార్థులు,
0: the students today,
1: ఈ సమాజంలో ప్రవేశించి,
0: they should enter into society,
1: దేశం యొక్క సంరక్షణకై,
0: to protect this country,
1: ఈ సమాజం యొక్క సంక్షేమం నిమిత్తమై,
0: for the welfare of the society,
1: తగినటువంటి కంకణం కట్టుకోవాలి.
0: They should determine to work for these ideals.
1: ఇది మీరు చదివినందుకు తగినటువంటి ఒక దేశ సేవ.
0: This is only the service to the country you can render.
1: దేశ సేవ యందే మనకు శాంతి ఉంటుంది.
0: Peace lies in rendering service
1: to the country.
0: In fact, we are born in society.
1: గొప్పవారమైనామంటే సమాజం యొక్క ఉత్సాహం చేతని, సమాజం యొక్క క్షేమం చేతని, సమాజం యొక్క సహాయం చేతని.
0: యు హావ్ బికమ్ సో గ్రేట్ అండ్ ప్రామినెంట్ అండ్ ఎమినెంట్ బికాస్ యు ఆర్ బోర్న్ ఇన్ సొసైటీ, యు హావ్ గ్రోన్ ఇన్ సొసైటీ.
1: కనుకనే ఈ సమాజానికి మనం తగినటువంటి కృతజ్ఞతను అందించే నిమిత్తమై సమాజ సేవ చేయాలి.
0: దేర్ఫోర్ టు ఎక్స్ప్రెస్ గ్రాటిట్యూడ్ టు ద సొసైటీ, వీ షుడ్ రెండర్ సర్వీస్ టు సొసైటీ.
1: ఈ సొసైటీ లోపల మాటను మాత్రం మంచిగా పెట్టుకోవాలి.
0: దేర్ఫోర్ ఇన్ సొసైటీ వీ షుడ్ కీప్ అవర్ వర్డ్.
1: దీనివల్లనే మనకు నమ్మకం ఏర్పడిపోతుంది.
0: Then only there will be faith.
1: పలికి బొంకుటె కంటే పాడివున్నే పాపమున్నే అన్నాడు బలిచక్రవర్తి.
0: ఇట్ ఇస్ ఎంపరర్ బలి హూ సెడ్,
1: గురువైనా సరే ధిక్కరించి మన సత్యములో మనం ప్రవేశించాలి.
0: లెట్ హిమ్ బీ ఇన్ యువర్ టీచర్, డిసోబే హిమ్, ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ ట్రూత్.
1: శుక్రాచార్యుడు వద్దని చెప్పాడు.
0: శుక్రాచార్య సెడ్ నో.
1: ఓ బలి, అతను సామాన్యుడు కాదు, మూడడుగులు ఎత్తుతో వచ్చాడు, అది సాక్షాత్ నారాయణమూర్తి, కనుక అతనికి నీవేమైనా దానమిస్తే నీవు భికారి అయిపోతావు అన్నాడు.
0: Shukracharya, preceptor, said, O Bali, the one who has come to you is not ordinary one, he is so short. If you give him anything, you will be finished.
1: Swami, Bhagavantude vachi chetulu chaputunnappudu, ichchedi naa enta. Nenu tappaka istanu, nenu egate ainappudiki paravaledu annadu.
0: And Bali said, Swami, God himself came to me, stretching his hand, doesn't matter whatever happens to me.
1: Naa chei kinda undi, naa chei payina vastundadi, ichchevaani chei payina undi, teesukune vaani chei kinda, ide naa adrushtam annadu.
0: My good luck, my good fortune lies in the fact that my hand being the giver is on the top.
1: సామాన్యమైన
0: వారి కారణం నన్ను అడగటము,
1: సాక్షాత్ నారాయణమూర్తి వచ్చి నన్ను అడుగుతున్నాడు, అంతకంటే మహాభాగ్యమా.
0: God himself approached me, what more is there left for me?
1: ఈ భాగ్యానికి నేను ఏమైనా సరే నేను ధిక్కరిస్తానన్నాడు.
0: I am ready to face it, I will disobey you for that matter.
1: కనుక సత్యానికి ఇచ్చిన మాటను తప్పకుండా ఉండడానికి ఇదే మనకు సరైనటువంటి గౌరవం.
0: The true respect lies in keeping up to the promise made.
1: ఈ యవ్వనం లోపల అన్ని కొడును కదిలిపోయేటువంటి మేఘములే.
0: In the stage of youth, we should know that everything is a passing cloud.
1: ఈ యవ్వనం మధ్యలో వచ్చేటువంటి మేఘమే passing cloud.
0: Youth is a passing cloud that has come in between.
1: దీనికి పూర్వం లేదు.
0: It was not there earlier.
1: దీని తర్వాత రాదు.
0: It won't come later.
1: కనుకనే మానవుని యొక్క యవ్వనం ఎలాంటిదంటే కేవలము కాలికింద నీళ్లు వరే కదిలిపోతుండాలి.
0: The youth is something like flowing water under the feet.
1: ఎంత సేపు ఉంటుంది?
0: How long?
1: కనుక ఈ మధ్యలో వచ్చినటువంటి దానికి మనం మిడిచిపోకూడదు.
0: So that which has come in between should not be cause for our pride.
1: భవిష్యత్తును లక్ష్యం నందుంచుకొని,
0: keeping future in view,
1: సమాజం యొక్క క్షేమాన్ని దృష్టి ఎందుంచుకొని,
0: keeping in view the welfare of the society,
1: మనసును భ్రమించని దృష్టిని మనం డెవలప్ చేసుకోవాలి.
0: We should develop unwavering mind and concentrated attention.
1: ఇంతే కాదు.
0: Not only this.
1: తల్లిదండ్రులకు కూడా తగినటువంటి పేరును తెప్పించాలి.
0: వీ షుడ్ ఆల్సో బ్రింగ్ ఎ గుడ్ నేమ్ టు అవర్ పేరెంట్స్.
1: వారు ఎన్నో విధములైనటువంటి మీ యొక్క అభివృద్ధి కోసం పాటు పడుతున్నారు.
0: దే స్ట్రగుల్ హార్డ్ టు బ్రింగ్ యూ అప్.
1: ఎన్ని కష్టములకో వారు గురి అవుతున్నారు.
0: దే సఫర్ టు బ్రింగ్ యూ అప్.
1: మీరు చదివి అభివృద్ధి అయిపోయి గొప్ప పేరు తెచ్చుకోవాలని ప్రతి తల్లిదండ్రులు కూడా ఆశిస్తుంటారు.
0: ఆల్ పేరెంట్స్ డిజైర్ దట్ యూ షుడ్ కమ్ అప్ ఇన్ లైఫ్ అండ్ గెట్ ఎ గుడ్ నేమ్.
1: కనుక అట్టి తల్లిదండ్రులకు కూడా తగినటువంటి యొక్క శాంతిని మనం అందించాలి.
0: దేర్ఫోర్ యూ షుడ్ ఆల్సో గివ్ పీస్ టు యువర్ పేరెంట్స్.
1: ఇది చదువు లోపల ఉన్నటువంటి పెద్ద సంస్కారం.
0: దిస్ ఈస్ ద కల్చర్ ఇన్ అవర్ స్టడీ.
1: చదువులన్నీ చదివి చాలా వివేకి అయి మగిడి తన్నెరుగుడు మందమతుడు.
0: హావింగ్ స్టడీడ్ ఎవ్రీథింగ్ బీయింగ్ సో ఇంటెలిజెంట్ ఎ ఫూల్ డస్ నాట్ నో హిస్ ఓన్ ట్రూ సెల్ఫ్.
1: ఇది బుకిష్ నాలెడ్జ్.
0: ఇట్స్ ఆల్ బుకిష్ నాలెడ్జ్.
1: దీనివల్ల మనకు వచ్చేటువంటి పేరు ప్రతిష్టలు ఏమాత్రం కూడా లేదు.
0: యూ డోంట్ గెట్ ఎనీ ప్రెస్టీజ్ ఆర్ ఎనీ నేమ్ ఐదర్.
1: మనకు వచ్చేటువంటిది మనం చేసే కర్మల ద్వారా మనకు రావాలి.
0: All that you get is the result, reward of
1: samajamlo praveshinchali.
0: Go into the society.
1: Ekkada ye vidhamaitundi baadalu untunnayo danni tolaginchali.
0: Wherever their need and struggle, help them there.
1: Sadhyamainta varaku kudanu mana shaktiki minchukunda sahayam chestu raavali.
0: We should help everybody to the extent possible.
1: Swami cheppadu kada tyagam tyagam cheppani edu mee shaktiki minchi pokoddu.
0: You should not go beyond your capacity.
1: Kadaventura neeram tera.
0: As is the container, so is the water.
1: Kavalannanu ekkuva raadura.
0: Even if you want, you cannot collect more of water than the size of the container.
1: ఎంతనో అంతే నీరు నింపుతుంది.
0: As is the size of the container, so is the amount of
1: water. నీరు అధికంగా రావాలంటే అందులో చేరదు.
0: Even if you want more water, it's not possible.
1: అధికంగా రావాలని ఆశించినప్పుడు నీ కంటైనర్ పెద్దది చేసుకో, నీ హృదయాన్ని బ్రాడ్ చేసుకో.
0: If you want more of water, get a bigger container, expand your heart.
1: నీ హృదయాన్ని విశాలమైనటువంటి హృదయంగా చేసుకో.
0: Widen your heart.
1: అప్పుడే నీకు విశాలమైనటువంటి భావం కూడా అభివృద్ధి అవుతుంటాయి.
0: Then you will have broad mindedness, broad feeling.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: మీలో ఆవరించేటువంటి ఆవిర్భవించేటువంటి థాట్స్ అనేకంగా ఉంటుంటాయి.
0: So many thoughts arise in you.
1: ఈ థాట్స్ లోపల మొట్టమొదట మనం డిస్క్రిమినేషన్ చేయాలి.
0: As the thoughts come, first discriminate.
1: ఎప్పుడు మనలో థాట్ వచ్చిందో, ఇజ్ ఇట్ గుడ్ ఆర్ బ్యాడ్, ఇజ్ ఇట్ రైట్ ఆర్ రాంగ్ అనేటువంటి దీంతో మనము డిస్క్రిమినేషన్ చేయాలి.
0: ద మూమెంట్ థాట్ అరైజెస్, జస్ట్ డిస్క్రిమినేట్ రైట్ ఆర్ రాంగ్ గుడ్ ఆర్ బ్యాడ్.
1: తదుపరి నీవు కార్యంలో ప్రవేశించాలి.
0: Then step into action thereafter.
1: తొందరపాటు మంచిది కాదు.
0: Don't be in a hurry.
1: Haste makes waste. Waste makes worry. So do not be in a hurry. తొందరపడకండి.
0: Never be in a hurry.
1: ప్రతి దానికి టైం తీసుకోండి.
0: Take time for everything.
1: కాలం ఎంతైనా మనకు విశాలమైనటువంటిది. కాలమే దైవ స్వరూపము.
0: Time is God.
1: కనుక ఈ కాలాన్ని మనం వ్యర్థం చేయకూడదు.
0: Don't waste time.
1: ఈ సమాజంలో ఈనాడు ఏది చేసినా తప్పుగానే వస్తున్నాయి.
0: In society, whatever is done, it's mistaken.
1: ఉపకారం చేసినప్పుడు నువ్వు అపకారంగానే వస్తుంది.
0: Even help is considered harm.
1: అందుకని చెప్పారు, ఉపకారికి ఉపకారము నెపమెన్నక చేయువాడు, ఉపకారికి ఉపకారము విపరీతము కాదు చేయ వివరింపంగా.
0: Nothing great to help a person from whom you received help earlier.
1: అపకారికి ఉపకారము నెపమెన్నక చేయువాడే నేర్పరి.
0: Without blaming anyone, helping a person who harmed you.
1: అయితే అది కూడాను ఎలాంటి పరిస్థితులు చేయాలో మనం కొంత యోచించాలి. అపకారికి కూడా నువ్వు ఉపకారం చేయవచ్చును, కానీ ఎంతవరకు చేయాలి అనేటువంటి విషయాన్ని కొంతవరకు విచారణ చేయాలి.
0: యూ కెన్ ఆల్సో హెల్ప్ ద వన్ హూ హార్మ్ యూ, బట్ టు వాట్ ఎక్స్టెంట్ డిస్క్రిమినేషన్
1: చెప్పాను.
0: భగవాన్ సెడ్ ఎర్లియర్
1: మహమ్మద్ ఘోరి 17 పర్యాయములు
0: 17 టైమ్స్
1: పృథ్వీరాజు పైన దండెత్తి వచ్చాడు.
0: Attacked Prithviraj king.
1: కానీ పృథ్వీరాజు ఈ 17 పర్యాయములు కూడాను అతన్ని క్షమించి వదిలిపెడుతూ వచ్చాడు.
0: పృథ్వీరాజ్ పార్డన్ హిమ్ ఆల్ దీస్ 17 టైమ్స్.
1: ఎంత కంపాషన్, ఎంత దయ. కానీ ఇది మితిమీరిన దయగా రూపొందింది.
0: There's a lot of compassion, but it was too excessive.
1: మితిమీరినప్పుడు మతి తప్పుతుంది.
0: There is too much, naturally one turns mad.
1: అందువల్లనే అప్పుడప్పుడు చెప్తుంటాను మీకు,
0: భగవాన్ tells
1: మిత తిండి అతిహాయి, అతి తిండి మతిహాని.
0: Limited food will make you comfortable. Excess will make you mad.
1: కాని ఈ 17 పర్యాయములు అతన్ని క్షమించినప్పటికీ వానికి ఆ కృతజ్ఞత లేకపోయింది.
0: Though Prithviraj pardoned Gauri 17 times, but he was not grateful to
1: him. 18th పర్యాయము తిరిగి పృథ్వీరాజ్ పై దండెత్తి వచ్చాడు.
0: Again he started attacking Prithviraj.
1: పృథ్వీరాజ్ భావమర్ది సహాయం తీసుకున్నాడు.
0: He took the help of the very brother-in-law of Prithviraj.
1: ఈ లోకములో మొట్టమొదటి నుంచి ఇదే జరుగుతుండేటువంటి.
0: This has been happening.
1: ఈ భారతదేశము స్వతంత్రాన్ని సాధించింది, కానీ ఐకమత్యాన్ని సాధించటం లేదు.
0: Though we achieved independence in India,
1: మొదటి నుండి ఈ ఐకమత్యం
0: లేకపోవడం
1: చేతనే భారతదేశం ఇన్ని అవస్థలకు గురి అయిపోయింది.
0: Since the unity has not been there from the beginning, this is the present plight of this country.
1: పృథ్వీరాజు సిస్టర్ ని ఇచ్చారు అతనికి.
0: పృథ్వీరాజ్
1: అలాంటి వారిని స్నేహం చేసుకుని ఈ యొక్క మహమ్మద్ ఘోరి తిరిగి ఇతని పైన దండెత్తి వచ్చాడు.
0: He took the help of brother-in-law Prithviraj and Gauri started attacking Prithviraj.
1: కాని తలవన్ తలంపుగా రావడం చేత అతను పృథ్వీరాజు చిక్కిపోయాడు ఈ మహమ్మద్ ఘోరి చేతిలో.
0: As he came most unexpectedly, he lost the battle.
1: చిక్కినాడు కదా అని తాను కూడా ఒక్క పర్యాయమైనా క్షమించవచ్చు కదా.
0: Because he could catch hold of him, he could just pardon him.
1: తక్షణమే నిర్దయుడైపోయి కాఠిన్యం పూని కన్నులు తీసేశాడు.
0: Without any compassion, like with a stone hearted, he blinded him.
1: చూచారా, ఇంత ఉపకారం చేసినటువంటి వాడిని కూడా పెద్ద అపకారం చేశాడు ఈ యొక్క ఘోరి మహమ్మద్.
0: Though he was helped a lot, but he has harmed him.
1: కనుకనే ఉపకారం అనేది కూడా ఈ విధంగా పోకూడదు.
0: So we should not help in
1: this ఏదో ఒక పర్యాయం క్షమించు, రెండో పర్యాయం క్షమించు. మితిమీరిన టైంలో మీరు క్షమాపణకు పూనుకోకూడదు, అది మీకే ముప్పుగా వస్తుంది.
0: You can excuse anybody once or twice, not beyond. Or else it will be harmful to you.
1: కనుక అందరి యందు మంచి భావం పెట్టుకోండి.
0: Have good feelings towards all.
1: కానీ కొన్ని కొన్ని సమయ సందర్భాన్ని సహకరించుకుని చాలా జాగ్రత్తగా మెలగాలి.
0: But you should be very, very careful basing on the situations and circumstances.
1: అందువల్ని అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రీతి హితం చేయత్. మనము ఎంత ప్రీతిగానో, ఎంత శాంతంగానో, ఎంత మధురంగానో మనం పలుకులు నేర్చుకోవాలి.
0: Therefore, we should talk peacefully, sweetly, softly.
1: కానీ ఎవరో తృప్తి కోసం కాదు, మన తృప్తి కోసం నేర్చుకోవాలి.
0: Not for anyone's satisfaction, it's for self-satisfaction.
1: కనుకని మనం ఈ కోపం వస్తుంటాయి.
0: Supposing you will be angry.
1: కొన్ని విధములైనటువంటి యొక్క అల్లకల్లోలము జరుగుతుంటాయి మన హృదయంలో.
0: There will be so many turbulations, agitation of heart.
1: కానీ రీతిగా మనం సాధించుకోవడానికి, దాన్ని శాంతిపరచడానికి తగిన కృషి చేయాలి.
0: We should make every effort to pacify our emotions.
1: కోపం వచ్చింది కదా అని తక్షణమే దాన్ని ప్రవేశపెట్టకూడదు.
0: You should not resort to action the moment you are angry.

0: The one full of anger will not be successful in any of the tasks. Further, he will have so many problems on the way.
1: కోపము కలిగిన వానికి ఏ పనియు ఫలింపకుండు ఎత్తును గలుగు. పాపపు పనులను చేయుచు చీ చీ చీ పొమ్మని పించుకొనుట చేకూరుచుమి.
0: A person full of anger and fury will be humiliated, will be put to shame by society.
1: ఇంతే కాదు,
0: not only this,
1: తన కలిమి భంగపుచ్చును.
0: He will lose his wealth.
1: Tanakungala gauravambu daddamu seyun.
0: All his respect will be burned down.
1: Tanavarala kedaseyunu.
0: He will be separated from his people.
1: Kopambu valana sarvamu chedugum.
0: The anger will make you lose everything.
1: Manam kopam vachinappudu deeniki chakkani chinna chitikalu untunnayi sallachukovadaniki.
0: When you are angry, there are certain small simple devices to pacify.
1: మీకు కోపం వచ్చిన తక్షణమే ఆ స్థానం వదలండి. అది మొట్టమొదటి స్టెప్.
0: ద ఫస్ట్ స్టెప్ వెన్ యూఆర్ యాంగ్రీ, లీవ్ ద స్పాట్.
1: ఎక్కడ నీ కోపం వచ్చిందో ఆ స్థానాన్ని నువ్వు తక్షణమే వదిలిపెట్టు.
0: యూ లీవ్ ద ప్లేస్ వేర్ యూఆర్ యాంగ్రీ.
1: లోపలి వెళ్ళు.
0: గో ఇన్.
1: ఒక అద్దం తీసుకుని నీ ముఖాన్ని చూసుకో.
0: వాచ్ యువర్ ఫేస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎ మిర్రర్.
1: అప్పుడు ఆ కోపంలో నీ ముఖం ఎట్లా ఉందో అని నీకే అసహ్యం వేస్తుంది.
0: యువర్ ఫేస్ విల్ లుక్ అగ్లీ, యూ విల్ బి
1: వికారంగా కనిపిస్తుంది.
0: ఇట్ విల్ వెరీ అగ్లీ.
1: సూర్పణక వలె ఉంటుంటాది.
0: ద ఫేస్ ఆఫ్ ఎన్ యాంగ్రీ మ్యాన్ విల్ బి లైక్ దట్ ఆఫ్ సూర్పణక.
1: కోపం పైనే నీ కోపం వచ్చేస్తుంది.
0: యూ విల్ బి యాంగ్రీ విత్ యువర్ ఓన్ యాంగర్.
1: కోపం అనేటువంటిది రాకూడదు అనుకుంటా.
0: ఐ షుడ్ నెవర్ బి యాంగ్రీ.
1: లేక
0: అదర్వైజ్
1: అది నీకు చేత కాకపోతే, అప్పటికీ చల్లారకపోతే, ఓ బాత్రూమ్ లోకి వెళ్ళిపో.
0: ఇఫ్ యాంగర్ ఈజ్ స్టిల్ నాట్ పాసిఫైడ్, గో టు బాత్రూమ్.
1: ట్యాప్ టిప్ బాగా
0: ఓపెన్ ద టాప్.
1: ఆ వాటర్ బకెట్ కారుతుంటాది.
0: అండ్ డ్రా వాటర్ ఇన్ బకెట్
1: గా చేసుకో.
0: And make it a sruti there.
1: Paata paadu.
0: Start singing. Start singing. Do bhajan.
1: Aadin lopala ee sin anta pothundi.
0: In bhajan all the sin
1: singing. Singing lopale sin anta pothundi.
0: It's only in singing sin is lost.
1: Leka inka challarakapothe challani water, ok cup of water teeskoni poi dani tragu.
0: If the anger is still not pacified, drink cup of
1: water. Sadhyamainanta varaku nu indutone sadhyamayam nilchipothundi kopam.
0: The anger will be pacified.
1: ఇంకా బలంగానే ఉంటుంటే
0: స్టిల్ మోర్.
1: ఒక హాఫ్ ఫర్లాంగో లేకపోతే వన్ ఫర్లాంగో బిగ్గా వాక్ చేయి.
0: వాక్ బ్రిస్క్ వాకింగ్.
1: ఇవన్నీ చిట్కాలు, చాలా తక్కువ మందులతోనే నయమయ్యేటువంటివి.
0: దిస్ ఇస్ ద స్మాల్ సింపుల్ ఈజీ వేస్ టు పాసిఫై.
1: మన ప్రాచీనులందరూ కూడా ఈ విధంగానే వారి యొక్క నైజ గుణములంతా కూడా సక్రమమైన మార్గంలో నడిపిస్తూ వచ్చారు.
0: ఆల్ అవర్ ఏన్షియన్స్ గాట్ దెంసెల్స్ ఫ్రీ ఫ్రమ్ యాంగర్ బై దిస్ వే, విచ్ ఇస్ నేచురల్ వే.
1: దీనికంతా ఇచ్చేటువంటి పిల్స్ అంతా లేవు ఇక్కడ.
0: దేర్ వర్ నో పిల్స్ విచ్ ఆర్ సజెస్టివ్ ఏ క్యూర్.
1: యాంగ్జైటీ వచ్చింటే ఒక పిల్ ఇస్తాడు, దాన్ని తీసుకుంటే మత్తుగా వచ్చేస్తుంది పోతాడు.
0: అండ్ టుడే యూ టేక్ ఎ పిల్ టు బి ఫ్రీ ఫ్రమ్ యాంగ్జైటీ.
1: పిల్స్ అంతా మనం తీసుకోకూడదు.
0: ఉష్ణో టేక్ పిల్స్.
1: ఏ పిల్స్ కావాలి మనకు?
0: వాట్ పిల్స్?
1: భగవద్నామమే.
0: The pill of chanting the name of Lord.
1: Harer nama, harer nama, harer nama iva kevalam.
0: It's only God's name which is only refuge.
1: Harer nama, harer nama, harer nama iva kevalam.
0: Harer nama, harer nama, harer nama iva kevalam.
1: Dide Kali Yugamlo pradhanamaitundi.
0: This is important in this age of Kali.
1: ఈ నామస్మరణ మనం చేస్తుంటే దీనికంటే గొప్పదైనటువంటిది మెడిసిన్ మరొకటి లేదు.
0: దేర్ ఇస్ నో అదర్ గ్రేటర్ మెడిసిన్ అదర్ దాన్ దిస్ సింగింగ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్.
1: కనుక మనం నామస్మరణ చేయాలి.
0: లెట్ అస్ డూ భజన్.
1: ఈ నామం చేతనే మన యొక్క శాంతము, మన యొక్క దౌర్భాగ్యము కొంతవరకు నువ్వు అణచిపెట్టి శాంతాన్ని పెంపొందించి ఆనందాన్ని చేకూరుస్తుంది.
0: బై చాంటింగ్ హిస్ గ్లోరీ విల్ రీచ్ ది స్టేట్ ఆఫ్ బ్లిస్. We'll be in this peaceful state.
1: Kanukane ee kaliyugamlo manaku em untundadi goppa shakti.
0: What is the mighty power in kaliyugam?
1: Nastina.

0: ఈ కలికాలం లోపల దేనికంటే గొప్పది ఏది లేదు. లేదు లేదు లేదు. హరేర్నామ హరేర్నామ హరేర్నామైవ కేవలం. ఆ నామస్మరణ మనకు దీనికి తగినటువంటి మందు.
1: ఇన్ దిస్ ఏజ్ ఆఫ్ కలి దేర్ ఇస్ నో గ్రేటర్ మెడిసిన్ అదర్ దాన్ నామస్మరణ.
0: కృతయుగ ధ్యానం
1: మెడిటేషన్ కృతయుగ
0: కృతయుగ ధ్యానం
1: మెడిటేషన్
0: త్రేతాయుగ యజ్ఞం
1: ఇన్ త్రేతాయుగ
0: అర్చనం
1: ద్వాపర
0: నామస్మరణ
1: అండ్ కలి ఏజ్ భజన్ నామస్మరణ.
0: ఎంత సులభమైన మార్గం.
1: వాట్ ఎన్ ఈజీ పాత్.
0: కృత త్రేతాయుగ ద్వాపర యుగముల కంటే కూడాను కలియుగం చాలా సూక్ష్మమైనటువంటి మార్గం.
1: ది కలి ఏజ్ హస్ సజెస్టెడ్ అన్ ఈజియర్ పాత్.
0: ఇంత సూక్ష్మమైనటువంటి మార్గాన్ని కూడా మనము అవలంబించలేకపోతున్నాము.
1: వి డోంట్ ఫాలో దట్ సింపుల్
0: అనుసరించలేకపోతున్నాము.
1: వి ఆర్ నాట్ ఏబుల్ టు ఫాలో ఇట్.
0: ఒక రెండు నిమిషాలైనా మనం స్థిరంగా కూర్చోలేకపోతున్నాము.
1: వి ఆర్ నాట్ ఏబుల్ టు
0: ఏ విధంగా తపస్సు చేయగలరు.
1: వి ఆర్ నాట్ ఏబుల్ టు స్టిక్ even for 2 minutes.
0: ఇది సాధ్యం కాదు.
1: వెల్ యూ
0: డోంట్ కనుకనే ఒక నామస్మరణ చేసుకుంటూ రావాలి.
1: ఇట్స్ ఎనఫ్ ఇఫ్ వి సింగ్ ది భజన్.
0: ఈ నామస్మరణ చెప్పాడు ఒక అబ్బాయి.
1: ద బాయ్ సెడ్ నౌ
0: స్మరణ కంటే మించినటువంటిది లేదు.
1: దేర్ నథింగ్ మోర్ దాన్ దిస్.
0: అందుకోసమనే గొప్ప పండితులంతా కూడాను గొప్ప వ్యాకరణ సూత్రాలంతా వల్లిస్తూ వచ్చారు.
1: దే వెంట్ ఆన్ రిపీటింగ్
0: శబ్ద శాస్త్రాన్ని వల్లిస్తూ వచ్చారు.
1: ఆల్
0: శబ్ద సూత్రాలను కూడా వల్లిస్తూ వచ్చారు.
1: ఆల్ ప్రిన్సిపల్స్ అండ్ థియరీ
0: అంతా శబ్ద బ్రహ్మంగా మారిపోయింది.
1: ఇస్ ఎవ్రీథింగ్ జస్ట్ సౌండ్.
0: కానీ దీని సత్యాన్ని గుర్తించాడు శంకరుల వారు.
1: బట్ శంకర్ రికగ్నైజ్ దిస్ ట్రూత్.
0: వెళ్లి ఆ గణిత శాస్త్రాన్ని సూత్రిస్తున్నటువంటి వారి దగ్గరికి వెళ్లి తట్టి చెప్పాడు.
1: హి టోల్డ్ దట్ మ్యాథమెటిషియన్.

0: ఏది ఇదంతా కించిత్ అయినటువంటిది. యోగరతోవా భోగరతోవా, ఏమిటి ఈ యోగము, ఏమిటి ఈ భోగము, ఇదంతా ఒక రోగమే.
1: వాట్ ఈస్ దిస్ యోగ, ది స్పిరిచువల్ ప్రాక్టీస్, వాట్ ఈస్ దిస్ భోగ, ద వెల్త్, ఇట్స్ ఆల్ రోగ.
0: మన యొక్క రాగమే మనకు పెద్ద రోగము.
1: అండ్ దిస్ కైండ్ ఆఫ్ అటాచ్మెంట్, రాగ ఇస్ ఎ రోగ దట్ ఇస్ డిజైర్ ఇస్
0: రాగం అంటే డిజైర్స్.
1: రాగ ఇస్ డిజైర్.
0: ఈ రాగమే మనకు పెద్ద రోగం.
1: దిస్ రాగ ద డిజైర్.
0: రాగాన్ని కూడా కొంత శుద్ధి మించకుండా పోవాలి.
1: We should not cross the limit.
0: అపశృతి రాకుండా ఉండాలి.
1: It should not be అపశృతి out of view.
0: అపశృతి వారు కూడా వింపు.
1: Then only it will be melodious. That will be melodious.
0: భావానికి ఒక విధమైనటువంటి ఒక వింపు.
1: And it will fill your heart. ఇదే
0: లేకపోతే ఇదే ఒక కంపు.
1: It will be full of foul smell.
0: కనుక మొట్టమొదట ఇంపు సొంపును మనం చూడాలి.
1: Therefore it's the beauty and the order we should think of.
0: ఇది భగవత్ యొక్క చింతన చేతనే మనకు ప్రాప్తి.
1: This you can get it by thinking of God.
0: Kanuka.
1: So.
0: Bhagavat Namani Chintistu.
1: We should chant His name.
0: Manalo Avirbhavinchetuvanti Yokka Durgunalni Kramakramena Tallabarustu.
1: We should pacify all bad inclinations.
0: Ee Ganamlo Enta Anandam Untunda Chudandi.
1: How much of happiness is there in singing God?
0: Andukosmane Bhagavantuni Kudanu Ganalonudu Gana Priyudu Ani Cheptu Vacharu.
1: Therefore God is attracted by music.
0: Naru Tumburadulu Ippudu Kudanu నారాయణ దగ్గర గానం చేస్తూనే ఉండేటువంటి వారు.
1: నారదన్ తుంబురాది థింగ్ కంటిన్యూ.
0: 24 గంటలు కూడా వారికి అదే పని.
1: 24 అవర్స్ ఈజ్ దేర్ జాబ్.
0: ఆ దీంతో భగవంతుడు నిరంతరం కూడా తన్మయత్తుడైపోయేటువంటి వాడు.
1: అండ్ గాడ్ ఫర్గెట్స్ హింసెల్ఫ్ యాజ్ హి లిసన్స్ టు దిస్ మెలోడియస్
0: మ్యూజిక్. గానములో అంత ఆనందం ఉంటుంది, మనసును ఆకర్షిస్తుంది.
1: ది మ్యూజిక్ అట్రాక్ట్స్,
0: మనసును మరిపిస్తుంది.
1: ఇట్ విల్ మేక్ యూ ఫర్గెట్ యువర్
0: సెల్ఫ్, హృదయాన్ని మురిపిస్తుంది.
1: ఇట్ ఆల్సో డిలైట్స్ యువర్ హార్ట్,
0: ఇంకా అన్నింటినీ తన్మయత్నం గావిస్తుంది.
1: ఎవ్రీథింగ్ విల్ బి.
0: కనుక గానములకు ఇంత విలువ ఉంటుండాలి.
1: దట్ ఈ హై వాల్యూ ఆఫ్ మ్యూజిక్.
0: మనకు శృతిలే రాగతాళములు తెలియకపోయినప్పటికి మన హృదయం నుంచి ఆ విధమైన ఆవేదన రావాలి.
1: యు మే నాట్ నో ది రిథమ్ అండ్ ద బీట్ అండ్ ద ట్యూన్, బట్ యెట్ యు విల్ బి బ్లెస్డ్.
0: ఈ నామాన్ని స్మరించేటువంటి మార్గంలో మూడు మార్గం ఉంటున్నాయి.
1: దేర్ ఆర్ 3 పార్ట్స్ ఇన్ దిస్ పాత్.
0: మాటలతో ప్రార్థించవచ్చు.
1: వన్ యూ కెన్ ప్రే,
0: ఓ రామా నన్ను కాపాడరా అని చెప్పవచ్చు మాటలతో.
1: యు కెన్ సే ప్లెయిన్లీ, ఓ రామా ప్రొటెక్ట్ మీ.
0: ఇంకా పద్యాలతో ఓ రామా నన్ను కాపాడు అని పాట పద్యంతో చెప్పవచ్చు.
1: యు కెన్ ఆల్సో పుట్ ఇట్ ఇన్ ద బై వే ఆఫ్ ఎ పోయమ్, ఓ రామా ప్రొటెక్ట్ మీ.
0: అవి రెండు కూడా అంత ఇంపుగా సొంపుగా ఉంటుండవు.
1: దే విల్ నాట్ బి డక్ ప్లీజింగ్ అండ్ సాటిస్ఫై.
0: అదే గానంలో వచ్చి రామా నన్ను కాపాడు అంటే ఎంత హృదయాన్ని లాగుతుంది.
1: But if the same prayer is put in the form of a song, it will be highly attractive.
0: Kanukane gaanamulo pala inta madhuryam untundali.
1: So there's so much of sweetness in music.
0: Ee gaanamulo pala inta aanandam kuda untundali.
1: There's bliss in music.
0: Anduvalle nirantaram kuda ye pani lekapoyina narayaniki ye kutumbam ledu, ye biddalu ledu, ye illu vaakili okati janjatam ledu, kaani narad eppudu chuchaga narayan narayan narayan narayan ide naamanni smaristhu poyadu.
1: Narada has no other botheration, no family, no wife, no children, excepting singing the glory of God.
0: Narayana Govinda Damodara, Narayana Govinda Damodara. Idi atan peru. Govinda Damodara Narayana. Okanadu poyyadu, ye pani ledu paapam.
1: He has no other job. One day he went.
0: Narayana daggariki vellaadu.
1: He went to Narayana.
0: Swami,
1: Swami.
0: Nenu edo gaanam chestunnanu.
1: I am singing.
0: మీకు తృప్తి నాకు తృప్తి.
1: ఐఎమ్ సాటిస్ఫైడ్ ఆల్సో.
0: తెలుసుకోవాలని నాకు ఇష్టంగా ఉంటుందా అన్నాడు.
1: బట్ ఐ వాంట్ టు నో ద మీనింగ్ ఆల్సో.
0: ఒరే రామనామములో ఉన్నటువంటి అర్థం నీకు ఇంతవరకు తెలియదా అన్నాడు నారాయణుడు.
1: నారాయణ సెడ్ డోంట్ యు నో ది మీనింగ్ ఆఫ్ రామ దిస్ సో లాంగ్.
0: చూడు ఆ చెట్టు పైన ఒక చిలుకు ఉంటుండాలి, ఆ చిలుకను పోయి అడుగు అన్నాడు.
1: దేర్ ఈస్ ఎ ప్యారెట్ ఆన్ ది ట్రీ, యు ఆస్క్ ఇట్, ఇట్ విల్ గివ్ ది మీనింగ్.
0: భగవతాజ్ఞ శిరసావహించాలి, వెళ్ళినాడు నారదు. ఇంకంతకంటే పని లేం లేదు.
1: ఇన్ ఒబీడియన్స్ to God's command, since he has no other job, he simply went.
0: Oh chiluka,
1: oh parrot,
0: neeke emaina artham telusna rama ante artham emti ani annadu.
1: He said, what is the meaning to this rama?
0: Rama ane tappadiki aa chiluku chettu pai nunchi kinda padi pranam etti.
1: The moment he said rama, the parrot fell and died.
0: Rama ante pranam potame na artham అనుకున్నాడు పాపం నారదుడు.
1: నారద థాట్ రామ మీన్స్ డెత్ బికాస్ ద ప్యారెట్ ఫెల్ డౌన్ అండ్ డైడ్.
0: కానీ ఇది ఏంటో అంతరార్థం ఉంటుంది, అది తెలుసుకోవాలని పట్టుబట్టాడు.
1: హి డిటర్మిన్డ్ టు నో ది సిగ్నిఫికెన్స్.
0: డిటర్మినేషన్,
1: దట్ ఈస్ డిటర్మినేషన్.
0: పట్టుదల మనకు ఉండాలి, ఏదైనా తెలుసుకోవాలని పట్టుదల రావాలి.
1: వి షుడ్ హావ్ ద డిటర్మినేషన్ టు నో.
0: అంతవరకు మనకు ఒక పేషెంట్ కావాలి.
1: Till then you need to observe patience.
0: Narayana.
1: Narayana.
0: Meer cheppinattuga nenu chilukunu poi adigaanu.
1: I asked that parrot as you said.
0: Rama ante artham emti? Rama ani tappiti adi kinda padipoyindi.
1: I simply asked what does it mean? It simply fell down.
0: Kevalam kinda padatame kaadu pranam kuda vichindi.
1: It not only fell down, it died.
0: Enta paapini.
1: What a sin, Narayana.
0: Annadu. Narada.
1: Narada.
0: Neevu arthanni telusukovali unte gattiki pattu pattu.
1: You determined to know the meaning.
0: Neevu ippudu velli.
1: Now you go.
0: పలాని బ్రాహ్మణ్ ఇంటి లోపల ఇప్పుడే పుట్టించే డిటర్మినేషన్,
1: దట్ ఈస్ డిటర్మినేషన్.
0: పట్టుదల మనకు ఉండాలి, ఏదైనా తెలుసుకోవాలని పట్టుదల రావాలి.
1: వీ షుడ్ హావ్ ద డిటర్మినేషన్ టు నో.
0: అంతవరకు మనకు ఒక పేషెంట్ కావాలి.
1: టిల్ దెన్ యూ నీడ్ టు అబ్జర్వ్ పేషెంట్.

0: అంటే గట్టిగా పట్టుబట్టు.
1: యు డిటర్మిన్ టు నో ద మీనింగ్.
0: నీవు ఇప్పుడు వెళ్ళి,
1: నౌ యు గో,
0: పలాని బ్రాహ్మణ ఇంటి లోపల ఇప్పుడే పుట్టింది ఒక ఆవుకు దూడ.
1: Now a calf is just now born to a cow.
0: ఆ ఆవు దూడలు పోయి అడుగు నీకు చెప్తుంది అన్న.
1: యు ఆస్క్ దట్ కాఫ్, దట్ విల్ టెల్ ది మీనింగ్.
0: దగ్గరికి వెళ్ళాడు.
1: ఈ వెంట్ క్లోజ్ టు ఇట్.
0: యజమానుడికి యజమాని ఉంటుంది, ఏమైనా పట్టుకుని కొడతారో ఏమిటో, ఆ పచ్చికి జరిగినట్టుగా ఇది కూడా జరుగుతుందో ఏమని లోపల భయమే.
1: He watched all around if there is owner or the master because he is afraid that he would be beaten manhandled.
0: నారదుడు వచ్చారంటే గౌరవించడం కోసమని అతను లోపలికి వెళ్ళి ఏదో మజ్జిగో పాలో తీసుకుని రావడానికి వెళ్ళాడు.
1: Watching Narada there, house owner went in to bring the milk.
0: మెత్తగా దూడను పోయి అడిగాడు.
1: He asked the calf softly.
0: ఓ దూడ,
1: ఓ కాఫ్,
0: రామ అంటే ఏం అర్థము అన్నాడు.
1: What is the meaning of Rama, the word?
0: రామ అనేటప్పటికే తోకను అల్లాడుచుకుంటూ అప్పుడే ప్రాణం ఇచ్చింది.
1: The moment it heard the Rama's name, it just waved its tail and died there.
0: సరే, ఇంకేం చేసి?
1: What is to be done now?
0: ఇంకా యజమానుడు వచ్చే లోపలనే వెళ్ళిపోయాడు.
1: He ran away from there before the master
0: arrived. తిరిగి నారాయణ దగ్గరికి వెళ్ళాడు.
1: He went to Narayana.
0: నారాయణ ముందుగానే జరిగింది.
1: నారాయణ the same thing repeated.
0: దీని అర్థం ఇంతేనా అన్నాడు.
1: Is that the only meaning?
0: కాదు కాదు కాదు.
1: No, no.
0: నీ ఇప్పుడు మన రాజు, నీ యొక్క రాజ్యంలో ఒక రాజు ఉన్నాడు.
1: Here you have a king in this.
0: ఆ రాజుకు లేకలేక ఇప్పుడే ఒక కుమారుడు పుట్టాడు.
1: He has a son now, just born.
0: ఆ కుమారుణ్ణి పోయి నువ్వు అడుగు చెప్తాడు అన్నాడు.
1: You go and ask that newly born son, he will tell.
0: సరే, దైవాజ్ఞ, బయలుదేరాడు.
1: It's God's command.
0: కొంత దూరం పోయి తిరిగి వెనక్కి వచ్చాడు.
1: He went to some distance and returned.
0: నారాయణ, పచ్చికి ఎవరు దిక్కు లేరు.
1: నారాయణ, దట్ బర్డ్ హ్యాస్ నన్ టు ప్రొటెక్ట్.
0: ఆవు ఎవరు కూడా దిక్కు లేరు.
1: నో వన్ టు ప్రొటెక్ట్ ద కాఫ్.
0: కానీ నన్ను పట్టుకుని అడిగేటువంటి వారు ఎవరు లేరు.
1: నో వన్ కుడ్ ఆస్క్.
0: కానీ రాజకుమారుని ప్రశ్న అడిగేటప్పటికి రాజకుమారు కూడా మరణిస్తే నన్ను ఇంక అక్కడే బంధిస్తారు.
1: నౌ ఇఫ్ ది
0: ప్రిన్స్, నీ దర్శనం కూడా లేకుండా పోతుంది.
1: ఇఫ్ దట్ ప్రిన్స్ డైస్ నౌ, వెల్ ఐ విల్ నాట్ బి ఏబుల్ టు సీ యూ అండ్ సింగ్ యువర్ గ్లోరీ.
0: సరే, ఏమైనా అయిపోయి భగవంతుని యొక్క ఆజ్ఞ, రెడీ, వెళ్ళాడు తిరిగి.
1: Let anything happen is God's command.
0: ఈ నారదు పోతానే రాజు గారు అతనికి స్వాగతం చేశాడు. బ్రహ్మమానస పుత్రుడవు.
1: కింగ్ రిసీవ్డ్ హిమ్ ప్రైజింగ్ హిమ్ యువర్ బ్రహ్మమానస పుత్ర.
0: ఇప్పుడే నాకు కుమారుడు పుట్టాడు, ఆశీర్వదించి పోండి అని తీసుకుని వెళ్ళాడు.
1: He said, now I have son newly born, please bless him.
0: చాలా భయము.
1: He is completely fear stricken within.
0: ఏదో పై నవ్వులు నవ్వుతూ లోపలికి వెళ్ళాడు.
1: He smiled outwards and then
0: బంగారు తట్టలో పెట్టుకుని ఆ యొక్క పనికత్తెలు నారదు దగ్గర తెచ్చారు ఆశీర్వాదం కోసం.
1: సర్వెంట్స్ బ్రాట్ ది న్యూలీ బార్న్ చైల్డ్ ఇన్ ఎ గోల్డెన్ ప్లేట్ ఫర్ బ్లెస్సింగ్.
0: ఇంకా సమయం తప్పింది కాదు, దైవాజ్ఞం తప్పక నడుచుకోవాలి అనే ఉద్దేశంతో నాయన కుమార అన్నాడు. శతమానం భవతితాయ పురుషేతని ఆయుష్ ఏవేంది ప్రతి అన్ని అన్ని మంత్రాలు చెప్పాడు. అన్ని 100 ఇయర్స్ అంతా నీ ఉండాలి. శతమానం భవతితాయ పురుషేతని అన్నాడు.
1: వాచింగ్ ద చైల్డ్ ఇన్ ద గోల్డెన్ ప్లేట్ ఫస్ట్ హీ బ్లెస్డ్, ఓ చైల్డ్ లెట్ యు లివ్ ఫర్ 100 ఇయర్స్.
0: కానీ ఈ రాజుకు తెలియదు కదా అనుకుని సంస్కృతంలోనే ఈ పిల్లని వాడిని ప్రశ్నించాడు.
1: సిన్స్ దిస్ కింగ్ డస్ నాట్ నో సాంస్క్రిట్,
0: మంత్రంలో కలిపినట్టుగా ప్రశ్నించాడు. నారదుడు చాలా యుక్తి, ఇది ఒక మంత్రంగా ఒక భావించినట్టుగా మంత్రంతో రాగంతో పాడాడు.
1: హీ స్పోక్ యాజ్ ఇఫ్ ఇట్ ఇస్ మంత్ర ఇన్ ఎ మ్యూజిక్.
0: రాజకుమార,
1: ఓ కింగ్,
0: రామ అంటే దీని యొక్క అర్థం ఏమిటి?
1: వాట్ ఇస్ ది మీనింగ్ ఆఫ్ దిస్ వర్డ్ రామ
0: అనేటప్పటికే ఆ రాజకుమారుడు పక్కన నవ్వాడు.
1: దిస్ బేబీ స్మైల్డ్ ఎట్ వన్.
0: నారదుడు కూడా నవ్వాడు. అబ్బా, ఇంకా బ్రతికిపోయాను.
1: నారద ఆల్సో స్మైల్డ్ బికాస్ హీ షూర్ ఆఫ్ హిస్ లైఫ్.
0: ఈ రాజకుమారుడు మరణించలేదు.
1: ది బాయ్ డిడ్ డై.
0: కనుక మాట్లాడాడు, ఇదే నా అదృష్టం అనుకున్నాడు.
1: హీ సెడ్, దిస్ ఇస్ మై గుడ్ లక్.
0: అప్పుడు ఆ రాజకుమారుడు పుట్టినటువంటి రాజకుమారుడు అప్పుడు చెప్తున్నాడు, ఓ బ్రహ్మ మానస పుత్ర,
1: న్యూలీ బార్న్ బేబ్స్ టెలింగ్, ఓ
0: 64 విద్యలు అరుదారుగా నేర్చినట్టి ఈ నారదుడే.
1: నారద, హూ ఇస్ ఎన్ ఎక్స్పర్ట్,
0: 64 విద్యలు నేర్చుకున్నావు.
1: యు హావ్ లెర్న్డ్ ఆల్ 64.
0: కానీ నా యొక్క నామం యొక్క మంత్రం నీకు తెలియకుండా పోతుండాలి.
1: బట్ యు డోంట్ నో ది మీనింగ్ ఆఫ్ లార్డ్స్ నేమ్.
0: ఇదిగో నేను చెప్తున్నాను వినమన్నాడు.
1: లిసన్ టు మీ నౌ, ఐఎమ్ టెలింగ్ యూ.
0: నేను చెట్టు పైన చిలుకగా ఉండినప్పుడు మీరు వచ్చి అయ్యో రామనామం యొక్క అర్థం ఏమిటి అని ప్రశ్నించారు. ఆ రామాని నామం వినేటప్పటికీ నేను మోక్షానికి
1: పోయి
0: దేహాన్ని విసర్జించాను.
1: ఐ వాస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ ప్యారెట్ దెన్. వెన్ ఐ హర్డ్ దిస్ రామాస్ నేమ్ ఫ్రమ్ యువర్ లిప్స్, ఐ జస్ట్ డ్రాప్ డౌన్, ఐ లెఫ్ట్ దిస్ బాడీ.
0: ఒక్కతూరి రామాని వినేటప్పటికే నా జన్మ సార్థకం అయిపోయింది.
1: వెన్ వన్స్ ఐ హర్డ్ ది సీక్రెట్ నేమ్, మై లైఫ్ ఇస్ రెడీ.
0: రెండవది ఏమై పుట్టాను, తిరిగి ఒక బ్రాహ్మణింట్లో ఒక గోవుదూడనై పుట్టాను.
1: లేటర్ ఐ వాస్ బోర్న్ యాజ్ ఎ కాఫ్.
0: అక్కడికి కూడా వచ్చి మీరు ఈ రామనామం యొక్క అర్థమును బోధించమని చెప్పారు.

0: ఆల్సో యూ వాంటెడ్ టు నో ద మీనింగ్ ఆఫ్ రామ.
1: అక్కడ ఈ రామనామాన్ని వినేటప్పటికే నేను ఆ జన్మను కూడా విసర్జించాను.
0: హావింగ్ హర్డ్ ది సీక్రెట్ నేమ్ ఐ లెఫ్ట్ దట్ జన్మ ద బర్త్.
1: ఇప్పుడు రాజకుమారుడుగా వచ్చి పుట్టాను.
0: నౌ ఐఎమ్ ఎ ప్రిన్స్.
1: చూచావా, రామనామం శ్రవణంలోనే ఇంత మార్పు. పచ్చి ఎక్కడ, గోవుదూడు ఎక్కడ, రాజకుమారుడు ఎక్కడ, ఇంత ఉన్నత పదవికి నేను వచ్చాను.
0: బై మ్యూర్ లిసనింగ్ టు గాడ్స్ నేమ్ దీస్ ఆర్ ది స్టెప్స్ ఇన్ ద ల్యాడర్.
1: నామాన్ని విన్నంత మాత్రం ఇంతటి గొప్ప మార్పులు జరుగుతుంటే, ఇంక నామాన్ని స్మరించినంత మాత్రం ఎంత గొప్ప మార్పు జరుగుతుంది. ఇదే జన్మ సార్థకానికి మూల కారణము.
0: మ్యూర్ లిసనింగ్ టు గాడ్స్ నేమ్ brought you this exalted position. If you chant, it will be mightier still.

నతపాంసి నతీర్థానాం నశాస్త్రాణ జపానహి సంసార సాగరోత్తరే సజ్జనం సేవనం వినా

0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: నతపాంసి నతీర్థానా, ఎన్ని సంవత్సరములు తపస్సు చేసినా, ఎన్ని తీర్థయాత్రలు జరిపినా, ఎన్ని శాస్త్రములు పఠించినా, ఎన్ని దాన ధర్మములు చేసినప్పటికీ ఇవన్నీ నేను మానవుని తరింపలేవు, తరింపచేయలేవు.
1: One may undertake penance for prolonged period of time. One may go around pilgrim centers. One may go through sacred texts. One may involve in acts of charity and compassion. But they will not liberate man.
0: మీరు చదివే ఉంటారు, రావణుడు 6 శాస్త్రములు వేదములు అన్నీను ఉచ్చరించాడు, కానీ అతనికి ఈ జరిగినది ఏమిటి? అతను ఏమైనాను మానవత్వాన్ని మార్చుకున్నాడా? లేదు. దైవత్వానికి బదులు దానవత్వాన్ని పెంచుకున్నాడు.
1: యు ఆల్ మస్ట్ హ్యావ్ నోన్ దిస్. రావణ ఇస్ ఎ స్కాలర్ ఇన్ 4 ఆఫ్ ది టెక్స్ట్ వేదాస్. దేర్ ఇస్ నో ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ హిమ్. ఇన్స్టెడ్ ఆఫ్ ది మెయిన్ ఫండమెంటల్ క్వాలిటీస్ హీ హాస్ డెవలప్డ్ ది డెమోనిక్ టెంపరమెంట్.
0: శాస్త్రములు ఏమి చెప్పింది? ఆ శాస్త్రములు చెప్పినట్టుగా తాను నడుచుకున్నాడా? నడుచుకోలేదు.
1: హావింగ్ గోన్ త్రూ ఆల్ వేదిక్ టెక్స్ట్ అండ్ ఆల్ అదర్ ఇంపార్టెంట్ టెక్స్ట్ సీక్రెట్ టెక్స్ట్ హీ హాజ్ నాట్ కండక్టెడ్ హిమ్సెల్ఫ్ అకార్డింగ్ టు దేర్ డిక్టేట్స్.
0: రావణుడు చాలా శాస్త్రజ్ఞుడిని ధర్మవర్తుడని గుర్తించారు లోకము. ఇంత గుర్తించి కూడాను దానివల్ల జరిగినటువంటి ఫలితం ఏమాత్రము చేయలేదు.
1: దో హీస్ నోన్ ఎస్ ఎ స్కాలర్, దో హీస్ నోన్ ఫర్ హిస్ ఆల్ హిస్ చారిటీ రిప్యూటెడ్, బట్ యట్ దేర్ ఇస్ నో చేంజ్ ఇన్ హిమ్.
0: రాములు ఈ రావణుని యొక్క 10 శిరస్సులు కూడా ఖండించాడు.
1: రామ కాంట్రడిక్టెడ్ ద వెరీ నేచర్ ఆఫ్ రావణ.
0: 4 వేదములు 6 శాస్త్రములు ఇవన్నీ చేస్తే 10, ఈ 10 కూడాను అతని యందు ఉండి కూడాను ప్రయోజనం లేకపోయినాయి అని ఆ 10 తలలు కూడాను తీసివేశాడు రాముడు.
1: ద 10 హెడ్స్ ఆఫ్ రావణ రిప్రజెంట్ 4 వేదాస్ అండ్ 6 శాస్త్రాస్. దేర్ఫోర్ ఆల్ ది హెడ్స్, 10 హెడ్స్ ఆర్ కట్ ఆఫ్ బై రామ.
0: ఇవన్నీ కూడా ఆచరణలో ఒక్కటైనా కూడా పెట్టలేకపోయాడు రాముడు.
1: రావణ విత్ ఆల్ హిస్ స్కాలర్షిప్ అండ్ ద నాలెడ్జ్ could not translate into action, not even one he has learnt.
0: Karuka chadu shastramu anni ikkudu mana patinchi evi prayojanam undadu.
1: Mere textual knowledge reading will not help you.
0: Shastramu enni chadivinappatikini vedamulu enta patinchinappatikini deeni valla manasu maarpu ye maatramu jaragadu.
1: All this extensive learning, recitation of Veda may help you only to memorize, repeat, but it will not transform you.
0: ఈ విధమైనటువంటి జ్ఞానోపదేశమును జగత్తుకు గావించే నిమిత్తమై రాముడు ఈ 10 తలలు కూడాను తీసివేశాడు రావణాసురుని యొక్క శిరస్సులు.
1: To demonstrate this lesson that one has to practice, not merely limit himself by acquiring the knowledge, Rama beheaded Ravana.
0: రావణుడికి 10 తలలు ఎక్కడ కూడాను లేవు.
1: And in fact there are no heads at all there.
0: ఈ 10 తలలతో పుట్టి ఉంటే అతని యొక్క ఘనత ఆనాడే లోకానికి వెళ్తే అయిపోయేటువంటిది.
1: ఇన్ ఫ్యాక్ట్ హీ డిడ్ పొసెస్ ఆల్ ది 10 హెడ్స్.
0: కనుక ఈ 10 తలలు అనగా ఏమిటి? అనగా 6 శాస్త్రములు 4 వేదములు, ఈ రెండు చేరితే 10 తలలు.
1: ది 10 హెడ్స్ రిప్రజెంట్ ది 4 వేదాస్ అండ్ 6 శాస్త్రాస్.
0: ఈ వేదములను పఠించిన వల్ల ప్రయోజనం లేదని కూడాను తప్పక బోధించాడు.
1: And this is the lesson in beheading Ravana, that mere learning, reciting Veda is not useful.
0: Bhagavantudu edi patinchinappatikini edi bodhinchinappatikini paropakara nimittamai bodhinchinatuvve kaani inkokati kaadu.
1: All the teachings in the message of God is intended for the welfare of the mankind.
0: Kaana prajalo lopala veda shastramulu enni kudunu uchcharinchinappatikini ఇవి ప్రయోజనం లేదు. ఒక్కటైనా కూడా నువ్వు ఆచరణలో పెడితే చాలు.
1: Therefore, reciting Vedas and Shastras amounts to lip service only. It is enough if you practice one.
0: పరవర్షిణీ వ్రతను భంగం కావించినటువంటి యొక్క రావణుడు ఏమనుభవించాడు?
1: What is it that Ravana experienced ultimately?
0: కనుక మనము తెలుసుకున్నది ఒక్కటైనా కూడాను దాన్ని బోధించుకోవటం, దాన్ని ఆచరణలో పెట్టడం అది చాలా అవసరం.
1: Therefore, it is most essential to practice at least one out of the many that we learn.
0: తెలిసినవి మనం ఆచరణలో పెట్టకపోయినప్పుడు ఎన్ని చదువుకున్నా ప్రయోజనం ఉండదు.
1: All the lot that we learn and acquire in the form of knowledge is all useless if we do not practice.
0: ఈ దీనికి తర్కాణంగా రావణుడు ఈ చేసినటువంటి పని చాలా చెడ్డదని రావణుడే దీనికి బోధించుతూ వచ్చాడు.
1: In fact, Ravana accepted his fault that he could not practice what all that he has learned. This is an evidence of this.
0: ఇది చాలా పొరపాటు తప్పని తెలిసి కూడాను ఎంత కఠినమైనటువంటి పనులు చేసినప్పటికీ కట్టగలపటకు సీతను ఏమాత్రము తాకలేదు రావణుడు.
1: రావణ, ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ ద స్ట్రెస్ అండ్ ద స్ట్రగుల్ దట్ హీ మేడ్ ఇన్ కిడ్నాపింగ్ సీత, హీ డిడ్ నాట్ డేర్ ఎనఫ్ టు టచ్ హర్.
0: ఇట్టి వ్రతమును కొంతవరకు ఆచరణలు ఒకటింటైనా పెట్టాడు, తాను బాధపడ్డాడు.
1: ఫర్ హిజ్ యాక్ట్స్ హీ ఫెల్ట్ సో సాడ్.
0: ఉన్నది ఒక్కటే,
1: ఓన్లీ వన్ దట్ ఎగ్జిస్ట్,
0: రెండు మూడు ఎక్కడ కూడా లేవు.
1: దెర్ ఇస్ నో సెకండ్ ఆర్ థర్డ్.
0: ఏకం సత్తు ప్రాబోధావదంతిని, ఉన్నది ఒకే దైవము.
1: ట్రూత్ ఈజ్ వన్, ద ట్రూత్ ఈజ్ గాడ్.
0: ఎన్ని దైవంలో ఉంటుంటే ప్రపంచం ఈ విధంగా ఎందుకు అల్లాడేటువంటిది?
1: అండ్ ఇఫ్ దిస్ ట్రూత్ ఈజ్ రియలైజ్డ్, హౌ డు యు అకౌంట్ ఫర్ ద సఫరింగ్ ఇన్ దిస్ వరల్డ్?
0: రావణ తత్వము తనకు అర్థమైనటువంటిది.
1: ఇన్ ఫ్యాక్ట్ రావణ నోస్ హిస్ ఓన్ నేచర్.
0: రావణుడు తాను చేసినటువంటి యొక్క దోషములంతా గుర్తించాడు.
1: హి హస్ రికగ్నైజ్డ్ ఆల్ హిస్ మిస్టేక్స్.
0: ఆ గుర్తించి తదుపరి దానిని ఆచరణలో పెట్టేటప్పటికి తాను పవిత్రుడయ్యాడు.
1: యాజ్ హి హస్ రియలైజ్డ్ అండ్ రిపెంటెడ్ ఫర్ ఆల్ దాట్, హి బికేమ్ అల్టిమేట్లీ సేక్రెడ్.
0: దివ్యమైనటువంటి, భవ్యమైనటువంటి, అద్భుతమైనటువంటి యొక్క మాటలను ఎంతవరకు ఒకటి రెండు అయినప్పుడు ఆచరణలో పెట్టడము ప్రతి మానవుని యొక్క సహజ ధర్మం.
1: Therefore, it should be a noble task, which is, should be a natural trait for everybody to practice at least one or two out of the many things learned.
0: ఆచరణలో పెట్టలేని వాడు ఇవి చదివి ప్రయోజనం ఉండదు.
1: If you do not practice, all your learning is useless.
0: వీరందరూ వేదాధ్యయనం చేస్తుంటుంటే మా ప్రైమరీ స్కూల్ పిల్లలు కూడాను వాళ్ళు కూడా వేదాధ్యయనం చేస్తూ వచ్చారు.
1: As you find senior students reciting Veda, you will be finding the children of primary school also joining them.
0: అన్ని వేదములు కూడాను మా పిల్లలకు తెలుసు.
1: The children know all Vedas.
0: కానీ ఆచరణలో పెట్టుటకు తగినటువంటి బుద్ధి శక్తి తక్కువ.
1: But they don't have that kind of strength to practice.
0: కానీ ఉచ్చరిస్తూ ఉన్నారు.
1: They repeat, recite.
0: ఉచ్చరించినటువంటి వేదము ప్రయోజనం లేదని కూడా ఆ పిల్లలకే తెలుసు.
1: The children, as a matter of fact, know that mere repetition would not help them.
0: ఉన్నదొక్కటి దైవము ఎన్నటికీ, లేనిదయ్యను లోకము పానరయ్యా.
1: Understand this. Only God exists. It is this world that is all empty, non-existent.
0: ఇట్టి పవిత్రమైనటువంటి యొక్క శాస్త్రబోధ, వేదబోధ ప్రతి మానవుడికి కూడాను మనం ఉచ్చరించాలి, చెప్పాలి.
1: ద సీక్రెట్ టీచింగ్ ఆఫ్ ఆల్ వేద అండ్ టెక్స్ట్ దట్ గాడ్ ఎగ్జిస్ట్ మస్ట్ బి పబ్లిసైజ్డ్.
0: ఎంతమందో సాధకులంతా కూడాను ఇటువంటి వేదములను ఉచ్చరిస్తూ పఠిస్తూ దాన్ని బోధిస్తూ వస్తుంటారు.
1: దర్ మెనీ ఎస్పరెంట్స్ హూ హావ్ గాన్ త్రూ ది సీక్రెట్ టెక్స్ట్, దే రిపీట్, రిసైడ్ అండ్ టీచ్ అదర్స్.
0: కాన పఠించి ఇతరులకు బోధించడం వల్ల వచ్చిన ఫలితం ఏమాత్రము లేదు.
1: In fact, you will not have positive results by merely learning and teaching
0: others.
1: In fact, what he has known must be put into
0: practice. If one does
1: not practice and simply teach others, it is useless.
0: ఒక గ్రామ్ ఫోన్ పోటు వేసి అది పాడుతుంటే అందరికీ వినిపిస్తుంటుంది.
1: And in fact, the whole song, the melody, is known to everybody.
0: కానీ ఆ యొక్క ప్లేట్ ఏమాత్రం కూడా అనుభవించదు.
1: But the gramophone plate, the song of which we hear, but it does not experience.
0: ఈ విధమైనటువంటి యొక్క శాస్త్ర బోధలు మనం ఎంతనో గుర్తించుకుని వర్తించాలి.
1: Therefore, we must understand the mystery and the use and practice all the teachings of Veda.
0: కృష్ణుడు చాలా గొప్పవాడు.
1: కృష్ణ ఇస్ వెరీ గ్రేట్.
0: అతను ప్రతి ఒక్కటి కూడాను ఆచరించి ప్రబోధించేటువంటి వాడు.
1: కృష్ణ ప్రాక్టీస్ ఎవ్రీథింగ్ అండ్ టాక్ టు ది ఎంటైర్ వరల్డ్.
0: తాను బోధించినటువంటి యొక్క బోధనలు ప్రతి మానవుడు కూడాను తాను ఆచరించాలని చక్కగా బోధ చేసేవాడు.
1: The teaching of Krishna is meant for the humanity to translate and to put into practice.
0: ప్రపంచంలో అనేక మంది పెద్దలంతా ఉంటున్నారు.
1: There are many elders in this world.
0: ఎంతమంది పెద్దలు ఉండినప్పటికీ వారు ఒక్కరైనా కూడాను అంత్యంలో దీనిని జ్ఞాపకం చేసుకోవటం లేదు.
1: But not even one has kept in view till the end this factor of practicing what is learned.
0: భారతదేశంలో లోపల ఎన్నో శాస్త్రంలో చదివినటువంటి వారు, శాస్త్రములు నేర్చుకున్నటువంటి వారు, శాస్త్రములు బోధించేటువంటి వారు కోటకగలరు.
1: In Mahabharata times also you will find many people who have learned, who have acquired the Vedic knowledge and shared with multitudes.
0: ఇట్టి ప్రతిజ్ఞను భగవంతుడు ఎన్నో విధములుగా జగత్తుకు బోధిస్తూ వచ్చాడు.
1: And this has been the teaching of God to the vast humanity.
0: భగవంతునికి భేదం లేదు.
1: God has no differences whatsoever.
0: భగవంతునికి ఎట్టి విధమైనటువంటి ఒక ద్వేషము లేదు.
1: God has no hatred.
0: అందరూ సమానులే.
1: All are equal in his sight.
0: కానీ పండితులు నేర్చుకున్నటువంటి దాన్ని ఎంతవరకు మీరు ఆచరణలో పెట్టుతున్నారు అనేటువంటి దీన్ని సత్యంగా గుర్తించడానికి ప్రయత్నించేవాడు.
1: And in fact, God will investigate, will find out that truth, whether the scholar is practicing what he knows or not.
0: నతపాంసి నతీర్థానాం, తపస్సు చేసి తీర్థయాత్ర జరిపినటువంటి వారు ఎంతవరకు అనుభవించారు.
1: Those that did penance for a long period of time,
0: నశాస్త్రాన జపానకి, జపం చేస్తుంటుంటారు.
1: People repeat God's name, japa.
0: శాస్త్రమునంతా కూడా ఉల్లంఘిస్తుంటారు.
1: They have gone through all sacred texts.
0: ఏమి ప్రయోజనము?
1: What's the use?
0: ఈ జపములు చేసినంతా కూడాను వ్యర్థమైపోయింది.
1: All the penance, repetition of God's name is useless.
0: నన్ను అనేక మంది స్వామి మాకు జపమాలు ఇవ్వాలా అంటారు.
1: Many people ask Bhagwan to give them japamala.
0: అది మెడలో 10 మందికి షో కోసమా లేక నీవు అనుభవించే కోసమా?
1: Bhagwan asked this question, is it to merely adorn your neck and exhibit?
0: నిజంగా ఆచరించేటువంటి వ్యక్తికి ఒక్క చేయి చాలు.
1: And in fact, you practice just one hand is enough.
0: ఇవి ఎంత? 5 బ్రేళ్ళు.
1: Here are 5 fingers.
0: కానీ ఈ 5 లోపల కూడా 9 అక్షరాలు ఉంటున్నాయి.
1: That means 9 letters there.
0: ఈ 9 అక్షరాలు కూడా 12 భాగములుగా చేసి 12 బ్రహ్మలు.
1: And the 9 letters are just equal to 12 Brahmas.
0: 12 తొమ్ముల 108 ఇదే జపమాల.
1: And it will make the total of 108 japamala.
0: Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram. ఇవి 12.
1: And the 12 times you repeat Ram's name, counting.
0: ఇవన్నీ చూస్తే 9 12 108.
1: And this 9 into 12 108.
0: ఏ జపమాలా నీకు అక్కర్లేదు, ఏ స్థానం కూడా లేదు.
1: You don't need any japamala.
0: దాని నడుస్తూ కూడా నీవు దీన్ని జపం చేసుకోవచ్చు.
1: And you can do it where you are, as it is.
0: నడుస్తు పడుకొని నిద్ర వచ్చేంత వరకు కూడాను నీవు దీన్నే జపం చేస్తుండొచ్చు.
1: As you walk until you go to sleep, finally you can repeat God's name.
0: ఇట్టి పవిత్రమైనటువంటి సులభమైన మార్గములు ఎన్నో ఉండగా కఠినమైనటువంటిది, నిద్రాభంగం కలిగించేటువంటిది, చేత కానటువంటిదని ఎందుకు మనం ఎన్నుకోవాలి?
1: When there is such an easy, simple path rightly available, why are you after such tough path, harsh path?
0: Draupadi goppa pativrata.
1: Draupadi is known for her chastity.
0: Tana bhartanu enniyo vidhamulaga kaapaadtu vachindi.
1: In fact, she is responsible for all the protection.
0: Tana kumarunu champivesi ratri puta gontulu kosinappudu kudanu atani daggariki poi paadamulu batti prarthinchindi.
1: Though her sons were killed, beheaded, she caught hold of the person who was responsible for this massacre.
0: Bhimudu aa yokka draupadini koppaddadu.
1: And Bhima accused her.
0: కొడుకులు బట్టి చంపిన కోపంలో అంత బాలమాతకు
1: Are you not angry for the simple reason that you have lost your son?
0: విడువమటంచి చెప్పేది వెరీది ద్రౌపది.
1: And you are really so foolish as to let him go.
0: ఎందుకు ఈ వెలితనం పుట్టింది ద్రౌపదికి?
1: Why are you so foolish, Draupadi?
0: కానీ ఎంతనో ఖండించాడు పాపం.
1: And he contradicted her.
0: కానీ ఖండించడానికి పోయినటువంటి అర్జున్ని పాదాలు పట్టి ప్రార్థించింది.
1: And she caught hold of the feet of Arjuna and prayed.
0: Arjuna, నీ కుమారుడు పోయినప్పుడు నీ యొక్క భార్య ఎంత విలపించిందో, ఆ యొక్క కుమారుడు ఎవరైనా చంపినప్పుడు ఆ తల్లిని కూడా ఎంతో విచారపడతారు కదా.
1: She went on telling, just as you have cried for the loss of your son, the other person also would cry when he loses his son.
0: కనుక తల్లిలు ఎంత బాధపడుతుంటారో ఆ బిడ్డకు తండ్రికి కూడాను అంత బాధ ఉంటుంటుంది.
1: Just as the father feels sad for the demise of the son, so also the mother.
0: వారి దగ్గరికి వెళ్లి పాదాల పైన పడి,
1: she fell at the feet of the person who killed all her sons.
0: కొడుకులు బట్టి చంపిన ఏమాత్రం కోపడలేదు.
1: She was not angry. She did not shout at him.
0: పాదాలు పట్టుకుని ప్రార్థిస్తూ వచ్చింది.
1: She went on praying.
0: అయ్యా, మీరు నా కొడుకులు గొంతులు కోశారు.
1: In fact, you have killed all my sons, beheaded them.
0: కానీ మీ కంఠమును మా భర్త కొట్టినప్పుడు మీ తల్లి ఎంత బాధపడుతుందో నీకు తెలియదా?
1: And if you can't you understand the misery of the mother because of the loss of the son?
0: అశ్వత్థామను పట్టుకుని ఇది ఖండిస్తానని చెప్పి చెప్పాడు.
1: And with that good view, he naturally accepted.
0: అప్పుడు అర్జునుడు కూడా బోధ చేసింది ద్రౌపది.
1: Draupadi taught Arjuna also along the same lines.
0: నతపాంసి నదిత్తానాం చెప్పింది, అయ్యా నీవెన్ని చేసి ఏం ప్రయోజనము?
1: What for all the rituals that you observe?
0: ఇన్ని విధములైనటువంటి దీనిని నీవు ఖండించి కట్టగడపడికి శాస్త్రము తెలిసి కూడాను నీవు ఉల్లంఘించిపోతున్నావు.
1: Though you have known everything, you are not strictly following the conduct expected.
0: దేహం పాంచభౌతికము.
1: The body is full of senses.
0: దేహం కూడా తప్పడే ఎప్పుడు?
1: Bound to fall someday.
0: దేహి నిరామయుండు.
1: The indweller is permanent.
0: గణితింపక దేహి చావు పుట్టుకల మోహ నిబంధ బంధనలు ముద్దలు లేవు.
1: That indweller has neither beginning nor an end, liberation or bondage.
0: కనుక దీనికి ఏ విధమైనటువంటి నిబంధనలు లేదు.
1: And the indweller is beyond all restrictions.
0: కనుక దీన్ని ఏమాత్రం కూడా క్షమించకుండా పోవటమే చాలా ఉత్తమమైనటువంటి మార్గం.
1: And therefore the noble path lies in forgiving the other person.
0: విశ్వస్తుడు, శక్రశూరుడు, మహావీరుండు, ఘోరాసచే అశ్వత్థామ శిరోజములు తరిగి, చూడాంత మహారత్నమును శశ్వత్తి ఎరుకబుచ్చుకొని, పాశవురాధ బంధంబులను నేను చెప్పినటువంటి మాటను దక్కించుకోలేకపోతే అర్జునుడు ఇంత మాట తప్పివాడని చెప్పని నాకెంత అవమానం చేస్తున్నావు ద్రౌపది.
1: ద్రౌపది, యూఆర్ పుట్టింగ్ మీ టు షేమ్ బికాస్ ఐ హావ్ టు గో బ్యాక్ ద వర్డ్ గివెన్ ఆల్రెడీ. షుడ్ ఐ బ్రేక్ మై ప్రామిస్? దట్స్ వాట్ హీ సెడ్.
0: నిజంగా ఈ ప్రామిస్ నేను నిలబెట్టుకోవాలంటే దీనికి ఇదే కారణం.
1: ఇఫ్ యూ వాంట్ టు కీప్ అప్ యువర్ ప్రామిస్,
0: విశ్వస్తుడు, శక్రచూరుడు, మహావీరుండు, గోరాసచే అశ్వత్థామ శిరోజములు తరిగి, అశ్వత్థామ అతని శిరోజములు తరిగి, చూడాంత మహారత్నము అతనికి బంధువులంతా తీసివేసి మన తలుపు నుంచి బయట ఎత్తివేసినప్పుడు అతనికి ప్రాణం తీసినంత ఫలితం వస్తుంది.
1: Therefore it amounts to killing the other person when you humiliate him, insult him and just leave him with a shaven head. Disarm him, remove all the jewels.
0: అసలు బిడ్డలైనటువంటి ఒక కసిగందలను గొంతులు కోయటం వల్ల నీకేం ఫలితం వస్తుంది?
1: What is it you get by killing young kids?
0: ఇది మహాపాతకం కదా.
1: It's worst of the sins.
0: ఈ పాతకం నీకు తెలిసి కూడా ఈ పని నీవు ఎట్ట చేశావు?
1: Having known it's a sin, why have you committed such a sin?
0: కనుక మా యొక్క పతులంతరు మీ యొక్క తండ్రి యొక్క శిష్యుడు.
1: All my husbands are disciples of your father.
0: మా బిడ్డలు మీ శిష్యులు.
1: And our children are your disciples.
0: శిష్యులు కంఠములు కోయటం ఎంతైనా పాపమే కదా.
1: Is it proper on the part of guru to kill his own student?
0: కనుక ఇలాంటి పని మీరు చేయకూడదు.
1: It's not appropriate on your part to do so.
0: 10 మంది లోపల వెళ్లి పబ్లిక్ గా తీసుకుని వచ్చినటువంటి అర్జున్ని చాలా ఖండించింది పాపం ఈ ద్రౌపది.
1: ద్రౌపది కాంట్రడిక్టెడ్ వాట్ ఆల్ దట్ హాస్ బీన్ సజెస్టెడ్ బై అర్జున టు రిటాలియేట్.
0: నా బిడ్డను చంపడం వల్ల నాకెంత బాధ కలుగుతుందో, ఈ అశ్వత్థామను చంపడం వల్ల వాళ్ళ తల్లికి కూడా అంత బాధ కలగవచ్చు కదా.
1: జస్ట్ ఐ ఫీలింగ్ సో సాడ్ బికాస్ ఆఫ్ ద లాస్ ఆఫ్ మై సన్స్, So also the father of Ashwatthama would feel so bad if Ashwatthama
0: is taken. Padagan mamagavarulandunu banapyoga vidyanu neenu Dronacharya che abhyasinchayi.
1: In fact, they have learnt all these forms of archery from Drona only.
0: పుత్రాకృతులైన ద్రోణుడవు నీ చిత్తంబులో లేశములు కరుణాసుకము లేక శిష్యస్థితులను కన్నింపగా పాడియా అని పాదాలు పట్టుకుంది.
1: And Shashi went on pleading and praying to him, saying that how is it, with what face could you kill these children, they being equal to your own sons?
0: అశ్వత్థామ, నా బిడ్డను నీ గొంతులు కోయటం లోపల నీకు చెయ్యట్టు ఆడింది.
1: How could you kill them like that? How is that you could raise your hand to kill them?
0: ఆ గురు శిష్యుల యొక్క తత్వము ఎంతనో బోధించింది పాపం ద్రౌపది.
1: ద్రౌపది వెంట్ ఆన్ ఎక్స్ప్లెయినింగ్ ది ప్రాపర్ ఐడియల్ రిలేషన్షిప్ దట్ ఎగ్జిస్ట్ బిట్వీన్ టీచర్ అండ్ ద డిసైపుల్.
0: కనుక భర్తను కూడా చాలా క్షమింపజేసి పక్కన పోమని చెప్పింది.
1: అండ్ హీ మేడ్ హర్ హస్బెండ్ టు ఫర్గివ్ అశ్వత్థామ.
0: ఈ యొక్క అశ్వత్థామను చంపడం చేత నా బిడ్డలు రాను కదా.
1: బై కిల్లింగ్ అశ్వత్థామ ఐ డోంట్ గెట్ బ్యాక్.
0: రాని వారి నిమిత్తమై ఈ విధమైన పాపములు కట్టుకోవటం చాలా తప్పు కదా.
1: హావింగ్ లాస్ట్ దెమ్ ఎనీవే వై షుడ్ ఐ కమిట్ అనదర్ సిన్.
0: కఠినమైనటువంటి వారికి చేతులు రావచ్చు కాళ్ళు రావచ్చు.
1: ఎ స్ట్రాంగ్ మ్యాన్ స్టోన్ హార్టెడ్ పర్సన్
0: కానీ భగవత్ ప్రీతి కలిగినటువంటి వారికి ఏది కూడా ఫలించదు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ద వన్ హూ హాస్ గాట్ ఫుల్ ఫెయిత్ ఇన్ గాడ్ వుడ్ నాట్ డేర్ టు డూ సో.
0: కనుక ఏదైనా ఎవరైనా చెడ్డ పని చేస్తే ఆ చెడ్డ పని తిరిగి మనం కూడా చేయకూడదు.
1: Therefore, if anyone does anything wrong to you, do not retort or retaliate. And they could understand that this kind of an act is worse to the sins. What is the sin? To harm others, to hurt others. What is the merit or punya? To help them, to take care of others.
0: కనుక మనకి ఎన్ని పాపములు చుట్టుకున్నప్పటికీ పనులను మాత్రము దీనికి గురి చేయకుండా వారి దోషములను క్షమించి వారిని కాపాడుతూ పోవాలి.
1: వాట్ ఎవర్ మే బి ది మిస్టేక్స్ ఇన్ అవర్ లైఫ్ బట్ వీ షుడ్ నాట్ కమిట్ దట్ సిన్ యాజ్ టు రిటార్ట్ అండ్ రిటాలియేట్. బెటర్ వీ డెవలప్ ద క్వాలిటీ ఆఫ్ ఫర్గివ్నెస్.
0: ఇట్టి బోధనను తన పతులకు ఎంతనో బోధించింది స్త్రీ ద్రౌపది.
1: దట్ వాస్ ది టీచింగ్ ఆఫ్ ద్రౌపది టు హర్ హస్బెండ్స్.
0: ద్రౌపది వంటి స్త్రీలు
1: ఆల్ విమెన్
0: లోకంలో ఎంతో మంది ఉన్నారు.
1: Lots of them in this world.
0: ఈ ద్రౌపది యొక్క బోధన చేతనే
1: బికాస్ ద టీచింగ్ ఆఫ్ ద్రౌపది
0: ఎంతో గొప్ప ధైర్యాన్ని సాహసాన్ని అందుకొని ప్రపంచానికి సత్యాన్ని బోధిస్తూ వచ్చింది.
1: మెనీ పీపుల్ ఫాలోడ్ హర్ ఎగ్జాంపుల్ అండ్ దెన్ దే హావ్ బీన్ ఎగ్జాంప్లరీ ఇన్ దేర్ కరేజ్.
0: ఇంత లోకంలో బోధించినటువంటి స్త్రీలను ఎందుకు మీరు మర్చిపోతున్నారు?
1: Why have you forgotten that quality of teaching
0: others?
1: But we consider women as simply as toys,
0: dogs. No.
1: They have got exalted behavior, the spirit of sacrifice, the truthfulness and conduct are so great and noble.
0: ఈ స్త్రీల ప్రబోధనల చేతనే లోకము మన భారతదేశము ఇంకా ఇంత మాత్రమేనా కూడా నిలిచి ఉన్నది.
1: It is the teaching of the woman that is responsible for the existing condition of the culture of Bharat.
0: లేకుండా ఈ ప్రపంచం ఎన్నడో భస్మమైపోయేది.
1: Or if the whole thing would have burned to ashes.
0: స్త్రీ లోపల గొప్ప ధైర్యం ఉన్నది.
1: The woman has courage.
0: మహా మంచి పరాక్రమం ఉన్నది.
1: She has got all the valor.
0: ధర్మం ఉన్నది.
1: She has got righteousness.
0: పట్టుదలతో సాధించడానికి తగినటువంటి సాధన కూడా ఉంటున్నది.
1: She has got determination, the right procedure to achieve what she wants.
0: ఇన్ని శక్తులు కలిగినటువంటి ఆ స్త్రీల లోపల మీరు ఏమైనా కొంతవరకు ఆ యొక్క సత్యాన్ని గుర్తించుకుంటూ వచ్చారా?
1: Have you recognized the innate strength, the spirit of sacrifice among women?
0: ఆడవారికి ఉన్నంత వరకు ధైర్య సాహసాలు ఎక్కడ కూడా మగవారికి లేదు.
1: The courage and the valor noticed among women is not noticed among men.
0: కాని వారిలో ఉన్నటువంటి క్రోధం అనేటువంటి శత్రువు వారు అన్ని విధాలా పీడిస్తూ వస్తుండాలి.
1: But however that enemy of anger is in them.
0: ఆ కోపమే ఆ యొక్క మగవారినంతా కూడాను నాశనం చేస్తూ వచ్చింది.
1: And the anger which is responsible for the fall of men.
0: కోపము కలిగిన వారికి ఏ పని ఫలింపకుండు.
1: A man with anger will not be successful.
0: ఎగ్గును గలుగును.
1: He'll be obstacle.
0: పాప పనులు చేయొచ్చు.
1: And he'll be committing. He'll be put down, he'll be let down, put to shame by the community.
0: కనుక ఇటువంటివి ఏమాత్రం కూడా మంచివని ఏనాడు బోధించలేదు.
1: And these good things were taught in those days, not now.
0: స్త్రీలు ఎక్కడ జరిగినప్పటికీ ఈ పాపం పాపమే.
1: A woman, wherever they are, this trait of anger is a sin.
0: అట్టి పాపం చేసినటువంటి వారిని క్షమించి ప్రోత్సహించి వారి సన్మార్గంలో తిప్పాలి, కానీ వారిని ఖండించటం మంచిది కాదు.
1: Better they be forgiven for this anger with a spirit of accommodation. It is not justifiable to punish them for that.
0: కాని స్త్రీలో ఉన్నటువంటి ఒక ఓపిక,
1: the patience among women,
0: ఎంతనో గొప్పది.
1: It's noblest of all.
0: పాండవులను కాపాడినటువంటిది ఆ యొక్క ద్రౌపది యొక్క శాంతమే.
1: It is the quality of forgiveness, forbearance of Draupadi, which was responsible for the greatness of Pandavas.
0: ఆమె ఆ ధైర్యం చేత లోకములో ప్రపంచం లోపల ఎంత ప్రయత్నం చేసినప్పటికీ ఎవరు వినలేదు.
1: With all the courage she taught everybody, but none paid heed to her message.
0: ఈ విధమైనటువంటి స్త్రీలు లోకములో ఎంతో ఉన్నారు.
1: And there are many women of the type of Draupadi in this world.
0: నిజంగా చూస్తే మగవారి యందు ఈ కోపము తాపము ఈర్ష్య అసూయ డమ్మము ఇవి వారిని చాలా పీడిస్తూ ఉంటుంది.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ మెన్ హ్యావ్ సర్టన్ క్వాలిటీస్ లైక్ పామ్ షో ఎగ్జిబిషనిజం.
0: కానీ స్త్రీలో ఆ కోపతాపం ఈర్ష్య అసూయ డమ్మములు వచ్చినప్పటికీ దాన్ని అణగదొక్కుతూ వచ్చారు.
1: బట్ ఏ ఉమెన్ విల్ బి ఏబుల్ టు కంట్రోల్ ద యాంగర్ ఇన్ హర్.
0: అటువంటి శాంతపరులైనటువంటి స్త్రీలను మనం ఎంత ప్రోత్సహించాలి.
1: వీ షుడ్ ఎంకరేజ్ విమెన్ who stand for this peace.
0: ఏదో స్త్రీలు కదా అని చెప్పని వారిని అన్ని విధాలా తోలనాడుతుంటాం.
1: అండ్ బికాస్ దే ఆర్ విమెన్ వీ షుడ్ నాట్
0: వారిలో ఉన్నటువంటి శాంతము ధైర్యము ఓపిక ఎవరిలో కూడా లేదు.
1: ద పేషెన్స్ అండ్ ద ఫర్బేరెన్స్ అండ్ ఫర్గివ్నెస్ ఆర్ నోటీస్డ్ అమంగ్ విమెన్.
0: ఇటువంటి స్త్రీలను మనం పోషించాలి.
1: వీ షుడ్ ప్రొటెక్ట్ దెమ్, రెస్పెక్ట్ దెమ్.
0: ఇంటింటికి పోయి బోధించాలి.
1: వీ షుడ్ టీచ్ దిస్ లెసన్ టు ఎవ్రీబడి.
0: సీత విషయం మీరు చెప్పినారు పొన్న.
1: And you have been taught about Sita the other day.
0: ఇక్కడ కూడా అంతే. ఈ ద్రౌపదిని ఎంతైనా మనం పోషించాలి.
1: And similar is the condition in respect of Draupadi.
0: ఆమె యొక్క బోధనలు చాలా పవిత్రమైనటువంటివి.
1: The teaching of Draupadi is so sacred.
0: ఆ స్త్రీ లోపల ఎందరో ఉంటున్నారు ఇలాంటి పవిత్రులు.
1: There are many women even this day.
0: అటువంటి స్త్రీలను మనం ప్రోత్సహించి వారిని తోడ్పడి వారిని కాపాడుతూ మనం రావాలి.
1: We should encourage, cooperate such women.
0: ఇంతే కాకుండా వారి యొక్క సత్యాన్ని కూడా మనం ప్రకటించి వారికి బోధించాలి.
1: Therefore we should also tell them clearly the inherent truth.
0: బిడ్డలు చాలా చిన్నవారు.
1: The children are so young.
0: ఆ చిన్న బిడ్డల యొక్క హస్తములు ఏ విధంగా వారికి చిక్కింది.
1: And how could they take care of the tender hands?
0: వారి కంటములు కోసి.
1: And it was Aswatthama who has cut off their heads.
0: Prakane Shirasanta petti.
1: All the heads were kept aside.
0: Ee Aswatthama entaro aanandistu vachadu.
1: Aswatthama was happy about his deed in killing children.
0: Ayya naa biddalu pasipapulu kada.
1: Don't you know they are babies?
0: Ee pasipapala gontulu koyataniki nee chethulu ettaadinavi.
1: How is it possible that you had just come down to such a mean level as to kill children?
0: ఏ రాక్షసులు కూడా ఇలాంటి సాహసం కలగదు.
1: Nobody would ever do that thing.
0: అలాంటి రాక్షసుడు కాదు నీవు, నీవు మహాశాస్త్రజ్ఞుడు.
1: You are not a demon indeed, you are a scholar.
0: ఇంత శాస్త్రజ్ఞుడై కూడా నీవు ఇలాంటి పనులు చేయటం మంచిది కాదు.
1: Having been a scholar, is it proper on your part to kill children?
0: కనుక ఈ యొక్క శాంతమును కొంతవరకు సాధించుకొని ప్రపంచమునకు ఈ హింసలను కొంతవరకు బోధించాలి.
1: Therefore this spirit of peace should be spread and shared with everybody, and we should condemn violence.
0: ఇటువంటి శాంతం చేతనే దేశాన్ని మనం సాధించాలి.
1: And it is the peace, the lesson of peace, which is important for this country.
0: భారతీయుల యొక్క ధర్మం లోపల
1: in dharma of bharat
0: ఎంతనో గొప్పవి రెండు.
1: Two things are noblest,
0: సత్యము ధర్మము.
1: One is truth, other is righteousness.
0: ఈ రెండింటిని మనం కాపాడుకోవడం చేత దేశమునే కాపాడిన వారు అవుతాం.
1: By safeguarding the twin principles, satya and dharma,
0: సత్యం చేతనే ధర్మాన్ని కూడా కాపాడాలి.
1: And in addition to truth, we should also protect this dharma.
0: ఆ ధర్మము సత్యమును రెండు కాపాడినప్పుడు లోకమే కాపాడుతూ వస్తుంది.
1: When once satya and dharma are safeguarded, the whole world will be protected in turn.
0: కనుక నీవు దేశాన్ని రక్షించాలని చెప్పని నీవు దేశం కోసం యుద్ధంలో చేరద్దు.
1: You don't need to be a warrior, you don't need to join the army.
0: మీ ఎందున్నటువంటి ఒక సత్యధర్మం నీవు పోషించుకుంటూ వస్తే దేశమే కాపాడవచ్చు.
1: If you just safeguard, maintain satya dharma in you, the whole country will be protected.
0: నీ సత్యధర్మాన్ని నీవు కాపాడుకో.
1: See that they are upheld.
0: అప్పుడే దేశాన్ని కాపాడినటువంటి వాడు అవుతావు.
1: Then that amounts to safeguarding the entire country.
0: కనుక నీవు యుద్ధంలో చేరి కేవలము ఈ దుర్మార్గులను చంపటం కాదు గొప్పతనము.
1: Nothing great in joining the army and killing everybody.
0: నీ సత్య ధర్మంలో నీ కాపాడుకుంటురా.
1: And see that satya and dharma in your well maintained.
0: సత్యం వద్ద ధర్మం చెర అని చెప్పింది భారతదేశం.
1: And Bharat declared clearly, speak truth and follow dharma.
0: భారతీయుల యొక్క శాస్త్రములు నిజంగా పవిత్రమైనటువంటివి.
1: The text of Bharat is highly sacred.
0: సత్యమైనటువంటివి.
1: And therefore,
0: ధర్మసూక్తమైనటువంటివి.
1: And they explain dharma.
0: ఇటువంటి పవిత్రమైనటువంటి సత్యములు రెండింటినీ కాపాడుతామంటే దేశాన్నే కాపాడిన వాడు అవుతావు.
1: ఇఫ్ యూ జస్ట్ మెయింటైన్ అండ్ కీప్ దీస్ టూ ప్రిన్సిపల్ సత్య అండ్ ధర్మ, యుల్ బి సేఫ్గార్డింగ్ ద హోల్ కంట్రీ.
0: నీ సత్య ధర్మములు నీ ఇంటి అందు నీవు కాపాడుకో.
1: సీ దట్ సత్య అండ్ ధర్మ ఆర్ మెయింటైన్ అట్ యువర్ హోమ్.
0: సత్యము ధర్మము రెండింటినీ కాపాడినప్పుడే నీవు మహావీరుడు అవుతావు, సూర్యుడు అవుతావు, గంభీరుడు అవుతావు.
1: యుల్ బి వన్ ఆఫ్ కరేజ్, యుల్ బి వన్ ఆఫ్ వేలా. You are one of all strength if you maintain satya and dharma.
0: ee satya dharmam nu kaapaadte sarvulu ninnu kaapaadutuntaru.
1: When once these two are well preserved, they will protect everybody else.
0: Kaana daivanni manamu poojinchi daivanni meppinchi daivanni manamu kooratam katte satyanni meppinchi dharmanni meppinchi dharmamu satyamunu kaapaadutuntunte prapanchanne bhagavantudu kaapaadtadu.
1: Therefore, if you adhere to the twin principles of satya and dharma, God will be pleased and God will protect everybody.
0: Kanuka deshanni manam kaapadalanukunte satya dharmamune manaku pranamulu.
1: Therefore, in order to safeguard your country and prestige, you should hold on to the principles of satya and dharma.
0: Nee satyamu neeku pranam.
1: And the truth is life.
0: Nee dharmamu neeku raksha.
1: And it is righteousness that protects.
0: Nee rendittini neevu kaapaadutupothuvante sarvam kuda daivame kaapaadutu vastadu.
1: With the armor of righteousness and the life of truth, everything else will be taken care of.
0: Kana vidyarthulara,
1: so students,
0: meer ee naadu kaapaadadalsinatundi edo yuddhamulu chesi dharmanni kaapaadutunna dharmam emto meeku teliyadu.
1: You don't need to fight there, you should maintain dharma.
0: Ee satyanni neevu kaapaadutura.
1: See that you,
0: ee dharmanni neevu poshistura.
1: Always keep up, maintain satya dharma.
0: Ante chaalu, aa rende tirigi ee deshanni anta kaapaadutu vastundi.
1: And these two will ensure safety of the whole country.
0: ఈ విధమైనటువంటి యొక్క అంతరాత్మను బోధించి,
1: దిస్ ఈస్ ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ది టీచింగ్.
0: శాస్త్రముల లోపల ప్రధానమైనటువంటిది ధర్మశాస్త్రము.
1: అండ్ ఆఫ్ ఆల్ ది సీక్రెట్ టెక్స్ట్, ది టెక్స్ట్ దట్ స్పీక్స్ ఆఫ్ ధర్మ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్.
0: సత్యములో మేటి అయినటువంటిది,
1: దట్ విచ్ మైటీస్ట్ ఇన్ ట్రూత్,
0: ఆడిన మాట తప్పకూడదు.
1: యూ షుడ్ నాట్ గో బ్యాక్ ది ప్రామిస్ గివెన్.
0: చాలా చిక్కిపోయిన వాడు కదా అని చెప్పి వాడిని వధించడం పెద్ద మంచిది కాదు.
1: You should not break your promise at any point of time.
0: Satyam enta goppado dharmam antakante goppadi.
1: Satya is great, dharma is greater.
0: Kanuka satyam leni dharmamu dharmam leni satyamu jagatlo undutaku veeru kaadu.
1: In this world there cannot be dharma without satya, there cannot be satya without dharma.
0: Kanuka satya dharmam leni jagatlaku pranamulu.
1: Therefore the whole world has got this life of satya and dharma.
0: ద్రౌపది దీన్ని రెండింటినీ బోధిస్తూ వచ్చింది.
1: ఇట్ వాజ్ ది టీచింగ్ ఆఫ్ ద్రౌపది టు ఎంటైర్ హ్యూమానిటీ.
0: సత్య ధర్మములు శాంతి ప్రేమలతో నిత్య జీవం యాత్ర సాగించు.
1: క్యారీ ఆన్ యువర్ లైఫ్ సర్చ్ సోజర్న్ విత్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ సత్య ధర్మ శాంతి ప్రేమ.
0: ఈ సత్య ధర్మములు మనకు నిలిచినప్పుడే ప్రపంచం కూడా మనకు నిలుస్తుంది.
1: And when these two are well maintained, the whole world would be safe and secure.
0: కనుక నీవు ప్రపంచంతో నీవు పోరాడవనక్కర్లేదు.
1: You don't need to fight with the world.
0: ప్రపంచం నీకు ఏమి అపకారం చేసింది?
1: And the world has not done any harm.
0: అపకారం చేయనటువంటి నిరపరాధులను శిక్షించడం గొప్పదా?
1: Is it anything great in attacking those who have not been guilty?
0: ప్రత్యక్షంగా నీకు పరోక్షంగా ఉండేటువంటి సత్య ధర్మములను నీవు పోషిస్తున్నా.
1: Therefore the fundamental qualities of satya dharma are
0: kaapaadutunnaa.
1: See that they are preserved.
0: వారిని కాపాడుతున్నప్పుడు అవి నీకు తిరిగి అస్త్రంగా మారి నిన్ను పోషిస్తూ వస్తాయి.
1: దే ఇన్ టర్న్ విల్ ప్రొటెక్ట్ యు.
0: ఇలాంటి సూక్తులు, ఆధారమైనటువంటి సూక్తులు మీరు నేర్చుకుని పెద్దలకు అందరికీ బోధించాలి.
1: దీస్ టీచింగ్స్ యూ షుడ్ లెర్న్ అండ్ షేర్ విత్ ఎవ్రీబడి, ఎల్డర్స్ ఇన్ సొసైటీ.
0: ఇలాంటి ఆపద కలిగినప్పటికీ సత్యాన్ని ఏమాత్రం,
1: ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్, ఇన్ స్పైట్ ఆఫ్ ఆబ్స్టకల్స్,
0: ధర్మాన్ని ఏమి వదలకు.
1: నెవర్ గివ్ అప్ ట్రూత్ అండ్ ధర్మ.
0: ఆ రెండింటిని మనం ప్రధాన గట్టిగా పట్టుకున్నప్పుడు,
1: విత్ ఆల్ ద డిటర్మినేషన్ యు క్యాచ్ హోల్డ్ ఆఫ్ దీస్,
0: దైవమే మనం ప్రత్యక్షంగా వచ్చి,
1: గాడ్ విల్ కమ్ టు యు డైరెక్ట్,
0: నిన్ను కాపాడుతూ ఉంటాడు.
1: అండ్ విల్ ప్రొటెక్ట్ యు.
0: ఎలాంటి సభలో కూడాను దైవం రక్షించినటువంటిది ఎన్నో ఘట్టములు ఉంటున్నవి.
1: దే ఆర్ మెనీ మెనీ ఇన్స్టెన్సెస్ వేర్ గాడ్ ప్రొటెక్టెడ్.
0: పాండవులు ఎంత అవస్థల పాలైనప్పటికీ,
1: పాండవస్ వర్ పుట్ టు సఫరింగ్,
0: ఆ ద్రౌపది తన సత్యధర్మమును మాత్రమే ఉంచుకొని అందరినీ కాపాడుతూ వచ్చింది.
1: బికాస్ ఆఫ్ సత్యధర్మ అండ్ ఆఫ్ ద్రౌపది దేవర్ ఆల్ సేఫ్.
0: ఈ సత్యధర్మం లేకుండా ఉండిన ద్రౌపది ఎవరిని కాపాడలేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ ద్రౌపది హ్యాడ్ షీ నాట్ బీన్ విత్ దీస్ టూ క్వాలిటీస్ షీ వుడ్ హ్యావ్ ఏబుల్ టు ప్రొటెక్ట్ హర్ ఓన్ ఫ్యామిలీ.
0: కనుక ఎవరు దీంట్లో పతివ్రత గొప్పలు అని పెట్టుకుంటే,
1: సో ఇఫ్ యూ వాంట్ టు నో హూ ఇస్ గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్,
0: ద్రౌపదే పతివ్రతల్లో గొప్పది అన్నారు.
1: ద్రౌపది ఇస్ గ్రేటెస్ట్ ఉమెన్ ఆఫ్ చాస్టిటీ
0: ఉన్నారు సీత.
1: అండ్ యూ ఆల్సో సీత,
0: ఇంకా ఎంతమందో స్త్రీలంతా ఉంటున్నారు.
1: దేర్ ఆర్ మెనీ విమెన్.
0: వీరందరూ ఉండినప్పటికీ ద్రౌపదిని కాపాడుతూ వచ్చింది.
1: దో మెనీ ఆర్ దేర్ ద్రౌపది ఇస్ గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్.
0: సత్యధర్మంలే ద్రౌపది,
1: సత్యధర్మ ద్రౌపది సింబల్.
0: ఆ సత్యధర్మంలే ద్రౌపదిని కాపాడుతూ వచ్చింది.
1: అండ్ దీస్ టు హ్యావ్ ప్రొటెక్టెడ్ హర్ టిల్ ది ఎండ్.
0: ఆ సత్యధర్మంలో పాండవులందరినీ కాపాడుతూ వచ్చింది.
1: అండ్ దీస్ సత్యధర్మ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ద సేఫ్టీ ఆఫ్ పాండవ.
0: ఎక్కడ పోయినప్పటికీ సత్యధర్మం ప్రత్యక్షంగా నిలిచేటువంటివి.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ దే విల్ రిమైన్ విత్ యూ టిల్ ద ఎండ్.
0: మీరు ఇప్పుడు వాదించవచ్చు, ఈ సత్య ధర్మములు ఎక్కడ నిలుస్తున్నాయి, ఎక్కడ పోతున్నాయి, ఎవరిని కాపాడుతున్నాయి అని వాదించవచ్చు.
1: యు మే ఆర్గ్యూ వేర్ ఆర్ దీస్ టు సత్యధర్మ.
0: చాలా పొరపాటు బిడ్డలు, మీరు సత్యధర్మం కాపాడుతుంటే సత్యధర్మం మీ కట్టి ఎదురుగానే ఉంచి మిమ్మల్ని అందరినీ కాపాడుతూ వస్తుంది.
1: యూఆర్ మిస్టేక్ ఇన్ దట్ వే. ఇఫ్ యూ ఫాలో సత్య అండ్ ధర్మ, ద సత్యధర్మ ఎన్షోర్
0: వాళ్ళే ప్రత్యక్ష దేవతలు. ప్రత్యక్ష దేవతలు సత్యధర్మమే.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ దే ఆర్ డైరెక్ట్ మేనిఫెస్టేషన్ ఆఫ్ ద డివైన్.
0: కనుకనే సత్యం వద ధర్మం చేరా అన్నారు.
1: దేర్ఫోర్ ఇట్ ఈస్ సెడ్ స్పీక్ ట్రూత్ అండ్ ఫాలో ధర్మ.
0: కానీ ఈనాడు సత్యము వదిలిస్తున్నారు.
1: టుడే what we do is satyam.
0: Satyam vada,
1: satyam vada, we kill truth.
0: Dharmam chara,
1: and the truth, dharma
0: dani charsalo petti,
1: dharma is in chara, is kept in prison.
0: Satyanni himsa chestunnaru,
1: and satya vada is killed.
0: Idi chala paapam.
1: It is the worst of the sins.
0: Kaluka meerandarku satyamu dharmam.
1: So all of you should maintain these two, satya dharma.
0: Ye chinnadainappudikine paravaledu, mee pranam ekante satyame pradhanam ani dani tanchukovali.
1: In any point, in any small factor, consider satya, truth, more important than your life.
0: Bhimulu poyadu ee pichi draupadi tana kumarunu champinatvanti kuda gurtinchukokunda vaani paadala paina padutunnadeni kandu visarukuntu aa paina poyadu.
1: And Bhima was very very furious, very angry at Draupadi because she was prepared to forgive that person who has killed her son.
0: Draupadi nikemaina pichi pattinda?
1: Draupadi, are you mad?
0: నీ 6 మంది ఉప పాండవులను చంపినారని నీకెంతో క్రోధంగా ఉంటున్నావు.
1: ఆర్ యు నాట్ డిస్టర్బ్డ్ వెన్ యువర్ సన్స్ ఆర్ కిల్డ్?
0: ఈ అశ్వత్థామను ఒక్కరిని రక్షించడానికని నీవింత పాటుపడుతున్నావా?
1: యు వాంట్ టు ప్రొటెక్ట్ అశ్వత్థామ, ఫర్ దట్ రీజన్ యు ఆర్ స్పీకింగ్ లైక్ దిస్.
0: కనుక ఇతనికి నీవేమాత్రం అడ్డు రాకూడదు.
1: దేర్ఫోర్ డోంట్ స్టాండ్ ఇన్ అవర్ వే.
0: అప్పుడు వాని పాదాలపైన పడి ద్రౌపది,
1: ద్రౌపది ఫెల్ అట్ దేర్ ఫీట్.
0: స్వామి, మీరు అజ్ఞాన స్థితి లోపల నా బిడ్డలను గొంతులు కత్తిరించావు.
1: అండ్ దెన్ షీ వాస్ స్పీకింగ్ అశ్వత్థామ, ఇట్ ఇస్ అవుట్ ఇగ్నోరెన్స్ ఓన్లీ యు హావ్ కిల్డ్ మై సన్.
0: కానీ నా ప్రాణం ఉన్నది,
1: ఐ హావ్ మై లైఫ్.
0: నా పతనను పోషించే నిమిత్తం మీరే దీన్ని కంకణం కట్టుకోవాలి.
1: అండ్ దేర్ఫోర్ యు సీ, యు డిటర్మిన్ టు సీ దట్
0: నా బిడ్డలను కత్తిరించినటువంటి వాడు నీవే.
1: And so you are the one who killed my
0: son. నా పతనను కూడా పోషించవలసిన వాడు నీవే.
1: And you are the one who will take care of my husband's in future.
0: అని పాదములపైన పడి ప్రార్థిస్తూ వచ్చింది.
1: That was a prayer of falling at the feet of Aswatthama.
0: చుట్టూ ఉన్నటువంటి వారందరూ కూడా చాలా ఆశ్చర్యపడ్డారు.
1: And people around were very much surprised.
0: ఇలాంటి పిచ్చి ద్రౌపది ఎక్కడైనా లోకంలో ఉన్నదా?
1: Can you ever find such a foolish woman like Draupadi?
0: కానీ ఈ పిచ్చి అందరికీ పట్టితే లోకమే బాగుపడుతుంది.
1: And in fact, when people follow her example, the whole world will progress.
0: కనుక అట్టివారిని మనం పోషిస్తూ రావాలి.
1: Such people must be taken care of.
0: సత్య ధర్మములకు అడ్డు తగిలి,
1: those that come interfere with
0: సత్య ధర్మములను నశింపజేసేటువంటి వారికి మనం ఏమాత్రం సహాయం చేయకూడదు.
1: We should not cooperate with those that stand against సత్య ధర్మ.
0: సత్య ధర్మమే మనకు ప్రధానమైనటువంటి.
1: సత్య ధర్మ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్.
0: కాన సత్యధర్మం స్త్రీల ఎందుకు మాత్రమే ఎక్కువగా ఉంటుండాలి.
1: సత్యధర్మ ఆర్ ప్రెసెంట్ అమంగ్ విమెన్.
0: ఎలాంటి పరిస్థితిలో ఏందని కూడా సత్యాన్ని ఆమె మీరదు.
1: అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం దే విల్ నెవర్ గివ్ అప్ సత్యధర్మ.
0: ధర్మాన్ని ఏనాడు వదలదు.
1: దే విల్ నెవర్ ట్రాన్స్గ్రెస్ ధర్మ.
0: పాండవులందరూ వచ్చి అడ్డుగు చేసినప్పటికీ
1: నో పాండవస్ ఇంటర్ఫేర్
0: ఏమిటి పిచ్చి
1: వాట్ ఈస్ దిస్ మ్యాడ్నెస్
0: ఈ దుర్మార్గుని రక్షించమని కోరుతున్నావే
1: యూ వాంట్ దట్ పర్సన్ అశ్వత్థామ టు బి పార్డన్డ్ ఎక్స్క్యూజ్
0: నీకు ఇది ధర్మం కాదు
1: యు ఆర్ నాట్ జస్టిఫైడ్ దట్ వే
0: సంపాలి
1: అశ్వత్థామ మస్ట్ బి కిల్డ్
0: అప్పుడు ఆమె చెప్పింది
1: దెన్ షీ సేస్
0: సత్యధర్మమును కాపాడినప్పుడే ఆ సత్యధర్మంలో మనల్ని అందరినీ కాపాడుతుంది
1: When I hold on to the principle of Satya Dharma, they will take care of me.
0: Oh Arjuna, నీవు ఇలాంటి పాపానికి వరిగట్టుకోకూడదు.
1: You should not commit that sin.
0: ఇతని అశ్వత్థామను రక్షించు.
1: See that Ashwatthama is safe.
0: అశ్వత్థామ నిరంతరము ధర్మపరుడే.
1: Ashwatthama is righteous indeed.
0: ఏదో ఆ మనసు పెరిగినప్పుడు ఇటువంటి పాపాలకు వరిగట్టుకుంటారు.
1: It's only a bit of anger. He must have acted that way.
0: కనుక అతన్ని చంపకూడదని ప్రామిస్ తీసుకుంది.
1: So he made Arjuna promise that he would not kill him.
0: అప్పుడు అశ్వత్థామ కూడా చాలా మనసు కరిగిపోయింది.
1: And Ashwatthama repented for his mistake.
0: ద్రౌపదికి ఇంతటి ధైర్యము ఇంతటి సాహసము ఇంతటి భక్తి ప్రవర్తులు ఆమె ఇంటికి నిండి ఉన్నాయి.
1: He could understand Draupadi full of this forgiveness, forbearance, patience, courage.
0: కనుక ఆమె మాటలకు మనం విలువ ఇవ్వాలని అశ్వత్థామ చాలా దీక్ష పట్టాడు.
1: And Ashwatthama determined to follow her teaching.
0: అప్పుడే ఆమె పాదాల పైన పడి
1: దెన్ హీ రిపెంటెడ్ ఫెల్ ఇట్ హిస్ ఫీట్
0: అశ్వత్థామ ఓ ద్రౌపది నీ పత్నులు కూడాను బ్రతికించేటువంటిది నీవే
1: ఇన్ఫాక్ట్ ద్రౌపది యూఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ద సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఆఫ్
0: నన్ను కూడా నువ్వు బ్రతికించమని చెప్పని పాదాల పైన పడ్డాడు
1: అండ్ హీ ఫెల్ ఇట్ హిస్ ఫీట్ అండ్ సీ దట్ దే వుడ్ బి బ్రాట్ బ్యాక్ టు లైఫ్
0: నాయన నా పాదములను పట్టుకోనక్కర్లేదు
1: హీ సెడ్ యూ డోంట్ నీడ్ టు కమ్ క్లోజ్ టు మీ
0: నీ తల్లి పాదములను పట్టు
1: You fall at the feet of your mother.
0: ఆమెను దుఃఖంలో ఉంచకుండా చూసుకో.
1: See that she will never be sad.
0: కనుక నా దుఃఖంలో నీవు చూచి ఆమె దుఃఖంలో కూడా కాపాడుతున్నా.
1: Watching my misery, also notice how the other woman is miserable.
0: అప్పుడు ఆమెకు కలిగినటువంటి ఒక మహా మార్పునకు ఆమె ఎంతో సంతోషించింది.
1: Draupadi was very happy noticing transformation in Ashwatthama.
0: ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఆమె కంటిదారులు కార్చలేదు.
1: She never shed a tear at any time.
0: కనుక నా పత్రులు ఎట్లా బ్రతకాలో నీ యొక్క కుమారులు నీ యొక్క బిడ్డలు కూడాను అట్లనే బ్రతికి క్షేమంగా ఉండాలని ఆమె కోరుతూ వచ్చింది
1: ఇన్ఫాక్ట్ ఇట్ హాస్ బీన్ ద ఫర్వెంట్ ప్రేయర్ ఆఫ్ ద్రౌపది దట్ ఆల్ పాండవర్ షుడ్ బి హ్యాపీ ద అశ్వత్థామ షుడ్ బి హ్యాపీ ఎవ్రీబడీ షుడ్ బి హ్యాపీ
0: ఏమి ద్రౌపది నా ప్రతిజ్ఞ ఏమి చేయిస్తావు మంది
1: అండ్ దెన్ అనదర్ క్వశ్చన్ ఇస్ పుట్ టు హర్ వాట్ హ్యాపెన్ టు మై వావ్
0: నీ ప్రతిజ్ఞకు నీ యొక్క మాటలే నీకు నిలబెడుతుంటాయి
1: yes certainly you can follow the way you prefer
0: నీ ప్రతిజ్ఞను నా ప్రతిజ్ఞ కింద మార్చుకుంటాను
1: అండ్ ఐ విల్ సీ దట్ యువర్ వావ్ విల్ బి మై వావ్
0: నిన్ను ఈ పదములను అందరినీ కాపాడేటువంటి దైవం ఒక్కడే
1: ఇన్ ఫ్యాక్ట్ ఇట్స్ ఓన్లీ గాడ్ హూ విల్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీబడీ
0: కనుక దైవాన్ని ప్రార్థించు
1: ప్రే టు గాడ్
0: దైవాన్ని విస్మరించి
1: అండ్ వీ ఫర్గెట్ గాడ్ టుడే
0: కేవలం వ్యక్తులపైన ఆధారపడటము ఇది నీకు చాలా పిచ్చి అన్నది
1: ఈజ్ యువర్ మ్యాడ్నెస్ టు డిపెండ్ ఆన్ హ్యూమన్ బీయింగ్స్ ఫర్గెటింగ్ గాడ్
0: హ్యూమన్ బీయింగ్ అంటే అదే దివ్యత్వమైనటువంటి ఒక తపస్సు
1: And this is the true penance to have full faith in God.
0: Patula palumaataku edulu cheppanga bodu.
1: Draupadi will never say no to her
0: husband. Vaari maatalu meeraga teeradandu.
1: She will never disobey her husband.
0: Tanadu dukkamunu thana anchukuntundi.
1: And in fact she has full control over her grief.
0: Ituvanti Draupadini enta varaku poshinchu vacharu.
1: To what extent we follow the best example of Draupadi?
0: Aa Draupadi ఆమె ప్రతిజ్ఞ లోకాన్ని ఎంతవరకు కాపాడుతూ వచ్చింది
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ద టెంపర్మెంట్ ఆఫ్ ద్రౌపది ఇస్ రెస్పాన్సిబుల్
0: భారతదేశం యొక్క ప్రాణము భారతీయుల యొక్క స్త్రీలే దీనికి ఆధారము
1: ద లైఫ్ అండ్ ద కల్చర్ ఆఫ్ భారత్ మెయిన్లీ డిపెండ్ ఆన్ విమెన్ దే ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ది గ్లోరీ ఆఫ్ భారత్
0: స్త్రీలు ఎటువంటి వారు అంటే సత్య స్వరూపులు
1: ఇన్ ఫ్యాక్ట్ ఎ ఉమెన్ సింబలైజెస్
0: ధర్మస్వరూపుడు
1: దర్ ఎంబాడిమెంట్స్ ఆఫ్ ధర్మ
0: ఆ సత్యధర్మమునే వారిని కాపాడుతూ వస్తున్నాయి
1: అండ్ దీస్ సత్యధర్మ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ సేఫ్టీ ఆఫ్ విమెన్
0: ఇలాంటి స్త్రీలను మనం ఎంత వదించాం
1: అండ్ వీ షుడ్ టేక్ కేర్ ఆఫ్ దెమ్
0: అనేక మంది స్త్రీలను పట్టి బాధించేటువంటి వారు లోకంలో ఉన్నారు
1: ఇన్ ఫ్యాక్ట్ దిస్ వరల్డ్ దర్ ఆర్ మెనీ మెన్ హూ ఇల్ ట్రీట్
0: ఏదో దురభ్యాసముల వల్ల దుస్సంగముల వల్ల కన్నులు మరచి ఆ భార్యను చాలా హింసిస్తూ వస్తారు
1: బికాస్ ఆఫ్ బ్యాడ్ కంపెనీ బ్యాడ్ హ్యాబిట్స్ అండ్ వాయిసెస్ Men may put women to misery.
0: ఎవరి ఆడవారిపైన చేయకూడదు
1: And one should not assault any woman.
0: వారు ఎటువంటి వారైనా పర్వాలేదు.
1: లెట్ దెం బి వాట్ ఎవర్ టైమ్.
0: సర్వ ధర్మములు సత్యములు వారి అందే ఇవిడి ఉంటున్నాయి.
1: ఇన్ ఫ్యాక్ట్ ఎవ్రీ ఉమెన్ హ్యాస్ గాట్ సచ్ ఎ ధర్మ ఇన్ హర్.
0: వారు ఏ మాత్రం కూడా బాధించకూడదు.
1: వి షుడ్ నాట్ మేక్ దెం సఫర్.
0: వారే లేకుండా ఈ ప్రపంచంలో ఎక్కడ కూడా స్త్రీలే కనిపించరు.
1: And if we don't uphold women with all satya dharma, you don't notice women any longer.
0: కనుక మనం ఈనాడు కాపాడవలసింది సత్య ధర్మమును కాపాడాలి కానీ వ్యక్తులను కాదు కాపాడవలసింది.
1: Therefore, what ought to be upheld today? Satya dharma, not merely human beings.
0: ఈ యొక్క సత్య ధర్మాన్ని నీవు కాపాడుతూ వస్తే నీ సర్వస్వము సత్య ధర్మం కాపాడుతూ ఉంటాయి.
1: When one satya dharma are taken care of, they will take care of the rest.
0: కాన భారతదేశం లోపల పవిత్రమైనటువంటి ఒక స్థానము స్త్రీల యొక్క స్థానమే.
1: దేర్ఫోర్ ద సీక్రెట్ ప్లేస్ ఇన్ భారత్ లైస్ ఇన్ ద హార్ట్ ఆఫ్ ఉమెన్.
0: పతిలో పలు మాటలకు ఎదురు చెప్పకపోదు.
1: అండ్ ద్రౌపది నెవర్ సేస్ నో టు హర్ హస్బెండ్.
0: వారి సేవలు చేయగా తీరదలరు.
1: She will never say that I have no time to serve you.
0: నా చేత కాదని చెప్పు చెప్పదు పాప.
1: She will never say that I can't do what you want.
0: ఎలాంటి పరిస్థితి ఏందైనా కూడా నువ్వు వారి సేవలు తప్ప మరో సేవలు ఉంటుకోదు.
1: She was ready to serve her husband, prepared every time.
0: ఇటువంటి స్త్రీలు భారతదేశంలో ఉంచుకొని భారతీయులు ఇంత అవస్థలకు గురి అవుతున్నారంటే ఎవరి దోషము?
1: దే ఆర్ మెనీ విమెన్ ఆఫ్ దిస్ టైప్ స్టిల్ పీపుల్ సఫర్ ఇన్ భారత్. హూజ్ మిస్టేక్ ఇస్ దాట్?
0: భారతీయులు స్త్రీలకు తగినటువంటి గౌరవాన్ని స్త్రీలకు తగినటువంటి ఉత్తమమైన మార్గమును వారు అందించలేదు కనుకనే వారిదే తప్పు.
1: భారతీయర్స్ ఆర్ నాట్ రెస్పెక్టింగ్ విమెన్. దే ఆర్ నాట్ ఎంకరేజింగ్ విమెన్. ద మిస్టేక్ లైస్ విత్ మెన్.
0: పరమ భావనమైన భారతావని యందు సహనం అనేది మనకు చక్కదనము.
1: The beauty in this country, Bharat, is this sahana or forbearance.
0: Ratamalanniti yandu vanni kaanchini etti ganasheelata kali untukodu.
1: She was ready to serve her husband, prepared every time.
0: Ituvanti streelu Bharata deshamlo unchukoni Bharatiyulu inta avasthalaku guri avutunnarante evar doshamu?

0: The beauty in this country, Bharat, is this sahana or forbearance.
1: Vratamalanniti yandu vannikaanchineyatti ganaseelatatame tapammaku.
0: Of all the sacred rituals, the most important is that adherence to truth.
1: Variki vratamu, vari tapassu, satyaseelame.
0: Therefore, the chief main ritual and their penance lies in adherence to truth.
1: Kadukane atuvanti streelanu manam poshistu ravali.
0: So we should encourage such women.
1: ఇటువంటి సత్యమును మీరు అర్థం చేసుకుంటే మీరెంతో ధన్యులవుతారు.
0: ఇన్ ఫ్యాక్ట్ విల్ రిడీమ్ అవర్ లైవ్స్ ఇఫ్ యూ అండర్స్టాండ్ దిస్ ఫండమెంటల్ ట్రూత్.
1: కనుక ఎలాంటి పరిస్థితి ఎందైనా కూడా స్త్రీలకు తగినటువంటి వ్రతమును వారికి అందించాలి.
0: ఎట్ ఎనీ టైమ్ ఎనీవేర్ వీ షుడ్ గివ్ అప్రోప్రియట్ రెస్పెక్ట్.
1: చాలా మంది పత్రులను చాలా హింసించి వారు పోయినటువంటి వారు ఉన్నారు.
0: దేర్ ఆర్ మెనీ పీపుల్ హూ ఇల్ ట్రీటెడ్ విమెన్.
1: వారికి ఏమాత్రం సుఖం లేదు.
0: దే ఆర్ నాట్ హ్యాపీ అండ్ కంఫర్టబుల్.
1: ప్రాణము నుంచి కాపాడినటువంటి ఒక స్త్రీలను మనం కాపాడకపోతే మన వ్రతం ఏమిటి?
0: When the woman is ready to sacrifice her life for her husband, if she is not protected, what for is
1: మన గృహములకు మన స్త్రీలే గొప్ప దేవతలు.
0: And in fact, the women are the presiding deities of this country.
1: వారిని కాపాడుతూ వారి ధర్మాన్ని పోషిస్తూ రావటమే మన ప్రధాన కర్తవ్యము.
0: Therefore, it's our main responsibility to respect them and to take care of them.
1: ఈ విధంగా మీరు అర్థం చేసుకొని
0: You understand this clearly?
1: స్త్రీలను దుఃఖపెట్టకూడదని చూసుకోవడానికి ప్రయత్నం చేయాలి.
0: Make every effort that woman is never put to suffering.
1: స్త్రీల కంటిదారులు ఏమాత్రమో కారకూడదు.
0: A woman should never shed a tear.
1: ఆ కంటిదారులు ఆ స్త్రీలకు ఏమైనా కారిందంటే తప్పక మీ యొక్క గృహము క్షీణించిపోతుంది.
0: If a woman sheds tears like that, the whole home will be ruined.
1: కానీ వారి సత్యమును మీరు చూసుకుంటున్నారా అని మీరు అడగవచ్చు.
0: And you may also put a question, is a woman taking care of her husband?
1: చూసుకునేటువంటి ప్రతి మగవారు కూడాను ఆమెను బాధించుకోకుండా చూసుకుంటారు.
0: And every man should determine not to put woman to suffering.
1: ఆ వారి స్త్రీలంతా కూడాను ఆదర్శప్రాయులు.
0: And women are ideal.
1: ఆదర్శమూర్తులు.
0: They are very embodiments of idealism.
1: అలాంటి స్త్రీలను మనం బాధించకూడదు.
0: Such women should never be put to suffering.
1: కనుక మగవారందరూ కూడాను ఈ సత్యవ్రతమును మీరు తప్పక పూని
0: All men should know this truth.
1: మీ యొక్క దేశాన్ని మీరు కాపాడుతూ రావాలి.
0: And you also protect your own country.
1: అప్పుడే మీరు పురుషులుగా మారుతారు.
0: Then only you'll be a true man.
1: లేకపోతే ఎట్ట మీ పురుషులు అవుతారు?
0: Or else how can you call yourself a man?
1: చాలా పొరపాటు.
0: Oh, you're mistaken.
1: ఏకైనా దేవాలయంకు పోయినటువంటి వారు మొట్టమొదటి స్త్రీలను కాపాడుతూ వస్తామని ప్రామిస్ చేయాలి.
0: And when we go to temples, We should take strong determination, a vow that will safeguard women.
1: అప్పుడు నీవు కాపాడబడతావు.
0: Then you will be taken care of.
1: కనుక స్త్రీలు బాగా ఉండినప్పుడే లోకమంతా బాగా ఉంటుంటాయి.
0: When the women are well, the whole world will be fine.
1: కనుక ప్రపంచాన్ని బాగా చేయాలంటే మీరు మొట్టమొదటి స్త్రీల ధర్మాన్ని కాపాడుతూ రావాలి.
0: If you want to correct the world, see that women, their principles are upheld.
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of law.
1: మీరే స్త్రీలే అయి ఉంటుంటే
0: If you were to be women,
1: మీరు ఎంత బాధపడేటువంటి వారు?
0: You naturally feel sad.
1: తప్పక.
0: Certainly, beyond doubt.
1: స్త్రీలు తమ పతులు పోగొట్టుకునేటువంటి వారు ప్రాణాన్నైనా ఇచ్చి వారు ఇదిగా ఉంటుంటారు.
0: A woman is ready to sacrifice her life.
1: ఆ సాక్రిఫైస్ మగవాళ్ళలో లేదు.
0: That spirit of sacrifice is not there among men.
1: కనుక మీరు కూడా ఆ విధమైన సాక్రిఫైస్ చేయలేరు.
0: Men also should be prepared for that sacrifice.
1: అప్పుడే మీరు కూడా మగవారము అని పెట్టుకుంటే పేరు వస్తుంది.
0: Then only you will be called a man.
1: లేకపోతే మగవారని రూపమే కానీ మగతనం అనేటువంటిది ఏమాత్రం లేదు.
0: You may be a man in form, but you are not masculine in temperament and nature.
1: కానీ స్త్రీలని వాళ్ళకి పేరు స్త్రీలని కాని మాత్రమే కానీ వారి శక్తి లోపల మహాచండీకరులు.
0: We may say a స్త్రీ a woman weak, but yet She has got all the mighty strength.
1: ప్రాణాలైనా ఇచ్చి సిద్ధమవుతారు.
0: She is ready to sacrifice her life.
1: పదను పోగొట్టుకున్నటువంటి స్త్రీలు ఎంత బాధపడుతున్నారో నాకు తెలుసు.
0: భగవాన్ అండర్స్టాండ్స్ ద మిజరీ ఆఫ్ ఎ ఉమెన్ ఫర్ ద లాస్ ఆఫ్ హర్ హస్బెండ్.
1: కనుక మన ఇంటి స్త్రీలను మనం కాపాడుకోవటము మన కర్తవ్యం.
0: ఇట్ ఇస్ అవర్ డ్యూటీ టు టేక్ కేర్ ఆఫ్ విమెన్.
1: ఈ విధమైనటువంటి ఒక రక్షణ శక్తి మీరు సంపాదించుకోవాలి.
0: అండ్ దిస్ కైండ్ ఆఫ్ ప్రొటెక్టివ్ హ్యాండ్ యూ షుడ్ ఎక్స్టెండ్.
1: మీరు జీవితం అంతా కూడా ఆనందాన్ని అనుభవిస్తారు.
0: All your life you will be happy.
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love.
1: కనుక మనం చిన్న చిన్న విషయాల్లోనే మనం ఈ సత్యాన్ని మనం కాపాడుతూ రావాలి.
0: We should know this fundamental truth even in every simple matter.
1: సత్యము,
0: truth.
1: సకారము, తకారము, యకారము.
0: Here are three.

0: sataya.
1: ఈ మూడు అక్షరాలు చేరి సత్యమైపోయింది.
0: ఆల్ ది త్రీ సిలబుల్ సతాయ కాన్స్టిట్యూట్ సత్య.
1: సకారమనగా సత్యమే.
0: స ఈ సత్య ట్రూ.
1: తకారమనగా తత్వమే.
0: త ఈ తత్వ నేచర్.
1: మకారమనగా మనకు నిజమైనటువంటి మానసిక శక్తి.
0: దిస్ యా స్టాండ్స్ ఫర్ మెంటల్ పవర్ ఫ్యాకల్టీ.
1: ఈ మెంటల్ పవర్ మనకు అభివృద్ధి అయినప్పుడే ఈ తత్వం అనేటువంటిది బలపడుతుంది.
0: When once we are mentally alert,
1: ఈ తత్వం బలపడినప్పుడే మనకు సత్యం అనేటువంటిది నిరూపిస్తుంది.
0: When once the nature is fully comprehended, we know the truth సత్య.
1: కనుక ఈ ఇందులో ఉన్నటువంటి మూడు అక్షరాలు కూడా మనం ప్రమాణంగా పూర్వకంగా దాన్ని సాధిస్తూ రావాలి.
0: We should understand the depth, the profundity of the three syllable sataya and achieve the spirit of it.
1: కనుక ప్రతి పదమునందు కూడా ఉన్నటువంటి ఒక అర్థాన్ని మనం తీసుకుని పాలిస్తూ రావాలి.
0: We should know the significance of the true meaning of every word.
1: Janaka Maharaja,
0: the King Janaka,
1: దేశమంతా కూడాను సత్యాన్ని ధర్మాన్ని బోధిస్తూ వచ్చారు.
0: హీ టాట్ సత్య అండ్ ధర్మ టు ద హోల్ కంట్రీ.
1: నా యొక్క సీత ఈ సత్య ధర్మం ఆధారం చేసుకుని జీవిస్తూ వస్తుండాలి.
0: అండ్ హీ డిక్లేర్డ్ ద సీత ఆల్వేస్ మెయింటైన్ సత్య ధర్మ.
1: ఆ ద్రౌపది ఎంత తప్పించిందో ఆయనకు తెలుసు.
0: యూ ఆల్సో నో హౌ ద్రౌపది ఫెల్ సో సాడ్.
1: తిరిగి ఆ దైవం దగ్గరికి పోయి రాత్రంతా ప్రార్థించింది.
0: అండ్ షీ వెంట్ ఆన్ ప్రేయింగ్.
1: నాకు పతియే దైవము.
0: And she comes husband.
1: పదలేని గతి నాకేమి గతి.
0: Yes, that is her life.
1: కనుక నా పతులందరినీ ప్రేమించి కాపాడమని చెప్పి కోరింది.
0: And therefore she wanted the protective hand to her husband.
1: అప్పుడే యమధర్మరాజు ఆమెకు ప్రామిస్ ఇచ్చాడు.
0: And that then యమధర్మరాజు promised her.
1: అమ్మా నీ పతులకు ఎట్టి ప్రమాదము లేకుండా నేను చూసుకుంటానన్నాడు.
0: And he said, your husbands will never be put to danger.
1: అప్పుడే ఈ ద్రౌపది ఎంతో ఆనందంగా పడింది.
0: Then Draupadi was happy on getting this assurance.
1: ఇలాంటి చరిత్రలో ఉన్నటువంటి పవిత్రమైన అర్థాలంతా కూడా మీరు ఎక్కడ చదవటం లేదు.
0: In fact, we are not understanding the greatness of Sita, Draupadi and so on.
1: ఈ కథలంతా కూడా చూసి ఈ కథల పుస్తకాలంతా మీరు చదువుతూ ఉంటారు.
0: We just go through our cheap novels and other stories.
1: ఆ చిన్న చిన్న హీనమైనటువంటి కథలు చదివేదానికంటే ఈ సారమైనటువంటి చదువును ఒక్క పదంగా మీరు చదువుకోండి.
0: Instead of reading those simple novels, silly stories, better we go through the history.
1: స్త్రీల యొక్క తత్వము మహాభారత దేశం నందు మహాసాత్వికమైనటువంటి తత్వము.
0: And in fact, the nature of the woman is so pious as maintained in Bharat.
1: అట్టి స్త్రీల యొక్క తత్వాన్ని మనం కాపాడినప్పుడే మనం మగవారం అవుతాము.
0: And we are true men if we just understand the spirit of a woman.
1: లేకపోతే ఏదో గడ్డాలు పెంచుకొని విసాలు పెంచుకొని తిరుగుతుంటుంటే మనం మగవారం అనుకుంటున్నామా.
0: Mere beard and mustache will never make a man.
1: అది కాదు మగతనానికి గుర్తు.
0: That's not masculinity.
1: తన పత్నిని తాను కాపాడుకోవాలి.
0: And in fact, he should be able to uphold with all the courage.
1: తన కుటుంబం తాను నిలుపుకోవాలి.
0: And he should also conduct himself in a befitting style.
1: అప్పుడే మీరు గొప్ప వీరులు అవుతారు, ధీరులు అవుతారు, గంభీరులు అవుతారు.
0: Then only you'll be one of strength, valor and courage.
1: ప్రేమ స్వరూపులారా.
0: Embodiments of love.
1: మీరు స్త్రీలను కూడాను చాలా ప్రేమతో వాళ్ళు ఎన్ని దోషములు మీకు వచ్చినప్పటికీ ఆ దోషములు ఏమాత్రం ధరించుకోకుండా వారిని సత్యస్వరూపుడిగానే ధరించాలి.
0: The women also should be mindful of the fundamental truth, should have this forgiveness as to bear accommodate with the mistakes.
1: ఏ ఒక పదం కూడాను వారిని బాధించేటువంటి పదం మీరు ఉపయోగించకండి.
0: And men should not use harsh words that would make women.
1: వారు బోధించలేరు కానీ నిజంగా వారు బోధించడానికి ప్రయత్నం చేస్తే ఎంతైనా బోధించగలరు.
0: Though women are not prepared to teach, when they start teaching, they can go to any extent.
1: Kanaka sthreelu manam poshinchadaniki sthreela yokka dharmani kaapadaniki mana pranaanaina ivvali.
0: We should be prepared to sacrifice our life to see that women are well protected.
1: Kanuka neeti nunchi manam prapancham lopala sthreela yokka dharmani bodhisthu sthreela yokka pavitratanu manam aadukuntu aneka vidhalaga vaala dichana poojinchali.
0: Therefore from this day we should propagate the greatness of woman and see that woman is well taken care of, preserved and protected.
1: Patini daivamuga bhavinchunaye satiye satiyau bhusatiyau.
0: She is a true woman, true housewife, if she considers her husband as God.
1: Kani vaadi kaapadamani mee koratamlo dosham kaadu.
0: It's not a mistake anyway to.
1: అది మీ రెస్పాన్సిబిలిటీ.
0: It's your responsibility.
1: ఆమె కాపాడుకోవటం మీ యొక్క ధర్మము.
0: It's your responsibility, your duty to take care of.
1: కుటుంబాన్ని అంతా కాపాడటం ఆమె యొక్క కర్తవ్యము.
0: And it's the duty of the woman to take care of the family.
1: కనుక వారి ప్రాణాన్ని మీరు కాపాడుతూ వస్తే వారే మీ యొక్క జగత్తునంతా కూడా కాపాడుతూ వస్తారు.
0: సో ఇఫ్ యూ టేక్ కేర్ ఆఫ్ ద ఉమెన్ ద ఉమెన్ విల్ టేక్ కేర్ ఆఫ్ ద హోల్ ఫ్యామిలీ.
1: కనుక స్త్రీలంటే ఏదో ఒక పిచ్చి బొమ్మల మాదిరి మీరు మాట్లాడకండి.
0: డోంట్ కన్సిడర్ విమెన్ చీప్ ఇన్ ఎనీవే.
1: కానీ ఒక్కొక్కప్పుడు వారిని చాలా చీకొడుతుంటారు చీకొడుతుంటారు.
0: సమ్ టైమ్స్ వీ బిలిటిల్ దెమ్.
1: వారిని ప్రేమించి గౌరవించాలి.
0: వీ షుడ్ లవ్ అండ్ రెస్పెక్ట్ దెమ్.
1: మా అనిల్ కుమార్ చెప్తుంటాడు వారిని కాపాడుతామని చెప్పాను గట్టి మాటలే.
0: అనిల్ కుమార్ సేస్ సో బట్ హీ డస్ నాట్ డూ.
1: తప్పగా ఇక ముందైనా కూడాను అతను కాపాడుతూ ఆ స్త్రీలకు గౌరవాన్ని తాను పెంచుకుంటూ ఆ గౌరవాన్ని తాను కూడా తెచ్చుకోవడానికి తగిన ప్రయత్నం చేస్తాడని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
0: భగవాన్ బ్రింగ్స్ హిస్ డిస్కోర్స్ టు ఎ క్లోజ్ బై విషింగ్ దట్ వీల్ అండర్స్టాండ్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ విమెన్ దట్ వీల్ ఎక్స్టెండ్ టు దెమ్ ద కర్టసీ ఎస్టీమ్ అండ్ రెస్పెక్ట్ దే డిజర్వ్.
1: రామ రామ రామ సీత.

0: There is no fear of sin. We find the wickedness and the evil deeds that have become the routine and part of our life. There is no trace of devotion, and we find acts of violence and treachery which has become a regular routine. In fact, that which confers us the bliss and happiness is our total surrender to the lotus feet of God and constant chanting of His matchless, glorious name.
1: Prema Swarupulara.
0: Embodiments of love.
1: Dushyakalpitamaina, ee charachara jagatrantai kudanu prapanchamu ani perutu pilubadutunnadi.
0: All the world that you see, all around, that which is motile and non-motile, this is called prapancha.
1: Panchabhutamul yokka prabhavame ee prapancham yokka naamamunaku moolakaranam.
0: The word prapancha is there because of its composition of these five elements.
1: Panchabhutamul yokka swaroopame ee prapancham yokka swaroopam.
0: The world is the manifestation, expression of the five elements.
1: Panchabhutamul yokka prasiddhame manamuni yokka jnana siddhi.
0: In fact, the visualization of these five elements is the fulfillment of meditation.
1: Ee panchabhutamle lekundina prapanchame ledu.
0: Bereft of the five elements, there is no world.
1: Ee panchabhutamulu kudanu bhagavat swaroopame.
0: The five elements represent the divine.
1: Kanukane bhudevi ani modati peru pettaru.
0: That's the reason why the first earth is called Mother Earth, Bhudevi.
1: Rendavadi Gangadevi ani peru pettaru.
0: The second water is called Gangadevi.
1: Moodavadi Agnidevudu annaru.
0: The third one, fire god, Agnideva.
1: Nalugavadi Vayu Devudu.
0: The fourth one, the wind god, Vayudeva.
1: Aidavadi Shabda Brahmamu.
0: The fifth one is Shabda Brahma.
1: Shabda Brahma Mayi, Charachara Mayi, Jyotir Mayi, Vityananda Mayi, Paratpara Mayi, Maya Mayi, Sri Mayi. Itti Pavitramayana 20 yokka nalugu birudulto ee panchabhutamulu prapanchamunu saakuchunnavi.
0: In fact, the whole world is sustained because of these attributes that were given to them, the one of the sound, the one of movement, the one of light, the eternal bliss, the supreme, the illusion, and the mightiest and effulgent.
1: Kanuka panchabhutamule bhagavat swaroopamudu.
0: Therefore, the five elements represent the very form of God.
1: Ee panchabhutamule prati prani endukudanu atma swaroopamai alaruchunnadi.
0: The five elements are present in every being in the form of the spirit or the self.
1: Prati atma bhagavantuni yokka aakaram ganukane deenni atma jnanaya namaha annaru.
0: The spirit or the self is the very form of the divine.
1: Itti divyamaina bhavyamaina navyamaina atma tattvamnu anyulu kana rakunda potunnadi.
0: Such an effulgence, such ever fresh, the new spirit is not known to many.
1: Kantiki kanipinchunadi,
0: that which is seen,
1: chevulaku vinipinchunadi,
0: that which is heard,
1: manasuku anipinchunadi,
0: which could be thought over,
1: divyatvanni kanipinchunadi,
0: and the divinity that becomes apparent,
1: jeevitanni kalipinchunadi,
0: and that makes our life,
1: mai marapinchunadi,
0: and makes you forget
1: yourself. Ee panchabhutamule.
0: The cause behind all these are the five elements.
1: Itti panchabhutamulu yokka prabhavamu panchabhutamulu yokka prasakti manavudu artham chesukunna antadikante daivamu marokudu kanaraadu.
0: If the man is able to understand the spirit and the effects of the five elements, well, it amounts to the total understanding of Brahman, the divine.
1: Kanukane bhur bhuvah suvah annaru.
0: Therefore it is said bhur bhuvah suvah.
1: Bhur anaga materialization.
0: Bhur symbolizes materialization.
1: Padarthamulu yokka praveshame.
0: It is to do with the matter.
1: Bhuvah anaga vayu yokka cherikini.
0: Bhuvah represents the combination. of the air.
1: దీనిని వైబ్రేషన్ అంటారు.
0: This is called vibration.
1: మూడవది రేడియేషన్.
0: The third one is radiation.
1: ఇది పరమ జ్ఞానము.
0: This is the supreme knowledge.
1: దక్షిణామూర్తి అనగా పరమ పవిత్రమైన జ్ఞానమే దక్షిణామూర్తి యొక్క స్వరూపము.
0: The significance of Dakshinamurti, who represents the symbolizes.
1: నాలుగు వేదములు ఎందుకులను నాలుగు మహావాక్యములుగా నియమించి ప్రపంచములకు ప్రబోధిస్తూ వచ్చినవి.
0: In fact, the four Vedas have been represented by four Mahavakyas and publicized all over the world.
1: Prajnanam Brahma.
0: The first one, Prajnanam Brahma.
1: Ayamatma Brahma.
0: Ayamatma Brahma.
1: Aham Brahmasmi.
0: Aham Brahmasmi.
1: Tat Tvam Asi.
0: Tat Tvam Asi.
1: ఈ నాలుగు మహావాక్యములను వేదములు నాలుగు మహాసూత్రములుగా విభజించి లోకమునకు అందిస్తూ వచ్చినవి.
0: These four Mahavakyas represent the supreme principles of all four Vedic texts.
1: దీనిని ప్రజ్ఞానం బ్రహ్మ అన్నారు.
0: This is called ప్రజ్ఞానం బ్రహ్మ.
1: ఈ ప్రజ్ఞానం అనగా ఏమిటి?
0: What is ప్రజ్ఞాన?
1: పుస్తకములతో చదివినటువంటి ప్రజ్ఞానమా?
0: Is it bookish knowledge?
1: లేక శరీరంతో అనుభవించినటువంటి ఒక అనుభూతియా?
0: Is it the experience of the body?
1: కొన్ని దినముల నుండి తిరిగి మరుగుపడేటువంటి ఒక జ్ఞానమా?
0: Is it the knowledge that would be forgotten?
1: కాదు కాదు కాదు కాదు.
0: No.
1: అది నిరంతరము కూడాను సర్వకాల సర్వావస్థలు ఎందు కూడాను చరణము లేని అచలనంగా ప్రవహించేటువంటి ఒక ప్రవాహమే ఈ ప్రజ్ఞానం.
0: In fact, prajnana, the supreme knowledge, will be with you throughout the lifetime. It is unshakable, unwavering.
1: కానీ దీనిని సుప్రీం నాలెడ్జ్ అంటున్నారు. కానీ ఇది దీనికి తగినటువంటి పేరు కాదు.
0: The supreme knowledge is not the true translation for the
1: constant integrated awareness.
0: Prajnana is constant integrated awareness.
1: ఇది మార్పు చెందనటువంటిది.
0: It is changeless.
1: కూర్పు చెందనటువంటిది.
0: It cannot be modified.
1: ఇది ఏ నిజమైనటువంటి యొక్క భవిష్యత్తునకు బాట చూపించున్నది.
0: In fact, that shows, that lays down the path for the future.
1: ఈ జ్ఞానమే మానవత్వంలో సర్వత్రా వ్యాపించి ఉన్నది.
0: This constant integrated awareness is present all over the body.
1: ఈ ప్రజ్ఞానమునకు కూడాను వాయు స్వరూపము అని కూడాను పేరు.
0: This prajnana is also ethereal.
1: అనగా వాయువు ఏ విధమైనటువంటి యొక్క సంచారం జరుగుతున్నదో,
0: జస్ట్ యాజ్ ద విండ్ బ్లోస్ ఆల్ ఓవర్,
1: వాయువు ప్రవేశించినటువంటి ఒక ప్రదేశము జగత్తులో కానరాదు.
0: As you know that there is no nothing in this world into which the air cannot get in.
1: కనుకనే ఈ వాయు స్వరూపమైనటువంటి వాడు భగవంతుడు.
0: God is present in the form of the air.
1: ఇటువంటి వాయువును సర్వత్రా ప్రసరింపజేసేటువంటి వాడు కనుకనే ఇతనికి వాయు స్వరూపుడు అని పేరు.
0: As this wind spreads all over, the wind is divine.
1: ఇట్టి సర్వత్రా ఉండినటువంటి యొక్క దైవత్వాన్ని మానవులు ఎందుకు గుర్తించుకోవటం లేదు?
0: Divine present all over, divinity which could be experienced, how is that man is not able to know?
1: Bhuta bhavishyat vartamanavali yandu sarvakala sarvavasthali yandu sarvatra ninninatvanti yokka divyatvanni enduku manavudu gurtinchukolekapothunnadu?
0: How is that man is not able to experience and realize the divinity which existed in the past, existing in the present, would exist in future, present in all states?
1: దీనిని వేదమునందు
0: దిస్ ఇన్ వేద
1: ప్రతి క్షణము కూడాను దైవత్వాన్ని గుర్తింపజేసేటువంటిది ఒక మంత్రము పుష్పరాధమునందు.
0: ఇన్ ఫ్యాక్ట్ ది డివినిటీ ఈజ్ రిమైండెడ్ రికాల్డ్ ఇన్ అవర్ లైవ్స్ ఎవ్రీ మూమెంట్.
1: దీనిని మానవత్వంలో ప్రతి ప్రాణి యందు కూడాను చలించినట్టు కనిపించుతూ సర్వత్రా ఉండినది ఉండలేనటువంటి దీనిగా రూపొందింపచేస్తున్నది.
0: ఇన్ ఫ్యాక్ట్ ఇట్ ఇస్ ది వన్ దట్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ వైబ్రేషన్ పల్సేటరీ అండ్ యాక్టివిటీ అండ్ ద మూమెంట్.
1: ఇలాంటి యొక్క దివ్యత్వమైనటువంటి యొక్క దైవత్వాన్ని మానవుడు ఎందుకు గుర్తించుకోవటం లేదు?
0: సచ్ డివినిటీ వై దట్ మ్యాన్ ఇస్ నాట్ ఏబుల్ టు నో?
1: తన యందు తన వెలుపల తన చుట్టూ తనలోను అన్నిటి యందు ఉండినటువంటి యొక్క దివ్యత్వాన్ని ఎందుకు తాను చూడలేకపోతున్నాడు?
0: Why that man is not able to see the divinity which is in him, around him, everywhere, all over?
1: లోకములో తనను తాను గుర్తించుకొని వెతికేటువంటి మానవుడు ఎక్కడైనా కనిపిస్తాడా?
0: In this world, do we find any man who is in search of his own self?
1: అంతా తానే అయి ఉండి కూడాను తనను తాను గుర్తించుకోలేకపోవటం ఎంత అజ్ఞానము.
0: Though he is the very self embodied, how is that he does know himself?
1: కనుకనే దైవత్వం అనగా ప్రత్యేకమైనటువంటి ప్రదేశంలో లేడు.
0: సో గాడ్ ఇస్ నాట్ లొకేటెడ్ ఇన్ ఎ సెపరేట్ ప్లేస్.
1: ఏదో ఒక ప్రదేశమునందు ఉన్నాడు భగవంతుడు. అతన్ని కనిపెట్టాలి, అతన్ని దర్శించాలి, అతన్ని అనుభవించాలి అని ప్రయత్నిస్తుంటాడు మానవుడు.
0: మ్యాన్ మేక్స్ ఎన్ అటెంప్ట్ టు ఫైండ్ గాడ్ ఎట్ ఎ పర్టికులర్ ప్లేస్ బై అడాప్టింగ్ ఎ పర్టికులర్ ప్రొసీజర్.
1: తానే దైవమై ఉండి కూడాను దైవత్వాన్ని ఎక్కడ వెతకడానికి పోతున్నాడు?
0: హీ బీయింగ్ ద డివైన్ హీస్ ఇన్ సర్చ్ ఆఫ్ గాడ్ ఎల్స్వేర్.
1: తన యందే పంచభూతములు ప్రకాశిస్తూ ఉన్నవి.
0: ద ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ ఇన్ హిమ్.
1: ప్రభావంతో పరికిస్తూ ఉంటున్నవి.
0: దే మేక్ హిమ్ వర్క్ విత్ యాక్టివిటీ.
1: ఇట్టి పవిత్రమైనటువంటి పంచభూతముల యొక్క స్వరూపమును తన యొక్క సేహమునందే ఇముడ్చుకొని సర్వత్రా వెతకడానికి పోయేటువంటి వాడు ఎంత మూర్ఖుడు, ఎంత పిచ్చివాడు.
0: హీ సర్టన్లీ ఫూలిష్ అండ్ ట్రూలీ మ్యాడ్ బికాజ్ హీ ఈజ్ ఇన్ సర్చ్ ఆఫ్ ఫైవ్ ఎలిమెంట్స్ విచ్ ఆర్ ఇన్ హిమ్.
1: కనుక ప్రతి ప్రాణి ఎందుకూడను దైవత్వం అనేటువంటిది లేకుండా ఉండటం వీలు కాదు.
0: Therefore, no being can exist without five elements.
1: ప్రతి ప్రాణి కూడాను తన యొక్క జీవం నందు నరములు ఎందు ప్రాణతత్వంతో వెలుగుతూ ఉంటున్నవి.
0: You find the life principle flowing through, all through the nerves.
1: ఈ నరములు ఎందు సంచరించేటువంటి ప్రాణము దైవస్వరూపమే.
0: ద లైఫ్ దట్ సస్టైన్స్ ఆల్ దీస్ నర్వ్స్ ఈజ్ వెరీలీ గాడ్ హింసెల్ఫ్.
1: అతనే ప్రజ్ఞానం బ్రహ్మ.
0: And he is Prajnanam Brahma.
1: అది ఏ అయమాత్మ బ్రహ్మ.
0: ద వెరీ సేమ్ థింగ్ కుడ్ బి పుట్ లైక్ దిస్ అయమాత్మ.
1: అనగా దీనిని మారుగు రీతిగా భావించుకున్నప్పుడు అయాం ఆత్మ బ్రహ్మ.
0: అయమాత్మ బ్రహ్మ. ఐఎమ్ ఆత్మ బ్రహ్మ.
1: తత్వం అసి.
0: తత్వం అసి
1: అనగా తనదే తాను ఎందున్నటువంటి స్వరూపాన్ని తత్ త్వం అసి అది నేనే అయి ఉన్నాను.
0: ఇన్ ఫ్యాక్ట్ దట్ వెరీ సేమ్ డివినిటీ విన్ హిమ్ తత్ ఈజ్ హిమ్సెల్ఫ్ త్వం అసి.
1: తత్ అనగా బయటది.
0: Tat means that which is outer.
1: Tvam anaga lopaladi.
0: Tvam which is inner.
1: Lopala bayata rendinti endukudunu sancharinchetundi yokka divyatvame taanu.
0: The divinity is the one which is present exterior.
1: Antar bahichata sarvavyapya narayana sthita annaru.
0: It only meant the divinity pervades all over.
1: కనుక అట్టి దైవత్వాన్ని మనం వెతకటం కానీ కనిపెట్టుటకు ప్రయత్నం చేయటం కానీ ఇది ఒక వెర్రితనమే.
0: It is foolishness to be in search of God and to know him.
1: తన ఎందున్నటువంటి యొక్క సర్వ చైతన్యం కూడాను దైవస్వరూపమే.
0: ది అబ్సల్యూట్ యాక్టివిటీ లైఫ్ ఇన్ హిమ్ ఈజ్ ఎసెన్షియల్లీ డివైన్.
1: తన లోపల ఉన్నటువంటిది బయటికి మనకు కనిపిస్తూ ఉంటుంది.
0: ఇన్ ఫ్యాక్ట్ దట్ విచ్ ఇస్ హిడెన్ లేటెంట్ ఇన్ హిమ్.
1: దీనిని రిఫ్లెక్షన్, రియాక్షన్, రీసౌండ్ అన్నారు.
0: దిస్ కుడ్ బి పుట్ దిస్ వే, ద రియాక్షన్, రిఫ్లెక్షన్, రీసౌండ్.
1: ఇట్టి రియాలిటీ మన యందే ఉంటుకొని రిఫ్లెక్షన్ కోసం ఎందుకు ప్రయత్నిస్తున్నాం?
0: దట్ రియాలిటీ బీయింగ్ విద్ ఇన్ యూ బట్ యు ఆర్ ఇన్ సర్చ్ ఆఫ్ such a thing outside.
1: Three sound kosam enduku manam aashistunnamu?
0: What is it you want?
1: Idi kevalamu oka verritaname.
0: It is absolute foolishness.
1: Atti pavitramaitvanti gnanam taniyendu lekapovatam chetane.
0: Because that sacred supreme knowledge is not in you.
1: Sarvatra vetukutaku prayatnistunnadu manavudu.
0: Man is making an attempt to search for God outside.
1: Kanuka ee oka prabha aneetvanti oka tattvam lopala.
0: In this principle of prabha
1: anaga prati manavuni yokka దేశం లోపల ఒక సంవత్సరం పేర్లు ప్రభవ అని వస్తుంది.
0: ప్రభవ ఇస్ నేమ్ ఆఫ్ ఎన్ ఇయర్.
1: మొదటి నెల ప్రభవ.
0: ద ఫస్ట్ మంత్ ఇస్ ప్రభవ.
1: ప్రభవ అనగా ఏమి? తన ఎందున్నటువంటి దానిని ప్రచురింపచేయటమే ప్రభవ.
0: ప్రభవ మీన్స్ దట్ ఇమనెంట్ లేటెంట్
1: కాలస్వరూపుడు తానే.
0: ఇస్ ఫౌండ్ అవుట్ సైడ్.
1: కాల కాలాయనుడు తానే.
0: ఇన్ ఫ్యాక్ట్ ఇస్ టైమ్.
1: కాల నియమితుడు తానే.
0: హీస్ ద టైమ్ ఇస్ ద మాస్టర్ ఆఫ్ టైమ్.
1: కనుకనే అట్టి మాస్టర్ అయినటువంటి యొక్క కాలత్వాన్ని స్వరూపాన్ని మనం ఎందుకు గుర్తుంచుకోవటం లేదు?
0: హౌ ఇస్ ఇట్ దట్ వి ఆర్ నాట్ అండర్స్టాండింగ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ దిస్ మాస్టర్ ఆఫ్ టైమ్?
1: కనుకనే మాస్టర్ అనేటువంటి వాడు తన క్షణం నందు కూడాను కనిపిస్తూనే ఉంటున్నాడు.
0: మాస్టర్ కుడ్ బి సీన్ ఎవ్రీ మూమెంట్.
1: ప్రతి దాని ఎందుకూడను మాస్టర్ గానే ఉంటున్నాడు.
0: ఇన్ ఎవ్రీథింగ్ యు ఫైండ్ ద మాస్టర్ దేర్.
1: మాస్టర్ ది మైండ్, బి ఎ మాస్టర్ మైండ్ అన్నది.
0: మాస్టర్ ద మైండ్, బి ఎ మాస్టర్ మైండ్.
1: ఆ మాస్టర్ ను మొట్టమొదట కంట్రోల్ చేయాలి.
0: సో యు షుడ్ బి ద మాస్టర్ టు బిగిన్ విత్.
1: సర్వేంద్రియములు కూడాను కేవలము బయట గోచరించేటువంటివి.
0: ఆల్ ద రెస్ట్ ఆర్ సీన్ ఇన్ ద ఔటర్ వరల్డ్.
1: ఇది నీరు.
0: దిస్ వాటర్.
1: ఇది అగ్ని.
0: దిస్ ఫైర్.
1: ఇది వాయువు.
0: ఇది
1: ఏ గాలి.
0: దిస్
1: ఇవంతా కూడా చూస్తే పేర్లు ప్రత్యేకంగా ఉంటున్నాయి కానీ అన్ని తనయందే ఉంటున్నాయి.
0: ఇన్ ఫ్యాక్ట్ ద నేమ్స్ ఆర్ డిఫరెంట్ ద ఎలిమెంట్స్ బికాజ్ అండ్ ఆర్ ఫౌండ్ ఇన్ యు.
1: అన్నింటికీ తానే మాస్టర్ గా ఉంటున్నాడు.
0: అండ్ యు ఆర్ ద మాస్టర్ ఆఫ్ ఆల్.
1: అదే మాస్టర్ ది మైండ్.
0: దట్ ఇస్ ద మాస్టర్ ఆఫ్ మైండ్.
1: నీవు మాస్టర్ మైండ్ గా నిలిచాలి కానీ
0: యు షుడ్ బి ద మాస్టర్ మైండ్.
1: సర్వెంట్ కు నీవు బానిస కాకూడదు.
0: యు షుడ్ నెవర్ బి ఎ సర్వెంట్.
1: సర్వెంట్ కు బానిస అయినటువంటి ఒక కైక ఎన్ని బాధలు గురి అయిందో మీకు అర్థమవుతుంది.
0: కైక who has become submissive to the servant, what had happened to her?
1: Kaika, Kekaya Raju yokka bidda.
0: Kaika is the daughter of the king of Kekaya.
1: Alanti Rajakumarti ainatundi Kaika.
0: That Kaika, the princess,
1: tana balasi ainatundi Mandaraku balasi ayipoyindi.
0: Has become a slave to her own servant.
1: Ame cheppinattuga vinavinchindi.
0: She paid heed to her words.
1: Kanukane ame sarvasvanni kolipoyindi.
0: Therefore she lost everything.
1: Kattagadaniki patini kolipoyindi.
0: She lost her husband.
1: Kanna kumarulaku vidvesham kaliginchindi.
0: And that was responsible for
1: lokamunaku nindane cheppinchukundi.
0: And then she was disreputed.
1: కనుకని ఇట్టి పేరు కలిగినటువంటి ఒక కైక పేరు ఇప్పుడు ఎవ్వరు కూడా పెట్టుకోవటం లేదు.
0: Therefore no one has the name of Kaika.
1: కారణం ఏమిటి?
0: Why?
1: తానే సొంతంగా ఉంటుండి, తానే మాస్టర్గా ఉంటుండి, ఇంకొక సర్వెంట్ పైన తాను ఆధారపడిపోవటమే, ఇది ఒక దోషము.
0: Kaika being a master herself, she has submitted to her own servant.
1: కనుకని మనమంతా మాస్టర్స్మే.
0: We are all masters.
1: ప్రతి వ్యక్తి కూడాను మాస్టర్ స్వరూపుడే.
0: Everyone is the form of a master.
1: ఈ పంచభూతములతో కూడినటువంటి ఒక మాస్టరే.
0: He is the master of the five elements.
1: ఈ పంచభూతములో ఏ భూతము లేకపోయినప్పటికీ తాను మాస్టర్ కాడు.
0: With one of the elements missing, he cannot be a master.
1: ఇటువంటి పవిత్రమైనటువంటి ఒక పంచభూతములు మానవుని యందు ఉంచుకొని తాను కేవలం ఏ శక్తి లేనిటువంటి వానిగా సంచరిస్తున్నాడు మానవుడు అమాయకుడు.
0: Man is absolutely innocent because he has got all the five elements in him and not realizing it.
1: Kanuka ee master anetunti vaadu prati anuvunandu kudanu kanamunandu kudanu kalipistune untuntadu.
0: Master is present in every atom and in every cell.
1: Deenini puraskarinchukoni ee vedamunandu ano raniyan mahato mahiyan.
0: Therefore the Veda declares that God is present in
1: anuvulo anuvuga unnadu ganamulo ganamuga untunnadu.
0: He is the smallest to the small and the biggest to the big.
1: ఇలాంటి పరమాత్మ తత్వాన్ని ఎవరు గుర్తించుకోగలరు?
0: హూ కెన్ కాంప్రిహెండ్ సచ్ డివినిటీ?
1: తన యందే ఉండినటువంటి దివ్యత్వాన్ని ఎవరు చూడగలరు?
0: హూ కెన్ విజువలైజ్ ద డివినిటీ?
1: ఎవడైనా చూడవచ్చును.
0: Nobody can see.
1: కానీ తన దృష్టి బాహ్యమైనటువంటి దృష్టిలో పోతుండాలి.
0: బికాజ్ హి హస్ గాట్ ఎక్స్టర్నల్ లుక్.
1: పశ్యన్నపి చా నపశ్యతి మూఢో మూఢో మూఢో అన్నాడు. నువ్వు చూసేదంతా కూడా నువ్వు భగవస్వరూపమే.
0: ఇన్ ఫ్యాక్ట్ వాట్ ఆల్ యు సీ ఇస్ డివైన్.
1: నీ వినేదంతా భగవంతుని యొక్క శబ్దమే.
0: వాట్ యు లిసన్ టు ఇస్ డివైన్ సౌండ్.
1: నీవు అనుభవించేదంతా కూడా నువ్వు భగవంతుని యొక్క ఆనందమే.
0: యువర్ ఎక్స్పీరియన్స్ ఇస్ డివైన్.
1: నీవు చేసేదంతా కూడా నువ్వు భగవంతుని యొక్క చేష్టలే.
0: ఆల్ దట్ యు డు ఇస్ ద డివైన్ యాక్టివిటీ.
1: కానీ ఇలాంటి సమయం లోపల నీవెందుకు తన తత్వాన్ని తాను గుర్తించుకోలేకపోతున్నాడు?
0: అండర్ దీస్ సర్కమ్స్టెన్సెస్ వై ఇస్ ఇట్ దట్ యు ఆర్ నాట్ ఏబుల్ టు నో?
1: భగవంతునికి ఇది అది అనేటువంటి భేదములు లేవు.
0: గాడ్ హ్యాస్ నో డిఫరెన్సెస్.
1: ఇది చేయవచ్చును ఇది చేయకూడదు అనేటువంటిది లేదు.
0: దేర్ నథింగ్ లైక్ డూస్ అండ్ డోంట్స్.
1: సర్వము భగవంతుడే కనుక,
0: యాజ్ ఎవ్రీథింగ్ ఇస్ గాడ్,
1: ప్రతి క్రియ కూడాను భగవంతుడే కనుక,
0: యాజ్ ఎవ్రీ యాక్టివిటీ ఇస్ డివైన్,
1: ప్రతి నాణము భగవంతుడే కనుక,
0: ఇన్ ఫ్యాక్ట్ ఎవ్రీ నర్వ్
1: ప్రతి అణువు భగవంతుడే కనుక,
0: ఎవ్రీ ఆటమ్ ఇస్ గాడ్,
1: దేనైనా చేయవచ్చును.
0: హి కెన్ డు ఎనీథింగ్.
1: కారణం
0: వై?
1: అంత తన స్వాధీనమే.
0: ఇన్ ఫ్యాక్ట్ ఎవ్రీథింగ్ ఈజ్ అండర్ హిస్ కంట్రోల్.
1: ఇది చేయవచ్చును ఇది చేయకూడదు అనేటువంటి నిబంధన చేసేటువంటి మాస్టర్ ఎవరూ లేడు.
0: దేర్ నో వన్ అబౌ గాడ్ టు స్టిప్యులేట్ రెగ్యులేట్ హిమ్.
1: ఒక చిన్న ఉదాహరణ,
0: స్మాల్ ఎగ్జాంపుల్.
1: ఒక వ్యక్తి భగవంతుని పొందగోరి,
0: ఎ పర్సన్ అన్ ఎస్పరెంట్,
1: జంతువున మరజన్మ దుర్లభం అన్నారు.
0: He said that human life is rare.
1: మానవ జన్మం చాలా దుర్లభమైనటువంటిది.
0: Human life is extremely rare.
1: దైవం మనుష్య రూపేణ.
0: God is in human form.
1: దైవం మనుష్య రూపంలో ఉంటున్నాడు.
0: God is present in a human form.
1: దీనికంటే పెద్ద స్వరూపం వేరొకటి లేదు.
0: There is no different form other than.
1: సర్వము ఆ మనిషి యందే నిలిచి ఉంటున్నవి.
0: Everything is present within that form.
1: కనుకనే ఇట్టి మనిషి యొక్క తత్వాన్ని మొట్టమొదట మనం గుర్తించుకోవాలి.
0: Therefore we should know the nature of a human form to begin with.
1: ఏ శాస్త్రము ఏ వేదము ఏ ఉపనిషత్తు ఏది చూచినప్పటికీ మనుష్యాకారంతోనే మనకు దైవత్వాన్ని గోచరింపజేస్తుండాలి.
0: ఎనీ సీక్రెట్ టెక్స్ట్ ద మైథాలజీ ఆర్ వేద ఆర్ ఉపనిషత్ ఎక్స్ప్లెయిన్స్ ద ప్రిన్సిపల్ ఆఫ్ మ్యాన్ ద నేచర్ ఆఫ్ మ్యాన్.
1: కేవలం ఆ రూపం మాత్రమే సత్యమని కాదు.
0: నాట్ దట్ the form is
1: true. ఆయా రూపములకు ప్రకృతికి సంబంధించినటువంటి ఒక స్వరూపాలు ఎన్నైనా పొందుతూ ఉంటాయి.
0: The forms vary, the physique differs.
1: ఒక దున్నపోతే భగవంతుని పూజించాలని ఆశిస్తే,
0: if a buffalo wants to worship God,
1: తాను తన యొక్క ప్రకృతిని స్వరూపాన్ని భరించుకొని ఆ యొక్క దున్నపోత యొక్క స్వరూపాన్ని బ్రహ్మాండంగా పెంచుకుంటుంది.
0: A buffalo can think of God in a bigger buffalo form.
1: దానిని ఒక పెద్ద దున్నపోత మాదిరి తీసుకుని ఇది భగవంతుడు అని పూజిస్తుంది.
0: బఫెలో కన్సిడర్స్ గాడ్ యాజ్ ఎ బిగ్గర్ బఫెలో.
1: ఏదైనా ఒక కప్ప చూస్తే ఆ కప్ప నేను భగవంతుని పూజించాలని ఆశిస్తే తన యొక్క ప్రకృతిని పురస్కరించుకుని ఆ కప్ప స్వరూపాన్ని బ్రహ్మాండమైన కప్పగా భావిస్తుంది.
0: సిమిలర్లీ ఇఫ్ ఎ ఫ్రాగ్ ఈజ్ టు వర్షిప్ గాడ్ ఇట్ వుడ్ థింక్ ఆఫ్ గాడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ ఫ్రాగ్ ఓన్లీ.
1: కనుక ప్రతి ఒక్కటి కూడా దాని యొక్క ప్రకృతి స్వరూపాన్ని పురస్కరించుకుని ఆయా రూపాన్ని ధరిస్తూ ఉంటుంటాది.
0: సో ఎవ్రీథింగ్ ఇస్ బేస్డ్ ఆన్ వన్స్ ఓన్ ఫిజిక్ ఆర్ ద ఫ్రేమ్.
1: కనుక భగవంతుడికి ఇట్టిది అట్టిది అని భేదం లేదు.
0: గాడ్ హ్యాస్ నో డిఫరెన్సెస్.
1: ఏమైనా చేయవచ్చును.
0: హీ క్యాన్ డూ ఎనీథింగ్.
1: అన్ని తన యొక్క స్వార్థం కోసం కాదు పరార్థం కోసం.
0: గాడ్ ఇస్ అబ్సల్యూట్లీ సెల్ఫ్లెస్. ఇట్ ఇస్ ఫర్ ద వెల్ఫేర్.
1: ఇట్టి స్వార్థరహితమైనటువంటి భావంతో సంకల్పంతో ఏది చేసినప్పటికీ అది దైవ సంకల్పమే.
0: Everything is divine, whatever thought might be.
1: ఇట్టి సంకల్పములకు ఎవరు కూడా నువ్వు దోషం పట్టటకు వీలు కాదు.
0: None can find fault with the will of God.
1: దైవం ఇట్టిది అట్టిదని ఎవరు చూచిన వాళ్ళు లేరు.
0: No one has seen God in full.
1: సర్వత్రా ఉన్నటువంటిది పరమాత్ముడే.
0: In fact, God
1: సర్వస్వరూపుడు పరమాత్ముడే.
0: He is all forms are His.
1: కనుకనే సర్వస్వరూపమైనటువంటి ఒక దైవత్వము ఒక్క పంచభూతములతో కూడి ఉన్నది.
0: ఆల్ ఫార్మ్స్ ఆర్ హిస్ అండ్ ఎవ్రీ ఫార్మ్ ఇస్ కంపోజ్డ్ ఆఫ్ ఫైవ్ ఎలిమెంట్స్.
1: ఇట్టి పంచభూతముల యొక్క స్వరూపాన్ని మనము ప్రేమించాలి.
0: We have to love these five elements.
1: ఆ పంచభూతములో ఉన్నటువంటి ప్రేమనే పంచభూతములు.
0: And the love is present in all the five elements.
1: కనుక అట్టి పంచభూత స్వరూపమైనటువంటి యొక్క దైవత్వాన్ని మనం విశ్వసించి ఆ విశ్వాసంతోనే మన యొక్క సత్యాన్ని మనం దర్శించి ఈ సత్యంతోనే శాంతిని మనం పొంది
0: అండ్ ద ట్రూత్ కన్ఫర్స్ పీస్.
1: శాంతి చేతనే దైవత్వాన్ని మనం పొందొచ్చును.
0: అండ్ త్రూ దిస్ పీస్ యూ కెన్ అటైన్
1: వేర్ దేర్ ఇస్ కాన్ఫిడెన్స్ దేర్ ఇస్ లవ్.
0: Where there is confidence, there is love.
1: Where there is love, there is peace.
0: Where there is love, there is peace.
1: Where there is peace, there is truth.
0: Where there is peace, there is truth.
1: Where there is truth, there is bliss.
0: Where there is truth, there is bliss.
1: Where there is bliss, there is God.
0: Where there is bliss, there is God.
1: అనగా ఏమి, ఈమె నా తల్లి అనేటువంటి విశ్వాసంతో నీవు ఉండినప్పుడే నీవు ఆమెను ప్రేమిస్తావు.
0: When once you have got the confidence and so is your mother, you start loving her then.
1: ఆమె నా తల్లి అనేటువంటి ప్రేమనే నీ ఒక విశ్వాసమే లేకపోతే ఆమెను నీవు ఏమాత్రము ప్రేమించవు.
0: If you have no confidence and faith that so is your mother, you can't love her.
1: పెండికి పూర్వము నీ భార్య ఎవరు?
0: Before your marriage, who is your
1: wife? ఎవరిని ప్రేమించవు.
0: You don't love anybody.
1: నీకు వివాహమైన తర్వాత
0: only after wedding.
1: ఈమె నా భార్య అనేటువంటి విశ్వాసం చేతనే
0: you have full faith in your wife.
1: ఆమెను పూర్తిగా ప్రేమిస్తున్నావు.
0: And therefore you love her.
1: ఆమెనే ఒక వైఫ్ యా లైఫ్ గా భావిస్తున్నావు.
0: You consider your wife as
1: ఆ విశ్వాసాన్ని మొట్టమొదట పెంచుకోవాలి.
0: That faith you should develop more and more.
1: విశ్వాసం ఉండినప్పుడే దైవత్వం మనకు ప్రాప్తిస్తుంది.
0: When once you have got that faith you can attain divinity.
1: విశ్వాసం లేకుండా దైవత్వం ఏనాటికి మనకు ప్రాప్తించదు.
0: Without faith you cannot experience God.
1: కనుక
0: సో
1: ప్రతి విషయమును కూడాను మొట్టమొదట మనపై ఉన్నటువంటి యొక్క నమ్మకాన్ని మనం పెంచుకోవాలి.
0: దేర్ఫోర్ వి హావ్ టు డెవలప్ ద ఫెయిత్ దట్ ఇస్
1: సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
0: సెల్ఫ్ కాన్ఫిడెన్స్ టు డెవలప్.
1: ఈ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వచ్చినప్పుడే సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ప్రాప్తిస్తుంది.
0: వెన్ వన్స్ యువర్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ యూ హావ్ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్.
1: ఎప్పుడు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ వచ్చేస్తుందో అప్పుడే సెల్ఫ్ రియలైజేషన్ అవుతుంది.
0: విత్ దిస్ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ యూ కెన్ రీచ్ ది స్టేట్ ఆఫ్ సెల్ఫ్.
1: ఎప్పుడు సెల్ఫ్ రియలైజేషన్ వస్తుందో అప్పుడు సెల్ఫ్ సాక్రిఫైస్ చేస్తావు.
0: With this self-realization, you are prepared for self-sacrifice.
1: ఈ సాక్రిఫైస్ అంటే ఏమిటి?
0: What do you mean by self-realization?
1: అంతా నేనే అనేటువంటి సత్యాన్ని గుర్తించడమే సాక్రిఫైస్.
0: The self-sacrifice meant to know the self as everything.
1: భవనాన్ని చూస్తున్నాం మనం.
0: You see the mansion here.
1: కానీ చూచేది భవనమే కాని
0: you see the only the building.
1: ఈ భవనమునకు ఆధారం ఏమిటి?
0: What is the foundation for
1: this? అదే ఫౌండేషన్.
0: The foundation is the basis.
1: ఆ ఫౌండేషన్ ఈ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
0: The foundation is self-confidence.
1: ఈ ఫౌండేషన్ ఈ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పైన
0: on this foundation of self confidence
1: self satisfaction ni vaalu kadtam.
0: This wall the self satisfaction is raised.
1: ఈ వాలు పైన సెల్ఫ్ సాక్రిఫైస్ అనేటువంటి రూఫ్ వేస్తాం.
0: అండ్ దెన్ యు పుట్ ది రూఫ్ ది సెల్ఫ్ సాక్రిఫైస్.
1: ఈ సెల్ఫ్ సాక్రిఫైస్ అనేటువంటి రూఫ్ వేసిన తర్వాతనే సెల్ఫ్ రియలైజేషన్
0: ద మూమెంట్ రూఫ్ సెల్ఫ్
1: అందులోనే నివసించడానికి వీలవుతుంది.
0: దేర్ లైస్ ద లైఫ్ సెల్ఫ్ రియలైజేషన్.
1: రూఫ్ వేయక పూర్వము ఎవరు అందులో నివసించలేరు.
0: నో వన్ కెన్ లివ్ ఇన్ ఎ బిల్డింగ్ విదౌట్ రూఫ్.
1: కనుకనే సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ నుంచినే సెల్ఫ్ రియలైజేషన్ ప్రాప్తిస్తుంది.
0: దేర్ఫోర్ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ లీడ్స్ టు సెల్ఫ్.
1: ఈ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ సెల్ఫ్ రియలైజేషన్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ నుంచినే పుడుతుంది.
0: Therefore, self-satisfaction, self-realization, ultimately,
1: ఈనాటి మానవుడు ఆత్మవిశ్వాసం లేకపోయినాడు.
0: Man today has lost self-confidence.
1: ఇంక దేనిపైన విశ్వాసం తనకు?
0: On what use that he has got?
1: ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయినటువంటి వాడికి సర్వమును కోల్పోయిన వాడే అవుతాడు.
0: When once the self-confidence is lost, everything is gone.
1: కనుకనే మొట్టమొదటి ఆత్మవిశ్వాసం కావాలి.
0: Therefore, self-confidence is essential.
1: అట్టి విశ్వాసం ఉండినప్పుడే దివ్యత్వమైన భవ్యత్వమైనటువంటి యొక్క దివ్య జ్యోతిని మనం చూడగలుగుతాం.
0: యు కెన్ సీ దట్ సెల్ఫ్ ఎఫల్జెంట్ బ్రిలియంట్ లైట్
1: కాన.
0: సో
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
1: అందరూ కూడాను భగవత్ స్వరూపులే.
0: ఆల్ ఆర్ బేసికలీ డివైన్.
1: ఎక్కడెక్కడ పంచభూతములు ఉంటున్నాయో అదంతా భగవత్ యొక్క అంశమే.
0: వేర్ ఎవర్ యు కమ్ అక్రాస్ ఫైవ్ ఎలిమెంట్స్, దేర్ యు ఫైండ్ గాడ్.
1: ఈ ఐదు సెన్సెస్ అంతా ఉండినప్పుడే మానవుడు దేవుడైపోయినాడు.
0: విత్ ఆల్ దీస్ ఫైవ్ ఎలిమెంట్స్ ఇన్ ద సెన్సెస్ యు ఆర్ గాడ్.
1: కనుకనే దైవం మనుష్య రూపేణ,
0: గాడ్ ఈజ్ ఇన్ హ్యూమన్ ఫామ్.
1: మనుష్యాకారంతో ఉండినటువంటి వాడే మానవుడు.
0: In fact, man is essentially divine.
1: మనిషి ఆకారంతో ఉన్నటువంటి వాడే దైవము.
0: And God is in
1: దైవంకు ప్రత్యేకమైనటువంటి ఆకారం లేవు.
0: God has no separate form.
1: ఏదో కొంతమంది ఆకారములంతా పెడుతుంటారు.
0: People think of many forms.
1: దక్షిణామూర్తిని పెట్టారు.
0: Here we have దక్షిణామూర్తి.
1: అది వాళ్ళ భావచిత్రమే.
0: It is only your feeling.
1: వాళ్ళ ఊహ చిత్రమే.
0: It is your expression.
1: కానీ సాక్షాత్కార చిత్రం కాదు.
0: But it's not the reality.
1: ఇన్ని ఉండినప్పటికీ ఇందులో మానవాకారమే మనకు ప్రత్యక్షమవుతుంది.
0: With all the attributes you find the human form there.
1: ఇటువంటి దివ్యమైనటువంటి యొక్క విశ్వస్వరూపమైనటువంటి యొక్క భగవంతుణ్ణి మనం ఏ రీతిగా చూడాలి? ఈ పంచభూతములతో కూడినటువంటి దేహానికి ఒక విధమైనటువంటి పేరు పెట్టారు. ఈ ప్రపంచమంతా కూడా దీని యొక్క స్వరూపమే కనుక దీనికి విశ్వము అని పేరు పెట్టారు. విశ్వము విశ్వం అనగా ఏమిటి? అనేక రూపముల చేత,
0: విత్ వేరియడ్ ఫార్మ్స్,
1: అనేక భంగముల చేత,
0: విత్ సో మెనీ ట్రీట్మెంట్స్,
1: అనేక వస్తువుల చేత,
0: సో మెనీ ఆబ్జెక్ట్స్,
1: అనేక అంగముల చేత,
0: సో మెనీ లెన్స్,
1: కల్పింపబడినటువంటిది విశ్వము.
0: ఇట్ ఈస్ జస్ట్ క్రియేటెడ్ అవుట్ ఆఫ్ ది సో మెనీ ఫార్మ్స్.
1: కనుకనే ఈ పంచభూతములతో కూడినటువంటి ప్రపంచానికి విశ్వము అని మరొక పేరు పెట్టారు.
0: దిస్ ప్రపంచ ద వరల్డ్ ఇస్ కాల్డ్ విశ్వము విత్ ఆల్ దీస్ ఫైవ్ ఎలిమెంట్స్.
1: దీన్ని సహస్ర శీర్ష పురుష, సహస్రాక్ష, సహస్రపాద్ అని వేదం చెప్తూ వచ్చింది.
0: ద వేద డిస్క్రైబ్స్ దిస్ వే.
1: సహస్ర శీర్ష పురుష,
0: ఇట్ హాస్ ద పురుష.
1: అన్ని శిరములు కూడాను పురుషుని యొక్క శిరములే.
0: ఇన్ ఫ్యాక్ట్ ఆల్ హెడ్స్ ఆర్ డివైన్.
1: అన్ని చేతులు కూడాను పరమాత్మ యొక్క చేతులే.
0: ద హ్యాండ్స్ ఆర్ డివైన్.
1: అందరి హృదయము పరమాత్మ యొక్క హృదయమే.
0: ఆల్ హార్ట్స్ ఆర్ హిస్.
1: కానీ మనం ఈ సత్యాన్ని గుర్తించుకుని లేకపోవటం చేత,
0: యాజ్ వి ఆర్ నాట్ నోయింగ్ దిస్ ట్రూత్,
1: మానవత్వం అనేటువంటి విశ్వాసం చేత మానవ స్వరూపాలు పెంచుకుంటున్నాం.
0: కన్సిడర్ అవర్ సెల్వ్స్ యాజ్ సింపుల్ హ్యూమన్స్, దేర్ఫోర్ వి హావ్ హ్యూమన్ ఫీలింగ్.
1: కాదు కాదు,
0: నో,
1: ఆకారం మానవత్వమే కానీ
0: యు ఆర్ ఎ హ్యూమన్ ఇన్ ఫామ్.
1: నీవు దైవ స్వరూపుడే.
0: బట్ యు ఆర్ వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ గాడ్.
1: కనుకనే నీవు దైవాన్ని ఏ రీతిగా నీవు భావించాలి?
0: How do you consider yourself as
1: God? I am God. I am God. I am God.
0: Have this idea that I am God. I am God.
1: Aham Brahmasmi.
0: Aham Brahmasmi.
1: Nenu Devamani.
0: I am God.
1: I am Atma Brahma.
0: I am Atma Brahma.
1: Prajnanam Brahma.
0: Prajnanam Brahma.
1: Tat Tvam Asi.
0: Tat Tvam Asi.
1: Ee nalugu mahavakyamulo oka swarupamu nene.
0: The four mahavakyas are symbolized and represented in me.
1: ఈ మహావాక్యములు ప్రత్యేకంగా ఎక్కడో మనకు కనిపించడం లేదు.
0: The essence of mahavakyas do not lie separate.
1: మన ఎందే కనిపిస్తున్నాయి.
0: You find them in you.
1: ఒక చిన్న ఉదాహరణ చూడండి.
0: A small example.
1: ఇది నా దేహము.
0: Is my body.
1: ఇది నా మనసు.
0: Is my mind.
1: ఇది నా చెయ్యి.
0: My hand.
1: ఇది నా కారు.
0: My leg.
1: But who am I?
0: Then who am I?
1: క్వశ్చన్ వేసుకో, నేనెవరు అని అనుకో.
0: Put a question, who am I?
1: ఇదంతా నా దేహం అనుకుంటున్నావు.
0: You say this is my body.
1: దేహం నువ్వు కాదు.
0: You are not the body.
1: నా దేహము, ఆ దేహము నీదిగా ఉంటుండాలి.
0: And the body belongs to you.
1: ఇది నా కర్చీఫ్.
0: Is my kerchief.
1: ఈ కర్చీఫ్ నేను కాదు.
0: I am not the kerchief.
1: కర్చీఫ్ వేరు, నేను వేరు.
0: Kerchief is separate.
1: ఇది నా టంబ్లరు.
0: My tumbler.
1: టంబ్లర్ వేరు, నేను వేరు.
0: Tumbler is separate from me.
1: కాబట్టి ఇవన్నీ వేరు వేరుగా నీవు భావిస్తున్నావు.
0: So the objects are separate.
1: కానీ అన్నిటికీ నేనే మాస్టర్.
0: But I am the master of all.
1: కనుక ఈ మాస్టర్ తత్వాన్ని నీవు గుర్తించుకుంటే, ఈ దేహము, మనసు, బుద్ధి, చిత్తము, ఇంద్రియము అంతకన్నా అన్ని కూడా అంతర్ధానమైపోతాయి. ఇవన్నీ కేవలం ఒక పనిముట్టు మాదిరి ఉంటున్నాయి.
0: And these are all things that pass by.
1: ఈ పనిముట్టును పని రూపంగా మనం అనుభవిస్తున్నాం.
0: They are merely instruments.
1: ఇది ఒక ప్లేట్.
0: This is a plate.
1: ఈ ప్లేటును ప్లేటుగా మనం మూసిపెట్టాలని పెట్టుకుంటున్నాం.
0: This is used as a lid to cover.
1: ఇది ఒక టంబ్లర్.
0: This is a tumbler.
1: ఈ టంబ్లర్ లో నీరు పోసుకుని పెట్టుకుంటున్నాము.
0: This contains water.
1: ఈ టంబ్లరు వెండే.
0: Tumbler is silver.
1: ఈ ప్లేటు వెండే.
0: Plate also made of silver.
1: స్పూను వెండే. తట్టా వెండే. అంతా వెండియే.
0: The plate, the tumbler, all made up of silver.
1: కానీ సిల్వర్ మాత్రం మార్చడానికి వీలు కాదు.
0: బట్ యూ కెనాట్ చేంజ్ ది సిల్వర్.
1: రూపాలు మార్చవచ్చును.
0: ఫార్మ్స్ కుడ్ బి చేంజ్.
1: అదే విధంగానే
0: సిమిలర్లీ
1: మానవ ఆకారములు అనేకంగా మారిపోవచ్చును.
0: హ్యూమన్ ఫార్మ్స్ ఆర్ డిఫరెంట్.
1: వీడు బాలుడు. వీడు పిల్లవాడు,
2: ఇతను
1: మనిషి,
2: ఇతను
1: తాత,
2: ఇది గ్రాండ్ ఫాదర్
1: అంతా అనుకుంటుంటే ఈ చైల్డ్ బాయ్, మ్యాన్ అండ్ గ్రాండ్ ఫాదర్ ఒక్కడే. ఈ రూపాలు మారిపోతున్నాయి. ఈ మారిపోయేటువంటి రూపాలను నీవు ఏమాత్రము నమ్మవద్దు.
2: Never go by the changing forms.
1: ఇంకా మనస్సు,
2: the mind,
1: మనస్సు అనేటువంటిది కోతి వలె తిరుగుతూ ఉంటుండాలి.
2: Mind is like a mad monkey.
1: కనుకని ఈ మైండ్ ని కూడా మనం నమ్మకూడదు.
2: Don't follow the mind.
1: కనుకని ఈ బాడీ కేవలము ఒక వాటర్ బబుల్ వంటిది.
2: బాడీ ఇస్ ఎ వాటర్ బబుల్.
1: మైండ్ ఈజ్ లైక్ ఎ మ్యాడ్ మంకీ.
2: మైండ్ ఈజ్ లైక్ ఎ మ్యాడ్.
1: డోంట్ ఫాలో ది మైండ్, డోంట్ ఫాలో ది బాడీ.
2: డోంట్ ఫాలో ది మైండ్, డోంట్ ఫాలో ది బాడీ.
1: ఈ అన్నిటికీ ఆధారమైనటువంటి ఒక తత్వము కాన్షియన్స్ ఉండాలి.
2: ద బేసిక్ ఫౌండేషన్.
1: ఈ కాన్షియన్స్ ఆత్మ.
2: ది కాన్షియన్స్ ఇస్ ది
1: సెల్ఫ్. దాన్ని నీవు నమ్ము.
2: యు హావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ దట్.
1: కేవలం దేహాన్ని, మనసును, బుద్ధిని, ఇంద్రియాలను దీన్ని నమ్ముకొని పోతుంటుంటే నీవేనాటికైనా కూడా కొన్ని ప్రమాదములకు గురి అయిపోతావు.
2: డోంట్ రిలై ఆన్ ద బాడీ, ద మైండ్, ద ఇంటెలెక్ట్, ద సెన్సెస్.
1: అయితే ఈ దేహమునకు, మనసుకు తగినటువంటి ఒక కర్మను మనం ఆచరించాలి.
2: హౌఎవర్ వి హావ్ టు డు అప్రోప్రియేట్ యాక్షన్.
1: ఈ పంచభూత స్వరూపమైన జగత్తులో మనం ఉండినంత వరకు పంచభూతములనే మాత్రం అనుసరించాలి.
2: సో లాంగ్ వి ఆర్ అలైవ్ ఇన్ దిస్ వరల్డ్ వి హావ్ టు ఫాలో ద ఫైవ్ ఎలిమెంట్స్.
1: కానీ కట్టగలిపడికి పంచభూతంలో నీ ఒక భూతం కావాలి.
2: అల్టిమేట్లీ యు హావ్ టు మర్జ్ ఇన్ ది ఎలిమెంట్స్.
1: అది ఏ నీ ఆరవ స్వరూపము.
2: దట్ ఈస్ ద సిక్స్త్ ఫామ్.
1: శబ్ద, స్పర్శ, రూప, రస, గంధము, ఈ ఐదు కూడాను ఒక తెలియనటువంటి రూపములు.
2: ద ఫైవ్ ఫార్మ్స్ ఆర్ దోస్ థింగ్స్ విచ్ యు డు నాట్ సీ.
1: దీనికి మూమెంట్ పవర్ అనేటువంటిది నీ యొక్క ప్రజ్ఞానం.
2: ద పవర్, ద పల్సేటింగ్ యాక్టివిటీ విత్ ఇన్ ఈజ్ యువర్ ట్రూ సెల్ఫ్.
1: అది ఏ ప్రజ్ఞానం? బ్రహ్మ.
2: దాట్ ఈస్ ప్రజ్ఞాన.
1: అట్టి ప్రజ్ఞాన స్వరూపుడు నీవు.
2: You are the very embodiment of prajnana.
1: నాకు నా లౌకికమైన జ్ఞానం కాదు.
2: It's not worldly.
1: భౌతికమైన నాకు జ్ఞానం కాదు.
2: Not secular knowledge.
1: లేక డిస్క్రిమినేషన్ నాలెడ్జ్ కాదు.
2: Not the discrimination.
1: ఇవన్నీ కూడా నువ్వు ప్రాకృతికి సంబంధించినటువంటి.
2: They are worldly knowledge.
1: ఇవంతా బుకిష్ నాలెడ్జ్.
2: That's all bookish knowledge.
1: కానీ నీ యొక్క నిజమైనటువంటి నాలెడ్జ్ నీ యందే ఉంటున్నది.
2: The true knowledge is within you.
1: అది నీ పుట్టుకతో పాటు అందుతో నేను కలిసి వస్తుంటుండాలి.
2: In fact, it follows you right from the time of birth.
1: నీ పుట్టిన తర్వాత వచ్చేటువంటిది కాదు ఇది.
2: It's not the one that has come in between.
1: ఎప్పుడు నీ వెంటనే, జంటనే, ఇంటనే, కంటనే ఉంటుండి అన్ని విధాలా నీకు దారిని చూపిస్తూ ఉంటుండాలి.
2: The knowledge of the self is with you, in you, above you, around you, and guides you.
1: ఇలాంటి ఒక సర్వత్రా ఉండేటువంటి ఒక దైవత్వాన్ని ఎందుకు నీవు మర్చిపోతున్నావు?
2: Why is that you forget God who is present?
1: కనుకని ఈ కష్టములకు గురి అయిపోతున్నావు.
2: That's the reason why you face trouble.
1: ఈ భ్రమలు నీవు పెంచుకుంటున్నావు.
2: You are deluded.
1: ఇది ఒక భ్రాంతిగా మెల్దేరుతుండాలి.
2: You are carried away by illusion.
1: ఈ భ్రాంతియే ఒక పెద్ద మాయ.
2: And this illusion.
1: మాయ అనేటువంటి ప్రత్యేకంగా లేదు.
2: This illusion is not something.
1: నా మాయ ఇది మాయ అన్నారు. సా మాయ ఇది మాయ.
2: సా మాయ ఇది మాయ.
1: కాబట్టి ఇదంతా కూడా నువ్వు మాయే.
2: ఎవ్రీథింగ్ ఇస్ ఇల్యూషన్.
1: ఏది కూడా నువ్వు శాశ్వతమైనటువంటిది కాదు.
2: నథింగ్ ఇస్ పర్మనెంట్.
1: ఇవన్నీ కూడా నువ్వు కదిలిపోయేటువంటి మేఘాలే.
2: దీస్ ఆర్ బౌండ్ టు ఫేడ్ అవుట్.
1: పాసింగ్ క్లౌడ్స్.
2: ద పాసింగ్ క్లౌడ్.
1: కనుకనే నీ యొక్క ఆత్మతత్వం ఒక్కటే శాశ్వతమైనటువంటిది.
2: ద ప్రిన్సిపల్ ఆఫ్ ద సెల్ఫ్ ఇస్ పర్మనెంట్.
1: అట్టి శాశ్వతమైన, సత్యమైన, నిత్యమైనటువంటి యొక్క దివ్యత్వాన్ని మనం లక్ష్యం నందుంచుకోవాలి.
2: హావ్ టు కీప్ ఇన్ యు ద సెల్ఫ్ విచ్ ఇస్ పర్మనెంట్, ఎటర్నల్ అండ్ ట్రూత్.
1: అయితే ఈ భౌతికమైన శరీరం ఉండినంత వరకు నీ కర్తవ్యాలను నీవు నిర్వర్తించాలి.
2: యాజ్ వీ హావ్ ద ఫిజికల్ బాడీ, యూ హావ్ టు డిశ్చార్జ్ యువర్ డ్యూటీ.
1: ప్రతి పాదుకు కూడాను భూమిపై సంచరించేటువంటిది.
2: ఇన్ ఫ్యాక్ట్ ద ఫీట్ ట్రెడ్ ఆన్ ద గ్రౌండ్.
1: కానీ క్రింద ఉన్నటువంటిది పాదము.
2: The feet are on the lower side.
1: కానీ శిరస్సు చాలా ముఖ్యము.
2: The head is very important.
1: కిరీటాలంతా శిరస్సుకే ధరిస్తారు.
2: All the crowns are on the head.
1: ఇంత విలువైనటువంటి శిరస్సును ఎక్కడైనా తీసుకుని పోవాలంటే పాదము నడుచుకోపోతే ఈ యొక్క శిరస్సు కదలదు.
2: Such a head which is so superior cannot reach anywhere without the help of the feet.
1: అయితే ఇటువంటి శిరస్సును గుర్తించుకునే నిమిత్తమై భౌతికమైనటువంటి కొన్ని క్రియలు ఈ రకమైనటువంటి పూజలుగా నియమించారు.
2: To know the reality of the head, there are certain modes of worship of paduka or the feet.
1: ఈ పాదుకలు శిరస్సునంత మోసేటువంటిది.
2: In fact, the feet bear the weight of the head.
1: ఈ చంద్రమా మనసో జాతః చక్షు సూర్యో అజాయతాని.
2: Moon is the presiding deity of the mind and sun is the presiding deity of the vision.
1: ఈ యొక్క నేత్రములు చాలా ప్రధానమైనటువంటిది.
2: Eyes are important.
1: నేత్రములే లేకపోతే మనకు శాస్త్రమే అర్థం కాదు.
2: Without netra the eye you cannot go through the shastra.
1: దృష్టి లేకపోతే సృష్టి మనం చూడలేము.
2: Without drushti vision you cannot see the srushti creation.
1: కనుకనే మనం ప్రతిదాని కూడా ఒక నిమిత్తం మాత్రంగా ఉంచుకున్నాం.
2: we have to consider everything as
1: ante kaani ivanni kudunu pradhanam kaadu,
2: they are not very important,
1: ivanni kudunu fundamental deenikinda undetuvanti,
2: they are all fundamental
1: kaani annintiki pradhanamaina mukhyamainatuvanti aadharam
2: ఆత్మ తత్వమే.
1: అదే ఆత్మ,
2: అట్టి
1: ఆత్మ తత్వాన్ని మనం మర్చిపోయి
2: forgetting the principle of
1: భౌతికమైనటువంటి యొక్క అంగములంతా మనం ఆధారం చేసుకుని
2: బేసింగ్ ఆన్ ఆల్ ద వరల్డ్లీ ఆబ్జెక్ట్స్
1: మనం భ్రమిస్తున్నాము,
2: we are deluded,
1: అన్ని విధాలా మనం సంచరిస్తున్నాము,
2: we move about,
1: చింతిస్తున్నాము,
2: we also think,
1: విచారిస్తున్నాము. అన్నిటికీ మూల కారణము ఈ యొక్క మనస్తత్వమే,
2: అండ్ ఇస్ ద మైండ్ దట్ రెస్పాన్సిబుల్,
1: మన భ్రమనే దీనికంతా మూల కారణము,
2: దేర్ ఆర్ అవర్ థాట్స్ దట్ ఆర్ రెస్పాన్సిబుల్.
1: భ్రమ ఉండినంత వరకు భ్రమ మనకు చిక్కడు.
2: సో లాంగ్ దేర్ ఇస్ భ్రమ ద డెల్యూషన్ యు కెనాట్ అండర్స్టాండ్ బ్రహ్మ ద డివైన్.
1: ఏనాడు భ్రమను మనం వదులుతామో ఆనాడే మనం బ్రహ్మకు మన చేతిలో ఉంటాడు.
2: ద డే భ్రమ డెల్యూషన్ ఇస్ గివెన్ అప్ యు కెన్ హావ్ బ్రహ్మ.
1: బ్రహ్మ అనగా విశాలత్వంతో కూడినటువంటి వాడు.
2: బ్రహ్మ రిప్రజెంట్స్ వాస్ట్నెస్.
1: విష్ణు అనగా విశాలత్వాన్ని పెంచుకునేటువంటి వాడు.
2: విష్ణు వాస్ ఎక్స్పాన్సివ్.
1: కాబట్టి దైవత్వమునకు ఎప్పుడు కూడా విశాలత్వమే కాని సంకుచితమైన భావం కాదు.
2: గాడ్ రిప్రజెంట్ ద వాస్ట్నెస్.
1: నీ సంకుచితమైన భావం చేత నీవు భగవంతుని సంకుచితంగా భావించవచ్చు.
2: Since you are narrow, you consider God also as narrow.
1: అది యద్ భావం తద్ భవతి. నీ యొక్క సంకుచితమైనటువంటి నీకు సంకుచితంగానే కనిపిస్తుంది.
2: As is your feeling, so is your visualization.
1: భగవంతునికి విశాలమైనటువంటి భావము,
2: God is broad,
1: అనంతమైనటువంటి సంకల్పము,
2: infinite will.
1: దీన్ని అర్థం చేసుకోవటం ఎవరికి చేత కాదు.
2: It's not possible for anybody.
1: అర్థం చేసుకోవడానికి చేత కానప్పుడు అనర్థాలుగా పెంచుకుంటారు.
2: Because you cannot know the artha, the meaning, you face
1: ఈ అనర్థము లోపల యథార్థాన్ని మర్చిపోతారు.
2: The yadartha significance is forgotten.
1: పదార్థాన్ని విశ్వసిస్తారు.
2: అండ్ వి ఆల్సో ఫర్గెట్ ది పదార్థ.
1: కనుకనే ఈ పదార్థమునే మనము ఆధారం చేసుకున్నాం కానీ పదార్థమును ఆధారం చేసుకోలేదు.
2: వి గో బై ది పదార్థ ద మ్యాటర్ బట్ వి ఆర్ నాట్ అండర్స్టాండింగ్.
1: పదార్థమే ఫండమెంటల్.
2: And that is fundamental.
1: ఇవంతకును ప్రాకృతమైనటువంటి వస్తువులు.
2: All other are physical objects.
1: ఈ ప్రాకృతమైనటువంటి వస్తువును నీవు ఆధారం చేసుకోవద్దు.
2: Don't go by the physical objects.
1: వాటిని మనసులో ఉంచుకో.
2: Keep them in view anyway.
1: ఈ జగత్తును దీన్ని నాటకం ఆడాలి.
2: The world you have got to do with them.
1: నీ కర్తవ్య కర్మలు ఆచరించాలి.
2: You have to discharge your duty.
1: నీ బాధ్యతని వహించాలి.
2: You have to discharge your responsibility.
1: అంతవరకే దీనిని మనం విశ్వసించాలి.
2: Yes, you have to believe these things.
1: నిజంగా భగవంతుని విశ్వసిస్తే ఈ తుచ్చమైనటువంటి ఏమాత్రమే నీకు జ్ఞాపకం రావు.
2: When once you have faith in God, no other thought will get into you.
1: Anta panchabhutamuli.
2: Everywhere you find five elements.
1: Ee panchabhutamuli yokka tattvanni mottamotta artham chesukunte daivattu manaku sulabhanga artham avutundi.
2: When once you understand the principle of five elements, you can also understand the principle
1: prema swarupulara
2: embodiments of
1: ee panchabhutamulu kodanu
2: the five elements
1: manavuniki pradhanamainatundi pranamulu.
2: They are the life principles.
1: Ee pranamule lekundina
2: without this life
1: jeevitame ledu.
2: There is no life.
1: ఈ ఇందులో వాయువు అనేటువంటి ప్రాణము సర్వత్రా వ్యాపించేటువంటిది.
2: And this air is present everywhere.
1: In you, with you, above you, below you, around you.
2: It is in you, with you, above you, below you, around you.
1: నీ సర్వత్రా ఉంటుండి కూడా మన చుట్టూ కూడా ఉండేది అది.
2: And it's around you also.
1: కానీ మనకు కనిపించదు.
2: But yet you don't see.
1: మనకు చేతికి చిక్కదు.
2: You cannot catch hold.
1: చిక్కకుండా పోయినంత మాత్రం కనిపించకుండా పోయినంత మాత్రం లేదు అని మనం
2: విశ్వసించాలి.
1: కనిపించకపోయినంత మాత్రం లేక పట్టడానికి వీలు కానంత మాత్రం లేడు అని మాత్రం చెప్పకూడదు.
2: Though you cannot see, though you cannot hold it, you cannot.
1: తానే లేకపోతే నీవెలా ఉన్నావు?
2: Without air, how do you live?
1: అది నీ శ్వాస.
2: That's your breath.
1: ఈ శ్వాస ఉండినంత వరకే ఇది శివం.
2: So long there's breath in you, శివం.
1: ఈ శ్వాసనే పోతే శవం.
2: Without this breath, it is శవం, the dead body.
1: కాబట్టి ఈ శ్వాసనే మనకు శివం.
2: Therefore the శ్వాస,
1: ఈ శ్వాసనే ఈశ్వర స్వరూపము.
2: And the శ్వాస,
1: ఈ శ్వాసనే నిజమైన గాలి స్వరూపము.
2: And the శ్వాస is the air.
1: కనుకనే ఈ స్వరూపాలతో భగవంతుడు మానవుడి అని సంచరిస్తూ సర్వ విధాలా కూడాను మానవుని సంరక్షణ జరుపుతూ ఉన్నాడు.
2: గాడ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎయిర్ సస్టైనింగ్ ది ఆర్గానిక్ వరల్డ్.
1: కనుక
2: సో
1: మొట్టమొదట మనము భగవంతుడు అంటే ఏదో ఒక పెద్ద ఆకారంతో ఉన్నాడని మనం భావించరాదు.
2: లెట్స్ నాట్ కన్సిడర్ గాడ్ యాజ్ ఎ వెరీ బిగ్ మైటీ ఫార్మ్.
1: ఆ ఆకారములు అన్ని కూడా మనం కల్పించుకున్నవే.
2: ఆల్ దీస్ ఫార్మ్స్ ఆర్ అవర్ ఓన్ అసంప్షన్స్.
1: నాలుగు చేతులు పెట్టారు.
2: Four hands.
1: శంఖము చక్రము గదా పద్మము నాలుగు పట్టారు.
2: And we have got all the four insignia.
1: భగవంతుడు నాలుగు చేతులు పుట్టాయా?
2: Do you think God has four hands?
1: నాలుగు చేతులు పుట్టేసిస్తే ఏ ఎగ్జిబిషన్ లోనో పెట్టింది వచ్చును కదా.
2: If God is to have four hands, he can be put in an exhibition.
1: కాదు కాదు.
2: No.
1: భగవంతుడికి సర్వశక్తిమయుడు అని గుర్తింపు చేయడానికి నాలుగు చేతులుగా పెట్టాడు. ఒక చేతిలో శంఖము, ఆ శంఖమే శబ్ద బ్రహ్మము.
2: దిస్ శంఖ రిప్రజెంట్స్ ద సౌండ్.
1: ఇంకొక చేతిలో చక్రము.